0: థాట్స్ థాట్స్ కంట్రోల్ చేస్తే అంత కంట్రోల్ అవుతుంది.
1: విత్ దిస్ థాట్ కంట్రోల్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ కెన్ బి కంట్రోల్డ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీ అందున్నది శాశ్వతమైనటువంటి సత్యము ప్రేమ.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఎటర్నల్ ఇన్ యూ ఈస్ ది సత్య ద ట్రూత్ ప్రేమ లవ్.
0: సత్య ధర్మము రెండు చేరినప్పుడే,
1: వెన్ దీస్ టూ ఆర్ టుగెదర్ సత్య
0: సత్యం నాస్తి పరో ధర్మ,
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ సత్య ద ట్రూత్.
0: దీనికి సత్యమే ఆధారము.
1: అండ్ సత్య ఇస్ ది ఫౌండేషన్.
0: అట్టి సత్యాన్ని ఆధారంగా చేసుకుని నీవు ధర్మాన్ని నడుచుకుంటుంటే,
1: బేసింగ్ ఆన్ ట్రూత్ ఇఫ్ యూ యాక్ట్ ఇన్ ద రైచువస్ డైరెక్షన్,
0: అంత కంట్రోల్ అవుతుంది.
1: విత్ దిస్ థాట్ కంట్రోల్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ కెన్ బి కంట్రోల్డ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీ అందున్నది శాశ్వతమైనటువంటి సత్యం.

0: బేసింగ్ ఆన్ ట్రూత్ ఇఫ్ యు యాక్ట్ ఇన్ ద రైచువస్ డైరెక్షన్
1: అప్పుడే నీవు ప్రేమను పొందుతావు.
0: దెన్ యూ విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ సర్వకర్మను కూడా ఫలింపజేస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ విల్ ఫ్రక్టిఫై ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: కనుక ఆత్మస్వరూపులారా,
0: సో ఎంబాడీమెంట్స్ ఆఫ్ ఆత్మ,
1: మీరు ఆత్మస్వరూపుడే.
0: యు ఆర్ వెరీలీ ద వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆత్మ.
1: దానికి రూపమే లేదు.
0: అండ్ ఆత్మ హ్యాస్ నో ఫామ్.
1: పంచభౌతిక దేహము దుర్బలము, ఖాయమైన దుర్బలము.
0: ద బాడీస్ ఆఫ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్.
1: గడితింపక తానికి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్రలు లేవు.
0: ద ఇన్నేట్ స్పిరిట్ ఆఫ్ ద సోల్ హ్యాస్ నో బిగినింగ్ నార్ ఎండ్, లిబరేషన్ ఆర్ బాండేజ్.
1: కనుక నీవు రామయుడు.
0: యు ఆర్ ఇమ్మోర్టల్.
1: మోహ నిబంధనలు ముద్రలు లేవు.
0: అండ్ యూ డూ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రింట్స్ ఆర్ మార్క్స్ లైక్ బిగినింగ్ నార్ ది ఎండ్.
1: లేనప్పుడే నీవు శాశ్వతమైన వాడిగా ఉంటావు.
0: Without these things only you can remain
1: immortal.
0: And then only you will be ideal to the rest of the world.
1: Chinta ye maatram undakoddu.
0: Don't worry for anything.
1: Ippudu meeru deeniki deeniki emaina varu sakshi unnara anni cheppavachu.
0: You may say, is there any witness for all the experiences I have?
1: Daliki nenu okkade sarainatvanti aadasyam.
0: Bhagavan is the only ideal for everybody.
1: Naaku etti desires kuda ledu.
0: Bhagavan has no desire at all.
1: నేను ఇప్పుడు పోవాలంటే ఎవడు ఇప్పుడు పోవచ్చు.
0: భగవాన్ కెన్ విత్డ్రా హిమ్సెల్ఫ్ ఎనీ టైమ్ హీ వాంట్స్.
1: ఏది కావాలన్నా కూడా నేను తీవచ్చు.
0: భగవాన్ కెన్ గెట్ ఎనీథింగ్ హీ వాంట్స్.
1: తీసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్?
1: పోయినటువంటి వాడికి ఇవ్వాలి ఏది?
0: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ డిజైర్స్,
1: కానీ నేను తీసుకుని రేపు పోయేటువంటి వాడికి నేను ఇది ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఇన్ గివింగ్ యూ సంథింగ్ అండ్ యూ రిటర్న్?
1: కనుక మీరు ఎప్పుడు కూడాను పోయేటువంటి వస్తువులను కోరకండి.
0: సో నెవర్ డిజైర్ దోస్ థింగ్స్ దట్ వుడ్ నాట్ లాస్ట్ పర్మనెంట్.
1: కోరకండి.
0: ఆస్క్ ఫర్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
1: మేఘములు తిరుగుతూ ఉంటాయి.
0: అండ్ యూ ఫైండ్ క్లౌడ్స్ దట్ మూవ్ కంటిన్యూస్.
1: కానీ కదిలే మేఘములు శాశ్వతమా?
0: అండ్ ఆర్ ది పాసింగ్ క్లౌడ్స్ పర్మనెంట్?
1: మనలో కదలని శాశ్వతమైనటువంటి సత్యం అంటుంది.
0: బట్ దేర్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విత్ ఇన్ యూ.
1: ఆ సత్యం వల్లనే జగత్ జగత్తుగా ఉంటుండాలి.
0: ద హోల్ వరల్డ్ ఇస్ సస్టైన్డ్ మెయింటైన్డ్ బికాస్ ఆఫ్ ట్రూత్.
1: సత్యము,
0: ట్రూత్,
1: లవ్ రెండు కూడా అందరి ఎందు ఉంటున్నటువంటి.
0: ట్రూత్ అండ్ లవ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుక అందరి ఎందు ఉండేటువంటి యొక్క ప్రేమనే నేను, అందరి ఎందు ఉన్నటువంటి సత్యమే నేను. సత్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: ట్రూత్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్. Love is everywhere. Truth is everywhere. That is Bhagavan.
1: కాని ఈనాడు మనకు సత్యము రుచించదు.
0: And today you don't accept truth.
1: మన అనుకూలం కొద్దీ ఈ సత్య ప్రేమను ఉపయోగపెడుతున్నాము.
0: You go by your convenience and interpret truth.
1: నీ ఎందున్నటువంటి సత్య ప్రేమలు కోతుల ఎందు కుక్కల ఎందు కూడా ఉంటుంది.
0: And the truth and love in you are uniformly present in other animals too.
1: కనుక మనము పోయినటువంటి యొక్క ప్రేమను సత్యాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ డెవలప్ అండ్ ఫాస్టర్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు మనం గొప్ప అధికారంలో ఉంటున్నాము.
0: టుడే యు ఆర్ ఇన్ వెరీ హై పొజిషన్.
1: కానీ ఈ అధికారం ఎంతవరకు ఉంటుందంటే రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది.
0: యుల్ కంటిన్యూ టు రిమైన్ ఇన్ పొజిషన్ అంటిల్ యూ రిటైర్.
1: కనుక ఈ డివైన్ అనేటువంటి ఎప్పటికీ పోయేటువంటిది కాదు.
0: బట్ ది ఇన్నే డివినిటీ విల్ నెవర్ రిటైర్, విల్ నెవర్ గో.
1: ఈనాడు ఇట్టి సత్యంలో మీరు ప్రవేశించారు.
0: యు ఆర్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్యాన్ని మీరు ఏనాడు కూడా మరవకూడదు.
0: అండ్ నెవర్ గివ్ అప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ యూ హ్యావ్ అండర్స్టూడ్.
1: మర్చినప్పటికీ సత్య ప్రేమను మాత్రం ఉండాలి.
0: యూ మే ఫర్గెట్ ఎనీథింగ్ బట్ యూ షుడ్ హ్యావ్ సత్య అండ్ ప్రేమ.
1: ప్రేమ అంతర్వాహిని.
0: అండ్ లవ్ ఈజ్ అండర్ కరెంట్.
1: సత్యము బహిర్వాహిని.
0: అండ్ ద ట్రూత్ ఈజ్ స్పోకెన్ అవుట్.
1: కనుక ఈ బహిర్వాహిని అంతర్వాహిని రెండు కూడా మనం కాపాడుకుంటున్నాం.
0: సో వీ హావ్ టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ది ఔటర్ అండ్ ఇన్నర్ కరెంట్ ఆఫ్ లవ్.
1: నిజమైన కర్తవ్యము.
0: అండ్ దట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: రెండు లేకపోతే వాడు మానవుడే కాదు.
0: వితౌట్ దిస్ యూ కెన్ నాట్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఎప్పుడు నిరంతరము ప్రేమతోనే ఉండండి.
0: రిమైన్ ఇన్ లవ్ త్రూ అవుట్.
1: నా బిడ్డలు, నా భార్య, నా బంధువులు అని వారు మాత్రమే ప్రేమతో కూడుకోవద్దు.
0: Don't limit your love to your family, to your children and to your relations.
1: Evvarini chusinappudini varanta bhagavata sundari.
0: Whomsoever you meet, understand that he is divine.
1: Aa vidhame yokka sarvudu yendu prema pichukoni, prema ichukoni manu satyamto jeevinchali.
0: Therefore understanding love

గుణములు సద్బుద్ధి సత్యనిరతి సద్గుణములు సద్బుద్ధి సత్యనిరతి భక్తి

0: primary virtues, the cleansed intellect, steady adherence to truth, devotion to God, disciplined senses, dedication to one's duty, these are the things that a teacher ought to seek in order to teach. And the pupil must learn these things in order to be a pupil.
1: ప్రేమస్వరూపులైన అధ్యాపకులారా, విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్,
1: విశాలమైన ఈ ప్రపంచమునందు అనంతమైన కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదిలిపోతున్నది.
0: In this vast expanse of the world, times are becoming worse and great changes are happening very quick.
1: Manavudu tana kartavyanni gurtinchukonaka puravame kayamunu visarjinchutunnadu.
0: Man has been giving up his body even before he is able to recognize his primary duty.
1: కాయము ఏ నిమిత్తమై ఏర్పడినటువంటిదని ప్రతి వ్యక్తికిడను గుర్తించడం అత్యవసరము.
0: Every person should recognize how is it or why is it that he has been given the body.
1: పరోపకారార్థం ఇదం శరీరం.
0: The body
1: ఒక కర్మాచరణ నిమిత్తమై మనకు ఈ కాయం ఏర్పడుతున్నది.
0: The body has been given to us in order to do service, in order to do work. This body has been endowed.
1: కర్మ ఏ నిమిత్తమై ఏర్పడుతున్నదనగా కాలమును పవిత్రము గావించుకునే నిమిత్తమై ఏర్పడుతున్నది.
0: And what is work? Work is to be done in order to make time sacred, sanctified.
1: మన ప్రతి కర్మ కూడాను దివ్యమైనటువంటి యొక్క మార్గం నందు ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలి.
0: We must try to direct every work of ours in a holy path.
1: ప్రతి కర్మ కూడాను ఆధ్యాత్మికంగానే మనము ఊహిస్తూ రావాలి.
0: Every work has got to be looked upon as a spiritual task. Work has got to be transformed into worship.
1: కనుకనే కాయము, కాలము, కర్మము ఈ మూడింటి యొక్క సత్యాన్ని మొట్టమొదట అధ్యాపకులు గుర్తించాలి.
0: The teachers must first evaluate time, body, work, the holiness of all these three.
1: కర్మాచరణ కోసం కాయము, కాలమును పవిత్రము చేసే నిమిత్తమై కర్మ అనేటువంటి రెండు పవిత్రమైనటువంటి యొక్క అంశములను మనము నిరంతరము హృదయమునందు ఉంచుకోవాలి.
0: The body has been given for the sake of work, and work is to be done in order to sanctify time. These two things every person must instill into his heart.
1: మానవుని ఉత్తమ గతికి గుణపోవునది లేక అధమ స్థితికి త్రోయునది మానవుని యొక్క కర్మని.
0: It is the work that man does that either raises him to the spiritual height or lowers him to perdition.
1: Karma oka mirror vantidi.
0: Work is like a mirror.
1: Mana mundu pettinatvanti oka addamu mana yokka andachandamunu ye reetiga nirupistu unnado ade vidhamugane manavudu cheyu prati karma endukudanu manchi chedda anetvanti oka ప్రతిబింబాలను మనకు అందిస్తూ ఉంటుండాలి.
0: జస్ట్ ఇస్ ఎ మిర్రర్, ఇఫ్ యు స్టాండ్ బిఫోర్ ఇట్ ఇట్ రివీల్స్ టు యు యువర్ ఫీచర్స్. సో టు ద వర్క్ దట్ యు డు రివీల్స్ టు అదర్స్ యువర్ క్యారెక్టర్ అండ్ యువర్ నేచర్.
1: కొంతమంది పనిలో ప్రారంభించుటకు పూర్వము పరమ శాంతంగా ఉండినట్టుగా కనిపిస్తారు.
0: సమ్ పీపుల్ బిఫోర్ దే బిగిన్ ఎనీ వర్క్ they appear to be very calm and peaceful.
1: పనిలో ప్రవేశించగానే కొన్ని విధములైనటువంటి యొక్క విసుగులు, కొన్ని విధములైనటువంటి యొక్క కోపములు ప్రదర్శిస్తూ ఉంటారు.
0: బట్ వన్స్ దే ఎంటర్ ఇంటు వర్క్, దే బిగిన్ టు ఎగ్జిబిట్ ఎ సర్టన్ టైర్సమ్నెస్ ఆర్ వాంట్ ఆఫ్ ఎంథూజియాజమ్ అండ్ ఈవెన్ సమ్ యాంగర్.
1: మరికొంతమంది పనిలో ప్రారంభించక పూర్వము కొన్ని విధములైనటువంటి యొక్క అలజడతో నిండి ఉంటారు.
0: అదర్స్ బిఫోర్ దే స్టార్ట్ వర్క్ దే విల్ హ్యావ్ వాంట్ ఆఫ్ ఎంథూజియాజమ్ అండ్ దే వోంట్ బి వెరీ ఎర్నెస్ట్ అబౌట్ ఇట్.
1: పనిలో తాము ప్రవేశించగానే ప్రశాంతమైనటువంటి యొక్క కర్మలను ఆచరిస్తూ పవిత్రమైనటువంటి భావముల చేత దానిని అనుభవిస్తూ ఉంటారు.
0: బట్ ఆఫ్టర్ దే ఎంటర్ ది వర్క్ దే విల్ డూ ఇట్ విత్ అ కామ్ అండ్ పీస్ఫుల్ మైండ్ అండ్ వెరీ ఎంథూజియాస్టికలీ.
1: కనుక పనుల యందే మానవుని యొక్క పవిత్రత కాని అపవిత్రత కాని మనకు ప్రత్యక్షమవుతున్నది.
0: దేర్ఫోర్ అవర్ హోలీనెస్ ఆర్ అన్హోలీనెస్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ ది వర్క్ దట్ వి డూ ఇన్ ది మేనర్ ఇన్ విచ్ వి డూ ది వర్క్.
1: కనుకనే భగవద్గీత యందు కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు గదాచన.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ఇన్ ది గీతా ఫర్ వర్క్ అలోన్ యూ హ్యావ్ ద రైట్. You have no right for the consequence or the fruits thereof.
1: Manamu cheyu prati karma yendu kudanu oka vidhamainatuvanti yokka bhavishyattuku sambandhinchinatuvanti yokka gunamulu manaku nirupistu vastuntadi.
0: Every work that we do has got in it the consequences that will come in the future.
1: Motta modata manamu nishkama karmalo praveshinchadam aneetuvantadi chaala kashtam.
0: Of course, it is very difficult in the beginning to enter into work about which we don't regard the consequence.
1: Dushta karma nunchi satya karma lo praveshinchi sakkarma nunchi nishkama karma lo manam cheratam idi sariyaina margam.
0: We have got to enter into the real true work, and from good work we have got to proceed to work for which we don't desire the consequences.
1: కర్మ ఒక థర్మామీటర్ వంటిది.
0: వర్క్ ఈజ్ లైక్ ఎ థర్మామీటర్.
1: మానవుని యొక్క ఉష్ణము ఎంతవరకు ఉన్నది, ఎంతవరకు తగ్గినది అనేటువంటిది థర్మామీటర్ ఏ విధంగా చెప్పగలుగుతున్నదో అదే విధంగానే మానవుడు చేయు ప్రతి కర్మ కూడాను తనలో ఉన్నటువంటి తాపత్రయములు ఎంతవరకు చల్లారినవి, ఎంతవరకు అభివృద్ధి అయినవి, ఎంతవరకు కొంత నిల్చినవి అనేటువంటి యొక్క దీనిని నిరూపిస్తూ వస్తుంటాయి.
0: జస్ట్ ఇస్ ది థర్మామీటర్ షోస్ ది టెంపరేచర్ ఆఫ్ ది బాడీ వెదర్ ఇట్ ఇస్ ఇంక్రీస్డ్ ఆర్ డిక్రీస్డ్ సో ఆల్సో ద వర్క్ దట్ ఎ పర్సన్ డస్ ఇండికేట్స్ ది ఇంక్రీజ్ ఇన్ వర్చ్యూ ఆర్ ఇన్ వైస్ ఆర్ హిస్ మోటివ్స్ ఇట్ కెన్ మెషర్ ది మోటివ్స్ అండ్ ది వైసెస్ అండ్ ది వర్చ్యూస్.
1: కనుక మానవుడు సాత్విక గుణమునందు ఉన్నాడా లేక రాజసికమనందున్నాడా లేక తామసికమనందున్నాడా అనేటువంటి యొక్క నిర్ణయాన్ని మనం ఆచరించే కర్మలే నిరూపిస్తూ ఉన్నాయి.
0: ద వర్క్ దట్ వీ డూ ఇండికేట్స్ వెదర్ ఎ పర్సన్ హస్ గాట్ ఎ బ్యాలెన్స్డ్ మైండ్ ఆర్ ఎ ప్యాషనేట్ మైండ్ ఆర్ ఎ స్లాత్ఫుల్ డల్ మైండ్.
1: కనుకనే మానవుడు కర్మ ప్రవీణుడైపోయినప్పుడు, కర్మలో ప్రవేశించినప్పుడు, కర్మ సూర్యుడైనప్పుడే మన మానవత్వం యొక్క దివ్యత్వాన్ని నిరూపించుటకు వీలవుతుంది.
0: Therefore, it is only when a person becomes an expert in work or a heroic work or he takes up to sacred work that we can reveal our real inner nature.
1: మానవుడు పవిత్రమైనటువంటి కర్మల ద్వారా తన దివ్యత్వాన్ని దర్శించుకోవాలని కోరే అభిలషించేటువంటి మానవుడుకు మొట్టమొదట ఒక విధమైనటువంటి గుణము అవసరం.
0: ఫర్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు రివీల్ హిజ్ డివైన్ నేచర్, హిజ్ రియల్ నేచర్ త్రూ హిజ్ వర్క్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ మస్ట్ డెవలప్ వన్ పర్టిక్యులర్ క్వాలిటీ.
1: ఆ గుణమే శీలము.
0: దట్ క్వాలిటీ ఈజ్ వర్చ్యూ, వర్చ్యుయస్
1: క్యారెక్టర్,
0: వర్చ్యుయస్ క్యారెక్టర్.
1: ఇది చెడు తలంపులను ఏమాత్రం కూడా సహించదు.
0: ఇఫ్ యు గాట్ క్యారెక్టర్ you will never entertain any bad thought.
1: Antiye kaadu karma seelatvanni అభివృద్ధి పరచుకుంటూ దివ్య భావాలతో తాను పోషిస్తూ వస్తుంది.
0: నాట్ ఓన్లీ దాట్ ఇట్ విల్ మేక్ హిమ్ డూ మోర్ అండ్ మోర్ వర్క్ విత్ గ్రేటర్ అండ్ బెటర్ అండ్ బెటర్ మోటివ్స్.
1: అంతేకాక సాంఘిక జీవితమునకు సర్వోత్తమైనటువంటి స్థానాన్ని కూడాను అందిస్తుంది క్యారెక్టర్.
0: అండ్ క్యారెక్టర్ విల్ ఆల్సో ఎండవ్ హిమ్ విత్ ఎన్ ఎర్నెస్నెస్ ఇన్ సోషల్ వర్క్ అండ్ ఇన్ వర్క్ ఫార్ సొసైటీ.
1: ఇంతే కాక అన్నమునకై జీవించుటకు ఇష్టపడక ఆశయాలకై జీవిస్తుంది క్యారెక్టర్.
0: అండ్ క్యారెక్టర్ ఆల్సో విల్ మేక్ ఎ పర్సన్ ఫీల్ దట్ హి ఆట్ టు లివ్ నాట్ ఫర్ ఫుడ్ బట్ ఫర్ సర్టన్ ఐడియల్స్.
1: ఈ విధమైనటువంటి క్యారెక్టర్ లేనటువంటి జీవితము కేవలము చీకటి మందిరంగా ఉంటాయి.
0: అండ్ లైఫ్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ లైక్ ఏ డార్క్ హౌస్.
1: త్రాడు తెగినటువంటి గాలి పటంగా ఉంటుంటది జీవితము.
0: ఇట్ విల్ బి లైక్ ఏ కైట్ విచ్ హస్ నో స్ట్రింగ్ అటాచ్ టు ఇట్.
1: చల్లని రూపాయి వలె చలామణి అవుతుంటది క్యారెక్టర్ లేని జీవితం.
0: ఇట్ ఈస్ లైక్ ఏ కాయిన్, ఏ కౌంటర్ ఫీట్ కాయిన్ దట్ వోంట్ బి యాక్సెప్టెడ్ బై ఎనీవన్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి క్యారెక్టర్ ఈనాటి విద్యా బోధనలో కొంతవరకు సన్నగిల్లిపోవటం చేతనే విద్యా సంస్థలు విరివిగా విప్లవానికి గురి అవుతున్నవి.
0: ఇట్ ఈస్ బికాస్ ది ఎంఫసిస్ అపాన్ దిస్ క్యారెక్టర్ ఈజ్ అబ్సెంట్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ నౌ వి హావ్ గాట్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఇన్ ది సొసైటీ.
1: ఇంతే కాక కేవలము విద్యావంతులమని విర్రవీగుచున్నామే కాని వివేక శూన్యులుగా చలాయన అవుతున్నాం.
0: మోరోవర్ వి ప్రైడ్ అవర్ సెల్వ్స్ యాజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ స్కాలర్స్ బట్ వి హావ్ నాట్ గాట్ క్యారెక్టర్.
1: ఈనాడు విద్య యందు కేవలము గ్రంథ పరిచయం మాత్రమే మనం అనుభవిస్తున్నాము కాని ఆచరణమైనటువంటి యొక్క ప్రవర్తన యందు మనము అతి దూరంగా ఉంటున్నాము.
0: టుడే ది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మాస్టర్స్ ఆఫ్ సో మెనీ బుక్స్ బట్ ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ ఆఫ్ వాట్ ది బుక్స్ కంటెయిన్ అండ్ వాట్ దే ప్రొఫెస్ దే ఆర్ ఫెయిలింగ్ బ్యాడ్లీ.
1: ఇట్టి క్యారెక్టర్ ను మనము అభివృద్ధి గావించే నిమిత్తమై సత్యసాయి బాలవిక, సత్యసాయి విద్యావిహార్, సత్యసాయి ఉన్నత పాఠశాల, సత్యసాయి జూనియర్ కాలేజ్, సత్యసాయి డిగ్రీ కాలేజ్ ఈ విధమైనటువంటి పేర్లతో మనము అభివృద్ధి గావించుకుంటూ ప్రారంభం చేస్తున్నాము.
0: ఇట్ ఈస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ క్యారెక్టర్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ దాట్ వి హావ్ స్టార్టెడ్ బాల వికాస్, బాల విహార్, హై స్కూల్స్, జూనియర్ కాలేజ్ అండ్ అదర్ కాలేజెస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
1: మనము ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని అంటున్నాము, కానీ క్యారెక్టర్ అంటే ఏమిటో మనం తెలుసుకోవటానికి ప్రయత్నించడం లేదు.
0: వి సే దట్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ క్యారెక్టర్ వి హావ్ నాట్ యెట్ అండర్స్టూడ్.
1: కేవలము సత్కర్మల ఆచరించినంత మాత్రమున, భజనలు చేసినంత మాత్రమున, సత్సంగములో ప్రవేశించిన మాత్రమున ఇది గుణములు యొక్క సహజములు కానేరవు.
0: ఇట్ ఇస్ ఓన్ బి డెవలప్మెంట్ ఆఫ్ క్యారెక్టర్ ఇఫ్ యూ పార్టేక్ ఇన్ భజన్ ఆర్ ఇఫ్ యూ జాయిన్ సత్సంగ్ ది కంపెనీ ఆఫ్ అదర్స్ అండ్ ఇఫ్ యూ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ దీస్ ఆర్గనైజేషన్స్.
1: ఇవి ఒక విధమైనటువంటి క్యారెక్టర్ కు సంబంధించినటువంటివి కావు.
0: దీస్ ఆర్ నాట్ రిలేటెడ్ టు the development of character.
1: Durbhavamulu hrudayamulo cherakunda chusukotam idi mottamodati character.
0: The first step in character is to see that bad ideas and thoughts do not enter our hearts.
1: Vatini kriyacharanalo dimpakunda povatame oka vidhamainti character.
0: The character means that the words that you utter must be transformed into action.
1: Manamu ఏదో ఒక పర్యాయము తప్పు చేసినంత మాత్రమున అది తప్పు కానేరదు.
0: ఇట్ డజంట్ మ్యాటర్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫాల్ట్ ఇఫ్ వన్స్ ఆర్ యు కమిట్ సమ్ ఫాల్ట్.
1: చేసిన తప్పునే పదే పదే చేసేటువంటిదే పెద్ద తప్పు.
0: ది గ్రేటర్ మిస్టేక్ ఈస్ టు డూ ది సేమ్ ఫాల్ట్ అగైన్ అండ్ అగైన్.
1: కనుక మనము తెలిసియో తెలియకయో పూర్వము మనము దుర్భావములను దుర్గుణములను కొంతవరకు విజృంభింపు చేసుకోవటం ఇది మానవుని యొక్క అసహజంగా ఉంటాడు.
0: ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ వెరీ అన్‌నేచురల్ ఫర్ ఎ పర్సన్ టు గో ఆన్ ఎంటర్టైనింగ్ ఐదర్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ బ్యాడ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్.
1: కానీ ఇది తప్పు అని తెలుసుకున్న తర్వాత వాటిని తిరిగి ఆచరణ యందు పెట్టడానికి ఏమాత్రం కూడా మనము మనస్కరించకూడదు.
0: బట్ వన్స్ యూ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ బ్యాడ్ అండ్ దట్ ఇట్ షుడ్ నాట్ బి ఎంటర్టైన్డ్ యూ మస్ట్ సీ దట్ ఇట్ డజంట్ కమ్ అగైన్.
1: ఈనాడు మనం బాల వికాసనందు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి గుణమును అభివృద్ధి పరిచేటువంటి మార్గాన్ని చేపట్టాలి.
0: టుడే ఇన్ ది బాల వికాస్ వి మస్ట్ టేక్ అప్ దిస్ టాస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యారెక్టర్ అండ్ గుడ్ థాట్స్.
1: పిల్లలకు బోధించడానికి మనం ప్రయత్నం చేయటం పూర్వము ఆ క్యారెక్టర్ ను మనము స్వజీవితములో ప్రదర్శించాలి, ప్రకటించాలి.
0: బట్ బిఫోర్ వి టీచ్ ఆర్ వి పర్సుయేడ్ ది స్టూడెంట్స్ టు డెవలప్ క్యారెక్టర్ వి మస్ట్ అవర్సెల్ఫ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్ డెవలప్ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
1: మనము అట్టి క్యారెక్టర్ ని నిత్య జీవితమునందు అనుభవించకుండా కేవలం పిల్లలకు మాత్రమే బోధించడానికి ప్రయత్నం చేస్తే ఇది ఏమాత్రం కూడా మనము దీని ఆశయాన్ని పూర్తి గావించలేము.
0: వి ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ది ఐడియల్ ఇఫ్ వి డోంట్ అవర్ సెల్స్ హ్యావ్ దట్ క్యారెక్టర్ బట్ ఇఫ్ యు గో ఆన్ టెలింగ్ ది స్టూడెంట్స్ టు హ్యావ్ దట్ క్యారెక్టర్.
1: మనం ఆచరించి పిల్లలకు అందించడానికి సంసిద్ధంగా ఉంటుండాలి అధ్యాపకుడు.
0: వి మస్ట్ ప్రాక్టీస్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ దెన్ ఓన్లీ can we communicate it to the students.
1: ఏ తప్పులు చేస్తే పిల్లలను మనం దండిస్తూ ఇది సరైనది కాదని వారిని మందలిస్తూ ఉంటున్నామో అలాంటి తప్పు మనము చేయకుండా చూసుకోవాలి.
0: Whatever mistakes if the students commit, if we punish them or if we find fault with them, we must see that we do not ourselves commit those faults.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క నడవడికను పిల్లలకు అందించడంలోనే భవిష్యత్తు యొక్క క్షేమము ఆధారపడి ఉంటుండాలి.
0: ది ప్రాస్పెరిటీ అండ్ పీస్ ఆఫ్ ది ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్స్ డెవలపింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ అవర్ ప్రాక్టీసింగ్ ఇట్.
1: ఈ ప్రపంచంలో అన్నింటికంటే కూడాను విలువైనటువంటిది ఏమిటి అని మనం ప్రశ్నిస్తే కొంతమంది వెండి అనవచ్చు, కొంతమంది బంగారు అనవచ్చు, మరికొంతమంది వజ్రాలు అనవచ్చు.
0: What is the most precious thing in the world, if you ask? Some people may say silver, some people may say gold, some others may say diamond.
1: Kani, vendi, bangaru, diamonds kaadu viluvainatundi. Manavude viluvainatundi va.
0: But it is not silver or gold or diamond that is most precious. Man is the most precious thing in the world.
1: Manaku agocharamai అప్రత్యక్షంగా ఉండినటువంటి యొక్క భూమి అందున్నటువంటి బంగారం కూడాను కనిపెట్టి దానిని పరిశుద్ధం చేసి విలువగా మార్చేటువంటి వాడు కూడాను మానవుడు.
0: ఇట్ ఈస్ మ్యాన్ హూ డిస్కవర్స్ ది వెయిన్స్ ఆఫ్ గోల్డ్ అండర్ ది ఎర్త్ అండ్ దెన్ టేక్స్ దెమ్ అవుట్ అండ్ ప్యూరిఫైస్ దెమ్ అండ్ బ్రింగ్స్ అవుట్ వాట్ ఈస్ వాట్ వి కాల్ వాల్యూ.
1: మొత్తుగా పడి ఉండినటువంటి ఒక స్టోన్ను తీసి అనేక విధములుగా దానిని కట్టింగ్స్ చేసి దానికి డైమండ్స్ గా మార్చి విలువను అందించేటువంటి వాడు మానవుడు.
0: ఇట్ ఈస్ మ్యాన్ హూ టేక్స్ ఎ లంప్ ఆఫ్ స్టోన్ అండ్ కట్స్ ఇట్ అండ్ మేక్స్ ఇట్ అండ్ రికగ్నైజెస్ ఇట్ ఈస్ డైమండ్ అండ్ మేక్స్ ఇట్ బ్రైట్ అండ్ షైనింగ్.
1: కనుక విలువైనటువంటి డైమండ్ కు విలువను అందించినటువంటి వాడు ఎవరు? మానవుడు.
0: హూ ఇస్ ఇట్ దేర్ ఫోర్ దట్ ఈస్ గివెన్ వాల్యూ అండ్ ప్రైస్ టు ది డైమండ్? మ్యాన్.
1: కనుకనే అన్నింటికంటే విలువైనటువంటి వాడు మానవుడు.
0: Therefore the most precious thing is man.
1: ఇటువంటి విలువైనటువంటి మానవ జాతిని మనము నిలుపుకొని దానిని కాపాడేటువంటి యొక్క ప్రయత్నము మానవుని యందు మాత్రమే ఉన్నది.
0: And man alone must substantiate this value and maintain it and prove that he is the most precious thing.
1: ప్రభుత్వము ప్రజల యొక్క క్షేమాన్ని కోరి అనేక శాసనాన్ని నియమించవచ్చు.
0: ది గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు ప్రోగ్రెస్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ మేక్స్ ఎ నెంబర్ ఆఫ్ లాస్.
1: మానవునికి నిత్య జీవితమునకు సంబంధించినటువంటి సదుపాయములు ప్రభుత్వం అనేకముగా ఏర్పరచవచ్చు.
0: అండ్ దే ఆల్సో క్యాన్ arrange for various things that are necessary for the daily living of man.
1: పల్లెల జీవితములు అనేక పడుబాకబడుతున్నటువంటి వారికి చక్కని సదుపాయములు కూడా చేకూర్చవచ్చు.
0: And they may afford various opportunities and comforts for the rural people who are suffering from poverty.
1: శాసనాలు ఎంత ఉత్తమమైనటువంటి అయినప్పటికీ దానిని ఆచరించేటువంటి ప్రజలు ఎందే ఉత్తమ భావములు లేకుండా ఇవన్నీ కూడాను నిరుపయోగం.
0: బట్ వాట్ ఎవర్ ది మెషర్స్ అండ్ ది లాస్ దట్ ది గవర్నమెంట్ ఆర్ ది రూలర్స్ మైట్ బ్రింగ్ అబౌట్ ది అన్లెస్ ది పీపుల్ దెమ్సెల్వ్స్ హావ్ గాట్ ది విల్ టు క్యారీ దట్ అవుట్ ఇట్ కాంట్ సక్సీడ్.
1: కనుక సద్వినియోగపరిచేటువంటి యొక్క ప్రజలు ఈనాడు ఎంతైనా అవసరం.
0: సో వాట్ యు వాంట్ టుడే are people who can make use, good use of the chances that
1: manavuniki kavalsinatvanti oka sadupayamulu viriviga perugutunnayi.
0: Man has got all the things that are necessary for his happy life.
1: Nitya jeevitamulaku sambandhinatvanti sadupayamulu kudanu anukoolamulo anekanga untunnayi.
0: And he has got many things that can give him a happy daily life.
1: Chaduvu sandhaliyanda కావలసిన సమస్యలు ఏర్పడినాయి.
0: అండ్ యూ ఆస్క్ అబౌట్ ఎడ్యుకేషన్, దేర్ ఆర్ సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ధనార్జన మార్గముల కోట్లకు కలిగినవి.
0: అండ్ ఇఫ్ యూ ఆస్క్ ఫర్ మీన్స్ ఆఫ్ ఎర్నింగ్ మనీ, యు హావ్ గాట్ ప్లెంటీ.
1: కానీ మానవునికి ఏమాత్రం కూడాను తృప్తి శాంతి అనేటువంటిది కలగటం లేదు.
0: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ మ్యాన్ హెస్ నో కంటెంట్మెంట్. And man has no peace.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: అనగా తనలో ఉండినటువంటి యొక్క పవిత్రమైన మానవ గుణములు తాను అభివృద్ధి పరచుకోలేకపోవటం చేతనే సర్వ సదుపాయములు ఉండినప్పటికీ సంతోషాన్ని అనుభవించలేకపోతుంది.
0: Because he has not developed the qualities of a human being that are latent in him, that he suffers in spite of all these.
1: ఈనాడు మానవుని యొక్క మానవత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ఇది అవసరం.
0: Now what we must immediately attend to is the development of the humanness in man.
1: మనము పాశ్చాత్య దేశాల్లో అనేక విధముల సాంకేతిక విజ్ఞాన శాస్త్రము పెరిగిపోతున్నది.
0: In the western countries the scientific and technological advance is increasing very fast.
1: చేపల వలె జలములో సంచరించడం కూడాను సులభంగా అభ్యసిస్తున్నాడు.
0: దే ఆర్ డెవలపింగ్ ది ఎబిలిటీ టు మూవ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
1: పక్షుల వలె ఆకాశంలో సులభంగా ప్రయాణం చేయటం కూడాను తాను అభ్యసిస్తున్నాడు.
0: దే కెన్ ఫ్లై లైక్ బర్డ్స్ ఇన్ ది ఎయిర్.
1: కానీ మానవుని వలె భూమి పైన జీవించడానికి వాడు ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
0: బట్ దేర్ ఇస్ నో అటెంప్ట్ టు లివ్ అపాన్ ది ఎర్త్ లైక్ మెన్.
1: మనము యొక్క భూమి పైన జీవించడానికి తగినటువంటి ప్రయత్నాన్ని మనం చెయ్యాలి. కానీ ఆకాశంలో సంచరించినా జలములో సంచరించినా మనము యొక్క జీవితము ఇది సరి అయినటువంటి యొక్క దీనిని అందుకోలేదు.
0: వి మస్ట్ ట్రై టు లివ్ అపాన్ ది ఎర్త్. దట్ ఈస్ వాట్ వి షుడ్ ట్రై టు డూ అండ్ నాట్ ఫ్లై ఇన్ ది ఎయిర్ లైక్ ఎ బర్డ్ ఆర్ మూవింగ్ ది వాటర్. ముఖ్యంగా
1: ఈ మానవత్వం అంటే ఏమిటో మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ యు మస్ట్ ఐడెంటిఫై వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ మెంట్.
1: అప్పుడే మనము బాల వికాస్ బిడ్డలకు దీనిని బోధించడానికి ఒక విధమైన ధైర్యం ఏర్పడుతుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వి నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యూమన్నెస్ దట్ వీ క్యాన్ టీచ్ ది బాల వికాస్ పీపుల్.
1: మానవత్వం అంటే కేవలము తిండి నిద్రలతో జీవించుకుంటూ ఇంకా కొన్ని కొన్ని ఇంద్రియ భోగములను అనుభవించుకుంటూ ఏదో కాలమును వ్యర్థము గావించడం కోసం కాదు.
0: హ్యూమన్నెస్ డస్ నాట్ మీన్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ కేటరింగ్ టు ది సెన్సెస్ అండ్ సంహౌ లివింగ్ అవుట్ దిస్ లైఫ్.
1: అయితే దీనిని మీరు కూడా చాలా మంది బైబిల్లో చదివి ఉంటుంటారు.
0: దిస్ యు మైట్ హావ్ రెడ్ ఇన్ ది బైబిల్ మెనీ ఆఫ్ యూ.
1: ఒకానొక సమయమునందు జీసస్ ఒక బజార్ లో నడుచుకుంటూ వెళుతున్నాడు.
0: వన్స్ జీసస్ వాజ్ వాకింగ్ త్రూ ఏ బజార్.
1: ఒక కార్నర్ లోపల ఒక వ్యక్తి త్రాగి తాను మయమర్చి పడిపోయాడు.
0: అండ్ ఇన్ వన్ కార్నర్ హి ఫౌండ్ ఎ డ్రంకర్డ్ హూ హాడ్ ఫాలెన్ సెన్స్లెస్ ఆన్ ది ఫ్లోర్.
1: అతని దగ్గరికి జీసస్ వెళ్లి, నాయన ఫ్రెండ్, ఏమిటి నీవు ఈ పరిస్థితిలో ఉంటున్నావు? ఎందుకు ఇంత త్రాగినా కూడా నువ్వు ఇంత మయమర్చి త్రాగటం అనేటువంటిది ప్రమాదము, ఇది మంచిది కాదని బోధించాడు.
0: Then Jesus went to him and near him and said, friend, how have you fallen like this? Even if you drink, you should not drink until you lose your consciousness.
1: అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ప్రభు, నాకు పూర్వము కన్నులు లేవు.
0: Then that person said, Lord, formerly I had no eyes, I was blind.
1: అప్పుడు జీవితం అంటే ఏమిటో నీకు అర్థం కాకుండా ఉండినాడు.
0: I didn't know what life means or meant.
1: అలాంటి పరిస్థితిలో మీరే నాకు ఈ కన్నులు ప్రసాదించారు.
0: At that time, you gave me eyes.
1: ఈ కన్నులు రావటం చేత ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భోగములంతా అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో నేను అనేక విధములుగా కూడాను త్రాగి దందనాలాడుతూ నా జీవితాన్ని ఈ విధంగా గడుపుతున్నాను.
0: You gave me eyes and then all the joys and other things in this world I became conscious of them and therefore I entered into those worldly
1: things. చెప్పా అనుకున్నాడు జీసస్. మానవాతీతమైనటువంటి శక్తితో సహజ మానవునిగా చేసినందుకు వీడు మానవత్వాన్ని గుర్తించకుండా కేవలము త్రాగటం మాత్రమే మానవత్వం అనుకున్నాడా? ఛీ, ఇతని యొక్క జీవితము నా చేతులారనే పాడు చేశాను అని తనలో తాను చాలా బాధపడ్డాడు.
0: జీసస్ ఫెల్ట్ వాట్ ఐ యూజ్డ్ మై సూపర్ హ్యూమన్ పవర్ ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ మ్యాన్ ఎ మ్యాన్ అండ్ దాట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ హిస్ బికమింగ్ లోవర్ దెన్ మ్యాన్. I should not have done this, merely giving him eyes.
1: Mari kontha dooram poyetappatiki maroka vyakti kaamandudai bazar nundi swechha viharam salputunnadu.
0: Another person, as he was going along the bazaar, he found a person who was mad after the senses,
1: lust,
0: who was suffering from lust and was moving about in a mad type of way.
1: Akkada chuchadu Jesus, nayana emti manavattam ante bazaar kukkala vale jeevinchatama manavattamu? Neevu ye vidhanga jeevisthunnavu adi street dogs kuda jeevinchadam leda? Emti nee vikaramu ani prashninchadu.
0: Then he went and told him, friend, what is this? Your life is worse than that of street dogs. How is it that this thing has happened to you?
1: అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ప్రభు, నాకు పూర్వము కుష్టి రోగం అనేటువంటిది ఉండేది.
0: Then he said, Lord, I was a leper once.
1: అది తమ యొక్క మానవాతీతమైన శక్తి ద్వారా దానిని నివారణ గావించారు.
0: Through your superhuman powers, I was relieved from that.
1: నేను కుష్టి రోగం ఉండినంత వరకు నా దగ్గరికి ఎవ్వరు కూడా వచ్చేటువంటి వారు కాదు.
0: So long as I was a leper, nobody approached me.
1: అప్పుడు ఈ యొక్క ఇంద్రియముల యొక్క తత్వాన్ని నేను ఏ విధంగా కూడా అనుభవించడానికి వీలు కాక.
0: At that time, I could not enjoy my senses.
1: ఇప్పుడు చక్కని ఆరోగ్యాన్ని అందించటం చేత నేను ఈ మార్గంలో నేను జీవిస్తున్నాను.
0: Now you have given me very good health and therefore I am full of lust.
1: అప్పుడు జీసస్ అనుకున్నాడు, చీ చీ చీ చీ చీ, వీని రోగం నివారణ చేయటము ఈ విధమైనటువంటి యొక్క దుర్మార్గం నందు అనుభవించుటక ఇది నా చేతులారాని ఇతని జీవితాన్ని నేను పాడు చేస్తున్నాను.
0: Then Jesus said, fie upon this. What? I have myself, out of my own hand, ruined this person.
1: అనగా జీవితం అంటే కేవలము ఇంద్రియ సుఖమును అనుభవించటం కాని లేక ఏదో త్రప్పత్రాగి ఈ ఆహార విహారములో జీవితమును అంతిమ గావించటం కాని కాదు.
0: Therefore, life does not mean merely catering to the senses or taking food and drink or living a life.
1: ఆకలి, దప్పులు, ఈ యొక్క ఇంద్రియముల ఆనందము, పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి. దీనికి మానవుడిగా ఎందుకు పుట్టాలి?
0: Even birds and beasts have got hunger and thirst and they cater to their senses.
1: Animals.
0: And animals. Why should why should we be born as men for this?
1: ఇంకా మానవుడిగా పుట్టి అనేక విద్యలు నేర్చి యూనివర్సిటీస్ కంతా పోయి ఉన్నత పట్టములు అందుకొని ఇంత విద్యావంతుడని పేరు పొంది కూడాను పశువుల వలె మనం జీవిస్తే ఇంకా మానవత్వం అనేటువంటిది ఏమిటి మనం?
0: And if after being born as man and being educated and going to the universities and getting a number of degrees and moving about like big scholars, if we descend to this level, what exactly is the purpose of life?
1: పశువులు ఏ high school పోతున్నాయి, ఏ కళాశాలలో చదువుతున్నాయి?
0: Animals don't go to school or attend universities.
1: కనుక మనకంటే పశుపక్షి మృగాదులే చాలా బెటర్ గా కనిపిస్తున్నాయి.
0: Therefore it appears as if the animals are much better than ourselves.
1: పశుపక్షి మృగాదులకైనా ఒక సీజన్ ఒక రీజన్ ఉంది, కానీ ఈనాటి మానవులకు నో సీజన్ నో రీజన్.
0: Even birds and animals and bees have got a certain season and some reason. But we humans have no season or reason.
1: ఇలాంటి సమయంలో మనము మానవులుగా పుట్టి మనము చేసేటువంటి పని ఏమిటి?
0: Therefore, under these conditions, what are we doing having been born as man?
1: ఈనాటి మానవ జాతిలో మూడు రకములైన యొక్క భావములు కలిగినటువంటి వారి కలరు.
0: There are three types of men at the present time.
1: ఒక తరగతి వారు భక్తి రస భావముతో కూడి ఉంటారు.
0: One type of men have got the spirit of devotion.
1: Emotional.
0: They are emotional, governed by emotions.
1: రెండవ తరగతి వారు క్రియాశీలులై ఉంటారు.
0: The other type are anxious to do work.
1: Active.
0: They are active.
1: మూడవ తరగతి వారు నిరంతరము కూడాను విచారణత్వంలో ఉండి ఉంటారు.
0: The third type are intellectual for inquiry.
1: Rational.
0: And rational. Emotional,
1: active and
0: rational.
1: ఈ మూడు తరగతి వారిలో మొట్టమొదటి తరగతి వారు ఏదో ధ్యానము భగవత్ చింతన భజన స్మరణ ఇత్యాది కార్యములు యందు తాము ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు.
0: అండ్ ది ఎమోషనల్ టైప్ ఆఫ్ పీపుల్ దే ఎంజాయ్ బ్లెస్ బై టేకింగ్ పార్ట్ ఇన్ భజన్ ఆర్ ఇన్ ది రెసిటేషన్ ఆర్ ది పిటిషన్ ఆఫ్ ది లార్డ్స్ నేమ్.
1: ఇంకా రెండవ తరగతి వారు కేవలము సేవకాభావమునందు నిరంతరము కర్మాచరణ యందే నిమగ్నులై ఉంటారు.
0: ది యాక్టివ్ టైప్ ఆఫ్ పీపుల్ దే టేక్ అప్ టు సోషల్ సర్వీస్ అండ్ వేరియస్ యాక్టివిటీస్ విచ్ విల్ ప్రొడ్యూస్ జాయ్ ఇన్ ది వరల్డ్.
1: మూడవ తరగతి వారు తమ యొక్క ధీశక్తి చేత తత్వ విచారణ యందే మునిగి ఉంటారు.
0: అండ్ ది రేషనల్ టైప్ ఆఫ్ పీపుల్ దే హావ్ గాట్ ది ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీ అండ్ దే వాంట్ ఇన్క్వైరింగ్ ఇన్ టు ది ట్రూత్.
1: ఈ మూడింటిని భక్తి కర్మ జ్ఞానము అనేటువంటి యొక్క మూడు మార్గములు యందు దీనిని ప్రచరిస్తూ వచ్చారు.
0: అండ్ దీస్ త్రీ టైప్స్ దే టేక్ అప్ టు ది భక్తి ఆర్ ద డివోషనల్ ఆస్పెక్ట్, ది కర్మ ఆర్ ది యాక్టివ్
1: వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్.
0: వర్క్ అండ్ దెన్ ది వర్షిప్ ఫర్ ది ఎమోషనల్, వర్క్ ఫర్ ది యాక్టివ్ అండ్ విజ్డమ్ ఫర్ ది రేషనల్.
1: అయితే ఈనాడు ఈ పదములకు ఈ కర్తవ్యములకు విపరీతమైనటువంటి అర్థములు మనము కల్పించి విపరీతమైన వికార మార్గమును అనుసరిస్తూ వస్తున్నాం.
0: బట్ అట్ ది ప్రెసెంట్ టైమ్ దీస్ వర్డ్స్ వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ హావ్ బీన్ డిస్ట్రాక్టెడ్ అండ్ గివెన్ ఈవెన్ ఆపోజిట్ మీనింగ్స్.
1: నిత్యానిత్య విషయ పరిశీలన యందు మాత్రమే విచారణ శక్తిని ప్రవేశపెట్టాలి.
0: ద రేషనల్ మైండ్ హస్ బి డివోటెడ్ టు ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది ట్రాన్సియంట్ అండ్ ది పర్మనెంట్.
1: సత్య సంకల్పము చేత విచారణ శక్తిని ప్రవేశపెట్టాలి.
0: In order to discover the truth and that alone the rational mind must
1: aithe yinadu sankuchitamainatundi drishtito ee yokka vicharana shaktini prarambhistunnaru.
0: But now intellectual inquiry is limited to low and narrow things.
1: Yinadu ee rational anetundi dantlo manamu swarthamainatundi margamunandu manam praveshapettunnam.
0: And the rational mind is now being devoted for selfish purposes.
1: వ్యక్తి యొక్క ఇష్ట అయిష్టముల పైన మనము దీనిని ప్రవేశపెడుతున్నాం.
0: అండ్ ది ఇంక్వైరీ ఇస్ డిక్టేటెడ్ టు డిక్టేటెడ్ బై ది పర్సనల్
1: ఇక్కడ ఇమోషనల్ యాక్టివ్ రేషనల్ ఈ మూడు కూడాను మూడు భిన్నమైనటువంటివి కాదు.
0: బట్ దీస్ ఇమోషనల్ యాక్టివ్ అండ్ రేషనల్ ఆర్ నాట్ త్రీ డిస్టింక్ట్ అండ్ సెపరేట్.
1: ఈ మూడు కూడాను ఒకదానినొకటి అనుసరించినటువంటివి.
0: దే ఫాలో వన్ ది అదర్.
1: ఈ మూడు కూడాను అవినాభావ సంబంధమైనటువంటివి.
0: దే ఆర్ త్రీ వెరీ మచ్ ఇంటర్ రిలేటెడ్.
1: ఒకదానిని వదిలి మరొకటి ఉండుటకు వీలు కాదు.
0: యు కాంట్ హ్యావ్ వన్ అండ్ ది అదర్స్ సెపరేట్.
1: కనుక ఇమోషనల్ అనేటువంటి భక్తి మార్గం నందు కూడాను కర్మ నేషనల్ అనేటువంటి కర్మ జ్ఞాన మార్గములు కూడా ఇమిడి ఉంటున్నాయి.
0: ఈవెన్ ఇన్ ది ఇమోషనల్ యు హ్యావ్ ది యాక్టివ్ అండ్ ది రేషనల్ టెంపరమెంట్ మిక్స్.
1: ఈ యాక్టివ్ అనేటువంటి కర్మ నందు కూడాను ఈ యొక్క ఇమోషనల్ రేషనల్ రెండు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
0: అండ్ ఇన్ ది యాక్టివిటీ దట్ ఇస్ బీయింగ్ డన్ బై ది యాక్టివ్ పీపుల్ ది ఇమోషనల్ అండ్ రేషనల్ ఆల్సో.
1: ఈ రేషనల్ నందు కూడాను ఎమోషనల్ అండ్ యాక్టివ్ రెండు కూడాను అంతర్ప్రవాహంగా ఉంటుంది.
0: అండ్ ఇన్ ది రేషనల్ ఆల్సో యాజ్ ఎన్ అండర్ కరెంట్ యు హావ్ గాట్ ది ఎమోషనల్.
1: కనుక రేషనల్ అనగా కేవలం అతివాదులుగా మనం బయలుదేరటం అనేటువంటిది ఇది చాలా అపార్థం.
0: దేర్ఫోర్ ఇఫ్ ది రేషనల్ పీపుల్ వాన్ ఆల్ బై దెమ్సెల్వ్స్ వితౌట్ ఎనీ ఎమోషనల్ ఆర్ యాక్టివ్ యాటిట్యూడ్ దట్ ఈస్ ఆల్సో ఎ రాంగ్ ఇంటర్ప్రిటేషన్.
1: మనం రేషనల్ అనేటువంటిది పవిత్రమైనటువంటి దీశక్తిని ప్రకటించేటువంటిది.
0: రేషనల్ ఈస్ వి మస్ట్ ఎగ్జిబిట్ ఆర్ డెవలప్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: దట్ వన్ ఎగ్జాంపుల్.
1: మనము ఒక స్టూల్ ఉంటుంటాది. స్టూల్
0: దట్ స్టూల్
1: దానికి మూడు కాళ్ళు ఉంటుంటాయి.
0: ఇట్ ఈస్ గాట్ ఎ త్రీ లెగ్డ్ స్టూల్.
1: ఈ మూడు కాళ్ళ లోపల కూడాను ఒక కాలు లేకపోతే అది నిలచదు.
0: అండ్ ఇఫ్ దిస్ త్రీ లెగ్డ్ స్టూల్ హస్ నాట్ గాట్ వన్ లెగ్ ఇట్ కాంట్ స్టాండ్.
1: అదే విధంగానే ఇందులో ఏ కాలు లేకపోయినా కానీ స్టూల్ పైన మనం కూర్చోటానికి వీలు కాదు.
0: అండ్ ఇఫ్ దెర్ ఆర్ నో లెగ్స్ వీ కాంట్ సిట్ అపాన్ ద స్టూల్.
1: ఇందులో మూడు కాళ్ళు ఏమిటంటే ఇమోషనల్ యాక్టివ్ అండ్ రేషనల్. ఈ మూడు మూడు కాళ్ళు.
0: దీస్ త్రీ ఇమోషనల్ యాక్టివ్ అండ్ రేషనల్ ఆర్ ద త్రీ లెగ్స్
1: అనగా భక్తి కర్మ జ్ఞానము అనేటువంటి యొక్క మూడు పాదములు.
0: సో వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ దీస్ ఆర్ ద త్రీ లెగ్స్.
1: దీనిపైన మరొకటి చక్కని నున్ను పైనటువంటి ఒక పలకను వేస్తాం.
0: అండ్ అపాన్ దోస్ త్రీ లెగ్స్ వి ప్లేస్ ఎ సాఫ్ట్ ఫైన్ వెల్ పాలిష్డ్ ప్లాంక్.
1: ఆ పీఠమే లేకపోతే మనం కూర్చోవటానికి వీలు కాదు.
0: ఇఫ్ యు హావ్ నాట్ గాట్ ఎ ప్లాంక్ ఓవర్ ఇట్ యు కెన్ సిట్ ఆన్ ఇట్.
1: కనుక ఇమోషనల్ యాక్టివ్ రేషనల్ అనే మూడు పాదముల పైన సర్వజన సమాన ప్రేమ అనేటువంటి లేటను వేసినప్పుడే మనకు సరిగా దానికి స్థానం.
0: అపాన్ దీస్ త్రీ లెగ్స్ వి మస్ట్ ప్లేస్ ది ప్లాంక్ ఆఫ్ లవ్ ఈక్వల్ ఫార్ ఆల్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆధారము కాళ్ళుగా తీసుకుని ఆధేయము పలకగా తీసుకున్నప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది దానిపైన విశ్రాంతి పొందడానికి వీలవుతుంది.
0: So if you've got these three, active, emotional and rational as the legs, and if you've got that universal love as the plank, then we can...
1: Kaanuka, rational yandu kudanu, prema, thalavasaram.
0: So even the rational people should have...
1: Active yandu kudanu, prema avasaram.
0: And in the active work also, you must have love.
1: Emotional lo kudanu, prema avasaram.
0: And the emotional also, you must have
1: love. Ee mooditi paina, ee prema ane plate nu, cruise vesi biginchinaru.
0: Because over all these, you have got to screw the plate of the plank of love.
1: ఈ స్క్రూ అనేటువంటిది faith.
0: And the screw with which we fixed his love is faith.
1: ప్రేమ అనేటువంటి పలక పైన ఈ ఎమోషనల్ యాక్టివ్ రేషనల్ అనే దాంట్లో ఒక faith, faith, faith అనేటువంటి స్క్రూ బిగించాలి.
0: And the more faith you have, the tighter the screw and the firmer it becomes.
1: ఈ faith అనేటువంటిది ఏగిన లేకపోతే మూడు కాళ్ళు ఉండినా పలక ఉండినా ఎప్పుడో మన వల్ల పడద్రోస్తుంది.
0: If you have not got this faith which screws the whole thing, even if you have the three legs and even if you have the plank over it,
1: కనుక
0: you can't
1: confidence. ఈ యొక్క faith అనేటువంటిది చాలా అవసరం.
0: Therefore this faith is a very important thing.
1: ఈ ఫెయిత్ అనేటువంటి దేనిపైన ఉంటుందంటే వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ మూడింటి పైన సమత్వమైనటువంటి విశ్వాసం ఉంటుండాలి.
0: అండ్ వేర్ అపాన్ షుడ్ యూ హ్యావ్ ఫెయిత్ అపాన్ ఆల్ దీస్ త్రీ.
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ,
0: అనదర్ ఎగ్జాంపుల్,
1: ఫెయిత్ లేక అది కాన్ఫిడెన్స్ లవ్ కు డిఫరెన్స్ ఉంది.
0: దేర్ ఈస్ లవ్, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ అండ్ లవ్.
1: లవ్ ఉంటే చాలు కదా ఇంకా భగవంతుని పైన ఫెయిత్ ఎందుకు అని కూడా కొంతమంది వాదిస్తారు.
0: పీపుల్ మే ఆస్క్ ఇఫ్ ఇట్ ఈస్ లవ్ ఇస్ దట్ నాట్ ఇనఫ్, వై షుడ్ వి హ్యావ్ ఫెయిత్.
1: లవ్ వేరు, ఫెయిత్ వేరు, కాన్ఫిడెన్స్ వేరు.
0: లవ్ ఇస్ డిఫరెంట్, కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్.
1: ఏ విధంగా అని మనం విచారించాలి. మన చిన్న బిడ్డ పైన చాలా ప్రేమ ఉంటుంటుంది తల్లికి.
0: వి హావ్ గ్రేట్ లవ్ ఫర్ అవర్ లిటిల్ చైల్డ్ ద మదర్ విల్ హ్యావ్.
1: లవ్ ఉంది కానీ ఆ బిడ్డ చేతికి బంగారు గిన్నె అందించదు.
0: ఇట్ హాస్ గాట్ లవ్ ఫర్ ది చైల్డ్ బట్ ఇట్ వోంట్ గివ్ ది చైల్డ్ ఎ గోల్డెన్ కప్.
1: కారణం ఏమిటంటే ఆ అమ్మాయి భద్రం చేసుకోలేదు అనేటువంటి ఒక ఆ కాన్ఫిడెన్స్ లేదు తల్లి.
0: బికాస్ ఇట్ ఇస్ నో కాన్ఫిడెన్స్ దట్ ది బేబీ విల్ హోల్డ్ దట్ థింగ్ సెక్యూర్లీ.
1: కనుక కాన్ఫిడెన్స్ వేరు, ఫెయిత్ ఒక లవ్ వేరు.
0: సో లవ్ ఇస్ డిఫరెంట్, కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్.
1: ఇక్కడ దైవత్వంలో ఏ రీతిగా ఉండాలంటే లవ్ అండ్ కాన్ఫిడెన్స్ రెండు కూడా ఉంటుండాలి.
0: బట్ ఇన్ ద డివైన్ వి మస్ట్ హావ్ బోత్ లవ్ అండ్ కాన్ఫిడెన్స్.
1: లవ్ అనేటువంటిది లౌకికమైనటువంటి దీంతో మనం అనుభవిస్తున్నాము.
0: లవ్ ఈజ్ నౌ బీయింగ్ ఎక్స్పీరియన్స్ బై అస్ ఇన్ వరల్డ్లీ థింగ్.
1: ముఖ్యంగా సాయి సంస్థల వారు చక్కగా గుర్తించవలసినటువంటి విషయంలో ఇది చాలా ప్రధానం.
0: నౌ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ ఇన్ ద సాయి ఆర్గనైజేషన్ టు రికగ్నైజ్.
1: సత్య సాయి ఆర్గనైజేషన్ లో సత్య, ధర్మ, శాంతి, ప్రేమ ఈ నాలుగు చాలా ప్రధానం అనుకుంటుంది.
0: ఇన్ ది సత్య సాయి ఆర్గనైజేషన్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ,
1: ట్రూత్, రైటియస్నెస్, పీస్ అండ్ లవ్
0: ఆర్ ఎసెన్షియల్.
1: అయితే ఈ నాలుగు కూడాను గుణములకు సంబంధించినటువంటివా లేక గుణాతీతమైనటువంటివా అని విచారించాలి.
0: ఆర్ దీస్ ఫోర్ అటాచ్డ్ టు సమ్ క్వాలిటీ ఆర్ ఆర్ దే బియాండ్ క్వాలిటీ?
1: సత్యం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ట్రూత్?
1: ట్రూత్ అంటే ట్రూత్ ఈజ్ వన్ నాట్ టూ.
0: Truth is one only and not two.
1: ఈ ట్రూత్ దేనికి సంబంధించినటువంటిది?
0: టు వాట్ ఈస్ దిస్ ట్రూత్ రిలేటెడ్?
1: చూచింది చూచినట్టుగా, వినింది వినినట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా, అనుభవించింది అనుభవించినట్టుగా చెప్పటం సత్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ట్రూత్ సింప్లీ టు సే టు రిపీట్ వాట్ యు హావ్ సీన్ ఆర్ టు రిలేట్ వాట్ యు హావ్ హెర్డ్ ఆర్ టు డిస్క్రైబ్ వాట్ యు హావ్ ఎక్స్పీరియన్స్డ్ కరెక్ట్లీ. సో దట్ ఈస్ నాట్ ట్రూత్.
1: కారణం ఏమిటనగా చూచిన కన్నులు కేవలము ఒక రోగముతో కూడిన జాండీస్ వస్తే అంతా ఎల్లో కలర్
0: కాదు.
1: కన్నులు కేవలం చూచిన దాన్ని చూచినట్టు చెప్తుంది గాని యథార్థాన్ని చెప్పటం లేదు.
0: ఐ కెన్ సీ ఓన్లీ స్పీక్ ఓన్లీ అబౌట్ వాట్ ఇట్ సీస్ అండ్ నాట్ అబౌట్ ట్రూత్.
1: కనుక కన్నులకు చెప్పేటువంటిది ట్రూత్ కాదు, టంగ్. ట్రూత్ కు టంగ్ కనెక్షన్.
0: ట్రూత్ ఇస్ కనెక్టెడ్ విత్ ది టంగ్.
1: అందువలనే సత్యం వద, సత్యం చెప్పు. చెప్పటము నాలుగుకు మాత్రమే సంబంధం, కన్నులకు సంబంధం లేదు.
0: దట్ ఈస్ వై ది వేదాస్ సే స్పీక్ ది ట్రూత్ బికాస్ స్పీకింగ్ ఈస్ కనెక్టెడ్ విత్ ది టంగ్ నాట్ విత్ ది ఐ.
1: ఇంకా ధర్మము, సత్యము ధర్మము.
0: You will see all colors as yellow.
1: కన్నులు కేవలం చూచిన దాన్ని చూచినట్టు చెప్తుంది గాని యథార్థాన్ని చెప్పటం లేదు.
0: The eye can see only, speak only.

0: ఇంకా ధర్మము, సత్యము ధర్మము. ధర్మము దేనికి సంబంధించింటే దేహానికి సంబంధించినటువంటిది, క్రియాచరణలో దాన్ని నిరూపించవలసినటువంటిది.
1: దెన్ వి కమ్ టు సెకండ్, రైచియస్నెస్, దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది బాడీ, ది ఎంటైర్ ఫిజికల్ బాడీ.
0: ధర్మము ధర్మం అని ధర్మము చెప్పితే ప్రయోజనం లేదు, ధర్మం చరా, చేసి చూపించమన్నారు.
1: దట్ ఈస్ నో మీనింగ్ ఇన్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ సింప్లీ సేయింగ్, ఇట్ మస్ట్ బి యాక్టెడ్. దట్ ఈస్ వై ది వేదాస్ సే యాక్ట్ రైచియస్లీ.
0: ఇంకా శాంతి, శాంతి అనగా మనసుకు సంబంధించినటువంటి.
1: దెన్ వి హావ్ శాంతి దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది మైండ్.
0: ఇక్కడ వాక్, కాయ, మనస్సు, మనోవాక్ కాయములు, ఈ మూడింటికి సంబంధించినటువంటివి సత్య ధర్మ శాంతి.
1: సత్య ఈజ్ ది వర్డ్ అండ్ ధర్మ ఈజ్ ది బాడీ అండ్ శాంతి ఈజ్ ది మైండ్.
0: కనుక త్రిపురణం, త్రికుణ, త్రికురణం.
1: సో ఇట్ ఈస్ ఏ ట్రిపుల్ ట్రినిటీ.
0: ఐ త్రీ థింగ్స్, సత్యము, సాత్విక గుణం.
1: సత్యం ఈజ్ వాట్ యు కాల్ ది సాత్విక్ క్యారెక్టర్, ది బ్యాలెన్స్.
0: ధర్మమును ఆచరించేటువంటి దేహము రాజసిక గుణం.
1: ది బాడీ దట్ డస్ రైచియస్లీ ఈజ్ రాజసిక్, ఈజ్ యాక్టివ్.
0: మనసు తామసికము,
1: అండ్ మనస్ దట్ హెస్ గాట్ శాంతి ఈజ్ తామసిక్.
0: కనుక ఈ మూడు కూడాను సత్య ధర్మ శాంతి, ఈ మూడు కూడాను సత్వరజో తమో గుణములకు సంబంధించినటువంటి.
1: సో ది సత్య ధర్మ శాంతి, దీస్ త్రీ ఆర్ రిలేటెడ్ టు ది త్రీ క్వాలిటీస్ ఆఫ్ సత్వ, రజస్ అండ్ తమస్.
0: అయితే ఇంకా ప్రేమ ఏమిటి? ఈ మూడు గుణములకు అతీతమైనటువంటిది ప్రేమ.
1: దీస్ త్రీ క్వాలిటీస్, బట్ బియాండ్ దీస్ త్రీ క్వాలిటీస్, బియాండ్ వర్డ్ అండ్ బాడీ అండ్ మైండ్, we have
0: kanukane love. Love is God anar.
1: That is why as God is above all qualities, love also is above all qualities. So love
0: kanuka manamu ee premanu gunamula daggariki, ee premanu dehamu daggariki, ee premanu manasu daggariki laakkovatam chetane ee prema kudanu maanijyamaipothundadi. మనోవాకాయములకు ఈ ప్రేమను ఆ స్థాయికి దిగజారి చేతనే మనము కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతులకు గురి అయిపోతున్నాం. అది ఎప్పుడు కూడా ప్రేమ సాక్షిభూతమై ఉంటుండాలి. ప్రేమ ఎప్పుడు దివ్యమైనటువంటిదిగానే ఉంటుండాలి.
1: డివైన్ లవ్ అండ్ యూనివర్సల్ లవ్.
0: నీ వాక్కును, నీ దేహమును, నీ మనస్సును ప్రేమ దగ్గరికి తీసుకుని పోవాలి, కానీ ప్రేమను నీ దేహం దగ్గరికి తీసుకురాకూడదు.
1: You take your word, your thought and deed higher up, raise it to the level of the universal divine love. Don't bring down the divine love
0: adi
1: to low level.
0: You may worship a picture as a god, but not God as a picture.
1: You may worship a picture as God, but don't make God a picture.
0: This tower, ee tavalu daivame ani pai pampinchu.
1: Call this tavalu God and send it up. Higher up to God.
0: ఈ యొక్క స్పీకర్ ఒక దైవమే అని దీని దైవం దగ్గర తీసుకెళ్ళి
1: సప్లిమేట్ దిస్, రైజ్ దిస్ మై
0: హీ చైర్ దైవమే అని తీసుకెళ్ళి.
1: దిస్ చైర్ ఆల్సో ఇస్ గాడ్, బట్ డోంట్ బ్రింగ్ డౌన్ గాడ్ యాజ్ చైర్, బట్ ఎలివేట్ ది చైర్ యాజ్ గాడ్.
0: అంతేకాని దైవమే చైరు, దైవమే బట్ట, దైవమే స్పీకరు అని దైవాన్ని ఈ కింద స్థాయికి తీసుకురావు.
1: డోంట్ బ్రింగ్ డౌన్ గాడ్ అండ్ సేయింగ్ గాడ్ ఈస్ ది చైర్, గాడ్ ఈస్ ది cloth, God is the mic.
0: Kanuka manamu chinna daninu kudanu unnata sthayiki teesukoni povali, gaani unnatamainatundi danni digal sthayiki teesukuraakudu.
1: All lower things must be elevated to the highest and not the highest brought down.
0: Kanuka satya sai yokka ee naalugu satya dharma shanti premalu ee naalugu padamulu kudanu naalugu vedamulu yokka mahavakyamulu vanti.
1: These four words, satya dharma shanti and prema, are like the four Vedas. The four great axioms.
0: ఇది ఈ సత్య ధర్మ శాంతి మూడు కూడాను మనోవాక్యములకు సంబంధించినటువంటివి. ప్రేమ మాత్రము మూడింటికి అతీతమైనటువంటి.
1: And the first three are related to the word, the thought and the deed. But love is
0: దీనిని మనం ఈనాడు పోల్చుకున్నప్పుడు ఎమోషనల్, యాక్టివ్, రేషనల్ ఈ మూడు కూడాను ఈ సత్య ధర్మ శాంతి.
1: Now the emotional, the active and the rational. These are satya dharma shanti.
0: ఈ మూడు కూడాను కేవలం మూడు కాళ్ళ వంటివి.
1: And these are the three legs.
0: దీని పైన ఉండినటువంటి ఒక పేటే

0: ఈ ప్రేమ.
1: అండ్ ది ప్లాంక్ అపాన్ దాట్ ఈస్ దిస్ యూనివర్సల్ లవ్.
0: ఈ విధముగా మనము ఆధ్యాత్మిక భావాన్ని లేక నైతిక గౌరవాన్ని ప్రాపంచకం యొక్క తత్వాన్ని సమ్మిళితము గావించి తద్వారా మనము ప్రబోధ చేయడానికి ప్రయత్నించాలి.
1: వి మస్ట్ ట్రై టు టీచ్ దిస్ స్పిరిచువల్ ట్రూత్, దిస్ మారల్ ప్రిన్సిపల్ అండ్ దిస్ ఫిజికల్ యాక్టివిటీస్.
0: ముఖ్యంగా మనం అధ్యాపకులం అనేటువంటి దాంట్లో చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నట్టు వారిగా మనము భావిస్తున్నాం. ఇది చాలా పొరపాటు.
1: వి యూజువలీ థింక్ దట్ వి టీచర్స్ ఆర్ ఏ లో ప్రొఫెషన్.
0: టీచర్స్ అనగా అధ్యాపకులకు లోకములో ఉండిన అన్ని ఉద్యోగముల కంటే అధ్యాపక ఉద్యోగము చాలా ఉత్తమమైనటువంటిది, చాలా బాధ్యత కలిగినటువంటిది.
1: Among all the professions that we have got in society, the teacher's profession is the noblest and the highest and the most important.
0: కారణం ఏమనగా భావి భారతోద్ధారకులుగా తయారు చేసేటువంటి వారు ఈ అధ్యాపకులు.
1: Because it is these teachers who shape the future and raise the level of the country.
0: భావి పౌరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
1: They make the future citizens of the world.
0: ప్రపంచమును పరిపాలన చేసేటువంటి యొక్క వీరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
1: They make ready the heroes who will govern the world later on.
0: ఈనాడు మనము లేత హృదయులైనటువంటి బాలబాలికలకు అధ్యాపకులు పవిత్రమైనటువంటి భావములను వారికి బోధించటం చేత వారే భవిష్యత్తులో పరిపాలకులుగా కాబోతుంటారు.
1: If we only imbibe, make these tender hearts, imbibe noble ideals, then they will become the rulers of the world.
0: ఇండియాలో మీరు విని ఉంటారు బాలగంగాధర్ తిలక్.
1: In India, you might have heard of బాలగంగాధర్ తిలక్.
0: ఆయన ఈ యొక్క స్వరాజ్యం యొక్క దీనిలో పోరాటములో ఉండంజ వేస్తూ పోయాడు.
1: He was one of the pioneers in the fight for independence of this country.
0: అలాంటి సమయంలో కొంతమంది మిత్రులు అతన్ని కూడి, తిలక్ నీవు నిజంగా భారతదేశానికి స్వరాజ్యం వస్తే నీవు ప్రైమ్ మినిస్టర్ అవుతావా లేక ఇంకేమైనా ప్రధానమైనటువంటి యొక్క మంత్రి పదవులు తీసుకుంటావా అని ప్రశ్నించారు.
1: At that time, some people asked him, Tilak, after getting independence, will you be the prime minister of this country or will you take up any other ministry?
0: అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఈ విధమైనటువంటి పరిపాలన అధికారిని కాను. కారణం ఏమనగా నేను పరిపాలకునిగా తయారు చేసేటువంటి వాడినిగా తయారవుతానన్నాడు.
1: Then he said, no, I don't want to be one among the rulers. I want to prepare the rulers of the country.
0: పూనాలో నేను స్థాపించినటువంటి యొక్క హై స్కూల్లో నేను టీచర్ గా పోయి పనిచేస్తాను అన్నాడు.
1: I will be a teacher in one of the high schools in Pune city.
0: కారణం ఏమనగా లేత హృదయులైన ఈ బాలబాలికలకు చక్కని తరబీదు ఇచ్చినప్పుడు, పరిపాలనా దక్షత వారి యందు ప్రవేశింపచేసినప్పుడే భవిష్యత్తులో మన భారతదేశము చక్కని ఆనందాన్ని అనుభవిస్తుంది అన్నారు.
1: ఐ వాంట్ టు ఎన్ష్యూర్ ద ఫ్యూచర్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ బై టెలింగ్ ఆర్ టీచింగ్ దీస్ చిల్డ్రన్ గ్రేట్ ఐడియల్స్. అండ్
0: అదే విధముగానే కృష్ణుని యొక్క చరిత్ర యందు కూడాను, కృష్ణుడు మహావీరుడైనప్పటికీ, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అయినప్పటికీ అన్ని రాజ్యములను కూడా జయించాడు, కానీ ఇతరులకు పట్టం కట్టుకుంటూ పోయాడు, కానీ తాను ఒక రాజ్యానికి అధికారి కాలేదు.
1: సో ఆల్సో లార్డ్ కృష్ణ, దో హీ వాజ్ ఆమ్నిపొటెంట్, ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిషియంట్ అండ్ హూ న్యూ ఎవ్రీథింగ్, హీ ఎస్టాబ్లిష్డ్ ఎ నెంబర్ ఆఫ్ థ్రోన్స్ బట్ హీ నెవర్ ఆక్యుపైడ్ ఎ థ్రోన్.
0: అనగా తాను కింగ్స్ తయారు చేసినటువంటి కింగ్ మేకర్.
1: He was not a king, he was a king maker.
0: King goppavada, king maker goppavada.
1: Is a king good great or is a king maker great?
0: King maker chaala
1: maker is great.
0: Adhe vidhamgane ee naadu adhyapakulanta kudanu mana paripalakuniga tayar chesetunte vaaru kanuka paripalakulakante adhyapakule goppavaru.
1: So because the teachers are preparing the rulers for the world hereafter, you are greater than even the rulers.
0: Kanuka ee rulers nanta tayar chesetunte vaaru meeru.
1: Therefore you are the people who are preparing the rulers of the future.
0: Kanuka mee prayatnam utpaina aadhara padi untundadi bhavishyattu yokka desham yokka ఉన్నది.
1: ఆన్ యువర్ ఎఫర్ట్స్ అండ్ ఎఫిషియన్సీ డిపెండ్స్ ద ఫ్యూచర్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: ఈనాడు మీరు దేశం యొక్క పవిత్రత, దేశం యొక్క క్షేమము, దేశం యొక్క సౌభాగ్యము ఉన్నతమైనటువంటిగా ఉండాలని మీరు భావించేటువంటిది సత్యమైతే, మీరు ఈ కార్యమునందు దీక్షను వహించి సరి అయినటువంటి యొక్క పరిపాలకులుగా తయారు చేసేటువంటి బిడ్డలుగా మీరు తయారు చేయాలి.
1: ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దట్ యు ఆర్ ఎర్నెస్ట్ అబౌట్ క్రియేటింగ్ ఏ బెటర్ వరల్డ్, ఏ మోర్ పీస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ వరల్డ్, దెన్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు టీచ్ దీస్ చిల్డ్రన్.
0: వచ్చి చేరినటువంటి వారిలో ఎంతమంది నిజమైనటువంటి అధ్యాపకులుగా ఉంటారు?
1: Among those people who are here, how many are the real teachers?
0: కానీ అధ్యాపకులమని పేరు పెట్టుకుంటామే కానీ అధ్యాపకులకు తగినటువంటి యొక్క ప్రయత్నములో పనిలో మనం పూర్తి నిమగ్నులు కావటం లేదు.
1: We call ourselves teachers, but we are not completely immersed in the spirit of that.
0: మీరు హృదయపూర్వకమైనటువంటి యొక్క మీ కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు హృదయపూర్వకమైనటువంటి ఫలితం కూడా మీకు లభిస్తుంటారు.
1: ఇఫ్ యూ డూ యువర్ డ్యూటీ విత్ యువర్ ఫుల్ హార్ట్, దెన్ యూ విల్ గెట్ ఆల్సో రిజల్ట్స్ దట్ విల్ సాటిస్ఫై యువర్ హార్ట్.
0: ఒక ఉదాహరణ,
1: ఇవన్ ఎగ్జాంపుల్.
0: ఒక కాలేజీలో ఫుల్ టైం అపాయింట్ చేస్తాడు ఒక లెక్చర్ ను.
1: ఇన్ ఎ కాలేజ్ ఎ లెక్చరర్ ఇస్ అపాయింటెడ్ ఫుల్ టైం.
0: ఆ ఫుల్ టైం అపాయింట్ చేసినటువంటి వారికి ఫుల్ సాలరీ ఇస్తాం.
1: అండ్ హీ ఈస్ గివెన్ ఫుల్ సాలరీ.
0: కానీ పార్ట్ టైం వర్క్ చేసేటువంటి వాడికి ఫుల్ సాలరీ ఇవ్వరు.
1: ది పార్ట్ టైం మ్యాన్ ఈస్ నాట్ గివెన్ ఫుల్ సాలరీ.
0: అదే విధంగానే మన ఫుల్ హార్ట్ తో మనం చేసినప్పుడు ఫుల్ గ్రేస్ అనేటువంటి సాలరీ వస్తుంది.
1: దేర్ఫోర్ ఇఫ్ వీ డూ ది వర్క్ విత్ ఫుల్ హార్ట్ వి విల్ గెట్ ఫుల్ గ్రేస్.
0: అయితే మనం పార్ట్ టైం డివోషన్ గా చేస్తే పార్ట్ టైం సాలరీనే వస్తుంది.
2: You are listening to a divine discourse delivered by Bhagwan Shri Satya Sai Baba on the 1st of August 1981 during the Balvikas Gurus training camp.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మహాభూతముల పంచీకృతం వల్లనే కర్మ జరగటం చేత స్థూల శరీరం ఏర్పడుచున్నది.
1: Because of the activity of the five elements, the gross body is made.
0: సుఖదుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటుంది.
1: For the pleasure and pain, the body is responsible.

ఏది తెలియక సర్వంబు తెలియబడదో అట్టి పరతత్వమే.

0: That if it is known, everything else will be known. That if it is not known, the other things will not be known. It is only the human being who knows this spirituality.
1: మానవ జీవితములు ప్రతి మానవుడు కూడా గుర్తించవలసినటువంటి విషయము స్థూల సూక్ష్మ కారణ మహాకారణతత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ కాజల్ అండ్ సూపర్ కాజల్ బాడీ.
1: అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం అంతా కూడాను మానవులకు అర్థం కాగలదు.
0: దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్.
1: మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్ the answers for questions like this: who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine.
1: భౌతిక శరీరము జడము.
0: The physical body is inert.
1: ఇది కేవలము పదార్థముల యొక్క చేరిక చేత ఏర్పడేటువంటిది.
0: This is formed because of the combination of matter.
1: ఇనుము, సబ్బు, సున్నము, నీరు, సీసము, ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద మెటీరియల్ సచ్ యాస్ ఐరన్, ద సోప్, లైమ్, వాటర్ అండ్ సిలికన్.
1: కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది.
0: ఫర్ దట్ రీజన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ ఇనర్ట్.
1: ఇంకా సూక్ష్మ శరీరము ఇది మాయాస్వరూపము.
0: దెన్ ద సటిల్ బాడీ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఇల్యూజన్.
1: స్వప్నావస్థ యందు మనసు తనను తాను సృష్టించుకోవటమే కాక అనేక సుఖములను, దుఃఖములను, విచారములను, ఆనందములను, భయమును కూడాను తానే సృష్టించుకుంటుంది.
0: వైల్ ఇన్ డ్రీమ్ the mind creates its own self. It creates the pain, pleasure, all the happiness and the misery.
1: Kanuka sukshma shariramainatunti yok ee swapnavasthayandu idi ante kodunu mayaga sankalpam cheta sarva srushti kodunu jarugutundadi.
0: And therefore in the state of dream the entire is one of illusion and imaginary. And so it is illusory.
1: ఇవి అప్పటికి అప్పటికి మాత్రమే సత్యముగా గోచరిస్తాయి.
0: It appears to be all truth at that particular moment of time.
1: మాయ అనగా ఉన్నదానిని లేనట్టు, లేనిదానిని ఉన్నట్టు కల్పించేటువంటి యొక్క తత్వమునకే మాయ అని పేరు.
0: Illusion meaning that which represents the existent as non-existent and vice versa.
1: ఈ స్వప్నావస్థ యందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త వ్యవస్థ యందు ఇది కేవలము ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి.
0: ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ విల్ అపియర్ టు బి ఆల్ ఫాల్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: కలలో చూచిన మేడలు, మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
0: ద మ్యాన్షన్స్ అండ్ ద క్యాసల్స్ వాచ్డ్ ఇన్ డ్రీమ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: ఇది కేవలము సత్యమనగా జాగ్రత్త సుషుప్తులు ఎందుకు మారినటువంటిదే ఉంటుండాలి.
0: ఇఫ్ దే ఆర్ రియల్లీ ట్రూ దే షుడ్ బి చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ స్టేట్స్, ద వేకింగ్, డ్రీమింగ్ అండ్ ద డీప్ స్లీప్.
1: త్రికాల భాగ్యం సత్యం, కానీ ఇది త్రికాలం ఎందు లేదు.
0: ద ట్రూత్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ బట్ సచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ హియర్.
1: కనుకనే సూక్ష్మ శరీరం అనేటువంటిది మాయతో పోల్చబడినటువంటిది.
0: అండ్ హెన్స్ the subtle body is compared to illusion.
1: Inka karana dehamu idi kevalamu pratibimbame.
0: Next comes the causal body which is just the reflection.
1: Yeni pratibimbamu,
0: so what is it that is reflection?
1: Mahakaranam yokka pratibimbame.
0: It is the reflection of super causal body.
1: కనుక స్థూలము జడము సూక్ష్మము మాయ కారణము ప్రతిబింబము మహాకారణమే పరతత్వము.
0: అండ్ దేర్ఫోర్ ద గ్రాస్ బాడీ ఈజ్ ఇనర్ట్, ద డ్రీమింగ్ ఈజ్ జస్ట్ ఇల్యూసివ్, వైల్ ద కాజల్ బాడీ రిఫ్లెక్షన్, వైల్ సూపర్ కాజల్ బాడీ ఈజ్ ద ఆబ్జెక్ట్.
1: కనుక పరతత్వము చేతనే ప్రతిబింబింపబడి సూక్ష్మ శరీరమునందు కేవలము భౌతికమైన ప్రకృతి యందు ఇది కనిపించుతూ వస్తున్నది.
0: బీయింగ్ సూపర్ కాజల్ ఇట్ జస్ట్ అపియర్స్ ఇమాజినరీ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్.
1: కనుక మానవత్వంలో సర్వత్వము కూడా ఇమిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క సూచనలు మనకు చక్కగా బోధింపబడుతూ వస్తున్నాయి.
0: These are the indications which will make us understand that in the human life all the three states are present.
1: Manasu, mind, super mind, higher mind, illusion mind, ivanni kudanu indulone imindukunnavi.
0: Within the human life all states of mind are present, the mind, super mind, higher mind, illuminated mind as well.
1: ఈ మైండ్ అనేటువంటిది జాగ్రత్త అవస్థ యందు వినటము చూడటము అనుభవించటము ఆనందించటము సర్వం కొను జరుగుతూ వస్తూ ఉంటుంది.
0: దిస్ మైండ్ ఇన్ ది వేకింగ్ స్టేట్ వాచెస్ ప్రిజన్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ డిలైట్స్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావంకు ఇది కట్టుబడి ఉంటుంది.
0: దిస్ మైండ్ ఈస్ బౌండ్ బై ద లిమిటేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్.
1: ఇంకా నిద్రావస్థ యందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబంగా ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది.
0: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఇట్ రిమైన్స్ జస్ట్ ఎ రిఫ్లెక్షన్.
1: అక్కడ మనసే సర్వమును సృష్టించుకుంటుంది కనుకనే ఇది కేవలము సూపర్ మైండ్ అన్నారు.
0: యాజ్ ఇట్ ఈస్ ఎంటైర్లీ ది క్రియేషన్ ఆఫ్ ద మైండ్ ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ మైండ్.
1: అది కాలమునకు మాత్రమే సంబంధించి ఉంటుంటుంది.
0: It is related to the time alone.
1: కారణ కర్తవ్యములు ఏమాత్రం కూడాను అందులో గోచరించవు.
0: No factor such as time and responsibility are apparent there.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: నీవు ఈనాటి రాత్రి బెంగళూరు స్టేషన్ లో రైలు ఎక్కి ఎల్లుండి నీవు బొంబాయి చేరిపోతున్నావు.
0: A small example. Tonight you boarded the train there in Bangalore and reach Bombay the day after tomorrow.
1: ఇక్కడ కాలము కర్మ కారణ కర్తవ్యములు నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము.
0: హియర్ యు హ్యావ్ ది ఎఫెక్ట్స్ ఆల్ ద ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద మైండ్ ద టైమ్ ద కాజ్ ఎఫెక్ట్ అండ్ ద రిజల్ట్.
1: ఎట్ల పోయావు? రైల్లో పోయావు.
0: హౌ డిడ్ యు గో? యు బోర్డెడ్ ద ట్రైన్.
1: ఎంత కాలం పట్టింది? 12 గంటల సేపు పట్టింది.
0: హౌ లాంగ్ డిడ్ యు టక్? 12 అవర్స్ ఆఫ్ టైమ్.
1: ఏ విధంగా నీవు చేరావు?
0: హౌ డిడ్ యు రీచ్ దేర్?
1: తిరిగి ఎక్కడ చేరావు?
0: వేర్ డిడ్ యు గో?
1: బొంబాయి చేరావు.
0: యు రీచ్డ్ బాంబే.
1: ఈ చేరడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రీచింగ్?
1: అక్కడ ఏదో ఒక ఆఫీసులో పని జరిగింది.
0: యు హావ్ గాట్ సమ్ వర్క్ ఇన్ ద ఆఫీస్.
1: కాలము
0: టైమ్
1: కర్మ
0: యాక్షన్
1: కర్తవ్యము
0: రెస్పాన్సిబిలిటీ
1: కారణము
0: అండ్ కాజ్
1: ఈ నాలుగు చేరినటువంటిదే మనస్సు.
0: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్ ఇస్ ద మైండ్.
1: రాత్రి నీకు స్వప్నం వచ్చింది.
0: యు డ్రీమ్ ఇన్ ద నైట్.
1: ఆ స్వప్నంలో నీవు బొంబాయి చేరావు.
0: ఇన్ ద డ్రీమ్ యు రీచ్డ్ బాంబే.
1: అన్ని దృశ్యములను చూచావు.
0: యు హావ్ సీన్ దట్.
1: ఆనందించావు.
0: యు డిలైటెడ్.
1: కానీ ఇందులో కాలము కర్మ కారణము కర్తవ్యము నాలుగు లేదు.
0: హియర్ ఇన్ ద డ్రీమ్ దేర్ ఇస్ నో కాజ్, దేర్ ఇస్ నో టైమ్, దేర్ ఇస్ నో రిజల్ట్.
1: ఈ స్వప్నములో ఎట్ట నీవు వెళ్ళినావు?
0: ఇన్ డ్రీమ్ హౌ డిడ్ యు గో ట్రావెల్?
1: ఏ కాలంలో వెళ్ళినావు?
0: What time you went?
1: ఏ కారణంతో వెళ్ళావు?
0: What is the reason?
1: ఏమి అక్కడ జరిగింది?
0: How did it happen?
1: ఏమీ లేదు.
0: Nothing whatsoever.
1: అన్ని ఒక 5 నిమిషముల్లోపల జరిగిపోయింది.
0: Everything happened within 5 minutes of time.
1: ఇది ఏ మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి ఒక చిత్రము విచిత్రము.
0: This is mystery and the peculiarity of the nature of the mind that shapes.
1: దీనిని సూపర్ మైండ్ అన్నారు.
0: This is called super mind.
1: ఈ సూపర్ మైండ్ కు కాల కర్మ కారణ కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు.
0: The super mind has no such factors like the time, the space, the cause.
1: చిత్రంబులు.
0: Peculiar.
1: త్రైలోక్య పవిత్రంబులు.
0: They are sacred for all the world.
1: ప్రజలాల విత్రంబులు, సన్మిత్రంబులు, ముని జన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు. ఇవి చాలా విచిత్రమైనటువంటివి ఈ సూపర్ మైండ్ యొక్క ప్రభావములు.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది సూపర్ మైండ్ ఆర్ రియల్లీ మిస్టీరియస్.
1: కనుక స్వప్నావస్థ యొక్క స్థితిని కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటిది అన్ని కూడా క్షణంలో జరిగిపోతుంటాయి.
0: Therefore, in the dreaming state, that which creates, that which experiences, that which delights, all happens in a moment.
1: జాగ్రత్తలో 40 సంవత్సరములు జరిగినటువంటి యొక్క అనుభూతులు స్వప్నావస్థ లోపల 2 నిమిషములో జరిగిపోతుంటాయి.
0: All our experiences spread over 40 years of time in a waking state will just pass on in a fraction of time in dream.
1: దీనికి చిన్న ఉదాహరణము.
0: For this a small example.
1: జాగ్రత్త అవస్థలో నీవు పుట్టావు.
0: You are born in the waking state.
1: నీకు 25 సంవత్సరమంతా కూడాను విద్యాభ్యాసం సలిపావు.
0: You studied for 20 years.
1: తరువాత 25 సంవత్సరం లోపల వివాహము జరిగింది.
0: At the age of 25 you married.
1: 30 సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు.
0: At the age of 30 you have son.
1: తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి
0: you educate your son.
1: అతన్ని విదేశాలకు పంపుతున్నావు.
0: And you are sending him abroad.
1: ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంతవరకు అయింది?
0: హౌ లాంగ్?
1: నీవు పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుడు విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములు అయిపోయింది.
0: ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ టేక్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ రైట్ ఫ్రమ్ ద మోమెంట్ ఆఫ్ యువర్ బర్త్ ద స్టడీ అండ్ దెన్ గాట్ మ్యారీడ్ అండ్ యూ గాట్ సన్ అండ్ ప్లాన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్.
1: కానీ రాత్రి నిద్రించావు.
0: బట్ యూ స్లెప్ట్ ఇన్ ద నైట్.
1: 3 గంటలకు నీవు లేచావు.
0: యు గాట్ అప్ అట్ 3 o'clock.
1: కాలకృత్యములు తీర్చుకున్నావు.
0: యు అటెండెడ్ టు నిక్
1: కాల్. 3:05 నిమిషములో తిరిగి వచ్చి పండుకున్నావు.
0: లేటర్ యు రిటర్న్ అండ్ స్లెప్ట్ ఇన్ ద రూమ్.
1: 3:10 నిమిషములకు ఒక స్వప్నం వచ్చింది.
0: అట్ 3:10 యు హాడ్ ఎ డ్రీమ్.
1: ఏమిటి ఆ స్వప్నము?
0: వాట్ ఇస్ ద డ్రీమ్?
1: నీవు పుట్టినట్టు,
0: యాజ్ ఇఫ్ యు ఆర్ బోర్న్,
1: నీవు విద్యాభ్యాసం చేసినట్టు,
0: యాజ్ ఇఫ్ యు
1: వివాహం జరిగినట్టు,
0: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్,
1: కుమారుడు పుట్టినట్టు,
0: యాజ్ ఇఫ్ యు
1: ఈ కుమారుని విదేశాలకు పంపటము జరగటం వచ్చింది.
0: యాజ్ ఇఫ్ యు ఆర్ సెండింగ్ యువర్ సన్ అబ్రాడ్, ఆల్ ద హ్యాపెనింగ్స్.
1: నీవు పుట్టి పెరిగి చదివి వివాహమాడి నీకు కుమారుడు పుట్టి తదుపరి ఆ కుమారుని విదేశాలకు పంపేటువంటి వయసు 40 సంవత్సరం జరిగింది.
0: All these things happened in a span of 40 years, right from the moment of your birth, your education.
1: స్వప్నావస్థలో ఒక 2 నిమిషాల్లో వచ్చింది ఈ స్వప్నమంతా.
0: But in a dream, all these things happened just in 2 minutes of time.
1: జాగ్రత్త కాలము 40 సంవత్సరములైనప్పుడు స్వప్నావస్థ కాలము 2 నిమిషములుగా ఉంటుంది.
0: In the waking state, all the happenings happen in a range of 40 years, while in a dream, just 2 minutes.
1: స్వప్నావస్థలో 2 నిమిషములు జరిగినటువంటిది,
0: that which happens in 2 minutes in dream,
1: జ్ఞానావస్థలో క్షణంగా మారిపోతుంది.
0: It just becomes a moment in the causal state.
1: కనుక స్వప్నావస్థను ఇది సూపర్ మైండ్ అన్నారు.
0: So the dreaming state is called super mind.
1: కాల కర్మ కారణ కర్తవ్యాలతో కలిసినటువంటి ఒక అనుభూతులను అందిస్తుంది ఈ స్వప్నావస్థ.
0: It is only the dream that gives you all the experiences relating to the time, space, cause and effect.
1: కనుక సహజ మనసు కంటే ఈ సూపర్ మైండ్, ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క మైండ్స్ మహాశక్తివంతమైనటువంటిది.
0: అండ్ దేర్ఫోర్ ద న్యాచురల్ మైండ్, ద సూపర్ మైండ్ ఈస్ హైలీ పవర్ఫుల్.
1: ఇంకా 3వది హయ్యర్ మైండ్.
0: ద థర్డ్ వన్ ఈస్ హయ్యర్ మైండ్.
1: ఇది నిద్రావస్థ, సుషుప్తి టైమ్.
0: దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్.
1: ఇందులో ఏమాత్రం కూడా విచారం అనేటువంటిది ఉండదు, మనసే లేదు.
0: హియర్ దేర్ ఇస్ నో వరీ యాజ్ సచ్ సిన్స్ దేర్ ఇస్ నో మైండ్.
1: ఇంద్రియములు లేవు,
0: నో సెన్సెస్.
1: ఎట్టి అనుభూతులు లేవు,
0: నో ఎక్స్పీరియన్సెస్.
1: కానీ
0: బట్
1: ఆ యొక్క నిద్ర నుండి లేచిన తర్వాత మహా ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: బట్ ద మూమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ ద డీప్ స్లీప్ యు విల్ బి ఆల్ బ్లిస్ఫుల్.
1: ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయిగా ఉన్నానంటాడు.
0: ఇన్ ద డీప్ స్లీప్ ఆఫ్టర్ యూ వేక్ అప్ అండ్ యు సే దాట్ ఐ హాడ్ ఎ సౌండ్ స్లీప్.
1: ఇది హాయిని అందించేటువంటిది.
0: ఇట్ గివ్స్ ఆల్ ద కంఫర్ట్.
1: ఎట్టి అనుభూతులను అందించక,
0: without giving an experience,
1: కేవలం సుఖానందమును చేకూరుస్తుంది.
0: It gives, it confers all the happiness of sound sleep.
1: కేవలం సుఖము ఆనందము ఇంద్రియాతీతమైనటువంటిది, మనస్సుకు అతీతమైనటువంటిది.
0: Happiness and bliss, truly speaking, is beyond the mind.
1: ఈ గాఢ నిద్ర యందు జరిగినటువంటిది కేవలము ప్రాణమున్నది.
0: In deep sleep state there is life.
1: గాఢ నిద్రలో మనసు లేదు.
0: In deep sleep there is no mind.
1: మనసు లేనప్పుడు సుఖ దుఃఖములు లేవు.
0: When there is no mind there is neither pleasure nor pain.
1: సుఖ లేనప్పుడు ప్రపంచమే లేదు.
0: When there is no pleasure and pain there is no world.
1: కేవలం ఒక్క ఆనందం మాత్రమే ఉంటుంది.
0: Only bliss remains.
1: నీకు తెలుసును.
0: You know that.
1: ఎప్పుడు గాఢ నిద్ర లోపల మీకు సుఖమేమిటో దుఃఖమేమిటో రెండు తెలియదు.
0: ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ యూ డు నాట్ నో వాట్ ఇస్ ప్లెజర్.
1: కారణం ఏమిటి? అక్కడ ప్రపంచమే లేదు.
0: వాట్ ఇస్ ద రీజన్? దేర్ ఇస్ నో వరల్డ్ దేర్.
1: ఎప్పుడు మనకు ప్రపంచం గోచరిస్తుంది?
0: వెన్ డు యూ ఫైండ్ ద వరల్డ్?
1: ఎప్పుడు మనకు సుఖ దుఃఖములు అనుభవానికి వస్తాయి?
0: వెన్ డు యూ ఎక్స్పీరియన్స్ ప్లెజర్ అండ్ పెయిన్?
1: మనసు ఉండినప్పుడే ఈ ప్రపంచము సుఖ దుఃఖములు మన వెంట ఉంటుంటాయి.
0: వెన్ యూ హ్యావ్ ద మైండ్ ద ప్లెజర్ pain, world will follow you.
1: కనుక గాఢ నిద్ర యందు మనస్సే లేదు.
0: సో ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: కనుక ఈ మనసుకు అతీతమైనటువంటి కనుకనే దీనికి హయ్యర్ మైండ్ అన్నారు.
0: యాజ్ ఇట్ ఈస్ బియాండ్ ద మైండ్ ఇట్ ఈస్ కాల్డ్ హయ్యర్ మైండ్.
1: ఈ హయ్యర్ మైండ్ అనేటువంటిది కేవలము కారణదేహంతో కూడినటువంటిది.
0: దిస్ హయ్యర్ మైండ్ రిలేట్స్ టు ద కాజల్ బాడీ.
1: ఇది కారణము.
0: దిస్ ఇస్ ద కాజ్.
1: కానీ
0: బట్
1: కర్త ఒకడున్నాడు.
0: బట్ దేర్ ఇస్ వన్ డూయర్.
1: కార్యము అనేటువంటిది ఒకటి ఉంటుంది.
0: దేర్ ఇస్ కాజ్.
1: కారణము అనేటువంటిది ఒకటి ఉంటుంది.
0: దేర్ ఇస్ రీజన్.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
1: కారణము దైవము, కార్యము జగత్తు.
0: కాజ్ ఇస్ డివినిటీ, ది ఎఫెక్ట్ ఇస్ ది యూనివర్స్.
1: ఈ కారణము ఎవరు?
0: కాజ్.
1: అదే మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
0: దట్ ఈస్ ద డివినిటీ.
1: ఇది దివ్యత్వమైనటువంటి యొక్క కారణతత్వము ఈ కార్యాన్నన్నింటినీ జరుపుతూ వస్తూ ఉంటుండాలి.
0: దిస్ మెయిన్ కాజ్ ద డివినిటీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద యాక్టివిటీ.
1: దీనిని ఇల్యూమినేటెడ్ మైండ్ అంటారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ఇల్యూమినేటెడ్ మైండ్.
1: అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్ అంతా కూడా వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే.
0: ఇట్ ఇస్ ద డివైన్ పవర్ దట్ ఇల్యూమిన్స్ దట్ స్ప్రెడ్స్ ఇట్స్ ఇఫెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా మనం ధరించాలి.
0: టు ఎక్స్పీరియన్స్ దట్ వీ నీడ్ డివైన్ ఫామ్ టు.
1: అది సూపర్ డివైన్ సెల్ఫ్ అని.
0: దట్ ఈస్ సూపర్ డివైన్ సెల్ఫ్.
1: అది పురుషత్వము.
0: దట్ ఈస్ కాల్డ్ పురుషత్వ.
1: పురుషత్వం అనగా దైవత్వం అనకు ఒక ప్రధాన అర్థము.
0: పురుషత్వ స్టాండ్స్ ఫర్ డివినిటీ.
1: కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్.
0: దేర్ఫోర్ ద మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఓవర్ మైండ్ ఆర్ ఆల్ సీక్రెట్.
1: ఈ పురుషత్వమే ఓవర్ మైండ్.
0: దిస్ డివినిటీ ఈజ్ ఓవర్ మైండ్.
1: అది దైవత్వము.
0: దట్ ఈస్ డివినిటీ.
1: ఆ దైవత్వం అనేటువంటి దానికే పురుషత్వము అని పేరు.
0: ద డివినిటీ ఈజ్ కాల్డ్ పురుషత్వ.
1: ఈ పురుషత్వమునందే నేను, నేను, నేను అనే ఉనికి మనకు గోచరమవుతుంటాది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ పురుషత్వ ఆల్ ఆఫ్ అస్ క్లెయిమ్ ఐ, ఐ.
1: ఈ నేను అనేటువంటిది ఎక్కడ ఉంటున్నది?
0: వేర్ ఈస్ ప్రెసెంట్ దిస్?
1: సర్వ జీవులు ఎందు ఉంటుంది.
0: దిస్ ఐ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: కేవలం కోటి పేద మొదలు కోటీశ్వరుల వరకు ఉంటుంది.
0: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు ఏ మిలియనేర్ ఐ ఈస్ ప్రెసెంట్.
1: ఒక బిగ్గర్ మొదలు బిగ్గర్ వరకు కూడా ఉంటుండాలి.
0: బిగ్గర్ టు ఏ బిగ్గర్ ఐ ఈస్ ప్రెసెంట్.
1: ప్రతి మానవుడు కూడాను నేను, నేను, నేను.
0: ఎవ్రీ మ్యాన్ సేస్ ఐ, ఐ.
1: నేను వచ్చాను, నేను చూచాను, నేను చేశాను, నేను అనుభవించాను.
0: ఐ హావ్ కమ్, ఐ హావ్ వాచ్డ్, ఐ హావ్ డన్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందు కూడాను ఈ నేను అనేటువంటి ఒక ఉనికి ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
0: దెర్ఫోర్ ఇన్ ఎవ్రీ వన్ ది సెన్స్ ఆఫ్ ఐ రిఫ్లెక్ట్స్.
1: ఇదే మహాపురుష తత్వము.
0: దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ మహాపురుష.
1: పురుష అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై పురుష?
1: కేవలం ప్యాంటు షర్టు వేసుకున్నటువంటి వాడు కాదు పురుషుడు.
0: పురుష ద మేల్ ఇస్ నాట్ ద వన్ దట్ పుట్స్ ఆన్ ద షర్ట్ అండ్ ప్యాంట్.
1: ఉపమాం ఇచ్ఛా రామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మా రామో భవతి. పుం, పుం అనగా దేహమనేటువంటి పురమునందు నాక సిక పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్య శక్తికే పురుషుడు అని పేరు.
0: పుమ్ మీనింగ్ ద బాడీ విచ్ ఇస్ ద సిటీ, దట్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: పుమ్ అనగా పురుషత్వము.
0: పుమ్ స్టాండ్స్ ఫార్ మ్యాన్.
1: ఎందుకు దీనికి పురుషుడు అని పేరు వచ్చింది?
0: వై ఇస్ ఇట్ కాల్డ్ మ్యాన్?
1: దేహమునకు పురము అని పేరు.
0: బికాస్ ద బాడీ ఈస్ కాల్డ్ పుర.
1: పురమునందు నివసించేటువంటిగా వాడు కనుకనే ఇతనికి పురుషుడు అని పేరు.
0: సిన్స్ ఈస్ ది ఇన్ డ్వెల్ ఇన్ పుర హీస్ కాల్డ్ పురుష.
1: స్త్రీ దేహము కావచ్చు, పురుష దేహము కావచ్చు, ఉపాధి భేదములే కాని ఇవి దేహములంతా ఒక్కటే.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద బాడీ దర్ మ్యాన్ ఎ ఉమెన్ బట్ ది వెస్చర్ ఇస్ సేమ్.
1: అవస్థాత్రయములు అన్ని కూడా ఒక్కటే.
0: ఆల్ ది త్రీ స్టేట్స్ ఆర్ సేమ్.
1: గుణముల యొక్క ప్రభావము కూడా ఒక్కటే.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ సేమ్.
1: దుఃఖం వస్తే పురుషుడు ఏడుస్తాడు, స్త్రీని ఏడుస్తుంది.
0: అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ మ్యాన్ అండ్ ఉమెన్,
1: ఆకలి అయితే పురుషుడు తింటాడు, స్త్రీని తింటుంది.
0: వెన్ హంగ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఈట్.
1: కోపం వస్తే పురుషుడు కోపిస్తాడు, స్త్రీని కోపడుతుంది.
0: ఇన్ యాంగర్ మ్యాన్ షౌట్స్ ఈక్వల్లీ.
1: కనుక కామ క్రోధ లోభ మోహ మత్సర్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే.
0: అండ్ దెర్ఫోర్ ద యాంగర్ ద గ్రీడ్ ఇన్ ద లాస్ట్ స్టోరీ ఈక్వల్ టు మ్యాన్ అండ్ వుమన్.
1: రొట్టుగా అనుభవించవచ్చు, మరొక రొట్టుగా అనుభవించవచ్చు.
0: బట్ వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్రసీ, వన్ మే ఎక్స్పీరియన్స్
1: ఇన్ పబ్లిక్. దుఃఖం వస్తే గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల కంట్రోల్ చేయవచ్చును, కానీ దుఃఖమేమో దుఃఖమే.
0: అట్ ద టైమ్ ఆఫ్ మిజరీ వన్ మే క్రై లౌడ్లీ, వన్ మే క్రై విదిన్.
1: కనుక ఉపాధి భేదములను మాత్రం ఏమాత్రము మనం చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ రిలేషన్ టు బాడీ.
1: దేహములే,
0: ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
1: కనుక ప్రతి దేహమునందు కూడాను
0: ఇన్ ఎవ్రీ బాడీ
1: మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ బాడీ దిస్ సూపర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్.
1: ఈ ప్రపంచమంతా కూడాను,
0: దిస్ ఎంటైర్ వరల్డ్,
1: కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే.
0: ది ఎంటైర్ వరల్డ్ is merely the reflection of the gross, subtle and causal body.
1: కనుక కారకుడు పరమాత్ముడే.
0: The main cause is God himself.
1: కార్యమే ఈ ప్రపంచము.
0: This entire cause is this
1: ఈ కారణ కార్య స్వరూపమే ఈ యొక్క విశ్వము.
0: The effect, the relationship between cause and effect is universal.
1: సమస్త విశ్వమునందు కూడాను ఈ యొక్క స్థూల సూక్ష్మ కారణములు చేరి ఉంటున్నాయి.
0: Therefore in the universe you find the gross, subtle and causal aspects.
1: ఇది ప్రతి మానవునికి నిత్య అనుభూతిలో తాను ఆనందించేటువంటివి.
0: These are present in the daily experience of every man.
1: Panchabhutamulu,
0: the five elements.
1: Panchakoshamulu,
0: five sheets.
1: Panchendriyamulu,
0: the five senses.
1: Panchapranamulu,
0: the five life.
1: Manasu, buddhi, chittamu, ahankaramu,
0: the mind, the intellect.
1: Ivanni yuchesti 24 tattvalu avutayi.
0: All this comes to 24.
1: Ee 24 tattvalato pola sancharinchetundi mahapurushudu 25va vaadu avutadu.
0: In all the 24 aspects, the one that dwells is all divinity.
1: Kalupune 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము.
0: సో హ్యూమన్ బాడీ హెస్ గాట్ ఆల్ దీస్ 24 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
1: ఈ దేహమును 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తున్నావో ప్రపంచమునందు కూడా అవే 25 తత్వములు ఉంటున్నాయి. దేహము దేశము రెండు బింబ ప్రతిబింబములే.
0: జస్ట్ ఎస్ ది 25 ఆస్పెక్ట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ దేహ, ఆల్ దీస్ 25 ఆర్ ప్రెసెంట్ ఇన్ దేశ ద కంట్రీ.
1: ఈ బింబ ప్రతిబింబంలో ఎట్టి భేదములు లేవు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
1: కానీ
0: బట్
1: మానవ దృష్టి యందు ప్రాకృతమైనటువంటి యొక్క దృష్టితో దీనిని చూచినప్పుడు అనేక భేదములు మనకు గోచరిస్తుంటాయి.
0: బట్ మ్యాన్ విజువలైజెస్ ఫ్రమ్ ది వర్ల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హెన్స్ హి ఫైండ్స్ వేరియేషన్.
1: ఇదంతా కూడా మాయా యొక్క స్వభావమే.
0: ఇట్స్ ఆల్ ద ఇల్యూషన్.
1: కనుకని ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇదియే సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
0: We do not understand the secrets of this delusion and hence we suffer.
1: దీనిని రామదాస్ చెప్పాడు.
0: This what Ramdas said.
1: పాటు అయినది చెట్టురా,
0: it is the tree that's decayed.
1: పట్టు అయినది కొమ్మరా,
0: it is the branch that you hold on.
1: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా.
0: If you just leave that hole you will certainly reach Brahman.
1: సారమైనది చమురురా,
0: the essence is oil.
1: సత్యమైనది ఒత్తిరా,
0: the truth is the wick.
1: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
0: When the light is put off nobody will follow you.
1: కోట ఏడు చుట్టురా,
0: there is fort all around.
1: కోట లోపల తోటరా,
0: there is a thief within.
1: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
0: How to reach that, how do you know that path?
1: మాయ 25 మర్మములతో కూడి మాయ మాయ మాయ మరిబయ్యలేను. 25 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రకృతి అనేటువంటి మాయ.
0: This entire nature is but an illusion with all the 25 aspects. Everything is illusion.
1: ఈ జాగ్రత్త అవస్థ యందు మనమంతా కూడా వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
0: In the waking state, we see, we listen, we experience.
1: నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు.
0: In sleeping state, in the dream, you dream there.
1: ఈ స్వప్నావస్థ యందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి?
0: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డ్రీమ్ వేర్ ఇస్ ది వేకింగ్ స్టేట్?
1: జాగ్రత్తను పూర్తి మర్చిపోతున్నావు.
0: యు హావ్ ఫర్గాటెన్ ద వేకింగ్ స్టేట్ కంప్లీట్లీ.
1: స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు.
0: యు కన్సిడర్ దట్ ద డ్రీమ్ ఇస్ రియాలిటీ.
1: ఆ స్వప్నం ఎంతవరకు?
0: హౌ లాంగ్ ద డ్రీమ్ లాస్ట్?
1: ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు.
0: ద మూమెంట్ యు వేక్ అప్ యు నెగ్లెక్ట్ ద డ్రీమ్.
1: అది సత్యమా, ఇది సత్యమా?
0: Is that the truth or is this the
1: truth? ఇది పగటి నిద్ర, పగటి కల, అది రాత్రి కల.
0: This is a day dream, that is a night dream.
1: కనుక రెండు కూడాను రెండు స్వప్నముల దృశ్యములే.
0: సో బోత్ ఆర్ ద సీన్స్ ఆఫ్ ద డ్రీమ్.
1: ఒకనొక సమయంలో
0: at one time
1: జనక చక్రవర్తి మహాజ్ఞాని కర్మయోగి
0: ఎంపరర్ జనక ఇస్ ఎ యోగి ఫ్యాక్షన్
1: దేహ భ్రాంతి లేనిటువంటి వాడు
0: ఇస్ ద వన్ హూ హాస్ నో బాడీ ఫీలింగ్
1: రాత్రి భుజించి
0: after taking food in the night
1: ఏదో మంత్రులతో సంప్రదిస్తూ ఉంటున్నాడు
0: he was consulting his ministers
1: తక్షణమే గాఢ నిద్ర ప్రవేశించింది
0: immediately he got sleep
1: అక్కడికే బెడ్ తెప్పించి మహారాజుకు అభ్యంతరము కాని ఆటంకములు కాని కలగకుండా ఉండాలని అక్కడే పవళింపచేశారు
0: not to give any kind of inconvenience all brought bed for the emperor to lie down
1: కొంత సేపటికి అయ్యేటప్పటికి
0: after some time
1: లేచాడు
0: he got up
1: అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అని కలవరిస్తుంటున్నాడు
0: he started repeating is that truth is this truth
1: is it true or that
0: is it true or is that true
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా
0: when everyone started questioning he has no reply because he went on repeating is that true is this true
1: ఈ యొక్క స్తంభించిపోయినటువంటి యొక్క చక్రవర్తిని చూచి మంత్రులు పిలిపించారు
0: వాచింగ్ ది ఎంపరర్ ఇన్ దట్ స్టేట్ అదర్ పీపుల్ వర్ సమ్
1: ఎవ్వరేమి ప్రశ్నించినప్పటికీ నో రిప్లై అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా
0: ఫర్ ఎవ్రీ వన్స్ క్వశ్చన్స్ హియర్ నో రిప్లై ఇస్ దట్ ట్రూ ఇస్ దిస్ ట్రూ దాట్స్ ద థింగ్ హీ రిపీటెడ్
1: క్వీన్ ను పిలిపిస్తే ఏమైనా చెప్పగలడు ఏమని మహారాణి గారిని కూడా పిలిపించాడు
0: విత్ ద థాట్ దట్ షీ మైట్ రిప్లై ద క్వీన్ వాజ్ ఆస్క్డ్ టు అపియర్ దేర్
1: చక్రవర్తి ఏమిటి మీ విచిత్రము ఎందుకు ఈ విధంగా అంటున్నారు ఏది అని మీరు చూచారు అని అనేక ప్రశ్నలు వేసింది పాపం రాణి గారు
0: The queen started questioning emperor what is that you dreamt what is that you have seen
1: rani kaadu right kaadu evvaru ochina ye jawabu ledu adi nijama idi nijama
0: no matter queen or farmer no reply is that true is this true
1: tirigi vasishtha maharishini pilipincharu
0: then saint vasishtha was to come there
1: atanu yoga drishtito chuchadu
0: he just visualized
1: atanu jawabu cheppadu maharaja
0: then he gave reply
1: adi nijamu kaadu idi nijamu kaadu neevu nijamu annadu
0: He said, O king, that is not true. This is not true. But you are true.
1: Swapnamlo neevu anubhavinchavu konni.
0: You experience in the dream.
1: Jagratalo konni anubhavinchavu.
0: In waking state you dream.
1: Jagratalo swapnam ledu.
0: In that waking state there is no dream.
1: Swapnamlo jagrata ledu.
0: In dream there is no waking
1: state. Jagratalo neevu unnavu. Swapnamlo neevu unnavu. You are truth.
0: In the waking state you are there. In the dreaming state you are there. You are true.
1: కనుకనే జాగ్రత్తలో స్వప్నం లేదు స్వప్నంలో జాగ్రత్త లేదు
0: therefore there is no dream in the waking state
1: జాగ్రత్త స్వప్నం లేదు రెండింటి ఎందుకు నువ్వు అనుభవించిన వాడు నీవే
0: the experience are in both the states
1: కనుక you are omnipresent
0: so you are omnipresent
1: అనగా మానవత్వం అనేటువంటిది omnipresent దివ్యమైనటువంటి ఒక జీవితము
0: so human life is divine life omnipresent
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలముగా మనం అనుసరించకూడదు
0: వి షుడ్ నాట్ టేక్ ఇట్ యాస్ ప్రెసెంట్ ఎఫెమెరల్ టెంపరరీ
1: ఈ వర్తమానంలో మనం ఉన్నామని భ్రమించకూడదు
0: వి షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై ద ప్రెసెంట్
1: భవిష్యత్తులో ఉన్నాము
0: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్
1: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలమునందు ఉంటున్నాము
0: యు ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద పాస్ట్
1: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కానీ సామాన్యమైనటువంటిది కాదు
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ
1: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి
0: ఆల్ ది మంత్రస్ దట్ వి చాంట్ ఇన్ వేద అండ్ ఉపనిషత్స్ దే ఆల్ డిస్క్రైబ్
1: భగవంతుడు అష్టైశ్వర్య స్వరూపుడు అనుకుంటున్నాము
0: వి కాల్ దట్ గాడ్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్
1: కాదు మానవుడే అష్టైశ్వర్య స్వరూపుడు
0: నో మ్యాన్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం
0: is permanent unsullied eternal and immortal
1: ivanni kulunu kavalam kevalam manavudu oka balahina cheta nenu samanya manavudu bhagavantudu atitamainatundi yokka divya shakti kalavadu ani manam bhramistunnamu ee bhavanni manam poorthi nirmoolam cheyali
0: man considers himself because of weakness low but he is divine we should get away from that feeling
1: oka vyakti aneka vidhamaina shaktulnu sadinchi aneka vidyanu abhyasistadu
0: An individual may accomplish many powers and may learn many forms of
1: life. Vidyanta ekkada nunchi vachayi?
0: Where from the different forms of education?
1: Tanu prayatnapurvakangane sadhistu vachadu.
0: Because he could accomplish wholeheartedly.
1: Puttinappudu ye maatram kodanu ABCDlu kuda raavu.
0: At the time of birth he would not have any accomplishment.
1: Kaani aa shraddhalu labate gnanam ani. Ee shraddha cheta entaina kodanu manam sadhinchavachchu.
0: Out of the steadfastness he can achieve anything.
1: Kaani mana yandu mana yokka jeevitham enta varaku prayanam chestundadi?
0: But how far our life travels?
1: నేను నా కుటుంబము నేను నా కుటుంబము ఇటువరకే మనం ప్రయాణం చేస్తున్నాం.
0: Our life travels only between the two positions, I and my family.
1: స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటున్నాయి.
0: It's full of selfishness and self-interest.
1: నేను నా కుటుంబం తర్వాత మరొకటి సమాజం ఒకటి ఉంటుంది.
0: Beyond I and my family, there is society.
1: ఆ సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ నీవెక్కడ?
0: When there is no society, where are you and your family?
1: Society varaku manam prayanam cheyatam ledhu.
0: We are not travelling up to the position of society.
1: Kanukane manilo undinatundi divyattanu manam artham chesukolekapothunnam.
0: So we are not able to understand the divinity within us.
1: Neevu prapanchanni premistunnavu.
0: You love the world.
1: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
0: ఎస్పైర్ వర్ల్డ్.
1: ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు.
0: ఎస్పైర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
1: దేనికోసం కోరుతున్నావు?
0: వాట్ ఫార్?
1: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు.
0: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద
1: సేక్ ఆఫ్ ద వరల్డ్. సుఖం కోసం నీవు ప్రపంచాన్ని ఆశించటం లేదు.
0: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
1: నీ సుఖ నిమిత్తమై నీవు ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
0: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్.
1: నీ క్షేమ నిమిత్తమై నీవు ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
0: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ.
1: నీ క్షేమం ఉన్నప్పుడు నువ్వు ప్రపంచం క్షేమంలోనే ఇమిడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్.
1: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ సమాజము.
0: దట్ వరల్డ్ వెరీలీ ఇస్ అవర్ సొసైటీ.
1: అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
0: సో వీ హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్.
1: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము కుటుంబం నుంచి మనం సమాజముకు ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ ఐ టు ద ఫ్యామిలీ అండ్ టు ద సొసైటీ.
1: ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
0: ద మెయిన్ థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద కన్ఫ్యూజన్.
1: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబము ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కాని ఇంకా సొసైటీ సమాజం అనేటువంటి ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు.
0: Every man today has got this narrow feeling, I and my family. He does not recognize the society.
1: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి ఎందుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
0: Therefore, if man proceeds towards the society, aspiring to the security
1: సమస్త విచారములకు సమస్త కష్టములకు ఇవన్నీ కూడాను ఈ యొక్క విశాల భావం లేకపోవటమే కారణము.
0: ఫర్ ఆల్ ద లాసెస్ ఫర్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఎంగ్జైటీస్ దట్ రెస్పాన్సిబుల్ థింగ్ ఈస్
1: తాను తన కుటుంబము ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కాని ఇంకా సొసైటీ సమాజం అనేటువంటిది ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు.
0: ఎవ్రీ మ్యాన్ షుడ్

0: That responsible thing is the
1: అనుకునే వేదకాలమునందు లోకస్సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైనటువంటి ప్రార్థన ప్రారంభిస్తూ వచ్చారు.
0: In ancient times they offered prayer with large heartedness saying that entire universe be happy.
1: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనింది వేదం. అనగా వేదాహమేతం పురుషం మహాంతం, నేను మహాపురుషుణ్ణి చూచాను.
0: I have seen God.
1: ఎక్కడ చూచావు?
0: Where have you seen?
1: స్వప్నంలో చూచావా?
0: Have you seen in the dream?
1: ఇక్కడ సినిమాలో చూచావా?
0: Or have you seen him in
1: టీవీలో చూచావా?
0: Or you have seen in TV?
1: కాదు కాదు. తమసః పరస్తాత్, అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
0: నో నో, ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ ఇగ్నోరెన్స్, అజ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
0: వేర్ డస్ దిస్ ఇగ్నోరెన్స్ లై?
1: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
0: ద ఇగ్నోరెన్స్ ఇస్ అబ్సల్యూట్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానం దాటిన తర్వాత సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణం దూరమైపోతుంది.
0: ఇఫ్ యూ క్రాస్ దిస్ narrow ignorance and reach the point of society, then you will have that.
1: ప్రతి చిన్న విషయం నందు కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
0: There is wide scope if you understand these small factors.
1: నీవు నీ కుటుంబమే గనైపోతే ఒక అడవిలో ఇల్లు కట్టుకొని ఉండొచ్చు కదా.
0: You and your family, if they are important, you can as well live in a forest.
1: ఎందుకు ఈ విశాలమైనటువంటి ఒక పెద్ద పట్టణంలో నీవు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నావు?
0: Why do you construct house in this big city?
1: ఈ సమాజంలో మనం జీవించడం చేత
0: because you live in society,
1: అనేక అనుభూతులు,
0: many experiences,
1: అనేక విధమైనటువంటి అనుకూలములు,
0: many conveniences,
1: అనేక విధమైనటువంటి విశాలతలు,
0: many other comforts
1: ఆవిర్భవిస్తాయి.
0: They come.
1: కనుకని ఈ సమాజంలో మనం చేరి ఉంటున్నాం.
0: Therefore we live in society.
1: దీని వల్లనే మానవత్వం అనేటువంటిది విశాలత్వాన్ని పొందిపోతుంది.
0: And therefore human life expands.
1: ఒక్క వ్యక్తిగా ఉంటున్నాడు.
0: One individual remains.
1: కానీ అతను ఒక్క వ్యక్తిగానే జీవితం అంతా జరపడానికి వీలు కాదు.
0: It's not possible to lead the life all alone.
1: వివాహం అవుతాడు,
0: he gets married,
1: ఇద్దరవుతారు,
0: they become two,
1: తిరిగి కుమారుడు పుట్టాడు, ముగ్గురు అవుతాడు,
0: have a son, they
1: తిరిగి
0: become three,
1: కుమార్తె పుట్టింది, నలుగురు అవుతారు,
0: another son four,
1: తిరిగి తన కుమార్తెకు వివాహం చేస్తాడు,
0: when he gets married his daughter,
1: వివాహం అయ్యేటప్పుడు తిరిగి అల్లుడు వస్తాడు, అల్లుడు తల్లి వస్తారు, అల్లుడు తండ్రి వస్తాడు, భావమరుదులు వస్తారు, ఇంకా అనేక మంది చేరిపోతుంటారు, ఒకదాని కొట్టి చేరిపోతుంటుండాలి ఇదంతా.
0: When the daughter got married, the son-in-law and entire family.
1: ధర్మం యొక్క ప్రధానమైనటువంటి విశాలత.
0: This expansion is important.
1: దీనిని పురస్కరించుకుని ఏ వేదము, సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. సహనా భవతు ఎంత అనుకూలంగా చెప్పింది వేదం.
0: The Veda said with in a convenient way.
1: ఇంత విశాలమైనటువంటి దారిని వేదం బోధిస్తూ వచ్చింది.
0: Veda taught in a broad sense.
1: కానీ సంకుచితమైనటువంటి కొంతరు ప్రవేశించి తన స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
0: The narrow minded people, because of selfishness, self interest, portrayed in that way.
1: సత్యమైనటువంటి వేదము యొక్క స్వభావము విశాలత్వమే.
0: True nature of Veda is vastness.
1: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము?
0: What did Veda teach in the first instance?
1: Kalasi melasi perugudam.
0: Let's grow together.
1: Kalasi melasi tirugudam.
0: Let's move together.
1: Kalasi melasi telisukunna telivini poshinchudam.
0: Let us develop all the intelligence that we acquired by living together.
1: Kalasi melasi kalata leka chelivito jeevinchudam.
0: Let us live together without any conflict or misunderstanding and grow in friendship.
1: Idi anekattamlo unnatundi ekattamu.
0: This is unity in diversity.
1: Idi upanishad yokka saramu.
0: This is the essence of Upanishad.
1: కనుక సర్వ వేదాంత సారమంతా కూడా ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి.
0: Therefore the essence of Veda can be said in one
1: sentence. ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము.
0: The feeling of oneness is divinity.
1: ఇది ఏ సరైన అద్వైతము.
0: This is non-duality.
1: కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటి తత్వం అసి, ఇది అద్వైతం.
0: What we experience in the world, తత్వమసి, that thou art, is non-duality.
1: అహం బ్రహ్మాస్మి,
0: I am the Brahma.
1: ఇది అద్వైతము అంటున్నాము.
0: We say it is non-duality.
1: ఇది చాలా మూర్ఖత్వము, అద్వైతం కాదు ఇది.
0: It is foolishness.
1: ఇది ద్వైతమే.
0: It is dualism.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ ఒక్కటే. అంటే నేను పెద్ద, పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే.
0: We say I am the Brahman. You say I, but there is Brahman on the other hand.
1: I am Brahma, నేనే బ్రహ్మను.
0: You say I am Brahma.
1: నేను బ్రహ్మ రెండు ఉన్నాయి కదా, ఒకటే లేదే ఇక్కడ.
0: నౌ హియర్ దర్ ఆర్ టూ, ఐ అండ్ బ్రహ్మ, నాట్ వన్.
1: ఇది ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం ఎట్లవుతుంది?
0: ఇట్ ఈస్ డ్యూయలిజం. హౌ కెన్ దాట్ బి నాన్ డ్యూయలిజం?
1: ఏకాత్మ భావమే అద్వైతం.
0: దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ డ్యూయలిజం.
1: ఒకే ఆత్మ సర్వులు ఎందు ఉంటుండాలి.
0: వన్ సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్.
1: దేహంలో నిమిటి బల్బులు అనేకంగా ఉంటున్నాయి.
0: ద బాడీస్ బల్బ్స్ ఆర్ మెనీ.
1: దేహంలో నిమిటి బల్బులు అనేక రంగులు ఉంటున్నాయి.
0: ద బల్బ్స్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
1: దేహమనే బల్బు లోపల అనేకమైనటువంటి వోల్టేజెస్ ఉంటుండాలి.
0: ద బాడీస్ బల్బ్స్ ఆర్ వెరీ ఇన్ వోల్టేజ్.
1: కానీ కరెంట్ ఒక్కటే.

0: కరెంట్ ఈజ్ వన్.
1: ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన అద్వైతం.
0: టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఈజ్ నాన్ డ్యువలిజం.
1: ఇది ఏ విశ్వస్వరూపము.
0: This is the very form of universe.
1: ఇది మానవత్వం యొక్క విశిష్టత.
0: This is the significance of life.
1: ఇది దివ్యత్వం యొక్క అనుభూతి.
0: This is the experience of divinity.
1: ఇది అద్వైతం యొక్క సారము.
0: This is the essence of non-dualism.
1: ఇలాంటి దివ్యత్వాన్ని ఈనాడు బోధించేవారు కాని వినేటువంటి వారు కాని లేకపోవడం చేతనే భిన్నత్వం పెరిగిపోతుంటుండాలి.
0: Today there are none to teach non-dualism. There are none to listen to the
1: non-dualism. భిన్నత్వం పెరిగిపోవడం చేతనే ద్వేషములు కూడా అధికమైపోతున్నాయి.
0: Because of differences, the hatred is on.
1: ఈ మతము నా మతము ఈ మతముల యొక్క దీంట్లో మతిని చెర్చుకుంటున్నారు.
0: We say this is my religion mata and therefore they turn mad mati.
1: Mana daivattamu matamullo ledu matullo untundali.
0: The divinity is not in mata religion, it is in mati.
1: Matamulanni cheri manchine bodhinche.
0: All religions together taught good.
1: Telisi meligavalanu telivithoda.
0: You should move about intelligently.
1: Matulu manchivaina matamedi cheddadi.
0: If minds are good, which religion is bad?
1: Mana matulu chedipovatam chetane matamulu paina kuda nu chedda bhavani pracharam chestunnam.
0: Because our minds are perverse, mad.
1: Evaru matamulu deeni paina dvesha bhavamunu pracharam chestaro vaadu mati chedinatunti vaade.
0: The one who propagates hatred is mad one.
1: Kanuka vishalamainatunti bharatiya samskruti,
0: the Indian culture, which is so broad,
1: anantamainatunti yokka bharatiya pavitrata,
0: the infinite sanctity,
1: agadhamainatunti bharatiya yokka ekatvamu,
0: the unity of fathomless depth,
1: enta divyatvanni prabodhistu vachindi,
0: teaches divinity,
1: enta ekatvanni anusaristu vachindi,
0: it follows oneness.
1: ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే
0: టుడే యూనిటీ ఇస్ లాస్ట్.
1: మన మానవత్వము మసిగల్చిపోయింది.
0: అండ్ దేర్ఫోర్ హ్యూమానిటీ ఇస్ బ్రాట్ డౌన్ టు యాషెస్.
1: మానవత్వమే లేకుండా పోతుంటుండాలి.
0: దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
1: నీతి నిజాయితీనే కోల్పోతున్నాం.
0: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ మొరాలిటీ.
1: ఇది మానవతామని ఒక పరిణామము.
0: దిస్ ఇస్ ది ప్రోగ్రెస్ నౌ.
1: ఇది కాదు మన పరిణామము.
0: దిస్ ఇస్ నాట్
1: ఆధ్యాత్మిక పరిణామము.
0: ద స్పిరిచువల్ ప్రోగ్రెస్.
1: ధార్మిక పరిణామము.
0: ద ప్రోగ్రెస్.
1: నైతిక పరిణామము. ఇది దీన్ని మనం కోరాలి.
0: This we should aspire.
1: ఈనాడు మనము
0: today
1: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
0: Today we have to protect the world.
1: దేశాన్ని రక్షించాలి.
0: We have to protect the country.
1: అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
0: We go on teaching the same thing.
1: ఇది ఒక పెద్ద అజ్ఞానమే.
0: This is a big ignorance.
1: మీరు దేశాన్ని రక్షించనక్కర్లేదు.
0: You need not protect the country.
1: విశ్వాన్ని కాపాడనక్కర్లేదు.
0: You need not protect the country.
1: ఈ రెండింటికి ఆధారమైన సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది.
0: You protect truth and righteousness, the entire universe will be
1: protected. ప్రపంచమంతా కూడాను భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి యందు ఆధారపడి ఉంటుండాలి.
0: Therefore Indian culture rests on these two, speak truth and do righteousness.
1: నీవు కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కాని జగత్తును కాదు.
0: So you have to protect the truth and righteous conduct, not the world.
1: ee naadu bulb velugutu undali, light manaku kanipistuntundali.
0: And today the bulb illuminates, we see the light.
1: Kaani veligedi bulb ani manam ajnananga manam uchcharistunnamu.
0: But out of ignorance we say that it is the bulb that
1: illuminates.
0: It's not the bulb that illuminates.
1: Current.
0: Is the current.
1: అదే విధంగానే దానికి ఆధారమైనటువంటి దాన్ని మనం వెతకటం లేదు.
0: సో వీఆర్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద బేస్.
1: ఆధేయాన్ని తీసుకుని మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము.
0: వీ ఫాలో ద అదర్ వన్ అండ్ వీ ఫర్గెట్ ది బేసిస్.
1: ఆధారం చాలా ప్రధానము.
0: ద బేసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది?
0: ఇఫ్ ది టేబుల్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద మైక్?
1: టంబ్లర్ ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి?
0: ఇఫ్ ది టంబ్లర్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద
1: టంబ్లర్? ఆధారము మీరు ఆధేయం.
0: టంబ్లర్ ఇస్ the basis. Water is adheya.
1: కనుక దైవమే ఆధారము, జగత్తే ఆధేయము.
0: సో గాడ్ ఈజ్ ఆధార, ద జగత్ ఈజ్ ఆధేయ.
1: కనుక భగవంతుడు జగత్ అంతా కూడా కార్యకారణ స్వరూపులే.
0: సో గాడ్ అండ్ ద వరల్డ్ has got the relationship of cause and effect.
1: విశ్వస్వరూపమే.
0: The entire universe is the form of
1: ఇలాంటి జీవ బ్రహ్మ ఐక్యానుసంధానాన్ని మనం చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: We have to understand the principle of unison between the individual.
1: అనేక జన్మల నుండి కూడా మనము ఈ దేహభ్రాంతిని మనం పోషించుకుంటూ వస్తున్నాము.
0: Over many long births previously we have been developing
1: ఆచారమని మనం విశ్వసిస్తున్నాము.
0: This we take it as a practice.
1: ఇది ఆచారములు కానే కాదు.
0: There are no practices.
1: ఇవన్నీ అనాచారములే.
0: There are not practices, bad practices.
1: ప్రాణమున్న జీవుని హింసిస్తున్నాము. రాతిలోనా ఉన్నాడు, రక్తంలోనా ఉన్నాడు, రాణిలోనా ఉన్నాడు, రాజులోనా ఉన్నాడు.
0: So God is present in a stone, in an emperor, in an individual.
1: అన్ని భగవస్వరూపమే.
0: Everything is a form of God.
1: ఈ విశాలమైన ప్రభావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ద బ్రాడ్ ఫీల్.
1: మంచి చెడ్డ అనేటువంటి జగత్తులో లేనే లేవు.
0: దేర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్ అట్ ఆల్.
1: భగవ సృష్టిలో చెడ్డ అనేటువంటి ఒకటి ఉంటుందా?
0: ఇన్ గాడ్స్ క్రియేషన్ కెన్ దేర్ బి ఎనీథింగ్ బ్యాడ్?
1: మీ దృష్టిలో దోషం ఉంది కానీ సృష్టిలో దోషం లేదు.
0: ది డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ విజన్ బట్ నాట్ ఇన్ క్రియేషన్.
1: కాల మార్పు చేత ఇవి భిన్నంగా కనిపిస్తూ ఉంటున్నాయి.
0: దే అపియర్ టు బి డిఫరెంట్ బికాస్ ఆఫ్ పాసేజ్ ఆఫ్ టైం.
1: సత్య స్వరూపం ఒక్కటే.
0: But the truth is one.
1: ఫలమును తిన్నాము.
0: You have eaten fruit.
1: ఫలము మంచి అంటున్నాము.
0: You call the fruit.
1: ఈ ఫలమే రేపటి దినం మలం మారిపోయింది.
0: The very fruit that you have eaten.
1: మనము చెడ్డ అంటున్నాము.
0: Becomes feces tomorrow.
1: అజ్ఞానము.
0: You call it bad, it's ignorance.
1: ఓ పిచ్చివాడా, ఆ ఫలమనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి?
0: Then you know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become feces which you call bad. Only for that you can add.
1: మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది.
0: The good has turned into bad, giving you all the good.
1: చెరకు పిప్పి.
0: The sugar cane is just a pill.
1: అది చెడ్డది అనుకుంటున్నాము.
0: You call it bad.
1: కానీ నీకు రసం అందించింది.
0: But it has given the juice.
1: ఆ రసంతో కూడినటువంటిది ఆ చెరకు.
0: And the sugar cane has got the juice.
1: రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది.
0: The moment you squeeze,
1: కాబట్టి
0: ఈ రసమునకు
1: ఆ పిప్పియే ఆధారము.
0: Therefore, for the juice, pulp is the base.
1: నీరు దాటి తప్ప నిప్పులో పడవేయు. ఈనాడు మనం రసమును అందుకున్న తర్వాత పిప్పిని బయట పారవేస్తున్నాము.
0: Therefore, you take the juice and throw away the palm.
1: నీరు దాటిన తర్వాత ఆ తెప్పను నిప్పులో వేస్తున్నాం. ఇది ఏనా మన కృతజ్ఞత?
0: ద మూమెంట్ యూ క్రాస్ ద బోట్ యూ పుట్ ఆన్ యూ పుట్
1: దాటించినటువంటి పడవ ఇదియే.
0: దిస్ ఈస్ ద బోట్.
1: నన్ను ఏ విధంగా దాటించిందో పరులు కూడా ఆ విధంగా దాటిస్తుందని ఈ తెప్పను మనం కాపాడుకోవాలి. దీనికి తగిన కృతజ్ఞతను అందించాలి.
0: యూ హావ్ టు షో గ్రాటిట్యూడ్ దిస్ బోట్ దట్ హస్ హెల్ప్డ్ us టు క్రాస్ దిస్ రివర్.
1: కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది.
0: Today there is no gratitude.
1: ఆ కృతజ్ఞతనే కాలిపోయింది.
0: The gratitude is
1: కృతజ్ఞతనే రాలిపోయింది.
0: The gratitude fell.
1: ఈ కృతజ్ఞతనే మాడిపోయింది.
0: The gratitude is not
1: what ఎక్కడ ఉంటుందాలి.
0: Then where is human quality?
1: కనుక మానవత్వం అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి యొక్క దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము.
0: So the human quality lies in the divine power.
1: ఏదో కొన్ని విద్యను నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు.
0: Because you acquired some forms of education.
1: ఏ విద్యను నేర్చినటువంటి వాడు అల్పుడు కాదు.
0: He is not a low man anyway.
1: కానీ విశాల భావం ఉండినప్పుడే ఆ సత్య మార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే.
0: If you have broad feelings and tread along the path of truth, you are good.
1: రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు.
0: The time of Ramakrishna Paramahamsa, there are.
1: కానీ రామకృష్ణ పరమహంస శారదాదేవికి ఒక్క అక్షరమైనా రాదు.
0: But Paramahamsa Saradadevi are illiterate.
1: అనేక పర్యాయములు వివేకానంద చెప్పాడు, స్వామి పెన్షన్ పెన్షన్ అనండి అంటే నాకు అవన్నీ తెలీదు, నాకు పెన్సలు పెన్సలు పెన్సలు అనేది. ఆ పెన్షన్ అనేటువంటి పదం కూడా రాదు రామకృష్ణకు.
0: మెనీ టైమ్స్ వివేకానంద సెట్, స్వామి ఇట్ ఈస్ పెన్షన్ పెన్షన్, బట్ రామకృష్ణ పరమహంస సెట్ పెన్సిల్ పెన్సిల్ పెన్సిల్.
1: అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగత్వ్యాప్తి కావడానికి కారణమేమిటి?
0: సచ్ ఎన్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఎర్న్ రిప్యూట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: సత్యమార్గాన్ని అన్వేషించాడు, సత్యాన్ని దర్శించాడు, సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు. చేరవలసినటువంటిది నా మాతనే.
0: దట్ వీ హావ్ టు రీచ్ దేర్.
1: నేను నా దైవాన్ని నేను చేరాలి.
0: ఐ రీచ్ మై డివైన్.
1: నేను నుండి వచ్చానో దానికి పోయి చేరిపోవాలి.
0: ఐ హావ్ గాట్ గో బ్యాక్ టు ది ఆరిజిన్.
1: భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది.
0: దట్స్ ఆల్సో టాట్.
1: ఎచ్చట నుండి పుచ్చితే నీవు అచ్చటికే గవలను, ఎచ్చట నుండి వచ్చితేవో అచ్చటికే నీవు పోవాలి.
0: యూ షుడ్ గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ యువర్ ఆరిజిన్.
1: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: దట్ ఈస్ యువర్ చీఫ్ ఎయిమ్.
1: కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యను లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు.
0: రామకృష్ణ పరమహంస, though he didn't have any formal education, సామాన్యమైనటువంటి
1: మానవులు క్షణక్షణము అసత్య స్వరూపుణ్ణి ఆరాధన చేస్తుంటారు.
0: But the modern man worships.
1: అసత్యనారాయణ యొక్క పూజనే చేస్తుంటారు.
0: They go on worshipping.
1: వర్షానికి ఒక్కతూరి సత్యనారాయణ పూజ చేస్తారు.
0: Just they offer worship once in a year.
1: క్షణక్షణము కూడా సత్యనారాయణ వ్రతమే.
0: But every moment is an act of worship.
1: ఏమిటి ఈ సత్యనారాయణ వ్రతము?
0: What is this సత్యనారాయణ వ్రత?
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం సత్యస్వరూపం.
0: Truth is the harmony between thought, word and deed.
1: మనసన్యత్ వచసన్యత్ కర్మణ్యత్ అసత్యరూపం.
0: It is the very form of falsehood when there is difference between thought, word and deed.
1: ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు.
0: Today man is not unifying.
1: దీని ఆంగ్లంలో కూడాను the proper study of mankind is man అన్నాడు.
0: This in English it is said, the proper study of mankind.
1: ఆకారం man మాత్రమే కనిపిస్తున్నాడు, కానీ ఆచరణ man లేనే లేడు.
0: He is just a man in form but not in practice.
1: కనుకనే ఆచరణ man గా మనం తయారు కావాలి.
0: So we should be a human being in practice.
1: ఇది కేవలం మనము సుప్రీం స్టేజ్ కి పోవాలి.
0: We should reach that supreme stage.
1: ఆ సుప్రీం స్టేజ్ కి పోవటం చాలా సులభం.
0: ఇట్స్ వెరీ ఈజీ టు రీచ్ ది సూపర్
1: నమ్ముతారో నమ్మరో కానీ స్వామి సులభంగా చెప్పొచ్చును, కానీ సామాన్యమైన మా మానవులకు ఇది అంత సులభమా అని. మీకే చాలా సులభం.
0: Believe it or not, Swami make it very easy, but yet you can experience.
1: కానీ ఈజీ మార్గం అంటే సుప్రీం స్టేజ్ కి మీరు పోవడానికి ప్రయత్నించడం లేదు, కానీ అనేక కష్టములతో నష్టములతో దుఃఖములతో విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టుకు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి.
0: But you are not following that easy path that will take you to the supreme stage, but with all the suffering and the losses you go to the supreme court.
1: ఎందుకు మనం సుప్రీం కోర్టుకు పోవాలి?
0: For what for should you go to supreme court?
1: ఎన్ని పాపములు చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
0: What profit will it give you?
1: కానీ మనం సుప్రీం కోర్టు కాదు సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
0: So we should reach the supreme stage but not supreme court.
1: అది ది డివైన్ సెల్ఫ్, సుప్రీం డివైన్ సెల్ఫ్.
0: That is supreme divine self.
1: అది మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
0: We should experience the real human form.
1: పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
0: We should experience the divine life.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను,
0: in every human being,
1: ఈ సహజ మనస్సు,
0: it's natural,
1: సూపర్ మైండ్
0: ఓవర్ మైండ్
1: హైయర్ మైండ్
0: ఎలిమినేటెడ్ మైండ్
1: అన్ని మానవుని యందే ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
1: కాబట్టి మానవుడు విశ్వస్వరూపుడు.
0: Man is the very form of the universe.
1: సర్వము మానవుని యందే ఉంటుండాలి.
0: Everything is within
1: man. ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
0: Small example.
1: మానవుడు 5 అడుగులు ఎత్తుంటున్నప్పుడు ఇంత విశ్వం తనలో ఎట్లా ఉంటుండాలి?
0: When you are just 5 feet high, how do you expect universe in you?
1: నీవు అమెరికా చూచి వచ్చావు.
0: You have seen America and return.
1: నీవు జపాన్ చూచి వచ్చావు.
0: You have seen Japan.
1: నీవు జర్మనీ చూచి వచ్చావు.
0: Seen Germany.
1: కానీ నీవు కూర్చొని కన్నులు మూసుకొని ఆ చూచి వచ్చినటువంటి దృశ్యానంతా నీవు తలంచుకో, అవన్నీ నీలో చేరిపోయినాయి.
0: You sit and close your eyes, you will experience all the scenes.
1: నీ ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాన్ జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
0: You are so small, but yet how do you expect the Germany, Japan in you?
1: విశాలమైనటువంటి వాడు.
0: You are really vast.
1: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
0: You are broad hearted.
1: దేహం చిన్నదే.
0: The body is small.
1: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
0: స్టార్స్ దట్ షైన్ ఇన్ ది ఇన్ఫినిట్ స్కై.
1: చిన్న అద్దము తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంది.
0: టేక్ ఎ స్మాల్ మిర్రర్, దట్ స్కై ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ దట్ మిర్రర్.
1: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
0: దక్షిణామూర్తి సెడ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ మిర్రర్.
1: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, విశ్వమంతా ఒక అద్దములో చూడవచ్చును మనం.
0: ది హోల్ యూనివర్స్ కెన్ బి వాచ్డ్ ఇన్ ఎ మిర్రర్.
1: అదే విధంగా మన హృదయమే అద్దము.
0: సో హార్ట్ ఇస్ ఎ మిర్రర్.
1: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును.
0: వీ కెన్ సీ ది యూనివర్స్ దేర్.
1: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
0: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
1: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్ యు.
1: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: యు షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
1: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
0: దెన్ యు కెన్ ట్రాన్స్ఫార్మ్.
1: ఎంతకాలమైనా నేను అల్పుణ్ణి, నేను మానవుణ్ణి, నేను మానవుడు, నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
0: ఇఫ్ యు కన్సిడర్ ఐ యామ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐ యామ్ లో అండ్ వీక్, యు బికమ్ లో.
1: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యత్ భావం తద్ భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
0: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
1: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
0: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్, విచ్ ఇస్

Satyam Jnanam Anantam Brahma.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరు పాపులు కాదు,
1: యు ఆర్ నాట్ సిన్నర్స్,
0: మీరు పుణ్యులు కాదు,
1: నార్ ఆఫ్ ద మెరిట్ ఎయిదర్,
0: మీకు సుఖస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్,
0: మీరు దుఃఖస్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ మిజరీ,
0: మీరు మంత్రస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ మంత్ర,
0: తీర్థ స్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ పిల్గ్రిమ్ సెంటర్,
0: యంత్రస్వరూపులు కాదు, తంత్రస్వరూపులు కాదు,
1: నార్ ఎ మెషీన్.
0: అందరూ సచ్చిదానంద స్వరూపులే,
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: కనుకనే మీరు నిరంతరం కూడాను ఈ మంగళవాక్యాన్ని చింతిస్తూ రావాలి. శివోహం శివోహం శివోహం, నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు. ఈ సత్యమైనటువంటి యొక్క ఏకాత్మ భావమును ఏ మానవుడు తన హృదయమునందు స్థిరపరచుకును అట్టివాడే దైవానుగ్రహమునకు నోచుకోగలడు.
1: Therefore, it's most important that we should ponder over, reflect upon this most auspicious statement, Sivoham, that I am Shiva, in order to have the total identification with the divinity.
0: కోటి పేదవరకు మొదలుకొని కోటీశ్వరుని వరకు, అజ్ఞాని మొదలుకొని పరమహంస వరకు, బాలుడు మొదలుకొని వృద్ధిని వరకు, స్త్రీ పురుషులు ఎందుకూడను ఎవరికి వారు తనను తాను పరిచయం చేసుకోవాలంటే నేను నేను నేను అనే పదమును ఉపయోగపెడుతుంటారు.
1: రైట్ ఫ్రమ్ ఎ బెగర్ టు ఎ మిలియనేర్ అన్ ఇన్నోసెంట్ టు దట్ ఆఫ్ ఎ టోటల్ రెనన్షియంట్ ద వన్ ఆఫ్ విజ్డమ్, యంగ్ ఆర్ ఓల్డ్, మ్యాన్ ఆర్ ఉమెన్, ఇఫ్ వన్ ఇస్ టు ఇంట్రడ్యూస్ వన్స్ ఓన్ సెల్ఫ్, they introduce themselves this way, I.
0: ఈ నేను అనే పదమే ఈ సర్వత్ర వ్యాపించి ఉన్నది.
1: This very term I is pervasive.
0: ప్రతి మానవుడు కూడాను అయ్యా నీ పేరేమి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అయ్యా నేను ఫలాని బెంగళూరు నుంచి వచ్చాను, నేను అని మొదలు ఉపయోగపెట్టి తర్వాత బెంగళూరు నుంచి వచ్చానంటాడు.
1: If you ask anyone, where do you come from? He says, I have come from Bangalore. It is the I that comes first, Bangalore next.
0: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను పలాని రామయ్య కొడుకు సూరయ్యను అంటాడు.
1: If you ask him, anyone, who are you? I am the son of Suraya.
0: ఈ జవాబు చెప్పినప్పటికీ నేను అనే పదం రాకుండా ఎవ్వరు కూడాను ఏ జవాబు చెప్పలేరు.
1: Every reply for that matter precedes this first thing, I.
0: Nee peru emi ani adigite,
1: if you ask him what's your name,
0: taanu enni vidhamulgaano cheptu vastuntuntadu.
1: He tells in different ways.
0: Naa peru Gopalu.
1: My name is Gopal.
0: Maa tanni peru Bhupalu. Maa taata peru Nepalu.
1: Father's Bhupal, grandfather's name Nepal.
0: Ee vidhanga Bhupal Nepal Bhupal గోపాల్ ఈ విధంగా హనుమంతుని తోకవలే పెంచుకుంటూ పోయేదనికంటే నేనెవరుంటే నేను నేనే ఎంత సులభంగా చెప్పుకోవచ్చు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఆన్ యాడింగ్ నేమ్స్ లైక్ దిస్ గోపాల్ భూపాల్ అండ్ నేపాల్, ఇన్స్టెడ్ వన్ కెన్ సే యాజ్ వెల్ ఐ, దట్స్
0: ఇన్ ఐ ఆమ్ ఐ,
1: ఐఎమ్ ఐ.
0: ఇది చక్కని సరి అయిన అర్థం ఇచ్చేటువంటి పదం.
1: ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్.
0: పుట్టినప్పుడే నేను అనేటువంటిది మొట్టమొదట పుట్టింది.
1: Right, this I is born at the time.
0: తదుపరి వారు వీరు అనేటువంటిది వచ్చింది.
1: There comes I, mine and thine.
0: కనుకనే వేదాంతం అహం బ్రహ్మాస్మి అనింది.
1: Therefore, Vedanta declares అహం బ్రహ్మాస్మి.
0: బ్రహ్మ కంటే ముందుగా అహం పుట్టింది.
1: Therefore, this అహం I is born prior to Brahman.
0: అహం నేను బ్రహ్మను అంటుంది.
1: I am Brahman.
0: కాబట్టి బ్రహ్మ కంటే ముందుగా పుట్టినటువంటిది నేను అనేటువంటి.
1: Therefore this I is present even before Brahman.
0: ఇంతటి శక్తివంతమైనటువంటి నేనును మనము ఎన్ని సులభమైనటువంటి మార్గంలో చులకనైన మార్గంలో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
1: Such mighty, powerful, significant, sacred I is rather used in a cheap sense.
0: ఈ నేను అనేటువంటి దానికి శృతి హృదయం అనింది.
1: దిస్ ఐ ఇస్ కాల్డ్ బై శృతి యాజ్ హృదయం.
0: హృదయం అనగా ఏమి? హృత్ ప్లస్ దయా, హృదయ.
1: హృదయం మీన్స్ హృత్ ప్లస్ దయా, ద వన్ కంపాషన్.
0: కంపాషన్ తో కూడినటువంటి దానిని నేను.
1: ఇట్ మీన్స్ ద వన్ విత్ కంపాషన్.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: సో ద ఐ మస్ట్ నెసెసర్లీ పొజెస్ కంపాషన్.
0: కనుక నేను అనేటువంటిది దేహాన్ని పురస్కరించుకుని చెప్పకటం కాదు.
1: సో దిస్ ఐ డస్ నాట్ మియర్లీ రిప్రజెంట్ ద బాడీ.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: సో ది ఐ నెసెసరీ అసోసియేట్ కంపాషన్.
0: కరుణ, హృదయం, ఆత్మ, బ్రహ్మ ఇవన్నీ కూడాను పర్యాయ పదములే నేను.
1: అండ్ హెన్స్ ఐ, కంపాషన్, ఆత్మ, హృదయ ఆర్ సినోనిమ్స్.
0: నేను అనేటువంటిది మొట్టమొదటి పదం.
1: సో ఇట్స్ ఐ దట్ కమ్స్ ఫస్ట్.
0: ఇలాంటి మొదటి పదమునైనటువంటి యొక్క దైవత్వాన్ని, హృదయత్వాన్ని, బ్రహ్మత్వాన్ని, ఆత్మతత్వాన్ని ఈనాడు మర్చిపోయి దేహమే నేను అనేటువంటి మార్గంలో జీవిస్తున్నాడు.
1: దేర్ఫోర్ దిస్ ఐ దట్ సిగ్నిఫైస్ ద డివినిటీ, ద నేచర్ ఆఫ్ ద బ్రహ్మన్ అండ్ దట్ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ద బాడీ.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీ ఎప్పుడొచ్చినావు అని ప్రశ్నించినప్పుడు,
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వెన్ డిడ్ యూ కమ్,
0: నేను ప్రొద్దున వచ్చాను అంటావు జవాబు.
1: ది ఆన్సర్ ఇస్ ఐ కమ్ దిస్ మార్నింగ్.
0: ప్రొద్దున వచ్చింది ఏది?
1: వాట్ ఈస్ దట్ కేమ్ దిస్ మార్నింగ్? హూ కేమ్?
0: దేహం వచ్చింది.
1: ఇట్స్ ద బాడీ దట్ కేమ్ దిస్ మార్నింగ్.
0: కాబట్టి దేహమునే నేననేటువంటి భ్రాంతితో నేను ప్రొద్దున వచ్చినాను అంటున్నావు.
1: సో విత్ ది ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ యూ సే ఐ హావ్ కమ్ దిస్ మార్నింగ్.
0: సరే, దేహమే నీవనుకోని నేను ప్రొద్దున వచ్చినానని చెప్పావు.
1: సో యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ అండ్ గివ్ ద రిప్లై ఐ హావ్ కమ్ దిస్ మార్నింగ్.
0: మరో నిమిషం లోపలనే నా కడుపు చాలా బాధగా ఉంటుందని అంటున్నావు.
1: నెక్స్ట్ మినిట్ యూ సే ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ మై స్టమక్ ఏక్.
0: మై స్టమక్. ఇంతకుముందు దేహమే నేననుకోని ప్రొద్దున వచ్చాననుకుంటున్నావు.
1: అర్లియర్ యూ సెడ్
0: ఇప్పుడు నా కడుపు అంటున్నావు. నీవెవరు? నీ కడుపు ఏమిటి?
1: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ దిస్ మార్నింగ్, బట్ వేర్ యాజ్ యూ సే దట్ యూఆర్ డిఫరెంట్.
0: ఇది నా చెయ్యి,
1: దిస్ మై హ్యాండ్,
0: ఇది నా తల,
1: మై హెడ్,
0: ఇది నా పొట్ట,
1: మై స్టమక్,
0: నేనెవరు?
1: దెన్ హూ ఎమ్ ఐ?
0: ఇవన్నీ కూడా చూసుకుంటే ఇది నా టవల్,
1: దిస్ ఇస్ మై టవల్.
0: ఈ టవల్ వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ టవల్.
0: అదే రీతిగా నా చెయ్యి అంటే చెయ్యి వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ వెన్ యూ సే మై హ్యాండ్,
0: నా పొట్ట అంటే పొట్ట వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ మై స్టమక్,
0: అక్కడ నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఈ విధంగా వేదాంతమునందు పరిభాష యందు చక్కగా పరిశీలన చేస్తూ పోతుంటే ఒక సమయంలో దేహమే నేననుకోని నేను ప్రొద్దున వచ్చినానంటున్నావు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ, ఎట్ టైమ్స్ వీ ఐడెంటిఫై టు అవర్ బాడీ అండ్ సే ఐ హావ్ కమ్ దిస్ మార్నింగ్.
0: మరొక నిమిషం లోపల ఇది నా దేహము అని అంటున్నావు.
1: నెక్స్ట్ మినిట్ యూ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ మై బాడీ, ఎట్ టైమ్స్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్.
0: అది నిజమా, ఇది నిజమా?
1: ఇస్ దాట్ ట్రూ ఆర్ ఇస్ దిస్ ట్రూ?
0: నా దేహం అనేటువంటిది కొద్ది కాలం మాత్రమే ఉండేటువంటిది.
1: వెన్ యూ సే ఐడెంటిఫై యువర్ బాడీ మై బాడీ, ఇట్ ఇస్
0: నేను అనేటువంటిది తరతరముల నుండి కూడా వస్తుంటుంది.
1: బట్ ఇస్ దిస్ ఐ లాస్ట్ ఫర్ జనరేషన్స్?
0: ఇది మార్పు చెందనటువంటిది.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక నేను తత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ఐ ఈస్ ఫర్గాటెన్ బై మ్యాన్ కైండ్ టుడే.
0: కేవలం అనిత్యము, అశాశ్వతమైనటువంటి దేహతత్వమే నేనని విశ్వసిస్తున్నాడు.
1: వన్ గోస్ బై దిస్ ఎఫీమరల్ ట్రాన్సియెంట్ బాడీ అండ్ ఐడెంటిఫైస్ విత్ ఇట్.
0: కనుక ఈ దేహం అనేటువంటిది కేవలము ఒక తొడుపు వంటిది.
1: బాడీ ఈజ్ ఎ వెస్చర్.
0: నేను ఒక తొడుపుని తొడుక్కున్నాను, చొక్కాను, రోబును వేసుకున్నాను.
1: ఐ హావ్ పుట్ ఆన్ దిస్ షర్ట్, రోబ్.
0: ఈ రోబును వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ దిస్ రోబ్.
0: అదే రీతిగానే
1: లైక్
0: ఈ దేహం అనేటువంటిది జీవికి ఒక రోబు మాదిరి ఉంటుంది.
1: లైక్ వైజ్ ద బాడీ ఈజ్ ద డ్రెస్.
0: కనుకనే జీసస్ పోయే సమయంలో కూడాను డెత్ ఈజ్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు.
1: దట్స్ ద రీజన్ వై జీసస్ డిక్లేర్డ్ వై లీవింగ్ హిస్ బాడీ దట్ డెత్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: డ్రెస్ ఆఫ్ ది లైఫ్.
1: డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: ఇదంతా ఒక డ్రెస్.
1: ది హోల్ థింగ్ ఇస్ ఎ డ్రెస్.
0: ఎప్పుడు విడిచేస్తామో,
1: వెన్ యూ డ్రాప్ ఇట్.
0: ఎప్పుడు తిరిగి ఇంకో దాన్ని తొడుక్కుంటామో,
1: వెన్ యూ పుట్ ఆన్ ద నెక్స్ట్.
0: ఈ విధముగా కూడాను వేదాంతమందు చాలా అతి సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని కూడాను ప్రబోధిస్తూ వస్తుంది.
1: ద స్పిరిచువాలిటీ స్పీక్స్ ఆఫ్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: మానవత్వంలో ప్రధానమైనటువంటిది నేను.
1: In human life, the first most important is this I.
0: ఈ నేను లోపల రెండు ఉంటున్నవి.
1: Here there are two aspects.
0: నేను ఇది.
1: I am this.
0: ఇది టంబ్లర్.
1: This is a tumbler.
0: నేను.
1: I.
0: అయితే ఈ టంబ్లర్ ను ఏ రీతిగా నీవు చూడగలుగుతున్నావు?
1: How are you able to see this tumbler then?
0: టంబ్లర్ దృశ్యము.
1: This tumbler is the seer.
0: నేను ద్రష్ట.
1: I is the seer.
0: ద్రష్ట ఉండటం చేతనే దృశ్యాన్ని చూడగలుగుతున్నావు.
1: The seer sees the scene.
0: ద్రష్టనే లేకపోతే దృశ్యమే లేదు.
1: When there is no seer, there is no scene.
0: కనుకనే నీవు ద్రష్ట, నేను అనేటువంటిది ద్రష్ట.
1: Therefore I is the seer.
0: ఈ చూడబడేటువంటి జగత్ అంతా కూడా దృశ్యమే.
1: The entire world is a scene.
0: కొంతమంది సందేహించవచ్చు.
1: Some may doubt it.
0: ఈ చూచేది నేత్రం కదా అనుకుంటున్నారు.
1: You may doubt that is the eye that sees.
0: కాదు కాదు, నేత్రం కాదు చూచేది.
1: It's not the eye that sees.
0: నేత్రము లోపల ఉన్నటువంటిది చూపిస్తుంటుంది నేత్రంతో.
1: The inner spirit will make use of the eye.
0: వెలుగుతున్నాయి.
1: Here you find the bulbs that
0: illuminate.
1: Do you mean to say the bulbs that illuminate? No.
0: Bulbs లోపల ఉన్నటువంటి కరెంట్ వెలిగించుచేస్తుంది.
1: It is the current that illumines the bulb.
0: అదే రీతిగానే కన్నులా చూచేది.
1: Are the eyes that see?
0: కన్నులు కూడాను దృశ్యమే.
1: Even eyes also a seeing.
0: కానీ ఆత్మనే ద్రష్ట.
1: But the spirit ఆత్మ is the seer.
0: ఒక్కొక్కసారి
1: at times
0: ఈ కన్నులు కూడాను దృశ్యమైపోతాయి.
1: Even an eye also becomes a seeing.
0: చెవులు కూడాను దృశ్యమైపోతాయి.
1: So also ear.
0: మనసు కూడా దృశ్యమైపోతుంది.
1: And the mind too.
0: ఆత్మనే సాక్షిగా ద్రష్టగా మారుతుంది.
1: It is the spirit atma that is the seer, the witness.
0: కనుక నేను అనేటువంటిది దృశ్యమనేటువంటి ప్రతి పదార్థమును కూడాను చూడబడేటువంటిది, వినబడేటువంటిది, అనుభవించేటువంటిది అంతా కూడాను కేవలము ఒక దృశ్యం స్వరూపమే.
1: Therefore all that is looked at, heard or experienced just as a scene only.
0: దీనినే దక్షిణామూర్తి దృశ్యం దర్పణ దృశ్యం దర్పణ అనగా ఈ దృశ్యమంతా కూడాను ఒక దర్పణంలో చూచేటువంటి స్వరూపమే. దృశ్యం దర్పణ దృశ్యమాన నగరే.
1: That's what Dakshinamurti said. The entire universe is just a reflection as you find in a mirror.
0: ఇక్కడ నేను అది రెండు ఉన్నాయి.
1: Here there are two, I and that.
0: అది అది అనేటువంటిది జగత్తు.
1: That is this world.
0: నేను అనేటువంటిది కారణ స్వరూపుడైన దైవము.
1: I is the cause, the divinity.
0: ఈ దృశ్యమే కార్యస్వరూపము.
1: The scene is the effect.
0: కార్యకారణ స్వరూపుడైనటువంటి వాడే భగవంతుడు.
1: Therefore divinity, God is the combination, the cause and effect.
0: ఉన్నాడు.
1: He is there in the effect.
0: ద్రష్టగాను ఉన్నాడు.
1: ఆల్సో సీయర్.
0: అదృష్టగాను ఉంటున్నాడు.
1: అండ్ బియాండ్
0: ఈ విధమైనటువంటి ఒక అదృశ్యం అంటే ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ దట్ ఈస్ ట్రాన్సెండెంటల్?
0: ఆ దృశ్యం దృశ్యమునకు గోచరం కానిది అదృశ్యము.
1: ఆ దృశ్య నాన్ అపేరెంట్ విచ్ ఇస్ నాట్ సీన్.
0: కనుకనే ఈ జగత్ అంతా ఇప్పుడు నువ్వు దృశ్యమైనటువంటిది.
1: సో ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ సీన్.
0: కానీ ఈ నేను అనేటువంటిదే అన్నిటి ద్వారా ఈ యొక్క ఇంద్రియముల ద్వారా చూడుతూ ఉండాలి, అనుభవిస్తుండాలి, ఆనందిస్తూ ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ దిస్ ఐ దట్ లిసన్స్, దట్ హియర్స్, దట్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీథింగ్.
0: కనుక కన్నులు చూడటం లేదు.
1: నాట్ ది ఐ దట్ సీస్.
0: కన్నుల ద్వారా ఆ దివ్యమైన నేను అనేటువంటిది చూస్తుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఐ దట్ సీస్ త్రూ దిస్ ఐ.
0: చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు మరణించిన తర్వాత,
1: ఆఫ్టర్ యువర్ డెత్,
0: నీ కన్నులు ఉంటున్నాయి.
1: ఐస్ ఆర్ స్టిల్ దేర్.
0: కానీ కన్నులే చూచేటట్టుగా ఉంటే ఈ కన్నులు ఎందుకు చూడకుండా ఉంటుంది?
1: ఇఫ్ ఐస్ వర్ టు సీ, వై డోంట్ దే సీ నౌ?
0: ఆ చూచేటువంటి నేను అక్కడ లేకుండా పోయింది.
1: ద సీయర్ ఇస్ నాట్ దేర్ నౌ.
0: అదే కన్నులే ఇప్పుడు కూడా ఉంటున్నాయి.
1: ద వెరీ సేమ్ ఐస్ ఆర్ ప్రెసెంట్.
0: కానీ అందులో చూడబడేటువంటి యొక్క ద్రష్ట లేడు.
1: బట్ సీయర్ ఇస్ మిస్సింగ్ ఇన్ ద డెడ్ బాడీ.
0: కనుక ప్రతి దాని ఎందు కూడాను దృశ్యము అనేటువంటిదంతా కూడాను ద్రష్ట ద్వారానే మనం అనుభవిస్తున్నాం.
1: దేర్ఫోర్ the scene is experienced by the seer only.
0: ee drashta anetundide divyattamaina nenu nenu nenu.
1: And therefore this seer, the witness, is I.
0: ee nenu anetundide ekkada nunchi puttindi?
1: Where is this born, this I?
0: ఇది ఏ విధంగా కూడా ఆవిర్భవించింది?
1: హౌ హ్యాస్ ఇట్ ఒరిజినేటెడ్?
0: పిచ్చివాడ, ఈ నేను అనేటువంటిది ఆవిర్భవించేటువంటిది కాదు, పుట్టేది కాదు, సర్వత్రా సర్వకాలం యందు సర్వ జీవులు యందు ఉంటుందని.
1: ఓ మ్యాడ్ క్యాప్ ఇస్ నాట్ ఒరిజినేటెడ్ నాట్ బోర్న్ ఎట్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్,
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా.
1: Therefore, it's omniscient, omniscient, omnipresent, and omnipotent.
0: అదే ద్రష్ట.
1: That is the seer.
0: ఈ ద్రష్ట పుట్టేటువంటిది కాదు, పోయేటువంటిది కాదు.
1: It neither takes a birth nor leaves.
0: రాకపోకలు లేనటువంటిది ఈ నేను.
1: This eye neither comes nor goes.
0: దృశ్యము రాకపోకలు కలిగినటువంటిది దృశ్యము.
1: It is only the apparent scenario that comes and vanishes. This scenario has got a form.
0: ఈ అహంకారమునకు అహమునకు ఉండేటువంటి వ్యత్యాసం గుర్తించాలి.
1: We have to recognize the difference between ahankara, ego,
0: ahankara. Ahankara is vachi poye atundi passing clouds.
1: The ahankara, ego, is that which comes and goes, passing
0: aham
1: clouds.
0: Aham anetundi shashvatame raka pokalu lenetundi oka tattvam.
1: Aham, the I that neither comes nor goes.
0: Kanuka ee drushyam anetundi darini manamu drashtaga bhavistunnamu ee naadu.
1: Today we consider the seen as the seer.
0: చూచినదంతా సత్యము అని భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దట్ దాట్ వాట్ ఆల్ అనేక మంది
0: ప్రత్యక్ష ప్రమాణమే మేము విశ్వసిస్తాము.
1: సమ్ సే దట్ దే బిలీవ్ బేస్డ్ ఆన్ ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: మూర్ఖత్వం అనేటువంటిది కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు.
1: వాట్ ఎ ఫూలిష్నెస్ ఇట్ ఈస్, దే హావ్ నో ట్రేస్ ఆఫ్ కామన్ సెన్స్.
0: ఒక వ్యక్తి ఉన్నాడు,
1: దేర్ ఇస్ అ పర్సన్,
0: అతని హైట్ 6 feet,
1: హిస్ హైట్ ఇస్ 6 feet,
0: అతని వెయిట్ 80 kilos,
1: అండ్ వెయిట్ 80 kilos,
0: అతని హైట్ వెయిట్ చూసుకుంటున్నావు.
1: యూ గో బై ది హైట్ అండ్
0: వెయిట్. కలరు చామన ఛాయ,
1: హిస్ కాంప్లెక్షన్ ఇస్ జస్ట్,
0: అతని రూపము పట్టనెత్తి,
1: అండ్ హిస్ బాల్ హెడ్.
0: ఇవన్నీ కనిపించేటివన్నీ నీవు చెప్తున్నావు.
1: దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ దట్ యు సే.
0: ఇవి చెప్పినంత మాత్రమున అతని యొక్క రహస్యాన్నంతా నీవు తెలుసుకున్నవాడైనావా?
1: బై సేయింగ్ సో డూ యు నో దట్ ఆల్ హిస్ సీక్రెట్స్ నౌ?
0: హైట్ వెయిట్ దాని ఫ్యాట్ ఊడు చెప్తున్నావే కానీ అతని లోపల ఉన్నటువంటి యొక్క గుణము నెట్టివో నీకు కనబడుతున్నాయా?
1: యు ఓన్లీ అబ్జర్వ్ అండ్ డిక్లేర్ ద హైట్ వెయిట్ అండ్ ఫ్యాట్ బట్ నాట్ హిస్ క్వాలిటీ.
0: కాబట్టి కనిపించినటువంటి గుణములే ఆ యొక్క వెయిట్ యొక్క హైట్ ను నిరూపించేస్తున్నాయి.
1: దేర్ఫోర్ హిడెన్ క్వాలిటీ ఈస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అపారెంట్ ఫామ్.
0: లోపల ఎలాంటి బుద్ధి ఉందో,
1: what sort of behavior my
0: ఎలాంటి గుణములు ఉంటున్నాయో,
1: what sort of quality,
0: కనిపించేటువంటిది కాదు.
1: well, they are not apparent.
0: అంతవరకు పోనక్కర్లేదు.
1: one don't need not
0: నా మనసు అంటున్నావు నీవు.
1: you say my mind.
0: నీ మనసు నీవు చూస్తున్నావా?
1: do you see your mind?
0: ఎంత చెప్తున్నావు నీవు?
1: how do you say that?
0: నీకు కనిపిస్తుందా?
1: do you find it?
0: లేదే.
1: no.
0: నీవు ఎంత చెప్తున్నావు?
1: how do you declare?
0: నీ కనిపించిన దాన్ని ఎంత విశ్వసిస్తున్నావు?
1: how do you have faith on that? you
0: don't see. నీ కన్నులే నీకు కనిపించను.
1: You don't see your own eye for
0: that matter. అద్దమును ఒక ఎదురుగా పెట్టుకున్నప్పుడే నీ కన్నులు నీవు చూడగలుగుతున్నావు.
1: You can see your eye if you stand in front of a mirror.
0: నీ కన్నులే నీకు కనిపించటం లేదు.
1: You don't see your own eye.
0: లక్షల మైళ్ళ ఉన్నటువంటి అంతరిక్షాన్ని కూడా చూస్తున్నావు.
1: You are able to see the all over the space.
0: కానీ నీ కన్నులు నీకు చూడటం లేదు.
1: But you don't see your own eye.
0: కాబట్టి ఇవన్నీ కూడా దృశ్యములే.
1: So everything is a seeing.
0: చూచేది దృశ్యమే.
1: All that
0: చూడబడేది దృశ్యమే.
1: That which is seen is also seen.
0: ద్రష్ట సాక్షిభూతుడు.
1: But the seer is an eternal
0: witness.
1: This seer is the eternal witness.
0: ప్రతి దాని యందు కూడాను ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పి మూర్ఖంగా వాదిస్తుంటారు.
1: Everyone argues foolishly based on the direct evidence.
0: కానీ ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఏ మాత్రం కూడాను కామన్ సెన్స్ ఉండదు.
1: There is no common sense in such arguments.
0: జనరల్ నాలెడ్జ్ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ ఈస్ జస్ట్ జీరో.
0: ఒక్క కొద్ది విషయం లోపల నాకు ప్రేమ ఉండది అంటావు.
1: సమ్ సే దట్ ఐ హావ్ లవ్.
0: ఈ ప్రేమకేమైనా రూపం ఉందా?
1: హ్యాస్ లవ్ ఎనీ ఫార్మ్?
0: నేను దుఃఖంగా ఉంటున్నానంటున్నావు.
1: సే దట్ ఐ మిజరబుల్.
0: దుఃఖానికి ఏమైనా రూపం ఉందా?
1: హ్యాస్ మిజరీ ఎనీ ఫార్మ్?
0: నీవు ఎట్ట చెప్పగలవు?
1: హౌ డు యు సే సో?
0: నిన్ను ఎట్ట నీవు నిరూపించగలవు?
1: హౌ డు యు ప్రూవ్ ఇట్?
0: అయ్యా, నేను నిరూపించగలను.
1: yes, I can prove.
0: ఎట్టనగా ప్రేమకు రూపం లేదు కానీ
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ప్రేమించే తల్లికి రూపం ఉంటుందది.
1: బట్ ద మదర్ దట్ లవ్స్ హ్యాస్ ఏ ఫార్మ్.
0: ఫ్లవర్ కు రూపం ఉంది కానీ,
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫార్మ్,
0: కానీ ఈ ఫ్లవర్ లో ఉన్నటువంటి వాసనకు రూపం లేదు.
1: బట్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ హ్యాస్ నో ఫార్మ్.
0: వాసనకు రూపం లేదు కానీ ఫ్లవర్ కు రూపం ఉంటుండాలి.
1: ఫ్రాగ్రెన్స్ హ్యాస్ నో ఫార్మ్.
0: రూపం ఉండేటువంటి ఫ్లవర్ రూపం లేనటువంటి ఒక వాసన అందిస్తుంటుంది.
1: దేర్ఫోర్ ద ఫ్లవర్ దట్ హ్యాస్ ఎ ఫార్మ్ గివ్స్ అస్ ద ఫ్రాగ్రెన్స్ దట్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదే రూపం ఉండేటువంటి మానవుడు రూపరహితమైనటువంటి దివ్యత్వాన్ని నిరూపిస్తుంటున్నాడు.
1: లైక్ వైజ్ ఎ మ్యాన్ విత్ ఎ ఫార్మ్ డెమోన్స్ట్రేట్స్ ప్రూవ్స్ ద ఫార్మ్లెస్ డివినిటీ విత్ ఇన్.
0: ప్రతి దాని ఎందు కూడాను దైవత్వం అనేటువంటిది అంతర్భూతమై ఉంటుంది.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ డివినిటీ యాజ్ అన్ అండర్
0: కరెంట్ సత్యాన్ని కనుక్కోవడానికి సైంటిస్టులు 1000 సంవత్సరం పట్టింది.
1: Scientists took about 1,000 years to know this truth.
0: ఈనాడు సైంటిస్ట్ ఏం చెప్తున్నారు? ఎక్కడ చూసినా కానీ ఈ అణుశక్తి ఉంటుండాలి.
1: What scientists say today that you find atomic power everywhere.
0: ఇంత మాత్రం కనుక్కోవడానికి 1000 సంవత్సరాలు ఎందుకు కావాలి?
1: Do they need 1,000 years to say that much?
0: ఏనాడు త్రేతాయుగం నుండే ప్రహ్లాదుడు కనుక్కున్నాడు ఈ యొక్క తత్వాన్ని.
1: ప్రహ్లాద కుడ్ నో దిస్ ట్రూత్ ఈవెన్ బిఫోర్ త్రేతాయుగ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్.
0: కలడందు లేదని సందేహము వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ ఆర్ దేర్ వాట్ సోఎవర్.
0: కలడు అందులేడని సందేహము వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్.
0: చక్రోపగతుండు
1: God is present everywhere.
0: Yendu vedaki chuchina
1: wherever you may search
0: andande kaladu
1: you find him there.
0: Yendu vedaki chuchina andande untunnadu
1: wherever you may search you will find him there.
0: Idi ee naati scientist du nem ekkada chusina ee atomic chustunnam antunnaru.
1: This what the modern scientists say that he finds atomic power.
0: Idi oka chinna udaharana oka cheptunnanu
1: a small example.
0: నేను 30 సంవత్సరాలకు ముందుగా
1: భగవాన్
0: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి దీంట్లో భగవంతం డైరెక్టర్ గా ఉంటున్నప్పుడు అతని ఇంటిలో ఉన్నాను.
1: 30 ఇయర్స్ బ్యాక్ భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ డాక్టర్ భగవంతం హూ హ్యాపెన్ టు బి ది డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ దేర్ ఎట్ బెంగళూర్.
0: ఆ యొక్క ఇంటిలో
1: దేర్ ఇట్ ఇస్ రెసిడెన్స్
0: ఒకనాడు
1: వన్ డే
0: ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగేది.
1: An international conference of scientists was convened.
0: Sare kontha mandi important vaadanu swami chaala sanneetham kaavinchalani bhagavantamu vaadanu bhojanaaniki pilichadu.
1: Distinguished eminent scientists were invited for a dinner so that they could have opportunity to meet bhagavan.
0: Ee science anetundi dantu kevalamu oka vidhamainatundi okka telivi teetalu kuda chaala takkuva.
1: In the field of science, even intelligence is very, very less and less.
0: Telivivantulu aneetundi enta goppa telivivantulu antuntaro anta vishwasam lekunda untaru.
1: They may claim to be highly intelligent but they have no faith.
0: Ekkadaina meeru vetiki chudandi.
1: You may search anywhere.
0: Goppa medhasakti gala vaadite vaniki emi vishwasam undadu.
1: If you find anyone a greatest intellectual,
0: nammaledu.
1: He has no faith in his wife nor in his own self.
0: Eppudu chusina kani laboratory lo parishodhanalo untuntaru experimental.
1: All the time he spends the time in the laboratory.
0: No experience.
1: Only experiments but no experience.
0: Anduvalla em ayipothunnappudu
1: what happens?
0: Bonchestunnam.
1: It was the dining time.
0: Nenu cheppanu.
1: Bhagavan said,
0: meeru scientist anukuntunnare emi meeru telusukunnaru annanu.
1: You think you are all scientists, what is that you have known?
0: Surya Chandradulu yokka tattvalu meeru emaina gurtinchara?
1: Have you known anything about the sun and moon?
0: Suryudu chandrudu bhoomi oke yokka padarthame kada.
1: The sun and moon and earth belong same matter.
0: Ah, telusukunnam annadu.
1: They said yes we know.
0: Telusukunnam anna vaadu urukundukunda suryuniki ippudu madhya vayassu annadu.
1: They should have kept quiet at that point.
0: Manchi yuvakudu ina ippudu suryudu annadu.
1: But they said the sun is youthful now, he is in the stage of youth.
0: ఎంత వయస్సు అన్నాను?
1: స్వామి సెడ్ వాట్స్ హిస్ ఏజ్?
0: కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అన్నాడు.
1: దే సెడ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్.
0: బుద్ధి లేదు.
1: యు ఆర్ ఫూల్.
0: ఒకటి పెట్టి సున్నలు పెడుతూ పోతూ ఉంటే ఎన్నో మిలియన్స్ అయిపోతుంటాయి.
1: వెన్ యూ జస్ట్ పుట్ జీరోస్ యాడ్ జీరోస్ టు వన్ యు సే మిలియన్.
0: భారతీయులు అనాది అన్నారు ఎంత సులభము.
1: దిస్ భారతీయస్ కాల్డ్ ఇట్ ఏన్షియంట్ అనాది.
0: అనాది
1: అనాది ఏన్షియంట్.
0: అది చెప్తే వాళ్ళకి అవమానం. ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటే వాట్ సైంటిస్ట్?
1: But on the other hand, if he says so many millions of years, well, he is a scientist.
0: వాళ్ళకి ఏదో ఒక నంబర్ కావాలి.
1: They want some specific number.
0: ఈ విధమైనటువంటి అల్పతృప్తితో పోతుంటారే కానీ మన భారతీయుల యొక్క వేదాంత తత్వము అనాది కాలం నుండి కూడాను ప్రతి విషయం నందు కూడాను సూటిగా హృదయానికి హత్తుకునేటట్టుగా నాటుకునేటట్టుగా ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
1: Scientists go by such low claims and declaration, that's all. But since ancient times, this land has declared every little fact.
0: Matter and energy enter.
1: It's matter and energy.
0: Einstein kudanu matter and energy annaru.
1: Einstein also called it matter and energy.
0: Kani na uddesham entundiga matter and energy rendu veru kaadu.
1: But Bhagavan does not consider matter and energy
0: matter. Energy, energy, energy matter.
1: మ్యాటర్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఇస్ మ్యాటర్,
0: రెండు కలిసి ఒక్కటే.
1: బోత్ ఆర్ వన్.
0: మ్యాటర్ లేకపోతే ఎనర్జీ మనకు కనిపించదు.
1: వితౌట్ మ్యాటర్ యూ కెనాట్ సీ ఎనర్జీ.
0: ఎనర్జీ లేకపోతే మ్యాటర్ మనకు తెలిసేలేదు.
1: వితౌట్ ఎనర్జీ మ్యాటర్ కెనాట్ ఎగ్జిస్ట్.
0: చేరి ఒక్కటే.
1: బోత్ టుగెదర్ ఇస్ ఆర్ వన్ ఇన్ ద సేమ్.
0: ఒక చెట్టు మలచాలంటే ఒక గింజ కావాలి.
1: ఫార్ ఎ సీడ్ టు ఫర్ ఎ ప్లాంట్ ఎ సీడ్ ఇస్ నెసెసరీ.
0: ఆ సీడ్ కు రెండు బద్దలు ఉంటాయి.
1: ఎ సీడ్ హెస్ టూ కాటలడన్స్.
0: రెండు బద్దలు చేరినప్పుడే అది మొక్కగా వస్తుంది.
1: With these two cotyledons, it germinates into a plant.
0: ఒకే బద్ద వేస్తే అది మల్చదు.
1: With a single cotyledon, it not grow.
0: కనుకనే ఒక బద్ద నెగటివ్, ఒక బద్ద పాజిటివ్.
1: One is the positive, while the other is the negative.
0: ఒక బద్ద అనేటువంటిది ఒక విధమైన శక్తి.
1: One cotyledon
0: energy
1: is energy.
0: ఒక ఇది మ్యాటర్.
1: The other one is the matter.
0: మ్యాటర్ ఎనర్జీ రెండు చేరినప్పుడే పునర్జన్మము అనేటువంటిది వస్తుంది.
1: విత్ దీస్ టూ కాటిలెడన్స్ ద మ్యాటర్ ఎనర్జీ యూ ఫైండ్ ద రీబర్త్.
0: కనుక మనం తెలియనటువంటివంతా కూడా నమ్మకుండా ఉండకూడదని ఏమాత్రం కూడా చెప్పకూడదు.
1: నెవర్ సే దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్ దాట్ యూ డూ నాట్ నో.
0: కనిపించనిదే తినిపించు నీ కర్మల ఫలమను మర్మము జీవా.
1: ఓ ఇండివిజువల్ అండర్స్టాండ్ దాట్ విచ్ ఈస్ నాట్ సీన్ ఈస్ రెస్పాన్సిబుల్
0: సమాస చూడాలి తోలు బొమ్మ.
1: ఓ పపెట్ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్ ప్లే అండ్ డ్రామా.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రూరన్నా.
1: ఓ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యూత్ అండ్ ది సెన్సువల్.
0: ముందున్నదిరా తొందరలోని ముసలిత నంబన ముసుళ్ల పండగ.
1: హియర్ లైస్ అహెడ్ అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్.
0: మసలలేవు.
1: యు కెనాట్ మూవ్.
0: కను మసకలు.
1: యు కెనాట్ సీ.
0: మోమున మడతలు పడే.
1: యు ఫైండ్ ద రింగ్.
0: తల నరిసే కదా.
1: అండ్
0: ముసిలి కోతి అని పసివారు నిన్ను ముసి ముసి నవ్వగా కసరే బొమ్మ తైతే బొమ్మ.
1: హెయిర్ టర్న్స్ గ్రే. ఎవ్రీబడి విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ కాలింగ్ యూ ఎ మంకీ.
0: ఏమిటి ఇదా ఇవే మనం చూస్తుండేటువంటిది.
1: ఇస్ దట్ వాట్ వి సీ.
0: శరీరము వృద్ధాప్యం పొందొచ్చు.
1: బాడీ ఇస్ బౌండ్ టు ఏజ్.
0: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
1: Child, boy, man, grandfather are one and the same.
0: Today you are boys.
1: Today you are boy.
0: కానీ మీరు 10 సంవత్సరం ముందు చైల్డ్.
1: 10 years before you were a child.
0: మీరు నెక్స్ట్ ఇంకా 20 years కు యూఆర్ మ్యాన్.
1: Next 20 years you are a man.
0: Next 50 years కు యూఆర్ గ్రాండ్ ఫాదర్.
1: 50 years you are గ్రాండ్ ఫాదర్.
0: కాబట్టి నాలుగు ఎవరు మీరే.
1: Then what are these four? You yourself only.
0: Time difference గా వస్తుంటుందా.
1: Everything depends on the difference of time.
0: కనుకనే
1: so
0: మనలో ఉండినటువంటి యొక్క తత్వమును చక్కగా గుర్తించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ప్రత్యక్షమే ప్రమాణం అని అనుకూడదు.
1: To understand the inherent nature, you cannot always go by the direct evidence.
0: ఒక చెట్టు ఉంటుండాలి.
1: Here you find a tree.
0: చెట్టు బాగా సస్యశ్యామలంగా కనిపిస్తుండాలి. శ్యామల వర్ణంగా అభివృద్ధి అవుతుంది.
1: The tree is so gigantic and huge and green.
0: శాఖలు శాఖలంతా కూడా పెంపొందిపోతున్నాయి.
1: Its branch repeatedly.
0: దాని చల్లని ఛాయ ఎంతనో హాయిని ఇస్తుండాలి.
1: And its cool shade is so comfortable.
0: చెట్టు ఎంత బాగా నీడ ఇచ్చింది.
1: What a comfort shade
0: అని కనిపించే చెట్టును నీవు చూస్తున్నావు.
1: You see this. Tree only.
0: కనిపించని వేర్లు ఈ చెట్టుకు ఆధారంగా ఉంటున్నాయి.
1: బట్ ద ట్రీ ఇస్ బిహైండ్ దట్ యు డోంట్ సీ హిడెన్ ఆర్ రెస్పాన్సిబుల్ ద
0: ఫౌండేషన్. ఈ వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు సమృద్ధిగా పెరుగుతుంది.
1: వెన్ యు వాటర్ ద హిడెన్ రూట్స్ ద ట్రీ గ్రోస్ ఫర్దర్.
0: ఈ భవనాన్ని చూస్తున్నారు.
1: యు ఫైండ్ ద మ్యాన్షన్ హియర్.
0: ఈ పిల్లర్స్ ఎంత బాగుంటున్నాయి.
1: హౌ బ్యూటిఫుల్ ద పిల్లర్స్.
0: ఇది ఎంత బాగుంటుంది.
1: వాట్ ఎ ఫైన్ వండర్ఫుల్ హాల్ ఇట్ ఇస్. ఇవాడ
0: దీనికి ఫౌండేషన్ చూడు మొట్టమొదట.
1: బట్ యు సీ ద ఫౌండేషన్ ఫస్ట్.
0: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ పిల్లర్స్ ఎట్లా ఉన్నాయి.
1: వితౌట్ ద ఫౌండేషన్ హౌ డు పిల్లర్స్.
0: రూట్స్ లేకపోతే వృక్షం ఎట్లా ఉంటుంది.
1: వితౌట్ రూట్స్ హౌ డస్ ద
0: ప్లాంట్. బాహ్యమనేటువంటి ఉండాలంటే భావము అనేటువంటి దైవత్వం ఉండాలి.
1: ఫర్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ టు ఎగ్జిస్ట్ ది ఇంటర్నల్ డివినిటీ ఇస్ నీడెడ్.
0: ఆ వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు అభివృద్ధి వస్తుంది.
1: వెన్ యు వాటర్ ద రూట్స్ ద ట్రీ గ్రో.
0: ఈ ట్రీ లోపల పువ్వులు కాయలు ఎంత ఉంటున్నాయని పువ్వులకు కాయలకు నీళ్లు పోస్తుంటే ఉండేటి కూడా రాలిపోతాయి.
1: యాజ్ ద ట్రీ హ్యాస్ గాట్ సో మెనీ లీవ్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అండ్ బ్రాంచెస్ యూ డోంట్ వాటర్ దెమ్.
0: కాదు కాదు కనిపించినటువంటి నీటికి ఒక వేర్లకు నీరు పోయాలి.
1: యూ హావ్ టు వాటర్ ద రూట్స్ దట్ యూ డోంట్ సీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రతి దానికి కూడాను ఒక ద్రష్ట అనేటువంటి మనకు కనిపించకుండా ఉంటాడు.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ సీయర్ ద విట్నెస్ యూ డోంట్ సీ.
0: అయితే
1: హౌఎవర్
0: ఏనాడు మీ భక్తి ప్రపత్తులు అనేటువంటివి అభివృద్ధి గాంచును అప్పుడు ఆ అప్రత్యక్షంగా ఉండేది కూడా ప్రత్యక్షం అయిపోతుంది.
1: దట్ డే వెన్ యూ గ్రో ఇన్ డివోషన్ అండ్ స్టడీ స్టెడ్ఫాస్ట్నెస్ you will find God manifesting himself in front of you.
0: Tyagaraju
1: Tyagaraju said.

0: దగరా చేసేయడు. ఓ రామ
1: ఎక్కడున్నావని వెతికేది. ప్రతి దానికి కూడాను ఒక ద్రష్ట అనేటువంటి మనకు కనిపించకుండా ఉంటాడు.
0: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ సీయర్ ద విట్నెస్ యు డోంట్ సీ.
1: అయితే
0: హౌఎవర్
1: ఏనాడు మీ భక్తి ప్రపత్తులు అనేటువంటివి

0: త్యాగరాజ సేడ్ ఓ రామ
1: ఎక్కడున్నావని వెతికేది
0: వెర్షలైసైడ్
1: అనేటప్పటికీ ఇందుకనడందు లేడని సందేహం వలదు.
0: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్ నెవర్ డౌట్ సో.
1: తక్షణమే కావేరి నదిలో పోయి సంధ్యవార్చుకుంటున్నాడు.
0: ఇమీడియట్లీ వాజ్ ఆఫరింగ్ మార్నింగ్ ప్రేయర్స్ దేర్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి దోషుల్లోనే రాముడు వచ్చాడు.
0: యాజ్ హి కలెక్టెడ్ ద వాటర్ ఓవర్ దేర్ హీ కుడ్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ రామ.
1: అప్పుడు ఆనందించాడు త్యాగరాజు.
0: దెన్ త్యాగరాజు వాజ్ ఎక్స్టాటిక్.

0: ఓ రామ విత్ ఆల్ ద లవ్ కన్ఫర్ గ్రేస్ ఆన్ మీ.
1: ఎన్ని విధాలుగా ప్రార్థించాడు.
0: ఈ ప్రేయర్ రిపీట్
1: ప్రార్థనలో ఉంటుండాలి. ఈ లైఫ్ అంతా
0: ద లైఫ్ లైస్ ఇన్ దట్ ప్రేయర్.
1: ఆ ప్రార్థన కేవలం పెదవులతో రావటం కాదు.
0: ఇట్ ద ప్రేయర్ ఇస్ నాట్ ఎ లిప్ సర్వీస్.
1: హృదయముతో రావాలి.
0: ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ మానవుని యొక్క ప్రేమ హృదయం ద్వారా అభివృద్ధి ఉందో అక్కడనే సర్వత్రా ప్రత్యక్షమవుతుంటాడు.
0: ద వన్ హూ డెవలప్ సచ్ సార్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి రెస్పాండెడ్.
1: ఒక చిన్న విషయం,
0: a small matter here.
1: Samanyanga meer pillalandre kuda telisinatundi vishayame.
0: Students know this pretty well.
1: Kontha mandi,
0: some,
1: my dear sisters and brothers antaru.
0: Some address this way, my dear sisters and brothers.
1: Na uddesham emtante,
0: Bhagavan's opinion is,
1: my each upayog pettaddu.
0: Don't use this my.
1: Dear upayog pettaddu.
0: Dear not necessary.
1: Sisters and brothers cheppu, chaala haayiga untadi.
0: It's so comfortable if you say sisters and brothers.
1: ఇప్పుడు ప్రపంచానికి సంబంధమైనటువంటి దాంట్లో మై డియర్ సిస్టర్ అంటే అది చాలా పెడమార్గం పడుతుంది.
0: As you know, in the world, worldly trend, if you say dear sister,
1: my dear
0: today,
1: sister,
0: it will put in danger tomorrow.
1: ఇది చాలా తప్పు.
0: It's a big mistake.
1: Sisters and brothers అన్నట్టు.
0: Sisters and brothers.
1: లేక మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న.
0: Or my brothers and sisters.
1: ఇది చాలా గౌరవనీయమైనదిగా ఉంటుంది.
0: ఇట్స్ హైలీ రెస్పెక్ట్ఫుల్.
1: ఇంతేకాకుండా
0: నాట్ ఓన్లీ దిస్,
1: కొంతమంది మరి పెద్దలు కూడాను,
0: సమ్ ఎల్డర్స్,
1: సాయి డివోటీస్ అంటారు లేక సాయి ఫ్యామిలీస్ అంటారు.
0: దే ఆల్సో యూజ్ వర్డ్స్ లైక్ దిస్.
1: చాలా తప్పు. ఆ విధంగా అందరూ ఒక ఫ్యామిలీని
0: సాయి డివోటీస్, సాయి ఫ్యామిలీ
1: పెట్టాలి.
0: వై షుడ్ దే యూజ్ దిస్ వర్డ్ సాయి?
1: సాయి అనేటప్పటికి ఇంకో రామ భక్తుడు ఉంటాడు, రామ అనేటప్పటికి కృష్ణ భక్తుడు ఉంటాడు. ఈ ఒక్కటి పేరునే ఉపయోగపెట్టకండి.
0: Never use names like Rama, Krishna and so on.
1: కనుకని సాయి ఫ్యామిలీ అంటారు.
0: యు సే సాయి ఫ్యామిలీ.
1: ప్రారంభం చేసే కూడా చాలా మంది సాయిరామ్.
0: Many as they begin their talk they say Sai Ram.
1: నీకు అంత ఇష్టంగా ఉంటే నమస్కారం అను.
0: If you so like it you can say నమస్కారం.
1: ఇంకేదైనా కూడా కింద ఏమైనా పడిపోతే దాన్ని ఎత్తిచ్చినప్పుడు థ్యాంక్స్ సార్ అంటారు.
0: If you drop anything, if anyone picks up and gives to you,
1: it's a thank
0: you.
1: ఈ పరదేశం యొక్క దీనిని మనం ఉపయోగపెట్టుకోవాలి. థ్యాంక్స్ అని చెప్పే విధంగా నమస్తే అండి ఎంత బాగుంటుంది.
0: Why should you follow this Western culture? You can say namaste.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క మన భారతీయ సంస్కృతి యందు ఒక్కొక్క పదమునకు కూడా ఒక్కొక్క విలువను ఎంతనో ఇచ్చి ఉంటుండాలి.
0: The sacred culture of Bharat will tell you a lot of meaning for every word that we say.
1: మనది కల్చరు,
0: our culture,
1: ఈ యొక్క సంస్కృతి
0: అండ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కానీ ఈ సంస్కృతి యొక్క తత్వాన్ని మనం ఏనాడు కూడా మరవకూడదు.
0: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద అవర్ కల్చర్.
1: అది శాశ్వతమైనటువంటి వేద కల్చర్.
0: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ వేద విచ్ ఇస్ పర్మనెంట్.
1: ఎప్పటికీ మారినటువంటిది ఇది.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: నిత్య సత్యమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఎటర్నల్ ట్రూత్.
1: ఎన్ని యుగములు మారినా ఎన్ని జగములు కలిగినా తక్షణమే మన యొక్క సంస్కృతి అప్పటికి కూడా సిద్ధంగానే ఉంటుంది.
0: టైమ్స్ మే రోల్ ఆన్, ఏజెస్ మే చేంజ్, బట్ ఇట్ రిమైన్స్ ఎ ఎటర్నల్ పర్మనెంట్ ట్రూత్.
1: హృదయం లోపల భగవంతుని ఉంచుకొని ప్రేమపూర్వకంగా స్మరిస్తూ రండి.
0: హావింగ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ ఆల్ థాట్ ఆఫ్ అవర్ హార్ట్స్,
1: లెట్ అస్
0: చాంట్ హిస్ నేమ్.
1: శివోహం శివోహం శివోహం, మంగళవాక్యం, నేనే భగవంతుడు నేనే భగవంతుడు అనేటువంటి ఒక దీన్ని దృఢం చేసుకుంటూ రండి.
0: ఏ మోస్ట్ ఆస్పిషియస్ మాక్సిమ్.
1: అప్పుడు జగత్తు లోపల ఏ విధమైనటువంటి కలహములు కల్లోలములు ద్వేషములు ఉండవు.
0: దెన్ దేర్ విల్ బి నో హేట్రెడ్, నో ఎజిటేషన్.
1: ఈ ఘర్షణ అంతా కూడా ఈ విధమైనటువంటి నేను నీవు అనేటువంటి భేదనల వల్లనే వస్తున్నాయి.
0: ఆల్ ది ఫైట్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది కన్సిడరేషన్స్ ఆఫ్ మైండ్ అండ్ థైన్.
1: ఒక్కటే, ఆల్ ఆర్ వన్.

0: my dear son, be alike to everyone, annadu Jesus.
1: Jesus said, all are one, my dear son, be alike to everyone.
0: అందరినీ మనం లైక్ చేయాలి.
1: వీ షుడ్ లైక్ ఎవ్రీబడి.
0: ఇది మన యొక్క భారతీయుల యొక్క ప్రధాన సంస్కృతి.
1: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్, మెయిన్ ప్రిన్సిపల్.
0: ఏమి చెప్పారు వేదం నందే?
1: వాట్ ఈస్ ది డిక్లరేషన్?
0: సహనా భవతు, సహనా గుణక్తు, సహ వీర్యం కరవావి. కలిసిమెలిసి పెరుగుదాము.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసిమెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్స్ ఆల్సో డెవలప్ దట్.
0: కలసి మెలసి కలతలేక చెలిమితో జీవించుదాం అనింది.
1: లెట్స్ లివ్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఇన్ టోటల్ ఫ్రెండ్షిప్.
0: అది మొట్టమొదటి వేదము సమత్వాన్ని ఏకత్వాన్ని ప్రబోధించింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది వేద దట్ టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ ఈక్వాలిమిటీ ఈక్వాలిటీ ఇన్ ద బిగినింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఎంతకాలమైనా మనము ఈ సంకుచితమైన భావాలతో మనం జీవించకుండా విశాలమైనటువంటి యొక్క భావంతో మనం అభివృద్ధి గాంచి యావత్ ప్రపంచానికి కూడా ఈ విధమైన ఏకత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని చాటడానికి కంకణం కట్టుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ బి నారో మైండెడ్. వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ బ్రాడ్ థాట్స్ అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
0: భజన బినా సుఖ శాంతి నై.

0: అడుచు ప్రీతితో ఆ రాత్రి గడిపినంతనే పేకాటనాడుచు ప్రీతితో నా రాత్రి గడిపినంతనే జాగరణయవున చెరువులో జలల్లు పొంచి చూచినంత చెరువులో జారెళ్ళు పొంచి చూచిన ఎంత అది గొప్ప ఏకాగ్రత గుణ ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక మంది కాలమును సద్వినియోగపరచాలని రాత్రి అంతా కూడాను పేకాటనాడుతుంటారు.
1: పీపుల్ గో ఆన్ ప్లేయింగ్ కార్డ్స్ త్రూ అవుట్ ద నైట్ థింకింగ్ దట్ దే ఆర్ మేకింగ్ బెస్ట్ యూజ్ ఆఫ్ ది టైమ్.
0: చెరువులో జారళ్ళు పొంచి చూచడి దృష్టి ముక్తి కగున చేపల నిమిత్తమై చెరువులో గాలం వేసి అది ఎప్పుడు పడుతుందా అని చూస్తూ ఉన్నటువంటి యొక్క తత్వం అది తాను ఏకాగ్రతగా భావించాడు.
1: యు ఫైండ్ ద ఫిషర్మెన్ వాచింగ్ టు ట్రాప్ ది ఫిషెస్ ఓవర్ దేర్ సిట్టింగ్ క్లోజ్ టు ది ట్యాంక్ ఆర్ ద రివర్. ఇట్ డస్ నాట్ అమౌంట్ టు కాన్సన్ట్రేషన్ ఆర్ ఏకాగ్రత.
0: చెరువులో జారళ్ళు పొంచి చూచేటి దృష్టి ముక్తి కనుగొన
1: that concentrated look to catch the fishes by the fishermen will never help them to attain liberation.
0: ఇక మానవుడు చేసేటువంటి యొక్క ఏకాగ్రతలు మానవుడు చేసేటువంటి ధ్యానములు ఈ విధంగా పోల్చుకుంటూ వస్తే ఎంతైనా కూడాను దైవత్వంగా మార్చుకోవచ్చు.
1: The concentration and meditation we have can really be directed in the direction of spirituality.
0: Tappa tarai tragi tanamelu marchina tanmayaktamaguna.
1: Having fully drunk, totally intoxicated, can you call him that he has gone beyond the body?
0: Tanmayaktam pondinadu ani cheppadu.
1: And he said that he has forgotten himself, has lost himself.
0: Tappa tarai tragi tanamelu marchina తన్మయత్నమగును.
1: ఇట్ కెనాట్ బి గోయింగ్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ ద బాడీ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఈస్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్ ఆర్ ఫుల్లీ డ్రంక్.
0: భార్యపై అలగి పస్తుపరుండిన అది గొప్ప ఉపాసన.
1: బికాస్ ఆఫ్ ద సింపుల్ రీజన్ ది హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫైట్ విత్ ద వైఫ్ అండ్ చోజ్ నాట్ టు ఈట్ ఫుడ్ దట్ నైట్. యూ కాన్ కాల్ ఇట్ ఫాస్టింగ్
0: ఇత్యాది తన్మయత్నములు ఏకాగ్రతలు భావించుకొని ఆనందిస్తుంటారు కొంతమంది వేరేవారు.
1: సమ్ ఫూలిష్ పీపుల్ థింక్ దట్ దిస్ ఇస్ తన్మయత్వ ఐడెంటిఫికేషన్ విత్ ద డివైన్ హ్యావింగ్ బీన్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్ అండ్ దే థింక్ దట్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ దేర్ అటెన్షన్.
0: నిజముగా చూచిన మానవత్వము ఎంత పెడమార్గము పట్టి ఎన్ని చెడు మార్గముల చేత ఆ చెడు జనమును మంచిదిగా భావిస్తున్నారనేటువంటిది మీరు గుర్తించవచ్చు.
1: యూ కెన్ క్లియర్లీ రికగ్నైజ్ దట్ మ్యాన్ ఈస్ టోటల్లీ పర్వర్టెడ్ అండ్ హీ కన్సిడర్స్ ఆల్ ద బ్యాడ్ దట్ హీస్ బీన్ డూయింగ్ గుడ్.
0: దేహమునిచ్చినది దీని నిమిత్తం కాదు.
1: బాడీ ఈజ్ నాట్ గిఫ్టెడ్ ఫర్ దిస్ పర్పస్.
0: ఏమిటి ఈ దేహము?
1: వాట్ ఈస్ దిస్ బాడీ?
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తములతో కూడినటువంటి ఈ దేహము.
1: ద బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ ఇన్ ద యూరిన్.
0: కేవలము దుర్గంధములతో కుడుతూ ఉన్నటువంటి ఈ దేహము.
1: ద బాడీ ద డికేస్, ద బాడీ దట్ ఇస్ ఫౌల్.
0: దీనిని పెడమార్గం పట్టించి అనేక విధముల దుర్వినియోగం కచ్చుకోవటం ఇది ఎంత వేరితనం.
1: వీ మిస్ డైరెక్ట్ ఇట్ అండ్ మిస్యూజ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ ద బాడీ.
0: మానవత్వము దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనుగ్రహించినటువంటి యొక్క కాయమే కాని పెడమార్గముల లోపల ప్రవేశపెట్టి ఈ యొక్క కాయమును దుర్వినియోగపరచుకోవటం కాదు.
1: The body is given to man to experience the divine, attain the state of divinity and not to misuse it.
0: ఈ దేహమును ఎంత పవిత్రముగా వినియోగించాలో మీరు యోచన చేయండి.
1: Understand clearly how sacred this body should be used and considered.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను మన లౌకిక ప్రవర్తనలో కాలమునంతా గడుపుకుంటూ కట్టగలిపటికి నిద్రించే సమయంలోనైనా కూడాను దైవాన్ని స్మరించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
1: Right from dawn to dusk, the moment we get up from bed until we retire, we spend the whole day eking out our living in worldly thoughts and worldly pursuits, and we don't have time to think of God.
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తములు గాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: The body emits foul smell, it is not anyway aromatic or fragrant.
0: నిమిష నిమిషమునకు నీచులూరిని గాని పరమశాస్త్రములంతా పుట్టించలేవు.
1: You cannot expect any kind of sense out of this body.
0: ఈ దేహము ఈ విధమైనటువంటి దుర్గంధముల చేత అనుభవిస్తున్నప్పుడు దీనికి ఎంత సుగంధములు అనుభవించాలి.
1: The body, thus naturally as days pass by, emits bad smell and we apply scents to make it fragrant.
0: ఈ సుగంధములే భగవంతుని యొక్క చింతనలు.
1: Actually speaking, the perfume is the divine thought that we entertain.
0: దినమునకు ఒక పర్యాయము రెండు పర్యాయములైన కూడాను భగవంతుని యొక్క చింతన చేసి ఆ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
1: We should purify our heart by thinking of God once or twice every day.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వమును ఎన్ని విధములుగా ప్రవేశపెట్టినప్పటికీ దీనికి ఆనందం అనేది శూన్యమే.
1: We may try to enjoy with this body in any possible way that we want to. In fact, there is no state of bliss in reality.
0: ఈ ఆనందమును పొందాలనుకుంటే ఏం చేయాలి మనం?
1: To be blissful, what is that we should do?
0: ఈ దేహమునందున్నటువంటి ఇంద్రియములను పవిత్రమైన పరమాత్మ చింతన లోపల ముంచాలి.
1: We have to see that we drown our senses in the divine, in the thought of God.
0: శరీరం అంతా కూడాను కేవలం ఇంద్రియములతో కూడినటువంటిదే కాని మరొక దీంతో ఏమాత్రం కూడలేదు.
1: ద బాడీ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ది సెన్సెస్, నథింగ్ మోర్ దాన్ దాట్.
0: నేత్రములు పవిత్రమైనటువంటి దృష్టిని చూడాలి.
1: ది ఐస్ షుడ్ హ్యావ్ సేక్రెడ్ విజన్.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టియే.
1: ది ఐస్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ కంపాషనేట్ లుక్స్.
0: పలుకులెప్పుడు ముద్దులొలుకుచుండు.
1: ద వర్డ్ షుడ్ బి స్వీట్ అండ్ సాఫ్ట్.
0: కన్నులకు ఎటువంటి పవిత్రమైనటువంటి యొక్క కారుణ్య దృష్టి మనం చేర్చుకోవాలి.
1: వి షుడ్ హ్యావ్ ద కంపాషనేట్ లుక్స్ టువర్డ్స్ అదర్స్.
0: నాలుకతో మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క నామమును స్మరిస్తూ కాలమును సద్వినియోగపరచాలి.
1: వి షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ టైమ్ బై సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ విత్ దిస్ టంగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నా విషయం మేము చెప్పకూడదు కానీ నిత్యము జరిగేటువంటిది మీకు చెప్తున్నాను.
1: భగవాన్ డజంట్ వాంట్ టు స్పీక్ ఆఫ్ హింసెల్ఫ్ ఎనీవే, బట్ భగవాన్ వాంట్స్ టు షేర్ విత్ అస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఎవ్రీ డే.
0: రాత్రి వేళందు నేను నాలుగు పర్యాములు లేస్తాను.
1: భగవాన్ గెట్స్ అప్ 4 టైమ్స్ ఎవ్రీ నైట్.
0: 12 గంటలకు లేచి చక్కగా బ్రష్ తీసుకొని పళ్ళు తోముకొని టంగ్ క్లీనర్ తో నాలుగు వైపులు కూడా దాన్ని క్లీన్ చేస్తాను.
1: హీ గెట్స్ అప్ ఎట్ 12 o'clock ఇన్ ద నైట్, బ్రషెస్ హిస్ టీత్ అండ్ ఆల్సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్ హీ వాష్ క్లీన్స్ ఇట్ పర్ఫెక్ట్లీ వెల్.
0: నా రూమ్ లో పండుకునేటువంటి పిల్లలకు చాలా కష్టమేస్తూ ఉంటుంటుంది.
1: ద బాయ్స్ దట్ స్లీప్ దేర్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: కానీ వారు దీన్ని చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటారు.
1: బట్ యెట్ దే ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్.
0: ఆ తర్వాత 4:30 గంటకు లేస్తాను.
1: భగవాన్ లేటర్ విల్ గెట్ అప్ ఎట్ 4:30.
0: అప్పుడు కూడా తిరిగి బ్రష్ తీసుకొని
1: అగైన్ హిల్ బ్రష్
0: పండు చక్కగా తోముకొని
1: అండ్ బ్రష్ హిస్ టీత్
0: దాన్ని టంగ్ క్లీనర్ తీసుకొని
1: అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్
0: నాలుక పైన నాలుక క్రింద నాలుక ఇరుపక్కల చక్కగా దాన్ని గీసివేస్తాను.
1: అండ్ క్లీన్ ద టంగ్ పర్ఫెక్ట్లీ వెల్ ఆన్ ఆల్ సైడ్స్.
0: అప్పుడు లేచి
1: బయటకు వస్తాను. దెన్ భగవాన్ కమ్స్ అవుట్.
0: ఈ విధంగా నాకు నాలుక క్లీన్ గా ఉండినప్పుడే నాకు ఆనందం.
1: భగవాన్ ఫీల్స్ హ్యాపీ వెన్ ద టంగ్ ఇస్ పర్ఫెక్ట్లీ క్లీన్.
0: పరిశుద్ధమైనటువంటి యొక్క నాలుక చేత నేను పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవిస్తుంటాను.
1: ద క్లీన్ టంగ్ ఎన్షోర్స్ ఆల్ ద సీక్రెట్నెస్ ఆర్ శాంక్టిటీ.
0: నాకు ఎవరైనా సరే నా దగ్గర మాట్లాడాలని వచ్చినటువంటి వారికి నాలుగు క్లీన్ గా ఉండేటువంటి వాళ్ళతో నేను 10 నిమిషాల బదులు 20 నిమిషాల వరకు నేను మాట్లాడతాను.
1: భగవాన్ కన్వర్సెస్ విత్ ద పర్సన్ విత్ ఎ క్లీన్ టంగ్ ఫర్ మోర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇన్స్టెడ్ ఆఫ్ 10 హీల్ స్పెండ్ 20 మినిట్స్ ఆఫ్ టైమ్ విత్ హిమ్.
0: అట్లు లేకుండా నోరు సరిగా కడుక్కోకుండా ఏదైనా ఒక దుర్గంధం వస్తున్నటువంటి మనిషితో 2 నిమిషాలు కూడా నేను మాట్లాడను.
1: భగవాన్ విల్ నాట్ స్పీక్ టు ఎ పర్సన్ హూ డజంట్ క్లీన్ హిస్ టంగ్ అండ్ జస్ట్ ఇమిట్స్ ఫౌల్ స్మెల్.
0: మనము నిద్రించే సమయం లోపల నాలుక పైన, నాలుక క్రింద, నాలుక ఇరుప్రక్కల కూడాను పురుగులు వచ్చి ఉంటాయి.
1: అండ్ యాజ్ వీ గో టు బెడ్ వీ హ్యావ్ టు క్లీన్ ఇట్ బికాస్ దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ వర్మ్స్ ఓవర్ దేర్.
0: అప్పుడు అవన్నీ కూడా తీసివేయాలి.
1: అండ్ ఆల్ హ్యావ్ టు బి బ్రష్డ్ అవుట్.
0: అప్పుడే మనకు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంటుంది.
1: దెన్ యూ విల్ బి వెరీ హెల్దీ.
0: ఆరోగ్యమే కాకుండా దీనన్నిటికంటే పెద్దది ఆనందం మనకు ఎక్కువగా అందిస్తుంది.
1: అండ్ దిస్ హెల్త్ కన్ఫర్స్ బ్లిస్ ఆనంద.
0: కనుక నాలుక చేత మనము పవిత్రమైనటువంటి యొక్క కార్యం చేయాలి, పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడాలి.
1: విత్ దిస్ టంగ్ ఇట్ హాస్ గాట్ టు బి సీక్రెట్ అండ్ వీ షుడ్ స్పీక్ సీక్రెట్ వర్డ్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క కార్యక్రమం చేత నేను కాలమును సద్వినియోగం చేస్తుంటాను.
1: దిస్ హౌ భగవాన్ మేక్స్ బెస్ట్ యూజ్ ఆఫ్ టైం, ప్రాపర్ యూజ్ ఆఫ్ టైం.
0: ఈ విధంగా నాలుక నేత్రములు పరిశుద్ధం చేసుకున్న తర్వాత
1: after perfect cleaning the eyes and the tongue
0: నేను బయటికి పోయేటప్పటికి
1: as a time by the time swami comes out
0: నాకు వంట చేసే పిల్లవాడు
1: the cook the boy over there
0: రాగి గంజి తీసుకుని వస్తాడు.
1: He is ready with a ragi malt.
0: గంజి మాల్ట్ అంటే ముద్ద.
1: Starch. Yes, ganji is starch. Malt is marshal. I'm sorry, it is starch.
0: ఆ రాగి గంజి చక్కగా నేను త్రాగి ఎంతో ఆనందిస్తుంటుంటాను.
1: అండ్ స్వామి పార్టేక్స్ ఇట్ అండ్ ఫీల్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: తెల్లవారు లేస్తానే ఏమీ నేను పుచ్చుకోను.
1: అండ్ భగవాన్ టేక్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ మోర్ దెన్ దిస్.
0: టిఫిన్ అని ఇంకొకటని ఇంకొకటని ఇవి ఏవి నేను ముట్టను.
1: నో టిఫిన్ నో బ్రేక్ఫాస్ట్ వాట్స్ ఎవర్.
0: ఆ గంజి తాగి తిరిగి వెళ్తారు 6 గంటలకు లోపల బాత్రూమ్ లోకి.
1: అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ దెన్ అగైన్ హీ గోస్ టు బాత్రూమ్.
0: గంజి తాగాను కదా అని ఆ టంగ్ క్లీనర్ తో తిరిగి నాలుకను కోసుకుంటాను.
1: అగైన్ హీ క్లీన్ హిస్ టంగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద టంగ్ క్లీనర్.
0: ఈ విధంగా నాలుకను పరిశుద్ధం గావించుకుని
1: అండ్ దెన్ హీ క్లీన్ ద టంగ్
0: మంచినీళ్లు త్రాగి
1: దెన్ హీ డ్రింక్ వాటర్
0: కిందికి వస్తాను.
1: దెన్ భగవాన్ విల్ గెట్ డౌన్.
0: స్వామి టిఫన్ ఏం చేస్తున్నాడు అని అనుకుంటారు. నా టిఫన్ అంతా కూడా ఇదే.
1: వి మే బి వండరింగ్ వాట్ టిఫిన్ దట్ భగవాన్ యాక్సెప్ట్స్.
0: నాకు టిఫన్ అంటేనే ఇష్టం లేదు.
1: Bhagavan doesn't like any tiffin.
0: Challaneelu oka glass uttaagutanu kindiki vastaru.
1: He prefers to drink cold water and come.
0: Bhaktulato nenu aanandanga sambhashana jarpatanu.
1: And Bhagavan converses delightfully.
0: Aanandanga jarigin tarvata mari nenu paiki velthanu.
1: Later Bhagavan will climb up the stairs.
0: Ee vidhanga naa yokka dehamunu parishuddham chesukoni parishuddhamaina ipudi dehamto pavitramaina maatalu పవిత్రమైన భక్తులతో నేను మాట్లాడుతుంటాను.
1: విత్ దిస్ క్లీన్ బాడీ విత్ ద సీక్రెట్ బాడీ భగవాన్ కాన్వర్సెస్ విత్ ద డివోటీస్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: ఈ విధంగా నా కాలం నేను గడుపుకొని
1: స్పెండింగ్ ద టైమ్ లైక్ దిస్
0: మరి క్రిందికి వచ్చి
1: భగవాన్ విల్ కమ్ డౌన్ అగైన్
0: ఇంటర్వ్యూస్ అంతా ఇస్తాను.
1: అండ్ స్టార్ట్ గివింగ్ ఇంటర్వ్యూస్.
0: ఈ ఇంటర్వ్యూస్ ఇచ్చే సమయం లోపల మీరు కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి.
1: One point you should remember while Bhagavan grants interviews.
0: నేను ఇంత పరిశుద్ధంగా వచ్చి ఇంటర్వ్యూ రూమ్ లోకి వచ్చినప్పటికి కొంతమంది స్మోక్ చేసి వచ్చింటారు.
1: When Bhagavan grants interviews to some devotees, they arrive here after having had their smoke.
0: స్మోక్ చేసినటువంటి వారిని నేను దగ్గర చేర్చను.
1: Bhagavan will not allow any person who smokes.
0: నేను ఇంటికి దిగి వచ్చేస్తే నువ్వు బయట పోమంటున్నాను.
1: Bhagavan will drive him out by the time he comes down. The smoker should go.
0: Swami, ayana na bharta ayana bayata pampisthe nenu em maatladedi antaru.
1: The wife says, Swami, so and so is my husband, Well, if he is not allowed here, what am I
0: gani, puttudu gani, evaraina sari durgandham nu pettukoni na room lekku raakoddu.
1: Be that son or husband, a smoker has no place here.
0: Nee poi cheppu tiri noru kattukoni manchiga raavanu nenu maatladtanu.
1: And Bhagwan directs her, you inform him to clean his mouth and come here back.
0: Tadapari poi clean chesukoni tirigi 10 nimshallo vastaru.
1: And then they will go, wash their mouth, rinse well.
0: Nenu chippinattuga tirigi vaadanu lopalu cherchi వారితో మంచిగా మాట్లాడతాను.
1: దేర్ ఆఫ్టర్ భగవాన్ స్టార్ట్స్ టాకింగ్ టు దెమ్ ప్లీజింగ్లీ.
0: ఈ విధంగా నా కాలంను అన్ని విధాలుగా కూడా పరిశుద్ధమైనటువంటిగాను నేను పవిత్రమైన రీతిగాను నేను చేస్తుంటాను.
1: దట్స్ హౌ స్వామి స్పెండ్స్ ద టైమ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే, ఇన్ ఎ సీక్రెట్ వే.
0: అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దుర్గంధం ఉండిని కూడాను దాన్ని కవర్ చేసుకుని వస్తారు.
1: బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ వాంట్ టు కవర్ అప్ ఆల్ దట్ బ్యాడ్ ఇన్ దెమ్.
0: దీనికి ఒక చిన్న కథ ఉంటుండది.
1: దర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: కారి పార్వతి ఈశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలని ఎన్నో విధములుగా కూడాను తపస్సు చేస్తుంది.
1: పార్వతి డిడ్ పెనెన్స్ టు మ్యారీ లార్డ్ శివ.
0: అన్ని రకములైనటువంటి సుగంధాలంతా పోసుకుంటుంది.
1: షీ హాడ్ ఆల్ ద పర్ఫ్యూమ్స్ ఇన్ ద సెన్స్ ఆల్.
0: తాను చక్కని అందమైనటువంటి డ్రెస్ అంతా వేసుకుంటుంది.
1: అండ్ షీ హాడ్ బ్యూటిఫుల్ డ్రెస్ టూ.
0: కానీ ఇది వేసుకున్నంత కాలము ఆ దుర్గంధం వచ్చినంత కాలము ఈశ్వరుడు ఏమాత్రము ఆమె ముఖం చూడడు.
1: ద డ్రెస్ అండ్ ద పర్ఫ్యూమ్ ఫెయిల్ టు అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ శివ.
0: తదుపరి ఇంక భరించుకునలేక మన్మథుని పోయి తప్పక దూషిస్తాడు ఈశ్వరుడు.
1: అండ్ ఐ కుడ్ నాట్ బేర్ ది ఈశ్వర వెంట్ టు మన్మథ అండ్ బ్లేమ్డ్ హిమ్.
0: మన్మథ నీవు ఈ తుచ్చమైన వాంఛ నిమిత్తమై పార్వతికి అన్ని విధములుగా కూడాను ఆకర్షింపజేయటానికి నీ ఆమెలో ప్రవేశిస్తున్నావా?
1: మన్మథ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ వేస్ ఫాలోడ్ బై పార్వతి టు అట్రాక్ట్ మీ, ఆర్ ఈజ్ ఇట్ జస్టిఫైబుల్? హీ సెడ్.
0: తక్షణమే మన్మథుడు ఆమెను వదులుతాడు.
1: అండ్ మన్మథ లీవ్స్ హర్ ఇమ్మీడియట్లీ.
0: అంత సహజమైనటువంటి రూపాన్ని ధరిస్తుంది పార్వతి.
1: పార్వతి వాస్ ప్రెసెంట్ దేర్ ఇన్ ఎ నేచురల్ ఫామ్.
0: కూర్చొని మనసు పరిశుద్ధంగా నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్యశుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపిణం అని ఆ పార్వతి కూర్చొని ధ్యానం చేస్తుంది.
1: పార్వతి sat there meditating on Lord Shiva with a pure unsullied eternal pure nectarine state of mind.
0: ఆ కూర్చునేటప్పటికి అప్పుడు ఈశ్వరుడు ఆ వైపును చూస్తాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ దెన్ ఈశ్వర లుక్డ్ ఎట్ హర్.
0: అప్పుడు చూచి ఇప్పుడు నీవు సామాన్యమైనటువంటి మానవత్వంగా నీవు ధరించి ఉన్నావు.
1: అండ్ హీ సేస్ నౌ యు ఆర్ ఇన్ యువర్ నేచురల్ ఫామ్.
0: కానీ మానవుడు నేచురల్ గా ఉండాలా?
1: దేర్ఫోర్ మ్యాన్ మస్ట్ బి నేచురల్.
0: కల్పితంగా ఉండకూడదు.
1: హీ షుడ్ నాట్ బి ఆర్టిఫిషియల్.
0: ఏదో కొంతమంది కొన్ని డ్రెస్సులు కొంత కూడా వేసుకుంటారు ఆధారం.
1: సమ్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ డ్రెస్.
0: సుగంధం అంతా పూసుకుంటారు.
1: దే ఆల్సో అప్లై పర్ఫ్యూమ్.
0: ఇది ఉండవలసిందే కొంతవరకు.
1: The spray and perfume needed to some extent.
0: లోపల దుర్గంధం అంతా ఉండినప్పటికీ పైన మాత్రం సుగంధం పోసుకుంటే నాకు అయ్యలేదు.
1: With all that bad within, the perfume outer scents are useless.
0: ఈ విధంగా ఈశ్వరుని యొక్క బోధ చేత పార్వతి నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం ఇవన్నీ మర్చిపోతుంది.
1: In response to the teaching of Shiva, Parvati could rise to the state of blemishless, spotless level.
0: సహజ రూపాన్ని ధరిస్తుంది.
1: అండ్ షీ హాస్ టేకెన్ అప్ నేచురల్ ఫామ్.
0: అప్పుడు ఈశ్వరుడు ఆమెను తీసుకుని పోతాడు హిమవత్ పర్వతానికి.
1: ఇట్స్ ఓన్లీ దెన్ ఈశ్వర కుడ్ పికప్ పార్వతి టు దిస్.
0: అప్పుడు ఒక ముహూర్తం అనేటువంటి దాన్ని నిర్ణయించుకొని
1: ఎగ్జాక్ట్ మూమెంట్ ఆఫ్ వెడ్లాక్ వాస్ ఫిక్స్డ్.
0: పార్వతి తల్లిదండ్రులకు దీన్ని తెలిపి
1: అండ్ ద మ్యాటర్ వాస్ ఇన్ఫార్మ్డ్ ద పేరెంట్స్ ఆఫ్ పార్వతి.
0: వారిని అందరినీ పిలిపించి
1: దే వర్ ఆల్సో సమన్డ్.
0: అక్కడ మంచి మంగళకరమైనటువంటి యొక్క కళ్యాణం జరుపుకుంటారు.
1: అండ్ దట్ వాస్ ది ఆస్పిషియస్ మూమెంట్ ఆఫ్ హోలీ వెడ్లాక్.
0: ఈ విధంగా పార్వతీ కళ్యాణము చాలా ఆనందంగా జరపకపోవటం
1: హోలీ వెడ్డింగ్ ఆఫ్ పార్వతీ.
0: దీనికి కారణం ఏమిటి అని అందరూ ప్రశ్నించుకోగా
1: వెన్ పీపుల్ వాంటెడ్ టు నో ద రీజన్ బిహైండ్
0: నా దేహం సహజమైనటువంటి దేహము.
1: ద రీజన్ ఈస్ ద మైండ్ ఈస్ ఎ నేచురల్ ఫామ్.
0: మురికిని చేర్చకుండా
1: దేర్ ఇస్ నో డర్ట్ విత్ ఇన్ మీ.
0: పవిత్రమైనటువంటి భావం చేత
1: విత్ ఎ సీక్రెట్ థాట్
0: నా థాట్స్ మంచి శుద్ధమైనటువంటిగా వస్తుంటాయి.
1: అండ్ ద థాట్స్ ఆర్ ప్యూర్.
0: మురికి దేహంగా ఉండినప్పుడు మన థాట్స్ మురికిగానే వస్తుంటాయి.
1: అండ్ ద బాడీ ఇస్ డర్టీ దేర్ విల్ బి డర్టీ థాట్స్.
0: ఆ మురికిగా వచ్చినటువంటి యొక్క దుర్గంధమును చూసి ఎవరు కూడా మెచ్చుకోరు.
1: అండ్ దిస్ డర్టీ బాడీ అండ్ ద డర్టీ థాట్స్ వుడ్ నాట్ అట్రాక్ట్ ఎనీబడీ.
0: కనుక ఇట్టి సదా ప్రకాశమును పరులకు అందించే నిమిత్తమై నేను ఎప్పుడు ఈ విధంగా చేస్తుంటాను.
1: టు షో ది ఐడియల్నెస్, ది ఐడియల్ ప్రిన్సిపల్ భగవాన్ ప్రాక్టీసెస్ ఆల్ ది.
0: కానీ నిద్రపోయేటువంటి వారిని కూడా నేను లేపుతుంటాను.
1: భగవాన్ విల్ వేకప్ దోస్ దట్ ఆర్ ఫాస్ట్ అస్లీప్.
0: 12 గంటలకు లేచిన తర్వాత మరీ 1 గంటకు లేపుతాను.
1: అండ్ భగవాన్ విల్ వేక్ దెమ్ అప్ అగైన్ అట్ 1 o'clock.
0: వారికి కొంచెం పాపం కష్టంగా కలుగుతుండొచ్చు.
1: దే మే ఫైండ్ ఇట్ ఇన్కన్వీనియంట్.
0: అయ్యో ఇప్పుడే పండుకున్నాను, నేను నిద్ర వస్తుండాలి, నేను ఎట్లా లేచేది అని వారు ఏమాత్రం బాధపడరు.
1: బట్ దే విల్ నెవర్ ఫీల్ సాడ్ టు గెట్ అప్ థింకింగ్ దట్ దే
0: ఆ క్షణంలో మాత్రం లేస్తున్నారు, కానీ తదుపరి దాన్ని అంతా మర్చిపోయి స్వామికి తగినటువంటి అనుకూలాలు చేస్తుంటారు.
1: The boy will get up immediately and start attending to the needs of Bhagavan, forgetting all inconvenience.
0: కనుక దేహమును మొట్టమొదట మనం పరిశుద్ధం చేసుకోవాలి.
1: Therefore, to begin with, we should keep our body sacred.
0: దీనిని త్రిగంధము అన్నారు.
1: And this is the triune.
0: త్రినేత్రము అన్నారు.
1: And three eyes.
0: త్రిదేహము అన్నారు.
1: And the three forms.
0: త్రిగుణములు అన్నారు.
1: And three attributes.
0: అనగా పవిత్రమైనటువంటి దేహమును పరిశుద్ధపరచుకోవటం వల్ల అది ఒక త్రిగంధమైనటువంటి ఒక దేహము.
1: సో కీపింగ్ ఎ సీక్రెట్ క్లీన్ బాడీ అమౌంట్స్ ద ఫ్రాగ్రెన్స్.
0: ఆ తర్వాత పరిశుద్ధమైన భావాలు కూడా రావాలి.
1: అండ్ దెన్ వీ షుడ్ హ్యావ్ సీక్రెట్ థాట్స్,
0: శుద్ధమైనటువంటి భావాలు,
1: ద ప్యూర్ థాట్స్.
0: తర్వాత అవి రంజింపజేసేదానికి నిరంజనం.
1: అండ్ దే షైన్, దట్ ఈస్ నిరంజనం.
0: ఎవరైనా రాని వారంతా దగ్గర చేర్చుకునే నిమిత్తమై వాటికి అంతమును చాలా అందిస్తుంటాది.
1: ద ప్యూర్ థాట్ ఈజ్ ఎఫల్జెంట్ ఫుల్లీ
0: వైబ్రెంట్. ప్రదేశం అలవరించినటువంటి యొక్క గంధములు మనం వేసుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ గాట్ ఔటర్ పెర్ఫ్యూమ్స్. నో.
0: ఈ విధంగా జరిగిన తర్వాత
1: యాజ్ థింగ్స్ పాస్ బై,
0: అప్పుడు భగవంతుడు భక్త సంరక్షణకై ప్రారంభిస్తాడు.
1: అండ్ దెన్ లార్డ్ స్టార్ట్స్ ప్రొటెక్టింగ్ ది పాయస్ పీపుల్.
0: మొట్టమొదట తన వెంట ఉన్నటువంటి వారిని తగినటువంటి పరిశుద్ధం చేయాలి.
1: So we should take every care that our associates are clean.
0: వారిని పరిశుద్ధం చేసుకుని ఆ పరిశుద్ధమైనటువంటి వారితోనే మనం ప్రయాణం చేసినప్పుడే మనకు కూడా గౌరవము మర్యాదము తగ్గుతుంది.
1: ఇన్ అవర్ లైఫ్ పిల్గ్రిమేజ్ సోజర్న్ వీ షుడ్ హ్యావ్ ది పీపుల్ అసోసియేట్స్ హూ ఆర్ క్లీన్.
0: ఈశ్వరునికి ఎందుకు మంచి పేరు వచ్చింది? బోలా శంకరుడు అన్నారు.
1: శంకర ఇస్ కాల్డ్ బోలా శంకర.
0: తాను ఎట్టి అలంకారములు చేసుకోనకుండా
1: ఈశ్వర హ్యాస్ నో డెకరేషన్స్.
0: తన డ్రెస్సును మాత్రం తాను వేసుకుని
1: హీ హాస్ గాట్ ద మినిమం డ్రెస్.
0: దేహమునందున్నటువంటి యొక్క అంగములు పరిశుద్ధపరచుకుని
1: అండ్ హీ కీప్స్ హిస్ ద బాడీ వెరీ క్లీన్.
0: పవిత్రమైన భక్తుల దగ్గరికి పోయినప్పుడే ఆ భక్తులు వారిని చూసి ఆనందిస్తారు.
1: అండ్ హాస్ అప్రోచెస్ ద డివోటీస్, ద వెరీ సేక్రెడ్నెస్ ఆఫ్ ద డివినిటీ అట్రాక్ట్స్ దెమ్.
0: ఈ విధంగా ఈశ్వరుడు పార్వతి భక్తులను ఆకర్షించే నిమిత్తమై ఇన్ని రకాలుగా కూడా ప్రయాణం చేస్తుంటారు.
1: Ishwara and Parvati travel together to attract the devotees from all nook and
0: corner. Markandeyanaku 16 samvatsaralu maatrame Ishwarudu vayasichadu.
1: Ishwara decided 16 years lifespan for Markandeya.
0: Kaani Markandeyaniki adi teliyadu.
1: Markandeya is not aware of this.
0: Telava nature avutunchi samanyamainatundi prajalavare balulavare aadukuntu paadukuntu aanandanga anni vidhara kudanu దుర్గంధం చేసుకుంటుంటాడు.
1: నాట్ నోయింగ్ ద డెస్టినీ హీ వాస్ ప్లేయింగ్ విత్ అదర్ బాయ్స్ అండ్ మే
0: ప్లేయింగ్. ఈ యొక్క 16 సంవత్సరాలు నిండుతాయి అని తెలుసుకున్న తర్వాత తల్లి తండ్రులు ఇద్దరు కూడా కూర్చొని కంటిదారులు గారుస్తుంటారు.
1: ఆన్ కమింగ్ టు నో దట్ యూ విల్ బి కంప్లీటింగ్ 60 ఇయర్స్ ద నెక్స్ట్ డే హీ నోటీస్ ద పేరెంట్స్.
0: పరిగెత్తుకుని వచ్చి అమ్మా ఎందుకు మీరు కంటిదారులు గారుస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: రన్నింగ్ ఆల్ అలాంగ్ హీ కేమ్ టు హిస్ మదర్ అండ్ సెడ్ మదర్ వై డూ యూ క్రై.
0: కొడుకు దగ్గర దాపరికం ఎందుకు అనుకుని ఆ కొడుకు దగ్గర దగ్గర పిలుచుకుని నాయన
1: వితౌట్ హైడింగ్ ఎనీథింగ్ ద మదర్ స్టార్టెడ్ సేయింగ్
0: మీ దేహములకు మా దేహములకు సంబంధం ఉండదు.
1: అండ్ ద మదర్ సెడ్ దేర్ ఇస్ నో మోర్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ యువర్ బాడీ అండ్ అవర్ బాడీ.
0: ఏమిటి ఇది ఇంతకాలం లేకుండా ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్తున్నావు అని కుమారుడు చాలా కష్టపడతాడు.
1: అండ్ ద సన్ ఫీలింగ్ వెరీ సాడ్ హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ వై షుడ్ ఇట్ హ్యాపెన్.
0: తెల్లవారి లోపలనే నీ దేహము ఎప్పుడు పోతుందో, ఎప్పుడు భగవంతుడు తీసుకుని పోతాడో చెప్పడానికి వీలు లేదు నాయన అంటుంది.
1: ద మదర్ సెడ్ ద బై ద టైమ్ నెక్స్ట్ మార్నింగ్ ద సన్ రైజ్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు లీవ్ దిస్ బాడీ వీ డు నాట్
0: ఇంకా కొంత టైం ఉంటుండాలి కదా అనుకుని అప్పుడు వెళ్ళినాడు, స్నానం చేశాడు, ఈశ్వర దేవాలయానికి వెళ్ళాడు.
1: నోటీసింగ్ దట్ some time he still left, he ran to the temple and praying to God.
0: పరిశుద్ధమైనటువంటి తంగుతో నాలుకతో పరిశుద్ధమైనటువంటి ఈశ్వర నామమును స్మరిస్తూ వచ్చాడు.
1: And he went on chanting, repeating God's name with a clean, perfect, pure, sacred tongue.
0: తెల్లవారిక సూర్యోదయం అవుతుంది అనగా,
1: as it is the time of the sunrise,
0: ఈశ్వరుడు పార్వతి ఇరువురు కూడా అదే రూమ్ లోపల సంభాషణ జరుపుతున్నారు.
1: ఈశ్వర్ అండ్ పార్వతి వర్ డిస్కసింగ్, దే వర్ టాకింగ్ విత్ ఈచ్ అదర్.
0: పార్వతి అడుగుతుంది, స్వామి ఎందుకు ఇంకా మీరు ఆలస్యం చేస్తున్నారు?
1: పార్వతి పుట్స్ దిస్ క్వశ్చన్, స్వామి వై ఆర్ యూ డిలేయింగ్?
0: ఆ పిల్లవాడు చాలా బాధపడుతున్నాడు, పిల్లవాడి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు.
1: ద బాయ్ ఈస్ ఫీలింగ్ వెరీ సాడ్ అండ్ హిస్ పేరెంట్స్ ఆల్సో ఆర్ వెరీ మచ్ వరీడ్.
0: పార్వతి, నేను ఇంతవరకు కూడాను నేను ఏకత్వంగా ఉండినాను.
1: He said, Parvati, look here, I am only one till now.
0: ఇప్పుడు దాంపత్యంగా ఉండటం చేత నీవు కూడా ఇందులో ప్రవేశించవలసింది.
1: Because of this relationship in existence, you too have got to involve in this problem.
0: నేను ప్రాణం ఇస్తాను.
1: I am ready to give life.
0: నీ ముందు పోయి ఆ దేహాన్ని అంతా పరిశుద్ధపరచుకోమని చెప్పు.
1: Better you go and make the body sacred.
0: పార్వతి వస్తుంది, ఆ పిల్లవాడి థాట్స్ లోపల ప్రవేశిస్తుంది, అన్ని విధాల మంచి బోధన చేస్తుంది.
1: పార్వతి గెట్స్ ఇన్ టు ద థాట్ ఆఫ్ ద బాయ్ అండ్ మేక్స్ దిస్ థాట్స్ వెరీ సేఫ్.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందక చేయొచ్చు జీవితంబు, నీవిద్దరు ధారవోసి అరవింద దళాక్షుని విశ్వసించి నీవే పెద్ద సుఖంపు గురించి పితికి యోచన చేయి మానవ.
1: O man, inquire yourself what kind of joy, what kind of thrill that you experience by spending the whole day to eke out your living, spending your scholarship, forgetting the name of God.
0: Andre tappiki thanu velli snanam chesadu, vachi kurchunnadu.
1: And they had his bath and sat down there.
0: Ekkada kurchobettindi Parvati?
1: Where did she make him sit?
0: Parvati agna sirsa vahinchatam cheta aa kumarni etti tana vadalo kurchobettukundi.
1: And he made him sit on her lap.
0: Anaga parishuddhamu inta paramatmani yokka chotunu kuda sadhistundi aneetundi indulo artham avutundi.
1: The meaning is cleanliness is next to godliness. It will take you closer to God.
0: Kuchuna tappudiki Ishwarudu vastadu.
1: Then Ishwara manifests there.
0: Satamanam bhavati sataya parishasyatendri ayushyevendri pratibhishyati. Nayana neevu chiranjeevi vaddillu.
1: And Ishwara blesses the child that he will be immortal. You live long.
0: అప్పుడు తల్లి తండ్రులు ఇద్దరు వచ్చి, నాయన నీ భక్తి ప్రపత్తుల చేతని నీవు తిరిగి ఈ ప్రపంచంలో నిలచగలిగావు.
1: The parents said so that, son, you could live long. You could
0: learn the blessings. ఏది కూడా ఇవ్వనక్కర్లేదు.
1: Because of the devotion towards God.
0: పరిశుద్ధమైనటువంటి దేహము.
1: A clean body.
0: పవిత్రమైనటువంటి మాటలు.
1: Sacred words.
0: నిర్మలమైనటువంటి దృష్టి.
1: And pure looks.
0: నిస్వార్థమైనటువంటి నడక.
1: And selflessness.
0: ఇవి మంచిగా ఉండినప్పుడు భగవంతుడు తప్పక మనకు వశమైపోతాడు.
1: When these are there, God will certainly bless you.
0: కనుక ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి, నాయన నిన్ను నీవే కాపాడుకున్నావు కానీ మా వశమేం కాలేదు.
1: And the parents said, your good conduct, your good thought protected you, and you never needed us.
0: ఈ విధంగా ధరించిన శరీరము,
1: the body that you have put on,
0: చలించే మనసు,
1: and the mind that's wavering,
0: చలించే మాకు,
1: and the words that are not
0: పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
1: Shouldn't be so. They have got to be clean and
0: అది ఏ భగవంతుని ఆకర్షిస్తూ ఉంటాయి.
1: A clean body and unwavering mind attracts God.
0: కనుక భగవంతుని వశం చేసుకోవాలంటే మనం చేసేటువంటి పూజలు, పునస్కారములు, యాత్రలు, పాత్రలు ఇవి కాదు ముఖ్యము.
1: To be closer to God is not the worship or the pilgrimage or other spiritual practices that we undertake are important. No.
0: తల్లి కూడాను మన పరిశుద్ధతనే కోరుతుంటారు.
1: And in fact mother also comes closer to us because of
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి క్రియల చేత ఆ పిల్లల్ని పోషించుతుంటే ఆ పిల్లల్ని చక్కగా దేవుడు కాపాడుతూ వస్తుంటాడు.
1: Our good actions will protect us. Our good actions will make us recipients of God's grace.
0: నిద్ర నుండి లేచి,
1: we get up from bed,
0: మరి నిద్రపోయేడు దాకా,
1: until we retire, go to bed,
0: పొట్టకై హద్దులు పద్దు లేకుండా ఉండకూడదు.
1: Just to carry on livelihood, we spend our life.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, నేను అట్టే చేసేవాడిని.
1: That's how Bhagavan led his life in a perfect way.
0: కుక్కరో కోయని కోడి కూయగానే,
1: the moment the crow crows in the morning, early hours,
0: చక్కగా బెడ్ నుంచి నేను లేస్తాను.
1: He gets up from the bed.
0: పలుతోముకొని దేహ బాధ తెచ్చుకొని,
1: and he'll brush his teeth.
0: జలగమాడి ధరించి చలిది భుజించి,
1: and he'll have his bath.
0: అప్పుడు ఈ టిఫిన్లు ఇవన్నీ ఒకటి లేవు.
1: In those times there was no
0: రాత్రి మిగిలినటువంటి యొక్క అన్నము మజ్జిగలో వేసి మూత మూసి పెట్టారు.
1: And the rice, remaining rice, mixed with the curd and he partake.
0: ఆ నీటితోనే బాగా పిసికి దాన్ని కలిపి ఇంత ఉప్పు వేసుకుని త్రాగాడు.
1: And the rice is mixed with water and some salt is added and is partake.
0: అది చల్లని భుజించి.
1: And that's the food.
0: అందమైనటువంటి యొక్క దీనిని మనం ప్రకాశింపజేసుకుని.
1: And the beauty that shines forth.
0: చల్లని భుజించి.
1: Having taken food.
0: మనం మెల్లగా నడుస్తూ పోవాలి.
1: And we start walking softly.
0: మన చుట్టూ కూడా ఏ మాలిన్యమైనటువంటి వస్తువు అంతా పెట్టుకోకూడదు.
1: And we should not have anything.
0: చాలా మంది చదువుకునే టేబుల్ పైన అనేక పుస్తకాలంతా పారేసుకుని చాలా గలీజ్గా ఉంటుంటారు.
1: Some people start throwing books hither and thither there on the table.
0: ప్రతి ఒక్కటి నా అనుభవమే చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ టెలింగ్ అస్ బేసింగ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్.
0: నేను పాస్ అయిన తక్షణమే
1: ద మూమెంట్ భగవాన్ పాస్
0: నా క్రింద తరగతి వాడు పాస్ అయిపోయి వచ్చి
1: ది జూనియర్స్ పాస్ ది ఎగ్జామినేషన్ కేమ్
0: వాడు నా పుస్తకాలు తీసుకుని పోతుంటారు.
1: దే కలెక్ట్ భగవాన్స్ బుక్స్.
0: ఆనాడు కొత్త క్లాసుకు కొత్త పుస్తకాలు ఉండలేదు.
1: అండ్ దే వర్ నాట్ న్యూ బుక్స్ ఎవ్రీ ఇయర్.
0: ప్రతి 4 సంవత్సరములకు 5 సంవత్సరములకు గ్రంథములంతా మార్చేటువంటి వారు.
1: ద టెక్స్ట్ చేంజ్ వన్స్ ఎవ్రీ 4 ఇయర్స్.
0: అప్పుడు ఈ గ్రంథములంతా నేను బాగా భద్రంగా పెట్టుకుంటాను.
1: అండ్ భగవాన్ కెప్ట్ దోస్ బుక్స్ ఇన్ సేఫ్టీ.
0: నా క్లాసులోకి ఒక హరిజన్ బాయ్స్ వచ్చాడు.
1: ఏ హరిజన్ బాయ్ అప్రోచ్ భగవాన్.
0: ఆ అబ్బాయి చాలా బీదవాడు.
1: ఈజ్ వెరీ పూర్.
0: నాయన నీవు రా.
1: భగవాన్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: పిలిచి నీవు మొట్టమొదట పోయి ఆ నదిలో స్నానం చేసి నోరు కట్టుకుని రా అన్నాడు.
1: ఫస్ట్ హ్యావ్ యువర్ బాత్, బ్రష్ యువర్ టీత్, బీ క్లీన్ అండ్ కమ్ హియర్.
0: వచ్చేటప్పటికి నా పుస్తకాలు అంతా చూపించారు.
1: అండ్ భగవాన్ హాస్ షోన్ హిమ్ ఆల్ హిస్ బుక్స్.
0: అప్పుడు చిన్న చిన్న క్లాసుకు కూడాను 3వ తరగతి 4వ తరగతి కూడా భూగోళము పెద్ద గ్రంథం వచ్చేది.
1: 3rd class children, 4th class children,
0: చరిత్ర ఇలాంటివంతా ఉండేటువంటి.
1: దే ఆల్సో స్టడీ సబ్జెక్ట్స్ లైక్ జియోగ్రఫీ, హిస్టరీ అండ్ సో ఆన్.
0: అప్పుడు అవన్నీ చూపించేటప్పటికి వాడు తెరిచాడు. ఏమి రాజు, నువ్వు ముట్టనేది లేదే.
1: అండ్ హర్జన్ బాయ్ సెడ్ రాజు,
0: కొత్తగా ఉంటున్నాయే గ్రంథాలు.
1: ద బుక్స్ ఆర్ సో న్యూ.
0: నా ప్రవర్తనే దానికి అంత పరిశుద్ధం చేసింది నాయన.
1: భగవాన్ సెడ్ ఇట్స్ ఓన్లీ మై కాండక్ట్ దట్ మేడ్ దెమ్ లుక్ న్యూ ఫ్రెష్.
0: అవన్నీ ఆనాటి ఆ టెక్స్ట్ పుస్తకాలు అంతా కూడా కూర్తే ₹12 అయ్యేది.
1: ద టోటల్ కాస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్ ఇస్ ₹12.
0: అప్పుడు ఆ అబ్బాయి వచ్చేసాడు. రాజు, నేను ఎంత అయిందో అంతవరకు మాత్రమే ఇవ్వగలను, కానీ దీనికంటే అధికంగా నేను ఇవ్వలేను డబ్బు అన్నాడు.
1: ఇట్స్ ఐ కెన్ పే టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ నాట్ ది టోటల్ కాస్ట్.
0: నాయన, నాకు ఇప్పుడు కావలసినటువంటిది నీకు ₹5 మాత్రమే కాదు.
1: భగవాన్ సెడ్ ఐ నీడ్ ఓన్లీ ₹5, నాట్ మోర్.
0: నన్ను ఈ యొక్క వాలంటీర్స్ కింద నాటు నన్ను సెలెక్ట్ చేశాడు ఈ డ్రిల్ టీచర్.
1: ద డ్రిల్ టీచర్ సెలెక్టెడ్ భగవాన్ యాజ్ అ వాలంటీర్.
0: దానికి ఏదో వాలంటీర్స్ గా ఇచ్చారు కదా అని దాన్ని సంతోషించడానికి వీల్లేదు. దానికంత ఖర్చులు ఎన్నో రాసిచ్చాడు.
1: యాజ్ అ వాలంటీర్ వన్ హ్యాస్ టు స్పెండ్ మనీ ఆల్సో.
0: దానికి కాకి వస్త్రము, కాకి షర్ట్, బూట్సులు ఇవన్నీ ఉండాలి.
1: A volunteer should have khaki dress and shoes also.
0: కానీ నా దగ్గర డబ్బు లేదు.
1: భగవాన్ డింట్ హ్యావ్ మనీ దెన్.
0: కానీ నేను తల్లిదండ్రులను అడగడానికి నాకు ఇష్టం లేదు.
1: అండ్ హీ డింట్ వాంట్ టు ఆస్క్ హిస్ పేరెంట్స్.
0: నేను విద్యార్థిని.
1: ఐఎమ్ ఎ స్టూడెంట్.
0: నేను విద్యను సాధించాలి, కానీ విద్య నిమిత్తమే తల్లిదండ్రులను అనేక రకంగా హింసించకూడదు.
1: ఐ షుడ్ ఎక్వైర్ నాలెడ్జ్ బట్ ఐ షుడ్ నెవర్ మేక్ మై పేరెంట్స్ సఫర్.
0: అప్పుడు ఆ పిల్లవాడు చాలా ఆనందంగా ₹5 తెచ్చిచ్చాడు.
1: The Harijan boy collected the books and paid ₹5.
0: ఆనాటి ₹5 అంటే ఏ రూపాయి నోట్ల కాదు కాదు. అప్పుడు రూపాయి నోట్లు కూడా లేదు.
1: There were no currency notes, 5 rupee currency notes.
0: అంత చిల్లర ఉంటుండాలి.
1: It's all change.
0: వాడు రెండు జోబుల నిండుకు పోసుకొని నా దగ్గరికి వచ్చాడు.
1: The pockets are full of small change coins.
0: అంతా దాన్ని చేర్చేటప్పటికి ఇంత మూట అయిపోయింది.
1: He made it, he bundled up.
0: ఆ మూటను నేను కట్టుకుని ఎక్కడ పెట్టేది?
1: అండ్ వేర్ ఇస్ ద బండిల్ ఆఫ్ కాయిన్స్ టు బి కెప్ట్?
0: నేను చేస్తానులే రాజు అన్నాడు. ఒక దీంట్లో ఆ పాత వస్త్రం ఇచ్చేస్తే వేసి కట్టి కట్టాడు.
1: అండ్ హీ మేడ్ ఆల్ ది కాయిన్స్ ఇన్ ఏ బండిల్ ఇన్ అన్ ఓల్డ్ క్లాత్.
0: గట్టిగా మూట కట్టేటప్పటికి చిరిగిపోయింది.
1: అండ్ ఓల్డ్ క్లాత్ టోర్ ఇట్ ఆఫ్ దట్ బీయింగ్ ఓల్డ్.
0: చిరిగిపోయి రూమ్ అంతా ఎగిరినాయి గల్లు గల్లు గల్లు అని.
1: అండ్ ఆల్ కాయిన్స్ ఆర్ వెల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద రూమ్.
0: ఆ ఇంటి యజమానురాలు లోపల నుంచి వచ్చింది.
1: And the housewife came
0: from inside.
1: Where from you got all the money? And she slapped Bhagwan.
0: అప్పుడు అబ్బాయి చెప్పాడు, లేదమ్మగారు నేనే నేను తెచ్చిచ్చాను చిల్లర, పుస్తకాలు తీసుకున్నాను అంటే అప్పుడు ఆమె చెప్పింది దొంగకు దొంగ సాక్షిరా.
1: అండ్ అర్జున్ బాయ్ సెడ్ నో నో ఐ ఓన్లీ గేవ్ మనీ బట్ ది హౌస్ వైఫ్ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ ఎ థీఫ్ ఈస్ గోయింగ్ టు బి విట్నెస్ ఫర్ అనదర్ థీఫ్
0: అబద్ధం చెప్పేవాడు కాదు.
1: అండ్ రాజు విల్ నెవర్ స్పీక్ ఎ లై,
0: సత్యమే చెప్తాడు.
1: హి స్పీక్స్ ట్రూత్.
0: ఈ డబ్బంతా కూడాను నువ్విచ్చింది.
1: And it's all the money given by
0: Kani inta dabbu vaadu ekkada pettukuntadu.
1: But where is he going to keep
0: Annadi,
1: this money?
0: Aa dabbu anta taan teesukundi.
1: And she took away all the money.
0: Rendo dinamu scout anta velutundaru.
1: Next day he was to go to scout.
0: Ekkadiki velutunnaru?
1: Where were they proceeding?
0: Kadapa daggariki velutunnaru.
1: They were going to
0: Kamalapuram lo unna nenu appudu.
1: Bhagwan was there in Kamalapuram at that time.
0: కడప దగ్గరికి వెళుతున్నాను.
1: దే ఆర్ ప్రొసీడింగ్ టు కడప.
0: అక్కడ తిరునాలు జరుగుతూ ఉండాలి.
1: అండ్ దేర్ ఇస్ విలేజ్ ఫెయిర్.
0: అంతా ఇసుకనే అక్కడ అంతా పశువులంతా తీసుకుని వచ్చేసారు.
1: అండ్ ఇట్ వాస్ ద ఫెయిర్ వేర్ నంబర్ ఆఫ్ కౌస్ వర్
0: ప్రెజెంట్. ఎక్కడ చూసినా పశువుల వ్యాపారమే.
1: అండ్ ఇట్స్ ద బిజినెస్ ఆఫ్ కౌస్ దెన్.
0: నేను రాత్రి అంతా ఇంకేం చేసేది, తెల్లవారు చెప్పాను డ్రిల్ టీచర్ కి వస్తానని.
1: And Bhagavan promised to the drill teacher that he'll be attending the fair.
0: చెప్పిన మాట తప్పకూడదు.
1: And he will never break his promise.
0: తెల్లవారుజాము కన్నా లేచాను, మెత్తగా నడుచుకుంటూ 5 miles అక్కడ పోయి చేరాను.
1: Next morning he got up and started walking along for 5 miles.
0: అక్కడ పోయేటప్పటికే అందరూ టిఫిన్ తీసుకుంటారు పోయారు.
1: And by the time Bhagavan reached there, all started taking their tiffin.
0: నా దగ్గర జోబిలో ఒక కాసు కూడా లేదు.
1: He was not having a single pie in his pocket. What is to be eaten then?
0: కానీ తర్వాత చూస్తాంలే అని పిల్లలకి ఎవరికి నేను కన్విన్స్కోకుండా తిరిగాను.
1: అండ్ స్వామి మూడ్ ఇన్ సచ్ వే నాట్ నోటీస్డ్ బై హిస్ క్లాస్.
0: నా క్లాస్మేట్స్ అంతా కూడా రాజు ఎక్కడ వచ్చాడు, రాజు ఎక్కడ ఇంత వెతుకుతూ ఉన్నారు.
1: క్లాస్మేట్స్ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ రాజు.
0: కానీ వారికి ఎవరికి కనిపించుకోకుండా.
1: అండ్ రాజు వాజ్ నాట్ సీన్ బై
0: ఎనీబడీ. ముఖం కడుక్కుందామని ఒక కొలం దగ్గరికి వెళ్ళాను.
1: టు వాష్ ద ఫేస్ హి వెంట్ టు స్మాల్ లేక్.
0: ఆ కొలం దగ్గరికి పోతే దాంట్లో అంతా ఎద్దులను ఆవులను అంతా బాగా కడిగి పెట్టారు.
1: It was a place where the bulls and the cows were.
0: ఆ జలమంతా కూడా చాలా పరిశుద్ధంగా ఉంటుండాలి.
1: And the water was highly polluted.
0: కానీ ఇంకేం చేసేది, ఏది లేనప్పుడు అదే చక్కని గంగం అనుకుని దాన్ని నీళ్లు త్రాగి అని ముఖం అంతా కడుక్కొని నేను బయటకు వచ్చాను.
1: దట్ వాజ్ ఓన్లీ వాటర్ అవైలబుల్ టు క్వెంచ్ ద థర్స్ట్. విత్ దట్ పొల్యూటెడ్ వాటర్ హీ వాష్డ్ హిస్ ఫేస్.
0: లేచి బయటకు వస్తామని చూస్తుండగానే ఒక బండ పైన ఒక బీడీలు కట్ట ఒక అణ ఎవరో మర్చిపోయారు.
1: By the time he got up and he saw on a boulder a bundle of BDs and also one an acorn.
0: ఈ బీడీలు చూస్తే నాకు అయ్యే లేదు.
1: Bhagavan doesn't want to look at the BDs.
0: ఆ బీడీలు తెచ్చి ఒక ఇసుకలో బూట్ చేసేసాను.
1: And he had put it under some sand, covered it.
0: అలా తీసుకున్నాను.
1: And picked up that one and
0: చిల్లర మార్చుకున్నాను.
1: And he made it change.
0: నాలుగు బొట్లు వచ్చినాయి.
1: And he got 4 bottles.
0: నాలుగు బొట్లు ఒక అణ.
1: 4 bottles make 1 an.
0: అది తీసుకుని పోతుంటే పిల్లలందరూ కూడా రాజు రాజు రాజు నీకు చాలా మంచి లెక్కగా ఉంటున్నది, ఈ బుడిబుడి కారుదాం రాని అన్నారు.
1: అండ్ దెన్ అదర్ బాయ్స్ నోటీస్ ఇట్, యూ హావ్ గాట్ సమ్, యూ విల్ గెట్ సమ్ మోర్ మనీ, లెట్ అస్ గ్యాంబుల్, దే సెడ్.
0: అక్కడ ఈ జూదంలో నేను ప్రవేశించాను.
1: అండ్ దెన్ స్వామి గాట్ ఇన్ టు.
0: కానీ జూదం ఆడకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ షుడ్ గ్యాంబుల్.
0: అందరికీ చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ టెలింగ్
0: యు. కానీ నేను ఆడుతూ వచ్చాను.
1: బట్ భగవాన్ హ్యాడ్ టు డూ దాట్.
0: ఎందుకంటే ఈ నాలుగు బొట్టు కొంతవరకు సంపాదించవచ్చునని.
1: బికాస్ సమ్ మనీ హాస్ గాట్ టు బి అబ్టైన్డ్.
0: నేను వేసేటప్పటికి నాలుగు బొట్లు కూడాను నాలుగు దీనికి కడావరు ఇస్పెట్ ఈ డైమండ్ అని పేర్లుంటాయి దాంట్లో దానికి అంతా కట్టినాను.
1: అండ్ యాజ్ యూస్ గ్యాంబ్లింగ్ యూస్ డూయింగ్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ.
0: ఒక్కొక్క దానికి డబుల్ డబుల్ డబుల్ డబుల్ వచ్చేసేసింది.
1: అండ్ యూస్ గెటింగ్ డబుల్ డబుల్ ఫర్ ఈచ్ స్టేక్.
0: నాకు చూచాను ఇది 16 అణాలు అయ్యేంత వరకు నేను ఆడతాను.
1: And he decided to play
0: నాకు దండిగా వస్తుందని నేను ఎక్కువ ఆశ పెట్టుకుని దీన్ని ఆడకూడదు.
1: అండ్ ఐ షుడ్ నాట్ కంటిన్యూ టు ప్లే ఇన్ ఆంటిసిపేషన్ ఆఫ్ మోర్ మనీ.
0: లేచాను.
1: ఈ గోటప్
0: ఈ నా శిష్యులంతా ఉన్నారు చూడండి క్లాస్మేట్స్ వాళ్ళు రాజు కూర్చో కూర్చో కూర్చో అని బాగా లాగి పెట్టారు.
1: ఆల్ అదర్ క్లాస్మేట్స్ దే వెంట్ ఆన్ ఫోర్సింగ్ రాజు కంటిన్యూ టు ప్లే కంటిన్యూ టు ప్లే.
0: నాకు ఇంకా చాలు.
1: అండ్ స్వామి సార్
0: నాకు తృప్తియే నాకు ముఖ్యము.
1: Contentment is very important to
0: కాబట్టి దీంతో నేను చేసుకుంటాను వెళ్ళి ఒక బొట్టు ఇచ్చాను. ఒక బొట్టుకు 3 దోశలు.
1: విత్ 1 బొట్టు వన్ కెన్ పర్చేస్ 3 దోశాస్.
0: ఒక్క దమ్మిడికి ఒక దోశ ఆనాడు.
1: ఇన్ దోస్ డేస్ ది కాస్ట్ ఆఫ్ దోశ ఇస్ 1 దమ్మిడి 1 పైసా.
0: ఆ విధంగా చేస్తే దినానికి 2 బొట్టు మాత్రం ఖర్చు అయిపోయింది.
1: అండ్ ద వన్ కెన్ స్పెండ్ హోల్ డే విత్ టూ బొటోస్.
0: అప్పుడు అది తిన్నాను, వెళ్ళాను స్కౌట్ లో, నా డ్యూటీ నేర్పోయాను.
1: దేర్ ఆఫ్టర్ హీ ఫాలోడ్ ద స్కౌట్ గ్రూప్ అండ్ డిడ్ ఆల్ దాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్.
0: ఈ విధంగా కాలం గడుపుతూ
1: యూ స్పెండింగ్ టైమ్ లైక్ దాట్.
0: రాత్రికి రెండు దమ్మిడీలు ఇచ్చేసి రెండు దోశలు తీసుకున్నాను.
1: And night time he paid two dhammidis or paise and purchased.
0: Two dhammidis means kasalu.
1: And this a coin, small coin, paisa.
0: Paisa.
1: Paisa.
0: Tinnano. Poyanam tirigi ekkane pandukunnanu.
1: And he went and slept there in the shed.
0: Nen inka naa daggara 4 rupayalu unnai.
1: And still more he is left with 4 rupees.
0: Tan chinnanta vachindi kada anchi moota katti nen talakinda pettukoni pandukunnanu.
1: And all the change he kept in the form bundle, kept it in the head.
0: నడుచుకొని నడుచుకొని నడుచుకొని పోవటం వల్ల చాలా టైర్డ్ అయిపోయినాను.
1: As he went there, walking all along, he felt very much tired.
0: ఆ యొక్క ఇసుక దిబ్బ పైన ఉన్నటువంటి తల కొంచెం పొర్లింది బయట.
1: And then as he was resting, just the head just passed on to the next
0: side. బాగా మైమర్చి పండుకున్నాను.
1: And he has forgotten himself because of tiresomeness.
0: ఎవరో చూచారు నా తల కొంచెం పక్క పడుతుంది, దాన్ని తోడుకున్నారు, తీసుకుని పోయారు.
1: Noticing Bhagwan was fast asleep, some have pilfered this bundle of coins.
0: తెల్లవారు లేచి చూసుకుంటే ఆ అడ కూడా లేదు.
1: నెక్స్ట్ మార్నింగ్ హీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ మనీ, ఇట్ వాస్ ఆల్ స్టోలెన్
0: అనుకుని నేను నా బాటికి నేను పోతున్నాను.
1: బట్ యెట్ హీ కెప్ట్ క్వైట్ అండ్ వాస్ క్యారింగ్ ఆన్ ద డే.
0: కానీ నా క్లాస్మేట్స్ అందరూ కూడా చాలా వెతలబడుతుంటూ ఏడుస్తూ కూడాను.
1: బట్ ది క్లాస్మేట్స్ వెంట్ ఆన్ క్రైయింగ్, దే డిడ్ నాట్ లీవ్ రాజు.
0: ఒక్క దోశ అయినా తీసుకోకూడదా?
1: They forced Raju to eat at least one dosa.
0: తీసుకున్నాను బాబు, నా పొట్ట కూడా బాగా నిండింది అని చెప్పాను.
1: అండ్ భగవాన్ సెడ్, ఐ హావ్ టేకెన్ దోసెస్, యూ ఫీల్ దట్ మై స్టమక్ ఇస్ ఫుల్
0: ఆఫ్ దోసెస్. నాకు ఎవరి డబ్బు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీబడీస్ మనీ
0: అని మైపోయాను.
1: అండ్ దెన్ హీ స్టార్టెడ్ ప్రొసీడింగ్.
0: ఈ విధంగా పోయి 5 దినములు అక్కడ వాలంటీర్స్ వర్క్ చేయాలి.
1: హీ సర్వ్డ్ దేర్ యాజ్ ఎ వాలంటీర్ ఫర్ 5 డేస్.
0: 5 దినములు కూడాను 5 నయా పైసాలతో నేను కాలం గడిపాను.
1: ఆల్ ది 5 డేస్ ఈ స్పెంట్ మేకింగ్ యూజ్ ఆఫ్ 5 నయా పైసా.
0: ఈ విధంగా కాలం గడిపి
1: హావింగ్ స్పెండ్ టైమ్ లైక్ దాట్
0: ఇంటికి వచ్చేసాను.
1: హీ రిటర్న్ హోమ్.
0: వచ్చే సమయంలో బస్సు ఛార్జీ కూడా నాకు లేదు.
1: అండ్ భగవాన్ డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ బస్ ఫేర్.
0: బస్ కండక్టర్ ఒకడు ఉన్నాడు, ఈ అబ్బాయి చాలా మంచివాడు.
1: ద బస్ కండక్టర్ హావింగ్ నోటీస్ దట్ హీస్ ఎ గుడ్ బాయ్,
0: రాజు రా రా అని నన్ను పిలిచాడు.
1: హీ ఆస్క్డ్ రాజు కమ్ అలాంగ్ హీ సెడ్.
0: పిలిచి నీ టికెట్ ఇదిగో తీసుకున్నాను అని చెప్పి నన్ను నాకు టికెట్ ఇచ్చి కూర్చోమని చెప్పాడు బస్ లో.
1: అండ్ హీ మేడ్ భగవాన్ సిట్ దేర్ ఇన్ ద బస్ having paid the fare himself.
0: ఆ విధంగా తిరిగి చేసుకుని ఇంటికి వచ్చే సమయం లోపల నాకు చాలా మనసు కష్టం వేసింది.
1: As he was returned like that, he was feeling very bad.
0: శేషమరాజు భార్య గర్భవతి.
1: And the wife of శేషమరాజు, she was in the family way.
0: ఆమెకు రెండవ జన్మము శ్రీమంతం చేస్తూ వచ్చారు.
1: The next day there was a celebration to mark the occasion.
0: అప్పుడు నేను ఏం చేయలేదు అనుకుని కొంచెం కుంకుమ పసుపు కొంచెం పూలు తీసుకుని ఒక పొట్టం కట్టుకుని అక్కడికి వచ్చాను.
1: Befitting the celebration, he wanted to carry some kumkum and some turmeric.
0: Oka dammidi isthe rendu aritipandlu vachayi.
1: With 1 paisa, he could purchase 2 plantains.
0: Aa rendu aritipandlu aamiki ichchesesnanu.
1: He gave those 2 fruits, plantains.
0: Appatiki ayana kodunu selavulu.
1: And that day happened to be holiday for him.
0: Ayana teacher examination kattukunnadu.
1: And he was to appear for teacher's examination. Teacher's
0: ayana Uravakonda nunchi అనంతపురం వచ్చాడు పరీక్ష కోసమని.
1: టు అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఉరవకొండ హీ కేమ్ టు అనంతపూర్.
0: ఆ అనంతపురం నుంచి ఆ తెల్లవారే కమలాపురం వచ్చాడు.
1: ఫ్రమ్ అనంతపూర్ హీ రీచ్డ్ కమలాపురం నెక్స్ట్.
0: ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు.
1: హీ వాజ్ ఆల్సో వెరీ వీక్ బికాస్ ఆఫ్ ద ట్రావెల్.
0: ఈయన వస్తానే నీకేం తెచ్చాడు వాడు అన్నాడు.
1: ద మూమెంట్ హీ రీచ్ హోమ్ హీ ఆస్క్డ్ వాట్ ఈస్ దట్ హీ బ్రాట్.
0: పువ్వులు కుంకుమ తెచ్చాడు అన్నాడు.
1: అండ్ హీ బ్రాట్ ద కుంకుమ అండ్ టర్మరిక్.
0: తీసి బయట పారేసేసాడు.
1: అండ్ హీ హస్ థ్రోన్ ఇట్ అవుట్ సైడ్.
0: ఆయన రూల్స్ వేసుకుంటున్నాడు ఏదో బుక్ కు.
1: అండ్ హీ వాజ్ హ్యావింగ్ ఎ రూలర్.
0: ఆ రూలర్ ఒకటి పెట్టుకున్నాడు.
1: అండ్ హీ వాజ్ హ్యావింగ్ ద రూలర్ విత్ హిమ్.
0: దాంతో పిలిచి కొట్టాడు.
1: అండ్ హీ హాడ్ హిట్ స్వామి.
0: నిన్ను ఎవరు పోమని చెప్పారు అక్కడికి?
1: హూ ఆస్క్ యూ టు గో?
0: ఇంట్లో పనులన్నీ ఆమె పైన ఇచ్చి పెట్టేసేసి నువ్వు పోయినా వాటాయటని ఈ చేతి పైన కొట్టాడు.
1: అండ్ లీవింగ్ ఆల్ ది హౌస్ హోల్డ్ వర్క్ యూ హావ్ గాన్ దేర్.
0: తక్షణమే ఈ చేయంతా వాచింది.
1: ఎస్, కమలాపురం నెక్స్ట్.
0: ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు.
1: హీ వాజ్ ఆల్సో వెరీ వీక్ బికాస్ ఆఫ్ ద ట్రావెల్.
0: ఈయన వస్తానే నీకేం తెచ్చాడు వాడు అన్నాడు.
1: ద మూమెంట్ హీ రీచ్ హోమ్ హీ ఆస్క్డ్ వాట్ ఈస్ దట్ హీ బ్రాట్.
0: పువ్వులు

0: gone there.
1: తక్షణమే ఇచేయంత వాచింది.
0: Yes, beaten him there and the whole hand swollen.
1: ఇని ఎవరికి చెప్పలేదు.
0: భగవాన్ డిడ్ నాట్ టెల్
1: ఎనీబడీ. లోపలికి వెళ్ళాను.
0: He has gone in.
1: పాత చొక్కా ఉంటే నీళ్ళలో తడిపాను. తన్ని నేను చుట్టుకున్నాను.
0: And he wrapped that palm with wet cloth.
1: రెండవ దినమే ఆయన శేషమరాజు కుమారుడు చనిపోయాడు.
0: The next day the son of శేషమరాజు died.
1: చనిపోయినాడని చెప్పి టెలిగ్రామ్ ఇచ్చేటప్పటికి పుట్టబత్తు నుంచి బుక్కబట్టం వచ్చి బుక్కబట్టం నుంచి బస్సు ఎక్కి కమలాపురం వచ్చేసాడు గృహం అబ్బాయి.
0: అండ్ ద ఫాదర్ వెంకమరాజు గారు కేమ్ ఆన్ కమింగ్ టు నో ద న్యూస్.
1: ఆయనకు వచ్చేటప్పటికి వారందరూ బాధపడుతున్నారు కుమారుడు పోయినాడని.
0: They were feeling very sad because of the demise of the little boy.
1: నేను కూడా బాధపడినట్టుగా నటించాలా?
0: స్వామి ఆల్సో హ్యాస్ టు ఎనక్ట్.
1: అక్కడ అన్ని నటనలే.
0: Everything is action so far as God is concerned.
1: ఆయన తర్వాత మరి ఆయన చూశాడు ఇక్కడ.
0: Then he noticed this.
1: ఏం చేకట్టుకున్నావు అన్నారు.
0: What is that cloth that you have wrapped around your palm?
1: లేదు నాన్నా, ఇది కేవలము ఒక కీళ్ళు నొప్పి వచ్చేసేసింది, దానికోసం నేను కట్టుకున్నానన్నాను.
0: He said because it's painful therefore I have got this bandage.
1: ప్రక్కన ఇంట్లో దోశలు అమ్మేటువంటి ఒక కోమటమ్మ ఉంటుండేటువంటి.
0: And there is another one who lives her life selling doses.
1: ఏ వెంకరాజు, మీకేం ఇంట్లో తినేదానికి తిండి లేదా? కావాల్సినంత ఉంటున్నాయి. ఆ పిల్లవాడిని ఇక్కడ పెట్టి ఎందుకు ఇంత అవస్థ పెడుతున్నారు మీరు అని ఏమేమో చెప్పింది ఆయన.
0: That lady went on reporting, what is it Venkamaraju, don't you have enough of money to take care of the boy? How is that you left him?
1: Traveneelu kavalante kadapaku daggara daggariki povali, akkada kalava untundali, Krishna kalava.
0: In fact there is a kind of a river over there very close to Kadapa.
1: Akkada nunchi teeskon raavali.
0: And the water has to be fetched all along.
1: Nenu vachetappudiki bhujam paina pettukoni aa duttanu mosukoni vastunna.
0: The water has to be fetched all along from that river.
1: Anna akkada dimpesadu. ఆ మూట అంతా తాను కూడా పెట్టుకున్నాడు. నన్ను పక్కకు పిలిచాడు.
0: అండ్ హీ కాల్ భగవాన్ అసైడ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్.
1: నాయన నువ్వు బయలుదేరు.
0: యు గెట్ అప్ నౌ.
1: యు
0: ఫాలో మీ నౌ.
1: ఆయనకు అందరికీ కూడాను నేనంటే అయిన వాళ్ళందరికీ ప్రేమనే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ లవ్డ్ బై ఎవ్రీబడి.
1: ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమించేవాళ్ళే.
0: ఎవ్రీ వన్ లవ్డ్ హిమ్.
1: అప్పుడు ఆయన పిలిచి, నాయన నేను పుట్టినప్పటి నుంచి నేను ఒక ఏటే లేకొట్టలేదు.
0: Ever since your birth, I have never beaten you.
1: నిన్ను బాధలు పెడుతున్నారట నిన్ను.
0: People make you suffer like this.
1: జీ జీ జీ జీ. అది ఒట్టి అబద్ధం. నన్ను ఎవరు బాధ పెట్టడం లేదని నేను చెప్పాను.
0: And Bhagwan said, no, no, no. Nobody puts me to suffering. No.
1: కానీ ఆయన వెళ్ళిపోదామన్నాడు.
0: But yet the father insisted that he should leave.
1: నేను చెప్పాను, ఈ సమయంలో నేను వెళ్ళిపోతే ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళే లేరు.
0: At this moment, if I am to leave, there will be nobody to work at home.
1: ఈ సమయాన్ని చూసుకొని నీవు అటు తీసుకుని పోవటం నీకు ధర్మం కాదు. నేను రావటం నాకు కర్తవ్యం కాదు.
0: This is not the right time for you to go, nor for me to follow you.
1: నీవు పో, నేను వస్తాను అన్నాను.
0: You go, I'll come later, said Swami.
1: కానీ ఆనాడు చేతిలో ఒక చెంబుడి లేదు.
0: But there was no money with him.
1: ఆ గ్రామంలోనే కొట్టే సుబ్బన్న అని ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు.
0: In the same village, there was a person by name కొట్టే సుబ్బన్న.
1: కొట్టే సుబ్బన్న,
0: కొట్టే సుబ్బన్న.
1: ఆయనకు కొత్తగా ఒక మందు వచ్చేసేసింది. మందు మందు.
0: Yes, he purchased a medicine.
1: సప్లై చేశారు అతనికి.
0: A medicine was supplied to him.
1: అతను దాన్నంతా అమ్మాలా.
0: And that medicine was to be sold.
1: ఆ అమ్మే దాంట్లో దండిగా డబ్బు వస్తుంది.
0: And by selling this new medicine, he will earn more.
1: రాజు ఈ బాధ్యతను తీసుకోవాలా అన్నాడు.
0: And కొట్టే సుబ్బన్న approached భగవాన్, you should take the responsibility.
1: దీని సమాచారం ఏమీ తెలియకోకుండా ఊరికి మందు తీసుకోండి అంటే ఎట్లా తీసుకుంటారు?
0: వితౌట్ నోయింగ్ ది ఎఫెక్ట్స్ అండ్ ద పర్పస్ ఆఫ్ ది మెడిసిన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ పీపుల్ టు బై దట్?
1: వివరాలంతా అతని దగ్గర నుంచి తీశాను.
0: స్వామి కలెక్ట్ ఆల్ ది డీటెయిల్స్ కన్సర్నింగ్ దట్ మెడిసిన్.
1: కోసేసి దాన్ని పాటగా కట్టాను.
0: అండ్ హీ కంపోజ్డ్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్.
1: అప్పుడు ఆ పాటను పాడుకుంటూ ముగ్గురు పిల్లల్ని చేర్చుకుని వాళ్ళు వెనక తట్టు కోటింగ్ చేసుకుంటూ రావాలి.
0: అండ్ స్వామి అలాంగ్ విత్ అదర్ ఫ్రెండ్స్ క్లాస్మేట్ స్టార్టెడ్ సింగింగ్ ద సాంగ్ కంటైనింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మెడిసిన్.
1: పాట పాడుకుంటూ పోతున్నాము.
0: దే వర్ ఆల్ సింగింగ్ అండ్ ప్రొసీడింగ్.
1: ఏమిటది?
0: వాట్ ఈస్ దట్ సాంగ్?
1: బాల భాస్కర అని దాని పేరు.
0: ద నేమ్ ఆఫ్ ది మెడిసిన్ ఇస్ బాల భాస్కర.
1: బాల భాస్కర,
0: బాల భాస్కర.
1: అప్పుడు నేను పాట కట్టాను.
0: స్వామి
1: కవిత్వం చేసేది నేను.
0: భగవాన్ వాజ్ అన్ ఎక్సలెంట్ పోయిట్ ఇన్ దోస్ టైమ్స్.
1: కొనుడి కొనుడి బాల భాస్కర బాలకుల

0: பாட்டு.
1: This song goes on like this. Oh boy has come here. Buy that medicine, Bala Bhaskara.
0: Kadupuramu kallavapulu.
1: There may be
0: some cheti modulanu chedugunamundi. Ajagaruka poshana nundi. Atrupilla vyadula nundi. Ajinavire chanamula nundi. Annitikini idi bhagavunandi. Balakulara randi balakulara.
1: Bala Bhaskara is the correct medicine for all joint pains, the back aches, and for constipation, indigestion. And Kottesh Sumana wanted that his name also to be included in the song.
0: అక్కడ ఇంకొక అంగం కట్టేసేసినాను. అది ఎక్కడ అని అడిగేరన్నా.
1: If you ask where this medicine is available,
0: అందరికీ తెలిసినదేనన్నా.
1: That shop is known to everybody.
0: అదిగదిగో కొట్టేసి సుబ్బన్న.
1: There is the shop of Kottesh Subbanna where this Bala Bhaskara medicine is available.
0: Anta cheppi idi evaru chesaru ani adugutaru prashna.
1: People will ask the manufacturer details.
0: Aa vidhanga anni rasi ichchedapudiki ayana chaala aanandam ayipoyi rendo dinamey athra angallo unnatundi mandulantha ayipoyinayi.
1: Because of this song the whole stock was exhausted the very next day.
0: Appudu ayana vachi naaku oka ana ichchadu.
1: Kottesh Subbanna came to Bhagwan and paid one anna.
0: Kani nayana Raju, nee valla na angalatta baaga kharcha ayipindi.
1: He said, Raju, because of you, there are very good sales, business.
0: Ani thalaku oka rupayi oka ana ichadu.
1: And he gave him one anna.
0: Aa ana tho nenu rendu dosalu tinnanu.
1: With one anna, he ate two dosas.
0: Brahmabai kuda rendu dosalu ichanu.
1: And he gave two dosas to father.
0: Ayana kuda bhujinchadu.
1: And he too ate.
0: నీ ఉండేటువంటివన్నీ కట్టుకో పోదామన్నాడు.
1: అండ్ హిస్ ఫాదర్ వాంటెడ్ హిమ్ టు ఫాలో హిమ్ అండ్ లీవ్ ద ప్లేస్.
0: నేను పోలేను.
1: స్వామి డిడ్ ఫాలో హిమ్.
0: వారికి కష్టం వచ్చినట్టు సమయంలో నేను రావటం చాలా మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు లీవ్ ది ప్లేస్ వెన్ పీపుల్ ఆర్ హావింగ్ డిఫికల్ట్ టైమ్.
0: పంపించాను.
1: అండ్ సో హీ వాంటెడ్ ద ఫాదర్ టు గో హిమ్సెల్ఫ్.
0: ఆయన కూడా అన్నాడు, కంటి నీరు కార్చాడు.
1: హీ వాజ్ ఆల్సో షెడ్డింగ్ టియర్.
0: నాయన, ఎవరు చిన్నవారంతా పెద్దవారికి ఇలాంటి బోధవాక్యాలు ఎవరు చెప్పరు.
1: No youngster, a tiny tot, would ever teach the elders like this.
0: ఎంత గొప్ప గుణం నాయన నీది.
1: What a noble quality you have.
0: నీవు నాకు గుణాన్ని నేర్పుతున్నావా.
1: You are teaching me the virtues.
0: నాకు మంచి మార్గం బోధిస్తున్నావా.
1: You are teaching me the correct path.
0: ఆ మంచితనమే నిన్ను కాపాడుతుంది.
1: And the very goodness will take care of you.
0: అని చెప్పి ఆయన వెళ్లిపోయాడు.
1: So saying the father left.
0: అక్కడ పోయినప్పటి నుంచి దిన్నము ఏదో టెలిగ్రామ్ ఇచ్చేది.
1: And having gone there, he gave telegram every day.
0: You tachame bail derra, tachame bail derra.
1: And he gave telegram every day asking him, start immediately.
0: Pakkana aa dosalayama anni ememo cheppindi.
1: Because the lady made all sorts of complaints.
0: Avanni athana manasulo cherukoni chaala baadha padutunnadu.
1: Because of all the complaints made to the father, he kept them in his mind.
0: Nenu baagunnanu baagunnanu ani vaaru cheppanu.
1: And Swami also replied, I am fine.
0: ee lopala rendu moodu dinalu ayipoyindi andaru challabaddaru.
1: 2 days passed and all are pacified, calm.
0: Naaku kuda parikshalu vachinayi.
1: And it was examination time.
0: Neenu aa pariksha time lo modalu pettipovadam manchidi kaadu.
1: And it's not possible to leave the place because of approaching exam.
0: Naaku aa pariksha samayamlo kuda nu edanti varu naaru snehitulu.
1: What kind of friends he had?
0: Pillalu manchi snehitulni teesukovali meeru.
1: Boys, you know that you should have good friends.
0: నాకు రమేష్ పరేష్ అని ఇద్దరు డెస్క్ పైన ముగ్గురు కూర్చునేవాళ్ళం మేము.
1: హి హస్ గాట్ డెస్క్ మేట్స్ రమేష్ అండ్ పరేష్, టూ ఫ్రెండ్స్.
0: రమేష్ ఒకవైపున పరేష్ ఒకవైపున నేను మధ్యలో ఒకరాదు.
1: రమేష్ ఆన్ వన్ సైడ్, పరేష్ ఆన్ అదర్ సైడ్. స్వామి
0: వాళ్ళకి నోరు ఒక పదం కూడా రాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే కెనాట్ స్పీక్ ఎనీథింగ్, దే డోంట్ నో ఎనీ సబ్జెక్ట్.
0: అవన్నీ వాళ్ళు చెప్పారు, మీకు వచ్చినటువంటి క్వశ్చన్ అంతా నేను రాసిస్తాను, పిలుచుకోండి.
1: ఆమె సార్, డోంట్ వరీ, ఐ విల్ ఆన్సర్ ఇన్ యువర్ బిహాఫ్, డూ నాట్ వరీ.
0: ఎగ్జామినేషన్ హాల్ లేకపోయాము.
1: దే ఆల్ వెంట్ టు ది ఎగ్జామినేషన్ హాల్.
0: వాడి నంబర్ ఒకటి, నా నంబర్ ఒకటి, ఇంకో వాడి నంబర్ ఒకటి.
1: ద నంబర్స్ ఆర్ డిఫరెంట్. వన్ నంబర్ ఇస్ వన్ వే అండ్ అనదర్ నంబర్ ఇస్ పుట్టో.
0: ఒక నంబర్ కు ఒక నంబర్ కు ఏం సంబంధమే లేదు.
1: దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ వన్ నంబర్ అండ్ అనదర్.
0: నేను ఈ కోసంలో కూర్చుంటే వాడు ఆ కోసంలో కూర్చునేవాడు.
1: వన్ క్లాస్మేట్ సిట్స్ ఇన్ వన్ కార్నర్ అండ్ స్వామి ఇన్ అనదర్ కార్నర్.
0: సరే, ఇంకేం నాకు తాను చెప్పేటువంటిది కూడా మాకు చిక్కడం లేదే అని బాధపడిపోతూ వచ్చున్నారు.
1: దేర్ ఇస్ నో ఛాన్స్ ఈవెన్ టు కన్సల్ట్ ఆర్ విస్పర్ ఆర్ ఎక్స్చేంజ్.
0: అప్పుడు నేను ఒక పని చేశాను, చేయరాని పని చేశాను.
1: అండ్ స్వామి డిడ్ వన్ థింగ్ విచ్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ డన్.
0: నా క్వశ్చన్ పేపర్ అంతా రాసేసేసాను.
1: స్వామి ఆన్సర్డ్ ది హోల్ పేపర్.
0: One handwriting మాదిరిని నేను రాశాను.
1: అండ్ అగైన్ అనదర్ షీట్ హీ రోట్ ది ఆన్సర్
0: వాడి సిగ్నేచర్ నేను రాశాను.
1: అండ్ హీ ఆల్సో పుట్ హిస్ సిగ్నేచర్
0: రెండో వాడి పేరంతా కూడాను వాడి హ్యాండ్ రైటింగ్ అంతా నేను రాశాను.
1: అనదర్ షీట్ ఆల్సో హీ రోట్ లైక్ దట్ వాడి పేరు రైటింగ్
0: మూడు పేపర్లు కొనిపోయి ఆ టేబుల్ పైన పెట్టాను.
1: ఆల్ ది త్రీ పేపర్స్ ఆర్ కెప్ట్ ఆన్ ద టేబుల్.
0: మీరంతా రాని ఇంకా నా వెంట ఇంకేం అక్కడ ఉండాలి అక్కర్లేదు.
1: అండ్ నథింగ్ నీడ్స్ టు బి ఫాలోడ్ దేర్.
0: ఆ విధంగా చేసి వచ్చేటప్పటికి మూడవ దినము రిజల్ట్స్ వచ్చేసేసింది.
1: అండ్ ద రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్ ఆన్ ద థర్డ్ డే.
0: ఈనాటి వల్ల నెలల కొద్ది పెట్టేటువంటి వాడు కాదు.
1: దేర్ వాజ్ నో డిలే ఫర్ మంత్స్ యాజ్ వీ ఫైండ్ టుడే.
0: తక్షణమే రిజల్ట్స్ వచ్చినాయి.
1: రిజల్ట్స్ ఫర్ పబ్లిష్డ్
0: ఇమీడియట్లీ. రిజల్ట్స్ వచ్చేసరికి త్రీ ఫస్ట్ క్లాస్.
1: ఆల్ ది త్రీ స్టూడ్ ఇన్ ఫస్ట్ క్లాస్.
0: నేను, రమేష్, పరేష్ ఈ ముగ్గురు కూడా ఒకటి ఫస్ట్ క్లాస్.
1: స్వామి రమేష్ అండ్ పరేష్ స్టూడ్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్.
0: నేను ఏది రాశానో అట్లనే దాంట్లో కూడా ఉంటుండాలి.
1: Adjust what Swami has written.
0: నమ్మడానికి వీల్లేదు.
1: Is that possible?
0: Hand writing one day.
1: Hand writing is of their own.
0: వాడు ఎక్కడో కూర్చొని ఉన్నాడు.
1: One sits in another corner.
0: వాడికి 108 అని వాడికి నంబర్ వచ్చేస్తే.
1: And when his number is 108.
0: నాకు 6 అని ఒక నంబర్ వచ్చేస్తే.
1: Swami's number is only 6.
0: ఇంత వ్యత్యాసాలుగా కలుగుతున్నాయి.
1: And that is the
0: కాబట్టి కాపీ కొట్టారని ఇప్పుడు నువ్వు ఎవరు చెప్పుకోరు?
1: How can you say that they copied?
0: ఎవరు చెప్పడానికి?
1: Nobody can say.
0: అదంతా కూడా టీచర్ మహబూబ్ ఖాన్ బాగా తెలుసు.
1: మహబూబ్ ఖాన్ ద టీచర్ నోస్ ప్రెటీ వెల్ వాట్ హ్యాపన్.
0: ఆయనకు ఈ పిల్లలకంతా కూడా ఈ రాజు సహాయం చేస్తున్నాడు అని తెలుసు.
1: హీ నోస్ దట్ రాజు హెల్ప్ దోస్ టూ బాయ్స్.
0: మేము బయటకు వచ్చేటప్పటికే ముగ్గురిని పట్టుకున్నారు ఒకే ఇది అందరూ ఏడ్చటము.
1: ఆల్ ది త్రీ బాయ్స్ కేమ్ అవుట్ పీపుల్ స్టార్టెడ్ దెన్ షెడ్డింగ్ టియర్స్ ఆఫ్ జాయ్ ఇన్ ఎక్స్టసీ.
0: ఈ విధంగా వాళ్ళకు కూడా ఆనందం ఇచ్చి.
1: And people were very happy.
0: ఆ లీవ్ లోపల నేను పుట్టపర్తికి వచ్చేసేసాను.
1: అండ్ మీన్ టైమ్ స్వామి రీచ్డ్ పుట్టపర్తి.
0: అప్పుడు ఆ పిల్లలు కూడా మేము ఇంటి దగ్గర పోయి మనం ఏం చేసేది?
1: ద బాయ్స్ ఆల్సో థాట్ వాట్ ఈస్ దట్ వీఆర్ సపోజ్
0: రాజు మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం అని ఒకే వెంటబడ్డారు.
1: బోత్ ది బాయ్స్ సెడ్ వీ విల్ ఫాలో యూ వాట్ ఈస్ దట్ వీ డూ లీవింగ్ యూ హియర్.
0: సరే వచ్చి నన్ను అక్కడ దింపి మీరు రండి.
1: Swami, you follow me. You drop me there and back, be back to your place.
0: ఈ విధంగా కాలమంతా విద్యార్థి సమయంలోపల ఎంత పవిత్రమైనటువంటిగా చేసేది.
1: That's how Bhagavan spent his student days, highly sacred way.
0: స్నేహితులు కూడా ఒక్క తప్పు కూడా చెప్పలేదు.
1: There was no mistake at all at that time.
0: వాడు ఏదైనా తప్పు చేస్తే దాన్ని సర్దిద్దేటువంటి పని నాది.
1: And Swami always corrected his classmates whenever they committed a mistake.
0: ఈ విధంగా చేసుకుంటూ మాటలు కూడా చాలా మృదువుగా మాట్లాడేటువంటి వాడిని.
1: Swami always spoke softly and gently.
0: ఎవరికి వినిపించలేదు.
1: And nobody could hear.
0: ఈ విధంగా చేసుకుని నేను పుట్టపర్తికి వచ్చాను.
1: And then Bhagavan reached పుట్టపర్తి.
0: పుట్టపర్తికి వచ్చేటప్పటికి
1: having reached there
0: నాకంతా జబ్బు వచ్చింది.
1: And Swami fell sick.
0: ఏమి జబ్బు?
1: What sickness?
0: అనగా చెడిపోయిందండి అందరు కూడా అనుకున్నారు.
1: People thought that he turned mad.
0: పిచ్చి పట్టింది రాజుకు అని.
1: People thought Raju turned mad.
0: నేను పిచ్చిగానే ఆడాను.
1: Swami also acted that way.
0: అంత ఎవరితో చెప్పుకోకుండా నేను మాట్లాడుకునేది నేను చదువుకునేది ఆ విధంగా చేస్తూ వచ్చాను.
1: వితౌట్ టాకింగ్ టు ఎనీబడీ స్వామి వెంట్ ఆన్ టాకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: ఇదంతా వచ్చేటప్పటికి ఊర్లో వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు అందరూ చేరి మంచి వైద్యుని దగ్గర తీసుకుని వెళ్ళాలి.
1: All people around in the neighborhood and the family members also wanted to take Swami to a doctor.
0: ఎక్కడెక్కడికో వెళ్ళారు.
1: They went on searching.
0: ఒక శస్త్రవైద్యుని దగ్గరికి వెళ్ళాడు.
1: They went to a good doctor.
0: శస్త్రవైద్యుడు.
1: A surgeon. శస్త్రవైద్య.
0: ఆయన దగ్గరికి పోయేటప్పటికే ఆయన మెత్తగా నా తలంతా కొరిగేశాడు.
1: And with a knife, a shave in his head.
0: చేసి ఇంటు మాదిరి గీశాడు.
1: And he has put into mark on the head with a knife.
0: ఆ ఇంటు మాదిరి గీసి నాలుగు వైపులా ఆ చర్మాన్ని బట్టి లాగాడు.
1: And he has taken out the peeling out of the marks on the head.
0: రక్తం కారుతూ ఉండాలి.
1: And the heavy bleeding at that time.
0: దానిపైన సన్న నిమ్మకాయ రసం పోశాడు.
1: అండ్ హీ అప్లైడ్ లైమ్ జ్యూస్ ఆన్ ది వుండ్.
0: అన్ని పూసేటప్పటికి మంట.
1: అండ్ ఇట్స్ బర్నింగ్ సెన్సేషన్.
0: కానీ నేను దానికి ఏమి యోచన చేయలేదు.
1: అండ్ ఫామీ వాజ్ నాట్ వరీడ్ అబౌట్.
0: నేను నవ్వుకుంటూనే ఉన్నాను.
1: హీ వాజ్ స్టిల్ స్మైలింగ్.
0: ఏమి ఇంత మంటలో కూడా నవ్వుతూ ఉన్నాడే, వీడికి ఇంకా ఇది చేయదని కనులకంతా లేనిపోయిన పెద్ద పెద్ద కాటకం అంతా వేశాడు.
1: హౌ ఇస్ ఇట్ ఇన్ స్పైట్ ఆఫ్ ద పెయిన్ హౌ ఇస్ దట్ హి స్టిల్ స్మైల్
0: ఇన్ని హింసలో పెట్టాడు
1: ఆల్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్
0: ఇన్ని హింసలో పెట్టాడు
1: అండ్ అప్లైడ్ సో మెనీ ఆయింట్మెంట్స్.
0: అప్పుడు నా వెంట ఆ వెంకమ్మ ఒకటి వచ్చింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ వెంకమ్మ హూ వాస్ బై హిస్ సైడ్.
0: ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా వెంకమ్మ నా వెంట ఉండాలి.
1: వెంకమ్మ గారు ఫాలోడ్ వేరే ఎవర్ స్వామి వెన్.
0: నువ్వు పోవద్దమ్మా అని బ్రహ్మ ఎంత చెప్పినా గానీ నేను వినను.
1: Though parents said not to follow.
0: సత్యం దగ్గరే ఉండాలా.
1: She has decided to follow Swami.
0: ఎప్పుడు నా వెంట ఆయమంతా అన్ని పాపం అన్ని నాకు అన్నం చేసేది పెట్టేది ఇట్లు చేస్తున్నది.
1: She was attending on Swami throughout her life.
0: కనుక ఆ విధంగా గడుపుకొని ఆమె వచ్చి గృహమ్మబాయి దగ్గర వచ్చి, నాన్న ఇవంతా ఇక్కడ చేయించకండి, ఒకటి చేయించకండి, అన్ని చాలా బాధపడుతున్నాడు, అన్ని కఠినమైనటువంటి చర్యలు అంతా చేస్తున్నారు, మీరు తీసుకెళ్ళండి పుట్టవర్తి.
1: అండ్ వెంకమ్మ గారు రిపోర్టెడ్ ద ఫాదర్, నో నో మోర్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ దిస్ కైండ్, ద బాయ్ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ టెరిఫిక్ పెయిన్, ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ లైక్ దాట్.
0: తీసుకుని వచ్చారు.
1: And he was brought back.
0: అప్పటి నుంచి అన్ని మామూలుగా రావటం పోవటం జరగటం.
1: అండ్ దేర్ ఆఫ్టర్ ద రెగ్యులర్ రొటీన్ వాస్
0: పడిపోవటము, తర్సిలే బాబా వచ్చాడని బాబా క్వశ్చన్స్ అంతా ఆన్సర్స్ అంతా వేయటము, ఈ రకంగా అంతా ప్రారంభమైంది.
1: అండ్ దే స్టార్టెడ్ దీస్ థింగ్స్ ఆన్ థర్స్డే. హీ యూజ్ టు ట్రావెల్ బియాండ్ ద బాడీ లాఫ్ అండ్ ట్రైంగ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్.
0: కొరిగినటువంటి తల కొరగటం, మరి తరువాత నేటి వరకు ఒక కత్తి గాని కత్తి గాని తల పైన పెట్టలేదు.
1: It was only on that day. With the shaven head, it was done on that day. Right till this day, no hair cut whatsoever.
0: Evi cut cheyaledu.
1: No cut whatever.
0: Evi shave cheyaledu.
1: And it is not never shaved.
0: Andaru evaru cut chestunnaremo ani anukuntaru.
1: People may think you may have hair cuts.
0: Eppudu ledu.
1: No, anytime.
0: Atane penchukuntu vastunnaru.
1: While he was having the mop of hair.
0: ఆ విధంగా చేసుకుని
1: సో డూయింగ్
0: 70 సంవత్సరం నేను గడిపాను.
1: 70 లాంగ్ ఇయర్స్ ఈ స్పెంట్.
0: 70 పెట్టుకుని రేపు వచ్చి దీనికి 79.
1: ది కమింగ్ బర్త్డే భగవాన్ ఈస్ గోయింగ్ టు 79.
0: కానీ ఆ 79 ఎక్కడ కూడా అధిక మాసాలు అంతా వచ్చాయి, 80 అవుతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ క్యాలెండర్ యూ ఇట్ అమౌంట్స్ 80 ఇయర్స్.
0: దానివల్ల 90 వచ్చేసేసినట్టు.
1: And then you'll also see Swami's 90th birthday.
0: ఇప్పటి వరకు కూడా నువ్వు పళ్ళు గాని కళ్ళు గాని ఏ ఒక్కటి కూడా నాకు పోలేదు.
1: His eyes are very clear. The teeth are perfect at the age of 79.
0: నేను ఈ కాళ్ళతో నడుస్తూ ఉంటుంటే పిల్లలంతా పరిగెత్తేవాళ్ళు.
1: In those days when Swami used to walk, boys used to run after him.
0: ఇప్పుడు కూడా నేను నడుస్తాను.
1: Even now Swami can walk.
0: కానీ డాక్టర్లు పెట్టినటువంటివి ఇది నాకు నియమం.
1: But doctors insisted that he should not walk.
0: Endukante ikkada operation chesaru padinappudu.
1: Because as the leg was operated.
0: Daniki taginatvanti naram ekkada chikkaledu.
1: As they could not get the proper nerve.
0: Adi avasaramu.
1: And so it's necessary.
0: Kabatti edi cheyalani akkada oka chinna rod petti anni kuttesesaru.
1: Some rod was kept there at the time of the surgery.
0: Dani valla aa rod unta valla నేను త్వరగా నచ్చడానికి వీల్లేదు.
1: బికాస్ ఆఫ్ ద రాడ్ పుట్ ఓవర్ దేర్ అట్ ద టైమ్ ఆఫ్ సర్జరీ హీ కెనాట్ వాక్ ఫ్రీలీ.
0: అయితే నా కార్యమంతా నా కర్తవ్యాలంతా నేను చేసుకుంటున్నాను.
1: యట్ ద డైలీ రొటీన్ గోస్ ఆన్ అండ్ గోస్ ఆన్.
0: ఏ ఒక్కటి కూడా నేను మానలేదు.
1: నథింగ్ ఈస్ గివెన్ అప్, నథింగ్ స్టూడ్ ఇన్ హిస్ వే.
0: వచ్చిన వారికి అందరికీ ఇంటర్వ్యూస్ చేస్తున్నాను.
1: ఇంటర్వ్యూస్ ఆర్ గ్రాంటెడ్ టు ఆల్ దోస్
0: పీపుల్ ఇవ్వాల్సినటువంటి ఇచ్చేస్తున్నాను.
1: అండ్ భగవాన్ అడ్వైజర్స్
0: తిరగాల్సినంత తిరుగుతూనే ఉన్నాను.
1: స్వామి ఇస్ జస్ట్ మూవింగ్ అబౌట్.
0: వారికి ఏ విధమైనటువంటి ఆటంకమే చేయలేదు.
1: నో ఆబ్స్టకల్, నథింగ్ హాస్ కమ్ ఇన్ ది వే.
0: ఇంకా ఇవన్నీ చెప్పాలనుకుంటే ఎంతో ఉండాలి.
1: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి టోల్డ్ టు యూ.
0: కనుక
1: దేర్ఫోర్
0: ఈనాడంతా నా చరిత్ర అంతా అష్టమి దినము.
1: టుడే ఈజ్ అష్టమి.
0: కానీ ఈ విధంగా దేహాన్ని నేను పాడు చేసుకోకుండా దేహాన్ని కాపాడుకుంటూ అన్ని విధాలా వస్తున్నాను.
1: స్వామి కెప్ట్ హిస్ బాడీ ప్యూర్ పర్ఫెక్ట్ అండ్ క్లీన్, హాస్ బీన్ మెయింటైనింగ్ హిస్ బాడీ టిల్ దిస్ డే.
0: అందరూ అడిగేటువంటి వాళ్ళు, ఏమి ఎంత క్లీన్ గా ఉన్నాడు, స్నానాలు చేస్తారా, ఎవరు చేస్తారు, ఏం ఎంత అడిగేటువంటి వాళ్ళు.
1: పీపుల్ ఆస్క్ హిమ్ హౌ ఇస్ దట్ యువర్ సో క్లీన్ సో పర్ఫెక్ట్ వై.
0: నేను చిన్నపిల్లవాడిని, నాకు ఎవరైనా స్నానం చేయించడానికి
1: Am I a young boy? I don't need anybody to give me a bath.
0: యవ్వత్తు నన్ను స్నానం చేయించుకునేది.
1: I don't need any helper to take a bath.
0: కాబట్టి నా స్నానం నేను చేసుకుంటాను.
1: స్వామి టేక్స్ హిస్ ఓన్ బాత్ విత్
0: నేనే చేసుకుంటాను.
1: He attends to his own work.
0: ఈ విధమైనటువంటి దీనికోపల నా వెంట ఉన్నటువంటి వారికి కూడా బాధ పెడుతుంటాను.
1: స్వామి ఆల్సో టీచర్స్ ద సేమ్ లెసన్.
0: కానీ నేను వద్దన్న కూడా వారు నిలవరు పాపం.
1: దో స్వామి సేస్ నో దే డోంట్ కీప్ క్వైట్.
0: వారు నాకంతా సహాయం చేస్తూ వచ్చారు.
1: దే గో ఆన్ హెల్పింగ్ స్వామి.
0: అయ్యో బాబు నాకేదో పడి ఈ విధంగా అయిపోయింది, మీరెందుకు నిద్ర మేలుకోవటం, వద్దు మీరు పండుకోండి అంటుంటారు.
1: స్వామి వాంట్స్ దెమ్ టు గో టు స్లీప్. హి డజంట్ వాంట్ దెమ్ టు కీప్ అవేక్.
0: కనుక ఈ విధంగా నేను చేసుకుంటూ ఈనాటి వరకు నేను వస్తూనే ఉన్నాను.
1: స్వామి హాస్ బీన్ స్పెండింగ్ టైమ్ టిల్ దిస్ డే.
0: రేపు ఎల్లుండి ఈ యొక్క రెండు కూడాను నవమి దశమి.
1: టుమారో నవమి, ది డే ఆఫ్టర్ దశమి.
0: ఇంకా రేపు పురోహితుల దగ్గర పోవాలి, వాళ్ళకంతా కూడా చెప్పాలి, వాళ్ళతో అంతా చేయవలసింది అంతా చేయించుకొని తదుపరి మీ దగ్గరకు వచ్చేసేస్తాను.
1: దే ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి డన్ ఇన్ కనెక్షన్ విత్ యజ్ఞ అండ్ ద పురోహిత్స్ ఓవర్ దేర్.
0: నేను చెప్పాను కదా నా ప్రాపర్టీ ఏమిటి, నా పిల్లలే నా ప్రాపర్టీ.
1: వాట్ ఈస్ స్వామీస్ ప్రాపర్టీ? స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
0: ఈ స్టూడెంట్స్ నా ప్రాపర్టీ.
1: స్టూడెంట్స్ ఆర్ భగవాన్స్ ప్రాపర్టీ.
0: వారందరూ ఆనందంగా ఉంటే నేను ఎంతైనా ఆనందంగా ఉంటాను.
1: If students are happy, Bhagavan is happy.
0: Kani enta kaalam ainappudiki meeru ee namasmaranam maatram manakandi.
1: Never, never give up singing the glory of God. Namasmar
0: bhajana bina sukh shanti nahi. Hari bhajana bina sukh shanti nahi.

شب و در شب اینا جان نهی دیا در مدینا ست کر مستحی بھگوان بنا کوئی

0: బుద్ధిశక్తి పరాక్రమం ఉత్సాహం. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం షడేతి యతి తిష్టంతి తత్ర దేవ సహాయకృతం. ఏ రంగమునందైనను, ఏ కాలమునందైనను, ఏ మానవుడైనను ఈ సత్సంపత్తితో కూడినటువంటి యొక్క ఆరు గుణములు కలిగినటువంటి వాడు సర్వత్రా విజయమునే సాధిస్తాడు.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇఫ్ హెస్ గాట్ ఆల్ దీస్ సిక్స్ ఎసెన్షియల్ క్వాలిటీస్.
0: ఈ షడ్గుణములే మానవుని సకలేశ్వర్య సంపన్నునిగా గావిస్తుంది.
1: దీస్ ఆర్ ది సిక్స్ క్వాలిటీస్ దట్ మేక్స్ మ్యాన్ ఎగ్జాల్టెడ్ విత్ ఆల్ ది ప్రొస్పెరిటీ.
0: ఈ షడ్గుణములు కలిగినటువంటి మానవుని సర్వ విజయములు కూడా వరిస్తుంది.
1: ద మ్యాన్ విత్ దీస్ సిక్స్ క్వాలిటీస్ ఈజ్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
0: అయితే ఈ సద్గుణములకు అనేక విధములైనటువంటి అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: However, for these six qualities, there are certain obstacles on the way.
0: విద్యార్థికి మధ్య మధ్య పరీక్షలు ఏ విధంగా అడ్డు తగులుతుందనో అదే విధంగానే ఈ షడ్గుణములు యందు కూడాను పరీక్షించే నిమిత్తమై అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: Just as student faces examinations, we also face the test as we achieve these six qualities.
0: ఇది తమ యొక్క భవిష్యత్తునకు ఉన్నత సోపానమనే భావించాలి.
1: One has to consider a step on the ladder leading to the future.
0: ఈ యొక్క అడ్డులే కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, నిందలు, నిష్ఠూరములు ఇలాంటి కొన్ని అవాంతరమైన బాధలు మనకు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: The obstacles such as loss, the pain, the blame, these are the obstacles that come on the way.
0: వీటినన్ని కూడాను ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని దానిని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోవలసి వస్తుంది.
1: One has to resist with all the courage and faith.
0: విద్యార్థులయందు ఆత్మవిశ్వాసము అత్యవసరమైనది.
1: Students need essentially self-confidence.
0: ఈ ఆత్మవిశ్వాసమే లేకుండా ఈ సద్గుణములైనటువంటి సంపత్తి మనము అందుకోలేము.
1: Without the self-confidence, one cannot have these six qualities.
0: కాని ఆత్మవిశ్వాసము ప్రతి మానవునికి ప్రాణ సమానం.
1: Therefore, self-confidence is the life breath of every man.
0: ఈనాటి విద్యార్థులయందు ఈ ఆత్మవిశ్వాసమును కోల్పోయి కేవలం భౌతికము, లౌకికము, ప్రాకృతమైనటువంటి యొక్క విషయవాసనయందు తాను ప్రవేశించి అశాంతికి గురి అయి కేవలము అనేక అవస్థలను అందుకుంటున్నాడు.
1: బట్ ద స్టూడెంట్ టుడే ఈజ్ క్యారీడ్ అవే బై ఫిజికల్ వరల్డ్లీ ఫ్లీటింగ్ ప్లెజర్స్ అండ్ ఈజ్ రెస్ట్లెస్.
0: కనుక ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకుని అన్నింటికి దైవం కలదనేటువంటి యొక్క విశ్వాసంతో మనము జీవితంలో ప్రవేశించాలి.
1: Therefore, we have stepped into our life with self-confidence that there is God with us.
0: విశ్వామిత్రుడు భుజబలమును, బుద్ధిబలమును, అస్త్రబలమును ఆధారం చేసుకుని దైవబలంతో జీవించుతున్నటువంటి యొక్క వశిష్ఠుల వారిపైన యుద్ధమునకు పూనుకున్నాడు.
1: విశ్వామిత్ర, బేస్డ్ ఆన్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ హిస్ ఆర్చర్ అండ్ ఇంటెలిజెన్స్, హీ వాజ్ రెడీ టు ఫైట్ విత్ వశిష్ఠ.
0: కానీ కడపటికి సత్యాన్ని గుర్తించి దైవబలమే నిజబలము, ఆత్మబలమే నిజబలము అని విశ్వసించి ఈ భౌతిక బలమును త్యజించి తాను తపస్సును కేగాడు.
1: బట్ వాట్ హ్యాపెన్ అల్టిమేట్లీ, హీ కుడ్ నో ద డివైన్ స్ట్రెంగ్త్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్పిరిట్ వుడ్ ఓన్లీ అల్టిమేట్లీ స్టాండ్ అండ్ దెన్ లెఫ్ట్ ద ప్లేస్ to penance.
0: ఈ లౌకిక బలములు కేవలం బలములు కాదు, దుర్బలములే.
1: The physical strength is no strength at all. It is weakness.
0: ఈ ప్రాప్తమైనటువంటి శక్తులు అన్ని కూడాను నిశ్శక్తులే.
1: The physical power is no power, it is weakness.
0: ఈ భౌతికమైనటువంటి యొక్క సంపదలు అన్ని కూడాను కేవలం అశాశ్వతములే.
1: The worldly pleasures are temporary.
0: ఇలాంటి వాటి మానవుడు ఈనాడు అరులు చాచి తన యొక్క దివ్య శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
1: But man is after these fleeting pleasures and is forgetting his divine immanent strength.
0: కనుక విద్యార్థులు ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకుని ప్రతి ఆట యందు, ప్రతి పాట యందు, ప్రతి మాట యందు కూడాను తమ యొక్క దివ్య శక్తిని బహిర్గతం గావించుకోవాలి.
1: Therefore students will have to develop the self confidence and express divinity in every game, in every song and every word they utter.
0: అయితే కొన్ని సమయములందు, సందర్భములందు తన యందు దాగి ఉన్నటువంటి యొక్క బలహీనత అప్పుడప్పుడు పైకి వస్తుంటాది.
1: However at times, on certain occasions, the inner weakness expresses out.
0: అదే మానవుని యొక్క బలహీనత.
1: That is the weakness of man.
0: కష్టములకు లొంగిపోవటము, దుఃఖములకు విచారించటము, బాధలను ఓర్చుకోలేకపోవటము, ఇవన్నీ కూడా కేవలము మానవుని యందు దాగినటువంటి యొక్క బలహీనతలే.
1: The inner weakness of man lies in not able to bear the suffering, not able to contain the misery, not able to bear the pain.
0: దీనికి ఏమాత్రం కూడాను మనం భయపడకూడదు.
1: We should not be afraid of anything.
0: Be fearless.
1: Be fearless.
0: ఆ విధమైనటువంటి ధైర్యంతో, సాహసంతో దానిని మనం ఎదుర్కొన్నప్పుడు అన్నింటి ఎందు కూడాను మనము విజయాన్ని సాధిస్తాం.
1: When we face all these things with the courage and valor, you are bound to be successful.
0: కాన మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని అన్ని రంగములు ఎందు కూడాను మనం ప్రవేశించి విజయాన్ని సాధిస్తూ రావాలి.
1: Therefore we should develop the self confidence and come out victoriously in every field.
0: అయితే మానవునికి ఈ సద్గుణముల వల్ల కలిగేటువంటి యొక్క లాభం ఏమిటి?
1: However, what is the profit that one gets out of these six qualities?
0: ఈ సద్గుణముల వల్ల అనేక విధములైనటువంటి యొక్క భౌతిక సుఖములు, ఆధ్యాత్మిక సుఖములు కూడాను పొందగలుగుతాం.
1: With the virtue we'll have the physical pleasure and also spiritual profit.
0: ఆత్మవిశ్వాసం అనేటువంటిది తనను తాను ఉద్ధరించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే కాని ఏ లోకమునో, ఏ ప్రపంచమునో, ఏ సమాజమునో ఉద్ధరించేటువంటి నిమిత్తం కాదు.
1: Self confidence, self thought, the self emancipation, not for the society or for the world by and large.
0: కత్తిని రాతిపైన రుద్దుతూ వచ్చినప్పుడు కత్తి పదుని నిమిత్తమై రాతిని రుద్దుతున్నామే కాని రాతిని మునుపు చేసే నిమిత్తం కాదు.
1: The knife is sharpened against the touch stone, not to smoothen this stone. It's only for the benefit of the knife.
0: కనుక తమ తమ సద్గుణములంతే కూడాను తమను ఉద్ధరించిన నిమిత్తమై సద్గుణములు పోషించుకోవాలి.
1: Therefore one has to foster virtue for self emancipation.
0: ఈ సద్గుణములు కంటికి రెప్పల వలె, నోటికి పండ్ల వలె, రెండు చేతుల వలె, రెండు కాళ్ల వలె, ఒకదానిని ఒకటి సమన్వయం కావించుకుని.
1: The qualities, virtues are like that of an eyelid, like the teeth in our mouth, like hands and legs.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై మానవు యొక్క జీవితం ఏర్పడినదని సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: They should work in perfect harmony and coordination so that we would lead an ideal life.
0: కనుక సద్గుణములనేటువంటిది కేవలం ఒక సుఖమును చేకూరుతుంది.
1: Therefore virtues give us happiness.
0: అయితే ఈ సుఖమును కూడాను మనం చెల్లించవలసినటువంటి యొక్క విలువను మనం చెల్లించాలి.
1: However, we have to pay the price for this happiness we get.
0: అది ఆ యొక్క విలువైనటువంటి యొక్క ధనం ఏమిటంటే మన క్రియాశీలత.
1: Therefore, the wealth lies in the spirit of our action.
0: Spirit of action.
1: The spirit of action.
0: Spirit of work.
1: Spirit of work.
0: అనగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మనం నిజమైన సుఖాన్ని పొందగలుగుతున్నాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వెన్ వీ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ వెల్ వీల్ హ్యావ్ ట్రూ హ్యాపీనెస్.
0: అయితే ఈ సుఖములు రెండు రకములుగా ఉంటుంది.
1: హౌఎవర్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్లెజర్.
0: ఎట్టి సుఖములు?
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్?
0: అసుఖము, సుఖము.
1: వన్ ఈస్ మిసరీ, అదర్ ఈస్ హ్యాపీనెస్.
0: అయితే నిత్యమైనటువంటి సుఖాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదట విలువను కట్టాలి, తర్వాత సుఖాన్ని అందుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో ది ఎటర్నల్ హ్యాపీనెస్ we should know its value and try to attain.
0: Anaga kartavyanni nirvartinchali tadupari dani yokka phalithanni manam aashinchali.
1: It only means we have to discharge your duty and responsibility and expect the reward thereafter.
0: Kani ee naadu kartavyanni nirvartinchaga phalithamunu maatrame aashisthunnamu.
1: But today we don't discharge your duty but we want the reward.
0: Idiye asukhamu.
1: This is asuka or misery.
0: దీని వేళ తదుపరి ఇస్తున్నాం మనము. ముందుగానే వెల ఇచ్చి ఆ సుఖాన్ని మనం పొందాలి.
1: In fact, you have to pay the price first and then attain happiness.
0: ముందుగా ఇచ్చేటువంటి వెల కర్తవ్యమే.
1: The price that is paid earlier is one's own duty.
0: మన కర్మలను మనం చక్కగా ఆచరించాలి.
1: We have to do our duty well.
0: అప్పుడే మనకు ఆశించినటువంటి సుఖము మనకు ప్రాప్తిస్తుంది.
1: Then only you will have expected happiness out of it.
0: ప్రతి మానవుడు కూడాను కర్తవ్య నిమిత్తమై జన్మించినాడే కాని ఫల నిమిత్తమై జన్మించలేదు.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ బోర్న్ టు డిశ్చార్జ్ ద డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ఇన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎ రివార్డ్.
0: మానవునికి జీవితంలో ఎట్టి రైట్ కూడా లేవు.
1: మ్యాన్ హ్యాస్ నో రైట్ ఇన్ హిస్ లైఫ్ టైమ్.
0: కానీ కర్తవ్యమే తన యొక్క యోగము.
1: హిస్ డ్యూటీ ఇట్ సెల్ఫ్ ఇస్ యోగ.
0: కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోయినప్పుడు మన యొక్క రైట్ మనకు ప్రాప్తిస్తూనే వస్తుంది.
1: వెన్ వన్స్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ, యుల్ గెట్ యువర్ ఓన్ రైట్ ఆటోమేటికల్లీ.
0: కానీ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని రెండుగా మనం భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ టూ
0: ఎస్పెక్ట్స్. రెస్పాన్సిబిలిటీ మాత్రం విసర్జిస్తున్నాము, రైట్ కు మాత్రమే ఫైట్ చేస్తున్నాము.
1: వి గివ్ అప్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఫైట్ ఫర్ ద రైట్.
0: రెస్పాన్సిబిలిటీ నువ్వు ఆక్రమించు, రెస్పాన్సిబిలిటీ నువ్వు సరైన దృష్టిలో ఉంచుకో, నీ రైట్ నీకు తప్పక దాబిస్తుంది.
1: కీప్ ఇన్ వ్యూ యువర్ రెస్పాన్సిబిలిటీ, దెన్ యుల్ గెట్ యువర్ రైట్.
0: కనుక విద్యార్థులారా, మొట్టమొదట మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి.
1: స్టూడెంట్స్ ఫస్ట్ డూ యువర్ డ్యూటీ.
0: డ్యూటీ ఈజ్ గాడ్.
1: డ్యూటీ ఈజ్ గాడ్.
0: వర్క్ ఈజ్ వర్షిప్.
1: వర్క్ ఈజ్ వర్షిప్.
0: కనుకనే మనము మన డ్యూటీని మనము నిర్వర్తించక కేవలం పరనిమిత్తమై మనము రాకులాడటము, ఇది కేవలం వెరితనమే.
1: Without doing your duty, if you anticipate the result and the reward, it is foolishness.
0: ఇట్టి కర్తవ్యాన్ని నిర్వర్తించే నిమిత్తమై మానవ జన్మ మనకు లభించింది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: మానవ జన్మ యొక్క అంతరాత్మ ఏమిటని గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ది మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఇట్టి పవిత్రమైన మానవ జన్మ ఎత్తి కూడాను ఇందులో సార్థకము గావించుకునేటువంటి మార్గాన్ని వెతుకక కేవలం అపవిత్రమయ్యేటువంటి కర్మల్లో మనము ప్రవేశించి జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
1: హావింగ్ టేకెన్ ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ ద హ్యూమన్ బర్త్, వీ గో అలాంగ్ ది అన్సీక్రెట్ పాత్ అండ్ వేస్ట్ అండ్ స్పాయిల్ అవర్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ యవ్వనం అనేటువంటిది స్థిరమైనటువంటిది కాదు.
1: స్టూడెంట్స్, యూత్ ఈజ్ నాట్ పర్మనెంట్.
0: కదిలిపోయే మేఘంలో వంటిది.
1: ఇట్స్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: అస్థిర

0: Life is temporary. Youth is temporary. Money is temporary. Wife and family, children are temporary. It is only truth and righteousness that are permanent.
1: ఈ సత్య ధర్మముల నిమిత్తమై మీ యొక్క విలువను మీరు సరైన రీతిలో మనం ఖర్చు పెట్టుకోవాలి.
0: We have to make use of our latent energy in proper way to safeguard truth and righteousness.
1: ఎలాంటి పరిస్థితి ఎందైనప్పుడు మనం దేనికి కూడాను వెలువక వెలుకంచ వేయక ధైర్యంతో సాహసంతో ఆత్మవిశ్వాసంతో ముందంజ వేయాలి.
0: Under any circumstances, don't fear anything. Proceed ahead with all the courage, confidence, fearlessly and
1: అప్పుడే మనం విజయాన్ని సాధించడం.
0: Then you'll certainly win.
1: ప్రతి మానవుడు కూడా తన కర్తవ్యం నందు విజయాన్ని సాధించాలని ఆశిస్తుంటాడు.
0: Every man wants to win in every field.
1: కానీ ఈ విజయం ఎట్లా మనకు లభ్యమవుతుంది?
0: How can you be successful?
1: సక్రమమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి.
0: You should follow the right path.
1: ప్రతి మానవునికి 5 మంది అడ్వైజర్స్ ఉన్నారు.
0: Every man has 5 advisors.
1: ఈ 5 మంది అడ్వైజర్స్ యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: We should know the nature of these 5 advisors.
1: ఎవరు?
0: Who are they?
1: ఎప్పుడు? ఎక్కడ? ఎట్లా? ఎందుకు? ఈ 5 మందిని మాత్రమే అడ్వైజర్స్ మనం తీసుకోవాలి.
0: We should take these 5 advisors who, where, why and when and how, and take them as advisors and conduct
1: ప్రతి కార్యములకు ముందు ఎవరు?
0: First who?
1: ఎందుకు?
0: Why?
1: ఎక్కడ?
0: Where?
1: ఎట్లా?
0: How?
1: ఎప్పుడు?
0: When?
1: ఈ 5 ప్రశ్నలు మనం చక్కగా వేసుకున్నప్పుడు సరి అయినటువంటి జవాబు మనకు ఆవిర్భవిస్తుంది మన నుండి.
0: When we put these 5 questions, you will get the correct answer.
1: కానీ ఈనాటి మానవుడు ఇట్టి అడ్వైజర్స్ యొక్క దీనిని మనం ఏమాత్రం కూడా ఎదురు చూడటం లేదు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎ ప్రాపర్ ఆన్సర్ టు దీస్ 5 questions.
1: ఈ అడ్వైజర్స్ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్ 5 advisors?
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదం అనే భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ది అడ్వైజర్స్ ఎస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఎవరో బయట ప్రపంచం నందు బయట అధికారులు ఎందు మనకు అడ్వైజర్స్ వెతకనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ అడ్వైజర్స్ from authority or
1: advisors mana ende untunnaru.
0: These advisors are within us.
1: Anduvallane angamuloni jangamu, jangamuloni sangamu, sangamuloni lingamu annaru.
0: Therefore it is said, it is only the body we find association, and there we find this awareness, the linga aspect.
1: Samasta sambandhamainatundi yokka angamulu endu kudanu divyamainatundi shaktito kudinatundi daivattam untundali.
0: In every limb of our body there is a divinity within latent.
1: Atani pere angirasudu ani peru.
0: The divinity in every limb of our body is called angirasa.
1: Prati angamulu kudanu rasa swaroopudai untatam chetane itaniki angirasudu ani peru.
0: As divinity is present in the form of essence, it's called angirasa.
1: Kanuka baitanu manam vetakanakkaredu bhagavantunni.
0: We don't need to search for God outside.
1: Neeve bhagavantudu.
0: You are God.
1: Nee ende unnadu bhagavantudu.
0: He is within you.
1: Ee shakti antayi kudanu bhagavat shaktiye.
0: All your energy is divine.
1: సర్వస్వం భగవంతుని యొక్క వరప్రసాదమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసం అనేటువంటి యొక్క ఉత్తమ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: యు షుడ్ డెవలప్ ద నోబుల్ ఫీలింగ్, వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఈ చదువు సంధ్యలు కానీ ఈ విద్యా విధానములు కానీ కేవలము భౌతిక జీవితమునకు పోషించే నిమిత్తం కాదు.
0: The education and education system and the procedure is not merely to carry
1: out the జీవితం అనేటువంటిది ఇందులో ఒక భాగం మాత్రమే.
0: Our living sustenance is only a part.
1: కానీ ఫండమెంటల్ శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది, తనను తాను తెలుసుకునేటువంటిది.
0: బట్ దేర్ ఇస్ వన్ ఫండమెంటల్ పవర్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
1: తనను తాను తెలుసుకున్నటువంటి వానికి సర్వము ఈజీగా సులభంగా తెలియగలుగుతుంది.
0: ద వన్ హూ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్.
1: తనను తాను తెలియనటువంటి వాడు ప్రపంచాన్ని ఏ రీతిగా తెలుసుకోగలడు?
0: ద వన్ హూ డస్ నాట్ నో హిస్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్టింగ్ టు నో?
1: తనను తాను సాధించుకోలేనటువంటి వాడు జగత్తును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హి కెనాట్ అచీవ్ కాంకర్ హిస్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు
1: బి ఓవర్ అదర్స్? ఈ ఆత్మజ్ఞానం అనే ఉద్ధరింపుకోలేనటువంటి మానవుడు బయట విజ్ఞానమును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హి కెనాట్ ఎమాన్సిపేట్ వర్క్ ఫర్ హిమ్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు వర్క్ ఫర్ అదర్స్?
1: ఈ విజ్ఞానమైనటువంటి ఆచరణలోనేటువంటిది వ్యక్తమైనటువంటి విజ్ఞానమే కదా.
0: దిస్ నాలెడ్జ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానం ఉంటే కూడా వివేకం లేకపోతే ఇది కేవలము నిరుపయోగమైనటువంటిది.
0: నాలెడ్జ్ వితౌట్ డిస్క్రిమినేషన్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానంతో పాటు వివేకము, వివేకంతో పాటు ఆత్మజ్ఞానము, మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపాన్ని మనం సాధించాలి.
0: దేర్ఫోర్ అలాంగ్ విత్ ద నాలెడ్జ్ we should have discrimination and also awareness of the self, which we should achieve.
1: Bharatiyula prati parvadinamulu kudanu pavitramaina antaratmanato kudinatuntive.
0: All festivals of Bharatiyas have got an inner significance.
1: Ee antaratmanni bodhinchukune nimittamai aadhyatmika simittamai ఈ విధమైనటువంటి పర్వదినములు ప్రారంభమవుతున్నాయి.
2: ద ఫెస్టివల్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఓన్లీ టు రిసీవ్ ద టీచింగ్ ఆఫ్ ఇట్స్ ఇన్నర్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్.
1: ఈనాటి పర్వదినము పవిత్రమైన ఉత్తరాయణ కాలమని.
2: టుడే ఇస్ ఎ సేక్రెడ్ డే.
1: ఇది విజ్ఞానమునకు ఆత్మజ్ఞానమునకు రెండింటికి సమమైనటువంటి యొక్క తత్వము.
2: It speaks of equanimity and equality between the knowledge of the self and of the wisdom.
1: సూర్యుడు ప్రతి నెల కూడా ఒక్కొక్క దీని యందు ఋతువునందు ప్రారంభిస్తున్నాడు.
2: Sun shifts from one house to other as per the zodiac system.
1: కనుకని ఈనాడు మకర రేఖ పైన ప్రారంభం చేయటంతో దీనికి మకర సంక్రాంతి అని కూడా పేరు.
2: As it starts from the Capricorn zodiac system, this is called మకర సంక్రాంతి.
1: ఈ మకర సంక్రాంతి మానవునికి అనేక విధములైనటువంటి భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఆధ్యాత్మికమైనటువంటి సంపత్తిని అందిస్తూ ఉంటుండాలి.
2: As sun moves to the house of Capricorn, it confers the physical, moral, ethical, social happiness.
1: కనుక మానవునికి ఈ యొక్క జీవితంలో ఏ ఏ విజయాన్ని సాధించాలని ఉన్నాడో సర్వ విజయములకు సాక్షిభూతమైనటువంటిదే ఈ సంక్రాంతి.
2: Therefore, for when victory in every field, Sankranti stands as the witness.
1: దీనికి అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
2: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ మిరియడ్ వేస్.
1: దినకరుడు శాంతుడై తోచే దినములింట కురుచలయ్యను చలిగాలి చులుకు హెచ్చే.
2: ద డే ఈజ్ షార్టర్ అండ్ షార్టర్ అండ్ వీ ఫైండ్ ద చిల్ వెదర్ విండ్ బ్లోయింగ్.
1: పొలములం రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూర్చు కాపులు గొంతులెత్తి పదములను పాడదొడగిరి.
2: వి ఫైండ్ ద ఫార్మర్స్ సింగింగ్ ఇన్ గ్లోరీ సీ వాచింగ్ ద హార్వెస్ట్
1: బంతి పువ్వుల ముఖములంత విప్పి.
2: ద ఫ్లవర్స్ క్రిసాన్థెమమ్ బ్లాజమ్ ఇన్ ఫుల్.
1: మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి.
2: దేర్ బి ఎనఫ్ ఆఫ్ గ్రెయిన్ అండ్ వెల్త్ at our residences.
1: Sarasuralaina sankranti panduvacche.
2: The beautiful sankranti approaches with these signs.
1: Manavulu krushi kalpinatunta aa krushi phalamainatunta yokka sarva dhanyamulu sarva sampatti kudanu ee naadu mana gruhamullo praveshistuntai.
2: Because of his work in the fields, he gets the harvest and the grain.
1: Ilanti bhautikamainatunta sampattiki ee sankranti chaala kalyanakaramainatundi.
2: Sankranti is most auspicious from this point of harvest.
1: Intiye kaakunda challani gaalulu cheta pavitramaina vaatavaranam cheta ye vidhamainatundi panulu kuda lekunda vishranthi andinchetundi ee sankranti.
2: Because of cold weather and sacred atmosphere around, we can have enough of rest.
1: Manavuniki deha sambandhamaina vishranthi kudanu atyavasaram.
2: Man needs physical rest.
1: Sharira manasika aadhyatmika vishranthulu మానవునికి అత్యవసరమైనప్పుడే ఈ యొక్క విజయమైనటువంటి శాంతి మనకు ప్రారంభమవుతుంది.
2: ఇఫ్ యూ హ్యావ్ గాట్ ద రెస్ట్ అట్ ద ఫిజికల్ లెవెల్, మెంటల్ అండ్ స్పిరిచువల్, దెన్ యూ విల్ హ్యావ్ ద రెస్ట్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: సంక్రాంతి ఇది సంక్రాంతి. ఇది పవిత్రమైనటువంటి ఒక కాంతిని అందించేటువంటిది, శాంతిని అందించేటువంటిది, క్రాంతిని అందించేటువంటిది.
2: సంక్రాంతి కన్ఫర్స్ సీక్రెట్ లైట్, సీక్రెట్ పీస్.
1: మన అంతర్భూతమైన ఉన్నటువంటి ఒక ఆనందాన్ని మనకు ఆవిర్భవింపజేస్తుంది.
2: ఇట్స్ ఓన్లీ ఇన్నర్ లేటెంట్ బ్లిస్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్.
1: మానసికం యొక్క వాతావరణాన్ని చాలా మార్పు తెప్పిస్తుంది.
2: దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ ది ఔటర్ ఎన్వైరన్మెంట్.
1: సున్నితమైన పవిత్రమైన భావాన్ని మన నుండి ఆవిర్భవింపజేస్తుంది.
2: వీ డెవలప్ ద టెండర్ సాఫ్ట్ నోబుల్ ఫీలింగ్స్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ యొక్క పవిత్రమైన భావాల్ని ఏమాత్రం కూడా స్మరించడం లేదు.
2: బట్ మ్యాన్ ఈజ్ నాట్ బాదర్డ్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
1: కేవలము భౌతికమైనటువంటి సిరి సంపదలే ప్రధానమని భావించి ఆ సిరి సంపదల నిమిత్తమై తన సర్వస్వమును దారవోస్తున్నాడు.
2: హి కన్సిడర్స్ ద వెల్త్ ఇన్ దిస్ వరల్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్ట్రెయిన్స్ ఎ లాట్.
1: కనుక సద్గుణములను మనం పెంచుకోవడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని మనం అందుకోవాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ సీజ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు డెవలప్ వర్చ్యూస్.
1: ఈ సద్గుణములు అనేటువంటివి ఈ షట్ సంపత్తులు.
2: ది వర్చ్యూస్ ఆర్ ది సిక్స్ క్వాలిటీస్.

0: from the enthusiasm, the courage, the valor, the intelligence and energy.
1: ఈ శస్త్రంపత్తి మానవుని యందు ఉండినప్పుడు మానవుల్లో దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు.
0: When these six noble qualities are there is no scope for any bad character.
1: ఈనాటి యువకుడి యందు రెండు దుష్ట శక్తులు ప్రవేశించి మానవత్వాన్ని కూడాను మసిగల్పుతుండాలి.
0: Today we find two bad qualities that ruins the human quality altogether.
1: అసూయ, ద్వేషము.
0: These are the two. One is jealousy, the other hatred.
1: ఇవి రెండు కూడాను తోడు దొంగలు.
0: These are the thieves who work together.
1: ఇవి రెండు కూడాను వేరు పురుగులు.
0: They are like the termites.
1: కలకలలాడుతు పుష్పములు విప్పి ఫలములను అందించి ఆనందాన్ని వల్పేటువంటి వృక్షమును కూడాను ఏమీ తెలియనట్టుగా ఒక వేరు చాటును చేగి ఈ యొక్క వేరు పురుగు దాన్ని కొట్టి క్షణంలో దానిని నిర్మూలం గావిస్తుంది.
0: They attack the roots of those plants that flower excellently, the flowers that blossom and yield fruits. They attack the very roots and ruin them.
1: అసూయ అనేటువంటిది ఇలాంటి చాలా బాధను కలిగించేటువంటి ఒక పురుగు వంటిది.
0: Jealousy is a pest termite that puts you to suffering.
1: సుఖ సంతోషములతో వర్ధిల్లుతున్నటువంటి మానవుని యందు ఈ అసూయ ప్రవేశించి వారిని అన్ని విధములు కూడాను కేవలము నిర్వీర్యుని గావిస్తుంది.
0: In fact, though man is happy, it is only this jealousy that makes his position miserable.
1: అది ఏ మహాభారతం నందు కూడాను కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు.
0: That is the teaching of Krishna to Arjuna in Mahabharata.
1: పచ్చని రాజవంశమును పాడురరింపజనించినారు.
0: A beautiful clan, the progeny, royal family.
1: పచ్చని రాజవంశమును పాడునరింపజనించినారు. కార్చి చైరేడు సూతు సుతు స్నేహము దానికి తోడు.
0: A royal family of repute is put to ruin. They are born to the whole family.
1: కచ్చలు రేపి ఆ శకునిగాడు.
0: And there is Shakuni that would add fuel to
1: the
0: fire.
1: కొనే మంట వింట వివచ్చుని ఇంట.
0: You find the flame burning all through more and more brilliantly.
1: ఈ అసూయ అనేటువంటి ఒక చీడపురుగు, అసూయ అనేటువంటి ఒక రాక్షసి ఈ పచ్చని రాజవంశంలో ప్రవేశించి దీనిని సర్వ విధములు కూడాను ధ్వంసం గావిస్తున్నాడు.
0: Therefore the insects and the termites of jealousy acts like a demon and ruins the very clan of the royal family.
1: మంచి మార్పులు తెచ్చుకుంటున్నటువంటి పిల్లవాడిని చూస్తే అసూయ అవుతుంది.
0: We feel jealous of a boy who gets good marks.
1: మంచి మేధాశక్తి కలిగినటువంటి విద్యార్థిని చూస్తే అసూయ ప్రారంభమవుతుంది.
0: We are jealous of intelligent boys.
1: అన్ని విధములు కూడాను సుఖశాంతులతో వర్ధిల్లుతున్నటువంటి వాడిని చూస్తే అసూయ వస్తుంది.
0: One feels jealous of the person who is happy all the time.
1: నిరంతరము ఆనందంతో కిలకిలలాడుతున్నటువంటి విద్యార్థిని చూస్తే అసూయ వస్తుంది.
0: If a student is blissful all through, we feel jealous of him.
1: ఈ అసూయ అనేటువంటి దానికి ఒక విధమైన పరిమితమే లేదు, హద్దు పొద్దు లేదు.
0: This jealousy has no limit, has no boundaries.
1: కనుక ఇలాంటి అసూయను విద్యార్థుల్లో ఏమాత్రమూ ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్ నాట్ టు హ్యావ్ జెలసీ విద్ ఇన్
1: ఈ అసూయ తమను తామే పాడు చేస్తుంది, తమను తామే నశింపజేస్తుంది.
0: ఇట్ ఈస్ జెలసీ దట్ కిల్స్ యూ, దట్ రూయిన్స్ యూ.
1: ఎంత ఇతరుల యొక్క చెడ్డను నీవు కోరుతున్నావో అంతకు పదింతల చెడ్డ నీకు అందిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డిజైర్ బ్యాడ్ అన్ టు అదర్స్ యూ విల్ బి మచ్ వర్స్ దెన్ వాట్ యూ ఎస్టిమేట్.
1: జబ్బుకైనా ఒక విధమైనటువంటి యొక్క ఔషధం ఉన్నది, కానీ ఈ అసూయ అనేటువంటి రోగములకు ఔషధమే లేదు.
0: ఎనీ డిసీజ్ ఫర్ దట్ మ్యాటర్ హ్యాస్ మెడిసిన్, నో మెడిసిన్ ఫర్ దిస్ జెలసీ.
1: నిరంతరము ఆనందపడేటువంటి వ్యక్తి యందు పవిత్రమైనటువంటి ఆనందం కూడా అభివృద్ధి అవుతుంది.
0: ద వన్ హూ ఇస్ బ్లిస్ఫుల్ ఆల్ ద టైమ్ విల్ హ్యావ్ బ్లిస్ఫుల్.
1: ధైర్యంతో ఈ అసూయను మనం సాధించి దీనిని జయించడానికి ప్రయత్నించాలి.
0: విత్ ఆల్ ద కరేజ్ వీ షుడ్ విన్ ఓవర్ ది బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ జెలసీ.
1: నాయమాత్మ బలహీనైన లభ్య, మనం బలహీనమైపోతే క్షణక్షణము కూడాను అనుదినము కూడాను మనం మరణిస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వీ బికమ్ వీక్ వీ డై ఎవ్రీ మూమెంట్.
1: అడుగడుగులతో మనం మరణిస్తాము.
0: అట్ ఎవ్రీ స్టెప్ వీ డై.
1: ధైర్య సాహసంతో ఉంటే మరణం ఒక్కటే.
0: If we got the courage and valor, we die only once.
1: So dhairyamtone manam maraninchali.
0: We have to die with all the courage.
1: Aanandamtone manam maraninchali.
0: We should die blissfully.
1: Aatma vishwasamtone maraninchali.
0: We should die with self confidence.
1: Ee moodu lenappudu manavudu bratikkudunu maraninchina vaadito samaname.
0: Without these three qualities, even if we are alive, it amounts to death.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇట్టి పవిత్రమైన శక్తి సామర్థ్యములను అందించే నిమిత్తమై ఈ సంక్రాంతి మనకు ప్రాప్తించింది.
0: Sankranti is God's gift to acquire these noble qualities.
1: దీనిపైన లౌకికమైనటువంటి యొక్క భోగములు అనేక రకములుగా పెంచుకుని దీనిని అనేక రకములుగా అందుకోవడానికి ప్రజలు ఉవ్వెళ్ళుతుంటారు.
0: People also aspire for physical worldly benefits also on this occasion.
1: దీనిలో అనేక రకమైనటువంటి యొక్క కళలు కూడా ప్రారంభమవుతుంటాయి.
0: There are many fine arts, many festivity on this occasion.
1: చిన్న చిన్న సోదరులంతా చేరుకుని తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడడిగో.
0: Youngsters gather. Oh, young brother, come here. Here you find a man accompanying the bull.
1: Rammu gangeddu dasudadigo vendi billayu mathraadu dande kadamu.
0: You find him wearing this garland there, accompanying the bull.
1: Nambadi kaadayu momunandu panganamambunanu ventagangireddu.
0: We also find the marks on the forehead. He accompanies the bull.
1: Cheta mulikola tana peru cheppuchunda ఊరు నడివేది నాడించెనుండె రమ్ము.
0: He holds the whip on one hand and makes it repeat your
1: name. శ్రీరామునకు
0: సీతమ్మనిచ్చి
1: పెండి గావించుచుండ ఆ వేక్క చూచి కానుకలు నిచ్చి వత్తము కదలిరమ్ము తమ్ముడా కదలిరమ్ము.
0: It is the joyous wedlock of Rama and Sita. Let us go and then hand over, pass on the gifts.
1: ఈ సంక్రాంతి పండుగ నందు గంగరెద్దులు వారు ఎక్కువగా వస్తుంటారు.
0: ఆన్ దిస్ అకేషన్ సంక్రాంతి వి ఫైండ్ మెనీ దట్ టేక్ బుల్
1: అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
1: మనసు ఎందుకున్నటువంటి ఒక పవిత్రమైన భావమే ఈ రామతత్వము.
0: రామాస్ నేచర్ కన్వే ద
1: సాంక్టిటీ బిహైండ్ ద నేచర్ ఆఫ్ రామ అన్నారు.
0: దట్ ఈస్ కాల్డ్ రామా ఆఫ్ ద స్పిరిట్.
1: ఈ ఆత్మారామునకు పవిత్రమైనటువంటి ప్రకృతి అనేటువంటి సీతనిచ్చి ఈ ప్రకృతి యొక్క పేరే భూజాత అని.
0: Therefore, the spirit is Rama and he is wedded to the nature.
1: ఆత్మకు ప్రకృతికి అనుబంధం గావించేటువంటిది ఈ గంగరెద్దుల యొక్క ఆట యొక్క అంతరార్థం.
0: It is intimate association brought between the spirit and the nature.
1: అందువల్లనే ప్రతి ఇంటి ముందు కూడాను ముగ్గులు వేసి గొబ్బెడు చెప్పి అనేక రకములైనటువంటి ఆటలు ఆడుకుంటుంటారు యువకులు.
0: Youngsters play with all the rangoli marked well in front of their houses.
1: నిత్యము ఒక్కొక్క తీపిని భావించుకుని అది భగవంతుని యొక్క ప్రసాదంగా కూడా అనుభవిస్తుంటారు.
0: ఎవ్రీ డే దే ప్రిపేర్ వన్ స్వీట్ ఆర్ అదర్ అండ్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ప్రసాద్.
1: అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కానా.
0: ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ఆల్.
1: అత్తవారింటికే గుమో కొత్త పెళ్లి కొడుక.
0: ఓ న్యూ బ్రైడ్ గ్రూమ్ గో టు యువర్ ఇన్లాస్ హౌస్.
1: అందు నీకు ఎక్కువ సుఖంబు.
0: దేర్ యుల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మరదలు నీతో ముచ్చటాడు వదిన నీతో మాటికి వరుసలాడు. ఊరి వారలు నిన్ను అతి గారాభవమున మన నెలసల్పుదురు నీదు మామ కూడా.
0: ఆర్ ఆల్ యువర్ సిస్టర్స్ ఇన్ లా విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ అండ్ విల్ ఎంగేజ్ యూ.
1: ఇలాంటి ప్రాచీన సంప్రదాయంలో అనాది కాలం నుండి కూడాను భారతదేశంలో ఎన్నో విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ కూడాను ఆనందాన్ని అందిస్తూ వచ్చాయి.
0: Since ancient times, enough of encouragement is given to all these festivals conferring bliss.
1: కానీ ఇట్టి పవిత్రమైన భావములు ఈనాడు విస్మరించి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ సంతోషముల నిమిత్తమై మానవత్వాన్ని పూర్తి కోల్పోతున్నాడు మానవుడు.
0: Such sacred thoughts are totally forgotten. We are carried away by the worldly thought and we are ruining our own human quality.
1: ఏమిటి ఈ ప్రపంచము?
0: What is this world?
1: ఈ ప్రపంచం అంటే ఏమిటి?
0: What do you mean by this?
1: దీని వల్ల కలిగేటువంటి ఆనందం ఏమిటి మనకు?
0: What is the happiness you get out of it?
1: విచారణ చేస్తే ఏమీ లేదు.
0: If we inquire well, there lies nothing.
1: ఎంత కాలమైనప్పటికీ విచారణ చేస్తూ రాగా కట్టగలప్పటికీ జీరోనే.
0: If you inquire further and further, ultimately you will find it as zero.
1: ప్రకృతి అంతా కూడాను కేవలము కృత్రిమమైనటువంటిది.
0: The whole world is artificial.
1: ఇదంతా కేవలం ఆర్టే.
0: This is all art.
1: సర్వము నీ హార్ట్ లో ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యువర్ హార్ట్.
1: హార్ట్ ను మర్చిపోతున్నాము, హార్ట్ ను విశ్వసిస్తున్నాము.
0: వీ ఫర్గెట్ ద హార్ట్, వీ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఆర్ట్.
1: అది ఈనాడు అశాంతికి మూల కారణము.
0: వాట్ ఈస్ దిస్ వరల్డ్?
1: ఈ ప్రపంచం అంటే ఏమిటి?
0: వాట్ యూ మీన్ బై దిస్?
1: దీని వల్ల కలిగేటువంటి ఆనందం ఏమిటి మనకు?
0: వాట్ ఇస్ ద హ్యాపీనెస్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: విచారణ చేస్తే ఏమీ లేదు.
0: ఇఫ్ యు ఎంక్వైర్ వెల్, దేర్ లైస్ నథింగ్.

0: We forget the heart, we have full faith in art.
1: అది ఈనాడు అశాంతికి మూల కారణము.
0: దట్ ఇస్ ద కాజ్ ఫర్ రెస్ట్లెస్నెస్ టుడే.
1: లోకములో ఎక్కడ చూసినా అశాంతి అశాంతి అశాంతి.
0: ఇన్ ద వరల్డ్ ఎవ్రీవేర్ యూ ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
0: దేర్ ఇస్ ఫియర్ ఎవ్రీవేర్.
1: ఏమిటి ఈ లోకంలో మనం అనుభవించేది?
0: వాట్ ఈస్ దట్ వీ ఎంజాయ్ హియర్?
1: భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం అన్నా మనకి లోకం పన్నిన పద్మం యుగం.
0: The life is full of fear. We are fear stricken. Oh brother, the life is nothing but the
1: cobweb.
0: We have got all the problems. We are gifted with the tears. Tears are the gifts. We face all the difficulties in life. This is not hell going to change time or
1: other?
0: Is it not going to change?
1: Bayam bayam pratiku bayam bayam bayam pratiku bayam.
0: Life is full of fear. Show the place where there is no fear.
1: ఎక్కడ చూసినా భయమే.
0: Everywhere there is fear.
1: ప్లేన్ లో పోదామంటే భయమే.
0: Even if you want to travel.
1: ప్లేన్ లో పోదామంటే భయమే.
0: Only train.
1: బస్సు లో పోదామంటే భయమే.
0: Or bus.
1: కార్ లో పోదామంటే భయమే.
0: Car.
1: నడుచుకుని పోదామంటే భయమే.
0: Even to walk.
1: ఎక్కడ వద్దు ఇంట్లో ఉంటామంటే ఇంట్లో కూడా భయమే.
0: Even to stay back at home, we need to fear.
1: కనుక ఈనాటి ప్రపంచం అనేటువంటి సర్వము భయంతో కూడి ఉంటుంది.
0: Therefore the whole world is full of fear today.
1: ఈ భయం దేనికోసము?
0: Why do we fear?
1: ఆ భయాన్ని మనం పొందలేకపోతున్నాం. అదే భయానికి మూల కారణం.
0: Because we are not able to get into the position of fearlessness.
1: దైవం యొక్క అభయాన్ని మనం పొందితేమా భయానికి అవకాశమే లేదు.
0: When once we have the God's grace, we can be fearless. We don't need to fear.
1: కనుక మొట్టమొదటి అభయత్వాన్ని మనం అనుభవించాలి.
0: So first we should experience that fearlessness.
1: ఈ అభయత్వమే మనకు అనుగ్రహం.
0: That itself is God's grace. When once we win the grace of fearlessness, we don't need to fear. Why should you fear?
1: Bhakti, prema, rendu kudinatundi chotu lopala bhayaniki avakasame ledu.
0: Where there's devotion and love, there's no scope for fear at all.
1: ఈనాడు అవి రెండు లేకపోవటం చేతనే భయం మనల్ని పీడిస్తుండాలి.
0: Today we don't have these two, therefore we are fear stricken.
1: విద్యార్థులారా,
0: students,
1: చదివే చదువులు కానీ చేసే ఉద్యోగాలు కానీ ఆడే ఆటలు కానీ పాడే పాటలు కానీ అందులో ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం చేర్చుకోవాలి.
0: ఆల్ ద స్టడీస్ అండ్ ది ఎంప్లాయ్మెంట్ ద సాంగ్ అండ్ ద గేమ్స్ ద వర్డ్స్ దట్ వీ యుటర్ నీడ్ టు బి సేక్రెడ్.
1: మనం పాడే పాటల లోపల శ్రవణానందమే లేకపోతే ఈ పాటలు ఎందుకు?
0: If our music is not melodious, why should we sing at all?
1: Shravyame lenatti sangeetam adi yela.
0: When there is no melody, why should there be music?
1: Vinayame lenatti vidyayela.
0: Without humility, what for is
1: chitta shuddhi leni shiva pooja yetiki.
0: Without the purity of heart, what for this other
1: world? Prema leni gunde rati bande.
0: The heart without love is a stone.
1: కనుకనే మనం గుండె లోపల ప్రేమను నింపుకోవాలి.
0: Therefore we should fill our hearts with love.
1: ఈ ప్రేమ లేకపోవడం చేతనే మన గుండె అంతా ఒక బండ మాదిరి తయారైపోతుంది.
0: Because there is no love in our heart, it has become so hard like a stone.
1: కానీ ప్రేమను కూడా మనం చూపుతున్నాము. ఏమిటి ఈ ప్రేమ?
0: కృత్రిమమైనటువంటి
1: ప్రేమను చూపుతున్నాము.
0: However we show love, it is artificial.
1: ఎవరో ఒకరు మంచిగా వచ్చి అయ్యా నమస్కారం నమస్కారం అండి, ఏమిటి ఇది? లోపల అసూయనే, లోపల ఒక విధమైనటువంటి దేశమే, కానీ కృత్రిమమైన ప్రేమ. నమస్కారం అండి. ఈ విధమైనటువంటి కృత్రిమే ఈ ప్రకృతి యొక్క లక్షణంగా మారిపోయింది.
0: We greet each other externally, full of jealousy within.
1: Amta kutrimame.
0: Everything is artificial.
1: Amta artificial.
0: Everything is artificial.
1: There is no heart.
0: There is no heart.
1: కనుకనే ప్రేమ ఉండినప్పుడు స్వార్థం అనేది ప్రవేశించడానికి వీల్లేదు.
0: Where there is love, there is no selfishness.
1: Love is selflessness. Self is lovelessness.
0: Love is selflessness. Self is lovelessness.
1: కనుకనే మనకు లవ్లెస్ గా మారిపోతున్నాం ఈనాడు.
0: We have become loveless.
1: Selfless గా మారాలి.
0: We should be selfless.
1: అదే నిజమైన మానవత్వం యొక్క నిజమైన విలువ.
0: That is the true human value.
1: ఇలాంటి మానవతా విలువను ఈనాడు విద్యార్థులు పెంచుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ సచ్ హ్యూమన్ వాల్యూస్.
1: ధనం కానీ ఉద్యోగం కానీ బలం కానీ రావచ్చు పోవచ్చు.
0: ద మనీ ద పొజిషన్ మే కమ్ అండ్ గో.
1: ఇది అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కానీ ఒక్కటి మాత్రమే పర్మనెంట్ క్లౌడ్.
0: బట్ వన్ థింగ్ ఇస్ ఎ పర్మనెంట్ క్లౌడ్.
1: అది ఏ దైవ ప్రేమ. అది ఏ దైవ ప్రేమ.
0: దట్ ఈస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: దట్ లవ్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ లవ్.
1: ఏ రూపమైనా కానీ, ఏ నామైనా కానీ, ఏ స్థానమైనా కానీ, ఏ దేశమైనా కానీ,
0: విదౌట్ ఎనీ ఫార్మ్ ఎనీ నేమ్.

0: ఎనీ కంట్రీ ఎనీ ప్లేస్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: కనుక మనము ప్రేమ అనేటువంటిది అదే పరమాత్మ స్వరూపము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఆ ప్రేమతత్వాన్ని ఈనాడు మనం పెంచుకోలేకపోవటం చేతనే దేశంలో ఇన్ని విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములు అభివృద్ధి అవుతున్నాయి.
0: సిన్స్ వి ఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్ లవ్, ద హోల్ కంట్రీ ఇస్ ఫేసింగ్ అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్. స్టూడెంట్స్,
1: విద్య ఉద్యోగం కోసం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
0: నౌ ద ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ జాబ్స్.
1: కేవలం విద్య పొట్టకూటి నిమిత్తమై ప్రారంభమైనది కాదుగా మీరు భావించండి.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ టు క్యారీ అవుట్ ఏ లివింగ్.
1: ఆనాటి బ్రిటిష్ టైం లోపల మెకాలే అనేక విధమైనటువంటి విద్యను నేర్పించి పొట్టని నింపుకునే నిమిత్తము మార్గాన్ని నిరూపించాడు.
0: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై మెకాలే ఇన్ దోస్ డేస్.
1: కానీ మెకాలే కాదు ఇది, మరి
0: ఇట్స్ నాట్ మెకాలే టైం.
1: మన యొక్క హృదయ సంబంధమైనటువంటి యొక్క సంస్కారం ఇది.
0: We should know the knowledge, education, to develop the refinement of the heart.
1: కేవలం విద్య జ్ఞానం కోసమే.
0: Therefore, the education should give us
1: భారతీయ సంస్కృతి అందుకునేటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఇది వినయము.
0: ఇట్ ఇస్ హ్యూమిలిటీ విచ్ ఇస్ సీక్రెట్ క్వాలిటీ దట్ వీ అక్వైర్ అవుట్ ఆఫ్ అవర్ స్టడీస్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
1: అనంతమైనటువంటి యొక్క విశ్వాసము,
0: అండ్ ఇన్ఫినిట్ కాన్ఫిడెన్స్,
1: సర్వత్ర ఏకాత్మ భావము,
0: ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆల్ ఓవర్.
1: ఇలాంటి భావాన్ని మనం పెంచుకున్నప్పుడే విద్యార్థులు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రూపును ధరిస్తారు.
0: వెన్ వీ డెవలప్ సచ్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ నోబుల్ థాట్స్, వీ సెట్ అన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
1: విద్యార్థులారా, భారతీయ విద్య అనేటువంటిది ఇది కాదు.
0: దిస్ ఇస్ నాట్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ భారత్.
1: త్యాగములకు పూనుకొని
0: ready to sacrifice.
1: దేశానికి ఒక విధమైనటువంటి యొక్క అంగరక్షకులుగా తయారు కావాలి.
0: We should protect our country.
1: సమాజం యొక్క సంక్షేమాన్ని చేపట్టాలి.
0: We should desire for the welfare of the society.
1: ఎప్పుడు చూసినా స్వార్థము, నాది నాది నాది నా వారు అనేటువంటి దీనిని మనం దూరం చేయాలి.
0: We should not remain selfish throughout.
1: నాది అనేది మమకారము.
0: This feeling of mine is attachment.
1: నేను అనేది అహంకారము.
0: This I symbolizes.
1: ఈ అహంకారం మమకారం రెండు కూడా దూరం చేసినప్పుడే నీవు ఆత్మస్వరూపుడిగా మారిపోతావు.
0: Then once you give up this attachment and possessiveness, then you become the true spirit.
1: అంతా నాదే.
0: Everything is mine.
1: అన్ని నేనే.
0: Everything is this contained within this I.
1: ఒక్క నా దేహమే నాదనుకుంటే నీకు ఆనందం కలుగుతుండాలి. అన్ని దేహములు నావే అంటే ఎంత ఆనందం, ప్లస్ ప్లస్ ప్లస్ ఆనందం అధికమైపోతుంది.
0: ఇఫ్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ వన్ బాడీ యూఆర్ హ్యాపీ, ఇఫ్ యూ ఐడెంటిఫై విత్ ఎవ్రీ బాడీ యూ విల్ బి బ్లెస్ ఫర్.
1: అనంతమైన ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: యూ విల్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
1: అటువంటి అనంతమైనటువంటి ఆనందానికి మన హృదయంలో అవకాశం అందించాలి.
0: వీ షుడ్ గివ్ ఎవ్రీ స్కోప్ టు కంటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ విత్ ఇన్ అవర్ హార్ట్.
1: అణు మాత్రమైనటువంటిది కాదు.
0: It's not fractional.
1: అణు రణీయాన్ మహతో మహీయాన్.
0: ఇట్ ఇస్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
1: అలాంటి అనంతమైనటువంటి యొక్క మన హృదయంలో అల్పభావములు చేర్చుకుని పరులను బాధించటము, పరులను హింసించడము, పరులను నొప్పించడము, ఇది మహాపాతకమైనటువంటిది.
0: ద హార్ట్ విచ్ షుడ్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ ఈస్ ఫిల్డ్ విత్ హార్మ్ఫుల్ టెండెన్సీస్.
1: ఒకనాడు రాక్షసులైనటువంటి వారు, ఏళ్లతో వెంచుకునేటువంటి వారు ఉండేటువంటి వారు,
0: బ్యాడ్ వికెట్ పీపుల్ ఆర్ జస్ట్ ఫ్యూ ఇన్ దోస్ డేస్.
1: దీంట్లో చేరినటువంటి వారు,
0: దేర్ వెరీ ఫ్యూ ఇన్ నంబర్, వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్.
1: కానీ ఇప్పుడు ఎవరు రాక్షసులో, ఎవరు మానవులో, ఎవరు దేవతలో చెప్పడానికి వీల్లేదు.
0: టుడే వీ కెనాట్ డిసైడ్ హూ ఇస్ హూ, హూ ఇస్ ఎన్ ఏంజల్, హూ ఇస్ ఎ డెమన్, హూ ఇస్ బ్యాడ్, వీ కాంట్ సే.
1: కనుక మనము రాక్షసత్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: సో వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ టు డెమన్.
1: దైవత్వాన్ని పెంచుకుని మానవత్వాన్ని అభివృద్ధి పరచుకుని దివ్యత్వాన్ని పోషించాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ డెవలప్ ద హ్యూమన్ క్వాలిటీ. Develop the divine quality, attain the divinity.
1: అందరికి మనం హెల్ప్ఫుల్ గా ఉండాలి.
0: We should be helpful to everybody.
1: కావలసినంత సహాయం మనం చేయాలి.
0: We should also
1: help. ఎవరి మనసు మనం నొప్పించినప్పటికీ అంతకు పదింతల మనసు నీవు నొప్పి పడవలసి వస్తుంది.
0: If you hurt anyone, you have to face the music 10 times more in turn.
1: నీకది తెలియదు.
0: You do not know.
1: ముందున్నదిరా తొందరలోని ముసలితనం మన ముసుళ్ల పండగాని.
0: There lies ahead in future the old age which is advancing very fast.
1: ఈనాడు నీవు చేసినటువంటిది రేపటి దినానికి అది పెద్ద భూతంగా తయారవుతుంది.
0: What you do today, you are bound to face the consequence 10 times.
1: నవ్వుతూ నవ్వుతూ మనం తప్పులు చేస్తున్నాము, ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది.
0: యు యాక్ట్ ఇన్ ఎ వికెడ్ వే స్మైలింగ్లీ, టుమారో యూ హావ్ టు క్రై ఫేసింగ్ ద సఫరింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: దేశమునకు సరి అయిన మార్గాన్ని ప్రబోధించి మీరు ఆచరించి ఆనందించి ఆ ఆనందాన్ని తిరిగి సమాజమునకు పంచేటువంటి యొక్క ఆదర్శ పురుషులుగా తయారు కావాలి.
0: స్టూడెంట్స్, యూ షుడ్ బి ఐడియల్స్, యూ షుడ్ కరెక్ట్ ద సొసైటీ, యూ షుడ్ ప్రాక్టీస్ వాట్ ఆల్ యూ సే, వాట్ ఆల్ యూ.
1: మనం నేర్వలసినటువంటి విద్య ఈ విద్యలు కాదు.
0: ఇట్స్ నాట్
1: ద విద్య.
0: It's not the education what you learn. It is the education of the spirit. It's only textual
1: knowledge.
0: It's all bookish knowledge. It's not enough.
1: Practical knowledge.
0: We should be ready for the practical knowledge. That is the true practice. It's only practice that makes you ideal. So,
1: మనము కర్మాధికారులు కావాలి కాని కేవలం ఫలాధికారులు కాదు.
0: సో యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ యాక్షన్, నాట్ ఆన్ ద రివార్డ్ ఆర్ ద రిజల్ట్.
1: కర్మ సుకౌశలం.
0: యూ షుడ్ డిశ్చార్జ్ యూర్ డ్యూటీ విత్ ఆల్ ద ఎక్స్పర్టీస్.
1: మీకు అన్ని విధములైన సుఖాన్ని అందిస్తుంది.
0: ఇట్ గివ్స్ యూ ఆల్. ఏదో
1: రామాయణం చదువుతున్నాము, భారతాన్ని చదువుతున్నాము, భాగవతాన్ని చదువుతున్నాము, భగవద్గీతను వల్లిస్తున్నాము, అన్ని శ్లోకాలు కంఠస్థ చేసుకుంటున్నాము, కానీ వచ్చిన ఫలితం ఏమిటి?
0: యూ గో త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ భారత రామాయణ అండ్ ఆల్సో చాంట్ శ్లోకాస్ ఆఫ్ గీత. ఒకటి
1: రెండైనా మనం ఆచరణలో పెట్టి దాన్ని పోషిస్తున్నామా?
0: ఆర్ యూ ఏబుల్ టు ప్రాక్టీస్ ఎట్లీస్ట్ వన్ ఆర్ టూ?
1: ఒక్కటి చాలు మనకు.
0: వన్ ఈజ్ ఎనఫ్.
1: ఒక్క అగ్గిపుల్ల ఉంటే ఎన్ని కొండలైనా కాల్చవచ్చు, ఎంత గ్రామాలైనా కాల్చవచ్చు.
0: విత్ వన్ మ్యాచ్ స్టిక్ యూ కెన్ బర్న్ ఎనీ నంబర్ ఆఫ్ విలేజెస్.
1: ఒక్క దివ్య జ్ఞానం అనేటువంటిది మనలో ప్రవేశిస్తే సర్వస్వాన్ని మనం సాధించవచ్చు.
0: విత్ డివైన్ నాలెడ్జ్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: కనుక మనము ఎక్కడనో పోయి మనం వెతకనక్కర్లేదు.
0: సో వీ డోంట్ నీడ్ టు సర్చ్.
1: సర్వము మన యందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇమ్మనెంట్.
1: సర్వమునకు నీవే మూల కారకుడు.
0: యు ఆర్ ద కాజ్ ఫర్ ఆల్.
1: మంచి చెడ్డలు అన్ని కూడా నీ నుండే ప్రారంభమవుతున్నాయి.
0: గుడ్ అండ్ బ్యాడ్ బిగిన్ విత్ యూ.
1: కనుక మన కర్మలను పబట్టి మంచి చెడ్డలు మనకు ప్రాప్తిస్తున్నాయి.
0: బేసింగ్ ఆన్ ది యాక్షన్ యూ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: అయ్యో చెడ్డ వచ్చిందే చెడ్డ వచ్చిందని ఏడ్చడం ఎవరి కోసం?
0: Why should you cry when you are in bad?
1: నీవు చేసిన ఫలితమే నీకు చెడ్డగా వచ్చింది.
0: It's only the result of your past actions.
1: కనుక ఏడ్చి ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ క్రైయింగ్.
1: మంచి ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపెంటింగ్.
1: మంచిని చేసి, మంచిని చూచి, మంచిని తలచి, మంచిగా అనుభవించాలి.
0: దెర్ఫోర్ డూ గుడ్, సీ గుడ్ అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ గుడ్ ఇన్ లైఫ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు ఆటలలో అనేక విధమైనటువంటి ఒక ఉన్నత స్థాయిని పొందుకున్నటువంటి విద్యార్థులు, అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఆటలో కూడాను అనేక విధమైనటువంటి ఉన్నత ఆదర్శాలను కూడా మీరు సాధించి దాంట్లో కూడా బహుమతులు పొందాలని నేను ఆశిస్తున్నాను.
0: జస్ట్ యాజ్ యూ వాన్ సో మెనీ ప్రైజెస్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, భగవాన్ ఎక్స్పెక్ట్స్ వాంట్స్ ఎవ్రీ వన్ టు విన్ ప్రైజెస్ ఇన్ దిస్ గేమ్ ఆఫ్ లైఫ్.
1: ఈ భౌతికమైనటువంటి యొక్క బహుమతులు చాలా బాధాకరమైనటువంటివి.
0: దిస్ వరల్డ్లీ ప్రెజెంటేషన్స్ గిఫ్ట్స్ బహుమతి, దే ఆర్ డేంజరస్.
1: దీని పేరు బహుమతి.
0: ది వెరీ నేమ్ ఇస్ బహుమతి.
1: ఒక మట్టి ఉంటేనే ఎంతో అవస్థలు పడుతున్నాము, బహుమతులు వస్తే ఇంకా ఎంత అవస్థలు అయిపోతుందో.
0: With one mati mind we are suffering. With bahumati many minds you cannot estimate the suffering.
1: Anekamatulu manaku undakudu, ekamatiga undali.
0: We should not have many minds. One is enough.
1: Manaku ee bahumatulu vaddu.
0: We don't want this bahumati.
1: Ekamatini manam sadinchali.
0: We should have one point.
1: Ekatva bhavanni manam sadinchali.
0: We should have the spirit of unity.
1: Appude mana jeevitham sarthakam avutundi.
0: Then only we will redeem our life.
1: Aithe laukikanga ఈ బహుమతులు కూడా మనం తీసుకోవాల్సింది.
0: హౌఎవర్ వీ షుడ్ అక్సెప్ట్
1: కామిగాక మోక్ష కామికాడని లౌకికమైనటువంటి దాంట్లోనే మనం ప్రవేశించబోతే దివ్యమైన దానిని ఏ రీతిగా మనం సాధించగలం?
0: యూ ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ద వరల్డ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ బి సక్సెస్ఫుల్ స్పిరిచువల్లీ?
1: కాన ఈ లౌకికమైన విద్యలు కూడా నేర్చుకుని దానిని ఆధ్యాత్మిక మార్గంగా మీరు ప్రవేశపెట్టి తద్వారా మీరు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా అనుభవించాలని నేను ఆశిస్తున్నాను.
0: దెర్ఫోర్ With all this worldly knowledge and education, you should step into the spiritual field and enjoy the spiritual bliss.
1: ఆటలియందు, పాటలియందు, మాటలియందు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుందని.
0: You should be very careful in sports and games, music and
1: అక్బర్ చక్రవర్తి ఒక సమావేశం లోపల అందరినీ ప్రశ్నిస్తూ వచ్చాడు.
0: In the court of Akbar, he started questioning everybody.
1: ఈ జగత్తులో
0: in this world
1: అన్నింటికంటే గొప్పది ఏది అని ప్రశ్నించాడు.
0: He asked this way, what is it that is greatest of all?
1: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కగా చెప్తూ వచ్చారు.
0: ఈచ్ వన్ స్టార్టింగ్ గివింగ్ వన్ ఆన్సర్.
1: బీర్బల్ వచ్చాడు.
0: బీర్బల్ కేమ్.
1: స్వామి ఒకటి మాత్రం గొప్పది అన్నాడు.
0: హి సెడ్ స్వామి వన్ ఇస్ గ్రేటెస్ట్.
1: ఏమిటది అన్నాడు?
0: వాట్ ఈస్ దాట్?
1: మాట చాలా గొప్పది అన్నాడు.
0: ద వర్డ్ దట్స్ గ్రేటెస్ట్.
1: ఈ మాటకు మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్స్ మోర్ దాన్ ద వర్డ్ ఇన్ దిస్ వరల్డ్.
1: మాటలో పెద్ద అటెం బాంబు ఉంటుంది.
0: The word that we utter has got power of an atom bomb.
1: మాటలు అనుస్వరూపుడైనటువంటి భగవంతుడు కూడా ఉంటున్నాడు.
0: God is present in a micro form, atomic form.
1: కాబట్టి మాటను మంచిగా ఉపయోగపెట్టినప్పుడు భగవంతుడే సాక్షాత్కరిస్తాడు.
0: Therefore when we talk sweetly, God
1: మాటను కఠినంగా ఉపయోగపెట్టి మన యొక్క ఎనిమీస్ అంతా అభివృద్ధి అయిపోతారు.
0: If we use harsh words, you will have more enemies.
1: కనుకనే you cannot always oblige, you can speak always obligingly.
0: సో యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
1: మన మాటను మాత్రం చాలా విలువైనదిగా మనం పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ స్పీక్.
1: మన సుఖం కానీ దుఃఖం కానీ బాధలు కానీ ఆనందం కానీ అందించేటువంటిది ఈ మాటనే.
0: ద ప్లెజర్ ఆర్ ద పెయిన్ ఆర్ ద బ్లిస్ ఆర్
1: రాజ్యాలు సాధించేది మాటనే, రాజ్యాన్ని పోగొట్టుకునేది మాటనే.
0: ఓన్లీ ద వర్డ్స్ దట్ గివ్ us ద కింగ్డమ్ దెన్ వీ లూజ్ ద కింగ్డమ్. కాబట్టి
1: ఈ మాటను సాధించుకునే నిమిత్తము మనము చెవన పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ టు స్పీక్ వెల్ వీ షుడ్ హావ్ దిస్ ఫర్బేరెన్స్ మోర్ అండ్ మోర్.
1: ఈ చెవన మనం సాధించినామంటే ఏది దీన్నైనా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ ఫర్బేరెన్స్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: పూర్వ మహారాజులందరూ కూడాను సమను కోల్పోవడం చేతనే రాజ్యాలంతా కోల్పోయినారు.
0: ఇన్ ద పాస్ట్ ద ఎంపరర్స్ లాస్ట్ ద పేషెన్స్ దేర్ఫోర్ ద లాస్ట్ ద కింగ్డమ్.
1: ఈ సమను కోల్పోవడం చేతనే గొప్ప తపస్తపనులంతా కూడాను అడుగులు పడిపోయారు.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ఫర్బేరెన్స్ ద లాస్ట్ ద అల్టిమేట్.
1: ఈ సమయం కోల్పోవడం చేతనే పండితులంతా పాపంగా మారిపోయారు.
0: ఈవెన్ స్కాలర్స్ ఆల్సో టర్న్డ్ ఇన్నోసెంట్ ఇగ్నోరెంట్.
1: ఈ క్షమ అనేటువంటిది గ్రంథాల నుంచి చదివితే వచ్చేటువంటిది కాదు.
0: ఫర్బేరెన్స్ ఇస్ నాట్ ద వన్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్
1: లేక అధ్యాపకులు బోధిస్తే అంటుకునేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి టాట్ బై టీచర్స్.
1: ఇంకెక్కడైనా బజార్ లో అంతకంటే లభించేటువంటిది కాదు.
0: నార్ ఇస్ ఇట్ సోల్డ్ ఇన్ ద మార్కెట్.
1: ఈ క్షమ ఎక్కడ నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్
1: నుంచి రావాలి.
0: ద ఫర్బేరెన్స్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్.
1: క్షమనే క్షమ సత్యము క్షమ ధర్మము క్షమ వేదము క్షమ అహింస క్షమ సర్వస్వం.
0: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ ఫర్గివ్నెస్ ఫర్ బ్యారెన్స్ విచ్ ఇస్ ది ట్రూత్ రైట్నెస్ క్షమ యజ్ఞము. ఇట్ ఇస్ ది సీక్రెట్ రిచువల్
1: క్షమ సర్వస్వంబు సర్వలోకములందు.
0: ఇట్ ఇస్ ఫర్బేరెన్స్ దట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ది వరల్డ్.
1: ఆ ఓర్పును మనం సాధిస్తూ రావాలి.
0: We should have that patience.
1: ఎవరెన్ని మనం తిట్టినప్పటికీ ఓర్పుగా ఉండాలి.
0: At any number of people accuse you, you should be patient enough.
1: దానివల్ల మనకేం నష్టం కలుగుతుంది?
0: వాట్ ఇస్ దట్ యు లూజ్?
1: వారు తిట్టడం వల్ల మనకేం నష్టం కలిగింది?
0: ఈవెన్ ఇఫ్ దే క్రిటిసైజ్ యు, వాట్ ఇస్ దట్ యు?
1: వారు తిట్టినారే అని మనం క్షమను కోల్పోతామంటే మనకే చాలా నష్టం.
0: ఇఫ్ యు లూజ్ యువర్ పేషెన్స్ బికాస్ యు ఆర్ అటాక్డ్, యు ఆర్ గోయింగ్ టు సఫర్.
1: క్షమను మనం కోల్పోకూడదు.
0: వి షుడ్ నెవర్ లూజ్ అవర్ పేషెన్స్.
1: తిట్టడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టమేమి లేదు.
0: ఆల్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్.
1: తిట్టుకొని తిట్టుకొని తనకు నోరు నొప్పి వచ్చి తిరిగి తానే మానుకుంటాడు.
0: లెట్ హిమ్ అక్యూజ్ యూ రిపీటెడ్లీ, అల్టిమేట్లీ హస్ టు.
1: ఎవరు ఎంత పరిహాసం చేసినప్పటికీ మనం ఏమాత్రం రోషం తెచ్చుకోకూడదు.
0: లెట్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ యూ.
1: ఆ క్షమను మనం కోల్పోతేమా? ఎంతో సంవత్సరములు మనం శ్రమపడి సాధించినటువంటి పవిత్రతను మనం కోల్పోయిన వారమైపోతాం.
0: దెన్ వన్స్ యూ లూజ్ దట్ పేషెన్స్ యూ విల్ బి లూజింగ్ ఆల్ ద అక్రూడ్ మెరిట్.
1: విద్యార్థులారా, ఈ క్షమను మీరు కోల్పోవటం వచ్చేట ఎంత మీరు నష్టపడుతున్నారో మీకు తెలియదు.
0: స్టూడెంట్స్, యూ కెనాట్ ఎస్టిమేట్ వాట్ యూ లూజ్ బై లూజ్.
1: శారీరకంగా బలహీనులైపోతున్నారు.
0: యూ బికమ్ ఫిజికల్లీ
1: మానసికంగా బలహీనులైపోతున్నారు.
0: యూ బికమ్ మెంటల్లీ వీక్.
1: సర్వశక్తులు బలహీనమైపోతున్నాయి.
0: యూ లూజ్ ఆల్ యువర్ ఫ్యాకల్టీస్ పవర్.
1: క్షమను మనం సాధిస్తున్నా సర్వశక్తులు మన యందు ఉద్భవిస్తాయి.
0: వెన్ వన్స్ యూ అచీవ్ దిస్ పేషెన్స్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: దీనికి సాయియే పెద్ద ఆదర్శము.
0: సాయి ఇస్ ద బిగ్గెస్ట్ ఐడియల్ ఫర్ దిస్.
1: ఎవరెవరో ఎవరెవరు తోచినట్టు వాళ్ళు అనేక రంగుల దూషణ భూషణ తిరస్కార పురస్కారాలు చేస్తూనే ఉంటుంటారు.
0: పీపుల్ ప్రైజ్, పీపుల్ క్రిటిసైజ్ ఇన్ దర్ ఓన్ వే.
1: దేనిని లెక్క చెయ్యను.
0: భగవాన్ ఈజ్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీ.
1: అది వాణి బుద్ధి.
0: ఈజ్ ఓన్లీ హిజ్ వే.
1: వాణి బుద్ధిని నేనెందుకు ఫాలో చేయాలి?
0: వై షుడ్ ఐ ఫాలో హిజ్ వే ఆఫ్ టాకింగ్?
1: నా బుద్ధిని నేను ఫాలో చేయాలి.
0: ఐ షుడ్ ఫాలో మై ఓన్ వే.
1: వాణి బుద్ధిని నేను ఫాలో చేస్తుంటే న్యాయం స్లేవ్.
0: ఇఫ్ ఐ ఫాలో ద అదర్ మ్యాన్ ఐ బికమ్ ఎ స్లేవ్.
1: కనుక నేను ఇంకొక బుద్ధిని నేను అనుసరించను.
0: ఐ విల్ నెవర్ ఫాలో ఎనీబడీ.
1: నా మంచిది నేను దృఢంగా విశ్వసించి దీన్ని నేను అనుసరిస్తుంటాను.
0: ఐ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మై గుడ్నెస్ అండ్ ఐ ఫాలో దాట్.
1: కనుకనే ఈ విధమైనటువంటి క్షమను కోల్పోతున్నా మనలో ఏమాత్రం కూడా మనం శాంతిని పొందలేము.
0: దెన్ వన్స్ యూ లూజ్ పేషెన్స్ యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్.
1: నేను ఎప్పుడు శాంతి శాంతి శాంతి శాంతి.
0: భగవాన్ రిమైన్స్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్.
1: కారణం ఏమిటి?
0: వై
1: క్షమను ఏమాత్రం కూడా నువ్వు కోల్పోను.
0: బికాస్ హీ విల్ నెవర్ లూజ్ పేషెన్స్.
1: మీరు కూడా ఆ విధంగా సాధించాలి.
0: యూ షుడ్ ఆల్సో అచీవ్ లైక్ దాట్.
1: ఎవరు ఏ విధంగా మిమ్మల్ని బాధించినప్పటికీ దానివల్ల మనకు కలిగే నష్టం ఏమి లేదు.
0: లెట్ ఎనీ పీపుల్ హర్ట్ యూ, ఆఫ్టర్ ఆల్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు సఫర్.
1: కానీ దానిని ఎదుర్కోవడానికి మనం తిరిగితేమా మనం చాలా కోల్పోతాం.
0: వెన్ వన్స్ యూ వాంట్ టు రెసిస్ట్ యూ విల్ బి లూజింగ్ ఫర్దర్.
1: నీకు ఎంత ఉందో ఆ శక్తి నీకు తెలియదు.
0: యూ డోంట్ నో ద లేటెంట్.
1: ఎంత కోల్పోతున్నావో అది కూడా నీకు తెలియదు.
0: వాట్ యూ లూజ్ యూ డోంట్ నో.
1: నీవు రోషంతో నీవు అతనిపైన తిరగబడుతున్నావు.
0: అండ్ దేర్ఫోర్ యూ రెసిస్ట్ విత్ ఆల్ ద యాంగర్ రిటాలియేషన్.
1: కనుక ఎవరే విధమైనటువంటి తిరస్కారం చేసినా నీవేమాత్రం కూడా జంపు చేయక ధైర్యంగా దాన్ని సాహసంగా ఎదుర్కోవాలి.
0: లెట్ ఎనీ వన్ క్రిటిసైజ్ అక్యూజ్ యూ, ఫేస్ ఇట్. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ దట్.
1: విద్యార్థులు సాధించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ అచీవ్ దిస్.
1: ఆ ఓపిక మన యొక్క ప్రాణము.
0: దట్ పేషెన్స్ ఇస్
1: ఆ ఓపిక మన యొక్క ఆదర్శము.
0: దట్ పేషెన్స్ ఇస్ ద ఐడియల్.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: కనుకనే మనం ఫియర్లెస్ గా ఉంటుండాలి.
0: సో వీ షుడ్ బి ఫియర్లెస్.
1: అప్పుడే మన జీవితము రాణిస్తుంది.
0: దెన్ అవర్ లైఫ్ షైన్
1: అన్ని విధాలు ఆదర్శిస్తుంది.
0: ఇట్ విల్ బి ఐడియల్
1: అందరికి సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
0: ఇట్ విల్ బి ఐడియల్ టు ఎవ్రీబడీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు మీకు గేమ్స్ యొక్క ఈ దినమే కాకుండా ఈనాడు పవిత్రమైన మహాపర్వదినం కూడాను దీంతో చేరటం చేత
0: టుడే ఇస్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్ డే, టుడే ఇస్ ఆల్సో ఫెస్టివల్ సీక్రెట్ డే.
1: పాలలో చక్కెర చేసినట్టు చేరినట్టుగా నీరులో చక్కెర చేరినటువంటి రీతిగా మీ రెండింటి యొక్క ఏకత్వాన్ని ఈనాడు పొంది మానవ దివ్యత్వాన్ని ఆశించి ఆదర్శించి అందరికి కూడా నువ్వు అందించడానికి తగిన కంకణాలు కట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను.
0: జస్ట్ అస్ షుగర్ ఇస్ మిక్స్డ్ ఇన్ మిల్క్, జస్ట్ అస్ షుగర్ ఇస్ మిక్స్డ్ ఇన్ వాటర్ సో దట్ ఇట్ టేస్ట్ స్వీట్, వీ షుడ్ ఆల్సో నో ది డివినిటీ అండ్ ఇట్స్ స్వీట్నెస్. All are divine.
1: రసో వై సహా అనేది ఉపనిషత్తు.
0: ఇట్ ఉపనిషత్ సేస్ దట్ ఆల్ ఆర్ డివైన్.
1: కనుక మీ యందు కరుణారసం ఉంటుండాలి,
0: ప్రేమ
1: రసం ఉంటుండాలి, దయారసం ఉంటుండాలి,
0: కంపాషన్.
1: కానీ ఈ శోకరసము లేదు,
0: నథింగ్ లైక్ సాడ్నెస్.
1: ఇలాంటి దుర్గుణములకు సంబంధించిన రసం లేదు.
0: దేర్ ఆర్ నో బ్యాడ్ క్వాలిటీస్.
1: మీరు ఎందుకు దాన్ని కొనుక్కుంటున్నారు?
0: వై డు యు వాంట్ టు హావ్ దెం?
1: మీ దివ్యమైనటువంటి ప్రేమరసాన్ని పెంచుకోండి.
0: డెవలప్ దిస్ ఎసెన్స్ ఆఫ్
1: మీ దివ్యమైన కరుణారసాన్ని పెంచుకోండి.
0: డెవలప్ దిస్ డివైన్ కంపాషన్.
1: మీ దివ్యమైనటువంటి శాంతిరసాన్ని పెంచుకోండి.
0: డెవలప్ దిస్ ఎసెన్స్ ఆఫ్ డివైన్ పీస్.
1: అప్పుడే మీరు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
0: దెన్ ఓన్లీ యూ బికమ్ ఐడియల్ స్టూడెంట్.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను మీ యొక్క బలహీనత చోటు ఇవ్వకండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ బి వీక్ ఎట్ ఎనీ పాయింట్.
1: బలహీనుడు దేన్ని కూడా సాధించలేడు.
0: ఏ వీక్ మ్యాన్ విల్ నెవర్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: లొంగిపోతుంటాడు.
0: హి సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఎవ్రీవన్.
1: కడపటికి తన జీవితమే ఒక విధమైనటువంటి దుర్గతిని పొందుతుంది.
0: అల్టిమేట్లీ హి రూయిన్స్ హింసెల్ఫ్.
1: కాన ధైర్యంతో సాహసంతో సరైన ఆదర్శాన్ని మీరు అందించి లైఫ్ అనేటువంటి గేమ్ను మీరు ఆదర్శంగా తీసుకుని దాంట్లో ఒక విధమైనటువంటి విజయాన్ని సాధిస్తూ రావాలి.
0: Therefore, take this life as a game. Come out victoriously. Win
1: life
0: the game
1: is a
0: of
1: game.
0: Life.
1: Play it.
0: Life is a game. Play it.
1: Life is challenge. Meet it.
0: Life is a challenge. Meet it.
1: Life is a dream. Realize it.
0: Life is a dream. Realize it.
1: Life is love. Enjoy it.
0: Life is love. Enjoy it.
1: అది మీరు సాధించవలసినటువంటి అదే నిజమైన మానవ జీవితము.
0: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ లైఫ్.
1: కనుక మానవ జీవితం అంటే ఏదో ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాల్లో మునిగి ధనమును సంపాదించడము, ఉద్యోగాలు చేయటము, పెండిళ్లు చేసుకోవటము, పిల్లలు కనటము, వాళ్ళకి పెండిళ్లు చేయటము, వాళ్ళను ఒక దీంట్లో ముంచటము, ఈ విధమైనటువంటి దీంట్లో చేయటం మనసు యొక్క మానవ జీవితం కాదు.
0: లైఫ్ డస్ నాట్ మీన్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ఫ్లీటింగ్ ప్లెజర్స్ బిగెటింగ్ చిల్డ్రన్ అండ్ గెటింగ్ దెం మ్యారీడ్ ఇన్ టర్న్.
1: మీరు చేసుకోవచ్చు.
0: దట్స్ ఆల్ వరల్డ్లీ రొటీన్. యూ కెన్ డూ ఇట్.
1: అవన్నీ తప్పులేదు.
0: దేర్ నో మిస్టేక్.
1: చేసుకోకూడదని నేను చెప్పడం లేదు.
0: భగవాన్ విల్ ఎవర్ సే
1: నో. లక్ష్యము దానిపైన పెట్టుకోవాలి.
0: బట్ యూ షుడ్ హావ్ అదర్ దాట్ యాజ్ ది ఎయిమ్.
1: నీవు ఎన్ని పనులు చేసుకున్నప్పటికీ ఈ లక్ష్యాన్ని మాత్రం మర్చకుండా ఉండాలి.
0: యు మే డు ఎనీ అదర్ థింగ్ బట్ నెవర్ ఫర్గెట్ దిస్ ఎయిమ్.
1: మీకు చాలా మంది పిల్లలకు తెలుసును.
0: మెనీ స్టూడెంట్స్ నౌ
1: మిలిటరీలో చేరినటువంటి వాళ్ళు
0: దోస్ దట్ జాయిన్
1: వాళ్ళ రిక్రూటింగ్ లో అనేక రకమైనటువంటి యొక్క తరిమీదులు చేస్తుంటారు.
0: ది మిలిటరీ పర్సనల్ ఆర్ ట్రైన్డ్ ఇన్ వేరియస్.
1: కానీ మిలిటరీ లోపల దోబీలు ఉంటారు.
0: దేర్ ఆర్ దోబీస్ ఇన్ మిలిటరీ.
1: స్వీపర్స్ ఉంటారు.
0: స్వీపర్స్.
1: బార్బర్ ఉంటారు.
0: బార్బర్.
1: వాచ్మ్యాన్ ఉంటారు.
0: వాచ్మ్యాన్.
1: అందరూ ఉంటారు.
0: ఆల్ ఆర్ దేర్.
1: కానీ అందరికీ వేరు వేరు పనుల్లో ఉన్నప్పటికీ అందరి ఎందు రెండు మాత్రం శాశ్వతమైన ఉంటుంటాయి.
0: దో దే డూ డిఫరెంట్ జాబ్స్ టూ థింగ్స్ ఆర్ కంపల్సరీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్.
1: ఒకటి పెరేడ్, రెండవది గన్.
0: వన్ ఇస్ పెరేడ్, సెకండ్ ఇస్ గన్.
1: ఈ రెండు కూడా వాళ్ళు కంపల్సరీగా తెలుసుకోవాలి.
0: దీస్ టూ ఆర్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ మిలిటరీ.
1: అదే విధంగానే విద్యార్థులు ఏ ఏ సబ్జెక్ట్ లో పోయినప్పటికీ
0: స్టూడెంట్స్ మే స్టడీ ఎనీ
1: సబ్జెక్ట్. ఏమే విధమైనటువంటి ఉండినప్పటికీ
0: సబ్జెక్ట్స్ మే బి డిఫరెంట్.
1: రెండింటిని మాత్రం మీ దీంట్లో మాత్రం దృఢం చేసుకోవాలి.
0: బట్ యూ షుడ్ స్ట్రెంగ్థెన్ టూ.
1: ప్రేమ త్యాగము ఈ రెండింటిని మాత్రం మీరు నిలుపుకోవాలి.
0: స్ట్రెంగ్థెన్ అప్హోల్డ్ దీస్ టూ లవ్ అండ్
1: సాక్రిఫైస్. ప్రేమించండి.
0: లవ్ ఆల్.
1: కానీ త్యాగానికి పూనుకోండి.
0: బి రెడీ టు
1: సాక్రిఫైస్. త్యాగమే లేకపోతే ఇది ఒక జీవితమే కాదు.
0: విదౌట్ సాక్రిఫైస్ నో లైఫ్ అట్ ఆల్.
1: కనుక ఏదైనా త్యాగం చేయవలసి వస్తే తప్పక మీరు త్యాగం చేయండి.
0: బి రెడీ టు సాక్రిఫైస్.
1: పరోపకార నిమిత్తమై
0: టు హెల్ప్ అవర్
1: సమాజ సంక్షేమ నిమిత్తమై
0: వెల్ఫేర్ ఆఫ్ ద
1: జీవితమైనా మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుండాలి.
0: రెడీ టు సాక్రిఫైస్ యువర్ ఓన్ లైఫ్. బి రెడీ.
1: భగవంతుని పొందడానికి తహతహలాడుతూ రావాలి.
0: యర్న్ అండ్ పైన్ ఫర్ గాడ్.
1: ఎప్పుడు నాకు ఈ అవకాశం చిక్కుతుందా, ఎప్పుడు నాకు ఈ భాగ్యం నాకు లభిస్తుందా అని మీరు ఉరుగుతూ రావాలి.
0: బి రెడీ పైనింగ్ ఫర్ ద లార్డ్స్ గ్రేస్ ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ యువర్
1: రామకృష్ణ పరమహంస ఉండేటువంటి వాడు.
0: దేర్ వాస్ రామకృష్ణ పరమహంస.
1: కానీ అతను ఒక దినమంతా కూడా తెచ్చిన తర్వాత తెల్లవారి పండుకునే ముందుగా అయ్యో ఈనాడంతా వ్యక్తమైపోయింది కదా, నా తల్లి నాకు దర్శనమివ్వలేదే, నా తండ్రి నన్ను కనిపించలేదే అని నిరాశతో నిద్రించేటువంటి వాడు.
0: As days passed on, every day he used to brood over. He felt so sorry and miserable because he could not win the grace of God.
1: ఒక్కొక్క విధమైనటువంటి పవిత్రమైనటువంటి గడియలే.
0: Every moment is sacred.
1: ఆ గడియ గడియకుడును మనం భగవంతు అనుగ్రహం కోసమని పాట పడుతూ రావాలి.
0: ఎవ్రీ మూమెంట్ విచ్ ఇస్ సీక్రెట్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
1: ఆ అనుగ్రహం ఒకటి మనకు లభించిన నవగ్రహాలు మన హస్తగతం అయిపోతాయి.
0: దెన్ వన్స్ యూ హావ్ అనుగ్రహ గాడ్స్ గ్రేస్ ది రెస్ట్ ఆఫ్ ది గ్రహాస్ ప్లానెట్స్ విల్ బి అండర్ యువర్ కంట్రోల్.
1: కనుక ఆ అనుగ్రహానికి మాత్రం మనం పాటుపడాలి.
0: దేర్ఫోర్ వీ స్ట్రగుల్ టు విన్ గాడ్స్ గ్రేస్.
1: ఈ అనుగ్రహం కోసం పాటుపడటానికి ఒక విధమైనటువంటి దీక్షను పూనాలి.
0: వీ షుడ్ determination.
1: ఎలాంటి పరిస్థితులు ఏంటనుకుంటు పట్టుదలను మానకూడదు.
0: నెవర్ గివ్ అప్ దిస్ డిటర్మినేషన్ ఎట్ ఎనీ టైం.
1: కోరినది ఏదియో కోరని కోరి తిరి.
0: వన్ వే ఆర్ అదర్ యూ హ్యావ్ డిసైడ్ ఎనీవే.
1: కోరినది దాక విడవకుండు.
0: డు నాట్ గివ్ అప్ అంటిల్ ఇట్ ఇస్ గ్రాంటెడ్.
1: అడిగినది ఏదియో అడగనే అడిగి తిరి. అడిగినది దాక పోవకు.
0: యూ హ్యావ్ ఆస్క్డ్ ఎనీవే. డు నాట్ రిటర్న్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్.
1: తలచినది ఏదియో తలచనే దలచితివి తలపు తీరుడు దాక పోవకుండు.
0: యూ హ్యావ్ థాట్ ఎనీవే అంటిల్ ద థాట్ ఇస్ రియలైజ్డ్ డు నాట్ గో.
1: పోరు పడలేక తానైన బ్రోవలయు.
0: యస్ టు గివ్ యూ అవుట్ ఆఫ్ దిస్
1: వడలు తెలియక నీవైనా అడుగవలయు.
0: ఆర్ ఎల్స్ యూ హ్యావ్ టు ఫాల్ అండ్ ఆస్క్ ఇన్ కాన్ఫిడెన్స్.
1: నీ ఎంత నీవు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
0: టు విత్డ్రా ఆన్ యువర్ ఓన్ ఇట్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
1: ఆ పట్టుదల పట్టి మన జీవితంలో ఉండినంత వరకు ఆ పట్టుదలను విడవకుండా సాధించాలి.
0: Throughout your lifetime, you have to keep up this determination and work.
1: మరువకువే ఓ మనస విడువకువే ఓ మనస.
0: ఓ మైండ్ నెవర్ ఫర్గెట్.
1: అడుగుకొలది అది అడుగునబడునని అడుగకున్న పని వడిగానగునని అడుగకువే ఓ మనస అడుగకువే ఓ మనస.
0: Oh mind, never forget, never ask. The more you ask, it will be ignored.
1: Adugani shabarini adarinchade.
0: Without asking is not shabari protected.
1: Adugaka tanakai madiyu jatayu kadakunegi sadgati galigi.
0: Without asking is not the jatayu bird, the recipient of obituary rites. By God himself.
1: Adigi adigi adigi alisipoyadu.
0: He is very much tired by asking repeatedly.
1: Ani kattagadapati ramula hastamula dwara oka neeti chukkaina tana notlo poyaledu.
0: Ultimately he didn't deserve that golden opportunity of
1: adugani jataayunu tana todapaina pandabettukoni neeru traaputu tana pranamu tanlo teesukunnadu.
0: Whereas without asking that the jatayu bird was lucky enough to have been offered jatayu adiginda
1: ramananu nilo chechukomani ledu.
0: Jatayu never asked.
1: రాముని వచ్చి నడిచి వచ్చి తనని చేర్చుకున్నాడు.
0: రామ హింసెల్ కేమ్.
1: కనుకనే ఆ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని భగవంతుడే అన్ని కార్యములు చూసుకుంటాడు.
0: అట్ అన్ అప్రోప్రియేట్ టైం రైట్ పొజిషన్ గాడ్ హింసెల్ఫ్.
1: నేను పాస్ కావాలి మంచి మార్క్స్ రావాలి అని కూడా నీవు అడగనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఆస్క్ ఫర్ హై మార్క్స్ హై పర్సంటేజ్.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: డూ యువర్ డ్యూటీ.
1: కష్టపడి చదువు.
0: Work hard.
1: తప్పకుండా అడుగుకు మునిపే తాను నిన్ను పార్క్ సందిస్తాడు.
0: Without asking you are bound to be successful.
1: నీలో జీరో వచ్చినప్పటికీ పక్కన ఒకటి పెట్టి పదిగా మార్చి పెంచేస్తాడు.
0: Even if you get a zero, there will be one by its side and will make it 10.
1: కనుకనే నీవు నీ కర్తవ్యాలలో నీవు నగ్నం కా.
0: So be ready to do your duty.
1: నీ ప్రయత్నంలో ఏ విధమైనటువంటి దోషం లేకుండా చూసుకో.
0: There should not be dearth in your own effort.
1: ఇది ఈనాడు విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైన పట్టుదల.
0: This determination the students should cultivate today.
1: ఒకరిపై ఒకరు ద్వేషాన్ని మాత్రం పెంచుకోకండి.
0: Don't develop hatred.
1: ఒకరిపై ఒకరు అసూయను మాత్రం పెంచుకోకండి.
0: Don't be jealous towards each other.
1: బాగా అభివృద్ధికి వచ్చేటువంటి వారిని చూస్తే నీవు కూడా ఆనందించు. తప్పక నీకు కూడా ఆ అభివృద్ధి చేకూరుతుంది.
0: Be happy watching others progressing in life so that you would also develop.
1: కనుక ఈ విశాలమైన భావాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ దిస్ బ్రాడ్ ఫీలింగ్స్.
1: మన హృదయం ఎంత ఉండాలి? చిన్నదిగా కాదు, ఈ ప్రపంచమంత హృదయంగా మనం మార్చుకోవాలి.
0: అవర్ హార్ట్ షుడ్ నాట్ బి సో స్మాల్ అండ్ నారో.
1: ఇంత విశాలమైన ప్రపంచంలో మనం పుట్టి ఏదో ఒక అణుమాత్రమైనటువంటి హృదయాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు.
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ వీఆర్ నారో మైండెడ్ ఇట్ ఈస్ యూస్లెస్.
1: సముద్రమంతా హృదయంగా మనం మార్చుకోవాలి.
0: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ యాజ్ వాస్ట్ యాజ్ ద మైటీ ఓషన్.
1: సముద్రం యొక్క రూపం రుచి మాత్రం ఉండకూడదు.
0: బట్ హౌఎవర్ వీ షుడ్ నాట్ హావ్ దట్ టేస్ట్.
1: పాల సముద్రంగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్ మిల్క్.
1: క్షీర సముద్రంగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్
1: మిల్క్. క్షీర సాగరుడు పవళిస్తుంటాడు.
0: దేర్ గాడ్ రిక్లైన్స్.
1: క్షార సాగరుడు కాకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి ఓషన్.
1: కనుకనే భగవంతుడు క్షీరసాగరుడు.
0: God reclines on his throne of milk. He reclines on your heart.
1: ఎప్పుడంటే అప్పుడు మీకు కనిపిస్తాడు.
0: He is ready to appear in front of whenever you want.
1: లేడని మాత్రం నిరాశకు గురి కావద్దు.
0: Never be disappointed.
1: కనుక మీరు దృఢమైనటువంటి సంకల్పం అయిపోయి మన దేశం కోసమని తగినటువంటి యొక్క బాధ్యతను వహించి దేశ సంక్షేమ నిమిత్తమై తగినటువంటి కృషి చేయండి.
0: Therefore, with full determination, work hard for the progress and the welfare of this country.
1: దేశము మన యొక్క ఇల్లు.
0: The country is your residence.
1: ప్రపంచమంతా మన యొక్క నివాసమే.
0: The whole world is our dwelling place.
1: ఇది ఆ దేశము ఈ దేశం అని భేదములు పెట్టుకోకండి.
0: We should not have difference.
1: ఒక పెద్ద ఇంటి లోపల ఒక్కొక్క రూములు ప్రత్యేకంగా ఉండినట్టుగా ఈ విశాలమైన ప్రపంచంలో భారతదేశం ఒక రూమ్ వంటిది.
0: Just you find so many rooms in a big mansion. The whole universe is a mansion and countries are the rooms there.
1: గృహమంతా మంచిగా ఉండాలి.
0: The whole house should be good.
1: అప్పుడే మనం కూడా మంచిగా ఉండగలం.
0: Then only you will be good.
1: కనుక భగవత్ నామస్మరణ చేసుకుంటూ మీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తూ అందరినీ సంతోషంగా తగినటువంటి కృషిని జరుపుతూ వాళ్లను తగిన లోకశాంతి లోక సమస్త సుఖినో భవంతు అనేది హృదయం నుండి మనము ప్రార్థించుతూ రావాలి.
0: సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, డూ యువర్ డ్యూటీ, డెవలప్ లవ్, మేక్ ఎవ్రీవన్ హ్యాపీ, ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీవన్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ప్రేమ ముదిత మనసే.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 23rd discourse on Gita Bhagavan delivered on 4th September 1984. In this beautiful discourse, Bhagavan talks about one of the most important qualities a devotee should possess, which is contentment. Bhagavan also throws light on something which is more important for a devotee than his love of God. You might be wondering what could be more important for a devotee than his own love of God. Well, listen and find out for yourself. Sai Bhagavan Uvacha.
1: Na jayate mriyate idi sankhya yogamuloni pranam pradhanam pramanam.
2: This is the very proof, basis and ultimate exposition in Sankhya Yoga.
1: Rajayati Jananamunna Dhanike Maranam Kuda Untuntadi.
2: That which has birth alone has death.
1: Janana Maranamulu Unnatuvanti Vatike Madhya Kurpabadinatuvanti Ee Shadvikaramulu.
2: That which has birth and death has also the six types of changes in between.
1: Najayati Jananame Lenetuntinapudu Ee Shadvikaramulu Yokka Swabhavamulu Manaku Akkaraledu.
2: If it doesn't have birth alone, then the question of having six types of change would not arise.
1: Deniki Jananamu Ledu Atmaku.
2: What does not have birth? Atma does not have it.
1: Atma nirvikaram.
2: Atma doesn't undergo any modification.
1: Karanam najayate. Deeniki jananam ledu kanuka idi nirvikaram.
2: The reason for not going undergoing any modification is it doesn't have birth.
1: Nirgunam niranjanam sanatanam niketanam nitya suddha buddha mukta nirmala swarupinam. Idiye atma yokka tattvam.
2: The real nature of atman is that it doesn't have attributes. It is permanent, it is immutable, it doesn't undergo any modifications, it is everlasting.
1: Jayati dehamunake jananamu dehamunake shadvikaramulu dehamunake maranamu.
2: Only body has birth, body has six types of modifications, body has death.
1: Kanukane idi dehi atma tattvam.
2: Therefore the indweller of the body has to be taken as Atman.
1: Dehi niramayundu.
2: The indweller is Niramaya himself.
1: Ilanti atma tattvamunu gurtinchukunnappudu anniyu manaku nascharamulugane telustundi.
2: Once we recognize this principle and doctrine of Atman, we would understand everything else as impermanent.
1: కనుకని ఆత్మను గుర్తించుటకై ప్రతి వ్యక్తి కూడాను మొదలు ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు ట్రై టు రికగ్నైజ్ ఆత్మన్.
1: నకాంచో ఏనకేనచిత్ అనగా ఆశను పెంచుకునరాదు. లభించిన దానితో తృప్తి నందుట ఇదే ఒక మహా సద్గుణం.
2: One should not develop the growth of desires. One should be content with whatever one gets.
1: Bhakti yogamulo cheppinattuga 26 sadgunamulu kaliginatunti vaade bhaktudu maame priyonaraha. Ilanti vaade naaku priyudu ani kudanu ee 26 gunamulo lopala santushti nakaanchu ee వాంఛ లేకుండా పోవటమే ఇది ప్రధానమైనటువంటి ఒక గుణంగా నిరూపిస్తూ వచ్చాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హ్యాస్ ప్రూవ్డ్ యాజ్ ఎక్స్పౌండెడ్ ఇన్ ద చాప్టర్ ఆఫ్ భక్తి యోగ దట్ దెర్ ఆర్ 26 క్వాలిటీస్ విచ్ ఏ డివోటీ షుడ్ హ్యావ్ టు బి లైక్డ్ అండ్ లవ్డ్ బై ద లార్డ్ అండ్ ఆఫ్ దాట్ contentment stands out to be one very important characteristic of a devotee.
1: Enta undinappatikini, enni bhogamulu anubhavinchinappatikini, enta sampadinchinappatikini, inka chaladu, ledu, aneetuvanti yokka aavedana sadhakuni yandu undaradu.
2: A sadhaka should not have the desire to enjoy things after seeing and after enjoying so many types of luxuries, so many types of enjoyment, so many types of things.
1: Unnadanite trupti nundi idiye sarvasvamga bhavinchi santoshinchinappude adaniki shanti chekurutundi.
2: One would be able to get peace when one is content with whatever one has and thinks that which he has is everything.
1: Santushti leinatunti vaani hrudayamu kevalamu eduru dabbalato allabadinatunti gampato neeru todinattuga untuntadi.
2: The heart of one who does not have contentment may be compared to a basket which has a number of holes with the help of which
1: bamboo
2: basket with the help of which the water is tried to taken out.
1: Bavi nundi ee gampato neeru todinappudu పైకి వచ్చేటప్పటికి అంత నీరు కారిపోతుంది.
2: ఇఫ్ యు ఆర్ డ్రాయింగ్ వాటర్ త్రూ దిస్ బ్యాంబూ బాస్కెట్ ఫ్రమ్ ఎ వెల్ బై ది టైమ్ ది బాస్కెట్ కమ్స్ అప్ ఆల్ ది వాటర్ వుడ్ హావ్ లీక్డ్ అవుట్ అండ్ గాన్.
1: చుక్క నీరైనా కూడాను ఆ గంపలో నిలవదు.
2: దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ దట్ బాస్కెట్.
1: అదే విధముగానే ఆశలకు గురి అయినటువంటి యొక్క మానవుని యొక్క హృదయం కూడాను క్రమక్రమేణ అసంతృప్తితో ఈ తృప్తి అనేటువంటిది కేవలము జారిపోయి అసంతృప్తితో కాలమును గడపవలసి వస్తుందని దీని యొక్క అంతరార్థము.
2: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈస్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ది బాస్కెట్ ద ఎనీ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఏ నంబర్ ఆఫ్ డిజైర్స్ అండ్ గ్రీడ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ కంటెంట్మెంట్ ఆల్ ది కంటెంట్మెంట్ గోస్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్ డిస్కంటెంట్మెంట్ విల్ బి లెఫ్ట్ విత్ హిమ్.
1: ఏమీ లేని మానవుడు ఏదో ఒక 100 రూపాయలన్నా చిక్కితే ఆనందాన్ని అనుభవిస్తానని ఆశిస్తాడు.
2: ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ అట్ ఆల్ మే ఫీల్ హ్యాపీ కంటెంటెడ్ ఇఫ్ హీ గెట్స్ 100 రూపీస్.
1: 100 రూపాయలు లభించినా అయ్యో 1000 రూపాయలు లభిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అని మరొక ఆశను అభివృద్ధి పరుచుకుంటాడు.
2: ద సేమ్ పర్సన్ వెన్ హీ గెట్స్ 100 రూపీస్ హీ వుడ్ థింక్ హౌ నైస్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఐ కెన్ గెట్ 1000 రూపీస్.
1: ఈ 1000 రూపాయలు లభించినా 100000 రూపాయలు కావాలి అని ఆశిస్తాడు.
2: If he gets by chance 1000 rupees, he desires to have 1 lakh rupees.
1: ఈ 100000 రూపాయలతో తాను తృప్తి పొందడు, నేను జమీందారు కావాలనుకుంటాడు.
2: He would not be content with obtaining 1 lakh rupees. He would be aspiring to become a landlord.
1: ఈ జమీందారు నుంచి తిరిగి మహారాజు కావాలని ఆశిస్తాడు.
2: From landlordship he wants to become a king, a ruler.
1: ఈ మహారాజు తత్వం నుంచి నేనే మాధవుడైపోవాలని ఆశిస్తాడు.
2: From that particular state of kingship he would like to obtain the state of madhavatva.
1: Aithe madhavatva anetuntidi ee dhanamulamto labhinchetuntidi kaadu.
2: But one would not be able to attain madhavatva with the help of money and wealth.
1: Ee vidhanga manamuni yokka aasalu mitimiri povatam chetane mati kevalam ashantiki guri avutundi.
2: As the desires of man are crossing all limits he is becoming a lot of డిస్కంటెంట్.
1: లభించిన సంపత్తితో లభించిన సుఖముతో లభించిన భోగములతో సంతృప్తి పడేటువంటి విధానాన్ని గుర్తించాలి వ్యక్తి.
2: ఎన్ ఇండివిజువల్ హ్యాస్ టు రికగ్నైజ్ ది మెథడ్ ఆఫ్ ఒబ్టైనింగ్ కంటెంట్మెంట్ విత్ వాట్ ఎవర్ వన్ హ్యాస్ విత్ వాట్ ఎవర్ వెల్త్ వన్ ప్రొసెసెస్ విత్ వాట్ ఎవర్ వెల్త్ వన్ గెట్స్.
1: దైవానుగ్రహంతో లభించినటువంటి యొక్క సుఖ సంతోషములను కాపాడుకునుంటే వ్యక్తిత్వం యొక్క కర్తవ్యం.
2: ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవరీ ఇండివిజువల్ ఈస్ టు సెక్యూర్ వాట్ ఎవర్ హీ హెస్ గాట్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్.
1: దైవము గొప్పవాడి అని అందరూ చెప్పగలరు.
2: ఆల్ పీపుల్ కెన్ సే దట్ గాడ్ ఈస్ గ్రేట్.
1: కానీ ఇది ప్రధానం కాదు.
2: బట్ దిస్ ఈస్ నాట్ ఇంపార్టెంట్.
1: దైవము నీవు గొప్పగా గొప్పవాడు నాయన అని అతని నోటి నుంచి రావాలి.
2: God has to say, tell the devotee that you are great.
1: Daivamu daivamunu andaru kudanu premistaru.
2: All people love God.
1: Indulo emiyu prayojanam ledu.
2: But there is no use in this particular problem.
1: దైవము అందరినీ ప్రేమించుచున్నాడా అనే ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి.
2: One has to put a question to oneself whether God is loving all.
1: దైవము నిత్యత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనము ఉచ్చరిస్తాము.
2: We say God is eternal truth.
1: దైవము నావాడు అని మనం విశ్వసిస్తాము.
2: We believe that God is ours.
1: కాని దైవమే నీవు నావాడు నాయన అని చెప్పాలి. అది మనకు ముఖ్యమైనటువంటిది.
2: But the most important thing is God has to say that you are mine.
1: మనం ఒక రిజిస్టర్ కవర్ పోస్ట్ చేసినప్పుడు ఇది మనం ఎవరికి అందాలనేటువంటి ఉద్దేశంతో రాశామో అది వారికి అందినట్టుగా ఒక అక్నాలెజ్మెంట్ వచ్చినప్పుడే ఆ జాబు సార్థకత నొందుతుంది.
2: When we send a registered post to any person, once you get an acknowledgement from that particular person that he has received it, then only sending of the registered letter finds fulfillment.
1: దైవము గొప్పవాడు అని నీవు చెప్పినంత మాత్రమే చాలదు. ఇది కేవలం ఒక రిజిస్టర్డ్ పోస్ట్ వేసినట్టు.
2: By merely telling that God is great, it may be compared to
1: తిరిగి నాయన నీవు గొప్పవాడు అనేటువంటి అక్నాలెజ్మెంట్ అతని నుంచి రావాలి.
2: But from God we'll have to get the acknowledgement that oh child, you are also great.
1: మీ ప్రియో నరహ, నీవు నావాడు నాయన, నీవు నాకు ప్రియుడు అనేటువంటి ఉద్దేశము అతని నుండి రావాలి.
2: From him a word has to come that you are my dear, you are dear to me.
1: అది ఏ శాశ్వతమైనటువంటి,
2: this is permanent entity.
1: ఆ ఫలమును పొందే నిమిత్తమే సాధకుడు అనేక సాధనలు చేయాలి.
2: To obtain this result, every sadhaka has to undertake different types of sadhana.
1: అట్టి ఫలితమని అనుభవించుకోనకపోయినా, అట్టి ఫలితమని మనం అందుకోనకపోయినా, మన సాధనలన్నీ కూడాను వ్యర్థమే.
2: If we cannot attain and obtain that result, all our efforts and sadhana would be a waste.
1: కనుక ఇన్ని సాధనల యొక్క ఫలితం ఏమిటంటే, నీవు నావాడు, నీవు నాకు ప్రియుడవు అనేటువంటి యొక్క జవాబు దైవం నుండి మనం అందుకోవాలి.
2: ది హోప్ అండ్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆల్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది సాధన వుడ్ బి టు గెట్ ఫ్రమ్ ది లార్డ్ దట్ ఓ చైల్డ్ యు ఆర్ మైన్.
1: అట్టి అర్హతను పొందినటువంటి వాడే అర్జునుడు.
2: అర్జున వాజ్ వన్ హూ గాట్ దట్ ఎలిజిబిలిటీ అండ్ దట్ క్వాలిఫికేషన్.
1: అతనికి ఆశలు ఎన్నియో ఉండవచ్చు.
2: He might have had a number of desires.
1: కాని అన్ని కూడాను త్యజించి కేవలము నీవే తప్ప ఇతపరం వెరుగా, నీవు తప్ప నాకు అన్యం అక్కరలేదని కట్టగడప్పుడు శరణాగతుడయ్యాడు.
2: హీ రినౌన్స్ ఆల్ హిస్ వాంట్స్ డిజైర్స్ ఎట్సెట్రా అండ్ సరెండర్ టు ద లార్డ్ అండ్ సెడ్ స్వామి యు ఆర్ మై ఆల్.
1: నిజముగా మనకు కావలసినటువంటిది, మనము సాధించవలసినటువంటిది, మన గమ్యము, మన పుణ్యము సర్వము అతని యొక్క ప్రేమతత్వమే.
2: ఆల్ దట్ విల్ హావ్ టు అటైన్ ద గోల్ ద ఆబ్జెక్ట్ ద పర్పస్ ఈజ్ ఓన్లీ టు ఎర్న్ హిస్ గ్రేస్.
1: ఎవరైనా ఒకరు స్వదేశం నుండి విదేశానికి ఎవరైనా ప్రయాణమై వెళ్లాలంటే అతను గొప్ప చదువరిగా ఉండవచ్చును, శ్రీమంతుడు కావచ్చును, అధికారి కావచ్చును, కానీ పాస్పోర్ట్ లేనిది అతన్ని పంపడానికి వీలు కాదు.
2: When any person is going abroad, be he a highly educated person, a man occupying very high position in life, a man who is very wealthy, but he must have a passport to go abroad.
1: నేను గొప్ప పండితుడను, నేను గొప్ప విద్యావంతుడను, నేను శ్రీమంతుడను, నేను జమీందారును, నేను గొప్ప జన సహాయంతో కూడినటువంటి వాడను అని విర్రవీగినంత మాత్రమున ఆ యొక్క పాస్పోర్ట్ మనకు లభించదు.
2: If a person just says that I am highly educated person, I am highly wealthy person, I am a jamindar, I would like to just have passport merely by telling like that.
1: నీ కూడాను నీ వ్యక్తిగతమైనటువంటి శక్తి సామర్థ్యములు కావచ్చును, కానీ ఈ పద్ధతికి నీవు విదేశానికి వెళ్లాలంటే దానికి సంబంధించినటువంటి క్రమాన్ని నీవు అనుసరించాలి.
2: All these things might be personal accomplishments and attainments, but if you want to go abroad, there is a particular procedure which will have to be followed.
1: దానియందు విద్యాధికారి అని, విద్యాహీనుడని, కూటి పేదని, కోటీశ్వరుడని ఈ తారతమ్యం ఏమాత్రం కూడా అక్కడ ఉండదు.
2: ఇన్ ది ప్రొసీజర్ టు బి ఫాలోడ్ దేర్ కెనాట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ ఎడ్యుకేటెడ్ వన్, ఎన్ అన్ఎడ్యుకేటెడ్ వన్, ఎ వెల్తీ వన్ అండ్ ఎ పూర్ వన్.
1: ఏదో ఒక బస్సులో, ఒక ట్రైన్లో, ఒక ప్లేన్లో పోవాలంటే కూడాను నీ శక్తి సామర్థ్యంలో వారు ఎవరో చూడరు, టికెట్ చూస్తారు ముందు.
2: ఈవెన్ ఇన్ ఎ స్మాల్ థింగ్ లైక్ గోయింగ్ బై బస్, గోయింగ్ బై ట్రైన్ ఆర్ గోయింగ్ బై ప్లేన్, నో వన్ వుడ్ లైక్ టు జస్ట్ సీ కేర్ ఫర్ యువర్ పొజిషన్ ఎట్సెట్రా.
1: టికెట్ నీ చేతిలో ఉన్నదా, నీ యొక్క అధికారము, నీ చదువులు, నీ యొక్క శిర్సంపదలు వారు ఏమాత్రమో పాటించరు. టికెట్ చూస్తారు, ఓ గెట్ అవుట్.
2: ఇఫ్ యూ హ్యావ్ ఎ టికెట్ విత్ యూ, దే డు నాట్ కేర్ టు ఫైండ్ అవుట్ వెదర్ యూఆర్ ఎ వెల్తీ పర్సన్, ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ ఆల్ దాట్. దే వుడ్ బి హ్యాపీ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎ టికెట్ విత్ యూ.
1: లేకుండినా మెడబెట్టి బయటికి నెట్టుతారు.
2: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద టికెట్ యుల్ బి నెక్డ్ అవుట్.
1: అదే విధముగానే మోక్ష సామ్రాజ్యంలో ప్రవేశించుటకు ఇక్కడ దైవానుగ్రహం అనేటువంటి దాన్ని పొంది నీవు నావాడు నాయన అనేటువంటి పాస్పోర్ట్ ని మనం అందుకోవాలి.
2: ఇన్ ద సేమ్ వే, ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్, యూ షుడ్ హ్యావ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దెన్ ఓన్లీ యుడ్ గెట్ ఎంట్రీ ఇన్ టు ఇట్.
1: ఈ పాస్పోర్ట్ ఉండినంత మాత్రం కూడాను మరి కొంతవరకునో అభ్యంతరం జరుగుతుంది. దీనికి వీసా కూడా రావాలి.
2: If you have merely passport, there may be some objections, some problems. You should have visa also.
1: దీనికే ఆత్మానుగ్రహము అనేటువంటిది కూడా ఒకటి అవసరం. ఎందుకంటే ఇచ్చేటువంటి వాడు ఇచ్చినప్పటికీ దాన్ని అందుకునేటువంటి వాడి చేతులు కూడాను సిద్ధంగా ఉంటున్నప్పుడే ఈ ఇచ్చే పదార్థం తానుకు చెందడానికి వీలవుతుంది.
2: ఇన్ అడిషన్ టు గ్రేస్ ఆఫ్ గాడ్, యూ షుడ్ హ్యావ్ గ్రేస్ ఆఫ్ ఆత్మన్ ఆల్సో. ది గివర్ మే బి రెడీ టు గివ్, బట్ ది పర్సన్ హూ ఈస్ రిసీవింగ్ షుడ్ హ్యావ్ ది కెపాసిటీ అండ్ విల్లింగ్నెస్ టు రిసీవ్ ఇట్.
1: దైవ ప్రేమ, సాధకుని యొక్క సద్గుణము, ఈ రెండింటి యొక్క సంబంధమే మనము మోక్షంలో ప్రవేశించడానికి మూలకారణం.
2: ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్, యూ షుడ్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ యూ షుడ్ హ్యావ్ ద సాధన ఆఫ్ ద సాధక. వెన్ దీస్ టు గో టుగెదర్, దెన్ ఓన్లీ యూ బి ఏబుల్.
1: కనుకనే సాధకునకు 26 సద్గుణములు అత్యవసరమని, ఈ 26 సద్గుణములో ఏ ఒక్కటైనా కూడాను ఉండినప్పటికీ తన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అర్హులమవుతామని కూడాను బోధించింది భగవద్గీత.
2: భగవద్గీత దట్ ఇస్ వై హాస్ టాట్ దట్ ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ అండ్ మోక్ష, హీ షుడ్ హ్యావ్ 26 క్వాలిటీస్ వర్చ్యూస్. ఈవెన్ ఇఫ్ హీ హాస్ వన్, హీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ క్వాలిఫైడ్ టు గెట్ ఇన్ టు ద.
1: ఇందులో సంతృప్తి అత్యవసరమైనటువంటిది.
2: Of all of them, the most important thing is contentment.
1: Asantrupto jijo nashtahani, santrupti lenetunti vaniki ye vidhamainatunti oka sukshantulu undavu.
2: The one who does not have contentment cannot have joy, happiness and peace.
1: Atane goppavadu.
2: The one who has contentment alone is great.
1: Atane oka vidhamainatunti adhikari.
2: He alone has position and qualification.
1: Nenu appudappudu cheptuntanu, who is the greatest man in this world? He who has much satisfaction is the greatest man.
2: Swami will be telling quite often, putting the question, who is the greatest man on earth? He says, who has the greatest satisfaction, he alone is the greatest.
1: Kanuka manalo santrupti aneetundi danini abhirudhi chesukovali.
2: Therefore we have to develop satisfaction and contentment in our
1: jagattulo nashwaramainatundi yokka sukhashantulaku భోగభాగ్యములకు అధికారములకు మనం అరులు జాచి వెర్రివారం కాకూడదు.
2: వీ షుడ్ నాట్ గెట్ లాస్ట్ ఇన్ ద వరల్డ్ ఆస్పైరింగ్ ఫార్ ఇంపర్మనెంట్ జాయ్స్, ఇంపర్మనెంట్ వెల్త్, ఇంపర్మనెంట్ పొజిషన్, లగ్జరీస్.
1: ఉండినంత వరకు మన సుఖ సంతోషములు అనుభవించవలసింది.
2: సో లాంగ్ యాజ్ వీ ఆర్ అలైవ్ వీ విల్ హావ్ టు ఎంజాయ్ ది జాయ్స్ విచ్ ఆర్ ఇన్సిడెంటల్.
1: దేహాభిమానం ఉండినంత వరకును ఈ దేశాభిమానం కూడా ఉండవలసింది.
2: సో లాంగ్ యాజ్ యూ హావ్ బాడీ అటాచ్మెంట్, యూ మే హావ్ అటాచ్మెంట్ టు ద ప్లేస్ ఇన్ ద కంట్రీ.
1: ఈ పంచభూతముల యొక్క సంబంధం కలిగినంత వరకు కూడాను ఈ పంచభౌతిక దేహాన్ని కాపాడుకోవలసింది.
2: సో లాంగ్ యాజ్ యూ హావ్ అసోసియేషన్ ఆఫ్ ది ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్, యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: దీని ఎందే మన యొక్క జీవితం అంకితం కావించరాదు.
2: బట్
1: లక్ష్యమును మాత్రం దృష్టి ఎందుంచుకోవాలి.
2: But we should not waste our body and the time in this particular thing itself. We should remember always the goal.
1: Oka chinna udaharanam.
2: One small example.
1: Guppa srimantu undetunti vaadu.
2: There was a great wealthy man.
1: Atanu prapanchamanta chuttadu.
2: He traveled the world over.
1: Prapanchamulo lenatvantidi, taanu chudanatvantidi, evaru vinanatvantidi, oka goppa bhavanam nirminchalani sankalpinchukunnadu.
2: He resolved to construct a house which is not obtained anywhere, which no one has heard of at any time.
1: Not heard, not seen, not even.
2: Yes, it was not heard, not seen, and not even dreamt of.
1: Aithe dinni ye vidhanga cheyali, enni kota rupayalaina kodana sariye vem chesi shashvatamaina tundi okka bhavanam nirminchalani sankalpinchukunnadu.
2: He resolved to construct a permanent house even if it costs crores of rupees.
1: లక్షలు ఖర్చు పెట్టి విదేశాల నుండి కూడాను గొప్ప గొప్ప ఇంజనీర్స్ ని పిలిపించారు.
2: A number of engineers and architects were called from various countries for this purpose.
1: కట్టగడపటకు సుందరమైన భవనం నిర్మించాడు.
2: Ultimately, he constructed a beautiful mansion.
1: అన్ని విధాల అనుకూలమైనటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది, అందమైనటువంటిదిగా చూపరులకు చాలా ఉత్సాహాన్ని అందించేటువంటి భవనాన్ని నిర్మించాడు.
2: He constructed a house which satisfies people from all points of view externally.
1: సరే, కోట్లకు ప్రజలు వచ్చారు, దీనిని చూస్తున్నారు.
2: Crores of people came and took a look at it.
1: దీనికి ప్రారంభోత్సవం చేయడానికి గొప్ప ఏర్పాట్లు గావించాడు ఈ శ్రీమంతుడు.
2: This wealthy man made all arrangements for inauguration of this
1: particular. అయితే ఈ ప్రారంభించటకు పూర్వమే అనేక మంది వాస్తు శాస్త్రజ్ఞులు ఇంజనీర్స్ ను రప్పించి ఇందులో ఏదైనా కొన్ని దోషములున్నవేమో అని పరిశీలించమని కోరాడు.
2: Before inauguration, he called a number of engineers and experts in the field and asked them, "Do you find any defect in
1: jogulu bogulu viragulu bairagulu sarvannu kudanu aakmanichadu."
2: He invited all types of people, wealthy
1: goppa goppa rishulandaru kudanu aashirvadam andukovalani pilipinchukunnadu.
2: He invited great rishis to get their blessings.
1: Indro sthita pragnulu kudanu cheripoyaru.
2: Among the invitees there were sthita pragnas also.
1: గొప్ప వైభవం
2: ఇనాగ్రేషన్ ఆఫ్ దిస్.
1: అయితే ఈ ప్రారంభించటకు పూర్వమే అనేక మంది వాస్తు శాస్త్రజ్ఞులు ఇంజనీర్స్ ను రప్పించి ఇందులో ఏదైనా కొన్ని దోషములున్నవేమో అని

0: అమంగ్ ది ఇన్వైటీస్ దేర్ వర్ స్థిత ప్రజ్ఞాస్ ఆల్సో.
1: గొప్ప వైభవంగా వీరందరికీ తగిన ఏర్పాట్లు గావించాడు. ఒక్కతూరి సభను జరిపించి అందరికీ నమస్కరించి, ఈ భవనంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏ విధమైనటువంటి యొక్క భయములు లేకుండా స్వేచ్ఛగా చెప్పడానికి మీరు పూనుకోవాలని ప్రార్థించాడు.
0: ఆల్ గ్రాండ్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ ఫర్ దేర్ స్టే అండ్ ఆల్ దాట్. ఆఫ్టర్ దే అసెంబ్ల్డ్ హీ ప్రేడ్ టు దెమ్, ఐ వుడ్ హంబ్లీ జస్ట్ ఆస్క్ యూ టు లెట్ మీ నో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డిఫెక్ట్స్ ఇన్ ది
1: చేరిని. ఇంజనీర్లు గొప్ప గొప్ప వారందరూ కూడాను ఈ భవనములో లోపములు చూపించేటువంటి అధికారం ఎవరికి? ఎట్టి లోపము లేదు మహారాజా, ఇది చాలా గొప్పగా ఉంటుండాలి, దివ్యంగా ఉంటుండాలి, భవ్యంగా ఉంటుండాలి, నవ్యంగా ఉంటుండాలి అన్నారు.
0: ఇంజనీర్స్ హావ్ అసెంబ్ల్ దేర్ డిక్లర్డ్ దట్ హూ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ జస్ట్ పాయింట్ అవుట్ ఎనీ ఫ్లా ఇన్ దిస్. ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్లాలెస్, ఇట్ ఇస్ వెరీ గ్రాండ్, వెరీ న్యూ అండ్ ఎక్స్ట్రీమ్లీ నోవెల్ అండ్ యూనిక్.
1: ఏదో ఒక మూల నిలుచుకున్నటువంటి ఒక యోగి సమీపించి, రాజా ఈ భవనంలో రెండు దోషములు ఉంటున్నాయన్నాడు ధైర్యంగా.
0: వన్ యోగి హూ వాజ్ స్టాండింగ్ ఇన్ ఎ కార్నర్ కేమ్ ఫార్వర్డ్ అండ్ పాయింటెడ్ అవుట్, ఓ కింగ్, దేర్ ఆర్ టూ ఫ్లాస్ ఇన్ దిస్ పర్టికులర్ బిల్డింగ్.
1: ఈ మాట వినేటప్పటికీ సభయందు చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఏమిటి ఈ దోషములు, మాకెక్కడా కనిపించడం లేదే అని ఈ దోషములు ఏటో వినాలని చాలా కుతూహలంతో ముందుకొచ్చారు.
0: ఆల్ దోస్ పీపుల్ హూ హ్యాడ్ అసెంబ్ల్డ్ దేర్ వర్ సర్ప్రైజ్ అలాట్ అండ్ దే వర్ వెరీ క్యూరియస్ టు నో వాట్ దీస్ డిఫెక్ట్స్ వర్.
1: ఈ శ్రీమంతుడు చేతులుగా జోడించి, మహానుభావ ఆ దోషములేవో చెప్పితే తప్పక దీనిని సర్దిద్దుకుంటానన్నాడు.
0: దిస్ వెల్తీ మ్యాన్ ఫోల్డింగ్ హిస్ హ్యాండ్స్ టోల్డ్ దట్ పర్టికులర్ జెంటిల్మన్, ఓ స్వామి, యూ కెన్ జస్ట్ లెట్ అస్ నో వాట్ దోస్ డిఫెక్ట్స్ ఆర్, ఐ విల్ రెక్టిఫై.
1: శ్రీమంతుడా, ఈ దోషమును నీ చేత సర్దిద్దుకోవడానికి చేత కాదన్నాడు.
0: దట్ యోగిన్ సెడ్, ఓ వెల్తీ మ్యాన్, ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ యువర్ రీచ్ టు కరెక్ట్ దోస్ డిఫెక్ట్స్.
1: ఈ మొదటి దోషము, ఈ భవనము కాలాంతరంలో ఎప్పుడో శిథిలమైపోతుంది, ఇది మాత్రం తప్పింది కాదు, ఇదొక దోషం అన్నాడు.
0: వన్ డిఫెక్ట్ ఈస్ దట్ ఇన్ ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్ దిస్ బిల్డింగ్ విల్ కమ్ టు డిస్ట్రక్షన్. దిస్ ఈస్ వన్ విచ్ కెనాట్ బి చేంజ్డ్.
1: దీనిని కట్టినటువంటి యజమానుడు మరణం తప్పింది కాదు, ఏనాటికైనా మరణం తప్పింది కాదు, ఇది రెండవ దోషం అన్నాడు.
0: ద సెకండ్ డిఫెక్ట్ ఈస్ దట్ ద పర్సన్ హూ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ దిస్ పర్టికులర్ హౌస్ ఈస్ గోయింగ్ టు డై, దిస్ కెనాట్ బి ఎస్కేప్ ఈవెన్ ఓవర్ పీరియడ్ ఆఫ్.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోక నేనేదో గొప్పవాడిగానే నువ్వు భావిస్తున్నావు.
0: నాట్ రియలైజింగ్ దిస్ పర్టికులర్ ట్రూత్, యూఆర్ థింకింగ్ దట్ యు ఆర్ రియలీ వెరీ గ్రేట్.
1: మృత్యువును మరచి భోగ వస్తువులనే సత్యముగా భావించేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం అంతా ఈ రీతిగా ఉంటాయన్నాడు.
0: This would be the state of affairs of people who forget death and who think that they are going to be permanent.
1: నిత్యమైన సత్యమైనటువంటి ఆత్మ తత్వాన్ని లక్ష్యం నందించుకున్నటువంటి వ్యక్తియే శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడు అన్నాడు.
0: Only that person who keeps in view the permanent entity of atman will be having contentment and joy and happiness.
1: ఇట్టి ఆత్మాను సౌధమే అందమైనటువంటి సౌధము, దీనికి మించినటువంటి సౌధములు ఈ లోకములో మరొకటి లేవన్నాడు.
0: He also said such a mansion is the mansion of atman itself and there is nothing which can be compared to the mansion of atman.
1: Kanuka ee laukika jagattunandu nasaramen kunti yokka ee prapanchamunandu manam anubhavinchetu anni kudanu ivi nasaram leneetundi oka satyanni gurtinchi satyam aneetundi oka atma tattvam paina lakshyam nunchi manam gaavinchavalsinatundi sadharanalu vicharanalu manam salapukovali.
0: Therefore we have to recognize this particular truth that in the world, that mundane world, everything is impermanent. Keep our sight and concentration on the permanent Atman and do sadhanas to achieve that.
1: దీనిని ఆధారంగా చేసుకుని అర్జునుకు, అర్జున, నీవు చంపేటువంటి వాడని, ఈ సైన్యము నీ బంధువులు మిత్రులు చచ్చేటి వారిని నువ్వు భావిస్తున్నావు, ఇది చాలా పొరపాటు, ఇది అనాత్మ భావం.
0: On the basis of this, Krishna told Arjuna, Arjuna, you are thinking that you are going to kill people. This is a wrong feeling.
1: నీవు శాశ్వతుడవు,
0: యు ఆర్ ఎ పర్మనెంట్ ఎంటిటీ,
1: నీ యొక్క తత్వము మరణం కూడినటువంటిది కాదు.
0: ద ప్రిన్సిపల్ అండ్ ది డాక్ట్రిన్ విచ్ యు ఎంబాడీ ఇస్ నాట్ అసోసియేటెడ్.
1: అదే విధముగానే ఇతరుల యొక్క ఆత్మతత్వం కూడా సత్యమైనటువంటిది.
0: ఇన్ ద సేమ్ వే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ అసోసియేటెడ్
1: ఇది నజాయతే, ఇది పుట్టేటువంటిది కాదు.
0: దిస్ ఈజ్ నాట్ బీయింగ్ బోర్న్.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ సాంఖ్యయోగములో నీవు అన్య విషయాల్లో ఏమాత్రం కూడా సందేహించడానికి అవకాశం లేదన్నాడు.
0: ఇఫ్ యూ కెన్ రికగ్నైజ్ దిస్ ట్రూత్, యూ విల్ నాట్ బి గెటింగ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ సాంఖ్యయోగ.
1: కనుక నీవు చచ్చేటివాడు కాని చంపేటివాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు, ప్రతి ఒక్క

0: దైవతత్వమునందు కూడాను ఆత్మతత్వం నిత్యము సత్యమైనటువంటిది.
1: Therefore, you are not the one who is going to die. You are not the one who is going to kill. Similarly, other people involved, they are neither dying nor going to kill. This has to be recognized.
0: కనుక ఈ సత్యాన్ని గుర్తించుకోమని చెప్పని బోధించి నీ కర్తవ్యాన్ని ఉన్నంత వరకు ఆచరించటం అత్యవసరం అన్నాడు.
1: They have Krishna taught Arjuna this particular principle, asking him to recognize this particular thing, and so long as he is alive, he has to discharge his duties.
0: అప్పుడే అతను చెప్పాడు, నకాంచో, ఈ విధమైనటువంటి నాకు ఆసన, ఈ విధమైన స్వర్గమైనా సరే నాకే విధమైనటువంటి రాజ్యం కూడా నాకు అక్కర్లేదని చెప్పని విచారించాడు అర్జునుడు.
1: అర్జున దెన్ జస్ట్ టోల్డ్, వెల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ అట్ ఆల్, ఐ ఎమ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెవెన్.
0: అయితే ఇది సత్యం ఎరిగి నీవు చెప్తున్నావా, లేక పిరికి పందవై నీవు ఆడుతున్న మాటలా ఇవి అన్నాడు.
1: కృష్ణ టోల్డ్ అర్జున, ఆర్ యూ టెలింగ్ దిస్ పర్టికులర్ థింగ్ రికగ్నైజింగ్ ది ట్రూత్ బిహైండ్, ఆర్ యాజ్ ఎ టిమిడ్ కవర్ ఆర్ యూ టెలింగ్ దిస్?
0: ఇక్కడ ఆత్మతత్వాన్ని గుర్తించి పలికేటువంటి మాటలు వేరు.
1: రికగ్నైజింగ్ ది ఎంటిటీ, ది పర్మనెంట్ నేచర్ ఆఫ్ ఆత్మన్, ఇఫ్ యూ టాక్ ఇట్ విల్ బి
0: బలహీనుడై తమ బంధువులపై ఉన్నటువంటి యొక్క మమత్వం చేతను, అభిమానం చేతను వారిని చంపుటకు కొంత మనస్కరించగా పలికేటువంటి పలుకులు వేరు.
1: వర్డ్స్ విచ్ ఆర్ అట్టర్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ టు ది రిలేటివ్స్, విత్ ఎ ఫీలింగ్ దట్ యూ వుడ్ బి కిల్లింగ్ దెమ్, దీస్ వర్డ్స్ వుడ్ బి డిఫరెంట్.
0: ఇవి అభిమాన పలుకులు గాని ఆత్మ పలుకులు కావన్నాడు.
1: దీస్ ఆర్ నాట్ వర్డ్స్ విచ్ ఆర్ కమింగ్ ఆర్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: నీవు ఆత్మసత్యాన్ని, ఆత్మనిత్యత్వాన్ని నీవు గుర్తించినటువంటి వాడైతే నీకు ఏ విధమైనటువంటి దోషములు అంటవన్నాడు.
1: ఇఫ్ ఓన్లీ యూ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ ఆత్మన్, ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్, నో డిఫెక్ట్, నో.
0: కనుక భగవద్గీత యందు బోధించినటువంటి ప్రతి విషయమును కూడాను మనం అంతరార్థంగా మనం విచారించాలి.
1: All that has been taught in Bhagavad Gita therefore has to be understood in the inner meaning.
0: నీవు చంపేటువంటి వాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు అని చెప్పినటువంటి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారు.
1: Everyone takes the fact and statement made here that you are not going to kill and they are not going to.
0: అయితే వీటిని ఆచరణలో ఉంచడానికి సిద్ధమవుతారా? కాదు.
1: But whether, if you ask whether you are going to practice these things, they are not practicing them.
0: Oka hunter leka oka durmargudu aneka jeevulanu kontha himsinchadu.
1: A hunter or some bad or wicked person killed a number of
0: ini kramakramina kudanu manushula varaku vyapinchipoyindi.
1: It spread right up to the mankind.
0: దారిని పోయేటువంటి వ్యక్తులందరినీ కూడా సంహరించటము, వారి దగ్గర ఉండనటువంటి దండ కనుక వస్తువ అనాథులు అపహరించటము.
1: హీ బిగాన్ మర్డరింగ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ జస్ట్ గోయింగ్ బై ద వే అండ్ హీ బిగాన్ స్టీలింగ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ దే వర్ క్యారీయింగ్ విత్ దెమ్.
0: ఇతనికి కట్టకడపటకు సుప్రీం కోర్టులో ఇతనికి ఉరి శిక్ష అనేటువంటిది ఇచ్చాడు జడ్జి.
1: జడ్జి గేవ్ ది పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ బై రోప్ for this particular person for coming that committing that
0: sin. Judgment jarugutundani veendi kuda baaga telusunu.
1: He came to know that judgment would be given the next day.
0: Appudu Bhagavad Gita odu jobilo pettukoni Supreme Court ku vellaadu.
1: This person carried Bhagavad Gita in his packet and he went to Supreme Court.
0: Judge cheppadu, nayana repati dinam 7 gantalaku nee kooru shiksha ani nirnayam chestunnanu annadu.
1: Judge declared that by 7 o'clock tomorrow morning you will be hanged.
0: కారణం ఎందు ఏమిటి అని అడిగాడు ఇతను.
1: దిస్ పర్సన్ క్వశ్చన్, వాట్ ఇస్ ది రీజన్?
0: నీవు పలాని వారిని చంపినావు గనుక నీకు ఈ శిక్ష విధించానన్నాడు.
1: బికాస్ యూ హావ్ మర్డర్డ్ సచ్ అండ్ సచ్ పీపుల్ దిస్ పనిష్మెంట్ హస్ బీన్ అవార్డెడ్ టు యూ.
0: జోబి నుంచి భగవద్గీత తీశాడు.
1: హీ టుక్ అవుట్ భగవద్గీత ఫ్రమ్ హిస్ ప్యాకెట్.
0: సార్ జడ్జి, నేను చంపిన వాడు కాదు, వారు చచ్చిన వాడు కాదు, భగవద్గీతనే దీనికి ప్రమాణం అన్నాడు.
1: హీ షోడ్ భగవద్గీత అండ్ సెడ్, వెల్ సార్, I am neither the killer of those people nor have they been killed.
0: Sakshat Bhagavantude cheppinatundi matanu nee etta dikkaristavu annadu.
1: He asked the judge, how do you deny those statements made by God himself?
0: Judgeelu kudunu chaala takkuvainatundi vaaru kaadu, vaaru anni vidala aaritherina vaaru.
1: Judges are also match for such people, they are in no way inferior to them.
0: Nijame nayana nijame, neevu చంపిన వాడు కాదు, వారు చచ్చిన వారు కాదు. ఇప్పుడు నా జడ్జిమెంట్ కూడా, నేను చంపిన వాడిని కాదు, నువ్వు చచ్చేవాడు కూడా కాదు, రేపటి సిద్ధంగానే వెళ్ళి అన్నాడు.
1: జడ్జి సెడ్, వెల్ యూ హావ్ నాట్ కిల్ దెమ్ నార్ వర్ దే కిల్డ్, సిమిలర్లీ ఇన్ మై జడ్జిమెంట్ ఆల్సో ఐఎమ్ నాట్ కిల్లింగ్ యూ, వెల్ యూ విల్ నాట్ బి కిల్డ్ ఆల్సో, బట్ బి రెడీ ఫార్ ది పనిష్మెంట్ టుమారో.
0: కనుక మనము అవసరాన్ని పట్టుకుని ఈ భగవద్గీతను ఆధారంగా తీసుకోవటము మంచిది కాదు.
1: వీ కెనాట్ యూజ్ భగవద్గీత టు సూట్ టు ది సర్కం. circumstances for our
0: family. ఆత్మ తత్వాన్ని ఎరిగి మన ప్రవర్తనను గుర్తించి ఈ సత్యాన్ని మనము అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
1: We have to take this the truth in the statements made in Bhagavad Gita after realizing the inner
0: ఈ Bhagavad Gita కేవలం అర్జునునికి మాత్రమే బోధించినటువంటిది కాదు.
1: This Bhagavad Gita has not been taught only to Arjuna.
0: పార్థులు పృథ్వీపుత్రులైనటువంటి వారందరికీ బోధించినటువంటి ఒక ధర్మం ఇది.
1: This particular dharma has been taught to all the people born on earth.
0: Arjuna nimitta matranga pettukoni jagattukanta andinchadu ee geetanu.
1: This geeta has been given to the entire world keeping Arjuna as only an instrument.
0: Aithe Arjunudu praja pratinidhi.
1: Arjuna stands as a representative of humanity.
0: Kanuka ee praja pratinidhiki bodhinchinatundi vishayamlu anni kudunu prajalaku sambandhinchinatundivi.
1: Therefore, all those things which have been taught to the representative of humanity are applicable to humanity itself.
0: Kanuka mottamodata manamu ee vanchanu kramakramena tagginchukoni aatma tattvanni kontha varaku vicharana dwara telusukoni manamu nischintulamai undadaniki tagina krushi cheyali.
1: Therefore, we'll have to gradually reduce our desires and wants, understand the principle of atman and reach the state of content.
0: Samanyamainatunte manavulu సాధకులైనటువంటి యొక్క భక్తులకు నిత్య జీవితంలో అనుసరించవలసినటువంటి విధానాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
1: ఆర్డినరీ పీపుల్ అండ్ సాధకాస్ విల్ హావ్ టు జస్ట్ ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ విల్ హావ్ టు బి ప్రాక్టీస్ ఇన్ డైలీ లైఫ్.
0: ఎట్టి గుణములు కలిగినప్పుడు ఎట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి సాధ్యమవుతుంది అనేటువంటి విధానాన్ని మనం వెతకాలి.
1: వీ హావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ట్రూత్స్ విల్ బి రివీల్డ్ అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్.
0: భగవద్గీతలోని 700 శ్లోకాలు మనం కంఠస్థం చేసినంత మాత్రం మనకు భగవద్గీత సారము అనుభవించలేము.
1: బై మెమరైజింగ్ 700 శ్లోకాస్ ఆఫ్ భగవద్గీత వీ విల్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ది ట్రూత్స్ బిహైండ్ దెమ్.
0: సామాన్యమైనటువంటి జీవితం లోపల నిత్య జీవితం లోపల మన యొక్క కర్తవ్యం ఏ రీతిగా నిర్వర్తించాలి అనేటువంటి ఒక సత్యం లోపల మనము అందుకోవాల్సిన గుణాలను తెలుసుకోవాల్సిన గుణాలను మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది క్వాలిటీస్ విచ్ విల్ హావ్ టు బి అండర్స్టూడ్ క్లియర్లీ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ డైలీ లైఫ్ వైల్ డిశ్చార్జింగ్ అవర్ డైలీ డ్యూటీస్.
0: కనుక మొట్టమొదట రేపటి నుండి ఈ 26 గుణములు ఏవి సద్గుణములు ఏ యొక్క భక్తునికి ఈ గుణములు ఉండవలసినటువంటివి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క దినం ఒక్కొక్క గుణాన్ని మనం తీసుకుని ఆ గుణముల ద్వారా మనము గమ్యాన్ని చేరడానికి ధన్యులు కావడానికి ఆత్మతత్వం అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: We'll have to recognize what these 26 qualities are. We'll have to take up one by one and understand how these are going to help us in reaching the goal and sanctifying our own.
0: కనుక ఈనాడు మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది దురాశ, కాంక్ష, ఇచ్చ ఈ విధమైనటువంటి ఆశలు క్రమక్రమేణ అదుపులో పెట్టుకుంటూ ప్రయత్నం చేయాలి.
1: టుడే వీ హావ్ టు రికగ్నైజ్ దట్ వీ హావ్ టు కీప్ అండర్ కంట్రోల్ డిజైర్ అండ్ గ్రీడ్ అండ్ దస్ రీచ్ ఏ స్టేట్ ఆఫ్ కంటెంట్.
0: దైవం యొక్క ప్రేమతత్వాన్ని దైవం యొక్క అంగీకారాన్ని మనం అందుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ to earn the love of God and to get his grace.
0: Neevu preminchinanta matramna prayojanam ledu.
1: There is no use
0: tana premanu nee paina prasarinchetattiga chuchukovali.
1: There is no use merely loving the Lord by yourself. You have to just know the method of getting his love for you.
0: Neevu devuda naavadu ani cheppi neevu kevalam kekala vesinanta matramna prayojanam ledu. Daivame abbai neevu naavadu nayana ani athu note nunchi vacheetunte okka shabdamnu manam vinali.
1: There is no use in your shouting, saying that God is yours. You will have to aspire to hear from God, declaring that you are His.
0: Manam adhe sadhinchavalsinatundi.
1: That is what we will have to attain and we will have to achieve.
0: Atti sadhanaku taginatundi gunamulanu manam abhruthi parchukovali.
1: We have to develop qualities which will be in tune with that.
0: Avi ye gunamulu anetundi repati nunchi manam maatladukundam.
1: We will discuss and understand what those qualities are from tomorrow onwards.

0: Without giving up the dullness, the tamasic quality, how do you expect to be spiritual? Without giving up the emotional aspect, it is impossible to have devotion. It is that piousness which is path leading us to devotion. Listen to this, the son of Bharat.
1: దృశ్యకల్పితమైన ఈ జగత్తంతయు కూడాను త్రిగుణముల యొక్క ప్రభావమే.
0: ఆల్ దిస్ విజిబుల్ వరల్డ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్.
1: ప్రతి మానవుడు త్రిగుణ స్వరూపుడే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్.
1: ఇట్టి త్రిగుణముల యందు నిత్య జీవితమును గడుపుతున్నటువంటి మానవుడు త్రిగుణారహితుడు ఏ రీతిగా కాగలడు?
0: ద మ్యాన్ విత్ దీస్ అట్రిబ్యూట్స్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు గో బియాండ్ దీస్ అట్రిబ్యూట్స్?
1: కానీ త్రిగుణత్వంలో ఉండినటువంటి యొక్క మంచి చెడ్డలను గుర్తించినప్పుడే మానవుడు త్రిగుణాతీతుడు కాగలడు.
0: హౌఎవర్ వెన్ వన్స్ హీ రికగ్నైజ్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్, హీ కెన్ సర్టన్లీ గ్రో బియాండ్ దెమ్.
1: సామాన్యమైన మానవులకు తామసికము, రాజసికము, సాత్వికము ఈ మూడు కూడాను అవసరమే.
0: ఫర్ ఆర్డినరీ పీపుల్ ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ నీడెడ్.
1: నిద్ర లేక మానవుడు జీవించలేడు.
0: హ్యూమన్ కెనాట్ లివ్ విదౌట్ స్లీప్.
1: విచారం చేయక మానవుడు ఏ క్రియలోనూ కాలు విడడు.
0: Without discriminating, he will not enter into any activity.
1: Anochinchaka ye manavudu kodanu ye karyamlona praveshinchadu.
0: He will not resort to any action thoughtlessly.
1: Kanuka ee nidra vicharamu ee sampratimpulu ivanni kodanu tamasika sambandhamainatvanti okka gunamule.
0: Therefore the sleep, the discretion and the thought are tamasic qualities.
1: ఇంకా నిత్య జీవితంలో రాజసికము లేక క్షణమైన మానవుడు జీవించలేడు.
0: హ్యూమన్ బీయింగ్ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్ దిస్ రాజసిక్ టెండెన్సీస్.
1: కోరికలన్నీ కూడా రాజసికమే.
0: ఆల్ డిజైర్స్ ఆర్ ఎమోషనల్ రాజసిక్.
1: దైవం కావాలని ఆశించడం కూడాను రాజసికమే.
0: టు డిజైర్ ఫర్ గాడ్ ఈజ్ ఆల్సో రాజసిక.
1: కామిగాక మోక్ష కామిగాడు. లోక సంబంధమైన వాంఛలు లేక దైవ సంబంధమైన వాంఛలు మానవుని యందు ఆవిర్భవించవు.
0: దేర్ బి నో స్కోప్ టు డిజైర్ ఫర్ గాడ్ అన్లెస్ ఎర్లియర్ హి డిజైర్స్ ఫర్ వరల్డ్లీ థింగ్స్.
1: వాంఛలు వివిధమైనటువంటి వాంఛలుగా ఉండవచ్చును, కానీ వాంఛల యొక్క స్వభావం ఒక్కటియే.
0: డిజైర్స్ మే వేరీ బట్ దేర్ నేచర్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక క్రోధము, ద్వేషము, అసూయ, అహంకారము, ఆడంబరము ఇత్యాది గుణములన్నీ కూడాను రాజసిక సంబంధమైనటువంటి గుణములే.
0: యాంగర్, హేట్రెడ్, జెలసీ, ప్రైడ్, దీస్ ఆర్ ఆల్ ది రాజసిక్ క్వాలిటీస్.
1: ఈ రాజసికమునందు కూడాను సాత్వికము అంతర్భూతమై ఉంటున్నది.
0: ఇన్ దిస్ ఎమోషనల్ ఆస్పెక్ట్ దేర్ ఇస్ పాయస్నెస్, ద సాత్విక్ క్వాలిటీ.
1: గంగా యమునుల మధ్య సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించినట్టుగా తమో గుణ రజోజుగుణముల మధ్య ఈ సాత్వికం కూడాను అంతర్వాహినిగా ఉంటుంటాది.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద రివర్ సరస్వతి పాసింగ్ లైక్ ఎన్ అండర్ కరెంట్ బిట్వీన్ ది టూ రివర్స్ గంగా యమున, యూ ఫైండ్ ది స్పైస్ క్వాలిటీ యాజ్ ఎన్ అండర్ కరెంట్ బిట్వీన్ ది టూ క్వాలిటీస్ ద రజస్ అండ్ తమోస్.
1: క్రమక్రమేణ ఒక్కొక్క గుణమును ఒక్కొక్క రీతిగా విసర్జించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో ప్రవేశించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో దీన్ని నడుచుకున్నప్పుడు ఒక్కొక్క విధమైనటువంటి సాత్వికము మనలో ఆవిర్భవిస్తుంది.
0: యాజ్ హి అడాప్ట్స్ అండ్ ఫాలోస్ ఈచ్ ఆఫ్ దీస్ హీ విల్ అండర్స్టాండ్ వాట్ పాయస్ క్వాలిటీ ఈజ్ దట్ రన్స్ యాజ్ అన్ అండర్ కరెంట్.
1: సాత్వికం రావాలనుకుంటే తామసికం కూడాను ఒక ఉపాధియే.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ పాయస్ క్వాలిటీ పర్హాప్స్ ది తామసిక
1: రాజసికం కూడాను ఒక సోపానమే.
0: ద రాజసిక ఎమోషన్ ఇస్ ఆల్సో ఎ స్టెప్ ఇన్ ద
1: ల్యాండ్. రెండింటినీ దాటినప్పుడే సాత్వికం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
0: When once we cross these two steps, you reach that piousness.
1: తామసికము.
0: తామసికం.
1: మొట్టమొట రత్నకారుడు దారులు కొట్టే దొంగగా తయారయ్యి తన స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై దయా దాక్షిణ్యము లేక బాటసారులను హింసిస్తూ బాధిస్తూ వారి దగ్గర ఉన్నటువంటి ధనమును అపహరించి జీవితమును గడుపుతూ వచ్చాడు.
0: రత్నకార ఇన్ దోస్ డేస్ యాజ్ ఎ రాబర్ విదౌట్ ఎనీ కంపాషన్ అండ్ మర్సీ హ్యాడ్ హార్మ్డ్ ఆల్ ద ప్యాసింజర్స్ అండ్ ట్రావెలర్స్ దట్ పాస్ బై రాబింగ్ దేర్ ఆల్ ద మనీ అండ్ హి స్పెంట్ హిస్ లైఫ్.
1: దయా దాక్షిణ్య రహితమే తామసికం.
0: Tamasic quality dullness is the one which has no
1: scope for compassion. Yukka,
0: Ratnakara of this quality, of this nature,
1: Saptarishulu yokka darshanam cheta,
0: because he could visit the seven saints,
1: Varis parsanam cheta,
0: as he could experience
1: Varala
0: the divine touch,
1: cheta,
0: as he could converse with them,
1: Maha tapasviga maripoyadu.
0: He could become the one of mighty penance.
1: Kevalam tapasvi matrame kaka,
0: not merely penance,
1: గొప్ప కవిగా కూడా రూపొందాడు.
0: He could also become a divine composer.
1: ఈ కవిత్వం అనేటువంటిది దైవమునకు సంబంధించినటువంటి కవిత్వంగా రూపొందింపజేసుకున్నాడు.
0: His composition is one of the divine composition.
1: కవి అనగా ఎవరు?
0: Who is కవి?
1: కవి క్రాంత దర్శన. క్రాంత దర్శన త్రికాలములు యందు కూడాను తన యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడు నిజమైన కవి.
0: Kavi, the poet, is the one who knows his innate nature in all the three periods
1: past,
0: of time.
1: Past, present and future.
0: The one who knows.
1: Kudanu gurtinchinatuvanti vade kavi.
0: The one who knows the past, present and future is a true kavi or poet.
1: Kani ee naati kali prabhavam cheta konni padamulu pondinchinanta matram cheta kavi ga roopondutunnadu.
0: But in the modern age we call him a poet because he could assemble few words.
1: Veerandaru kudanu kavulu kaadu.
0: There are no poets at all.
1: Valmiki, Vyasudu, veerandaru kudanu tapasyakti chetane trikalamulo darshinchi trigunatmakamainatundi daivatvanni darshinchi varu trikala bhajyuluga maaripoyadu.
0: Sages like Valmiki and Vyasa, they have undertaken the penance and could know that which is beyond the three attributes, the divinity, and became divine composers subsequently.
1: Kanuka,
0: so
1: పరిపూర్ణ తామసంతో ఉండినటువంటి యొక్క వాల్మీకి పరిపూర్ణ సాత్వికుడుగా మారిపోవటానికి కారణము సత్సంగమే ప్రధానము.
0: ద రత్నకార హూ వాస్ టోటలీ తామసిక్ ఇన్ ఫుల్ డల్నెస్ కుడ్ బికమ్ ద వన్ ఆఫ్ పాయస్ క్వాలిటీ బికాస్ ఆఫ్ గుడ్ కంపెనీ.
1: కనుక తామసికం అనేటువంటిది మార్చుకోవడానికి వీలు కాదని మనం బలహీనుడు కాకూడదు.
0: వీ షుడ్ నాట్ become weak by saying that we can't turn this tamasic quality.
1: అన్నిటికీ నీ దైవానుగ్రహము మూల కారణము.
0: For everything God's grace is the cause.
1: ఎప్పుడు ఎక్కడ ఏ విషయము లోపల దైవానుగ్రహం మనకు ప్రాప్తిస్తును?
0: When, where, how you are going to the recipient of God's grace.
1: కనుక ఈ తామసికము తామసికముగానే ఎప్పటికీ ఉండదు.
0: This tamasic quality will not remain as it is.
1: Tamasikam direct ga satvikamlo kodanu praveshistundi.
0: This dullness tamasic can go straight away into the pious
1: satvikam. Tamasikam rajasikamlo rajasikam tamasikam satvikamlo ee vidhanga oka class maranakkaledu.
0: You don't need to change class by class.
1: Idi tamasikam kodanu daivanugraham cheta peddala yokka prabodhana cheta direct ga seedha satvikamlo praveshinchavachchu.
0: The one with tamasic quality, because of God's grace, listening to the divine teachings of elders, he can become a sattvic.
1: Kanuka tamasikudainatvanti yokka ratnakarudu tapasunu aacharinchi maharshulu yokka prabodhala cheta shuddha sattvikudiga maaripoyadu.
0: Ratnakara, who is tamasic because he paid heed to the seven sages and also did penance, he could become sattvic.
1: Rendavadi rajasikamu.
0: The second is rajasic.
1: ఇది క్షాత్రము.
0: ఇస్ వన్ ఆఫ్ వేళ.
1: ద్వేషము.
0: హేట్రెడ్.
1: అసూయ.
0: జెలసీ.
1: ఆడంబరము.
0: పాం.
1: అహంకారము.
0: ఇగో.
1: క్రోధము.
0: యాంగర్.
1: ఇత్యాది గుణములతో కూడినటువంటిది ఈ రాజసికము.
0: రాజసిక్ క్యారీస్ విత్ దీస్ త్రీ క్వాలిటీ దీస్ క్వాలిటీస్.
1: దీనికంతా సరి అయినటువంటి యొక్క ఋషి ఎవరు?
0: హూ ఇస్ ద సేజ్ దట్ రిప్రజెంట్స్?
1: విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర సింబలైజెస్ దీస్ క్వాలిటీస్.
1: ఇంత రాజసికంతో జీవించినటువంటి యొక్క విశ్వామిత్రుడు,
0: విశ్వామిత్ర సచ్ ఎన్ ఎమోషనల్ ఆస్పెక్ట్ రాజ,
1: తన జీవితం అంతా కూడా రాజసికంతోనే గడిపినటువంటి విశ్వామిత్రుడు,
0: విశ్వామిత్ర హూ స్పెండ్ హిజ్ లైఫ్ టైమ్ ఫుల్ ఆఫ్ రాజసిక,
1: గొప్ప మహర్షిగా మారిపోయాడు.
0: బికేమ్ ఎ గ్రేట్ సేజ్ లేటర్.
1: కారణమేమిటి?
0: వాయ్?
1: వశిష్ఠుల వారిపైన ద్వేషం పూని, వశిష్ఠులు వారిని అనేక విధములుగా విమర్శించి, అతను బ్రహ్మసూత్రముగా భావించి, అతను కేవలం బ్రహ్మయోగిగా విశ్వసించి, తాను రాజయోగిగా ఉంటున్నాడనేటువంటి అసూయ దీనికి మూల కారణం ఏర్పడింది.
0: విశ్వామిత్ర హ్యాడ్ డెవలప్డ్ హేట్రెడ్ టువర్డ్స్ వశిష్ఠ బికాస్ హీస్ బ్రహ్మర్షి అండ్ దేర్ ఫోర్ విశ్వామిత్ర క్రిటిసైజ్డ్ హిమ్.
1: ఈ ద్వేషం ఎంతవరకు పెరిగింది? బ్రహ్మర్షి అయినటువంటి యొక్క వశిష్ఠుని నిర్మూలం చేసేంత వరకును తన యొక్క దీక్ష పూనకూడదు, దీక్ష మానకూడదు అనేటువంటి యొక్క దీంట్లో ప్రవేశించాడు.
0: The hatred has gone to that extent as to finish him off totally.
1: ఒకానొక దినము,
0: on one day,
1: వశిష్ఠుడు వారు తన ధర్మపత్ని అయిన అరుంధతి
0: పూర్ణ
1: వెన్నెలలో కూర్చొని అనేక విధములుగా కూడా చంద్రుని యొక్క కళలను మాట్లాడుకుని చుండునప్పుడు ఈ అరుంధతి ప్రశ్నించింది, ఈనాడు పూర్ణ చంద్రుడిగా ఉంటున్నాడు, పూర్ణ చంద్రుడు ఏ కించిత్ మచ్చయిన కూడా నువ్వు కనిపించటం లేదు, అనగా దోషములు లేవు అని ముచ్చటించిన సమయంలో వశిష్ఠులు వారు చెప్తున్నాడు, అవునవును, ఈనాటి చంద్రుడు విశ్వామిత్రుని తపస్సు వలె ఏ విధమైనటువంటి దోషరహితమైనటువంటి యొక్క మచ్చ లేకుండా ప్రకాశిస్తున్నాడు అని చెప్పాడు.
0: వన్ డే ద సేజ్ వశిష్ఠ వాస్ సిట్టింగ్ దేర్ అలాంగ్ విత్ హిస్ వైఫ్ అరుంధతి ఆన్ ఎ ఫుల్ మూన్ డే. They were watching the brilliance and the shining light of full moon and Arundhati was praising the moonlight. Vasishtha said, yes, it is so brilliant, so beautiful compared to that of the penance of sage Vishwamitra.
1: ఈ విషయాలు కొదలో దాచుకొని వశిష్ఠుల వారిని కడతీర్చాలనేటువంటి సంకల్పంతో వచ్చినటువంటి విశ్వామిత్రుడు ఈ విషయాన్ని విన్నాడు.
0: Vishwamitra heard this standing behind the bushes.
1: చేతిలో ఉన్నటువంటి కత్తిని పారవేశాడు.
0: Yes, thrown away the sword he was holding on hand.
1: తన ధర్మపత్ని దగ్గర తన యొక్క తపస్సు యొక్క పవిత్రమైనటువంటి శక్తిని ఇన్న గాఢంగా విచారిస్తూ ఇంత నా యొక్క తపశ్శక్తిని వర్ణిస్తూ ఉన్నాడు, ఇలాంటి పై వాణిపైన నేను ద్వేషం పూనటము ఇది నా యొక్క దోషము, ఇది రజోగుణం యొక్క ప్రభావము, ఛీ, ఈ రజోగుణం ఎంత కార్యమైనా చేయిస్తుంది అని పరిగెత్తిపోయి వశిష్ఠులు వారి పాదాలపైన పడ్డాడు.
0: విశ్వామిత్ర ఫెల్ట్ దిస్ వే, హియర్ ఇస్ వశిష్ఠ హూ కుడ్ ప్రైజ్ ద పవర్ ఆఫ్ మై పెనెన్స్ ఇన్ సచ్ ఆల్ గ్రాండ్ ఇన్ అ మైటీ వే. దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఈజ్ ఎ క్వాలిటీ ఆఫ్ రాజసిక్ క్వాలిటీ. Therefore he ran and fell at the feet of Vasishtha.
1: ఎప్పుడు వశిష్ఠుల వారి పాదము పైన పడినాడు,
0: the moment he fell on his feet,
1: వశిష్ఠుల వారు తన ముఖమైన చూడకుండా
0: Vasishtha didn't look at his face,
1: ఆశీర్వదించి
0: blessed him.
1: విశ్వామిత్ర బ్రహ్మర్షి లెమ్ము అన్నాడు.
0: He said, విశ్వామిత్ర బ్రహ్మర్షి గెట అప్.
1: ఇంతకాలము రాజసృషి అని పిలుస్తున్నటువంటి యొక్క వశిష్ఠుల వారు సహజంగా ఏ విధమైన విచారము లేకుండా బ్రహ్మర్షి అనేటువంటి పదము తన నోటి నుంచి వచ్చింది.
0: వశిష్ఠ అడ్రెస్డ్ విశ్వామిత్ర ఆల్ ద టైమ్ యాజ్ రాజర్షి. నౌ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇన్ ఎ నేచురల్
1: ఈ ఆనందమును భరించుకోలేక విశ్వామిత్రుడు, నేను బ్రహ్మర్షి కావడానికి కారణం ఏమిటి, మీరెందువల్ల నన్ను బ్రహ్మర్షి అని ఉచ్చరిస్తున్నారు అని ప్రశ్నించాడు.
0: విశ్వామిత్ర వాస్ సో ఎక్స్టాటిక్ అండ్ హి ఆస్క్డ్, హౌ ఇస్ ఇట్ దట్ యు కాల్ మీ బ్రహ్మర్షి నౌ, వాట్స్ ద రీజన్?
1: విశ్వామిత్ర,
0: విశ్వామిత్ర,
1: ఇంతకాలము నీవు అహంకారంగా మునిగావు.
0: సో లాంగ్ యువర్ ఈగో,
1: అహంకారంలో పుట్టావు,
0: యువర్ బోర్న్ ఇన్
1: అహంకారంతో పెరిగావు,
0: యువర్ గ్రోన్ ఇన్
1: అహంకారంతో జీవించావు,
0: యు హావ్ లివ్డ్
1: నీ జీవితం అంతా అహంకారంలోనే గడిపావు,
0: యువర్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో,
1: ఎవరికి నీ నీవు శిరస్సు వంచినటువంటి వాడు కాదు,
0: యు నెవర్ బెంచ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడీ.
1: కానీ ఈనాడు నీ అహంకారం నిర్మూల గావించి నా పాదాలపైన పడ్డావు.
0: టుడే యు హావ్ గివెన్ అప్ యువర్ ఈగో అండ్ యు ఫెల్ అట్ మై ఫీట్.
1: ఇది ఏ నిరహంకారమునకు సరైన చిహ్నము.
0: This is the sign of egolessness.
1: కనుకనే నీవు ఇప్పుడు బ్రహ్మర్షి అయినావు అన్న.
0: Now hereafter you are బ్రహ్మర్షి.
1: బ్రహ్మర్షి అనగా ఏమిటి? అహంకార నిర్మూలమే బ్రహ్మర్షి.
0: Who is బ్రహ్మర్షి? The one without ego is బ్రహ్మర్షి.
1: అహంకారము, అభిమానము, మమకారము, ఆడంబరము ఇత్యాది దుర్గుణములకు దూరమైనటువంటి వాడే బ్రహ్మర్షి.
0: బ్రహ్మర్షి is the one who is far off from ego, attachment, possessiveness.
1: ఎట్టి విద్యలను కాని, ఎట్టి పదవులను కాని, ఎట్టి పాండిత్యమును కాని మనసు నందు తలంచక
0: They will be unmindful of their scholarship, the exalted positions whatsoever. That they will consider themselves an instrument in the hands of the divine. That everything is the will of God. I am just a puppet in the hands of God. He may make me
1: die. That day when man develops
0: these qualities, he becomes a Brahmarshi.
1: అనేటువంటి ఈ అభిమాన మమకారములు అనేటువంటివి మానవుని అమితంగా అహంకారంలో ముంచిపోయి తదువార్త ఇతను కేవలము ఒక రాజర్షిగా మారుతూ ఉంటాడు.
0: సో లాంగ్ హీ హాస్ గాట్ ది ఫీలింగ్స్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఇస్ మైన్ దిస్ ఇస్ థైన్ లైక్ దాట్ దిస్ ఇస్ ద కాజ్ ఫర్ ఈగో అండ్ దట్ ఇస్ రాజసిక్ క్వాలిటీ.
1: అహంకారము నాది మమకారం.
0: ఐ ఇస్ ఈగో నాది మైన్ ఇస్ పొజెసివ్నెస్.
1: కాబట్టి ఈ మమకార అభిమా అహంకారంలో కూడాను మానవుని యందు నిర్మూలమవును అతనప్పుడు తాను బ్రహ్మర్షిగా మారుతాడు.
0: దట్ డే వెన్ వన్ గివ్స్ అప్ దీస్ టు ఈగో అండ్ అటాచ్మెంట్ హీ బికమ్స్ బ్రహ్మర్షి.
1: ఋషి అనగా అనేక విద్యలు నేర్చడం కాదు ఋషి తత్వానికి.
0: A sage doesn't mean the one who
1: అనేక
0: విధమైనటువంటి
1: తపస్సులు ఆచరించడం కాదు ఋషి తత్వానికి.
0: నాట్ ద వన్ దట్ హెస్ టేకెన్ టు సివియర్ పెనెన్స్.
1: కానీ మనలో ఉన్నటువంటి యొక్క గుణములను మనం మార్చుకోవటమే ఋషితత్వమునకు దివ్యత్వమునకు తగినటువంటి గుర్తులు.
0: ద ట్రూ సైన్ ఆఫ్ డివినిటీ అండ్ సేజ్హుడ్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క సద్గుణములు పూర్తిగా ఉండాలి.
0: ఆల్ వర్చ్యూస్ షుడ్ బి టోటలీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: అది ఏ దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి. ఈ మూడింటి యొక్క గుణములు మానవత్వానికి చక్కని విలువను అందిస్తాయి.
0: సో హ్యూమన్ లైఫ్ విల్ హ్యావ్ ది వాల్యూ if it carries with it these three qualities: love for God, fear of sin, and morality in society. That day man forgets truth.
1: ధర్మముని ఏనాడు మానవుడు నడుచుకోలేకపోతున్నాడో,
0: that day when man doesn't tread along the path of righteousness,
1: విలువ దిగజారిపోతుండాలి.
0: The man loses his value.
1: ప్రపంచంలో సహజమైనటువంటి సర్వ పదార్థముల యొక్క విలువను తన విలువలు తన అట్టనే పెరుగుతూ ఉంటున్నాయి.
0: All over the world we find the material maintaining its own value.
1: కారణం ఏమిటి?
0: Why?
1: తన సహజ గుణాన్ని తాను అనుసరిస్తూ వస్తున్నాయి.
0: Because they follow their natural process.
1: మానవుని యొక్క సహజ గుణములను నిర్మూలం గావించుకొని కల్పితమైనటువంటి గుణములను అనుభవిస్తూ వస్తున్నాడు.
0: But whereas human being has killed his natural innate inborn human quality and lives in an artificial style.
1: విద్యార్థి చెప్పాడు.
0: The student said,
1: స్వధర్మం పరధర్మం అన్నారు.
0: ఈ రిఫర్ టు టూ స్వధర్మ అండ్ పరధర్మ.
1: స్వధర్మం అనగా ఆత్మధర్మము.
0: స్వధర్మ ఇస్ ద ధర్మ ఆఫ్
1: పరధర్మం అనగా దేహ ధర్మము.
0: పరధర్మ ఇస్ ద ధర్మ ఆఫ్ ద బాడీ.
1: దేహం యొక్క సంబంధమైనటువంటి ధర్మములన్నీ కూడాను ప్రవృత్తి మార్గములు.
0: ఆల్ ద ధర్మ ఆఫ్ ద బాడీ ఇస్ అవుట్ వర్డ్.
1: ఆత్మధర్మం అంతా కూడాను నివృత్తి ధర్మములు.
0: ధర్మ ఆఫ్ ద ఆత్మ ఇస్ ఇన్ వర్డ్.
1: కనుక ఇప్పుడు ఈనాటి మానవుడు స్వధర్మమును కాని పరధర్మమును కాని రెండింటినీ విస్మరించి కల్పిత ధర్మాన్ని అనుభవిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ టుడే హాస్ ఫర్గాటన్ ద ధర్మ ఆఫ్ ద స్పిరిట్ ద ధర్మ ఆఫ్ ద బాడీ అండ్ హి గోస్ ఇన్ ఇన్ ఆర్టిఫిషియల్ వే.
1: కనుకనే ఈనాడు వంకాయ బెండకాయ మొదలుకొని విలువలు అధికమైపోతూ వచ్చింది కాని మానవుని విలువ తగ్గిపోతూ వచ్చింది.
0: టుడే వాట్స్ హ్యాపెనింగ్ ద ప్రైజెస్ ఆఫ్ ద వెజిటబుల్స్ హావ్ గాన్ అప్ లైక్ బ్రింజాల్. But the man, human being has lost his value. What's the reason behind it?
1: సత్యాన్ని విస్మరించాడు.
0: హెస్ ఫర్గాటన్ ద ట్రూ.
1: ధర్మాన్ని విస్మరించాడు.
0: హెస్ ఫర్గాటన్ ధర్మ.
1: ఈ రెండింటిని విస్మరించడం చేతనే
0: హెస్ ఫర్గాటన్ బోత్.
1: ఈ యొక్క ధర్మం కూడాను అతన్ని విస్మరించింది.
0: ధర్మ హెస్ ఫర్గాటన్ హిమ్.
1: ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతే రక్షితః. ధర్మాన్ని రక్షించినటువంటి వాడిని ధర్మమే తనను రక్షిస్తుంది.
0: If you follow
1: dharma, ధర్మాన్ని హింసించినటువంటి వాడిని ధర్మమే అతన్ని హింసిస్తుంది.
0: If you follow dharma, you will be protected by dharma. If you kill dharma, you will be killed in turn.
1: ఈనాటి మానవుని యొక్క విలువ తరిగిపోవడానికి మూల కారణం ఇదియే.
0: This is the reason why man has lost his value.
1: మానవుడు సత్యాన్ని అనుసరించడం లేదు.
0: Man is not following truth.
1: సత్యమును పలకాలి, ధర్మమును ఆచరించాలి.
0: One should speak truth and follow dharma.
1: ఈనాడు ధర్మాన్ని పలుకుతున్నాడు.
0: Today he speaks of dharma.
1: నడుచుకోవటం లేదు.
0: And he is not conducting accordingly.
1: ఈ నడుచుకోకుండా పలికినటువంటి పలుకులు ఎంతవరకు దీనికి ఒక లైఫ్ ఉంటుండాలి?
0: When one doesn't conduct himself along that, how long does it last?
1: ఎంతో మనం ధర్మాన్ని గురించి ఉచ్చరిస్తున్నాము.
0: We speak about dharma a lot.
1: కానీ ఆ ప్లాట్ఫామ్ నుంచి కిందికి దిగేంత వరకు ఆ ధర్మం ఉండదు.
0: బట్ ధర్మ వుడ్ లాస్ట్ అంటిల్ వీ గెట్ డౌన్ ఫ్రమ్ ప్లాట్ఫామ్.
1: అలాంటి వాడిని ధర్మం ఏ రీతిగా రక్షిస్తుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్ దట్ పర్సన్ టు బి ప్రొటెక్టెడ్ బై ధర్మ?
1: కనుక ఈనాటి ధర్మంలో ప్రబోధిస్తున్నారే కాని, ప్రచారం చేస్తున్నారే కాని ఆచరణ చేయటం లేదు.
0: టుడే వీ టీచ్ వీ స్పీక్ పబ్లిసైజ్ ధర్మ బట్ వీ డోంట్ ప్రాక్టీస్.
1: ప్రచార ప్రబోధములు ప్రధానమైనటువంటివి కాదు, ఆచార ప్రధానము.
0: ఇట్ ఈస్ నాట్ ద టీచింగ్ అండ్ పబ్లిసిటీ దట్ మ్యాటర్, ఇట్ ద ప్రాక్టీస్ దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్.
1: బుక్ లో ఉండినటువంటి యొక్క తీపి యొక్క పదార్థములు ఎన్ని చదివితే గాని మనకు కడుపు నిండుతుందా?
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ స్వీట్స్ ఈటబుల్స్ మెన్షన్డ్ ఇన్ ద బుక్. By that your hunger will be satiated. There in the book you read and you find a mention of many names of the sweets.
1: Kani okka thuri neevu dani note lo pettukoni ruchi chuchinappude dani yokka teepu neeku artham avutundi.
0: Unless you eat you cannot know the taste.
1: Ade vidhamgane
0: likewise
1: ee naadu bookish knowledge grantha parichayam che maatrame manavudu satyamu dharmamu ani uchcharistunnadu.
0: Today man speaks of satya and dharma based on the bookish knowledge.
1: శారీరకంగా దానిని ఆచరణలో పెట్టాలి.
0: But he must translate into action with his body.
1: కనుక తామసికం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క స్మరణ చేతను, బోధనల చేతను, ఆచరణ చేతను తాను గొప్ప ఋషిగా మారిపోయాడు రత్నకారుడు.
0: రత్నకార టు బిగిన్ విత్ హూ వాజ్ ఎ తామసిక్ కుడ్ బికమ్ సాత్విక్ because he heard good things from sages.
1: Acharinchadu,
0: he practiced.
1: Kevalam saptarishulu cheppinanta maatramane shravanam maatrame cheyaledu,
0: not merely listening.
1: Acharana chesadu,
0: he practiced what he heard.
1: Kadapadiki tana dehamne tana marchipoyadu,
0: he has forgotten his body ultimately.
1: Aa deham marchipoyi putta kuda perigipoyindi.
0: This ant hill growing
1: putta nundi kudanu ram ram ram ram ani రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటున్నాడు.
0: ద హోల్ యాంటిల్ ఇస్ ఫుల్ ఆఫ్ ద రిసౌండ్ రామ్ రామ్.
1: అనగా ఈ యొక్క అహంకారంతో పాటు దేహ అభిమానాన్ని కూడా మర్చిపోయాడు.
0: సో హీ లాస్ట్ ది ఈగో అండ్ హీ ఆల్సో లాస్ట్ ది బాడీ కాన్షియస్నెస్.
1: దేహాభిమానము, విద్యాభిమానము, కులాభిమానము, ధనాభిమానము, గుణాభిమానము ఇలాంటి అభిమానములన్నీ కూడా ఈ మానవుని కట్టివేస్తున్నాయి.
0: సో లాంగ్ వీ హావ్ బాడీ అటాచ్మెంట్, the pride of our education and the ego of having belonged to a community, the pride of wealth, well, we lose everything.
1: Anaade tana maharishiga maaripoyadu.
0: The moment he gives up all these things, he could become a sage.
1: Maharishi maatrame ek maartam kaaratham Sri Ramachandra yokka charitram raasetundi adhikaraanni kuda sampadinchadu.
0: Not only he became a sage, he could have authority, the right to compose Rama's history.
1: Kabatti tamogunamto jeevisthunnatvanti yokka Valmiki ఇంతటి గొప్ప మహర్షిగా మారిపోవటానికి పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణం లేదు.
0: రత్నకార హూ వాజ్ ఆఫ్ తమో గుణ కుడ్ బికమ్ సేజ్ వాల్మీకి లేటర్ బికాస్ హీ కుడ్ హ్యావ్ ద టచ్ ద డివైన్ టచ్ ఆఫ్ ది సెవెన్ సేజెస్.
1: వారు సంగం చేతనే తన యొక్క దుర్గుణములన్నీ కూడా పవిత్రమైపోయినాయి.
0: బికాస్ ఆఫ్ దిర్ వండర్ఫుల్ ప్రెషస్ డివైన్ కంపెనీ హీ కుడ్ గివ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీ.
1: విశ్వామిత్రుడు కూడా అంతనే.
0: So also విశ్వామిత్ర
1: ఎన్నో విధములైనటువంటి తపస్సులు ఆచరిస్తూ వచ్చాడు.
0: He has taken up to penance.
1: అతను మొట్టమొదట మహారాజు కౌశికుడు.
0: He was a king earlier, Kausika.
1: కౌశిక మహారాజు,
0: ఎంపరర్ కౌశిక.
1: ఆ మహారాజు అనేటువంటి వాడు రాజసికంలో ఉండినటువంటి వాడు.
0: The king will be of full of rajasic quality.
1: అలాంటి వాడు,
0: such one,
1: ఈ విధమైనటువంటి యొక్క త్యాగమును చేసి రాజ్యమును కూడా త్యజించి సుఖశాంతిని కూడా విశ్వసించి విమర్శించి అన్నింటి ఎందుకు తాను త్యాగం చేసుకుని తపస్సు ఆచరించాడు.
0: సచ్ మైటీ కింగ్ హ్యాస్ సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్, హి హస్ గివెన్ అప్ ద ప్లెజర్ అండ్ పెయిన్, హి హస్ అండర్టేకెన్ సివియర్ పెనెన్స్.
1: కట్టగలిపటికీ వశిష్ఠ వారి యొక్క ప్రబోధ చేతనే తాను మహర్షిగా మారిపోయాడు.
0: బికాస్ ఆఫ్ సీక్రెట్ టీచింగ్స్ ఫ్రమ్ సేజ్
1: వశిష్ఠుడు. ఇది రాజసికము నుంచి ప్రారంభమైనటువంటిది ఈ బ్రహ్మర్షి.
0: This is a travel from the point of rajasic quality to the position of brahmarshi.
1: Inka sattvikam ante emiti?
0: Then what is sattvika?
1: Nirantaramu shantamu sahanamu sanubhuti satyamu ilanti vanni kudanu ee yokka satyamunaku margamu.
0: Sattvic quality pious will carry with it these qualities.
1: అవకాశమనేది కాదు.
0: The sattvic quality finds no scope for any kind of anger or greed.
1: ఎలాంటి ద్వేషం వచ్చినప్పటికీ దానిని ప్రేమగా మార్చుకుంటూ వచ్చాడు.
0: Even with its trace of hatred, it will be converted into love.
1: ఈ ప్రేమను మార్చుకోలేనిటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు వాడు ఎటువంటి తపస్సు చేసి ప్రయోజనం ఏమిటి?
0: When he cannot convert into love, what's the fun of all the penance?
1: ఈనాడు
0: Today.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మీరు ఎవరు ఏమి తలంచకూడదు.
0: డోంట్ టేక్ ఇట్ అదర్ వే.
1: స్వామి నిరంతరం కూడాను ప్రేమతత్వాన్ని ఎక్కువ ప్రచారం చేస్తుంటాడు.
0: భగవాన్ ప్రొపగేట్స్ ది డాక్ట్రిన్ ఆఫ్ లవ్.
1: ప్రతి ఉపన్యాసం నందు కూడాను ప్రేమ ప్రేమ ప్రేమ అని ఉచ్చరిస్తుంటాడు.
0: భగవాన్ ఇన్ ఎవ్రీ డివైన్ డిస్కోర్స్ మెన్షన్స్ ఆఫ్ దిస్ లవ్.
1: ఈ ప్రేమను మీరు ఎంతమంది అనుభవిస్తున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారు?
0: హౌ మెనీ ఆఫ్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ లవ్, హౌ మెనీ ఆఫ్ యూ ప్రాక్టీస్?
1: ఎవరైనా వచ్చి ఏదైనా ప్రశ్న అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పకూడదా?
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్, కాంట్ యూ రిప్లై విత్ లవ్?
1: ప్రేమతో జవాబు చెప్పేటువంటి వ్యక్తి అయినా కనిపించడం లేదు.
0: Bhagavan has not found any person who mandiram lo kaani edan mandir
1: canteen lo kaani
0: canteen
1: book stall lo kaani
0: book stall
1: inka accommodation lo kaani
0: accommodation
1: hospital lo kaani
0: hospital
1: inke vidhamaitundi ento kaani ekkadiki poyinappudiki ni prema ane paluke ledu.
0: No one speaks with love anywhere.
1: Inki enduku meeru ee upanyasalu vinali?
0: Then why should you listen to this course?
1: ఒక్కరైనా జవాబు ప్రేమతో జవాబిచ్చేటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడా?
0: Is there any one person who responds with love, answers with love?
1: ఎవరైనా కొత్త వారు వచ్చేసేసి,
0: when newcomers come here,
1: అయ్యా స్వామి దర్శనం నాకు తెలియదు పో.
0: When say what is darshan timing, you'll say go go go.
1: తెలిసినటువంటి విషయాన్ని చక్కగా నెమ్మదిగా శాంతంగా చెప్పకూడదా?
0: Can't you explain softly and sweetly the thing you know?
1: ఇంకా విద్యావంతులను పోయి అడిగిస్తే వాళ్ళు అంటారు, దిస్ ఇస్ నాట్ మై డ్యూటీ, గో అంటారు.
0: Then if you ask
1: me a duty kavalna adigina daniki telisinaatundi jawabu nemmadiga premato cheppadaniki emi neeku nashtamaindi.
0: What is the loss that you sustain if you answer with all adavaru
1: endukani magavaru endukani 20 samvatsaram 30 samvatsaram 40 samvatsaram aashramlo jeevisthunnaru okkadaina premamayamaina hrudayam ledu.
0: Men or women, they have been over here since 40 or 30 years. There are none here with love.
1: సాధనలు చేస్తుంటారు, జపాలు చేస్తుంటారు, తపాలు చేస్తుంటారు, ధ్యానంలో కూర్చుంటుంటారు. దేనికోసం వీళ్ళు కూర్చుంటున్నారు?
0: They undertake all sorts of spiritual practices. They meditate. What for?
1: ఈ ప్రేమ వీళ్ళలో ఏమైపోయింది?
0: What happened to the love within you?
1: ప్రేమను చంపుకుంటున్నారు వీళ్ళు.
0: You are killing the love.
1: కేని ద్వేషాన్ని పెంచుకుంటున్నారు.
0: You develop hatred.
1: నిజంగా స్వామి యొక్క ప్రబోధనలు మీరు చక్కగా హృదయపూర్వకంగా వినాలని సంకల్పించుకుంటే ఎందుకు మీరు దీన్ని ఆచరణలో పెట్టకూడదు?
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ డిటర్మిన్ టు లిసన్ టు భగవాన్ డిస్కోర్సెస్, వై డోంట్ యూ ప్రాక్టీస్ లవ్?
1: నివాసం ఆశ్రమం,
0: యూ స్టే హియర్ ఇన్ ఆశ్రమం.
1: కానీ వాడి చర్యలు చూస్తే దుర్మార్గాలు.
0: బట్ దేర్ యాక్షన్స్ ఆర్ వికెడ్.
1: ఏ పని అయినా కూడా నువ్వు ఒక శ్రద్ధతో చేస్తున్నారా?
0: Are you doing with any sincerity or steadfastness?
1: ఎక్కడైనా సత్యాన్ని ఉచ్చరిస్తున్నారా?
0: Do they speak truth anywhere?
1: ఏ పలుకైనా ప్రేమతో వాళ్ళకి అందిస్తున్నారా?
0: Do they talk with all love?
1: ఎక్కడైనా నాకు కనిపించడం లేదు, వినిపించడం లేదు.
0: Nowhere it is seen. Bhagavan has not heard any such words.
1: ప్రేమతో జవాబు చెప్పు.
0: Reply with love.
1: ఎవరైనా నిన్ను మాట్లాడడానికి వస్తుంటారు.
0: People come to you to talk to you.
1: ఏంటయ్యా సమాచారం ఏంటంటారు. అలాంటి సమయంలో నీకు మాట్లాడటానికి ఇష్టం లేదు, దయచేసి నాకు మాట్లాడటానికి ఇష్టం లేదండి, స్వామికి అధికంగా మాట్లాడటం ఇష్టం లేదు, కనుక నేను స్వామి యొక్క ఆజ్ఞ నేను పాటిస్తున్నానని మంచిగా ప్రేమతో నమస్కరించి చెప్పు, తప్పేముంది?
0: ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు యు టు టాక్ టు యు, యు కెన్ సే, ఇఫ్ యు డోంట్ వాంట్ టు టాక్ యు కెన్ సే, సర్ భగవాన్ డజంట్ లైక్ అస్ టు టాక్ మోర్.
1: స్టూడెంట్ అయినా, ఒక టీచర్స్ అయినా, ఒక డాక్టర్స్ అయినా, ఒక నర్సెస్ అయినా, ఒక వర్కర్స్, ఎవరు కూడాను ఒక ప్రేమతో జవాబిచ్చేటువంటి వ్యక్తి నాకు కనిపించడం లేదు.
0: ద టీచర్స్ ఆర్ స్టూడెంట్స్ డాక్టర్స్ నర్సెస్ ఎనీబడి, భగవాన్ హాస్ నాట్ సీన్ ఎనీ వన్ దట్ టాక్స్ విత్ లవ్.
1: ఇంకా ఎందుకు ఈ ఉపన్యాసాలు మీరు వినాలి?
0: వై షుడ్ యూ లిసన్ టు దీస్ డిస్కోర్సెస్?
1: ఈ విన్నందుకు ఏదైనా ఒక గుర్తు ఉండాలి కదా.
0: Having heard, at least you should practice.
1: Kumbhavarsham kuchinde ante kinda tema undalu kada.
0: When there's downpour of rain, the bottom, the ground
1: kaani upanyasalaku bhajanaku front seat lo vachi kurchuntaru.
0: But you occupy front rows to listen to discourses.
1: Akkadanta bhajan lopala chuste ee aadavaalanta jagadamu, front seat nadi, front seat nadi, enduku veeliki ahankaram?
0: There in bhajan hall, ladies find themselves to
1: talk by front row.
0: Can't you be happy wherever I am, I listen to Bhagavan.
1: కావలసినంత ప్రేమ ఉంటుండాది కానీ మీరు నింపుకోవటం లేదు హృదయాల్లో.
0: There's lot of time, there's lot of love, you don't fill your hearts with these.
1: కుంభవర్షం కురుస్తుండాది.
0: There's downpour of rain.
1: కుండని మీకు ఆ వర్షానికి ఎదురుగా మూతి పెట్టేస్తే దాంట్లో ఏ కొంచెమైనా కూడా అందులో నీరు నిలుస్తుంది.
0: If you keep all the pots straight, you can collect water.
1: కానీ ఆ కుండను బోల్డిచ్చి పెట్టేస్తే ఎంత కుంభవర్షం వచ్చినా ఒక చుక్కైనా లోపల నిలిచదు.
0: On the other hand, if you turn the pots upside down, reverse, you cannot collect a drop of water. కనుక
1: ఈనాటి ఉపన్యాసాలు వినేటువంటి వారంతా కూడాను హృదయం అనే కుండను బోల్డ్ ఇచ్చి పెడుతున్నారు.
0: So all those that listen to these discourses, they turn their pots reverse
1: upside down.
0: Therefore, there is not even a trace of love in their hearts.
1: ఎందుకోసం మీరు రావాలి ఇక్కడే?
0: Why should you come here?
1: ఎందుకోసం ఇక్కడ జీవించాలి?
0: Why should you be here?
1: ఇంకెక్కడ స్థలం లేదా?
0: Is there no place elsewhere?
1: వచ్చినందుకు మీరు ఏం ప్రయోజనం?
0: Having come, what is the
1: use? సాధించారు?
0: What is that you achieved?
1: ఏం సాధిస్తున్నారు?
0: What is that you are achieving?
1: ఏం అనుభవిస్తున్నారు?
0: What is that you experience?
1: ఏం ఆనందిస్తున్నారు?
0: What does that make you happy?
1: ఏమిటి లేదు.
0: Nothing whatsoever.
1: ఊరికే కాలం వ్యర్థమైపోతుంటుంది.
0: You are simply wasting your time.
1: కనుకనే మీరు నేటికైనా కూడా ఒక విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకొని,
0: at least from this day know the truth.
1: ఎవరైనా ఏదైనా అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పండి.
0: If anyone asks you anything, give the answer in all politeness and love.
1: ఈ పబ్లిక్ మీటింగ్స్ అంతా ఉంటుంటాయి, పబ్లిక్ కనెక్షన్లు అంతా ఉంటుంటాయి.
0: In public congregations there will be public connections. You know.
1: Accommodation office ఉంటుంటాది.
0: There is accommodation.
1: Information office ఉంటుంటాది.
0: Information.
1: Canteen ఉంటుంటాది. Book stall ఉంటుంటాది. ఇంకా ఎన్నెన్నో స్టాల్స్ అంతా ఉన్నాయి.
0: There are so many stalls.
1: కానీ ఎక్కడికి పోయినప్పటికీ వీళ్ళందరూ కూడా ఏ బుల్ డాగ్స్ ఏ అల్సేషన్ డాగ్స్ గానో తయారవుతున్నారే కానీ ఒక సరి అయినటువంటి ఒక మంచి హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా కనిపించడం లేదు.
0: యు మే గో టు ఎనీ కౌంటర్, యుల్ కమ్ అక్రాస్ ది బుల్ డాగ్స్ అండ్ అల్సేషన్ డాగ్స్. దేర్ నో పీపుల్ ఆఫ్ కర్టసీ.
1: ఎందుకోసం మనం ఈ జీవితం చేయాలి?
0: వై షుడ్ వి లివ్ హియర్ దెన్?
1: ఇంకేమైనా హాస్పిటల్ దగ్గర పోతే కోట్లకు కోట్లకు ఖర్చు పెట్టి పెట్టించాము.
0: ది హాస్పిటల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ స్పెండింగ్ క్రౌడ్స్.
1: ఎందుకు వీళ్ళని ప్రేమతో మీరు చూడకూడదు?
0: Why don't you treat them with love, the
1: patients?
0: Kontamandi
1: unnaru chustaru.
0: There are some.
1: Kani.
0: But.
1: Vaaru ento baadato vachinappudu vaalaku manchi maata oka tiyyani maatanu oka thuri maatadiste vaala rogam nivarana aipothundi.
0: When the patients come to you with so many difficulties, why don't you talk to them sweetly?
1: వారినందరికీ యుద్ధం చేసి పది తరం కొట్టినట్టుగా వాళ్ళని తరం కొట్టేస్తుంటారు.
0: When you start fighting with them and drive them out,
1: అంటారు.
0: You'll say no time, get out.
1: గెట్ అవుట్ అంటే పర్వాలేదు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ దే సే.
1: ఇంకా దానికంటే ఇంకా అధికంగా అంటారు.
0: దే విల్ స్పీక్ మచ్ మోర్ దాన్ మియర్ గెట్ అవుట్.
1: ఇలాంటి వాళ్ళు డాక్టర్సే కాదు.
0: సచ్ పీపుల్ కాన్ బి కాల్డ్
1: డాక్టర్స్. ఇలాంటి వాళ్ళు వ్యక్తులే కాదు, ఇలాంటి వాళ్ళు భక్తులే కాదు.
0: దే ఆర్ నో ఇండివిజువల్స్, దే ఆర్ నో డివోటీస్.
1: నిజంగా స్వామి కోసం వచ్చినటువంటి వారైతే ఈనాటి నుండి ప్రేమను పెంచుకోవాలి.
0: If they have really come for Swami, they should improve their
1: Swami
0: love
1: from
0: today. Swami
1: దగ్గర కాళ్ళ నుంచి తల వరకు ప్రేమ ఒక్కటే.
0: Bhagavan from top to toe is full of love.
1: ఇది ప్రేమ.
0: He gives love.
1: మీరు పుచ్చుకుంటున్నారు కానీ దానిని వాడుకోవటం లేదు.
0: We receive love from Bhagavan, but we don't use it.
1: ఎవ్వరు కూడా ఒక శాంతంగా ప్రేమతో ఉచ్చరించి జవాబు చెప్పేటువంటి వారు లేదు.
0: There are none who answer with peace and love.
1: కనుక ప్రేమ స్వరూపులారా, ప్రేమ లేకపోయినా నేను ప్రేమ స్వరూపులంటాను.
0: Though you have no love, Bhagavan will address us all as embodiments of love.
1: కాని మీరు దేనిని పెంచుకోనక్కర్లేదు, ఒక ప్రేమను పెంచుకోండి.
0: It's enough if you develop love.
1: ఆ ప్రేమనేగిని మీరు పెంచుకుంటే,
0: if you improve it,
1: మీరు ఎంతో తపశక్తిని సాధించినటువంటి వారు అవుతారు.
0: You will have the power of all penance.
1: వశిష్ఠులు వారు ఏం చెప్పారు అనుందంతో?
0: What is that Vasishtha say?
1: చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడు.
0: Moon is shining.
1: ఎట్టి దోషము ఎట్టి మచ్చలు లేనటువంటి ఒక పవిత్ర నిర్మలమైనటువంటి ఒక చంద్రుడిగా ఉంటున్నాడు.
0: Moon is pure, unsullied and spotless.
1: అది ఎట్ట ఉంది, విశ్వామిత్రుని యొక్క తపశక్తి వలె ఉంటుంది.
0: ఇట్ ఈస్ లైక్ ద పవర్ ఆఫ్ ద పెనెన్స్ ఆఫ్ విశ్వామిత్ర.
1: విశ్వామిత్రుడు ఎదురుగా లేకపోయినప్పటికీ విశ్వామిత్రుని వర్ణించినాడు ఈ వశిష్ఠుడు.
0: దో విశ్వామిత్ర వాజ్ నాట్ దేర్ ఆన్ ద స్పాట్, బట్ వశిష్ఠ వాజ్ ఎక్స్టోలింగ్ హిమ్.
1: ప్రేమను శ్రవణం చేసినంత మాత్రమే విశ్వామిత్రుని మనసు కరిగిపోయింది.
0: ద మూమెంట్ విశ్వామిత్ర హర్డ్ దిస్, హిస్ హార్ట్.
1: ఎవరైనా కొత్త భక్తులు ఎవరైనా ఇక్కడ ప్రవేశించినప్పుడు ఆశ్రమంలో ఉండేటువంటి వారు వీళ్ళందరూ ఎయిర్ హోస్టెస్ మాదిరి ఒక హాస్టల్ హోస్టల్స్ మాదిరి వాళ్ళని ఎంతో వెల్కమ్ చేసి వాళ్ళని ఎంతో మర్యాదగా మనం స్వాగతం చేయాలి.
0: వెన్ న్యూ కమర్స్ కమ్ హియర్ టు ప్రశాంతి నిలయం ద రెసిడెంట్స్ మస్ట్ రిసీవ్ దెమ్ ఎక్స్టెండ్ హాస్పిటాలిటీ విత్ ఆల్ కర్టసీ.
1: ఇన్స్టిట్యూట్ లో కూడా అంతనే
0: సేమ్ థింగ్ ఇన్ ది ఇన్స్టిట్యూట్.
1: కొత్త పిల్లలు వచ్చి దాంట్లో చేరినప్పుడు
0: వెన్ న్యూ కమర్స్ జాయిన్ దేర్
1: మన బ్రదర్స్ మాదిరి ఇచ్చి భుజము చెట్టి తల వినిపి వాళ్ళని ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేయాలి.
0: వీ షుడ్ వెల్కమ్ దెమ్ విత్ ఆల్ అఫెక్షన్ అండ్ లవ్ అండ్ కన్సర్న్.
1: వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చినటువంటి బాధను కూడా మరిపింప చేయాలి.
0: వీ షుడ్ సీ దట్ దే విల్ ఫర్గెట్ దట్ దే ఆర్ మిస్సింగ్ దేర్ పేరెంట్స్.
1: కానీ బయట తట్టి కాలేజీల్లో ఉంటుండాలి.
0: ఔట్సైడ్ కాలేజ్
1: కొత్తగా పోయినటువంటి పిల్లల్ని చూస్తే ర్యాగింగ్ అనేటువంటి ఒకటి మొదలుపెట్టి వాళ్ళని ప్రాణాలు తీస్తున్నారు. వీళ్ళు రాక్షసులే.
0: The outside colleges, the newcomers will have to face the demonic ragging. Will they do that if they really their own people?
1: కొత్తగా ప్రవేశించినటువంటి పిల్లలకు ఈ భయం పోగొట్టి ధైర్యమును ఆనందాన్ని అందించవలసినటువంటి ఈ విద్యార్థులు ఈ వీరికి భయము ఒక విధమైన ఆందోళన అభివృద్ధి పరుస్తున్నారు.
0: The newcomers, we should see that they'll be fearless, that they'll be happy. On the other hand, we are making them agitated. ఇట్ ఇస్ నో ఎడ్యుకేషన్.
1: ఇది వివేకం కాదు అవివేకము.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫూలిష్నెస్.
1: ఇది దయతత్వం కాదు క్రూరత్వము.
0: ఇట్ ఇస్ నాట్ కంపాషన్, ఇట్ ఇస్ వికెడ్నెస్.
1: కనుకనే కొత్తగా వచ్చినటువంటి వారిని ఎంతో మనము ప్రేమతో చూడాలి వారిని.
0: సో వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది న్యూ కమర్స్.
1: అదే విధంగా ఆశ్రమంలో ప్రవేశించినటువంటి వారిని కూడాను కొత్త వారిని చూస్తే ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేసి తన ప్రక్కలో కూర్చోబెట్టుకోవాలి.
0: దేర్ ఇన్ ది హాస్టల్ ఆల్సో వీ షుడ్ రిసీవ్ దెమ్ విత్ ఆల్ అఫెక్షన్ అండ్ కన్సర్న్.
1: కాదు కాదు, రిజర్వేషన్లు, ఇదొక పీఠం అదొక పీఠం అదొక పీఠం, ప్రక్కన కూడా కూర్చోని వారు.
0: But we make some reservations, we don't allow them to sit by our side.
1: ఇది మంచిది కాదు.
0: This is not good.
1: ఒకరికొకరు కలిసి మెలిసి ఉంటుండాలి.
0: We should mingle freely with
1: each other. స్వామి ప్రేమ తత్వాన్ని ఆనాడు మీరు అర్థం చేసుకున్న వారు అవుతారు.
0: Then only you can understand the spirit of love of Bhagwan.
1: కనుకని ఏ మాట మాట్లాడినప్పటికీ ఓ ప్రేమతో మీరు మాట్లాడండి.
0: Whatever you speak, speak with love.
1: తెలియకపోతే నాకు తెలియదండి, దయచేసి మన్నించండి.
0: If we don't know, you can say, sir, I do not know.
1: అని ఏదో ఒక అనిమల్స్ కదా తరిమినట్టు తరుముతారు.
0: బట్ యూ షుడ్ నాట్ డ్రైవ్ అవుట్ ద అదర్ పర్సన్ యాజ్ ఇఫ్ ద అదర్ పర్సన్ ఇస్ అన్ అనిమల్.
1: అది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: అందరూ మానవులమే.
0: ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్.
1: అందరినీ గౌరవించాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ ఆల్.
1: అందరినీ ప్రేమించాలి.
0: వీ షుడ్ లవ్ ఆల్.
1: అందరినీ విశ్వసించాలి.
0: వీ షుడ్ ఫెయిత్ ఇన్
1: ఎవరీ. సర్వభూతాత్మ అయినటువంటి పరమాత్మత ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
0: దెన్ యూ విల్ బి ది రిసిపియెంట్ ఆఫ్ డివైన్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవరీవన్.
1: జీవుల్ని చూస్తే బాధించటము, దేవుణ్ణి చూస్తే పూజించటము.
0: యు వర్షిప్ గాడ్ అండ్ యు హార్మ్ హర్ట్ ద లివింగ్ బీయింగ్స్ ఫెలో మ్యాన్.
1: ఏం పూజ ఇది?
0: వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఇస్ ఇట్?
1: కానీ పనిచేసేటువంటి ఎద్దులు రాత్రింపగలు కూడా శ్రమించి పనిచేస్తుంటాయి.
0: బుల్స్ వర్క్ డే ఇన్ డే అవుట్.
1: వాటిని శ్రేణుకోలు తీసుకుని కొట్టేస్తారు.
0: But we whip them on their back.
1: రాతి నందిని చూస్తే ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తారు.
0: బట్ ది సేమ్ బుల్ ఇఫ్ ఇట్స్ ఎ స్టోన్ ఫార్మ్ దేర్ నంది వి గో రౌండ్ సబ్ క్యాంబులేటెడ్.
1: ఇది రాతి భక్తి.
0: ఇట్ ఇస్ డివోషన్ ఆఫ్ స్టోన్.
1: స్టోన్ భక్తి.
0: స్టోనీ డివోషన్.
1: కానీ హృదయ భక్తి కాదు. ఇట్
0: ఇస్ నాట్ ద డివోషన్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ విధమైనటువంటి హృదయాలు ఉంటుంటే వీళ్ళు భక్తులు ఎట్ అవుతారు?
0: When we have such hearts, how can we call ourselves devotees?
1: కనుక నేటి నుంచి అయినా కూడా మీరు
0: from this day
1: హృదయాన్ని పవిత్రమైనటువంటి ఒక అందరూ కంపాషన్ కంపాషన్ కంపాషన్ అంటారు. ఎక్కడుంది అది కంపాషన్? ప్యాషన్ గా ఉంటుండాలి.
0: ఎవ్రీవన్ స్పీక్స్ ఆఫ్ కంపాషన్ కంపాషన్. వేర్ ఇస్ కంపాషన్? ఇట్స్ ఓన్లీ ఫ్యాషన్.
1: ఎప్పుడు ఒకరిని బాధించడం ఏది?
0: వీ హర్ట్ ఎవ్రీబడి కంటిన్యూ.
1: మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: ఎన్ని దినముల నుంచి ఆశ్రమంలో ఉంటున్నారు.
0: వీ హావ్ బీన్ హియర్.
1: ఇది నిజమైనటువంటి ఆశ్రమం అని కాదు, శ్రమ లేకుండా ఉండేటువంటిది ఆశ్రమం.
0: దిస్ ఇస్ ఆశ్రమ్ where we should not put to be to suffering shrama.
1: అంటుంటారు అయ్యో స్వామి మాకు ఇంటర్వ్యూకైనా పిలువడే, ఆ ఇంటర్వ్యూ రూమ్ లో అయినా కొంతసేపు ఆనందంగా ఉండవచ్చును, మాకు బయట తట్టు అంతా ఎక్కడ పోయినా కానీ తరం కొడుతుంటుంటారు, కుక్కల వరే తరుముతుంటారు మమ్మల్ని, చాలా బాధపడుతుంటారు భక్తులు.
0: మెనీ డివోటీస్ ఫీల్ సాడ్ బికాస్ వై నాట్ భగవాన్ గ్రాంట్ అస్ ఇంటర్వ్యూ అండ్ మేక్ అస్ హ్యాపీ దేర్ ఇన్ ఇంటర్వ్యూ రూమ్, బికాస్ అవుట్ సైడ్ వీఆర్ సింప్లీ డ్రివెన్ అవుట్ లైక్ డాగ్స్.
1: మందికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అవుతుంది?
0: How is it possible to grant interview?
1: అందరికి ఒకతూరి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వీలు కాదే.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు గివ్ ఇంటర్వ్యూ?
1: ఇదే పెద్ద ఇంటర్వ్యూ. అందరికి సమానమైన
0: ఇయర్స్.
1: ఇది నిజమైనటువంటి ఆశ్రమం అని కాదు, శ్రమ లేకుండా ఉండేటువంటిది ఆశ్రమం.
0: దిస్ ఇస్ ఆశ్రమ్ వేర్ వీ షుడ్ నాట్ పుట్ టు బి టు సఫరింగ్ శ్రమ.
1: అయ్యో

0: పాసిబుల్ టు గివ్
1: ఇంటర్వ్యూ. ఇదే పెద్ద ఇంటర్వ్యూ. అందరికి సమానమైనటువంటి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ప్రేమను పెంచుకోండి, ప్రేమను పెంచుకోండి.
0: దిస్ ఈస్ ద కాస్మిక్ ఇంటర్వ్యూ, ద డివైన్ ఇంటర్వ్యూ, ద కలెక్టివ్ ఇంటర్వ్యూ.
1: ప్రతి ఒక్కరు కూడాను ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో జవాబు ఇవ్వాలి. తెలిసింది తెలిసినట్టుగా చెప్పు, లేకపోతే నాకు తెలియదండి క్షమించండి అని మంచిగా చెప్పు. దీనికి అనేక పర్యాయం చెప్పాను. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: రైట్ ఫ్రమ్ టుమారో యూ హ్యావ్ టు ఆన్సర్ విత్ లవ్, యూ హ్యావ్ టు టాక్ విత్ లవ్, అండ్ ఇఫ్ యూ డు నాట్ నో యూ కెన్ సే సార్ ఐ డు నాట్ నో.
1: మాటలు తగ్గించుకోండి,
0: కట్ షార్ట్ యువర్ టాక్.
1: అప్పుడే మీలో ఉన్నటువంటి అనిమల్ క్వాలిటీస్ అంతా కూడా దూరం అయిపోతాయి.
0: దెన్ యూ విల్ బి అవే ఫ్రమ్ ది అనిమల్ క్వాలిటీస్.
1: ఈ అనిమల్ క్వాలిటీస్ మనలో నింపుకొని హ్యూమన్ వల్లే మనం ప్రవర్తించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది?
0: హౌ కెన్ యూ బి హ్యూమన్ విత్ అనిమల్ క్వాలిటీస్ విత్ ఇన్?
1: దానిని మొట్టమొదటి తరిమి వేయాలి.
0: ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రైవ్ దెమ్ అవుట్.
1: ప్రేమించు, ప్రేమించు, ప్రేమించు.
0: లవ్ అండ్
1: అందరికీ ప్రేమను పంచు.
0: షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీబాడీ.
1: ఇది ఏ నిజమైనటువంటి సాత్వికము.
0: This is true sattvic pious quality.
1: కనుక మనలో నిరంతరం కూడా జీవితం అంతా కూడా రాజసికం, రాజసికం, రాజసికం.
0: Throughout our lifetime, we live in this emotion, rajasic quality.
1: ఈ రాజసికం అనేటువంటిది రాక్షసగా రాజసికము.
0: That is a demonic nature.
1: ఇది మంచిది కాదు.
0: It's not proper.
1: మనం మానవులము.
0: We are humans.
1: I am not animal.
0: I am not animal.
1: I am not animal.
0: I am not animal.
1: Not devil.
0: I am not devil.
1: I am man. ఈ రకమైనటువంటి యొక్క క్వశ్చన్ నీకు వేసుకుని ఆన్సర్ నీవే తెచ్చుకోవాలి.
0: We have to question ourselves and get the answer thereupon.
1: నేను పశువుని కాదు.
0: I'm not animal.
1: నేను రాక్షసుని కాదు.
0: I'm not devil.
1: నేను ఏ విధమైనటువంటి దుర్మార్గుడు కాదు.
0: I'm not a wicked man.
1: నేను మానవుడను.
0: I'm a human being.
1: నేను మానవుడను.
0: I'm a human being.
1: నేను మానవుడను.
0: I'm a human being.
1: కనుక నీ మానవుడే దేవుడిగా మారుతాడు.
0: The very human being will become
1: God. ఆ విధంగా క్వశ్చన్ వేసుకుంటే తక్షణమే నీ నుంచి జవాబు వస్తుంది.
0: When you question like that, you'll get the reply from within.
1: నిత్యయగా ఉంటున్నారు.
0: You have no compassion today.
1: ఏ మాత్రం కూడాను దయా ప్రేమలు లేకుండా ఉంటుంది.
0: There is no trace of love and compassion.
1: ఎవరికి ఎవరు ఏ విధమైనటువంటి జవాబులు కూడాను సరైనటువంటివి లేవు.
0: No one is responding properly.
1: కనుక నేటి నుంచి చక్కని జవాబు ఇవ్వండి.
0: From tomorrow, talk politely. Give proper
1: reply. వచ్చినటువంటి పేషెంట్స్ ను ప్రేమతో చూడండి.
0: Treat the patients with
1: వాళ్ళ స్థితిగతి ఏమిటో వాళ్ళు చక్కగా విచారించి మందులు ఇవ్వండి.
0: Know their position and give medicines accordingly.
1: అందులో ఏమిటో గాని కలి ప్రభావము,
0: the effect of the kali,
1: ee chaduvukunnatundi vaalaku marinta kurattam ekku ayipothundali.
0: The educated people are more and more wicked.
1: దీని కారణం ఏమిటి?
0: వాయ్
1: ఎడ్యుకేషన్ అనేటువంటి అహంకారం ఇవ్వడం అంత అనిమల్ గా మార్చేసేస్తుంది.
0: ఇస్ ఎడ్యుకేషన్ దట్ మేడ్ హిమ్ ఎన్ అనిమల్ ఫుల్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
1: చదువు అంతో ఇంతో చదువు లేనటువంటి పల్లెటూరు వాళ్ళు ఎంతో వినయ విధేయతతో ఉంటున్నారు.
0: ఇల్లిటరేట్ విలేజర్స్ ఆర్ బెటర్ విత్ హ్యూమిలిటీ.
1: కనుకనే మనము ఈ విలేజెస్ వరకంటే అక్కడే కొంత సంస్కారం కూడా నిలిచి ఉంటుంది.
0: దేర్ ఇస్ సమ్ కల్చర్ ఇన్ విలేజెస్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
1: ఈనాడు చదువుకున్న వాటిలో ఏమి కల్చర్ అనేది లేదు.
0: దేర్ ఇస్ నో కల్చర్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్ టుడే.
1: కలతలు ఉంటున్నాయి వాళ్ళలో.
0: దేర్ ఇస్ నో కల్చర్ బట్ దేర్ ఇస్ కలత ఆర్ కాన్ఫ్లిక్ట్.
1: కనుక అలాంటివి మనం దూరం చేయాలి.
0: సో వీ షుడ్ బి అవే ఫ్రమ్ సచ్ కాన్ఫ్లిక్ట్.
1: భక్తి అంటే పూజించటము భజించటము కాదు.
0: డివోషన్ డజంట్ మీన్ మియర్లీ వర్షిప్.
1: భగవత్ ప్రేమను మనం పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ ది డివైన్ లవ్.
1: ఆ ప్రేమ మీలో ప్రవేశించిన
0: then one such love is there.
1: తప్పక మీ మానవత్వమే మారిపోతుంది.
0: And whole your total human quality will change.
1: కనుక
0: so
1: స్వామి దయను కాబట్టి పెంచుకోవడానికి ఈ ప్రేమ ఒక్కటే రాజ మార్గము.
0: లవ్ ఇస్ ది ఓన్లీ రాయల్ పాత్ టు ఎర్న్ భగవాన్స్ గ్రేస్.
1: ప్రేమ ముదిత మనసు కో

0: தினகருடு சாந்துடை தோச்சே தினமுலிந்த குருசலையனு சலிகாலி சுருக்கு வச்சே பொலமுலன் ரேடி குருட்டி வெண்ணலோன குப்பலன் ஊர்ச்சு காப்புரு கொந்துலெத்தி பதமுலன் பாடத்தொடகுதுரு ஜனபச்சேலகு முத்தியால சருளு கூர்ச்சி மெரப பண்டகு குங்கும மெருப்பு தாழ்ச்சி பந்தி பூல முகமு அல்லல்லந்த விப்பி மனகுருகம்புல தானிய சம்பதல நில்பி சரசுரலைன சங்கராந்தி பண்டுகொச்சே சரசுரலைன புஷ்ய மாசம்பு வச்சே.
1: The sun appeared cool and serene. The day started getting shorter. The cold wind blew fiercely. The fields were filled with golden harvest. The farmers rejoiced in singing at night, with the moon shining bright. The buds of flowers blossomed like garlands of pearls on the banks of rivers. Chilies were looking red. Farmers were bringing home the newly harvested grain, hailing the advent of joyous festival of Sankranti.
0: ప్రేమస్వరూపులైన యువతి యువకులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ మెన్ అండ్ విమెన్ యంగ్స్టర్స్,
0: ఈనాటి పర్వదినము అనేక సౌందర్యములతో ప్రవేశిస్తూ వచ్చింది.
1: ద ఫెస్టివల్ ఆఫ్ దిస్ డే హ్యాస్ స్టెప్డ్ ఇన్ విత్ ఆల్ ది గెయిటీ అండ్ ఫెస్టివిటీ.
0: యువతి యువకుల యొక్క ప్రోద్బలము చేతనే ఆనందము అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: దిస్ లెడ్ టు ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ద మైండ్ బికాస్ ఆఫ్ ది యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్.
0: ఇట్టి పవిత్రమైన దినము సామాన్యమైనటువంటి దినం కాదు.
1: దిస్ సేక్రెడ్ డే ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
0: దీనిని ఉత్తరాయణ పర్వదినం అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: This is also called the sacred day of travel towards the north, Uttarayana Parvadina.
0: Sarvottamainatvanti yokka gunamulanu andistu sarva satkarmalanu kudunu chekurustu sarva sampadalanu kudunu andistu aanandamunu andisteetvanti yokka dinamu ee maha parvadinamu.
1: The holy festival of this day confers the noblest of features and also helps us to undertake sacred acts, giving us plenty and prosperity and the bliss.
0: Inadu intertu kaaka pavitramainatvanti mukkoti ekadasi inadu.
1: This day also coincides with the celebration of mukkoti ekadasi.
0: Prakrutini madinchaga rakshasa devatalaku అమృతాన్ని అందించినటువంటి యొక్క దినము ఈ దినము.
1: దిస్ ఇస్ ద డే వెన్ ద నెక్టార్ వాస్ పాస్డ్ ఆన్ టు ఎవ్రీబడి ఇన్ ద చర్నింగ్ ఆఫ్ ద మిల్క్.
0: కానీ ఈనాటి మానవుని యందు ఇట్టి ఉత్తమమైన పవిత్రమైన దివ్యమైన భవ్యమైన భావాలు కలిగి ఉండి కూడాను మానవుడు అలౌకికమైనటువంటి భావముల చేత హృదయమును నింపుకొని ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క తలంపులను వెదజల్లలేకపోతున్నాడు.
1: దో మ్యాన్ ఈస్ గిఫ్టెడ్ విత్ ఆల్ నొబిలిటీ ఎండోర్డ్ విత్ సాంక్టిటీ బట్ హీఈస్ ఆఫ్టర్ ద వరల్డ్లీ ఎఫిమరల్ ట్రాన్షియంట్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ హ్యావింగ్ బీన్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ ద వరల్డ్.
0: హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, కంసుడు, దుర్యోధనుడు, దుశ్శాసనాదుడు వీరు సామాన్యమైనటువంటి పురుషులు కాదు.
1: హిరణ్యకశిప, హిరణ్యాక్ష, దుర్యోధన, కంస, దే ఆర్ నాట్ ఆర్డినరీ వన్.
0: శారీర మానసిక శక్తులు అనంతమై ఉండి కూడాను వారి యందు ప్రాకృతమైనటువంటి యొక్క భావములు చేరిపోవటం చేతనే వారు బలహీనులైపోతూ వచ్చారు.
1: Though they are physically strong and mentally alert, they were weak at the end because they are full of the worldly thoughts.
0: కనుకు మానవుడు తన సంకల్పములను ఉత్తమమైనటువంటి సంకల్పములుగా మార్చుకున్నప్పుడే యావత్ ప్రపంచమే తన యొక్క హస్తగతమవుతుంది.
1: Therefore, when man is successful to transform all his thoughts in noble, then he would be able to win over the world.
0: హిరణ్యాక్ష హిరణ్యకశిపులు గొప్ప సైంటిస్టులు.
1: హిరణ్యాక్ష హిరణ్యకశిపు ఆర్ గ్రేట్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్.
0: హిరణ్యుడు చంద్రమండలం కూడాను వెళ్ళటమే కాక సూర్యుని కూడాను చేరాడు.
1: హిరణ్యకశిపు నాట్ ఓన్లీ రీచ్ ద మూన్, హి కుడ్ ఆల్సో రీచ్ ద సన్.
0: ఇంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి యొక్క హిరణ్యకశిపుడుకు కడపటికి తన హృదయం అంతా కూడాను పాంచభౌతికమైనటువంటి యొక్క భావముల చేత నింపుకోవటం చేత అన్నింటి ఎందుకు తాను బలహీనుడైపోయాడు.
1: హిరణ్యకశిపు విత్ ఆల్ హిస్ స్ట్రెంగ్త్, ఎనర్జీ, కెపబిలిటీస్ అండ్ కెపాసిటీస్, బికాస్ హీ హాడ్ గాట్ హిస్ బాడీ అటాచ్మెంట్, హీ లాస్ట్ అట్ ద ఎండ్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను గొప్ప బలవంతుడే, గొప్ప శక్తివంతుడే, గొప్ప మేధావియే, కానీ ప్రాకృతమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క భావములను మన హృదయంలో నింపుకోకూడదు.
1: ఎవ్రీ పర్సన్ నో డౌట్ ఈజ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఎండౌడ్ విత్ హై ఇంటెలెక్ట్, బట్ వన్ షుడ్ నాట్ ఫిల్ ద హార్ట్ విత్ వరల్డ్లీ ఫీలింగ్స్.
0: ఈనాటి యువతి యువకులే యావత్ ప్రపంచమును పోషించేటువంటి నాయకులు.
1: యంగ్స్టర్స్ టుడే ఆర్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ లీడర్స్.
0: ఈనాటి యువతి యువకులే దేశ సౌభాగ్యం యొక్క సంపదను నిలబెట్టేటువంటి యొక్క వ్యక్తులు.
1: యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్ ఆర్ గోయింగ్ టు మెయింటైన్ ద ప్రాస్పెరిటీ అండ్ ద ఫ్లూయెన్స్ ఆఫ్ ద సొసైటీ.
0: దేశ సౌభాగ్యము యువతీ యువకుల పైననే ఆధారపడి ఉన్నది.
1: ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ ఆన్ ది యంగ్స్టర్స్.
0: సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతలు, సద్భావములు నింపుకొని ఉండాలి ఈ యువతీ యువకులు.
1: యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్ should have all these noble features, good sentiments, the virtues and the sterling character.
0: Atti pavitramaina bhavamulu cheta hrudayamulu pongimpa cheskunnappude atti vyaktulu etti sashaktivantamainatundi yokka dinni kodanu sadhinchagalaru.
1: With all these sacred thoughts they would be able to achieve and accomplish anything they undertake.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthiniyulara,
1: boys and girls,
0: ఈనాడు ఆటపాటలు అన్నీ కూడాను ఆనందము చేత కాని, ఆహ్లాదం చేత కాని, ఉత్సాహం చేత కాని ఇవి అభివృద్ధి అవుతుంది వచ్చింది.
1: ద మ్యూజిక్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ దట్ హ్యావ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ బికాస్ ఆఫ్ బబ్లింగ్ ఎంథూజియాజం అండ్ యువర్ డైనమిజం.
0: యావత్ ప్రపంచమునకే ఉత్తీర్ణులైనటువంటి వారు యువతీ యువకులు.
1: ఇన్ఫాక్ట్ ఫర్ ద హోల్ వరల్డ్ ది యంగ్స్టర్ సెట్ ఎ రోల్ మోడల్.
0: ఈ యువతీ యువకులు యందు గుణములు చాలా ప్రధానమైనటువంటివి.
1: ద వర్చ్యూస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: సౌజన్యము, సౌశీల్యము, ఉత్కృష్టత ఈ మూడు కూడాను విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క శక్తులు.
1: ద మైటీ పవర్ అమంగ్ యంగ్స్టర్స్ లైజ్ ఇన్ ద హైట్స్ ఆఫ్ నొబిలిటీ, ద క్యారెక్టర్ అండ్ ఆల్సో దట్ ఆఫ్.
0: ఈనాటి విద్యార్థులు అన్నింటినీ సాధిస్తూ ఉన్నారు.
1: Students today could achieve everything.
0: కానీ దేనిని సాధించిన, సర్వమును సాధించిన వారవుదరో దానిని మాత్రము ఏమాత్రము ప్రచారం చేయటం లేదు, ప్రయత్నం చేయటం లేదు.
1: In fact, we have not been publicizing nor sharing that important thing. If we accomplish that, the rest would be accomplished.
0: మానవుని శరీరమునందు అత్యంత ఉత్తమమైనటువంటి ఒక భావములు ఉర్రూ తొలుగుతున్నవి.
1: In fact, there have been tremendous beautiful sentiments in every man.
0: అట్టి శక్తి మరి ఏ వ్యక్తి ఎందుకును కానరావు.
1: This mighty strength is not noticed in anybody.
0: అది ఏ అనేక సంకల్పముల చేత కూడినటువంటి ఒక మనస్సు.
1: It is the mind, a combination of thoughts.
0: మనస్సును సాధించినటువంటి వ్యక్తి దేనినైనా కూడాను సాధించగలడు.
1: the one who can win over the mind can win the rest of the
0: manasuku minchinatvanti shakti ee jagatlo kanaraadu.
1: There is no other greater power than the mind.
0: Maniyeva manushyanam karanam bandhamochho ani manase pradhanamaitvanti mochamu manase pradhanamaitvanti shakti kada manase pradhanamaina karanamu.
1: Mind is the primal cause. It is responsible for the bondage and the liberation.
0: Itti manasunu manavudi naadu సాధించలేకపోతున్నాడు.
1: మ్యాన్ షుడ్ నాట్ కంట్రోల్ హిజ్ మైండ్ టుడే.
0: కనుకనే మానవుడు అందుకోదగినటువంటి ఒక ఆనందానికి అత్యంత దూరం అయిపోతున్నాడు.
1: దేర్ఫోర్ హీ కుడ్ నాట్ బి ద రిసిపియంట్ ఆఫ్ ద బ్లిస్ ఫర్ విచ్ హ్యాస్ టు.
0: మనస్సును స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తి ఎంతటి గొప్ప ఘనకార్యమైన కూడాను సాధించగలడు, అనుభవించగలడు.
1: ఇఫ్ యూ కంట్రోల్ యువర్ మైండ్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ ఆఫ్ ది టాస్క్ అండ్ యూ కెన్ బి రిప్యూటెడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: విద్యార్థినియులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మనోనిర్మలమైనటువంటి ఒక తత్వమును మీరు సాధించాలి.
1: అచీవ్ దట్ స్టేట్ ఆఫ్ ద మైండ్ విచ్ ఇస్ ప్యూర్.
0: ఈ మనస్సును అదుపులో పెట్టుకున్నటువంటి వ్యక్తే అన్నింటినీ కూడా సాధించగలడు.
1: ఇఫ్ యూ కంట్రోల్ యువర్ మైండ్ యూ విల్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఈనాడు మనం ఆటపాటల్లో ప్రవేశించాము.
1: Today we are in sports and games.
0: కాని ఈ ఆటపాటలు భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటివిగా భావించరాదు.
1: You should never consider them as worldly, physical acts.
0: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యములని కూడాను విశ్వసించాలి.
1: You should consider them as acts of morality, righteousness and spiritual deeds.
0: ఇట్టి నైతిక ధార్మికమైనటువంటి శక్తులను సాధించినటువంటి వ్యక్తియే నిజమైనటువంటి విద్యార్థి.
1: He is a true student if he achieves excellence in the fields of the morality, the spirituality and righteousness.
0: కేవలం శారీరం యొక్క పుష్టి దృష్టి కోసమని మనం ప్రాకులాడకూడదు.
1: We should not merely struggle for the physical strength only.
0: మానసిక శక్తి సామర్థ్యములకు తగినటువంటి కృషి చేయాలి.
1: We should strive hard for our mental strength.
0: మనసును మనం స్వాధీనమునందుంచుకోవాలి.
1: We should control our mind.
0: మనసును మనం బానిసగా చేసుకోవాలి.
1: And we should make the mind our slave.
0: కానీ మనసుకు బానిసైపోయినప్పుడు మానవుడు ఎంతటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనా కూడాను బలహీనుడైపోతాడు.
1: If you are a slave to your mind, with all your strength you will be weak.
0: Kanuka manase niku oka banasiga maaripovali.
1: Therefore the mind should be your slave.
0: Manasu nandunnatundi shakti samarthyamulu ee prapanchamulo ye padarthamu nandu kudanu kanaravu.
1: The power and the strength of the mind is not noticed anywhere in this world.
0: Andunundi ye manavuni yokka maha viluvalainatundi yokka gunamulu aavirbhavistayi.
1: And there in the mind the great features, the traits find their origin.
0: మానవుడు ధనమును కోల్పోయినా ఏదో ఒక విధమైనటువంటి శ్రమలు పడి ధనమును సాధించగలడు.
1: ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్ బై స్ట్రగుల్ అండ్ స్ట్రెయిన్ హీ కెన్ గెట్ బ్యాక్ ద లాస్ట్.
0: ఆరోగ్యమునే కోల్పోయినా అది శక్తివంతమైనటువంటి డాక్టర్ ను ఆశ్రయించి ఆరోగ్యమును కూడాను మనము చేకూర్చుకోవచ్చును.
1: ఇఫ్ ది హెల్త్ ఈజ్ లాస్ట్ బై కన్సల్టింగ్ ఫిజీషియన్స్ హీ కెన్ గెట్ బ్యాక్ టు హిస్ స్ట్రెంగ్త్.
0: కానీ మానవుని యొక్క విలువలు మాత్రం కోల్పోయినా ఇంకా మానవత్వమే నిలువదు.
1: When once the character is gone, the value is gone, human life is a waste.
0: ee naati manavata viluvalu athyavasaramainatvanti
1: human values are most important today.
0: manavunteni aavirbhavinchinatvanti ee manavata gunamulu.
1: In fact the human values had their origin in man.
0: manavata gunamulu ekkado grantham nunchi gaani guruvul nunchi gaani bodhimpapadi sadhinchetvantivi kaadu.
1: Human values are not found in any of the texts, nor imported, nor exported, nor cultivated.
0: మన నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి కర్మలు ఆచరించి సత్యమైన భావములను మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు ఈ మానవతా విలువలు మన వెంటనే జంటనే ఇంటనే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాయి.
1: When once you follow the path of the truth and undertake the truthful activities, then you will have the human values with you.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law.
0: మీరు నేర్చే విద్యల కంటే,
1: more than the education you acquire,
0: చేసే శక్తుల కంటే,
1: more than your actions,
0: మానవతా విలువలను మాత్రం పోషించుకున్నప్పుడు సర్వశక్తులు కూడాను అవి అంతర్భూతమై ఉంటాయి.
1: When once you uphold the human values, all the rest will follow automatically.
0: కనుక సత్యమే మన ప్రత్యక్ష దైవము.
1: Truth is God.
0: ధర్మమే ఇది ప్రత్యక్షమైన పునాది.
1: Righteousness is the very foundation.
0: దీనిని పురస్కరించుకునియే భారతీయ సంస్కృతి సత్యం నాస్తి పరో ధర్మః.
1: Basing on this, the culture of Bharat said, There is no greater righteousness other than the truth.
0: కనుక ఇట్టి సత్యధర్మములను మనం కాపాడే నిమిత్తమై మన జీవితమంతా కూడా దారబోసి తగినటువంటి కృషి చేయాలి.
1: Therefore, to keep up and to maintain these twin principles of truth and righteousness, we should be prepared to sacrifice our life.
0: ఈ ప్రాప్తమైనటువంటి బహుమతులు ఎన్ని పొందినప్పటికీ ఇది నిజమైనటువంటి బహుమతి కాదు.
1: All the prizes that we receive, they are not prizes in the true sense.
0: ఒక్క మతి ఉన్నటువంటి వ్యక్తియే అనేక ఇక్కట్లకు గురి అవుతున్నాడు.
1: One with mati mind faces so many problems.
0: బహుమతి అనేక మతులు చేరినప్పుడు ఇంకా మనిషి కోతి కంటే పీడవుతాడు.
1: బహుమతి, many mindedness, diversified mind will have greater trouble.
0: కనుక మనం అందుకోవలసినటువంటిది బహుమతులు కాదు.
1: It's not the wayward nature bahumati.
0: Nijamatini manam andukovali.
1: We should have the true state of mind, nijamati.
0: Nijamati anetundi hrudayam nundi aavirbhavinchetundi yokka pavitramainatundi sukti.
1: Nijamati, the true mind, is the sukti, the true message that arises from human heart.
0: Sarva shaktulu kodanu manobhavam nundi manaku aavirbhavistunnayi.
1: All potentialities are the reflections of the mental feelings.
0: Manasunu manam friendship chesukovali.
1: We should control our mind.
0: ఆ మనసు యొక్క ఫ్రెండ్షిప్ అన్నింటికి మూల కారణంగా చేస్తుంది.
1: When once you develop friendship with your mind,
0: భారతీయ సంస్కృతి యందు నిజమైన మిత్రుని సంపాదించుకున్నప్పుడే భగవంతుడు సులభంగా వశులవుతాడు.
1: When once you have true friendship, you can really experience God.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాదసేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: దాస్యం,
1: servitude,
0: స్నేహం,
1: friendship,
0: ఆత్మనివేదనం,
1: self surrender.
0: స్నేహం అనేటువంటిది జరిగిన తర్వాతనే ఆత్మనివేదన సరైన మార్గంలో మనకు అర్పించవచ్చును.
1: ఇట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ దట్ లీడ్స్ టు ద సెల్ఫ్ సరెండర్.
0: ఈ యొక్క ఫ్రెండ్షిప్ పతంతో చేయకుండా ఉన్నంత వరకు కూడాను మనం ఆత్మార్పణ అనేటువంటిది కేవలం మాటలతో మాత్రం తప్ప క్రియారూపంలో ఆచరించలేము.
1: Without friendship, you cannot reach the state of self-surrender. If you say that it is only verbal or vocal declaration,
0: kriyaroopam kante kudanu bhavaroopame chaala balavantaramainatundi.
1: Therefore, the experience is greater than imagination or feeling.
0: Edo goppa shakti samarthyamnu sadinchadam ani meeru bhavinchavachchu.
1: You may feel that you are one of the strength and capacity.
0: Adi kriyaroopame.
1: And it's also a form.
0: ఆ కార్యంతోనే అది అంత్యమవుతుంది.
1: ఇట్ ఎండ్స్ విత్ దట్ అకంప్లిష్మెంట్.
0: భావరూపం అనేటువంటిది అనేకత్వంతో ఏకమైపోతుంది.
1: బట్ ద ఫీలింగ్ విత్ హిమ్ యూనిఫైస్ ద డైవర్సిటీ, ప్లూరాలిటీ.
0: కనుక మనం భావములను, ఉత్తమమైన భావములను మన హృదయమునందు పోషింపచేసుకోవాలి.
1: సో ద గుడ్ ప్రాంప్టింగ్ ఆఫ్ ద గుడ్ ఫీలింగ్ సెంటిమెంట్స్ షుడ్ బి ఎంటర్టైన్డ్.
0: కనుక క్రియల కంటే కూడాను భావములు అత్యంత ఉత్తమమైనటువంటిది.
1: సో మోర్ దెన్ ద డీడ్స్ అకంప్లిష్మెంట్స్, ద ఫీలింగ్స్, మోటివేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఇక్కడ కానీ ఎక్కడ కానీ మరెక్కడ కానీ ఎక్కడ పోయినప్పటికీ మీరు ఒకే భావముతో, ఒకే చింతతో దివ్యమైన భావమును పోషించుకుంటూ రండి.
1: హియర్ ఆర్ ఎనీవేర్ యు షుడ్ హావ్ సేమ్ నోబుల్ ఐడియా, ద సీక్రెట్ థాట్స్.
0: సర్వం విష్ణుమయం జగత్.
1: The whole universe is divine.
0: Sarvam kalvidam brahma.
1: Everything is essentially brahma.
0: Daivattam anetundi pratyekanga edo oka sthanamlo ledu.
1: God is not separately located
0: elsewhere. Intane kantane untundi kantinepovare kaapadutu untadu.
1: He is with you, in you, above you, below you, around you, protecting you like an island.
0: Atti divyamaina bhavyamaina pratti oka shaktini manam ee naadu enduku odulukunnam.
1: How is that we have lost this divinity latent with us? Today we have lost the sacred human values.
0: ఆ విలువలను కోల్పోవడం చేతనే మనము పూర్తి బలహీనమైపోయినాం.
1: Because of the loss of the human values, we have become very weak.
0: Examination లోపల అనేక రకమైనటువంటి మార్కులు మేము పొందవచ్చును.
1: You may have mark, high percentage of mark.
0: కాని ఈ మార్కుల కంటే కూడాను మనం పొందినా పొందకపోయినా కూడా రిమార్కులు మాత్రం తేకూడదు.
1: యూ మే గెట్ హై పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ బట్ సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్ ఎనీవే.
0: దేశంలో ఎందరో విద్యార్థులు, ఎందరో యువకులు లోకంలో అనేక పాటలు పడుతున్నారు.
1: In this country and in this world, youngsters strive hard.
0: ఈ చదువుల నిమిత్తమై దేశంలో కూడా తిరుగుతున్నారు.
1: For education, they go around the world.
0: నిజమైనటువంటి యొక్క విలువల నిమిత్తమై తన హృదయాంతరంలోకి చేరినప్పుడు అంతే చాలు, అక్కడనే నిజమైన భాగ్యం మనకు లభిస్తుంది.
1: In order to have human values, one should turn within, get into the heart.
0: నిజమైన భోగభాగ్యములు మన హృదయం నుండే ఉన్నవి కాని బయట ప్రదేశములందు కానరావు.
1: ద ట్రూ వెల్త్ అండ్ అఫ్లూయన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, నాట్ అవుట్ సైడ్.
0: కనుక ప్రతి విద్యార్థి కూడాను మనసును అంతర్గతంగా మార్చుకోవాలి.
1: సో ఎవ్రీ మైండ్, ఎవ్రీ పర్సన్, స్టూడెంట్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు టర్న్ ద మైండ్ ఇన్వర్డ్.
0: ఈ విద్యార్థులు మనసును అంతర్ముఖంగా మార్చుకున్నప్పుడే దీనికి తగినటువంటి శక్తి సామర్థ్యములు ఎన్నింటినైనా సాధించగలరు.
1: When once the mind turns inward, you will have all the ability and the strength and capacities.
0: యువతులైనటువంటి భావతకులు, భావి భారత ఉద్ధారకులు నిజమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం సాధించి దేశమును విజ్ఞానవంతులుగా మారాలనుకుంటే ఈ భావములను మాత్రం పెంచుకోవాలి.
1: The leaders of the future, the emancipators of the future should have these ideas and noble sentiments.
0: కనుక మొట్టమొదట మానవతా విలువలను మనం సాధించాలి.
1: Therefore, we should achieve human values to begin with.
0: ఎంత ధనం పోయినప్పటికీ దాన్ని సంపాదించవచ్చును.
1: You may lose money, but you can get it back.
0: ఎంతటి ఆరోగ్యం క్షీణించినప్పటికీ మనము దీన్ని సాధించవచ్చును.
1: You may lose your health, but you can get back your health.
0: కానీ మన విలువలే మనం కోల్పోయిన సర్వమును కోల్పోయిన వారు అవుతాం.
1: When once the values are lost, you will be losing everything of this life.
0: కనుక మన యొక్క విలువలను మనం కాపాడుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ అవర్ ఇన్నేట్ వాల్యూస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఒక వారం నుంచి కూడాను మీరు ఈ స్పోర్ట్స్ లోపల ఎంతటి అవస్థ పడుతున్నారో, ఎంతటి తరబీదు చేస్తున్నారో అది నేను చూస్తూనే ఉన్నాను.
1: భగవాన్ హ్యాస్ బీన్ వాచింగ్ అండ్ నోటీసింగ్ all your struggle, all the strain that you have undergone during the past 1 week.
0: అన్నపానాదులు బదలి నిద్రాహారములు విచర్జించి ఎంతయో శ్రమపడి మీరు పనిచేస్తున్నారు.
1: You worked sacrificing the food, drink and even sleep.
0: కానీ బయట విద్యార్థులు చేసేటువంటి పనులకు మన విద్యార్థులు చేసేటువంటి పనులకు కొంత వ్యత్యాసాన్ని మనం విచారించాలి.
1: We have to understand here all those things done by the students outside.
0: బయట విద్యార్థులు ఏదో ప్రైజులు తేవాలని, ఏదో మెడల్స్ తేవాలని ఈ విధమైనటువంటి ఒక పేరు ప్రతిష్టలకై ప్రాకులాడుతుంటారు.
1: Students outside, they have got only one purpose, to win a prize or medal.
0: కానీ మన విద్యార్థులు స్వామి యొక్క తృప్తి కోసం మీరు పాటు పడుతున్నారు.
1: The only aim of our students is only to please Bhagavan.
0: Kanukane swami yokka tripti e vidhanga undali?
1: How to please Bhagavan?
0: Sadgunamunu manam motta motta nimpukovali manam.
1: First, we should fill our heart with good virtues.
0: Needu oka vidhanganu rep maroka vidhanga kodanu marchukokoddu.
1: We should not go on changing from day to day.
0: Chelinchane manasunu, bhramichane drushtini manam poshinchukovali.
1: We should see that we will have the unwavering mind and steadiness in our vision.
0: Nijamuga vidya vidhanam lopala moodu vidhamulanti gunamulu enduku bodhinchindi mana bharatiya samskruti.
1: The culture of Bharat laid much emphasis on three principles in the field of education.
0: Sarvam kalividam brahmanini.
1: First declaration is sarvam kalividam brahma.
0: అనగా సర్వత్ర నిండినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
1: One should have strong faith that God is all pervasive.
0: ఇలాంటి నమ్మకాన్ని మొట్టమొదట మనం సాధించాలి.
1: First we should achieve this confidence in this faith.
0: ఈ నమ్మకాన్ని సాధించినప్పుడే మనం అన్నిటిని కూడా సాధించమారవుతాం.
1: With this strong faith you'll be able to achieve anything.
0: Where there is truth, there is peace. Where there is bliss, there is God. కనుకనే మొట్టమొదట విశ్వాసం.
1: So we begin with confidence.
0: కడపటి ఫలము మనకు ఆనందం.
1: The result at the end is bliss.
0: కనుకనే ఆనందం మనకు ప్రాప్తించాలంటే,
1: in order to be blissful,
0: oka vittanam bhoomilo naatinappudu,
1: when we sow a seed in the ground,
0: adi kramakramena mokkaga maarutundi.
1: It germinates, sprouts up into a
0: sapling, vrikshanga tayarayi,
1: then it becomes a tree,
0: phala pushpamunu manaku andistundi,
1: and bears the fruits.
0: Adhe vidhamgane
1: likewise
0: manavuni oka sankalpam anetundi beejamunu,
1: the seed of human thought,
0: మన హృదయమునందు బాగా నాటినప్పుడు,
1: షుడ్ బి సోన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హార్ట్,
0: అది గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా మారి,
1: ఇట్ జర్మినేట్స్ ఇన్ టు ఏ స్పిరిచువల్ ట్రీ.
0: అందు నుంచి సుఖ సంతోషములు ఆనందమైనటువంటి యొక్క పుష్పములు అందిస్తుంటారు.
1: అండ్ దట్ విల్ హ్యావ్ ద ఫ్లవర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ పీస్.
0: శాంతి అనేటువంటి ఫలాన్ని నీకు భుజింపచేస్తుంది.
1: అండ్ ఇట్ బేర్స్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్.
0: కనుకనే మీరు శాంతి కావాలని కోరుతున్నారు.
1: You want to be peaceful.
0: ఈ శాంతి బయట ఎక్కడనో మనకు కానరాదు.
1: పీస్ ఇస్ నాట్ అవుట్ సైడ్.
0: మన యొక్క విశ్వాసం నుండియే ఈ శాంతి మనకు లభిస్తుంది.
1: యూ కెన్ అటైన్ పీస్ అవుట్ ఆఫ్ కాన్ఫిడెన్స్.
0: కానీ ఈనాటి మానవునికి విశ్వాసం అనేటువంటిది దృఢంగా ఉండటం లేదు.
1: ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఆర్ ఫెయిత్.
0: వ్యక్తికి ఎదురుగా నటిస్తూ ఉంటాడు.
1: He just pretends in front.
0: ఈ నాడంతా కూడాను నటన భక్తులుగా మారుతున్నారే కానీ శాశ్వత భక్తులుగా మారలేదు.
1: We have only acting in the field of devotion but not in reality in daily life.
0: నటన కాని శాస్త్రం కాని రెండు కూడాను నీ నుంచి ఆవిర్భవించేటువంటివి.
1: Good and bad, they find their origin in you only.
0: నువ్వు స్థిరచిత్తులైనప్పుడు ఆ యొక్క విశ్వాసం స్థిరంగా ఉంటుంటుంది.
1: If you have steady mind, you will have steady faith.
0: నిజంగా స్థిరచిత్తులు కానప్పుడు ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి యొక్క ఫలంగా నీకు లభిస్తుంది.
1: విత్ అన్స్టడీ మైండ్ వాట్ ఎవర్ యూ గెట్ దట్ ఇస్ బౌండ్ టు బి టెంపరరీ.
0: విద్యార్థులారా, ఈ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించాలని ఆశించేటువంటి వ్యక్తులు,
1: యూ అస్పైర్ టు ఎక్స్పీరియన్స్ దట్ పర్మనెంట్ బ్లిస్,
0: స్థిరమైనటువంటి యొక్క విశ్వాసం కలిగి ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ స్టడీ ఫెయిత్.
0: కానీ ఈనాటి వ్యక్తులకు ఆ స్థిర విశ్వాసం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
1: ద మోడర్న్ మైండ్స్ హ్యావ్ నో స్టెడీనెస్ ఇన్ దర్ ఫెయిత్.
0: మేము భగవంతుని విశ్వసిస్తున్నాము,
1: వి సే ఐ బిలీవ్,
0: భగవంతుని ప్రేమిస్తున్నాము,
1: ఐ లవ్ గాడ్
0: అని చెప్తున్నారు. కానీ ఆ ప్రేమ అంటే ఏమిటి, విశ్వాసం అంటే ఏమిటి వారికి ఏం బోధపడటం లేదు.
1: దే ఓన్లీ డిక్లేర్ బట్ దే డోంట్ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ లవ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్.
0: నిజంగా నిజమైనటువంటి ప్రేమ అంటే ప్రేమ అనేటువంటిది ఒక నిజమైనటువంటి ఒక ధర్మంతో కూడినటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ లవ్ హ్యాస్ గాట్ విత్ ఇట్ ఎ ట్రూ
0: కాండ్. హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ఒక ఆనంద సంపదమే ప్రేమ.
1: అండ్ లవ్ ఇస్ నథింగ్ బట్ ద ఫ్లవరింగ్ ద ఫ్రూషన్ ఆఫ్
0: ఒక పదార్థం ఎందుకు కానీ ఒక వ్యక్తి ఎందుకు కానీ ఆవిర్భవించేటువంటిది కాదు.
1: ఇట్ డస్ నాట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ ఎ సపరేట్ ఇండివిజువల్ ఎయిదర్.
0: నీ హృదయాకాశం నుండి కూడాను పవిత్రమైనటువంటి ఒక ప్రేమతత్వం గాలిగా వీచుకుంటూ,
1: అలాంగ్ ద ఫర్మమెంట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ ఇట్ బ్లోస్ లైక్ ద విండ్,
0: ఇది నీ చుట్టూ ఉంటుండి నిన్ను పోషిస్తూ ఉంటుంటది.
1: ద లవ్ ఈస్ అరౌండ్ యూ అండ్ సేఫ్ గార్డ్స్ యూ.
0: ఇటువంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: దిస్ స్పిరిట్ ఆఫ్ లవ్,
0: ఇది ఏ శాశ్వతమైనటువంటి ప్రేమతత్వము.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ట్రూ లవ్.
0: ప్రేమ అనేటువంటిది ఎక్కడి నుంచినో లభించేటువంటి కాదు.
1: ప్రేమ, లవ్ కెనాట్ బి అక్వైర్డ్ ఫ్రమ్ ఎ డిస్టెంట్ ప్లేస్.
0: ఈ ప్రేమ మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: ఇట్ ఎమనేట్స్ ఫ్రమ్ ది హ్యూమన్ హార్ట్.
0: ప్రేమకు పర్యాయ పదము ధర్మమే.
1: ద సినోనిమ్ ఆఫ్ లవ్, ప్రేమ, ఇస్ ధర్మ, రైచియస్నెస్.
0: మన జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము ప్రేమ ఒక్కటియే.
1: ద మెయిన్ గోల్ ఆఫ్ మ్యాన్ ఇస్ లవ్.
0: వే ఆఫ్ లైఫ్,
1: ఇస్ వే ఆఫ్ లైఫ్.
0: ఇటువంటి ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: This love, which is the way of life, one has to foster.
0: ఈ వస్తువాహనాదుల నుంచి వచ్చేటువంటిది కాదు.
1: You cannot get out of conveniences and comforts.
0: మన హృదయనాభి నుండి కూడా ఆవిర్భవించేటువంటిది.
1: It arises from the very navel of the human heart.
0: ఇటువంటి ప్రేమతత్వాన్ని మనం పొందినప్పుడు,
1: when we have that spirit of love,
0: ఎంత శక్తి సామర్థ్యంలైనా కూడా మనం పొందవచ్చును.
1: You can be mighty, strong.
0: హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు ఏదో సాధించాలని మీరు భావిస్తున్నారు.
1: You think that Hiranyaksha, Hiranyakashipu.
0: నీవు ప్రేమను పొందినప్పుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు నీకు కేవలము ఒక హస్తగతమైపోతారు.
1: When once you have got the fullness of love in totality,
0: ఈ పెద్ద శక్తులన్నీ హిరణ్యాక్ష
1: stand nowhere. All other powers are so mean and low in front of it.
0: కనుకనే ప్రాచీనులంతా కూడాను భారతీయ సంస్కృతిని ఎంతో పవిత్రమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వచ్చారు.
1: All ancients extolled the culture of Bharat.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ డెమోన్స్ట్రేట్స్ అండ్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఎన్ని పేర్లైనా ఉండవచ్చును, ఎన్ని రూపములైనా ఉండవచ్చును, కానీ ఈ సంబంధమైనటువంటి ఒక దివ్యత్వము ఒక్కటిగానే ఉంటుంటుంది.
1: దేర్ మే బి మెనీ ఫార్మ్స్ అండ్ మెనీ నేమ్స్ బట్ దేర్ ఇస్ వన్నెస్ ఇన్ డివినిటీ.
0: అనేక మంది కవిత్వాలు రాస్తుంటారు.
1: మెనీ పీపుల్ కంపోజ్ పోయమ్స్.
0: లక్షలు లక్షలంతా కూడాను పోయమ్స్ రాసుకుంటుంటారు.
1: ద లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ కంపోజిషన్స్.
0: కానీ ఈ పోయమ్స్ అంతా కూడాను ప్రేమతత్వము ప్రాణ సమానమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ దీస్ కంపోజిషన్స్ లవ్ ఈస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఇటువంటి మానవత్వము ఎటువంటి వారికైనా లభ్యం కాదు.
1: This sort of human mind is not possible for everybody.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: Man is not ordinary.
0: మానవుడు ఎంతో శక్తి సామర్థ్యం కలిగినటువంటి వీరుడు, ధీరుడు, గంభీరుడు.
1: Man is full of courage, the valor and the strength and mighty one.
0: దైవ భావం అనేటువంటిది తన హృదయంలో నింపుకున్నటువంటి సమయంలో,
1: when one fills his heart with the divine feelings,
0: అప్పుడు లంకలో ప్రవేశించినటువంటి హనుమంతుణ్ణి,
1: హనుమాన్ హూ హస్ స్టెప్డ్ ఇన్ టు లంక,
0: లంక వాసులందరూ కూడా శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు అన్నారు.
1: ఆల్ ఇన్హాబిటెంట్స్ narrated, praised Hanuman as the one of sterling character and mighty strength, peaceful,
0: gunavantudu,
1: virtuous,
0: balavantudu
1: and strong
0: Hanumantudu.
1: That is Hanuman.
0: Ee annitiki ni kaaranam enti?
1: What is the cause behind?
0: Udhaaramaitunte oka tattvam, Rama naamame.
1: It is matchless holy name of Rama which is the strength.
0: Aa Rama naamam chetane priyamainatunte oka bhakti chetane aa prema chetane intati samudrani kuda daatutu vacharu.
1: Because of the chanting of the holy name and the devotion to the faith, he could just cross this ocean.
0: Eenadu
1: today
0: mukkoti ekadasi
1: is the festival of mukkoti ekadasi,
0: vaikuntha ekadasi anu kuda antaru,
1: also called vaikuntha ekadasi.
0: Bhishmudu
1: bhishma
0: 46 dinamulu ampaseya pai pandugundi,
1: he was resting on the bed of arrows,
0: kaani తన దేహం అంతా కూడాను అంబులు పొదలగానే నిలిచిపోయాయి.
1: అండ్ ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఆరోస్ దట్ హావ్ పియర్స్డ్ ఇంటూ,
0: దేహం మాత్రము అంబులపై నిలిచింది కానీ తల మాత్రము వాలిపోయింది.
1: ద బాడీ ఇస్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ బట్ ద హెడ్ వాజ్ రిక్లైనింగ్.
0: అంత్యము లోపల అర్జునుడు, భీముడు, నకులు, సహదేవరాజులు ద్రౌపదితో సమానంగా వెళ్లి ఆ యొక్క ముత్తాతను చూడటానికి వెళ్లారు.
1: What happened was Arjuna, Bhima, Nakula, Sahadeva followed by Draupadi went to see the great grandfather.
0: Pitamaha,
1: oh grandfather,
0: enduku meeri avasthalu guri ayipoyaru,
1: how is that you are suffering now?
0: Idi naa kartavyam annadu.
1: He said that has to be so.
0: Deham vachinatundi,
1: the body is there.
0: Desa chemamnaku, dharma chemamnaku, satyavratamnaku arpitam gaaviche nimittam vachindi.
1: The body is gifted to be sacrificed for the country, for the service, and for the
0: ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for is the body?
0: దీన్ని కేవలం ఒక సధర్మానికి ఉపయోగపెట్టాలి.
1: The body has to be put to use for good things.
0: కానీ అర్జున, నీ వేసినటువంటి బాణములు నా దేహమునకు మాత్రమే తగినవి.
1: Arjuna, all the arrows that you shot at me are in my body.
0: కానీ నా శిరస్సుకు మాత్రం చేరలేదు.
1: They have not reached my head.
0: కనుకనే శిరస్సు వాలిపోయింది.
1: Therefore the head is bent downward.
0: Bed matram vesavu naaku.
1: In fact you laid the bed.
0: Kaani pillow ledu.
1: But I have no pillow.
0: Deeni valle tala vaaripoyindi.
1: And therefore the head is bent.
0: Naaku inta chesinatunte vaadu naa pillow kuda andinchaman cheppadu.
1: Having done so much, give me a pillow.
0: Aa maatal cheta Arjuna yokka manasu karigipoyindi.
1: The heart of Arjuna melted.
0: Pitamaha, neenu em cheyali annadu.
1: Grandfather, what should I do?
0: Rendu adhumula padalnu ee vidhanga tirchididdadu.
1: Two arrows are shot in the reverse direction.
0: Renditi madhya lopane bhishmudu yokka talanu pettadu.
1: In between the space of the two arrows shot against the other,
0: he rested.
1: And there the head rested there.
0: Intiye kaakunda,
1: not only this,
0: Arjuna, నా తల్లిని నేను ఏనాడో కోల్పోయినాను.
1: ఐ లాస్ట్ మై మదర్ లాంగ్ బ్యాక్.
0: నేను పుట్టిన సత్యమే నేను కోల్పోయినాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ లాస్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ మై బర్త్.
0: నేను గంగాదేవి పుత్రుడను.
1: ఐఎమ్ ది సన్ ఆఫ్ గంగా.
0: కనుక నా పేరు గాంగేయుడు అని పేరు.
1: సో ఐ హావ్ ది నేమ్ గాంగేయ.
0: కనుక నాకు ఎంత సమయం లోపల ఆ గంగను నాకు అందించమని చెప్పాడు.
1: అండ్ యాజ్ ఐ లీవ్ మై బాడీ ఐ వాంట్ టు హావ్ గంగా వాటర్.
0: నా తల్లిలో నేను చేరిపోవడానికి తగినటువంటి కృషి చేయమన్నాడు.
1: Make every attempt so that I would merge in my mother.
0: Sarvasakti sampannudu, mahaveerudu, bhaktudu, shakti samarthyudu kaligina vadu kanukane atanu prakkane oka ambunu vichadu.
1: Arjuna, being almighty with all his expertise in archery, could shoot an arrow towards the ground.
0: Chakkani neeru bayalderi vachindi.
1: There started the fountain of water.
0: Adi fountain madri vachi భీష్ముని యొక్క నోట్లో పడిపోయింది.
1: ద ఫౌంటెన్ ఆఫ్ వాటర్ స్ప్రంగ్ అప్ ఫ్రమ్ దేర్ అండ్ ఫిల్డ్ హిస్ గల్లెట్.
0: లోకములో ఎలాంటి సహాయమో చేసేటువంటి వారు ఉన్నారు లోకములో.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ విల్ హెల్ప్ యూ.
0: కాని అంత్యకాలం లోపల తల్లిని అందించేటువంటి వారు లోకంలో కానరారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ వన్ హూ విల్ షో యువర్ మదర్ టువర్డ్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్.
0: అర్జున, నీవు నా తల్లిని అందించావు ఈనాడు.
1: అర్జున, యూ హావ్ షోన్ మై మదర్.
0: అప్పుడే అర్జునికి అనేక రకమైనటువంటి బిరుదులు అందించాడు.
1: Then Arjuna could have so many titles.
0: Arjuna palguna partiva kiriti setva anabhibhishcheya jay krishna savisachi dhanunjaya annadu.
1: All these titles Arjuna could have at that moment.
0: Kalguni ee dhanasu cheta naaku aanandanni andinchavu.
1: Because of this mighty deed you made me happy.
0: Cheppi pandavulu digvijayapai vijayanni sadhinchiruvaka annadu.
1: He blessed them with victory and success towards the end.
0: Peddala yokka aashirvadanni pondavalante
1: in order to the business of the blessings of the elders
0: tripti cheyali,
1: we should please them and satisfy them.
0: Ade vidhangane ee naadu mana vidyarthulandaru kodanu swami tripti nimittamai meeru inni aatalu aadinaru.
1: All students have played very well to please Bhagavan.
0: Naa triptito paatu meeru kuda tripti padali.
1: Bhagavan is satisfied that you be satisfied.
0: Ee tripti oka aatalo maatrame kaadu.
1: This spirit of satisfaction should not be limited to
0: paatalayandu annintiyandu kuda tripti kavali.
1: Limited to sports and games, it should be extended to the areas of your talk and other deeds too.
0: Kanuka meeru jeevitham anta kudanu aanandanga jeevinchali.
1: Let you lead your life in bliss,
0: nityanandam,
1: eternal bliss,
0: parama sukham,
1: supreme
0: happiness, kevalam gnanamurtim,
1: is non-dual,
0: dvandvatitam,
1: non-dual,
0: gagana sadrisham,
1: ethereal,
0: tattvamasyadilakshyam,
1: the ultimate,
0: ekam,
1: is the motive,
0: nityam,
1: one,
0: vimalam,
1: pure,
0: achalam, sarvadi sachibhutam,
1: steady,
0: bhavatitam,
1: trigunalagitam. Three attributes are missing there.
0: ఈ విధమైనటువంటి ఆనందాన్ని ప్రతి మానవుడు కూడా అందుకోవాలి.
1: This sort of a bliss one should be able to receive and experience.
0: దేహాన్ని వచ్చింటుండాయి.
1: We have the body.
0: దేహంతో అన్ని పనులు మనం చేస్తున్నాము.
1: With this body we do every act.
0: కానీ అది కాదు మనకు ప్రధానమైనటువంటిది.
1: It's not that important.
0: ఈ దేహమునందు ఇమిడి ఉన్నటువంటి మనస్తత్వాన్ని మనం చక్కగా పరిశుద్ధం గావించుకోవాలి.
1: We should purify our mind.
0: ఈనాడు ఏ మానవుని ఎందు కానీ మనసు ఉంది కానీ దానికి పవిత్రత లేదు.
1: In fact, every man has the mind,
0: ekkada
1: but no purity.
0: Kani, pollution, pollution, pollution.
1: There's
0: Tine
1: no
0: tindi yandu, trage neeri yandu, peelche gaali yandu, nadiche nadaka yandu, anniti yandu kudanu pollution. Vishamayanga untundadi.
1: Nothing is pure today. We come across air pollution, food pollution, noise pollution, water pollution, pollution, pollution.
0: Kanukane manamu ee dudbhavamu cheta manasu pollution kaakunda chuchukovali.
1: We should see that our mind is not polluted by bad thoughts.
0: Idi negative ga undakoddu.
1: Mind should not be negative.
0: Eppudu chusina gaani positive kavali.
1: Mind should always be positive.
0: Ee negative mind enta kaalam undinappudiki vaadu etti ghanakaryam chesinappudiki adi vijayanni sadhinchaledu.
1: You may be a great man with all the achievements with a negative mind. It is, it will not
0: positive
1: yield positive result.
0: Positive mind kavali.
1: Turn into positive mind.
0: Eppudu neevu aanandanni anubhavinchetuvanti oka mind ga techukovali.
1: Your mind should be blissful all the time.
0: Ee aanandanni andarikkunu panchali.
1: This sort of bliss should be shared with many.
0: Adi ye nijamaina manavattvam.
1: That is true human quality.
0: Manavudu manavudu anaga emiti artham?
1: What is the meaning of manava?
0: Manava.
1: Human, three letters.
0: Ma, lekunda. Va, vattinchadamu. Va. Ma, na. Na, ante lekunda. Va, vattinchadamu. Anyayam lekunda, ashanti lekunda, akramam lekunda, anachatram lekunda, vattinchetuvanti vaadu manavudu.
1: Ma, without any kind of ignorance, without any illusion, without any misconduct, without it, va, one has to
0: కనుక
1: ప్రతి
0: ఆ విధమైనటువంటి యొక్క విషమయం కానిటువంటి యొక్క భావాన్ని పెంచుకోవాలి.
1: వన్ షుడ్ నో ది సీక్రెట్ థాట్స్ అండ్ ఫీలింగ్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఎంతయో చదువులు చదివారు.
1: యూ హావ్ లెర్న్డ్
0: ఎన్నో గొప్ప గొప్ప బిరుదులంతా తీసుకున్నారు.
1: యూ గాట్ వెరీ హై డిగ్రీస్ ఇండీడ్.
0: కానీ మూడు నాలుగు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివారు.
1: యూ టు హ్యావ్ త్రీ టు ఫోర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్.
0: ఇవి కాదు మనం తీసుకోవాల్సిన డిగ్రీలు.
1: దీస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: శృణ్వంత విశ్వే అమృతస్య పుత్ర, అమృతపుత్రుడు నీవు అనేటువంటి డిగ్రీ మనం పొందాలి.
1: అక్వైర్ ద డిగ్రీ దట్ యు ఆర్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతపుత్రుడు అనేటువంటి బిరుదును మనం సంపాదించుకున్నప్పుడే అదే సరి అయినటువంటి డిగ్రీ.
1: When once you have that title amrutasya putra, that you are the son of immortality, it is the right degree.
0: Atti pavitramainatvanti birudunu mannu pettukoni kodanu alpamaina swalpamainatvanti birudulu kosame manu aatalaatu untam.
1: having been the recipients of that lofty, very high degree and title, we struggle hard for low degrees.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Mee hrudayanni premato nimpukondi.
1: Fill your heart with love.
0: Manasunu satyamto penchukondi.
1: See that you grow truth in your mind.
0: Maatalanu divyamainatvanti yokka karmala chethi aacharinchandi.
1: Let all your acts be sacred.
0: Idi e meeru nerchavalsinatvanti chadivulu.
1: This is the true education you have to acquire.
0: Ee chadavuto paatu bhautika chadavu kuda avasarame.
1: The secular knowledge is also essential.
0: Kaani nijamainatvanti yokka vidyalu,
1: the true education,
0: sarvulayandu unnatvanti ekatvanni bhavinchukotame,
1: should empower you to know the unity in diversity.
0: Nijamainatvanti unity ni manam teesukoneatvantide bharatiya sanskruti.
1: The culture of Bharat emphasizes on this unity.
0: Anekatvanni manam teesukovatam kaadu.
1: It's not the multiplicity.
0: Ekatvanni anekatvanga vibhajincharadu.
1: It is not the diversification of the unity.
0: Anekatvanni ekatvanga teesukondi.
1: We have to consider the unity in diversity.
0: Adi nijamainatvanti oka culture.
1: That is the true culture.
0: Culture ante emti anukunnaru?
1: What do you think of culture?
0: Idi oka vidhamainatvanti matamuku sambandhinchinatundi kaadu.
1: It is not anything to do with the religion.
0: Idi kevalam hrudayaniki sambandhinchinatundi.
1: It has related religion.
0: Idi matamu kaadu.
1: కులము
0: కాదు, భక్తి కాదు, విశ్వాసం కాదు, ఇదంతా కూడా దైవత్వంతో కూడినటువంటిది.
1: The culture has got nothing to do with ideology or religion whatsoever. It relates to the divinity.
0: ప్రేమ స్వరూపులార,
1: embodiments of love.
0: ఇంత మీరు అనుభవించినటువంటి పేరు మీకు ఎంతో ఆనందాన్ని అందించాలి.
1: You should be made happy for all that you have done.
0: ఈ ఆనందాన్ని మీ జీవితం అంతా మీ హృదయంలో నింపుకోండి.
1: And see that you'll maintain this happiness throughout your life.
0: నిజమైనటువంటి యొక్క ప్రేమ ఏకాత్మ ప్రేమ.
1: In fact, the true love is only one.
0: ఎప్పటికీ మారనటువంటి ప్రేమ.
1: It will never change any point.
0: స్వామి స్వామి అంటే మీరందరూ ప్రేమిస్తూనే ఉన్నారు.
1: You love Swami, you love Bhagavan.
0: కానీ ఆ ప్రేమ కదిలిపోయే ప్రేమ కాదు.
1: But that love should not waver, should not change.
0: స్వామి నా వాడు, నేను స్వామి వాడను.
1: I belong to Swami and Swami is mine.
0: అప్పుడే ఏకత్వాన్ని పొందినటువంటి వాడు అవుతాడు.
1: Then you can experience this unity.
0: కనుక అటు ఏకత్వాన్ని మీరు సాధించండి.
1: Achieve that oneness with Swami, with Bhagavan.
0: అది నిజమైనటువంటి సత్యమైన మార్గము.
1: That is the truthful path.
0: సత్యము నందుండి,
1: being in truth,
0: సర్వము సృష్టించే,
1: he created the rest.
0: సత్యము నందు అనగే
1: everything merges
0: sarva srushti,
1: the whole creation merges.
0: Satyamahimaleni stalamedi kanukunna.
1: Where is the any spot without truth? That is the pure unsullied eternal truth.
0: Adiye mana yokka dharmam, adiye mana yokka jeevithamu.
1: That is the truth. That is our code of life. And that's our life.
0: Truth is God.
1: That's what is meant when we say truth is God.
0: Ye desam varaina kani, ye kulam varaina kani, satyam andariki okate.
1: Let him be of any country, of any nationality, truth is one.
0: Idi American satyamu, Pakistan satyamu, Indian satyamu ani vibhaginchadaniki veelledu.
1: There cannot be American truth and Pakistan
0: truth.
1: Truth is truth.
0: Satyamu satyame.
1: Truth is truth.
0: Aa satyamu anni deshamulu varaku satyam okati.
1: The truth is one and the same for all nations.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్య జీవితాన్ని గడపండి.
1: లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్.
0: నిత్య జీవితంగా మీరు జీవించండి.
1: లీడ్ ఇట్ ఇన్ ఎటర్నల్ ట్రూత్ఫుల్ లైఫ్.
0: అందరికి ఆదర్శవంతమైన జీవితాన్ని అందించండి.
1: లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అది మీ యొక్క నిజమైనటువంటి చదువు.
1: దాట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మీకు మాత్రం చదివి మీ యొక్క హృదయాన్ని అది ఒక పుస్తకంగా మార్చుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ హార్ట్ ఇంటూ ఎ బుక్.
0: అది కేవలం పుస్తకం అయిపోతుంది.
1: ఇట్ బికమ్స్ జస్ట్ ఎ బుక్.
0: ఇది ఒక ముస్తకం అయిపోతుంది.
1: ఇట్ బికమ్స్ ద మస్తక హెడ్.
0: ముస్తకము పుస్తకము కాదు మనకు.
1: అండ్ ఇట్స్ నాట్ ది పుస్తక ద బుక్, ద మస్తక ద హెడ్ దట్ ఆర్ ఇంపార్టెంట్.
0: నీ హృదయం నుండి నీవు దీన్ని ఆనందంగా అనుభవించాలి.
1: హృదయ ద హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ యొక్క దివ్యమైనటువంటి యొక్క జీవితము,
1: యువర్ డివైన్ లైఫ్,
0: ఈ విధంగా జరుగుతుందనేటువంటిది ఎవరు కూడా తలుచుకోలేదు.
1: You might not have expected.
0: ఎలాంటి సమయంలో
1: at any point,
0: ఎలాంటి పరిస్థితిలో
1: అయినా
0: సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం.
1: Everywhere, under any point, at any point of time of stress and strain.
0: దైవాన్ని మాత్రం మరవకండి.
1: Never forget God.
0: దైవాన్ని మాత్రం విడువకండి.
1: Never give up God.
0: దైవం లేనిటువంటిది దయ్యమే అయిపోతుంది.
1: And in fact, without daiva God, it is daya the demon.
0: దైవాత్మ కావాలి కానీ దయాత్మగా కాకూడదు.
1: And in fact, you should be daiva, the divine, not daya, demonic.
0: మీరు ధన్వంతరి శ్రేయ అమృతస్యపుత్ర.
1: And you are the son of immortality.
0: ఆ పేరుని మీరు సార్థకంగా నిలుపుకోండి.
1: See that your life will be befitting.
0: ఈ విధంగా జరుగుతుందనేటువంటిది ఎవరు కూడా తలుచుకోలేదు.
1: You might not have expected.
0: ఎలాంటి సమయంలో అయినా కూడాను,
1: at any point,
0: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడాను,
1: under any circumstances,
0: సర్వదా సర్వకాలేషు సర్వ

0: నిలుచుకోండి.
1: సీ దట్ యువర్ లైఫ్ విల్ బి బిఫిటింగ్ ద టైటిల్.
0: ఈ విధంగా నిలుపుకున్నప్పుడే
1: యువకులు యంగ్స్టర్స్ టుడే
0: ఈ శరీరం యొక్క శక్తి సామర్థ్యంను
1: ది ఫిజికల్ స్ట్రెంగ్
0: వ్యర్థం చేయకండి.
1: నెవర్ వేస్ట్ దెమ్.
0: అంతా దైవార్పితంగా భావించండి.
1: ఆఫర్ ఇట్ టు గాడ్.
0: శరీరంలో ఉండేటువంటి సర్వశక్తులు కూడాను చాలా భగవత్ యొక్క ప్రసాదములే.
1: ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈస్ గాడ్స్ గిఫ్ట్.
0: ప్రతి ఇంచినందు, ప్రతి కణమునందు, ప్రతి అణువునందు కూడాను భవశక్తియే ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ గాడ్స్ పవర్, గాడ్స్ స్ట్రెంగ్త్ ఇన్ ఎవ్రీ సెల్, ఇన్ ఎవ్రీ ఆటమ్.
0: ఏ ఒక్క ఇది మనం వ్యర్థం చేసినా దైవానికి ద్రోహం చేసిన వారం అవుతాం.
1: ఇఫ్ యూ వేస్ట్ ఎనీ లిటిల్, ఎనీ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్, యూ బికమ్ ఎ బిట్రేయర్, ట్రైటర్.
0: పూర్తి దైవార్పితంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ అండ్ ఆఫర్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: కనుకనే మీ ఆటలంతా కూడాను కొన్ని దినములు ఆడినటువంటి ఆటలు మాత్రమే కాదు.
1: ఇస్ నాట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఓవర్ ఎ లిమిటెడ్ పీరియడ్.
0: నిరంతరం కూడా మీరు గేమ్స్ లోనే ఉండాలి.
1: యూ షుడ్ బీ ఇన్ దిస్ గేమ్ త్రూ అవుట్.
0: నడిచే నడక ఎందు,
1: ఇన్ యువర్ వాకింగ్,
0: పలికే పలుకునందు,
1: వర్డ్స్
0: వినే వినికిడి ఎందు,
1: లిసనింగ్,
0: తలచే తలపులు ఎందు,
1: థింకింగ్,
0: చేసే పనులు ఎందు,
1: యువర్ యాక్షన్,
0: ఒక్కటే ఏకత్వంగా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ ఆల్ దిస్.
0: అది ఏ భారతీయ సంస్కృతి.
1: That is Bharat.
0: Satyam vada dharmam chara anindi Bharatiya sanskruti.
1: The culture of Bharat said, speak always truth and walk along the path of dharma.
0: ఈ రెండింటిని మాత్రం మీరు మరువకుండా కాపాడుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Bhagavan says that we should uphold and maintain the twin principles of Satya and Dharma, lead an ideal life, so saying, blessing everybody, Bhagavan concludes his divine discourse.
0: Bhajan bina sukha shanti nahi.
2: Sai bhajan bina sukha shanti nahi.
0: Hari bhajan bina sukha shanti nahi.

0: On this earth, people have lost both the eyes of faith and therefore they are totally blind. For the simple reason that you don't see God, for the simple reason that you don't experience God, can you deny His existence? He may say no, but yet all of us believe and experience God. Embodiments of love.
1: అనాది కాలము నుండి ఉన్నాడని కొందరు, లేడని మరికొందరు ఈ విధముగా దైవ విషయమై వాదోపవాదమును వేస్తూ విలువైనటువంటి కాలమును వ్యర్థము గావించుతున్నారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ డెలిబరేటింగ్ ఆర్గ్యూయింగ్ ఆన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, సమ్ డినై హిస్ ఎగ్జిస్టెన్స్. And like that, they are wasting their time.
1: Kannuru leni vaniki prakashinchetunti suryudu kanaradu.
0: The blind man cannot see the shining sun.
1: Leka kannulu mussukunnatunti vaniki prapanchame kanipinchadu.
0: The one who closed his eyes cannot see the world.
1: Anta matram chetane variki suryudu ledaniya leka prapanchamu ledaniya.
0: Can you say that there is no sun, that there is no world for that matter?
1: Kaadu kaadu.
0: No.
1: Suryudu unnadu.
0: Sun is there.
1: Kaani drushti ledu.
0: But there is no vision.
1: Prapancham unnadi.
0: There is world.
1: Kaani kannulu musinadu.
0: But he closed his eyes.
1: Idi tana yokka drushti dosham e kaani srishti dosham kaadane satyamu manaku spashtam avutundi.
0: The mistake lies in his vision and not in creation.
1: Kanukane నమ్మకం అనేటువంటిది మానవులకు ప్రధాన ప్రాణం.
0: Therefore, faith is life of every human.
1: నమ్మకమే లేకుండినా క్షణమైనను కూడాను కాలం గడపలేడు.
0: Without faith, we cannot spend even a moment of time.
1: నమ్మకం లేకుండినా పది అడుగులైనకుడును తాను ముందుకు పోలేడు.
0: Without faith, we cannot step forward even 10 steps.
1: నమ్మకమే లేకుండినా ఏ చిన్న కార్యమును కూడాను తాను ప్రయత్నించేయలేడు.
0: Without faith, he cannot undertake any task.
1: ప్రయత్నమే చేయలేని మానవులకు విజయాన్ని ఏ రీతిగా సాధించగలడు?
0: The one who doesn't put in any effort, how do you expect him to be successful?
1: కనుక ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ చిన్న కార్యమును సాధించవలనన్నను నమ్మకం చాలా ప్రధానం.
0: Therefore, in this vast world, to achieve any simple task, faith is essential.
1: ఒక్క దైవ విషయమునందు మాత్రమే కాదు, అన్ని రంగముల యందు కూడాను నమ్మకము చాలా ప్రధానమైనటువంటిది.
0: నాట్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్, ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ నీడ్స్ ఫెయిత్.
1: ప్రతి విషయం కూడాను తన విశ్వాసం పైన ఆధారపడి ఉన్నది కానీ పరుల పైన కాదు.
0: ఎవ్రీ మ్యాటర్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్, నాట్ ఆన్ అదర్స్.
1: కాన మనం ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ కార్యము సాధించవలనన్నను నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా, వైజ్ఞానికంగా కూడా నమ్మకం చేతనే మనం కార్యములు సాధింపగలుగుతున్నాం.
0: ఇన్ దిస్ వైడ్ వరల్డ్ వీ అచీవ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ అవర్ యాక్టివిటీ, మోరల్, ఫిజికల్, స్పిరిచువల్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్.
1: ఈ నమ్మకం చేతనే సర్వులను కూడా మనం ప్రేమిస్తున్నాం.
0: Out of faith only we love all.
1: ఈమె నా తల్లి అనేటువంటి నమ్మకమే లేకపోతే తల్లిని కూడాను మానవుడు ప్రేమించలేడు.
0: Unless you have faith that so and so is your mother, you can't love her.
1: ఈమె నా భార్య అనేటువంటి నమ్మకమే లేకపోతే ఆమెను భర్త ప్రేమించలేడు.
0: Unless one is with full faith that so and so is
1: వీడు నా బిడ్డ అనేటువంటి నమ్మకమే లేకపోతే తన కన్న బిడ్డను కూడాను తాను ప్రేమించలేదు.
0: Without faith, one would not be able to love one's own child.
1: కనుక ఇట్టి సర్వత్రా సర్వవ్యాపకమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని నమ్మకం చేతనే అనుభవిస్తున్నాడు, కానీ నమ్మకమే లేకుండినా దేనిని వీడు అనుభవించలేడు, ఆనందించలేడు.
0: హీఈస్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ లవ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ ఈజ్ ఓన్లీ ఎంటైర్లీ బికాస్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక అనేక మంది ఈ నమ్మకమును కోల్పోయి లేక నమ్మకం ఉండినట్టుగా ఉండినప్పటికీ వారు నమ్మకం లేనట్టుగా నటించేటువంటి వ్యక్తులు కూడాను ఈ జగత్తునందు అమితంగా ఉంటున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ టూ కేటగిరీస్ ఆఫ్ పీపుల్, దోస్ దట్ డు నాట్ హ్యావ్ ఫెయిత్ the second category, they pretend as if they have no faith.
1: Kani daiva vishayam vachetappatiki aneka mandi tama hrudayallo vishwasam undinappatikini bayata samajamlo oka peru pratishthana nimittamai neka partyala nimittamai bhagavantudu ledu ani oka padamunu uchcharistunnaru.
0: Though one finds God in his heart, but yet he denies for political reasons.
1: Bhagavantude lekapothe bhagavantude nijanga unte enduku kanipinchakoodadu.
0: In case there is God, why don't we see him?
1: Kanipinchinatvanti daranantha kudanu nee vishwasistunnava vishwasinchalekapothunnava?
0: Are you able to believe that what you see or deny that you don't see?
1: Praddana MBA boys degara oka question vachindi.
0: A question was raised this morning.
1: స్వామి చెప్తుంటాడు అందరినీ ప్రేమించమని ఎందుకు ప్రేమించాలి?
0: స్వామి సేస్ లవ్ ఆల్, వై షుడ్ వి లవ్ ఆల్?
1: నేను దానికి ప్రతి ప్రశ్న వేశాను. ఎందుకు ప్రేమించాలి అని నువ్వు అనుకుంటావు, ఎందుకు ద్వేషించాలి అని నేను అడుగుతున్నాను.
0: స్వామి హాస్ పుట్ ఎ కౌంటర్ క్వశ్చన్. యూ సే వై షుడ్ వి లవ్ ఆల్, భగవాన్ సేస్ వై షుడ్ యూ హేట్ ఆల్?
1: ద్వేషించడానికి ఏ కారణమో ప్రేమించడానికి అదే కారణం.
0: The reason for hatred is the very same.
1: Dvesha premalu rendu kodanu bimba pratibimbamule.
0: Hatred and love are the object and reflection.
1: Kanuka eppudu dvesham undo appudu prema kuda undi.
0: Where there is hatred, there is love too.
1: Yedu eppudu ledaneetundi bhavam undo akkada unnatundi aneetundi satyam kodanu untunnadi.
0: At the time when you say no, there is also yes over there.
1: Ippudu ikkada oka chinna udaharanam.
0: A small example.
1: Ippudu ee stage paina Sai Baba unnada leda?
0: On that stage here, is there Sai Baba or not?
1: Unnadu.
0: Yes, he is there.
1: Denni patti?
0: On what basis?
1: Roopanni patti meeru cheptunnaru.
0: We say on the basis of the form.
1: Ee upanyasam aina tarvata nenu lopaliki velutanu.
0: At the end of the discourse, Swami retires.
1: Appudu Sai Baba ee stage paina unnada leda?
0: Is there Sai Baba on the stage or not?
1: Ledu.
0: No.
1: Anaga empty ఉన్నటువంటి యొక్క వస్తువునే లేడు అని చెప్పగలుగుతున్నాడు.
0: యు ఆర్ ఏబుల్ టు సే నో దట్ విచ్ ఇస్ ప్రెసెంట్.
1: సాయిబాబానే లేకపోతే ఉన్నాడు లేదనే ప్రశ్నే రాదు అక్కడ.
0: When there is no Sai Baba as such, there is no question of saying yes or no.
1: ఉండబట్టి లేడు ఉన్నాడు అనేటువంటి రెండు పదములు వస్తున్నాయి.
0: Likewise, because there is God, you say yes and you also say no.
1: దేవుడు ఉండినప్పుడే లేదనే పదం కూడాను పుట్టుతున్నది, కానీ దౌడే లేకపోతే లేదనే పదమే ఉండదు.
0: బికాస్ దేర్ ఈస్ గాడ్, ఎట్ టైమ్స్ దేర్ స్కోప్ టు సే నో ఆర్ ఎల్స్ హి డజంట్ అరైవ్.
1: కనుకనే దేర్ ఈస్ గాడ్ అంటున్నాడు అనిల్ కుమార్.
0: అనిల్ కుమార్ సేస్ దేర్ ఈస్ గాడ్.
1: అనగా ఏమి? మొట్టమొదట సత్యం ప్రారంభమవుతుండాలి.
0: మీనింగ్ ద ట్రూత్ స్టార్ట్ ఫస్ట్.
1: దేర్ ఈజ్ అని వస్తుంది.
0: దేర్ ఈజ్ ఇస్ ఫస్ట్.
1: అక్కడ ఉన్నాడు.
0: దేర్ ఈజ్
1: ఎవరు? గాడ్.
0: హూ? గాడ్.
1: అది రెండవ క్వశ్చన్. దేర్ ఈజ్ అది మొదటి క్వశ్చన్.
0: దేర్ ఈజ్ ఇస్ ది ఫస్ట్ పార్ట్.
1: ఉన్నాడు.
0: దేర్ ఈజ్
1: ఎవరు? హూ?
0: గాడ్.
1: గాడ్. అయితే
0: దెన్
1: దీని తర్వాతనే దేర్ ఈజ్ నో గాడ్ అంటాడు.
0: దెన్ కమ్ ది నెక్స్ట్, దేర్ ఈజ్ నో గాడ్.
1: దేర్ ఈజ్ ఫస్ట్ వస్తుంది, నో గాడ్ నెక్స్ట్ వస్తుంది.
0: దేర్ ఈజ్ కమ్స్ ఫస్ట్, నో గాడ్ నెక్స్ట్.
1: కాబట్టి సత్యమే మొట్టమొదటి ప్రారంభమవుతుంది.
0: సో ట్రూత్ కమ్స్ ఫస్ట్.
1: దీన్ని ఇంకొక పర్యాయములు ఈ యొక్క నాస్తికత్వం ఇంకా పెరుగుతూ పెరుగుతూ ముదిరిపోయినప్పుడు దీనికి మరొక పదం కూడా ప్రారంభమవుతుంది.
0: When atheistic tendencies grow more and more,
1: God is nowhere అని పదములు పెట్టుకుంటారు.
0: Here is a statement. God is nowhere.
1: God is nowhere. Four words ఉంటున్నాయి.
0: Here there are four words. God is nowhere.
1: God is.
0: God is.
1: Nowhere.
0: Nowhere.
1: N-O. W-H-E-R-E-Where.
0: N-O, no. W-H-E-R-E-Where.
1: ఈ ఎన్ ఓకు డబ్ల్యూ చేర్చేస్తాడుకి గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోతుంది.
0: నౌ జాయిన్ దిస్ డబ్ల్యూ టు దిస్ ఎన్ ఓ, నౌ ఇట్ బికమ్స్ గాడ్ ఈజ్ నౌ హియర్.
1: మనము ఏదో ఒక వర్డ్స్ బిల్డింగ్ ఆడుతున్నాం. మనం
0: వి ఆర్ జస్ట్ ప్లేయింగ్ వర్డ్స్ బిల్డింగ్.
1: ఇక్కడ ఉన్న డబ్ల్యూ అక్కడ చేర్చినాము.
0: we have joined this W
1: there. NO ku W chesinappudiki now ayipoyindi.
0: When you join W to NO, it's
1: now. Now anaitvanti nunchi W nu vera chesinappudiki nowhere ayipoyindi.
0: When you remove this W, it becomes nowhere.
1: Nowhere ku, now here ku, only W maatrame maarutundali.
0: For these two statements, nowhere, now here, it's only shifting of this
1: kanukani mani yokka bhavamulu nammakam undinappudu now here antamu, nammakam lenappudu nowhere antamu.
0: So when we have faith, we say now here. When there's no faith,
1: nowhere.
0: For both faith is the cause.
1: కనుకనే ఈ నమ్మకమే మానవుని యొక్క నేత్రములు.
0: This faith are our eyes.
1: ఈ నేత్రములే మానవుని యొక్క శాస్త్రములు.
0: The faith is the sacred text.
1: ఈ శాస్త్రముల యొక్క దృష్టియే ఈ యొక్క సృష్టి.
0: The vision of the sacred text
1: is creation. ఈ మానవుని యొక్క దృష్టి.
0: This creation is our vision.
1: కనుక దృష్టి సృష్టికి ఏ మాత్రము భేదం లేదు.
0: There's no difference between vision and creation.
1: నేత్రములకు శాస్త్రములకు ఎట్టి భిన్న భేదము లేదు.
0: There's no difference between eye and
1: నేత్రములను చూచినటువంటి దాన్ని శాస్త్రములో వర్ణిస్తున్నాము.
0: That's what you see with the eye, you describe in text.
1: శాస్త్రములో వర్ణించినటువంటి దాన్ని నేత్రముతో చూడగలుగుతున్నాము.
0: What all that described in the text.
1: కనుకని భగవద్గీతయందు ద్రష్టుం మొట్టమొదట జ్ఞాతుం,
0: the first one,
1: తెలుసుకోవాలి.
0: First జ్ఞాతుం, know.
1: తెలుసుకున్నటువంటి దాన్ని ద్రష్టుం చూడాలి.
0: What you have known, you must see.
1: చూడని దాన్ని ప్రవేశం, లోపల ప్రవేశింపజేసుకో.
0: దట్స్ వాట్ యు హావ్ సీన్, యు మస్ట్ సీ ఇట్ విల్ గో ఇన్.
1: ఫలాని వస్తువు మార్కెట్ కు వచ్చింది అని వినాలి శాస్త్రం.
0: యు మస్ట్ లిసన్ టు ఎ ఫ్యాక్ట్ దట్ సంథింగ్ ఇస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. శ్రవణం
1: చేయటమే ఒక శాస్త్రం.
0: ద లిసనింగ్ ఇస్ టెక్స్ట్.
1: ఫలాని వస్తువు మార్కెట్ కు వచ్చిందంటే మనం వెళ్లి ద్రష్టుం దాన్ని చూడాలి.
0: ద మూమెంట్ యు కమ్ టు నో సచ్ ఎ థింగ్ ఇస్ అవైలబుల్ దెన్ ది మార్కెట్
1: పొట్టలో చేరదు.
0: ద మూమెంట్ యు సీ ఇట్ విల్ నాట్ గో ఇన్.
1: దానిని ప్రవేశం, ఆ చూచిన దాన్ని మనం లోపల ప్రవేశింప చేసుకోవాలి.
0: వాట్ యు సీ యు మస్ట్ సీ ఇట్ విల్ గో ఇన్ టు యు.
1: దీనిని శ్రవణం మననం ఇది ధ్యాస. ఇదే వేదాంతం యొక్క మననం అనగా మొట్టమొదట శ్రవణం చేయాలి.
0: ఫస్ట్ యు షుడ్ లిసన్.
1: శ్రవణం చేసినటువంటి దానిని మననం చేయాలి.
0: సెకండ్ యు షుడ్ డు
1: మననం చేసిన దాన్ని ప్రాక్టికల్ లో పెట్టాలి.
0: థర్డ్ వన్ నిధిధ్యాస, ప్రాక్టికల్.
1: కనుకనే శ్రవణ మనం నిధిధ్యాసలని మూడు ప్రధానమైనటువంటి యొక్క సోపానములు.
0: సో దీస్ ఆర్ ది త్రీ స్టెప్స్, లిసనింగ్, రూమినేటింగ్ ఓవర్ అండ్ దెన్ ప్రాక్టీసింగ్.
1: కనుక ప్రతి విషయం నందు కూడాను మొట్టమొదట శ్రవణం అత్యవసరం.
0: సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యూ షుడ్ లిసన్ ఫస్ట్.
1: కనుకనే నవవిద్య మార్గములు ఎందు కూడాను శ్రవణం మొట్టమొదట శ్రవణం వచ్చింది.
0: In nine parts of devotion, listening first, singing.
1: Vinna tarvatane manam paadutunnam.
0: We join singing only after listening.
1: Vishnu smaranam.
0: Then we sing, chant.
1: Pada sevanam.
0: Serve.
1: Vandanam.
0: Salutations.
1: Achanam.
0: Worship.
1: Sneham.
0: Friendship.
1: ఆత్మనివేదనం.
0: సరెండర్.
1: ఈ ఆత్మనివేదన శరణాగతి అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది? శ్రవణం విన్న తర్వాతనే ఆత్మనివేదన వరకు ప్రయాణం అవుతుంది.
0: యు కెన్ ట్రావెల్ టు ది డెస్టినేషన్ ఆఫ్ సరెండర్ ప్రొవైడెడ్ యు స్టార్ట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ లిసనింగ్.
1: ప్రారంభం నుంచి ఎండ్ వరకు కూడాను మనం ప్రయాణం చేసినప్పుడే ఇది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి, పూర్ణమైంది.
0: Right from the starting point until you reach the destination, then it becomes total travel.
1: ఇది పూర్ణం కాదు.
0: You cannot say it is
1: total. ఇది కేవలం సెమీసర్కిల్.
0: It is only semicircle.
1: ఫుల్ సర్కిల్ అనేటువంటిది ఉన్నప్పుడు ఎక్కడ ప్రారంభమైందో అక్కడికి పోయి నిలిచిపోతుంది.
0: When there is full circle, the starting point and end point agree.
1: దీన్ని మధ్యలో తీసివేసేస్తే సీ అయిపోయింది, అదే సెమీసర్కిల్.
0: But you remove a part from it, it becomes semicircle.
1: ఒక దగ్గర ప్రారంభమైంది, ఇంకొక దగ్గర పోయి స్టాప్ అయిపోతుంది.
0: Semicircle C starts at one point, another at another point.
1: మధ్య లోపల అగాధమైనటువంటి అనుమానం అనేటువంటిది చేరిపోయి.
0: In between it is hollow of doubt.
1: ఈ అనుమానమే డౌట్ అన్నారు.
0: And this is doubt.
1: ఈ డౌట్ అనేటువంటిది ఎట్ట ఉందంటే అగాధమైన ఒక గాధం.
0: This doubt is so shallow, so hollow.
1: దీనిని ఏమాత్రం కూడాను దీన్ని ఎవరు నివారణ చేయలేరు.
0: Nobody can relieve you.
1: కనుకనే మొట్టమొదట ఈ పూర్ణంగా కావాలి.
0: సో యు నీడ్ టోటాలిటీ.
1: అది ఏ మొదలుకొని జడ్ వరకు చెప్పినప్పుడే ఏబీసీడీ పూర్తి అయిపోయింది.
0: అంటిల్ యు సే right from the beginning A and stop at the point of Z, you'll be knowing all letters.
1: ఏ ప్రారంభమై పోయి S వరకు పోయి చేర్చబడింటే ఇంక తర్వాత పూర్తి కాలేదు.
0: You start from A and say until S. Thereafter you don't know other letters.
1: కనుకని పూర్తి మనం ఎక్కడ ప్రారంభమైందో తిరిగి దాని అంత్యం వరకు మనం ప్రయాణం చేయాలి.
0: సో we should start at the point and travel till the end.
1: కనుకనే నమ్మకము అనేటువంటి దాని నుంచి ప్రారంభమై ఆనందము అనే దాంతో అంత్యం కావాలి.
0: సో we begin with faith and end in bliss.
1: కనుక మొట్టమొదట శ్రవణం,
0: first listening,
1: తరువాత ఆత్మ నివేదనం,
0: later surrender.
1: దేనినైనా మొట్టమొదట మనం వినాలి.
0: First we should listen to anything.
1: అనేక మంది ఇక్కడ వచ్చి స్వామిని చూస్తుంటారు.
0: Many come here to see
1: తిరిగి వారి వారి గ్రామంకు వెళ్లి దీనినంతా వారు చెప్తూ ఉంటారు.
0: They return and narrate their experience.
1: సాయిబాబాను ప్రశాంతంలో చూస్తుంది ఇట్టిది అట్టిది అట్టిది ఇవంతా శ్రవణం చేసినప్పుడే కదా రెండవ వారం వారు తిరిగి ప్రయాణమై ఇక్కడికి వస్తున్నారు.
0: You go and tell your experiences in Prashantalam with Swami and they hear, therefore they come over here.
1: శ్రవణమే చేయకపోతే టికెట్టే కొనరు వారు.
0: They don't listen to all this. They don't buy the ticket.
1: కనుకని శ్రవణం చేతనే సర్వ కార్యములు కూడాను నెరవేరుతున్నాయి.
0: So you'll be achieving success by first listening.
1: కనుకనే ప్రతి మానవునికి కూడాను మొట్టమొదటి శ్రవణానికి విశ్వాసం అత్యవసరము.
0: For this listening, faith is essential.
1: విశ్వాసమే లేకపోతే మానవునికి జీవితమే ఉండదు.
0: He cannot live without faith.
1: కనుక ప్రతి మానవుడు కూడాను విశ్వాసంతో తన జీవితాన్ని ప్రారంభించాలి.
0: Therefore, everyone should start their life with faith.
1: అయితే కొంతమంది మాకు లేడు ఉంటారు.
0: Some say that they deny
1: God. విశ్వసించరు కొంతమంది.
0: Some are faithless.
1: విశ్వసించినటువంటి వారి గతి వారిదే, నీకెందుకు దాని విచారం?
0: It is their faith. Why are you worried?
1: ఎవరికి చీట పట్టిందో వారు కోక్కుంటారు. అంతేగాని వారితో నీవేమాత్రం కూడా నువ్వు బాధించకూడదు.
0: Why should you bother about those faithless people?
1: కనుకనే ఎస్ అను వారికి ఎస్ అనురా, నో అను వారికి నో అనురా. నో ఎస్లు మన నోటికే కాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఈ నో ఎస్లు నీ నోటికే కాని దైవానికి ఏం సంబంధించినవి కాదు.
0: నో అండ్ ఎస్ రిలేట్ టు యూ, నథింగ్ టు డూ విత్ గాడ్.
1: ఏ నాలుగు నో అని చెప్పిందో అదే నాలుగు ఎస్ అని చెప్తుంది.
0: దట్ టంగ్ దట్ సేస్ నో విల్ సే ఎస్ ఆల్సో.
1: కాబట్టి రెండు చెప్పేది ఒకే టంగే.
0: ద సేమ్ టంగ్ అటర్స్ బౌత్.
1: కాబట్టి దేని నీవు నమ్ముతావు?
0: వాట్ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్ టు బిలీవ్?
1: నో నమ్ముతావా, ఎస్ నమ్ముతావా?
0: ఆర్ యు గోయింగ్ టు బిలీవ్ ఎస్ ఆర్ నో?
1: కాదు కాదు, నీది టంగ్ నమ్మాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్.
1: టంగ్ ఏది చెప్తే అదంతా కూడా ఎస్.
0: వాట్ ఎవర్ ద టంగ్ సేస్ ఎవ్రీథింగ్ ఇస్ ఎస్.
1: అయితే కొంతకాలమునకు అదే నోగా మారుతుంది, అది ఎస్ గా మారుతుంది.
0: హౌవర్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ టర్న్స్ ఇంటు నో అండ్ లేటర్ ఎస్.
1: కనుకనే వర్డ్స్ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటివి, చాలా విలువైనటువంటివి.
0: దేర్ఫోర్ వర్డ్స్ ఆర్ హైలీ వాల్యుబుల్ అండ్ సేక్రెడ్.
1: రెండింటికి ఈ జిహ్వనే మూల కారణము.
0: ద టంగ్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: కనుకనే
0: సో
1: జయచే దేవుడు చెప్పాడు.
0: జయదేవా సార్
1: తన నిరంతరం కూడాను టంగ్ను చాలా వర్ణించేటువంటి వాడు.
0: హీ డిస్క్రైబ్ ద టంగ్ ఇన్ వెరీడ్ వే.
1: జిహ్వే రసజ్ఞే మధుర.

0: గోవింద దామోదర మాధవ ఈ నామస్మరణ చేయడానికి ఎవరు దీనికి మూల కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ చాంటింగ్ గాడ్స్ నేమ్? గోవింద దామోదర మాధవ.
0: కాబట్టి ఈ గోవింద దామోదర మాధవతి అనేటువంటి పదములంతకుడును ఎక్కడ ఆడుకుంటున్నాయి?
1: Where do we find these words dancing?
0: మన నాలుకపైనే నాట్యమాడుతున్నాయి.
1: The dance on our tongue.
0: నాలుక ఈ మాటలకు ఒక స్టేజి.
1: Tongue is a stage for these words.
0: కనుక ఈ స్టేజ్ పైన మంచి బొమ్మలు వస్తుంటాయి, చెడ్డ బొమ్మలు వస్తుంటాయి.
1: On the stage, good and bad appear.
0: రాజు వస్తుంటాడు, రాణి వస్తుంటాది.
1: The king and the queen.
0: జవాను వస్తుంటాడు, పీవును వస్తుంటాడు.
1: The pawn and the master
0: అందరూ
1: appear.
0: స్టేజ్ పైనే ఆడుతుంటారు.
1: All act on the
0: రామును
1: stage.
0: రామును వచ్చి నాట్యమాడాడు. రావణుడు వచ్చి నాట్యమాడాడు.
1: ఆన్ ద స్టేజ్ యూ ఫౌండ్ రామ అండ్ ఆల్సో రావణ.
0: కనుకనే మన మాటలన్నింటికి కూడాను మన యొక్క నాలుకనే ఒక విధమైనటువంటి వేదిక.
1: సో ఫర్ ఆల్ అవర్ వర్డ్స్ టంగ్ ఈజ్ ఎ స్టేజ్.
0: కనుక ఈ స్టేజ్ అనేటువంటి నాలుక దీనికి రెండింటికి ఏమాత్రము సాక్షి కాదు.
1: టంగ్ ఈజ్ నాట్ ఎ విట్నెస్ ఫర్ బోత్ ద రోల్స్.
0: కనుక కేవలము అది సాక్షిభూతమైనటువంటిది.
1: టంగ్ ఈజ్ ఓన్లీ ఎ విట్నెస్.
0: ఈ రెండింటికి తాను మూల కారణం కాదు.
1: ఈజ్ నాట్ ద మెయిన్ కాజ్.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ టంగ్ లేకుండా ఉండేటువంటి మూగివాడు ఉండవచ్చును.
1: దెర్ ఆర్ విదౌట్ టంగ్
0: మూగివాడు అంటారు. చెవులు
1: ద వన్ హూ ఇస్ డమ్.
0: తాను ఏమేమో తీయని పదార్థాలు తింటున్నాడు.
1: హీ ఈట్స్ ఆల్ డెలీషియస్ స్వీట్ ఐటమ్స్.
0: చెప్పలేడు కానీ ఆ తీపును తాను అనుభవిస్తున్నాడు.
1: దో హీ పార్టేక్స్ స్వీట్ ఐటమ్స్
0: పదములతో చెప్పలేడు.
1: హీ కెనాట్ స్పీక్ అవుట్.
0: కానీ ఆ యొక్క మాధుర్యం యొక్క తత్వాన్ని తాను స్వయంగా అనుభవిస్తున్నాడు.
1: బట్ హీ ఎక్స్పీరియన్సెస్ ది స్వీట్నెస్ ఆఫ్ దీస్ స్వీట్.
0: ఇదే మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ కావాలి. అనుభవం మొదలుపెట్టి మన అనుభూతిని కావాలి.
1: దేర్ఫోర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏది ఎట్ట ఉన్నదంటే దీనికి మౌనమే మూల కారణం.
1: సైలెన్స్.
0: కనుక వాదోపు వాదముల చేత నీవు కాలమును కాని కర్మను కాని కాయతత్వమును కాని వ్యర్థము చేయకూడదు.
1: బై ఆర్గ్యూయింగ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ బాడీ దట్ వే.
0: వాదే వాదే వద్యతే వైరం. ఈ వాదించడం చేత వైరం పెరుగుతుంది కానీ ప్రేమ పెరగదు.
1: By arguing continuously, enmity will step in and increase.
0: కనుక దైవమును మనం నమ్మియే తీరాలి.
1: You must necessarily believe God.
0: దైవం అనేది లేదు అని మనం ఒక విధమైన వాదిస్తున్నాము.
1: You argue and you deny.
0: ఇది మూర్ఖత్వమే.
1: It is your foolishness.
0: దేని లేదంటున్నావు?
1: What is that you deny?
0: కనిపించలేదు కాబట్టి లేదంటున్నావు.
1: You don't see self, therefore you deny.
0: ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ.
1: Here is a person.
0: ఈ వ్యక్తి 6 అడుగులు పొడవు ఉన్నాడు.
1: He is 6 feet in his height.
0: అతను 80 pounds లా ఉన్నాడు.
1: 80 pounds in weight.
0: లైట్ కలర్ గా ఉంటున్నాడు.
1: లైట్ ఇన్ కాంప్లెక్షన్.
0: కానీ పట్టతల ఉంటుండాది.
1: బట్ ఈస్ బాల్డ్.
0: ఇవన్నీ శరీరం యొక్క చిహ్నములంతా కూడా.
1: దీస్ ఆర్ ది సైన్స్ మార్క్స్.
0: ఆకారం యొక్క చిహ్నం చూసిందే సత్యము అని అనుకుంటావు నీవు.
1: యూ థింక్ ఇట్స్ ఆల్ ట్రూత్ వాట్ యూ హావ్ సీన్.
0: అయితే ఈ ఆకారాన్ని చూస్తున్నావు.
1: యూ హావ్ సీన్ ది ఫామ్.
0: ఇంతేనా మానవుని యొక్క విలువ?
1: ఇస్ దట్ ది వాల్యూ ఆఫ్ మ్యాన్?
0: నీకు తెలియనటువంటివి కనిపించినటువంటివి అతనిలో ఒక దయ ఉంది, అతనిలో ఒక ప్రేమ ఉంది, అతనిలో ఒక ద్వేషం ఉంది, అతనిలో ఒక సానుభూతి ఉంది, అతనిలో సహనం ఉంది, ఇవన్నీ నీకు కనిపించడం లేదు.
1: దేర్ ఆర్ సో మెనీ ఫీచర్స్ ఇన్ హిమ్ లేటెంట్ దట్ యూ డోంట్ సీ, లైక్ కంపాషన్, లవ్, సింపతి.
0: అయితే అవి లేవనే నీ అర్థం?
1: Can you deny them?
0: కనిపించకుండా ఉండినటువంటివన్నీ లేవని మూఢంగా పలుకుతున్నావు.
1: You talk like a fool because you don't see them.
0: ఏది కనిపించనిదో అదే ఈ మానవత్వాన్ని నిరూపిస్తూ ఉంటుండాలి.
1: All that you don't see proves your human quality.
0: కనుకనే కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మన్మము జీవ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడాలి తోలు బొమ్మ. కనిపించనిదే తినిపించును మన కర్మల ఫలమును మన్మము జీవ.
1: All that you don't see will make you experience the consequences of your
0: actions. ఒకటి నీకు కష్టసుఖములు అందించడం లేదు. కనిపించినటువంటి గుణములే మనకు కష్టసుఖాన్ని చేకూరుస్తుంది.
1: Those are the qualities which are not seen will put you to suffering.
0: కనుకనే కనిపించనిటువంటిది నమ్మకూడదంటము పెద్ద మూర్ఖత్వం.
1: It is a very big foolishness to deny all that you don't see.
0: మనం ఉంటున్నాము. మన చుట్టూ గాలి ఉంటుండాలి. గాలి మన కంటికి కనిపించడం లేదు.
1: యూ డోంట్ సీ విత్ యువర్ ఐస్.
0: లేదని చెప్పగలవా?
1: బట్ కెన్ యూ సే నో?
0: గాలియే లేకపోతే నీవేమైతే బతికగలిగా?
1: వితౌట్ ఎయిర్ హౌ డు యూ లివ్?
0: కనుక ఉంది గాలి.
1: ఎస్ ఇట్ ఈస్.
0: కనిపించదు.
1: యూ డోంట్ సీ.
0: ఇది ఏ నచికేతునకు ఉద్ధాలకుడు బోధించినటువంటి ఒక ప్రబోధ.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ఉద్ధాలక టు నచికేత.
0: నాన్న దైవం ఎక్కడున్నాడు? సర్వత్రా ఉంటున్నాడని వేదములు కానీ శాస్త్రములు కానీ పఠిస్తున్నాయి.
1: Father, where is God? The sacred texts say that God is present everywhere.
0: Nayana, idi maatalato cheppetundi kaadu.
1: He said, son, you cannot say.
0: Neevu sadhanalu cheta
1: out of practice,
0: ఆ గురు కటాక్షము చేత,
1: with the grace of your
0: దైవానుగ్రహం చేత,
1: the God's grace,
0: మీరు సత్యాన్ని గుర్తించవలసి వస్తుంది.
1: You have to recognize.
0: దీనికి ఒక చిన్న ఉపమానం నీకు చూపిస్తానన్నాడు.
1: I'll show you an example here.
0: లోపలికి వెళ్లి కొంచెం చక్కెర తీసుకురా, ఒక పాత్రతో నీళ్లు తీసుకురా అన్నాడు.
1: Bring the tumbler full of water and sugar.
0: ఆ షుగర్ తీసుకురా అన్నాడు, తీసుకొచ్చాడు.
1: హీ బ్రాట్ ద షుగర్.
0: ఈ నీరు ఉండినటువంటి పాత్రలో వేయమన్నాడు ఉద్దాలకుడు.
1: అండ్ హీ ఉద్దాలక వాంటెడ్ ద షుగర్ టు బి పుట్ ఇన్ ద టంబ్లర్ ఆఫ్ వాటర్
0: అని చెప్పాడు.
1: హీ వాంటెడ్ టు బి స్టర్డ్ అప్.
0: కలిపేటప్పటికి షుగర్ కనిపించడం లేదు.
1: షుగర్ ఈస్ నాట్ సీన్ ఎనీ మోర్.
0: ఏ చేతితో తెచ్చాడో ఆ చేతితోనే తిరిగి వెతికితే చేతికే చిక్కటం లేదు.
1: హీ బ్రాట్ on hand the sugar and he mixed it. Now he doesn't see.
0: ye kannulato chuchado aa kannultone chusinappudu aa sugar kanipinchatam ledhu.
1: The eye that has seen this sugar then is not finding it now.
0: Kanipinchadu chetiki e matram chikkadu.
1: You don't see with the eye nor can you catch with the hand, but can you say no?
0: Sugar undi,
1: there is sugar.
0: Aithe ee jalam lopala sarvatra karigipoyindi.
1: But however this sugar is dissolved present all over the world.
0: Adhi ee reetigane daivamu sakshatkaram unnadi.
1: There is God.
0: అయితే మానవుని యందు లీనమై ఉంటున్నది.
1: బట్ ఇట్స్ టోటలీ ఇన్ టోటల్ హ్యూమన్.
0: నేత్రము చర్మచచ్చువులు కనిపించదు.
1: యు డోంట్ సీ విత్ ది నేకెడ్ ఐ.
0: కేవలము జ్ఞాన చచ్చువుకే కనిపిస్తుంది.
1: యు కెన్ సీ విత్ ది ఐ ఆఫ్ విజ్డమ్.
0: నీవు తేవటము చర్మచచ్చువులతో చూచావు.
1: యు సీ ఓన్లీ విత్ ది నేకెడ్ ఐ.
0: అనుభూతి జ్ఞాన చచ్చువులతో చూడాలి.
1: ది ఎక్స్పీరియన్స్ మస్ట్ బి దేర్ త్రూ దిస్ ఐ ఆఫ్ విజ్డమ్.
0: కనుక ప్రత్యక్ష ప్రమాణమే ప్రధానమని అనుకోవటము ఒక పెద్ద మూర్ఖత్వము.
1: ఇట్స్ ఫూలిష్నెస్ టు గో బై ద డైరెక్ట్ పర్సెప్షన్.
0: పరోక్షం కూడా ఉంటుండాలి.
1: ఇన్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్
0: అగ్ని కనిపించదు కానీ పొగ మాత్రం వస్తూ ఉంటుంది.
1: దో యూ డోంట్ సీ ద ఫైర్ యూ ఫైండ్ ద స్మోక్. యు సీ
0: ఈ స్మోక్ అనేటువంటి దాన్ని చూసి అగ్ని ఉన్నది అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తుంది.
1: సీయింగ్ ద స్మోక్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ యూ డిసైడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫైర్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: దైవత్వం అనేటువంటిది లేకపోతే ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు.
1: వితౌట్ గాడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ హియర్.
0: జగతి యందు పుణ్య పురుషులు లేకున్నా జగములట్లు వెలుగు పగులుగాను.
1: వితౌట్ నోబుల్ సోల్స్ హౌ డు ఎక్స్పెక్ట్ ద లైఫ్? ఈ
0: విధంగా ఈ జీవరాశులు ఉండడానికి వీలవుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద లివింగ్ క్రియేచర్స్ టు సస్టైన్ దేర్ లైఫ్?
0: వీలు కాదు. సర్వము దైవం వల్లనే జరుగుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ గాడ్.
0: ఒక చిన్నది స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక కవ్వు కాఫ్ వేసింది, అనగా ఒక దూడ పుట్టింది.
1: ఎ కవ్ గేవ్ బర్త్ టు ఎ కాఫ్.
0: పుట్టిన తక్షణమే
1: ఇమిడియట్ ఆఫ్టర్
0: ఆ యొక్క దూడను తల్లి తన నాలుక చేత పరిశుద్ధం చేస్తుంది.
1: ద కవ్ విల్ ప్యూరిఫై ద బాడీ ఆఫ్ ద కాఫ్ విత్ ఇట్స్ టంగ్.
0: ఈ యొక్క పరిశుద్ధం చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది.
1: As it cleans its body, thereafter
0: the calf will get up.
1: Till then the calf will not make an attempt to
0: stand. Only
1: after cleansing, only the calf will get
0: up. తనకు ఆకలైనప్పుడు ఆకలిని తీర్చేటువంటి పాలు ఎక్కడ ఉందని ఎవరు నేర్పించారు దానికి?
1: Who taught to this calf where to draw milk, where milk is
0: direct ga ad nadchi podu daggariki poi paalu traagutundi.
1: The calf would go straight to the udder and drink the milk.
0: Idi evaru nerparu?
1: Who taught it?
0: Evaru choopincharu?
1: Who has directed it?
0: Idantha daiva ninnayali.
1: It's all God's will.
0: Kalukane prathi okkati kudanu artham chesukonaleka moorkhanga daivattam ledani vaadistuntame kaani manadanni manam chusukovalante next ye sankalpam vastundo neeke teliyadu.
1: We just argue foolishly without knowing the meaning. What you are going to think immediately next, you don't know.
0: మంచిది ఏమైనా చెప్తే దీనిని వినరు.
1: You don't listen to good things even if they are said.
0: వినకపోవడం చేతనే మరింత మూర్ఖత్వం పెరిగిపోతుంటారు.
1: You don't listen, therefore you are much worse.
0: మాట ఒకటి వినరే మంచి, మాట ఒకటి వినరే.
1: Why don't you listen to these good words?
0: Maata vinaka pichi aataladu dure, maata okati vinare.
1: You listen to good words without listening
0: it. Vadala vagateliyaka miru aaselo.

0: యేసుని భజింపును మాటమొకటి వినరే.
1: మన వాసనలు పోవటం లేదు.
2: We are not giving up our temperament tendencies.
1: ఏమిటి ఈ వాసనలు?
2: What are the traits?
1: జన్మాంతర కర్మల యొక్క వాసనలు ఉంటున్నాయి.
2: They are after so many of the previous lives.
1: కానీ పాస్ట్ లైఫ్ యొక్క ఇది ఎవరు కూడా మరి నమ్మరు.
2: No one believes what all that happened in the past.
1: నీ నమ్మకతో నాకెందుకు? నా అనుభవమే నాకు.
2: My experience is a witness. Why?
1: కనుకని నమ్మినా నమ్మకపోయినా మాత్రం అవి మాత్రం పరింపజేస్తున్నాయి.
2: Believe it or not, there are traits that would give consequences.
1: కనుక ప్రతి దానికి పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడా ఉంటున్నాయి.
2: ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ దీస్ త్రీ టైమ్స్, పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: ఈ పాస్ట్ అనేటువంటిది లేకపోతే ప్రెసెంట్ ఎట్లా వచ్చింది?
2: విదౌట్ ద పాస్ట్ హౌ డు ఎక్స్పెక్ట్ ద ప్రెసెంట్?
1: కనుకనే పూర్వము పాస్ట్ అనేటువంటి వృక్షం ఉండగానే ఈ ప్రెసెంట్ అనేటువంటి సీడ్ ఇప్పుడు వచ్చింది.
2: Because in the past there was a tree, now in the present you find the
1: present seed. Present seed undatam chetane future ante tree vastuntundadi.
2: The seed in the present will grow into a tree tomorrow.
1: Kabatti
2: in future.
1: Past tree, future tree, present is seed.
2: So past is the tree, future is the tree, present is the seed.
1: Kabatti inta pedda vruksham kudunu anta chinna vittamlone emidi untundadi.
2: Such a gigantic tree is contained within the tiny seed.
1: Vedanta anuraniyan mahato mahiyan. అణువులో అణువుగా ఉన్నాడు, భనువులో ఘనముగా ఉన్నాడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్.
1: మీకు కనిపించదు కానీ దాని యొక్క అనుభూతులు మనకు అర్థమవుతుంటాయి.
2: యు డోంట్ సీ బట్ యు ఎక్స్పీరియన్స్.
1: ఇది ఒక ఫ్లవర్.
2: దిస్ ఈస్ ఎ ఫ్లవర్.
1: ఈ ఫ్లవర్ కనిపిస్తుంటుంది.
2: యు సీ ద ఫ్లవర్.
1: ఇది ఏమిటంటే గులాబీ పుష్పం అంటున్నారు.
2: యు సే ఇట్స్ ఎ రోజ్ ఫ్లవర్.
1: కానీ
2: బట్
1: దీని స్మెల్, వాసన నీకు కనిపించదు.
2: బట్ యు డోంట్ సీ ది స్మెల్.
1: కానీ అనుభూతికి వస్తుంటుంది.
2: బట్ యు ఎక్స్పీరియన్స్ ది స్మెల్.
1: ఈ వాసనకు కనిపించదు.
2: బట్ యు డోంట్ సీ ది స్మెల్.
1: అనుభూతికి వస్తుంటుంది.
2: బట్ యు ఎక్స్పీరియన్స్ ది స్మెల్.
1: ఈ వాసనకు రూపం లేదు కానీ వాసన ఇచ్చే పుష్పానికి రూపం ఉంటుంది.
2: స్మెల్ హ్యాస్ నో ఫామ్ బట్ ద ఫ్లవర్ దట్ గివ్స్ ద స్మెల్ హ్యాస్ ఎ ఫామ్.
1: ప్రేమ, ప్రేమకు రూపం ఏమిటి?
2: వాట్ ఇస్ ద ఫామ్ ఆఫ్ లవ్?
1: ప్రేమకు రూపం లేదు.
2: లవ్ హ్యాస్ నో ఫామ్.
1: కానీ నిన్ను ప్రేమించేటువంటి తల్లికి రూపం ఉంటుంది.
2: బట్ ద మదర్ హూ లవ్స్ యూ హ్యాస్ ఎ ఫామ్.
1: కనుకనే ప్రతి దానికి కూడా నువ్వు ఒక ప్రేమ కాని, ఒక ఆనందం కాని, ఒక సుగంధం కాని, దీనన్నిటికీ రూపం లేదు కానీ అవి అందించేటువంటి దానికంత రూపం ఉంటుంది. రూపం ఉన్నటువంటిదే ఈ రూపం లేనటువంటి దాన్ని అంతా అందించగలుగుతుంది.
2: ద వన్ విత్ ఫార్మ్ విల్ బి గివింగ్ దాట్ విదౌట్ ఫార్మ్. సో లైక్ దాట్ లవ్ ద బ్లిస్ అండ్ ఫ్రాగ్రెన్స్.
1: కనుక మానవుడు ఈ ప్రత్యక్ష ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది కేవలం ఒక మూర్ఖత్వము.
2: To go by the direct evidence,
1: ప్రత్యక్షమైన అనుభూతి అనేటువంటి అతీతమైనటువంటి ఎన్నో ఉంటున్నాయి.
2: There are many transcendental experiences.
1: ఒక్కటి చిన్నది,
2: a small thing.
1: నీ కన్నును నీవు చూడగలుగుతున్నావా?
2: Are you able to see your own eye?
1: నీవు చూడలేనప్పుడు నీ కన్ను ఉందని నువ్వు ఎట్లా చెప్పగలవు?
2: When you cannot see your own eye, how do you say no?
1: కానీ నీ ముందర తెచ్చి ఒక అద్దం పెట్టుకున్నప్పుడు అప్పుడు నీ కన్ను నీకు కనిపిస్తుంది.
2: But if you stand in front of the mirror, you will see your eye.
1: కానీ నీ కన్నును కూడా నీవు చూడలేవు.
2: But you cannot see your own eye.
1: My mind అంటున్నావు. మైండ్ కి ఏం ఫార్మ్?
2: You say my mind, what is the form of the mind?
1: ఈ మైండ్ కి ఏమైనా రూపం ఉందా?
2: మైండ్ హ్యాస్ ఇట్ ఇన్
1: కాబట్టి మైండ్ ని చూడగలుగుతున్నావా?
2: Are you able to see?
1: కానీ నీవు ఎట్లా నమ్ముతున్నావు?
2: But how do you believe in the existence of mind?
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి మూర్ఖత్వంతో వచ్చేటువంటి మాటలు.
2: These are the words out of foolishness.
1: కనిపించనివి అన్నింటికీ మనకు మూలాధారము.
2: All that you don't see is the foundation.
1: ఈ వృక్షం మనకు కనిపించట్లేదు పూర్వం విత్తనంగా ఉండినప్పుడు.
2: You didn't see this tree when it was in the stage of a seed.
1: కనుకనే ఆ చిన్న మొక్కనే ఇంత పెద్ద వృక్షమైంది.
2: A small seed has grown into a gigantic tree today.
1: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండి కూడా నువ్వు కనిపించకుండా ఉంటాడు.
2: Divinity is everywhere, but yet you don't.
1: గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుంది కూడా మనకు ఎట్ట కనిపించదో.
2: Just as the air which is present everywhere,
1: దైవం కూడా ఆ విధంగా కూడా వాయు స్వరూపుడు. వరుణాయ నమః.
2: God is in the form of air.
1: ఏర్ గాలి యొక్క తత్వము. పంచభూతములు కూడా అట్టివి.
2: All five elements are like that.
1: శబ్ద బ్రహ్మమయీ,
2: ద సౌండ్
1: చరాచరమయీ,
2: దట్ విచ్ ఇస్

0: అంతా కూడాను స్వరూపంగానే కనిపిస్తుంది.
1: ఎవ్రీథింగ్ యూ సీ ద ఫామ్
0: శబ్ద బ్రహ్మమయీ
1: ద సౌండ్
0: శబ్దము కనిపించడం లేదు కానీ వినిపిస్తూ ఉంటుండాలి.
1: యూ డోంట్ సీ ద సౌండ్ బట్ యూ హియర్
0: రూపము కనిపిస్తుండదు కానీ వినిపించటం లేదు.
1: యూ సీ ద ఫామ్ బట్ యూ డోంట్ లిసన్
0: కానీ వినిపిస్తుండదు కానీ పలకటం లేదు.
1: సమ్ యూ లిసన్ బట్ దే డోంట్
0: పలుకుతుండదు కానీ చూడటం లేదు.
1: దో యూ సీ యూ డోంట్ హియర్
0: ఒక్కొక్క పంచభూతములకు ఒక్కొక్క విధమైనటువంటి శక్తి ఉంటుండాలి.
1: ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్
0: దేహములో ఉండన సర్వత్రా ఉన్నది ఒకే రక్తమే.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: డాక్టర్ వచ్చి మీరు బ్లడ్ టెస్ట్ చేయాలనుకుంటే శరీరంలో ఉండేటువంటి రక్తాన్నంతా తీసి టెస్ట్ చేయటం లేదు.
1: టు డూ ద బ్లడ్ టెస్ట్ హీ డజంట్ డ్రా ద హోల్ బ్లడ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ.
0: ఇక్కడ ఎక్కడో కొంచెం బ్లడ్ తీస్తాడు, ఈ బ్లడ్ మంచి చెడ్డ అని నిర్ణయం చేస్తాడు.
1: యూ టేక్ కలెక్ట్ బ్లడ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ యువర్
0: ఫింగర్. శరీరం అంతా ఉన్నది ఒకే బ్లడ్.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అయితే ఇక్కడ ఉన్నది బ్లడ్.
1: హియర్ దిస్ బ్లడ్.
0: ఇక్కడ ఉన్నది బ్లడ్.
1: ఓవర్ దేర్
0: నాలుగు పైన ఉన్నది బ్లడ్.
1: ఆన్ ద టాంగ్
0: పెరుగుల పైన ఉన్నది బ్లడ్.
1: ఆన్ ద లిప్స్
0: సృష్టి పైన ఉన్నది బ్లడ్. అంత బ్లడ్ మయం దేహం.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్.
0: కానీ ఈ లడ్డును తీసుకుని వచ్చి చేతి పైన పెట్టే రుచి తెలుస్తా ఉందా?
1: బట్ ఇఫ్ యూ కీప్ లడ్డు ది స్వీట్ ఆన్ ది హ్యాండ్ డి యూ టేస్ట్ ఇట్?
0: తెలియటం. కానీ టంగ్ పైన పెట్టే టేస్ట్ తెలుస్తా.
1: బట్ యూ మస్ట్ కీప్ ఇట్ ఆన్ ద టంగ్ టు టేస్ట్ ఇట్.
0: ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధమైనటువంటి శక్తి మాత్రమే ఉంటుండాలి.
1: ఈచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ హ్యాస్ గాట్ ఎ పవర్.
0: ఆ సత్యాన్ని గుర్తించుకునేటువంటి మూర్ఖులు సర్వత్రా కనిపించాలి కదా.
1: A fool who doesn't know this truth, he will say, it must be experienced everywhere.
0: Sarvatra unnadi oke blood de kada.
1: Same blood is everywhere.
0: Ee nammutava nammava.
1: Are you going to believe it or not?
0: Ee blood ainappudu ee blood tinni enduku test chey chusukodudu.
1: When the same blood is present all over, why does it not taste?
0: Ikkada chudaledu, ikkada chudaledu, ikkada chudaledu, ikkada chudaledu. Naaluku paina pettappude telustundi.
1: The taste is not known when you keep it on hand or on the head.
0: Taste anetunte gunamu aa naaluku maatrame endi.
1: It's only the tongue that is gifted the power of to taste.
0: Kanukane okkokka paristhiti endu okkokka prabhavanu puraskarinchukoni మానవుడు ఒక్కొక్క విధమైనటువంటి శక్తిని అనుభవిస్తూ వస్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ది ఎఫెక్ట్స్ వీ హావ్ అవర్ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్.
0: కనుక దైవము ఉన్నది ఉన్నది ఉన్నది ఉన్నది.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్. గాడ్ ఈస్
0: దైవమే లేకపోతే జగత్తే లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ దేర్ ఇస్ నో యూనివర్స్.
0: కాబట్టి ఏది లేదనుకుంటున్నావు నీవు?
1: వాట్ ఇస్ దట్ యు డినై?
0: దైవము లేదంటే నీకు నువ్వు లేవు అన్నమాట.
1: వెన్ యు సే దేర్ ఇస్ నో గాడ్ ఇట్ మీన్స్ యు ఆర్ నాట్ ప్రెసెంట్. యు ఆర్ నాట్.
0: ఆత్మనే నీకు దైవము.
1: యువర్ ఆత్మ ఇస్ గాడ్.
0: ఫెయిత్ ఇన్ యు, ఫెయిత్ ఇన్ గాడ్.
1: Faith in you and faith in God.
0: God paina neeku faith ledante nee pai neeku faith ledani artham.
1: If you have no faith in God, you have no faith.
0: Tanane tana nammanaatunti vaadiki daivanni ee reethiga nammagalaru.
1: When you have no faith in yourself, how do you develop faith in God?
0: Kanukane mottamottu tanane nenu taanu nammali.
1: First have faith in you.
0: Self confidence.
1: Faith in you is self confidence.
0: Self confidence lenatunti vaade God confidence raadu.
1: The one without self confidence will not have confidence in God.
0: Kanuka motta motta vishwasam chaala avasaramu.
1: So first faith is very essential.
0: Manavuniki vishwasame oka swasam.
1: The faith is the breath.
0: Ee swasame lenatunti maadu manavudu kevalam shavaswarupude.
1: The one without breath is
0: ippudu shivudu ante evaru ani meeru chudandi.
1: You just see here, who is Shiva?
0: చక్కగా ఒక చిన్న ఉదాహరణ నిత్య జీవితంలో సత్యంగా అనుభవించేటువంటివి.
1: A small example which is true all times.
0: ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉండినంత వరకు.
1: సో లాంగ్ ది ఇన్హలేషన్ ఎక్సలేషన్
0: శివం.
1: దిస్ ఇస్ శివం
0: అనగా మంగళకరము.
1: ఇట్ ఇస్ ఆస్పిషియస్.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో పోతానే శవం.
1: ద మూమెంట్ దేర్ ఇస్ నో మోర్ బ్రెత్ ఇట్ ఇస్ శవం.
0: ఏది శివం ఏది శవం?
1: వాట్ ఈస్ ఆస్పిషియస్?
0: ప్రాణమే శివము. ప్రాణం లేకపోవటమే శవము.
1: అవర్ లైఫ్ ఇస్ శివం ఆస్పిషియస్.
0: కాబట్టి శివం అంటే ఎవరు?
1: సో హూ ఇస్ శివం?
0: ఏదో ఒక గంగను నత్తి పైన పెట్టుకుని ఒక విగ్రహంగా చేసుకుని శిల్పి పెట్టినటువంటి రూపాన్ని చూసి ఇది శివుడు అని అనుకుంటున్నాం. అది కాదు, మన ప్రాణమే శివుడు.
1: యు థింక్ శివ ఇస్ ఎ స్టాచ్యూ విత్ గ్యాంజెస్ ఆన్ ఇట్?
0: శివుని ఎందుకు ప్రాణం ఉంటుండాలి?
1: దేర్ ఇస్ లైఫ్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే ప్రాణమే శివుడు.
1: సో దిస్ లైఫ్
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈశ్వరుడు శ్వాస స్వరూపుడై ఉంటున్నాడు.
1: దిస్ ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ బ్రెత్.
0: స్వరూపుడై ఉంటున్నాడు.
1: ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ బ్రెత్.
0: కనుకనే అతనే దైవము.
1: ఈస్ గాడ్.
0: అతను లేనటువంటిది శవం.
1: ద వన్ వితౌట్ ద
0: శివమునకు
1: శవమునకు
0: ఉన్నటువంటి భేదమే ఈ జీవత్వమునకు దైవత్వమునకు ఉన్నటువంటి భేదం.
1: This is the same difference between the humanity and the divinity.
0: కనుకనే దైవము సర్వత్ర ఉన్నాడు.
1: God is present everywhere.
0: సర్వ విధములు యందు కూడాను మనం చూడడానికి వీలవుతుంది.
1: It's possible to see him.
0: ఒక అబ్బాయి ఉపన్యాసంలో చెప్పాడు.
1: A boy said in his talk.
0: సత్యం వద ధర్మం చెర.
1: Speak truth and follow ధర్మం.
0: సత్యమును పలకాలి.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మమును నడుచుకోవాలి.
1: ఫాలో ధర్మ.
0: ఇది చాలా ఈజీ కాదు, ఇది చాలా డిఫికల్టీ అన్నాడు.
1: హి సెడ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్.
0: అది రాంగ్.
1: ఇట్ ఈస్ రాంగ్.
0: సత్యాన్ని పలకటము, ధర్మాన్ని నడుచుకోవటం దీనికంటే ఈజీ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఈజియర్ థింగ్ అదర్ దాన్ దిస్. ఈజీ టు స్పీక్
0: సత్యం. నువ్వు చెప్పడానికి కూర్చో స్వామి, 4 గంటలకే వచ్చాడు ఈ పొద్దు, స్వామి ముందుగానే ఉపన్యాసం ప్రారంభించాడు అని మీరు చెప్పడం, ఇది సత్యం.
1: యూ కెన్ స్పీక్ ట్రూత్. ఇట్స్ క్వైట్ ఈజీ.
0: ఉన్నట్టు చెప్పడం ఎంత సులభమైపోతుంది.
1: భగవాన్ కేమ్ బిఫోర్ టైమ్. హీ అరైవ్డ్ హియర్ అట్ 4 o'clock.
0: యోచన కూడా ఉంటుండదు.
1: యూ డోంట్ నీడ్ టు థింక్ ఓవర్.
0: విచారము ఉంటుండదు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ.
0: కానీ దీన్ని అసత్యంగా చెప్పాలంటే చాలా విచారం చెయ్యాలి.
1: బట్ టు అట్టర్ ఏ లై,
0: ఈ అసత్యాన్ని నమ్మకమైనటువంటి రీతిగా మార్చుకోవాలి.
1: యూ హావ్ టు పుట్ ఇన్ ఏ స్టైల్ హాస్ టు బి
0: అక్సెప్టెడ్. దీనికి పన్నాలి.
1: యూ మస్ట్ ఆల్సో హావ్ డివైస్ నాక్.
0: ఇవన్నీ చేర్చిన తర్వాతనే ఈ నాక్ అనేటువంటి చేర్చి క్రాక్ అనేటువంటిగా మారిపోతుంది.
1: విత్ దిస్ నాక్ యూ టర్న్ ఇన్ టు ఏ క్రాక్.
0: కనుక ఇది అబద్ధమునికి ఎంత కష్టము.
1: సో డిఫికల్ట్ టు స్పీక్.
0: సత్యం ఈజీ.
1: ట్రూత్ ఈజ్ ఈజీ.
0: సత్యం కష్టం అనుకుంటున్నాం. చాలా పొరపాటు.
1: వి థింక్ ట్రూత్ టు టెల్ ట్రూత్.
0: మనం అసత్యానికి మనం చాలా అలవాటు పడిపోయాము.
1: వీఆర్ యూజ్ టు స్పీక్ లైస్.
0: ఈ అలవాటు పడిపోయినటువంటి అసత్యం వల్లనే మనకు సత్యాన్ని గుర్తించడానికి వీలు లేకపోతుంది.
1: బికాస్ వీఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ లైస్ వీ ఫైండ్ డిఫికల్ట్.
0: లోకం కూడా ఈ వీక్నెస్ కంటే కూడా అవకాశం ఇస్తూ వచ్చింది.
1: వీఆర్ గివింగ్ స్కోప్ ఫర్ సచ్ వీక్నెస్ ఇన్
0: ఈ బలహీనత ప్రతి మానవుని ఎందు ఉంటుండాలి.
1: దిస్ వీక్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: చిన్న ఉదాహరణ చూడండి. ఒక ఇంటిలో ఒక వ్యక్తి మరణించాడు.
1: ఎ పర్సన్ డైడ్ ఇన్ ఎ హోమ్.
0: సరే, అక్కడికి వెళ్లి ఏమిటండి, పుట్టడానికి ఏమి కారణము, గిట్టడానికి అదే కారణము, పుట్టాడు చచ్చాడు ఇంతే కదా, ప్రతిదానికి జననంతో పాటు మరణం కూడా ఉంటుంటుంది అడిగిన మనం పోయి మాట్లాడితే ఏమిరా వీణుడు ఇంత కఠినుడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని మన పైన కోపం వస్తుంది వారికి.
1: You go and visit and you say the person died, it's okay. Along with birth, death is also born. That who is born is bound to die.
0: కానీ అదే ఇంటికి పోయి అమ్మా ఎప్పుడు నుంచి జబ్బు చేసింది, ఏ డాక్టర్ చూచాడు, ఏ మందు ఇచ్చారు, ఎన్ని దినాలు హాస్పిటల్లో ఉన్నాడు, ఎందుకు ఇంత ప్రమాదం జరిగింది అని ఈ విధంగా విచారిస్తే అయ్యో ఆయన వచ్చి క్షేమ సమాచారం విచారించిపోయాడు అని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.
1: On the hand, if you go and ask, when did he fall sick? What kind of treatment was given? Who was the doctor?
0: ఇదంతా అల్పతృప్తి కదా.
1: It gives you satisfaction.
0: ఇవన్నీ ఏమాత్రం మనం తృప్తి ఇచ్చేటువంటి కాదు.
1: It doesn't give you total satisfaction.
0: జననంతో పాటు మరణం కూడా పుట్టింది.
1: The death is born along with birth.
0: ఏ యొక్క రైల్వే కంపార్ట్మెంట్స్ అంతా ఉంటుంటాయి చూడండి, అవన్నిటిపైన ఒక దగ్గర వేసింటారు, రిటర్న్ అని ఒక డేట్ వేసింటారు.
1: ఆన్ రైల్వే కంపార్ట్మెంట్స్ దేర్ విల్ బి బోర్డ్స్ రిటర్న్.
0: కాబట్టి ఏ కంపార్ట్మెంట్ ఎక్కడికి పోయినప్పటికీ ఆ డేట్ ని బట్టి రిటర్న్ వీనికి పంపించారు.
1: దేర్ఫర్ ఆల్ దీస్ కంపార్ట్మెంట్స్ మస్ట్ రిటర్న్ బ్యాక్ టు ద పెవిలియన్.
0: కాబట్టి ఈ బాడీ కూడా ఒక కంపార్ట్మెంట్.
1: ద బాడీ ఇస్ ఆల్సో కంపార్ట్మెంట్.
0: అయితే దీనిపైన డేట్ మాత్రం రాయలేదు.
1: బట్ ది డేట్ ఇస్ నాట్ మెన్షన్.
0: కానీ రిటైర్ మాత్రం కాదు షూర్.
1: బట్ ఈస్ బౌండ్ టు రిటైర్ అండ్ రిటర్న్ షూర్.
0: రిటర్న్ అనేటువంటిది మాత్రం ఉంటుండాలి.
1: ఇట్ మస్ట్ రిటర్న్.
0: కనుక దీనికి ఎందుకు విచారపడాలి?
1: వై డూ వరీ అబౌట్?
0: దీనికి ఎందుకు థింక్ చేయాలి?
1: వై డూ థింక్ అబౌట్?
0: ఎందుకు మనం ఇన్ని విధమైనటువంటి దుఃఖానికి గురి కావాలి?
1: వై షుడ్ యూ ఫీల్ శాడ్?
0: మనం ఈ విధమైనటువంటి దానికి మొదటి నుంచి మనం అలవాటు పడిపోయాం.
1: యూ గోట్ యూస్ టు సచ్ థాట్.
0: కనుక ఇవన్నీ మన అలవాటుతో వచ్చినటువంటి పొరపాట్లే, కానీ ఇది విశ్వాసంతో వచ్చినటువంటివి కాదు.
1: దీస్ ఆర్ ది మిస్టేక్స్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్.
0: విశ్వాసము అనేటువంటి సత్యం.
1: ఫెయిత్ ఇస్ ట్రూత్.
0: కనుక సత్యమైనటువంటిది చాలా విశ్వాసము.
1: ఫెయిత్ ఇస్ ట్రూత్.
0: ఆ విశ్వాసం చేతనే మనకు ఆనందము.
1: దట్ గివ్స్ యూ బ్లెస్.
0: ఈ ఆనందం చేతనే శాంతి.
1: అవుట్ ఆఫ్ బ్లెస్
0: శాంతి వల్లనే మనకు సౌఖ్యము.
1: సౌఖ్యం వల్లనే
0: సంతోషము. సంతోషమే మనకు స్వర్గం.
1: అండ్ దట్ వెరీ వెరీ హ్యాపీనెస్ ఈస్ ది వెరీ హెవెన్.
0: కనుకనే మన సంతోషమే స్వర్గము.
1: అవర్ హ్యాపీనెస్ ఈస్ ద హెవెన్.
0: మన దుఃఖమే నరకం అంటారు.
1: అవర్ మిజరీ ఇస్ హెల్.
0: కనుక మనం దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: షుడ్ నెవర్ గివ్ స్కోప్.
0: ప్రతి దానిపైన ఒక విశ్వాసంతో మనం దానితో పోరాడాలి.
1: ఇన్ ఫుల్ ఫెయిత్ యు హావ్ టు రెసిస్ట్ అండ్ ఫెయిల్.
0: ఆ ఫెయిత్ ఉండినప్పుడు మనం ఎంతైనా సాధించవచ్చు.
1: విత్ దట్ ఫుల్ ఫెయిత్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈ ఫెయిత్ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేడు.
1: ద వన్ వితౌట్ ఫెయిత్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక మొట్టమొదటి నమ్మకం అనేటువంటిది మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
0: ఈ నమ్మకం అనేటువంటిది దైవ చింతన చేతనే మనకు నమ్మాలి.
1: You can develop faith by thinking of God.

0: ప్రతి ప్రతిష్ఠిత ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కృష్ణుడు ప్రప్రథమములో ప్రపంచమునకు ఆదేశించినటువంటి ప్రథమ సందేశం ఇదియే.
1: దిస్ ఈస్ ది ఫస్ట్ కమాండ్ ఆఫ్ లార్డ్ కృష్ణ టు దిస్ వరల్డ్.
0: అన్ని హృదయములందు సర్వభూతములందు ఏ ఆత్మ కలదు, నా ఆత్మ కూడాను అది ఏ అని ఎవరు ఈ అనుభూతిని పొందుదురు.
1: The spirit present in all of the beings is verily same as that of mine. Those that experience this,
0: వారు రక్తులు కాని విరక్తులు కాని గృహస్థులు కాని లోకహితోక్తులు కాని వారు కర్మను ఆచరించిన ఆచరించకపోయినప్పటికీ వారు నాయందే నిరంతరము నివసిస్తురు.
1: They may be the householders.

0: They may be attached or detached. They may undertake certain spiritual pursuits or not. They constantly dwell in me alone.
1: Idi sarvamanavulaku inchinatuvanti sandesame.
0: This is the message given to the entire mankind.
1: Adi 5000 samvatsaramulaku purvamu.
0: This happened 5000 years ago.
1: Dwaparayugam madhyamam.
0: It's in the midst of Dwapara age.
1: ధనమదాంధులైనటువంటి రాజులు మానవాకారం ధరించినటువంటి రాక్షసుల వలె ప్రవర్తిస్తూ ప్రజలను అనేక విధములుగా హింసిస్తూ ఉండినటువంటి హింసలను చూచి భూదేవి భరించుకునలేక అనేక విధములుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
0: మదర్ ఎర్త్ ప్రేడ్ టు గాడ్ రిపీటెడ్లీ యాజ్ షీ కుడ్ నాట్ బేర్ ద బర్డన్ ఆఫ్ ద కింగ్స్ హూ ఆర్ యాక్టింగ్ with full of avarice and hatred, putting noble souls to suffering.
1: Ami sokamunu nivarinche nimittamai bhagavantudu devi neevu vellu migilinatvante annu nenu chusukuntanu neeke emaatramu kudanu inka bharam nivvanu ani aadeshinchi dhairyamunu sangi venukaku pampadu.
0: Watching her grief, Lord said, O Mother Earth, don't feel sad any longer. Better you return. I'll take care of the rest.
1: Tadupari devatalanu pilipinchi meerandaru kudanu ee bhulokamulo yadavulaga janminchavani chasinchadu.
0: Lord commanded that all gods should be born here as yadavas.
1: Idi prapradhamamulo yayati yokka sampatte ee yadavula yokka sampatte.
0: The Yadava clan belongs to Yayati.
1: ఈ యయాతికి ప్రథమ పుత్రుడు యదు.
0: The first son of Yayati is Yadudu.
1: ఈ యదు సంతతి వారే క్రమక్రమేణా యాదవులుగా రూపొందుతూ వచ్చారు.
0: Yadavas are those that belong to Yadu.
1: ఈ యాదవులలో ముఖ్యస్థుడైనటువంటి వాడు ధర్మపరాయణుడు సత్యస్వరూపుడు అయినటువంటి ఆహుకుడు.
0: The one of righteousness and truth in Yadava clan is Ahuka.
1: Ahukudu.
0: Ahukudu.
1: Itani yokka santati vare ee kramakramena ee kathaku sambandhinchinatundi varu.
0: They are related to this history to happen.
1: Ee Ahukudaku iruvuru kumarulu.
0: The Ahuka has two sons.
1: Okaru devakudani rendavadu ugrasenudu ani.
0: One is Devakudu, the other one is Ugrasenudu.
1: ఈ ఉగ్రసేనుని కుమారుడే కంసుడు.
0: The son of Ugrasena is Kamsa.
1: దేవకుని యొక్క కుమార్తె దేవకి.
0: The daughter of Devakudu is Devaki.
1: కంసునికి సొంత సోదరులు లేవు, సోదరీమణులు లేవు.
0: Kamsa has no brothers, ancestors of his own.
1: తన పినతండ్రి కుమార్తె అయినటువంటి ఈ యొక్క దేవకిని అత్యంత ప్రేమతో ఆమెను చెల్లెలుగా భావించి ఎన్నో విధములైనటువంటి రీతిగా ఆమెను ఆనందిస్తూ వచ్చాడు.
0: He has taken Devaki as his own sister and loved her immensely.
1: ఈ విధముగా కాలం గడుపుతుండగా
0: as the time was passing
1: ఈ యాదవులు ఎందే సూర్యుడు అనేటువంటి ఒక వ్యక్తి కుమారుడే ఈ యొక్క వసుదేవుడు.
0: In Yadava clan is there Surudu and Vasudeva belongs to that family.
1: Itanu Samanta Raju.
0: He is a Samanta king.
1: Aadina maata tappunatuvanti vaadu kaadu.
0: He will never go back the promise.
1: Itaniki satyavat paripalakudani kudanu maroka peru.
0: He always holds on to truth.
1: Ugrasenudu Kamsudu iruvuru vetiki vetiki ee yokka Vasudevuniki తన యొక్క సోదరునిచ్చి వివాహము గావించాలని నిర్ణయించుకున్నారు.
0: ఉగ్రసేన అండ్ కంస వెంట్ రౌండ్ అండ్ అల్టిమేట్లీ డిసైడెడ్ దేవకి షుడ్ బి ఆఫర్డ్ టు వసుదేవ ఇన్ మ్యారేజ్.
1: వసుదేవునికి పూర్వమే రోహిణి అని ఒక వైఫ్ ఉండేటువంటి భార్య ఉండేటువంటిది.
0: వసుదేవ హ్యాడ్ అనదర్ వైఫ్ బై నేమ్ రోహిణి.
1: ఆనాడులో ఎంతమంది భార్యలు ఉండాలి, ఎంతమంది ఉండకూడదు అనేటువంటి శాసనములు లేవు.
0: దేర్ వాస్ నో లా రెగ్యులేటింగ్ ద నంబర్ ఆఫ్ వైవ్స్ దట్ వన్ షుడ్ హ్యావ్.
1: అప్పుడు వసుదేవునకు బిడ్డలు లేకపోవటం చేతనే తిరిగి ఈ దేవకిని కూడాను వివాహమాడాడు వసుదేవుడు.
0: వసుదేవ హ్యాడ్ టు మ్యారీ దేవకి బికాస్ హీ డిడ్ హ్యావ్ చిల్డ్రన్.
1: ఈ విధముగా జరుగుతూ కొంతకాలం వివాహమైన తర్వాత సోదరుని వసుదేవుని ఇంటికి తీసుకుని పోయే నిమిత్తమై రథమును సిద్ధం చేశాడు కంసుడు.
0: అట్ సమ్ టైమ్ కంస గాట్ ద చారియట్ రెడీ టు టేక్ దేవకి టు వసుదేవ.
1: ఎంతో కాలం నుండి ఇరువురు కూడి ఆడి ఆనందముతో అనుభవించినటువంటి ఈ యొక్క చెల్లెలను ఈనాడు పరయింటికి అప్పచెప్పి రావాలి కదా అని చాలా బాధతో హృదయమును భారమైనటువంటి హృదయంతో రథమును కూర్చోబెట్టుకుని తానే ఈ యొక్క రథమును తోలుకుంటూ వచ్చాడు.
0: హావింగ్ ఎంజాయిడ్ ఆల్ టైమ్ హావింగ్ సంగ్ విత్ హర్ ఎంజాయిడ్ సో లాంగ్ ద సిస్టర్ హ్యాస్ టు బి హ్యాండెడ్ ఓవర్ టు హర్ హస్బెండ్ అండ్ సో కంస ఫెల్ట్
1: దేవకి దేవి అంటే కంసునకు రెండవ ప్రాణము.
0: దేవకి ఇస్ ద వెరీ సెకండ్ లైఫ్ టు కంస.
1: అలాంటి ప్రేమతో ఉండినటువంటి ఈ దేవకిని తన యొక్క అత్తగారింటికి పంపే సమయం లోపల ఎంతో దుఃఖంతో ఆనందంతో ఈ యొక్క రథమును తోలుతూ వచ్చాడు.
0: హీ వాస్ డ్రైవింగ్ ద చారియట్ వైల్ ఎస్కార్టింగ్ దేవకి టు హర్ ఇన్లాస్ ఫ్యామిలీ.
1: ఉగ్రసేనుడు కూడాను తన కుమార్తెకు అనేక విధములైనటువంటి యొక్క బహుమానములు ఇచ్చి రథములు గజములు తురగములు వాహనములు కూడాను అనేకంగా అందించాడు.
0: Ugrasena also gave many of the chariots, the elephants and horses as gifts.
1: అతనికి ఒకే కుమార్తె కనుక ఆ కుమార్తెను అనేక విధములుగా కూడాను తాను చూచుకుంటూ వచ్చాడు వసువుడు.
0: She being the only daughter, she took every care of her.
1: తన కుమార్తె కాకపోయినప్పటికీ తన తమ్ముని కుమార్తె అయినప్పటికీ తాను ఇంత ప్రేమతో ఉగ్రసేనుడు ఆమెను చూచుకుంటూ వచ్చాడు.
0: Though he is not his own daughter, though she happens to be the daughter of his brother, but yet he took care of her.
1: ఈ వసుడు కూడాను చాల ఆ బిడ్డను వదలలేక తాను కూడాను వెంట ఒక రథమును వేసుకుని ప్రయాణం అయ్యాడు.
0: The Vasu also could not leave the daughter, and so he also accompanied.
1: ఈ విధమైనటువంటి యొక్క రమ్యమైన గమ్యమైన ఈ యొక్క స్థితిని గమనించి ఆ ప్రశాంతి వాతావరణంలో ఒక పెద్ద శబ్దం వినిపించింది.
0: ఇన్ ద బ్యూటిఫుల్ సీన్ దేర్ సడన్లీ దే హర్డ్ ఎ లౌడ్ సౌండ్.
1: మూర్ఖుడా,
0: ఓ ఫూల్,
1: ధర్మహీనుడా,
0: వన్ ఆఫ్ అన్ రైచియస్నెస్,
1: నీ యొక్క ముందు పరిస్థితిని గుర్తించుకోలేక,
0: విదౌట్ అన్ నోయింగ్ యువర్ పొజిషన్,
1: ఈ అనురాగమును పెంచుకొని,
0: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ అటాచ్మెంట్,
1: అనేక విధములుగా నీవు నీ జీవితమునకు నాశనము తెప్పించుకుంటున్నావు.
0: యు ఆర్ రూయినింగ్ యువర్ ఓన్ లైఫ్ ఇన్ వేరియస్ వేస్.
1: నీ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలే, దుష్ప్రవర్తనలే దీనికి మూల కారణము.
0: ద మెయిన్ రీజన్ ఈస్ యువర్ ఓన్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్.
1: నీ ప్రాణమును హతమార్చువాడు ఈ దేవకీ దేవి గర్భం నందే అష్టకుమారుడై పుడుతున్నాడు.
0: ద వన్ హూ ఇస్ గోయింగ్ టు కిల్ యూ ఈస్ గోయింగ్ టు బి ద ఎయిత్ చైల్డ్ ఆఫ్ దిస్ దేవకి
1: అని ఈ పదములు పలికి అంతర్ధానం అయిపోయింది.
0: హావింగ్ సెడ్ ఇట్ వానిష్డ్.
1: ఈ ఆకాశవాణి శబ్దం విన్నటువంటి ఒక కంసునికు మహా ఉగ్రుడయ్యాడు.
0: కంస హావింగ్ హర్డ్ టు ఎథీరియల్ వాయిస్
1: రథము నుంచి దూకాడు.
0: హి జంప్డ్ అవుట్ ఆఫ్ ద చారియట్.
1: వెనుక నుండి కూర్చున్నటువంటి ఒక దేవకి కొప్పును పట్టాడు, క్రిందికి లాగాడు.
0: హి పుల్డ్ హర్ హెయిర్ అండ్ పుష్డ్ అవుట్ ఆఫ్ ద చారియట్.
1: కత్తిని తీశాడు, గొంతు కోయడానికి సిద్ధం చేశాడు.
0: హి టుక్ అవుట్ ద స్వార్డ్ అండ్ అబౌట్ టు బిహెడ్ హర్.
1: కానీ వసుదేవుడు మహాశాంత స్వరూపుడు, సత్యస్వరూపుడు, ధర్మస్వరూపుడు, నిగ్రహానుగ్రహములతో కూడినటువంటి వాడు.
0: బట్ వసుదేవ ఈజ్ వన్ ఆఫ్ ట్రూత్ అండ్ పీస్ అండ్ ఆఫ్ కంట్రోల్.
1: రెండు చేతులు కంసుని చేతులు పట్టుకుని,
0: క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ది బోత్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ కంస,
1: కంస నీ మరణమునకు నీవెందుకు ఇంత విచారపడుతున్నావు?
0: కంస, వై డు యూ ఫీల్ సో సాడ్ అబౌట్ యువర్ డెత్?
1: నేడు కాకపోయినా ఏనాటికైనా మరణం తప్పినది కాదు కదా.
0: టుడే ఆర్ టుమారో యు కెనాట్ ఎస్కేప్ డెత్.

0: In spite of all the tender care and protection you give to the body, it is sure to die. You may be in the forest, in the mist, anywhere. You cannot escape what is destined to happen.
1: ఈ భూమిపై జన్మించినటువంటి ప్రతి మనిషికి కూడాను ప్రతి ప్రాణికి కూడాను ఆది ఉండినప్పుడు అంత్యం ఉండక తప్పదు.
0: The one who is born in this earth cannot escape the end.
1: కానీ కంస ఆకాశవాణి యొక్క సత్యము అష్టవగర్భంలో పుట్టినటువంటి కుమారుని వల్ల జరుగుతుందని చెప్పాడు, కానీ దేవుకి వల్ల నీకు మరణం జరుగుతుందని చెప్పలేదు.
0: The ethereal voice declared that the eighth child would kill you, but not Devaki.
1: కనుక అష్టమి గర్భం రావడానికి ఎంతో కాలం ఉంటుండాలి.
0: It will take time to have the eighth child.
1: ఈ తొందరపాటు నీకు మంచిది కాదు.
0: Don't get
1: ప్రాణ సమానముగా ప్రేమించినటువంటి ఈ సోదరిని వదలము.
0: Leave your sister whom you consider your
1: life. ఆమె పుట్టిన ప్రతి పుత్రుని కూడా నువ్వు నీకు అప్పచెప్పుదు.
0: I'll pass on every child to you.
1: అని ఈ విధముగా వాగ్దానం చేసేటప్పటికీ కంసుని హృదయము సత్యాన్ని గురించి చల్లారిపోయింది.
0: He understood the promise and then left Kamsa.
1: అక్కడి నుంచి కంసుడు వెనుకకు వచ్చాడు.
0: Kamsa returned there.
1: ఆ రథమునందే కూర్చోలేదు.
0: He didn't sit there in chariot.
1: భారమైన హృదయంతో దేవకి వసుదేవులు తమ గృహమును చేరారు.
0: With heavy hearts, దేవకి వసుదేవ returned.
1: కాలము గడుపుతూ ఉండగా,
0: as they were spending time,
1: నిరంతరము రాత్రి పగలు మరణ నిమిత్తమై చింతించుతున్నటువంటి ఈ కంసుని దర్శించుటకు నారదుడు ప్రవేశించాడు.
0: The Kamsa was thinking day and night about death. Narada stepped at that moment.
1: లోకక్షేమ సమాచారములంతా విచారించాడు.
0: He was inquiring about the welfare of the world.
1: కట్ట కడబటికి తాను వెనుకకు పోయే స్థితిలో,
0: when he was about to return,
1: కంస నీవెంత మూర్ఖుడవోయి,
0: said Kamsa, what a foolish man you are.
1: నీవు కేవలము నీ యొక్క పరిస్థితిని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: You are not able to know your position.
1: అష్టమ గర్భమున పుట్టినటువంటి వాడే నిన్ను చంపగలడని ఆకాశవాణి యొక్క శబ్దము.
0: It is the ethereal voice declaration that the eighth child would kill you.
1: Aithe evaru ashtama garbhamlo puttinatuvanti varu,
0: who is going to be born as the eighth child,
1: nuvu chakkaga vicharinchukolekapothunnavu.
0: You are not able to understand clearly.
1: Ashtami garbham varaku kuda nuvu kaachukonakkaraledu.
0: You don't need to wait that long.
1: Puttina prati putrini kuda nuvu hinsinchali.
0: Better you kill every child that's born.
1: Ee vidhanga ashtamane cheyanneetuvantidi neeku bodhisthanu vinamannadu.
0: I'll tell you the main significance of this eighth child.
1: Idi ashtami 1 2 3 4 5 6 7 8. This is 8. 1
0: 2 3 4 5 6 7 8.
1: ఇక్కడి నుంచి నీవు కొంచెం వెంచడానికి ప్రయత్నించినప్పుడు ఇది 8 అవుతుంది.
0: If you start from one end, the little finger would be the other side.
1: కానీ ఇక్కడి నుంచి వెంచడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇది 8 అవుతుంది.
0: But if you start from the other end, this would be the eighth one.
1: కాబట్టి మొదటిది కూడా 8వది అవుతుంది.
0: సో ద ఫస్ట్ ఆల్సో బికమ్స్ ది ఎయిత్.
1: ఇక్కడ నుంచి ఎంచినప్పుడు ఇది 8 అవుతుంది.
0: వెన్ యు స్టార్ట్ ఫ్రమ్ దిస్,
1: కడపటి వాడు కూడా 8వ వాడు అవుతాడు.
0: లాస్ట్ వన్ ఆల్సో వుడ్ బి ది ఎయిత్ వన్.
1: కానీ కడపటి వాడు మొదటి వాడే కాదు, అన్ని కూడా 8వ వారు అవుతారు.
0: నాట్ ఓన్లీ ఫస్ట్ అండ్ ద లాస్ట్, ఎవ్రీ వన్ వుడ్ బి ఎయిత్.
1: ఇప్పుడు రెండవ దాని నుంచి నువ్వు ఎంచినప్పుడు మొదటి వాడు 8, రెండవ వాడు కూడా 8 అవుతాడు.
0: When you start from the second also becomes 8.
1: 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొదటి వాడు అవుతాడు.
0: When you start from the second becomes 8th one.
1: ఈ థర్డ్ నుంచి నీ వెంచినప్పుడు రెండవ వాడు 8వ వాడు అవుతాడు.
0: When you start from third, the second one becomes 8.
1: 1, 2, 3, 4, 5, 6, 7, 8.
0: So when you start from the third one, the second becomes 8.
1: ఇంకా నాలుగవ దాని నుంచి ఎంచినప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా 8 అనేటువంటి వాడు సిద్ధమవుతాడు.
0: సో ది 8th వన్ ఇస్ రెడీ ఇన్ ఎవ్రీ నంబర్.
1: ప్రతి గర్భములో పుట్టినటువంటి వాడు కూడా 8వ వాడు అవుతాడు.
0: సో ఎవ్రీ వన్ దట్స్ బోర్న్ విల్ బికమ్ 8th వన్.
1: కనుక నువ్వు జాగ్రత్తగా జీవించు అన్నాడు.
0: సో బీ వెరీ కేర్ఫుల్.
1: సరే, అప్పటి నుంచి మరింత ఆవేదన చింతన అధికమవుతూ వచ్చింది.
0: హి వాస్ మోర్ వరీడ్ అండ్ బాదర్డ్ సిన్స్ దెన్.
1: పుట్టిన ప్రతి బాలుణ్ణి నాకు అప్పచెప్పాలని ఈ వసుదేవునికి చెప్పాడు.
0: He told Vasudeva to hand over every new born child.
1: ఈ విధంగా గడుస్తూ 6 శిశువులను సంహరిస్తూ వచ్చాడు.
0: He killed 6 children so far.
1: ఏడవ గర్భం ప్రారంభమైంది.
0: The 7th.
1: భూదేవికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే నిమిత్తమై నారాయణుడు అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చాడు.
0: నారాయణ వాజ్ గెటింగ్ రెడీ టు కీప్ అప్ ద ప్రామిస్ గివెన్ టు మదర్ ఎర్త్.
1: లోక కళ్యాణ నిమిత్తము,
0: వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: మానవ ధర్మస్థాపన నిమిత్తము,
0: టు ఎస్టాబ్లిష్ రైచియస్నెస్,
1: సత్య సుక్తి నిమిత్తము,
0: టు అప్హోల్డ్ ట్రూత్,
1: మానవోద్ధరణ నిమిత్తము,
0: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ మ్యాన్కైండ్,
1: దైవాన్వేషణ నిమిత్తము,
0: ఫర్ ది సర్చ్ ఆఫ్ డివినిటీ,
1: ప్రారంభం కావాలి.
0: ఆల్ హ్యావ్ టు బిగిన్.
1: దేవతలందరూ కూడాను యాదవులుగా పుట్టారు.
0: All gods are born as Yadavas.
1: Kanuka tana yokka sarva vyapakamainatunti yokka yoga shaktini pilichadu.
0: He called yoga shakti, which is all pervasive.
1: Neevu tachchaname velli,
0: you go immediately.
1: Gokulamlo undinatunti Yashoda garbhamlo praveshinchavannadu.
0: You enter into the womb of Yashoda.
1: Tana adisheshunni pilipinchi,
0: he summoned adishesha.
1: Neevu gokulamlo undinatunti yokka rohini garbhamlo praveshinchavannadu.
0: You step into the womb of Rohini in Gokulam.
1: Nenu Devaki Devi garbhamlo praveshistunnanu.
0: I will be born to Devaki Devi.
1: Ee edava garbhamu poorthi kaledu.
0: The 7th child is not yet born.
1: Kanuka idi sarainatundi kaadani aa yokka dinni sankarshanaru anaga danini marchi Rohini garbhamlo praveshimpa chesadu.
0: He changed it and saw to it that it entered in the womb of Rohini.
1: తిరిగి ఏడో గర్భము శిథిలమైంది అనగా అభాషితమైంది అని చెప్పి చెప్పారు.
0: The 7th conception resulted in abortion.
1: ఎనిమిదో గర్భంలో కృష్ణుడు ప్రవేశించాడు.
0: Krishna was ready in the 8th one.
1: దిని దిని అభివృద్ధి చెందుతున్నాడు.
0: Day by day growing.
1: ఈ రోహిణి వసుదేవుని రెండవ భార్య.
0: Rohini is the second wife of Vasudeva.
1: ఈ పిల్లలందరిని చంపుతున్నటువంటి యొక్క విషయాన్ని గుర్తించినటువంటి యొక్క వసుదేవుడు తన ఇంటిలో ఈ రోహిణిని ఉంచుకోవటం చేత ఈమెకు కూడాను భద్రత తక్కువైపోతుందని రోహిణి యశోద ఇంటికి పంపించాడు.
0: వసుదేవ వాచ్డ్ దట్ ఆల్ చిల్డ్రన్ బీయింగ్ కిల్డ్ బై కంస.
1: ఈ రోహిణి యశోద సోదరి, యశోదకు చెల్లెలు.
0: ఈ ద సిస్టర్ ఆఫ్ యశోద.
1: వీరు ఆ ఇంటిలో పెరుగుతూ వచ్చారు.
0: They were growing there.
1: భగవత్ లీలలు, శక్తి సామర్థ్యములు మానవాకారము ధరించినప్పుడు గుర్తించటం చాలా కష్టం.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో అండ్ ఫీల్ ద విల్ అండ్ ద కెపాసిటీస్ ఆఫ్ ద డివినిటీ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఈ అష్టమ గర్భంలో పుట్టేటువంటి వాడు తనకు అపాయం కలిగించుననేటువంటి ఆలోచన చేత వారిని చర్చాలలో పెట్టాడు.
0: హ్యావింగ్ థాట్ దట్ ద 8th చైల్డ్ would kill him, he imprisoned
1: them. చర్చాలను ఎందు ఉంచటమే కాదు,
0: నాట్ ఓన్లీ కీపింగ్
1: ద్వారములకు చాలా భద్రమైనటువంటి ఒక బీగములు తగిలించాడు.
0: He also has put a very big lock there.
1: దాని యొక్క బీగం చెవులంతా కూడా తన దగ్గర పెట్టుకున్నాడు.
0: He kept the key with him.
1: భద్రమైన సిపాయిలంతా కూడా నియమించాడు.
0: He kept all the soldiers around.
1: ఎవరు కూడా అక్కడ ఒక చీమైనా ప్రవేశించడానికి వీలు కానటువంటి ఒక స్థితిని ఏర్పరిచాడు.
0: He made arrangements that an ant cannot enter into the prison.
1: ఈ విధంగా ఉండిన సమయం లోపల రోహిణి నక్షత్రము ప్రారంభమైంది.
0: ఇట్ వాజ్ ది టైం, ది కమెన్స్మెంట్ ఆఫ్ ది టైం.
1: ఈ రోహిణి నక్షత్రము ప్రజాపతి యొక్క హస్తగతము.
0: ద స్టార్ రోహిణి ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రజాపతి.
1: అష్టమి, రోహిణి ఈ రెండింటి యొక్క కూడిక చేత ఈ యొక్క దేవకీదేవి ప్రసవించింది.
0: కాంబినేషన్ ఆఫ్ అష్టమి అండ్ రోహిణి.
1: ఈ ప్రసవించిన తక్షణమే సామాన్య బాలుని వలె ప్రసవించలేదు.
0: ద డెలివరీ వాజ్ నాట్ నార్మల్.
1: ఆ తేజస్సు, ఆ వర్చస్సు, ఆ యొక్క కుండలములు అన్ని విధములైనటువంటి అలంకారంతో సృష్టింపబడింది.
0: ద చైల్డ్ వాజ్ బోర్న్ విత్ ఆల్ ది స్ప్లెండర్ అండ్ బ్రిలియన్స్, విత్ ఆల్ ది డెకరేషన్స్ అండ్ ది జ్యువెలరీ.
1: వక్షస్థలం పైన శ్రీవత్సం కనిపించింది.
0: ఆన్ ద చెస్ట్ దేర్ ఇస్ ప్రెజెంట్ శ్రీవత్సవ.
1: అది ఏ శ్రీవత్సవం అనేటువంటి మచ్చ.
0: ఇట్ ఇస్ ది స్పాట్ of Srivatsava on the chest.
1: Vachasthalam paina kanipinchindi.
0: It is seen on the chest.
1: Kaustubamani merisindi.
0: The diamond of Kaustubha.
1: Devaki Vasudevulu chetulu jodicharu.
0: Immediately they stood with folded hands.
1: Aa divyamainatundi roopanni chudalekapoyaru.
0: They could not watch the divine form.
1: Memu puttinanduku saarthakamaipoyindi ani aanandincharu.
0: They were so happy that their lives were
1: redeemed. సాక్షాత్ భగవంతుణ్ణి ఈనాడు మేము దర్శించామనుకున్నారు.
0: They felt so happy that they could have vision of God.
1: ఇరువురు ఆ చంటి బిడ్డ దగ్గరికి వెళ్లి చేతులు జోడించి పాదములు పట్టి ప్రార్థించారు.
0: They approached the newborn babe, caught hold of the feet and prayed.
1: మా అదృష్టవశాత్తు మాకు నీవు పుత్రుడై జన్మించావు.
0: Because of good luck you are born as son.
1: కాని నిన్ను రక్షించుకోలేకపోతున్నాము.
0: But we cannot protect you.
1: నీవేదైనా కూడాను ఒక మాయను కల్పించి ఇక్కడి నుండి నీవు వేరే ప్రదేశమునకు పోయేటువంటి ఒక పరిస్థితిని ఏర్పరచమని ప్రార్థించారు.
0: They prayed to the newborn babe that he should devise a plan as to get away from the place.
1: నిర్మల హృదయుడు,
0: his pure hearted one,
1: కూర్చొని కనులు మూసుకుని ధ్యానించాడు.
0: He sat and meditated.
1: ప్రక్కనే ఒక ఎదురు బుట్ట కనిపించింది.
0: There he found a basket.
1: ఆ ఎదురు బుట్టలో ఆ బిడ్డను పెట్టుకుని,
0: keeping the babe in the basket,
1: తలుపులు దగ్గర చూచాడు.
0: He watched near the door.
1: ఒక్కతూరి ఇతని దృష్టి ప్రసరించిన తక్షణమే తలుపులు తెరవబడ్డాయి.
0: The moment he looked, the doors opened.
1: దైవ చిత్రములంత విచిత్రమయ్యా.
0: The divine will is very mysterious.
1: చిత్రములు,
0: peculiar.
1: త్రిలోక పవిత్రములు,
0: sacred.
1: వరజలాల వత్తంబులు, సన్మిత్రంబులు, ముని జనవన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు అని వర్ణించాడు.
0: He started extolling that very dear to all the people of the three worlds and so endearing.
1: అక్కడ ఉన్న సిపాయిలందరూ గాఢ నిద్రలో ఉంటున్నారు.
0: At the time sipahis on duty,
1: ఎవరు ఈ యొక్క వసుదేవుని చూడలేదు.
0: They didn't watch the couple.
1: తలుపులు తెరవబడింది కూడా ఎవరికి తెలియదు.
0: They didn't notice when the doors opened.
1: తాను చర్చాల దాటి వచ్చేటప్పటికి పెద్ద కుంభవర్షము.
0: When he came out of the prison, the yamuna
1: pravahistundadi,
0: the water was flowing.
1: Kani thanu hrudayamlo chintinchadu, narayana nee nimittamaine nee prayanam pettukunnanu kanuka ee yokka prayanamulku addu tagalakunda chudamani prarthinchadu.
0: He prayed within Narayana, I have undertaken this travel for you, see that there wouldn't be any obstacle.
1: Yamuna nadi dari vidchindi.
0: River Yamuna gave the way.
1: నందుని ఇంటికి చేరాడు.
0: ఈ రీచ్ నందాస్ హౌస్.
1: అప్పుడే ఈ యశోదకుడును ప్రసవించింది.
0: ఇట్ వాజ్ ఓన్లీ అట్ దట్ టైమ్ యశోద డెలివర్డ్.
1: చంటి బిడ్డ పక్కన ఉంది.
0: యశోదకు
1: మత్తు కప్పాది.
0: యశోద
1: మాయాదేవి జన్మించింది.
0: ఇట్ ఇస్ మాయా దట్ వాస్ బోర్న్.
1: మాయాదేవి జన్మించేటప్పటికి యశోద నందులు కూడాను తాము తన్మయత్వంలో నిద్రిస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ ది బర్త్ ఆఫ్ మాయాదేవి యశోద అండ్ నంద వర్ ఫాస్ట్ అస్లీప్.
1: అక్కడ పెట్టి ఆ బిడ్డను ఆ బుట్టలో వేసుకుని తిరిగి చేరాడు మదరకు.
0: దే కెప్ట్ దిస్ చైల్డ్ ఓవర్ దేర్ అండ్ టుక్ బ్యాక్ ద చైల్డ్ లయింగ్ ఓవర్ దేర్ అండ్ రిటర్న్.
1: ఎప్పుడు వసుదేవుడు ఇల్లును వదిలాడో ఈ పుట్టినటువంటి మాయాదేవి అనేటువంటి యొక్క ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది.
0: ద మూమెంట్ వసుదేవ లెఫ్ట్ ద ఫీమేల్ చైల్డ్ బోర్న్ మాయాదేవి shouted.
1: యశోద నందులు కూడాను ఏ బిడ్డ అని కూడా తెలియదు.
0: యశోద
1: లేక కుమార్తెన అనేటువంటిది కూడా వారికి తెలియదు.
0: యశోద నంద ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద న్యూ బోర్న్ బేబ్ మేల్
1: చైల్డ్ పరిగెత్తుకుని వచ్చింది.
0: అండ్ షీ ఆల్సో కేమ్ రన్నింగ్.
1: చూచేటప్పటికి ఆడబిడ్డ.
0: దే సా ద ఫీమేల్ చైల్డ్ దేర్.
1: కుమారుడు
0: కుమార్తె
1: ఈ ఆడబిడ్డను తీసుకుని వెళ్లాడు వసుదేవుడు.
0: వసుదేవ టుక్ ది ఫీమేల్ చైల్డ్.
1: అక్కడ పోయి పెట్టేటప్పటికి అక్కడ కూడా ఈ ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది.
0: ద మూమెంట్ ద ఫీమేల్ చైల్డ్ గెట్ కెప్ట్ ఓవర్ దేర్ ద చైల్డ్ స్టార్టెడ్ క్రయింగ్ లౌడ్లీ.
1: మేల్కొన్నారు.
0: ఆల్ గాట్ అప్.
1: ద్వారంలంతా కూడా మూయబడి ఉంది.
0: దే సా ద డోర్.
1: ఈ వార్తను కంసునికి తెలియించారు.
0: ద న్యూస్ వాస్ కన్వేడ్ టు కంస.
1: కంసుడు క్షణక్షణం కూడా కాచుకొని ఉన్నాడు.
0: కంస వాస్ వెయిటింగ్ మూమెంట్ టు మూమెంట్.
1: అక్కడ నుంచి పరిగెత్తి వచ్చాడు.
0: హి కేమ్ రన్నింగ్.
1: దేవకీదేవి చేతులు ఎందుకున్నటువంటి ఆ బిడ్డను తీసుకుని,
0: he took the child in the hands of Devaki.
1: పైకి ఎగరవేసి కత్తితో కొట్టడానికి ప్రయత్నించాడు.
0: He just threw her up and tried to kill with the sword.
1: మాయాదేవి.
0: The child is మాయాదేవి.
1: మూర్ఖుడా.
0: Oh fool.
1: నిన్ను హతమార్చేటువంటి వాడు పుట్టాడు.
0: The one who is going to kill you is already born.
1: కానీ ఒక ప్రదేశములో చక్కగా పెరుగుతూ ఉన్నాడు.
0: He is growing already at one spot.
1: నీ మృత్యమును నీవు తప్పించుకోవడానికి వీలు కాదు, సాధ్యం కాదు.
0: It is impossible for you to escape death.
1: అని చెప్పింది అంతర్ధానమై.
0: So saying మాయాదేవి vanished.
1: అప్పటి నుంచి కూడాను,
0: since then,
1: ఈ కంసుడు ఈ కృష్ణుడు అనగా పుట్టినటువంటి ఈ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడని అనేక విధములుగా పరిశోధనలు చేశాడు.
0: Since then, Kamsa started investigating where the new child is present.
1: అప్పుడు ఈ దేవకి వసుదేవుని చెరసాల నుంచి విడిపించాడు.
0: దేవకి వసుదేవ వర్ లెఫ్ట్ ఫ్రీ అవుట్ ఆఫ్ ప్రిజన్.
1: ఇతను సామంత రాజు కనుక
0: హి ఇస్ ఎ కింగ్.
1: కప్పము కట్టడానికని నందుడు వసుదేవుడు ఇరువురు కూడా ఒకే పర్యాయము కంసుని ఇంటికి వచ్చారు.
0: నంద వసుదేవ కేమ్ టు కంస టు పే ద ట్యాక్స్ టుగెదర్.
1: కప్పము కట్టారు. వెనుకకు వస్తున్న సమయంలో నందుడు చాలా జాగ్రత్త పడ్డాడు.
0: దే పేడ్ ద ట్యాక్స్ వైల్ దే వర్ రిటర్నింగ్. నంద వాజ్ హైలీ కేర్ఫుల్.
1: వసుదేవ, నంద, మన యొక్క పరిస్థితి ఏమని చెప్పుకోవాలి?
0: వసుదేవ, నంద, హౌ షల్ వి స్పీక్ ఆఫ్ అవర్ పొజిషన్ నౌ?
1: అప్పుడు వసుదేవుడు చెప్పాడు.
0: వసుదేవ సెడ్,
1: వ్రేపల్లెలు కొన్ని అశుభములు జరగబోతున్నాయి.
0: ఇన్ వ్రేపల్ల దర్ ఆర్ సర్టెన్
1: ఈ గోకులమందు కొన్ని అశుభములు జరగబోతున్నాయి.
0: ఇన్ గోకుల సర్టెన్ ఆస్పిషియస్ థింగ్స్
1: ఆర్ గోయింగ్. ఎక్కువ కాలం ఈ మధురలో ఉండవద్దు.
0: డోంట్ స్టే దేర్ ఇన్ మధుర ఫర్ లాంగ్.
1: తక్షణమే నీ వెళ్ళిపోమన్నారు.
0: ఇమ్మీడియట్లీ బెటర్ యు గో, హి సెడ్.
1: ఈ మాట విన్న తక్షణమే నందుడు వ్రేపల్లెకు వచ్చాడు.
0: హావింగ్ హర్డ్ దిస్ నంద రిటర్న్ టు వ్రేపల్లె.
1: ఇది గోకులము అని పిలిచేటువంటి వారు.
0: It's called as Gokula at that time.
1: ఈ గోకులం లోపల ప్రారంభమైన ఇంకా ఈ మృత్యు దేవతలైనటువంటి రాక్షసులు నిరంతరం కూడా తిరుగుతూ ఉన్నారు.
0: గోకుల, ద డెమన్స్ ఆఫ్ డెత్ ఆర్ మూవింగ్ కంటిన్యూస్లీ.
1: మొట్టమొదటిది పూతన.
0: ద ఫస్ట్ వన్ ఇస్ పూతన.
1: ఈమె ప్రాలివడానికి పోయి ప్రాణం తీసుకుంది.
0: షీ వెంట్ దేర్ టు ఫీడ్ ది న్యూ బేబీ.
1: ఎవరు ఈ పూతన?
0: హూ ఇస్ దిస్ పూతన?
1: భావం తద్భవతి. మనం ఎట్టి చింతలు చేస్తామో అట్టి ఫలములే మనకు లభ్యమవుతుంటాయి.
0: యాజ్ ఇస్ ది థాట్ సో ఇస్ ది కాన్సిక్వెన్స్.
1: కనుక మంచి కాని చెడ్డ కాని మన తలంపులే దీనికి మూల కారణము.
0: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ అవర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఈ పూతన పూర్వము బలిచక్రవర్తి కుమార్తె.
0: పూతన అర్లియర్ వాస్ ద డాటర్ ఆఫ్
1: రత్నావళి.
0: హర్ నేమ్ ఇస్ రత్నావళి.
1: బలిచక్రవర్తి యాగం చేస్తున్న సమయం లోపల వామనుడు మహా అందమైనటువంటి వాడుగా ఆ యొక్క చిన్న పిల్లవాడుగా ఆ యొక్క యాగశాలలో ప్రవేశించాడు.
0: వైల్ కింగ్ బలి అండర్టుక్ దిస్ యాగ, వామన అపియర్డ్ దేర్ ఇన్ ఎ బ్యూటిఫుల్.
1: బలిచక్రవర్తి కుమార్తెనే ఈ రత్నావళి.
0: దిస్ రత్నావళి ఇస్ ద డాటర్ ఆఫ్ ఎంపరర్ బలి.
1: ఈ రత్నావళి కిటికీ నుంచి చూచింది.
0: రత్నావళి వాచ్డ్ వామన ఫ్రమ్ ద విండో.
1: ఈ బాలుడు ఎంత అందంగా ఉంటున్నాడు.
0: How handsome is this boy.
1: ఇలాంటి బాలుడే నాకు పుట్టి ఉంటే ఎంత ఆడించి పాడించి లాలించి పోలించి అనేక విధములుగా నేను ఆనందించేటువంటి దానను.
0: If I am to have such a boy as my son, I would have been very happy. So she thought.
1: నా ప్రాప్తి లేకపోయింది.
0: I am not lucky enough to have.
1: అని అంటుండగానే ఈ బలిచక్రవర్తి ఇచ్చినటువంటి యొక్క మాట ప్రకారము రెండడుగులంతా కూడాను ఒకటి భూలోకము ఒకటి ఆకాశం తీసుకుని మూడవ పాదము బలిచక్రవర్తి తల పైన పెట్టాడు.
0: యాజ్ పర్ ద ప్రామిస్ మేడ్ హి టుక్ ఆల్ ద త్రీ ఫుట్ స్టెప్స్.
1: ఇంత ప్రేమతో ఈ బిడ్డను ఎన్నో విధంగా ఆప్యాయంగా తలంచినటువంటి రత్నావళి,
0: రత్నావళి
1: బలిచక్రవర్తి తల పైన పాదము పెట్టేటప్పటికీ కోపం వచ్చేసింది.
0: ద మూమెంట్ హీ కెప్ట్ హిస్ ఫీట్ ఆన్ ది
1: ఎవరి దుర్మార్గుడు వీని చంపివేయాలని.
0: Who is he? He must be killed, she said.
1: Preminchindi.
0: She loved.
1: Palivvalani aashinchindi.
0: She wanted him as her son.
1: Kalapatiki itanni champali ani kudunu sankalpinchukundi.
0: Later she decided to kill him.
1: Aa rendu sankalpamulu chetane ikkada putanaga vachi puttindi.
0: Because of these two thoughts, she appeared here as putana.
1: Aa putane palivvalani vachindi.
0: That putana came to feed the babe.
1: Champalani chusindi.
0: She waited to kill.
1: Tane chachindi.
0: Ultimately it died.
1: Yad bhavam tad bhavatiki. Kanukane mana sankalpalu manchi sankalpalaga manam abhivruddhi parchukovali.
0: So we should see our thoughts will be good.
1: Idu vaaru sankalpanni palimpa chesetunte vaade bhagavantudu.
0: God only the one who will fulfill.
1: Evaru ye sankalpam chestunnappudiki tadastu tadastu tadastu ani ఆశీర్వదిస్తుంటాడు భగవంతుడు.
0: వాట్ ఎవర్ థాట్స్ యూ మైట్ ఎంటర్టైన్ గాడ్ విల్ ఆల్వేస్ సే.
1: కాబట్టి ఆ రత్నావళి ఆశించింది మొట్టమొదటి ఈ పిల్లకు పాలు ఇవ్వాలి.
0: రత్నావళి వాంటెడ్ టు ఫీడ్ దిస్ బేబీ.
1: అంత ప్రేమించినటువంటి రత్నావళి ఈ బిడ్డను చంపాలి.
0: విత్ ఆల్ లవ్ బట్ యెట్ షీ డిసైడెడ్ టు.
1: అదే పూతలుగా వచ్చి పుట్టి
0: హ్యావింగ్ బీన్ బోర్న్ ఎస్
1: పాలు ఇవ్వాలని వచ్చి
0: హ్యావింగ్ కమ్ దేర్ టు
1: తిరిగి అతని కుమారుని చంపాలని చూచి
0: షీ వెయిటెడ్ టు కిల్.
1: కట్టకట్టబడి తానే చచ్చింది.
0: అల్టిమేట్లీ షీ డైడ్.
1: ఈ రత్నావళికి ఒక అన్న ఉండేటువంటి వాడు.
0: రత్నావళి హ్యాడ్ ఎ బ్రదర్
1: అకాశుడు.
0: అకాశుడు
1: ఇతను తన యొక్క సోదరుని కృష్ణుడు ఈ విధంగా హింసించాడని చెప్పిన విని అతను మరింత క్రోధంతో ఉంటున్నాడు.
0: హావింగ్ హర్డ్ దట్ హిస్ సిస్టర్ ఇస్ పుట్ టు సఫరింగ్ హి వాస్ వెరీ యాంగ్రీ.
1: ఇతను ఒక గొప్ప సర్పరూపంలో వచ్చాడు.
0: హి కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్పెంట్.
1: దాని యొక్క నోరు ఒక పెద్ద గుహ వలె ఉంటుండాలి.
0: హిస్ మౌత్ ఇస్ లైక్ ఎ వెరీ బిగ్ కేవ్.
1: ఆ గుహ వలె ఉంటున్నటువంటి ఆ సర్పాన్ని చూచాడు గోపాలుడు కృష్ణుడు.
0: ద కౌహర్డ్ బాయ్స్ అండ్ కృష్ణ వాచ్డ్ దిస్ సర్పెంట్.
1: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కూడాను గోపాలుడితో ఎప్పుడు ఆడుకుంటుండేటువంటి వాడు.
0: కృష్ణ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాస్ ప్లేయింగ్ విత్ కౌహర్డ్ బాయ్స్.
1: ఈ గోపాలుడితో చేరి అడవులకు వెళ్లేటువంటి వాడు.
0: యూస్ టు గో టు ద ఫారెస్ట్ అలాంగ్ విత్ ది అదర్ కౌహర్డ్.
1: చిన్న బిడ్డ,
0: సో యంగ్,
1: రెండవ సంవత్సరం,
0: ద సెకండ్ ఇయర్.
1: తల్లి వదిలేటువంటిది కాదు.
0: మదర్ నెవర్ లెఫ్ట్ హిమ్ అలోన్.
1: రెండు సంవత్సరాలు దాటింది.
0: టూ ఇయర్స్ పాస్ బై.
1: మూడవ సంవత్సరం ప్రారంభమైంది.
0: థర్డ్ ఇయర్ స్టార్టెడ్.
1: ఒక విలేజ్ లేడీ అనగా పల్లె పడుచు కొన్ని అడవి పండ్లంతా ఎత్తుకుని వచ్చింది అమ్మడానికి.
0: ఎ విలేజ్ లేడీ, షీ వాస్ సెల్లింగ్ ద ఫారెస్ట్ ఫిక్స్.
1: ఆ పండు చూచాడు కృష్ణుడు. ఈ మూడు సంవత్సరాల కృష్ణుడు.
0: థర్డ్ ఇయర్ బాయ్ కృష్ణ సా దోస్ ఫిక్స్.
1: అవ్వా, నాకు ఈ పండు చాలా ఇష్టము, ఇస్తావా అని అడిగాడు.
0: యాస్, వుడ్ యు గివ్ మీ దట్ ఫ్రూట్, ఐ లైక్ ఇట్ వెరీ మచ్.
1: నాయన, నేను ఇవ్వడానికే వచ్చాను.
0: He said, I have come here to give
1: అయితే దీనికి తగినటువంటి వెల ఇచ్చినప్పుడే నేను ఇస్తాను అని.
0: However, I'll give you if you pay the price.
1: ఏమి తెలియని అమాయకుడు వలె వెల అంటే ఏమిటి అన్నాడు.
0: Innocently he asked, నేను నీకు
1: ఈ ఫలములు ఇస్తాను, ఈ ఫలానికి ప్రతిఫలం నువ్వేమైనా నాకు ఇవ్వాలి కదా.
0: I'm going to give you this fruit, you must give me something in return.
1: లోపలికి వెళ్ళాడు.
0: He went in.
1: చిన్న ముద్దు చేతులతో ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు.
0: With little tiny hands he brought rice.
1: ఆ ముసలమ్మ వడిలో వేశాడు.
0: And gave them to old lady.
1: ఆ ముసలమ్మకు తన్మయత్నం అయిపోయింది.
0: Old lady for
1: ఈ ఒక చిన్న బారుని యొక్క చేష్టలు ఈ రూపమును చూచేటప్పటికి చాలా తేజస్సుగా ఉంటున్నాడు.
0: The actions and the form of the little boy was highly effulgent.
1: ఆనకుడును ఆ పిల్లవాడి చేతులు నిండుకు పండ్లు పెట్టింది.
0: And this old lady also gave fistful fruits.
1: ఇంకక్కడ ఆమె ఉండడానికి ఇష్టపడలేదు.
0: She didn't want to stay there.
1: తక్షణమే తన ఇంటికి పోవాలని ఆశించింది.
0: She wanted to return home.
1: ఇంటికి నడుస్తూ వెళ్ళింది.
0: She started going.
1: ఒక్కొక్క అడుగు వేసేటప్పటికి బుట్ట మరింత భారం అవుతూ వచ్చింది.
0: At every step the burden of the basket was heavy and heavy.
1: చేరేటప్పటికి బుట్టను దింపడానికి కూడా చేత కాకపోయింది.
0: By time she reached home the basket was very heavy.
1: ఏదో విధంగా తాను బలవత్తంతో ఆ బుట్టను దింపి కింద పెట్టింది.
0: However, she struggled hard to put it down.
1: పిల్లవాడి చిన్నటువంటి బియ్యం యొక్క గింజలు అనంతమైనటువంటి ఒక రత్నాలుగా మారిపోయినాయి.
0: రైస్ గ్రెయిన్స్ గివెన్ బై ద లిటిల్ బాయ్
1: రత్నాలుగానే ఉంటున్నాయి.
0: They all have become diamonds.
1: చూచింది.
0: He saw.
1: ఇతను ఎవరో భగవంతుడిగా ఉంటున్నాడు.
0: He must have been God.
1: లేకపోతే అతను ఇచ్చినటువంటి ఈ ధాన్యమంతా రత్నములుగా మారడానికి వీలవుతుందా?
0: Is it possible for the grain to become
1: diamonds? నేనంత అదృష్టవంతురాలను అని తనలో తాను చాలా ఆనందిస్తూ ఊరిగింటి వారినంతా పిలిచి అనేక విధంగా చూపించింది.
0: While feeling so happy, she started telling everything in the neighborhood.
1: ఈ విధంగా తన ఆనందములో తాను మునిగిపోయింది.
0: She was so happy.
1: పిల్లలతో అడవికి పోవాలని చాలా గోల చేస్తున్నాడు కృష్ణుడు యశోద దగ్గర.
0: Krishna started telling Yashoda that it's time to go to the forest along with other boys.
1: ఈ పిల్లవాడిని నిద్రూపితే సరిపోతుంది అనుకొని పాలు ఇచ్చుతూ వచ్చింది. పాలు తాగిపోవడం వేడు నాయన అన్నది.
0: She wanted to take him to sleep and she wanted to feed him.
1: కృష్ణుడు ఏం తక్కువ వాడు కాదు.
0: Krishna is no ordinary one.
1: ఇంతకు మరింత యుక్తి పన్నాడు.
0: He is more intelligent.
1: పాలు త్రాగుతూ నిద్రపోయినట్టుగా నటించాడు.
0: While drinking the milk he pretended as if he
1: ఈ నిద్రించడానికి పూర్వము ఆవళింతలు అని వస్తాయి.
0: Prior to sleep one yawns.
1: ఆ పాలు త్రాగుతున్నటువంటి కృష్ణుడు ఒక్కతూరి అన్నాడు, నోరు తెచ్చాడు.
0: Krishna yawned, opening his mouth.
1: చూచింది యశోదా.
0: యశోద వాచ్డ్.
1: ఏమేమో కనిపిస్తూ ఉంటుండాలి.
0: Many things start.
1: లోకాలన్నీ కనిపిస్తుండాలి.
0: All the world started.
1: దేవతలంతా కనిపిస్తున్నారు.
0: God started appearing.
1: తనకు అర్థం కాలకుండా పోయింది.
0: She couldn't understand.
1: యోచించేసింది.
0: She thought.

0: Is it a dream? Or is there the plan of Lord Vishnu? Is it the thought and the will of God? She started
1: finishing.
0: Am I not Yashoda?
1: Leka Parasthalamo.
0: Or is it any other place?
1: తనలో తాను అనేక విధములైనటువంటి యొక్క ఆపోహరను చింతిస్తూ వచ్చింది.
0: She went on thinking so, imagining so many of things.
1: నా కుమారుడు చిన్నవాడు.
0: My son is so young.
1: ఈ సమస్త లోకమును నా యొక్క కుమారుని యొక్క నోటిలో కనబడటం ఇది నా భ్రమ అనుకుంది. తర్వాత మర్చిపోయింది.
0: She thought that it's all her illusion, that all the words appeared in the mouth of her child.
1: శారీర భ్రాంతిలో మునిగినటువంటి వారికి ఇలాంటి భ్రమలే కలుగుతూ ఉంటాయి.
0: People with body attachment will be subjected to such delusion.
1: తదుపరి పోరు పెట్టుకున్నాడు గోపిక గోపాలతో నేను అడవికి పోవాలని.
0: Later, he really wanted to go to the forest.
1: ఈ విధంగా నిత్యము అడవికి పోతూ గోపాలతో ఆడుకుంటూ పాడుకుంటూ అనేక విధములుగా కూడా కాలం గడుపుతూ వచ్చాడు.
0: Krishna used to spend time playing with other cowherd boys.
1: ఈ దినము కూడా ఏదో ఒక రాక్షసి వారికి అడ్డు తగలటము వారి ప్రాణమును తీవటం కృష్ణుడు.
0: Every day one demon or other started appearing in order to kill him.
1: ఈ విధంగా జరుగుతుంటే పిల్లలు వచ్చి ఊర్లో చెప్పుకునేటువంటి వాడు ఈ విధమైనటువంటి ప్రమాదమైనటువంటి రాక్షసి వచ్చింది కృష్ణుడు ఈ విధంగా చంపాడు కృష్ణుడు ఈ విధంగా కూడా పొడిచాడు అని ఈ విధంగా చుట్టి చుట్టి చుట్టి ఆ యొక్క రాక్షసిని భూమికి కొట్టాడు ముక్కలైపోయింది ఈ విధంగా పిల్లలు చెప్పుకునేటువంటి వారు.
0: The other cowherd boys used to say such a demon appeared and Krishna put it down and killed it ultimately.
1: కానీ యశోద ఆశించేది అయ్యో భగవంతుడు నా కుమారుని రక్షిస్తున్నాడు లేకపోతే ఇప్పటికి నా కుమారుడు ఏవై ఉండేటువంటి వాడు.
0: యశోద యూస్ టు ఫీల్ గాడ్ ఈజ్ ఓన్లీ ప్రొటెక్టింగ్ మై చైల్డ్ ఆర్ ఎల్స్ వాట్ వుడ్ హావ్ హ్యాపెన్ టు హిమ్.
1: ఆ పిల్లలు వచ్చి తానే దేవుడై ఉండగా అతన్ని రక్షించేవాడెవరమ్మా అని పిల్లలు చెప్తున్నారు.
0: The other children used to say, when your child is very God, who else will protect
1: you? ఏమీ తెలియనటువంటి మూర్ఖులు అమాయకులు.
0: They are foolish people, innocent.
1: దేవుడు అంత సులభంగా వచ్చి రక్షిస్తాడా? కాదు కాదు, నా ప్రార్థన వల్లనే దేవుడు రక్షిస్తున్నాడు.
0: విల్ గాడ్ కమ్ సో ఈజీ అండ్ ప్రొటెక్ట్
1: అనే అడవి నుంచి వచ్చిన తక్షణమే దృష్టి తీసేది కొబ్బరికాయ కొట్టేది మంత్రాలు తంత్రాలు యంత్రాలు అన్ని కట్టించింది పాపం యశోద.
0: Because of this tea or to ward off the evil eye, he used to put all kinds of mantras and other things.
1: ఒకనాడు చాలా ప్రమాదం ఏర్పడిపోయింది.
0: One day he faced the danger.
1: దేవలోకములో కూడాను అనేక మంది అనేక విధములుగా కూడాను కృష్ణుని గురించి వర్ణిస్తూ వచ్చారు.
0: In the world of gods also people started extolling Krishna.
1: అఘాసురుడు మరణించాడు.
0: అఘాసుర డైడ్.
1: భూతన్న మరణించింది.
0: భూతన్న డైడ్.
1: ఇంకా అనేక మంది రాక్షసులంతా కూడాను శకటాసురుడు మరణించాడు.
0: శకటాసుర డైడ్.
1: ఈ విధంగా అనేక రాక్షసులంతా చంపుతున్నాడు. ఆహా, ఈ యొక్క నారాయణమూర్తి ఈ యొక్క భూలోకంలో ఎంత గొప్ప పని చేస్తున్నాడు, ఈ రాక్షసులంతా సంహారం జరుగుతున్నాడు అని సంతోషిస్తూ వచ్చారు.
0: సో మెనీ డెమన్స్ డైడ్ లైక్ దిస్ నారాయణ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ ఆఫ్ ద డెమన్స్. వాట్ ఎ గుడ్ థింగ్ హాస్ బీన్ హ్యాపెనింగ్.
1: ఈ వార్త బ్రహ్మ చెవిలో పడింది.
0: దిస్ న్యూస్ రీచ్ టు బ్రహ్మ.
1: ఏమిటి, ఇంత చిన్న పిల్లవాడు ఈ విధమైన యొక్క మహత్తరమైన కార్యము జరుపుతున్నాడు అనుకుని పరీక్షించాలని ప్రయత్నించాడు.
0: Brahma wanted to test him because such a mysterious things have been happening by this boy.
1: Anadu ratri pillalakanta kodunu oka chakkani aadesham andinchadu Krishnudu.
0: Krishna sent a command that night to all of the boys.
1: Ee naadu manu govulu teeskunu pokoddu.
0: Let's not take cows with us today.
1: Ee yokka doodalanu teeskunu podam.
0: Let us take the cows only.
1: Ee doodalanu teeskunu poyi meeru ee vaidyam meeku telusuno aa vaidyamunto paatu meerandaru kuda ee naadu adaviki raavali.
0: You take the cast this day, whatever instruments you can
1: play.
0: Let us spend time in the forest with all the instruments and music.
1: Andaru vaari vaaki ekku mandiki flute telusunu paapu gopaluku.
0: Many cowherd boys know how to play on flute.
1: Oka chetilo karra oka chetilo flute.
0: One hand they had the stick, other hand flute.
1: Ittiru pillalu maatramu rendu kundalu teesukoni vachadu.
0: Only two boys brought pots.
1: ఏమిటి ఆ కుండలు చేసేటువంటి సంగీతము?
0: What is the music out of the pots?
1: కడుపు దగ్గర పెట్టుకోవటం, కుండల్లో చక్కగా తాళముగా కొట్టడం.
0: They'll keep that pot against the stomach and make guitar.
1: ఈనాడు మ్యూజిక్ లోపల కూడా ఘటము అంటారు దాన్ని. అది ఆనాడు ద్వాపర యుగంలోనే ప్రారంభమైనటువంటిది.
0: This ghata, an instrument, the pot, which is used today, was present in Dwapara age.
1: వెళ్ళారు, దూడలను తోలారు, యమునా తీరం లోపల కూర్చున్నారు చక్కగా.
0: Well, they accompanied by cars, they sat in the banks of Yamuna.
1: వాయిస్తున్నారు, ఘటములు కొడుతున్నారు, కృష్ణుడు డాన్స్ ఆడుతున్నాడు.
0: They were playing their singing and Krishna was dancing.
1: కృష్ణుడు నిలిపిన తర్వాత మరికొంతమంది డాన్స్ ఆడటము.
0: After that, some more boys started dancing.
1: ఈ విధంగా ఆడుతూ వస్తున్నారు.
0: But they were all playing.
1: కొంత దూరం లోపల తాటి చెట్లు పెద్దవి కనిపించాయి.
0: There are very big, huge palm trees.
1: ఈ వృక్షముల నిండుకు తాటి పళ్ళు ఉంటున్నాయి.
0: The palm fruits all of them.
1: కృష్ణునికి ఇద్దరు పిల్లలు మాత్రం చాలా సమీపంలో ఉండేటువంటి వాళ్ళు, చాలా ముఖ్యులు.
0: The two of the cowherd boys are so intimate.
1: దాముడు సుబాల అని ఇద్దరు పిల్లలు. దాముడు సుబాల.
0: One is దాముడు, other one is సుబాల.
1: వీరిద్దరూ కూడాను కృష్ణుడికి ఎప్పుడు కూడా రైట్ అండ్ లెఫ్ట్ లో ఉండేటువంటి వాళ్ళు.
0: These two were on the right and left side of Krishna all through.
1: మెత్తగా దాముడు కృష్ణుడికి తొడగిల్లాడు.
0: దాముడు సాఫ్ట్లీ పించ్డ్ ది థై ఆఫ్ కృష్ణ.
1: నాకు ఆకలిగా ఉంది కృష్ణ.
0: He said, Krishna, I'm hungry.
1: చూడు, ఆ తాటి చెట్లు కావలసినన్ని ఫలములు ఉంటున్నాయి.
0: That palm tree has got lots of fruits.
1: కాబట్టి ఆ ఫలములు కావాలి మాకు అన్నాను.
0: We want those fruits.
1: ప్రక్కనే ఉండినటువంటి యొక్క బలరాముడు కూడాను,
0: The Balarama on the other side,
1: అవి నేను తెస్తాను ఉండమని చెప్పాడు.
0: He said, wait, I'll bring them.
1: తాను పరిగెత్తి వెళ్ళాడు, ఒక్కొక్క చెట్టును ఊదించాడు.
0: He ran and started moving each tree.
1: ఫలములన్నీ క్రింద పడ్డాయి.
0: All fruits fell on the ground.
1: ఆ యొక్క బలమైనటువంటి యొక్క ఆ బలరాముని యొక్క దీనికి దీప్తికి అన్ని కూడా చెట్లు విరిగిపోయాయి.
0: Because of the strength, the physical strength of Balarama, all fruits fell down.
1: ఈ బలరామునికి పేరు పెట్టిన వాడు ఎవరు?
0: Who named Balarama?
1: గర్గుడు.
0: గర్గ్యా named him.
1: ఇతను ఏం చెప్పాడు? ఇతను చాలా బలంగా ఉంటున్నాడు.
0: గర్గ్య సెడ్, హీస్
1: అతని తేజస్సంత చాలా రమించేటువంటి రాతిగా ఉంటున్నాడు, రమించేటువంటి బలవంతుడు, కాబట్టి అతనికి బలరాముడు అని పేరు పెట్టండి అన్నాడు.
0: యాజ్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈస్ హైలీ అట్రాక్టివ్, హీ నేమ్డ్ హిమ్ యాజ్ బలరామ.
1: ఆ బలరాముడు ఆ విధంగా దాన్ని ఆడించాడు.
0: బలరామ షైన్ లైక్ దట్.
1: అప్పుడే ఒక మహా దీర్ఘదేహమైనటువంటి ఒక గాడిద అందులో పుట్టిపోయింది.
0: And there a very big donkey appeared.
1: దాని రెండు కాళ్ళు పట్టుకుని బలరాముడు భూమికి కొట్టాడు, అది గుండె పగిలి చచ్చింది.
0: బలరామ కాట్ హోల్డ్ ది టూ ఫీట్ ఆఫ్ ది డాంకీ.
1: అందరూ పిల్లలంతా కూడా బలరాముడిని పట్టుకుని ఎగురుతూ ఆడుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: As the donkey died, all cowherd boys started enjoying.
1: ఈ సమయాన్ని పురస్కరించుకుని,
0: బేసింగ్ ఆన్ దిస్ టైమ్,
1: బ్రహ్మ ఒక పెద్ద కేవును అక్కడ సృష్టించాడు.
0: Brahma created a very big cave.
1: వీళ్ళు చాలా సంగీతంలో మునిగి ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: All people were enjoying, lost in ecstatic music.
1: దూడలంతా తీసుకుని పోయి ఆ గుహలో ప్రవేశపెట్టాడు ఈ బ్రహ్మ.
0: Brahma made all these cows there enter into the cave.
1: పిల్లలంతా వెతుకుతూ పోయారు, కృష్ణా కృష్ణా దూడలెక్కడ దూడలెక్కడ అని.
0: Cowherd boys went on searching for cows. Krishna, what happened to them?
1: కృష్ణుడికి తెలుసును.
0: Krishna knows pretty well.
1: వెతకండి, మీరు అక్కడికి వెళ్ళి అది ఆ గుహ దగ్గర ఉంటాయి, వెతకండి అన్నాడు.
0: He said, they are there near the cave, better you go and search.
1: అంతా చూచారు, తిరిగి గుహలోకి ప్రవేశించారు అందరూ.
0: They looked all around, they entered into the cave.
1: గుహలోకి ప్రవేశించేటప్పటికీ,
0: when once they have gone in,
1: గుహ మూసుకుంది.
0: The cave closed.
1: ఆ పిల్లలు ఈ దూడలు ఆ గుహలో చేరిపోయినాయి.
0: The boys and cows were there inside the cave.
1: ఒక దినము, రెండు దినములు, మూడు దినములు కాదు, ఒక్క సంవత్సరం.
0: Not for one or two or three days, for one full year.
1: అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఈ బ్రహ్మకు బుద్ధి చెప్పాలనుకున్నాడు.
0: Then Krishna wanted to teach a lesson to Brahma.
1: ఒక్కొక్క దూడ కూడా తానే అయ్యాడు, తానే ఒక దూడ రూపం ధరించాడు.
0: He assumed the form of a cow.
1: ఎన్ని దూడలు ఉన్నాయో అన్ని రూపములు తానే ధరించాడు.
0: He has assumed the form of a cow.
1: ఎంతమంది గోపాలు ఉన్నారో అన్ని గోపాల యొక్క వేషాలు తానే ధరించాడు.
0: He has taken upon himself the form.
1: సాయంకాలం అయినప్పటికీ బలరాముడు కృష్ణుడు ఈ దూడలను తీసుకుని ఇంటికి వెళ్లారు.
0: ఈవినింగ్ టైం బలరామ అండ్ కృష్ణ అకంపనీడ్ ది కౌస్.
1: తిరిగి తల్లిదండ్రులు ఈ దూడను చూచి, ఏదో మామూలు మన దూడలే అనుకోని, మా బిడ్డలే అనుకోని వారెంతో వారు ఆనందిస్తూ వస్తున్నారు.
0: All other parents have taken them as their own and they were happy.
1: ఈ విధంగా సంవత్సరం అంతా జరుపుతూ వచ్చాడు.
0: He spent the time like that for one year.
1: బ్రహ్మకు ఆశ్చర్యం వేసింది.
0: Brahma was surprised.
1: ఏమిరా, అక్కడ ఉన్న ఏమైనా విడిపించుకుని వచ్చాడా అని అక్కడ గుహకు పోయి చూస్తే గుహలో ఉన్నాయి.
0: He thought that they might have escaped, but when he saw there in the cave, he saw all boys there. And
1: ikkada chuste aa pillale aa doodale ikkada kuda untunnayi.
0: Very same boys and cows are as well here.
1: Appudu thanu yochinchadu.
0: Then he thought,
1: ninu ganugonna gallamma,
0: can we know you?
1: Krishna, ninu ganugonna gallamma,
0: Krishna, can we know you?
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: You are smallest among the small and the biggest among the big.
1: 84 లక్ష జీవముల అనయమ్మున నడబాయుకుందువట, అణువు రేణు దృఢకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలజిదువట, నిను కనుగొన్న గలనా.
0: You will be with all the 84 types of species. You are always with them. Can we know?
1: Ganamagu dongalalo gajadongavu ninu ganugonna galanna.
0: Among the thieves you are a very big thief. Can
1: Krishna,
0: we know?
1: Ninu ganugonna galanna.
0: Krishna, can we know you?
1: Ani Krishnunu prarthinchi na aparadhanu kshaminchamani kori aa guhalo undinatvanti vaatanta intiki pampinchi tirigi Krishnunu tana roopamu taanu dharinchadu.
0: So saying, he sought the
1: power. అలాగా భగవంతుడు అనేక రూపములు కూడా ధరించవచ్చు.
0: God can take any form.
1: సర్వభూత స్వరూపాన్ని కూడా ధరించవచ్చు.
0: He can take any form in this living
1: world. అందుకోసమని ఈశావాస్యం విధం జగత్.
0: For that reason it is said God is.
1: జగత్తంతా భగవంతుని యొక్క స్వరూపమే.
0: The entire universe is the form.
1: సర్వ స్వరూపములు భగవంతుని యొక్క స్వరూపములే.
0: All are the forms of God.
1: ఈ విధంగా
0: how?
1: ఈ విధంగా ధరించడానికి వీలవుతుంది.
0: How is it possible?
1: ఇది మనోమూలం ఇదం జగత్తు. భగవంతుడు మనస్సులో తలుచుకుంటే ఎంతైనా కూడా మార్పు చెందుతుంది.
0: When God wills, any change can happen.
1: రాత్రి నీవు పరుంగినావు.
0: Last night you slept.
1: పడకపైన ఉన్నది నీ దేహము.
0: Your body is on the bed.
1: కానీ నీ స్వప్నాన్ని స్వప్నాన్ని అనుభవిస్తున్నావు.
0: But you are experiencing.
1: ఈ స్వప్నం లోపల ఎంతో మందిని నువ్వు చూస్తున్నావు.
0: There in a dream you see.
1: ఎన్నో వస్తువులను చూస్తున్నావు.
0: Many objects.
1: ఎన్నో గృహములు చూస్తున్నావు.
0: Many houses.
1: ఎన్నో వ్యక్తులు చూస్తున్నావు.
0: Individuals.
1: నిన్ను నీవు కూడా చూస్తున్నావు.
0: You see your own self.
1: ఇది ఎవరు సృష్టించారు?
0: Who created all this?
1: ఈ స్వప్నములో ఉండినటువంటి ఈ సర్వస్వరూపములు కూడాను తన యొక్క మనోభావములే.
0: All those that appear in a dream are the reflections of his own mind.
1: తన దేహం పడకపై ఉన్నది.
0: Body is on the bed.
1: ఏకోహం బహుశ్యాం, తాను ఏకమే అనేక స్వరూపాన్ని పొందిపోయింది.
0: Only one that manifested into many.
1: ఇది దైవతత్వాన్ని అందరూ గుర్తించడం అసాధ్యము.
0: It is impossible for all to recognize divinity.
1: దేహాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడిగా భావించి మనుషులు అనేక విధములుగా కూడా ఈ మాయలో మునిగిపోతున్నారు.
0: Because the body meant attachment, people are drowned in delusion.
1: నా వలే ఆ దేహము ఉంటుందాది, నా వలే ఆ దేహము తింటుండాది, నా వలే ఆ దేహము తిరుగుతూ ఉంటుండాది, కాబట్టి నాకంటే భేదం కాదే, అతని కంటే నేను భిన్నుడు కాదే అని ఏకత్వం చూసుకుంటారు.
0: We are mistaken in the feeling God has got the same body as ours. The body of the God partakes same food as I do.
1: కానీ ఆత్మ ఏకత్వాన్ని మాత్రం చూసుకోవటం లేదు.
0: But they don't recognize the unity of the spirit.
1: ఆకారములు ఆకారములు అందరి చూసుకుంటున్నారు.
0: They just go by form.
1: అందువల్లని మానవ స్వరూపము ధరించినప్పుడు దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
0: Therefore when God assumes human form, it is difficult to understand divinity.
1: అతను దైవమని తెలియక
0: without knowing that he is
1: అనేక విధములుగా కూడాను కృష్ణుని కూడాను తూలనాడినారు.
0: Krishna also was blamed, criticized.
1: చారుడు జారుడు చోరుడు,
0: that is a thief.
1: ఇంకా అనేక దుష్టుడు దుర్మార్గుడు అని కూడా దూషించారు.
0: People also said that is a wicked bad man.
1: కానీ వారు దూషించినంత మాత్రం తన యొక్క గొప్ప పోలేదు.
0: These accusations have not come in the way of his grandeur.
1: అన్ని తన యొక్క భ్రమలే కాని వేరు కాదు.
0: They're all one so illusions.
1: మానవుడు భ్రమించి భగవంతుణ్ణి విస్మరించి తన యొక్క జీవిత తత్వం కోసమని తాను మానవ దేహాన్ని భావిస్తూ ఉన్నాడు.
0: He is deluded and he is carried away with the body feeling and takes God as human.
1: ఈ విధమైనటువంటి మానవత్వంలో ఉండినటువంటి అమాయకత్వము మాయతత్వమును పోగొట్టే నిమిత్తమై కృష్ణుడు దేహధారి అయి వచ్చాడు.
0: In order to see that we will get away from this ignorance and foolishness, Krishna appeared in human form.
1: కానీ ఒకానొక సమయంలో అప్పుడు ఆడుకుంటూ
0: at one time while playing
1: మన్ను తిన్నాడని బలరాముడు వచ్చి తల్లి దగ్గర తంటాలు చెప్పాడు.
0: Balarama came and started complaining.
1: ఇవన్నీ కేవలము దైవం చిత్రములు, దైవ విచిత్రములు, దైవం యొక్క లీలలు.
0: They are all the will and the play of the Lord.
1: ఒకనాడు కోపం వచ్చి
0: one day out of anger
1: నటించటమే ఇవన్నీ.
0: That's all pretension.
1: Hey Krishna, నీవు యశోద కొడుకు కాదు.
0: He said Krishna, you are not the son of Yashoda.
1: ఎందుకోసం కాదంటున్నావా?
0: You may ask why.
1: నందుడు తెల్లగున్నాడు.
0: Nanda is white.
1: Yashoda tellagundi.
0: Yashoda is white.
1: Neevu nallagunnavu.
0: But you are dark.
1: Kabatti vaari koduku kaadu neevu. Evaro ekkada uttino vachi puttavu.
0: You are dark. And therefore you are not born to them.
1: Kani Balaramudu cheppindi satyame.
0: And what Balarama said is truth.
1: కానీ కృష్ణుడు కూడా ఈ సత్యం తెలుసును.
0: కృష్ణ ఆల్సో నోస్ దాట్.
1: తాను తిరిగి అమాయకుని వలె యశోద దగ్గరికి వెళ్లి, అమ్మా నేను నీ బిడ్డను కాదని చెప్పని అన్న నన్ను దూషిస్తున్నాడు, చెప్పు నిజం చెప్పుమని పింకితనం పట్టాడు.
0: కృష్ణ వెంట్ అండ్ టోల్డ్ మదర్. He said, Mother, the brother is saying that I don't belong to you.
1: Krishna, Balramudu ki em telusunu?
0: He said, Krishna, what is that Balrama knows?
1: Amayakudu.
0: He is innocent.
1: Nuvu maha janavu. Nuvu chaala telivitetalu galavadu.
0: You are highly intelligent.
1: Vaani maatalanta nee vinavaddu.
0: Don't bother about.
1: Nuvu nijamga naa koduve.
0: Truly speaking, you are my son.
1: Bhagavantudu icheetundi rangulu shashvatamainatundive.
0: The colors, they remain.
1: Ee rangulu pradhanam kaadu.
0: The colors are not important.
1: Aneka mandi aneka rangulu vesukuntaru tana aakaramunu moosi pettukune nimittamai.
0: People apply various colors to cover.
1: Ivanni vesukunnanta varike kaani tirigi bhagavantudu ichina color nu maatramu evvaru maarchadaniki veelu kaadu.
0: These are the colors that we put up as makeup, but the God given complexion will not change.
1: నల్లని రూపాన్ని ఆశిస్తుంటాడు, కనుక నీవు భగవంతుడి స్వరూపాన్ని ధరించావు అని చెప్పింది యశోద.
0: యశోద సెడ్, గాడ్ ఆల్వేస్ వాంట్స్ డార్క్ కాంప్లెక్షన్, దేర్ఫోర్ యు ఆర్ ఇన్ డార్క్ కలర్.
1: అలాంటి కృష్ణుణ్ణి గోపికలు కూడా ఎన్నో విధములుగా వర్ణిస్తూ వచ్చాడు.
0: గోపికాస్ ఆల్సో స్టార్టెడ్ డిస్క్రైబింగ్.
1: వారి గోపికల యొక్క ఆశలన్నీ కూడా పరిపూర్ణ ఆధ్యాత్మికములే.
0: All the ideas of గోపికాస్ ఆర్ అబ్సల్యూట్.
1: అంతర్భావం అన్నీ కూడా పరిశుద్ధమైనటువంటివి.
0: ఆల్ దేర్ ఫీలింగ్స్ ఆర్ ప్యూర్.
1: ఇది ఒకనొక సమయంలో పరీక్షిత్ మహారాజునుకు బోధిస్తూ ఉండగా శుకుడు పరీక్షితునికి సందేహం వచ్చింది.
0: ది సేమ్ థింగ్ వాస్ థాట్ బై సేజ్ శుకా టు పరీక్షిత్ అండ్ పరీక్షిత్ హ్యాడ్ డౌట్.
1: ఈ పరీక్షితుని యొక్క సంశయాలన్నీ కూడా శుకుడు నివారణ చేస్తూ వచ్చాడు.
0: శుకా క్లారిఫైడ్ ఆల్ ద డౌట్స్ ఆఫ్ పరీక్షిత్.
1: పరీక్షిత్, నీవు లోకరీతిగా ఈ దేహాన్ని భావించి చూచి నీవు విస్మరిస్తున్నావు.
0: కింగ్ పరీక్షిత్, యు ఆర్ డెల్యూటెడ్ బై దిస్ బాడీ ఫీలింగ్.
1: భగవంతుడు ఈ రూపమే ఆ రూపమని ఎవరు నిర్ణయించలేరు.
0: నన్ కెన్ స్పెసిఫై దిస్ ఫార్మ్ అండ్ దట్ ఫార్మ్ ఫర్ గాడ్.
1: ఏ నిమిషంలోనైనా ఏ రూపమైనా ధరించగలడు భగవంతుడు.
0: ఎనీ మూమెంట్ గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ ఫార్మ్.
1: కానీ మానవుల మధ్య ఈ దివ్యత్వాన్ని నిరూపించాలంటే దైవం మానుష రూపేణ, మనుష రూపమే రావాలి.
0: To demonstrate divinity to mankind, God should manifest as human being.
1: ఆ దేహాన్ని ధరించినటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు మలినమైనటువంటి మనసు కలవాడు కనుక గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ బికాస్ ఆఫ్
1: ఎందుకంటే తన మనసు చాలా మాలిన్యంగా ఉంటుండాలి.
0: హిస్ మైండ్ ఈజ్ డర్టీ.
1: మాలిన్యమైన మనసుతో మాలిన్యమైనటువంటి యొక్క భావాలే ఆవిర్భవిస్తుంటాయి.
0: అవుట్ ఆఫ్ ది డర్టీ మైండ్ ఓన్లీ డర్టీ ఫీలింగ్స్ కమ్.
1: కనుక కృష్ణ, నీవేమాత్రము ఆ బలరాముని మాటలు నమ్మవద్దు.
0: కృష్ణ, డోంట్ బిలీవ్, డోంట్ బి క్యారీడ్ అవే బై ది వర్డ్స్.
1: ఆడుకోపోమని పంపించింది.
0: And so saying, she asked him to
1: ఈ విధంగా ఎన్ని సమాధానాలు చెప్పినప్పటికీ ఆ యొక్క భావం తల్లిలోనే పోలేదు.
0: Though she replied many a time, the feeling has not gone.
1: గోపాలరావు చెప్పినప్పుడంతా కూడా ఆ భగవంతుడా, నా కుమారుణ్ణి కాపాడినావా ఈనాడు, నీకు 10,000 నమస్కారములు అనేది పాపం యశోద.
0: Though she said, యశోద went on thanking the Lord for protecting her son.
1: అప్పుడు ఆ యొక్క నోటిలో చూచింది, దాన్ని చూచి ఆమె అనేక రకములుగా నీవు మన్ను తిన్నావట, నీవు నోరు తెరచమని చెప్పని చెప్పింది. కృష్ణుడు చక్కగా బోధిస్తున్నాడు. ఇందులోనే సంపూర్ణమైనటువంటి నేను దేవుడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తున్నాడు.
0: ఇన్ ద రిప్లై ఇట్సెల్ఫ్ దేర్ ఇస్ కన్సీల్డ్ ఫీలింగ్ ఆఫ్ హిస్ డివినిటీ.

0: మదర్
1: ఏమ ఏ చెయ్యి టు ఈ దిమ్మట్
0: మన్ను తినంగని శిశువునా
1: టు ఈ దిమ్మట్ ఏమ ఏ చెయ్యి
0: ఆ కొంటినా
1: ఏమ
0: రినా కొంటి మట్టి చేసేటువంటి వాడిన లేక వెర్రి వెర్రి వాడిన నేను చిన్న పిల్లవాడిన
1: ఏమ ఏ చైల్డ్ లిటిల్ వన్ ఆర్ ఏమ ఏ ఫూల్
0: నేను పిల్లవాడిని కాదు
1: ఐఎమ్ నాట్ ఏ చైల్డ్
0: నేను కొంటితనములను ప్రవర్తించేటువంటి వాడిని కాదు
1: ఐ డోంట్ యాక్ట్ మెచ్యూర్
0: నేను పిచ్చివాడిని కాదు
1: ఐఎమ్ నాట్ మ్యాడ్
0: నన్ను చూచి లోకమే పిచ్చి పడిపోతుంది అది
1: ద వరల్డ్ ఈస్ మ్యాడ్ ఆఫ్ మీ
0: కనుక నేను పిచ్చివాడిని కాదు
1: ఐఎమ్ నాట్ మ్యాడ్
0: ఆ పిచ్చితనాన్ని పోగొట్టే నిమిత్తమై వచ్చినటువంటి వాడిని
1: ఐ హావ్ కమ్ హియర్ టు రిలీవ్ యు
0: మన్నుటి నేనేమను పిచ్చివాడిన
1: ఐఎమ్ నాట్ మ్యాడ్
0: అని ఈ పదము లోపలే ఆ యొక్క యశోదకు పరిపూర్ణమైనటువంటి ఒక జ్ఞానతత్వము ప్రారంభమైంది.
1: ఇన్ హిస్ రిప్లై ఇట్సెల్ఫ్ దేర్ ఇస్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ ది విజ్డమ్ ఆఫ్ కృష్ణ.
0: ఇంకా అప్పుడు ఆమె వర్ణిస్తూ వచ్చింది.
1: దెన్ షీ స్టార్టెడ్ డిస్క్రైబ్
0: పిచ్చులు పోగొట్టు పిచ్చి పట్టించును సచ్చిదానందుడు.
1: He cures madness and he will make you mad, Sachidananda.
0: Kanniru teppinchu, kanniru tappinchu.
1: He will make you shed tear, he will wipe out tear.
0: Sachidanandudu.
1: Oh, Sachidananda.
0: Rati nati gajeyu, nati rati gajeyu, rati nati gajeyu.
1: Woman is made into a stone and stone.
0: Inkappudu ayam varnistu vachindi.
1: Then she started describing.

0: woman is made into a stone and stone is made into a woman.
1: Sachidanandudu.
0: You are very Sachidananda.
1: Ilanti neevu tandri. Kanneeru tappistavu. Kanneeru teppistavu.
0: You will wipe out the tears and make me shed tears.
1: Lokam kosam yedchetundi kanneerunu tappistavu.
0: You will wipe out the tears shed for the world.
1: నీ కోసం ఏడ్చేటువంటి కన్నీరు తెప్పిస్తావు.
0: యుల్ ఆల్సో మేక్ మీ ది షెట్ హియర్ ఫర్ యు.
1: లోకవాంఛన పట్టినటువంటి ఒక పిచ్చును పోగొడతావు.
0: యు విల్ క్యూర్ ఆల్ ద మ్యాడ్నెస్ ఆఫ్ ది వరల్డ్.
1: దేవుడు దేవుడు అనేటువంటి పిచ్చిని పట్టిస్తావు.
0: యు విల్ మేక్ మీ మ్యాడ్ ఆఫ్ గాడ్.
1: ఈ రెండు నీలో ఉన్నటువంటివే కదా కృష్ణ.
0: బోత్ ఆర్ ఇన్ యు కృష్ణ.
1: అప్పటి నుంచి కూడా యశోద క్రమక్రమేణ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది.
0: సిన్స్ దెన్ యశోద స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ద డివినిటీ.
1: ఎక్కడ పోతున్నప్పటికీ కృష్ణుని అడగజాడలంతా కూడా గుర్తించడానికి ప్రయత్నిస్తూ వచ్చింది.
0: హి స్టార్టెడ్ నోటీసింగ్ ద ఫుట్.
1: అందువల్లనే గోపికలు ఎన్ని విధమైనటువంటి యొక్క ఇది చెప్పినప్పటికీ యశోద నమ్మేటువంటిది కాదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ సెడ్ బై ది ఎంటైర్ వరల్డ్ యశోద నెవర్ బిలీవ్.
1: అనేక కంప్లైంట్స్ అంతా ఇస్తూ వచ్చారు.
0: పీపుల్ కంప్లైన్.
1: ఏ కంప్లైంట్ కూడా యశోద నమ్మలేదు.
0: షీ నెవర్ హర్డ్ ఎనీ ఆఫ్ ది కంప్లైంట్.
1: నా కుమారుడు అలాంటి వాడు కాదు.
0: మై సన్ ఇస్ నాట్ ఆఫ్ దట్.
1: నా కుమారుడు దొంగ కాదు.
0: మై సన్ ఇస్ నాట్ ఎ.
1: నా కుమారుడు జారుడు కాదు.
0: మై సన్ ఇస్ నాట్
1: చోరుడు కాదు.
0: ఇస్ నాట్ ఎ థీ.
1: క్రూరుడు కాదు.
0: ఇస్ నాట్ ఎ వికెడ్ మ్యాన్.
1: అక్రూరుడు కాదు. ఏ గుణము లేనటువంటి వాడు నా కుమారుడు.
0: మై సన్ హాస్ నో అట్రిబ్యూట్స్ అట్ ఆల్.
1: గుణరహితుడు నా కుమారుడు.
0: ఇస్ అట్రిబ్యూట్ లెస్
1: అని అప్పుడు ఆ యొక్క తల్లి ఆ సత్యాన్ని గుర్తించుకుంటూ వచ్చింది.
0: మదర్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ద ట్రూత్ సిన్స్ దెన్.
1: కనుకనే భగవత్ తత్వం లోపల అనేక విధములైనటువంటి ఒక అంతరాత్మలు ఉంటుంటాయి.
0: దేర్ఫోర్ ఇన్ డివినిటీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్.
1: ఏదో కృష్ణుడు పుట్టాడు, గోపికలతో ఆడాడు, గోపాలతో ఆడాడు, ఏదో కాళింగ అడవిలో వెళ్లాడు, కాళి పైన నాట్యం ఆడాడు, ఇవన్నీ చెప్పుకోవటము ఒక ప్రొద్దుపోయేటువంటి మాటలు.
0: It's only time pass. If we say that Krishna was born and spent the time with cowherd men,
1: భగవంతుడు ఏమైనా చేయవచ్చు.
0: God can do anything.
1: భగవంతుడు ఇదే చేయాలి అదే చేయాలి అని ఎవరు నియమించేటువంటి అధికారం లేదు.
0: No one can stipulate that.
1: లేదు శాసించే అధికారం కూడా లేదు.
0: No one can command God.
1: ఏమైనా చేయొచ్చు భగవంతుడు.
0: God can do anything.
1: ఒక్క క్షణంలో ఎంతైనా మార్పు చేయొచ్చు.
0: In a moment he can bring transformation.
1: అలాంటి వాడునే కృష్ణాకారం ధరించి వచ్చాడు.
0: Such one came in the form of Krishna.
1: కృష్ణ
0: కృష్ణ
1: ఈ కృష్ణనామంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వి షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కృష్ణ.
1: కృష్ణ
0: కృష్ణ
1: అనగా హృదయ భూములు సాగు చేసేటువంటి వాడు.
0: ద వన్ హూ టిల్స్ ద ల్యాండ్ ఆఫ్ ద హార్ట్.
1: కృష్ణ కృష్ణ అనగా సాగు.
0: క్రిష్ మీన్స్ టిల్లింగ్ ద ల్యాండ్.
1: హృదయాన్ని సాగు చేసేటువంటి వాడు.
0: ద వన్ హూ టిల్స్ ద ల్యాండ్ ఆఫ్ ద హార్ట్.
1: అంతేకాదు కృష్ణ ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: కర్షణ దవన్
1: కర్షణీ కృష్ణ అన్నాడు. ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: దవన్ హూ అట్రాక్ట్స్ హిస్ కృష్ణ.
1: కేవలం దేహంతోనే ఆకర్షించేటువంటి వాడు కాదు.
0: నాట్ మియర్లీ ద
1: వాక్యముతో గానముతో మాటలతో ఆటలతో పాటలతో అన్నింటి ఎందుకు ఆకర్షించేటువంటి వాడు.
0: అట్రాక్ట్స్ నాట్ ఓన్లీ విత్ ద బాడీ విత్ హిస్ డాన్స్ అండ్ సింగింగ్ అండ్ ప్లే అండ్ హిస్ వర్క్.
1: ఒకనాడు గోపికలందరూ వచ్చి ఇతన్ని పట్టి దొంగతనం చేసినట్టుగా యశోదకు చూపించాలని చెప్పని చక్కగా ప్లాన్ వేసుకున్నారు.
0: One day all Gopikas planned to catch hold of Krishna and complain to Yashoda.
1: Chudamma, nee kumarudu maa chettu pai netti kaalanta kodunu kosukuntunnadu.
0: See, your son has climbed up the tree and plucking all the fruit.
1: Ani Yashodanu pilchukoni vacharu.
0: And they brought Yashoda there.
1: Aa Yashodanu pilchukochinappudu Yashoda raledu.
0: Yashoda didn't come.
1: Nee maatalu naaku telusu. Naa kumarudu naa intilone untunnadu.
0: Still I know reverse, my son is
1: intilone kanipistunnadu Yashodaku.
0: He is at home only.
1: Gopikala intilo kudanu kalpistunnadu.
0: He is also seen at the residence of Gopikas.
1: Appudu Gopikala cheppadu.
0: Then he said, Gopika,
1: nuvu endukosam chettu ekkavu? Dongatanam kada idi?
0: Then he said, why did you climb up the tree? He is
1: not kopamto chettunu churi muttalincharu.
0: Out of anger he wanted to catch hold of him with the hand.
1: Appudu kopamto undinatundi Gopikalaku oka navvunu kalpincheetundi maatalu maatadadu.
0: The Gopikas out of anger said a word of fun.
1: నిమిషం లోపల కోపాన్ని ఆనందంగాను ఆనందాన్ని హాస్యంగాను కూడా మార్చేటువంటి వాడు.
0: In a moment the anger is made into fun and frolic.
1: నేను ఎందుకు చెట్టును ఎక్కాను అనుకుంటున్నారా మీరు? మా దూడలు గడ్డి కోసుకోవడానికి ఎక్కాను.
0: You know I climbed up the tree to have the grass to feed my cow.
1: నవ్వినారు గోపికలు. చెట్టు పైన గడ్డి ఉంటుందా?
0: All Gopikas laughed, do you find the grass
1: on the ground? ఈ యొక్క కృష్ణుని పైన ఉన్నటువంటి కోపం చల్లారిపోయింది.
0: అవుట్ ఆఫ్ స్మైల్ దేర్ యాంగర్ ఇస్ పాసిఫైడ్.
1: ఈ విధంగా ఇతరుల యొక్క క్రోధమును ద్వేషమును అసూయను చక్కగా మాటలతోనే

0: ఉపద్రవించేటువంటి వాడు.
1: Therefore Krishna with all his words used to pacify the anger and the hatred among others.
0: కనుక భగవంతుని యందు ఏ యొక్క చర్య చేసినప్పటికీ అది ఒక అంతరాత్మతో కూడినటువంటివి.
1: All actions of God has got significance.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్బోధలు కావిస్తుకుంటూ దేశం యొక్క దివ్యత్వాన్ని ఈ యొక్క క్రూరత్వాన్ని సంహారం గావిస్తూ వచ్చాడు.
1: విత్ దిస్ ఇన్ ద టీచింగ్ కృష్ణ కంప్లీట్లీ డిస్ట్రాయ్డ్.
0: ఆనాటి రాజులందరూ కూడా నిరంకుశంగా ప్రవర్తిస్తూ వచ్చారు.
1: అట్ ద టైమ్ దే వర్ వర్కింగ్ బిహేవింగ్ లైక్ ఎ డిక్టేటర్స్.
0: ప్రజలను అమాయకులైనటువంటి ప్రజలను అనేక విధములుగా కూడా శిక్షిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ పనిషింగ్ ఇన్నోసెంట్ పీపుల్.
0: ఆ యొక్క భూదేవికి ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకునే నిమిత్తమే తానే స్వయంగా వచ్చి ఆ లోకము లోపల అశాంతిని దూరం చేసి శాంతిని పోషిస్తూ వచ్చాడు.
1: As per the promise given to Mother Earth, he appeared in the form of Krishna and pacified her and established
0: peace. Aa matale neti kudanu

0: The word said then.
1: ఎక్కడ ధర్మము ఎప్పుడు నశిస్తుందో అధర్మము అభివృద్ధి అవుతుందో అప్పుడంతా కూడా అధర్మాన్ని తొక్కివేసి ధర్మాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమై అవతారములు వస్తుంటాయి.
0: God incarnates when dharma vanishes, when the whole area is completely occupied.
1: అధర్మం అంతా కూడా శిక్షించాడు.
0: Therefore he punished the dharma.
1: ప్రాణాలు తీశాడు.
0: He killed them.
1: అయితే ఇది సరికాదు.
0: However it's not correct.
1: భగవంతుడు ప్రాణాలు తీయలేదు.
0: God has not killed.
1: వాటి క్రూరత్వమే వారి ప్రాణములు వారు తీసుకుంది.
0: Their wickedness only killed them.
1: కనుక ఈనాడు కూడా ధర్మపరులను రక్షించి దుష్టులను సంహరించాలని చెప్పి పూనుకుంటే ధర్మపరుడైనటువంటి వాడు ఒక్కడైనా చిక్కడిక్క అందరూ శిక్షకు పాత్రులైపోతారు.
0: Today if God decides to protect pious people and kill the wicked people, there will be none here.
1: సంహరించడం కాదు ఇక్కడ.
0: It's not that.
1: అధర్మాన్ని ధర్మంగా మార్చాలి.
0: Unrighteousness has got to be converted into righteousness.
1: ఏ విధంగా మార్చాలి?
0: How is it to be converted?
1: ప్రేమ తత్వంతో మార్చాలి.
0: It's only with love.
1: ఆనాడు కూడా కృష్ణుడు అదే విధంగానే ప్రేమ చేతనే సర్వల హృదయాన్ని మార్చినాడు.
0: In those days Krishna also converted with his
1: అయితే కంసుని చంపింది ఎవరు?
0: Then who killed Kamsa?
1: ఇది కృష్ణుడు కాదా?
0: Is not the Krishna.
1: కాదు కాదు.
0: No.
1: ఇది ఏదో రాసినటువంటి చరిత్రలో ఉండేటువంటిది కానీ కృష్ణుడు చంపలేదు కంసుని.
0: Is not the Krishna who killed Kamsa.
1: ఆ యొక్క కంసుని యొక్క స్వభావమే అనగా ఇమాజినేషన్ భ్రమనే ఆ యొక్క కంసుని చంపింది.
0: It's all the imagination, the thought of Kamsa.
1: ఎప్పుడు కృష్ణుడు వస్తాడో ఎప్పుడు కృష్ణుడు వస్తాడో సర్వత్రా ఎక్కడ చూసినా కృష్ణుడు గారే కనిపించాడు.
0: When Krishna would come, he started noticing Krishna everywhere.
1: అది తన యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఇట్ ఇస్ ఆల్ హిజ్ ఓన్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: కనుక అతని యొక్క రిఫ్లెక్షన్ అతన్ని హతమార్చింది.
0: హిజ్ రిఫ్లెక్షన్ కిల్డ్ హిమ్.
1: అతని యొక్క రియాక్షన్ అతన్ని సంహరించింది.
0: హిజ్ రియాక్షన్ కిల్డ్ హిమ్.
1: అతని రీసౌండ్ అతన్ని ప్రతిధ్వని గావించింది.
0: హిజ్ ఓన్లీ సౌండ్ దట్ ఇస్ హర్డ్.
1: కాబట్టి ఎవరిని కృష్ణుడు చేతులారా చంపలేదు.
0: కృష్ణ హాస్ నాట్ కిల్డ్ ఎనీవన్ ఆన్ హిజ్ ఓన్.
1: అన్ని యత్ భావం తద్ భవతి. వారి భావంలో వారిని రక్షిస్తూ వారి భావంలో వారిని శిక్షిస్తూ వచ్చాయి.
0: వన్ ఇస్ ప్రొటెక్టెడ్ బై హిజ్ ఓన్ ఫీలింగ్, వన్ ఇస్ కిల్డ్ బై హిజ్ ఓన్ ఫీలింగ్.
1: కనుకనే మానవుని యందు మంచి భావం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ హస్ మ్యాన్ డెవలప్ గుడ్
1: ఫీలింగ్. చంపాలని వచ్చినటువంటి వాడు వాడే చేస్తాడు కానీ ఇంకోని చంపలేడు.
0: వన్ ఇస్ ప్రిపేర్ టు కిల్, హీ విల్ డై, హీ కాంట్ కిల్ ఎనీవన్.
1: కనుక ఆ దుర్భావమును హృదయం నుంచి దూరం చేయాలి.
0: దేర్ఫోర్ గివ్ అప్ బ్యాడ్ థాట్స్.
1: భగవంతునికి ఎవ్వరూ ద్వేషులు లేరు.
0: గాడ్ హేట్స్ నన్.
1: భగవంతునికి ఎవ్వరి కూడాను అసూయ కలిగినటువంటి వారు లేరు.
0: గాడ్ డజంట్ ఫీల్ జెలస్ ఆఫ్ ఎనీబడీ.
1: భగవంతునికి ఎవరిపైన ఆగ్రహం లేదు.
0: గాడ్ ఈస్ నాట్ యాంగ్రీ విత్
1: ఎనీవన్. భగవంతునికి ఎవరిపైన అనుగ్రహము లేదు.
0: God has no special
1: ఆగ్రహం అనుగ్రహములు మీ యొక్క భావము యొక్క స్వరూపము లేదు.
0: The grace and anger are your own.
1: అందువలనే భావాతీతం త్రిగుణరహితం.
0: So it's beyond all thoughts without the three attributes.
1: భావము లేదు గుణములు లేదు.
0: He has no thoughts and he has no attributes.
1: ఏకం సత్యం విమలం అచలం.
0: He's only one that is pure and unsullied, immovable.
1: సర్వది సాక్షి భూతం. అన్నిటికీ సాక్షి స్వరూపుడతాడు.
0: God is an eternal witness.
1: Kanuka ee naati bhaktulu kashtal lopala bhagavantudu naaku enni enduku ee kashtalu pettutunnadu bhagavantudu enduku nannu itlu shikshistunnadu ani anukuntamu. Bhagavantudu kaadu shikshinchedi, bhagavantudu kaadu kashtalu ichchedi. Mee bhramale meeku kashtaluga maarutunnayi.
0: Today devotees feel, why God puts me to suffering, why does he give me all these
1: ee kashtalu puraskarinchukoni మాలో ఉన్నటువంటి చెడ్డభావంలో దీనికి పనిష్మెంట్ గా ఉంటున్నాయి అని ఎవరు గుర్తిస్తారో వారే నిజమైన భక్తులు.
0: He is only a true devotee who will understand that the difficulties are just the reactions of his own wrong thoughts.
1: అది గుర్తించినటువంటి ఆమెనే కుంతి దేవి.
0: కుంతి దేవి recognized this fact.
1: ఆ కుంతి ఎవరు?
0: Who is Kunti?
1: వసుదేవుని సిస్టర్.
0: She is the sister of Vasudeva.
1: అందువల్లనే కృష్ణుడికి మేనత్త అన్నారు.
0: And therefore she is the aunt of Krishna.
1: ఆమె కట్ట కట్టపటి సమయం లోపల కృష్ణుడు ద్వారకు పోతున్నాడు.
0: Towards the end Krishna was returning, going to Dwaraka.
1: Andartona cheppi vaadiki oka veedkol isthunnaru ani cheppadu.
0: He took leave from them and he started returning.
1: Dharmaja nenu selavu teesukuntunnanu.
0: He said, Dharmaja,
1: Dwarakanu vadali chaala kaalam ayipoyindi, nenu velli raavali annadu.
0: It's long time that I left Dwaraka, it's time for me to go.
1: Adiki evvaru kudunu jawabu cheppetuvanti vaaru kaadu.
0: In those days no one replied.
1: Rathamanta siddhamaipoyindi.
0: The chariot is
1: ఎలాంటి పరిస్థితిలో కూడాను భగవంతుని మనసు ఒక్క నిమిషంలో మారచ్చు, ఒక్క నిమిషంలో త్యాగం కావచ్చు, ఒక్క నిమిషంలో ప్లానంతా కూడాను విరగదొక్కవచ్చు.
0: At any time God can do anything, he can change the plan in any way.
1: తన సంకల్పమే తనకు మూలాధారము.
0: His will is the basis for everything.
1: అందరితో నా సెలవు తీసుకుని కుంతి దగ్గరికి వెళ్ళాడు.
0: He took leave from everybody and went to Kunti.
1: ఆ కుంతి దగ్గరికి వెళ్ళేటప్పటికి, నాయన మాకు కలిగినటువంటి కష్టాలు ఇది మా భ్రమలే.
0: When he went to Kunti, Kunti said,
1: నా కుమారుడు అనుభవించినటువంటి బాధలన్నీ కూడా నా కుమారుడు యొక్క భ్రమలే.
0: All the sufferings experienced by my sons are only
1: నిజంగా ధర్మానికి జూదం పైన ఆశనే లేకుండా గెలిపోయి ఉంటే ఈ అరబుల పాలక అయ్యేటువంటి పనే ఉండదు.
0: Had he not played this game of dice, they would not have
1: been. ఈ అడవుల పాలు చేసి ఆకులను మేసి కన్న కష్టాలు అనుభవించడానికి నా కుమారుడు యొక్క భావమే దీనికి మూల కారణము.
0: They were sent to the forest. They had to eat all the kinds of leaves and tubers.
1: నీవు కాదు, నీవు సంరక్షకుడవే.
0: You are only the protector.
1: కనుక ఆ నా కుమారుడు బాధపడుతున్నటువంటి సమయం లోపల నేను నిరంతరం కూడా నిన్ను స్మరిస్తూ వచ్చేటువంటి వేళను.
0: So when my sons are feeling so sad, I thought of you.
1: లోకములో కష్టములు వచ్చినప్పుడే భగవంతుని స్మరిస్తారు, కానీ సుఖములో స్మరించరు.
0: In this world, in times of difficulties, people think of God.
1: సుఖములందు కోరరు మానవులు.
0: They don't think of God.
1: కష్ట సమయములందు కావలియు నేను.
0: They want God in times of difficulties.
1: చూసారా, ఆ కష్టాల సమయంలోనే భగవంతుని స్మరిస్తారు.
0: They think of God in times of
1: trouble. కనుక కృష్ణ, నేను ఈ దేహంతో ఉండినంత వరకు నా కష్టాలే అనుగ్రహించమని చెప్పిన కోరింది.
0: So said Krishna, so long I am alive, grant me all.
1: అయితే ఇంతకాలం మా చుట్టూ ఉండి ఇప్పుడు నిన్ను ఎడబాసి ఉండడానికి చాలా బాధగా ఉంటుండదని.
0: Having been in your company so long,
1: కానీ నీ సంకల్పాన్ని మార్చేటువంటి శక్తి నాలో లేదు.
0: I don't have any capacity to change your will.
1: కృష్ణ, ఈ మేనత్ను మాత్రం మరవద్దు అని చెప్పింది.
0: కృష్ణ నెవర్ ఫర్గెట్ యువర్ ఆంట్.
1: సరే అందరితో చెప్పాడు, ఉత్తర దగ్గరికి వెళ్ళాడు.
0: సో సేయింగ్ హి వెంట్ ఉత్తర.
1: ఉత్తర పరిగెత్తుకుని వచ్చి కృష్ణుడు ద్వారకు వెళుతున్నాడని తెలిసి పరిగెత్తుకుని వచ్చి కాళ్లపైన పడింది.
0: ఆన్ కమింగ్ టు నో దట్ కృష్ణ వాస్ గోయింగ్ టు ద్వారక, ఉత్తర కేమ్ రన్నింగ్ అండ్
1: అభిమన్యుడు మరణించినప్పటి నుంచి కూడాను నా కడుపు బాధ నేను భరించుకుంటూ ఎన్ని విధములైన ఓర్చుకున్నప్పటికి నేను ఓర్చుకోలేకపోతున్నాను.
0: Krishna, since the time of the death of Himanyu, I could not bear.
1: నా గర్భములో మంటలు మండుతున్నాయి.
0: The whole body is burning.
1: దీని కారణం ఏమిటో నాకు తెలియదు.
0: I don't know the reason.
1: నీవు ఇప్పుడు ద్వారకు పోవడానికి వీలు కాదు.
0: It's not possible.
1: నా ప్రసవం అయ్యేంత వరకు నీవు ఉండే తీరాలి.
0: You must stay here.
1: అన్ని విధాలా నా యొక్క తాతలను ముత్తాతలను మా తండ్రులను కూడా కాపాడుతూ వచ్చావు.
0: You have been protecting the fathers and forefathers.
1: ఈ పాండవులందరినీ నీవే కాపాడినటువంటి వాడు.
0: You only protected Pandavas.
1: ఈ పాండవుల యొక్క వంశములకు ఇదొక్కటే మూల కారణము.
0: Is only remaining for the entire clan of Pandava.
1: ఈ గర్భం ఏమైనాయిపోతే పాండవుల యొక్క వంశమే నిర్మూలమైపోతుంది.
0: If everything is to happen now, the whole clan would be put to an end.
1: కానీ నీవు పోవడానికి వీలు కాదని కాళ్ళు గట్టిగా కట్టుకుంది.
0: Therefore she clasped his feet tightly. Don't go.
1: చూసారా, ఆ భక్తి యొక్క ప్రపత్తి తక్షణమే ఆ యొక్క ద్వారకు పోయేటువంటి ప్రయాణం నిలిచిపోయింది.
0: That is as a result, consequence of our sincere and devotion.
1: Uttarku promise chesadu.
0: He made a promise to
1: Uttara. Uttara, nee prasam ayyanta varaku nenu dwaraka ponu annadu.
0: He said, Uttara, until you deliver, I don't go to Dwaraka.
1: Appudu Dharmajudu, Arjunudu, Bhimudu, Nakula Sahadevudu, Draupadi, Subhadra andaru vachi aa yokka Uttara yokka bhakti prapattulanu chaala koniyaadutu vacharu.
0: Then all Pandava, Dharma, Arjuna, Bhima, Nakula, Sahadeva, everybody started appreciating.
1: Vayasu chinnadainappatikini,
0: though you are so young,
1: uttara uttama bhakti kaliginatundi.
0: You have the noblest devotion.
1: Enduvalanaga aana garbhamlo undinappudu,
0: because so long
1: asattava yesinatundi yokka brahmastrani dani nirmulam gaaviche nimittam Krishnudu aana garbhamlo praveshinchadu.
0: In order to see that the effect of this brahmastra would be nullified,
1: ana alasi nitriche samay lopala tana garbhamlo krishnudu anta ee pani chestunnattuga darshinchindi.
0: She could visualize Krishna there in her womb protecting.
1: Appati nunchi kudanu krishna krishna krishna krishna ee krishna padam tappa maroka padam aame notu nunchi raledu.
0: Since then she has been chanting the name of Krishna, nothing else.
1: ధర్మరాజు చూచినా కృష్ణ అని చూచేది.
0: ఈవెన్ షీ వాచెస్ ధర్మజా, షీ సేస్ కృష్ణ.
1: కుంతిని చూచినా కృష్ణ అనేది.
0: ఈవెన్ కుంతి,
1: ఇది చరిత్రలో ఎక్కడ కనిపించదు.
0: దీస్ థింగ్స్ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
1: ఆమె భావం అంతా కృష్ణ భావమే.
0: హీఈస్ ఫుల్ ఆఫ్ కృష్ణాస్ ఫీలింగ్.
1: అందువలననే ఆ ప్రసవం అయిన తర్వాత,
0: సో ఆఫ్టర్ డెలివరీ,
1: అనేక విధములుగా పరీక్షించి ప్రాణం ఒసగినటువంటి వాడు కనుకనే అతనికి పరిచ్ఛత్తుడు అని తానే పేరు పెట్టాడు.
0: He himself named the child because he's put a lot of tests.
1: భగవంతుని యొక్క లీలలు ఇట్టివి అట్టివి అని చెప్పుటకు ఎవరికి సాధ్యం కాదు.
0: The will of God cannot be decided, cannot be said by anybody.
1: ఎక్కడ భగవంతుడు ఉన్నాడు ఎక్కడ లేడు అని అన్వేషణ చేయటం చాలా ఒక విధమైనటువంటి హాస్యాస్పదమే.
0: It's a matter of fun to think and search for God.
1: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉన్నటువంటి వాడిని అన్వేషించాలి, కానీ ఎక్కడ చూసినా ఉండేటువంటి భగవంతుని అన్వేషించడం ఎక్కడ?
0: If he is present at one particular place, you can go and search. when he is present everywhere.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు అని. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినప్పటికీ ఉన్నది ఒక్కడే.
0: You may see here and there, everywhere, only one exists.
1: కనుక అట్టి ఏకత్వాన్ని గుర్తించినటువంటిదే ఉత్తర.
0: It's only Uttara who could understand this oneness.
1: అట్టి ఉత్తమమైనటువంటి గుణవంతురాలు కనుకనే ఆమె నిమిత్తమే తన ప్రయాణం కూడా మానుకున్నాడు.
0: Because Uttara had got Uttama noble feeling.
1: కనుక భగవంతుని హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి యొక్క భక్తి ప్రపత్తులు మానవుల్లో ఆవిర్భవించాలి.
0: Therefore, the humanity should develop that sincere devotion.
1: కేవలం మాటలతో చెప్పినట్లు అతని హృదయం కరగదు.
0: By merely verbosity, the heart would not melt.
1: దాన్ని కరిగించేటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: We should have the strength to melt the heart of
1: the Lord. మెత్తగానే ఉంటుంటాలి.
0: Butter is so soft.
1: కాని నెయ్యి కావాలంటే దానికి అగ్గి పెట్టాలి, దాన్ని కరిగించాలి.
0: In order to make the butter ghee, you should put it on fire.
1: చూసావా, మెత్తని వెన్నకైనా కూడా వేడిని చూపించినప్పుడే కరుగుతుంది, కానీ లేకపోతే మెత్తని దగ్గినప్పటికీ కరగదు.
0: The butter is so soft. Unless you put it on fire, it would not
1: melt. మన హృదయమే బటర్.
0: Therefore, heart is butter.
1: దానికి భగవత్ ప్రేమ అనేటువంటి వేడిని చూపించినప్పుడే ఆ హృదయం కరుగుతుంది.
0: So when you show the heat of the love towards God, it melts.
1: అందువల్లే గోపికలు యొక్క హృదయాలంతా కూడా తాను చేరుకున్నాడు.
0: For that reason, he could capture.
1: అప్పటి నుంచి కూడా గోపికలు చాలా పిచ్చివారి వల్ల ఎక్కడ చూసినా వెతకడానికి ప్రయత్నించారు.
0: సిన్స్ దెన్ ఆల్ ది కౌహర్డ్ మేడ్స్ వర్ మ్యాడ్ అఫ్ హిమ్.
1: అది గుట్టే, ఇది మట్టే అనేటువంటి భేదములే లేవు వారికి.
0: దే డిడ్ంట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిషన్. దట్ ఇస్
1: గోకులాడు. గోకులంలో ఆడుకుంటూ,
0: వైల్ ప్లేయింగ్ ఇన్ గోకుల,
1: బృందావనంలో ఆడుకుంటూ,
0: ప్లేయింగ్ ఇన్ బృందావన్,
1: ఉన్నట్టు ఉండి కృష్ణుడు కనిపించలేదు.
0: ఆల్ ఆఫ్ ఎ సడన్ కృష్ణ డిసపియర్డ్.
1: ఇది ఏ సమయము ఏమని కూడా గోపికలు యోచించలేదు.
0: కృష్ణ డిడ్ంట్ మైండ్ ద టైమ్. ఈవెన్
1: చెట్టు చెట్టు దగ్గరికి పోతున్నారు.
0: దే ఆర్ అప్రోచింగ్ ఎవ్రీ ట్రీ.
1: ఒక్కొక్క మొక్క మొక్క దగ్గరికి పోతున్నారు.
0: దే ఆర్ గోయింగ్ ఎవ్రీ ప్లాంట్.
1: ఒక్కొక్క పుష్పాన్ని పట్టుకుంటున్నారు.
0: దే ఆర్ హోల్డింగ్ ఎ ఫ్లవర్.
1: ఇవో పిచ్చి వారి వలె వెతుకుతున్నారు.
0: దే ఆర్ సర్చింగ్ ఇన్ ఎ మ్యాడ్ వే.
1: వాళ్ళని ఏమడుగుతున్నారు ఆ మొక్కలంతా పోయి.
0: వాట్ ఈస్ దే ఆర్ ఆస్కింగ్?
1: నల్లని వాడు,
0: ద డార్క్ కాంప్లెక్షన్ వన్,
1: పద్మనయనంబుల వాడు,
0: ద వన్ విత్ ది ఐస్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంపై చల్లెడు వాడు,
0: ద వన్ హూ విల్ స్పిల్ ది ఫ్లూయిడ్ ఆఫ్ గ్రేస్,
1: కృపారసంపై చల్లెడు వాడు,
0: ద వన్ హూ విల్ ఫిల్ యూ విత్ గ్రేస్,
1: ప్రేమ సంకిచితము చేర్చువాడు,
0: ఇస్ ద వన్ హూ విల్ మేక్ యూ ఫుల్ ఆఫ్ లవ్,
1: ప్రేమ వెదజల్లెడు వాడు,
0: ద వన్ హూ విల్ స్ప్రెడ్ లవ్.
1: ఓ మల్లియలారా,
0: ఓ ట్వైనర్స్,
1: ఓ ఫ్లవర్స్,
0: జాస్మిన్ ఫ్లవర్స్,
1: ఓ మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే.
0: ఈస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యువర్ బుషెస్? ప్లీజ్ లెట్ మీ నో.
1: పుష్పాలు చెప్పుతాయా, వాటికి నోరుందా?
0: విల్ ఫ్లవర్స్ రిప్లై? డు దే
1: పొదలకు నోరుందా?
0: పిచ్చివారి
1: వల్ల వచ్చి, ఓ పొదల్లారా మీ చాటున ఏమైనా ఉన్నాడా మా కృష్ణుడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాడా కృష్ణుడు, ఇలాంటి వాడు అలాంటి వాడు అని గుర్తులంతా చెప్తూ వెతుకుతూ ఉన్నారు గోపికలు.
0: లైక్ మ్యాడ్ పీపుల్ ద గోపికా స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ కృష్ణ, అడ్రెసింగ్ ది ట్వైన్స్.
1: ఎలాంటి వాడు మీకు తెలుసునా? నల్లని వాడు.
0: యు నో వాట్ టైప్ ఆఫ్ మ్యాన్ హీస్?
1: పద్మనయనంబుల వాడు,
0: ఐస్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంబు పై చల్లెడు వాడు,
0: అండ్ హి విల్ జస్ట్ షౌట్ ఏ వదై
1: దప్పి దప్పించము వాడు,
0: అండ్ హి హస్ గాట్ ది ఫెదర్, ది పీకాక్ ఫెదర్స్.
1: మా ఉల్లము దోచుకొచ్చే,
0: ది వన్ హూ హస్ టేకెన్ అవే అవర్ హార్ట్,
1: మా సర్వము దోచుకొచ్చే,
0: హి హస్ టేకెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్.
1: ఓ మల్లియలారా,
0: ఓ ఫ్లవర్,
1: మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే.
0: Why don't you tell me?
1: ఎందుకోసం మిమ్మల్ని అడుగుతున్నావా? మా సర్వస్వాన్ని దొంగిలించుకొని వచ్చాడు.
0: యు నో వై వీఆర్ ఆస్కింగ్? బికాస్ దిస్
1: మాకు గతియే లేదు.
0: వీ డోంట్ హావ్ ఎనీథింగ్.
1: తినడానికి తిండి లేదు, ఉండడానికి కొంప లేదు.
0: వీ డోంట్ హావ్ ఫుడ్ నోర్
1: షెల్టర్. మా సర్వము కృష్ణుడే.
0: ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణ.
1: అలాంటి కృష్ణుడు లేకపోతే మా బ్రతికెందుకు?
0: హౌ కెన్ వీ లివ్ వితౌట్ కృష్ణ?
1: ఓ మల్లియలారా, మీ పొదల చాటున ఉన్నాడా చెప్పండి.
0: ఓ ఫ్లవర్స్, ఇస్ కృష్ణ దేర్ బిహైండ్ ద బుషెస్? టెల్ మీ.
1: ఇలా భక్తి, ఇంత అమాయకమైనటువంటి భక్తి.
0: They have the devotion of innocence.
1: చదువులు అంటారు వాడికి, వట్టి మూర్ఖత్వము ఒక హిస్టీరియా అంటుంటారు.
0: టుడే పీపుల్ సే దట్ ఇస్ సైన్ ఆఫ్ హిస్టీరియా.
1: లోకం అందరికీ ఇలాంటి హిస్టీరియా పడితే ఎంత ప్రశాంతంగా ఉండేది దేహము.
0: ఇఫ్ ది హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ హిస్టీరియా, ద వరల్డ్ విల్ బి అట్ రెస్ట్ పీస్ఫుల్.
1: దేవుడు కావాలనేటువంటి హిస్టీరియానా?
0: డిజైర్ ఫర్ గాడ్ హ్యాడ్
1: ఇంకా కొంతమంది అంటారు వీరికంటే ఒక పిచ్చి పట్టింది రా సాయిబాబా, పిచ్చి పట్టిపోయింది అంటారు.
0: పీపుల్ సే దర్ ఫుల్ ఆఫ్ మ్యాడ్నెస్ ఆఫ్ సాయిబాబా.
1: నిజంగా ఈ పిచ్చి ఎంత ఉత్తమమైనటువంటి పిచ్చి.
0: వాట్ గ్రేట్ థింగ్ ఈస్ దట్ మ్యాడ్నెస్.
1: పిచ్చి ఆసుపత్రిలో అనేక రకమైనటువంటి ఇంత పిచ్చి వారంతా ఉంటారు.
0: There are many mad people in the mental hospital.
1: ఒకడు అరుస్తూ ఉంటాడు.
0: One shouts.
1: డోర్లంతా కొడుతూ ఉంటాడు.
0: One hits the door.
1: ఇంకో ఏదో పాట పాడుకుంటుంటాడు.
0: One sings.
1: ఇంకో ఏదో గిల్లుకుంటుంటాడు.
0: One goes on.
1: ఇన్ని రకములైనటువంటి పిచ్చి వాళ్ళు ఉంటుంటారు.
0: Many mad people.
1: కానీ ఈ పిచ్చి వాళ్ళందరూ కూడా డాక్టర్స్ కూడా చాలా ట్రబుల్స్ ఇస్తుంటారు.
0: The mad people will give trouble to doctors.
1: కానీ ఒక దగ్గర కూర్చొని దేవుడా దేవుడా అనేటువంటి డాక్టర్ కూడా సమీపటం లేదు కదా, ఎంత మంచి పిచ్చి ఈ పిచ్చి.
0: But the mad one who sits there all alone thinks of God.
1: ఇలాంటి ఉత్తమ పిచ్చి పట్టి చేస్తే ఎంత అదృష్టవంతులో వీరు.
0: You are really lucky if you have that mad.
1: దేవుడు దేవుడు దేవుడు అనేటువంటి పిచ్చి అందరికీ పట్టాలి.
0: Everybody should have this madness of
1: God. పిచ్చి పట్టినప్పుడే ఈ లోకము లోకము ధనము ధాన్యము గృహము ఇలాంటి పిచ్చి అంతా దూరం పోతుంది.
0: When once you have got all madness for God, you will not have the madness.
1: ధనమెచ్చిన మదమెచ్చును.
0: You got money, they'll be able.
1: మనమెచ్చిన దుర్గుణము మానక
0: హెచ్చు. You got arrogance, you'll be
1: able. తనముడిగిన మదముడుగును.
0: When once money is gone,
1: మనముడిగిన దుర్గుణము మానుని
0: వేమాన. And therefore it's only money that makes you
1: happy. ఈనాడు ధనము ధనము ధనము ధనం పిచ్చి పట్టిపోతుంటుండాలి.
0: People are mad after money.
1: దైవం పిచ్చి తగ్గిపోతుండాలి.
0: They got mad after
1: money. ఈనాడు దైవం పిచ్చి పట్టి ఎంత ఉత్తమమైన మార్గాన్ని ప్రవర్తించేటువంటి వారు.
0: It's only noble path if we are mad.
1: ధన పిచ్చి పట్టడం చేతనే అహంకారము అసూయ అనేక విధమైనటువంటి ద్వేషము క్రోధము ఈర్ష్య దంభము ఇలాంటి దుర్గుణాలంతా కూడా దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ వరల్డ్లీ మ్యాడ్నెస్ దేర్ ఇస్ అవరీస్ పాంప్ అండ్ షో అండ్ యాంగర్ అండ్ గ్రీడ్.
1: ధనం కావాల్సింది.
0: మనీ ఇస్ నీడెడ్.
1: ఏ ధనం కావాలి?
0: వాట్ మనీ?
1: అనుగ్రహ ధనం కావాలి.
0: దట్స్ ద వెల్త్ ఆఫ్ గ్రేస్.
1: ప్రేమ ధనం కావాలి.
0: ఇస్ ద వెల్త్ ఆఫ్ లవ్.
1: దివ్యమైనటువంటి యొక్క దైవ ధనం కావాలి.
0: ఇస్ ఓన్లీ డివైన్
1: వెల్త్. ఆ ధనమే శాశ్వతమైనటువంటిది.
0: దట్ వెల్త్ ఇస్ పర్మనెంట్.
1: ఇవన్నీ కూడాను కదిలిపోయే మేఘముల వంటివి.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక ఆనాడు గోపికలు ఈ విధమైనటువంటి యొక్క దీనిని కృష్ణుని ఆరాధిస్తూ వచ్చారు.
0: గోపికాస్ కౌహర్డ్ మేడ్స్ వర్షిప్
1: అందుకోసమనే ఈ సత్యాన్ని గుర్తించి కృష్ణుని దగ్గర నుంచి ఒక జవాబును కోరుతుంది యశోద.
0: హావింగ్ అండర్స్టూడ్ యశోద ఎక్స్పెక్టెడ్ రిప్లై ఫ్రమ్ కృష్ణ.
1: కృష్ణ
0: కృష్ణ
1: నే పెట్టినది తినవు.
0: యూ డోంట్ ఈట్ వాట్ ఐ ఆఫర్.
1: గొల్లల పుట్టలకు పోయి
0: you go to the cowherd
1: maids house. Venna pattelugalo puttuna tinedavu.
0: You collect fistful of butter and yeast.
1: Neeto puttenu rattella krishna.
0: Everything has come to the matter of streets.
1: Yevuti nee pichi?
0: What is this matter?
1: Man intilo venna leda?
0: Don't we have butter?
1: Nenu petti enduku nee tinakoddu?
0: Why don't you eat?
1: Parlo inti venna neeku enduku anta ruchi?
0: Why is it that you find
1: ఆ అన్నం దొంగిలించడం చేతనే నీతో ఊరంతా కూడా ఒకే అల్లరిగా ఉంటుండాలి.
0: There's a lot of whole thing is noisy now.
1: నోరంత వెన్న వాసన.
0: ఆల్ ఆఫ్ యువర్ మౌత్ స్మెల్స్.
1: నోరంతయు ఆగడంబు ఊరంతయు ఆగడంబు.
0: ది ఎంటైర్ విలేజ్ ఇస్
1: ఒకటే రద్దు.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ కంప్లైంట్.
1: నోరంత లేవు బాల.
0: యు ఆర్ సో స్మాల్ టైనీ టెండర్.
1: ఎంత చిన్న పిల్లవాడవు నీవు.
0: యు ఆర్ వెరీ యంగ్.
1: ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నావు ఈ గోకులం లోపల?
0: వి ఆర్ సో మిస్యూస్ ఇన్ దిస్ గోకుల.
1: కనుక ఇది నువ్వు చేయదానటువంటి పని.
0: No, you shouldn't do that.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
0: Then Krishna replied.
1: అమ్మ నేను వెన్నను కాదు తీసుకునేటువంటిది, వాళ్ళ హృదయాన్ని తీసుకుంటున్నాను.
0: Mother, I am not stealing.
1: హృదయం పవిత్రమైనటువంటిది.
0: Heart is pure.
1: వాళ్ళ హృదయం ఎత్తుంటాదో తెలుసిన అమ్మ నీకు.
0: Mother, you know how their heart is.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: The hearts of the gopikas is pure and unsullied.
1: నిర్గుణం
0: no attribute.
1: నిరంజనం సనాతనం
0: ఎటర్నల్
1: నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. మన ఇంట్లో అట్లాంటిది లేదే ఆ వెన్న.
0: సచ్ హార్ట్ విచ్ ఇస్ అన్సలీడ్ ఇస్ నాట్ అవైలబుల్ ఎట్ హోమ్.
1: ఎందుకోసం వాళ్ళింటి వెన్న నీకు అంత రుచిగా ఉంటుంది?
0: హౌ ఇస్ దట్ యు ఫైండ్ ద బటర్ ఆఫ్ ద నేబర్ హుడ్ టేస్ట్?
1: తెల్లవారు జామన్నే
0: ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్
1: కుండల్లో పెరుగు ఉంటే
0: వెన్ దట్ కర్డ్
1: పెరుగులో కమం వేసి
0: దే విల్ చర్న్ ఇట్.
1: ఆ తాడును చుట్టి వీళ్ళంతా కృష్ణనామంతో పల వాళ్ళు చిలుకుతూ ఉంటే ఆ కృష్ణనామానికి తగినట్టుగా ఈ గాజులు తాళం వేస్తూ వచ్చాయి.
0: When they start churning the curd there, according to the churning process, the bangles also will act as a drum.
1: తాళము.
0: It will be like
1: ఆ యొక్క చిలికేటువంటి యొక్క కవము శృతి.
0: And the central stick in the churning process is like a శృతి.
1: ఆ యొక్క శృతి తాళముతో పల ఆ యొక్క దీనిని చిలుకుతూ ఉన్నారు. చిలికిన తర్వాత తేలినటువంటిది వెన్న.
0: దట్ విచ్ సెటిల్స్ ఆన్ ద టాప్ ఇస్
1: బటర్. అమ్మ గోపులం యొక్క గోపికల యొక్క హృదయాలు కేవలం కడవల వంటివి.
0: ద హార్ట్స్ ఆఫ్ గోపికాస్ ఆర్ లైక్
1: బుద్ధి అనే కవం వేసి
0: పుట్టింగ్ దట్
1: ప్రేమ అనేటువంటి తాడును కట్టి స్మరణ అనేటువంటి చిలుకులు చిలికినప్పుడు పుట్టినటువంటి యొక్క మకరందమే అదే సర్వవేద సారము వెన్న అని సర్వశాస్త్రముల యొక్క మదించి చిలికినటువంటి యొక్క మకరందమే ఈ వెన్న అన్నాడు.
0: ఆల్ సీక్రెట్ టెక్స్ట్స్ ఆర్ చర్న్డ్ అండ్ ఇట్ ద బటర్ అవుట్ ఆఫ్ ఇట్.
1: మన ఇంట్లో అట్లా జరుగుతూ ఉండగా
0: is that happening at all?
1: నువ్వు కృష్ణుని నామం స్మరిస్తున్నావా?
0: Do you think of Krishna's name?
1: తెల్లవారుజామున ఎవరితో చిలికిస్తున్నావు నువ్వు?
0: You make others churn the curd.
1: కాదు, ఆ గోపికల యొక్క వెన్న అంత మహారుచిగా ఉంటాడని.
0: Therefore the butter of the gopikas is so tasty.
1: ఈ విధంగా ఆధ్యాత్మిక భావం చేతనే కృష్ణుని యొక్క ప్రతి మాట కూడాను ప్రతి హృదయం కూడాను కరిగించేటువంటి రీతిగా మాట్లాడుతూ వచ్చాడు.
0: ఆల్ ది స్పిరిచువాలిటీ కృష్ణ టాకింగ్ ఫుల్ ఆఫ్
1: స్పిరిచువాలిటీ. కనుకనే అన్ని అవతారముల కంటే కృష్ణ అవతారము పూర్ణ అవతారము అన్నారు.
0: Therefore of all the incarnation of Krishna is full and complete.
1: కనుకని అష్టాదశ పురాణములు రాసి
0: having composed 18
1: brahma sutramulu rasi
0: having composed
1: narada bhakti sutramulu rasi
0: after like brahma
1: anni rasinappatikini vyasudu maha panditudu
0: vyasa is a great scholar
1: kani manas shanti lekapoyindi
0: but he had no mental peace
1: poyinadu yamuna teeramlo kurchunnadu
0: he sat along the banks of yamuna
1: oke vicharamto untunnadu
0: he was very sad
1: narada vachadu
0: narada came
1: ee vyasa sarvagnudu neevu sarvashastra paripurnudu neevu వేద శాస్త్ర ఇతిహాస పురాణములంతా కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడవు. ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ నాలెడ్జ్?
1: నాకు ఆరు శాస్త్రములు తెలుసు.
0: ఐ నో ఆల్ సిక్స్ టెక్స్ట్.
1: సమస్త వేదములు తెలుసు.
0: ఐ నో ఆల్ వేద.
1: పురాణములు తెలుసును.
0: ఐ నో ఎపిక్స్.
1: కానీ అన్ని తెలిసి కూడాను నాకు శాంతి లేకపోయింది.
0: ఆల్ దిస్ నాలెడ్జ్ ఐ హావ్.
1: కాబట్టి పురాణముల వల్ల, వేదం వల్ల, శాస్త్రం వల్ల మనిషికి శాంతి కలుగుతుంది అనేటువంటిది చాలా పొరపాటు.
0: దేర్ఫోర్ ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ మ్యాన్ విల్ హావ్ ద పీస్ బై గోయింగ్ త్రూ ద టెక్స్ట్ like Veda and Purana.
1: Pichivada grandhalu rastu potunnavu.
0: You go on writing text.
1: Grandhanni mringatam ledu neevu.
0: But you are not taking the essence.
1: Dani rasanni neevu teesukovatam ledu.
0: You are not taking the essence.
1: Raso vaisaha. Adhe bhagavantuni yokka prema rasamu.
0: It is the essence of divinity.
1: Kanuka neti nunchi neevu bhagavantuni paina prema galinatundi bhagavatanni rastura.
0: Therefore from this day you compose the text, write the text.
1: Bhagavatam anta kudunu prema rasame.
0: The Bhagavata is full of love.
1: అప్పుడే నీకు శాంతి లభిస్తుంది అన్నాడు.
0: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
1: ఆ నారదుని ఆజ్ఞను పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ నారదాస్ వర్డ్
1: వ్యాసుడు రాస్తూ వచ్చాడు.
0: వ్యాస స్టార్టెడ్
1: నారదుని కూడా చెప్తూ వచ్చాడు.
0: దెన్ హీ స్టార్టెడ్
1: ఎల్లబ్ధ పుమాం ఇచ్చా రామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మా రామో భవతి. ఈ విధంగా ఒక్కొక్క రీతిగా స్మరిస్తూ ఆ రసాన్ని గురించి విచారిస్తూ వచ్చారు.
0: He started composing, writing the text and started enjoying the essence of divinity.
1: అప్పుడే వ్యాసునికి శాంతి కలిగింది.
0: Then only Vyasa could have the peace.
1: Kurukula prema swarupulara enni grandhalu meeru chadivinappatiki nee prayojanam ledu.
0: Embodiments of love, there is no use in going through the book.
1: Enni vedamulu vallinchinappatiki nee prayojanam ledu.
0: There is no use in repeating
1: enni shastramulu chadivinappatiki nee prayojanam ledu.
0: No use of reading.
1: Enni ippudu prema saranto koodinatuntive.
0: They are all full of the essence of love.
1: Premane lekunda
0: without love
1: ivanni pippi vantivi.
0: That's all just a pulp.
1: Deenivalla manike ematram sukham chikkadu.
0: You cannot be happy.
1: Kanukane

0: birds and animals, without any trace of this knowledge or education, they follow the whole discipline. Whereas the man with all his intelligence, he doesn't follow this minimum discipline as observed by those birds and animals.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Kramasichana anetvantadi. ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాణం.
0: డిసిప్లిన్ ఇస్ ద వెరీ లైఫ్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
1: అందులో మానవునకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది.
0: ఫర్ మ్యాన్ కైండ్ దిస్ డిసిప్లిన్ ఇస్ ద బ్యాక్ బోన్.
1: క్రమశిక్షణే లేకుండా మానవ జాతియే నిర్మూలమవుతుంది.
0: Without discipline, the human society will ruin.
1: క్రమశిక్షణ అనగా చక్కని నియమమేనను నియమమును అనుసరించటము.
0: Discipline means following a particular regulation.
1: ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలచటకు వీలు కాదు.
0: Without this rule and regulation, humanity cannot sustain.
1: ఈ నియమం కూడా నువ్వు ఒక పరిమితమై ఉంటుండాలి.
0: That should be under certain limits again.
1: నశ్రేయో నియమం వినా. ఈ నియమమే శ్రేయస్సు. నియమం లేకపోవటమే శ్రేయస్సు.
0: The presence of discipline is the one that ensures progress. The absence of it will lead to the opposite.
1: ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు.
0: Discipline cannot be obtained by going through the text.
1: Leka adhyapakulu cheta vineetuvantidi kaadu.
0: It's not the one that could be listened to from your teachers.
1: Idi nitya jeevithamulo sahajamuga tana yokka nitya kartavyamulo ee yokka kramashikshana alavarchukovali.
0: You have to cultivate this discipline in your daily life by discharging the responsibility, duty.
1: Idi anni velali yendu tellavari lechinidi modalukoni రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము.
0: డిసిప్లిన్ ఇస్ ఎసెన్షియల్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ డాన్ టు డస్క్.
1: ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాతీయతకు, ప్రతి రాజకీయములకు ఇది చాలా అవసరం.
0: ది డిసిప్లిన్ ఇస్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ గ్రూప్, ఫర్ ఎవ్రీ సొసైటీ, ఇన్ ఆల్ ఏరియాస్ లైక్ పాలిటిక్స్.
1: ఈ క్రమశిక్షణే లేకుండా అది సమాజమే కాదు.
0: Without discipline, you cannot call it a society.
1: ఈ క్రమశిక్షణే లేకుండా అది ఒక రాజకీయమే కాదు.
0: It's no politics at all, bereft of discipline.
1: క్రమశిక్షణే లేకుండా అది ఒక సంఘమే కాదు.
0: It cannot be society in the absence of discipline.
1: క్రమశిక్షణే లేకుండా అది ఒక జాతియే కాదు.
0: It's no nation if it doesn't follow discipline.
1: వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజమునకు మధ్య, సమాజమునకు సమాజమునకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది.
0: ఇట్స్ ఓన్లీ ది డిసిప్లిన్ దట్ యూనిఫైస్ త్రూ దిస్ డిసిప్లిన్ మ్యాన్ టు మ్యాన్ సొసైటీ అండ్ అనదర్ సొసైటీ.
1: కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితమునకు ప్రధానమైనటువంటి ఒక లక్షణం.
0: దేర్ఫోర్ డిసిప్లిన్ ఇస్ ద మెయిన్ క్వాలిటీ ఇన్ అవర్ లైఫ్.
1: ఆటల యందు, పాటల యందు, మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి.
0: We have to observe discipline in our sports and games, music and in our speech as well.
1: భజన చేస్తున్నారు.
0: We do bhajan.
1: కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి.
0: During bhajan, as we join the chorus, we should maintain same tempo.
1: ఒక్కొక్క కంఠం ఒక వైపున, ఒక్కొక్క శృతి ఒక మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు.
0: On the other hand, if we sing in our own way, you don't feel like listening.
1: కనుకనే పాటలు యందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ.
0: Therefore, in chorus, you should observe discipline.
1: ఇంకా ఆటలు యందు.
0: Then sports.
1: ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండినటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు.
0: As you participate in sports and games, the captain will lay certain regulations.
1: కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను టూచా అనుసరించాలి.
0: Everyone should follow the rules laid by the captain.
1: ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందముతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతూ ఉంటారు.
0: Sometimes they play in these games forgetting themselves. They are lost in play.
1: కానీ మీకు ఆ ఆనందములో ఈ దోషం మీకు కనిపించదు, కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజయ లుపుతాడు. అప్పటికప్పుడు అందరు నిలిచిపోవాలి.
0: In enjoyment, you may not notice certain mistakes as you play, but the captain will certainly know the mistakes committed and he will blow the whistle to caution you.
1: ఈ విజిల్ ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి.
0: The moment the whistle is given, one should come to a standstill.
1: ఈ విజిల్ కూడాను కేర్ చేయకుండా ఆటలాడినటువంటి వాడు క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి వాడే.
0: Even one does not pay heed to the whistle, it amounts to disobedience.
1: కనుక ఈనాడు లోకములో ఆటలు ఎందు పాటలు ఎందు మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణను లోపించటం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది.
0: As the discipline is not observed in music and sports and speech, the life has become the one of fear.
1: కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
0: Therefore, for human life, discipline is essential.
1: కొంతమంది కొన్ని విధమైనటువంటి అధికారమును చేపుచ్చుకుంటారు.
0: Some occupy positions.
1: ఒక వ్యాపారమునందు కాని,
0: even business,
1: లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కానీ,
0: ఆర్ ఇన్ అగ్రికల్చర్,
1: ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి ఎందు కానీ,
0: ఆర్ ఎనీ ప్రొఫెషన్,
1: అన్నింటికి ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరము.
0: డిసిప్లిన్ ఎవ్రీ ఫీల్డ్ ఇస్ వెరీ నెసెసరీ.
1: నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు.
0: బికాస్ యూఆర్ ఇన్ పొజిషన్ యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ ద పెన్ దట్ యూ హోల్డ్ ఆన్ హ్యాండ్.
1: ఇష్టం వచ్చినట్టుగా నాలుగు ఒక ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
0: As the tongue has no bone, you cannot talk as you like.
1: కనుకే ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి ఒక పరిమితంలో ఉంటుండాలి.
0: Therefore, the words that we speak and the writing that we make.
1: మానవుడు ఏ మాట మాట్లాడవలనన్నను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుబుచ్చాలి.
0: As we speak, we should first understand, is it proper or not, and then speak.
1: ఈ వ్రాతకోతలు ఎందుకు కూడాను ఇష్టం వచ్చినట్టుగా కూడాను వ్రాయకూడదు.
0: Even in writings, you cannot write as you
1: ye vrata ye bhavishyattulo ye vidhamainatundi muppunu teppistundo kanukane motta motta yochinchukoni ee vratanu manam prayogichali.
0: You are writing today, what harm it would put to in future, you should view that point now.
1: అధికారమును ఏ విధంగా మనం కాపాడుకోవాలంటే క్రమశిక్షణ వల్లనే మనం కాపాడుకోవాలి.
0: యూ కెన్ కీప్ అప్ యువర్ పొజిషన్ బై అబ్జర్వింగ్ డిసిప్లిన్.
1: క్రమశిక్షణ సరిగా ఉంటున్నప్పుడు ఇంకొక రక్షణ మనకు అవసరం లేదు, మన క్రమశిక్షణే మనల్ని కాపాడుతుంది.
0: When you follow discipline, you don't need any other protection. Your discipline will protect you.
1: నడక ఎందు కాని, కూర్చోవటం ఎందు కాని, నవ్వటం ఎందు కాని ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి.
0: While walking and sitting and smiling, there needs discipline.
1: ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉంటారు.
0: Some walk.
1: 40 అడుగులు వెడల్పుగా ఉండేటువంటి రోడ్డు కూడా నడచడానికి చోటు ఉండదు. అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంటారు.
0: Though it is 40 feet road, well, yet they don't find enough of room to walk because they walk zigzag. కానీ
1: ట్రాఫిక్ ఏమీ లేకుండా అభ్యంతరం లేకుండా ఫుట్పాత్ పైన మాత్రమే నడుస్తూ పోవాలి.
0: But you should walk along the footpath only.
1: ఆ విధంగా లేకుండా రోడ్డు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటం చేత క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడబెట్టే కాకుండా ఇతరుల యొక్క దీనిని కూడాను మనకు కొంత చెడుపు కలిగినటువంటి వారం అవుతాం.
0: If you don't walk on the footpath, if you walk in your own way, you'll be putting others to danger.
1: ఎవరికి నీ ఏ విధమైనటువంటి యొక్క నొప్పికి నువ్వు కలిగించకుండా చూసుకోవాలి.
0: You should see that you would not harm anybody in any way.
1: కనుకనే help ever, hurt never అన్నారు.
0: So Bhagavan says, help ever, hurt never.
1: కనుక పరులకు ఉపకారమైనటువంటి యొక్క మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి.
0: You should observe discipline so as to render help to others.
1: కనుకనే ఇది ప్రారంభం నుంచినే start early, drive slowly, reach safely అని ఈ యొక్క లేత వయస్సు నుండే ఈ క్రమశిక్షణ అత్యవసరం.
0: The discipline is most essential right at this tender age.
1: కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు, అధికారులకు కూడాను,
0: not only young
1: అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం.
0: Men in authority, the teachers and citizens also should follow.
1: పెద్దలను చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి?
0: How should we respect elders?
1: ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి?
0: In what way should we sit in front of people?
1: ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయం ఎందుకు కూడాను మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి.
0: In these small matters, we should observe discipline clearly.
1: చాల మంది చిన్న పిల్లలు కూర్చుంటుంటారు.
0: Many children sit.
1: ఒక విధమైనటువంటి arrow మాదిరి కూర్చుంటారు.
0: They sit in the form of an arrow.
1: అనగా ఈ విధంగా కూర్చోకూడదు.
0: They should not sit like that.
1: చక్కగా కూర్చోవాలి.
0: You should sit straight.
1: ఎందుకంటే స్పైనల్ కాలము స్ట్రైట్ గా ఉంటున్నప్పుడు మన థాట్ డైరెక్ట్ గా బుద్ధికి పోయి చేరుతుంది.
0: Because when you sit straight through the spinal column, the thoughts will reach
1: straight
0: the intellect.
1: అతి స్వల్ప కాలము లోపలే మనం ఏకాగ్రతను పొందవచ్చు.
0: It's quite easy to attain concentration.
1: ఇక్కడ మనకు స్పైనల్ కాలం ఉంటుండాలి.
0: You have the spinal
1: ఈ స్పైనల్ కాలంలో 33 రింగ్స్ ఉంటుండాయి. 33 రింగులు.
0: There are 33 rings in the spinal column.
1: ఇందులో 9 to 12.
0: Between 9 to 12.
1: ఈ రెండింటి మధ్యలో సుషుమ్నానాడి అని.
0: Between 9 to 12 is present the Sushumna Nadi.
1: Akkada sakramenta reetiga idi poyinatte kundalini shakti ee yokka sahasrara padmamunaku straight ga poi cheri potundi.
0: When you sit straight, the kundalini will ascend and reach sahasrara straight away.
1: Ee kundalini shakti ante emiti?
0: What is this kundalini power?
1: Anaga chaala mandi mooladharamainatundi sthanamulo kundalini shakti anetundi sarpamu untundani kramakramena adi పైకి వెళుతూ సహస్రార పద్మను చేరుతుందని కొంచెం యోగాభ్యాసం కలిగిన వాళ్ళు ఈ విధమైనటువంటి మాటలతో ఉచ్చరిస్తుంటారు.
0: దోస్ దట్ ఫాలో ది యోగిక్ ప్రాక్టీస్ దే సే దట్ దిస్ కుండలిని విచ్ ఇస్ లొకేటెడ్ ద ప్రైమల్ బేస్ ది మూలాధార విల్ ప్రొసీడ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్ అండ్ రీచ్ సహస్రార.
1: కుండలిని శక్తి అనేటువంటిది మూలాధార స్థానంలో ఎప్పుడు ఉంటుంటుంది.
0: ఇట్ రిమైన్స్ దేర్ అట్ ది బేసిస్ అట్ ద బాటమ్ మూలాధార.
1: యోగాభ్యాస సమయమునందు మనం విడిచి తీసుకునేటువంటి గాలి యొక్క తత్వంలో కొంతవరకును గాలి స్తంభించిపోతుంది.
0: ఇన్ యోగిక్ ప్రాక్టీస్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇట్ రిమైన్స్ స్టేబుల్.
1: ఈ ప్రాణాయామం అని చాలా మంది చేస్తుంటారు.
0: మెనీ పీపుల్ ఫాలో దిస్.
1: ఈ ప్రాణాయామ సమయమునందు మనము ఒక గాలిని నిలబెట్టి కుంభకం చేస్తుంటారు.
0: డ్యూరింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వీ లైక్ టు విత్హోల్డ్ ద
1: అనగా ఈ గాలి నిలిచిపోవడం చేత ఈ మూలాధారమైనటువంటి యొక్క చక్రమునకు క్రమక్రమేణ గాలి లేకపోవటం చేత అది గాలి నిమిత్తమై పైకి వస్తుంది.
0: When you control breath, the kundalini has to move upward because there is no air supply over there.
1: ఇది సర్పము కాదు.
0: It's not serpent.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి ఒక విండ్ గాలి.
0: It is not serpent, it is a sort of wind.
1: అది కేవలం ఈ 33 యొక్క రంధ్రముల ద్వారా క్రమక్రమేణ తిరుగుతూ వస్తుంది.
0: It moves, it ascends, passing through these 33 rings.
1: కనుక మనం ఈ కుండలిని శక్తిని మనం చక్కగా చేర్చుకోవాలంటే మన యొక్క వెన్నెముకను స్ట్రైట్ గా పెట్టుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ది కుండలిని విల్ అసెండ్ అప్వర్డ్ యు షుడ్ సిట్ స్ట్రైట్.
1: అందుకోసమే యోగాభ్యాసం చేసేటుంటారు స్ట్రైట్ గా కూర్చుంటారు.
0: దేర్ ఫోర్ దోస్ టేక్ టు యోగిక్ ప్రాక్టీస్ విల్ సిట్ స్ట్రైట్.
1: చాలా మంచిది.
0: ఇట్స్ వెరీ గుడ్.
1: మెమరీ పవర్ ను కూడా అందిస్తుంది.
0: ఇట్ ఆల్సో గివ్స్ యూ మెమరీ.
1: జ్ఞాపశక్తిని కూడా ఇస్తుంది.
0: యుల్ హ్యావ్ మెమరీ.
1: ఏకాగ్రతను త్వరగా కలిగిస్తుంది.
0: It's quite easy to attain concentration.
1: కనుక మనం కూర్చోవటం కూడా ఒక పెద్ద క్రమశిక్షణే.
0: Therefore, sitting also needs discipline.
1: ఈ క్రమశిక్షణ మనకు సక్రమంగా జరగాలంటే
0: in order to have this discipline properly,
1: దీనికి కొన్ని విధమైనటువంటి పరిశుద్ధతలు ఉంటున్నాయి.
0: There are certain observances of purity.
1: మొట్టమొదట
0: first,
1: మన దేహాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
0: We should keep our body pure and clean.
1: ఏమిటి ఈ పరిశుద్ధము?
0: What is this cleanliness?
1: నీటితో సోపుతో ఇంకొక మెటీరియల్ తో కాదు దీన్ని సోప్ పరిశుద్ధం చేసుకోవటం.
0: యూ కెనాట్ క్లీన్ మియర్లీ విత్ వాటర్ అండ్ సోప్.
1: దేహం పరిశుద్ధం కావాలంటే సత్కర్మల్లో ప్రవేశించాలి.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ కీప్ ద బాడీ ప్యూర్ యూ షుడ్ టేక్ అండర్
1: సత్కర్మల వల్లనే దేహం పరిశుద్ధం అవుతుంది.
0: త్రూ గుడ్ యాక్టివిటీ ఓన్లీ ది బాడీ ఇస్ ప్యూరిఫైడ్.
1: కర్మ కర్మస్య వల్లనే చిత్తశుద్ధి కలుగుతుంది.
0: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ గుడ్ యాక్టివిటీ ద ప్యూరిటీ ఆఫ్ మైండ్.
1: మన థాట్స్ వల్ల మనసును పరిశుద్ధం చేసుకోవాలి.
0: యూ కెన్ ప్యూరిఫై యువర్ మైండ్ త్రూ థాట్స్.
1: ఈ రెండింటినీ మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడు బుద్ధి ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంటుంది.
0: వెన్ వన్స్ వీ ప్యూరిఫై దీస్ టూ ది ఇంటెలెక్ట్ రిమైన్స్ ప్యూర్ ఆల్ త్రూ.
1: కనుక ఇక్కడ దేహంలో ఉండినటువంటి యొక్క మొట్టమొదటి శబ్దం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఫస్ట్ థింగ్ దట్ ఇన్ రెస్పెక్ట్ టు ది బాడీ?
1: అహం అహం అహం. నేను నేను అనేటువంటిది.
0: ద బాడీ క్లెయిమ్స్ ఐ ఐ.
1: ఈ అహం అనేటువంటి యొక్క నేను ఎక్కడ పుట్టింది?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ ఐ?
1: ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండియే పుట్టింది.
0: This I is born out of the spirit, Atma.
1: ఈ అహం నుండి మైండ్ పుట్టు వచ్చింది.
0: And is the mind originated thereafter?
1: మైండ్ నుంచి వాక్ పుట్టు వచ్చింది.
0: Out of the mind the speech originated.
1: కనుక మొట్టమొదటి ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం. కనుక ఈ అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు.
0: Therefore this I is the son of the spirit, Atma.
1: ఇంకా అహంకు పుట్టినటువంటిది మైండ్ కనుక మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
0: Therefore, mind is the son of aham and hence it is the grandson of the spirit, Atma.
1: Mind nunchi puttinatvantidi vaaku.
0: And speech is born to this mind.
1: Vaaku atmaku great grandson.
0: Therefore, the speech faculty is the great grandson of the spirit.
1: Great grandson for Atma.
0: Therefore, the speech is the great grandson of Atma, the spirit.
1: Atma. Inka mind anetvantidi grandson.
0: Mind is the grandson.
1: ఇంకా అహం అనేటువంటి సన్.
0: అహం ఇస్ ద సన్.
1: కాబట్టి గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ వీరంతకును ఆత్మ యొక్క సంబంధమైనటువంటి కుటుంబమే.
0: దేర్ఫోర్ ద గ్రేట్ గ్రాండ్ సన్, ద గ్రాండ్ సన్ అండ్ ద సన్ బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ద స్పిరిట్.
1: ఆత్మ, మైండ్, అహం, వాక్కు ఇవంతా కూడా ఒక్క ఫ్యామిలీని.
0: అండ్ దేర్ఫోర్ ద స్పిరిట్, ది ఐ, ద మైండ్ అండ్ స్పీచ్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
1: ఆత్మ ఎంత పరిశుద్ధమైనటువంటిదో మైండ్ కూడాను అంత పరిశుద్ధమైనది కావాలి.
0: దేర్ఫోర్ ద స్పిరిట్ ఇస్ ప్యూర్ అండ్ ద మైండ్ హస్ గాట్ టు బి ప్యూర్ దేర్.
1: మైండ్ ఎంత పరిశుద్ధమైనటువంటిదో అహం అనేటువంటి యొక్క దేహాత్మ కూడాను అంత పరిశుద్ధమైనదిగా ఉంది.
0: అండ్ ద మైండ్ ఇస్ ప్యూర్, నేచురల్లీ ద బాడీ హస్ గాట్ టు బి ప్యూర్.
1: కనుక ఈ మైండ్ కు, అహం కు, వాక్కు ఒక విధమైనటువంటి యొక్క ఆత్మ సంబంధం అనేది కలగాలి.
0: అండ్ దేర్ఫోర్ బిట్వీన్ దీస్ త్రీ, ద ఐ అండ్ అహం, ది గో ఇన్ ద మైండ్.
1: కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఈ కుటుంబం అంతా కూడాను పరిశుద్ధమైనటువంటి భావాలు రావాలి.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ ది స్పిరిట్
1: ఒక్కొక్క సమయం లోపల మనం ఇచ్చిన మాటను తప్పుతూ ఉంటాం.
0: At times we go back the promise we made.
1: ఇచ్చిన మాటను తప్పడం కంటే మరొక పాపం లేదు.
0: There is no other sin greater than this breaking promise.
1: బలి చక్రవర్తి చెప్పాడు.
0: Emperor Bali said.
1: పలికి బొంకుట కంటే పాపము, పలికి దాన్ని తప్పిపోవడం కంటే మరొక పాపం లేదు.
0: Having said, having given the promise, if you go back, there cannot be greater sin than this.
1: Kanukane vaakunu manamu pavitranga manam kaapadukovali.
0: Therefore we should keep our words sacred.
1: Shiridi lo undinappudu aneka mandi bhaktulanta kodanu Shiridi ki vacheetunti varu.
0: Many used to visit Shiridi.
1: Akkada Tharkad aneetunte oka sirsdar undeetunti vaadu.
0: There is one sirsdar.
1: Ataniki bhaarya kumarulu 16 సంవత్సరాల కుమారుడు.
0: అండ్ హీ హస్ ఎ వైఫ్ అండ్ 16-year-old
1: సన్. భార్య కుమారునికి బాబా అంటే చాలా విశ్వాసం.
0: సన్ అండ్ వైఫ్, దే హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ బాబా.
1: కనుక వారికి ఏ విధమైనటువంటి అడ్డు చెప్పేటువంటి వాడు కాదు తర్కాడ్.
0: దేర్ఫోర్ హీ నెవర్ అబ్జెక్టెడ్ హిస్ వైఫ్ ఆర్ సన్ ఎనీ టైమ్.
1: ఒక దినము మేము షిరిడీకి వెళ్ళాలి అన్నారు భార్య కుమారుడు.
0: ద సన్ అండ్ వైఫ్ వాంటెడ్ టు గో టు షిరిడీ వన్ డే.
1: తప్పక వెళ్లి రాండి అన్నారు.
0: హి సెడ్ సర్టెన్లీ గో.
1: ఇతను కేవలము బ్రహ్మ సమాజము.
0: హీ బిలాంగ్స్ టు బ్రహ్మ సమాజ్.
1: ఇతనికి బ్రహ్మ సమాజం కనుక తర్కాడు ఏ క్షేత్రానికి పోవటం అతనికి ఇష్టం లేదు.
0: యాజ్ ద బిలీవర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ హీ డజంట్ వాంట్ టు విజిట్ ఎనీ పిల్గ్రిమ్ సెంటర్.
1: కనుక ఎంత ప్రార్థించినప్పటికీ భార్య అతను షిరిడీకి పోలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఫర్వెంట్ ప్రేయర్ బై హిస్ వైఫ్ హీ నెవర్ విజిటెడ్ షిరిడీ.
1: అది కూడాను ఒక వీక్నెస్.
0: దట్ ఈస్ ఆల్సో ఎ సార్ట్ ఆఫ్ వీక్నెస్.
1: ఎందుకంటే ఏ సమాజం అయితే మనకేమి సర్వేశ్వరుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: వాట్ ఇఫ్ వాట్ సమాజ్ ఇట్ ఈస్, వన్ షుడ్ నో గాడ్ ఈస్ వన్.
1: కొంతమంది ఈ కులమతములను ప్రధానంగా తీసుకుని వంకర మార్గాన్ని ప్రవలిస్తుంటారు.
0: సమ్ గో బై ది కాస్ట్ అండ్ గ్రీడ్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
1: కనుక ఈ బ్రహ్మ సమాజంలో ఉండేటువంటి యొక్క తర్కాడు నేను రాను మీరు వెళ్ళండి అన్నారు.
0: తర్కాడ్ ద ఫాలోవర్ బ్రహ్మ సమాజ్ సెడ్ ఐ డోంట్ కమ్.
1: 16 సంవత్సరముల కుమారుడు చెప్పాడు నాన్న నేను వెళ్ళను అన్నాడు.
0: The 16-year-old son said, Father, I don't go.
1: ఎందుకోసం వెళ్ళకూడదు?
0: Why not? Why don't you go?
1: నేను నిత్య పూజ లోపల నేను భగవంతుని తెల్లవారి మొదలు సాయంకాలం వరకును ఏ విధంగా చేయాలో నేను నా క్రమశిక్షణ నేను పాటిస్తున్నాను.
0: I observe all the discipline during worshipping Lord.
1: నేను నైవేద్యమితి కండ చక్కెరగా తీసుకుని వెళ్లి బాబాకు పెడుతున్నాను.
0: ఐ ఆల్సో ఆఫర్ క్యాండీ.
1: ఇది బాబా స్వీకరించినాడనేటువంటి విశ్వాసంతో తిరిగి అతని ప్రసాదమని నేను స్వీకరిస్తున్నాను.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ యాక్సెప్టెడ్ బై భగవాన్ ఐ రిసీవ్ ఇట్.
1: కనుక ఈ పద్ధతి నేను వదలటం నాకు ఇష్టం లేదు.
0: ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ దిస్ ప్రాక్టీస్.
1: కనుక నేను షిరిడీకి వెళ్ళను అన్నాడు.
0: సో ఐ డోంట్ గో టు షిరిడి.
1: కుమారుని పైన ప్రేమ జాస్తి తండ్రికి.
0: ఫాదర్ హ్యాస్ లవ్ టువర్డ్స్ హిస్ సన్.
1: అప్పుడు చెప్పాడు, కుమారునికి కష్టపెట్టడం మంచిది కాదని, బాబు ఆ పని నేను చేస్తాను నీవు వెళ్ళు అన్నాడు.
0: ఫాదర్ సెడ్, సన్, ఐ విల్ సర్టన్లీ డూ యువర్ జాబ్, బెటర్ యు గో.
1: నిజంగా చేస్తావా అని కుమారుడు గట్టిగా నొక్కి చెప్పాడు.
0: And the son asks, will you do it? Will you do it or not?
1: Babaku nu pooja chestava nen chesinattuga?
0: Will you worship Baba as I do?
1: Babaku naivedyam pedtava?
0: Would you offer?
1: Aa naivedyanni sikaristava?
0: Will you receive the
1: offer? Maati nen potanu Shirdi lekapothe nen ponu annadu.
0: Give the promise, then I'll go to Shirdi, not otherwise.
1: Ee pillavani pattudalanu chusi tandri manasu karigindi.
0: Watching the determination of the son, the heart of the father melted. Inta gramasichanu
1: paatinchetundi ee pillavadu enta uttamudu. నేను ఇంత వయసు ఇచ్చినప్పటికీ నాకు ఈ క్రమశిక్షణ లేదు కదా అని విచారణ చేశాడు.
0: The father appreciated the determination, the discipline of his son, felt sad because he didn't have these two.
1: కుమారునికి మాట ఇచ్చాడు, నేను చేస్తాను.
0: He promised his son.
1: ఇచ్చాడు, కుమారుడు తల్లి వెళ్ళినారు.
0: The son and the wife.
1: కుమారునికి మాట ఇచ్చిన ప్రకారము 2 దినములు 3 దినములు సక్రమంగా చేశాడు ఈ తండ్రి పూజ.
0: The father worshipped as per the promise given to his son for 2-3 days. He was also offering candy every day.
1: తిరిగి భోంచేసి ముందుగా కండచక్రం తాను భుజించటము.
0: Before he dined,
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: The procedure is followed for a couple of days.
1: మూడవ దినము గురువారం వచ్చింది.
0: The third day, Thursday.
1: కానీ ఆ కోర్టు లోపల చాలా అవసరమైన పని పడింది.
0: He has got an important work there in the court.
1: తిరిగి స్నానం చేశాడు.
0: He had his bath.
1: పూజ చేశాడు.
0: He worshipped.
1: ఇంత టిఫిన్ తిన్నాడు.
0: He had tiffin.
1: తన డ్రెస్ వేసుకున్నాడు, ఆఫీస్ కు వెళ్ళాడు.
0: He has put on his dress and went to his office.
1: తిరిగి భోజనానికి వచ్చాడు.
0: He returned for lunch.
1: భోజనానికి కూర్చున్న తర్వాత
0: as he sat there,
1: వంటవాడిని అడిగాడు.
0: He asked the cook,
1: hey, ఆ ప్రసాదం తీసుకుంరా పెట్టు అన్నాడు.
0: He asked the cook, bring the prasad here.
1: వంటవాడు చెప్పాడు, బాబూజీ మీరు అవసరంగా పోతూ ప్రసాదం నైవేద్యం చేయలేదు ఈనాడు అన్నారు.
0: Cook said, sir, in a bit of hurry, you didn't make any offering this morning during worship.
1: Chala baadhapaddadu.
0: He felt very sad.
1: Kodukuku ichinatundi maatanu tappinanu kada ani.
0: That he could not keep up
1: this promise. Babaku naivedyam pettaledane baadha ledu. Kodukuku ichinatundi oka vaagdanam tappinanu ane baadha.
0: He didn't feel sad for not making any offering to Baba, but he felt so sad for breaking the promise given to his son.
1: Rendava dinamu Shirdi lopala Thakkad wife kumarudu namaskaram cheyataniki vacharu.
0: On the following day, the Thakkad son and wife came to do namaskar to Baba.
1: Nen ninnanta nenu Bagraku poyi vachanu.
0: He said, I went to Banga yesterday.
1: Kani akkada naake evvaru bhojanam pettaledu.
0: Nobody served me their food.
1: Nityamu nee istunnatundi kanda chakra kuda naaku chikkaledu.
0: The candy that you offer every day is not.
1: Chaala aakaliga vachanu tirigi.
0: I returned very hungry.
1: Yemani istava ani aa pilla vaadu adigaadu Baba.
0: Baba asked the young boy, would you give me anything now to eat?
1: Tachchanamya pillavaniki shock maadri ayipoyindi.
0: Boy was shocked.
1: Vidi intiki vellaadu.
0: He went home.
1: Talli vodilo kucchani ooriki edustu kucchunnadu.
0: He sat on the lap of the mother, went on crying.
1: Tandri naaku maata icchadu.
0: Father made me the promise.
1: Kaani akkada naivedyam pettaledu.
0: But he didn't make an offer.
1: Kalukune Baba nirashaga intiki vachadu tirigi.
0: So Baba returned disappointed at
1: amma nenu ikkadene undanu.
0: Mother, I won't stay here.
1: నా క్రమశిక్షణ నేను తప్పను.
0: I will certainly follow my discipline.
1: నేను తిరిగి వెళ్తాను బాగ్రా.
0: Yes, I will return home బాగ్రా. Every day is not
1: enough. చాలా ఆకలిగా వచ్చాను తిరిగి.
0: I returned very hungry.
1: ఏమైనా ఇస్తావా అని ఆ పిల్లవాడిని అడిగాడు బాబా.
0: బాబా asked the young boy, would you give me anything now to eat?

0: స్టే హియర్
1: నా క్రమశిక్షణ నేను తప్పను
0: ఐ విల్ సర్టన్లీ ఫాలో మై డిసిప్లిన్
1: తిరిగి వెళ్తాను బాగ్రా
0: ఎస్ ఐ విల్ రిటర్న్ హోమ్ బాగ్రా
1: అనేటప్పటికీ బాబా చెప్పి పంపించాడు
0: బాబా సెడ్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు గో
1: ఎవరితో చెప్పి పంపించాడు జోగ్ అనేటువంటి వాడితో పంపించాడు
0: హి సెండ్ ద మెసేజ్ త్రూ జోగ్
1: బాబా దగ్గర ఎప్పుడు కూడా జోగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి నాట్ జోక్ జోగ్
0: దేర్ యూస్ టు బి వన్ జోగ్ బట్ నాట్ జోక్
1: పిల్లవాడికి చెప్పి పంపించాడు నీవు ఇప్పుడు ఫోన్ అక్కర్లేదు
0: హి సెండ్ ద మెసేజ్ యూ డోంట్ నీడ్ టు గో నౌ
1: నీ తండ్రి మాట తప్పాడు కానీ నీవు మాట తప్పలేదు
0: యువర్ ఫాదర్ హాస్ గాన్ బ్యాక్ ద ప్రామిస్ బట్ నాట్ యూ
1: కాబట్టి నా అనుగ్రహం దండిగా ఉంది
0: యూ విల్ సర్టన్లీ సీ మై గ్రేస్
1: బాబు నీకెంతకాలం ఇష్టమో అంతకాలం ఉండు అన్నాడు
0: యు స్టే హియర్ సో లాంగ్ యూ విష్ టు స్టే
1: కానీ అంతకాలం కూడా కొంచెం నిరాశ గాని అసంతృప్తి గాని ఆ షిరిడిలో జీవిస్తూ వచ్చాడు
0: బట్ హి స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ షిరిడి టోటలీ డిప్రెస్డ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్
1: 10 దినములు అయిన తర్వాత వెనుకకు వచ్చాడు
0: ఆఫ్టర్ 10 డేస్ హీ రిటర్న్డ్
1: పిల్లవాడు రాగానే తండ్రి వెళ్లి ఆ పిల్లవాడిని ఎక్స్క్యూజ్ మీ అన్నాడు
0: ద మూమెంట్ సన్ కేమ్ ద ఫాదర్ సెడ్ టు హిస్ సన్ ఎక్స్క్యూజ్ మీ
1: నీవు చిన్నవాడు నేను పెద్దవాడు
0: You are young.
1: కానీ నిన్ను నేను క్షమాపణ వేడుతున్నాను
0: బట్ ఐ సీక్ యువర్ పార్డన్
1: అంటే అప్పుడు పిల్లవాడు చెప్పాడు
0: క్షమాపణ
1: నాకు కాదు బాబాకు చెప్పు అన్నా
0: యూ షుడ్ సీక్ ద పార్డన్ ఫ్రమ్ బాబా నాట్ ఫ్రమ్ మీ
1: ఏ సమాజంలో ఉండినప్పటికీ
0: యు మే బీ ఇన్ సమాజ్
1: ఏ విధమైనటువంటి ఒక కల్చర్ నీకు ఉండినప్పటికీ
0: యూ మే ఫాలో ఎనీ కల్చర్
1: మాట మాత్రం ఒక్కటే
0: ఓన్లీ వన్ థింగ్ యూ షుడ్ సే
1: ఇది బ్రహ్మ సమాజం కావచ్చును
0: ఇట్ మే బ్రహ్మ సమాజ్
1: కానీ నాది ఆర్య సమాజం కావచ్చు
0: ఇట్ మే బి ఆర్య సమాజ్
1: నాది దైవ సమాజం కావచ్చు
0: ఆర్ దైవ డివైన్ సొసైటీ
1: ఏ సమాజం అయినప్పటికీ మాట ఒక్కటే
0: వాట్ ఎవర్ సమాజ్ మే బి బట్ ఓన్ ప్రామిస్
1: సత్యం ఒక్కటే
0: ట్రూత్ ఈజ్ వన్
1: సత్యాన్ని పాటించడం నీకు చాలా అవసరము
0: యూ షుడ్ ఫాలో ట్రూత్ ఈజ్
1: నీవు కోర్టులో వెళ్లి న్యాయాధిపతిగా వాదిస్తున్నావు
0: యూ ఆర్గ్యూ దేర్ ఇన్ ద కోర్ట్
1: నీలో సత్యమే లేకపోతే ఎన్ని జీవులు ఎన్ని విధమైన కుటుంబాలు ఇవి వ్యస్తమైపోతాయి
0: ఇఫ్ యూ డోంట్ ఫాలో దిస్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ మెనీ ఫ్యామిలీ
1: నీవు లా చదివావు
0: యూ స్టడీడ్ లా
1: మను చక్రవర్తి ఎంతనో పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు
0: మను టాట్ ధర్మ ఇన్ వెరీ వేస్
1: కనుకనే నీవి సత్యాన్ని నీవు పాటించకపోతే నీ లా అంతా విరుద్ధం అన్నాడు
0: వెన్ యూ డోంట్ ఫాలో ట్రూత్ ఆల్ యువర్ లా వుడ్ బి లాలెస్
1: అని ఆ పిల్లవాడు చెప్పాడు
0: సో ద బాయ్ సెడ్
1: తండ్రి నీవు లాయర్ కా లయర్ కావద్దు అన్నాడు
0: ద బాయ్ సెడ్ ఫాదర్ యూ షుడ్ బి ఎ లాయర్ బట్ నాట్ ఎ లయర్
1: ఆ విధంగా మనం క్రమశిక్షణ అనేటువంటిది అంత చక్కగా మనం పాటిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ దైవత్వం అనేటువంటిది మనకు సాక్షాత్కరిస్తుంది
0: దేర్ఫోర్ వెన్ యూ ఫాలో డిసిప్లిన్ క్లియర్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద డివినిటీ
1: కనుక మొట్టమొదట మన దేహాన్ని సత్కర్మల చేత పరిశుద్ధం గావించుకోవాలి
0: దేర్ఫోర్ వి షుడ్ ప్యూరిఫై అవర్ బాడీ అది
1: మొట్టమొదటి డిసిప్లైన్
0: సో దాట్ ఇస్ ద ఫస్ట్ డిసిప్లైన్
1: తెల్లవారు లేచి కాలకృత్యములు తీర్చుకుని రాత్రి పరుండనంత వరకు కూడాను మనం క్రమశిక్షణ సక్రమమైనటువంటి నిత్యము ఆచరించేటువంటి క్రమశిక్షణ సక్రమంగా ఆచరించాలి
0: దేర్ఫోర్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ఇన్ ఫాలోయింగ్ డైలీ రొటీన్ వీ షుడ్ అబ్జర్వ్ డిసిప్లిన్

0: ప్రీతిగ యోచన చేయు మానవా, నీవే పెద్ద సుఖంబు పొందితివో, ప్రీతిగా యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది, పొట్టకై హద్దును పద్దు లేక.
1: Right from the time you get up from bed until you retire, without any limitations you struggle hard to carry out your living.
0: పొట్టకు కూడా నువ్వు ఒక డిసిప్లిన్ ఉండాలి.
1: Even for to earn your daily living there should be
0: discipline. ఎంత వరకు అది పట్టుతుందో అంత వరకు మనం తీసుకోవాలి.
1: You can eat to the extent that the stomach could accommodate.
0: అంటే అది ఒక అజీర్ణ రోగంగా బయలుదేరుతుంది.
1: If you eat in excess it leads to indigestion.
0: కానీ ఒక్కొక్కతూరి మనము దానిని పాటించడం లేదు.
1: Sometimes we don't observe discipline.
0: ఈ జిహ్వాగ్ని యొక్క ఆజ్ఞను కూడా మనం పరిపాలించడం లేదు.
1: We don't follow the command of the stomach.
0: మనం ప్రార్థన చేసి తీసుకుంటున్నాము.
1: We pray and

0: రిప్లై వస్తా ఉంది, బ్రహ్మార్పణం అని నువ్వు అర్పణ చేస్తే ఎక్కడున్నాడు రా నీకు బ్రహ్మం? అహం వైశ్వానరో భూత్వ, నేను వైశ్వానుడిగా నీలో ఉంటున్నాను.
1: When you start eating with this prayer, Brahmarpanam, where is Brahma? You get the reply from inside. Therefore, you eat to the extent needed.
0: Ekkuva baaga ruchiga undi gani ekkuva teeskuntam manam.
1: Because it's tasteful, you eat more.
0: Appudu stomach vishwa vaishwanarudu jagrata padtadu. Be careful, inka pampaddu lopala, pampaddu lopala, pampaddu lopala ani cheptadu.
1: Vaishwanara will caution you, don't eat any more, don't eat any more.
0: Kaani deeni matalu ye matram vinadu.
1: But he won't pay heed to the instruction.
0: Ee chakkani garalu ee chakkani payasamu tirigi chikkutundani tirigi lopala vestune untadu.
1: But he goes on loading with all the rice pudding, the payasam.
0: Kaani kadapatiki తాను అలసిపోతాడు.
1: బట్ హీ విల్ బి టైర్డ్ బై ఈటింగ్.
0: ఆయాసంతో కొంత బాధపడతాడు.
1: బట్ హీ విల్ బ్రెత్లెస్ ఫర్ సమ్ టైమ్.
0: కనుకనే మనం ఆహారాన్ని కూడాను ఒక క్రమశిక్షణలో ఉండాలి.
1: ఈవెన్ టేకింగ్ ఫుడ్ హీ షుడ్ బి అండర్ సర్టన్ డిసిప్లిన్.
0: ఈ ఆహారం మందు కూడాను ఈ క్రమశిక్షణ లేకపోతే అనారోగ్యంగా రూపొందుతుంది.
1: ఇఫ్ యూ డోంట్ ఫాలో డిసిప్లిన్ యూ విల్ ఫాల్ సిక్.
0: అనారోగ్యం అనేటువంటిది అన్ని రోగములకు మూల కారణం.
1: It is only this sickness that will put you into so many other diseases.
0: Sarva vyadhulu kudunu kendrame moola karanamu.
1: It is the center which is the cause for all diseases.
0: Stomachlo ye vidhamainatundi oka chedupu jarigina shariramlo anni rakamainatundi rogamlo bayaldertundi.
1: When the stomach is upset, it will give way for any complaint.
0: Kanukane moodu bhagamulu dinni aaharam pettuvani oka bhagam khaliga vadde pettali.
1: So one part in the stomach should be kept empty.
0: ఈ విధమైనటువంటిది జరిగినప్పుడే అది ఒక క్రమశిక్షణగా ఉంటుంటాడు.
1: When it is so, it is under discipline.
0: నిత్యము కూడాను ఆ క్రమశిక్షణ సక్రమంగా అనుసరించాలి.
1: Every day we should observe this discipline.
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఏమేం చేసి అవన్నీ క్రమశిక్షణను అనుసరించే పోవాలి.
1: All that we do from morning till the evening, we should
0: follow. పూజ కాదు, కూర్చోవడం కాదు, నడచడం కాదు, తినడం కాదు, త్రాగడం అన్ని కూడాను క్రమశిక్షణలో ఉండాలి.
1: Sitting, standing, walking, everything should be under discipline.
0: అప్పుడు జీవితమే ఒక క్రమమైనటువంటి శిక్షణగా ఉండాలి.
1: Then the life will be disciplined.
0: ఈ క్రమశిక్షణే నిజమైనటువంటి ఒక కర్మయోగము.
1: And it is the yoga of karma.
0: కర్మని ఈ కర్మయోగమే కర్మ సుఖౌశలాన్ని అందిస్తుంది.
1: This karma yoga will give you all the skill in the field of action.
0: మానవుడు కర్మాధికారి.
1: So man has got authority on his actions.
0: మన ప్రెసిడెంట్ కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు కర్మణ్యేవ అధికారస్య అని.
1: Our president also quotes this sloka.
0: మన కర్మాధికారులుగా మనం ఉండాలి.
1: You should exercise. ఈ
0: కర్మ ఎలాంటి కర్మగా ఉంటుండాలి?
1: What sort of action?
0: పరిమితమైనటువంటి కర్మగా ఉంటుండాలి.
1: It should be under certain limits.
0: భగవత్ ఆజ్ఞను శిరసా వహించాలి. ఊట పూటకు ఏ విధమైనటువంటి యొక్క దీనిని మనం అనుసరిస్తున్నామో దానిని మనం క్రమం తప్పకుండా అనుసరించాలి.
1: We should follow God's command in toto exactly.
0: అప్పుడే మనము ఒక విద్యావంతులుగా మారవచ్చు.
1: Then only we can call ourselves educated. What do you mean by
0: విజ్ఞానము?
1: It's wisdom.
0: కాబట్టి ఆ జ్ఞానమును పొందేటువంటి ఒక మార్గము ఇదియే.
1: In order to attain wisdom, this is the path.
0: పుస్తకముల్ పఠించితిని.
1: I have gone through the books.
0: పూర్తిగా చూచితి.

0: With folded hands, if you don't pray God, all the education, scholarship, that's all useless.
1: కనుకనే మనము హస్తయుగము మోర్చాలి.
0: So we should fold our hands.
1: ఇది ఆధ్యాత్మికానికి ప్రథమ సోపానం.
0: This is the first step in spiritual path.
1: ఏమిటి ఈ హస్తయుగం మోర్చడం?
0: What is this folding of the hand?
1: నమస్కారము.
0: We say namaskara.
1: ఈ నమస్కారం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance of namaskara?
1: ఐదు కర్మేంద్రియములు.
0: ఐదు
1: జ్ఞానేంద్రియములు.
0: ఫైవ్ సెన్స్ ఆఫ్
1: దశేంద్రియములుగా ఉండేటువంటి దాన్ని ఏకంగా చేయటమే నమస్కారము.
0: We unify all the 10 senses here
1: in
0: folding of hands.
1: In diversity.
0: Unity in diversity, that's namaskara.
1: కనుకనే unity in diversity, అన్నిటిని ఏకంగా చేయటమే నమస్కారం.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ సింబలైజ్డ్
1: ఏకాత్మతత్వమే నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం.
0: దిస్ యూనిటీ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది స్పిరిట్.
1: కనుకనే ఆధ్యాత్మికములో నమస్కారం చాలా ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ నమస్కార ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుక ఆ నమస్కారం నందు ఎంతనో అర్థం కూడా ఉంటుంది.
0: దిస్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్ ఇన్ నమస్కారం.
1: నా మమ నేను కాదు.
0: నా మమ ఐఎమ్ నాట్.
1: నమస్కారం అంటే నేను కాదు.
0: నమస్కారం
1: అహంకారం నిర్మూలమే.
0: ఈగోలెస్నెస్ కిల్లింగ్ వన్స్ ఓన్ ఈగో.
1: మమ అంటే అంతా నాదే.
0: మమ మీన్స్ ఎవ్రీథింగ్ మైండ్.
1: నమమ అంటే ఏది నాది కాదు.
0: నమమ నథింగ్ బిలాంగ్స్ టు మీ.
1: కనుకని అంతా నీదే స్వామి.
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యూ
1: అని అర్పితం గావించడమే నమస్కారం యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం.
0: దట్ కైండ్ ఆఫ్ ఆఫరింగ్ టోటల్ సరెండర్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నమస్కారం.
1: కనుకని తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకును ప్రతి కర్మ కూడాను క్రమశిక్షణను పాటించాలి.
0: Therefore, right from the time you get up from the bed until you go back, you should follow discipline.
1: కానీ ఈనాటి మానవులకు క్రమశిక్షణ అంటే ఏమిటో తెలియదు.
0: But in the present day, no one knows what discipline is.
1: ఇంతే కాక ఇంద్రియ నిగ్రహం అంటే ఏమో పూర్తి తెలియదు.
0: They have no knowledge of sense control either.
1: ఈ senses control చేయాలి.
0: One has to
1: కన్నులు చూస్తున్నాయి ఎక్కడో.
0: Eyes see somewhere.
1: కానీ కన్నులకు బుద్ధి చెప్పాలి.
0: But you should teach your eyes.
1: ఓ నేత్రమా.
0: ఓ ఐ.
1: నీవు దేనిని చూస్తున్నావు?
0: What is that you see?
1: నీ విధమైన చెడ్డ దృష్టి చూడకూడదు.
0: You should not have bad looks.
1: See no evil, see what is good.
0: See no evil, see what is good.
1: Talk no evil, talk what is good.
0: Talk no evil, talk what is good.
1: Hear no evil, hear what is good.
0: Hear no evil, hear what is good.
1: Think no evil, think what is good.
0: Think no evil, think what is good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do what
1: is
0: good.
1: This is the way to God.
0: This is the way to God.
1: కనుక నీవు మంచిని చేయి.
0: So do good.
1: మంచిని చూడు, మంచిని చెప్పు, మంచిని విను, మంచిని తలచు.
0: Therefore see good, do good and be good.
1: కనుకనే మనం మంచిని చేయాలంటే క్రమశిక్షణ ఒకటి పెంపొందించుకోవాలి.
0: యూ కెన్ బి గుడ్ బై ఫాలోయింగ్ డిసిప్లిన్.
1: ఎవరెన్ని విధములుగా నిన్ను మాట్లాడించినప్పటికి నీ మాటలను కొంచెం అదుపులో పెట్టుకోవాలి.
0: Others may talk to you again and again, but you should have control over your talk.
1: Vidyarthulara,
0: students,
1: ee naadu
0: today
1: mrugamulu pachulu kudanu konni kramashikshanu paatisthunnayi.
0: Today animals and birds follow discipline.
1: Kaani inta chadavulu chadivi inta medha shakti undi inta telivitetalu undi kudanu మానవుడు ఈ విధమైనటువంటి క్రమశిక్షణను అనుసరించలేకపోతున్నాడు.
0: బట్ మ్యాన్ విత్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ డిసిప్లిన్.
1: చక్కగా మీరు బాగా వాచ్ చేయండి.
0: యూ వాచ్ వెరీ క్లియర్.
1: మీ హాస్టల్ దగ్గరనో కాలేజ్ దగ్గరనో కొన్ని కోతులు అంతా ఉంటాయి.
0: దేర్ ఆర్ సమ్ మంకీస్ ఆన్ ది వే యాజ్ యూ మూవ్ ఫ్రమ్ యువర్ హాస్టల్.
1: దినమునకు ఒక గంట మౌనాన్ని వహిస్తాయి.
0: మంకీస్ అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ 1 అవర్.
1: దినమునకు 1 అవర్
0: మంకీస్ అబ్జర్వ్ 1 అవర్ పీరియడ్ ఆఫ్ సైలెన్స్ ఎవ్రీ డే.
1: సైలెంట్ మౌనం.
0: అబ్జర్వ్ సైలెన్స్.
1: పక్షులు కూడా అంతే.
0: బర్డ్స్ ఆల్సో సో.
1: ఒక గంట అంతా కూడాను అది మౌనాన్ని వహిస్తుంది.
0: 1 అవర్ దే అబ్జర్వ్ సైలెన్స్ బర్డ్స్.
1: కానీ
0: బట్
1: ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: ఒక నిమిషం కూడా విశ్రాంతి తీసుకోడు. పాపం
0: నాట్ ఈవెన్ ఎ మినిట్ హీ టేక్స్ రెస్ట్.
1: ఊరికి డోరు వాగినట్టుగా వాగుతుంటాది నోరు.
0: హీ గోస్ ఆన్ టాకింగ్, హీ గోస్ ఆన్ టాకింగ్.
1: సైలెన్స్ అనేటువంటిదే లేదు.
0: నో సైలెన్స్ వాట్స్ ఎవర్.
1: ఎవరైనా సైలెంట్ గా ఉంటున్నారంటే వాళ్ళని గేలి చేస్తారు.
0: If anyone observes silence, we make fun of them.
1: Recha atana silence ni follow chestunnadu manamu follow chestam ani enta utsahanga munduku raavali.
0: We should come forward with all the enthusiasm watching that man who observes
1: Brahman
0: silence.
1: Ante evaru nishabdam brahma.
0: Who is Brahma?
1: Silence is the God.
0: Silence is God.
1: Adi nishabdamuloni shabdame brahma.
0: There is sound in silence, that is Brahman.
1: Chusara anta goppatanam untundadi ee yokka matala yokka adupu lopala.
0: Therefore, when you control your talk, there's mighty things that
1: talk,
0: you can achieve.
1: Talk, not talk.
0: In talk, there's mighty things that you can achieve.
1: కనుక టాక్ ని కంట్రోల్ చేస్తున్నట్టే అంతా మనకు కంట్రోల్ అయిపోతుంది.
0: సో వెన్ యూ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ టాక్ యూ కెన్.
1: ఎందుకోసం దీనికి ఇంత పవర్ ఇచ్చారు?
0: వై సచ్ పవర్ ఇస్ గిఫ్టెడ్ దేర్.
1: కన్నులకు చూచే పవర్ మాత్రమే ఉంటుండదు, రెండో పవర్ లేదు.
0: ఐస్ హావ్ గాట్ ద పవర్ టు సీ నాట్ ద సెకండ్
1: చెవులకు వినే పవర్ మాత్రమే ఉంటుంది అది ఇంకొక పవర్ లేదు
0: ఇయర్స్ కెన్ ఓన్లీ హియర్ నో అదర్ ముక్కుకు
1: వాసన చూచే పవర్ ఉంది కానీ రెండో పవర్ లేదు
0: నోస్ కెన్ ఓన్లీ స్మెల్ నథింగ్ ఎల్స్
1: కానీ టంగ్కు డబుల్ ప్రమోషన్ రెండు పవర్స్ ఉన్నాయి
0: బట్ ద టంగ్ హ్యాస్ గాట్ టూ పవర్స్ డబుల్ పవర్
1: ఒకటి టెస్ట్ చేస్తుంది
0: వన్ ఇట్ టెస్ట్
1: ఇంకోటి మాటలు మాట్లాడుతుంది
0: సెకండ్ ఇట్ కెన్ టాక్
1: కాబట్టి రెండు శక్తులు ఉంది కనుక మొట్టమొదటి దీనిని శక్తిగా ఉండినటువంటి దాన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి అదుపులో పెట్టాలి
0: యాజ్ ద టంగ్ ఇస్ సో పవర్ఫుల్ ఇట్ మస్ట్ బి పుట్ అండర్ కంట్రోల్
1: ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది కనుక దీన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి
0: యాజ్ ద టంగ్ ఇస్ మోర్ పవర్ఫుల్ ఇట్ షుడ్ బి కెప్ట్ అండర్ చెక్
1: చాలా మందికి తెలుసుకుని పిల్లలకు తెలియకుండా ఉండొచ్చును కార్ల లోపల నాలుగు టైర్స్ ఉంటాయి
0: కార్ హ్యాస్ ఫోర్ టైర్స్
1: ముందు టైర్స్ కు గాలి కొంచెం ఎక్కువగా ఉంటుంది
0: ద ఫ్రంట్ టైర్స్ విల్ హావ్ మోర్ ఆఫ్ ఎయిర్
1: వెనక టైర్ కొంచెం తక్కువగా ఉంటుంది
0: ద టైర్స్ బిహైండ్ విల్ హావ్ లెస్ ఆఫ్ ఎయిర్ అది ఒకటి
1: తెలియనటువంటి వాడు నాలుగు టైర్స్ కు ఈక్వల్ గా పంప్ కొట్టేస్తారు
0: ఎ పర్సన్ హూ డజంట్ నో విల్ పంప్ ఎయిర్ ఈక్వల్లీ అమంగ్ ఆల్ ది ఫోర్ టైర్స్
1: అది మంచిది కాదు
0: ఇట్స్ నాట్ గుడ్
1: ఎక్కువగా ఉన్న దాన్ని తగ్గించాలి
0: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ఎక్సెస్ యు షుడ్
1: కొంచెం తక్కువగా ఉన్న దాన్ని ఎక్కించాలి
0: ఇఫ్ ఇట్ ఇస్ లెస్ యు షుడ్ ఇంక్రీజ్
1: ఇది ఏ ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస గోరఖ్పూర్ లో ఉండేటువంటి వాడు కమలక్పూర్
0: రామకృష్ణ పరమహంస స్టేడ్ దేర్ ఇన్ కమలక్పూర్ ఎట్ దట్ టైం
1: కమలక్పూర్ లో చిన్న ఆశ్రమం పెట్టుకుని ఉండేటువంటి వాడు
0: హీ హాస్ గాట్ ఎన్ ఆశ్రమ్ ఓవర్ దేర్
1: అక్కడ నుంచి పాపం రామకృష్ణ పరమహంస కొంచెం ఆహారంలో కొంచెం మార్పు
0: హీ హాస్ గాట్ సర్టన్ చేంజెస్ ఇన్ హిస్ డైటరీ
1: అతను నిత్యం కూడాను అది బెంగాల్ దేశం లోపల బ్రాహ్మణులు కూడా మత్స్యం అనగా చేపలు తింటుంటారు
0: బీయింగ్ ది స్టేట్ ఆఫ్ బెంగాల్ ఈవెన్ బ్రాహ్మిన్స్ రిలీజ్
1: వాళ్ళను మత్స్య బ్రాహ్మణ అంటారు
0: దే ఆర్ కాల్డ్ మత్స్య బ్రాహ్మణ ఫిష్ బ్రాహ్మిన్స్
1: వాడు స్నానానికి చేయడానికి పోతే ఆ గంగా నదిలో కాళ్ళకంతా వచ్చి ఖర్చుకుంటాయి చేపలు అట్టే చేతిలో పట్టుకుంటారు చేతిలో పట్టుకుని ఇంటికి వస్తుంటారు
0: వెన్ దే గో టు గ్యాంజెస్ ఫర్ బాత్ దే విల్ నేచురల్లీ కమ్ అక్రాస్ ద ఫిష్ దే విల్ క్యాచ్ ఇట్ అండ్ బ్రింగ్ దెమ్ హోమ్
1: కనుక కమలక్పూర్ నుంచి కూడాను కలకత్తాకు పోవాలంటే బోటు అనగా గంగా నదిని దాటాలి
0: సో ఇన్ ఆర్డర్ టు రీచ్ కమలక్పూర్ హీ హస్ టు క్రాస్ దిస్ గ్యాంజెస్ బై బోట్
1: చిన్నవారినందరినీ చేర్చుకొని రామకృష్ణ పరమహంస ఎప్పుడు కూడాను ఆధ్యాత్మికంగా దైవరీతీయంగా కథలు చెప్తూ ఉండేటువంటి వాడు
0: గ్యాదరింగ్ ఆల్ యంగ్స్టర్స్ రామకృష్ణ పరమహంస యూజ్ టు టీచ్ వెరీ నైస్ స్పిరిచువల్ థింగ్
1: కానీ ఈనాటి కలి ప్రభావము మంచి సత్సంగాన్ని చూస్తే హాస్యం చేయటము
0: As a result of this Kali age, people make fun of good company.
1: ఏమిరా చిన్న వయసులో ఇప్పుడే నీకు ఎందుకు ఇంత భక్తి ఇంకా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఏదో రామకృష్ణగా ఉందనుకో
0: People say this, why do you have this devotion at this
1: ఇప్పటి నుంచి నీకు ఎందుకు ఈ భక్తి
0: Why devotion to this
1: age? యువకులను కూడా తల్లిదండ్రులు కూడా దూషిస్తుంటారు విమర్శిస్తుంటారు
0: ఈవెన్ పేరెంట్స్ ఆల్సో క్రిటిసైజ్ డిస్కరేజ్ చిల్డ్రన్
1: ఆనాటి యువకులందరూ కూడా రామకృష్ణ దగ్గర చేరారు
0: యూత్ గ్యాదర్డ్ రౌండ్ రామకృష్ణ
1: ఒక టైం టేబుల్ వేశాడు రామకృష్ణ
0: రామకృష్ణ హస్ సెట్ ఎ టైం టేబుల్
1: పలాన దినం నీవు పలాన దినం నీవు పలాన దినం నీవు అనగా ఏమి సిటీకి పోవటము చేపలు తీసుకుని రావాలి
0: ఎస్ సెట్ ఎ టైం టేబుల్ ఎవ్రీ వన్ షుడ్ గో వన్ వన్ ఎవ్రీ డే అండ్ బ్రింగ్ ఫిష్ ఫ్రమ్ ద సిటీ
1: ఒకనాడు బ్రహ్మానందము
0: One day,
1: వెళ్ళాడు బోట్ లో
0: ఇట్ వాస్ ది టర్న్ ఆఫ్ బ్రహ్మానంద హీ వెంట్ ఆన్ హిస్ బోట్
1: ఈ బ్రహ్మానంద వస్తుండగానే ఈ కాషాయ వస్త్రాలను చూచారు ఈ పడవ వాళ్ళు
0: ద బోట్మెన్ సా దిస్ ఆకర్ రోబ్డ్ బ్రహ్మానంద
1: ఇంకా మొదలు పెట్టారు దూషణ
0: దే స్టార్టెడ్ క్రిటిసిజం
1: ఆ పిచ్చి వాడికి ఒక పని లేదు ఈ పిచ్చి పిల్లలకు ఒక పని లేదు అనవసరంగా పిచ్చి పిల్లలందరినీ చేర్చుకొని ఈ విధంగా చెడగొడుతున్నాడు అతను దొంగ అట్టవాడి ఇట్టవాడి రామకృష్ణని ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తూ వచ్చారు
0: ద బోట్మెన్ వెంట్ ఆన్ అక్యూజింగ్ రామకృష్ణ హియర్ ఇస్ అ మ్యాడ్ క్యాబ్ హియర్ ఆర్ మ్యాడ్ క్యాబ్ ది చిల్డ్రన్ హియర్
1: పిచ్చివాడిగా చూచేటువంటి వారు
0: అండ్ దే యూస్ టు లుక్ ఎట్ హిమ్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్
1: కానీ గురువును దూషిస్తున్నారని చెప్పని సహించుకోలేకపోయాడు
0: బ్రహ్మానంద కుడ్ నాట్ హియర్ ఆల్ దిస్
1: కానీ ఏం చేయగలడు మెత్తనివాడు నోరు మూసుకున్నాడు వెళ్ళాడు చేపలు తీసుకున్నాడు తిరిగి పడవలేక రావాలంటే మరి భయం
0: He's a very soft man. He could not give reply. He came home with a fear.
1: తిరిగి ఏమి విమర్శిస్తారో ఏమిటో అని భయం
0: As he returned, he was fear stricken because anything may happen on the way.
1: తిరిగి వచ్చాడు
0: He returned.
1: బ్రహ్మానంద రామన్నాడు
0: పరమహంస కాల్ బ్రహ్మానంద కమ్
1: వచ్చేటప్పటికి కన్నులు తుడుచుకుంటూ వచ్చాడు ఏడ్చుకుంటూ
0: యు ఆర్ జస్ట్ వైపింగ్ అవుట్ హిస్ టియర్స్
1: ఎందుకోసం ఏడుస్తున్నావు
0: దెన్ వై డు యు క్రై
1: స్వామి
0: స్వామి
1: ఈ ప్రజలు మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు
0: పీపుల్ ఆర్ యూజింగ్ వెరీ హార్ష్ వర్డ్స్ విచ్ దే ఆర్ నాట్
1: చాలా కఠినమైనటువంటి వాక్కులతో మిమ్మల్ని విమర్శిస్తున్నారు
0: దే ఆర్ క్రిటిసైజింగ్ యూ ఇన్ స్ట్రాంగ్
1: వర్డ్స్ మమ్మల్ని విమర్శించినా పర్వాలేదు
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ దే క్రిటిసైజ్
1: మిమ్మల్ని విమర్శించుతున్నారు నేను వినలేను చాలా దుఃఖంగా ఉంది అన్నాడు
0: I am very sad because they were criticizing you.
1: Kopam vachindi Ramakrishnaku.
0: Ramakrishna was angry.
1: Chi. Guru dushana vineetvanti okka shishyudu, nee okka shishyuda, nee ashramamlo undadaniki veelledu. Get out annadu.
0: Ramakrishna said, Brahmananda, you are a disciple. Can you hear all the accusation charges made against your teacher? Get out. You have no place here.
1: In this
0: how could you listen?
1: Guru Dushan Vinatam Niku Papam Kada.
0: Is it not a sin to listen to
1: Dushan?
0: They committed a sin in accusing me and you committed a sin in listening to that.
1: Kani yem cheyagaladu?
0: What is that he could do? He cried for the second day. Second day was the chance of Naren.
1: Is it Vivekananda?
0: Vivekananda. They started accusing him in the same style. All boatmen made fun of him. He got into the boat.
1: Ticket tisukunnadu.
0: He purchased ticket.
1: Hey, nor mui.
0: And shut up, he said.
1: ఎవరు తిట్టున్నారో వారు నోరు మూయి అన్నాడు.
0: The one who is accused shut up first.
1: కానీ వాడు ఇంకా తిట్టుతూ వచ్చాడు.
0: Shall he went on.
1: బాగా తన శక్తి కొద్ది కొట్టాడు వాడు.
0: He slapped him on both cheeks.
1: కొట్టి ఒక ఎత్తుకున్నాడు. అని గంగల వేసేస్తానని.
0: He lifted one fellow ready to drown him in Ganges.
1: భయపడిపోయారు.
0: They were all fear stricken.
1: ఎవరు ఇంకా తిరిగి నోరెత్తలేదు.
0: Nobody opened their mouth.
1: తిరిగి పోయాడు. చేపలు తీసుకున్నాడు. తిరిగి వచ్చాడు. ఇతను వస్తున్నాగానే అందరికీ భయం.
0: He went there, brought the fish and was returned.
1: ఎవరు మాట్లాడలేదు.
0: Nobody opened their mouth.
1: వచ్చిన తర్వాత నరేంద్ర రా అన్నాడు.
0: రామకృష్ణ సెడ్ నరేన్ కమ్ హియర్.
1: ఏం జరిగింది?
0: వాట్ హ్యాపెన్?
1: నిన్న బ్రహ్మానందం జరిగిందే జరిగింది అన్నాడు.
0: సేమ్ థింగ్ వాట్ హ్యాపెన్ యెస్టర్డే టు బ్రహ్మానందం.
1: ఏం చేశావన్నాను.
0: వాట్ డిడ్ యు డూ?
1: నేను ఊరుకుంటానా? నా గురువుని దూషిస్తుంటే నేను సహించుకోగలనా? నేను లేదు, బాగా రెండు కొట్టాను, తిరిగి ఒక నెత్తి గంగల వేయడానికి ప్రయత్నించానన్నాడు.
0: డూ ఐ కీప్ క్వైట్ వెన్ దే క్రిటిసైజ్ మై టీచర్? డూ ఐ కీప్ క్వైట్? ఐ వాజ్ రెడీ టు
1: రామకృష్ణ
0: వన్ ఫెలో పుష్ హిమ్ ఇంటు ది గ్యాంజెస్.
1: చీ చీ చీ చీ చీ. వేసిండేది కాషాయ వస్త్రము, ఉండేది ఆశ్రమ నివాసము. నీకింత మాత్రం కోపం నేను నిగ్రహించుకోలేకపోతే నువ్వెందుకు ఆశ్రమంలో ఉండాలి?
0: He said, what a shame it is. As a celibate, you should be peaceful.
1: అప్పుడు చెప్పాడు నరేంద్రుడు.
0: Then Naren said.
1: ఆయన పూర్వం బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి వాడే.
0: He is also a member of Brahma Samaj.
1: స్వామి, నిన్న బ్రహ్మానందమునికి ఆ విధంగా చెప్పావు, ఈనాడు నాకు విరుద్ధంగా చెప్తున్నారే, అది నిజమా ఇది నిజమా అన్నాడు.
0: He said, Swami, you told something to Brahmananda yesterday and you are telling opposite to me. What is true here?
1: Mare pichivada.
0: Oh, madcap.
1: Tire lopala gaal ekkuga undani teeseyala, takkuga undani kottale.
0: When there is excess of air in a tire, you have to remove it. When there is less of air, you have to
1: gaali takkuga untundali kanukane nen baagu udanu.
0: The tire of Brahmananda, there is less of air, therefore
1: temper chala short temper, dinu tagginchali.
0: Narain is short tempered, therefore it should be cut.
1: కనుకనే పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకునే ప్రబోధనలు జరపాలి.
0: సో బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ టీచింగ్ షుడ్ బి గివెన్.
1: కనుక ఈ టీచింగ్స్ కూడాను అందరికీ సమానమైనటువంటి కాదు.
0: టీచింగ్స్ ఆర్ నాట్ యూనిఫామ్ టు ఎవ్రీబడీ.
1: ఒక్కొక్కరి కెపాసిటీ, ఒక్కొక్కరి కంటైనర్ ఏంత ఉంటుందో అంతవరకు ఇది నిండుతూ ఉంటాడు.
0: టీచింగ్ షుడ్ బి గివెన్ ఇన్ అకార్డెన్స్ టు ద కెపాసిటీ అండ్ ద కంటైనర్.
1: గంగా నదిలో కావలసినంత జలం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ వాటర్.
1: ఎవరెవరు ఎంతెంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే నించుకోవాల్సి వస్తుంది.
0: యాజ్ ఈస్ ది కంటైనర్ సో ఇస్ ద మెజర్ ఆఫ్ వాటర్ దట్
1: యు ఫిచ్. అందరికి సమానమే అనేటువంటి చెప్పడానికి వీలు కాదు.
0: యు కెనాట్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్.
1: కనుకని ఆధ్యాత్మిక మార్గం కూడాను.
0: సో ది స్పిరిచువల్ పాత్
1: ఈ విధమైనటువంటి వారి వారి శక్తానుసారంగా క్రమశిక్షణను అనుసరించినప్పుడు వారికి తగినటువంటి శక్తిని అందిస్తుంటాడు భగవంతుడు.
0: When they follow discipline to the extent possible, God will give them the capacity, the ability.
1: కనుక మన కెపాసిటీని పెంచుకోవాలనుకుంటే క్రమశిక్షణ సక్రమంగా ఉండాలి.
0: Therefore, in order to increase our capacities, we should follow.
1: క్రమశిక్షణ లేకపోతే దైవత్వం అనేటువంటిది కూడా మనకు ప్రాప్తించదు.
0: Without discipline, you can never attain divinity.
1: ఒక దినం ఒక రీతిగా ఉంటుంటే అది ఏమాత్రం కూడా సరైంది కాదు.
0: If we are in one way on one day, in a different way on another day, it's useless. A small example.
1: మీకు తెల్లవారుజామున లేక సాయంకాలం 6 గంటలకు మీరు భజన చేస్తున్నారు.
0: You do bhajan at 6 o'clock in the morning.
1: లేక ధ్యానంలో చేస్తున్నారు.
0: Or you meditate.
1: ఈ విధంగా ఉన్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తుంది.
0: Sometimes you need to travel.
1: ఆ ప్రయాణం లోపల మీరు బస్సులో ఉంటారు 6 గంటలకు.
0: That time at 6 o'clock you may be in a bus.
1: ఇక్కడ కొంతమంది స్థలమును కాలమును కర్తవ్యాన్ని ఏమాత్రము మార్చకూడదు అంటారు.
0: సమ్ సే దట్ వన్ షుడ్ నాట్ చేంజ్ ద ప్లేస్ టైమ్ అండ్ ద డ్యూటీ.
1: కానీ డ్యూటీని మాత్రం పెట్టుకోవాలి మనం.
0: బట్ యూ షుడ్ కీప్ డ్యూటీ.
1: స్థలము మారినప్పటికీ
0: ప్లేస్ మే చేంజ్.
1: కాలము బస్సులో అయినా ఇక్కడైనా 6 గంటలే.
0: ద టైమ్ మే బి మే చేంజ్.
1: 6 గంటల టైంలో నీవు బస్సులో ఉన్నావా, నీవు 6 గంటల లోపల ఎక్కడ నీవు భజన చేస్తున్నావు దాన్ని నీవు చింతిస్తురా, నీ మైండ్ ఈ స్థలానికి వస్తుంది.
0: You may be there in the bus at 6 o'clock in the evening. If you think of God,
1: you will be here. Place
0: will come to you. You need not come to the place.
1: కానీ క్రమాన్ని నీవు తప్పకుండా నీవు చేస్తురా.
0: So you should certainly follow the discipline.
1: క్రమమును పాటిస్తే ఈ కర్తవ్యము కాలము అన్ని నీ దగ్గరికే పరిగెత్తొస్తాయి.
0: If you follow the time and the discipline, the place will follow you.
1: కనుకనే కాలకాల ప్రపన్నానాం కాలాఖ్యంని కరిష్యతి అన్నారు. అనగా ఏమిటి? కాలము కాయాన్ని మృంగుతా ఉంది.
0: ఇట్స్ ద టైమ్ దట్ స్వాలోస్ దిస్ బాడీ లైఫ్.
1: కానీ కాలుడు కాలాన్ని కూడా మింగేటువంటి వాడు.
0: అండ్ ది కాల ఆల్సో స్వాలోస్ ది టైమ్.
1: కనుకనే కాలుడు అంటే ఎవరు?
0: హూ ఇస్ కాలుడు?
1: అతనే దైవము.
0: కాలుడు ఇస్ గాడ్.
1: కాలుడు అంటే యముడు అనుకుంటారు. కాదు కాదు,
0: కాలుడు ఇస్ నాట్ యమ.
1: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాద ప్రమణాయ నమః, కాలాతీతాయ నమః, కాల స్వరూపాయ నమః, కాల నియమితాయ నమః. అంతా కాలమే, అతనే కాలుడు.
0: ఎవ్రీథింగ్ ఇస్ టైమ్, టైమ్ ఇస్ గాడ్.
1: కనుక మంచి, ఇంకా కొంతమంది పిల్లలకు కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి.
0: సమ్ స్టూడెంట్స్ హావ్ సమ్ డౌట్స్.
1: సూర్యునికి కుమారుడు పుట్టాడు.
0: Sun has a son.
1: యముడు సూర్యుని కుమారుడు అంటారు.
0: Yama is the son of sun.
1: ఈ పిల్లలందరికీ ఒక విధమైన హాస్యం అవుతుంది.
0: నాచురల్లీ స్టూడెంట్స్,
1: సూర్యుడికి, సూర్యునికి ఒక భార్య, అతనికి ఒక బిడ్డ, అతనికి ఒక కొడుకు, అతనికి ఒక సంసారం, ఇవన్నీ ఎక్కడ ఉంటున్నాయి, ఇవన్నీ ఏదో కథలు అని దాన్ని నెట్టివేస్తారు.
0: స్టూడెంట్స్ విల్ నాచురల్లీ డిస్మిస్ ఇట్ బికాస్ వాట్ ఇస్ ది సన్ హాస్ ఎ వైఫ్ అండ్ ఎ ఫ్యామిలీ అండ్
1: కాదు కాదు, ఇది ట్రూత్, ఇది సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూత్. ఎస్.
1: ఎట్టనగా
0: హౌ?
1: కాలుడు అనగా ఎవరు?
0: హూ ఇస్ కాలుడు?
1: కాలము,
0: టైమ్.
1: ఈ కాలం అనేటువంటిది ఎవరి వల్ల పుడుతుండాలి, ఎవరి వల్ల వస్తుండాలి? సూర్యోదయం వల్ల, సూర్యాస్తం వల్ల కాలం పుడుతుండాలి.
0: The time is there because of sunrise and sunset.
1: కనుకని సన్రైజ్ అండ్ సన్సెట్ వల్ల పుట్టినటువంటి కాబట్టి ఈ యొక్క కాలము సూర్యుని కుమారుడు అన్నారు.
0: As the time is born because of sunrise and sunset, the time is the son of sun.
1: చూడండి, తెల్లవారు సూర్యుడు పుట్టినప్పుడు 6 గంటలు అన్నాము.
0: When once the sunrise we say
1: సూర్యాస్తమం ఇప్పుడు 6 గంటలు అయ్యింది. ఈ 6కు 12 గంటలు జరిగిపోయింది.
0: So sunrise and sunset.
1: ఈ 12 గంటల కాలం ఎవరి వల్ల జరిగింది?
0: 12 hours. Who is responsible?
1: ఎవరి వల్ల పుట్టింది?
0: It's born out of whom?
1: సూర్యుని వల్లనే పుట్టింది.
0: It's because of sun.
1: కాబట్టి సూర్యుని వల్ల పుట్టినటువంటిది కాబట్టి కాలము కాలుడు అనేటువంటి వాడు సూర్యుని కుమారుడు అన్నారు.
0: Because the time is born to the sun, we say, naturally we say that he belongs to sun.
1: కనుక ఈ ఆత్మ సంబంధమైనటువంటి యొక్క అంతరాత్మని గురించి మనం విచారిస్తేప్పుడు అంతా సత్యమే, సత్యమే.
0: When we think from the spiritual point of view, everything is truth.
1: కనుకని సత్యస్య సత్యం.
0: It is truth of truths.
1: ఏ విధమైనటువంటి అంతృప్తి అక్కడ రావడానికి వీలుండదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ వాట్సెవర్.
1: పురాణములు యందు, ఇతిహాసములు యందు అనేక విధమైనటువంటి ఇలాంటి శబ్దాలంతా వస్తుంటాయి.
0: ఇన్ అవర్ ఎపిక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్ యు
1: ఇవన్నింటిని మనం ప్రాకృతమైనటువంటి దీనికి మనం పోల్చుకొని దీన్ని మనం విశ్వసించము.
0: Because we take it in the worldly way, we don't believe them.
1: Chaala porapaatu.
0: It's a mistake.
1: Ee opika pettukoni dani chakkaga inquire chey.
0: Be patient and inquire clearly.
1: Appude neeku sariyainatuvanti hrudayam tikkutundi.
0: Then you will have the proper answer.
1: Ippudu Vishnu unnadu.
0: We say
1: Lakshmi undi, Saraswati undi. Veerandariki edo kamalamulu ani petti aa kamalamulu nunchi vaaru udbhavinchinattuga pettunnaru.
0: We have the Vishnu and Lakshmi. We say that they're born out of the lotus flower.
1: Adiye hrudayamu, hrudaya kamalamu.
0: The lotus flower is the human heart.
1: అనగా హృదయం నుంచి పుట్టేటువంటి సర్వము.
0: So everything is born out of the heart.
1: Good and bad అన్ని కూడాను మన నుంచి ఆవిర్భవించేటువంటివి.
0: Good and bad arise out of you.
1: కనుకనే దీనిని యత్ భావం తద్ భవతి అన్నారు.
0: As is the feeling, so is the experience.
1: కనుక
0: so
1: మనము ఈ అంతరార్థాన్ని గుర్తించుకోలేక ఇది కేవలం అసత్యం అని నెట్టివేయకూడదు.
0: Because we don't know the inner significance, you cannot dismiss
1: it. టైం తీసుకో,
0: కొంచెం
1: డౌట్స్ అంతా నిర్మూలనం చేసుకో.
0: Get all your doubts clarified.
1: నిశ్చింతగా ఉంటుంది.
0: And be peaceful.
1: అంతేగాని డౌట్స్ తో మాత్రము నీ మనసును పాడు చేసుకోవద్దు.
0: But don't get confused with all these doubts.
1: డౌట్స్ కు మన పురాణములు ఎందుకు ఏమాత్రం అవకాశం లేదు.
0: There is no scope for any doubts.
1: ఎవరు రాసిన ఈ పురాణములు?
0: Who composed them?
1: ఈ ఎల్లయ్య మల్లయ్య రాసినటువంటివి కాదు.
0: They are not composed by ఎల్లయ్య మల్లయ్య.
1: విద్యావంతులు, మహర్షులైనటువంటి ఒక వాల్మీకి వ్యాసులు రాసినటువంటివి.
0: The Puranas are composed by great sages like Valmiki and Vyasa.
1: గొప్ప విద్యావంతులు.
0: They are highly educated.
1: అంత విద్యావంతులు మరొకరు లేరు.
0: Such noble people.
1: అతి విద్యావంతులే కవులు కావడానికి అధికారం ఉంటుంటారు.
0: Such highly educated knowledge people are the poets.
1: అందరూ కవులు కాదు.
0: They all are not poets.
1: కనుకని పురాణములు రాసినటువంటి వాడు వాల్మీకి.
0: వాల్మీకి composed this Purana.
1: ఈ అష్టాదశ పురాణం రాసిన వాడు వ్యాస మహర్షి.
0: వ్యాస హాస్ రిటన్ ఆల్ ది 18 ఎపిక్స్.
1: మహర్షులు, మహర్షులు, మహర్షులు.
0: దే ఆర్ సేజెస్, గ్రేట్ సేజెస్.
1: కనుకనే వారు ఒక్క అసత్యం కూడా అందులో ప్రవేశించడానికి వీలుండదు.
0: దేర్ నో స్కోప్ ఫర్ ఎనీ అన్ట్రూత్ దేర్.
1: మన భావాలను పురస్కరించుకుని అది అసత్యమని మనం చెప్పొచ్చును, కానీ అసత్యాలు ఏనాటికి కావు.
0: డిపెండింగ్ ఆన్ అవర్ ఫీలింగ్స్ వీ మే సే దే ఆర్ లైస్, బట్ దేర్ కెనాట్ బి ఎనీ లైస్ ఓవర్ దేర్.
1: నీవు చూచినా చూడకపోయినా కానీ రాసిండేటువంటివన్నీ సత్యాలే.
0: Whether you see or not, what all that is written is
1: అవన్నీ గొప్ప ఆదర్శాలే.
0: దే ఆర్ ఆల్ గ్రేట్ ఐడియల్స్.
1: అంతేగాని తప్పు మార్గం ఏమి రాయలేదు. చేయలేదే.
0: దే విల్ నెవర్ టేక్ యు టు ది
1: రాంగ్ ఎవర్ని చెడపలేదే.
0: దే నెవర్ స్పాయిల్
1: ఎవర్ని ఏది పెడమార్గం పట్టించలేదే.
0: నోబడీ ఇస్ డైరెక్టెడ్ ఇన్ ది రాంగ్ వే. కర్తనే
1: సత్య మార్గాన్ని నిరూపిస్తూ వస్తున్నాయి.
0: ఇట్ ప్రూవ్స్ ద ట్రూత్ పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఆదర్శ గ్రంథాలు అన్ని కూడాను
0: దే ఆర్ ఆల్ ఐడియల్స్.
1: ఈ ఆదర్శ గ్రంథాలకు ఆదర్శ జీవితం కూడా కావాలి.
0: We need ideal life to follow the ideal text.
1: Ideal life kavalukunte matalu tagginchali.
0: In order to lead an ideal life,
1: daivagnanu sirasa vahinchali.
0: We should follow God's command.
1: Discipline manam patinchali.
0: We should observe discipline.
1: ఎలాంటి పరిస్థితి ఏందేనప్పుడు మన డిసిప్లిన్ వదలకూడదు.
0: Under any circumstances we should never give up discipline.
1: Chara tarkade son 16 సంవత్సరం యొక్క పిల్లవాడు తన డిసిప్లిన్ తన క్రమశిక్షణను వదిలితే ఏమవుతుందనే ఉద్దేశంతో తండ్రి దగ్గర కూడా మాట తీసుకున్నాడు.
0: You see, the son of Tharkad, though age is 16, he took promise from his father.
1: కట్టగలబడి ఆ యొక్క సత్సంకల్పం చేతనే తండ్రి చేతనే క్షమాపణ కూడా కోరుకున్నాడు.
0: Ultimately, it led to a situation that the father had to seek pardon.
1: తండ్రి కొడుకు దేహములో వయసులో వ్యత్యాసం ఉండవచ్చును.
0: There is difference in age between son and father.
1: కానీ ఆత్మ ఇద్దరియందు ఒక్కటే.
0: But the same Atma, the Spirit is present in
1: both. సత్యము ఒక్కటే.
0: Truth is one.
1: ఇది పెద్దవారు సత్యం, ఇది చిన్నవారు సత్యం అని లేదు.
0: There is nothing like the truth of youngsters
1: and truth of elders.
0: It cannot be Brahmin truth and the truth of Shudras.
1: అందరికీ సత్యం, సత్యం ఒక్కటే.
0: The truth is one to all.
1: Truth is one, not two.
0: Truth is one, not two.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: Truth is one, not two, non dual.
1: ఏకం ఏవ.
0: It's only one.
1: Only one.
0: Only one. Only one.
1: అలాంటి సత్యాన్ని చాటించి పలికినటువంటిది.
0: We should observe the truth and
1: ఇలాంటి సంస్కృతినంతా కూడాను భారతదేశం నందు అనేకంగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
0: This is the culture of Bharat that teaches in various ways.
1: సంస్కారం, సంస్కృతులు ఇంకా ఎన్నెన్ని విధములైనటువంటి ఒక మార్గంలోనూ ప్రవేశించి యావత్ ప్రపంచమునకే ఈ భారతీయ సంస్కృతిని అందిస్తూ వస్తుండాలి.
0: The culture of Bharat advocates ideologies of this kind and propagated to the entire world.
1: Culture lo etti dosham ledu.
0: There is no mistake in our culture.
1: Alanti pavitramainatunti divyamainatunti navyamainatunti bhavyamainatunti ee bharatiya sanskrutini manam viduvaraadu maruvaraadu.
0: We should never forget, we should never give up such a unique, novel, ever fresh, ever green culture of Bharat.
1: Buddhi poyinattuga pokoodudu.
0: We should not act according to our mind.
1: Danini pattideni venku teppinchali.
0: You should have control over
1: culture ni follow cheyamani cheppina daniki sarainatundi oka shasanam cheyali.
0: And you should command your mind to follow the culture clearly.
1: Ee manasu ishtam vachinattu povachunu.
0: The mind may go in a wayward way.
1: Kaani nee vadalakoodudu.
0: But don't never give
1: mind
0: it up.
1: Mind is your servant.
0: Mind is your servant.
1: You are not mind servant.
0: You are not the servant of the mind.
1: మైండ్ నీ సర్వెంట్.
0: మైండ్ ఈజ్ యువర్ సర్వెంట్.
1: కాబట్టి నీ సర్వెంట్ గా నీవు ఉపయోగించుకోవాలి.
0: దేర్ఫోర్ మేక్ యూస్ ద మైండ్ యాజ్ యువర్
1: బానిస్ కాకూడదు.
0: బట్ యూ షుడ్ నాట్ బి ది సర్వెంట్.
1: కానీ బానిస్ కావాలి ఎవరికి? బాధ కావాలి దైవానికి బానిస్.
0: యూ షుడ్ బి ఓన్లీ సర్వెంట్ ఆఫ్ గాడ్.
1: కనుకనే రామదాస్ కూడా చెప్పాడు.
0: రామదాస్ ఆల్సో సెడ్.

0: Ramana said, I should be servant to the servants. I should serve your servants.
1: Dasulaku sevane cheya valara.
0: I should serve your servants.
1: Prodhuna sayankalam kuda nu nee dasudane.
0: I am your servant morning and evening.
1: Nee dasudane kaadu nee dasunu kuda nu dasundane.
0: I am not only your servant, I am your servant of your servants.
1: Chakkaga oka chakkani upadesham unnadi. భాగవతంలో
0: దేర్ ఇస్ వెరీ గుడ్ టీచింగ్ దేర్ ఇన్ భాగవతం.
1: కుచేలుడు తీసుకెళ్లాడు ఇంత పిటిక అరుకులు.
0: కుచేల హాస్ టేకెన్ ద బీటెన్ రైస్ ఫిష్.
1: కానీ ఆ మాసిపోయిన గుడ్డలో ఉన్నటువంటి అటకలను కృష్ణుడే తన చేతులారా విప్పాడు.
0: కృష్ణ ఓపెన్ ద బండిల్.
1: కానీ ఆ యొక్క కుచేలుడు చాలా సిగ్గుపడుతున్నాడు.
0: కుచేల వాస్ ఫీలింగ్,
1: నా బట్టలు కూడా ముట్టడానికి వీలు కానటువంటి బట్టలు నావి.
0: మై క్లోత్స్ ఆర్ డర్టీ.
1: ఇలాంటి దరిద్రహీనుడను.
0: ఐఎమ్ ఎ పాపర్, ఎ బెగర్.
1: కలాంటి ఇలాంటి మహారాజు భగవత్ చక్రవర్తి, నీవు నా బట్టలను ముట్టుకోవడానికి ఏ విధమైనటువంటి కష్టం ఉంది, ఎంత నేను పాపిని అని తనలో తాను బాధపడ్డాడు.
0: కుచేల వాస్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ కృష్ణ ఇస్ ఎన్ ఎంపరర్ అండ్ గాడ్, హౌ కెన్ హి టచ్ హిస్ డర్టీ క్లోత్స్.
1: ఉన్నటువంటి కొన్ని తీసుకుని నోట్లో వేసుకున్నాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ స్టార్టెడ్ స్వాలింగ్ ద బీటెన్ రైస్ బ్రాడ్ బై కుచేల.
1: మిగిలింది ఆ బట్టలో.
0: సమ్ రిమైన్డ్ స్టిల్.
1: రుక్మిణి పరిగెత్తి వచ్చింది కృష్ణుడు చేపట్టుకుని.
0: రుక్మిణి కేమ్ ఆల్ ది వే అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ కృష్ణ.
1: కుచేలుడు మరొక భావం పడ్డాడు.
0: కుచేల హ్యాడ్ అనదర్ థాట్.
1: ఈ యొక్క డర్టీ దీంట్లో టవల్లో ఉన్నటువంటి తింటున్నాడు, ఇంకా ఎందుకు మీరు తింటారు, ముట్టకూడదనేమో రుక్మిణి తన అడ్డు చేస్తున్నాదని భావించుకున్నాడు.
0: కుచేల థాట్ దట్ రుక్మిణి ఇస్ అబ్జెక్టింగ్ కృష్ణ యాజ్ హి వాంటెడ్ టు ఈట్ ద థర్డ్ ఫిస్ట్ ఫుల్ బికాజ్ ఇట్స్ కంటైన్డ్ ఇన్ ఎ డర్టీ క్లాత్.
1: కృష్ణుని తెలుసు, కృష్ణుని హృదయం రుక్మిణి తెలుసు.
0: బట్ ద హార్ట్ ఆఫ్ రుక్మిణి ఇస్ వెల్ నోన్ టు కృష్ణ అండ్ సో ఆల్సో ద హార్ట్ ఆఫ్ కృష్ణ వెల్ నోన్ టు రుక్మిణి.
1: ఈ యొక్క కుచేలునికి సరిగా అర్థమయ్యే నిమిత్తమై ఎందుకు రుక్మిణి నా చేయి పట్టుకున్నావు.
0: In order to make Kuchela understand, ask Rukmini, why did you catch hold of my hand?
1: Nenu Kucheludu dasudanu.
0: I am the servant of Kuchela.
1: Kalakale Kucheludu techinatundi prasadam nenu kontha varaku swikarinchanu.
0: So I must accept the prasada brought for me.
1: Appudu Rukmini cheppindi.
0: Then Rukmini said,
1: Krishna, meeru Kucheludu dasudanu.
0: You are the servant of Kuchela.
1: Mee dasralu nenu.
0: I am your servant.
1: Kabatti dasralu kuda oka bhagam undi kada.
0: So as your servant I too have some due share.
1: Kabatti migilinatvanti naaku andinchamani cheppindi.
0: So I must have my own share. She started.
1: Bhagavat vishayalu enta visalamainativi ga untayi.
0: All the spiritual topics are so broad minded.
1: Thoughts, bhagavantuni yokka sankalpamulu enta ghanamainativi ga untayi.
0: The divine will and divine thoughts are so majestic.
1: Meeru artham chesukoleka chaala chulakaniga teesukuntaru.
0: We don't understand them and take them for granted in easy way.
1: కనుక భగవంతుడు ఎంతో గొప్ప విశాల హృదయుడు.
0: గాడ్ ఈస్ బ్రాడ్ మైండెడ్.
1: కేవలం నేరో మైండ్ కాదు,
0: నెవర్ నేరో మైండ్.
1: ఆ హృదయం మరొకరికి లేనే లేదు.
0: నో వన్ హాస్ గాట్ సచ్ కైండ్ ఆఫ్ హార్ట్.
1: ఒక్క భగవంతునికి తప్ప మరొకరికి రాదు.
0: ఇస్ ఓన్లీ గాడ్ కెన్ పొసెస్, నో వన్ ఎల్స్.
1: ఎన్ని విధములు మీరు కంపేర్ చేసినా గానీ గాడ్ కి తప్ప మరొకరికి రాదు అది.
0: ఓన్లీ గాడ్ కెన్ అటైన్, గాడ్ కెన్ హ్యావ్.
1: అప్పుడు తెలుసుకున్నాడు కుచేలుడు.
0: దెన్ కుచేల అండర్స్టూడ్.
1: ఇంటికి పోయి చూచాడు.
0: ఈ రిటర్న్ హోమ్ అండ్ సో
1: గొప్ప భవనాలంతా అందించాడు.
0: ఈ సో మ్యాన్షన్స్ అరౌండ్.
1: తన పిల్లలు, తన అర్ధాంగి గొప్ప సంపదతో కూడినటువంటి వారిగా కనిపించారు.
0: ఈ సో ద చిల్డ్రన్ ద వైఫ్ ఇన్ ఇన్ఫ్లుయెన్స్.
1: పరిగెత్తి వచ్చింది భార్య, పాదాలు పట్టుకుంది.
0: వైఫ్ కేమ్ అండ్ ఫెల్ట్ హిస్ ఫీట్.
1: నాథ,
0: హస్బెండ్,
1: భగవంతుడు ఎంత అనుగ్రహుడు, ఎంత విశాల హృదయుడు.
0: God is broad minded, what a vast heart has he.
1: అతని యొక్క ఘనత మరి ఒక్కరికి లేదు.
0: No one has got that kind of majesty.
1: అతను నీతో మాట్లాడ్డా, ఏమని చెప్పాడు, ఏమిటి అని మీద మీద ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
0: She went on putting number of questions. Did you meet him? Did you talk to him? Did you say anything to him? What did he say?
1: దేవి,
0: that wife,

0: the gate, immediately sent a message.
1: ನಾನು ಸೂಚಿನಂತನೆ ದಿಕ್ಕುನ ಗದ್ದೆದಿಗೆ ನಗು ಮೋಮು ತೋಡ ನಾನು ಅಂಡಜೇರ್ಚೆ.
0: ದ ಮೂಮೆಂಟ್ ಈ ಸ್ವಾ ಮೀ ವಿತ್ ಆಲ್ ದ ಸ್ಮೈಲ್ಸ್ ಈ ಹಗ್ಡ್ ಮೀ
1: ಮೊನರಿಂಚಿ ಮೋಮು ವಾಚಿನಟ್ಟು ಎಗಾ ದಿಗಾ ಚೂಚಿ ಕೌಗಿಟನ್ ಬಿಗಿಸುಕೊನಿಯೇ.
0: He started staring at me top to bottom as if he has seen me for a long time and embraced me.
1: ye mandu atani dina parata,
0: what can I say about his compassion?
1: Peda kucheyanuni atukulu pitikedu tini bahula bhagyambuno sangu varu kalara.
0: Is there anyone in this world who would give you all the affluence and wealth by partaking fistful amount of wheat and rice?
1: Tanu ತಾನೇ ಪ್ರೇಮಯವನು.
0: ಈಸ್ ಲವ್, ಲವ್ ಇಸ್ ಕೃಷ್ಣ.
1: ತಾನೇ ಪ್ರೇಮ, ಪ್ರೇಮೇ ತಾನು.
0: ಈಸ್ ಲವ್, ಲವ್ ಇಸ್ ಕೃಷ್ಣ.
1: ಇಂಕೊಕ್ಕಟ್ಟು ಏ ಮಾತ್ರವೂ ವರ್ಣಿಸಡಾನಿಕೆ ವೀಲು ಕಾದನ್ನ.
0: ನೋ ಒನ್ ಕ್ಯಾನ್ ಎಕ್ಸ್ಟೋಲ್ ಇನ್ ಫೋ.
1: ಚೂಚಾವ ಅಂತ ವಿಶಾಲಮೈನಟುವಂತಿ ಯಾಕ ಭಾವಮು ಎಕ್ಸ್ಪ್ಯಾನ್ಷನ್ ಲವ್ ಭಗವಂತುಂಡಿ.
0: ಗಾಡ್ಸ್ ಲವ್ ಇಸ್ ಒನ್ ಆಫ್ ಎಕ್ಸ್ಪ್ಯಾನ್ಷನ್.
1: ಕಾನಿ ಭಕ್ತುಲ್ದಂತ ಕಂಟ್ರಾಕ್ಷನ್ ಲವ್.
0: ಬಟ್ ದಟ್ ಆಫ್ ಎ ಡಿವೋಟ್ ಈಸ್ ಕಂಟ್ರಾಕ್ಷನ್.
1: ಮೈಂಡ್
0: ನ್ಯಾರೋ ಮೈಂಡೆಡ್.
1: ಒಂದು ಚಿನ್ನ ಉದಾಹರಣೆ,
0: ಎ ಸ್ಮಾಲ್ ಎಕ್ಸಾಂಪಲ್.
1: ರೂಮ್ ಲೋಪಲ
0: ದೇರ್ ಇನ್ ದ ರೂಮ್
1: ಮನ ಹಾಸ್ಟೆಲ್ ವಾರ್ಡನ್,
0: ದಿ ಹಾಸ್ಟೆಲ್ ವಾರ್ಡನ್,
1: ಸ್ಟೂಡೆಂಟ್ ವೀಳಂದರೂ ಅಕ್ಕಡ ವಚ್ಚಾರು.
0: ಸ್ಟೂಡೆಂಟ್ ದೇ ವರ್ ಆಲ್ ದೇರ್ ಇನ್ ದ ರೂಮ್.
1: ನಿನ್ನಟ ದಿನಮು
0: ಯೆಸ್ಟರ್ಡೇ
1: ಈ ಹಾಸ್ಟೆಲ್ ಲೋ ಉಂಡಿನಟುವಂತಿ ಟೀಚರ್ಸ್ ಅಂದರೂ ಸೇರಿ ಈ ಕುರ್ಚಿನಿ ಚೇಯಿಂಚಾರು.
0: ಆಲ್ ಟೀಚರ್ಸ್ ಸ್ಟೇಯಿಂಗ್ ದೇರ್ ಇನ್ ದ ಹಾಸ್ಟೆಲ್ ಗಾಟ್ ದಿಸ್ ಚೇರ್ ಸ್ಪೆಷಲಿ ಮೇಡ್.
1: ಅದಿ 70th ಬರ್ತ್ಡೇಕೆ ಚೇಯಿಂಚಾಲನ್ನ ಪ್ರಯತ್ನಿಸಾರು.
0: ದೇ ವಾಂಟೆಡ್ ಟು ಬಿ ರೆಡಿ ಫಾರ್ 70th ಬರ್ತ್ಡೇ.
1: ಕಾನಿ ಪ್ರಯತ್ನ ಚೇಸಾರು ಕಾನಿ ವಿಫಲಮೈಪೋಯಿಂದಿ.
0: ಬಟ್ ದೇ ವರ್ ನಾಟ್ ಸಕ್ಸೆಸ್ಫುಲ್ ಇನ್ ಗೆಟಿಂಗ್ ಇಟ್ ರೆಡಿ.
1: ನಿನ್ನಟ ದಿನ ವಚ್ಚಿಂದಿ.
0: ಇಟ್ ಕೇಮ್ ಯೆಸ್ಟರ್ಡೇ.
1: ವಚ್ಚಾರು ಪಾದಾಲ್ ಪಟ್ಟುಕೊಂಡಾರು, ಇದು ಸ್ವಾಮಿ ಸ್ವೀಕರಿಸಾಲಿ ಅನ್ನಾರು.
0: ದೇ ಆಲ್ ಫೆಲ್ ಅಟ್ ದಿ ಫೀಟ್ ಆಫ್ ಸ್ವಾಮಿ. ದೇ ಸೆಡ್ ಸ್ವಾಮಿ
1: ಬಾಬು ನೀನೆಪ್ಪುಡು ಇಚ್ಚೇದೆ ಕಾನಿ ನಾ ಯೊಕ್ಕ ಪದ್ಧತಿ ತೀಸುಕುನೇದು ಕಾದು ಅನ್ನಾಡು.
0: ಭಗವಾನ್ ಸೆಡ್ ಐ ಆಲ್ವೇಸ್ ಗಿವ್ ಬಟ್ ಐ ವಿಲ್ ನೆವರ್ ರಿಸೀವ್.
1: ಐತೇ ಈ ಕುರ್ಚಿಗೆ ಎಂತ ಇಂದಿ ಡಬ್ಬು.
0: ಬಟ್ ಭಗವಾನ್ ಆಸ್ ವಾಟ್ ಈಸ್ ದಿ ಕಾಸ್ಟ್ ಆಫ್ ದಿಸ್ ಚೇರ್.
1: ಚಪ್ಪಲೇದು.
0: ದೇ ನೆವರ್ ಸೆಡ್.
1: ನೀನು ಚೆಪ್ಪಾನು ಇಂತ ಇಂದಿ ದೀನಿ.
0: ಭಗವಾನ್ ಸೆಡ್
1: ಇವು ಇಂತ ಡಬ್ಬು ನೀನು ಇಸ್ತಾನು, ಕುರ್ಚಿನ ನೇನು ತೀಸುಕುಂಟಾನು ಅನ್ನಾನು.
0: ಭಗವಾನ್ ಸೆಡ್ ಐ ವಿಲ್ ಗಿವ್ ಯು ದ ಮನಿ ಅಂಡ್ ಆಕ್ಸೆಪ್ಟ್ ದಿ ಚೇರ್.
1: ಸಾಲಾ ಬಾಧಪಡ್ಡಾರು, ಏರ್ಚಾರು.
0: ದೇ ಕ್ರೈಡ್.
1: ಇಲ್ಲಾಂಟಿದ್ದ ಜರಗಡಾನಿಕೆ ವೀಳ್ಲೇದು. ಸ್ವಾಮಿ ಮಾ ಪ್ರಾರ್ಥನೆ ಅಂಗೀಕರಿಸಿ ಸ್ವೀಕರಿಸಾಲಿ ಅಂತ ಚೆಪ್ಪಿನ ಗಟ್ಟಿಗೆ ಚೆಪ್ಪಾರು.
0: ಸ್ವಾಮಿ ವಿ ಕಾಂಟ್ ಕೀಪ್ ಬಟ್ ಯು ಮಸ್ಟ್ ಡೆಫಿನೆಟ್ಲಿ ಆಕ್ಸೆಪ್ಟ್ ವಾಟ್ ವಿ ಬ್ರಿಂಗ್ ಹಿಯರ್.
1: ಕಾನಿ ಆ ಯೊಕ್ಕ ಫೀಲಿಂಗ್ ಮಂಚಿ ಪವಿತ್ರಮೈನ ಹೃದಯಂತೋ ಪವಿತ್ರಮೈನ ಭಾವಂತೋ ಅನೇಕ ರಕಂಗಾ ದೀನಿ ಶ್ರಮ ಪಡಿ ಚೇಯಿಂಚಾರು. ದಾನಿಕೋಸಂ ನೇನು ಅಂಗೀಕರಿಸಿ ನಿನ್ನ ಪೆಟ್ಟುಕುನ್ನಾನು.
0: ವಿತ್ ಆಲ್ ದಿ ಸೇಕ್ರೆಡ್ ಫೀಲಿಂಗ್ಸ್ ಅಂಡ್ ಸೇಕ್ರೆಡ್ ಥಾಟ್ಸ್ ದೇ ಬ್ರಾಟ್ ಹಿಯರ್ ಅಂಡ್ ದೇರ್ಫೋರ್ ಭಗವಾನ್ ಆಕ್ಸೆಪ್ಟೆಡ್.
1: ಪಿಲ್ಲಲು ಮಂಚಿವಾರೇ.
0: ಬಾಯ್ಸ್ ಆರ್ ಗುಡ್, ನೋ ಡೌಟ್.
1: ಪಿಲ್ಲಲು ಚಾಲಾ ಭಕ್ತಿ ಪರುಲೇ.
0: ದೇ ಆರ್ ಹೈಲಿ ಡಿವೋಟೆಡ್.
1: ಸ್ವಾಮಂಟೇ ಕೊಂಡಂತ ಪ್ರೇಮ.
0: ದೇ ಹ್ಯಾವ್ ಗಾಟ್
1: ಕಾನಿ ಮಧ್ಯ ಮಧ್ಯ ಕೊಂತ ಇದು ಅವುತುಂಟುಂಟದಿ ವಾಟರ್ ಬಬಲ್ಸ್ ಅಂತ ವಸ್ತುಂಟಾಯಿ.
0: ಇನ್ ಬಿಟ್
1: ಏರ್ ಪಾಕೆಟ್ಸ್,
0: ಸಮಟೈಮ್ಸ್ ಏರ್ ಪಾಕೆಟ್ಸ್ ಅಪಿಯರ್.
1: ಅವೇ ಕೊನ್ನಿ ವಚ್ಚಿ ಆ ಮನಸ್ಸನ್ನು ಪಾಡು ಚೇಸ್ತುಂಟಾಯಿ.
0: ದಟ್ ಸ್ಪಾಯಿಲ್ ದ ಮೈಂಡ್ ಎಟ್ ಟೈಮ್ಸ್.
1: ಈ ಪೊದ್ದು ಚೆಪ್ಪಾನು.
0: ದಿಸ್ ಮಾರ್ನಿಂಗ್ ಭಗವಾನ್ ಸೇಡ್,
1: ವಾರ್ಡನ್
0: ವಾರ್ಡನ್
1: నా దగ్గర బియ్యం ఉంటున్నాయి.
0: బియ్యం
1: బియ్యం రైస్.
0: ఐ హావ్ గాట్ రైస్ విత్ మీ.
1: ఆ హాస్టల్ కు ఒక 200, ఈ హాస్టల్ ఒక 200 బ్యాగ్స్ మీరు తీసుకుని పోండి అన్న.
0: యు టేక్ 200 బ్యాగ్స్ ఫర్ దట్ హాస్టల్ అండ్ 200 బ్యాగ్స్ ఆఫ్ రైస్ ఫర్ దిస్ హాస్టల్.
1: 200 బ్యాగ్స్ బాస్మతి బియ్యం.
0: బాసుమతి రైస్.
1: బాసుమతి రైస్
0: వెరీ కాస్ట్లీ.
1: ఇవంతా కూడా మూడు హాస్టల్స్ ఉన్నాయి. ప్రైమరీ స్కూల్ హాస్టల్ ఒకటి ఉంది, హైయర్ సెకండరీ స్కూల్ హాస్టల్ ఒకటి ఉంది, ఇన్స్టిట్యూట్ హాస్టల్ ఒకటి ఉంది. ఈ మూడు టికెట్లను 200 బ్యాగ్స్ మీకు తీసుకుని పోండి రేపటి దినం అన్నాను.
0: భగవాన్ బ్లెస్ దీస్ త్రీ హాస్టల్స్ 200 బ్యాగ్స్ బాస్మతి రైస్ ఈచ్ ప్రైమరీ స్కూల్ హైయర్ సెకండరీ స్కూల్ అండ్ దట్ ఇన్స్టిట్యూట్. వాడు
1: చెప్పాడు స్వామి పిల్లల డబ్బంతా ఉంటుండాది, దానికి ఇప్పుడు బయట తట్టి చూస్తే 1,000, 1,100 ఇట్లంతా ఉంటుంది, డబ్బు ఇస్తాము అన్నారు.
0: The warden said, people charge outside, we'll certainly pay.
1: అరే పిచ్చివాడా, ఇంతకాలం అయిపోయి నన్ను ఇదేనా తెలుసుకోవటం.
0: He said, oh mad fellow, is this you know about me having stayed so long?
1: 200 బ్యాగ్స్ నేను తీసుకుని పోమని ఎంత ప్రేమతో నేను పెద్ద హృదయంతో నేను ఇస్తుంటే చిన్న హృదయంతో మీరు డబ్బు అని చెప్పి పాటిస్తున్నారా, ఇది ఎంత తప్పు అన్నాను.
0: With a very broad mind and full of love, when I say take the 200 bucks, you say you want to pay the money. What a mistake it is.
1: ఎందుకనగా?
0: Why?
1: పిల్లలే నా ప్రాపర్టీ.
0: స్టూడెంట్స్ ఆర్ భగవాన్స్ ప్రాపర్టీ.
1: కాబట్టి నా పిల్లల కోసం నేను ఇస్తున్నాను బియ్యం.
0: భగవాన్ ఈస్ గివింగ్ ఫర్ హిస్ చిల్డ్రన్.
1: ఇంకా నా పిల్లల దగ్గర నేను డబ్బు తీసుకోవటమా?
0: విల్ హీ టేక్ మనీ ఫ్రమ్ హిస్ చిల్డ్రన్?
1: తండ్రి వెళ్తాడు మార్కెట్ కి వెళ్లి పండుగ వస్తుందంటే పిల్లలకు రెండు చొక్కాలు కుట్టిస్తాడు.
0: ఫాదర్ గోస్ టు ద మార్కెట్ ఆన్ ఎ ఫెస్టివల్ డే, విల్ బై టూ న్యూ పేర్స్ ఆఫ్ క్లోత్స్.
1: అరే నీకు చొక్కా కుట్టించాను, దీనికి 50 రూపాయలు నాకు ఇచ్చి అని తండ్రి ఏమైనా అడుగుతాడా?
0: ఫాదర్ టెల్స్ సన్ ఐ యామ్ హియర్ న్యూ పేర్, పే మనీ.
1: తండ్రి ఈ విధమైన అడిగినప్పుడు విశ్వంకు సంబంధమైనటువంటి యొక్క ఇంత విశాలమైన హృదయమైనటువంటి స్వామి మీ దగ్గర డబ్బు అడుగుతాడా? స్వామిది ఇంత పెద్ద హృదయం, కానీ మీరు కూడా ఆ ఆత్మ నుంచి వచ్చినటువంటి యొక్క అహంకు ఎంత విశాలంగా ఉండాలో మీరు కూడా అంత విశాలం కావించుకోవాలి.
0: యు కెన్ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఐ అహం.
1: మీ హృదయానికి
0: you should have broad mindedness.
1: మీరు నావాలనుకున్నప్పుడు నేను మీ వారు అని భావించుకోండి.
0: When once we say swami, we belong
1: to you. మా స్వామి మా స్వామి మా స్వామి అని మీరు అనేటువంటి హక్కు మీకు ఉంటుండాలి.
0: You have got every right to say మా స్వామి మా స్వామి.
1: రైతుకు తగినటువంటి ఒక శక్తిని మీరు సంపాదించుకోండి.
0: Have that right, earn it.
1: అదే నాకు చాలు.
0: That is enough for Bhagavan.
1: కానీ ఆ శక్తిని కూడా సంపాదించుకోకుండా కేవలం రావటం చదువుకోవటం పోవటం ఇంత మాత్రమే ఉంటుంటే ఇది ఈ చదువులంతా ఏమి ప్రయోజనం?
0: Otherwise, if you come here, study and go, what power is that?
1: ఈ చదువు అంతా నిరర్థకమైనటువంటి చదువు.
0: All this study is useless.
1: ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది.
0: It's not that you should learn.
1: హృదయాన్ని విశాలం చేసుకోవాలి.
0: You should expand.
1: స్వామి ఆజ్ఞ ఏమి చెప్పినా సరే తూచా నడుచుకోవాలి.
0: Whatever Swami says, you should follow.
1: అప్పుడే మీకు ఆనందం మీకు ప్రాప్తిస్తుంది.
0: Then only you will attain the state of bliss.
1: అంతవరకు మీ పూర్ణానందం మీరు అనుభవించలేరు.
0: You cannot have total bliss.
1: ఏనాడు స్వామి యొక్క దీనిని మీరు పాటిస్తారో ఆనాడే ఈ అమృతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించగలరు.
0: దట్ డే వెన్ యు ఫాలో స్వామిస్ కమాండ్, యు విల్ ఎక్స్‌పీరియన్స్ ద నెక్టరైన్
1: బ్లెస్ ఆఫ్ భగవాన్. నేను రెడీగానే ఉంటున్నాను కానీ మీరు రెడీ లేరు.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ రెడీ బట్ వీఆర్ నాట్ రెడీ.
1: అయితే ఒక్కటి మీరు చూడండి,
0: బట్ యు టేక్ వన్ పాయింట్,
1: ఇక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అంతా కూడాను
0: సో మెనీ ఫోటోగ్రాఫర్
1: ఫోటో తీవాలనుకున్నప్పుడు అన్ని రెడీ చేసుకుంటారు, మనం ఎటు ఇటు కదులుతూ ఉంటాం,
0: యు గో ఆన్ మూవింగ్,
1: కానీ ఫోటోగ్రాఫర్ చెప్తారు సార్ రెడీ అంటాడు.
0: బట్ ద ఫోటోగ్రాఫర్ విల్ టెల్ యు సార్ బి రెడీ.
1: ఆ రెడీ అన్నప్పుడు మనం స్టడీగా ఉంటే మన ఫోటో వచ్చి
0: పడిపోతుంది. ఫోటోగ్రాఫ్
1: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఫోటోగ్రాఫర్స్ రెడీ అంటారు, అందువల్ల మనం రెడీగా ఉంటుండాలి.
0: Therefore in this world photographers will
1: ఎప్పుడు అతను రెడీ అన్నప్పుడు మనం రెడీగా ఉండాలి.
0: You will be ready when he asks you to be ready.
1: అతను చెప్పకుండా మనం ఎటు తిరిగినప్పటికీ పర్వాలేదు.
0: Till then you can move, shake your body.
1: కాని భగవంతుడు అనేటువంటి ఫోటోగ్రాఫర్ ఎప్పుడు రెడీ అంటాడో తెలియదు.
0: But the divine photographer God, when he will ask you to be ready, you
1: will know. ఎప్పటికీ మీరు రెడీగా ఉండాలి.
0: So we should be ever ready.
1: ఎప్పుడు తీస్తాడో ఏమిటో,
0: when he clicks the camera, we don't know.
1: అప్పుడే ఆ హృదయంలో వచ్చి మీ యొక్క చిత్రం చిత్రించుకొని పోతుంది.
0: Then the whole picture will be imprinted on your heart.
1: కనుక భగవంతుడు ఒక పెద్ద ఫోటోగ్రాఫర్.
0: So God is an excellent photographer.
1: కానీ రెడీ అని మాత్రం చెప్పడదు.
0: బట్ యూ నెవర్ ఆస్క్ యు టు బి రెడీ.
1: ఎప్పుడు తీస్తాడో ఆ పిక్చర్,
0: వెన్ యూ విల్ టేక్ యువర్ పిక్చర్.
1: కనుక మీరు ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది.
0: బట్ యూ షుడ్ బి ఎవర్ రెడీ.
1: దేనికైనా రెడీగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి ఎవర్ రెడీ,
1: ఆల్వేస్ రెడీ,
0: బి ఆల్వేస్ రెడీ.
1: అది మీ యొక్క సరి అయినటువంటి యొక్క తత్వం.
0: దాట్ ఈస్ యువర్ రియల్ క్వాలిటీ.
1: అప్పుడే మీ పిక్చర్ ఈ హృదయంలో పోయి చేరిపోతుంది.
0: దెన్ దిస్ పిక్చర్ విల్ బి ఇంప్రింటెడ్ ఆన్ యువర్ హార్ట్.

0: तिल मध्ये यदा तैलम्।
1: Just there is the oil in tilth seeds.
0: Chiramadye yada gridam.
1: As ghee is contained in the milk.
0: Pushpamadye yada gandam.
1: As the flower has the fragrance.
0: Phalamadye yada rasam.
1: As the fruit has within it the juice.
0: Kastagnivat prakasena.
1: As there is fire in the wood that shines.
0: Tallingam yachalam prabhu.
1: The divinity is spread all over.
0: Divyatma Swarupula.
1: Embodiments of divine Atma.
0: Bhagavantudu ekkada unnadu?
1: Where is?
0: Ye vidhanga unnadu? Aneetvanti vishayamu naati nunchi neti varaku aastikulu aneka vidhamulaga parishodhana chestune unnaru.
1: Where is God? How is He? That has been the investigation of all these since ancient times.
0: Kani, aastikulu kani, naastikulu kani, aastika naastikulu kani, yaastikulu kani. Yavvaru kudanu ee vishayanni vipulamuga neti varaku vivarinchalekapoyaru.
1: However, either theist or atheist, theistic atheist or atheistic theist could not decide in a specific way till this day.
0: Iti నిజమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని గుర్తించేటువంటి విధానము తన ఎందే ఉన్నది కాని గ్రంథములు ఎందు కాని గురువులు ఎందు కాని మరొక సాధన ఎందు కాని ఏమాత్రమూ కనిపించదు.
1: దిస్ ట్రూ ఐడెంటిటీ ఈజ్ లైస్ విత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్ బట్ నాట్ ఇన్ ఎ టెక్స్ట్ నార్ కుడ్ బి లర్న్డ్ ఫ్రమ్ ఎ ప్రిసెప్టర్.
0: కన్నులోని దృష్టి వలె, కర్ణములోని శబ్దం వలె, నాలుకలోని రుచి వలె చైతన్యము మనసునందు సర్వత్రా వ్యాపించి ఇదియే దివ్యత్వానికి మూల కారణంగా రూపొందుతున్నారు.
1: జస్ట్ ద విజన్ ఇస్ దేర్ ఇన్ అన్ ఐ అండ్ ద పవర్ ఆఫ్ హియరింగ్ ఇన్ అన్ ఇయర్ అండ్ ద సెన్స్ ఆఫ్ టేస్ట్ ఇన్ ద టంగ్ దిస్ అవేర్నెస్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద మైండ్ బై వే ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కంటిలోని చూపుని ఎవరైనా గుర్తించగలుగుతున్నారా?
1: Could anyone know the vision of an eye?
0: చూపును వినియోగించుకుంటున్నారే కాని ఈ చూపు యొక్క ఆది, దాని యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము ఎవరు కూడా విచారించటలేదు.
1: Everyone will make use of this eyesight, but they do not know its beginning nor its nature.
0: ఇది చైతన్యం యొక్క ప్రభావమే.
1: It is the effect of this chaitanya.
0: Bhagavantudu sarvatra undinappatikini ilanti samipatvanni gurtinchukonaleka manavudu aneka vidhamulaina gurtinchagalugutunnara?
1: Could anyone know the vision of an eye?
0: Chupunu vinivaginchukuntunnare kani ee chupu

0: ఇలాంటి సమీపత్వాన్ని గుర్తించుకునలేక మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు కలిపి వ్యర్థమవుతుండాలి.
1: Though man is in close proximity with the divine, but he undertakes so many spiritual practices.
0: కానిపించడి జగతిలో కానరాక అందు వెలుగొండు చే

0: అందు వెలుగొందు చైతన్యం ఆత్మరూపు మనుల ఎందలి సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు.
1: As he could not find the Lord in this entire universe which is seen, God dwells by way of awareness in the form of Atma in one's own self. He is like that string that passes through the precious gems, and in the Lord pervades all over the universe.
0: Srishti anaga Isvarechaku prakataniye.
1: Creation is the manifestation of the divine will.
0: Deeni pere prakriti.
1: The name is nature.
0: Ishvara shaktike prakriti ani oka peru.
1: The power of the Lord is called the nature.
0: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి మానవుడు ప్రకృతి యొక్క స్వభావమునే కలిగి ఉండాలి.
1: The man whomsoever is born here will have the same qualities of the nature.
0: దైవం యొక్క దివ్య శక్తిని ప్రకటించే నిమిత్తమై మానవుడు ఈ యొక్క జగత్తులో మూర్తి భవించాడు.
1: Man has got a definite form to manifest the divine power latent in him.
0: Vittu molaketti dani yokka saundaryamunu pushpam vale vikachistundi.
1: The seed germinates and its beauty manifests by way of a flower.
0: Molaka chiguru kommalu remmalu ive anni kudanu pushpamunaku parinamam dasale.
1: The sapling, the tender leaves, the branches are all the different stages of the flower.
0: ఈ విశ్వమునకంత ఒక సృష్టికర్త అతని బీజము.
1: The seed of the entire universe is God himself.
0: అదియే శుద్ధ చైతన్యము.
1: That is pure consciousness.
0: అదియే సచ్చిదానంద తత్వము.
1: That is the very nature of సచ్చిదానంద.
0: అది విత్తనము వలె ప్రతి మానవుని యందుకును మొలకెత్తి
1: like a seed it grows in every human being.
0: Gunamulane kommalato
1: with the branches of those qualities.
0: Raga dveshamulane mundato
1: with all the thorns of hatred and attachment.
0: Adhikaminchi
1: transcends.
0: Chaitanyamaneetunti okka pushpamuga vikasistunnadu.
1: It blossoms into a flower of chaitanya awareness.
0: Prati manavuni endukudanu vikasincheetvantidi bhagavat yokka chisvaswarupame.
1: In every man, the one that actually manifests is the divine form.
0: Ishvara shakti nundi aavirbhavinchetundi aneka vyaktitvamulaku ee vyaktitvamulandu unnatundi divyatvamulaku manavudu ani peru.
1: In every individual, that which manifests as a separate entity is this divine power.
0: Manavudu daivam vaipunaku maralchukam kaadu.
1: Man is not to be diverted towards God.
0: దైవమే మానవుని యందు అవతరించాలి.
1: God should incarnate in man.
0: ఇదియే మానవ జన్మమునకు సరి అయిన అర్థం.
1: This is the proper meaning for the birth of a human life.
0: మానవుడనగా మనసు యొక్క శక్తి స్వరూపమే.
1: Manava meant the power of all the strength in him.
0: మానవత్వమునకు మనం ఉపదేశిస్తున్నామంటే మానవ కాయములకు కాదు మనసుకే ఉపదేశించాలి.
1: When we are teaching, we are not teaching the body, we teach the mind.
0: ఈ ప్రకృతి యొక్క దివ్య చైతన్యము వ్యర్థమైనది కాదు.
1: This consciousness of the nature is not useless.
0: ఇది అహంకార పరమైనప్పుడు వికృతం పొందుతుంది.

0: ఆత్మపరమైనప్పుడు సుకృతాన్ని అందుకుంటుంది.
1: When it is along the side of ego, it gets perverted. But if it is along the line of Atma, the self, it will be noble.
0: కనుకనే మానవుడు అహంకారపరమై దివ్యత్వాన్ని విస్మరించి లోకాన్ని విశ్వసించి జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాడు.
1: Man prides himself full of ego, he forgets the divinity in him and spends his life in vain.
0: అహంకారం నందు ఆత్మతత్వము కానరాదు.
1: In the state of ego, you cannot understand the nature of
0: self. ఆధ్యాత్మికం నందు ఈ ప్రకృతి యొక్క తత్వం వరకు కానరాదు.
1: In spiritual path, you don't find the qualities of the nature.
0: కాని ఈనాటి మానవుడు ఆత్మతత్వమును ప్రకృతి తత్వమును మిశ్రము గావించి రెండు గుర్రముల యొక్క సవారిగా జీవిస్తున్నాడు.
1: But man today is riding on two horses, one the knowledge of the self and that of also that of the nature.
0: Sarvatra undinatvanti oka divyattam okate anetvanti satyanni marchipothunnadu.
1: He is forgetting the fact that God is present everywhere.
0: Laukika bhautikamainatvanti oka vishayamulane lakshyam nandunchukuntunnadu.
1: He keeps in his aim all the worldly physical aims.
0: ఈ భౌతిక లౌకికమును కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వములే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ ద ఫిజికల్ అండ్ ఆల్సో ద వరల్డ్లీ హాస్ గాట్ ద ఇంగ్రీడియంట్ డివినిటీ.
0: ఆధ్యాత్మికమనగా లౌకికంతో లౌకిక విషయములతో ఎట్టి సంబంధము లేదని.
1: ద స్పిరిచువాలిటీ మెంట్ ఇట్ హాస్ గాట్ నథింగ్ టు ద వరల్డ్ అండ్ వరల్డ్లీ థింగ్స్.
0: భౌతికమనగా సామాజికమనగా ఆధ్యాత్మికం యొక్క తత్వము ఇందులో ఏమాత్రం కూడా ప్రతిబింబించదనియు.
1: దట్ ది ఫిజికల్ వరల్డ్ అండ్ ది సోషల్ ఆస్పెక్ట్స్ డు నాట్ రిఫ్లెక్ట్ దేర్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్
0: భావిస్తుంటారు.
1: దే కన్సిడర్ సో.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిస్టేక్.
0: భౌతికము ఆధ్యాత్మికము ప్రత్యేకమైనటువంటివి రెండు కాదు.
1: ద ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఇది ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యతత్వమే.
1: ఇట్ ఈస్ వన్ ఆఫ్ యూనిటీ ఆఫ్ డివినిటీ.
0: ప్రకృతిలోని ప్రభావమును స్వభావమును అభివృద్ధి పరచుకునే వాళ్ళన ఆధ్యాత్మిక తత్వము ఎంతైనా అవసరం.
1: ది ఎఫెక్ట్స్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద వరల్డ్ కెన్ బి అండర్స్టూడ్ విత్ ది స్పిరిచువాలిటీ.
0: కానీ ఇక్కడ ప్రభావము స్వభావము అని రెండున్నవి.
1: వన్ ఇస్ ప్రభావ ద ఎఫెక్ట్, ద అదర్ వన్ ఇస్ స్వభావ ద నేచర్.
0: ప్రభావము అనేటువంటి ప్రాకృతి సంబంధమైనటువంటి యొక్క ఆడంబరము.
1: ఎఫెక్ట్ ఇస్ ద వరల్డ్లీ ఫామ్.
0: స్వభావం అనగా ఆత్మ నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క నిజ తత్వము.
1: Swabhava is the quality that comes out of the true self.
0: Kaani duradrishtavashattu prabhavamulaku longi swabhavanni marchipothunnadu manavudu.
1: But unfortunately, man submits himself to the effect and forgets his true nature.
0: Kanukane manavudu aneka vidhamulaitti yokka avasthalaku guri avutunnadu.
1: But that reason, man is put to suffering in various ways.
0: Manavatvanni visvaristunnadu.
1: He is forgetting the human quality.
0: Dinadinamulakudunu danavattamu pasuttamu perigipothunnadi.
1: Day by day we find the demonic and animality on the rock.
0: Akara manavude kani achara manavudu kanipinchatam ledu.
1: He is only a man in form but not in behavior.
0: Achara atma swabhavam kalinitti manavude ee lokanni uddharinchagaladu.
1: The man who conducts himself as per the inner self can only uplift the world.
0: Swartha saprayojanamulaku lonai,
1: submitting himself to selfish
0: paratattvamulaku dooramai,
1: keeping away from spiritual path,
0: nijamainatvanti tana yokka swasvaroopanni tane gurtinchukolekapothunnadu.
1: He is not able to understand his true self.
0: Tanam tanu gurtinchinappude,
1: when he knows himself,
0: divyamainatvanti yokka ekatvamulo aavirbhavistundi.
1: Then only the divine oneness will originate within us.
0: Ishvara kutumba tattvamu ekatvanni gurtimpa cheseetvanti yokka vishwa kutumbame.
1: The divine family will enable us to understand this principle of oneness.
0: Indu దివ్యత్వం అనేటువంటిది సర్వులు ఎందుకులను ఏకత్వంగా కట్టివేస్తుందని.
1: ఇట్ ఇస్ ఓన్లీ డివినిటీ దట్ యూనిఫైస్ ఎవ్రీవన్.
0: విఘ్నేశ్వరుడు,
1: విఘ్నేశ్వర,
0: ఈ విఘ్నేశ్వరుడు అనేటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ దిస్ విఘ్నేశ్వర?
0: ఇతను ఆదేశించినటువంటి యొక్క ఆచరణలు ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ హి హస్ ప్రాక్టీస్డ్?
0: తాను అందించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ప్రబోధన ఏమిటి?
1: వాట్ ఈస్ హిస్ టీచింగ్?
0: కేవలం విఘ్నేశ్వరుని పూజించడం మాత్రమే మనం నేర్చుకుంటున్నాము కానీ విఘ్నేశ్వరు యొక్క ఆదర్శములను ఏమాత్రం కూడా మనం అర్థం చేసుకోవటం లేదు.
1: వీ మియర్లీ వర్షిప్ విఘ్నేశ్వర బట్ వీ హావ్ నాట్ అండర్స్టుడ్ ది ఐడియల్స్ ఆఫ్ విఘ్నేశ్వర.
0: విశ్వ కుటుంబం యొక్క ఏకత్వాన్ని ప్రబోధించేటువంటిదే విఘ్నేశ్వరుని యొక్క పరమ ప్రబోధ.
1: ద సుప్రీం టీచింగ్ ఆఫ్ విఘ్నేశ్వర ఈజ్ ది సుప్రీం టీచింగ్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ ది యూనివర్స్.
0: ఒకానొక సమయంలో,
1: ఎట్ వన్ టైమ్,
0: విశ్వ ప్రదక్షిణ చేసి రమ్మని తండ్రి ఆజ్ఞాపించినప్పుడు,
1: when father commanded him to go around the world,
0: తల్లికి తండ్రికి ప్రదక్షిణ చేసి విశ్వమునంతా తిరిగి వచ్చాను అని జవాబిచ్చాడు.
1: He gave the reply that he went round the entire world by just going round both of the parents, the father and the mother.
0: తల్లి తండ్రులే విశ్వస్వరూపుడు.
1: The mother and the father are the very form of the divinity.
0: వీరిని ప్రదక్షిణ చేసినంత మాత్రమున విశ్వమును ప్రదక్షిణ చేసిన వారం అవుతాం.
1: By going round them, it amounts to going round the entire world.
0: తల్లి ప్రకృతి.
1: Mother is nature.
0: తండ్రి బీజము.
1: Father is the seed.
0: ఈ ప్రకృతి అనేటువంటి ఒక సాయిల్ లేకుండా బీజం మొలకెత్తదు.
1: Without this nature of soil, the seed cannot germinate.
0: నా తల్లి తండ్రుల యొక్క ఏకత్వం చేతనే నా దివ్యత్వం అనేటువంటి స్వరూపము ప్రాప్తించింది.
1: Therefore, out of the unit of father and mother, I could have this oneness of divinity.
0: కేవలం ఆకారమును యొక్క స్వరూపాన్ని మనం ప్రతిష్ఠితం చేసుకుని అల్పంగా భావించుకుని మనం విశ్వం అనేటువంటిది అధికంగా ఉన్నదని విశ్వసిస్తున్నాము.
1: Basing on this low, mean form, we have forgotten that universal form.
0: అండాండి లైక్ బ్రహ్మాండ.
1: That which is present in the microcosm is present in macrocosm.
0: ఏ మానవుని యందు ఏ దివ్యశక్తి ఉన్నదో విశ్వమంతా కూడాను అదే దివ్యశక్తి ఉన్నది.
1: That divine power present in man is present everywhere.
0: ప్రపంచమునందు ఏ పంచభూతములు ఉన్నవో ఆ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నవి.
1: The five elements present all over the nature are equally present in every man.
0: కనుక వ్యక్తికి ప్రకృతికి ఏమాత్రము భేదము లేదు.
1: Therefore, there is no difference between individual and the nature.
0: Prakriti samasti, vyakti vyasti.
1: This nature is a collective form, whereas the individual level is a human being.
0: Adi prakriti anetvantidi quantity, vyakti anetvantidi quality.
1: The nature is quantity, while the individual is quality.
0: Vyaktulu yokka samuhame samajam.
1: Combination of individuals will make it a society.
0: వ్యక్తియ లేకుండా సమాజం ఎక్కడ నుంచి ఉన్నది?
1: Without individual, how do you get society?
0: కనుకనే వ్యక్తిని మనం ఆధారంగా తీసుకోవాలి.
1: So we should take the individual as
0: the వ్యక్తి యొక్క అనంత స్వరూపమే ఈ సృష్టి.
1: The infinite form of individual is this creation.
0: ఇందులో ఐకమత్యం అనేటువంటిది కానీ, సహనం అనేటువంటిది కానీ, సానుభూతి అనేటువంటిది కానీ, సమరసత్వం అనేటువంటిది కానీ, సమగ్రత అనేటువంటిది కానీ, సౌభ్రాతృత్వం అనేటువంటిది కానీ ఇందులోనే మనకు సాక్షాత్కరిస్తుంది.
1: The unity, forbearance, brotherhood, tolerance, compassion, all are present there.
0: వీరి కుటుంబము నాలుగు.
1: The four are there in the family.
0: ఈశ్వరుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యం.
1: The family has four members. ఈశ్వర, పార్వతి, విఘ్నేశ్వర and సుబ్రహ్మణ్య.
0: అనగా ప్రకృతి, పరమాత్మ, బుద్ధి, సిద్ధి.
1: One is the nature, one is the divine, one is the intellect, other one is fulfillment.
0: ఇవి నాలుగు చేరి ఒక్క ఏకత్వంగా ఉంటున్నాయి.
1: ఆల్ ఫోర్ విల్ స్టాండ్ అస్ వన్.
0: ఇది ప్రాకృత రీతిగా మనం చక్కగా విచారణ చేసినప్పుడు,
1: వెన్ వి ఎంక్వైర్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్,
0: ఈశ్వరుని యొక్క వాహనము ఎద్దు.
1: ద చారియట్ ఆఫ్ ఈశ్వర ఇస్ ద బుల్.
0: పార్వతి యొక్క వాహనము సింహము.
1: ద చారియట్ ఆఫ్ పార్వతి ఇస్ లయన్.
0: ఈ సింహమునకు ఎద్దుకు పరమ విరోధం.
1: ద లయన్ అండ్ ద బుల్ ఆర్ జస్ట్ ఆపోజిట్.
0: టికములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను సొగసుగ స్ఫటిక చమాలలు నిఘ నిఘ నిఘ నిఘ నిఘ మెరియ తాండవ కేసల్పేని పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు తాండవ కేసల్పేని టికములో మున్నేటి కన్యా శిఖములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను.
1: Yes, God, the third eye, the one concept in the body, another concept on the head.
0: శిరస్సు పైన గంగ ఉన్నది.
1: On the head is ganga.
0: ముఖములో అగ్ని ఉన్నది.
1: On the
0: అగ్నికి గంగకు విరుద్ధము.
1: The fire and water are opposite.
0: కానీ ఎట్టి విరుద్ధము కూడాను స్వరూపంగా నిరూపించక అక్కడనే ఉంటున్నారు.
1: The opposites exist simultaneously.
0: ఇలాంటి దీంట్లో కుటుంబము తాండవం ఆడుతుంటుండాలి.
1: Here the family just dances, delights.
0: ఇంకా ఇంతే కాదు, నారదుడు తంబుర మీట గజటాజూటములు శిరమున మెరయగా.
1: As Narada plays on his instrument as a forelocks,
0: శిశువులంబుతో త్రిప్పుచుహరుడు తదిం తదిం తని తదిత కయనచు తాండవ కేళి సల్పేని.
1: Lord Shiva delights everyone in his celestial dance.
0: సరస్వతి వీణ మీటగా పురందరుడు వేణుదగా సరస్వతి వీణ మీటగా పురందరుడు వేణుదగా హరి మృదంగము వాయించగా ధిమి ధిమి ధిమి ధిమిత కయనుచు తాండవ కేళిసల్పేని.
1: As Saraswati plays on Veena, as Hari plays on this Mridanga, Shiva dances.
0: Gauri Devi Jagamulu Yelaga, Ganga Devi Nadulai Paraga.
1: As Ganges flows his rivers,
0: Vigneswarudu Atayudu Thiruga, Avignamuga Adanu Harudu, Tandava Keli Salpenne.
1: As Vigneshwara moves hither and thither without any obstacles, he dances
0: delightfully. Ishwara
1: brought this unity in contradictions, opposites.
0: Vigneshwara yokka sirasu gajam.
1: The head of Vigneshwara is that of an elephant.
0: Talli yokka vahanamu simhamu.
1: The chariot of the mother is lion.
0: Simhamu swapnamu vachinappudu bratukaledu yenuga.
1: Elephant cannot live even if dreams of a lion.
0: Inta viruddhamainatundi okka sannihitamlo vaaru perugutu vastunnaru.
1: The opposites live so intimately.
0: Subramanyanu vahanamu nemali.
1: The chariot of Subramanya is peacock.
0: Ishwarulu okka aabharanamulu sarpamulu.
1: The ornaments of Ishwara are serpents.
0: Okadanikoti parama viruddham.
1: They are absolutely opposites.
0: ఇవన్నీ కూడా కలిసిమెలిసి పెరుగుతున్నాయి.
1: బట్ దే ఆల్ లివ్ ఇన్ యూనిటీ.
0: ఇది అంతా కూడా లోకానికి ఒక ఆదర్శాన్ని అందించేటువంటి యొక్క చిహ్నము.
1: దిస్ ఆర్ ఆల్ ద సైన్స్ టు షో యూనిటీ టు ద వరల్డ్.
0: ఇలాంటి దివ్యత్వంతో కూడినటువంటి ఒక దైవత్వము ప్రపంచమునకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తూ వచ్చింది.
1: ద డివినిటీ డిమాన్స్ట్రేట్స్ ఐడియల్ లైఫ్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: విఘ్నేశ్వరుని యొక్క మొలకు సర్పం ఉంటుండాలి.
1: విఘ్నేశ్వర has got the serpent as a waistband.
0: Subramanyuniki vahamu nemali.
1: The chariot of Subramanya is peacock.
0: Nemalini chuste sarpamulu barigetti potayi.
1: Watching the peacock, serpents will run away.
0: Kani inta virodhamainatundi yokka sambandhanni ee Ishwara kutumbam lopala anyonyanga anubhavistu vachunnayi.
1: In spite of contradictory behavior, they live in close association.
0: Ilanti aikamatyaniki చిహ్నంగా ఈశ్వర కుటుంబము జగత్తుకు చాటుతూ వచ్చింది.
1: ద ఫ్యామిలీ ఆఫ్ శివ డిమాన్స్ట్రేట్స్ ద యూనిటీ టు ది ఎంటైర్ వరల్డ్.
0: ఎక్కడ ఉంది ఈనాడు జగత్తులో కుటుంబంలో ఒక ఐకమత్యము?
1: వేర్ ఇస్ యూనిటీ ఇన్ ఎనీ ఫ్యామిలీ ఇన్ దిస్ వరల్డ్?
0: ఐకమత్యమే జీవితం యొక్క సారము.
1: యూనిటీ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: సమాజం యొక్క అభివృద్ధి ఈ యొక్క అనుభవానికి మూలము.
1: ద ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ లైస్ ఇన్ ఇట్.
0: 10 మంది కలిసినప్పుడే 12 మనం సులభంగా చేయవచ్చు.
1: When 10 join, anything can be accomplished easily.
0: తనకంటే 9 మంది తన వెనక ఉన్నారు అనేటువంటి ధైర్యంను కూడా అందిస్తుంది.
1: విజయాన్ని
0: చేకూరుస్తుంది.
1: It will give him victory.
0: ధైర్య సాహసాన్ని కూడా చేకూరుస్తుంది.
1: It gives him all the
0: courage. ఐకమత్యంలో ఇన్ని విధమైనటువంటి యొక్క అనుకూలములు మనకు ఏర్పడుతున్నాయి.
1: Out of unity there are so many conveniences.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఐకమత్యం అనేది చిన్న భిన్నమైపోయింది.
1: Unfortunately, the unity is fragmented, cut off into pieces.
0: ఒక ఇంటిలో ముగ్గురు ఉండినప్పుడు, ముగ్గురు కూడా ఐకమత్యంగా ఉండినప్పుడే ఆ కుటుంబంలో శాంతి భద్రతలు అభివృద్ధి వస్తాయి.
1: When 3 in family are united, there will be peace and security in that family.
0: ఈ ముగ్గురు కూడా ఒకరికొకరు విరోధంగా ప్రవర్తించినప్పుడు ఈ గృహంలో ఏమాత్రం కూడా శాంతి ఉండదు.
1: When there are contradictions among the 3, there will be no peace.
0: భద్రత కూడా మనకు ఏర్పడదు.
1: There will not be security.
0: ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఈ విధమైనటువంటి అభద్రతతో అశాంతితో కుమిలి కూలిపోతున్నాడు మానవుడు.
1: The man is fully disappointed. He is not assured of any safety. He is degenerated.
0: దేహో దేవాలయకృతో జీవో దేవ సనాతన. దేహమే ఒక మన గృహము.
1: The body is our dwelling place, house.
0: ఈ గృహంలో ముగ్గురు నివసిస్తున్నారు.
1: Here in this house there are
0: ఈ ముగ్గురు కూడా అన్యోన్య ఐకమత్యంతో ఉండినప్పుడే ఈ యొక్క దేహం అనేటువంటి యొక్క జీవితంలో ప్రేమనందు శాంతి భద్రత నిలుస్తాయి.
1: When these three live in intimate association, relation, unity, there will be peace.
0: ఈ ముగ్గురు ఎవరు?
1: Who are these three?
0: ఒకరు థాట్, సంకల్పం.
1: One is the thought.
0: రెండవడు ఒక వాక్.
1: The second one is word.
0: మూడవది చర్య.
1: Third one is deed.
0: ఈ ముగ్గురు కూడా ఈ దేహం నందే నివసిస్తున్నారు.
1: All the three are present in the same body.
0: ఈ ముగ్గురు కూడా ఐకమత్యంగా ఉండినప్పుడే ఈ దేహంలో శాంతి మనకు లభిస్తుంది.
1: When these three stand united, there will be peace in this body.
0: మనోవాక్కాయములు మూడు కూడా ఏకం కావాలి.
1: There should be harmony between the thought, word, and deed.
0: Inadu manovakam kayamulu ematram kodu kalisimelisi undatam ledu.
1: There is disharmony in thought, word, and deed.
0: Manasu okati talustundi.
1: Mind thinks one thing.
0: Vaaku okati cheputundi.
1: He says something.
0: Chetulu marokati chestunnayi.
1: Hands work differently.
0: Kalpane deeniki okarikokariki viruddhanga జీవితం జరుగుతుండాలి.
1: Therefore they lead opposite lives.
0: ఈ విరుద్ధ కారణం చేతనే మానవుడు అశాంతికి గురి అవుతున్నాడు.
1: Because of these contradictions man is restless.
0: కనుక మన యందు ఉండేటువంటి యొక్క ఈ ముగ్గురు కూడా ఐకమత్యంగా జీవించాలి.
1: Therefore all the three within us should live unitedly.
0: ఈ ఐకమత్యం ప్రపంచంలో పూర్తి కూలిపోయింది.
1: This unity is completely gone in this world.
0: ఐకమత్యం కూలిపోవడానికి మూల కారణం ఏంటి?
1: What is that responsible?
0: నైతిక ఆధ్యాత్మిక విశ్వాసములు పూర్తి నిలిచిపోయినాయి.
1: The moral and spiritual values are completely gone.
0: ఈ రెండింటి యొక్క విలువలు పూర్తి కూడాను కూలిపోయినాయి.
1: The values are totally collapsed.
0: క్షీణించిపోవడం చేతనే మానవత్వం అనేటువంటిది కేవలము అశాంతికి గురి అవుతుంది.
1: Because of their degeneration, the human life is restless.
0: కనుక మొట్టమొదట గణపతి తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని మనం గుర్తించాలి అనేటువంటిది బోధిస్తూ వచ్చాడు.
1: So in the first instance, Ganapati taught a lesson that one should offer respects to one's own parents.
0: తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం చేతనే జీవితంలో శాంతిని మనం పొందగలమనేటువంటి ఆదర్శాన్ని గణపతి అందిస్తూ వచ్చాడు.
1: గణపతి గేవ్ ఎన్ ఐడియల్ దట్ విల్ హ్యావ్ ఆల్ ద పీస్ అండ్ బ్లిస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ పేరెంట్స్.
0: అంతేకాక ఈ గణపతి యందు మరొక విచిత్రం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అనదర్ మిస్టరీ ఇన్ గణపతి.
0: మనం గజాన్ని చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా చూడాలనే ఆశ పడుతుంటాది.
1: As you look at an elephant, you feel like watching more and more.
0: ఇంకా చూడాలని ఆశపడుతుంటారు.
1: You want to see more and more.
0: కనుక ఈ గణపతిని చూస్తుంటే ఇంకా చూడాలని ఆశపడుతుంది.
1: So as you look at Ganapati, you want to see him more.
0: కానీ ఈ ఆకారం ఏమన్నా కొంచెం అందంగా ఉందంటే ఏమీ లేదు.
1: Is that form is beautiful? No.
0: పెద్ద బొజ్జ.
1: A big stomach.
0: ఏనుగు తల.
1: And head of an elephant.
0: ఈ వికారం చూస్తుంటే ఇంకా ఆకారాన్ని ఆనందంగా అనుభవించాలని ఆశపడుతుంది. ఈ వికారంలోనే ఉన్నది ఆకారం యొక్క ఆనందం.
1: Though the form is like that, the beauty lies in it.
0: ఇంతేకాదు.
1: Not only this.
0: వినాయకుడు దాన భోగను సల్పేటువంటి విషయం లోపల సర్వమును కూడా త్యాగం చేస్తాడు.
1: వినాయక సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ టు టీచ్ జ్ఞాన విజ్డమ్.
0: వ్యాసుడు బోధిస్తుంటే మహాభారతాన్ని రాస్తూ వచ్చాడు.
1: As Vyasa started dictating Bharata, Vinayaka composed
0: started writing.
1: He made every attempt to see that he will write continuously.
0: Kani kalamu koolipoyindi.
1: But the pen fell.
0: Tatchaname tana yendunnatundi dantamunu periki danne kalamuga teesukoni rastu vachadu.
1: Immediately he has taken out the tooth and started making use of
0: it. జ్ఞానమునకు తన దేహమునైన త్యాగం చేసేటువంటి యొక్క ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు వినాయకుడు.
1: Means he has set an ideal that is prepared to sacrifice the body to get the wisdom.
0: ఈనాటు జ్ఞానమునకు మనం ఏమీ త్యాగం చేయటం లేదు.
1: Today we are not sacrificing anything for wisdom.
0: అజ్ఞానమునకు అంధకారమునకు సర్వము త్యాగం చేస్తున్నాము.
1: For ignorance and darkness we sacrifice the
0: జ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమునకు మనం ఏమాత్రం కూడా త్యాగం చేయటం లేదు.
1: We are not sacrificing anything for the knowledge of supreme
0: లోక సంబంధమైనటువంటి యొక్క ఆనందములు ఆదాయములు ఆహ్లాదములు లభ్యమవుతున్నాయంటే ఎంతవరకునైనా త్యాగం చేస్తాడు.
1: We are ready to sacrifice if we have worldly benefits, worldly pleasures and worldly happiness.
0: కానీ దివ్యమైనటువంటి ఆనందమునకు కించిత్తైనా త్యాగం చేయడు.
1: But we are not sacrificing even a fraction.
0: ఏం చేస్తున్నాడు మానవుడు?
1: That's what man is doing.
0: నిత్యము గ్రహములో పూజలు చేస్తున్నాడు.
1: Every day man does
0: what? నిత్యము గ్రహములో ఒక నైవేద్యం పెడుతున్నాడు.
1: He offers food to God.
0: ఈ నైవేద్యములో కూడా త్యాగం లేదు.
1: Even in this offering there is no sacrifice.
0: పెట్టిన నైవేద్యం కూడా తిరిగి తనకే తప్పుతుంది అనేటువంటి ఉద్దేశంతో నైవేద్యం పెడుతున్నాడే కాని నిజముగా భగవంతుడు అంతో ఇంతో తింటే నైవేద్యం కూడా పెట్టేటువంటి వాడు కాదు మానవుడు.
1: He is ready to offer to God because it is sure to come back to him. If Lord starts eating, he is not prepared to offer.
0: పెడుతున్నాడు అర్పితము తినటం తాను.
1: He just offers and starts eating.
0: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థ బుద్ధితో మానవుడు పూజలు పురస్కారములు సల్పుతున్నాడు.
1: Out of selfishness man worships.
0: ఈ విధమైనటువంటి పూజ పురస్కారములు ఇప్పుడు కాదు ఇంకా 100 జన్మములు చేసినప్పటికీ దీని ఫలితం ఏమాత్రం మనకు దక్కదు.
1: Such sort of worship and rituals will never give you any results in spite of 100 births.
0: బాహ్యమైన మార్పులు జరిగినంత మాత్రమున మనకు అంతర్ ఆనందం లభ్యం కాదు.
1: External changes will never give you inner bliss.
0: మనసు మారాలి.
1: Mind should change.
0: హృదయము మారాలి.
1: Heart should change.
0: ఆధ్యాత్మిక దివ్యత్వంలో మనం అలీనమైపోవాలి.
1: We should merge in the spiritual life.
0: అప్పుడే మనకు తగినటువంటి ఒక సుఖము ఆనందము లభ్యమవుతుంది.
1: Then only we will have happiness and bliss.
0: అనేకత్వంలో ఏకత్వాన్ని చూస్తున్నారు చూడాలి కానీ ఏకత్వంలో అనేకత్వాన్ని చూడకూడదు.
1: We should see the unity in diversity, but not diversity in unity.
0: కానీ ఈనాటి విద్యా విధానము విద్యా యొక్క ప్రభావము వల్ల ఏకత్వంలో అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు పెరిగిపోతున్నారు.
2: ది ఎఫెక్ట్స్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ హాస్ గివెన్ రైస్ టు నంబర్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ హూ ఫైండ్ దిస్.
0: వీరందరూ మేధావులే కాని గుణవంతులు కాదు.
2: దే ఆర్ ఇంటెలెక్చువల్స్ నాట్ మెన్ ఆఫ్ వర్చ్యూస్.
0: అనేకత్వంలో ఏకత్వాన్ని చూచిన వాడే గుణవంతుడు.
2: He is only virtuous one who finds unity in diversity.
0: గుణములేనటువంటి యొక్క మేధావి ఏం ప్రయోజనం?
2: What is the use of an intellectual without quality?
0: ఈ మేధాశక్తి అంతే కూడాను యుక్తి కృత్యుక్తితో ఒకలా దేశాన్ని మోసం చేయటమే కానీ దివ్యత్వాన్ని అనుభవించటం కాదు.
2: All that intellect will make him this maneuvering and all the knacks and deceives.
0: Knacks, cracks, అంతా కూడా దేశాన్ని విజృంభించి అనేక విధమైనటువంటి అశాంతిని కలిగిస్తుండాలి.
2: The knacks and the cracks are putting this country to restlessness.
0: కనుక మనము అనేకత్వంలో ఏకత్వాన్ని చూడటానికి ప్రయత్నించండి.
2: Therefore we should make an effort to have unity in multiplicity.
0: అది ఉపనిషత్తుల యొక్క నిజమైనటువంటి సారం.
2: That is the essence of Upanishads.
0: ఈనాడు విఘ్నేశుని యొక్క పుట్టినదినమని.
2: Today is the birthday of Vignesh.
0: భగవంతునికి పుట్టుక లేదు, చావు లేదు.
2: God has neither birth nor death.
0: కేవలం ద్వార శరీరాన్ని ధరించినప్పుడు
2: as he assumes form,
0: ఇది కేవలం తాను కూడా ఒక పాత్రధారిగా ఉంటాడు.
2: He also assumes a role.
0: జగత్ యొక్క సృష్టికంతా కూడా భగవంతుడు పాత్రధారి.
2: క్రియేటర్ ఆల్సో హాస్ గాట్
0: తన పాత్ర చేతనే జగత్ యొక్క సూత్రం అంతా నడుపుతూ ఉంటున్నాడు.
2: బై అస్యూమింగ్ దిస్ రోల్ హీ జస్ట్ కండక్ట్స్ ద హోల్ వరల్డ్.
0: తాను కూడాను పంచభౌతికమైన దేహమును ధరించినప్పుడు
2: వెన్ హీ అస్యూమ్స్ దిస్ బాడీ
0: ఈ విశ్వ నాటకం నందు తాను కూడాను ఒక విధమైనటువంటి నటన చేయాలి.
2: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ దిస్ యూనివర్స్ హీ షుడ్ ఆల్సో యాక్ట్.
0: కనుక ఈ యాక్ట్ చేసే సమయంలో కొన్ని భిన్నమైనటువంటిగా రూపొందుతూ ఉంటాయి.
2: యాజ్ హీ యాక్ట్స్ దేర్ విల్ బి డిఫరెంట్ సీన్స్.
0: ఇంత మాత్రం చేత ఈ భగవత్ తత్వాన్ని కేవలం అనుమానించకూడదు.
2: Because of this we should never doubt the divinity.
0: కారణం ఏమనగా ఆయా రూపములకు ఆయా కాలములకు ఆ పరిస్థితుల యొక్క ప్రభావములకు కొన్ని విధములైనటువంటి యాక్ట్ చేయవలసి వస్తుంది.
2: The divine has to act basing on the situation and the time and the role as you.
0: ఒక వ్యక్తి ఒక రూపాన్ని ధరించి డ్రామాను నటిస్తున్నాడు.
2: A person has taken upon himself a role and started acting.
0: కానీ ఆ డ్రామాకు తగినటువంటి యాక్ట్ డ్రామాకు చేయాలి.
2: హీ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు ద డ్రామా.
0: ఆ స్క్రీన్ కు వెనక వస్తానే తన వ్యక్తిగతమైనటువంటి యొక్క దీన్ని యాక్ట్ తాను వ్యక్తిగతంగా చేయాలి.
2: బిహైండ్ ది స్క్రీన్ హీ షుడ్ హ్యావ్ హిజ్ ఓన్ ఇండివిజువాలిటీ.
0: వ్యక్తిగతమైనటువంటి శక్తి ఒకటి, ప్రాకృతమైనటువంటి యొక్క ఆకార శక్తి ఒకటి.
2: ది ఇండివిజువల్ పవర్ ఈజ్ వన్ అండ్ ద వరల్డ్లీ పవర్ ఈజ్ డిఫరెంట్.
0: ఈ రెండింటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వాడే దైవత్వంలో చక్కగా అర్థం చేసుకోగలడు.
2: ది వన్ హూ అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ దీస్ టూ కెన్ అండర్స్టాండ్ డివినిటీ.
0: ఒక రాముడు అనేటువంటి వాడు రావణుని వేషం వేసుకున్నాడు.
2: ఏ పర్సన్ బై నేమ్ రామ అస్యూమ్ ద రోల్ ఆఫ్ రావణ.
0: కానీ రామవేషం అనేటువంటి దాన్ని వేసుకున్నప్పుడే రాముడు సరైనటువంటి యొక్క తలగా ఉంటుంది.
2: ఇఫ్ హి రియల్లీ ప్లేస్ ద రోల్ ఆఫ్ రామ ఇట్ విల్ బి అప్రోప్రియేట్.
0: కానీ ఈనాడు రాముడు అనేటువంటి యొక్క పేరు కలిగిన వాడు రావణుడి వేషం వేశాడు.
2: బట్ టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హిస్ నేమ్ ఈస్ రామ.
0: రావణత్వంలో కూడా క్రూరత్వమే ప్రకటించాలి.
2: ఇన్ ద రోల్ ఆఫ్ రావణ హీ షుడ్ ఎగ్జిబిట్ వికెడ్నెస్.
0: ప్రకటించడము క్రూరత్వము.
2: ఎగ్జిబిట్స్ వికెడ్నెస్.
0: అది స్వరూపము.
2: దట్ ఇస్ ద ఫామ్.
0: ఇది నామము.
2: హిస్ నేమ్.
0: నామములో శాంతము.
2: ఇన్ ద నేమ్ దిర్
0: నామములో ధర్మము.
2: ఇన్ ద నేమ్ రైట్నెస్.
0: నామములో సత్యమార్గము.
2: ఇన్ ద నేమ్ దిర్
0: కాని రూపంలో దుర్మార్గము.
2: బట్ ఇన్ ఫార్మ్ దర్ ఇస్ వికెడ్.
0: ఈ దుర్మార్గములకు సత్యమార్గములకు విరోధం కలుగుతుంటాయి.
2: దేర్ ఇస్ కాంట్రడిక్షన్ బిట్వీన్ ద ట్రూత్ అండ్ ద క్రూయల్టీ.
0: అప్పుడు మానవుడు ఏమని విచారించాలి?
2: దెన్ వాట్ ఈస్ దట్ మ్యాన్ షుడ్ ఇన్వెస్టిగేట్.
0: కేవలము లోక నాటకము లోపల ఇది ఒక పాత్ర.
2: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్ ఇట్ ఇస్ ఎ రోల్.
0: ఈ సత్యాన్ని వాడు గుర్తించుకున్నప్పుడే రెండింటి యొక్క భేదమును తాను గుర్తించడు.
2: When you understand this truth, he will never recognize the difference there.
0: భగవంతుడు మానవాకారం ధరించాడు.
2: God has assumed human form.
0: కానీ మానవాకారం ధరించి ఈ విశ్వనాటక రంగమునందు తాను కూడాను ఒక వేషంగా ప్రకటిస్తున్నాడు.
2: In the human form, he also acts in this drama of universe.
0: ఏ సమయమునకు ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రకటించాలో అట్టనే ప్రకటించాలి.
2: It has to be expressed, manifested appropriate to the situations.
0: ఒక చిన్న ఉదాహరణ.
2: A small example.
0: ద్రౌపది పరమ భక్తురాలు కృష్ణునకు.
2: ద్రౌపది ఇస్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ కృష్ణ.
0: కృష్ణుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు.
2: కృష్ణ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ పరబ్రహ్మ.
0: సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు. అలాంటి కృష్ణుడు ద్రౌపదికి ఎంతో సన్నిహితంగా ఉండినప్పటికీ
2: సచ్ కృష్ణ దో వెరీ క్లోజ్ టు ద్రౌపది.
0: ఆమెకు పరాభవం జరిగిన సమయం లోపల కృష్ణుడు ఎక్కడా కనిపించలేదు.
2: When at the time of humiliation, Krishna was not seen.
0: కానీ ఆమె అదిష్టాన్ని నెరవేరుస్తున్నాడు, ఎక్కడి నుంచినో చీరలు పంపుతున్నాడు.
2: But he fulfilled his desire by sending sarees from a distance.
0: కొంతమంది అనుకోవచ్చును.
2: Some may feel so.
0: ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తులకు కృష్ణుడు కరిగి కదిలి రావాలి కదా.
2: For the steadfastness and devotion of Draupadi, Krishna should melt and come forth.
0: కానీ రాలేదు.
2: బట్ హి హస్ నాట్ కమ్.
0: ఈమెలో భక్తి తక్కువ.
2: డెత్ ఆఫ్ డివోషన్.
0: కృష్ణులో శక్తి తక్కువ.
2: ఆర్ దేర్ ఇస్ డెత్ ఆఫ్ పవర్ ఇన్ విష్ణు.
0: కాదు కాదు.
2: నౌ
0: ఈమెలో భక్తి ఉంది, కృష్ణులో శక్తి ఉంది.
2: ద్రౌపది హస్ డివోషన్ అండ్ కృష్ణ.
0: అయితే ఈ ద్రౌపది ఇంత పరారం గావించేటువంటి దుర్మార్గుడైనటువంటి దుర్యోధను ఎందుకు అక్కడ సంహరించలేదు?
2: While the Duryodhana is not killed at the time of humiliation of Draupadi.
0: Kaadu kaadu ee drama lopla inka kontha varaku scene lanta unnai.
2: Because in this drama there are so many scenes in between.
0: Aa scene akkada vachinappude ee yokka paribhavam jarugutundi.
2: At that appropriate moment of that scene only there will be solution.
0: Ee yokka drama yokka ee yokka katha yokka saaramshamlo
2: the essence of this entire drama story
0: Duryodhana yokka pranamu.
2: The life of Duryodhana.
0: భీముని గదలో ఉంటుందని కానీ కృష్ణుడి చేతిలో లేదు.
2: ఇట్ ఇన్ ది మేస్ ఆఫ్ భీమ బట్ నాట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ కృష్ణ.
0: ఆ యొక్క దుర్యోధనుని కేవలం భీముడే చంపాలి కానీ కృష్ణుడు చంపకూడదు.
2: దుర్యోధన మస్ట్ బి కిల్డ్ బై భీమ నాట్ బై కృష్ణ.
0: అదే రీతిగా కంసుణ్ణి కృష్ణుడే చంపాలి కానీ ఇంకొకటి ఎవరు చంపకూడదు.
2: సిమిలర్లీ కంసా షుడ్ బి కిల్డ్ బై కృష్ణ.
0: అదే విధంగా రావణ్ణి రాముడే చంపాలి కానీ ఇంకొకటి చంపడానికి వీలు కాదు.
2: సిమిలర్లీ రావణ మస్ట్ బి కిల్డ్ బై రామ.
0: సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్.
0: దీంట్లో మరికొన్ని సందేహాలు సంభవించవచ్చు.
2: దేర్ మే బి డౌట్స్ అగైన్.
0: కృష్ణుడు రాముడు ఇద్దరు ఒకటే కదా.
2: కృష్ణ రామ ఆర్ వన్.
0: అయితే ఒక్కటే.
2: Yes, one.
0: ఒకే దివ్య తత్వం యొక్క స్వరూపములే.
2: Now the form of same.
0: కానీ ఆకారము తగినటువంటి యొక్క ప్రకార చర్యలు కూడా వేరుగా ఉంటాయి.
2: Their conduct is also different, appropriate to their forms.
0: ఇందులో ఏకత్వాన్ని మనం విశ్లేషించడానికి వీలు కాదు.
2: We cannot go by oneness.
0: భగవంతుడు ఒక్కడే.
2: God is one.
0: కానీ ప్రవర్తన లోపల ప్రచారం లోపల భిన్నత్వం ఏర్పడుతుంటాయి.
2: But in the teaching and conduct there is difference.
0: ఎట్లా?
2: How?
0: ఇప్పుడు కృష్ణుడు రాముడు ఇరువురు కూడా విష్ణు స్వరూపులే.
2: కృష్ణ రామ ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: అయితే కృష్ణుడు పోయి రాముడిని చంపినాడంటే ఎవరైనా లోకంలో ఒప్పుకుంటారా?
2: విల్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్ యాక్సెప్ట్ ఇఫ్ ఇట్ ఈస్ సెడ్ దట్ కృష్ణ కిల్డ్ రావణ?
0: లేక రాముడు వచ్చి కంసుని చంపాడంటే ఈ చరిత్రకే విరుద్ధం కదా?
2: ఇఫ్ యు సే దట్ రామ కిల్డ్ కంస ఈజ్ నాట్ అగేన్స్ట్ ది టెక్స్ట్.
0: కనుక రామాయణమునకు రాముడు ఒక రావణాసుడిని చంపాలి.
2: So according to Ramayana, Rama should kill Ravana.
0: Mahabharatam lopala Krishnudu Kamsuni champali.
2: In Mahabharata Krishna should kill Kamsa.
0: Kalku aya drama ku taginatundi yokka sambandha bandhavyamulu aa reetiga imidi untayi.
2: There you find relationships as per the drama there.
0: Okkokka charya kudunu okkokka vidhamainatundi yokka nibandhanalu untunnayi.
2: For every act that
0: aa nibandhanalu prati okkadu kudunu anusarinche teerali.
2: All regulations must be followed by everyone.
0: Idi ye law ku kudunu andeyatundi kaadu.
2: It could not be understood by any law.
0: Idi kevalamu హృదయమునకు మాత్రమే సంబంధమైనటువంటి.
2: దిస్ ఇస్ ఇంటిమేట్లీ రిలేటెడ్ టు హార్ట్.
0: కనుక భగవత్ తత్వం అనేటువంటిది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
2: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద డివైన్ నేచర్.
0: ఈ ఆకారము ధరించినటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా గుర్తించడానికి వీలు కాదు.
2: ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు అండర్స్టాండ్.
0: కానీ
2: గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్
0: ఎందు ఉండినటువంటిది దివ్యత్వం ఒక్కటే అనేటువంటి విషయాన్ని తప్పక ప్రతి ఒక్కరు కూడా విశ్వసించాలి.
2: బట్ ఎవ్రీ వన్ మస్ట్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ద డివినిటీ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ మానవుడి యందు అభిమాన మమకారములే ఇన్ని వికారములకు గురి అవుతున్నాయి.
2: ఆల్ దీస్ పర్వర్షన్స్ ఆర్ డ్యూ టు అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్.
0: కనుక విశ్వ కుటుంబమైనటువంటి యొక్క ఈశ్వర కుటుంబము సర్వ కుటుంబములకు ఆదర్శాన్ని అందించేటువంటిది.
2: దేర్ఫోర్ ద ఫ్యామిలీ ఆఫ్ శివ సెట్స్ అన్ ఐడియల్ టు ది ఎంటైర్ యూనివర్స్.
0: కనుక ఒక గణపతి యొక్క చిత్తం కానీ, సుబ్రహ్మణ్యం యొక్క భావం కానీ, పార్వతి యొక్క హృదయం కానీ, ఈశ్వరుని యొక్క తత్వం కానీ అన్నింటి యొక్క ఏకత్వంలో ఒక్క ఏకత్వం అనేది ఏక కుటుంబంగా నిరూపిస్తుంది.
2: Therefore, either in the form of Ganapati or in the quality of Subramanya or the nature of Parvati and Shiva, you find this unity.
0: Subramanyudu Buddhi.
2: Subramanya stands for intellect.
0: Ganapati Siddhi.
2: Ganapati stands for fulfillment.
0: Parvati Prakriti.
2: Parvati signifies nature.
0: Shakti Ishwarudu.
2: Ishwara is all power.
0: Kaka ee Parvati కేవలం ప్రకృతి అనేటువంటిది మ్యాటర్.
2: దిస్ నేచర్ ఇస్ మియర్ మ్యాటర్. పార్వతి
0: ఇది కేవలం ఒక మ్యాటర్ గా ఉంటుండాలి.
2: ఇట్ జస్ట్ రిమైన్స్ ఎస్ ఎ మ్యాటర్.
0: ఇంకా ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎనర్జీ, అదే శక్తి.
2: ఈశ్వర ఇస్ ఎనర్జీ.
0: ఈ మ్యాటర్ ఎనర్జీ రెండింటి యొక్క ఏకత్వం చేతనే
2: బికాస్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ మ్యాటర్ ఎనర్జీ
0: సిద్ధి అనేటువంటిది రెండు లభ్యమవుతున్నాయి.
2: వీ గెట్ వన్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ఫుల్ఫిల్మెంట్.
0: కనుక ఈ ఏకత్వంను మనం చక్కగా గుర్తించుకుంటే నాలుగు చేరి ఒక్కటే గాని నాలుగు కాదు.
2: వెన్ యు అండర్స్టాండ్ దిస్ వన్నెస్ there are not four, just one.
0: మన చేతి లోపల ఐదు వేళ్లు ఉన్నాయి.
2: Here our hand has five.
0: ఈ ఐదు కుడులు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
2: All five fingers appear different.
0: కానీ పరిచేసే సమయంలో ఐదు ఏకమైపోతాయి.
2: While at work, all become one.
0: అప్పుడు ఏకమైనప్పుడే మనం పని చేయగలం, కానీ లేకపోతే ఏ పని మనం చేయలేము.
2: When all the five work together, you can work, not otherwise.
0: కానీ ఈ సృష్టి యొక్క రహస్యము ఈ రకంగా ఉంటుంటాయి.
2: This is how the secret of
0: creation.
2: But here is hand.
0: ఇందులో ఒక బొటన వేలు చాలా షార్ట్ గా ఉంటుండాలి.
2: The thumb is short.
0: దానికి ప్రక్కన ఇంకొంచెం పొడవుగా ఉంటుండాలి.
2: The forefinger little longer.
0: మధ్యలో ఉన్నటువంటి వేలు మరింత అన్నిటికంటే పొడవుగా ఉంది.
2: The middle one is tallest.
0: నాలుగోది కొంచెం తక్కువగా ఉంది.
2: Then the other one is short.
0: ఐదోది మరింత తక్కువగా ఉంటుండాలి.
2: The little finger is very short.
0: ఈ భగవంతుడు ఈ ఐదు వేలు ఇచ్చినప్పుడు అన్నిటినీ ఎందుకు సమానంగా ఇవ్వకూడదు?
2: When God has given these five fingers, why did not make them equal?
0: అన్ని సమానంగా ఉంటే మనం పనే చేయలేము.
2: If all of them are equal, you cannot do any work.
0: ఆయా పనికి సంబంధించినట్టుగా ఆ యొక్క హైట్ ఫ్యాట్ రెండు ఉంటుండాలి.
2: అప్రోప్రియేట్ యాక్షన్ ఫంక్షనింగ్ ద హైట్ అండ్ ఫ్యాట్.
0: దైవం యొక్క సృష్టి యొక్క రహస్యం.
2: This is secret of creation.
0: కానీ మనం విద్యా బుద్ధులతో దీన్ని విచారిస్తే ప్రయోజనం లేదు.
2: There is no use to know that through our education.
0: ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు కేవలం ఒక విధమైన శ్రేయస్సును కోరి అందిస్తుంటాడు.
2: God gives everything for the welfare.
0: లోకక్షేమాన్ని గురించి చూస్తుంటాడు.
2: It is for the welfare of the world.
0: ఈ లోకక్షేమము శ్రేయస్సును లక్ష్యంలో పెట్టుకుని భగవంతుడు సృష్టించుంటాడు.
2: God creates keeping in his view the welfare.
0: కానీ ఈనాటి మానవుని యొక్క చదువు సంధ్యల లోపల తన తలపు చాలా భిన్నమైపోతుంది.
2: Because of the modern education, human thoughts are different.
0: ఒక మహా విద్యావంతుడు ఎండ లోపల ప్రయాణమై వెళుతున్నాడు.
2: A highly educated man is walking along the sunlight, severe heat.
0: కాని ఈ ఎండ వేడిని భరించుకోలేక ఒక చెట్టు నీడ కూర్చున్నాడు.
2: He could not bear the severe heat. He sat under the shadow of a tree.
0: అది పెద్ద మర్రి చెట్టు.
2: It's a big banyan tree.
0: వాడు ఆ విద్యావంతుడు ఇంజనీర్.
2: This highly educated one is an engineer.
0: ఇటు అటు తిరిగి చూచాడు నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయా అని.
2: He stared that side this side for water.
0: ఒక చిన్న కంచె ఉంటుండాలి.
2: There is a small fence.
0: ఈ కంచె లోపల గుమ్మడి తీగ చేరుకుంది.
2: There you could find the pumpkin there.
0: ఈ గుమ్మడి తీగలో పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాచాయి.
2: There you find the creeper, the pumpkins are very large.
0: చాలా పెద్దగా ఉన్నాయి.
2: They are very big.
0: చూచాడు ఈ ఇంజనీర్.
2: This engineer saw.
0: తల పైకి ఎత్తేశాడు.
2: He just there.
0: ఆ మర్రి చెట్టు లోపల చాలా పెద్ద మర్రి చెట్టు.
2: It's a very big banyan tree.
0: ఈ మర్రి చెట్టులో ఇంతింత చిన్న కాయలు ఉంటున్నాయి.
2: That big banyan tree has small seeds.
0: ఈ వేలంత తీగ లోపల పెద్ద పెద్ద కాయలు కాచాయి.
2: This small creeper, it has got very big fruits.
0: చూచాడు.
2: He watched.
0: సీతీ, భగవంతుడు ఏమని ఇంజనీరింగ్ పాస్ చేయలేదేమో.
2: He thought, what is this? God has not passed in engineering.
0: ఏమి ఇతనికి యుక్తి ప్రయుక్తి లేదు ఎదుకోకుండా ఉంటున్నాయే.
2: వాట్ ఈస్ హీ హాస్ నో నేచురల్
0: చిన్న జ్ఞానమే లేకుండా ఉంటుండదే.
2: ఏదో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: చిన్న తీగకు పెద్ద కాయలు ఇచ్చాడు.
2: ఫర్ ఎ స్మాల్ క్రీపర్ ఇస్ గివెన్ బిగ్ ఫ్రూట్.
0: పెద్ద చెట్టుకు చిన్న కాయలు ఇచ్చాడు.
2: ఫర్ ఎ జైజాంటిక్ ట్రీ స్మాల్ థింగ్.
0: చాలా విరుద్ధంగా ఉంది, సృష్టికే విరుద్ధం అన్నాడు.
2: ఇట్ ఇస్ జస్ట్ కాంట్రడిక్టరీ టు ది క్రియేషన్.
0: ఆ విధంగా అనుకుంటూ కొంచెం తూగాడు.
2: థింకింగ్ సో హీ డోస్
0: తూగి తిరిగి లేచేటప్పటికి అతని పైన ఇన్ని మరికాయలు రాలినాయి.
2: By the moment he got up, he found so many seeds of the banyan over him.
0: రాలేటప్పుడు చూచాడు. మరి చెట్టు నీడను ఆశించి అనేక మంది వచ్చి ఇక్కడ కూర్చుంటారు.
2: Because of the shadow of the tree, many come and sit there.
0: నిజముగా ఇంత పెద్ద చెట్టుకు ఇంతింత పెద్ద కాయలే కాసి ఉంటే నా తల పగిలికుంది ఏంటి.
2: Really speaking, if such a big tree has got very big fruits, I would have lost my head.
0: ఆ యొక్క గుమ్మడి తీగల కింద ఎవరు విశ్రయించరు.
2: నో బడీ విల్ రెస్ట్ అండర్ దట్
0: క్రీపర్. అంత పెద్ద కాయలు కాచినా ఎవరికి అపకారం లేదు.
2: హీ విల్ గాట్ వెరీ బిగ్ ట్రీస్, నో వన్ ఇస్ హార్మ్.
0: కానీ ఈ చల్లని ఛాయను అందించేటువంటి ఈ పెద్ద వృక్షం కింద ఎవరైనా కూర్చుంటే ఎంత విధమైన అపకారం జరుగుతుంది?
2: ఎక్స్పెక్టింగ్ ద కూల్ షేడ్ అండర్ బిగ్ ట్రీ, హీ వుడ్ బి సడన్లీ బి హార్మ్.
0: కనుక భగవంతుడు దయామయుడు.
2: గాడ్ ఇస్ వన్ ఆఫ్ కంపాషన్.
0: అతని హృదయము లోకక్షేమాన్ని గురించి ఉంటుంటాయి.
2: హిస్ హార్ట్ థింక్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్.
0: ఈనాటి విద్యకు,
2: for modern education,
0: భగవత్ సృష్టికి,
2: God creation,
0: ఏమాత్రము సంబంధం లేదు.
2: There is no relationship.
0: అనేక మంది సైంటిస్టులు అంతా కూడా దీన్ని పరిశోధన చేస్తున్నారు.
2: Many scientists are experimenting.
0: ఎంత పరిశోధన చేసినప్పటికి,
2: in spite of experimentation,
0: వాళ్ళు గుర్తించింది చాలా అణుమాత్రమే.
2: Whatever they have discovered is just a fraction.
0: ఇంకా తెలుసుకోవాల్సినటువంటి కొండలంతా ఉంటుంది.
2: Many things are to be known of mountain level.
0: ఇది వీళ్ళు తెలుసుకోలేరు.
2: That they can't know.
0: పూర్ణం తెలుసుకున్న తర్వాతనే వాడు పూర్ణ స్వరూపుడు కావాలి.
2: When they know in full, they can only call themselves.
0: కనుక మానవత్వం యొక్క అల్పబుద్ధులతో యోచించేటువంటి యోచనలు చాలా అప్రమాణమైనటువంటివి.
2: ద The thoughts that come out of the narrow mind, they should not be taken into consideration.
0: ఇట్టి అప్రమాణాలకు మనం ఏ మాత్రం కూడా వెచ్చకూడదు.
2: We should not have any such narrow thinking.
0: దీనికి మనం లొంగకూడదు, కుంగకూడదు.
2: We should never submit ourselves.
0: హృదయ పరిణామము, పరిపాలము, ఒక ప్రమాణమును మనం ఆశ్రయించాలి.
2: We should run after the transformation of the heart and the mind.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో
2: God thinks of the welfare
0: లోక శ్రేయస్సులో
2: in working for others.
0: లోక హితైకులైనటువంటి యొక్క మార్గాన్ని అందిస్తూ ఉంటాడు.
2: హి ఫాలోస్ ద పాత్ ఫర్ ద గుడ్ ఆఫ్ ది సొసైటీ.
0: భగవంతుని యొక్క ఇది చాలా విశాలమైనటువంటిది.
2: గాడ్ హాస్ గాట్ వెరీ బ్రాడ్ విజన్.
0: ఇంత విశాలమైనటువంటి యొక్క హృదయాన్ని తెలుసుకోవాలంటే మానవుడు విశాలమైనటువంటి బుద్ధి కావాలి.
2: టు అండర్స్టాండ్ ద బ్రాడ్ విజన్ వీ షుడ్ హావ్ బ్రాడ్ మైండ్.
0: అల్ప బుద్ధితో అధికత్వాన్ని గుర్తించాలంటే ఎంత సాధ్యమవుతుంది?
2: విత్ దిస్ నారో మైండ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద బ్రాడ్ విజన్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
0: హృదయాన్ని విశాలమైనటువంటి యొక్క భావంతో మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్స్.
0: నాట్ ఫిజికల్ హార్ట్.
2: నాట్ ఫిజికల్ హార్ట్.
0: ఫిజికల్ హార్ట్ ఎక్స్పాండ్ అయితే ఆపరేషన్ ఫోర్స్ వస్తుంది.
2: ఇఫ్ ఫిజికల్ హార్ట్ ఎక్స్పాండ్స్ యూ షుడ్ గెట్ ఆపరేషన్.
0: హృదయం అనగా స్పిరిచువల్ హార్ట్.
2: హృదయ మీన్స్ స్పిరిచువల్ హార్ట్.
0: హృదయానికి హృదయమే కాని దీనికి హార్ట్ అని చెప్పకూడదు.
2: హృదయ మీన్స్ హృదయ నాట్ హార్ట్.
0: ఫిజికల్ హార్ట్ ఏదో ఒక భాగంలో ఒక ప్రమాణంలో ఉంటుండాలి.
2: ఫిజికల్ హార్ట్ ఈస్ ప్రెసెంట్ అట్ వన్ ప్లేస్.
0: హృదయం అనేటువంటి దీనికి ఒక కొలతనే లేదు.
2: హృదయ హ్యాస్ నో మెజర్.
0: దీనికి ఆకారమే లేదు.
2: ఇట్ ఇస్ నో
0: సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
2: ఎవ్రీవేర్.
0: నీవు ఇక్కడ ఉండవచ్చు. ఇప్పుడు నీ మనసు అమెరికాకి పోయిందంటే తక్షణమే హృదయం అక్కడ వెళ్ళిపోయింది.
2: ఇఫ్ యువర్ మైండ్ గోస్ టు అమెరికా ద హృదయ విల్ గో దేర్.
0: కనుక హృదయం అనేటువంటి దానికి ఒక రూపం లేదు.
2: హృదయ హ్యాస్ నో డెఫినెట్ ఫామ్.
0: యట్ హృదయం అది సర్వ బ్రహ్మాండం.
2: That hridaya is present in the entire universe.
0: Hridayam.
2: Hridayam.
0: Hruda. Daya. Daya to kudile kudite hridaya.
2: Hridaya is the one with daya or compassion.
0: Daya. Daya to kudile kudite hridaya.
2: Hridaya is the one with daya or compassion.
0: Kani manam ippudu anukuneetundi yokka heart aneetundi pumputu kudile kudite.
2: The physical heart has got this involvement of the pump.
0: అది ఒక చిన్న మిషన్ తో కూడినటువంటిది.
2: ఇది హాస్ గాట్ ఎ స్మాల్ మెషిన్.
0: కానీ ఇది మెషిన్ కాదు.
2: బట్ ఇట్స్ నాట్ మెషిన్.
0: ఇది సర్వత్రా వ్యాపించినటువంటిది.
2: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు దయను పెంచుకున్నప్పుడే అది హృదయం కలవాడవుతాడు.
2: సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విన్ హీ డెవలప్స్ కంపాషన్ హీ కెన్ కాల్
0: హింసెల్ఫ్ హృదయమే దైవ మందిరము అన్నారు.
2: ఇట్స్ ఓన్లీ ది హృదయ విత్ కంపాషన్ ఇస్ ద టెంపుల్.
0: దయలేనటువంటి హృదయము అది దయ్యపు హృదయము.
2: ద హృదయ విత్ కంపాషన్ ఇస్ ద డ్వెల్లింగ్
0: హృదయము.
2: It is the heart of the demon.
0: కనుక దయ లేకుండా ఉండకూడదు.
2: సో వన్ షుడ్ నాట్
0: నిజంగా మానవుడు అనుకున్నటువంటి వాడికి దయనే ప్రాణం.
2: ఇట్ ఇస్ ద ట్రూ మ్యాన్ కంపాషన్ ఇస్ లైఫ్.
0: దయనగా కంపాషన్ కరుణ.
2: దిస్ కంపాషన్ కరుణ.
0: ఈ కరుణ ఉండినప్పుడే మానవుడు కరిగిపోతాడు.
2: When he has got compassion, man may.
0: దైవత్వానికి ఒక తరుణం ఏర్పడుతుంది.
2: It gives an opportunity for the divine.
0: ఆ దయలేనటువంటి వాడికి ఏ తరుణం కూడా చేరదు.
2: When the one without compassion will not have any scope.
0: కనుక దైవము యొక్క భక్తులేను జన్మములు అనేటువంటివి కేవలం ఒక అంతరార్థాన్ని ప్రబోధించేదానికి ఏర్పడినవి కాని వారికి జననము లేదు, మరణం లేదు.
2: The birthday of God is celebrated to teach the inner significance because God has neither birth nor death.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
2: God is permanent with neither birth.
0: ఆది మధ్యాంతర హితుడు, అనాది వాడు.
2: He has neither beginning nor end.
0: చావక పుట్టక చంపబడక.
2: He neither bones nor dies.
0: సర్వకు సాక్షి అయి వెలుగు ఆత్మభూడు.
2: He remains in the self as an eternal witness.
0: కనుక అలాంటి దైవత్వానికి ఏ విధంగా మనం ప్రమాణం చూపగలము?
2: హౌ డు యు షో ద ప్రూఫ్ ఫర్ సచ్ డివినిటీ?
0: కనుకనే భగవంతుని అప్రమాణుడు అన్నారు.
2: దేర్ఫోర్ గాడ్ ఈజ్ సెడ్
0: బియాండ్ ఆల్. ప్రమాణమునకు అందనటించి వాడు
2: ఈజ్ బియాండ్ ఆల్ సెల్ఫ్ ప్రూఫ్.
0: ఒక్క ప్రేమకు మాత్రమే అమ్ముతుంటున్నాడు.
2: హీ ఓన్లీ సకమ్స్ టు ద లవ్.
0: కనుక ఆ ప్రేమ తత్వం చేత
2: త్రూ లవ్
0: దైవాన్ని అర్థం చేసుకుని
2: వీ షుడ్ అండర్స్టాండ్ గాడ్.
0: దయను పెంచుకుని
2: డెవలప్ లవ్
0: జీవితాన్ని గడపాలి.
2: లీడ్ అవర్ లైఫ్.

0: కాదు. వీటి విడదీయ నెవ్వరి తరము కాదు. మంచియే నీచెంత నిలిచియుండు. శ్రద్ధ కలిగిన వారికి చందు అదయు. శ్రద్ధ కలిగిన వారికి చందు అదియు. ఇంతకన్నాను వేరెత్తి ఎరుగపరదు.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జిస్ట్ టుగెదర్. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు సెపరేట్ దెమ్ అండ్ సార్ట్ దెమ్ అవుట్. But the one with sincerity will have that goodness with him. What else to be communicated to you?
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: Idi Nootana Samvatsaram.
1: This is the new year.
0: Ee vidhamga Nootana Samvatsaram enniyo gadichinappudikini మన జీవితం మాత్రము పాతదిగానే కనిపిస్తూ ఉండాలి.
1: దో వి హావ్ హ్యాడ్ మెనీ ఆఫ్ ది న్యూ ఇయర్స్ యెట్ అవర్ ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ స్టిల్ కంటిన్యూస్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్?
0: రెండును కలిసి ఉండు.
1: That good and bad coexist.
0: Itti kaliyakanu veru cheyatam evaru taramu kaadu.
1: It's impossible for anyone to separate them.
0: Itti prema swarupamu, itti daiva swarupamu edalla elladala nilchiye undunu.
1: The divinity and the principle of love remain forever as existence.
0: Rendunun kalisi undu.
1: That good and bad coexist.

0: remain forever as existence.
1: అట్టి నిలిచిన శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి తత్వమును మనము గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We'll have to make every effort to hold on to this eternal principle of love.
1: అది మానవుని ప్రధానమైనటువంటి యొక్క వెతుకుడు.
0: This is the true search for mankind.
1: దేనిని వెతుకుతున్నావు?
0: What is it that you're searching for?
1: దేనిని తెలియకుండా ఉన్నదో, దేనిని తెలుసుకోవాలని ఆశిస్తున్నావు, దానిని వెతకటం.
0: You are searching for that which has to be searched for, which is to be obtained.
1: ఇట్టి నిరంతరము మన వెంట జంట ఇంట ఉండి కూడాప్పటికీ మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Though it is with you, in you, around you, you are not able to recognize it.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఈ నిలిచినటువంటిదే నిజమైనటువంటి ఒక రూపము.
0: In fact, that which has been standing over there is the true form.
1: సత్యమే నిజమైనటువంటి ధ్యానము.
0: Truth is true meditation.
1: మెడిటేషన్ అనగా ఏదో ఒక దానిని వెతుకుతున్నాము, అది నాకు లభించింది అని చెప్పుకొని తృప్తి పెట్టడం మాత్రం కాదు.
0: Meditation does not mean the state of complacency or satisfaction by obtaining that for which you have been searching for.
1: ఏది మనతో కలిసి ఉన్నదో అదియే మనం వదిలేది.
0: That which is with us has to be given up.
1: తనతో కలిసి ఉండినప్పటికీ కాని తను దాన్ని వదిలిపెట్టి కలిగినటువంటి దానికోసమై అనేక అపోహలు జరుపుతున్నాము.
0: Though it is with him throughout, he is just in search of that which is apart from him, away from him.
1: నిత్యమైన సత్యమైన అద్భుతమైన ఆనందమైన ఆ సత్యమే సర్వత్రా ప్రాకి ఉన్నది.
0: That eternal, mysterious, wonderful, mystical truth is present everywhere.
1: అట్టి సత్యమును మనం గుర్తించుకోవడమే మన ప్రధానమైనటువంటి ఒక మార్గము.
0: The main part of humanity lies in searching for that truth.
1: ప్రతి మానవుడు కూడాను సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్తాడు. కానీ విచారణ చేస్తే తాను చేసినటువంటి పని ఏమాత్రము ఫలించలేదు.
0: In fact, every man declares that he is in search after truth, but he has not been succeeded in his attempt.
1: నిత్య సత్యమైనటువంటి ఆనందము మన యందే నిరంతరము కదిలాడుతూ ఉన్నది.
0: That eternal bliss is present in us throughout to eternity.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఏ రీతిగా చూడగలము?
0: That eternal principle of truth, divinity, how is it possible for all of us to visualize?
1: సత్యము కంటే మించినటువంటిది ఈ జగత్తు నందు మరొకటి కానరాదు.
0: In this world, there's nothing beyond the truth.
1: అట్టి సత్యాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: It's man's main responsibility to recognize truth.
1: అది ఎప్పుడు చూసినా కానీ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నది.
0: That truth is in you, with you, around you, after you.
1: కానీ ఏదో నీకు కనిపించకుండా పోయినట్టు దాన్ని వెతుకుతూ ఉండినట్టు నీవు భావిస్తున్నావు.
0: As it is non-apparent, you think that you are not facing it, and so you go on searching for it.
1: Kanuka nee endu unnatundi daanini nee marachi baita unnatundi daanini vesutu unnavu.
0: And henceforth what's happening is you are forgetting what is immanent, innate in you, and you are searching for that which is outside.

0: అటు దివ్యమైనటువంటి తత్వమును మనం గుర్తించడానికి ఎన్ని విధములు సాధన చేస్తున్నారు మీరు?
1: టు రికగ్నైజ్ దట్ ఇన్నేట్ ఇన్బోర్న్ డివినిటీ, వాట్ సార్ట్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వి ఆర్ అడాప్టింగ్.
0: దీనికి సాధనలే చేయనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ నీడ్ టు ఫాలో ఎనీ ప్రాక్టీస్.
0: మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉన్నటువంటి దానిని ఈ వెతికేది ఇక్కడ.
1: When that is present in you, which you, above you, around you, where you are going to search for it?
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Daivanveshanu jarugutunnavani bhavistunnare kani daivanveshanu jarugutamaledu.
1: Though you declare that you are in search for God, in fact you are not doing it.
0: Dini anveshanu cheyanakkarledu.
1: You don't have to search for it either.
0: ఎప్పుడు నీ వెంటనే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఆల్వేస్ విత్ యు.
0: ఎప్పుడు నీతోనే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ జస్ట్ ఆఫ్టర్ యు.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వమును నీ వెతకడం అనేటువంటిది పెద్ద పొరపాటు.
1: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ ఆఫ్టర్ యు అండ్ యు అరౌండ్ యు అండ్ ఇఫ్ యు సర్చ్ ఫర్ ఇట్ ఇట్ ఇస్ మీనింగ్లెస్.
0: యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి, అది సమాధిని మాత్రమే ప్రత్యేకంగా నీవు భావిస్తున్నావు.
1: సమాధి విచ్ ఇస్ ది అల్టిమేట్ అమంగ్ ఆల్ ది డిఫరెంట్ స్టెప్స్ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఎండింగ్ విత్ సమాధి యాజ్ ది అల్టిమేట్ రియాలిటీ యు కన్సిడర్ ఇట్ సెల్ఫ్.
0: కానీ దీనికి సమాధి అని పేరు పెట్టడం మంచిది కాదు.
1: ద టర్మ్ సమాధి ఇస్ నాట్ అప్రోప్రియేట్.
0: సమాధి
1: సమాధి
0: అనగా అన్నింటి ఎందు కూడాను సమంగా ఉండేటువంటిది.
1: That which is equanimous in all periods of time is samadhi.
0: Itti pavitramainatvanti tattvam andari endu untunadi.
1: This sacred principle is present uniformly in all.
0: Kevalam sadhana chesina vaari daggara maatrame labhinchadani anukovatam pedda parapaatu.
1: It's a big mistake to feel that this equanimity is present among those who practice spiritual principles.
0: నీ తత్వాన్ని నీవు ఎక్కడైనా బయట వెతుకుతున్నావా?
1: Do you search for your own self outside?
0: నీ యొక్క సెల్ఫ్ ని నీవు ఎక్కడైనా బయట వెతుకుతున్నావా?
1: Do you search for yourself outside in the external world?
0: అట్లా వెతికేటువంటి వాడు మూర్ఖుడు అని చెప్పవచ్చు.
1: The one who searches himself in the outer world is a fool.
0: నిన్ను నీవు చూసుకోవడానికి నీ ఎందే వెతకాలి.
1: To know thyself, you have to go inward.
0: బయట వెతకడం ఇది పొరపాటు.
1: To move outward is a mistake.
0: Kanuka deeni vetakalanukuntunnavo adi neelone unnadi.
1: That what you are searching for is imminent in you.
0: Itti pavitramainatvanti yokka tattvamunu manu sadhana cheta dani adigina dooranga chestunnam.
1: The sacred principle has got distanced yourself because of your search and spiritual practices.
0: ఎక్కడ కూడా నువ్వు వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్ ఎనీవేర్.
0: నీది కానటువంటి దాన్ని నీ వెతుకుతున్నావు.
1: యు ఆర్ సర్చింగ్ దాట్ వాట్ ఈజ్ నాట్ యువర్ ఓన్ ఐడెంటిటీ.
0: ఇట్టి పిచ్చి మనసును కలిగినటువంటి వానికి యథార్థం ఎట్ట బోధపడుతున్నాడు.
1: దిస్ మ్యాడ్నెస్ విల్ నెవర్ టేక్ యూ ఎనీవేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నీ ఎందు ప్రేమ ఉన్నది.
1: దేర్ ఇస్ లవ్ విదిన్.
0: కానీ ఆ ప్రేమను ఎక్కడి నుంచి నువ్వు పొంది తెచ్చావు?
1: వేర్ ఫ్రమ్ హ్యావ్ యూ గాట్ ఇట్?
0: అది ఎక్కడికి పోతున్నది?
1: ఇన్ విచ్ డైరెక్షన్ డస్ ఇట్ ఫ్లో?
0: ఎక్కడికి రావటం పోవటం లేదు. రాకపోకలు లేనట్టి శాశ్వతండు ఆ యొక్క.
1: ఇట్ నైదర్ గెట్స్ ఇన్ నార్ లీవ్స్ యూ, నైదర్ ఎంట్రన్స్ నార్ ఎగ్జిట్.
0: కనుక మనం సాధన అనేటువంటిది కేవలం కాలంలో వ్యర్థం కావించుకునే నిమిత్తమే మనం చేస్తున్నామే కానీ నిజంగా సాధన చేయటం అంటే నేను నేనే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు వాడికి ఇంకా మరొక సాధన అక్కర్లేదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన వి ఆర్ వేస్టింగ్ అవర్ టైం. ద మూమెంట్ యూ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ ఐ, దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ రియాలిటీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్.
0: కనుక నేను అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: దిస్ టర్మ్ ఐ, వాట్స్ ఇట్స్ ఆరిజిన్?
0: తన ఎందే ఉంటున్నది.
1: It is within.
0: Thane kalpinchukuntunnadu.
1: It's of your own.
0: Ee kalpitamainatvanti nenunu thanu kalpinchukoni amitanga bhavistunnadu.
1: In fact, it is of his own imagination and he magnifies it.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తనలోనే ఉన్నటువంటి యొక్క సత్యాన్ని తాను గుర్తించడం అత్యవసరం.
1: Therefore, it's most essential for every man to turn inward and know his true nature.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Tana yokka tattvamu tanade kaani parulade kaadu.
1: In fact, your nature belongs to your own self, not to any foreign person.
0: Nee self ni neevu enduku yetukutunnavu?
1: Why do you search for your own self?
0: అది నీ ఎందే ఉంటున్నది.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
0: కనుక నేను వెతికేటువంటి వస్తువు నా ఎందే ఉన్నది అనే సత్యాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
1: హీఈస్ ఎ ట్రూ ఎస్పరెంట్. హీ హూ అండర్స్టాండ్స్ దాట్ వాట్ హీ సర్చింగ్ ఫార్ ఈజ్ ఇన్ రియాలిటీ ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ హిమ్.
0: కనుక మనం వెతకటం అనేటువంటిది కేవలము ఒక పిచ్చితనమే.
1: దేర్ఫోర్ ద సర్చ్ ఇన్ ద కామన్ పార్లన్స్ is a sign of madness.
0: Tanu nasati endunnatvanti chottunu tanu vedakatam enduku?
1: When it's all around, why should he search for it?
0: Kanuka manam vedikeetvanti anetundi chaala chedu margame.
1: Therefore, it's wrong path, wrong procedure to search for divinity.
0: Kannulu musukoni dennoni yojana chestunnavani anukotam adi kudanu pedda parpaate.
1: Though you have written, you are thinking that you are, you'll find sometime later is also a sign of ignorance.
0: Kanuka manam satyanityamainatundi man needanu manam vedayatam avasaram ledu.
1: Therefore, that which follows you doesn't need to be searched.
0: Meeru vedikeetundi okka satyamu mee ende ninchi unnadi.
1: That truth for which you have been searching for all along is in you.
0: కృష్ణ తత్వములందు అనేక విధములైనటువంటి యొక్క సాబోధనలు అనేక విధములైనటువంటి వెతుకులు చాలా జరిగినాయి.
1: ఇన్ రిలేషన్ టు లార్డ్ కృష్ణ దేర్ హ్యావ్ బీన్ మెనీ పాత్స్ ఫాలోడ్, మెనీ పాత్స్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ప్రాక్టీసెస్.
0: కానీ అవన్నీ కూడా కట్టగడపతికి వ్యర్థమైపోయినవి.
1: ఆల్ ఆఫ్ దెమ్ వర్ ఇన్ వెయిన్ ఫైనలీ.
0: కృష్ణుడు ఎక్కడున్నాడు?
1: వేర్ ఇస్ కృష్ణ?
0: దైవం ఎక్కడున్నాడు?
1: Where is God?
0: Anta tane ende untunnadi.
1: In fact, everything is with him.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee prema aneetundi puttinadi kaadu.
1: Love is not born.
0: Adi man nunchi aavirbhavinchinatundi.
1: It emanates within you.
0: ఆ ఆవిర్భవించినటువంటి ఒక ప్రేమను ఆవిర్భావంగా చేసుకున్నప్పుడే నీ సత్యభావం నీకు దక్కుతుంది.
1: When once the love that emanates in you should manifest, then there is justification.
0: ఇది బట్ట.
1: This is cloth.
0: ఇది బట్ట కాదు.
1: No.
0: ప్రతి.
1: It's cotton.
0: ఈ విధంగా పోతూ వస్తే కట్టగట్టు ఒక్కటే నిలిచిపోతుంది.
1: Ultimately the cotton remains one.
0: కనుక మనం విచారణ చేయటం అనేటువంటిది చాలా పొరపాటుతున్నాం.
1: వాట్ వీఆర్ బాదరింగ్ అవర్ సెల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంక్వైరీ ఈజ్ రాంగ్లీ డైరెక్టెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ ప్రేమ అనేటువంటిది మీకు ఎంత అర్థమవుతుందో మీకు గుర్తించాలి.
1: యు మస్ట్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ లవ్.
0: ప్రేమ అనగా అన్నిటిపైన ప్రేమనే ఉంటుంది అది మనకు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ లవ్ ఆల్.
0: తినే తిండి పైన,
1: the food that we partake,
0: katte badda paina,
1: and the clothes we wear,
0: chuche chupulo,
1: our looks,
0: anninti endu okate unnadi.
1: There is love indeed.
0: Aithe manamu mana chupulu vyathyasanga uncheta,
1: because there's some difference in our looks,
0: mana bhavamulu vyathyasanga undatam cheta,
1: because of variety in our thoughts,
0: veru veruga manam bhavinchukuntunnam,
1: we find the duality or separateness.
0: Idi chaala parapaatu.
1: It's a big mistake.
0: నేను నేనే.
1: I am I.
0: అదే మనం వెతకవలసినటువంటి.
1: That's the message which is necessary.
0: నీవు నీవే కాని నీవు నేను కాదు.
1: In fact, you are you and I am I.
0: కనుక ఈ భేదభావంతో కూడినటువంటి ఒక పదములే మనం అనేకంగా భిన్నంగా మారుస్తూ ఉండాలి.
1: Because of our vocabulary nomenclature, we are confused, giving scope for duality.
0: లోకంలో అనేకం కనిపిస్తుంటాయి మనకు.
1: In this world we see many.
0: కాబట్టి కానీ అవి అనేకంగా మనం భావిస్తున్నాము చాలా పొరపాటు.
1: We consider them many, but it's not correct.
0: అనేకంగా కనిపించేటువంటి అంతా కూడా ఏకమైనటువంటివి.
1: Though there is vast variety in the outer world, there you find underlying oneness.
0: కనుక అనేకంగా ఉన్నటువంటిది ఏది కూడా ఒకటి కనిపించదు మనకు.
1: Therefore, that which is a variety, multiplicity, is not variation.
0: కనుకనికి ఏకంగా కనిపించేటువంటిది నీవు.
1: In fact, that which is one is your true self.
0: అట్టి ఏకత్వమైనటువంటి వ్యక్తియే నిజమైనటువంటి దైవత్వం.
1: This fundamental principle of unity, the real I, is divine.
0: కానీ నేను అనేటువంటిది ఇది ఫండమెంటల్.
1: This true I, the self, is fundamental.
0: మనము అనేటువంటిదంతా కూడాను భిన్నమైనటువంటివి.
1: The we is variation, duality.
0: నిన్ను నీవు అద్దంలో చూసుకున్నప్పుడు,
1: when you stand in front of the mirror,
0: అప్పుడు నీవు ఎంతమందిగా కనిపిస్తావు?
1: How many images you find?
0: లేదు.
1: No?
0: నీకు నీవు కనిపింపజేసేటువంటి అద్దములు వేరువేరుగా ఉన్నాయి, కానీ ప్రతిబింబం ఒక్కటిగానే ఉంది.
1: Though the mirrors are many, giving scope for number of images all around, you are just one.
0: కనుక ఈ ప్రతిబింబమైనటువంటిది అంతా కూడాను ఒక్కటే.
1: All the reflections stand for only one, the main object.
0: కనుక అట్టి ఏకత్వమే నేను అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: This fundamental principle of unity, oneness, is this I-ness.
0: ఈ టంబ్లర్ లో నీళ్లు పోసుకున్నావు.
1: This tumbler is full of water.
0: ఇది నీవు చూసుకున్నప్పుడు నీ ముఖమే నీకు కనిపిస్తూ ఉండాలి.
1: When you look in, you find your own image, reflection there.
0: కానీ నీ ముఖం వేరే కాదు.
1: Your face is not separate.
0: నీ ముఖమే నీకు అక్కడ ప్రతిబింబంగా కనిపిస్తుండాలి.
1: You see your own face as reflection.
0: అదే విధంగానే
1: similarly
0: నీకు నువ్వే ప్రతిబింబంగా కనిపిస్తున్నావు.
1: You see your own reflection.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: విద్యార్థులారా,
1: students,
0: విద్యార్థినీయులారా,
1: boys and girls,
0: మీరు తెలుసుకోవాల్సినటువంటిది ఏకత్వమైనటువంటి ఒక దివ్యత్వాన్ని.
1: What you are supposed to know is this, the point, oneness, the unity, divinity.
0: ఆ ఒకదానిని మీరు కలుసుకుంటే అన్ని చూచిన వారు అవుతారు.
1: If you know this fundamental one divinity, you will be knowing rest.
0: ప్రాపంచికంగా భిన్నంగా కనిపించినప్పటికీ,
1: this world may be dual,
0: కానీ దివ్యమైనటువంటి దాంట్లో ఏకత్వంగానే ఉండాలి.
1: బట్ ఇన్ ద స్పిరిచువల్ సెన్స్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: నీవు మూడు రకములైనటువంటి బొమ్మలు చూస్తున్నావు.
1: యు సీ త్రీ పిక్చర్స్.
0: నీ బొమ్మను నీవుగా చూసుకుంటున్నావు.
1: యు సీ యువర్ ఓన్ పిక్చర్.
0: నీ బొమ్మను నీవు వేరుగా చూస్తున్నావు.
1: అండ్ సమ్ టైమ్స్ యు కన్సిడర్ సమ్
0: వేరుగా చూసిన బొమ్మ నీవు రెండు ఒకటే అయిపోతున్నావు.
1: ద పిక్చర్ ఆఫ్ యువర్ ఓన్ విచ్ యు కన్సిడర్ సెపరేట్ ఆర్ టూ నౌ.
0: కనుక ఇవన్నీ కూడాను నీలో నీకు కలిగేటువంటి ఒక మార్పులే.
1: దీస్ ఆర్ ఆల్ ద చేంజెస్ ద థాట్స్ ఇన్ యూ ఓన్లీ.
0: దైవత్వాన్ని మనం ఒక్కతూరి మనం చక్కగా చూడొచ్చు.
1: యూ కెన్ సర్టన్లీ విజువలైజ్ ద డివినిటీ అట్ వన్స్.
0: కనుక అట్టి ఏకత్వాన్ని మనం చూడటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
1: వీ మేక్ సెవెరల్ అటెంప్ట్స్ టు ఎక్స్పీరియన్స్ దిస్ వన్స్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఇది దైవత్వం అనేటువంటిది ఎన్ని రూపంతోనూ లేదు.
1: Divinity is not varied.
0: Anta vake rupame.
1: It's only one form.
0: Ekam satya prabhoda vadanti.
1: It's only, truth is one, which is spoken referred to as many.
0: Kani taan chustunnatundi taane ainappatikini.
1: Though he sees himself,
0: adi bhinnatvanga bhavistunnavu.
1: He considers as many.
0: Adi e maya.
1: This is illusion.
0: Ekatvanni anekatvanga chupinchetundi maya.
1: It is this illusion which makes one look as many.
0: కానీ అది అనేకత్వం కాదు.
1: In fact, it is not.
0: నీ ఏకత్వమే.
1: It is one only.
0: భిన్నత్వం అనేటువంటిది కేవలము నీ యొక్క భ్రాంతులే.
1: Diversity is of your own making, imagination.
0: కనుక నీ భిన్నత్వాన్ని నీవు మర్చిపో.
1: Forget this plurality.
0: దైవత్వాన్ని నీవు చింతన చేయి.
1: Think of the divine.
0: ఏ పేరైనా పెట్టు, ఏ రూపమైనా పెట్టు, ఏ నామైనా పెట్టు.
1: కాల్ ఇట్ బై ఎనీ నేమ్, గివ్ ఇట్ ఎనీ ఫార్మ్ వాట్స్ ఎవర్ ఆఫ్ యువర్ చాయిస్.
0: కానీ ఒకనొక సమయంలో,
1: ఎట్ వన్ టైమ్,
0: రాధ
1: రాధ
0: కృష్ణుణ్ణి చూసుకుని,
1: వాచింగ్ కృష్ణ,
0: కృష్ణుడే నా యొక్క నిజమైనటువంటి భావము.
1: షీ కన్సిడర్ కృష్ణ యాజ్ హర్ ఓన్.
0: కానీ అనుకుంది, కానీ మరి తక్షణమే, యో కృష్ణుడు వేరు, నేను వేరు.
1: But thereafter, next moment, she thought that she is separate from Krishna.
0: అది పొరపాటు.
1: It's a mistake.
0: అది తానే కాని తాను వేరు కాదు.
1: In fact, she and Krishna are one, not separate.
0: అట్టి ఏకత్వమైనటువంటి ఒక కృష్ణుని భిన్నత్వంగా భావించుకోవటం తన మనోదోషమే తప్ప వేరు కాదు.
1: The mistake lies in her thinking process of the mind. Krishna, in fact, is the only one.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు నిజంగా దేన్ని చూసినప్పటికీ అదంతా దైవత్వంగానే భావించండి.
1: కన్సిడర్ ఆల్ ఎసెన్షియలీ యాజ్ డివైన్ వాట్ ఎవర్ యూ సీ.
0: ఇది అతను ఇతను అనేటువంటి యొక్క భేదభావములకు చోటు ఇవ్వకండి.
1: నెవర్ గివ్ స్కోప్ ఆర్ ఛాన్స్ ఫర్ డిఫరెన్సెస్.
0: వారు వీరు అనేటప్పటికీ ఈ భావం పూర్తి పెంచిపోతుంది.
1: వెన్ వన్స్ యూ ఆర్ ఫీలింగ్ సచ్ అస్ మైన్ అండ్ థైన్, దెన్ నేచురలీ యు ఆర్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది నీ యొక్క ప్రేమతత్వంలో ఉన్నటువంటి ప్రతిబింబమునే కానీ మరొకటి కాదు.
1: దే ఆర్ ఆల్ జస్ట్ రిఫ్లెక్షన్స్ బికాస్ ఆఫ్ యువర్ లవ్, నాట్ సెపరేట్.
0: ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్లు అన్ని కూడాను ఒకదాని యొక్క సంబంధం అనే.
1: ద రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ బిలాంగ్ టు ది ఓన్లీ వన్ బేసిక్ ప్రిన్సిపల్.
0: కనుక మీ యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అంతా కూడాను నీవేగానే భావించు.
1: సో కన్సిడర్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ యాజ్ యువర్ ఓన్.
0: కానీ నీవే ఇంకొక దీంతో రిఫ్లెక్షన్ గా కనిపిస్తున్నావు.
1: అండ్ యూ విల్ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ సమ్వేర్ ఎల్స్.
0: నిన్ను నీవు అద్దంలో చూసుకుని అద్దంలో ఒక ప్రతిబింబంగా ఉంది అని అంటున్నావు.
1: యు లుక్ ఇంటూ ద మిర్రర్ అండ్ యు ఫైండ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ యువర్ ఓన్.
0: లేదు, అద్దము ప్రతిబింబాన్ని చూపించేటువంటి ఒక తత్వమే తప్ప అద్దంలో నీవు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ మిర్రర్ షోస్ యువర్ రిఫ్లెక్షన్ అండ్ యు ఆర్ నాట్ దేర్ ఇన్ ద మిర్రర్.
0: తన యందే ఉండినటువంటి దైవత్వం,
1: డివినిటీ విదిన్ హర్,
0: పరాయి వ్యక్తిని ఎందుకు నీకు కనిపించినట్టుగా కనిపిస్తే,
1: when it appears as though it is another person,
0: paraya vyaktulu kaadu,
1: then it's not true.
0: Tanantana marchi paraya vyaktunu devanga bhavistunnadu.
1: One is forgetting his own self and considers the other as divine.
0: Kanuka dinine naradudu cheppadu.
1: This what Narada said.
0: Amma Radha,
1: Radha,
0: neevu velanukunnavu,
1: who are you?
0: నీవు కేవలము రాధ అనేటువంటి పేరుకు సంబంధించిన వ్యక్తి కాదు.
1: యు ఆర్ నాట్ సింప్లీ ద పర్సన్ బేరింగ్ ద నేమ్ రాధ.
0: నీవు రాధ అనేటువంటి భ్రమతో నీవు మునిగిపోతున్నావు.
1: యు హావ్ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ నేమ్.
0: నీవు కానే కాదు ఇది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్
0: అంతా కృష్ణుడే.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ కృష్ణ, దట్స్ ఆల్.
0: కృష్ణ యొక్క ప్రతిబింబమే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: And you are the reflection of Krishna. Consider yourself separate. No.
0: ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ లే మనకు ఇన్ని విధమైనటువంటి యొక్క భేదములకు గురి అయిపోతున్నాయి.
1: Reaction, reflection, resound are responsible for differences.
0: ఒక కొండ మరకు పోయి ఓ అని నీ వర్చు.
1: Just go near the hill and shout oh.
0: అక్కడ ఏదో ఇంకోటి కూడా ఓ అని అరిచినట్టు కనిపిస్తుంది.
1: Then you will have the echo, the same sound oh.
0: కనుక ఆ సౌండ్ తందే కాని పరులు కాదు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ సౌండ్ దట్ ఈకోడ్.
0: ఇట్ తన సొత్తాన్ని తాను పరాయిదీనిగా భావించి తాను పొరబడిపోతున్నాడు.
1: సో ఇట్స్ యువర్ ఓన్ బట్ యు కన్సిడర్ ఇట్ ఏలియన్.
0: ఎక్కడ చూసినా జగత్ లోపల ప్రతిబింబములే మనకు కనిపిస్తున్నాయి కానీ
1: ఎవ్రీవేర్ వీ ఫైండ్ రిఫ్లెక్షన్స్.
0: అందరూ ప్రతిబింబ స్వరూపులే.
1: ఆల్ ఆర్ రిఫ్లెక్షన్స్.
0: ఈ ప్రతిబింబాలను తందిగా భావించుకుంటున్నారు.
1: యు consider the reflections as reality.
0: అది ఏనాడు నీ వదులుతువో అప్పుడే నీకు నీ యొక్క బింబం నీకు పూర్తిగా కనిపిస్తుంది.
1: ద మూమెంట్ యు అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ ద రిఫ్లెక్షన్ యు విల్ నో ద ట్రూత్ ఆఫ్ వన్నెస్.
0: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక అద్దం తీసుకుని నీ ముఖాన్ని నీవు చూసుకో.
1: వాచ్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్.
0: అయ్యో ఇది నా ముఖమేనే అంటున్నావు.
1: Then is this my face? A question may come.
0: అయితే నీవెవరు?
1: Then who are you?
0: ఇది నీ ముఖమే అయినప్పుడు ఆ ముఖంలో ఉన్నటువంటి వారు కొత్త వారు కాదే.
1: When you say that's your face, the one there is not separate.
0: రెండు ఒకటే.
1: Both are one actually.
0: ఇట్టి ఏకత్వమును భిన్నత్వంగా భావించి బలపడుతుండేది నీవే.
1: In fact, this oneness is mistaken. It's because of your own mistake in thought.
0: కనుక మన తత్వాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to know our true nature.
0: నీవెవరు?
1: Who are you?
0: నీవే తాను.
1: In fact, you are
0: తానే నీవు.
1: In fact, you are
0: నీవు తాను రెండు చేరితే ఒకటైపోయింది.
1: You and he are one.
0: కనుక ఈ ఏకత్వాన్ని మనము భిన్నత్వంగా భావించుకుని మనమే పొరపడిపోతున్నాము.
1: Therefore, we are mistaken considering this unity as
0: ప్రతి విషయం నందు కూడాను ఇట్ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ లోనే.
1: In every matter you come across this reaction, reflection and resound.
0: కనుక మనం ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ కు చోటే ఇవ్వకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ దీస్ త్రీ రియాక్షన్ రిఫ్లెక్షన్ ది సౌండ్.
0: ఒక అడవికి పశువులు తోలుకొని పోయాడు ఒక కొడుకు.
1: A person is taking cows along with him to a nearby forest.
0: రూట్ కు పెట్టుకొని పాట పాడుతున్నాడు.
1: Well, he went on playing on a flute there.
0: ఆ పాట పాడుతున్నంత సేపు తాను తిరిగి ఎవరో పాట పాడుతున్నారు నాకు విరోధంగా అని తాను భావించింది.
1: As he went on playing on the flute, he could listen to the voice. And he thought that is someone else's voice.
0: వాడి పైన కోపం వచ్చింది.
1: He was so angry with the other person.
0: పశువులు తోలుకున్నాడు ఇంటికి వెళ్ళాడు.
1: He just brought them home, all the cows.
0: అమ్మా, నేను రేపటి దినం నేను పశువులు తీసుకుని పోను.
1: He said, Mother, I'm not going to rear cows tomorrow.
0: నేను ఏది చెప్తే వాడు అదే చెప్తున్నాడు.
1: I come across a person who's responding.
0: నాకు ఎవరో ఒక అడవి లోపల ఒక పెద్ద దేశి ఉన్నాడు.
1: There is a person there in the forest.
0: ఏ పాట పాడితే అదే పాటే పాడుతున్నాడు.
1: Whatever I sing, he sings back.
0: కాబట్టి నన్ను అవమానం చేస్తున్నాడు.
1: I'm insulted.
0: అప్పుడు ఆమె చెప్పింది, నాయన,
1: Then she says,
0: ఇది నీ పొరపాటి.
1: It's your mistake.
0: నీకు నీవే పలుకుతున్నావు.
1: In fact, it's only your voice.
0: నీ ప్రతి ధ్వనియే నీకు వినిపిస్తున్నది.
1: It's just your own sound.
0: నీ పాటనే వాడు పాడి పాడటం కాదు.
1: It's not any person singing the same song as yours.
0: అయితే రేపటి దినం రా అన్నాడు.
1: And he wanted his mother to follow him on the following day.
0: తెల్లవారేటప్పటికి తల్లిని తీసుకున్నాడు.
1: Next morning,
0: నిన్న పోయినటువంటి కొండలు ఉన్న చాటుకు తాను పోయాడు.
1: Accompanied by his mother, he went to the same forest.
0: ఒక పాట పాడాడు.
1: And then he started playing on the instrument.
0: అక్కడ నుంచి కూడా ఒక పాట వచ్చింది.
1: And also voice came.
0: చూడు, ఎవరో నన్ను గేలి చేసినట్టుగా నాకు విరుద్ధంగా పాట పాడుతున్నాడు.
1: Then he points to his mother and says, someone is heckling at me, making fun of me.
0: ఇప్పుడు ఆ కుమారుడు దగ్గర తీసుకుని,
1: And then mother called him close.
0: ఇది నీ ప్రతిబింబమే కాని నీ సౌండే కాని బయట వాడు కాదు.
1: And the mother tells him, look here, my dear son, that's all your reaction, reflection is sound. That's just echo, nothing else.
0: ఎక్కడ పోయినప్పటికీ మన సౌండ్ మనకే కనిపిస్తుంటుంది.
1: Wherever you go, you certainly know your sound.
0: బయట వారు ఎవరు నీకు పోటీ చేయరు.
1: There's no person alien to you, different from you.
0: అని చెప్పి కుమారుని బుజ్జగించి ఇంటికి తెచ్చింది.
1: So saying, she brought her son home.
0: అటువంటి ప్రతిబింబాలను చూసి మనం ఇప్పుడు చాలా ప్రబోధం చేసి వచ్చి పోరపడుతున్నాము.
1: వీఆర్ మిస్టేకెన్ లైక్ వాయిస్ ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ ద రిఫ్లెక్షన్స్.
0: మీరు దైవాన్ని చూడాలనుకుంటే ఒక్కతూరి మీరు దృఢం చేసుకోండి.
1: Determine completely once to see God.
0: నా దేహం ఇది నా దేహం అని భావిస్తున్నాను, కానీ ఈ దేహం నాది కాదు.
1: యూ హ్యావ్ బాడీ ఐడెంటిఫికేషన్, ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ నాట్ ద బాడీ.
0: ఈ దేహం నీవు కాదు.
1: You are not the body.
0: నీకు ఈ భావము భ్రమగా కనిపిస్తుంటుంది.
1: It is only your own feeling of body identification.
0: ఈ భ్రమనే నీకు నీవు అనుకుంటే నీవెక్కడున్నావు.
1: This is only your illusion, imagination. Where else you exist?
0: నీ యొక్క ప్రతిబింబాన్ని నీవు కల్పించినప్పుడు నీకు ప్రతిబింబం ఇంకా ఎక్కడుంది?
1: Where is your reflection then?
0: కనుక పిల్లలందరికీ కూడా చక్కని చూసుకోవాలి. ఎక్కడ చూసేది కూడా మీ యొక్క ప్రతిబింబమే కాని వేరు కాదు.
1: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ ఆల్ ఓవర్.
0: మీరు ఇప్పుడు చూస్తున్నట్టు సాయిబాబా సాయిబాబా సాయిబాబా అనుకుంటున్నారు.
1: యు ఆల్ సే సాయిబాబా,
0: కానీ నేను సాయిబాబాని కాదు.
1: భగవాన్ ఇస్ నాట్ సాయిబాబా.
0: నేను మీరే, మీరు నేనే.
1: ఇన్ ఫ్యాక్ట్ స్వామి ఇస్ యూ, యూ ఆర్ భగవాన్.
0: ఈ సత్యాన్ని పూర్తి మీరు గుర్తించండి.
1: నౌ దిస్ ట్రూత్ క్లియర్లీ
0: గుర్తించుకుంటే ఇంక భేదమనే మీకు ఉండవు.
1: Then there will be no differences at all.
0: నిన్ను నీవే ఒక చెంప కొట్టుకో.
1: Just slap yourself.
0: నీకు నీవు చెంప కొట్టుకుంటే ఎవరికి దెబ్బ తగిలింది?
1: Then who is hurt when you slap yourself?
0: నీకే దెబ్బ తగిలింది.
1: Yes, you are hurting yourself.
0: వాణ్ ఎవరినో నేను కొట్టాననుకుంటున్నావు.
1: You think that you are slapped by someone else.
0: ఎవరినో కాదు, నిన్ను నీవే కొట్టుకున్నావు.
1: In fact, you are hurting yourself.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఒకరిని మనం దూషించావు.
1: You have accused someone.
0: కాని అతన్ని దూషించినట్టుగా నీవు భావిస్తున్నావు.
1: You considered it so.
0: వాణ్ణి కాదు నీవు దూషించింది, నిన్ను నీవే దూషించుకున్నావు.
1: You are criticizing, accusing your own self.
0: ప్రతి ఒక్కటి కూడాను జరిగే చర్యలన్నీ కూడాను నీవు చేసుకునేటువంటివే కాని పనులవి కాదు.
1: All our actions are of our own making. They don't belong to anybody.
0: మీరందరూ కూడాను పనులు కాని భావిస్తున్నావు.
1: You consider that someone else or responsible.
0: పనులే లేరు.
1: There are no other person.
0: అంతా ఉన్నది ఒక్కరే.
1: Only one that exists.
0: ఇక్కడ మీరందరూ కలిసి ఒకరే చెప్పగలరు.
1: How do you say that you are one when there are so many around?
0: కనుక ఇవన్నీ కూడాను నీ భావంతో పెట్టుకుంటే అందరూ వేరు వేరైనారు.
1: It is only because your approach, your outlook that makes you feel diverse.
0: నీవు కొన్ని ఒక 5,000 లడ్డూలు ఇచ్చావు.
1: And you brought some ladus.
0: నీవు అందరికి పంచి పెట్టేటప్పుడు 5,000 మందికి నేను పంచాను అంటున్నావు.
1: And you say that you have distributed 5,000 ladus to everybody.
0: ఆ 5,000 మందికి కూడా నీవు పోయావు ప్రశ్నించు.
1: You asked all 5,000 people.
0: అయ్యా మీరు తిన్నది ఏమిటి?
1: What have you eaten?
0: లడ్డు.
1: You say laddu.
0: నువ్వు తినేది ఏమిటి? లడ్డు.
1: What have you eaten?
0: ఎవరిని అడిగినప్పటికీ వాడు లడ్డు అనే చెప్తున్నాడు, కానీ నాది వేరు నీది వేరు అని చెప్పడం లేదు.
1: You ask everybody, they'll say, I have eaten laddu. They don't say that I have eaten.
0: అదే విధంగా ప్రతి వ్యక్తి ఎందుకు నీ ఆత్మతత్వమే నీకు ప్రతిబింబిస్తుండాలి.
1: Therefore, your own true self is appearing as a reflection.
0: కనుక నీ యొక్క తత్వాన్ని నీవు గుర్తించుకొని పో.
1: So know your true nature, your true identity.
0: ప్రేమతత్వము ఒకటే.
1: లవ్ ఇస్ వన్.
0: ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ ఓన్లీ వన్.
0: బిడ్డ పైన చూపు, తల్లి పైన చూపు, భార్య పైన చూపు, భర్త పైన చూపు.
1: దిస్ లవ్ మే బి టువర్డ్స్ ద డాటర్, ద సన్, ద హస్బెండ్ అండ్ ద వైఫ్.
0: కానీ వీళ్ళందరి పైన చూసేది ఈ ఒకే ప్రేమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ లవ్ ప్రొసీడ్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: బిడ్డ పైన చూసినప్పుడు నా బిడ్డ అని కలుసుకుంటుంది.
1: దెన్ వన్స్ యూ లుక్ ఎట్ యువర్ చైల్డ్ యు హగ్ హర్.
0: ఇతను నా చెల్లెలు అనుకున్నప్పుడు ఆమె చెల్లెలుగా మాట్లాడుతుంది.
1: అండ్ వెన్ వన్స్ యూ సీ యువర్ సిస్టర్.
0: ఈ ఆత్మ అనేది ఒక్కటే.
1: ఆత్మ ఇస్ ఓన్లీ వన్.
0: రెండు అనేటువంటి ఆత్మలు లేవు.
1: దేర్ ఆర్ నో టూ సెల్ఫ్స్.
0: ఈ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించు.
1: నో దిస్ ఓన్లీ వన్ సెల్ఫ్.
0: ఎవరికెవరు భేదములు కూడా ఉండవు.
1: దేర్ విల్ బి నో డిఫరెన్సెస్.
0: ఎవరికెవరు ద్వేషములు కూడా ఉండవు.
1: యూ డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఈ ద్వేషములు భేదములు పోవాలనుకుంటే ఇవన్నిట్లో ఉన్నాయని భావించు.
1: దేర్ఫోర్ కన్సిడర్ that the same self exists in everybody. There'll be no differences at all when once you know the self.
0: Kanuka ee ekatvam ani matra ni gurtinchu.
1: So recognize this oneness.
0: Appude ee satyam ani gurtinchukovadaniki veela avutundi.
1: Then it's possible for you to know and experience the truth.
0: Pillalandaru kudanu ento premaga unnaru.
1: All children, students are full of love.
0: కానీ నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు బాబా అని మీరు అనుకుంటవచ్చు.
1: యూ మే థింక్ దట్ భగవాన్ లవ్స్ మీ, భగవాన్ లవ్స్ మీ.
0: అందరినీ ప్రేమించేది బాబా ఒక్కడే.
1: ఓన్లీ వన్ భగవాన్ దట్ లవ్స్ ఆల్.
0: కానీ మీరు వేరు వేరుగా కనిపిస్తున్నారు, కానీ నాకు అందరూ ఒకటి.
1: ద డిఫరెన్సెస్ అప్లై టు యూ బట్ ఆల్ ఆర్ వన్ టు భగవాన్.
0: కనుక నేనే మీరు, మీరే నేను.
1: Bhagavan belongs to you. You and Bhagavan are one.
0: ఈ ఏకత్వాన్ని మీరు దృఢంగా నమ్మండి.
1: Strengthen this unity.
0: రెండు అనేటువంటి ఏమాత్రం కనిపించవు.
1: There is no duality at all.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేది గుర్తించడానికి వీలవుతుంది.
1: Then only it's possible to experience this.
0: కొన్ని ఆధారాలు తీసుకున్నప్పుడు మీకు కొంతకాలం ఇది మీరు అర్థం చేసుకుంటారు.
1: When you go by certain evidences, you will be able to understand, comprehend clearly.
0: Kanuka meeru kontha hopeku pettukondi.
1: Be patient enough.
0: Naaku kanipinchadam ledhu, naaku em maatram darshanam ivvatam ledhi ani meeku veeru nirasha padakandi.
1: Never get frustrated that you are not able to see God, that you are not able to converse with him.
0: Kanuka ఏకత్వాన్ని నువ్వు గుర్తించుకొని ఆ ఏకత్వాన్ని దృఢంగా వారు పెట్టుకున్నప్పుడే నీకు నీవే సాయిబాబా అవుతావు.
1: When once you know the principle oneness of the self as the true reality, then you will know that you are divine.
0: కానీ నీవు డివైనే, కానీ నీవు వేరే కాదు.
1: You are basically divine, nothing else.
0: ఆ డివైన్ అనేటువంటి దాన్ని మీరు డీప్ వైర్ గా తీసుకుంటున్నారు.
1: This divine, you think as if it is deep wine.
0: కనుక ఈ డీప్ వైన్ వరకు పోకూడదు, డివైన్.
1: నాట్ ది డీప్ వైన్ ఎనీవే, ఇట్ ఈస్ డివైన్.
0: ఈ డివైన్ అని పెట్టుకున్నప్పుడు అందరూ డివైన్ స్వరూపులే.
1: ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది డివైన్.
0: నేను, మీరే, మీరు నేనే.
1: ఇన్ఫాక్ట్ భగవాన్ అండ్ యూ ఆర్ వన్.
0: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు పెంచుకుంటూ పోండి.
1: గో ఆన్ థింకింగ్, ఇంప్రూవింగ్ దిస్ ఐడియా. మీరు
0: నాకంటే మీరు వేరుగా లేరు.
1: You are not separate from Bhagavan.
0: Nenu meekante veruga lenu.
1: Bhagavan is not separate from you.
0: Nenu neevu iddaru okate.
1: In fact, you and I are one.
0: Deenini ekatvanga bhavinchukoni pondi tappaka konni dinalaku iddaru okate aipotharu.
1: When once you go on strengthening this identification with God, more and more ponder over it, experience, you become one.
0: అప్పుడే మీకు ఈ భేదం పూర్తి నశించిపోతుంది.
1: Then the differences will certainly vanish.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని వర్తించినప్పుడే మీకు ఏకత్వం కూడా అర్థమవుతుంది.
1: When once you know this truth, understand the reality, you can experience.
0: భజన బినా సుఖ శాంతి నహి.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 16th discourse on Gita Bhagavan delivered on 21st August 1984. In this discourse, Bhagavan deals with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom, by understanding which, as he says, one can understand the entire essence of Gita easily. Sai Bhagavan Uvacha.
1: సాంఖ్యమనగా జ్ఞానం. సాంఖ్యము యాక్చువల్లీ మీన్స్ విజ్డమ్. ఈ జ్ఞాన విచారణ యందు అనాత్మ వస్తువులను లెక్కించటంలో ఈ సంఖ్యకు ప్రధానమైనటువంటి విలువ ఉంది. ఇన్ ది ఎంక్వైరీ ఆఫ్ విజ్డమ్, వన్ షుడ్ నాట్ అసోసియేట్ వన్ సెల్ఫ్ విత్ థాట్స్ ఆఫ్ ఇనర్ థింగ్స్. అర్జుని యొక్క బలహీనతను, శోకమును గుర్తించినటువంటి కృష్ణుడు, కృష్ణ హూ రికగ్నైజ్ ద వీక్నెస్ అండ్ ది ఫియర్ ఆఫ్ అర్జున, కల్వస విధం అని ఒక విధమైనటువంటి విసుగుతో అర్జునుని విమర్శించారు. ఈ అడ్వానిస్ట్ అర్జున ఇద్దరి కల్మస విధం వెరీ వెహమెంట్. కల్మసం అనగా తిరిగితనం అని కానీ లేక శోకం అని కానీ మనస్సు కూడినటువంటి చేరినటువంటి యొక్క మాలిన్యం అని కూడా నువ్వు చెప్పవచ్చు. కల్మస విధం మీన్స్ హ్యూమిడిటీ ఆర్ సారో ఆర్ గ్రీన్ అండ్ వీక్నెస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్. అర్జున, ఈ శోకమునకు ఈ పెరిగితనమునకు కారణం ఏమిటి? అర్జున, మన యొక్క మనస్సు యొక్క మాలిన్యమే దీనికి మూల కారణమని విమర్శించారు. అర్జున, వాట్ ఈస్ ద రీజన్ ఫార్ యువర్ గ్రీఫ్ అండ్ టిమిడిటీ? ఇట్ ఈస్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ యువర్ మైండ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. కర్పణ్య దోష అని కూడాను పదమును ఉపయోగపెట్టారు. ఇట్ ఈస్ ఆల్సో యూజ్ ద వర్డ్ కర్పణ్య దోష అనగా కృపణుడి యొక్క భావమే కర్పణ్యం. కర్పణ్యం రెఫర్స్ టు ద ఫీలింగ్ అండ్ ద నేచర్ ఆఫ్ కృపణ ఆర్ మీన్ పర్సన్. కృపణుడు అనగా దరిద్రుడని, లోభి అని అర్థం ఉంటున్నారు. ది మీనింగ్ ఆఫ్ కృపణ ఇస్ ఎ పూర్ మ్యాన్ అండ్ ఎ మైజర్లీ పర్సన్. అయితే ఈ అర్థములు అర్జునుకు అంత సరియైనటువంటివి కావు. బట్ దీస్ మీనింగ్ డు నాట్ రియలీ అప్రోప్రియేట్లీ డిస్క్రైబ్ అర్జున. కారణం ఏమనగా అర్జునుడు లోభి కాదు. ది రీజన్ ఇస్ అర్జున ఇస్ నాట్ ఎ మైజర్ లేక దరిద్రుడు కాదు. హీఈస్ నాట్ ఈవెన్ ఏ పవర్టీ స్ట్రికెన్ వన్. కనుక ఈ లోభి అనేటువంటి యొక్క అర్థం కానీ దరిద్రుడు అనేటువంటి అర్థం కానీ అర్జునుకు సరైన సంబంధమైనటువంటిది కాదు. ది వర్డ్ ఏ మైజర్ ఆర్ ఏ పర్సన్ హూ ఇస్ వీక్ ఇన్ మైండ్ దే డు నాట్ డిస్క్రైబ్ అర్జున ప్రాపర్లీ. ఉపనిషత్ అర్థమును పురస్కరించుకొని ఇతను అజ్ఞాని అనగా జ్ఞానము లేనటువంటి వాడు అనేటువంటి అర్థము ఇతనికి సమన్వయం అవుతుంది.
2: ఇంటర్ప్రిటింగ్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ మీనింగ్ గివెన్ ఇన్ ద ఉపనిషత్, ఇట్ మీన్స్ దట్ హీస్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్.
1: అజ్ఞానిగా ఉండటం చేతనే ఈ దుఃఖ మోహములు అతని ముంచెత్తుతున్నది.
2: బికాస్ హీ వాజ్ ఇగ్నోరెంట్ హీ వాజ్ ట్రెన్స్డ్ ఇన్ గ్రీఫ్ అండ్ టిమిడిటీ.
1: సంయోగంతో ఏర్పడేటువంటిదే మోహం.
2: మోహం ఈజ్ అసోసియేటెడ్ విత్ అటాచ్మెంట్.
1: వియోగంతో సంభవించేటువంటిదే దుఃఖం.
2: on account of separation, grief comes.
1: జీవితము సంయోగ వియోగ సంఘర్షాత్మకమైన సహస్రాల మాత్రమైనటువంటి తరంగం.
2: Life may be compared to a flow wherein there will be coming together and separating themselves.
1: ఇది సంయోగ వియోగములతో కూడినటువంటిది మానవుని యొక్క జీవితము.
2: Man's life is full of association and then separation.
1: ఇక్కడ యుద్ధం కూడాను రెండింటికి మధ్యలో చేరినటువంటిది భారతీయ యుద్ధం.
2: Even this battle of Kurukshetra also was one thing to illustrate that.
1: ఇది సంధి స్థానం.
2: It was a point of sandhi.
1: సంధి అనగా రెండు కాలముల యొక్క చేరికని.
2: Sandhi refers to a time when two different times joined together.
1: ఆనంద దుఃఖములకు మధ్య ఉన్నటువంటి సంధి.
2: Sandhi refers to a point which comes in between sorrow and joy.
1: పగలు రాత్రికి మధ్య చేరినటువంటిదే సంధి.
2: ఇట్ కమ్స్ బిట్వీన్ డే అండ్ నైట్.
1: సంయోగ వియోగములకు మధ్య ఉన్నటువంటిదే ఈ సంధి.
2: ఇట్ కమ్స్ బిట్వీన్ కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ సంధి కాలం లోపలనే ఈ యొక్క సుఖదుఖములకు గురి అవుతున్నాడు.
2: ఓన్లీ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ సంధి మ్యాన్ ఇస్ పుట్ టు జాయ్ అండ్ సారో.
1: పూర్తి సుఖమునందైనా ప్రవేశించాలి లేక దుఃఖమునందైనా ప్రవేశించాలి.
2: ఎయిదర్ హి హస్ టు ఎంటర్ ఫుల్లీ ఇన్ ది పాత్ ఆఫ్ జాయ్ ఆర్ ఇన్ సారో.
1: అయితే మానవుడు సుఖముని అపేక్షిస్తాడు కానీ దుఃఖము ఏమాత్రం అపేక్షిస్తాడు.
2: బట్ మ్యాన్ ఆస్పైర్స్ ఓన్లీ ఫర్ జాయ్ బట్ నాట్ ఫర్ సారో.
1: కనుక నేను సుఖమును ప్రవేశించడానికి తగినటువంటి కృషి ఈ యొక్క జ్ఞానం.
2: సిస్టమ్ ఇన్ ద పాత్ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు జాయ్.
1: ఈ సాంఖ్యయోగములో అధికంగా శరీరం యొక్క విరక్తిని అందించి దివ్యత్వమైన కృతి యొక్క ఆత్మతత్వమును బోధించడమే జరుగుతుంది.
2: దిస్ యోగ సాంఖ్యయోగ టీచర్ డిటాచ్మెంట్ అండ్ డిస్గస్ట్ ఫార్ ద బాడీ అండ్ లవ్ ఫార్ డివినిటీ.
1: ఇక్కడ ఋషికేశ గుడాకేశ అని రెండు పదములు ఏర్పడుతూ వచ్చాయి.
2: టూ వర్డ్స్ ఋషికేశ అండ్ గుడాకేశ ఆర్ యూజ్.
1: ఋషికేశుడు అనగా ఇంద్రియములకు అధిపతి.
2: ఋషికేశ రెఫర్స్ టు ద మాస్టర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
1: గుడాకేశ అనగా ఇంద్రియములు నిగ్రహించినటువంటి వాడు.
2: గుడాకేశ రెఫర్స్ టు ద వన్ హు హస్ కంట్రోల్ ద సెన్స్ ఆర్గన్స్.
1: ఇంద్రియములు నిగ్రహించినటువంటి వాడు అర్జునుడు. ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కృష్ణుడు.
2: Arjuna has controlled the senses and Krishna is the master of the senses.
1: ఈ ఇరువురికి మధ్య ఏంటి ఈ విధమైన వివాదములు జరుగుతూ వస్తున్నాయి.
2: The question and answer and the arguments began between these two persons.
1: దీనికి మూల కారణం దేహాత్మ యొక్క తత్వమే అర్జునుడు.
2: The main reason is Arjuna is associated with body consciousness.
1: బంధువులను చూచి మిత్రులను చూచి జాలి నుండి వీరికి జరగబోయేటువంటి ప్రమాదముల గురించి విచారణ పడుతున్నాడు.
2: అర్జున వాస్ వరీయింగ్ ఆఫ్టర్ లుకింగ్ ఇంటూ ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ హి కుడ్ ఫాలో ద బ్యాటిల్ ఆఫ్ అబౌట్ హిస్ రిలేటివ్స్ అండ్ హిస్ ఫ్రెండ్స్.
1: అర్జున మొట్టమొదట దేహాన్ని గురించి విచారించు.
2: అర్జున ఫస్ట్ థింక్ ఆఫ్ ది బాడీ.
1: ఈ దేహతత్వం అనేది కేవలము జడంతో కూడినటువంటిది.
2: The principle of body is associated with inertness.
1: ఇది కేవలము జీవుడు ధరించినటువంటి ఉపాధి.
2: This is only a ఉపాధి which a jiva has put on.
1: ఇది కేవలం వస్త్రం వంటిది.
2: This will be compared to something like a cloth.
1: ఈ మలినమైనటువంటి వస్త్రమును పాతబడినటువంటి వస్త్రమును విసర్జించి నూతనమైన పరిశుద్ధమైనటువంటి వస్త్రమును ధరించుకోవటము మానవుడు సహజం.
2: ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ మ్యాన్ టు త్రో అవే డర్టీ ఆర్ వర్న్ అవుట్ క్లోత్స్ అండ్ టు వేర్ న్యూ క్లోత్స్.
1: ఇక్కడ వస్త్రం అనగా కొంత వరకు మనము విచారించవలసినటువంటి విషయం.
2: వీ హావ్ టు థింక్ ఎ లిటిల్ అబౌట్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ వస్త్రం క్లోత్.
1: అయితే మలిన వస్త్రమును విసర్జించి నూతన వస్త్రమును ధరించడం అంటే ఈ దేహమును వదలి మరొక దేహమును ధరించడమే.
2: లీవింగ్ dirty clothes and wearing new clothes is something like giving up this body and putting on a new body.
1: ఇది పాత వస్త్రం అనేటువంటి దానిగా నిరూపించాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ ప్రూవ్ దట్ దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఎ వోర్ అవుట్ క్లాత్.
1: అయితే సామాన్య మానవులకు ఇందులో సందేహం కలగవచ్చు.
2: ఆర్డినరీ పీపుల్ దే గెట్ ఎ ఫ్యూ డౌట్స్ ఇన్ దిస్ రిగార్డ్.
1: పాత వస్త్రం అనగా ఏ 80 సంవత్సరంలో, ఏ 90 సంవత్సరంలో, ఏ 100 సంవత్సరంలో అయిన తర్వాత ఈ దేశం అనేటువంటి వస్త్రం విశ్వసించుకో ఎట్టి బాధను ఉండదు.
2: If you think that the body is something like a worn out cloth, after 80 years or 90 years, after the old age, you may say that it is a worn out cloth and this would be left.
1: ఇట్టు పాతబడక పురమే యవ్వనమందు ఒక బాల్యమునందు ఈ వస్త్రమును వదలటము కొత్త వస్త్రమును వదలనట్టే కదా.
2: If in the, during the youth or during the man before old age itself, if people die, would it amount to leaving the new cloth itself, isn't it?
1: ఒక 20 సంవత్సరముల యొక్క దేహము ప్రాణమును వదలినప్పుడు ఇది పాత వస్త్రము వదలనట్టుగా మీకు ఎట్లా అనుకోవడానికి వీలవుతుంది.
2: సపోజ్ ఏ బాడీ ఆఫ్ 20 ఇయర్స్ లీవ్స్ దిస్ అండ్ హౌ కెన్ యూ జస్ట్ డిస్క్రైబ్ దిస్ పర్టికులర్ వన్ యాజ్ ఏ వోర్న్ అవుట్ క్లోత్.
1: ఇది కొత్త వస్త్రం.
2: దిస్ ఇస్ ఎ న్యూ క్లోత్.
1: ఇది మన దృష్టిలో.
2: దిస్ ఈస్ ఇన్ అవర్ వ్యూ.
1: దీనికి విష్ణువు చక్కని ఒక ఆదర్శాన్ని అందించారు.
2: కృష్ణ హ్యాస్ ఆఫర్డ్ ఏ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఇలస్ట్రేట్ దిస్.
1: మనం ఎక్కడో ఏదో ఒక యాత్ర వెళ్ళినప్పుడు ఒక షర్టింగ్ క్లాత్, ఒక బట్టను మనం తీసుకుని వచ్చాం.
2: సపోజ్ at the time when we have gone on a tour or a pilgrimage, we have purchased a piece of shirting cloth.
1: ఆ కుట్టను తెచ్చి మనం ఎక్కడో బీరువులో పడవేశాం.
2: We have brought it and kept it in a bin.
1: ఏదో ఒక సందర్భం లోపల 5-6 సంవత్సరాలు అయిన తర్వాత ఈ బట్టలు సర్దేకొచ్చ సమయంలో ఈ వస్త్రములు కంటికి కనపడింది.
2: ఆఫ్టర్ 5 or 6 years, you when you were just putting the clothes away, you came across this particular piece.
1: తక్షణమే జ్ఞాపకం వచ్చింది. అయ్యో, నేను ఫలాని సమయంలో తెచ్చినటువంటి వస్త్రం అనుకుని టైలర్ ని పిలిచి తన మెజర్ ఇచ్చి ఒక షర్ట్ ను కుట్టించు.
2: Immediately remembering when you brought this particular clothes 5 or 6 years ago, you took this particular piece of clothes to the tailor and gave the measurement, got a shirt stitch.
1: ఆ యొక్క కొత్త షర్ట్ ధరించాడు.
2: You wore that new shirt.
1: ఇదో మన ప్రేయర్ హాల్లో వచ్చి కూర్చోవడానికి వండినాడు.
2: He came to the prayer hall and to sit down, he bent a little.
1: People were cheering.
2: The back, the shirt was torn.
1: కొత్త షర్టు అప్పుడే చిరిగిపోయాయని అని మనం విచారిస్తాం.
2: యూ మే బి థింకింగ్ దట్ ఇట్ వాజ్ ఎ న్యూ షర్ట్ బట్ స్టిల్ ఇట్ వాజ్ టోర్న్.
1: ఈ యొక్క అంతరార్థం ఏమిటి? షర్ట్ కుట్టడం కొత్తది కానీ బట్ట యొక్క స్టాక్ పాతది.
2: వాట్ ఈస్ ది రియల్ మీనింగ్ బిహైండ్ దిస్? ది క్లోత్ వాజ్ ఓల్డ్ వన్ బట్ ది షర్ట్ ఆఫ్ కోర్స్ ఇస్ స్టిచ్డ్ ఆన్ న్యూ.
1: మనము కాలర్, ఆర్మ్స్, పాకెట్ అన్ని కుట్టడం అనేటువంటిది కొత్తగా కుట్టాడు.
2: స్టిచింగ్ ది ఎంటైర్ షర్ట్ వాజ్ ఆఫ్ కోర్స్ న్యూ.
1: కానీ కుట్ట యొక్క స్టాక్ చాలా పాత.
2: బట్ ద క్లోత్ వాజ్ ఫ్రమ్ ఓల్డ్ స్టాక్.
1: అదే రీతిగా ఒక శరీరాన్ని ధరించడము, దీనితో కొత్త వయసును పెంచుకోవటము, ఇది కొత్తదిగా మనకు అనిపిస్తుంది.
2: వేరింగ్ ఎ బాడీ అండ్ స్పెండింగ్ ఎ లిటిల్ వైల్ ఇట్ విల్ లుక్ దట్ ఇస్ ఎ న్యూ బాడీ.
1: కానీ ఈ జీవితం యొక్క ఇది చాలా పాత.
2: But the, actually, it was the of old time.
1: ఇది జన్మాంతరం తో జన్మ జన్మం ఎందుకు దీని యొక్క స్వయం ప్రమాణం అనుసరిస్తూనే వస్తున్నది.
2: This has come down from birth after death, taking the life as a continuous principle.
1: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
2: One more small example for this.
1: ఒక పెద్ద మనిషి,
2: quite a grown up person,
1: ఒక మంచి యువకుడు ఇద్దరు ఉన్నారు.
2: Another youth. There are these two people.
1: మంచి 25 సంవత్సరాల యువకుడు ఒక గుండు పైన సుత్తితో ఒక 20 వేట్లు వేశాడు.
2: The youth who is in his 25th year has struck 25 times on a stone.
1: 20 times on a stone. కానీ ఆ రాయి పగలలేదు.
2: But that did not break.
1: కానీ కస్తూరి ఖ్యాలు ఆయన వచ్చి 2 సుత్తులు కట్టవేశాడు, అది పగిలిపోయింది.
2: A person like Kasturi came and with a hammer he gave two strokes that was broken.
1: 20 సంవత్సరం యువకుడు 20 వేట్లు వేసినప్పటికీ ఈ కుండు పగలలేదు. కానీ 20 సంవత్సరం యొక్క వృద్ధుడు 2 వేట్లు వేసేటే పగిలిపోయింది. ఉండే మాత్రమేమిటి, అతను బలవంతుడా లేక ఇతను బలవంతుడా అని మనం విచారించాలి.
2: We have to inquire what is the reason behind not breaking for 20 strokes of a youth of 25 years, but a person of 80 years when he gave 2 strokes that was broken. What is the reason for this?
1: మనము ఈ యొక్క వృత్తులు వేసినటువంటి 2 దెబ్బలను మాత్రమే మనం ఎంచుకుంటున్నాం.
2: We are counting only the 2 strokes which are given by
1: ఈ 2 దెబ్బలకే అది పగిలింది అని మనం భావిస్తున్నాము.
2: We think that it has given away only for 2 strokes.
1: కాదు, 22 దెబ్బలకి అది పగిలింది.
2: But it has given away for 22 strokes.
1: 20 దెబ్బలు యువకుడు వేయడం చేత అది మెత్తబడింది, 2 దెబ్బలు వేసరికి 2 చీలిపోయింది.
2: After being given 20 strokes by the youth, it was perfect. And next when 2 strokes were given by an elderly person, that gave way.
1: అదే విధముగా పోయిన జన్మము లోపల ఎన్నో సాధనలు చేసి ఎన్నో విషయములు అనుభవించి ఆ యొక్క దీని లోపల దేహము సాధించాడు.
2: Similarly, a person in the previous birth has done a number of sadhanas and enjoyed quite a few things and he has given up his life.
1: ఈ జన్మములో ఈ విధమైన వ్యక్తి వృద్ధాప్యం కాకపోవడమే దీనిని పూర్తి కావించుకున్నాడు.
2: ఇన్ దిస్ బర్త్ బిఫోర్ హీ అటైన్ ఓల్డ్ ఏజ్ హీ గాట్ ఫుల్ఫిల్మెంట్.
1: అదే విధముగానే మనం ఈ జన్మములో ఉండినటువంటి యొక్క వయస్ ప్రమాణమును శక్తి సామర్థ్యములను మనం ప్రమాణంగా తీసుకుంటున్నాం.
2: వీఆర్ టేకింగ్ ద లైఫ్ అండ్ ది ప్రోగ్రెస్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ బర్త్ అలోన్ ఇంటు అకౌంట్.
1: కానీ భగవంతుడి దృష్టి లోపల జరిగిపోయినటువంటి యొక్క ప్రమాణమును, జరిగిపోయినటువంటి యొక్క పరిస్థితులను, జరిగిపోయినటువంటి ఫలితమును దానిని ఆధారంగా తీసుకుంటాడు.
2: బట్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది లార్డ్ హీ కన్సిడర్ ఆల్ ద పాస్ట్ లైఫ్, పాస్ట్ ఎఫర్ట్స్ అండ్ పాస్ట్ కాన్సిక్వెన్సెస్.
1: అదే విధముగానే నాయన ఈ దేహాలంతా కూడా జీర్ణమైపోయేటువంటి ఈ యుగయుగముల నుంచి తరతరముల నుంచి జన్మ జన్మముల నుంచి కూడా ఈ విధంగా వస్తూనే ఉంటున్నాయి.
2: These bodies will come to ruin, and this has happened for a number of ages, a number of births, and for a long time this has happened.
1: కనుక ఇవి జీర్ణించిపోయినటువంటివి ఏ విధంగా కూడా జీర్ణించిపోతాయి.
2: These are worn out, and suddenly they will be ruined.
1: ఇది తీరు శరీరం అన్నాడు.
2: This body is one which comes with
1: జీర్ణించిపోయేటువంటి శరీరము అని దీని పేరు.
2: దిస్ ఇస్ ది వర్మ్ దట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది శరీరం.
1: మొదలు ఒక మాంసపు వృద్ధంగా పుడుతుంది.
2: వెన్ ఇట్ ఇస్ బోర్న్ ఇట్ బోర్న్ హ్యాస్ అ లంప్ ఆఫ్ ఫ్లెష్.
1: తిరిగి కోమలంగా పెరుగుతుంది.
2: డ్యూరింగ్ ద గ్రోత్ ఇట్ బికమ్స్ ఎ బ్యూటిఫుల్ బాడీ.
1: ఆకర్షణీయంగా అభివృద్ధి అవుతుంది.
2: బికమ్స్ అట్రాక్టివ్ అండ్ గ్రోత్
1: క్రమక్రమేణా ఇది ఒక వికారాన్ని పొందిపోతుంది.
2: అల్టిమేట్లీ ఇట్ బికమ్స్ అగ్లీ ఆల్సో.
1: ఇది అనేక రకములుగా మార్పులు చెంది జీర్ణించిపోయేటువంటి.
2: దిస్ బాడీ ఇస్ వన్ విత్ అండర్గోస్ ఎ నంబర్ ఆఫ్ చేంజెస్ అండ్ అల్టిమేట్లీ ఇట్ విల్ గెట్ వర్న్ అవుట్.
1: ఇది అనేక పరిణామములతో కూడినటువంటిది.
2: దిస్ విల్ బి సబ్జెక్ట్ టు ఎ నంబర్ ఆఫ్ చేంజెస్.
1: కనుక ఇది పరిణామములతో కూడినటువంటి జడమే కానీ చైతన్యం కాదు అన్నాడు.
2: దిస్ ఇస్ full of changes and an inert thing.
1: అయితే మాట్లాడుతుండాలి, తిరుగుతుండాలి, పనిచేస్తుండాలి, పెరుగుతుండాలి, ఇది జడం ఎట్లవుతుంది అని ఒక విధమైన సందేహం కలగవచ్చు.
2: వన్ మే గెట్ ఇట్ అవుట్ వెల్ దిస్ ఇస్ టాకింగ్, దిస్ ఇస్ డూయింగ్ వర్క్ అండ్ దిస్ ఇస్ లివింగ్, హౌ కెన్ యూ కాల్ దిస్ యాజ్ ఇనర్ట్.
1: గడియారానికి కీ ఇస్తే 3 ముట్లు తిరుగుతూనే ఉంటాయి, గంటలు కొడుతుంది, బాగా ఇది గంటలు అయితే చెప్తుంది.
2: Can you wait the watch? The three hands will be moving and at the particular hour they will be giving the bell also and all this will be going on.
1: ఇది బాగా కదలంత మాత్రమన, గంటలు కొట్టినంత మాత్రమన ఇది ప్రాణము కదని మనం చెప్పడానికి వీలవుతుంది.
2: Just because these hands move, watch works, can you say that this has life?
1: ఇది కేవలము కీ యొక్క ఆధారం చేత అది నడుస్తుండాలి, గంటలు కొడుతుంటాయి.
2: on account of the power of winding, this watch works and it functions properly.
1: దైవము యొక్క చైతన్యం యొక్క శక్తి చేతనే ఈ దేహం కూడాను నడుస్తుండాలి, మాట్లాడుతుండాలి, చూస్తుండాలి, అన్ని పనుల్లోన పాల్గొంటుండాలి.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ది లైఫ్ ఎనర్జీ గివెన్ బై ది గాడ్ దిస్ బాడీ ఆల్సో వర్క్ థాట్స్ అండ్ పర్ఫార్మ్.
1: లేకపోతే ఏ విధంగా గడియారం నడచలేదు, గంటలు చెప్పలేదు. అదే విధంగానే దైవత్వం అనేది దివ్య చైతన్యము లోపల లేకపోతే ఏ పని చేయలేదు.
2: Without being wound, just as a watch cannot function, so also
1: ఈ కేవలము కీ యొక్క ఆధారం చేత అది నడుస్తుండాలి, గంటలు కూర్చుంటాయి.
2: On account of the power of winding, this watch works and it functions properly.

0: indeed.
1: Without being moved, just as the watch cannot function, so also this body will not be able to function without the divine principle being inside it.
0: Kani, jarugutundadi, nadustundadi, gantalu cheptundadi kani, perugutundadi ee dehamu, idi oka pedda aashcharyam.
1: Then the next question is, well, this body is growing, the watch can only working.
0: But ఇది జడమైతే ఈ పెరగడం ఏంటి? ఈ పెరగడానికి కారణం ఏంటి? జడం పెరగదు కదా.
1: If this is alert, how can it grow? Inner things do not grow.
0: ఇచ్చివాడ చిన్నము ఇల్లును ఊడ్చి ఇంత చెత్త తీసుకుని పోయి ఒక కుప్పలో వేస్తుంటే ఒక నెలకు కుప్ప కూడా పెరిగిపోతుంది.
1: If you wash the, if you sweep the floor and collect the dust and put it in a dustbin, even that heap also grows.
0: కనుక దీనికి దిన్నము కూడాను ఇది దోశ సాంబార్ చట్నీ పప్పు ఇలాంటివన్నీ వేస్తుంటే ఇది పెరుగుతూనే ఉండాలి. ఆ చెట్టను నిలిపెడితే ఇది కూడా పెరగదు.
1: సిమిలర్లీ వెన్ యూ గో ఆన్ ఫీడింగ్ దిస్ బాడీ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ దిస్ బాడీ ఆల్సో గ్రోస్. ఇఫ్ యు స్టాప్ గివింగ్
0: కనుక మనము ఆహారం అనేటువంటి చెత్తను వేస్తున్నాం కనుకనే ఇది పెరుగుతూ ఉంటుంది.
1: వి ఆర్ పుట్టింగ్ ద ఫుడ్ ఇన్సైడ్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ గ్రోయింగ్.
0: దిబ్బ పెరిగినంత మాత్రం ఉన్న ప్రాణం ఉన్నట్టు కాదు. అదే విధంగా ఈ దేహం కూడా ఒక దిబ్బ వంటి
1: గ్రోయింగ్. యూ కెనాట్ సే దట్ ఇట్ హాస్ లైఫ్. సిమిలర్లీ దిస్ బాడీ జస్ట్ బికాజ్ ఇట్ ఇస్ గ్రోయింగ్ యూ కెనాట్ సే దట్
0: దీనికి చైతన్యవంతమైన దైవంతమే దీనికి ఆధారం.
1: ది బేసిస్ ఫర్ దిస్ పర్టికులర్ బాడీ డివినిటీ ఇస్ ఫుల్ ఆఫ్ చైతన్యం.
0: కనుక ఈ చైతన్యము లక్ష్యంగా తెచ్చుకొని నీ కర్తవ్యాన్ని నీవు ఆచరించు.
1: Remembering this principle of life, you discharge your duty.
0: అర్జునుడు అజ్ఞాని అని చెప్పడంలో ఏమాత్రం కూడా కొంత అర్థం లేనట్టుగా ఉంటుంది.
1: When you call Arjuna as an ignorant person, it looks as though there is no meaning.
0: అర్జునుడు అనేక విధమైనటువంటి విద్యలు ఎందు అష్టశస్త్ర విద్యలు ఎందు అగ్రగణ్యుడే కాని ఆత్మజ్ఞానమునందు మాత్రము అతను వెనుకబడిన వాడే.
1: He has mastered a number of education, archery and other things, but in the education of spirituality, he has not got any appointment.
0: Okkokkaru tamatama yokka shaktini tamatama yokka talamunu okkokka margam lopala darini specialize chestuntaru.
1: Each person may be specializing using all his capacities, faculties and powers in specializing in one particular field.
0: మానవుని ఎందుకు శక్తిని కొంతమంది సంగీతమునందు ప్రత్యేకమైనటువంటి యొక్క అభివృద్ధిని గావించుకుంటారు.
1: సమ్ పీపుల్ విల్ యూజ్ దేర్ ఫ్యాకల్టీస్ అండ్ దేర్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ అండ్ మాస్టరింగ్ మ్యూజిక్.
0: అతనికి సంగీత విషయంలో ఉండినంత ప్రావీణ్యత మరొక విద్యలో ఉంటుంటారు.
1: హిస్ ప్రొఫిషియన్సీ ఇన్ మ్యూజిక్ హి వుడ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ ది అదర్ థింగ్స్. హి డజంట్ హావ్ ఇట్.
0: మిగిలిన కొందరు ఏదో ఒక సాహిత్యంలో పోతుంటారు, కవిత్వంలో పోతుంటారు.
1: Similarly, some people may be in writing books and in writing poetry.
0: Chitri silpamu ilanti yokka margamlo kodanu tama yokka divisetti abhirthiga unchukuntuntaru.
1: Similarly, in painting and sculpture etc., they may be developing their own
0: characteristics. Manam phone akkarledu mana institute nande aneka mandi tapukuntaru untuntaru.
1: We need not go that far. Take our own institute as an example. There are a number of professors.
0: Okaru physics lokala chaala agyam isthanu annaru.
1: One person would have achieved excellence in the area of physics.
0: ఇంకొకరు కెమిస్ట్రీ లో పోతుంటారు.
1: The other person might be in chemistry.
0: మరొకరు మ్యాథమెటిక్స్ లో వస్తుంటారు.
1: The third person might be in mathematics.
0: ఇంకొకరు బయాలజీలో పోతుంటారు.
1: The other person in biology.
0: కానీ వారి వారి మార్గంలో వారు చాలా ఉన్నత స్థాయిని పొందవచ్చునే కానీ మరొక విషయంలో వీరికి అంత తెలియదు.
1: They might have achieved extraordinary accomplishments in that particular area, but not they do not know any other thing.
0: ఇప్పుడు వేదాధ్యయనము శాస్త్రము ఉంటుంటారు.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ వేద.
0: వేదములో కొంతమంది వారికి శక్తిని అంతా కూడా దారపోసి అనేక విధములుగా కూడా దానిని అభివృద్ధి గావించుకుంటుంటారు.
1: సమ్ పీపుల్ విల్ హావ్ ఇన్వెస్టెడ్ ఆల్ దేర్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ వేద అండ్ అచీవ్
0: ఈ వేదమును వల్లించట లోపల మనకు కామావడానికి సాటి వేటి మరొకటి లేదు.
1: ఇన్ నరేటింగ్ ఆర్ ఇన్ ప్రొనౌన్సింగ్ దిస్ వేద అవర్ కామావధాని ఈజ్ యునిక్.
0: వేదంలో మహాపాండిత్యము తీసుకున్నాడు, ఉన్నత స్థాయిని అందుకున్నాడు.
1: ఎక్స్ట్రాడినరీ స్కాలర్షిప్ ఇన్ వేద అంటే
0: కానీ లౌకిక విషయం లోపల సీత ఎవరో పెట్టి కృష్ణుడు భార్య అంటాడు.

0: But in the worldly knowledge, if you ask who is Sita, you would say she is the wife of
1: Laukikamunu. Athaki emi teliyadu paapam.
0: In worldly knowledge, she doesn't have any
1: karanam enti vaari vaari yentime kutum ekkini ఒక్కొక్క యాంగిల్ లోపల దాన్ని డెవలప్ చేసుకుంటారు.
0: ద రీజన్ ఫర్ దిస్ ఇస్ దే ఎంప్లాయ్ ఆల్ దర్ కెపాసిటీ ఇన్ వన్ పర్టికులర్ ఏరియా ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్పెషలైజ్ ఇన్ ఇట్.
1: అదే విధముగానే అర్జునుడు అస్త్రశస్త్ర విద్య లోపల అగ్రగణ్య స్థానము అందుకున్నాడు.
0: ఇన్ ద సేమ్ వే అర్జున హ్యాడ్ అకాంప్లిష్డ్ ఎక్స్ట్రాఆర్డినరీ హైట్స్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఆర్చరీ.
1: మిగిలినటువంటి విషయంలో దానికి ఏమాత్రము తెలియదు.
0: ఇన్ ది అదర్ ఏరియా హీ డిడ్ నాట్ హ్యావ్ సచ్ ఇంటెన్స్ నాలెడ్జ్.
1: అన్ని రంగముల యందు అన్ని విషయముల యందు అగ్రగణ్యుడైనటువంటి వాడు ఒక్క దైవం మాత్రం.
0: ఇన్ ఆల్ ఫీల్డ్ హావింగ్ కంప్లీట్ మాస్టరీ అండ్ కంప్లీట్ ప్రొఫిషియన్సీ ఇట్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ అండ్
1: అందువల్లనే అతనికి సర్వజ్ఞుడు అని పేరు.
0: దట్స్ వై హి హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సర్వజ్ఞ ఆమ్నిషియంట్.
1: ఈ సర్వజ్ఞుడైనటువంటి వాడే సర్వశక్తిమయుడిగా కూడా ఉంటాడు.
0: Only a person who is omniscient is omnipotent.
1: సర్వశక్తిమైనటువంటి వాడే సర్వవ్యాప్తుడుగా కూడా ఉంటాడు.
0: Only a person who is omnipotent is all pervasive.
1: కనుక సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వము సర్వవ్యాపకత్వము ఒక దైవత్వమునకు మాత్రమే.
0: Therefore, omniscience, omnipotence and omni-knowledge is only for the God.
1: కనుక దేహమనేటువంటి దానిని నీవు జడముగా భావించుకొని నీవు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించమని బోధించాడు.
0: కృష్ణ టాట్ అర్జున కన్సిడర్ దిస్ బాడీ అస్ యువర్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: నీ యొక్క దేహతత్వం లోపల ఈ మోహం అనేటువంటిది మొట్టమొదట చంపుకోమన్నాడు.
0: ఫస్ట్ ప్లేస్ కిల్ ది అటాచ్మెంట్ యువర్ హ్యావింగ్ బాడీ కాన్షియస్నెస్.
1: ఈ మోహము చాలా ప్రమాదము చేయించేది.
0: దిస్ అటాచ్మెంట్ ఈజ్ రాదర్ డేంజరస్.
1: విద్యానిత్య విషయ పరిశీలనను పూర్తి నిర్మూలన చేసేటువంటిది.
0: ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ కెపాసిటీ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ మోహము తప్ప అన్యముని ఏమాత్రం కూడా అంగీకరించదు. ఈ మోహమును తప్ప ఇది అన్యముని ఏమాత్రము అంగీకరించదు.
0: సో దిస్ అటాచ్మెంట్ ఇట్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ అట్ ఆల్.
1: ఒక చిన్న కథ,
0: వన్ స్మాల్ స్టోరీ.
1: ఒకనొక సమయంలో దేవేంద్రునకు శాప వశత్తు భూలోకంలో ఒక పందిగా వచ్చి పుట్టాడు.
0: అన్ఫార్చునేట్లీ అట్ వన్స్ అపాన్ ఎ టైమ్ దేవేంద్ర వాస్ బి ఫార్మ్ యాజ్ ఎ ఫిట్ ఫాదర్.
1: అయితే ఇతను ఈ భూలోకము లోపల పందిగా పుట్టి ఒక బురద లోపల తన జీవితం అంతా గడుపుతూ ఉన్నాడు.
0: బీయింగ్ బార్న్ యాజ్ ఎ పిగ్ హీ వాస్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ వాషింగ్ వాటర్.
1: ఈ బురద లోపలనే తానొక భార్యతో ఇద్దరితో కాపురం చేస్తున్నాడు.
0: హీ వాజ్ లివింగ్ ఏ ఫ్యామిలీ లైఫ్ ఇన్ దిస్ మడీ వాటర్ ఇన్ ఆరల్.
1: ఒకనొక సమయం లోపల నారదుడు ఆ మార్గంలో పోతూ ఈ యొక్క దేవేంద్రుడి యొక్క స్వరూపాన్ని చూచారు.
0: నారద వైల్ గోయింగ్ ఇన్ దట్ పర్టికులర్ వే హీ హ్యాపెన్ టు జస్ట్ సీ
1: నారదుడికి జాలి కలిగింది.
0: పిటీ అపాన్ హిమ్.
1: అక్కడికి తిరిగి తెలి, ఓ దేవేంద్ర, ఏమి నీ అవస్థ, ఎందుకు నీ విధమైన కర్మలు అనుభవిస్తున్నావు, నా యొక్క తపశక్తితో నీ యొక్క శాపంలో విముక్తి గావించుకోవడానికి నేను తప్పక సిద్ధమవుతాను, నీవు దీనికి అంగీకరిస్తావా అని అడిగాడు.
0: నారద స్వాములు దేవ్ ప్రభాయ్ అండ్ అడ్రస్ దేవేంద్ర, దేవేంద్ర వాట్ ఏ స్టేట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్, ఐ కెన్ యూ ఆల్ మై ది పవర్స్ ఆఫ్ పెనన్ అండ్ హెల్ప్ యూ.
1: దేవలోకములో సర్వసుఖములు అనుభవించవలసినటువంటి నీవు ఈ పాడుబురదలో జీవితాన్ని గడుపుతున్నావు, ఎటువంటి కర్మ, ఎంతటి పాపము అని తాను చాలా జాలిగా మాట్లాడాడు
0: నారదుడు.
1: దానికి దేవేంద్రుడు అనేటువంటి పని చెప్తుందని, నారద మా ఆనందములకు నీవెందుకు అడ్డుదవుతావు.
0: దేవేంద్ర ఇన్ దట్ ఫార్మ్ ఆఫ్ స్పీక్ యువర్ జస్ట్ టెలింగ్ నారద వై ఆర్ యు కమింగ్ ఇన్ ది వే ఆఫ్ మై ఎంజాయ్.
1: ఈ బురదలో ఉండేటువంటి ఆనందం దేవలోకంలో కూడా లేదు.
0: హి వాస్ టెలింగ్ ద జాయ్ దట్ ఐ గెట్ ఇన్ దిస్ మడ్డీ వాటర్ ఐ డోంట్ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు గెట్.
1: ఆ భార్యాబిడ్డలతో నేను అనుభవించేటువంటి ఆనందం స్వర్గమునందు కూడా కనిపించదు.
0: ది లైఫ్ దట్ ఐ ఎంజాయింగ్ విత్ మై వైఫ్ అండ్ చిల్డ్రన్ ఇన్ దిస్ మడ్డీ వాటర్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ గెట్ ఇన్ హెవెన్.
1: ఇలాంటి ఆనందమును నీవు అత్తు తగలకుండ దయచేసి వచ్చిన మార్గం పట్టుకుని వెళ్ళమన్నాడు.
0: Please don't come in the way of my joy, the time that I am enjoying now. Go your way, please.
1: Anaga, ee moham aneetundi maha maya chetha chikkupadinatundi devendranaku kattakalapadiki devaloku kudalu visketti.
0: Devendra, who was under the spell of the illusion of attachment, did not realize the importance and the gravity.
1: Mohamulo padinatundi vyaktiki edi kudalu kanipinchadu.
0: One who is under the spell of moha or attachment, he would not
1: even know. Ee maya shakti.
0: This is a powerful maya shakti.
1: ఈ మాయా శక్తిని నిర్మూలం గావించుకోవాలన్న ఆత్మశక్తి అనేటువంటి జ్ఞానమును అభివృద్ధి పరచుకోవాలి.
0: If you want to destroy the power of illusion, you must develop the power of atma.
1: కనుక నీ మొట్టమొదట అర్జునుడు ఈ ఆత్మ విద్యను బోధించడానికి కోరుకున్నాడు కృష్ణుడు.
0: Therefore, in the very first place, Krishna took upon himself to teach Arjuna this atma vidya.
1: Atma vidyanu sariga artham chesukunnappude kartavya karmalu chakkaga nirvartistaru.
0: Only after understanding education relating to atma, one would be able to discharge one's duties properly.
1: Atma vidyanu bodhinchaka kartavya karmalanu deka dharmamuno bodhinchakam cheta ivi sakkamuga thanu chesukoledu nirvartinchaledu.
0: Without teaching the education of atma, one would not be able to understand and discharge the daily duties and the routine duties, duties relating to the body.
1: Anukuni deeni yokka keelakamunu aadharam chesukoni Krishnudu Arjunaku ee yokka nanupadesham cheyadaniki unukunnadu.
0: Based upon this particular principle and knowledge, Krishna undertook to teach Arjuna the knowledge of atma.
1: Laukikamainatvanti yokka prabodhala chetanu, లౌకికమైనటువంటి యొక్క పఠనం చేతను, లౌకికమైనటువంటి యొక్క శ్రవణం చేతను కొంతవరకు మనసు పరివర్తన కలుగుతుంది.
0: టీచింగ్స్ రిలేటింగ్ టు సెక్యులర్ నాలెడ్జ్ అండ్ లిజనింగ్ అండ్ రీడింగ్ దిస్ వుడ్ నాట్ బి ఏబుల్ టు దిస్ మే బి ఏబుల్ టు హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్.
1: అయితే ఇవి తాత్కాలికమైనటువంటి పొంగులు వంటివి.
0: దిస్ ఇస్ ఓన్లీ ఎ టెంపరీ ఫెనామెనన్.
1: భగవద్గీత శ్రవణం చేసే సమయంలో చాలా ఆనందంగాను అది సరి అయినటువంటి మార్గంగా సులభమైనటువంటి మార్గంగా మనకు తోస్తుంది.
0: When we are listening to Bhagavad Gita, we feel so happy, so joyous, and it looks as though that
1: కానీ ఆచరణలో పెట్టడానికి ప్రవేశం చేసినప్పుడు ఇది అనేక విధములుగా పరిగణి.
0: But when we undertake practicing what we have learned in Bhagavad Gita, the real problems, the real difficulties come.
1: మనము దేనిని విన్నాము, దేనిని చదివినామో దాంట్లో మనం ప్రవేశించాలి.
0: Whatever we have heard, whatever we have read, we have to enter into that.
1: Krishna Chaitanya taru yatra tarpatu dakshina deshamainatvanti yokka Sriranga pattanam cherukunnadu.
0: Krishna Chaitanya, while going on a pilgrimage, reached Sriranga pattanam in south.
1: Akka Sriranga pattanam lopala devalayamulo aneka mandi cherinaru.
0: In Sriranga pattanam, in a temple, a number of people had assembled.
1: అక్కడ ఒక పండితుడు భగవద్గీతను బోధిస్తున్నాడు.
0: A particular pandit was speaking and expounding భగవద్గీత.
1: ఈ పండితుడు భగవద్గీతను చెప్పటము, శిష్యులు వల్లించటము, దీనిని వ్యాఖ్యానం చేసి బోధించటము, మీరు ఆలకించటము జరుగుతూ ఉంటుంది.
0: This pandit was reading Bhagavad-gita, the disciples were repeating it, and the pandit was giving commentary. This way it was going on.
1: ఏదో ఒక మూలను కూర్చొని ఒక భక్తుడు కన్నులు మూసుకొని కంటదారాలు కారుస్తున్నాడు.
0: One particular disciple was found sitting in a corner, shedding tears profusely.
1: ఈ వినేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడా ఒక చిన్న భగవద్గీత దగ్గర పెట్టుకుని దాన్ని చదువుతూ అతను చెప్పేటువంటి దాన్ని వింటూ ఉన్నారు.
0: All the other people, keeping a small book of Bhagavad Gita with them, they were repeating it and they were listening very attentively.
1: ఈ Bhagavad Gita పుస్తకాన్ని అత్తమనందు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఒక్కొక్క సమయంలో నవ్వటము, ఒక్కొక్క సమయంలో ఆనందించటం, మరొక సమయంలో విచారపడటం, ఈ రకంగా వీరి యొక్క స్వరూపాలు మారుతూ ఉంటున్నాయి.
0: People who were having Bhagavad Gita on the disciple, their facial expression was different. They were laughing, they were becoming serious, and it was changing over a period of time when it was exposed.
1: ఒక మూలలో కూర్చున్నటువంటి ఈ వ్యక్తికి ఎట్టి మార్పులు లేదు, కేవలం కంటిదారాలు కారుతున్నాయి.
0: పర్సన్ హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్, హీ వాస్ నాట్ హ్యావింగ్ ఎనీ సచ్ ఎక్స్పీరియన్స్ స్టోరీ విత్ ఫ్రెండ్, హీ వాస్ మియర్లీ షెడ్డింగ్ టియర్స్.
1: ఇది కనిపెట్టాడు చైతన్య.
0: కృష్ణ చైతన్య అబ్జర్వ్ దిస్.
1: ఆ వ్యక్తి దగ్గరికి పోయి, ఏమయ్యా
2: భగవద్గీత పారాయణము, భగవద్గీత ఉపన్యాసము ఇంత ఆనందంగా జరుగుతున్న సమయంలో ఈ కంటిదారులు కాల్చడానికి కారణమేమిటన్నాడు. స్వామి, తమరెవరు? ఆ యొక్క సంస్కృత శ్లోకాలు నాకు ఉచ్చరించడానికి నాకు రాదు.
0: స్వామి, ఐ డు నాట్ నో హూ యు ఆర్. I do not know Sanskrit. I cannot pronounce. I cannot repeat the slokam.
2: ఆ తప్పు తప్పుగా ఉచ్చరించి నేను తప్పు మార్గమును పట్టేదానికంటే ఆ గ్రంథమును చూచేటువంటి విద్య కూడా నాకు లేదు కనుక ఆ గ్రంథమును చూచి నేను నేర్చుకునేదానికంటే నేను అన్నీ విసర్జించి ఆ మహాభారత యుద్ధము లోపల కృష్ణ పరమాత్ముడు వెనుక వైపున ముందు వైపున కూర్చొని వెనుక వైపున అర్జునుడు కూర్చొని ఆ కృష్ణుడు తన తిప్పి అర్జునుడితో మాట్లాడుతూ వచ్చేటట్టుగా ఆ చిత్రాన్ని నా హృదయంలో చిత్రించుకుంటున్నాను.
0: పిక్చరింగ్ ఇన్ మై ఓన్ హార్ట్ కృష్ణ గివింగ్ దిస్ భగవద్గీత టు అర్జున, టర్నింగ్ హిస్ హెడ్ బ్యాక్ టు అర్జున హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద చారియట్.
2: ఆ అర్జునుడు ముందు కూర్చొని నా కృష్ణుడు పైన కూర్చొని ఉంటే నా స్వామికి మెడనొప్పి ఉండేది కదా. కనుక నా స్వామి ముందు కూర్చొని అర్జునుడు వెనక కూర్చొని ఆ వెతుకు వైపున తల తిప్పడం చేత నా స్వామికి నా గొంతు ఎంత నొప్పిగా ఉంటుండాలో ఏమిటో అని దాన్ని చింతించుకొని నేను బాధపడుతున్నానన్నాడు.
0: ఐఎమ్ థింకింగ్ అండ్ ఐఎమ్ క్రయింగ్ బికాస్ వెన్ ఐ జస్ట్ ఇమాజిన్ కృష్ణ టర్నింగ్ హిస్ హెడ్ టు అడ్రస్ అర్జున హూ వాస్ సిటింగ్ బిహైండ్ ఇట్ మస్ట్ హావ్ కాస్డ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ టు కృష్ణ. ఇఫ్ ఓన్లీ కృష్ణ వాస్ ఆన్ హై పెడెస్టల్ అర్జున వాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ దట్ వుడ్ నాట్ హావ్ కాస్డ్ హిమ్ ఎనీ పెయిన్. దిస్ రియలీ హర్ట్స్ మీ వెరీ మచ్. దేర్ఫోర్ ఐ యామ్ క్రైయింగ్.
2: అప్పుడు చైతన్యుడు అనుకున్నాడు, వీడు నిజమైన
0: కృష్ణ చైతన్య దట్ దిస్ ఇస్ ద ట్రూ డివోటీ.
2: కృష్ణుడిలో ప్రవేశించాడు.
0: He has entered into principle of
2: Krishna. Krishna ప్రేమతత్వంలో సంచారం చేస్తున్నాడు.
0: He has been traveling in the principle.
2: మహాభారత యుద్ధంలో కృష్ణుడితో కూడి ఉన్నాడు.
0: He is a part and parcel of Krishna during మహాభారత యుద్ధ.
2: దీనిలో అనుభవిస్తున్నాడు పాపం.
0: He is experiencing all that.
2: నిజముగా అనుభవము అనుభూతి చాలా ప్రధానం కానీ ఆలకించటం పఠించటము ప్రధానం కాదని నిర్ణయం చేసుకున్నాడు.
0: కృష్ణ చైతన్య కన్క్లూడెడ్ ఎక్స్పీరియన్సింగ్ దాట్ ఈస్ గ్రేటర్ దాన్ నియర్లీ లిసనింగ్ అండ్ రిపీటింగ్.
2: ఈనాడు కూడాను మన భగవద్గీతను చెప్పుతుంటే రాసుకునేటువంటి వారు కొంతమంది, బుక్కులు చూసుకుని చదువుకునేటువంటి వారు కొంతమంది, ఈ రకంగా ఉండటం చేత ఇది బుక్కులోనే నిలిచిపోతుంది కానీ తల లోపల చేరదు.
0: Even now, when it is being expounded, some people go on writing something in the books and some people will be having their books. And if you come to...
2: Nijamuga hrudayanni cherchadaginatundi vaadu, cherchavalasinatundi vaadu, ee vratakotallo praveshinchadu.
0: The one who wants to get his heart completely exposed to the...
2: Ee bahyamainatundi yokka bhaktiga untundadu kaani, idi bhavamuto koodinatundi bhaktiga untundadu.
0: It is a devotion which is external, not a devotion which is full of feeling.
2: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టితే చాలు గాని నూరు రాసుకునే ప్రయోజనం ఏంటి?
0: ఈవెన్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ ఇట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్. వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ టేకింగ్ డౌన్ 100?
2: పుస్తకంలో ఉన్న శ్లోకం అంతా మంత్రంలో చేర్చుకుంటే మంత్రము ఒక పుస్తకంగా మారి చేస్తుంటారు.
0: ఇఫ్ యూ ఓన్లీ ఫిల్ యువర్ హెడ్ విత్ ఆల్ ద కంటెంట్స్ ఆఫ్ ద బుక్ ది హెడ్ ఆల్సో బికమ్స్ అనదర్ బుక్. వాట్ ఇస్ ది యూజ్?
2: కనుక విన్నటువంటి విషయాన్ని హృదయంలో చేర్చుకోవాలి.
0: వాట్ ఎవర్ యూ హియర్ print them on your heart.
2: ఈ హృదయములో ఒక్కటైన నిష్ట చాలు, ఎప్పుడైనా మనం ప్రింట్ చేసుకోవచ్చు.
0: ఈవెన్ ఇఫ్ వన్ కెన్ స్టే ఇన్ ద హార్ట్ దట్ ఇస్ గుడ్ ఎనఫ్.
2: అందువల్లనే మొన్న చెప్పాను, తల ఒకటి హృదయం ఒకటి.
0: దట్స్ వై ది అదర్ డే స్వామి సెడ్ హెడ్ ఈస్ వన్ ఎంటిటీ వన్ ఆర్టికల్ అండ్ హార్ట్ ఈస్ అనదర్.
2: పాండిత్యముతోన ఒక ప్రవీణతోనను విద్యతోనను తలను నింపుకునేదానికంటే ప్రేమతో హృదయాన్ని నింపుకోమన్నారు.
0: Instead of filling the head with scholarship, with knowledge, bookish, it is better we fill our heart with love.
2: కనుక అర్జున, నీవు ఈ విధమైనటువంటి ఒక లౌకికమైనటువంటి సంబంధ బాధ్యతయుండకై వగచి విచారించి కేవలం శోకించటం ప్రయోజనం లేదు.
0: Therefore, Arjuna, there is no meaning in your grieving based upon the bodily attachments and bodily relationships.
2: నీవు అంతర్ముఖంగా నీ యొక్క హృదయాన్ని తిప్పుకో.
0: You introvert your mind.
2: అప్పుడు నీకు నేను బోధించేటువంటి విషయంలంతా కూడాను చక్కగా అర్థమవుతాయి.
0: Then only you will be able to understand all the things which I have expounded.
2: నీవు శోకింపదగని వారికై నీవు శోకిస్తున్నావు.
0: You are grieving for people for whom you should not grieve.
2: అసోచ్యం అన్యశోచః అన్నాడు.
0: అశోక్యం అన్నశోచ హేసే,
2: అనగా శోకించదగినటువంటి వారికై నీవు శోకిస్తున్నావు అన్నారు.
0: ఫర్ పీపుల్ ఫర్ హూమ్ యూ నీడ్ నాట్ ఫీల్ సారీ ఆర్ సారో, యూ ఆర్ జస్ట్ గ్రీవింగ్.
2: నీవు దీనికంత శోకించదగినటువంటి వాడు కాదు. అజ్ఞానంతో నిండి ఉంటుండాలి నీ హృదయం.
0: దట్స్ వై యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
2: ఈ అజ్ఞానం ముందు పారద్రోలాలి.
0: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ యువర్ హార్ట్.
2: దీనికి 8 విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 8 స్టేజెస్ ఫర్ దిస్ పర్టికులర్.
2: ఈ దేశమును నీ హృదయములో నిలిచినంత కాలం కూడాను నీవు ఈ అజ్ఞానమును ఉనిగే ఉంటుంటావు.
0: So long as there is a remnant of it in your heart, you will be full of ignorance.
2: చేశము లేకుండా ఏ విధమైనటువంటి ఒక స్థితిని నీవు పొందుతావో అప్పుడే నీవు జ్ఞానానికి అర్హుడవుతావు.
0: Only when there is no balance of it in your heart, you will be worthy of understanding wisdom.
2: కనుక నీవు ఈ 8 శేషములను కూడాను నీ హృదయంలో లేకుండా చూసుకోమన్నాడు.
0: Therefore, you should not have any remnants of these 8 types of balance in your heart.
2: మొదటిది వాసన.
0: One is vasana.
2: Rendavadi agni.
0: Second is fire.
2: Moodavadi runamu.
0: The third one is death.
2: Nalugavadi rogamu.
0: Fourth one is disease.
2: Aidavadi dvesham.
0: Fifth one is country.
2: Aarodi ragamu.
0: Sixth one is attachment.
2: Yedavadi vicharamu.
0: Seventh is worry.
2: Enimidavadi visham.
0: Eighth is poison.
2: ఈ 8 ఏదైనా అన్ని పోయి కొంత విషయంగా శేషం నీలో హృదయంలో ఉన్నప్పటికీ నీకు ఇది తప్పినది కాదన్నాడు.
0: అవుట్ ఆఫ్ దిస్ 8, ఈవెన్ ఇఫ్ యూ హావ్ రెమ్నెంట్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఇన్ ది స్లైటెస్ట్ డిగ్రీ యువర్ హార్ట్, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ రిఫ్రెష్ ఫ్రమ్ సారో.
2: అంతా ఆరిపోయింది, కొంచెం ఎక్కడో ఉంటుండాలి.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్. ఫైర్ ఈజ్ ఎక్స్టింగ్విష్డ్ ఆల్మోస్ట్ ఎక్సెప్టింగ్ ఫర్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇట్.
2: ఆ చిన్న అగ్ని గాలి విచ్చడం వల్ల గొప్పదిగా బయలుదేరి అది బ్రహ్మాండమైనటువంటి మంటగా బయలుదేరచ్చు.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్ టు స్టార్ట్ విత్, ఆన్ అకౌంట్ ఆఫ్ బ్రీత్ ఇట్ విల్ డెవలప్ ఇంటు ఎ బిగ్.
2: కనుక ఆ చిన్న శేషం కూడా ఉండకూడదు.
0: దేర్ఫోర్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ రెమ్నెంట్స్ ఆఫ్ ఇట్.
2: రోగం అంతా నయమైపోయింది.
0: దిస్ ఈస్ ఆల్మోస్ట్ క్యూర్డ్.
2: ఏదో కాళ్ల మీద కొంచెం వాపు ఉంటుండాలి.
0: దేర్ ఈస్ ఎ లిటిల్ ఆన్ ద లెగ్స్.
2: కానీ ఆ దేశం ఉంటున్నప్పుడు ఇంటికి వచ్చినట్టు అపత్యం చేసి తిరిగి ఒళ్ళంతా ఊదుకుంటచ్చు.
0: ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ హాస్పిటల్ టు హౌస్ ఇఫ్ యూ గివ్ అప్ డైట్ దెన్ ఇట్ బికమ్.
2: కనుక రోగ శేషం ఏమాత్రం కూడా ఉంటుండకూడదు, అగ్నిశేషం ఏమాత్రము ఉంటుండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రెమినెంట్స్ ఆఫ్ ఎయిదర్ డిసీజ్ ఆర్ ఫైర్.
2: ఇంకా రుణ శేషము అప్పు బాధ.
0: దెన్ ది నెక్స్ట్ వన్ ఇస్ ది డెత్.
2: అంతా తీరిపోయింది, ఏదో ఇంకా 1,000 రూపాయలు మాత్రం అప్పు ఉంది అంటే వడ్డీ పెరుగుతూ పోతుంది.
0: Discharge all my debt, but there is only 1,000 rupees. But on that interest starts accumulating.
2: కనుక ఆ 1,000 రూపాయలు కూడా పూర్తి తీర్చేసేయాల.
0: యూ షుడ్ డిశ్చార్జ్ దట్ 1,000.
2: అదే విధమైన శేషం అనేటువంటి కొంచెం ఉంటుండాలి అంటే పెరగడానికి అవకాశంగా ఉంటుంటాడు.
0: ఇన్ ది సేమ్ వే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ బ్యాలెన్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ లైక్లీ దట్ ఇట్ టెండ్స్ టు గ్రో.
2: అజ్ఞానము మోహం అనేటువంటిది నీలో కొంత శేషం ఉంటుండాలంటే నేను ఎంత బోధించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: దేర్ఫోర్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ రెమినెంట్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ అటాచ్మెంట్ ఇన్ యువర్ హార్ట్, వాట్ ఎవర్ ఐ టీచ్ బికమ్స్ యూస్లెస్.
2: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దేశాన్ని పూర్తి నిర్మూలం గావించాలి.
0: Therefore, completely destroy the ignorance in your heart.
2: కనుకని ఈ సాంఖ్యాన్ని నీకు బోధిస్తున్నాను అన్నాడు.
0: Therefore, I am teaching this సాంఖ్య to you.
2: భగవద్గీత లోపల సాంఖ్య యోగం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: ఇన్ భగవద్గీత దిస్ చాప్టర్ సాంఖ్య యోగ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వన్.
2: ఈ ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుంటే మిగిలిన అధ్యాయములన్నీ కూడా దీని యొక్క ప్రతిబింబములుగానే కనిపిస్తుంటాయి.
0: ఇఫ్ వన్ కెన్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ డిఫరెన్స్ బిట్వీన్ ఆత్మ అండ్ అనాత్మ, ఆల్ ది అదర్ చాప్టర్స్ బికమ్ వెరీ ఈజీ ఫర్ అండర్స్టాండింగ్.
2: కనుక మనము ఈ సాంఖ్య యోగంలో ఒక్కొక్క శ్లోకమే 2-3 దినములు తీసుకున్నా కూడా పర్వాలేదు, చక్కగా దాని యొక్క విషయాన్ని హృదయానికి హత్తుకునేటట్టుగా అర్థమును గ్రహించినప్పుడే ఈ సాంఖ్య యోగమును పూర్తి గావించడమే భగవద్గీత పూర్తి గావించిన వారం అవుతాం.
0: దేర్ఫోర్ యు నాట్ టేక్ స్టాండా బై స్టాండా అండ్ స్పెండ్ ఇఫ్ నీడ్ బి 2 or 3 days ఇన్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ జస్ట్ ఇఫ్ యూ డూ ఇట్ విల్ ఇఫ్ యూ కంప్లీట్లీ అండర్స్టాండ్ సాంఖ్య యోగ విల్ అండర్స్టాండ్ భగవద్గీత ఇన్ ఫుల్.
2: ఒక్కొక్క పదాన్ని కూడాను ఒక్కొక్క రత్నంగా మనం భావించాలి.
0: ఈచ్ వర్డ్ ఇన్ ద శ్లోకం విల్ హావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ జెమ్.
2: దీనిని తిరిగి రేపటి దినము ఆర్య అనార్య అనేటువంటి విషయంలో కూడాను విష్ణుడు చక్కగా ఉపదేశించాడు.
0: Krishna has taught the difference between Arya and Anarya in an extremely
2: fine way.
0: We'll discuss tomorrow who Aryas are and who Anaryas are.
3: That was the 16th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 21st August 1984, Bhagavan dealt with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or Wisdom. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

మచ్చలేని బ్రతుకే మహిళ చెల్లురా, వినుడు భారతీయ వీరసుతుడు.

0: Words are sweet, but the mind is bitter. It's not proper. It's not good for anybody. It's a spot. It's a blot in our lives. A spotless life is the only one that will be reputed, that will be taken on this earth. Listen to this word, the son of Bharat.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: ఈనాటి ప్రపంచమునందు మనసునందు ఒకటి మాటియందు మరొకటి ఉండుట చేతనే ఈ ప్రపంచములో ఎందు చూచినా అశాంతి భయము ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులతో మానవుడు జీవిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే ఇస్ లీడింగ్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ టెన్షన్ and restlessness, because in the world around we find there's no unity between what he says and what he thinks.
1: Patti manavudu shanti kavalani aashisthunnadu, shanti nimittamai tama kalamunu tama kayamunu tama karmanu kudanu viniyoga parustunnadu.
0: Every man wants peace. He spends his time and his activity to remain in peace.
1: Aithe ee shanti ante emito, idi ekkada unnado, dinni ponde vidhanam emiti aneetuvanti vishayam maatramu evvaru kudanu vicharinchatam ledu.
0: But nobody thinks of this peace, where it is, how to get it, and what peace is actually.
1: Shanti aneetuvantidi prakrutamainatuvanti shantiya leka antar shantiya అనేటువంటి క్వశ్చన్ మొట్టమొదట వేసుకోవాలి.
0: We have put ourselves a question, what do we mean by peace? Is it worldly outer peace or the peace within?
1: ఈ ప్రాకృతమైనటువంటి శాంతి అయితే అప్పటికప్పటికి వస్తుంది, తిరిగి అప్పటికప్పటికే పోతుంది.
0: If it is worldly peace, you will get it for a moment and it would vanish thereafter.
1: దీనిని శాంతి అని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: Man deludes that this is the true peace.
1: శాంతి అంటే ఏమిటో, దాని యొక్క ఆకారం ఏమిటో, దాని యొక్క మాధుర్యం ఏమిటో, దాని యొక్క శక్తి సామర్థ్యం ఏమిటో మానవుడు ఎవ్వడు కూడా సరిగా అర్థం చేసుకోవటం లేదు.
0: నో మ్యాన్ అండర్స్టాండ్స్ ద నేచర్ ఆఫ్ పీస్, ఇట్స్ పవర్ అండ్ ఇట్స్ స్వీట్నెస్.
1: రాగద్వేషరహితమైనటువంటి స్థితియే నిజమైన శాంతి.
0: Peace is that which is beyond attachment and hatred.
1: ఈ రాగద్వేషముతో కూడినటువంటి శాంతి కేవలము తాత్కాలికమైనటువంటి శాంతి.
0: Peace one gets out of these two, the attachment and hatred, is temporary.
1: ప్రశాంతి. ప్రశాంతి అంటే దీని యొక్క అర్థం ఏమిటి?
0: What's the meaning of this word, ప్రశాంతి?
1: ప్రా అనగా వికసించటము.
0: Pra means blossoming.
1: Shanti anaga kevalamu ragadvesha rahitamainatundi.
0: Peace is that which neither has attachment.
1: Prashanti anaga ragadvesha rahitamainatundi oka sthitini prakatimpa cheyatame prashanti. Prakatimpa cheyatame prashanti.
0: Prashanti is the state of expression which is beyond attachment and hatred.
1: Kani ilanti shanti lokamulo ఎవరైనా అనుభవిస్తున్నారా అనేటువంటి విషయాన్ని విచారిస్తే సాధ్యమైనంత వరకు కూడాను సామాన్య మానవులు యందు ఇట్టి రాగరహితమైనటువంటి దేశరహితమైనటువంటి ఒక స్థితిని అనుభవించటం చాలా దుర్లభం.
0: ఇఫ్ వీ ఎంక్వైర్ ఆర్ దర్ ఎనీ వన్ హూ ఎక్స్పీరియన్స్ సచ్ పీస్, నో. ఇన్ ద ఆర్డినరీ స్టేట్ నో వన్ ఎక్స్పీరియన్సెస్ దిస్ పీస్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్.
1: ఈ శాంతి అనేటువంటిది బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు.
0: Peace is not that which is present outside and goes
1: into. Idi antarbhutamainatundi oka shakti.
0: It is an innate power.
1: Dinini ye reethiga manam pondali?
0: How to acquire it?
1: Shantini shanti chetane pondali.
0: You can get peace out of peace only.
1: Kaalalo viriginatundi mullunu mullu dwaraane danni manam teeyali.
0: Thorn that has gone into your leg can be taken out with the help of another thorn.
1: Adhe vidhamgane vajramunu vajramutone koyyali.
0: Diamond cuts a diamond.
1: Karmanu karma chetane manam nivarana gavinchukovali.
0: Action gives you relief అట్లనే
1: శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: పీస్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ పీస్ ఓన్లీ.
1: ఈనాడు లోకములో ఎంతమందియో ఎన్నో విధములైనటువంటి సదుపాయములు సౌకర్యములు అన్నీ కలిగినప్పటికీ వారికి శాంతి అనేటువంటిది లేక నిమిష నిమిషం కూడాను భయభ్రాంతులకు గురి అవుతున్నారు. దీనికి కారణమేమిటి?
0: దేర్ ఆర్ మెనీ విత్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ బట్ దే ఆర్ ఫియర్ స్ట్రికెన్ దే హావ్ నో పీస్ వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్
1: ఈ బయట సౌకర్యములు శాంతిని చేకూరుస్తున్నావా?
0: డూ దీస్ కంఫర్ట్స్ గివ్ యూ పీస్?
1: బయట సదుపాయములు ఈ మానవునికి ఏమైనా శాంతిని అందిస్తున్నావా?
0: డూ దీస్ కన్వీనియన్సెస్ ఎవర్ గివ్ యూ పీస్?
1: ప్రాకృతమైనటువంటి ధనకరక వస్తు వాహనాదులు మానవునికి శాంతిని అందించుతున్నావా?
0: ద వరల్డ్లీ మనీ ద వెల్త్ అండ్ కన్వీనియంట్ కంఫర్ట్స్ డూ దే గివ్ యూ పీస్?
1: అట్లయితే ఇతను ఎందుకు అశాంతిలో మునిగాలి?
0: ఇఫ్ ఇట్ ఈస్ సో వై హాస్ హి డ్రౌన్డ్ హింసెల్ఫ్ ఇన్ రెస్ట్లెస్నెస్?
1: కారణం తన మనస్సులో ఒక విధమైనటువంటి యొక్క దుష్ట సంకల్పమును ప్రవేశించడం చేతనే సర్వ సౌకర్యములు సర్వ సదుపాయములు ఉండి కూడాను మానవుడు శాంతిని పొందలేకపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అక్వైర్ పీస్.
1: ఒక ఇంటిలో పాము ప్రవేశించితే ఆ ఇంటిలో మనం జీవించటమే చాలా కష్టంగా ఉంటుంది.
0: When once a snake enters into your house, it is very difficult to continue to stay there.
1: ఈనాడు రాగద్వేషములు అనేటువంటి యొక్క విషపురుగులు మన హృదయంలో ప్రవేశించినప్పుడు మన హృదయంలో ఏ రీతిగా శాంతి లభ్యమవుతుంది?
0: When there are poisonous germs like attachment hatred that have gone into our body, how do you lead a life of security and peace?
1: కనుకన మనసునందు ఏ రాగద్వేషములు ఉండినంత వరకు కూడాను మానవునికి శాశ్వత శాంతి లభ్యం కాదు.
0: So long there are these two, attachment and hatred, you can never be peaceful.
1: ధనవంతులకు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many rich people.
1: బలవంతులు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many physically strong.
1: అధికారులు అనేక మంది ఉంటున్నారు.
0: There are many men of authority.
1: అయితే ఇన్ని ఉండి కూడాను వారికి శాంతి లభ్యం కాకపోవటానికి కారణమేమిటి?
0: What is the reason that they don't have peace? What's the reason behind this?
1: ఈ బాహ్య సంబంధమైనటువంటి యొక్క అధికారములు పదవులు అర్హతలు శక్తులు సామర్థ్యములు ఉంటున్నవే కాని అంతర్భావం లోపల మాత్రము ఈ గుణములను అరికట్టుకునేటువంటి శక్తి సామర్థ్యములు లోపించటం చేత మానవుడు అశాంతిని పొందుతున్నాడు.
0: ఎక్స్టర్నల్లీ హిస్ పొజిషన్స్ ద వెల్త్ అథారిటీ కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ బట్ హి హస్ నో పీస్ విత్ ఇన్ బికాస్ హీఈస్ నాట్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ హిమ్సెల్ఫ్.
1: కనుక మానవుడు మొట్టమొదట తన మనసు లోపల దుర్భావములను దుర్గుణములను దురాచారములను చేర్చకుండా చూసుకోవాలి.
0: సో మ్యాన్ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో బ్యాడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ హిస్ మైండ్.
1: తన హృదయ అంతరాంతరార్థమునందు ఈ శాంతి అనేటువంటిది శాశ్వతంగా ప్రవహిస్తూనే ఉంటుంది.
0: దేర్ ఈస్ ఎన్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ పీస్ కంటిన్యూస్లీ పర్మనెంట్లీ విత్ ఇన్ అస్.
1: ఈ భూమి యందు అంతర్భాగమునందు సర్వత్రా జలం సంచరిస్తూనే ఉంటుంది.
0: దేర్ ఈస్ వాటర్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ దిస్ ఎర్త్.
1: అయితే ఆ జలము మనకు లభ్యం కావాలంటే మనం ఏమి చేయాలి?
0: వాట్ షుడ్ వీ డూ టు ఎక్స్ట్రాక్ట్ టు బ్రింగ్ అవుట్ దిస్ వాటర్?
1: ఆ జలమునకు మనకు మధ్యనున్నటువంటి యొక్క మట్టి పెళ్లను మనం తీసివేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ఆల్ ద మడ్ దట్ స్టాండ్స్ బిట్వీన్ అస్ అండ్ ద వాటర్ ఇన్ డెప్త్.
1: ఆ మట్టిని మనం తీసివేసినప్పుడే అడుగునున్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
0: వెన్ వన్స్ యూ రిమూవ్ ఆల్ దిస్ మడ్ you can get draw water.
1: కనుక శాంతి అనేటువంటి దానికి వ్యక్తి అనేటువంటి దానికి మధ్య లోపల రాగద్వేషములు అనేటువంటి మట్టి కుండలు చాలా చేరిపోయినాయి.
0: Therefore, between the peace and the individual, there is lot of mud which is hatred and attachment.
1: ఈ మట్టి పెళ్లనంతా మనం తీసివేయాలి.
0: We have to remove all this mud.
1: అప్పుడే ఈ శాంతి అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది.
0: Then only you can acquire this peace.
1: అయితే కొంతమంది ఏదో కొన్ని కార్యములు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని పూజలు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని యాగములు చేస్తే లోక కళ్యాణం కుదురుతుంది అని అనేక భావంతో విచారిస్తుంటారు.
0: హౌఎవర్ సమ్ ఫీల్ దాట్ బై అండర్టేకింగ్ సర్టన్ రిచువల్స్ లైక్ వర్షిప్ అండ్ యాగాస్ దట్ దే కెన్ అక్వైర్ పీస్.
1: లోక శాంతి నిమిత్తమై అనేక మంది యజ్ఞ యాగాది క్రతువులు ఆచరిస్తుంటారు.
0: యు నో మెనీ పర్ఫార్మ్ యజ్ఞాస్ అండ్ యాగాస్ ఫర్ వరల్డ్ పీస్.
1: అయితే ఇవి చేయకూడదని కాదు, చేయటం మంచిదే.
0: నాట్ దట్ యు షుడ్ డూ ఇట్ ఇట్స్ గుడ్ దట్ యు డూ ఇట్
1: కానీ ఈ క్రతువుల వల్ల లోక శాంతి మనకు ఏమాత్రం కూడా చేకూరదు.
0: But these rituals will never give you world peace by and large.
1: లోపల శాంతిని అభివృద్ధి పరచుకున్నప్పుడే లోక శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: Then once you develop the inner peace, there will be world peace outside.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక శాంతి అనేటువంటిది మనం ప్రపంచానికి చాటాలనుకున్నప్పుడు, ప్రపంచానికి పంచాలనుకున్నప్పుడు ఇది ఒక వ్యక్తితో సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇన్ ఆర్డర్ టు షేర్ దిస్ పీస్ విత్ ది ఎంటైర్ వరల్డ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ ఇండివిజువల్.
1: నీవు శాంతిగా ఉండినప్పుడే నీ గృహంలో శాంతిని ఏర్పరచుకోవచ్చును.
0: ఇఫ్ యు ఆర్ పీస్ఫుల్ దేర్ విల్ బి పీస్ అట్ హోమ్.
1: నీకే శాంతి లేనప్పుడు నీ ఇంటిలో శాంతిని ఏ విధంగా నీవు అభివృద్ధిగా ఉంచగలవు?
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ హౌ డు ఎక్స్పెక్ట్ ద ఫ్యామిలీ టు లివ్ ఇన్ పీస్?
1: కనుక ఒకరి వల్ల ఒకరికి శాంతి అశాంతి లభ్యమవుతుందని కోటం వెరితనం.
0: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు కన్సిడర్ దట్ యుల్ బి ఇన్ పీస్ విత్ ది హెల్ప్ ఆఫ్ సమ్వన్.
1: ఎవరి ఆకలికి వారే తినాలి, అప్పుడు వారి ఆకలి తీరుతుంది.
0: ఈచ్ వన్ హ్యాస్ టు ఈట్ టు సాషియేట్ వన్స్ ఓన్ హంగర్.
1: ఎవరి రోగమునకు వారే ఔషధం సేవించాలి, అప్పుడే వారి రోగం నివారణ అవుతుంది.
0: ఈచ్ వన్ హ్యాస్ టు టేక్ ద మెడిసిన్ ఫర్ వన్స్ ఓన్ డిసీజ్.
1: అదే విధంగానే ప్రతి వ్యక్తి కూడాను ఎవరికి వారు తమ శాంతి కోసమై అనేక విధమైనటువంటి యొక్క దుర్గుణాలు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
0: లైక్ వైజ్ టు రిసీవ్ దిస్ పీస్ వన్ హ్యాస్ టు గివ్ అప్ షెడ్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
1: ఇది తల్లిదండ్రుల యొక్క ఆస్తి వల్లే ఒకరికొకరు పంచుకోవడానికి వీలు కానటువంటిది.
0: It's not like a legal heir to inherit the property from the parents.
1: కనుక ఈ శాంతి అనేటువంటిది ఒక్కటే, అది విశ్వమునకంతా ఒకే శాంతి.
0: Peace is one for the entire universe.
1: దీన్ని ముక్కలు చేయడానికి కూడా వీలు కాదు.
0: You can
1: కర్ణకు పంచడానికి సాధ్యం కాదు.
0: You cannot cut into pieces nor can you distribute.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: It is everywhere.
1: కానీ దానిని మనము అనుభవించడానికి తగినటువంటి ఒక అవకాశాన్ని చేకూర్చుకోవాలి.
0: But we have to equip ourselves to experience that peace.
1: కనుక శాంతి అనేటువంటిది కేవలము మన యొక్క దుర్గుణముల చేతను, దురాలోచనల చేతను, మనసునందు అనేక విధమైనటువంటి యొక్క మాలిన్యము చేకూరటం చేత అందులో కలతలు ఏర్పడుతున్నాయి.
0: Peace is missing because of the mental pollution due to bad qualities, bad thoughts.
1: మనసులో కలతలు ఉండినంత వరకు కూడా మనిషికి నిద్ర కూడాను రాదు.
0: So long mind is agitated, you cannot sleep.
1: కనుక నిద్రనేల అనేటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి శాంతిని ఏ రీతిగా అనుభవించగలడు?
0: The one who cannot sleep, how do you expect him to live in peace?
1: కాన శాంతి అనేటువంటిదే దైవ స్వరూపము.
0: So peace is God.
1: అట్టి దైవ స్వరూపం అనేటువంటి దాన్ని మనం అనుభవించాలంటే నీ చిత్తమును శుద్ధి చేయించుకోవాలి.
0: To experience that peace, you should purify your heart.
1: మొట్టమొదట పరిశుద్ధం గావించుకోవాలి.
0: Make it pure.
1: పరిశుద్ధం అనగా ఏమిటి? ఈ దుర్గుణములను ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
0: Purification meant giving
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఈ యొక్క దుర్గుణములను ఎదుర్కొనేటువంటి యొక్క శక్తిని మనము సంపాదించాలి.
0: Under any circumstances you should be able to resist and give up these bad qualities.
1: నష్టమో కష్టమో దుఃఖమో విచారమో ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను దీనిని మనం లోపల ప్రవేశింపకుండా చేయకుండా చూసుకోవడానికి తగినటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: Be that be the loss or suffering, anxiety or a problem, see that these will not enter into your mind.
1: ఈ శక్తి ఏమిటి?
0: What is this power?
1: అది ఏ ప్రేమ?
0: That is love.
1: ఈ ప్రేమ శక్తిని మనం సంపాదించుకుంటామంటే ఇందులో ఏమాత్రం కూడాను దురాలోచనలు ప్రవేశించడానికి వీలు కాదు.
0: When once you have this power of love, the bad feelings, ill feelings cannot find a place in you.
1: ఒక గదిలో అంధకారంగా చాలా అనేక పరిస్థితులైనటువంటి యొక్క సమస్తలైనటువంటి యొక్క వస్తువులు చేరిపోవటం చేత అందులో విషపురుగులు చేరడానికి అవకాశం ఉంటుంటాయి.
0: In a room which is completely, absolutely dark, there are many other articles. There is every scope for the poisonous worms and the germs to enter.
1: పదార్థములు అనగా వస్తువులు ఆ రూమ్ నిండుకు చీకటి ఉండినప్పుడే ఈ విషపురుగులు అందులో ప్రవేశిస్తాయి.
0: There are so many articles in that room which is closed and dark. So you find so many poisons in there.
1: ప్రకాశంగా ఉంటే ఏ పురుగులు కూడా అందులో ప్రవేశించడానికి వీలు కాదు.
0: When the room is completely clean, neat and tidy with enough of light, poisonous germs cannot enter.
1: కనుకనే మన హృదయం అనేటువంటి గదియందు ప్రేమ అనేటువంటి ప్రకాశం ఉంటుండాలి.
0: Therefore in the room of our heart,
1: ఈ డిజైర్స్ అనేటువంటి పదార్థములు ఎక్కువగా అందులో చేర్చుకోకుండా ఉండాలి.
0: There should be the light of love. There should not be articles
1: that desire. Less luggage, more comfort. ఈ లగేజ్ అనేటువంటిది ఎక్కువగా చేర్చుకోకూడదు, అవే డిజైర్స్.
0: సో యూ షుడ్ నాట్ హ్యావ్ మోర్ ఆఫ్ లగేజ్ ద డిజైర్స్.
1: అందులో ఈ ప్రేమ ప్రకాశం ఉండాలి.
0: బికాస్ యూ షుడ్ హ్యావ్ ద లైట్ ఆఫ్ లవ్.
1: అప్పుడే ఇందులో ఏ విధమైనటువంటి యొక్క దుర్గుణములు ప్రవేశించడానికి వీలు ఉండదు.
0: దెన్ ఓన్లీ దీస్ వికెడ్ క్వాలిటీస్ కెనాట్ ఎంటర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: శాంతి అనేటువంటిది కేవలము రెండు అక్షరముల పదముగా కనిపిస్తుండదు, కానీ ఇది మహా విశాలమైనటువంటి యొక్క స్వరూపము.
0: దో పీస్ అపియర్స్ టు బి ఏ టూ లెటర్డ్ వన్ బట్ ఇట్ సో వాస్ట్.
1: మనము భజనలు జరిగిన తర్వాత ఇంకే విధమైన ప్రార్థనలు జరిగిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాయం చెప్తున్నాం.
0: ఆఫ్టర్ భజన్ ఆఫ్టర్ ప్రేయర్ వీ రిపీట్ దిస్ వర్డ్ పీస్ థ్రైస్.
1: ఎందువల్ల మూడు పర్యాయం చెప్పాలి?
0: వై షుడ్ వి సే త్రీ టైమ్స్?
1: ఎందుకు నాలుగు తూలు చెప్పకూడదు?
0: వై నాట్ ఫోర్?
1: లేక ఎందుకు రెండు తూలు చెప్పకూడదు?
0: వై నాట్ ట్వైస్?
1: మూడు పర్యాయంలో ఎందుకు ఈ పద్ధతి పెట్టుకోవటం?
0: వై షుడ్ వి సే థ్రైస్?
1: అనగా ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమని మూడు పదార్థములు ఉంటున్నాయి మనలో.
0: దేర్ ఆర్ త్రీ లెవెల్స్, ఆది భౌతిక, దైవిక, ఆధ్యాత్మిక.
1: శారీరకము, మానసికము, ఆత్మతత్వము, ఈ మూడింటి యొక్క తత్వానికి శాంతి కావాలి.
0: పీస్ ఈస్ రిక్వైర్డ్ ఎట్ త్రీ డిఫరెంట్ లెవెల్స్, ద బాడీ, ద మైండ్ అండ్ ద స్పిరిట్.
1: దేహములకు శాంతి మాత్రం ఉండినంత మాత్రమున అది మనస్సుకు శాంతి కలుగుతుంది.
0: It's not enough if there is peace at the body level. The mind needs peace.
1: Lek manasu shantito undinanta maatramuna deham ashantilo unte adi kuda nu shanti cheyakuradu.
0: It's not enough if mind is in the state of peace, the body also needs peace.
1: Kanukane ee moodu margamulu yendu kuda nu naaku shantini anugrahinchamani koratame ee prarthana yokka antarartham.
0: The inner significance of this prayer is to pray to Lord to give us peace in these three levels, body, mind and spirit.
1: కనుక శాంతి అనేటువంటి దాన్ని మనం శాంతితోనే సంపాదించాలి.
0: సో యూ కెన్ గెట్ పీస్.
1: నీకు శాంతి లేనప్పుడు ఒక ప్రదేశంలో కూర్చొని అనేక పర్యాములు శాంతి శాంతి శాంతి శాంతి శాంతి అని అనేక పర్యాములు అదొక నామంగా నీకు ఉచ్చరించు, తప్పక కొంతసేపటికి నీకు శాంతి లభిస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ రిపీట్ దిస్ వర్డ్ శాంతి శాంతి అగైన్ టైమ్ అండ్ అగైన్ యూ విల్ సెటిల్ ఏ క్వైట్.
1: అదే విధంగా నేను అనేక పర్యాములు చెప్పాను. ఏదైనా దుర్భావం నీలో ప్రవేశించేటప్పటికి ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ అని చింతించుకునేటప్పటికి ఈ అనిమల్ థాట్స్ పోతుంది, మ్యాన్ థాట్స్ ఆవిర్భవిస్తుంది.
0: భగవాన్ టోల్డ్ us many times, when there are any bad thoughts that come to our mind, we should immediately say to ourselves many times, I am not animal, I am man.
1: మనకు కోపం వచ్చేస్తుంది.
0: So we are angry.
1: ఈ కోపం వచ్చినప్పుడు I am not dog, I am man. I am not dog, I am man. I am not dog, I am man. అనుకుంటే ఈ డాగ్ పరిగెత్తిపోతుంది. ఇది డాగ్ క్వాలిటీ, మనిషి క్వాలిటీ కాదు.
0: Anger is the quality of dog. When you are angry, feel like this, I am not dog, I am man.
1: లేక అనేక చంచలత్వం తోపల కొన్ని రారా అనేటువంటి థాట్స్ అంతా లోపల ప్రవేశిస్తుంటాయి.
0: Because of the wavering mind, so many thoughts come which should not come.
1: అప్పుడు ఒక ప్లేస్ లో కూర్చో.
0: Sit at one place.
1: I am not monkey, I am man. I am not monkey, I am man. I am not monkey, I am man. అనేటువంటి ఈ రీతిగా తలుచుకో. అప్పుడు ఈ అనిమల్ క్వాలిటీస్ అంతా దూరం అవుతుంది.
0: Think within yourself repeatedly. I am not monkey, I am man. I am not monkey, I am man.
1: కనుకనే ఇవన్నీ కూడా మృగ లక్షణాలుగా తోస్తుండాలి.
0: దీస్ ఆర్ ఆల్ అనిమల్ క్వాలిటీస్.
1: మనుష్య లక్షణం ఏమిటంటే శాంతి, దయ, ప్రేమ, సహనము, సానుభూతి.
0: ద హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, కంపాషన్, ఫర్బేరెన్స్, లవ్.
1: ఇలాంటి మనుష్య యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
0: వి హావ్ టు డెవలప్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్.
1: ఎప్పుడు మనుష్యత్వ తత్వాన్ని మనం అభివృద్ధి చేసుకుంటామో ఈ అనిమల్ తత్వం అంతా కూడా అణిగిపోతుంది.
0: వెన్ వన్స్ we develop the human quality, the animal qualities will be kept under check.
1: Anni manayende untunnavu kani bayata nunchi praveshinchatam ledu.
0: All qualities are within us, none come from outside.
1: Edo kontha mandi anukuntuntaru sanga dosham cheta konni praptistuntayani.
0: Something because of the defect in the company
1: kani aa sangamunukunu tana taarchukunu konni sambandham baddamme untinappude aa vidhanga praveshistuntayi.
0: In fact there is a relationship between his thoughts and the company he is in.
1: కనుక బయటలో ఎంత మంచి పవిత్రమైనటువంటి భావాలు లేవు.
0: దర్ సో మెనీ సీక్రెట్ థాట్స్ అవుట్ సైడ్.
1: దాంతో అంతా నీ మనసు ఎందుకు చేరటం లేదు?
0: వై నాట్ యువర్ మైండ్ గెట్ ఇన్ టు దాట్?
1: అనగా దానికి నీ మనసులో ఉన్నటువంటి భావనకు సంబంధం లేకుండా ఉంటుండాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ది ఫీలింగ్ ఆఫ్ యువర్ థాట్ ఈజ్ నాట్ ఇన్ ట్యూన్ టు ది సీక్రెట్ కంపెనీ.
1: కనుక నీ ప్రాచీన కాలం నుండి కూడా సత్సంగం చాలా అత్యవసరం అన్నారు.
0: దేర్ ఫోర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ గుడ్ కంపెనీస్ ప్రిస్క్రైబ్.
1: సత్సంగంతో చేరినప్పుడు తన యందు ఉన్నటువంటి సద్భావం కూడాను బయట ఉన్నటువంటి సద్భావం ప్రవేశింపజేసుకుంటుంది.
0: When you are in good company, naturally good thoughts will come out of you and join that good company.
1: Kana manalopala nirantaram kudanu pavitramaina bhavanni abhivruddhi parchukovali.
0: Therefore, we have to develop the sacred feelings and thoughts continuously.
1: Ee pavitramaina bhavamlu ante emti? Kevalam daiva naamamuli.
0: The sacred thoughts are the Lord's name.
1: Ye naamaina parvaledu.
0: It could be any name.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏక ప్రభువుకు అనేక నామం.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: కనుక ఏ నామంతో నీవు ఉచ్చరించినప్పటికీ ఆ దైవ నామంతో నీ హృదయాన్ని నింపుకోవాలి.
0: యు ప్రే ఇన్ ఎనీ నేమ్ బట్ ఫిల్ హిస్ నేమ్.
1: ఆ హృదయంలో ఈ దైవనామం ప్రవేశించినట్టే మరొక భావాలు ఇందులో ప్రవేశించడానికి వీలుండదు.
0: When once the heart is full of God's name, well, there's no other thing like bad thought.
1: ఒకే హార్ట్ ఒకే చైర్.
0: It's only one heart, single chair.
1: అక్కడ నీవు దైవ ప్రేమను నీవు ప్రవేశపెట్టి ఉంటే మరొక దుర్గుణం అనేటువంటిది ప్రవేశించడానికి వీలు కాదు.
0: When once this chair is occupied by the divine love, there's no place for bad qualities.
1: కాన మీరు నిరంతరం కూడాను ఈ వయసు లోపల అనేక రకమైనటువంటి భావాలు వస్తూ ఉంటాయి.
0: At this age, many thoughts do come.
1: ఇవన్నీ కూడా కేవలం సంగదోషంతో వచ్చేటువంటివి కాదు.
0: They are not merely the result of the
1: ఆహార విహారాలతో కూడా వస్తుంటాయి.
0: They are also due to food and habits.
1: కొంత మూర్ఖత్వంతో కూడా ప్రవేశిస్తుంటాయి.
0: The foolishness also may be the cause.
1: ఎలాంటి ఫూలిష్నెస్?
0: What sort of foolishness?
1: తనకు తెలియదు, తెలిసినటువంటి వారు చెప్తే వినరు. ఇవి రెండే పెద్ద ఫూలిష్నెస్.
0: The foolishness are two. He doesn't know himself and he doesn't hear when others tell him.
1: తానైనా తెలుసుకోవాలి, లేక తెలిసిన వారు చెప్పినప్పుడైనా విని దాన్ని ఆచరించుకోవాలి.
0: హీ షుడ్ నో హింసెల్ఫ్ ఫస్ట్ ఆర్ ఎల్స్ హీ షుడ్ లిజన్ టు అదర్స్.
1: ఇవి రెండులో ఒక్కటి కూడా లేకపోతే ఇంకంతకంటే అజ్ఞాని మరొకటే ఉన్నారు.
0: వెన్ దీస్ టూ ఆర్ మిస్సింగ్, వన్ ఆఫ్ ది టూ మిస్సింగ్, దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫూల్.
1: కనుక నీకు తెలియని ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయి.
0: If you don't know anything, make every attempt to know.
1: నీకు తెలిసినటువంటి మహనీయులు ఎవరైనా వస్తే వారి దగ్గర దాన్ని తెలుసుకోవడానికి పూనుకో.
0: Approach noble souls and try to learn from them.
1: ఈ విధమైనటువంటి ఒక ప్రాక్టీస్ అనగా అభ్యాసములు, కొన్ని సదాభ్యాసములు అభివృద్ధి చేర్చుకున్నప్పుడే ఈ యొక్క మనసుకు శాంతి లభిస్తుంది.
0: లైక్ దిస్ వెన్ వీ డెవలప్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్.
1: ఇది లభించడం కాదు, కేవలం మన అనుభూతికి వస్తుంది.
0: ఇట్స్ నాట్ మీ ఎక్విజిషన్, యూ విల్ ఎక్స్పీరియన్స్.
1: ఇప్పుడు భూమి క్రిందంత నీరు ఉంటుందాది, నీవు పోసి పెట్టావా? లేదు, సహజంగానే ఉంటుందాది.
0: There is water in the depths of this soil. You have
1: అడ్డున్నటువంటి మట్టిని తీసివేసినప్పుడు అవి మన చేతికి చిక్కుతుండాయి.
0: You have just removed the mud over that water.
1: అదే విధంగా శాంతి నీ హృదయ స్థాయి.
0: So peace is present in our heart.
1: దీనికి మధ్య చేరినటువంటి యొక్క రాగద్వేషములైన దాన్ని మనం తీసివేసినప్పుడు ఆ జలం మనకు వ్యాప్తిస్తుంది.
0: When once we remove the mud of attachment, hatred, you can draw the water of love from the depth.
1: కనుక ఈనాడు లోకములోపల ఇన్ని విధమైనటువంటి అశాంతి భయముకు కారణము ఇవే మూల కారణం.
0: దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎడ్యుటేషన్ రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
1: ఏ మానవుడు కూడా శాంతి కాలేడు.
0: నో మ్యాన్ ఈజ్ ఇన్ పీస్.
1: కారణం ఏమిటి?
0: వై
1: అనగా తనలో ఉన్నటువంటి ఈ దోషం వల్లనే కానీ మరొకటి ప్రపంచం నుంచి ఆవేశించినటువంటి కావు.
0: ఇట్స్ వన్ సోన్ మిస్టేక్, వన్ సోన్ డిఫెక్ట్, నథింగ్ ఎల్స్.
1: తనలో కొంచెం అశాంతిగా ఉన్నప్పుడు దానికి నేనే మూల కారణము.
0: When I am restless, I
1: am ప్రవేశించినటువంటి ఒక దుర్భావమే దీనికి కారణము.
0: మై బ్యాడ్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ భావం ఏమిటో దాన్ని వెతికి దాన్ని దూరం పారవేయాలి.
0: లెట్ మీ ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్ దీస్ బ్యాడ్ థాట్స్.
1: అప్పుడు తప్పక నీకు ఆ శాంతి ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ విల్ రిమైన్ ఇన్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది మహనీయుల యొక్క కిరీటం వంటివి.
0: పీస్ ఈజ్ ద క్రౌన్ ఆఫ్ నోబుల్ సోల్.
1: ఈ శాంతి అనేటువంటిది స్వార్థపరులను చూస్తే పరిగెత్తిపోతుంది.
0: Peace will run away looking at the selfish man.
1: రాగద్వేషంతో ఉండినటువంటి మానవుని చూస్తే అసలు దగ్గరికే చేరదు.
0: Peace will not be anywhere near a person who is full of
1: attachment. మానవుని చూస్తే మనం ఎంత పరిగెత్తిపోతామో అట్టనే ఈ రాగద్వేషం ఉన్నటువంటి వాడిని చూస్తే ఈ శాంతి పరిగెత్తిపోతుంది.
0: Just as we run away from a snake, peace also will run away from a person with attachment and hatred.
1: కనుక ఎక్కడ పవిత్రమైనటువంటి ప్రేమ తత్వము నిండి ఉంటాదో అక్కడ మాత్రమే ఈ ప్రేమ తనపాటికి తాను ఆవిర్భవిస్తుంది.
0: Where there is sacred love, naturally the peace would approach very close.
1: కనుక శాంతి అనేటువంటిది ప్రతి మానవునికి కూడా ఉండినటువంటి ఒక అంతర్ ఆస్తియే.
0: Therefore, peace is our natural inner property.
1: కనుక అలాంటి ప్రాపర్టీ మనం పెట్టుకుని కూడాను ఎందుకు మనం బయట తట్టి తిరగటం?
0: Having that property within, why should we search for it outside?
1: ఇంటిలోనే జ్యోతి వెలుగుచుండగా పొరుగు ఇంటికి అగ్ని కరువు నెలలేదా?
0: When you have lamp at home, why do you go for light outside?
1: మన ఇంటిలో ఉన్నటువంటి అగ్ని మనం అభివృద్ధి చేసుకుందాం.
0: See that you lamp, see that you'll have light at home.
1: అది అగ్ని అనేటువంటిది తెలియకపోవటం చేతనే పొరుగు ఇంటికి అగ్గిపోతున్నావు.
0: Because you don't know what you have at home, you go to others.
1: ఎవ్వరి దగ్గరికి నీ పోనక్కర్లేదు.
0: You don't need to go to anyone.
1: నీ శాంతి నీలోనే ఉంటుండాలి.
0: Peace is within you.
1: ఆ మనసును పరిశుద్ధం చేసేటువంటి యొక్క ప్రవర్తనలో నీవు ప్రవేశిస్తుంటే తప్పక శాంతి నీ సొత్తే.
0: When once you conduct yourself as to purify your mind, naturally you'll get peace.
1: కనుకని నవవిధ మార్గములంతా కూడాను ఈ శాంతిని ప్రవేశింపచేయటానికి తగినటువంటి పరిశుద్ధపరచేటువంటి పవిత్రత లేదు.
0: ఆల్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ విల్ హెల్ప్ అస్ టు ప్యూరిఫై అవర్ మైండ్ అండ్ అక్వైర్ పీస్.
1: ఏది చేసినప్పటికీ మనసును పరిశుద్ధం చేయటమే.
0: యు మే డూ ఎనీథింగ్, ఇట్ ఓన్లీ ప్యూరిఫైస్ అవర్ మైండ్.
1: అప్పుడే ఇందులో శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ రిమైన్ ఇన్ పీస్.
1: నీవు భజన చేయి,
0: యూ డూ భజన్,
1: లేక జపం చేయి, లేక ధ్యానం చేయి, ఇంకే చింతన చేయి, ఇంకే విధంగా సత్సంగంలో ప్రవేశించు. ఇవన్నీ కూడా ఈ మనసు లోపల కొంతవరకు ఉన్నటువంటి దుర్భావం కొంత దూరం చేస్తుంది.
0: యు మే డూ భజన్, యు మే మెడిటేట్, ఆర్ యు మే జాయిన్ ఎ గుడ్ కంపెనీ, దట్ ఓన్లీ క్లెన్సెస్ యువర్ మైండ్.
1: అయితే ఇలాంటి పరిస్థితుల వల్ల కలిగేటువంటి శాంతి తాత్కాలికమైన శాంతి.
0: However, the peace you get by this way is temporary.
1: ఇది శాశ్వతమైన శాంతి కాదు.
0: It's not a permanent peace.
1: శాశ్వతమైన శాంతి రావాలనుకున్నప్పుడు నేను మానవుడను దైవత్వానికి నేను పోవాలి, పశుత్వం నుంచి మానవత్వంలో ప్రవేశించాను, మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి అనేటువంటి ఉన్నత స్థాయిలో నీవు ప్రవేశించాలి. నో ఏమ్ ఈజ్ క్రైమ్.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దట్ పర్మనెంట్ పీస్ వీ షుడ్ హ్యావ్ వెరీ హై ఎయిమ్, లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. I am not an animal. I have come out of animal. I am human now. I should reach divinity.
1: కలుగుని జీవితమంతా కూడాను ద్వైతంతోనే ద్వైతంతోనే మనం జీవితం గడుపుతుంటుంటే ఇంక ఏనాడు విశిష్ట అద్వైతానికి పోయేది, ఇంకెప్పుడు అద్వైతాన్ని పొందేది.
0: So long you spend all your lifetime in this dualism. When do you reach that qualified non-dualism? Ultimately reach the state of non-dualism.
1: మీరు విద్యార్థులు,
0: your students.
1: ఇందులో మీరు ప్రవేశించారు ఫస్ట్ స్టాండర్డ్ లో.
0: You are joined here in the first
1: standard. ఎప్పుడు చూసినా ఫస్ట్ స్టాండర్డ్ లోనే ఉండడానికి మీరు ఇష్టపడతారా?
0: Do you like to remain in first standard throughout your life?
1: No. Next year second standard పోవాలి.
0: Next year you should be promoted to the second standard.
1: తర్వాత నెక్స్ట్ ఇయర్ కంటే కూడాను థర్డ్ స్టాండర్డ్ పోవాలి.
0: Thereafter third standard.
1: ఇంకా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దాన్ని దాటుతూ పోవాలి.
0: Year after year you should be promoted.
1: అది సరైన పద్ధతి.
0: That is the procedure.
1: అది సరైన విద్యా అభివృద్ధికి మూల కారణము.
0: That is the true progress in the field of education.
1: కనుక ఆధ్యాత్మిక విద్య ఎందుకు కూడాను ఇది మనం ద్వైతంలో ఉన్నాము. నేను నీవు అనేటువంటి ద్వైతంలోనే ఉన్నాము.
0: So also the same principle in respect of spirituality also. We are in dualism, I and you feeling.
1: కానీ ఈ ద్వైతం నుంచి విశిష్ట అద్వైతమునకు ప్రవేశించాల. అయ్యా నేను నీవు దేహం రీతిలో భిన్నంగా ఉంటామే కానీ ఇద్దరు ఎందుకు ఒకే ఆత్మ ఉన్నది అనేటువంటి అలాంటి సమీపానికి నువ్వు ప్రయత్నం చేయాలి.
0: Later we should investigate and inquire and go to the next state of qualified non-dualism. Know that you and I are one with the same spirit.
1: దేహాలు భిన్నంగా ఉంటుంటాయి.
0: Bodies are different.
1: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒకటే.
0: But the principle of ఆత్మ is one and the same in both of us.
1: కనుక దేహభ్రాంతిని మాత్రం దూరం చేసుకుని మనం ఉంటేమంటే తప్పక ఇద్దరు ఒకటే అయిపోతాం.
0: Let us not be carried away by the delusion of this body identification.
1: విశిష్ట అద్వైతంలో ప్రవేశించాలి.
0: This is qualified non-dualism.
1: ఉపాధిని త్యాగం చేసినప్పుడే విశిష్టమైనటువంటి మనకు బయలుదేరుతుంది.
0: When once you give up this body feeling, then you will reach the higher level.
1: తదుపరి అద్వైతం.
0: Later non-dualism.
1: అనగా ఏమిటి?
0: What does it mean?
1: ఎన్ని దేహములు ఉండినప్పటికీ ఇవన్నీ ఎన్నో బల్బులంతా ఉంటున్నాయి.
0: You find so many bulbs around.
1: ఇన్ని బల్బ్స్ ఉండినప్పటికీ కరెంట్ ఒక్కటే.
0: But current is one.
1: కనుక ఇలాంటి అద్వైతంలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ స్టెప్ ఇన్ టు దట్ నాన్ డ్యూయలిజం.
1: కనుక మీరు జీవితాన్ని క్రమక్రమేణ జీవితం అంతా కూడా నువ్వు ద్వైతము ద్వైతం ద్వైతంలోనే కాలం వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం అవర్ లైఫ్.
1: ఈ వాంఛన అనేటువంటిది కొంతకాలం వరకు దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ హ్యావ్ టు డెవలప్ ఎట్ సమ్ స్టేజ్ ఆర్ అదర్.
1: ఈ వాంఛన దేనికోసం? నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే కోసం.
0: యూ మే హ్యావ్ సర్టన్ డిజైర్స్ to discharge your responsibility.
1: నీవు కుటుంబీకునిగా ఉంటున్నావు. అలాంటి సమయం లోపల నీ కుటుంబ బాధ్యతను నీవు నెరవేర్చుకోవాలి. నీ విద్యార్థిగా ఉంటున్నప్పుడు నీవు చక్కగా చదవాలి, సరైన పాఠములు పోవాలి, సరైన క్లాసుల్లో అటెండ్ కావాలి, టీచర్స్ చెప్పినట్టు వినాలి. ఇవన్నీ నీ కర్తవ్యాలు.
0: As a student you have certain responsibilities. You have to study well. You have to
1: కనుక మీరు జీవితాన్ని క్రమక్రమేణా జీవితమంతా కూడా నువ్వు ద్వైతము ద్వైతం ద్వైతంలోనే కాలం వ్యర్థం చేయకూడదు.
0: వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం అవర్ లైఫ్
1: ఈ వాంఛన అనేటువంటి కొంతకాలం వరకు.

0: certain responsibilities. You have to study well. You have to listen and you have to attend classes regularly. And you should study.
1: ఈ విధమైనటువంటి ప్రొసీజర్ చక్కగా జరిగినప్పుడే నీవు క్లాసులో ఉత్తీర్ణుడు అవుతావు.
0: When this procedure is properly followed, you will certainly pass.
1: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గం నందు కూడాను ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ కావాలి.
0: In spiritual path also, there is a procedure.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు.
0: The spiritual knowledge is the true knowledge.
1: ఈ లౌకికమైనటువంటి యొక్క నాలెడ్జీలు అంతా కూడాను చదువులంతా కూడాను చిన్న చిన్న రివర్స్ వంటివి.
0: The worldly knowledge is like a river.
1: కానీ కట్టగలిపటికి నదీ నాం సాగరం గతి, సాగరం లోపల పోయి ఇవన్నీ చేరిపోవలసింది.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
1: నీవు సంగీతము, సాహిత్యము, శాస్త్రీయము, చిత్ర, శిల్పి ఇలాంటి యొక్క కళలన్నీ కూడా నీవు నేర్చుకున్నావు. ఇన్ని చేరినప్పటికీ కట్టగలిపటికి దైవ ప్రేమ అనేటువంటి అనుగ్రహ సాగరంలో చేరిపోవలసింది.
0: యు మే బి ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫైన్ ఆర్ట్స్ లైక్ మ్యూజిక్ లిటరేచర్ స్కల్ప్చర్. All of them have to ultimately merge in that ocean of divine grace.
1: You physics తీసుకున్నావు, chemistry తీసుకున్నావు, botany తీసుకున్నావు, mathematics తీసుకున్నావు, తర్వాత ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నావు. ఇన్ని తీసుకున్నప్పటికీ ఇవన్నిటినీ చింతించేది ఒకే బ్రెయిన్.
0: You have taken so many optional subjects like physics, chemistry, botany and English language. Same mind grasps all these subjects.
1: ఏం చదువుతున్నాయా నీ సబ్జెక్ట్ ఏంటి PCM అంటారు.
0: What is your subject? You say PCM.
1: Physics, chemistry, mathematics.
0: PCM, physics, chemistry, mathematics.
1: ఈ మూడు చేరిన తర్వాతనే నీకు ఒక బిఏను బిఎస్సీను అనేటువంటి డిగ్రీ వస్తుంది.
0: ఆల్ ది త్రీ విల్ మేక్ యూ ఎలిజిబుల్ టు రిసీవ్ ఎ డిగ్రీ బిఎస్సీ.
1: అదే విధంగానే దివ్యమైనటువంటి భావంలో ఎన్ని ఉంచుకున్నప్పటికీ ప్రేమ అనేటువంటి డిగ్రీని మాత్రం మనం పొందాలి.
0: యూ మే హ్యావ్ డివైన్ థాట్స్ బట్ యూ షుడ్ గెట్ ది డిగ్రీ ఆఫ్ లవ్.
1: ఏ మార్గంలోనైనా నీ వెళ్ళు.
0: యూ మే ప్రొసీడ్ ఇన్ ఎనీ పాత్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: దాస్యం,
0: సర్వీస్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్,
1: ఇవన్నీ కూడా దేంట్లోనే నీవు ఇష్టపడవు. ఏ ఒక్కదాన్నైనా అనుభవించు, లేక నీకు చేతనైతే అన్నింటినీ అనుభవించు.
0: యు మే లైక్ ఎ సింగిల్ పాత్ అండ్ యూ మే ప్రొసీడ్ ఆర్ యూ మే ఫాలో ఆల్ పాత్స్.
1: అప్పుడే నీకు తగినటువంటి ఒక శాంతి చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ గెట్ దట్ పీస్.
1: దివ్యమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్.
1: ఈ ప్రేమను పెంచుకుంటే ఈ బాహ్యమైనటువంటి ప్రాకృతమైనటువంటి భౌతికమైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి యొక్క అశాంతిని ఎంతైనా మనం దూరం చేసుకోవచ్చు.
0: దెన్ వన్స్ యూ హావ్ లవ్ యూ కెన్ బి ఫార్ ఆఫ్ ఫ్రమ్ వరల్డ్లీ ఎడ్యుకేషన్.
1: ఈ భౌతిక భావములన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్, రావటం పోవటం, రావటం పోవటమే.
0: ఆల్ వరల్డ్లీ థాట్స్ దే కమ్ అండ్ గో. అండ్
1: కానీ అంతర్భావమైనటువంటి శాంతి రాకపోకలు లేనటువంటి ఒక స్థిరమైనటువంటి శాంతి.
0: బట్ ది ఇన్నర్ పీస్ నైదర్ కమ్స్ నార్ గోస్, ఇట్స్ పర్మనెంట్.
1: అట్టి స్థిరత్వాన్ని శాంతి అంటారు.
0: దట్ స్టేబుల్ పర్మనెంట్ వన్ ఈస్ పీస్.
1: కదిలిపోయేటువంటి దాన్ని శాంతి అనడానికి వీలు కాదు.
0: దట్ విచ్ పాసెస్ ఆఫ్ యూ కెనాట్ కాల్ ఇట్ పీస్.
1: కనుక పర్మనెంట్ దే శాంతి అనడానికి.
0: సో పీస్ ఈస్ పర్మనెంట్.
1: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
0: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
1: అదే విధంగానే దైవం అనేటువంటి దాన్ని పొందాలనుకుంటే ఈ పర్మనెంట్ దాన్ని మనం అనుసరించుతూ పోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ గాడ్, యూ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ దిస్ పర్మనెంట్ లైన్.
1: పర్మనెంట్ దాన్ని మనం అనుసరిస్తూ పోతే ఎక్కడ చేరుతాము?
0: ఇఫ్ యూ డోంట్ ఫాలో ద పర్మనెంట్ పాత్, వేర్ విల్ యూ రీచ్? వీ కాంట్ డిసైడ్.
1: కనుకనే మనం సత్యనిత్యమైనటువంటి దాన్ని అనుసరిస్తూ పోవాలి.
0: సో వీ షుడ్ ఫాలో దట్ ఎటర్నల్ ట్రూత్.
1: అప్పుడే సత్యనిత్యమైనటువంటి యొక్క స్థానాన్ని మనం పొందగలుగుతాము.
0: దెన్ ఓన్లీ యూ విల్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్ అండ్ ట్రూత్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కేవలము సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది పరుకులు మాత్రమే కాకుండా మన యొక్క హృదయమునందు ఉన్నటువంటి దానిని మేల్కొల్పుతూ రావాలి.
0: It's not enough if we just repeat like a parrot these words: truth, righteousness, peace and love.
1: దాన్ని ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని లేపాలి మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క సత్యాన్ని, ధర్మాన్ని, శాంతిని.
0: We should awaken these human values. Arise, awake, stop not till the goal is reached.
1: కానీ అవి నిద్రిస్తున్నాయి.
0: They are there, but yet they are sleeping.
1: కారణం ఏమిటి?
0: Why?
1: దాంతో మనం ఏమి ఉపయోగ పెట్టుకోవటం లేదు.
0: Because we are not making use of these latent values.
1: ఈ భౌతికమైనటువంటి అన్ని ఉపయోగపడుతున్నాయి.
0: We are carried away by the outer illusion.
1: కాబట్టి దానికి ఏం పని లేదు.
0: So we don't make use of the inner quality.
1: చేత నిద్రిస్తుండాలి అశాంతి.
0: As we don't make use of the innate quality.
1: దానికి పని పెట్టు. తప్పక ఈ భౌతికమైనటువంటివన్నీ నిద్రిస్తాయి, అది మేలుకుంటుంది.
0: Give it, awaken it, and then only the externals would
1: sleep. ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది కేవలం ఎలాంటిదంటే టైగర్ వంటిది.
0: Spiritual power is like a tiger.
1: ఈ టైగర్ నడుస్తూ ఉంటుంటుంది, వెనక్కి తిరిగి చూడదు.
0: The tiger walks, it never looks behind.
1: మంచి జెంటిల్గా నడుస్తుంటుంది.
0: It walks in a gentle manner.

0: దానికి అదురు బెదురు అనేటువంటిదే లేదు.
1: ఇట్ హెస్ నో ఫియర్ వాట్స్ ఎవర్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: సత్యం పైన ఆధారపడిపోతుండాలి.
1: బికాస్ ఇట్ రిలైస్ ఆన్ ఇట్స్ ట్రూత్.
0: అందువల్లనే అది సింహం వంటిది.
1: ఇట్స్ లైక్ ఎ లయన్.
0: మృగరాజు
1: ఇట్ ద కింగ్.
0: ఈ దుర్మార్గము దుష్టము దుర్గుణము అనేటువంటి దానికంత అది కింగ్ వంటిది.
1: ఇట్ ఇస్ ద కింగ్ ఫర్ ఆల్ ద వైల్డ్ యానిమల్.
0: దానికి ఏమాత్రం ఇది బెదిరిపోదు అదిరిపోదు.
1: ఇట్ హెస్ నో ఫియర్ వాట్స్ ఎవర్.
0: కానీ లౌకిక వాంఛలు అనేటువంటిది గొర్రె వంటిది.
1: ద వరల్డ్లీ డిజైర్స్ ఆర్ లైక్ షీప్.
0: ఈ షీప్స్ ఏంటి, ఒక్క అడుగు పెట్టినా మరి చూస్తే మరి ఒక్క అడుగు పెట్టిన అంత భయము అదురుతోనే పోతుంటాయి.
1: షీప్ ఈస్ కంప్లీట్లీ ఫియర్ స్ట్రికెన్. ఇట్ లుక్స్ ఆన్ బోత్ సైడ్స్.
0: అంతేకాకుండా బ్లైండ్ గా దేన్ని ఒకదాన్ని అనుసరిస్తూ పోతుంటాయి.
1: షీప్ ఆర్ నోన్ ఫర్ బ్లైండ్ ఫాలోయింగ్.
0: ముందు పోయేటువంటిది బావిలో పడితే ఇది కూడా పోయి బావిలో పడిపోతుంది.
1: If the sheep in the front falls into the well, the others also would automatically fall.
0: కనుక మనము సింహ జీవులుగా మనం తయారు కావాలి.
1: We should be like a lion.
0: మనం గొర్రె జీవులుగా తయారు కాకుండా.
1: Not the life of a sheep.
0: మనం అంత ఏమాత్రము భయానికి మనం అవకాశం ఇవ్వకూడదు.
1: We should not give scope for any fear.
0: అదురు బెదురు లేనటువంటి యొక్క ధీరత్వాన్ని మనం సాధించాలి.
1: We should not have any fear or hesitation.
0: ధీరత్వమే దైవత్వము అనేటువంటిది.
1: That is only the lion in our life.
0: కనుక అట్టి దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయండి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
0: దేనికి మనం భయపడనక్కర్లేదు.
1: యు హావ్ ద డివిజన్.
0: దోషం ఏమైనా ఉంటే కదా భయం వస్తుంది మనకు.
1: దేర్ ఇస్ ఫియర్.
0: ఎక్కడ ధర్మమో అక్కడ గుణం.
1: వేర్ దేర్ ఇస్ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్. వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ నో ఫియర్.
0: ఎక్కడ ధర్మమో అక్కడ గుణము.
1: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ క్వాలిటీ వర్చ్యూ.
0: ఎక్కడ గుణమో అక్కడ ఒక విధమైనటువంటి డిసిప్లిన్ వస్తుంది.
1: వేర్ దేర్ ఆర్ వర్చ్యూస్ దేర్ ఇస్ డిసిప్లిన్.
0: ఎక్కడ డిసిప్లినో అక్కడ శాంతి మనకు లభిస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ డిసిప్లిన్ దేర్ ఇస్ పీస్.
0: ఎక్కడ భయమో అక్కడ శాంతి చిక్కదు మనకు.
1: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్
0: ఎక్కడ గుణము లేకుండా ఉంటుందో అక్కడ మనకు శాంతి చిక్కదు.
1: వేర్ దేర్ నో వర్చ్యూస్ దేర్ ఇస్ నో పీస్.
0: శాంతి కంటే మూల కారణం గుణములే.
1: దేర్ఫోర్ ఫర్ పీస్ ద వర్చ్యూ ఇస్ ది కాజ్.
0: కనుక ఈ వర్చ్యూ ఈ గుణం పోషించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ దిస్.
0: గుణవంతుడు కావాలి.
1: వి షుడ్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: అందువల్లనే హనుమంతుని ఏ రీతిగా వర్ణించింది.
1: You know what Hanuman is.
0: శాంతుడు గుణవంతుడు హనుమంతుడు బలవంతుడు అన్నారు.
1: Therefore Hanuman is one of peace, the one of physical strength, the one of conduct and character.
0: గుణవంతుడు బలవంతుడు హనుమంతుడికి ఏది ఆధారము?
1: What is the cause for Hanuman?
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: అగస్త్యుని తల్లి,
1: the mother of Agastya,
0: శ్రీరాముని తల్లి
1: and mother of
0: హనుమంతుని తల్లి
1: and mother of Hanuman.
0: ఈ ముగ్గురు కూడాను మహిళా విభాగంలో ప్రవేశించారట.
1: All the three ladies met like Mahila Vibhag.
0: Andulo oorukundakunda ee Hanumantun thalli leka Agastun thalli modulu pettindi.
1: Mother of sage Agastya started conversation.
0: Amma naa koduku evaro telusna?
1: You know my son?
0: Samudranantha kodunu okka thuri upasam chesadu.
1: He could swallow the whole ocean just in one sip.
0: కనుక నా కొడుకు అలాంటి వాడు అని చెప్పింది.
1: దాట్స్ ద స్టాండర్డ్ ఆఫ్ మై సన్.
0: అంతలో ఊరుకుండకుండా ఈ హనుమంతుని తల్లి లేచింది. అమ్మా నీ కొడుకు కేవలం హనుమంతు ఒక సముద్రాన్ని తాగా, నా కుమారుడు ఒక్క నిమిషంలో దాన్ని జంప్ చేసిపోయాడు సముద్రాన్ని.
1: ది అదర్ లేడీ మదర్ ఆఫ్ హనుమాన్ డిడ్ నాట్ కీప్ క్వైట్. షీ సెడ్ ఆఫ్టర్ ఆల్ యువర్ సన్ హస్ స్వాలోడ్ వాటర్ మై సన్.
0: ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి చూచి కౌసల్యమ్మ చేరిందట. అమ్మా మీ కుమారుడు దాటడానికి నా కుమారుని పేరే దీనికి మూల కారణం అనింది.
1: ద థర్డ్ లేడీ కౌసల్య మదర్ ఆఫ్ శ్రీరామ సెడ్ యువర్ సన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ హీ చాంటెడ్ ద నేమ్ ఆఫ్ మై సన్.
0: మై సన్ నా కుమారుని యొక్క పేరును తలుచుకోవడం వల్ల నీ కుమారుడు ఎగిరిపోయాడు అని.
1: బికాస్ హీ రిపీటెడ్ ది నేమ్ ఆఫ్ మై సన్ యువర్ సన్ కుడ్ జంప్.
0: కనుక ఈ ముగ్గురు చేరినప్పుడు చూస్తే కట్టగడపడికి ఎవరు పెద్దవారంటే దైవమే పెద్దవాడు. రాముని యొక్క శక్తి చేతనే అగస్త్యుడు సముద్రాన్ని మింగాడు. కేవలం హనుమంతుడు సముద్రాన్ని దాటాడు.
1: అల్టిమేట్లీ ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ అగస్త్య కుడ్ స్వాలో ద హోల్ ఓషన్ బికాస్ ఆఫ్ ద డివినిటీ. హనుమాన్ కుడ్ జంప్ ఓవర్ ద ఓషన్ బికాస్ ఆఫ్ రామాస్ నేమ్.
0: కనుక మొట్టమొదటి భగవత్ నామము దానికంటే శక్తివంతమైనటువంటిది మరొకటి లేదు.
1: గాడ్స్ నేమ్ ఇస్ మైటీయెస్ట్ మోస్ట్ పవర్ఫుల్.

0: ఈ జగత్తునందు. జీవితము నీటి బుడగ వంటిది, అస్థిరమైనటువంటిది.
1: ఇన్ దిస్ వరల్డ్ లైఫ్ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్ విచ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరం, యవ్వనం, ధనం, ఇంకా యవ్వనత్వము, ధనము, ఇది కేవలము క్షణములో కదిలిపోయేటువంటి మేఘంలో వంటివి.
1: స్టేజ్ ఆఫ్ యూత్ అండ్ వెల్త్ ఆల్సో విల్ డిసపియర్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.

0: ఇంకా దారాపుత్రులు కూడాను ఇది అస్థిరమైనటువంటి వారి క్షణికమైనటువంటి కణం లోపల క్షణికములో దాటిపోతుంటారు.
1: The wife and children likewise are also temporary, they pass off.
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం ధర్మం కీర్తి ద్వయం స్థిరం. సత్యం ధర్మం కీర్తి ఇవే శాశ్వతమైనటువంటివి.
1: Truth, righteousness and a good name are permanent.
0: తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు

0: అదు పొందుగా మరుగైన బ్యాంక్ లోపల పెట్టి పొందుగా మరుగైన బ్యాంకు లోపల పెట్టి దాన ధర్మము లేక తరగిపో.
1: At the time of birth, no one brings any money with him, nor would he take it as he returns at the end. Right from a millionaire or a pauper, whatsoever may be, they take only ordinary simple food. They don't partake gold. You may pride yourself because of your wealth and the money that you amass. You may have the money deposited there in banks, but it will not come with you if you do not take to acts of charity and offer things to others needy. They will not come to your
0: rescue. Tudaku yavariki turo yemi yavunu.
1: To whom will they give all this money at the end? To whom will it all go? What will happen to that?
0: Manavudu పుట్టినప్పటి నుండి గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి సుఖములు అనుభవించవలనని, అనేక మార్గములో అనేక విధములైనటువంటి కర్మలను ఆచరించి కడపటికి రిక్తహస్తులై వెళ్ళుతున్నాడు.
1: మ్యాన్ ఫ్రమ్ టైమ్ ఆఫ్ బర్త్ టు డెత్ ఇన్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్ అండ్ జాయ్ హి ఎంటర్స్ ఇన్ టు వేరియస్ ఫీల్డ్స్ and experiences all comforts and conveniences, but ultimately returns empty-handed.
0: ఆధ్యాత్మిక ఖనిజ సంపత్తికి ఆలవాలమైన ఈ భారతదేశమునందు ధర్మము నానాటికిని క్షీణించి అధర్మము, అన్యాయము, అక్రమము ఈ విధమైనటువంటి యొక్క చర్యలతో కాలమును గడుపుతూ ఈ కలి ప్రభావము చేత ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలకు గురి అవుతుండాలి ఈ యొక్క ప్రపంచం.
1: భారత్ ఇస్ ది స్పిరిచువల్ మైండ్ బట్ ఇన్ దిస్ కంట్రీ వేర్ యు ఫైండ్ రైచియస్నెస్ ఇస్ ఆన్ ద డిక్లైన్ ఎవ్రీవేర్ యు ఫైండ్ అన్రైచియస్ యాక్ట్స్ డిజార్డర్ బికాస్ దర్ ఇస్ ఎన్ ఎఫెక్ట్ ఇన్ రెస్పాన్స్ టు ది కలి ఎఫెక్ట్స్. The whole world is facing all sorts of agitation and confusion.
0: Itti paisachika pravartulu vidrumbinchi pralaya tandamu salpuchunnatvanti ee kali samayamunandu deenini challarchi desamunaku shanti baddhatanu chekurchetvanti yokka nijamainatvanti yokka arhata vidyarthulu yandu maatrame nilchi unnadi.
1: When this demonic tendency and temperament is on the rise, as an effect of this Kali age, it is the responsibility of the students to work for the establishment of peace and security in society.
0: Tirigi Bharat Desame Kaka Yavat Prapanchamunandu Kudanu Shanti Bhadratalu Chekurchadaniki Vidyarthule Tagina Samarthulu.
1: Not only in Bharat, all over the world, students are the only ones who can establish peace and security.
0: Yuvati yuvakulu evarulainatunti yokka vyaktulu ee naadu ee kali prabhavanni taramagotte nimittamai tagina kankanam gattukoni shanti bhadratam chekurchi satya dharmamulu nilipi jagattunaku prachina sampradayanni nilabettarani nenu aashistunnanu.
1: Men and women, youngsters, they should see that they will drive out all this restlessness and agitation which are the result of the Kali age and establish peace and security and uphold the principles of truth, righteousness and also the ancient tradition and culture.
0: Vidyarthulara.
1: Students.
0: Vidya margam nandukani, vaijnanika mandukani, meeru venukapadina, mee tallidandrulu enta paritapinturu. దానికంటే 1000 రెట్లు అధికంగా నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక మార్గంలో వెనుకబడినటువంటి మిమ్మల్ని చూచి భరతమాత చాలా పరితపిస్తూ ఉంటుండాలి.
1: యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ యు లాగ్ బిహైండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇఫ్ యు డోంట్ లెర్న్ అండ్ స్టడీ వెల్ యువర్ సబ్జెక్ట్స్. లైక్ వైజ్ దిస్ మదర్ కంట్రీ భారత్ మాత విల్ ఆల్సో వెరీ ఫీల్ వెరీ సాడ్ బికాస్ యూ ఆర్ ఆన్ ది డౌన్వర్డ్ ట్రెండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ. మదర్ ల్యాండ్ భారత్ మాత ఈస్ ఫీలింగ్ సాడ్ 1,000 times.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఇది మీరు చాలా జ్ఞప్తి ఎందుకోవాల్సినటువంటి విషయం.
1: యూ షుడ్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్.
0: ఈనాడు మీరు ఎవరు పౌరులని భావిస్తూ ఉన్నారో, ఎవరు అధికారులని విశ్వసిస్తున్నారో, ఎవరు పెద్దలనని మీరు తలుపుతూ ఉన్నారో, అలాంటి వారందరి కూడాను పూర్వం ఒకానొక దినంలో వారు కూడాను మీ ఓటి విద్యార్థులే.
1: స్టూడెంట్స్, ఆల్ దోస్ హూమ్ యూ కన్సిడర్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ అథారిటీ, మెన్ హూ ఆక్యుపైడ్ పొజిషన్స్ ఎల్డర్స్, దే వర్ ఆల్ ఎట్ వన్ టైమ్ వర్ స్టూడెంట్స్ లైక్ యూ.
0: నేటి విద్యార్థులే రేపటి పౌరులు, రేపటి అధికారులు, రేపటి పెద్దలు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ టుమారోస్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ పొజిషన్ అండ్ అథారిటీ.
0: కనుక ఈనాటి అధికారులను, ఈనాటి పౌరులను, ఈనాటి పెద్దలను మీరు ఏ విధంగా ఉండాలని చింతిస్తూ ఉన్నారో, దీనిని జ్ఞప్తియందుంచుకొని భవిష్యత్తులో మీరు తలంచినటువంటి యొక్క ఈ కళలకు తగినటువంటి ఒక రూపాన్ని ధరింపచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ద ఐడియాస్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ యువర్ ఎల్డర్స్, ద కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ సిటిజన్స్ అండ్ మెన్ ఆఫ్ అథారిటీ, కీప్ దెమ్ ఇన్ వ్యూ, డు నాట్ ఫర్గెట్ టు రియలైజ్ దెమ్ లేటర్.
0: ఈనాటి యువతులు కేవలము అద్దెకు తెచ్చుకున్నటువంటి గుణముల వలె లేక దిగుమతి గావించుకున్నటువంటి గుణముల వలె వారి మాటలు, వారి డ్రస్సులు, వారి నడతలు అన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి అప్పటికప్పటికి అద్దెకు తెచ్చుకొని అలంకరించుకున్నటువంటి నగల వలె కనిపిస్తూ ఉంటాయి.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ దే డ్రెస్ ఇన్ ద క్వాలిటీస్ విచ్ ఆర్ లైక్ రెంటెడ్ స్టఫ్ ఆర్ ఇంపోర్టెడ్ స్టఫ్.
0: ఇలాంటి అద్దెకు తెచ్చుకున్నటువంటి యొక్క నగలతో ఎంతకాలం నీవు అందాన్ని అనుభవించగలవు?
1: విత్ దీస్ రెంటెడ్ జ్యువెల్స్ హౌ లాంగ్ కెన్ యూ డిలైట్ యువర్ సెల్ఫ్?
0: కాదు, నీ సొంతం సంపాదించుకున్నటువంటి యొక్క గుణములనేటువంటి యొక్క నగల చేత నీవు ఆనందాన్ని, అలంకారాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: యూ షుడ్ డెకరేట్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ వేర్ దట్ ఆర్నమెంట్ ఆఫ్ యువర్ ఓన్, ద క్యారెక్టర్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక విద్యార్థులారా, ఈనాటి మీ యొక్క నడతలన్నీ కూడాను ఒక ఫ్యాషన్ గా మారిపోతున్నాయి. ఈనాటి మీ భావములన్నీ కూడాను కేవలం కదిలిపోయే మేఘముల వల్ల పోతున్నాయి.
1: స్టూడెంట్స్, యువర్ బిహేవియర్ హ్యాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్ నౌ, అండ్ యువర్ ఫీలింగ్స్ ఆర్ జస్ట్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: స్వదేశం యొక్క సంస్కృతి కానేరదు.
1: దిస్ ఈస్ నాట్ ద కల్చర్ ఆఫ్ యువర్ కంట్రీ.
0: విదేశం నుంచి దిగుమతి గావించుకున్నటువంటి దీనిని మీరు ఎంతకాలమని అనుభవించగలరు?
1: హౌ లాంగ్ కెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ ఇంపోర్టెడ్ కల్చర్?
0: కనుక మీరు ఇంపోర్టెడ్ కల్చర్ పైన మీరు ఆధారపడకండి.
1: నెవర్ డిపెండ్ ఆన్ దిస్ ఇంపోర్టెడ్ కల్చర్.
0: మీ సొంతమైన, మీ పవిత్రమైన, మీ భారతదేశమైన, మీ పుణ్యభూమి అయినా, ఈ ధన్యభూమి అయినా, ఈ కర్మభూమి అయినా, ఈ యోగభూమి అయినా, భరతం యొక్క కల్చర్ను మీరు అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: You should make every attempt to follow the culture of this land, which is a land of merit, which is a land of sacrifice, which is a land of spiritual pursuits and endeavors.
0: Prachina kalamu nundi Bharatadesamu dana dharmalaku puttinillainadi.
1: Since ancient times, Bharat is the center for all charity and sacrifice.
0: Tyaga abhimanam, tyaga kairinentunte karuna, ఇలాంటి గుణములకు అనేక విధములుగా ఆరితేరినటువంటిది ఈ భారతదేశం.
1: భారత్ హ్యాస్ బీన్ ఎన్ ఎక్స్పర్ట్ అండ్ ఎ గైడింగ్ ల్యాండ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ కైండ్నెస్.
0: సహన సాధుభూతులకు, ఈ భారతదేశము గమ్యస్థానము.
1: భారత్ ఈజ్ ద గోల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ ఆల్సో టాలరెన్స్.
0: ఇట్టి దివ్యమైన భవ్యమైనటువంటి ఈ సహన సానుభూతులు కాని, దయా దాక్షిణ్యములు కాని, త్యాగ కరుణలు కాని ఎక్కడ పోయినవి?
1: Compassion, kindness, mercy, tolerance, forbearance, sacrifice, what happened to those qualities now?
0: Kevalamu mee yokka adrishtavasattu bharatiyulaku samskrutini abhivruddhi gaaminche nimittamai aneka mandi mahaneeyulu aneka avataramulu kodanu digi vachinatuvanti ee bharat desham nandu.
1: Bharat is the land which has been the birthplace of many of the noble souls and incarnations to propagate the principles of truth and righteousness.
0: 14 సంవత్సరములు పాండవులు కారడవులలో నివసించుచున్న సమయంలో శిష్యుడు ఏదించి ధర్మజను చూచి, ధర్మజ నీ సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
1: పాండవ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ థిక్ ఫారెస్ట్. ఇట్ వాజ్ ఎట్ దట్ టైమ్ కృష్ణ ఆస్ ధర్మజ, What happened to your brothers? Where are they?
0: కృష్ణుడు పర్ణశాలకు వెళ్లినప్పుడు ఏ సోదరులు అక్కడ కనిపించలేదు. ఆ కారణం చేతనే కృష్ణుడు ధర్మజుని, సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
1: As Krishna did not find the remaining brothers, so Krishna has put that question to Dharmaja. What happened to other brothers?
0: Where are they? ధర్మజుడు ధర్మహృదయుడు ఎలాంటి పరిస్థితిని ఎందైనా కూడాను భగవంతుని విస్మరించి సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను భగవంతుని స్మరించేటువంటి యొక్క పవిత్ర వ్యక్తి ఆ ధర్మజుడు.
1: ధర్మజ ఇస్ నోన్ ఫర్ హిస్ కంపాషన్ కైండ్నెస్, హు ఆల్వేస్ థింక్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: పాండవులు ఎంతో శాంతి ధర్మ స్వరూపులు.
1: పాండవస్ ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ పీస్ అండ్ రైచియస్నెస్.
0: ఇట్టి పవిత్రులను ధర్మమూర్తులను కౌరవులు అనేక విధములైనటువంటి మార్గంలో వీరిని అవమానపరుస్తూ వచ్చారు.
1: Kauravas have put them to all humiliation, though they were all men of sacrifice and righteousness.
0: ఏ మాత్రం కూడాను వెరువక కదలక మెదలక ముందు సాగుతూ వచ్చారు ధర్మజుడు.
1: Dharmaja faced all these ordeals, troubles and turmoils. He was not afraid in the least. He could resist and
0: ప్రశ్నించినటువంటి ప్రశ్నకు కృష్ణ, కొంతమంది సోదరులు హస్తినాపురంలో ఉంటున్నారు కానీ 5 సోదరులు అరణ్యంలో ఉంటున్నారు అన్నాడు జవాబు.
1: ధర్మజ రిప్లైడ్, 5 ఆర్ హియర్ బ్రదర్స్ ఆర్ హియర్ ఇన్ ద ఫారెస్ట్ వైల్ 100 బ్రదర్స్ ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర.
0: కృష్ణుడు చాలా ఆశ్చర్యపడినట్టుగా నటించాడు.
1: కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి వాస్ టేకెన్ బై సర్ప్రైజ్.
0: ఏమి నీకు మతిపోయినదా? మీరు సోదరులు 5 మాత్రమే, వీరినే పంచపాండవులు, ఇంకా 100 హస్తినాపురంలో ఉన్నారంటంలో ఏం అర్థం లేదే అన్నాడు.
1: కృష్ణ దెన్ క్వశ్చన్ దిస్ వే, ధర్మజ ఆర్ యూ మ్యాడ్? యు ఆర్ ఓన్లీ 5 వై డు యూ సే దట్ 100 బ్రదర్స్ ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర?
0: కృష్ణ, వారందరూ కూడా మా బ్రదర్సే కదా, సోదరులే కదా.
1: కృష్ణ, దే ఆర్ ఆల్సో అవర్ బ్రదర్స్.
0: మాలో మాకు ఐకమత్యంతో ప్రేమ చేత సహనము చేత సానుభూతి చేత జీవించినంత కాలం కూడాను మేము 105 సోదరులము.
1: సో లాంగ్ వీ హ్యావ్ దట్ యూనిటీ అండ్ అండర్స్టాండింగ్ అండ్ స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్ వీఆర్ 105 బ్రదర్స్.
0: ఏనాడు మాలో మాకు కలహం ఏమైనా ఏర్పడినప్పుడు అప్పుడు మేము 5 మాత్రమే వేరు, 100 మాత్రమే వేరు.
1: వెన్ దెర్ ఆర్ ఇన్ ఫైట్స్ అండ్ డిఫరెన్సెస్ వీఆర్ 5 హియర్ అండ్ దే ఆర్ 100 ఓవర్ దేర్.
0: దీని యందు ఉండేటువంటి అంతరాత్మను ఈనాటి పరిస్థితులకు మనం చక్కగా అన్వయం చేసుకోవచ్చు.
1: We can just relate to this, to the present circumstances.
0: ee naati lokamanandu aikamatyam anetundi cheenichi povatam chetanu kevalam kalahavulu kallolamulu abhruddhi gaavatam chetanu prati party prati sanghamu prati yokka vyaktittam kudanu poorthi chinna bhinnamai pothundadi.
1: There is no unity in the present day world. There you find the agitation and confusion, restlessness everywhere. Every party, every individual have lost their flag.
0: ఈనాటి సమాజంలో కూడాను ఐకమత్యమైనటువంటిది లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఒక్కొక్క పార్టీ లోపలనే అనేక విధమైనటువంటి యొక్క పార్టీలుగా బయలుదేరుతూ వస్తున్నాయి. ఒక్కొక్క సమాజం నందు మాత్రమే అనేక సమాజములు బయలుదేరుతూ వస్తున్నాయి.
1: There is no unity anywhere. Therefore, in party, you find various tendencies and differences. In every society, there are so many segments within.
0: Vyaktulu veru kavachunu, kani divyattamainatundi aatmatattvam andariyandu okkate untunnadi.
1: Individuals may be different, but the divinity is one and the same.
0: Kanukani ee kaliyugam nandu, idi kevalam kalahayugam ani cheppukodaniki kudanu avakasam untundadi.
1: The age of Kali can also be called the age of Kalaha or fight.
0: ఈ కలహములు దినదినమునకును పెచ్చు పెరిగిపోతున్నవి.
1: This infighting is more and more day by day.
0: కనుకనే వ్యక్తిత్వం అనేటువంటి దానికి మరొక వ్యక్తిత్వానికి మధ్య లోపల ఏమాత్రం కూడాను సహనము సానుభూతులు లేవు.
1: There is no spirit of accommodation or understanding between any two individuals.
0: మనిషికి మనిషికి మధ్య ద్వేషము, గ్రామానికి గ్రామముకు మధ్య ద్వేషము, జిల్లాలకు జిల్లాలకు మధ్య ద్వేషము, రాష్ట్రానికి రాష్ట్రాలకు మధ్య ద్వేషము, ఈ విధమైనటువంటి దేశములతో ద్వేషములతో అభివృద్ధి అవుతున్నటువంటి ఈ ప్రపంచములకు ఏనాడు శాంతి భద్రతలు చేకూరుతాయి?
1: There is hatred between man to man, hatred between village to village, district to district, province to province. Then how do you expect peace and security?
0: ఒక ఇంటి లోపలనే అనేక విధమైనటువంటి మార్పులు చెందుతూ ఉన్నాయి.
1: In a single family you find so many changes.
0: ఎంత ఐకమత్యము మానవత్వానికి ఎంత బలం.
1: Unity is the real strength of humanity.
0: ఇలాంటి బలమైనటువంటి యొక్క ఐకమత్యాన్ని ఈనాడు మనం చెదురుకు చేసుకుంటున్నాము.
1: This unity which gives us the strength, we are losing.
0: కనుకొని మానవత్వం అనేటువంటిది మానవుని యందు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: Therefore the human quality is not noticed, not even a trace.
0: తులసిదాసు రామాయణం రాస్తూ అతనికి తెలియకుండా రామచింతనలో తన్మయత్వుడైపోయినప్పుడు ఒక పదము అక్కడ చేరి ఉంది.
1: తులసిదాస్ యాజ్ హి వాస్ కంపోజింగ్ రామాయణ వైల్ హి వాస్ రైటింగ్ సర్టన్ వర్డ్స్
0: నిజముగా తాను రాయలేదు.
1: హి హస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ వెన్ హి రోట్ ఎ వర్డ్.
0: ఈ కన్నులు తెరిచి చూచేటప్పటికీ హేతు కృశానుభాను హిమకరతే అని ఉంటుండాలి. హేతు కృశాను భాను హిమకరతే అనగా ఏమిటి? కృశాను అగ్ని, భాను సూర్యుడు, ఇంకా హిమ చంద్రుడు. ఓ రామచంద్ర, నీవు అగ్ని, సూర్యుడు, చంద్రస్వరూపుడవు అన్నాడు.
1: దేర్ ఎ సెంటెన్స్ వాజ్ నోటీస్డ్, ఓ రామ యు ఆర్ ద ఫైర్ సన్ అండ్ ద మూన్.
0: నిజముగా ఈ ప్రపంచం లోపల ఈ అగ్ని సూర్యచంద్రాదులు లేకపోతే ప్రపంచమే లేదు.
1: Truly speaking, without fire, sun and the moon, the world does not exist.
0: నాస్తికుడైన యాస్తికుడైన ఆస్తిక నాస్తికుడైన ఆస్తికుడైన కూడాను, జోగి అయిన భోగి అయిన విరాగి అయిన బైరాగి అయిన ఈ అగ్ని సూర్యచంద్రాదులను విస్మరించేటువంటి వ్యక్తి ఈ జగత్తులో ఎక్కడ కనిపించదు.
1: He may be theist or atheist or atheistic theist, a millionaire or a pauper, a renunciant or celibate. He must have these three, the fire, sun and the moon.
0: కనుక ఈ అగ్ని సూర్యచంద్రాదులే ప్రత్యక్ష దేవులు.
1: Therefore fire, sun and the moon are deities, divine.
0: ఇవి చేసే పని ఏమిటి?
1: What do they do?
0: ప్రతి మానవుని యొక్క జన్మకు మూడు కారణాలు ఉంటున్నాయి.
1: For the birth of every human life there are three reasons.
0: అజ్ఞానము,
1: one ignorance,
0: రెండవది పాపము,
1: second sin,
0: మూడవది తాపము.
1: The third one is
0: అజ్ఞాన పాప తాపములే మానవుని యొక్క జన్మకు మూల కారణములు.
1: These three are responsible for the birth of a human.
0: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దాన్ని దూరం గావించాలనుకుంటే మొట్టమొదట జ్ఞానం అనేటువంటి అగ్ని కావాలి. ఈ జ్ఞానాగ్ని లోపల అజ్ఞానమంతా భస్మ అయిపోతుంది.
1: Therefore, in order to give up this ignorance, we should burn it in the fire of knowledge and the wisdom.
0: కనుక జ్ఞానము అనేటువంటి అగ్ని, ఈ అజ్ఞానం అనేటువంటి యొక్క దీనిని పాపములను భస్మం చేస్తుంది.
1: Therefore, this fire of wisdom will certainly burn all sins. The sun,
0: సూర్యుడు, అంధకారము, తిమిరాంధకారము, మోహాంధకారము, శోకాంధకారము, ఈ అంధకారములు అనేటువంటి చీకటినంతా కూడాను సూర్యుడు ఒక్కతూరి కిరణము చాపితే అంతా చీకటి పోయిపోయి వెన్నెల అనగా లైట్ ప్రకాశిస్తుంది.
1: ద సన్ విల్ డిస్పెల్ ద డార్క్నెస్ ఆఫ్ అటాచ్మెంట్. The sun will dispel the darkness of misery and sadness. The sunlight will dispel the darkness as such.
0: ఇంకా చంద్రుడు
1: మూన్
0: ఈ చంద్రుడు అనేటువంటి వాడు మన తాపమును చల్లారుస్తాడు.
1: He will pacify all our emotions.
0: పాపములను పరిహారం చేస్తాడు.
1: He will atone our sins.
0: చంద్రునికి సూర్యునికి ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఒక్కతూరి విచారించుకుంటే ఎంత వ్యత్యాసం గోచరిస్తుంది.
1: If you investigate and inquire the relationship between sun and moon,
0: చంద్రుడు స్వప్రకాశకుడు కాదు.
1: Moon doesn't shine on his own.
0: సూర్యుని యొక్క కిరణములు చంద్రుని పైన పడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
1: As the sunlight falls on the moon, he shines.
0: అయితే సూర్యుని యొక్క ప్రకాశము మహా తీక్షణంగా ఉంటుంది.
1: But the sunlight is highly intense.
0: చంద్రుని యొక్క ప్రకాశము చల్లగా ఉంటుంది.
1: The moonlight is so cool.
0: ఒకే ప్రకాశమే ఒకదానిలో వేడి ఒకదానిలో చల్లదనం ఈ రావడానికి కారణమేమిటి?
1: సేమ్ లైట్ అట్ వన్ ప్లేస్ ఇట్ ఇస్ సో హాట్, అట్ అనదర్ ప్లేస్ ఇట్ ఇస్ సో కూల్.
0: కనుకనే జ్ఞాన సూర్యుడు అనేటువంటి వాడు బుద్ధితో సమానము.
1: దేర్ఫోర్ ద సన్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఇంటెలెక్ట్.
0: చల్లని తెల్లని హృదయానికి అందించేటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటి యొక్క ఇది చంద్రుడు. ఈ విధమైన మనస్సుతో చెందినటువంటి వాడు.
1: దేర్ఫోర్ మూన్ ఈజ్ ద మైండ్ హూ ఇస్ ఆల్ కూల్ వైట్ అండ్ బ్రైట్ ప్రెసెంట్ ఇన్
0: దీనిని వేదమునందు చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయత.
1: Sun is the presiding deity of the intellect, while moon is the presiding deity of the mind.
0: చంద్రుని యొక్క ప్రతిబింబమే ఈ యొక్క మనసు, మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
1: Therefore, the reflection of the moon is the mind, and the reflection of the mind is the moon.
0: మన చెచ్చుడి యందు ఉండేటువంటి యొక్క ప్రకాశ శక్తియే సూర్య కిరణములు.
1: The power of light in our eyes is
0: మన బుద్ధి యొక్క ప్రకాశ సూర్యులే ఈ యొక్క సూర్య కిరణములు.
1: Therefore, it's only sunlight that will make us to see and visualize.
0: కనుక సూర్య చంద్రాదులు అగ్ని, మన ఉదరాగ్ని, తాపాగ్ని, పాపాగ్ని ఇవంతా కూడా ఉదరంలో చేరి ఉంటుండాలి.
1: Therefore, there is fire in our stomach, which is responsible for all assimilation and digestion.
0: దైవ స్వరూపులుగా ప్రకాశిస్తున్నారు.
1: All the three shine over their divine form.
0: విద్యార్థులకు బాగా తెలుసు, భుజించే సమయం లోపల బ్రహ్మార్పణం బ్రహ్మవిని బ్రహ్మార్పణం చేస్తున్నాము.
1: Before you start eating your food, you offer a prayer to God.
0: చాలా మందికి బ్రహ్మ అనేటువంటి వాడు ఎక్కడున్నాడు అనేది గుర్తించుకోలేక ఏదో ఊరికి శ్లోకం చెప్పాలి. మన హాస్టల్ యొక్క పద్ధతి ఈ విధంగా ఉంటుంది, బ్రహ్మార్పణం అని చెప్తున్నారు.
1: Many just say this prayer. They do not know where Brahma is because hostel discipline wants you to say so.
0: నీవు నేను ఎక్కడున్నాను అనేటువంటి ఒక అనుమానానికి అవకాశం ఇవ్వనక్కర్లేదు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినం దేహమాశ్రిత. నేను వైశ్వానర రూపం లోపల నీ యొక్క పొట్టలో చేరి నీవు భుజించినటువంటి ఆహారాన్నంతా జీర్ణింపజేస్తూ నీకు తగినటువంటి ఒక శక్తి సామర్థ్యం అందిస్తున్నాను.
1: When you put this question, where is Brahma? The answer, reply comes from within. I am there in the form of Vaishwanara. I digest all the food that you partake.
0: Hetu kushanubhavanu himakarte aneetundi daniki chakkani upamanam chestu vachadu.
1: Like that he gave very good similes, examples to relating to this
0: Rama
1: sentence.
0: Rama aneetundi padamunandu ra tat ma tvam ee rendintiki madhyana unnatundi asi ee yokka అగ్ని సూర్యచంద్రాదులను కూడా రెండింటి చేర్చుకున్నప్పుడు రామ అనేటువంటిది తత్వం అసీ అయిపోయింది.
1: వెన్ యూ హ్యావ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఫైర్ సన్ ద మూన్ ద వెరీ వర్డ్ రామ విల్ టెల్ యూ దట్ ఈస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ తత్వం
0: అసీ. నీవు నేనేగా ఉంటున్నాను.
1: తత్వం అసీ, ఐఎమ్ యూ, యూ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
0: జగత్తునికంతా బోధించినటువంటిది తులసిదాసు.
1: It is the teaching of Tulsidas to the entire world.
0: Mahavakyamlo pradhanamainatundi oka mantramu tattvam asi, tat ra tvam ma asi nene. Ee rendinti oka ekatvame manamu.
1: Among all mahavakyas, tattvam asi is most important cardinal principle. Ra is that, tva you are being same tattvam asi.
0: Kalukane prapancham nandu ee vidhamainatundi oka ekatvanni prabodhinchi ప్రచారం సలిపి దివ్యత్వాన్ని అందరికీ హృదయానికి తట్టుకున్నట్టుగా హత్తుకున్నట్టుగా అనేక మంది మహనీయులు భారతదేశంలో అనాది కాలం నుంచి చాటుతూ వచ్చారు.
1: నోబుల్ సోల్స్ ఇన్ భారత్ ప్రాపగేటెడ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇంప్రింటెడ్ దెమ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్.
0: కనుక ఇట్టి మహనీయమైనటువంటి ఒక తత్వానికి మొట్టమొదట మన హృదయాల లోపల అహింసను అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ఇన్ రెస్పాన్స్ టు దేర్ టీచింగ్స్, we should develop non-violence in our hearts.
0: ఈ అహింస అనేటువంటి దాన్ని మనం పాటించినప్పుడు జగత్ అంతైకుడును రామమయంగా ఉంటుంటాయి.
1: When once we observe this principle of ahimsa, the whole universe will be full of
0: మన యందు ఉండినటువంటి యొక్క దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనలు కూడాను మనము క్షణంలో మనం దూరం చేసుకోవాలి.
1: We have to give up our bad qualities and evil tendencies, bad behavior.
0: అల్ప ఆనంద నిమిత్తమై అనంతమైనటువంటి దైవత్వాన్ని మనము వ్యక్తం చేసుకుంటున్నాం.
1: For a mean and short happiness, we are far off from the infinite blissful divine state.
0: Enduku ee vidhamainatundi vicharanni manam cheyakunda pothunnam?
1: Why don't we discriminate?
0: Deeniki vijnanam anetundi undinappatikini sareinatundi vicharan cheyalekapotame deeniki karanam.
1: Though we have got this discretion, but we are not able to exercise discrimination properly.
0: Prati vidyarthi endukunu kavalsinta vijnanam untundali.
1: Every student has lot of knowledge.
0: Prati manavuni endukunu kavalsinta vijnanam untundali.
1: Every person has knowledge.
0: Kaani danini sariyainatundi vichinlo danini vicharana cheyatam ledu.
1: But they don't explore in the correct path.
0: ఈ విచారణ చేయకపోవటం చేతనే మానవుడు ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వస్తున్నాడు.
1: As do not inquire and discriminate, he suffers.
0: కనుక క్షణ నిమిషం లోపల కదిలిపోయేటువంటి విషయానికి లాంగ్ లైఫ్, పవిత్రమైన జీవితము, కీర్తివంతమైన జీవితాన్ని మనం వ్యక్తం చేసుకుంటున్నాము.
1: ఫర్ మొమెంటరీ ఫ్లీటింగ్ ఎఫీమరల్ ప్లెజర్స్ హీ వేస్ట్ దిస్ లాంగ్ లైఫ్.
0: అందువల్లే శంకర్లు వాడు కూడా చెప్పారు,

0: క్షణంలో కదిలిపోయేటువంటిది ఈ గర్వము, క్షణంలో మారిపోయేటువంటిది ఈ దేహము, క్షణంలో కూలిపోయేటువంటిది ఈ ప్రాణము, ఇలాంటి దానికి మనం ఎందుకు ఇంత పవిత్రమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం?
1: One may give up this body at any point of time. This wealth, the association, the youth, all will vanish at any point of time.
0: ఇది కేవలం ఏమిటి? అహింస అంటే ఏమిటి? ఎవరిని కొట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని బాధించకూడదు అనేటువంటి దానికి మనం అర్థం తీసుకుంటున్నాం.
1: What do you mean by non-violence? Do you think not to harm anybody, not to accuse anybody?
0: Kaadu kaadu, adi kaadu nijamaina ahimsa.
1: It's not the true non-violence.
0: Manas chetanu, vachas chetanu, karmala chetanu, ye vidhamaitundi tappulu cheyakunda undatame ahimsa.
1: Non-violence ahimsa means not to commit mistakes or blunders at the realm of the body, the mind and by word.
0: Prati కణమునందును ప్రతి క్షణమునందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనము ఏమాత్రము ఎడబాయకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ బీ ఇన్ దిస్ యూనిటీ ఇన్ ఎవ్రీ సెల్ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్.
0: కనుకనే మన నడతలు ఎందు కానీ, మన మాటలు ఎందు కానీ, మన చూపులు ఎందు కానీ, మన భావములు ఎందు కానీ, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేసుకున్నప్పుడే సరి అయినటువంటి దివ్యమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మెయింటైన్ పర్ఫెక్ట్ ఇంటిగ్రేషన్ అండ్ హార్మనీ between our words, thoughts and
0: అహింస అనేటువంటి దానికి చాలా సూక్ష్మమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈనాడు జగత్తులో అహింస అనేటువంటి పదమునకు సరైన అర్థం చెప్పేటువంటి వారు లేదు.
1: టుడే దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ గివ్ కరెక్ట్ మీనింగ్ టు దిస్ వర్డ్ అహింస నాన్ వయలెన్స్.
0: ఎంత అవసరమో దానికంటే అధికంగా భుజించడం కూడా అహింస హింసనేగా చూస్తుంది.
1: టు ఈట్ మోర్ దాన్ వాట్ ఈస్ నెసెసరీ ఈజ్ హింస ఆర్ వయలెన్స్.
0: ఎందుకు తనం తానే హింసించుకుంటున్నాడు?
1: Because he is hurting himself.
0: Entavaraku maatadalano antavaraku maatadinappude adi ahimsa avutundi, danikante adhika maatadinappudu adi himsaga maaripothundi.
1: To talk to the extent necessary is non violence. If you talk more, it is violence.
0: Kanukane ee divyamainatundi prakruti yokka swaroopanni manam waste chestunnamu, durvinyoga parchukuntunnamu.
1: Therefore we are misusing, wasting this divine nature.
0: Kevalam enta dhanam undinappatikini, enta balam undinappatikini, enta padavi undinappatikini anni kudunu vyartham aipothundadi.
1: We may have wealth, the strength and position, they are all in vain.
0: Alpamainatundi bhavalu kosamani manam anantamainatundi aatma tattvanni manam vyartham chesukuntunnamu.
1: We are wasting this infinite spirit and atma by indulging in this mean and low desire.
0: Ravanakavasanta dhanam untundadi.
1: Ravana has got lot of wealth.
0: Atani kotane suvarna kotaga untundadi fort.
1: His very fort is made up of gold.
0: Adaniki ye margam nandu kani ye vishayam nandu kani ye paristhiti endu kani lotu ledu.
1: There is no shortage or dearth of any material there.
0: Sharira balamu, jana balamu, dhana balamu, mada balamu, sarva balamulu kuda untunnayi.
1: He has got all forms of strength, the people, the money and wealth, what not.
0: Tapas shaktini kudanu sadhinchinatundi vaadu.
1: He has got that power of dependence.
0: Alanti vaadu తుచ్చమైనటువంటి ఒక కామ మార్గంలో ప్రవేశించడం చేతనే తన సర్వస్వం కూడా కోల్పోయినాడు.
1: బికాస్ ఆఫ్ ఎ మీన్ డిజైర్ హీ హాడ్ టు లూజ్ ఎవ్రీథింగ్ అల్టిమేట్లీ.
0: హనుమంతుడు రావణుని యొక్క సభ లోపల కట్టివేసినారు అతన్ని.
1: హనుమాన్ వాజ్ జస్ట్ టైడ్ అప్ టు ఎ పోస్ట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ రావణ.
0: ఎందుకనగా అతన్ని ప్రశ్నించారు ఈ యొక్క రాక్షసులంతా కూడా, నీవెవరు?
1: All the demons asked him, who are you?
0: Atanu chaala nemmadiga mitamuga hitamuga cheptu vachadu. Dasoham kosalendrascha, nenu Ramachandrudu yokka dasudanu annadu.
1: He started giving replies softly and sweetly and gently in a tender way that I am the servant of Rama.
0: Kaani lankalo yenaadu kuda nu kotulnu chuchinatunte vaaru kaadu.
1: There in Lanka no one ever saw any monkey.
0: Lankalo eppudu kudunu kotulu praveshinchaleru.
1: There were no monkeys there at that time in Lanka.
0: Kanuka andaru kudunu danni chuttaniki vastunnaru, lopala undinatunte varantha kuda bayataku vastunnaru.
1: All inhabitants of Lanka came out of the residences to see this monkey.
0: Gunavantudu balavantudu hanumantudu maha gunavantudu kanukane ravuniki sariyainatundi buddhi cheppalanne uddeshamto veeriki chikkubadipoyadu anaga chikkukunnadu.
1: Hanuman is the one of character and the physical strength and intelligence. He just pretended, allowed himself to be arrested.
0: Nenu sulabhanga ee oka deentlo praveshinchi ravaniki buddhi cheppetunte avakasam naaku ledu.
1: I cannot safely enter here and teach a lesson to Ravana.
0: Meer nannu pattukoni teeskelettinappudu appudu nenu Ravanuku direct ga buddhi cheppochu anukunnadu.
1: When they arrest me and take me and place me in front of Ravana, I can teach him a lesson.
0: Chetru kaadu kattaru, nadumuku taadu chuttaru, ee Ravanasuni sabalopala praveshapettaru.
1: His hands and legs were tied and he was taken to the court of Ravana.
0: అక్కడికి వెళ్లేటప్పటికి రావణుడు పై స్థానంలో కూర్చున్నాడు. ఈ యొక్క హనుమంతుని కింద కూర్చోబెట్టారు.
1: రావణ వాస్ సిట్టింగ్ దేర్ ఇన్ ద కోర్ట్ అట్ ఎన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ హైయర్ లెవెల్ వైల్ హనుమాన్ వాస్ మేడ్ టు సిట్ అట్ ఎ లోయర్ లెవెల్
0: పైనప్పుడు రామభంటునైనటువంటి నేను కింద ఉండటమా, నా రామునికి అవమానం కదా అని తన తోకను బాగా చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ పోయి రావణుని కంటే చాలా పైన పోయి కూర్చున్నాడు హనుమంతుడు.
1: Hanuman felt like this, being the ambassador and messenger of Ramachandra. Can I take this seat at low level? No. He made several circles, rounds with his tail and occupied higher level more than that of Ravana.
0: Ravana adigadu. Koti jativi neevu vanamella charachitivi ninnevadu pampinchera.
1: Ravana started asking like this. You are a monkey. You spoiled the whole forest and the gardens around. Who sent you here?
0: చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపిన ఎర్రాచదొర నన్నం పెర.
1: That king who has chopped off, cut off the ear and the nose of your sister, that very same king has sent me here. He sent me here.
0: ఎందుకు వచ్చావని మరి ప్రశ్నించాడు ఈ రావణుడు.
1: రావణ asked, why did you come here?
0: బుద్ధి చెప్పెద రావణ, ఈ లంక నీకేలా లేదురా దుర్గుణ. బుద్ధి చెప్పెద వినుము నీ వికసద్దు సేయకనాది పలుకులు, బుద్ధికి నియోచించి చావుకు భద్రుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పెద రావణ, బుద్ధి చెప్పెద రావణ, ఈ లంక నీకేలా దుర్గుణ.
1: I'll certainly teach you a lesson, Ravana. Why do you need this Lanka?
0: బుద్ధి చెప్పెద వినుము నీవిక.
1: Listen to me.
0: సద్దు చేయకనాదు పలుకులు.
1: Without opening your mouth,
0: బుద్ధికి
1: listen to
0: నియోచించి చావుకు బద్ధుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పెద రావణ,
1: you committed such a treacherous sin and you are even prepared to die. I'll certainly teach you a lesson.
0: లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా.
1: Sita is the mother of this entire world. She is even your mother.
0: లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా.
1: Sita is the mother of this world and she is mother. Loka
0: mataru techi ippudu patakamu vadigattukuntivi.
1: You have committed this sin.
0: Eka siramam needu siramul anekamagru dunturamulu. Buddhi cheppeda ravanna, nilanka nikela ledura durguna.
1: With one arrow Rama will behead you. You will lose all your 10 heads. Why do you need this Lanka? What is this? I'll certainly teach you a lesson.
0: Melani telasinada, ee pani neeku keedani teliyaleda.
1: Don't you understand that this will certainly put you to ruin? Don't you understand that?
0: వాలమున గాల్చితిని మంచి ఆలయం వజ్రాల మేడలు, నీలవర్ణమునే చేసి నీ పురి నెమ్మదిగానే పోయి వచ్చేద. బుద్ధి చెప్పెద రావణ,
1: I'll put all your palaces of precious gems and precious stones, I'll put them to fire and then leave this place.
0: పదితలలుండే తీరు నీవిప్పుడు చేసే దర్బారు చూడు.
1: You have got 10 heads. You just observe the court you have convened.
0: ఇది కదా నే చూడవలనని ఇంద్రజిత్తు చేత జిక్కితి పరిపదే నీకేల చెప్పుదు ప్రాణములు నీ సొమ్ముగాదురా. బుద్ధి చెప్పెద రావణ,
1: I allowed myself to be caught by Indrajit so that I could enter into this court so that I can teach you a lesson.
0: నీ యొక్క కుమారుడైన ఇంద్రజిత్తు చేత నేను చిక్కాను, అందుకోసం నీకు బుద్ధి చెప్పాలని నేను వచ్చాను.
1: Purposefully I allowed myself to be caught by Indrajit so that I can see you and see your
0: court. కూడా నీ కామాంధుడై లోకమాత అయినటువంటి సీతను కూడా నీవు మాతలుగా నీవు భావించుకోకుండా నీవు ఆమెను హింస పెడుతున్నావు.
1: ఓ వికెడ్ మ్యాన్, యు హావ్ ఫర్గాటన్ ద ఫ్యాక్ట్ దట్ సీత ఇస్ యువర్ మదర్. యు ఆర్ హార్మింగ్ హర్, యు ఆర్ హర్టింగ్ హర్.
0: క్షణికమైనటువంటి వాంఛ కోసమని పవిత్రమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు.
1: ఫర్ దిస్ లో డిజైర్, ఎ మీన్ డిజైర్. What happened to your intelligence?
0: నీ తపశక్తి ఎక్కడ
1: పోయింది? What happened to the power of your penance?
0: నీ భుజబలం ఎక్కడ పోయింది?
1: What happened to your physical strength?
0: నీ మనోఇంద్రియం లేకుండా ఉండినటువంటి వాడు నీ పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: With all the mind and senses, what is the fun of this birth?
0: నీవు రాజు కాదు.
1: You are not the king.
0: నీవు ఎలాంటి వాడుగా ఉండాలి రాజు? ఇంద్రియమును నిగ్రహించినటువంటి వాడు రాజుగా ఉండాలి.
1: You can only be king if only you have got control over your senses.
0: దీనిని ప్రజలకంటే కూడా నువ్వు చక్కగా బోధించేటువంటి వాడిగా ఉండాలి.
1: You should be in a position to teach your
0: people.
1: You should be ideal.
0: అది ఏ మానవత్వానికి తగినటువంటి కీర్తి.
1: That is only good name to human life.
0: కనుక నీ వివిధంగా చేయటం చాలా తప్పు అన్నాడు.
1: It's a big mistake. You should not act like this.
0: కానీ రావణుడు ఈ కోపమును భరించుకోలేక కోతికి తోక అంటే చాలా ఇష్టం.
1: Ravana was very furious. As you know, every monkey like its own tail.
0: Tana jump ku tana bumps ku anniti kudunu tokane chaala aadharam.
1: For the bumps and the jumps is the tail that is the key for the monkey.
0: Kaliki ee tokaku agge betti pampincheseyandi annadu.
1: Therefore he set this the tail on to fire.
0: Ani murkulu amayakulu gnanahinulu kevalam rakshasulu variki emi teliyadu. తోకకు బాగా బట్టలు చుట్టి చుట్టి చుట్టి చుట్టి పాత బట్టలంతా దాని కిరసన్లో అద్ది అంటించి పంపించారు.
1: దే కలెక్టెడ్ ద క్లాత్ ఫుల్ ఆఫ్ కెరోసిన్ అండ్ టైడ్ అప్ రౌండ్ ద టెయిల్ అండ్ పుట్ ఇట్ ఆన్ ఫైర్.
0: ఎవరి కర్మలు వారికే కలుసుకుని వస్తుంటాయి.
1: ఈచ్ వన్ విల్ హ్యావ్ టు ఫేస్ ది వన్
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా.
1: Can anyone escape from
0: ye tiru evaru cheppagalaru anubhavinchuta siddhamanna.
1: Can anyone escape from the consequences of one's own actions? Be ready, be prepared to face the
0: ramulantati vaadu ramana sitanu baachi paamaruni vali echenanna.
1: Ravana committed such a blunder in a sin, he cried ultimately.
0: Pandavulu aakulanu mulimesi adavi paalai poyiranna.
1: Pandavas had to eat the leaves and tubers and spend the time in the forest. The cloth full of kerosene and tied up round the tail and put it on fire.
0: Yavari karmalu varike kalchukoni vastuntai.
1: Each one will have to face the one.

0: should make every effort to do good
1: action.
0: As is the action, so is the
1: reward.
0: As is the food, so is the
1: belt.
0: As is the floor, so is the barn.
1: Kani. ఈ ఫలములు అప్పటికప్పటికి ఫలించేటువంటి ఉన్నాయి, కొంతకాలంలో ఫలించేటువంటివిగా ఉన్నాయి, కొన్ని సంవత్సరాలకు ఫలించేటువంటివిగా ఉన్నాయి, కొన్ని యుగములకు కూడా ఫలించేటువంటివిగా ఉన్నాయి.
0: సర్టన్ యాక్షన్స్ ఈల్డ్ రిజల్ట్స్ ఇమీడియట్లీ, సర్టన్ యాక్షన్స్ టేక్ టైమ్ టు షో ద రిజల్ట్స్.
1: కత్తి చేతి కోసుకుంది,
0: సపోజ్ ద ఫింగర్ ఇస్ కట్,
1: కానీ కట్ అయిన తక్షణమే రక్తం వస్తుంది.
0: ద మూమెంట్ ద ఫింగర్ ఇస్ కట్ ద బ్లడ్
1: బ్లీడ్స్, ఫలితం అప్పటికప్పటికే వచ్చేసింది.
0: యు విల్ ఫైండ్ ద రియాక్షన్ ఇమీడియట్లీ,
1: కోసుకున్న తక్షణమే రక్తం వచ్చేసింది.
0: యు ఫైండ్ ద బ్లడ్ కమింగ్ అవుట్, ఊజింగ్ అవుట్.
1: ఎక్కడైనా మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు జారి పడ్డాము,
0: యాజ్ యు క్లైమ్ అప్ ది స్టేర్ కేస్,
1: ఈ జారి పడటము ఫ్రాక్చర్ రావటము రెండు ఒకే తూరి జరుగుతుంది.
0: యాజ్ యు క్లైమ్ అప్ ద స్టేర్ కేస్ అండ్ వెన్ యూ ఫాల్ యూ సస్టైన్ ఎ ఫ్రాక్చర్,
1: జారి పడటం ఒక తూరి, విరిగిపోవటం మరొక తూరి జరగదు, అప్పటికప్పుడే విరిగిపోతుంది.
0: యు డోంట్ ఫాల్ ఇట్ ఆన్ వన్ డే అండ్ ఫ్రాక్చర్ ద ఫాలోయింగ్ డే, నో.
1: తెల్లవారి మనం భోంచేశాము,
0: టేకెన్ ఫుడ్ దిస్ మార్నింగ్,
1: కానీ అప్పటికప్పటికే అరగదు, రెండు గంటలు మూడు గంటలు టైం తీసుకుంటుంది.
0: ఇట్ విల్ టేక్ టూ టు త్రీ అవర్స్ టు బి డైజెస్ట్.
1: ఈ కర్మకు కొన్ని గంటలు తీసుకుంటుంది.
0: ఫర్ దిస్ యాక్షన్ ఇట్ టేక్స్ టూ టు త్రీ అవర్స్.
1: తరువాత ఒక విత్తనము భూమిలో నాటాము,
0: యు సో ఎ సీడ్,
1: కానీ అప్పటికప్పటికే మొక్క రాదు.
0: బట్ ఇట్ వోంట్ గ్రో ఇన్ టు ఎ ప్లాంట్.
1: రెండు మూడు దినాలకంతా కూడా ఒక మొక్క వస్తుంది.
0: ఆఫ్టర్ టూ టు త్రీ డేస్ ఇట్ గ్రోస్ ఇన్ ద సాప్లింగ్.
1: మొక్కలు అప్పుడే ఫలములు ఎండవు.
0: యు డోంట్ గెట్ ఫ్రూట్స్ ఇమీడియట్లీ.
1: ఏ పది సంవత్సరములకో ఏ పదహైదు సంవత్సరములకో అందులో ఫలములంతా వస్తాయి.
0: ఇట్ టేక్స్ 10 to 15 years టు ఈల్డ్ ఫ్రూట్స్.
1: కనుక విత్తనం నాటినప్పుడు అప్పుడే ఫలములు రావటం లేదు.
0: You sow a seed, you don't get fruit immediately.
1: కొన్ని సంవత్సరములు టైం తీసుకుంటుంది.
0: So it takes years of time.
1: అదే విధంగానే మానవుడు చేసే ప్రతి కర్మ కూడాను కొన్ని సంవత్సరములు, కొన్ని గంటలు, కొన్ని దినములు, కొన్ని క్షణములు, కొన్ని యుగములు కూడా మారిపోతుంటాయి.
0: All actions that we do, it may take minutes or hours or days or years or ages.
1: కానీ ఫలము మాత్రము తప్పినది కాదు.
0: But you cannot escape from the consequences of your actions.
1: కానీ ఒక్క దాని వల్ల మాత్రమే ఈ ఫలం తప్పుతుంది.
0: There is only one way to escape.
1: అదే భగవంతుని యొక్క నిజమైనటువంటి ప్రేమ చేతనే ఎలాంటి బాధలైనా తప్పించుకోవచ్చు.
0: With ardent devotion, true love unto God, you can escape from the consequences of your actions.
1: కనుక భగవంతుని యొక్క ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై భగవంతుడు సర్వుల యందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: To be the recipients of the divine love, we should have full faith that God is present in everyone.
1: Kanuka ee bhagavat nivasamu andari hrudayame.
0: Heart is the center where God dwells.
1: Itti sarva hrudayavasu sarveshwarulu anetundi satyanni prati manavudu kodanu gurtinchali.
0: Every person should recognize this basic truth that God resides in the altar of
1: our heart.
0: There may be differences at the individual level.
1: Kani andari yandu unnatundi panchabhutamulu okkate anetundi satyanni manam స్థిరంగా పెట్టుకోవాలి.
0: బట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఈ రకమైనటువంటి ఒక ఏకత్వాన్ని మనం నిర్ణయించుకునే నిమిత్తము అనేక విధమైనటువంటి విచారణ సలపాలి.
0: టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, వీ హావ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ థరోలీ.
1: అనేక మంది దేవతలు లేరు.
0: దర్ నో మెనీ డైటీస్ ఆర్ గాడ్.
1: అనేక మంది ప్రజలు లేరు.
0: దర్ నో మెనీ పీపుల్.
1: కానీ ప్రజలంతా ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏక ప్రభువుకు అనేక నామ్.
0: One God has many names.
1: అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో కనిపించేటంత కూడా ఒకే దైవమే. కరెంట్ ఉంటుండాలి.
0: Though we have so many bulbs all around here, the same current that flows.
1: ఈ కరెంటును మనం అందుకోవాలంటే కొంత సాధన కావాలి.
0: But however, in order to receive this current, we should do certain spiritual practice.
1: ఈ కరెంటే ప్రకాశము.
0: This current is the light.
1: అది ఏ దైవము.
0: That's God.
1: అది ఏ దివ్యమైనటువంటి యొక్క బ్రహ్మస్వరూపము.
0: That's the divine Brahman.
1: ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటి ప్రకాశించాలనుకుంటే దీనికి అనేక రకమైనటువంటి మార్గములు కొన్ని వెతుకాలి.
0: To have this spiritual knowledge that should shine, we should follow certain spiritual pursuits.
1: ఈ బల్బు వెతుకు వెలగాలంటే ఏమి కావాలి?
0: What is it is required to illumine this bulb?
1: అయితే ఈ వెలుతురు రావాలంటే మొట్టమొదటి బల్బు పెట్టాలి.
0: To have illumination, you should install a bulb.
1: బల్బు పెట్టినంత మాత్రమున వెలుగుతురు రావటం లేదు.
0: యు డోంట్ గెట్ ద లైట్ ఇమీడియట్లీ బై పుట్టింగ్ ద బల్బ్.
1: దానికి వైర్ అంతా తీసుకుని పోయి జాయింట్ చేయాలి.
0: యు షుడ్ పుట్ ఎ జాయింట్ విత్ ది వైర్.
1: వైర్ జాయింట్ చేసినంత మాత్రమే వెలుగు రాదు.
0: వెన్ యు కనెక్టెడ్ ది వైర్ యు డోంట్ గెట్ ద లైట్.
1: ఒక వైర్ లోపల ది కరెంట్ కూడా పోవాలి.
0: ద కరెంట్ షుడ్ ఫ్లో త్రూ దిస్ వైర్.
1: అనగా ఏంటి? దైవశక్తి అనేటువంటిది ఆ కరెంట్ లో ప్రవేశించాలి.
0: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ విచ్ ఇస్ ద కరెంట్.
1: దైవశక్తులు.
0: వాట్ ఈస్ దిస్ డివైన్ పవర్?
1: సత్యం, ప్రేమ, ఈ రెండే.
0: Truth and love.

0: అందుకనే
1: లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్
0: లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్
1: ట్రూత్ ఈజ్ గాడ్ ఏకం దేవ అద్వితీయం బ్రహ్మ
0: ట్రూత్ ఈజ్ గాడ్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్ నాట్ టూ
1: కనుకనే సత్యము అనేటువంటి కరెంటు
0: సో ద కరెంట్ ఆఫ్ ట్రూత్
1: ధర్మము అనే వైర్ లో చేరి
0: ఇట్ ఫ్లోస్ త్రూ ద వైర్ ఆఫ్ ధర్మ
1: శాంతి అనే బల్బ్ లో వచ్చేటప్పటికి
0: యాజ్ ఇట్ ఎంటర్స్ ఇంటు ద బల్బ్ ఆఫ్ పీస్
1: ప్రకాశం వస్తుంటుంది
0: అండ్ యు డ్రా ద లైట్ ఆఫ్ లవ్
1: కనుకనే సత్య ధర్మ శాంతి ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రేమ అనే ప్రకాశము
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ట్రూత్ రైచ్యూస్నెస్ అండ్ పీస్
1: ఈ ప్రేమ నిజమైన భగవత్ స్వరూపము
0: లవ్ ఇస్ గాడ్
1: ఈ ప్రాకృతమైనటువంటి ఒక దేహ సంబంధాల ప్రేమ కాదు
0: ఇట్స్ నాట్ ఎనీ బాడీ అటాచ్మెంట్
1: కనుక నిజమైనటువంటి ప్రేమ హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది
0: ట్రూ లవ్ ఎమినేట్స్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్
1: మనం ఎన్ని చేసినప్పటికీ
0: వాట్ ఎవర్
1: అధ్యాపకులు చెప్పారు రెండు మాత్రం మనం సత్యంగా మనం స్థిరం చేసుకోవాలి
0: ది టీచర్ సెడ్ జస్ట్ నౌ
1: దైవం ఈజ్ ట్రూత్ అది ఎప్పటికీ మారదు
0: గాడ్ ఈజ్ ట్రూత్ దట్ ఈజ్ చేంజ్లెస్
1: డెత్ అనేటువంటిది ఎప్పటికీ మారదు
0: డెత్ ఈజ్ సర్టెన్
1: ఇవి రెండు తప్పినవి కాదు
0: యూ కెనాట్ ఎస్కేప్
1: కనుకనే మనం ఏమి తెలుసుకోవాలి ఇప్పుడు
0: వాట్ షుడ్ వి నో నౌ
1: పరులు చేసేటువంటి యొక్క దోషములను మనం ఏమాత్రము చూడకూడదు
0: వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద హార్మ్ డన్ టు యూ బై అదర్స్
1: పరులు చేసినటువంటి పెద్ద దోషములు కూడా చిన్న దోషములుగా మనం తీసుకోవాలి
0: దే మైట్ హార్మ్ యూ ఇన్ ఎ బిగ్ వే బట్ కన్సిడర్ వెరీ లిటిల్
1: మనలో ఉండినటువంటి చిన్న దోషమునైనా పెద్దదిగా భావించినప్పుడే పెద్ద దోషాలు చేయడానికి మనం పూనుకోము
0: ఎవ్రీ స్మాల్ మిస్టేక్ ఇన్ యూ మ్యాగ్నిఫై ఇట్ యాంప్లిఫై ఇట్
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: నిజంగా నిత్య జీవితంలో మీకు ఇలాంటి మార్గాలు చాలా అత్యవసరం
0: దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్
1: కనుక మనం చిన్న చిన్న విషయాల్లోపనే ఈ దైవత్వాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించవచ్చును
0: ఇన్ దీస్ స్మాల్ మ్యాటర్స్ హూ కెన్ రికగ్నైజ్ ద డివినిటీ
1: రెండు మీరు మర్చిపోవాలి
0: టూ యూ షుడ్ ఫర్గెట్
1: ఏమిటి ఆ రెండు
0: వాట్ ఆర్ దే
1: ఇతరులు మనకు చేసిన అపకారాన్ని మనం మర్చిపోవాలి
0: యూ షుడ్ ఫర్గెట్ ద హార్మ్ డన్ టు యూ బై అదర్స్
1: అది మర్చిపోకుండా మన మనసులో పెట్టుకుంటే వాడికి తిరిగి ప్రత్యుపకారం చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం
0: ఇఫ్ యూ డోంట్ ఫర్గెట్ ద హార్మ్ డన్ టు యూ బై అదర్స్ యూ ఆల్వేస్ డిసైడ్ అండ్ థింక్ ఓవర్
1: కనుకనే ఇతరులు మనకు చేసిన అపకారాన్ని మనం మర్చిపోవాలి
0: సో వీ షుడ్ ఫర్గెట్ ద హార్మ్ డన్
1: రెండవది ఏమిటి
0: వాట్ ద సెకండ్ థింగ్
1: మనం ఇతరులకు చేసిన ఉపకారాన్ని కూడా మర్చిపోవాలి
0: వీ షుడ్ ఆల్సో ఫర్గెట్ ద హెల్ప్ వీ హావ్ డన్ టు అదర్స్
1: నీవు అతనికి హెల్ప్ చేశానంటే నీ మనసులో పెట్టుకుంటే దానికి ప్రతిఫలం కావాలని మరీ వాసన రావచ్చు
0: If you still think of the help you have done to others, you will have expectations.
1: పరులు మనకు చేసిన అపకారాన్ని మర్చిపోవాలి మనం పరులకు చేసిన ఉపకారాన్ని మర్చిపోవాలి
0: దేర్ఫోర్ వీ షుడ్ ఫర్గెట్ ద హెల్ప్ దట్ వీ డూ టు అదర్స్ అండ్ హార్మ్ డన్ టు అస్ బై అదర్స్
1: నీవు సత్యనిత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించవచ్చు
0: దెన్ ఓన్లీ యూ కెన్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఎటర్నల్ ట్రూత్ ద స్పిరిట్ ఆఫ్
1: కనుక నిజమైనటువంటి దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న మార్గాల్లోపలే మనం దైవత్వాన్ని అనుగ్రహాన్ని పొందొచ్చు
0: So you can subtly experience the true divinity through these small, subtle paths.
1: Kana, manamu, edo pedda pedda sadhanalu chesi, edo dhyanamulu, japamulu, tapamulu, yogamulu, ivanni chesi kevalamu, ivanni karmala yokka vyarthamule.
0: We need not undertake spiritual pursuits in a big way, like
1: penance, like yoga. All the
0: spiritual acts you do with the mind and the body.
1: Manasu shashtamainathi kaadu.
0: Mind is not permanent.
1: Dehamu shashtamainathi
0: kaadu. Body is not permanent.
1: Deeni phalatham etla shashtamavutundi manaku.
0: Then how do you expect
1: the reward?
0: Even the reward is temporary.
1: Aithe ivanni emi thodpadtayi.
0: How does it help you in a way?
1: Nijamainatundi satyaniki margaanni choopisthayi.
0: They will all show you the path to the truth.
1: కనుక ఇవన్నీ మార్గాలు చూపించేటువంటి యొక్క ఇది గైడ్ పోస్ట్ వంటివి
0: దే ఓన్లీ షో యూ ద పాత్ లైక్ ఎ గైడ్ పోస్ట్
1: ఈ గైడ్ పోస్ట్ అనేటువంటి మార్గాన్ని చూపిస్తుంది
0: ద గైడ్ పోస్ట్ డైరెక్ట్స్ యూ
1: అది మధ్యలో ఉంటుంటుంది
0: ఇట్ దేర్ ద సెంటర్
1: ఇటువైపున ఇది పోతే పెనకొండ ఇటువైపున పోతే ధర్మవరము ఇటు పోతే అనంతపురము ఇటు పోతే బెంగళూరు అని చూపిస్తుంది
0: The guide post will show you the different directions to Penugonda, Dharmavaram, Anantapuram and so on.
1: Iviye japamulu, dhyanamulu, yogamulu, yagnamulu.
0: This sort of a thing is there.
1: Relating to penance and meditation.
0: You cannot sit under this guide post or stay with it. You have to go along
1: that way. Guide post nanta manam aadharam chesukoni daivam vaipuna manam prayanam salapali.
0: Basing on this guide post, we should travel Godward.
1: Where is God? సర్వత పాణిపాదం, ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: ఇది క్రమక్రమేణా మనం సాధనలు చేస్తూ చేస్తూ ఈ యొక్క సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది.
0: వీల్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బై అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎండెవర్.
1: ఇదంతా తెలుసుకోకుండా పోవడానికి మూల కారణము మన దేహమే పెద్ద అడ్డు.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బికాస్ ద
1: దేహాభిమానమే ఇన్ని అభిమానములు పెంచుతూ ఉంటుంది.
0: ఇట్ ఇస్ ది బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఇగ్నోరెన్స్.
1: కనుక దేహాభిమానాన్ని క్రమక్రమేణా మనం తగ్గించుకుంటూ రావాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు కట్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్ స్లోలీ గ్రాడ్యువల్లీ. ఈ దేహానికి
1: సంబంధించిన వాసనలన్నీ కూడా నువ్వు క్రమక్రమేణా అణగదొక్కుతూ రావాలి.
0: వీ షుడ్ పుట్ ఆల్ ది టెండెన్సీస్ అండ్ టెంపరమెంట్స్ అండర్ చెక్.
1: అందువల్లనే ఈ హనుమంతుడు రాములకు సేవకుడిగా మారిపోయాడు.
0: దట్స్ ద రీజన్ వై హనుమాన్ కుడ్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ రామ.
1: హనుమంతుడే రాముడిగా మారిపోయాడు.
0: హనుమాన్ ట్రాన్స్ఫార్మ్డ్ హింసెల్ఫ్ ఇంటు రామ.
1: ఒక్కొక్క రోమ రోమము రామనామంగా రూపొందింది.
0: ఎవ్రీ రోమ ఎవ్రీ హెయిర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు రామ.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: రాముడు నాకంటే భిన్నుడు కాదు.
0: రామ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
1: నేను రాముల కంటే భిన్నుడు కాదు.
0: ఐఎమ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
1: తత్వం అసి మేమిద్దరు ఒక్కటే.
0: తత్వం అసి దట్ ద వాట్ బోత్ ఆర్ వన్.
1: అదే ఒకానొక సమయంలో రాముని ప్రశ్నిస్తాడు హనుమాన్, నన్ను ఏ రీతిగా నీవు స్మరిస్తున్నావు?
0: At one time Rama asks Hanuman, in what way you worship me?
1: Swami,
0: Swami,
1: dehariitigo neeku nenu dasuduga bhavistunnanu.
0: At the body level I am your servant.
1: Manoreetiga neeku nenu pratibimbanga untunnanu.
0: In the realm of the mind,
1: atma bhavamlo neevu nenu iddaru okkate.
0: But you know, I am a spark, but at the atmic level you and I are one.
1: Neeku naaku madhyalo ee manassu dehame addu tagultu undali.
0: It's only the body and the mind that comes between us.
1: Pillalu baaga telusukovachunu.
0: Students can know well.
1: Meeru oka pedda bhavanam nirmincharu.
0: You built a big mansion.
1: Ee bhavanam lopala bedroom okati pettukunnaru.
0: There's one bedroom.
1: Daniki bathroom okati pakkalo pettukunnaru.
0: There's a bathroom aside.
1: Kitchen room okati pettaru.
0: Kitchen.
1: Drawing room okati pettaru.
0: Drawing room.
1: Dining hall okati pettaru.
0: Dining hall.
1: Inga store room okati pettaru.
0: Store room.
1: Ivanni veru veruga kanipistu untunnayi.
0: So many rooms
1: around. Kani, but
0: what is that is responsible for this division into various
1: rooms? Only
0: the walls that stand in between are
1: responsible. When
0: there is a wall separating the bedroom and bathroom, you find those two existing.
1: It
0: is the wall that separates the bedroom and the drawing room.
1: కిచెన్ రూమ్ కు పక్కలో డైనింగ్ హాల్ పెట్టుకుంటే ఒక గోడ పెడితే అది డైనింగ్ హాల్ అయింది, ఇది కిచెన్ రూమ్ అయింది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద వాల్ దట్ సెపరేట్స్ ద కిచెన్ ఫ్రమ్ ద స్టోర్ రూమ్.
1: కానీ ఇవన్నింటికి కారణము గోడలే.
0: ఓన్లీ ద క్రాస్ వాల్స్.
1: ఈ గోడలన్నీ తీసివేసేస్తే అంత బయలే ఒక్కటే అవుతుంది.
0: Then once you remove all these walls, you will find only one thing that is open.
1: ఈ గోడలు ఉండటం వల్లే వేరు వేరు భిన్న భిన్నమైనటువంటి రూపనామాలు కనిపిస్తున్నాయి.
0: దీస్ వాల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వేరియస్ నేమ్స్.
1: ఈ గోడలు మాత్రం తీసివేస్తే అంతా ఒక్కటే.
0: When you cut off the walls, everything becomes one.
1: Anduvalle Ramadasu cheptu vachadu.
0: So Ramdas says,
1: Ramadasu kota yedu chuttura kota lopula totara totaloniki podamante dari teliyadu ettara rama bhajana cheyara rajyamanta velugura.
0: There is fort around with the garden at the center. To cross the fort and enter into the garden, what is to be done? Sing the glory of Rama.
1: Saramainadi samurra satyamainadi ottira.
0: It is the essence which is the oil and truth is the wick.
1: Velugu teeri poyyetappudu venta evvaru rarura rama bhajana cheyara rajyamanta velugura.
0: When this light is extinguished, when you leave this world, nobody will follow you. You think of Rama, sing his glory, the whole kingdom will be of light.
1: పట్టు అయినది కొమ్మర పాటు అయినది చెట్టురా పట్టు అయినది కొమ్మర.
0: ఇట్ ఈస్ ద బ్రాంచ్ విచ్ ఇస్ ది యాంకర్ ఆర్ ద సపోర్ట్.
1: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమి చేరురా రామ భజన చేయురా రాజ్యమంతా వెలుగురా.
0: If you leave the root and the foundation and catch hold of the branch, you will suddenly finish yourself. And then when once you understand this, you will reach Parabrahman.
1: కేవలము ఈ ప్రాకృతమైనటువంటి జీవితమే ఒక చెట్టుగా మనం భావించుకుంటున్నాం.
0: వి కన్సిడర్ దిస్ వరల్డ్లీ లైఫ్
1: మన జీవనోపాధి అయినటువంటి ఈ వృత్తినే మనం పట్టుకొమ్మగా విశ్వసిస్తున్నాము.
0: వి కన్సిడర్ డైలీ లివింగ్ రొటీన్ యాజ్ ఎ బ్రాంచ్.
1: అప్పుడే నీకు బ్రహ్మతత్వం ప్రాప్తిస్తుంది.
0: సాక్రిఫైస్ యువర్ డైలీ రొటీన్ లైఫ్ దెన్ యూ అటైన్ బ్రహ్మ.
1: ఈ ఆశలు పెరిగే పెరిగే పెరిగే కొలది కూడాను నీ ఆనందం కూడాను తరుగుతూ తరుగుతూ తరుగుతూ వస్తుంది.
0: విత్ ది రైజ్ ఆఫ్ డిజైర్ దెర్ బి డిక్రీజ్ ఇన్ ద బ్లిస్.
1: కనుకనే భగవంతుని యొక్క ప్రేమను పెంచుకోండి.
0: So increase the divine love.
1: అది ప్రేమ ఎంత పెరిగితే అంత ఆనందం కూడా పెరుగుతుంది.
0: When you love God more and more, you'll be more and more blissful.
1: కనుకనే మీరు ఎక్కువ ఆనందాన్ని అనుభవించాలంటే మీరు భగవత్ ప్రేమను అంత అధికంగా పెంచుకోవాలి.
0: Therefore, in order to enjoy the true bliss,
1: భగవత్ ప్రేమ ఎంత తరిగిపోతుందో మీ ఆనందం కూడా అంత తరిగిపోతుంది.
0: If the love diminishes naturally, bliss also decreases. ప్రాప్తమైన
1: వాంఛనతో మీరు ఏమాత్రం కూడా సుఖాన్ని అందుకుంచలేరు.
0: You cannot be happy with this fulfillment of the world desire. A small example.
1: ఈనాడు నైట్ రేపు తెల్లవారు మీరు ప్రయత్నం చేయండి, దాని యొక్క సాధనకు పూనుకోండి.
0: You can try tonight or tomorrow morning and try it.
1: ఒక్కొక్కరు దినానికి ఒక 6 సార్లు టీ తాగుతుంటారు.
0: One takes tea 6 times a day.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క దినానికి ఒక 20 పర్యాయములు సిగరెట్ పీస్తుంటారు.
0: A person smokes 20 cigars a day.
1: ఈ టీ తాగుతుంటారు, కాఫీ తాగుతుంటారు, సిగరెట్ పీచుకుంటుంటారు, ఇవన్నీ దినదానికి ఎన్నో పర్యాయం జరుగుతుంటాయి.
0: They take tea or coffee or smoke cigarettes. They do every day.
1: కనుకనే వాని ప్రజ్ఞాన శక్తి క్రమక్రమేణ తల్లిపడిపోతుంది.
0: Therefore he loses his intelligence more and more day by day.
1: క్రియాశక్తిని పురస్కరించుకుని ఉంటుంటారు.
0: దేర్ఫోర్ దిస్ విల్ డిపెండ్స్ అపాన్ ది యాక్షన్ యు డు.
1: రేపటి నుంచి కూడా నువ్వు 2 పర్యాయములే టీ తాగు.
0: డ్రింక్ టీ ట్వైస్ దట్స్
1: ఆల్. 5 పర్యాయములే సిగరెట్ తాగు.
0: స్మోక్ 5 సిగరెట్స్ ఏ డే.
1: మరి ఒక 10 దినాలు అయిన తర్వాత
0: ఆఫ్టర్ 10 డేస్
1: ఒక్క కప్పు తృప్తి పడు.
0: దెన్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ బై టేకింగ్ వన్ కప్ ఆఫ్ టీ.
1: 5 సిగరెట్లు తాగు.
0: And then just smoke 5 cigarettes.
1: ఇంకా 10 దినములు అయిన తర్వాత
0: after 10 days
1: ఈ ఒక కప్పు కాఫీ కూడా మానేసేసేయి.
0: Stop taking even 1 cup of coffee.
1: సిగరెట్ కూడా మానేసేసేయి.
0: Stop smoking.
1: ఈ యొక్క బుద్ధి యొక్క ప్రకాశము మరింత ప్రకాశిస్తూ వస్తుంది. జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతూ వస్తుంది.
0: Your memory will increase.
1: వాంఛనను ఎంత మనం పెంచుకుంటున్నామో ఈ యొక్క మెమరీ పవర్, జ్ఞాపక శక్తి అంత తరిగిపోతూ ఉంటుంది.
0: If you have desires more and more, ఏకాగ్రత
1: చిత్తం కూడా రాకుండా పోతుండాలి.
0: యూ విల్ లూజ్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆల్సో.
1: కనుక మన వాంఛనను ఎంత తగ్గించుకుంటే అంత మనం ఏకాగ్రతను పెంచుకున్న వారం అవుతాం.
0: సో వీ షుడ్ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్స్ టు ఇంప్రూవ్ అవర్ కాన్సన్ట్రేషన్.
1: కనుకనే మొట్టమొదట మనం లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
1: అప్పుడే మనకు మేక్ ఇట్ ట్రావెల్ ప్రెషర్.
0: దెన్ ఓన్లీ వీ కెన్ మేక్ ఇట్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: ప్రెషర్ అక్కడే మనకు వస్తుంది అది ఆనందం.
0: దేర్ లైస్ ద ప్లెజర్.
1: కనుక ఈ కోరికలు తగ్గించుకుంటూ పోవాలి.
0: సో వీ షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్.
1: ఏ కోరికను పెంచుకోవాలి మనము?
0: వాట్ డిజైర్స్?
1: మనకు భగవంతునికి మధ్య ఉన్నటువంటి ప్రేమను మాత్రమే పెంచాలి.
0: వీ షుడ్ డెవలప్ దట్ డిజైర్ ఆఫ్ లవ్ టువర్డ్స్ గాడ్ మోర్ అండ్ మోర్.
1: అప్పుడే మనకు సరి అయిన శాంతి మనకు లభ్యమవుతుంది.
0: దెన్ ఓన్లీ వీ విల్ హావ్ ట్రూ పీస్ ఇన్ స్పిరిట్.
1: అన్నింటి యందు ఉండినటువంటి ఏకత్వం ఏమిటి అని రేపటి దినం మీకు అర్థమవుతుంది.
0: యూ విల్ నో టుమారో దట్ విచ్ ఈస్ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్, ద యునైటింగ్ ఫ్యాక్టర్, ది అండర్లైయింగ్ కరెంట్.
1: ప్రేమ ముదిత మనసే కహ.

0: ఎంబోడిమెంట్ ఆఫ్ లా.
1: మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి, చిత్తశుద్ధి అత్యవసరం.
0: ఫర్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎసెన్షియల్.
1: మానసిక శక్తి, సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది.
0: It's only the mental strength and the purity of heart that makes the human divine.
1: మానవునకు మనసే మూలాధారం.
0: Mind is the basis for the mankind.
1: మనస్సునకు సంకల్పములే ఆధారం.
0: Mind is based on the bundle of thoughts.
1: సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
0: The human behavior turns good or bad basing on the thoughts that he entertains.
1: సంకల్పముల యొక్క ప్రభావం మనిషి పైన పడినప్పుడే మనిషి యందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
0: The effects of thoughts will spread all over the body, all the senses of the human body.
1: మానవుని జీవితము సంకల్పముల యొక్క పంటని.
0: The fructification of the human life is based on the thoughts.
1: ఒక చిన్న రాయిని మనం ఒక కొలంలో వేసినప్పుడు ఆ కొలంలో అలలు ప్రారంభమవుతాయి.
0: When a small pebble is thrown in a lake of water, there starts the waves spreading all over.
1: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: You may notice or not, the waves spread all over the surface of the lake.
1: అదే విధంగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సరోవరంలో పడినప్పుడు ఆ మానవ సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
0: Likewise, human thought is like a pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body, the lake.
1: ఆ తరంగములు నోటి యందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు.
0: When once these waves enter into our mouth, we speak nice words.
1: లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కును ఉచ్చరిస్తాడు.
0: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
1: కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక సుశబ్దమును అనుభవిస్తాడు.
0: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
1: నేత్రములందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది.
0: Good and bad vision depends upon the thoughts that get into our eye.
1: ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
0: The hand does good or bad depending upon the thoughts that enter into them.
1: పాదములో ప్రవేశించినప్పుడు దుస్సంగములో లేక సత్సంగములో చేరుతూ ఉంటాడు.
0: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారం.
0: సో గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ థాట్స్.
1: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే వాంట్స్ గాడ్.
1: భగవంతుని స్మరిస్తున్నాడు.
0: హి థింక్స్ ఆఫ్ గాడ్.
1: భగవంతుని చింతిస్తున్నాడు.
0: హి థింక్స్ ఆఫ్ గాడ్.
1: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
1: భగవంతుని చింతించినంత మాత్రమున భగవంతుడు అంత సులభ ప్రియుడు కాదు.
0: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్ బై మియర్లీ థింకింగ్ ఆఫ్ హిమ్.
1: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
0: వన్ హ్యాస్ టు టోటలీ సరెండర్ టు గాడ్.
1: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
0: వెన్ వన్స్ యూ సరెండర్ యూ అండ్ గాడ్ బికమ్ వన్.
1: ఏకం సత్తి ప్రాబౌధావదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితుడు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ డైవర్సిఫైడ్ వే by scholars.
1: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
0: To be one with God, what spiritual path should we pursue?
1: మనకు దగ్గరలో ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.
0: We have the coal and the fire so close to us.
1: కానీ అగ్ని ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు.
0: But when the fire and the coal are at a distance, you can't expect the fire to get into the coal.
1: ఈ బొగ్గును అగ్నికి సమీపంగా వచ్చి
0: coal has got to be so close to the fire.
1: కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడా అగ్నిగా మారిపోతుంది.
0: When you fan it, the coal also transforms into fire.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This is what is meant that knower of the Brahman.
1: ఈ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము.
0: As you are so close, you assume that form, there lies the principle of unity or oneness.
1: మనం భుజించినటువంటి ఆహారము,
0: the food that's partaken,
1: లోపల జీర్ణమయ్యి
0: is digested in
1: దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది.
0: And the essence of the food is circulated all over the body.
1: అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి.
0: Then the food partaken, digested, assimilated and the body become one.
1: అదే విధంగానే భగవంతునిలో మనము ప్రవేశించాలి, అర్పితం కావాలి.
0: We have to get into divine, surrender
1: ourselves. సంకల్పం అన్ని ఇప్పుడు భగవత్ సంకల్పములుగా మారిపోవాలి.
0: All our thoughts should become divine thoughts.
1: భగవత్ భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై, నిత్యమై, సత్యమై, సందీప్తమై ఉంటుంటాయి.
0: God's grace, our thoughts would become sacred, eternal, noble and very high.
1: ఈ ఏకత్వాన్ని మనం పొందవలనన్న ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి.
0: In order to experience this oneness, the human must merge in the divine.
1: భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణ యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు.
0: The individual is Nara, God is Narayana, both should become one.
1: అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే.
0: నర ఇస్ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ.
1: కనుకనే నరుడు అనగా కేవలము మానవాకారం ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు.
0: బై టేకింగ్ దిస్ హ్యూమన్ బాడీ, యు కాన్ బి నర, ఏ హ్యూమన్ బీయింగ్.
1: దేహం ఆకారము మాత్రమే మానవత్వం, కాని ఆత్మస్వరూపమే.
0: You are human in form, but you are the very embodiment of the spirit.
1: దేహమునందు కూడాను నకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండాలి.
0: In fact, in the body, from top to toe, is ఆత్మ that moves above.
1: ఏ పని చేసినా, ఏ సంకల్పమును సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా, అంతైకుడు ఆత్మతత్వంగానే రూపొందుతుంది.
0: Whatever that is done, whatever that is said, whatever that is thought is full of ఆత్మ only.
1: కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రమే చాలదు.
0: సో ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మియర్లీ థింక్ ఆఫ్ గాడ్.
1: దైవానికి అర్పితం కావాలి.
0: యు హావ్ టు ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్.
1: అందువల్లనే మమైవాంసో జీవలోకి జీవభూత సనాతన, మానవుడు అంశము,
0: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్,
1: భగవంతుడు బింబము.
0: అండ్ గాడ్ ఇస్
1: బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము.
0: The reality of spiritual pursuit lies in the unification of the object and the reflection.
1: కేవలం పాదములను పూజించినంత మాత్రమున,
0: by merely taking in,
1: నామమును స్మరించినంత మాత్రమున,
0: by thinking his glory,
1: ఆకారమును చింతించినంత మాత్రమున,
0: by thinking of his form,
1: చాలదు. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు.
0: That's not enough. They are only physical.
1: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములు.
0: That's all the external.
1: ఇది భౌతికము యొక్క చర్యలు.
0: They are physical activity.
1: కానీ నివృత్తి యొక్క మార్గములో మనం ప్రవేశించాలి.
0: But one has to go inward.
1: అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది.
0: Then you will understand oneness, the spirit behind.
1: కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం.
0: We are always in the external way and we have forgotten the objective of inward path.
1: ప్రొద్దున శాస్త్రుల వారు గాయత్రి మంత్రమును ఉపదేశం చేస్తూ,
0: this morning శాస్త్రిజి
1: గాయత్రి పంచముఖి స్వరూపిణి అన్నారు.
0: డిస్క్రైబ్ గాయత్రి విత్ ఫైవ్ ఫేసెస్.
1: అనగా ఏమిటి ఐదు ముఖములు?
0: వాట్ ఆర్ దీస్ ఫైవ్?
1: పంచముఖి,
0: ఫైవ్ ఫేస్డ్ వన్.
1: అందులో శబ్ద బ్రహ్మము, ఆది శబ్దమైనటువంటి ఓం మొదటి ముఖము.
0: ద ఫస్ట్ ఫేస్ ఇస్ ప్రైమల్ సౌండ్ ఓం.
1: భూర్భువస్తువః ఇది రెండవ ముఖము.
0: The second face is Bhurbhuvastuvah.
1: Bhargo Devasya Dhimahi is mudav mukamu.
0: Bhargo Devasya Dhimahi.
1: Diyo Yona Prachodayat.
0: Diyo Yona Prachodayat.
1: Is nalago mukamu.
0: Is the fourth face.
1: Inka aidu mukam yevanti.
0: Then what is the fifth?
1: Adiye sarvastarupani ayinatvanti yokka divya darshanamu.
0: That is the cosmic form. That is the divine
1: form. Oh, Bhurbhuvastuvah tat savitur varenyam Bhargo Devasya Dhimahi Diyo Yona Prachodayat.
0: Diyo Yona Prachodayat.
1: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
0: హౌ ఆర్ వి వర్షిపింగ్ దిస్ డివైన్ ఫామ్ విత్ ఫైవ్ ఫీట్?
1: ఈ గాయత్రి అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ గాయత్రి?
1: గాయత్రి ఛాందస మాత, అన్ని వేదములకు మాతృస్వరూపిణి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదర్.
1: ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి.
0: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
0: త్రీ నేమ్స్ ఆర్ గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: గాయత్రి, గాయత్రి, ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది.
0: గాయత్రి ఈజ్ ది మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: సావిత్రి మన యొక్క జీవితమునికి ఆధారమైనటువంటిది, ప్రాణమునికి మాస్టర్.
0: సావిత్రి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
0: దాట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్ హస్బెండ్ సత్యవంత.
1: సరస్వతి,
0: సరస్వతి
1: వాగ్దేవతా స్వరూపిణి,
0: ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కనుకనే వాగ్దేవతా స్వరూపిణి అయిన సరస్వతి,
0: సరస్వతి మాస్టర్ ఆఫ్ టాక్,
1: సత్యదేవతా స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము,
0: అండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ సావిత్రి,
1: ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము.
0: గాయత్రి ది మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఆల్ ది త్రీ మేక్ వన్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
1: త్రిగుణం తిదలాకారం, త్రియత్వంత త్యాగం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి.
0: వీ హావ్ టు ఆఫర్ ఆల్ దీస్ త్రీ, మేక్ దెమ్ వన్ అండ్ ఆఫర్ టు గాడ్.
1: కనుకని ఇటు ఏకత్వమునకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వములు ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మరిచి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాం.
0: We have forgotten this principle of unity. We are carried away by diversity. We have forgotten the moral, ethical values and leading this physical, ephemeral world.
1: Bhurbhuvastuvah. Ee moodinti oka arthamunu kuda mattamata manam gurtinchali.
0: We have to understand the meaning of Bhurbhuvastuvah.
1: Anaga bhulokamu, bhurlokamu, swargalokamu ani manam bhavistunnamu.
0: We think the three words, bhuloka, bhuvarloka and swarloka.
1: Ee moodu lokamulu ekkada untunnayi?
0: Where are these three words?
1: Ee moodu lokamulu kuda oka manavuni ende untunnayi.
0: All the three worlds are within the man.
1: జీవి ఎందు కూడా ఉంటున్నాయి.
0: Present in every
1: ప్రాణి ఎందు కూడా ఉంటున్నాయి.
0: In every living creature.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక,
0: this truth we are not able to know.
1: భూలోకం వేరు, భూర్లోకం వేరు, స్వర్గలోకం వేరు అని భావిస్తున్నాం.
0: We consider భూలోక, సువర్లోక and స్వర్గలోక separate.
1: ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్.
0: భూలోక ఇస్ మెటీరియలైజేషన్. అనగా
1: పదార్థముల యొక్క చేరికనే.
0: ఇట్ ఇస్ జస్ట్ ద కాంబినేషన్.
1: ఈ ప్రపంచం అంతా ఇప్పుడు పదార్థముల యొక్క చేరికనే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు పదార్థముల యొక్క కల్పనే.
0: ఆల్ దిస్ వరల్డ్ దట్ చేంజెస్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: కానీ ఈ పదార్థముల యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతూ ఉండాలి?
0: హౌ డస్ దిస్ మ్యాటర్ మెటీరియల్ మూవ్?
1: ఇది భూర్. ఇదే పదార్థముల యొక్క జోకం.
0: భూర్ దిస్ ఇస్ ద మెటీరియల్ వరల్డ్.
1: ఇంకా భూహ
0: second bhuva,
1: adi pranam yokka vibration, kadalika shakti.
0: Bhuvaha is vibration, life principle.
1: ee kadulutundadi kaani, ee padarthamunu kadirimpagalugutundadi kaani, ee kadirimpagalginatundi yokka padarthamunaku artham emiti, endu kosam kadulutundadi aneetundi sarvarthanni gurtinchadaniki manam kontha prayatnam cheyali.
0: It the material vibrates, it moves, it pulsates. Why? What is the secret behind it? We have to know.
1: Adi suvaha annaru.
0: That is suvaha.
1: Bhur bhuvasuvaha.
0: Bhur bhuvasuvaha.
1: Materialization, vibration is suvaha. That is radiation.
0: Materialization, vibration, third one is radiation.
1: Dhanini Vedam nandu prajnanam brahman.
0: This in Veda is called prajnanam brahma.
1: That is the constant integrated awareness.
0: Constant integrated awareness.
1: Ilanti telivitetalu manavudu endu untunnayi.
0: This constant integrated awareness is
1: man. ఇలాంటి వైబ్రేషన్ మానవుని ఎందుకు ఉండాలి?
0: దట్ వైబ్రేషన్
1: ఈ మానవుని యొక్క దేహం నందు సర్వవ్యాపకమైనటువంటి సేవా సేవా పదార్థములు ఇమిడి ఉంటున్నాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్.
1: పంచభూతములు లేనటువంటి ప్రపంచం ఎక్కడా కానరాదు.
0: There is nothing in this world where you don't find the five elements.
1: ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము?
0: Who is the main one behind the five elements?
1: కాని అదియే ఓంకార నాదం.
0: That is primordial sound, ఓంకార.
1: దీనిని పురస్కరించుకొని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా అన్నారు.
0: Basing on this, Gopikas in those days said, Clean, Krishnaya, Govindaya, Gopijana, Vallabhaya, Swaha.
1: Clean, Ade Prudvi.
0: Clean is earth.
1: Krishnaya, Ade Jalamo.
0: Krishnaya, water.
1: Govindaya, Ade Agni.
0: Govindaya, fire.
1: Ade Agni.
0: That is fire.
1: గోపీజన వల్లభాయ అదే వాయువు.
0: గోపీజన వల్లభాయ దట్స్ ఎయిర్.
1: స్వాహ అదే ఆకాశం.
0: స్వాహ దట్స్ స్పేస్ ది స్కై.
1: ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు.
0: దేర్ ఇస్ నో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్
1: సర్వ జీవులు యందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే.
0: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
1: ఈ ప్రపంచమునకు ప్రాణమే పంచభూతములు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఫార్మ్ ది లైఫ్ బేసిస్.
1: సర్వత్రా చేరినటువంటి పంచభూతములు.
0: ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: దీన్ని సర్వత పాణిపాదం తత్సర్వతో చీ శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు.
0: ఇస్ వాట్ ఈస్ సెడ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
1: సర్వత్రా నిండినటువంటి ఒక తత్వము పంచభూతములే.
0: దట్ విచ్ ఇస్ సో వాస్ట్ దట్
1: ఈ పంచభూతములు గా ఏమి
0: ఫైవ్ ఎలిమెంట్
1: భగవత్ స్వరూపములే.
0: They are all divine essentially.
1: Prithvi Bhagavat Swarupame.
0: Earth is divine.
1: Kanukane Bhaktulandaru Bhumata ani pilustunnaru.
0: As earth is divine,
1: Bhudevi ani pilustunnaru.
0: Called Bhudevi.
1: Inka rendavadi jalamu.
0: Second water.
1: Idi Ganga Devi antunnaru.
0: We call water Ganga Devi.
1: ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు.
0: వి కన్సిడర్ గంగా యాజ్ డివైన్.
1: మన ప్రాచీన యొక్క వైభవము ప్రాచీన యొక్క వైభాగ్యము ప్రాచీన యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: నో వన్ ఈస్ అండర్స్టాండింగ్ ద గ్రేట్నెస్ అండ్ ద నోబిలిటీ అండ్ ద డివోషనల్ హైట్స్ ఆఫ్
1: మన ప్రాచీనులందరూ కూడా అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు.
0: These are all the teachings by our ancients having experienced these divine.
1: అగ్ని దేవుడు.
0: Then fire god.
1: ఇంకా గాలి దేవుడు.
0: అండ్ విన్ గాడ్.
1: ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ ది స్పేస్.
1: కనుక ఈ పంచభూతములు కూడా పంచ దైవస్వరూపములే.
0: సో ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
1: కనుక మనం దైవస్వరూపమనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్.
1: దైవం నీ హృదయవాసి.
0: God dwells in your heart.
1: కరుకనే భగవంతుని హృదయవాసి అని పిలుస్తూ ఉంటారు.
0: సో వి కాల్ గాడ్ ఇస్ ద వన్ హూ లివ్స్ ఇన్
1: అవర్. ఎక్కడి నుంచి వచ్చావయ్యా అంటే నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానను లేక ఇంటి నుంచి వచ్చానను లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానను మనం చెప్తూ ఉంటాం.
0: When we ask where do you come from, we say from hotel or from home or
1: some place. You are not
0: come from any place. From any place.
1: నీ స్థానం హృదయమే.
0: Your original place.
1: నీ నివాసం హృదయమే.
0: Your original place. Placement is hard.
1: నీ వచ్చేది ఎక్కడ పోయేది ఎక్కడ.
0: Where do you come and where do you go?
1: దైవం కూడా ఎక్కడను రాడు ఎక్కడను పోడు.
0: God doesn't come or nor does he go.
1: ఉన్న చోటనే ఉంటున్నాడు.
0: He remains where he has been.
1: కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చును.
0: But to come for grace, he manifests.
1: అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రమే అమెరికాకు వెళ్ళినాడు బావారని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు.
0: When a devotee experiences the manifestation of God there in America, it doesn't mean he has gone there.
1: ఈ యొక్క సందర్శనములకు మూల కారణాలు.
0: Devotion is the main cause for his experience of enjoying the manifestation there.
1: కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చినటువంటిది కానీ ఎక్కడికి వెళ్లేటువంటిది కానీ కాదు.
0: Divinity neither has its entrance nor exit.
1: ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే.
0: Divinity is present everywhere.
1: విశ్వం విష్ణు స్వరూపము.
0: The whole universe.
1: సర్వం కల్విదం బ్రహ్మం.
0: The whole universe is a very manifestation.
1: అన్ని రూపములు దైవ స్వరూపములే.
0: All forms are divine.
1: అన్ని స్థానములు కూడా దైవ స్థానములే.
0: All places are his altar.
1: దైవము లేని స్థానం కానీ దైవము కాని నేమం కాని రూపం కానీ లేదు.
0: There's no place, there's no person where there's no God.
1: అన్ని రూపములు తనవి.
0: All forms are
1: his. అన్ని నామములు తనవి.
0: All names are his.
1: ఏక ప్రభువుగా అనేక నామములు.
0: One God has many names.
1: కనుకనే మన పేదను పురస్కరించుకొని రూపాలను పురస్కరించుకొని దైవం వేరు వేరుగా ఉన్నాడని మనం భావించరాదు.
0: We should never consider that God is multiple or multiplicity or diversified going by the name and form.
1: మేము దాసులము దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు.
0: We should not entertain a feeling that you are the servant and that God is master.
1: దేవుడు దేవుడు ఒక్కడే.
0: The individual and the divine are one.
1: నరుడు నారాయణుడు ఒక్కడే.
0: నారాయణ నారాయణ ఆర్ వన్.
1: బింబ ప్రతిబింబం రెండు ఒక్కటే.
0: The object and the reflection are one and the same.
1: కనుక ఈ ఏకత్వంలో మనం కొంతవరకు సాధన సరిపి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So we should do our spiritual path, pursue our spiritual ద్వైతంలోనే
1: మనం ప్రయాణం చేస్తుంటే ఇంక ఏనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది.
0: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్ ఇఫ్ వి ఫాలో ద పాత్ ఆఫ్ డ్యుయాలిటీ వెన్ యు హావ్ నాన్ డ్యుయల్ ఎక్స్‌పీరియన్స్.
1: ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడాను మనకు రెండు దృష్టిని శక్తినివ్వ కాదు.
0: So long you are in this dualism, you will have this two-sided experience.
1: A man with dual mind is half blind.
0: A man with dual mind is half blind.
1: కనుకనే మనం అద్దము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము.
0: సో వీఆర్ హాఫ్ బ్లైండ్ అండ్ మూవ్
1: మన జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుండాలి.
0: హాఫ్ అవర్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ బ్లైండ్నెస్.
1: కాదు కాదు,
0: ఎప్పుడు
1: కూడా ఒకే జీవిత్వాన్ని మనం అనుభవించాలి.
0: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ డివినిటీ ఆల్ త్రూ.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ వన్నెస్.
1: అభిషేకం సరిపే సమయం లోపల
0: వైల్ డూయింగ్ అభిషేక
1: పండితుల వారు
0: ద పండిట్
1: ఈ యొక్క పాలతో పెరుగుతో తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అని తెలిపాడు.
0: వైల్ డూయింగ్ అభిషేక విత్ మిల్క్ కర్డ్ అండ్ హనీ హి స్టార్టెడ్ గివింగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్.
1: ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేసి.
0: ఆల్ ది స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ మెంట్ టు అటైన్ ద ప్యూరిటీ.
1: చిత్తశుద్ధియే కర్మ. మన సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధిని గావిస్తాయి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఎయిమ్డ్ ఎట్
1: చిత్తశుద్ధి కలిగినంత మాత్రమున దివ్యత్వం మనకు లభ్యం కాదు.
0: బై అటైనింగ్ ప్యూరిటీ కెన్ ఎక్స్పీరియన్స్
1: డివినిటీ. చిత్తశుద్ధితో దైవత్వాన్ని మనం అత్యుతం గావించుకోవాలి.
0: ప్యూరిటీ యూ హావ్ టు సరెండర్ టు గాడ్.
1: మనం ఒక పుష్పం భగవంతునికి అత్యుతం చేస్తున్నామంటే అది చాలా వాడిపోయి కుళ్లిపోయి పనికిరానటువంటి పుష్పాన్ని మనం చేయము.
0: You never offer a flower that is rotten, that has failed to grow.
1: చెట్టు నుంచి కోసినప్పటికైనప్పుడు దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాని తర్వాతనే భగవంతునికి అర్పితం చేస్తున్నాడు.
0: The moment you pluck out a flower, you wash it and remove all the insects over there.
1: ఈ శుద్ధి అనేటువంటి కలిగినంత మాత్రమున సరైనటువంటి పదం కాదు.
0: So mere attainment of purity is not enough.
1: ఈ చిత్తశుద్ధి అనేటువంటి ఒక హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
0: Pure mind has to be dedicated to God.
1: అర్పితము అర్పితము అర్పితము.
0: Surrender, surrender.
1: అర్చన కాదు, అర్పితం కావాలి.
0: It's not worship, it is surrender.
1: ఈ అర్చనకును అర్పితమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దట్స్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్షిప్ అండ్ సరెండర్.
1: ఈ సత్సంగం అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి ఒక ప్రాప్తి ఇది సత్.
0: సత్సంగ ద ఫస్ట్ వన్ సత్.
1: అది ఏ దివ్యత్వంలో సరైనటువంటి ఒక పేరు.
0: సత్ ఈజ్ ది కరెక్ట్ నేమ్ ఫర్ ద డివినిటీ.
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటిదే సత్.
0: డివినిటీ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిదే సత్.
0: సత్ ఈజ్ ఎటర్నల్ పర్మనెంట్.
1: అట్టి సత్ను మనం పొందాలి.
0: We should reach that state of God.
1: ఎక్కడ పొందాలి?
0: How to do that?
1: మన ఎందే మనం తెలుసుకోవాలి.
0: That stuff is to be known within.
1: కనుక ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: This eternal principle has got to be understood well.
1: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి.
0: We have to join the good company.
1: పొద్దున పండితులు వారు చెప్పారు.
0: Morning పండితులు.
1: పాలలో నీళ్లు చేరినాయి.
0: And the water.
1: నీళ్లు లేకుండా పాలించడానికి వీలు లేదు.
0: And the milk cannot exist without water.
1: కానీ ఆ నీరు పాలతో చేరటం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
0: With the, in the company of the water, the milk is very happy.
1: నీరు పాలు రెండు కూడాను సత్సంగం.
0: The combination of milk and water is satsanga, good company.
1: అది ఏ సరైనటువంటి స్నేహము.
0: That is true ideal friendship.
1: అట్టి శాశ్వతమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడాను కాపాడుకుంటూ రావాలి.
0: We should sustain this permanent friendship.
1: కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుంటుందో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ దట్ ఫ్రెండ్షిప్ లాస్ట్.
1: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు
0: అండ్ వన్స్ యూ బాయిల్ ద మిల్క్ కీపింగ్ ఇట్ ఆన్ ది స్టవ్
1: అందులో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోతుంది.
0: ఆల్ ద వాటర్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వేపర్.
1: ఆ నీరు తనను విడిచిపోయింది కదా అని పాలు భరించుకోలేక తన జీవితాన్ని అగ్నిలో వేయడానికి సిద్ధమవుతుంది.
0: The milk cannot bear this separation because water is lost by way of vapor, so it boils and jumps into the fire.
1: ఈ పాలు నుంచి నీరు వేరే ఇంతచడమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి.
0: The moment water gets itself separated out of the milk, the milk జీవితం నాకు అక్కర్లేదు అనుకుంటుంది. It feels that it cannot lead the life of separation.
1: కనుక ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
0: ఇస్ నాట్ హ్యాపీ విత్ ది సపరేషన్.
1: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
0: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ పాసిఫైడ్.
1: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది.
0: The separated friend joined me once again and so it
1: delighted me. నరనారాయణ యొక్క సంబంధము.
0: This is true relationship between Nara and Narayana.
1: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
0: It is relationship between object and reflection.
1: జీవుడు దేవుని యొక్క సంబంధము.
0: It is relationship between the individual and the
1: divine. జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతో ఆనందంగా ఉంటాడు.
0: When the individual joins the company of God, he will be happy.
1: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
0: because of sensual pleasure
1: ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందములో మునిగి
0: because of worldly pleasures that he wants
1: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి
0: he wants all external pursuits
1: ఈ దుష్కల్పితమైన జగత్తులో పడిపోవడం చేత
0: he gets himself drowned in the world
1: దైవం కొరకు చాలా బాధపడతాడు
0: and he feels so sad having been
1: away from God వదిలిపోయినాడా ఈ జీవుడు.
0: God feels so sad that the individual left him.
1: అందువల్లనే అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని
0: in order to see God would not be sad in a moment
1: tirigi arpitamu aneetundi athane chesthe tirigi daivam aanandanga untadu.
0: When once the surrender or offering takes place God would be happy again.
1: Boggu ajnanam
0: and the coal is ignorance.
1: Agni jnanam
0: fire is wisdom.
1: Jnanajnanamulu rendu cheyatame kaakunda
0: is not the combination of wisdom and ignorance
1: daivam aneetundi oka gaadi kuda veechindatte దైవము ఒక్కటైపోతాడు.
0: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ద ఫైర్ అండ్ ద కోల్
1: జీవుడు దేవుడు ఒక్కటైపోతాడు.
0: డివైన్ లా
1: జీవుడు దేవుడు ఒక్కటైపోతాడు.
0: దెన్ ది ఇండివిజువల్ బికమ్స్ వన్ విత్
1: ఆబ్జెక్ట్. రెండు ఏకమైపోతాయి.
0: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్.
1: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు.
0: ది ఇండివిజువల్ ఇస్ జస్ట్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
1: కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి ఇండివిజువల్ ఫీల్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
1: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు.
0: ఏజస్ మే రోల్ పాస్ ఆన్ బట్ దే కాంట్.
1: కానీ జీవుడు బాధపడటం లేదు కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు.
0: ఇండివిజువల్ ఇస్ నాట్ ఫీలింగ్ సాడ్ బట్ గాడ్ ఇస్ ఫీలింగ్.
1: దేవుడికి బాధ ఏమాత్రమూ లేదు.
0: And in fact there's no sadness.
1: Kani tana yokka mitrudu tanaku dooram aipothunnade aneetundi baadha maatrame untundi.
0: God feels sad because his friend the individual is cutting off himself.
1: Ee jagatlo manaku shashvathamaina mitrudu bhagavantudu okkade.
0: There's only one permanent friend in this world, God only.
1: Ee laukikamaina friends anta kuda hello hello how are you goodbye goodbye intone manaku mugichipothundadi.
0: All worldly friends limit themselves with these three things, hello how are you goodbye.
1: Kani bhagavantudu hello anadu how are you anadu goodbye ani cheppadu.
0: God will never say hello how are you goodbye.
1: Kani bhagavantu cherinanta varaku kudanu tanaku aanandamu bhaktuniki aanandam.
0: When once you join one with God you will be happy and he will be happy.
1: Kani edabaatu jariginappudu bhagavantu cheppadu kani baadha padutuntadu.
0: When there is separation God would not stay but he feels sad.
1: Enduku ee jeevudu ee vidhamaina pedamargam padutunnadu.
0: Why the individual is going in wrong?
1: Enduku satyanni marchipothunnadu?
0: Why has he forgotten?
1: Divyathaniki dooram avuthunnadu?
0: Why has he distanced from divinity? Why has he lost
1: his faith? Kani chaala baadha padutuntadu.
0: So feeling he feels
1: ఇది కూడా భగవంతుని నిమిత్తం కాదు, భక్తుని నిమిత్తమే.
0: God feels sad for devotee.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా కానీ నీ కోసమని.
0: Whatever that is said, whatever that is done, whatever that is seen, it's for you.
1: కర్మని ఈ సెపరేషన్ అనేటువంటిది చాలా భరించుకోలేనటువంటిది జీవత్వానికి.
0: Separation is unbearable for the individual.
1: రాముడు లక్ష్మణుడు సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకొని అరణ్యానికి వెళ్లారు.
0: రామ లక్ష్మణ సీత obeying the command of the father went to the forest.
1: కాని దారి నడిచి ఎండకన్నెరుగునటువంటి సీత అలసిపోయింది.
0: సీత నెవర్ వాక్డ్ దట్ లాంగ్ డిస్టెన్స్. She felt very much tired.
1: Chitrakuta parvanappudu poyaru.
0: They reached Chitrakuta top.
1: Oka chettu kinda kurchoni
0: they sat under it.
1: Ramana cheppadu Lakshmana oka parnasara niminchudu ayana annadu.
0: Rama said Lakshmana build some kind of hut there.
1: Ekkada swami annadu.
0: Where swami
1: neeku ekkada ishtamo akkada cheyi annadu.
0: You can build the hut wherever you like.
1: Ee kathinamainatundi vaakunu thanu bharinchukolekapoyadu.
0: Lakshmana could not bear this harsh word.
1: Naa ishtam naaku veriga unda.
0: Do you have my own
1: nee ishtame naa ishtamu.
0: Your likes are my
1: not particularly ok ishtam ledhu.
0: I don't have any choice of my own.
1: Neenu em tappu chesanu?
0: What mistake
1: I committed? Ishtamaina chotu nirnaminchamantunnavu.
0: You wanted me to build where I
1: ani rama ani tala pattukoni kurchunnadu.
0: He went on feeling very sad bending his head.
1: Ee dukkhanni chuchindi Sita.
0: Sita watched the scene.
1: Lakshmana enduku nee vanthu velipistunnavu?
0: Lakshmana why are you crying?
1: మీ అన్నగారు ఏమన్నారు?
0: What did your brother say?
1: ఏమి తిట్టలేదు కొట్టలేదు కదా.
0: He didn't accuse you, he didn't beat
1: you. వినిపించడానికి మూల కారణం ఏమిటి?
0: Why are you crying like that?
1: తల్లి
0: మదర్
1: కొట్టినా నాకు సంతోషమే తిట్టినా నాకు సంతోషమే నాయన మాత్రం ఎడబాటు జరగదు.
0: Mother, I'll be happy if my brother beats me or accuses me but I can't bear suffering.
1: నా ఇష్టమే నా ఇష్టము.
0: dislikes for my life.
1: నా ఇష్టము అని చెప్పాడు. ఇంతకంటే ఎడబాటు నాకు వేరేం కావాలి.
0: He left to my choice. Isn't that separation?
1: ఈ ఎడబాటు యొక్క శోకాన్ని నేను భరించుకోలేను.
0: I can't bear the suffering of separation.
1: చూసారా, ఇలాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు.
0: That is the intensity that the devotee feels unbearable to bear.
1: దైవానికి ఒక క్షణము దూరం కాకూడదు.
0: One should not be away from God.
1: దైవ భావములకు మీ భావములు విరుద్ధంగా ఉండకూడదు.
0: Your feeling should not be contradicted
1: to the divine. మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
0: Your thought should not be separate from the divine.
1: ఏకంగా ఉండాలి.
0: Both should be one.
1: ఈ జగత్తు నేడు ఉండవచ్చు, రేపు పోవచ్చు.
0: The world may last today and may vanish tomorrow.
1: కదిలిపోయే మేఘములే.
0: They are all passing clouds.
1: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
0: The relationship between the individual and God are like object and the reflection.
1: ఇది సత్యమైనటువంటిది.
0: It is true.
1: ఇది నిత్యమైనటువంటిది.
0: Eternal.
1: నిత్యశుద్ధ బుద్ధమత్యమైనటువంటి.
0: It is pure, unsullied, unpolluted, pure.
1: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
0: This Veda says.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: This Veda says is attributeless, formless, is eternal, nectarine, immortal, ever successful.
1: కనుక ఈ సర్వ వేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేద.
1: గాయత్రి ఛాందసా మాత అన్నారు. ఈ ఛందస్ కంత కూడా తల్లి అయినటువంటిది గాయత్రి.
0: గాయత్రి ద మదర్ ఆఫ్ ఛందస్ సమేత.
1: ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థన చేస్తారు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ వి ప్రే టు మదర్ గాయత్రి ఇన్ త్రీ వేస్.
1: ఒకటి వర్ణన,
0: వన్ ఇస్ డిస్క్రిప్షన్,
1: రెండవది అర్పితము,
0: సెకండ్ సరెండర్ ఆఫరింగ్,
1: మూడవది ధ్యానం,
0: థర్డ్ విజ్డమ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ త్రీ.
1: తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని.
0: గాయత్రి ఈజ్ ఎక్స్టోల్డ్ బై త్రీ నరేషన్స్.
1: ఓం
0: ఓం
1: భువః
0: భువః
1: శివః
0: శివః
1: తత్
0: సవితుర్
1: వరేణ్యం
0: వరేణ్యం
1: భర్గో
0: భర్గో
1: దేవస్య
0: దేవస్య.
1: ఇవి వర్ణన.
0: దీస్ ఆర్ ఆల్ నరేషన్.
1: ధీమహి అది ఏ ధ్యానము.
0: ధీమహి దట్స్ విజ్డమ్.
1: దియో యోన ప్రచోదయాత్ ప్రార్థన అడుగుతుండాలి, నాకు ఇవ్వండి ఇవ్వండి. దియో యోన ప్రచోదయాత్, బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా, నిర్మలమైనటువంటిదిగా, నిశ్చలమైనటువంటిదిగా, నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతుంటారు.
0: దియో యోన ప్రచోదయాత్ ఇస్ ప్రేయర్ సో దట్ గాడ్ వుడ్ గ్రాంట్ యూ దట్ స్టడీ దట్ పర్మనెంట్ దట్ నాన్డ్యువల్ విజ్డమ్.
1: ధ్యానము ప్రార్థన,
0: అండ్ వన్ ఇస్ ద ప్రేయర్, అదర్ ఇస్ సరెండర్.
1: కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి.
0: సో వీ షుడ్ ఎక్స్టోల్ గాడ్.
1: అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి?
0: వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్?
1: ఓ భగవంతుడు నీకు ఇచ్చిన వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్. ఓ గాడ్ యువర్ దాట్
1: నీవు నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి.
0: యూ షుడ్ డిస్క్రైబ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ రైట్. ఓ గాడ్ యువర్ మైండ్.
1: మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు.
0: We have a son at home.
1: వాడు స్కూల్ పోతుంటాడు.
0: He's going to school.
1: అతను వచ్చి, నాన్న నీకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు.
0: The boy would not come to his father and say, oh father, you have so many cars, so many houses, why don't you give me one bushcoat?
1: కాని అక్కడ అయ్య మాత్రము ఆ విధమైన వర్ణన పనికిరాదు.
0: Well, that such description won't apply.
1: నీకు కార్లుందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్కోట్ కుట్టి.
0: The son will demand father with the right. I don't know whether you have car or residence. I want bushcoat.
1: అది దైవం యొక్క హక్కు.
0: That's the right.
1: భక్తుని యొక్క హక్కు.
0: That is the right of a devotee.
1: భగవంతుని ఓ అనుగ్రహ స్వరూపుడా, అఖండ స్వరూపుడా, విశాల స్వరూపుడా, కరుణా స్వరూపుడా, ప్రేమ స్వరూపుడా, ఈ విధంగా వర్ణించకూడదు, ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు.
0: The boy would not come to his father and say, oh father, you have so many cars, so many houses, why don't you give me one bushcoat?
1: కానీ అక్కడ అయ్య మాత్రము ఆ విధమైన వర్ణన

0: అనుగ్రహ స్వరూపుడా, అఖండ స్వరూపుడా, విశాల స్వరూపుడా, కరుణాస్వరూపుడా, ప్రేమ స్వరూపుడా, ఈ విధంగా వర్ణించకూడదు. నీకు ప్రేమ ఉందో లేదో నాకు మాత్రం ఇది నెరవేర్చాలి. ఇది తప్పింది కాదు.
1: You should not go on praising God. Oh God, your embodiment of very grace.
0: దైవమును అందరి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
1: You be ready to ask and pray to God with all the right.
0: భగవంతుని అడగ మరి ఎవరిని అడగాలి?
1: Whom else would you ask other than?
0: సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి.
1: You have every right on God.
0: అందువల్లనే నేను పూర్వం చెప్పాను,
1: భగవాన్ సార్,
0: మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హృదయ
0: ఈ హృదయము ఆత్మకు కుమారుడు.
1: And hrudaya is a son of atma.
0: ఈ హృదయానికి కుమారుడు మైండ్.
1: మైండ్ ఇస్ ఎ సన్ ఆఫ్ హృదయ.
0: మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్.
1: మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుట్టున్నాడు.
1: అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ ది గ్రేట్ గ్రాండ్ సన్ బాండ్ టు దిస్ మైండ్.
0: వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
1: స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ ది గ్రేట్ గ్రాండ్ సన్.
0: మైండ్ గ్రాండ్ సన్.
1: మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్.
0: హృదయము సన్.
1: హార్ట్ హృదయ
0: ఎవరికి? ఆత్మకే.
1: రిలేటెడ్.
0: కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు, ఆ మనముడు, ఆ ముని మనముడు ఒక కుటుంబీకులే.
1: ఇట్ ఈస్ ఆల్ ఆత్మిక్ రిలేషన్షిప్, ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్ బాండ్.
0: మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు.
1: సో వాట్ ఆల్ వీ టాక్ షుడ్ నాట్ బి,
0: మన మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు.
1: అవర్ మైండ్ షుడ్ నాట్ బి డైవర్టెడ్.
0: మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే.
1: అండ్ వీ హావ్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద జాయింట్
0: గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్కి వస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ joint property of the great grandfather inherited by great grandson.
0: Grandson yokka kudanu great father yokka property ne vastundi.
1: Grandson also has got equal share in the property of the grandson.
0: Son kudanu father yokka property ne vastundi.
1: Son has right on his
0: father's property. Dilu prasthinchukoniye Bible nandu kudanu I am the messenger of God annadu.
1: Basing on this, in the Bible it is said
0: shariniki sambandham ayyindi ganukoni messenger ga pettadu.
1: As it is only physical relationship, it is said
0: manasika chusinappudu
1: when we look
0: mentally. I am the son of God annadu.
1: Psychologically at the mental realm he said and the son of God.
0: Tarvata atma bhavam tho kuda I and my father are one annaru.
1: With the feeling of the spirit and atma he said I and my father are one.
0: Kanukone manam dehabhimanam tho kuda jeevudu devudu ni bhedam pettukochunu.
1: With the body attachment you may consider separate from God.
0: Manasika abhimanam cheta nee yokka sambandhame nenu, nee amsame nenu.
1: At the mental realm you may feel that I am your spark.
0: ఆత్మ సంబంధం నీవు నేనే, నేను నీవే.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఐ అండ్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక ఏమని ఏకత్వం కోరు మనం ప్రయత్నం చేయాలి.
1: యూ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
0: కేవలం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత, ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ డిస్టెన్స్డ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ ద ప్రాపర్ పాత్.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
1: ఆల్ స్పిరిచువల్ పాత్
0: ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకోలేకుండా.
1: ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్ ద ట్రూ రిలేషన్షిప్
0: ఏ నాటికైనా మనం ఒక్కటి కాదు.
1: ఎనీ డే వీ విల్ నెవర్ బికమ్ వన్ విత్ గాడ్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే.
1: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్ డజంట్ మ్యాటర్ వేర్
0: యూ కుమారుడు అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ
1: యువర్ సన్ మే బి స్టడీ
0: ఇక్కడ నుంచి నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు.
1: యూ బి సెండింగ్ మనీ టు యువర్ సన్ బై మనీ ఆర్డర్.
0: అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు.
1: యువర్ సన్ ఇస్ దేర్ ఇన్ అమెరికా.
0: రెండింటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే.
1: వాట్ ఇస్ ద రిలేషన్షిప్? ఇట్స్ ద రిలేషన్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ దిస్ ఇన్
0: నీవు ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించు, నా ఆత్మ సంబంధం నా ఒక్కటే.
1: యు మే బి ఎనీవేర్, యు మే డూ ఎనీథింగ్, యు మే ఫాలో ఎనీ పాత్, బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: నా దైవం ఒక్కడే.
1: మై గాడ్ ఇస్ వన్.
0: ఆ దైవమే నాకు సంబంధము.
1: ఐఎమ్ రిలేటెడ్.
0: దేహానికి కలిగిన సంబంధం అంతా కూడా ఈ ప్రాకృతమైనటువంటి సంబంధంలే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు.
1: ద బాడీ రిలేషన్షిప్ ఇస్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ అటాచ్మెంట్, నథింగ్ టు డూ విత్ ద
0: స్పిరిట్. ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
1: హియర్ ఇస్ ద మాస్టర్.
0: ఆ మాస్టర్ ఒక్కడే.
1: మాస్టర్ ఇస్ వన్.
0: కానీ భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది.
1: వైఫ్ విల్ కమ్ అండ్ సే ఏమండి సార్.
0: కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
1: సన్ విల్ కమ్ అండ్ సే ఫాదర్.
0: కొడుకు వస్తుంది, మామా అని పిలుస్తుంది.
1: డాటర్ లా విల్ సే అంకుల్.
0: మనమడు వస్తాడు, తాత అని పిలుస్తాడు.
1: గ్రాండ్ సన్ విల్ సే గ్రాండ్ పా.
0: ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామా అని పిలిచినా, మనమడు తాత అని పిలిచినా, యజమానుడు ఒక్కడే.
1: After all, one may call him sir, one may call father, grandpa, whatever may be.
0: ఈ దేహ సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైనటువంటి సంబంధాలు ప్రవేశిస్తున్నాయి.
1: Basing on the body relationship, they call that.
0: ఈ దేహం చేతని ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి.
1: It's only the body, the vesture, that brings all differences.
0: దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాశ్వతం కాదు.
1: We should never go by this body attachment.
0: మరినొక కొంప.
1: It's dirty one.
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: Afflicted by this.
0: జాత సంచ

0: నువ్వు పొందు దుంప, భవసాగర మీదగలేని కంప, అప్పుల పదలము మనమెప్పు దలంప, నీ నిశ్చలమని నమ్మబోకు మనసా.
1: ఓ మై నెవర్ థింక్ దట్ లైఫ్ ఇస్ పర్మనెంట్.
0: హరి పాదములు ఆశ్రయించవే,
1: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్.
0: నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు.
1: డోంట్ లెట్ యువర్ సెల్ఫ్ దేహాభిమానంతో
0: నీవు అనేక విధమైన బంధనకు లోకపడదు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ బౌండ్ బై బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహాభిమానం ఉంటుంది పోతుంది.
1: బాడీ అటాచ్మెంట్ మే బి హియర్ ఆర్ నాట్.
0: కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే.
1: అటాచ్మెంట్ టు ద స్పిరిట్.
0: అది ఏ సత్యము నిత్యమైనటువంటిది.
1: దట్ ఇస్ ట్రూత్ అండ్ ఇటర్నల్.
0: అతి సత్య నిత్యమైనటువంటి ఒక సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.
1: వి షుడ్ ఫాలో దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ ఫాలో స్పిరిచువల్ పాత్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం.

0: సరెండర్.
1: ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి.
0: When can you surrender? There should be friendship.
1: స్నేహం అయిపోయింది, ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదు.
0: Then once there is friendship, there will be offering.
1: ఈ స్నేహమే ఆత్మ నివేదనకు ముందు చెప్పు.
0: In fact, this friendship is the penultimate one.
1: భగవంతుడితో friendship కావాలి.
0: We should develop friendship towards God.
1: Near గా మనం ప్రయత్నం చేయాలి.
0: We should be near and near to God.
1: తక్షణమే తన యొక్క డియర్నెస్ అక్కడ నుంచి ఆవిర్భవిస్తుంది.
0: దేర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ద డియర్నెస్.
1: ఆ డియర్నెస్ గాలి.
0: ద డియర్నెస్ ఇస్ ద విండ్.
1: ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడా నిప్పు మాదిరి తయారవు.
0: ఇట్ ఈస్ ద డియర్నెస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ లైక్ ద విండ్ దట్ బ్లోస్ మేకింగ్ ద ఫైర్ టు బర్న్.
1: ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన సరుస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ ఫాలో స్పిరిచువల్ పాత్.
1: సాధనే అవసరం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఆ సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు.
0: కీప్ ఇన్ వ్యూ ఇన్ మైండ్ దిస్ రిలేషన్షిప్.
1: కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధము ఆత్మ సంబంధం ఒక్కటే.
0: ఇట్స్ ఓన్లీ ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మీ అండ్
1: అది ఏ బ్రహ్మ.
0: That's Brahma.
1: అది ఏ విష్ణువు.
0: That's Vishnu.
1: అది ఏ ఈశ్వరుడు.
0: That's Ishwara.
1: అంత తానే.
0: Everything God.
1: సృష్టి స్థితిలయములకు మూల కారణము భగవంతుడు ఒక్కడే.
0: The creator, sustainer and annihilator is God himself.
1: కనుకనే ఈ సృష్టికి వేరు, లయములకు వేరు, రక్షణకు వేరు లేడు.
0: We can't consider the creator, sustainer and the destroyer separately.
1: నేను అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
0: That Bhagavan tells us often.
1: ఇంగ్లీష్ లోపల God అంటారు. ఈ G అంటే ఏమిటి?
0: What is G?
1: జనరేషన్ అనే పుట్టుక.
0: జనరేటర్ బట్
1: ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం.
0: ఓ ఆర్గనైజర్ ప్రొటెక్టర్.
1: ఈ జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి.
0: అండ్ ఇట్ షుడ్ బి ద ఆర్గనైజర్ ఫర్ ద జనరేటర్.
1: డిస్ట్రక్షన్. చూసారా సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుండాలి.
0: సో జనరేషన్, ఆర్గనైజేషన్, డిస్ట్రక్షన్ ఆర్ దేర్.
1: సృష్టి స్థితి లయము
0: దట్ వాట్స్ కాల్డ్ జనరేషన్ ఆర్గనైజేషన్. That is G-O-D.
1: ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుంది.
0: ఆల్ ది త్రీ ఆర్ దేర్ ఇన్ వన్ గాడ్.
1: సృష్టికి మరొకడు, రక్షణకు ఒకడు, లయములకు ఇంకొకడు కాదు.
0: యూ డోంట్ హ్యావ్ క్రియేటర్, ప్రొటెక్టర్.
1: గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లేవు మూడింటి ఎందు ఉన్నాడు.
0: గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ త్రీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్.
1: ఇది నిజమైనటువంటి యొక్క అద్వైతం.
0: దిస్ ఇస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ నాన్ డ్యూయల్.
1: ఈ అద్వైతం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ డు యు గెట్ ఇట్? నాన్
1: డ్యూయల్ శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని బోధిస్తూ వచ్చింది.
0: నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. ది డివినిటీ ఇస్ వన్ అండ్ ది సేమ్.
1: వీళ్ళందరూ ఆచార్యులు.
0: దేర్ ఆల్
1: ఆచార్యులు. ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు.
0: ఆచార్య ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్.
1: అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్ళాడు శంకరాచార్యుల వారు.
0: శంకరాచార్య వెంట్ టు కాశీ ఎట్ వన్ టైమ్.
1: స్వామి నా పాపమును క్షమించు అని ఈశ్వరుని ప్రార్థించాడు.
0: ప్రే టు ఈశ్వర స్వామి పాడన్ ఫ్రీ ఆఫ్ డిస్టెన్స్.
1: ఏ శంకరాచార్యు? ఆదిశంకరులు.
0: ఆదిశంకర ఫస్ట్
1: ఆర్యాంబ కుమారుడు.
0: అండ్ స్థానం ఆర్యాంబ.
1: అక్కడ వెళ్ళి
0: హ్యావింగ్ గాన్ దేర్
1: స్వామి,
0: స్వామి
1: నా పాపాన్ని క్షమించమని కోరాడు.
0: ఫర్గివ్ మై సిన్స్ హి సెడ్.
1: ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు.
0: వాట్ ఇస్ ద సిన్ హి ఎంక్వైర్డ్.
1: విధో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు.
0: వీ కెనాట్ డిస్క్రైబ్ బై వర్డ్.
1: నీకు వర్ణించడానికి భాష లేదు.
0: దేర్ ఇస్ నో లాంగ్వేజ్ దట్ డిస్క్రైబ్స్ యువర్ డివినిటీ.
1: మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు.
0: ద మైండ్ హ్యాస్ నో రైట్ టు
1: కాంప్రిహెండ్. అది నేను చెప్పాను.
0: దట్స్ వాట్ ఐ సేడ్.
1: కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ బిలేశ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు.
0: బట్ హ్యావింగ్ కమ్ టు కాశీ ఐ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ యూ ఇన్ వేరియస్ నేమ్స్.
1: ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా?
0: హ్యావింగ్ సెడ్ దట్ యూ కాన్ బి డిస్క్రైబ్డ్ ఆర్ నరేటెడ్ బట్ ఐ venture to do it.
1: నేను తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి, ఇది పాపం.
0: ఐ థాట్ వన్ థింగ్ అండ్ ఐ స్టార్టెడ్ డిక్లేరింగ్ అనదర్. ఇట్ ఇస్ ది సేమ్.
1: సర్వత్రా ఉన్నావు నీవు, సర్వత్రా ఉంటున్నావు నీవు.
0: యు ఆర్ ఆల్ పర్వేసివ్.
1: భగవంతుడు సర్వవ్యాపకుడు.
0: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: సర్వశక్తిమయుడు.
0: ఆల్ పవర్ఫుల్
1: అని నేనే వర్ణించినాను.
0: ఐ డిస్క్రైబ్ యు లైక్.
1: కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను.
0: బట్ ఐ వాక్డ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ రీచ్
1: ఇది పాపం కాదా?
0: ఇజంట్ దట్ ఎ సేమ్?
1: సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి?
0: And God is everywhere. Why should I come to Kashi?
1: కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి, ఇది పాపం.
0: So feeling is one thing, action is different. It isn't that the same?
1: అనగా మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
0: It only means the thought, word and deed should be perfect
1: unity. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ వికెడ్ మ్యాన్ హూ అబ్జర్వ్స్ డిస్హార్మోనీ ఇన్
1: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క గుర్తింపును ప్రజలు కూడా నిరూపింప చేసే నిమిత్తమై ఆదిశంకర్ కూడాను ఈ విధమైన ప్రబోధం చేస్తూ వచ్చాడు.
0: టు టెల్ ది హ్యూమానిటీ వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్ ఆదిశంకర్ స్టార్టెడ్ టీచింగ్ లైక్ దిస్.
1: ఆనందలహరి కల్పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వం గురించినటువంటి అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ
0: ఆల్ ది కంపోజిషన్స్ ఆఫ్ ఆదిశంకర స్పీక్ ఆఫ్ దిస్.
1: ఇంత ప్రబోధించినటువంటి శంకరులు వారే
0: శంకర
1: తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు.
0: ఎంటర్డ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ డివోషన్ ఫైనలీ.

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కంపోజింగ్ దట్ భజగోవింద ద సాంగ్ సెలెస్టియల్.
0: జ్ఞాని కూడాను ఒకనొక సమయంలో భక్తుడిగా మారిపోతాడు.
1: The one of wisdom at one time becomes a devotee.
0: కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే.
1: గ్రేటెస్ట్ అండ్ ద హైయెస్ట్ అండ్ ద నోబ్లెస్ట్ ఇస్
0: భక్తి. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ భక్తి?
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: అనగా అర్పితము.
1: భజ్ మీన్స్ ఆఫరింగ్.
0: పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి.
1: ఆఫరింగ్ ఆఫ్ ది టోటల్ లవ్ ఇస్ భక్తి.
0: ఇది నిజమైనటువంటి భక్తి అంతే కానీ ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓనోములు నోచుకోవటం ఇవన్నీ కొన్ని ప్రాకృతమైన యొక్క మార్గాలు.
1: ద వర్షిప్ అండ్ అదర్ రిచువల్స్ ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ
0: యాక్టివిటీ. ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి
1: హావింగ్ బీన్ ఇన్ దిస్ ఇష్టన
0: నివృత్తిలో ప్రవేశించడానికి ఇది ఒక మార్గము.
1: ఇట్ దేర్ ఆర్ ది స్టెప్స్ దట్ లీడ్ టు ఇన్వర్డ్ ఎంక్వైరీ.
0: ఏ బి సి డి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: యూ ప్రాక్టీస్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి
0: తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము.
1: యూ మేక్ వర్డ్
0: దీని లోపలి జిఓడి గాడ్ అని పెట్టావు.
1: హియర్ యూ హ్యావ్ దిస్ వర్డ్ జిఓడి గాడ్.
0: తర్వాత డిఓజి డాగ్ అని పెట్టావు.
1: దేర్ యూ సే డిఓజి డాగ్.
0: అనగా అక్షరం తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం.
1: అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ యూ మేక్
0: ఈ పదములు సెంటెన్స్ గా మార్చుకోవటం.
1: వర్డ్స్ విల్ టేక్ యూ టు సెంటెన్సెస్.
0: దేర్ ఈస్ గాడ్ అంటావు.
1: యూ సే దేర్ ఈస్ గాడ్.
0: నో గాడ్ ఈజ్ నో వేర్ అంటావు.
1: దెన్ యూ సే గాడ్ ఈజ్ నో వేర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనుకున్నప్పుడు దీని పదం ఎక్కడ నుంచి చేయలేదు.
1: వెల్ హౌ డు యూ కన్స్ట్రక్ట్ దిస్ సెంటెన్స్.
0: గాడ్ ఈజ్ నో వేర్.
1: గాడ్ ఈజ్ నో వేర్.
0: నో ఎన్ఓ నో.
1: నో ఎన్ఓ నో.
0: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ వేర్.
1: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ.
0: ఈ డబ్ల్యూ నో చేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోయింది.
1: జాయిన్ ద డబ్ల్యూ విత్ నో నౌ. గాడ్ ఈజ్ నౌ హియర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనేటువంటి పదమే గాడ్ ఈజ్ నౌ హియర్ గా మారిపోతుంది.
1: సో ద వెరీ సెంటెన్స్ గాడ్ ఈజ్ నో వేర్ బికమ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: మ్యాజిక్.
1: ఇట్ ఇస్ ఓన్లీ జిమిక్స్ ఆఫ్ ది వర్డ్.
0: అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి.
1: So all our worship and external parts of devotion should ultimately lead us to
0: ఒక నామాన్ని స్మరిస్తూ రావాలి. తరువాతి అంతా ఒక్కటే.
1: You start beginning to chant the name of one God and you feel everything being the same.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అందుకోవాలి.
1: You understand the underlying principle of unity.
0: ఇది నిజమైన సాధన యొక్క గమ్యము.
1: This is the goal of the
0: spiritual. ఇది సాధన యొక్క లక్ష్యము.
1: This is the aim of spiritual.
0: ఇది సాధన యొక్క సారము.
1: It is the essence of spiritual practice.
0: ఈ విధంగా మనము ఎన్ని పాదుకల పూజ చేసినప్పటికీ, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గములు.
1: వర్షిప్ ఆఫ్ పాదుకస్, అబ్జర్వెన్స్ ఆఫ్ రిచువల్స్, సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్.
0: అయితే
1: ఓన్లీ పార్ట్స్.
0: దైవము ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే.
1: వీ హావ్ టు ఫాలో ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటూ వీ రియలైజ్ ద ట్రూత్ గాడ్ ఇస్ వన్.
0: అంతే కానీ తిరిగి అంత్యం వరకు కూడాను ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ప్రతి బిడ్డ కూడా పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది.
1: ఎవ్రీ చైల్డ్ ద మూమెంట్ బోర్న్ గోస్ ఆన్ క్రైయింగ్ సోహం సోహం కోహం
0: కోహం కోహం
1: కోహం.
0: నేనెవరు నేనెవరు నేనెవరు అని అంటుంది.
1: కోహం హుయమాయ్ హుయమాయ్.
0: బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది?
1: ఇట్ ది లైఫ్ వాయేజ్ ఇస్ స్పెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ హుయమాయ్. వెన్ డు యూ అండర్స్టాండ్?
0: మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబును మన నుంచి రావాలి.
1: బిఫోర్ డెత్ వన్ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సోహం.
0: కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము.
1: నౌ వి స్టెప్డ్ ఇంటు క్వాలిఫైడ్
0: నాన్ డ్యూయలిజం. విశిష్టాద్వైతం నుంచి కూడాను అద్వైతంలో ప్రవేశించాలి.
1: క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం టు నాన్ డ్యూయలిజం.
0: కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం.
1: సో ఎవ్రీ స్టెప్ వీ షుడ్ థింక్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ దిస్ వన్.
0: ఏమిటి ఇది? బట్ట.
1: వాట్ దిస్ క్లాత్?
0: ఇది బట్ట. బట్ట కాదు దారము అన్నా.
1: నౌ ఇట్స్ థ్రెడ్.
0: దారం కాదు పత్తి అన్నా.
1: నౌ ఇట్స్ కాటన్.
0: ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు.
1: దిస్ కాటన్.
0: ఇది ద్వైతము.
1: కాటన్ ఇస్
0: దారం అనేటువంటిది విశిష్ట అద్వైతము. దారం లేకుండా వస్త్రం కాలేదు. ఈ వస్త్రమే అద్వైతము.
1: దిస్ క్లాత్ ఇస్ నాన్ జ్యువెలిజం.
0: ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి.
1: ద కాటన్ అండ్ ద థ్రెడ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద క్లాత్.
0: కనుక అద్వైతంలో ద్వైతము విశిష్టాద్వైతం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: అండ్ దేర్ ఫోర్ ఇన్ నాన్ జ్యూయలిజం ద జ్యూయలిజం ద క్వాలిఫైడ్ నాన్ జ్యూయలిజం హావ్ బికమ్ వన్.
0: ఒక్కొక్క ఆచార్యుల వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తునికి అంత కూడా మార్గాలు నిరూపించారు.
1: ఈచ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ థియరీ.
0: ఈ ప్రాప్తి లక్షణాలు కలిగిన మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి.
1: దోస్ హు ఆర్ ఇన్ దిస్ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ లైఫ్ షుడ్ ఫాలో ద వరల్డ్లీ పాత్.
0: కనుక భక్తులైనటువంటి వారు
1: డివోటీస్
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు?
1: రీడ్ మెనీ బుక్స్.
0: ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ఎన్ని ప్రబోధనలకో పోతున్నారు, కానీ మనసు కించిత్తేనా మారటం లేదు.
1: బట్ దేర్ మైండ్ డజంట్ సీమ్ టు హావ్ చేంజ్డ్.
0: ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది రియల్ బుక్ ఈస్ నాట్.
0: ఇవన్నీ కేవలం ఒక జ్యూవెల్స్ వంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆర్ లైక్ జ్యూవెల్స్.
0: ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణం వంటివి.
1: ఆల్ ది టీచింగ్స్ ఆర్ జ్యూవెల్స్.
0: ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ
1: దే ఆర్ ఓన్లీ డెకరేషన్.
0: ఆనందాన్ని అందించటం లేదు.
1: దే డోంట్ గివ్ యు ప్లీజ్.
0: ఆనందం లోపల ఉన్నది.
1: బ్లిస్ ఇస్ విదిన్.
0: ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ది బ్లిస్ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాల్యూలెస్
0: నగలు పెట్టినట్టు.
1: జస్ట్ జ్యువెల్స్ ఆర్ ఇన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు దివ్య దేవుడు ఉండెను సుమా.
1: విత్ ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్స్.
0: ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి.
1: దట్ వాల్యుబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్
0: ఇన్ ఇనపెట్టి చిక్కింది కదా అని పోతే ఇనపెట్టిలో ఉండేటువంటి వాడిని లభించము.
1: ఇఫ్ యూ కమ్ డౌన్ టు ది ఐరన్ సేఫ్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ విలువైనటువంటి వస్తువును దాచిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుప పెట్టిగా ఉంటుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ చీప్ హాస్ గాట్ కాస్ట్లీ జ్యువెల్స్ ఇన్ సైడ్.
0: కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటారు.
1: బాడీ ఇస్ సో మీన్ లో.
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు.
1: ద బాడీ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టికలీ స్పీక్.
0: తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు.
1: అండ్ ఈస్ గివింగ్ యూ దట్ ఇన్ఫినిట్
0: విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే.
1: అండ్ వాల్యూబుల్స్ ఆర్ కెప్ట్ హిడెన్.
0: కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యూ ఆర్ నాట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ ఎక్స్‌పీరియన్స్. ఒరే
0: పిచ్చివాడా, నీకు ఎంత కావాల్సినా నా దగ్గర ఉంటుంది. అది రండి.
1: ఓ మై క్యాబ్, ఐ హావ్
0: ఈ తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు?
1: యూ హావ్ సో లో డిజైర్.
0: మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను.
1: వితౌట్ డిజైరింగ్ ఆస్కింగ్ ప్రేయింగ్ I'll give you valuable.
0: ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో,
1: వాట్ కాస్ట్లీ థింగ్స్ ఈస్ గోయింగ్ టు గివ్.
0: ఆనందాన్ని మనకు కావాలి. అద్వైత ఆనందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము.
1: ఐ వాంట్ దట్ నాన్ యూర్ బ్లెస్. ఐ వాంట్ దట్ ఎటర్నల్ బ్లెస్. అండ్ దట్ ఐ వాంట్ దట్ బ్లెస్.
0: ఈ ఆనందానికి ఒక హద్దే లేదు, పరిమితమే లేదు.
1: ఇట్ ఇస్ నో బౌండరీ.
0: కనుక ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
1: గాడ్ ఈస్ దేర్ టు కన్ఫర్ లిమిట్లెస్.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
1: డోంట్ ఆస్క్ ఫర్ లో అండ్ చీప్.
0: అద్భుతంగా మీరు నిల్చండి.
1: అండ్ స్టాండ్.
0: సర్వము తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ గ్రాంట్ ఎవ్రీథింగ్.
0: కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి.
1: బట్ యూ నీడ్ టు బి డిజర్వ్డ్. Deserving.
0: ఒక విధమైన విశ్వాసం పెరగాలి.
1: Faith you should develop, grow.
0: ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు.
1: When you don't have faith, you can't offer yourself.
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our attempts and efforts?
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: గొప్ప చదువరులుగా ఉంటుంటారు చాలా మంది.
1: Many are highly educated.
0: ఎన్నో గ్రంథాలంతా చదువుతారు.
1: They read many books.
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటారు.
1: They know many things.
0: తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all of them?
0: చదువులన్నీ చదివి
1: having studied all
0: chaala viveki ayi
1: being so intelligent
0: magidi tannerugudu mandamathudu
1: having studied having been so intelligent
0: enta chaduvu chadivi
1: in spite of
0: yeniti unnanu teenuni gunammu maraledu
1: in spite of all high education the mean man will never
0: tarachi chaduva chaduva
1: in fact the also
0: tarkavadame kani
1: involves in
0: purna gnanam eppudu pondaledu
1: your study will make you to argue but you will not have knowledge
0: chadu chavandaneetiki chavuleni chadu chaduvali
1: no at all having studied lifelong ultimately you have to die study to be more
0: amrutasya putraha
1: you are the son of
0: immortality amrutasya putraha nee amrutaputrulu aina
1: you are the son of immortality
0: atti amrutatvani nee chusko
1: understand that
0: atti amarakkani nee pondu
1: be immortal
0: atti ananda swaroopani nee nundu
1: be the form of bliss
0: ilanti prabodhistu ఉంటుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి
1: ప్రయత్నిస్తాం?
0: కదిలిపోయేటువంటి మేఘముల వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం.
1: యు ఆర్ ఆఫ్టర్ ది పాసింగ్ క్లౌడ్.
0: కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము.
1: నాట్ ది లో మీన్ డిజైర్.
0: దైవం ఎక్కడనో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ అ పార్ట్.
0: నా హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్
0: హార్ట్. నా బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ విత్ ఇన్.
0: కనుక అట్టి సత్యాన్ని కైవక్యమైన మన దృష్టిని మరల్చాలి.
1: అండ్ వీ హావ్ టు డైరెక్ట్ అవర్ వ్యూ ఇన్ దిస్ వే.
0: ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: వెన్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ ఇన్ దిస్ వే యు కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ఒక ఎక్కడో ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం.
1: యు పే వాటర్ ట్యాక్స్ టు మున్సిపాలిటీ ఫర్ సప్లైయింగ్ వాటర్ టు యూ.
0: ఎక్కడో ఉండేటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాము.
1: కరెంట్ ఇస్ సప్లై టు యూ పే ఎలక్ట్రిసిటీ బిల్.
0: ఈ మన ఇంటి లోపల మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము.
1: ఈవెన్ ఇఫ్ యూ కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్ యూ పే ల్యాండ్ ట్యాక్స్ టు ది మున్సిపల్ అథారిటీ.
0: భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ ద విండ్.
0: భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురుతో ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు.
1: God has given us the sunlight, lighting the world.
0: కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు.
1: We have downpour of rain.
0: దీనికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
1: What tax you are paying?
0: ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం.
1: God has given all these things freely.
0: దీనికి ట్యాక్స్ అనేటువంటి అర్పితము. అర్పితమే ట్యాక్స్.
1: ఆఫరింగ్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే.
1: మదీయ
0: ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని.
1: యూ షుడ్ ఆఫర్ యువర్ ప్రాపర్టీ, యువర్ ఫ్యామిలీ, యువర్ బిలాంగింగ్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, ది ఆత్మ.
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ?
1: From you got this family.
0: నీవు కల్పించుకుందే కదా.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్.
0: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు.
1: యూ వాంటెడ్, సో యూ మ్యారీడ్.
0: తర్వాత పిల్లలు పుట్టారు.
1: లేటర్ యు హాడ్ చిల్డ్రన్.
0: కుటుంబం పెద్దదైపోయింది.
1: ఫ్యామిలీ హాస్ గ్రోన్.
0: స్వామి నేను ఇంకా భరించుకోలేనంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని?
1: ఇఫ్ యు సే స్వామి ఐ కాంట్ బేర్ ద బర్డెన్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూస్ మిస్టేక్ ఇస్ ఇట్?
0: నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదు.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్, నాట్ ఆఫ్ గాడ్.
0: కనుక నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి.
1: వెన్ ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్ క్రియేషన్ యూ హావ్ టు సాల్వ్.
0: ఈ కష్టమంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది డిఫికల్టీస్ ఆర్
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మంచినే ఇస్తున్నాడు.
1: గాడ్ గివ్స్ గుడ్.
0: కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ రిసీవింగ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
1: యూ డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్ ఈవెన్ దో దే సెడ్ హోల్ హార్టెడ్లీ.
0: చెవికి చేర్చు.
1: యు పే హీడ్ టు ఆల్ హారిబుల్ వర్డ్స్.
0: ఇట్టివారు నన్ను ఎరుగంగని ఎత్తురా.
1: Such people, can they ever know me?
0: ఎంత తెలివియున్న ఏమి ఫలము?
1: What is the use of your intelligence?
0: ఏమి ఫలము?
1: What is the use of?
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
1: Though it is said openly, you don't listen to good things.
0: చెడ్డ మాటలంటే చెవిని ఏరు.
1: Bad words immediately
0: get into your ear. డైరెక్ట్ గా పోయి చేరిపోతాయి ఈ రంధ్రంలో.
1: బ్యాడ్ వర్డ్స్ విల్ గో డైరెక్ట్లీ ఇన్ యువర్ ఇయర్.
0: మంచి మాటలు దిన్నము చెప్తున్నప్పటికీ కొంచెమైనా శోకం అక్కడ.
1: దో గుడ్ వర్డ్స్ ఆర్ సెడ్ రిపీటెడ్లీ, యు డోంట్ లిసన్ టు దెమ్.
0: కనుక మనం చేయవలసింది ఏమిటి?
1: వాట్ షుడ్ వి డూ నౌ?
0: దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ ఎఫర్ట్.
0: దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి?
1: హౌ టు మేక్ గాడ్ హ్యాపీ?
0: అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి.
1: వి హావ్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్,
0: సమీపత్వానికి పోవాలి.
1: ప్రాక్సిమిటీ ఎసెన్షియల్.
0: అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి.
1: ద స్పిరిట్ ఆఫ్ డెడికేషన్.
0: అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము.
1: దట్ మేక్స్ గాడ్ హ్యాపీ.
0: దైవం నువ్వు కావాలని కోరడు.
1: గాడ్ డజంట్ వాంట్.
0: అది కూడా నీ నిమిత్తమే.
1: ఇట్స్ ఫర్ యువర్ ఓన్ సేక్.
0: తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడి యొక్క తృప్తి కోసమే.
1: అండ్ ద సన్ సిట్స్ క్లోజ్ టు మదర్ ఫర్ హిజ్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది.
1: ఇన్ ప్రాక్సిమిటీ యూ ఎంజాయ్ ది ఇన్ఫినిట్ లవ్ ఎఫెక్షన్.
0: కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు,
1: వెన్ యూ వాంట్ టు బి క్లోజ్ టు గాడ్,
0: ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ,
1: యూ డోంట్ నీడ్ టు
0: రీడ్ గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ,
1: నాట్
0: ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే.
1: రీడింగ్
0: ఇది భౌతికమైన తృప్తి,
1: అండ్
0: ఇది లౌకికమైన తృప్తి, ఇది ప్రాప్తమైన తృప్తి.
1: రిచువల్స్, రీడింగ్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్స్, దే ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్షన్.
0: ప్రవృత్తి తృప్తి,
1: ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
0: నివృత్తి తృప్తి కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇన్వర్డ్.
0: అది శాశ్వతమైన తృప్తి.
1: దట్ ఇస్ పర్మనెంట్.
0: అది ఏ నిత్యానందం,
1: ఎటర్నల్ బ్లిస్,
0: పరమానందం,
1: సుప్రీం బ్లిస్,
0: యోగానందం,
1: అద్వైతానందం,
0: సచ్చిదానందం, అంతా అదే ఆనందం.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది సేమ్ బ్లిస్.
0: ఇలాంటి ఆనందం నీ యందే ఉంటుండది.
1: దట్ సార్ట్ ఆఫ్ బ్లిస్ ఇస్ వితిన్ యూ.
0: ఎక్కడనో నువ్వు పోయి వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
0: అలాంటి ఆనందం నీ యందే ఉండినటువంటి దాన్ని నీవు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: దట్ బ్లిస్ వితిన్ యూ హ్యాస్ టు ఎమనేట్, ఓవర్ఫ్లో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కర్మ ద్వారా,
1: త్రూ యాక్షన్,
0: మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును.
1: యూ కెన్ రీచ్ ఎ సీక్రెట్ ప్లేస్.
0: చిత్తశుద్ధి,
1: ప్యూరిటీ,
0: కర్మ పవిత్రత,
1: అండ్
0: ఈ రెండింటి ఎందుకు కూడా ఉండాలి.
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ సంకల్పంలో పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏమి లేదు.
1: ఇఫ్ యూ డెవలప్ సీక్రెట్ హార్ట్, దట్స్ ఎనఫ్, నథింగ్ బియాండ్.
0: మన సంకల్పంను పురస్కరించుకుని మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ డిపెండ్ ఆన్ ద థాట్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు.
1: హియర్ ఇస్ ఎ పోస్ట్ రన్నర్.
0: పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్ తో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు.
1: పోస్ట్ రన్నర్ విల్ గివ్ యూ లెటర్స్ అడ్రస్ టు యూ.
0: ఒక ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు.
1: హీ గివ్స్ వన్ లెటర్ టు.
0: ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు.
1: ఆల్ ద రెసిడెంట్స్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆర్ వెరీ హ్యాపీ స్మైలింగ్.
0: ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ గివెన్ బై పోస్ట్ రన్నర్.
0: జాబులో ఉన్నటువంటి ఆనందం వాళ్ళంతా ఉల్లాసపరుస్తుండాలి.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ ద రెసిడెంట్స్.
0: రెండు రెండో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు.
1: పోస్ట్ మ్యాన్ గివ్స్ అనదర్ కవర్.
0: వాడు ఇంటంతా ఏడుస్తారు.
1: మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ క్రై.
0: వాడు దీనికి ఏడుపంతా వీళ్ళకి అందించలేదు.
1: ద పోస్ట్ మ్యాన్.
0: ఆ జాబులో ఉన్నటువంటి విషయమే వీనికి ఏడుపు అందించింది.
1: కంటెంట్స్ ఆఫ్ ది లెటర్ మేడ్ దెం క్రై.
0: భగవంతుడు కూడా అంతే.
1: గాడ్ ఈస్ లైక్ దాట్.
0: మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు.
1: అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్
0: మనుషులకే కర్మానుబంధిని.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: చూచారా సత్యానురాగిని సుఖం సుఖం సుఖం.
1: If you follow the truth, you will have the happiness.
0: సత్యాన్ని అనుసరించినప్పుడు లక్ష్మి మన వెంటనే ఉంటుంటారు.
1: When you follow satya, the truth, Lakshmi, wealth will follow.
0: ఇంకా రెండవది ఈ ఈర్ష్య అనేటువంటిది చాలా దుఃఖాన్ని అందిస్తుంది.
1: Jealousy that will make you miserable.
0: ఈ యొక్క జలసీ అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు.
1: నో మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ జలసీ.
0: కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అప్ జలసీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది.
1: దెన్ యుల్ బి పీస్ఫుల్.
0: మనకు సాధనానుసారిని విద్య అని
1: లర్నింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది.
1: ద మూమెంట్ యూ ప్రాక్టీస్ యూ విల్ బి లర్న్ ఇట్.
0: కర్మానుసారిని బుద్ధి అని.
1: And your behavior depends on
0: నీ
1: బుద్ధి
0: అంటే కర్మానుసారంగా వస్తుంటుండాలి.
1: యూ యాక్ట్ బేసింగ్ ఆన్ యూ
0: కర్మ అంతా సంకల్పం చేత కూడుకుంటుండాలి.
1: ద ఫేట్ ఇస్ బేస్డ్ ఆన్
0: పవిత్రమైన సంకల్పం చేత కర్మను ఆచరిస్తే నీకు సంతోషము సానందంగా కలుగుతుంది.
1: ఇఫ్ యూ డూ ఎవ్రీ యాక్టివిటీ విత్ సేక్రెడ్ థాట్స్ యూల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ యాక్షన్.
0: దుర్భావము చేత ఈ సంకల్పాన్ని కూర్చుకుంటే మనకు అంత దుఃఖాన్ని అందిస్తుంది.
1: ఇఫ్ యూ హావ్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్ యూల్ బి మిజరబుల్.
0: అన్ని బలములు ఉంటుంది, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ హావ్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివైన్, వాట్ ఇస్ ది యూజ్?
0: కనుక అన్ని బలములు కూడా ఉంటే దైవ బలం చాలా గొప్పది.
1: ఆఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగెస్ట్.
0: బుద్ధి బలము
1: ఇంటెలిజెన్స్,
0: దేహ బలము
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: దివ్య బలము సర్వ బలము నుండి.
1: With all the forms of strength,
0: దైవ బలము లేక దాసుడగును.
1: If we don't have the strength of God, support of God,
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: If we don't have support of God, what happened to Karna?
0: అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి.
1: He is so strong.
0: బుద్ధి బలం ఉంటుండాలి,
1: అస్త్ర
0: బలం ఉంటుండాలి, శక్తి బలం ఉంటుండాలి,
1: powerful,
0: శాస్త్ర బలం ఉంటుండాలి,
1: had knowledge.
0: అన్ని బలములు ఉంటున్నాయి కానీ దైవ బలం లేకపోయి.
1: Yes, all forms of knowledge, the weaponry, the intelligence,
0: and intellect. పతనం అయిపోయాడు.
1: Ultimately ruined himself.
0: దేహ బలము బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి.
1: యూ మే బి ఇంటెలిజెంట్, యూ మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్, వెల్ దట్స్ నో యూజ్.
0: కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి.
1: వాట్ వీ షుడ్ స్ట్రైవ్ ఫర్.
0: దైవ ప్రేమ ఒకటి మనం పొందితే సర్వ ప్రేమలు మనకు చేకూరుతాయి.
1: దెన్ వన్స్ యు ఆర్ ద రెసిపియెంట్ ఆఫ్ ద డివైన్ లవ్, రెస్ట్ విల్ ఫాలో.
0: అది ఏ సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: సో లెట్ అవర్ థాట్స్ బి సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం.
1: When once you entertain sacred thoughts, you will be spiritual.
0: కానీ అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత
1: because of the merit
0: ఈ నాడు ఈ పవిత్రమైన ప్రాప్తి మనకి లభ్యమిచ్చింది.
1: Because of the merit of the several of the past
0: ఈ పవిత్రమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
1: Make use of proper use of it.
0: సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు.
1: When once you make proper use,
0: దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు.
1: If you misuse, you will lose this chance.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: ఇదెవరు?
0: అదే మొన్న చెప్పాను.
1: వాట్ భగవాన్ సిద్ధార్థ
0: భవనంలో ఉన్నాడు, భవనంలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ మ్యాన్షన్.
0: బాటలో ఉన్నాడు,
1: ఇస్ ఇన్ పార్క్.
0: రాతిలో ఉన్నాడు,
1: అండ్ ఇస్ దేర్ ఇన్ ద బర్రెల్.
0: ఆటలో ఉన్నాడు, పాటలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ ఎ గేమ్.
0: మాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ వర్డ్.
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఇట్టులో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్.
0: అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కురుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు.
1: యూ షుడ్ ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్, నాట్ కుయుక్తి ది నాక్.
0: ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ది ఇంటెలిజెంట్ పాత్ ఆఫ్ యోగ.
0: అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాం.
1: దెన్ యూ కెన్ అటైన్ ద ట్రూ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: దినదినములకు ఒక్కొక్క సంవత్సరములకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ సో హ్యాపీ దట్ ది నంబర్ ఆఫ్ పాదుకాస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే.
1: It's quite natural in the external world.
0: కానీ నాకు ఇది పెరగాలని ఆశ లేదు.
1: బట్ భగవాన్ doesn't desire increase in numbers.
0: ఈ పాదుకులు పెరగనక్కర్లేదు.
1: It's not an increase in the number.
0: పాదుకుల యొక్క భావం పెరగాలి.
1: That paduka feeling should increase.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు
1: those that have come for paduka puja
0: ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశిస్తున్నారు.
1: They are still worldly and worldly.
0: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిశ్చలమైనటువంటి చిత్తమును.
1: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ స్టెడీనెస్, స్టెడీ
0: తెలుసుకోవటం లేదు.
1: స్వామి
0: తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: And therefore they brought so many sweets there.
0: Dry fruits anta tecchi aa shed lo pettesaru.
1: They brought all those things there in there.
0: Apples, bananas, ivanni tecchi aa shed lo pettesaru.
1: All fruits are kept there in the shed.
0: Poorna chendra halanta kuda ee tindi tone cheripoyi untundadi.
1: All Poorna chendra aachwaram is full of these sweets and fruits.
0: ఏ నేను కుంభకర్ణ అనుకున్నారా వీళ్ళు?
1: డూ యూ థింక్ స్వామి ఇస్ కుంభకర్ణ?
0: ఏ అన్నమైనా కూడా నేను తినను.
1: భగవాన్ డజంట్ టేక్ ఫుడ్.
0: అలాంటి పరిస్థితిలో ఈ తిండ్లంతా ఎందుకోసం తెచ్చారు?
1: వెన్ స్వామి డజంట్ ఈట్ రైస్ ఫుడ్, వాట్ ఫర్ దీస్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్?
0: దీన్ని సరిచేయటంకు, ఈ పంటంతా వేరు చేయడానికి, ఈ తిండంతా వేరు చేయడానికి ఒక 15 దినములు పిల్లలంతా పెట్టి చేయవచ్చు.
1: స్వామి మేడ్ బాయ్స్ టు వర్క్ టు క్యాటగరైజ్ టు సెపరేట్ టు సెగ్రిగేట్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్.
0: ఎంత కాలం పడితే ఈ కాలంలో ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి.
1: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ ఫ్రూట్స్ విల్ బి రాటన్.
0: ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి.
1: డోంట్ హ్యావ్ క్యారీ దట్ రెస్పాన్సిబిలిటీ.
0: నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ, అదే హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: వాట్ స్వామి వాంట్స్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, యువర్ లవ్.
0: ఇంకా కొంత కొంతమంది ఒక టవలు, ఒక బెడ్షీట్.
1: సమ్ అదర్స్ బ్రింగ్ వన్ టవల్, వన్ బెడ్షీట్.
0: ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ?
1: స్వామి,
0: ఒకవేళ మీకు తేవాలనుకుంటుంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్,
0: ఇదిగో బెడ్షీట్ తీసుకురండి, హాస్పిటల్ కి ఇవ్వచ్చు చక్కగా.
1: బ్రింగ్ ది బెడ్షీట్, దే కెన్ బి గివెన్ దేర్ ఇన్ ద హాస్పిటల్.
0: అది కూడా స్వామి చెప్పాడు, మరి రేపటి నుంచి అది కూడా తీసుకురాకండి.
1: బికాజ్ స్వామి సెడ్ డోంట్ స్టార్ట్ గివింగ్ టుమారో.
0: నేను ఏది ఆశించను.
1: భగవాన్ డజన్ వాంట్ ఎనీథింగ్.
0: ఆశించేది ఒక్కటే ఒక్కటి.
1: హి వాంట్స్ ఓన్లీ వన్,
0: అది ఏ నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమ.
1: దట్ ఈస్ ప్యూర్ సెల్ఫ్లెస్ స్టడీ లవ్.
0: అది నాకెక్కడ కూడా స్వార్థం లేదు.
1: భగవాన్
0: నకసిక పర్యంతము నో స్వార్థం.
1: దేర్ నో సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టౌ.
0: ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు.
1: స్వామి డజంట్ డిజైర్ ఎనీథింగ్.
0: ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చి పెట్టడం?
1: వెన్ హి డజంట్ డిజైర్, వై డు యు బ్రింగ్?
0: తర్వాత మా శెట్టి గారు కూడా చాలా పాపం, పరమ భక్తుడు.
1: శెట్టి ఈజ్ అన్ ఆర్డర్ డివోటీ.
0: ఈ విధమైన బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు.
1: హీస్ జస్ట్ గివింగ్ అస్ దీస్ రెస్పాన్సిబిలిటీ.
0: నిన్న రథం అని చూపించారు.
1: ఎస్టర్డే అష్టోన్ చారియట్.
0: నాకు ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు అష్టమే లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ దోస్ చారియట్స్.
0: నా రథం మీ హృదయమే.
1: Your heart, hrudaya, is his chariot.
0: నీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారియట్ నాకెందుకు?
1: When your sacred heart is there, he doesn't need that golden chariot.
0: ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం ముక్తి చేర్చి పెట్టారు.
1: Today they brought this
0: సింహాసనం. నాకు ఏమి తెలుసు? కళాతూరికి ప్రశాంత నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు.
1: They don't tell until they reach.
0: ఇలాంటి అంత ఏది కూడా మీరు తేకండి.
1: Don't bring any such sort of.
0: ఇవన్నీ నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజన్ లైక్ దట్.
0: నాకు ఇష్టమైనది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ.
1: స్వామి లైక్స్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఇస్ యువర్ లవ్.
0: కనుక ఈ పదార్థాలు కూడా ఇంకా పైన మీరు తీసుకురాకండి.
1: ఆల్ దీస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ డోంట్ బ్రింగ్ హియర్ ఆఫ్టర్.
0: ఇదంతా కూడా గూరు, ప్రకృతమైన యొక్క వస్తువులే.
1: ఆల్ దిస్ ఇస్ భూత్, దిస్ మెటీరియల్.
0: నాకు కావాలి
1: సువహ,
0: అది మన జ్ఞాన తత్వము.
1: దాట్ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అదే పవిత్రమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ సీక్రెట్ విజ్డమ్.
0: నానా దేవతు కైవల్యం.
1: అండ్ దట్ విజ్డమ్ విల్ టేక్ యు టు లిబరేషన్.
0: ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి.
1: అక్వైర్ దట్ విజ్డమ్.
0: ఆ దివ్యత్వాన్ని మీరు అనుభవించండి.
1: గెయిన్ ఎక్స్పీరియన్స్.
0: ఆ పవిత్రతను మీరు పొందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్.
0: దైవత్వాన్ని అందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ దానికి
0: అర్పితమే చాలా ప్రధానమైనటువంటి.
1: దట్ సరెండర్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ అర్పితం అనగా ఏమిటంటే,
1: దట్ ఆఫరింగ్ మీన్స్,
0: అది మనం పిండి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎక్కడ ఏకమైపోతున్నాయో.
1: జస్ట్ యాజ్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ పార్ట్ టేకెన్ బికమ్స్ వన్ విత్ ద బ్లడ్ అండ్ గెట్ సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అట్టనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి.
1: లెట్ యువర్ లవ్ బి యూనిఫైడ్ విత్ స్వామీస్ లవ్.
0: అప్పుడు రెండు కూడా ఏకమైపోయి
1: ఉన్నతమైన
0: స్వరూపాన్ని పొందుతాయి.
1: దేర్ ఇట్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ డివినిటీ.
0: అంత ఐకమత్యం చాలా అవసరము.
1: యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మీరు పొద్దున పండితుల వారు కూడా చెప్పే సమయం లోపల
1: మార్నింగ్ పండిట్ జీ ఆల్సో సెడ్
0: ఐకమత్యం చాలా అవసరము అన్నారు.
1: హి సెడ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇప్పుడు చూడండి, ఒక తేనె గురించి చెప్పాడు.
1: హి ఆల్సో మెన్షన్ అబౌట్
0: ది ఐకమత్యమైనటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నమైపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అబ్సెన్స్ ఆఫ్ యూనిటీ కంట్రీ ఇస్ ఇన్ దిస్ ప్రెసెంట్ పొజిషన్.
0: ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకుని వస్తుంది ఈ తుమ్మెద.
1: And it is the honey bee that brings honey from different
0: flowers. అనేక పుష్పముల నుంచి, వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేర్చుతుంది.
1: Honey brought from, collected from different flowers is kept at one place.
0: అది సర్వరోగ నివారణగా మారిపోతుంది.
1: And it cures all diseases, honey.
0: కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది.
1: అండ్ హనీ ఇస్ ద క్యూర్.
0: మానసిక ఐక్యమత్యం చాలా అవసరము.
1: అండ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్కైండ్.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే
1: యూనిటీ
0: మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది.
1: అండ్ అవర్ హార్ట్ విల్ హ్యావ్ ద ప్యూరిటీ.
0: ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది.
1: వెన్ ద హార్ట్ ఎంజాయ్స్ ప్యూరిటీ, ఇట్ జాయిన్స్ డివినిటీ.
0: కనుక యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ, ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్యూరిటీ, యూనిటీ అండ్ ద డివినిటీ.
0: ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు, కానీ మీరు వింటున్నారే కానీ ఒక్కటైనా రెండు ఆచరణలో
1: పెట్టడం but you don't practice at least one
0: mana okkataina sari practice lo pettesthe chalu
1: it's enough if you practice one thing that is heard and did
0: andhakaram bella atamarune chuda vastulo deepapu vartavalna
1: by announcing the presence of light would ever the darkness be dispelled
0: roga peedutini bal rogammu teeruna aushadha mahimammu antavina
1: by listening to the mystery and the grandeur of the medicine will the disease be cured
0: నిర్పేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్నయంత
1: విల్ ద పావర్టీ బి సాల్వ్డ్ బై లిసనింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్
0: ఎత్తపోతుంది ఇదంతా
1: వెల్ ద పావర్టీ కన
0: కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం ఉచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం కాదు
1: బై రిపీటింగ్ వెర్బల్లీ ఫిజికల్లీ
0: అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి
1: టు డిస్పెల్ ద డార్క్నెస్ యూ షుడ్ లైట్ ఎ ల్యాంప్
0: అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ ద డార్క్నెస్ కాన్ బి డిస్పెల్డ్
0: దాన్ని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు
1: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్
0: వర్ణించనక్కర్లేదు
1: యూ డోంట్ నీడ్ టు డిస్క్రైబ్
0: ఆరాధించు అర్పితం చేయి
1: ఆరాధన వర్షిప్ అర్పిత సరెండర్
0: ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది
1: ది సరెండర్ విల్ లీడ్ టు యూనిటీ
0: మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి
1: దీపావళి
0: ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం అన్ని దీపాలను అంటిస్తుంటాం
1: యూ లైట్ వన్ క్యాండిల్ దేర్ ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్
0: మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్
1: ద ఒరిజినల్ వన్ ఇస్ వన్ క్యాండిల్
0: అది ఏ దైవత్వము
1: దట్ ఇస్ గాడ్
0: ఈ ఒక్కొక్క జ్యోతి అందించమే అది జీవతత్వము
1: ఈచ్ క్యాండిల్ ఇస్ ఇండివిజువల్
0: ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడా రక్షిస్తుండాలి
1: ఇట్స్ ఓన్లీ వన్ డివినిటీ దట్ ప్రొటెక్ట్స్
0: వెలిగిస్తుంది
1: వేర్ ఇస్
0: వెలిగిస్తుంది
1: ఇట్ ఇస్ లైట్ ఇల్యూమినేట్
0: అంత జీవన జ్యోతులు
1: దట్ ఇస్ లైట్
0: అది ఆత్మ జ్యోతి
1: and
0: that jyoti ni manam abhirudhi chuste jeevana jyotulu enni enigalu velugutayi
1: this is the light of life that is the light of atma and that will light everything and illumine the whole
0: kagani prema jyoti ni veliginchandi
1: and this light this lamp of
0: love ee prema jyoti kante prakashavantamaina marokati ee ekatvalo ledu
1: and this light of love is greatest of all nothing except
0: prema unda sarvamu akade untundadi
1: where there is love everything is there
0: kanuka
1: so
0: ఈ ప్రేమ తత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకొని
1: డెవలప్ లవ్ మోర్ అండ్
0: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి పనులు చేసినప్పటికీ అవి కూడా పారమాత్మికంగానే మారిపోతాయి
1: ఈవెన్ ది వరల్డ్ యాక్టివిటీ వుడ్ బికమ్ స్పిరిచువల్ ఇఫ్ యు హావ్ లవ్
0: నువ్వు ఆఫీస్ కు పో పని చేయి
1: గో టు ది ఆఫీస్ అండ్ డు
0: నువ్వు బిజినెస్ చేయి పని చేయి
1: డు బిజినెస్ అండ్ వర్క్
0: ఇంట్లో దోషం లేదు
1: నో మిస్టేక్
0: మీ కుటుంబాన్ని పోషించుకోవాలి
1: మెయింటైన్ యువర్
0: ఫ్యామిలీ అన్ని చేసుకోవాలి సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనిగా మీరు భావించండి
1: వాట్ ఎవర్ యు మే డు ఆఫర్ టు గాడ్ టు ప్లీజ్ హిమ్
0: అంత భగవత్ప్రీత్యార్థంగా చేయాలి
1: మే ఎవరీ యాక్టివిటీ బి ప్లీజింగ్ అంటు గాడ్
0: అది నిజమైనటువంటి ఒక భక్తి
1: దట్ ఇస్ ట్రూ డివోషన్
0: అంతేగాని ఈ భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు
1: ఇట్స్ నాట్ ఆఫరింగ్ ఫిజికల్ మెటీరియల్
0: భౌతిక పదార్థాలు ఏ దేవుని కూడా అర్పితం చేయదండి
1: డోంట్ ఆఫర్ ఎనీ సచ్ ఫిజికల్
0: మెటీరియల్ ఎక్కడైనా మీరు పోండి
1: యు గో ఎనీవేర్
0: భగవంతుడికి ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు
1: వై డు యూ డూ ఆల్ దీస్ థింగ్స్ టు గాడ్
0: మీకు అందరికీ తెలుసును
1: యు ఆల్ నో
0: ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు పెద్ద పెద్ద కవచాలంతా వేస్తుంటారు
1: people go to tirupati and they bring very big crown
0: daivatvani purti vikaram chestunna ee nagalanni
1: and all these jewels make god also awkward and ugly
0: natural vigraham chustunna enta aanandam vastundi
1: he'll be so happy if you watch that natural idol
0: dani vanta entato makeup chesi ilo kappu maadi baar chestunnaru
1: it's the rest of the thing jewelry just makeup and it just
0: bhagavantuniki ekkadaina sari meer jewels teesukokandi
1: don't carry jewels to anywhere
0: అప్పుడు నీకంటే బీదవాడ భగవంతుడు
1: డూ యూ థింక్ గాడ్ ఈస్ పూరర్ దాన్ యూ
0: ఎందుకు నీవు తీసుకుని పోవటం
1: వై డూ యూ క్యారీ
0: వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి
1: యూ ఇట్స్ యువర్ నారో మైండెడ్నెస్
0: నీకు నారో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు భగవంతుడికి బ్రాడ్ మైండ్
1: యూ ఆర్ నారో మైండెడ్ బట్ గాడ్ ఇస్ బ్రాడ్ మైండ్
0: ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది
1: గాడ్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్
0: కానీ ఇది కంట్రాక్షన్ లవ్
1: బట్ యువర్స్ ఇస్ కంట్రాక్షన్
0: భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే
1: ఆఫరింగ్ జ్యువెల్స్ టు గాడ్ ఇస్ నారో మైండెడ్ ఐడియా
0: నీ జ్యువెల్ కోసమని భగవంతుడు కాచుకోడు
1: గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్
0: జ్యువెల్ ఈ విధంగా జ్యువెల్స్ హీల్స్ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి భగవంతుడి యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెప్తున్నారు
1: ది ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈస్ లాస్ట్ బికాస్ ఆఫ్ దీస్ జ్యువెల్స్ ఆఫర్డ్
0: ఇవన్నీ కాదు ముఖ్యం
1: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్
0: చిత్తస్య శుద్ధయే కర్మ హస్తస్య భూషణం దానం
1: and it is a charity which is the jewel to the hand
0: satyam kantasya bhushanam
1: truth is the jewel to the throat
0: chotrancha bhushanam jnanam
1: the listening to the sacred text
0: ilanti nagalu marukuntundaga inka deeniki tagilinatuvanti nagalu enduku manam marinchali
1: and these jewels are there why do you need other jewels
0: kantaniki okati untundadi satyam anetuvanti jewel
1: and you have got this truth
0: to the jewel untundadi dharmamu danamu anetuvanti di
1: and the charity charity and dharma are the jewels
0: pavitramaitundi shravanam anetundi deva chintana dharmamugu shravanam chestunnavu ade chevulu untunnayi
1: listening to sacred things is the jewel
0: chevulu sarini kankanalu vesukunnavu
1: and you have got earrings
0: kantaniki necklace vesukunnavu
1: you have got the necklace
0: చేతికి కంకణం ధరించావు,
2: దీనికంటే
0: ఇంకేం కావాలి?
2: ఇది
0: ఏ సరైనటువంటి నగదు?
2: ఏదో
0: పెద్ద వజ్రాల కిరీటము, ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆడంబరాలకి ఇది ఒక ఆట.
2: అండ్ ఆల్ ది జ్యువెల్స్ మేడ్ అప్ ఆఫ్ డైమండ్,
0: ఇచ్చేటువంటి వాళ్ళు షో వాళ్లే, తీసుకునే వాళ్ళు షో వాళ్లే. షో
2: దోస్ దట్ ఆఫర్, దే స్పీక్ ఆఫ్ షో.
0: నిజంగా ఇచ్చేటువంటి వాడు భక్తుడే కాదు,
2: దే ఆర్ నో డివోటీస్ అట్ ఆల్.
0: తీసుకునేవాడు భగవంతుడే కాదు.
2: ద వన్ హూ రిసీవ్స్ ఇస్ నో గాడ్.
0: కనుక భగవంతుడు తీసుకోకూడదు, భక్తుడు ఇవ్వకూడదు.
2: సో గాడ్ షుడ్ నాట్ రిసీవ్ అండ్ డివోటీ షుడ్ నాట్ గివ్.
0: యువర్సిటీ తీసుకోవాల్సింది ఏమిటి?
2: వాట్ ఇస్ టు బి గివెన్, వాట్ ఇస్ టు బి రిసీవ్డ్?
0: నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని ఇవ్వాలి.
2: యువర్ ప్యూర్ లవ్ ఇస్ టు బి ఆఫర్డ్.
0: నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి.
2: అండ్ యూ షుడ్
0: ఈ రెండింటినీ తీసుకోవటం, ఇచ్చుకోవటం.
2: దీస్ ఆర్ థింగ్స్ టు బి ట్రాన్సాక్టెడ్.
0: గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, ప్యూర్ హార్ట్ టు హార్ట్.
2: ఇట్స్ ఓన్లీ గివ్ అండ్ టేక్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్.
0: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్,
2: దట్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్.
0: ఇది సరైన మన జ్యువెల్స్ కానీ
2: అది ప్రాపర్ జ్యువెల్.
0: పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుని కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు.
2: అండ్ బై ఆఫరింగ్ ది జ్యువెల్స్ యూ మేక్ గాడ్ ఆల్సో ఏ బెగ్గర్.
0: భగవంతుడు బిగ్గర్, నాట్ బెగ్గర్.
2: గాడ్ ఈస్ బిగ్గర్ అండ్ నెవర్ ఏ బెగ్గర్.
0: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్ గా మార్చేసేస్తున్నారు.
2: ఆల్ దిస్ డివోటీస్ మేడ్ గాడ్ ఏ బెగ్గర్.
0: చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు.
2: అండ్ వీ ఫైండ్ మెనీ స్వామీజీస్ గోయింగ్ అబ్రాడ్.
0: ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు.
2: వేర్ ఎవర్ దేర్ ఇస్ షార్ట్ ఆఫ్ మనీ, దే ప్రొక్యూర్ వీసా టు గో అబ్రాడ్.
0: భారతదేశంలో కావలసినంత ప్రబోధం చేయండి.
2: టీచ్ హియర్ ఇన్ భారత్.
0: భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుంది.
2: సో మచ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి.
2: కరెక్ట్ ఇట్, రెక్టిఫై ది
0: మిస్టేక్. నీ ఇల్లు శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు?
2: చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, వై డు థింక్ ఆఫ్ అదర్ కంట్రీస్.
0: ఇదంతా కూడా ఒక బెగ్గర్ కోసమని.
2: దట్స్ ఆల్ టు బెగ్ యు గో దేర్.
0: ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు.
2: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ షేమ్, ఇట్స్ నాట్ స్పిరిచువల్ అట్ ఆల్.
0: నిజమైన ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
2: True spirituality is a connection between heart to heart, love to love.
0: ఇది మనం చేయవలసినటువంటి పని.
2: This what we are supposed to do.
0: ఇకపైన ఈ విధమైనటువంటి తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ తో అంతా నిండిపోయింది.
2: The whole Purnachandra hall is full of these plates.
0: నేను నిన్ననే శ్రీనివాస్ కి చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను.
2: భగవాన్ టోల్డ్ శ్రీనివాస్, వై డు బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్, టేక్ దెమ్ బ్యాక్.
0: వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెట్టారు.
2: వాట్ ఆల్ దే ఈట్, దే బ్రింగ్ ఇట్ టు స్వామి.
0: నేను ఏది తినను.
2: భగవాన్ డజంట్ ఈట్.
0: నేను తినేది వినేది ఒక్కటే.
2: వాట్ హి ఈట్స్, వాట్ హి లిజన్స్ టు ఇస్ వన్.
0: మంచి మాటలు వింటాను,
2: హి లిజన్స్ గుడ్ థింగ్.
0: నీ ప్రేమను తింటాను.
2: అండ్ హి ఈట్స్ యువర్ లవ్, యువర్ లవ్.
0: ఆ రెండింటిని నాకు అందించండి.
2: ఓ గివ్, పాస్ ఆన్ దిస్ టు.
0: ఇంకా మిగిలిన ఏది కూడా మీరు తీసుకురావకండి.
2: డోంట్ బ్రింగ్ ఎనీథింగ్ ద రెస్ట్.
0: ఈ విషయాన్ని మాత్రమే చక్కగా పెట్టుకుని ఈ పాదలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి.
2: అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ. వాట్ ఎవర్ యూ మే డూ, మెయింటైన్ దిస్ ప్యూర్ లవ్.
0: ఈ భక్తితో, ఈ ప్రేమతో మీరు చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది.
2: విత్ డివోషన్ అండ్ లవ్ ది యువర్ ప్రాక్టీస్ మే బి ఫ్రాక్షనల్, దట్స్ ఎనఫ్.
0: రాముడు,
2: రామ
0: లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు,
2: లంక
0: ఎట్ట పోయి చేరేది,
2: హౌ టు రీచ్?
0: అందరూ కూడా వానర్లే అక్కడ చేరిన వాళ్ళంతా.
2: ఆల్ మంకీస్ అసెంబ్డ్.
0: ఎవరు వానర్లు?
2: హూ ఆర్ మంకీస్?
0: తోకున్న వాడు వానరు.
2: వానర
0: నరుడు.
2: వానర్ ఇస్ వన్ విత్ వాలా.
0: వా నర,
2: వా నర.
0: వా అంటే వాలము.
2: వా మీన్స్ వాలము.
0: వాళ్ళని తగ్గొట్టిస్తే నరుడు అయిపోతుంది.
2: ద మూమెంట్ టైల్ ఇస్ గాన్, హి బికమ్స్ నర, ద హ్యూమన్.
0: కాబట్టి ఏం చేయాలనుకున్నారు?
2: వాట్ డిడ్ దే వాంట్?
0: హనుమంతుడు పరమ భక్తుడు.
2: హనుమాన్ ఇస్ నాట్ ఎ డివోటీ.
0: స్వామి,
2: స్వామి,
0: మీ నామే దీన్నంత దాటించగలదు,
2: యువర్
0: ఈ సముద్రాన్ని దాటించగలదు.
2: యువర్ సీక్రెట్ నేమ్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్ దిస్ ఓషన్
0: అని మొట్టమొదట రామా రామా రామా రామా అని రాళ్ళంతా వేశారు సముద్రంలో.
2: హి వెంట్ ఆన్ రైటింగ్ స్క్రిబ్లింగ్ ద వర్డ్స్ రామా రామా ఆన్ స్టోన్స్ and started dropping in the ocean.
0: Hanumanthu cheptattiga telina iraalanta,
2: all the stones started floating.
0: Kaani etta avutundi? Ikkada oka raayi, akkada oka raayi untundi, etta teeddaadtadu?
2: But here you find one boulder over there.
0: Rendittu cherchetvanti naamam emto danni prayatninchi purvakanga saadhinchaadu.
2: There is another sacred name to join these two boulders.
0: Oka raayi paina ra, rendava raayi paina ma, rasu rendu cherthu vachesayi.
2: On one big stone they wrote ra, another stone ma, and both joined together.
0: Ee rendu cherthu attane inaadu manu sairam sairam sairam anukoni వేస్తే ఈ సాయిరామ్ అనే స్టోన్ ఎక్కడ పోతుందో?
2: సో ఇఫ్ యు గో ఆన్ డూయింగ్ సాయిరామ్ సాయిరామ్ దట్, వేర్ డస్ ఇట్ గో?
0: రా మా, విడివిడిగా రాసిస్తే ఆ రామా రెండు చేరిపోతుంటాయి.
2: వెన్ దీస్ టూ లెటర్స్ రామా రా అండ్ మా రెండు సెపరేట్లీ
0: మనం తెలుసుకోవాలి.
2: దీస్ థింగ్స్,
0: ఆ యుక్తియే నిజమైన భక్తి.
2: దిస్ కైండ్ కరెక్ట్ ప్రొసీజర్ ఇస్ డివోషన్.
0: యుక్తిని యోగముగా మార్చుకున్నారు.
2: అండ్ ద ప్రొసీజర్ ఇస్ యోగ.
0: కనుక నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి?
2: హౌ షుడ్ వి చాంట్?
0: శాంతంగా స్మరించాలి,
2: పీస్ఫుల్లీ,
0: పవిత్రమైన భావంతో ఉండాలి.
2: సీక్రెట్ ఫీలింగ్.
0: అందరూ అడుగుతుంటారు, స్వామికి 73 ఏళ్ళు అయింది, ఇట్లా ఉన్నారు
2: స్వామి, ఈజ్ 73, హౌ ఇస్ హీ?
0: నాదంతా కూడా మూడే మూడు పీలు, పీ పీ పీ.
2: Swami stands by these three P's.
0: P, purity.
2: First P, purity.
0: Rendav P, patience.
2: Second P, patience.
0: మూడవ పి పర్సివరెన్స్.
2: థర్డ్ పి పర్సివరెన్స్.
0: ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇక్కడే ఉంటాను.
2: విత్ దీస్ త్రీ పీస్ ఇన్ హిమ్ హీల్ బి లైక్ దిస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం.
0: కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ మూడింటిని కూడా అనుభవించాలి.
2: సో ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ పీస్.
0: ప్యూరిటీని పెంచుకోవాలి.
2: డెవలప్ ప్యూరిటీ.
0: ఇంకా శాంతం పెంచుకోవాలి.
2: డెవలప్
0: ఈ శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము.
2: అండ్ పేషెన్స్ ఈజ్ యువర్ జ్యువెల్ ఆర్నమెంట్.
0: శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం?
2: వితౌట్ పీస్ వాట్ ఫర్ ఇస్ దిస్ లైఫ్.
0: కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి.
2: లెట్ ది పీస్ బి ద క్రౌన్ ఆన్ యువర్
0: భక్తులు భక్తులు భక్తులు అయితే శాంతంగా ఉంటుండాలి.
2: లెట్ డివోటీస్ బి పీస్ఫుల్.
0: ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి తేరిపోతుంది.
2: వెన్ వన్స్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ విల్ బి పేషెన్స్.
0: కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా
2: డోంట్ హ్యావ్ మ్యాడ్ థాట్స్.
0: ఈ చిన్న చిన్న కోరికలంతా కూడా మర్చిపెట్టి
2: గివ్ అప్ ది లో డిజైర్.
0: ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి.
2: డెవలప్ లవ్ ఫర్ గాడ్ ఇన్ సెన్స్.
0: అప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది.
2: అండ్ ఎవరీథింగ్ గెట్స్ యూనిఫైడ్.
0: ఏకత్వాన్ని పెంచుకోవాలి.
2: డెవలప్ దిస్.
0: చూడండి ఇదంతా దారాలుగా ఉండాలి. ఒక్కొక్కటి కూడా తీసేస్తే వేళ్లతో తుంచి వేయచ్చు.
2: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ అవుట్ యూ కెన్ కట్ విత్ యువర్ ఫింగర్.
0: అన్నిటినీ చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుండాలి.
2: వెన్ ఆల్ థ్రెడ్స్ ఆర్ క్లోజ్లీ ఇంటర్వీవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఏకత్వాన్ని మనం పెంచాలి.
2: Develop unity. Bring them together.
0: ఏకత్వాన్ని పెంచినప్పుడే మనకంత బలం వచ్చేస్తుంది.
2: There lies in
0: ఎవరితో ఏకత్వాన్ని ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచాన్నంతా భగవంతుతో ఏకత్వం చేయాలి.
2: Let all the world be one. Let the whole world be one with God.
0: ఏకం సత్వి ప్రాభవదావదంతి అన్నారు.
2: Truth is only one.
0: ఓం ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
2: ఓం is only letter, primal sound.
0: ఆ ఏకాక్షరమైనటువంటి యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి.
2: Let us go by this primordial sound. Oh.
0: ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి
2: Let us go along the divine path.
0: ఈ సంకుచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి
2: లెట్ అస్ గివ్ అప్ నారో మైండెడ్
0: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి.
2: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దట్ సీక్రెట్ డివైన్ ఆత్మిక్ థాట్.
0: ఒక చిన్న ఉదాహరణము,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: చెప్పాడు హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు.
2: ఓ భగవాన్ గ్రాంట్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ టు చెట్టి.
0: చాలా మంచిది,
2: వెరీ గుడ్.
0: అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక.
2: డిజైర్ ద వెల్ఫేర్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్.
0: అది ఒక చెప్తే వచ్చేటువంటిది కాదు.
2: ఇట్స్ నాట్ ద వన్ దట్ కుడ్ బి రికమెండెడ్ బై ఎనీబడీ.
0: ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు.
2: గుడ్ థాట్ విల్ మేక్ హిమ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ బౌంటీస్.
0: కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు.
2: ఇట్ నీడ్ నాట్ బి రికమెండెడ్.
0: ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు.
2: ఇట్స్ నాట్ బిజినెస్ పార్ట్నర్షిప్.
0: ఆ అతని యొక్క హృదయము నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి.
2: హిస్ హార్ట్ అండ్ భగవాన్స్ హార్ట్ షుడ్ బి యూనిఫైడ్.
0: ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను.
2: భగవాన్ ఇస్ డిక్లేరింగ్ పబ్లిక్లీ టుడే.
0: పోయిన వారము
2: లాస్ట్ వీక్
0: డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి.
2: డాక్టర్స్ సెంట్ లెటర్స్ టు భగవాన్.
0: అలోపతిక్ డాక్టరు, హోమియోపతిక్ డాక్టరు,
2: ఎలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
0: ఆయుర్వేద డాక్టర్స్,
2: ఆయుర్వేదిక్ డాక్టర్
0: అందరూ జాబులు రాశారు.
2: దే ఆల్ సెంట్ లెటర్స్.
0: స్వామి,
2: స్వామి,
0: 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారంటున్నారు.
2: వి హియర్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫంక్షన్ ఆన్ 10th.
0: తక్షణమే మీరు శెట్టి గారిని మధురకు పంపించండి.
2: 10th శెట్టి ఆర్ బ్యాక్ టు మధుర ఇమిడియట్.
0: 10వ తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీలు లేదు.
2: హి మే నాట్ లివ్ టిల్ 10th.
0: ఈ లోపలనే అతను మరణిస్తాడు అని చెప్పినారు సార్.
2: హి మే డై ఇన్ బిట్వీన్ ఇన్ ద మీన్ టైమ్.
0: నేను చెప్పాను అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు.
2: భగవాన్ సెట్ His bhakti devotion, my shakti, my power,
0: ఎంత
2: నీతిగా
0: పాప ఆ దేహం ఎంత కృషించిపోయినప్పటికీ ఎన్ని వ్యాధులు ఉండినప్పటికీ సహించుకొని భరించుకొని ఆ పేషెంట్ ఆ విధంగా వస్తున్నాడు పాపం.
2: Though he is aged, body is pretty old and sick, yet he is able to come here.
0: ఆ భక్తియే అతన్ని రక్షిస్తుంది.
2: His devotion saved him.
0: కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి.
2: So many changes going on.
0: అతని భక్తి అతన్ని రక్షిస్తుంది కానీ
2: హిస్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్
0: మరొకటి కాదు.
2: నథింగ్ ఎల్స్.
0: కనుకనే తాను కూడా చెప్పాడు.
2: హి ఆల్సో సెడ్
0: త్యాగరాజు సెడ్ చాలా కష్టాలు పడ్డాడు.
2: హి అండర్వెంట్
0: డిఫికల్టీ. భార్య మరణించింది.
2: వైఫ్ డైడ్.
0: కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవడానికి లేదు.
2: హి కుడ్ నాట్ బేర్ ఫ్యామిలీ
0: సపోర్ట్. తన అన్నగారైనటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరిలో పడవేశాడు.
2: బ్రదర్ హాస్ టేకెన్ అవే ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామ లక్ష్మణ్ అండ్ జస్ట్ డ్రాప్ దెమ్ ఇన్.
0: రామ వియోగాన్ని సహించుకోలేకపోయాడు.
2: హి కుడ్ నాట్ బేర్ ది సెపరేషన్ ఫ్రమ్ రామ.
0: రాముని పైన కూడా కోపం వచ్చేసేసి
2: హి వాస్ వెరీ యాంగ్రీ విత్ రామ.
0: చీ, ఇంతకాలం నిన్ను స్మరించినందుకు రామా నీవా నాకు ఈ శిక్ష ఇచ్చేది.
2: రామా ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఇస్ ది పనిష్మెంట్ యు గివ్.
0: నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది.
2: మై డివోషన్ ఇస్
0: శక్తి. నీ శక్తియే వీక్ శక్తి.
2: పర్హాప్స్ యువర్
0: నీలో శక్తి లేదు.
2: యూ హ్యావ్ నో పవర్.
0: దూషించాడు.
2: అండ్ హీ అక్యూజ్డ్ హిమ్.
0: అది తర్వాత విచారించాడు.
2: ఇమీడియట్లీ ఎంక్వైర్.
0: నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే.
2: అవుట్ ఆఫ్ వీక్నెస్ ఐ అక్యూజ్డ్ గాడ్.
0: అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు.
2: దెన్ హీ వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: కపివారధి దాటునా
2: విల్ మంకీ క్రాస్
0: కలిగి రోటగట్టును.
2: Can the mortar be tied?
0: లక్ష్మి దేవి వలచున.
2: Will the goddess of wealth love you?
0: లక్ష్మణుండు కొలచున.
2: Will లక్ష్మణ serve you?
0: సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కున. అపరామ శక్తి ఎంతో గొప్పరా.
2: Of all the people, highly intelligent Bharata, waiting for a long time, will he serve you? Oh Rama, your power is limitless.
0: Ayyo Rama Shakti ittindi kaadu goppadi naa balahinati inta varaku nannu ee baadham pettindi.
2: Rama's power is highest and the greatest and limitless. It is only
0: by devamuna kante minchinatundi shakti marokati ledu.
2: The divine power is greatest.
0: Adi divine power.
2: That is divine.
0: Aa divyamaina shakti kante minchinatundi maroka shakti ee jagatlo ledu.
2: Nothing is greater than the divine power.
0: Kanuka aa shaktini manam swadhinam chesukunte sarva shaktulu manaku hastagatam ayipothayi.
2: When once you have divine power with you, the rest will follow.
0: అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనం ఏం చేయగలం?
2: When once you have got an అనుగ్రహ బల, the strength of his grace, what is the effect of the strength of the
0: planet? అనుగ్రహాల కోసం పాటుపడండి.
2: And work for to earn
0: God's grace. కోసం పాటుపడండి.
2: Work for this.
0: ఇది ఏ నిజమైనటువంటి ఒక ఆనందము, నిజమైన ప్రేమ.
2: Here lies the true bliss.
0: ప్రేమ ముదిట మనసే కో

0: Sai Ram, dear listeners, we have often heard Baba emphasize that money comes and goes, but morality comes and grows. In today's discourse, Bhagwan explains how unwavering faith in God will always give us immense strength to pursue the moral path. Let us now listen to the divine words of wisdom from a discourse delivered by Bhagwan Baba during the Atirudra Mahayagnam in Prashanti Nilayam on the 16th of August 2006.
1: Prema Sarupulara.
2: Embodiments of love.
1: Tamundu Yantano Chakkaniga Matanu Atadaru. వారి మాటలు విన్న తర్వాత నేను అసలు మాట్లాడాలని తచ్చుకోలేదు.
2: ప్రిసీడింగ్ స్పీకర్స్ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వే అండ్ భగవాన్ డిసైడెడ్ నాట్ టు స్పీక్ ఎనీవే.
1: అన్నదానము కన్నా అధిక దానం ఏది?
2: మోర్ దెన్ ఆఫరింగ్ ఫుడ్ టు 100 పర్సన్ కెన్ దేర్ బి greater act of charity?
1: తల్లిదండ్రులకన్నా దైవం ఏది?
2: Do you find God other than one's own parent?
1: జగదీతపము కన్నా సత్యశీలం ఏది?
2: Of all the things that we follow, can there be any greater penance or any other path other than adherence to truth?
1: దయ కంటే ఎక్కువ ధర్మం ఏది?
2: And is there any other path other than that of compassion?
1: చూసిన సంగతి కన్నా చూడ లాభం ఏది?
2: వాట్ ఈస్ మోర్ ప్రాఫిటబుల్ ఇన్ దిస్ వరల్డ్ అదర్ దాన్ ది కంపెనీ ఆఫ్ నోబుల్ గుడ్ పీపుల్?
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: లోకములో మనము అన్నగత ప్రాణులు.
2: దిస్ వరల్డ్ వి లివ్ పార్టేకింగ్ ఫుడ్ ఎవ్రీడే.
1: అది లేక క్షణమైన కూడా నువ్వు జీవించలేరు.
2: విదౌట్ ఫుడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్.
1: ఈ ఫుడ్ అంతా కూడా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నది? దయ కంటే ఎక్కువ ధర్మం ఏది?
2: అండ్ ఈస్ దేర్ ఎనీ అదర్ పాత్ అదర్ దాన్ దట్ ఆఫ్ కంపాషన్?
1: చూసిన సంగతి కన్నా

0: Without food, it's not possible to live.
1: ఈ ఫుడ్ అంతా కూడాను ఎక్కడ నుంచి వస్తున్నది?
0: Where from you get this food?
1: కేవలం అగాధమైన, అనంతమైన, అద్వితీయమైన శంకరుల నుంచి ఆవిర్భవించుతున్నది.
0: What's the origin of this food? The origin of food is that infinite principle, the non-dual principle of Shankara himself.
1: ప్రపంచంలో కనిపించినటువంటి సమస్త వస్తువులు కూడాను భగవంతుని యొక్క సృష్టి.
0: All the material world, the objects that you find in this world, represents the creation of God.
1: భూత భవిష్యత్తు వర్తమాన కాలములన్నీ కూడాను కనిపించేటువంటివన్నీ కూడాను దైవ సృష్టి.
0: All the three periods of time, the past, the present and the future, and the objects that you see, they are all the gifts of God, creation of the creator.
1: ఆ సత్యాన్ని గుర్తించుకునేటువంటిది ఒక పార్వతి మాత్రమే.
0: This truth is cognized by only one Parvati.
1: అందరు దేవతలు వచ్చి బాలవగదేవే గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ.
0: All deities assemble and ask, who is Shiva? How is it that you are Bala so young? How is that Shiva, who is advanced in age, how do you comprehend him? How do you understand him?
1: Talaninda jadilavadamma, tanu kappinde pulicharvamamma.
0: He has got the four locks all over and he has covered himself with the skin of the tiger.
1: Yiddu vahanam ekkutadu, ye pruddu tirugutunnavadu.
0: He has got the bull as the charioteer, as the chariot, and he goes on moving about.
1: Buddhi teriyaka neevu etla varinchitivi?
0: How is that you married him?
1: Inta matram neevu gurtinchukolekapothava?
0: Could you not know this much of a thing?
1: Ippudu Parvati navutu cheppindi.
0: And Parvati replied smilingly.
1: Amma, bhautikamaina, laukikamaina, శాస్త్రీయమైన కాకుండా దేహమును, మనసును, బుద్ధిని, ప్రాపర్టీని మీరు ప్రార్థిస్తున్నారు, అవే మీకు కనిపిస్తున్నాయి.
0: యు ఆల్ థింక్ ఆఫ్ ది ఫిజికల్ మండేన్ మెటీరియల్ వరల్డ్, యు రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ద బాడీ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ అండ్ థింక్ ఇన్ దట్ పర్టికులర్ డైరెక్షన్ ఓన్లీ.
1: లోనున్నటువంటి యొక్క చిన్న వస్తువు అది ఏ దైవత్వము?
0: దట్ విచ్ ఇస్ విత్ హిమ్, the tiniest of all, is the divine.
1: Atti chinna swaroopanni meeru gurtinchukolekapothunnare.
0: You are not able to comprehend the tiny form.
1: Atanu deham kaadu.
0: He is not the body.
1: He is not the mind.
0: Not the mind either.
1: Ivanni kaakunda oka lingakarudai untunnadu swami.
0: Swami is in the form of linga.
1: Aa lingam evariki kanipinchadu.
0: That linga is not conspicuous, is not apparent.
1: Kanthamandu matrame untundi.
0: And it lies there in his throat, kantha.
1: Atti swaroopanni gurtinchina dananu nenu.
0: I have realized that form.
1: Kanukane nenu atanni varistunnanu.
0: That's why I'm after him, I love
1: him. Ee roopamu meeku kontha varaku matrame kanipistundi.
0: And this external form you see is only part of it.
1: Kani bhagavantudu idi kaadu. Anu raniyan mahato bahiyan.
0: But God is present in the smallest of the small and the biggest of the big.
1: Atti aakaramnu meeru gurtinchinappudu meeru deenini ee matram kuda meeru ee vidhanga yojinchu vruddude vruddude ani anukuntunnaru.
0: When once you understand the true nature and the form of the cosmic form, you will never consider it.
1: Lokamu andasanda aanandamulla matrame aashistundi.
0: The world runs after the beauty and the bliss.
1: Kani nijamainatundi oka సత్యస్వరూపుడు గుర్తించడానికి సత్య స్వభావమే అత్యవసరం.
0: టు నో ద ఫార్మ్ ఆఫ్ ది డివినిటీ ట్రూత్, వన్ షుడ్ హ్యావ్ ద టెంపరమెంట్ ఆఫ్ ట్రూత్.
1: కనుక అతని ఆకారము ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
0: నన్ కెన్ ఎస్టిమేట్ హిస్ ఫార్మ్.
1: బ్రహ్మాండమంతటి ప్రవేశించేది తనకు ఆలయమున అలవియగున.
0: ఇన్ హిస్ యూనివర్సల్ ఫార్మ్, వెన్ హిస్ కాస్మిక్ ఫార్మ్, can you limit him within the four walls of the temple?
1: Koti suryula kaanti metigirigina tanaku pravinchu dweepam nevaru pattagalaru.
0: When he has got all the brilliance and the radiance and the fulgence of that of equal to 1 crore of suns, Would you hold a candle in front of him?

0: సర్వ జలములు యందు సంచరించాడు తనకు స్నానము చేయింప సాధ్యమగునా.
1: When he is present in all of the waters all around, would you attempt to give him bath?
0: సర్వ జీవులు యందు సంచరించాడు తనకు సరియైన పేరిట సాధ్యమగునా.
1: When he is a resident in all of the beings, how do you christen him? How do you name him?
0: భక్ష్యభోజ్యములు పెట్టదగిన తనకు మీ భక్ష్యభోజ్యములు ఎంతవరకు?
1: To what extent can you feed him? To what extent can you serve him food?
0: కనుక భగవంతునికి ఎవ్వరూ ఏమీ చేయలేదు.
1: None can do anything to God, serve him, understand him.
0: కనుక భగవంతుని యొక్క స్వరూపము అత్యంత అల్ప స్వరూపమే.
1: The divine form, more or less,
0: చాలా అనుస్వరూపమే.
1: And he is in a micro form.
0: అది ఇది.
1: భగవాన్ మెటీరియలైజ్ లింగ హియర్, ఎ స్మాల్ ఫామ్.
0: లోకు లో కాకులు,
1: ఆల్ ది హోల్ సొసైటీ గోస్ ఆన్ షౌటింగ్ లైక్ క్రో.
0: కేవలము బ్లైండ్ గా ఉంటారు.
1: వరల్డ్ ఇస్ బ్లైండ్.
0: బయట ఆకారం మాత్రమే చూస్తుంటారు.
1: దే గో బై ది ఎక్స్టర్నల్ ఫామ్.
0: అది చూడు ఏ విధంగా ఉందో, ఇది చూడు అదే విధంగా ఉంది.
1: యు వాచ్ దట్ ద ఫామ్ దట్ యు వర్షిప్ ఎవ్రీ డే అండ్ ద ఫామ్ దట్ భగవాన్ హస్ ప్రెజెంటెడ్ టు యు నౌ.
0: కనుక దైవత్వమును ఎవరు కూడా గుర్తించుకోలేరు.
1: None can understand the divinity.
0: ఆ దైవత్వమును అర్పితం చేసేటువంటి యొక్క సామగ్రిని కూడా ఎవరు నిర్ణయించలేరు.
1: None can decide what material should be offered.
0: చాలా మంది ఈనాడు ఆంగ్ల భాషా ప్రవీణులు,
1: ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్,
0: మరి ఏమిటిది ఇంత ధాన్యమును మీరు అగ్నిలో వేస్తున్నారే,
1: వాట్ ఇస్ దట్ యువర్ ఆఫరింగ్ గ్రెయిన్ and putting it into fire.
0: Inta neyin enta kuda nu agnilo padivestunnare enta vyartham.
1: He is poured into the fire.
0: Bidalanto annam leka alladipothunnare.
1: You are wasting it. There are many people who are hungry.
0: Variki pettivachinatundi annamu iriki agnilo vestunnare enduku.
1: The food, instead of being served to the poor, why do you offer it into the fire?
0: Atti samayalo oka vedantudu,
1: at that time a philosopher,
0: mana priest yokka head priest,
1: like our head priest,
0: head priest vachi raadu variki buddhi cheptunnadu,
1: wanted to teach them a lesson.
0: Amma nee bhatta ee naadu 5 bagulu rice alaga paddy neellalo vestunnadu.
1: Look here, your husband is wasting 5 bags of rice by putting into water.
0: Dani tirigi posi dani atara petti tarvata dani mokkalu vachin tarvata dani konna poi mattilo chalutunnadu.
1: And later he will collect all the grain, would dry it and just spray it all around the field.
0: ఆ బురద లోపల చల్లిన తర్వాత ఏం ఫలితము?
1: And when once the grain are spread all over the field, what is the result finally?
0: ఇది రైతు చేసేటువంటిది మంచి పని అయినా?
1: Is it proper on the part of the farmer to do that?
0: కాదు కాదు.
1: No.
0: అది ఏ విధముగానే ఋతికులు చేసేటువంటి యొక్క పూజలన్నీ కూడాను,
1: in a similar way, all the offerings made by Ritviks, priests,
0: అవి గొప్ప ఫలితములు కనిపించేటువంటివి గాని ఫలితం లేనటువంటివి కాదు.
1: They certainly bear results, good results. Never consider them as waste.
0: ఈనాడు భగవంతునికి అర్పితం చేసినటువంటి ఒక ధాన్యము,
1: grain that is offered to God,
0: ఇవాకు దైవానికి అర్పితం చేసినటువంటి ఘీ,
1: and the ghee that you offer to the fire,
0: అంత కూడా భవిష్యత్తులో ఎంతో ఫలితాన్ని ఇస్తుంది.
1: Will always give you results in multiples in future.
0: ఈనాడు 5 మూటల దొడ్లు మట్టిలో చల్లి వేస్తే,
1: when once you just distribute spray all around the 5 bags of paddy,
0: కానీ ఇంకా 3 నెలలకు 50 మూటల దొడ్లు వస్తాయి.
1: In 3 months time you can collect 50 bags full of paddy.
0: కనుక ఈ విధంగా ఈనాడు అగ్నిహోత్రులకు ఆహుతి చేసినటువంటి సమస్త పదార్థములు కూడా మనకు ఎన్నో రేట్ అధికమవుతున్నాయి.
1: సో ఆల్సో ఆల్ ద మెటీరియల్ ఆఫర్ టు ద ఫైర్ టుడే విల్ బ్రింగ్ యూ బ్యాక్ ఆల్ ద మెటీరియల్ ఇన్ మల్టిపుల్.
0: కనుక మనము ఈనాడు అర్పితం చేయవలసినటువంటిది మన ఒకటే ఒకటి.
1: వాట్ యూ ఆర్ సపోజ్ టు ఆఫర్ టుడే, ఓన్లీ వన్ థింగ్.
0: మన హృదయం లోపలనే ఇన్ని ఆశలు చేరి ఉన్నాయి.
1: అవర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్స్, ఆస్పిరేషన్స్.
0: ఈ డిజైర్స్ అంతా కూడా భగవంతుడికి అర్పితం చేస్తే,
1: when once we offer all desires to God,
0: sarvasanga parityagam anetvanti dinto,
1: and in the total spirit of renunciation,
0: inni vesinamo aa bhavamulanni kodanu ఆకార స్వరూపమై మనకు ఎంతో ప్రత్యక్షమైపోయి భవిష్యత్తు రూపంలో చాలా ఫలితం అందిస్తుంది.
1: All that you have offered today will come back to you in a physical form, will help you, encourage you, support you in future.
0: కానీ ప్రకృతిలో ఈ సత్యాన్ని గుర్తించుకోలేక బాహ్యమైన లౌకికమైన విషయాలు మాత్రమే గుర్తిస్తూ వస్తున్నారు.
1: But in this world, people do not get into this inner depth and its content. They go by the external ritual.
0: దైవానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడాను దానికంత వేయింతలు వస్తుంటుంటారు.
1: Whatever you offer to God, it will come back to you thousandfold later in future.
0: కనుక వీటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి అది ఆ గౌరీ.
1: This truth is realized by Gauri.
0: కనుకనే బాలవ గదివే గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ.
1: యు ఆర్ బాల, యు ఆర్ సో యంగ్, బట్ సాంబశివ ఇస్ ఏజ్ ఓల్డ్.
0: తరునిండ జడిరావాడమ్మ, తాను కప్పింది పురుచర్మమ్మ.
1: హి హస్ గాట్ ఆల్ ద ఫోర్ లాక్స్ కవరింగ్ ది ఫేస్ అండ్ హి హస్ పుట్ ఆన్ హింసెల్ఫ్.
0: పుట్టలోని పాములు చుట్టుకున్నాయమ్మ.
1: And he has covered himself by the snakes.
0: గుట్టు తెలియక నీవు ఎట్లా వరించితివి?
1: Out of foolishness, how could he love him?
0: ఎద్దు వాహనం ఎక్కుతాడు.
1: He has got the bull as the chariot. ఏ
0: పొద్దు తిరుగుతున్నవాడు.
1: And he goes on moving day and night.
0: ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు.
1: He has no residence nor shelter.
0: పొరుకుల్లో పండుకుంటాడు.
1: He rests there, the burial ground, smashana.
0: అట్లాంటి వాడిని నీ వెంట పెళ్లి చేసుకుంటున్నావు.
1: How is that you got married to him?
0: అని చెప్తే ఆమె నవ్వుతుంది.
1: And she started smiling.
0: అయ్యో, బాహ్య స్వరూపాన్ని చూసి వీరు భ్రమిస్తున్నారు.
1: And she was very much surprised because all others have been putting questions under delusion.
0: కాని నా భర్త పిచ్చుమెత్తేటువంటి వాడు కాదు.
1: My husband certainly not a beggar.
0: సర్వులకును బిచ్చం పెట్టేటువంటి వాడు.
1: And in fact he will feed everybody. He doesn't beg anyone.
0: కనుక అప్పుడు చెప్తాడు శివుడు.
1: Shiva replies.
0: పార్వతి పోయి వీరు చెప్పినవన్నీ కూడా నువ్వు తీసుకుని చెప్తుంది.
1: And all these things are reported to Ishwara by Parvati.
0: అప్పుడు అయ్యా, మీరు తరనిండ జడిలవాడు, కప్పినదే పురిచర్మము. మీరు ఈ విధమైనటువంటి యొక్క బిచ్చమెత్తేటువంటి వారు ఇంటి పట్టిన కూటికి ఇరువలేదు.
1: You got all the hair of the four locks on the head. And you have covered yourself with the skin of a tiger. And you beg, why? You can stay back. There is no dearth of food at home.
0: నీకు తినడానికి తిండి లేదు, విచ్చిపెట్టుతున్నావు.
1: And you have been for food, but yet still you beg.
0: అప్పుడు ఈశ్వరుడు జవాబిస్తున్నాడు.
1: Ishwara replies this way.
0: పార్వతి,
1: పార్వతి,
0: ఇల్లు కట్టిన మాత్రాన్ని ఏమి అయ్యాయి?
1: But what will happen after all by merely building a house?
0: ఎలుకలు మనకన్నా ముందే చేరు.
1: The rats will go into the house, will get into
0: the house. ఎలుకలు చాకరకుడు ఏకుడు ఒక పిల్లి.
1: And then you have to take care. And you have to prevent the rats getting in. So you need a cat.
0: ఆ పిల్లిని చాకుటకు పాలు కావాలను.
1: And in order to take care of the cat, you need milk.
0: పాలు కావాలంటే ఒక ఆవును కొనాలి.
1: And to have milk, you need to buy a cow.
0: ఆ ఆవును కొనడానికి డబ్బులు కావాలి కదా.
1: And you need money to buy a cow.
0: నా దగ్గర డబ్బు లేదు.
1: I don't have money.
0: నేను డబ్బును వేస్ట్ చేయను.
1: I don't waste money.
0: కనుక ఇవంతా కూడా సంసారం అంటే తక్కువదేని అనుకుంటున్నావు నీవు.
1: And you think that running the whole thing is a small affair.
0: కాదు కాదు.
1: No.
0: మీరు దీన్ని ఏమాత్రము ఆశించనక్కర్లేదు.
1: Therefore don't worry, don't give scope to any understanding.
0: If you like me, I am ready.
1: If you like, I am ready, said Shiva.
0: అంతేకాని ఈ మిగిలినటువంటివన్నీ కూడా కోరనక్కర్లేదు.
1: But you don't have to desire all the rest of the things.
0: అప్పుడే వీరరాజేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు.
1: Then Ishwara manifested there.
0: ప్రత్యక్షమయ్యి గౌరి కంటే చాలా చిన్నవాడిగా కనపడ్డాడు.
1: He manifested in such a way that he looked younger than Gauri herself.
0: ఈడు జోడు సరిపోయింది.
1: First perfect fit to each other, made for each other.
0: అప్పుడు అందరూ జగత్ అంతా కూడాను ఆశ్చర్యపడ్డారు.
1: The whole world was surprised and happy.
0: ఇట్లా లోకంలో భ్రమించేటువంటిది ఒకటి, జరిగేటువంటిది మరొకటి.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ డెల్యూడ్స్ us ఇస్ వన్ థింగ్, ద రియాలిటీ ఇస్ అనదర్.
0: కనుక ఎవరు కూడాను తెలియనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేరు.
1: నో వన్ కెన్ అండర్స్టాండ్ ఇన్ డెప్త్ ద ఇన్నర్ రియాలిటీ.
0: కనుక అవుట్లుక్స్ మాత్రమే చూస్తుంటారు.
1: దే గో బై ది అవుట్లుక్స్ ఎక్స్టర్నల్.
0: అవుట్లుక్స్ అంతా కూడా కేవలం ఒక ప్యాకేజీ వంటిది.
1: ది అవుట్లుక్స్ ఈక్వల్ టు ఏ ప్యాకేజ్.
0: ఈ ప్యాకేజీని తీస్తే గాని పదార్థం కలగదు.
1: అన్లెస్ యూ ఓపెన్ అప్ రిమూవ్ ద ప్యాకేజ్ యూ కెనాట్ గెట్ హోల్డ్ ఆఫ్ ద మెటీరియల్.
0: కనుకనే దైవత్వం అనేటువంటిది మన ప్రకృతి అనేటువంటి దీంట్లో ఐదు భూతముల చేత చిక్కబడి ఉన్నది.
1: లైక్వైజ్ ద డివినిటీ ఇస్ కవర్డ్ బై ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్.
0: కామ క్రోధ లోభ మోహ మదవాచర్యం.
1: వి ఆల్సో ఫైండ్ ద థింగ్స్ లైక్ ద డిజైర్ దిస్ థింగ్
0: ఈ ప్యాకేజీని తీసేసి
1: యూ హావ్ టు రిమూవ్ ది హోల్ ప్యాకేజ్.
0: అక్కడ నీకు చక్కని ఆనందమైనటువంటి ఒక స్వరూపం కనిపిస్తుంది.
1: దేర్ యు ఫైండ్ ద బ్లిస్ఫుల్ ఫామ్ ద రియాలిటీ.
0: కనుక మనము ఈ ప్యాకేజీని పట్టుకుని మనం పోరాడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ డిబేట్ గోయింగ్ బై ది ఎక్స్టర్నల్ ఫామ్.
0: ప్యాకేజ్ చూస్తే చాలా అందంగా ఉంటుంది.
1: ప్యాకేజ్ ఇస్ సో బ్యూటిఫుల్ టు లుక్ ఎట్.
0: కానీ లోపల ఏముందో ఏమో తెలియదు.
1: వాట్ ఈస్ ఇన్ సైడ్ నో వన్ కెన్ సే.
0: మన భారతీయులందరూ కూడా బయట నుంచి వచ్చేటువంటి వస్తువులకు ప్యాకేజీని చూస్తారు.
1: ఆల్ భారతీయస్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ ప్యాకింగ్ ప్యాకేజ్.
0: కానీ లోపల తీస్తే బొగ్గు వంటిదిగా ఉంటుంది.
1: వన్స్ యూ ఓపెన్ ఇట్ యూ ఫైండ్ వెరీ డార్క్ కూల్ స్టఫ్.
0: కానీ దివ్యత్వం నందు అట్లు కాదు.
1: బట్ ఇస్ నాట్ సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
0: బయట చూస్తే కేవలం భౌతికమైనటువంటి దేహము, భౌతికమైనటువంటి బుద్ధి, భౌతికమైనటువంటి యొక్క ఇంద్రియములు కనిపిస్తూ ఉంటాయి.
1: ఫ్రమ్ ద అవుట్ సైడ్ యూ జస్ట్ థింక్ ఆఫ్ ది ఫిజికల్ ఫ్రేమ్ అండ్ ద సైకి, ది ఇంటెలెక్ట్ అండ్ ద సెన్సెస్.
0: దేహము పంచభౌతికము.
1: Body is senses.
0: దేహము కూడా తప్పని ఎప్పుడు
1: ఇట్ బౌండ్ ఫాల్ సమ్వేర్ అదర్.
0: దేహి దయామయుండు.
1: బట్ ది ఇండ్వెలర్ ఇస్ ఇమ్మోర్టల్.
0: దేహికి సావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: దేర్ నథింగ్ ఎక్స్పెషల్ మార్క్స్ లైక్ ద బిగినింగ్ ఆర్ అన్ ఎండ్ ద లిబరేషన్ ఆర్ బౌండేజ్.
0: ఆ దేహియే దేవదేవుడు.
1: అండ్ ద ఇన్వెలర్ హింసెల్ఫ్ వెరీలీ ఇస్ గాడ్.
0: ఆ దేవదేవుని యొక్క తత్వము ఈ విధంగా ప్యాక్ చేస్తున్నారు.
1: And this nature of God is explained in this way.
0: Kanuka manamu ee package ni maatrame chusi tripti padakoodu.
1: Therefore we should not satisfy ourselves by looking at this package externally.
0: Daivatvamu mana endi maname daivatvamga unnamu.
1: Divinity is within us. In fact you are God.
0: You are God.
1: You are God.
0: God is not everywhere.
1: Don't say that God is everywhere. You are God.
0: Everywhere is man.
1: Everywhere you find only the man, the external form.
0: Kani God anitvadi yendu sarva jeevulu yendu kuda untundi.
1: God is within you. God is present within all of the being.
0: Divinity anitvadi ekkada undi.
1: Where is divinity?
0: Iku motta motta nivu ee package ni tisesi.
1: First remove this package.
0: Nivu nirmalamainatvanti oka nischiramainatvanti oka nisvartha parulavu.
1: You be selfless. You be pure.
0: నీ యొక్క యూనిటీ అనేటువంటిది ప్యూరిటీ రూపంలో ఉంటుండాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూనిటీ ఇస్ బార్న్ అవుట్ ఆఫ్ ప్యూరిటీ.
0: ప్యూరిటీ రూపంలోనే దైవత్వం ఉంటుండాలి.
1: అవుట్ ఆఫ్ దిస్ ప్యూరిటీ యు అటైన్ డివినిటీ.
0: ఈ యూనిటీ అంతా కూడాను వ్యర్థమైనటువంటిది.
1: ఆల్ దిస్ యూనిటీ యు సీ అరౌండ్ ఇస్ ఇన్
0: వెయిన్. ఈ యూనిటీని దూరం చేసినప్పుడే ప్యూరిటీ నీలో బయలుదేరుతుంది.
1: అండ్ దేర్ ఇస్ అ స్కోప్ ఫర్ ప్యూరిటీ అవుట్ ఆఫ్ దిస్ రియల్ యూనిటీ.
0: నీ యొక్క ప్యూరిటీని దివించిగా మారుతుంది.
1: అండ్ ది వెరీ ప్యూరిటీ విత్ ఇన్ యూ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ డివినిటీ.
0: కజిన్ యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
0: ది వన్ యూ థింక్ యు ఆర్.
1: ద వన్ యూ థింక్ యు ఆర్.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: ది వన్ యూ రియలీ ఆర్.
1: ద వన్ యూ రియలీ ఆర్.
0: నీవే ఆత్మతత్వము.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: అట్టి ఆత్మతత్వమై నీవుండి
1: బీయింగ్ దట్ ఆత్మ ద సుప్రీమ్.
0: నీ దేహము, మనసు, బుద్ధి అనేటువంటి వీటిపైన ఆధారపడి
1: if you just identify yourself with the body, the mind, the senses and intellect,
0: ivanni kudunu kuripoyetunte ve ralipoyetunte ve,
1: they're bound to fade out, they're bound to vanish under.
0: Kavu deeni vishayame ye pratiram purnapati chakkaga bodhisthanu.
1: Bhagavan will explain clearly all these aspects tomorrow.
0: Kanuka ippatike time ayipoyindi.
1: It's already time up.
0: Meeru manchiga దివ్యమైనటువంటి నామస్మరణ, ఈశ్వర స్మరణ చేయండి.
1: భగవాన్ డైరెక్ట్ యు టు డూ నామస్మరణ సంకీర్తన. Sing the glory of God now.
0: Namah Shivaya.
1: Namah Shivaya.
0: ఐదు అక్షరముల యొక్క పదము
1: ఫైవ్ లెటర్ వన్
0: ఐదు అక్షరముల పదమే
1: దట్ వెరీ వన్ ద ఫైవ్ లెటర్స్
0: ఐదు లోకములు ఎందుకు కూడా చుట్టూ ఉన్నాయి
1: గోస్ అరౌండ్ ఆల్ ది ఫైవ్ లెవెల్స్ ఆఫ్ వరల్డ్
0: ఈ ఐదు అక్షరముల యొక్క పదము చాలా మహత్తరమైనటువంటిది
1: అండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఫైవ్ లెటర్స్ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్
0: పరిశుద్ధమైనటువంటిది
1: అబ్సల్యూట్లీ ప్యూర్
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్తి నిర్మలస్తుంది
1: It is ever effulgent, it is eternal, it is immortal, it is blemishless, it is permanent.
0: Itti tattvani neeru premulo pettukovali.
1: That nature and that spirit, you have contained it in your heart.
0: Brahma srishtikartani.
1: God is the creator.
0: Vishnu rakshanakartani.
1: That Vishnu sustainer.
0: Shivudu antyamulani.
1: And we say that Shiva is the annihilator.
0: Ee kevalamu bahyamainatvanti okka lokamulo. ఈ విధమైన అర్థం చెప్తూ వస్తున్నారు శివుడు వేరు విష్ణు వేరు
1: ఎవరు కన్సిడర్ దట్ ఈశ్వర అండ్ విష్ణు ఆర్ సెపరేట్
0: ఈశ్వరుడు విష్ణువు బ్రహ్మ ముగ్గురు కొడును వేరు వేరు కాదు
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ సెపరేట్ ఆర్ నాట్ డిఫరెంట్
0: మూడు చేరి ఒక్కటే
1: ఆల్ ది త్రీ ఆర్ వన్ ఇన్ ద సేమ్ ద ట్రినిటీ
0: మీరు తాంబూలం వేసుకోవాలనుకుంటే మొట్టమొదటి ఒక్క వేసుకుంటాం
1: First you need to have the betel nut.
0: Betel nut వేసుకున్న తర్వాత betel leaves తీసుకుంటావు.
1: And then you also receive the betel leaves.
0: Betel nut leaves తీసుకున్న తర్వాత చున్నం వేసుకుంటావు.
1: And you apply some lime to the betel leaves.
0: ఈ మూడు చేరినప్పుడే రెడ్ కలర్ వస్తుండాలి.
1: All the three of the pan gives you the red color.
0: ఈ రెడ్ కలర్ ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from you got it?
0: ఒక betel nut నుంచి వచ్చిందా?
1: Is it because of betel nut?
0: లేక betel leaf నుంచి వచ్చిందా?
1: Or betel leaf?
0: లేక చున్నం నుంచి వచ్చింది కాదు మూడు మూడు మూడు స్వరూపాలే
1: త్రీ డిఫరెంట్ కలర్
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి దైవత్వం
1: యూనిటీ ద హార్మోనీ ఆఫ్ ఆల్ ది త్రీ గేవ్ సంథింగ్ న్యూ కరెక్ట్ కలర్
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు చేరి ఒక్కటే
1: దేర్ఫోర్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ వన్ అండ్ ద సేమ్
0: ఈ విధంగా మీరు దైవత్వాన్ని వేర్వేరుగా భావించి
1: You consider divinity pure.
0: మనసును చెడగొట్టుకోకండి.
1: And thus spoil your mind.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని తప్పక మీరు నిరూపిస్తారు.
1: భగవాన్ విల్ సర్టన్లీ ప్రూవ్ ద యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ అండ్ డెమన్స్ట్రేట్.
0: ఈ ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ధనధాన్య కనుక వస్తు వాహనాలు అన్ని కూడా వ్యర్థమయ్యేటువంటివి.
1: All the worldly treasures, all the worldly properties, possessions, acquisitions are useless.
0: దేశం నుంచి భారతదేశానికి వస్తున్నాడు అలెగ్జాండర్
1: అలెగ్జాండర్ స్టార్టెడ్ అప్రోచింగ్ ఇండియా
0: వస్తూ వస్తూ గొప్ప సైన్యంతో వచ్చాడు
1: అండ్ హీ వాస్ అకంపనీడ్ బై బిగ్ బెటాలియన్ ఆఫ్ ఆర్మీ
0: వచ్చి సింధు నది దగ్గరికి వచ్చాడు
1: హీ వాస్ వెరీ క్లోజ్ టు దట్ రివర్ సింధు
0: ఆ సింధు నది ఎక్కడ ఉంది కాశ్మీర్ పక్కలోనే ఉంది
1: దట్ రివర్ సింధు ఈస్ వెరీ క్లోజ్ టు కాశ్మీర్
0: దాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్నాడు
1: హీ వాస్ ట్రైయింగ్ టు క్రాస్ దట్ సింధు రివర్
0: అప్పుడు తనకు హార్ట్ అటాక్ వచ్చింది
1: Then he had heart attack.
0: అప్పుడు డాక్టర్స్ అంతా చూచారు
1: ఆల్ డాక్టర్స్ ఎగ్జామిన్ హిమ్
0: ఇది హార్ట్ అటాక్ సీరియస్ హార్ట్ అటాక్ వచ్చింది
1: అండ్ ద హార్ట్ అటాక్ ఇస్ సో సీరియస్ అండ్ సివియర్
0: ఇంకా బ్రతకడం వీలు కాదు అన్న
1: దేర్ నో స్కోప్ సర్వైవల్
0: సంతోషమే
1: అండ్ హి సెడ్ ఫైన్ అండ్ హ్యాపీ
0: నేను ఆనందంగా ఉన్నాను
1: ఐఎమ్ క్వైట్ హ్యాపీ హి సెడ్
0: అయితే నేను మరణించిన తర్వాత నా చేతులను పైకెత్తి నేను తెల్ల బట్టలు చుట్టి నన్ను నా గ్రామంలో ప్రొసెషన్ లో తీసుకెళ్లాము
1: అండ్ హి సెడ్ హిస్ బాడీ ఆఫ్టర్ దట్ బి కెప్ట్ ఇన్ ఎ కాఫిన్ విత్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ స్ట్రెచ్డ్ ఓపెన్ అవుట్ సైడ్
0: అప్పుడు ప్రజలందరూ వచ్చి ఎందుకు తీసి పెట్టారు మహారాజును
1: అండ్ ద పీపుల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ వై ది టూ హ్యాండ్స్ ఆర్ కెప్ట్ అవుట్ సైడ్ ద కాఫిన్
0: అమ్మా అలెగ్జాండర్ తాను గొప్పవాడు
1: Alexander the Great, the Mighty Man.
0: వేలాది మంది సైన్యం ఉంటున్నది.
1: And he has got large battalion of army.
0: కావలసినంత సిపాయిలు ఉంటున్నారు.
1: And he has many soldiers too.
0: కావలసినంత బంధువులు ఉంటున్నారు.
1: And he has got so many relations and
0: కానీ ఇంతమందిని వదిలి తాను పోయేసప్పుడు పొట్టి చేతితో పోయాడు.
1: All the property, with all the army, with all the friends and relatives. He was leaving all alone.
0: ఏం తీసుకుని పోయాడు?
1: What is that he is taking with him?
0: ఏమి తీసుకుపోయాడు
1: Nothing.
0: Nilsa Satya Pravudi, Tarani Nerina, Harishchandrudi, Darabasi, Sanagaleda.
1: Harishchandra, who ruled this empire, adhering to the principle of truth, has he not left this world?
0: Yella Lokamalelu, Yelkusuri, Nalaraju, Tanaventa Bhumini Gurukchana.
1: King Nala, who owned the whole of the world, could he take any land with him at the end?
0: There is a Setu Gate, Alanat, Sri Ramani put Rupai, Unavada.
1: Sri Ramachandra, who constructed the bill, that bridge across the ocean. Do you find him today?
0: Yendarendra Rajulu Yeginaru.
1: Many kings left.
0: Vakkarunu Povari Saramanu Kunchamaina Chey Patukoni.
1: Could anybody collect, take with them even a fistful thing?
0: They could
1: not carry with them even single naya paisa.
0: The mutton couldn't teach one poor.
1: Not even the dust.
0: Katsagarapatiki, Idiye Bhagavantu Richard 20 yoka. Sari 20 yoka. Meaning.
1: And this is the true meaning when God said these words.
0: Manavudu, Ninto Gopavani, Ninkotisirni, Ninkopavani, Chipuntal.
1: People go on declaring that they are really great. They are affluent, they are rich.
0: One Hyderabad Lopla.
1: The other day in Hyderabad.
0: One acre of bhumi.
1: 1 acre of land.
0: 40 కోట్లు
1: వర్త్ అబౌట్ 40 crores.
0: 40 crores ఇచ్చి ఒక ఎకర భూమిని కొన్నారు.
1: A person purchased that 1 acre of land at the cost of 40 crores.
0: ఆయన పోయాడు, రిజిస్ట్రేషన్ చేశాడు.
1: He went to the registration office, got it registered.
0: ఇంటికి వస్తూ ఉండగానే తిరిగి ప్రాణం పోయింది.
1: While returning home, he died.
0: ఏమి ఎంత కోటి తీసుకొని తెలివి అది కూటి గుడను నోచుకోలేదు.
1: What happened to all the crores? He could not have even food to eat.
0: కనుక ధనం మనకు ప్రధానం కాదు.
1: Not the money that is important.
0: కనుక మనకు గుణమే ప్రధానము.
1: The character that is important.
0: దైవం యొక్క బలమే ప్రధానము.
1: It is the divine strength and divine support that is important.
0: ఆ దైవ భావమును అర్థం చేసుకుంటే సర్వము మనకు లభిస్తుంది.
1: Then once we understand the God and His love and compassion, everything can achieve anything.
0: కనుక మీరందరూ కూడాను ధనం కూడా కావాలి. తినడానికి ఉండాలి.
1: Of course the money is necessary in this world to a certain extent.
0: కానీ టూ మచ్ మనీ మనకు చాలా చెడ్డది.
1: టూ మచ్ మనీ ఇస్ వెరీ బ్యాడ్.
0: అది ప్రాణం తీస్తుంది.
1: ఇట్ మే ఈవెన్ కిల్ యువర్ దేన్.
0: కనుక మనము ఎంత మనీ మన కుటుంబానికి ఫ్యామిలీకి తగినంత మనీ ఉండాలి.
1: డూ రిక్వైర్ మనీ టు ది ఎక్స్టెంట్ టు మెయింటైన్ అవర్ ఫ్యామిలీ.
0: సమాజమైన కూడాను మనం కొంతవరకు సహాయం చేయాలి.
1: ఆల్సో ఎక్స్టెండ్ సపోర్ట్ అండ్ హెల్ప్ సొసైటీ.
0: ఈ సమాజం మనతో పాటు జీవిస్తూ ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది సొసైటీ ఇస్ దేర్ బిసైడ్ us.
0: సమాజమే లేకపోతే మనం లేము.
1: Without society you do not exist.
0: సమాజానికి కూడా మనం సహాయం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ హెల్ప్ సర్వ్ ది సొసైటీ.
0: నీవు సెల్ఫ్ పైన సమాజం హెల్ప్.
1: దేర్ఫోర్ ఫస్ట్ సెల్ఫ్ దెన్ హెల్ప్ సేస్ బట్ వన్.
0: కనుకనే సెల్ఫ్ హెల్ప్ రెండు ఉంటుంటేనే మానవత్వం జీవిస్తుంది.
1: The human life runs well with these two, self and help.
0: Selfish ga undakudadu.
1: But you should never be selfish.
0: Fish is better than selfish.
1: Fish is better than selfish.
0: A fish kaakunda manamu help ga undali.
1: Don't be fish, but be in the self.
0: Ee vidhanga untundi jeevithanni aanandanga gadupthu povali.
1: Like this you can spend your life. Full of joy.
0: నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ కంటిన్యూస్లీ కాన్స్టెంట్లీ బ్లిస్ఫుల్.
0: నాకు దుఃఖం అంటే ఏమిటో, కష్టమంటే ఏమిటో, బాధ అంటే ఏమిటో నాకేమీ తెలియదు.
1: భగవాన్ డస్ నాట్ నో వాట్ వరీ ఈజ్, వాట్ బాదరేషన్ ఈజ్, వాట్ ఎ ట్రబుల్ ఈజ్. హీ హాస్ నో ఐడియా ఆఫ్ వాట్స్ ఎవర్ వాట్ మిజరీ.
0: నన్ను ప్రెసిడెంట్ వచ్చి, ఇండియా ప్రెసిడెంట్, మీరు ఏం కోరుతుంటారు స్వామి అన్నాడు.
1: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆస్క్ స్వామి క్వశ్చన్, స్వామి వాట్ ఇస్ దట్ యు వాంట్.
0: నేను కోరేది ఒక్కటేను అన్నాడు.
1: స్వామి సేస్ ఐ వాంట్ ఓన్లీ వన్ థింగ్.
0: నేను నేనుగా ఉండాలి.
1: ఐ షుడ్ బి ఐ, దట్స్ ఆల్ సెడ్ భగవాన్.
0: అందరినీ ఆనంద పెట్టాలి.
1: భగవాన్ సెడ్ ఐ షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
0: అందరూ హ్యాపీగా ఉండేప్పుడే నేను హ్యాపీ.
1: అండ్ ఆల్ ఆర్ హ్యాపీ, భగవాన్ ఇస్ హ్యాపీ.
0: ఇంతకంటే కావాల్సింది ఏమిటి?
1: వాట్ ఎల్స్, వాట్ మోర్ యు నీడ్?
0: పీస్ వద్దా మీకు అన్నారు.
1: యా స్వామి, డోంట్ యు వాంట్ పీస్?
0: పీస్ పీస్ ఎక్కడుంది? మన లోపల ఉంది, కానీ బయట అంత పీసెస్.
1: భగవాన్ సెడ్ వేర్ ఇస్ పీస్? The peace is within you. Outside, you find pieces. I don't want such pieces. My peace is within me. Therefore, we should be in quest of the peace within.
0: And
1: it is only working for one's own emancipation if we spend life in
0: this way. ఎంత పిహెచ్డి తీసుకున్నా అందరు కట్టకడబడికి అన్ని వదిలిపెట్టిపోయేవారే.
1: యు మే గెట్ వెరీ హై డిగ్రీస్, యు మే హావ్ స్కాలర్షిప్ అండ్ నాలెడ్జ్, యు హావ్ టు గివ్ దెమ్ అప్ విన్ ది ఎండ్ అప్రోచ్.
0: కనుక ఎవరు కూడా ఏమి తీసుకుని పోలేదు.
1: నో వన్ హాస్ టేకెన్ విత్ ఎనీ వన్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్.
0: అందరు పీస్ఫుల్ గా ఉండాలి.
1: యు ఆల్ రిమైన్ పీస్ఫుల్.
0: అప్పుడే మనకు శాంతి.
1: దెన్ ఓన్లీ యుల్ ఎంజాయ్ ది ట్రూ పీస్.
0: ఈ పీస్ మీరు కోరండి.
1: డిజైర్ ఫర్ పీస్,
0: ఇది నా యొక్క కోరిక.
1: దట్ యు షుడ్ ఆల్ డిజైర్ ప్రే ఫర్ పీస్, దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ భగవాన్.
0: ఇందులోనే కావలసినంత చేరి ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ పీస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ కంటెయిన్డ్.
0: ధన ధాన్యములు కలిగినప్పటికీ ధర్మగుణం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: యు మే హావ్ ఆల్ ద వెల్త్ గ్రైన్ ఇఫ్ యు డోంట్ సాక్రిఫైస్ వాట్ ఫర్ ఆల్ ది పొజిషన్.
0: కనుక రేపటి దినము మనం తిరిగి మాట్లాడదాం.
1: భగవాన్ విల్ స్పీక్ టు అస్ అగైన్ టుమారో.
0: ఈ పిల్లవాడు నాడు ఇంతసేపు మాట్లాడినట్టు వాడు
1: బాయ్ హూ స్పోక్ టిల్ నౌ,
0: వీడి కుటుంబం చాలా గొప్పది.
1: హి హెయిల్స్ ఫ్రమ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ.
0: మార్గబంధు,
1: మార్గబంధు
0: వీడి తాత,
1: గ్రాండ్ ఫాదర్.
0: Father,
1: and father. His father is a bank manager.
0: Tenu ma college ku vachadu,
1: came to our college.
0: Delhi college vadali,
1: left the college there in Delhi.
0: Ma college ku vachadi,
1: and he got admitted to our college.
0: 3 samacharam ayipindi.
1: He spent 3 years here.
0: Appudu minchi kudanu phd kaam cheppina baadalanta kudanu phd ga chestunnanu.
1: And he has been working for his doctoral degree along the lines of Sai teaching.
0: Tavvartuna cheradu,
1: doesn't join anybody.
0: Ontariga kurchuntadu,
1: all alone by himself.
0: Swami orders nirvahistuntadu,
1: obeys the command of Swami.
0: Appudu minchi undanu manchi upanyasalu istunnadu.
1: Since then he starts giving very good talks.
0: Shankara vaari charitralanni kudanu chadutunnadu.
1: He is going through all the texts composed by Adi Shankara.
0: Adi Shankara vishayamanta kudanu అర్చేతిలో పెట్టుకున్నట్టుంటాడు.
1: అండ్ హి హస్ గాట్ ఆల్ ద కంపోజిషన్ ఆఫ్ ఆది శంకర రైట్ నౌ విత్ హిమ్.
0: కనుక ఇట్టి బాయ్స్ మా దగ్గర ఎంతమందో ఉంటున్నారు.
1: దేర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బాయ్స్ ఆఫ్ దిస్ టైప్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్.
0: ఈ పిల్లవాడు ఆ పిల్లవాడు వీరందరూ కూడా చాలా గొప్ప బల్లి.
1: ఆల్ ది బాయ్స్ అరౌండ్ దే ఆర్ నాలెడ్జబుల్ పీపుల్.
0: ఈనాడు రెండవ తొలి మాట్లాడాడు ఓ పిల్లవాడు.
1: అనదర్ బాయ్ హియర్,
0: వీడు కూడా మా స్టూడెంట్.
1: వాజ్ ఆల్సో అవర్ స్టూడెంట్.
0: అందరు కూడా నువ్వు ఎంత గొప్పవారు. వేదనారాయణ ఉన్నాడు.
1: వేదనారాయణ,
0: వారికి పేరే వేదనారాయణ.
1: హిస్ నేమ్ ఇస్ వేదనారాయణ.
0: ఆ వేదము లోపల చాలా ఆరితేరినట్టు.
1: హిస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ వేదిక్ లిటరేచర్.
0: లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ పిలిపించి,
1: ప్రెసిడెంట్ ఇన్వైటెడ్ హిమ్,
0: అవార్డు ఇచ్చాడు.
1: గేవ్ హిమ్ అవార్డ్, నేషనల్ ఆనర్, బెస్ట్ టీచర్స్ అవార్డ్.
0: నీ అవార్డు తీసుకుని ఎక్కడ పోతావు అన్నాడు.
1: అండ్ ప్రెసిడెంట్ ఆస్క్డ్ హిమ్ విత్ దిస్ అవార్డ్ వేర్ డు యు గో.
0: ఐఎమ్ గోయింగ్ టు పుట్టపర్తి.
1: సరే, ఐఎమ్ గోయింగ్ టు పుట్టపర్తి.
0: పుట్టపర్తిలోనే సెటిల్ అయిపోయినాను.
1: ఐ హావ్ సెటిల్డ్ దేర్ ఇన్ పుట్టపర్తి.
0: నేను ఇంకెక్కడ పోను.
1: ఐ డోంట్ గో ఎనీవేర్.
0: అప్పుడు ఆయన చెప్పాడు, చాలా మంచి పిల్లవాడు, నువ్వు అక్కడే ఉన్న ఆయన.
1: యు ఆర్ వెరీ గుడ్ బాయ్, సెటిల్ దేర్ ఓన్లీ, రిమైన్ దేర్.
0: ప్రెసిడెంట్ స్వామి అంటే చాలా భక్తి.
1: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ అవర్ మోస్ట్ బెలవ్డ్ భగవాన్.
0: అతను మహమ్మడన్.
1: హీస్ ఎ మహమ్మడన్.
0: అయినప్పటికీ
1: బట్ స్టిల్
0: స్వామి అంటే చాలా సాష్టాంగ పడిపోయి నమస్కారం చేస్తాడు.
1: అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బీయింగ్ ఎ మహమ్మడన్ ప్రాస్ట్రేట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ భగవాన్.
0: కనుక ఇలాంటి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి ఎన్నో విధములుగా కూడాను మా పిల్లలను వర్ణిస్తూ ఉన్నారు.
1: మెనీ ఎల్డర్స్ దట్ విజిటెడ్ దిస్ ప్రశాంతనిలయం.
0: ప్రతి సంవత్సరం కూడాను 500 మంది పిల్లలు పుట్టుంటారు.
1: Annually, we have 500 boys with us. 500 boys.
0: అందరూ కూడాను పేపర్లో వచ్చిందటువంటి ఎవరు చూడరు. ప్రతి ఒక్కరు కూడా జెలసి వీళ్ళకి ఫస్ట్ క్లాస్ ఏ ఫస్ట్ క్లాస్ ఏ ఫస్ట్ క్లాస్ ప్రతి ఫస్ట్ క్లాస్ కూడా సత్యసాయి కాలేజీ.
1: In fact, though it is not publicized, though it is not notified, all students secure first classes only.
0: మొన్న మెడికల్ దీంట్లోపల చాలా ఫస్ట్ క్లాస్ వచ్చేసాయి.
1: The recently held medical entrance test, many secured first class.
0: ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫస్ట్ క్లాస్ వచ్చాడు.
1: They stood first in engineering entrance
0: test. ఎక్కడ మా చిన్న పల్లె.
1: And this is a small hamlet village.
0: అడికే.
1: That Alike is a small village.
0: అడికే లో చదివేటువంటి పిల్లవాళ్ళు.
1: Alike is a very small village.
0: వాళ్ళు ఇద్దరు ఇద్దరే ఫస్ట్ క్లాస్.
1: And in fact there are two toppers, first class students.
0: వాళ్ళిద్దరికి కూడా స్కాలర్షిప్ ఇచ్చాను.
1: Bhagavan gave them scholarships.
0: వారిద్దరిని కూడా అమెరికాకు పంపాలి.
1: And they are to be sent to America.
0: ఆ బాధ్యత నేను తీసుకున్నాను.
1: భగవాన్ హస్ యాక్సెప్టెడ్ దట్ రెస్పాన్సిబిలిటీ.
0: మీరు ఇక్కడే కాదు అమెరికాలో కూడా మీరు ఫస్ట్ క్లాస్ రావాలి.
1: భగవాన్ సెడ్ దట్ దే షుడ్ సెక్యూర్ ఫస్ట్ క్లాస్ ఈవెన్ ఇన్ అమెరికా.
0: చెప్పి అక్కడ పంపించాను.
1: భగవాన్ హస్ సెంట్ దెమ్.
0: కనుక ఈ విధంగా మా పిల్లలు బంగారు వంటి పిల్లలు.
1: హియర్ ఆర్ స్టూడెంట్స్, హియర్ ఆర్ ప్యూర్ గోల్డ్.
0: నాకు ఇను గోల్డ్,
1: ప్యూర్ గోల్డ్ అని చెప్పారు.
0: ప్యూర్ గోల్డ్,
1: ప్యూర్ గోల్డ్.
0: ఏది చెప్పినా కూడాను ఎటువంటి పని చెప్పినా దానికి సిద్ధం అవుతుంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడాను ఒక నెల పల్లెలంతా తిరుగుతారు.
1: ఈచ్ ఇయర్ దే గో రౌండ్ ది విలేజెస్ ఫర్ వన్ ఫుల్ మంత్.
0: 10 మూటలు బియ్యం తీసుకుని పోయి వండి రసం వేసుకుని సాంబార్ వేసుకుని కలిపి వారందరికీ ఉసిరి వారందరికీ పెడుతుంటారు.
1: దే కుక్ ఫుడ్. They make sambar, curry and all other things and serve all villages and poor people.
0: Intilo enta mandi unte anta mandi kuda pettuntaru.
1: They serve food to all the residents everywhere, all over the village.
0: Adi chuchi pallara varakandari kudanu chaala ayyo maa swami pampicharamma mimmannu ani ento aanandistuntaru.
1: The villagers are very happy watching these boys serving them. Oh, swami sent you here, and they enjoy their presence.
0: మాకు ప్రసాదం వచ్చిందని ఆనాడు ఇల్లంతా ఊడ్చుకొని స్నానాలు చేసి ప్రసాదం అంతా మొక్కుకొని చాలా భుజిస్తారు.
1: They decorate the whole house, they pray, and they'll be waiting to receive prasad.
0: ఇప్పుడు తిరిగి పోయి మన అంతా తిరిగి పల్లెలకు పంపిస్తారా.
1: And later, this project, boys visiting all the villages to distribute the prasadam will be undertaken.
0: మా పిల్లలు కేవలం ఒక చదువునందు మాత్రమే కాదు.
1: Our students have not restricted to studies only.
0: Songs are endu kudanu.
1: In music they are first.
0: Dance.
1: Dance.
0: Anni vidhara kudanu maa pillalu study ga untaru.
1: In every field they are number one, toppers.
0: Nen cheppukoddu.
1: We don't say just to inform you, let you know.
0: Kanuka pillalu cheyyanadi pani okkati ledu.
1: There's nothing that our boys cannot do.
0: Inni pallalu pallalu pattanalu tirutu untaru kaani character vishayalo athi jagrataga untaru.
1: They go to different places, but they are very careful in maintaining their character.
0: Chaala jagrata.
1: They are highly careful.
0: Character anetundi agni vantidi.
1: Character is like a fire.
0: Dani chuchi chaala dooranga untu.
1: And you should be very careful, watchful.
0: ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ
1: ఈదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్.
0: అనంతపురంలో ఆడపిల్లలు ఉన్నారు.
1: హావ్ గర్ల్స్ దే ఆర్ ఇన్ అనంతపుర్ క్యాంపస్.
0: అక్కడ 700 మంది ఉన్నారు.
1: దేర్ ఆర్ 800 స్టూడెంట్స్.
0: అక్కడ చాలా ఫస్ట్ క్లాస్ వస్తుంటారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ సెక్యూర్ ఫస్ట్ క్లాస్.
0: ఆ పిల్లలు ఆడపిల్లలు అయినప్పటికీ
1: దే ఆర్ గర్ల్స్.
0: సేవ చేయడానికి పల్లెలకు పోతే
1: when they go to different villages
0: పాత ఇండ్లన్నీ పెరికి వేసి కొత్త ఇండ్లు కట్టించేసి వస్తారు.
1: They remove all the existing old spoil houses. They construct new houses for them.
0: ఆడపిల్లలు.
1: Girls do that.
0: రాతి కట్టడాలు కట్టి.
1: And they build houses for those villagers.
0: చోని ఇండ్లు.
1: The houses are built of stone.
0: మంచి కప్పు వేసి.
1: A good roof is raised.
0: మీ ఇప్పుడు పోయి అడిగినప్పటికీ మీ ఇల్లు ఏమైనా కారుతున్నాయా అడిగితే లేదు స్వామి, మా పిల్లలు ఎంత భద్రంగా చేశారు, ఇంజనీర్లు కూడా చేయలేనటువంటి పని మా పిల్లలు చేశారు.
1: Anyone goes to them and questions this way, how about the roof, is there any leakage, they say no swami, The children have built it in excellent way. No leaks, nothing.
0: అట్లే మా మగపేటలు కూడా అంతే.
1: బాయ్స్ ఆర్ ఆల్సో లైక్ దాట్.
0: అనంతపురము,
1: అనంతపురం,
0: బెంగళూరు,
1: బెంగళూరు,
0: పుట్టపర్తి,
1: పుట్టపర్తి,
0: ఈ ముగ్గురు నుంచి కూడాను వెళ్తారు పల్లెలకు.
1: అండ్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఆల్ ది త్రీ క్యాంపసెస్,
0: త్రీ క్యాంపస్ కు పోయి అక్కడ బ్రిడ్జిలో ఇంకేమైనా పడిపోయి ఉంటే వాటినంతా కట్టడము పెట్టడము ఆ గ్రామస్తులకు తగిన సహాయం చేస్తుంటారు.
1: ఇఫ్ దే ఫైండ్ ఎనీ బ్రిడ్జెస్ ఆన్ ద వే ఇన్ ఎ కొలాప్సింగ్ కండిషన్ దే సీక్ ది హెల్ప్ ఆఫ్ ద లోకల్ విలేజ్ అండ్ రీకన్స్ట్రక్ట్.
0: కనుక పిల్లలంటే కేవలం చదువుకోవడానికి మాత్రమే పోతున్నారని మాత్రం కాదు.
1: Therefore the students don't come here merely for learning.
0: లర్నింగ్ కోసం మాత్రం రావద్దండి.
1: Don't come here merely for learning.
0: ఈ టైం చిక్కినప్పుడు లర్న్ చేసుకో.
1: When you have time, yes, you learn.
0: కానీ మీరు చేయవలసింది సేవ.
1: What you should do is service, serve others.
0: భగవంతుడు ఇచ్చినది మీకు ఎందుకోసం?
1: Why God has given you this?
0: అందరూ మమే వాంసో జీవలోకే జీవభూత సునాతన.
1: You are the spark of God. You are eternal.
0: మీరందరూ సర్వీస్ చేయాలి.
1: Serve everybody. Be in service.
0: Service is God.
1: Service is God.
0: Serve all.
1: Serve all.
0: ఈ విధంగా బోధించటం చేతనే వారందరూ చక్కని మహా పేరును తెచ్చుకుంటున్నారు.
1: Because they lead life this way, they have a very good name in society.
0: ఎక్కడ పోయినప్పటికీ మా సత్యసాయి పిల్లలంటే తెల్ల వస్త్రం వేసుకుని చూస్తే చాలా వీళ్ళు సత్యసాయి పిల్లలు.
1: Wherever our students go, watching their white dress, they will identify them as students of our institution.
0: వాళ్ళ కేవలం డ్రెస్ కూడాను వైట్, టోపలు కూడాను వైట్.
1: Not only the dress that is white, they are white and bright within also.
0: హృదయం కూడా పవిత్రమైనటువంటివి.
1: Their heart is sacred and pure.
0: అటువంటి దీన్ని పోతుంటారు.
1: That is the position, the standard of our students.
0: కనుక మీరు చూస్తూనే ఉన్నారు దిన్నము పిల్లలు నన్ను ఏ విధంగా పట్టుకుని వస్తున్నారు, ఏ విధంగా తీసుకుని పోతున్నారు.
1: Must have been watching every day how students follow Bhagavan, standing in either way, helping him, supporting him.
0: ఈ అబ్బాయి MBA.
1: This boy on that side is an MBA graduate.
0: This boy also MBA.
1: The other boy is also an MBA student.
0: MBBS నేను ఇద్దరికి చేర్చున్నాము.
1: There is another boy who is doing his medicine MBBS.
0: ఇక్కడ ఉన్న ఆదికేశవుడు వైదేహి అని మెడికల్ కాలేజ్ పెట్టాము.
1: వైదేహి మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ బై ఆదికేశవుడు.
0: ఆదికేశవుడు దీంట్లో అందరినీ చేస్తున్నారు.
1: ఆదికేశవుడు ఇస్ అడ్మిటింగ్ ఆల్ సచ్.
0: ఆయన కూడా అందరికి సూచిస్తున్నారు.
1: అండ్ ఈస్ ప్రొవైడింగ్ సీట్స్ టు ఆల్.
0: బయట మెడికల్ కాలేజ్ సీట్ కావాలంటే 50 లక్షలు ఇవ్వాలి.
1: అవుట్ సైడ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ మెడికల్ సీట్ యూ నీడ్ టు పే క్యాపిటేషన్ ఫీ విత్ 250 lakhs ఆఫ్ రూపీస్.
0: ఆ 50 lakhs ఏ కాకుండా మంత్లీ 3,000
1: అబవ్ ఆల్ యూ నీడ్ టు స్పెండ్ 3,000 ఎవ్రీ మంత్.
0: కానీ మాకు దగ్గర 50 naya paisas కూడా తీసుకోలేదు.
1: బట్ ఆదికేశవుడు హ్యాస్ నాట్ కలెక్టెడ్ ఈవెన్ 50 naya paisa ఫ్రమ్ అవర్ స్టూడెంట్స్.
0: మా పిల్లలందరూ చేర్చారు.
1: They were all given free admission.
0: తాను చాలా త్యాగి.
1: And he's one of sacrifice.
0: అతను మన హాస్పిటల్ పక్కనే ఉంటుంది.
1: And he stays there, just close to our hospital there in Bangalore.
0: Satya Sai Super Speciality Hospital.
1: He's very close to Satya Sai Super Speciality Hospital.
0: He worked in Bangalore, Super Speciality Hospital, so moodu kattam.
1: There are 3 such Super Speciality Hospitals in Bangalore.
0: Okkoka hospital, 5 crores, 6 crores.
1: Each hospital costs about 5 crores and 6 crores.
0: Kavalsina materials antam unnai.
1: Lot of equipment, all the material they need.
0: Heart ku pote akkada anni vaare chustuntaru.
1: If you go to the cardiology wing, they will take care of you.
0: Heart ku poyinatundi variki ekkada poyina gaani variki inta dabbu kattali.
1: Have heart treatment, you need to pay heavily.
0: Andaru mana hospital ki vastuntaru.
1: All people come to our hospital.
0: Nenu 3 pramanalu chesanu.
1: Bhagavan has taken 3 vows.
0: 3 emtiti kadupuku tagina annamu.
1: That food is essential first.
0: దేహంలో తగినటువంటి వస్త్రము.
1: And the clothing.
0: కానీ ప్రపంచానికి తగినటువంటి ఒక నీరు.
1: And the water that is required for the whole world.
0: కనుక అన్ని కొండలకు కూడా పైప్స్ ఎక్కించాను.
1: Bhagavan made arrangements to us to see that water is supplied by laying pipelines.
0: ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంతా కూడా కిందనే ఉంటున్నాయి నీరు, కావలసినంత పారుతున్నాయి.
1: In fact, there's plenty of water in districts like East Godavari and West Godavari underneath.
0: కానీ కింది దిగేకి వీలు లేదు.
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీచ్ వాటర్.
0: ఇంత కాలమైనప్పటికీ వారు ఒక డ్రాప్ కూడా నీరు తాగలేదు.
1: సో మెనీ ఇయర్స్ పాస్ బట్ దే కుడ్ నాట్ హావ్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
0: 80 కోట్లు
1: భగవాన్ స్పెండ్ 80 crores.
0: అంతటికి పైపులు వేపించారు.
1: ఆల్ పైప్స్ ఆర్ లేడ్ అవుట్.
0: మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు తెలీదు.
1: యు ఆర్ హియర్ యు డు నాట్ నో వాట్ ఇస్
0: హ్యాపెనింగ్. నిన్న లేదు మొన్న దినము పేపర్ లో వేశారు.
1: అదర్ డే ది న్యూస్ పేపర్ బ్రాట్ అవుట్ దిస్ ఐటమ్.
0: మన పుండి నుంచి మేము మెడ్రాస్ కు నీరు వేస్తాం.
1: అండ్ వాటర్ ఇస్ సప్లైడ్ ఫ్రమ్ పుండి టు మెడ్రాస్.
0: మెడ్రాస్ పట్టణం అందరికి కూడా ఇచ్చాం.
1: ఆల్ సిటిజన్స్ ఆఫ్ మెడ్రాస్ డ్రింకింగ్ వాటర్ సప్లై టుడే.
0: బీదరే సాధనే భేదం లేదు.
1: దేర్ నో డిస్టింక్షన్ పూర్ ఇన్ ద రిచ్ వాట్స్ ఎవర్.
0: అది మేము చెప్పుకోవటం కాదు.
1: అంతా
0: ఇచ్చిన తర్వాత ఒక 50 బస్సులు వచ్చినాయి మా పుట్టుబట్టికి.
1: ద ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్ 50 buses రీచ్ ఇన్ ప్రశాంత్ నది.
0: స్వామి మీకు ఎట్ట మేము కృతజ్ఞత చెప్పాలి.
1: ఆల్ ద డివోట్స్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ కేమ్ ఓవర్ హియర్ స్వామి హౌ ఆర్ వీ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్.
0: నాకు గ్రాటిట్యూడ్ వద్దు.
1: భగవాన్ సార్ ఐ డోంట్ వాంట్.
0: నా వారికి నేను ఇచ్చుకున్నాను.
1: యు ఆర్ మైన్ ఆఫ్టర్ ఆల్ ఐ హావ్ డన్ టు మై ఓన్ పీపుల్.
0: కనుక మీకు ఏం కావాలి కాదు. మాకు డ్రింకింగ్ వాటర్ లేదు అన్నారు.
1: స్వామి వీ డోంట్ హ్యావ్ డ్రింకింగ్ వాటర్.
0: చుట్టూ సముద్రం ఉంది.
1: యూ హావ్ గాట్ ది సీ అరౌండ్.
0: త్రాగడానికి నీరు లేదు.
1: బట్ యూ డోంట్ హ్యావ్ డ్రింకింగ్ వాటర్.
0: ఇప్పుడు కృష్ణా నది నీరు తీసుకుని పోయి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ఇచ్చేసాను.
1: నౌ ది కృష్ణా వాటర్ ఇస్ టేకెన్ ఆల్ ది వే అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై టు మెడ్రాస్.
0: నిన్నటి దినమే
1: ఓన్లీ యెస్టర్డే
0: మంచి టైం కు
1: అట్ ది ఎగ్జాక్ట్ టైం
0: మెడ్రాస్ చేరినాయి నీరు.
1: The water reached in Madras.
0: రేపు మనం పూర్ణాహుతి దినం.
1: ఆన్ ది పూర్ణాహుతి డే
0: అక్కడ పోయి మినిస్టర్ ఓపెన్ చేస్తున్నాడు.
1: మినిస్టర్ ఇస్ గోయింగ్ టు ఇనాగరేట్ ది డ్రింకింగ్ వాటర్ సప్లై ప్లాంట్.
0: మేము టీఎన్ నీరు తాగి మీకు జన్యో జన్మములైంది.
1: లాంగ్ టైమ్ బ్యాక్ వీ హ్యాడ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్.
0: కానీ ఈనాడు మేము ప్యూర్ వాటర్ తాగుతున్నాం.
1: టుడే వీఆర్ డ్రింకింగ్ ప్యూర్ వాటర్. దేసే
0: కనుక మాకు చాలా ఆనందమే స్వామి.
1: వెరీ హ్యాపీ స్వామి. దేశే
0: ఈ విధంగా అన్ని దేశములకు అన్ని గ్రామములకు అన్ని పల్లెలకు మేము సేవ చేస్తున్నాము.
1: వీఆర్ సర్వింగ్ ఆల్ విలేజెస్ ఆల్ టౌన్స్ ఆల్ సిటీస్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
0: సర్వాల్ సర్వాల్
1: సర్వ్ ఆల్.
0: అందరికి మీరు సర్వ్ చేయాలి.
1: సర్వ్ ఆల్.
0: మా పిల్లలకి అందరికీ చెప్పడం అదే నేను.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ భగవాన్ టు అవర్ స్టూడెంట్స్.
0: పిల్లలు ఎవరైనా సరే పక్కన బాధపడుతుంటే నీకు మిత్రుడైనా సరే అతనికి నువ్వు సహాయం చేయి.
1: ఇఫ్ యూ ఫైండ్ ఎనీబడీ ది పూర్ అండ్ నీడీ బై యువర్ సైడ్ యూ కమ్ టు దేర్ రెస్క్యూ యూ కమ్ టు దేర్ ఫ్యామిలీ.
0: కాలేజీకి పోకపోయినా పర్వాలేదు నీవు వాడికి సహాయం చేయి.
1: బెటర్ యూ డోంట్ గెట్ ఇన్ ద కాలేజ్ దట్ డే. గివ్ ఇంపార్టెన్స్ టు సర్వీస్.
0: కనుకనే మా పిల్లలు ఎలాంటి వారంటే నేను చెప్పుకోకూడదు. కానీ నేను చెప్పిన దానికంటే ఇంకా ఎంతో ఎక్కువగా పిల్లలు పనిచేస్తున్నారు.
1: Though Swami is saying this way, he does not want to say openly, but in fact students in reality are much more than what Bhagavan said and described now.
0: ఎవరైనా పోతుంటే గుడ్డలు లేకపోతే తాను విప్పి వారికి ఇస్తాడు.
1: If they find anybody who are in need of clothes, they give their own clothes.
0: ఈ విధంగా పిల్లలు తయారు చేస్తున్నాము.
1: And such students are trained here.
0: కనుకనే దిల్దినానికి మేము బిల్డింగ్ కట్టించి పెట్టిస్తున్నాం.
1: దేర్ఫోర్ బిల్డింగ్స్ ఆర్ కన్స్ట్రక్షన్ కంటిన్యూస్లీ మోర్ అండ్ మోర్.
0: ప్రైమరీ స్కూల్ లోపల
1: ఇన్ ప్రైమరీ స్కూల్
0: చాలా చిన్న చిన్న పిల్లలు
1: 1200 మంది
0: ఉన్నారు.
1: 1200 చిల్డ్రన్
0: వారిని తల్లిదండ్రులను ఇచ్చిపెట్టి ఉండలేరు. మమ్మల్ని ఇచ్చిపెట్టి ఉండలేరు. కళాతురికి 2 దినాల లోపల తల్లిదండ్రులు మర్చిపోతున్నారు.
1: చిల్డ్రన్ cannot be away from their parents. They cannot be away from us. But within 2 days, they forget their parents and begin to stay with us.
0: అక్కడికి వచ్చి చూసి యో మా బిల్లలు ఎంత మంచి వారైపోయినారు అని చాలా ఆనందిస్తుంటారు.
1: Parents as they come and watch their own children, they are very much surprised how happy they are here.
0: అంత తల్లిదండ్రుల కంటే అధికమైనటువంటి ప్రేమను చూపుతున్నాము.
1: In fact, we have been showering love much more than their own parents.
0: కనుక మా పిల్లల యొక్క విషయంలో మీరు ఏమాత్రం సామాన్యుడిగా మీరు భావించకండి.
1: నెవర్ కన్సిడర్ అవర్ చిల్డ్రన్ స్టూడెంట్స్ ఆర్డినరీ.
0: వారు ఎంత గొప్ప వారు.
1: దే ఆర్ రియల్లీ గ్రేట్.
0: దేశానికి అంతా కూడా నాయకుడుగా కావాలి.
1: దే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: వీళ్ళు ఐడియల్స్ బాయ్స్ కావాలి.
1: దే ఆర్ గోయింగ్ టు బి ఐడియల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అప్పుడే మాకు చాలా సంతోషము.
1: దట్ ఓన్లీ మేక్స్ us happy.
0: ఎంత ఐడియల్ బాయ్స్ అవుతారా?
1: ఆర్ యూ ప్రిపేర్డ్ టు బి ఐడియల్ మాస్టర్స్?
2: You were listening to excerpts from A Divine Shower of Grace by Bhagwan Baba on the 16th of August 2006 in Prashanthi Nilayam during the Ati Rudra Mahayagnam. Baba highlighted that although money is certainly essential for life, excess wealth can sometimes even lead to loss of life. He therefore advises everyone to adopt simple living. Thank you and Sai Ram.

సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న బహుళ సత్కార్య లాభంబుసున్న ఈ సనాతన ధర్మహర్మ్యం.

గుణములివి నాలుగు పునాది గోడలప్ప. ఇంతకన్నను వేరెది ఎరుగపరతూ.

0: value of education that one might acquire is around zero. Without satya, dharma, shanti and prema, truth, righteousness, peace and love, satya, dharma, shanti, prema, the sanctity of having performed charitable acts, the sanctity of upholding righteousness is again around zero. Without satya, dharma, shanti, prema, again, the fruits of one's actions, however noble and ideal they could be, is once again a big zero. Without satya, dharma, shanti and prema, once again, the fruits and the results of whatever good one might perform is around zero. In order to uphold the Sanatana Dharma, the ancient culture and tradition and heritage, these four cardinal principles of truth, righteousness, peace and love are verily the four foundation cornerstones. What else could I possibly communicate to you other than this? O pious, O virtuous and worthy members of this august assembly.
1: చెంతజేచ్చినటంచు సంతసించుదమన్నా చెంతజేర్చినటంచు సంతసించుటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు చెంతచేర్చినటంచు సంతసింతురటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు ఏడిపించుటే సాయి వేడుకయందురా ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపుబ్బ నవ్వించు నడుమ నడుమ ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపిబ్బ నవ్వించు నడుమ నడుమ పొగడుచున్నాడని పొంగిపోయదరేమో పొగడుచున్నాడని పొంగిపోయదరేమో తప్పకప్పుడే ఎగతాళి చేయు అభయనిచ్చెను కాన హాయి నుండెదమన్నా అభయనిచ్చెను కాన హాయి నుండెదమన్నా భక్తులెందరో చేరి ప్రార్థించుండు అభయమిచ్చెనుగాన హాయి నుండెదమన్నా బాధలెన్నియో పెట్టి పలుకకుండు వెనుక పోనీడు ముందుకు చననీడు

0: we are overjoyed. But little do we know, comes the knock from the top, which will again put us down, deflate us. Then we feel, oh, He has given us His Abhaya Hasta, the hand of benediction and protection. Let's all rejoice in this. But do not forget that trouble is shadowing you. Difficulties are around the corner for you. This sigh would not allow you to go forward, would not allow you to retrace your steps. He catches you in a state of torment and in a state of doubt. Thus, such is the nature of the resident and the Lord of Parthi. Who can possibly unravel this mystery that He enchants you with, that He plays with you? There is no one on this earth who can unravel this mystery of the Lord of Parthi.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manavani Shariram Nandu Marumulana Dagi Untina 20 Yokka Divyatvanni Prati Vyakti Kudanu Gurtinchetuvanti Atyavasaramu.
0: In order that one casts away the feeling pertaining to the body and thereby understand the latent divinity within, it is necessary that a human being strives forward.
1: Manavani Hrudayamulo దహరాకాశమున నీడతో కూడిన ఎండవలే జీవితో కూడి పరమాత్ముడు నివసిస్తూ ఉన్నాడు.
0: ఇన్ ద స్కై ఆఫ్ మ్యాన్స్ హార్ట్ యు హ్యావ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ టు బి ఫౌండ్ విద్ ఇన్ యు.
1: ఎండ నీడలు జంట పచ్చులు
0: లైక్ యు హ్యావ్ ది లైట్ అండ్ షాడో విచ్ గో టుగెదర్ ద ట్విన్ బర్డ్స్.
1: ఎండ వలననే నీడ ఏర్పడుతున్నది.
0: బికాస్ ఆఫ్ సన్ లైట్ యు హ్యావ్ షాడో.
1: నీడ ఎందు కూడాను కాంతి ఉన్నది.
0: బట్ విత్ ఇన్ ద షాడో యు కుడ్ ఫైండ్ లైట్.
1: దీనికి కారణము ప్రక్కలో ఎండ ఉండటం చేతనే.
0: ద రీజన్ ఫర్ దిస్ ఇస్ దేర్ ఇస్ లైట్ బై ద సైడ్ ఆఫ్ షాడో.
1: ఎండ నీడలు అవినాభావ సంబంధములు.
0: దిస్ లైట్ అండ్ షాడో ఆర్ ఇన్సెపరబ్లీ లింక్డ్.
1: అదే విధముగానే జీవ బ్రహ్మలు అవినాభావ సంబంధ స్వరూపములు.
0: ఇన్ ద సేమ్ మేనర్ జీవ అండ్ బ్రహ్మ are inseparably linked together.
1: జీవినందు కూడాను పరతత్వం అనేటువంటిది ఒక నీడవలె వెంటాడుతూ ఉంటుండాలి.
0: Even in this jeevi, there is this godliness which is shadowing him.
1: ఇలాంటి దివ్యత్వమును ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరము.
0: It is necessary for every person to understand this truth, this divine truth.
1: అయితే నీడలు అనేకము.
0: But then there are shadows of different descriptions.
1: Enda okkate.
0: But the light as such is one.
1: Anekattamainatundi jeevarasulu yendu ekattamainatundi divyattam anetundi sakshibhutamai atma swaroopanni daristundi.
0: In the many forms that you have around you, there is one eternal witness which is a common denominator for all these human beings.
1: Atma nityam.
0: Atma is permanent.
1: Adhe satyam.
0: That is truth.
1: Nitya satya sandhutamainatundi yokka atma tattvanni.
0: This Atma which is permanent and lasting in truth proper.
1: Charma Asti Sarupamu Kappapaditam Cheta Ee Avaranamunande Anandamunadani Bhramistunnadu Manavudu.
0: Because these are covered by these two, Charma and Asti, man tends to forget his own nature.
1: Avaranamunu Adhikaminchi Avaranunna Anandanni Atmagatamu Chesukotame Idiye జీవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎ జీవర్ ఈజ్ టు ట్రై అండ్ సెక్యూర్ ఫర్ హిమ్సెల్ఫ్ దిస్ బ్లిస్ దట్ ఈస్ దేర్ ఫర్ హిమ్ టు ట్యాప్ అండ్ మేక్ ఇట్ హిజ్ ఓన్.
1: ఇలాంటి ఏకత్వములకు ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా తాను సాధనలు సల్పాలి.
0: ఈచ్ ఇండివిజువల్ షుడ్ లాంచ్ అపాన్ ఎ సాధన వేర్ ఇన్ హీ కుడ్ ట్రై అండ్ గెట్ దిస్ వన్నెస్ ఆఫ్ పర్పస్ దిస్ యూనిటీ కెన్ బి హిస్.
1: ఇట్టి దివ్య సత్వాన్ని ఈ వృత్తాన్ని మానవుడు ఒక విధమైనటువంటి అనుభూతికి తేవలనన్నా అనేక విధములైనటువంటి సాధనలు సల్పవలసి వస్తుంది.
0: మ్యాన్ ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ రియాలిటీ దిస్ ట్రూత్ ప్రాపర్ హిజ్ ఓన్ అండర్స్టాండింగ్ హీ హాస్ టు సెక్యూర్ వేస్ అండ్ మీన్స్ ఆఫ్ గోయింగ్ అబౌట్ హిస్ టాస్క్.
1: సాధన అనగా ఆశించిన వస్తువును అందుకునే నిమిత్తమై పదే పదే ఆచరించేటువంటి కర్మలే సాధనలు.
2: వాట్ ఈస్ సాధన? ఇట్ ఈస్ దాట్ వేర్ ఇన్ యూ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ సో దట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు మేక్ యువర్ ఓన్ యూ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ డూయింగ్ సో.
1: ఆత్మను సన్నిహితత్వం గావించుకునేటువంటిదే సాధన.
2: Sadhana, therefore, is a process wherein you, this Atma Tattva, the nature of the Atma, is realized by you.
1: Jeevuni yandu divyattamainatvanti Atma Tattvamu prakashinchutunnanaatvanti satyanni prati vyakti kudanu gurtinchali.
2: Every person should understand that in every jeevi, this Atma is there in an effulgent form.
1: Dehamunaku marpu. Dehamunaku marpu.
2: The body tends to change.
1: మార్పు లేనటువంటి యొక్క అశరీరమైనటువంటిది ఆత్మ.
2: బట్ ద ఆత్మ ఇస్ ఎ ఫార్మ్లెస్ ఎంటిటీ విచ్ హాస్ నో చేంజ్.
1: ఇట్టి నిత్య సత్య సంభూతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము బయట ప్రపంచంలో వెతుకుటకై ప్రయత్నిస్తున్నాము.
2: సచ్ ఎన్ ఆత్మ విచ్ ఇస్ లాస్టింగ్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ యు వాంట్ టు ట్రై టు సీక్ ఇట్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ యూ.
1: నీ హృదయమునందే నీ యొక్క అంతరాత్మ ఎందే దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుండాలి.
2: Right within your heart, deep within your own self, there is this Atma which is radiant in its form and splendor.
1: దీనిని పొందేటువంటి నిమిత్తమై అనేక మంది యజ్ఞ యాగాది కృతువులను ఆచరిస్తూ ఉన్నారు.
2: In order to secure this Atma, many perform yajnas and yagas.
1: జప తప యాగములను ఆచరిస్తూ ఉన్నారు.
2: They also perform penance, they also do japa and other forms of worship.
1: అయితే దీనిని పొందలేకపోతున్నారు.
2: బట్ దెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సెక్యూర్ దిస్ ఆత్మ.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్?
1: సత్య ధర్మంలో లేనటువంటి యొక్క సాధన నిరర్థకమైనటువంటిదిగా నిరూపిస్తూ వస్తుంది.
2: బికాస్ వితౌట్ దిస్ సత్య ధర్మ శాంతి ప్రేమ ఎనీ సాధన విల్ బి ఫ్రూట్లెస్.
1: కనుకనే సత్య ధర్మములు మానవునికి ప్రధానమైనటువంటి నేత్రములు.
2: సో సత్య అండ్ ధర్మ టు బిగిన్ విత్ ఆర్ లైక్ ద టూ ఐస్ టు ఎ మ్యాన్.
1: మానవుడు తన యొక్క స్వరూపాన్ని అంతర్ముఖంగా అనుభవించడానికి ప్రయత్నించక బహిర్ముఖమైనటువంటి నీతి అనిత్యము అసత్యము అశాశ్వతమైనటువంటి జగత్తునందు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
2: మ్యాన్ హ్యాస్ టు లుక్ విదిన్ హిమ్సెల్ఫ్ టు ట్యాప్ దిస్ రిసోర్సెస్ ఆఫ్ హిస్ ఇన్నర్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆత్మ. ఇన్స్టెడ్ హీ లుక్స్ టు ద అవుట్సైడ్ వరల్డ్ టు ట్రై అండ్ సెక్యూర్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ వరల్డ్ వాట్ ఈస్ విచ్ ఈస్ పర్మనెంట్.
1: దేహం ఒక రథం వంటిది.
2: ది బాడీ లైక్ ఎ చారిట్.
1: దీనిలో సారది బుద్ధి.
2: అండ్ ద చారిటీర్ ఈస్
1: బుద్ధి,
2: ద ఇంటెలెక్ట్.
1: ఇందులో గుర్రములే ఇందులో ఉండేటువంటి ఇంద్రియములు.
2: అండ్ ద హార్సెస్ ఆర్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
1: అనగా శబ్ద స్పర్శ రూపరసగంధాదులు.
2: There is these five senses of touch.
1: ఇవి నిరంతరము కూడాను విషయం వైపునే మరల్చుతూ ఉంటున్నాయి.
2: These five try and turn you towards a material existence.
1: విషయం వైపునే పరిగెత్తుతూ ఉంటాయి.
2: They keep running after this material world.
1: ఈ గుర్రములు పట్టినటువంటిదే ఈ పగ్గమే ఒక మనసు.
2: And it is the mind which is the reins which checks the run of these horses.
1: బుద్ధి స్థిరత్వమే లేకుండినా ఈ గుర్రములు విషయం వైపున పరిగెత్తి సారథికి కూడాను ప్రమాదం కలిగిస్తుంటాయి.
2: If the intellect were not to be steady, these horses would run after these material things and the charioteer himself could come to grief in the process.
1: కనుకనే బుద్ధి పవిత్రమైనటువంటిదిగాను పరిశుద్ధమైనటువంటిదిగాను బలమైనటువంటిదిగాను మనము అభివృద్ధి గావించుకోవాలి.
2: So our intellect should be made pure, sacred and strong.
1: దీనికి సాధన ఏమిటి?
2: What is the sadhana for this?
1: ఇంద్రియములలో ప్రధానమైనటువంటిది వాక్కు.
2: In these five senses, it is the word, the tongue, that is most important.
1: ఇది మాటలు ఆహారం చేత కూడినటువంటిది.
2: This has two purposes of uttering words.
1: కనుకనే ఉపనిషత్తులు ఆహార వ్యాహారం అనేది కూడాను దీనికి పేరు పెట్టారు.
2: And of eating. That's why Upanishads say the tongue it is determines your word as well as your deed.
1: ఈ వాక్కును మనం అదుపులో పెట్టినప్పుడే సర్వేంద్రియములు కూడాను మనం సహజంగా కూడాను అదుపులోకి తెచ్చుకోవచ్చు.
2: If you are able to curb the word, you would verily curb all the other sensory perceptions.
1: కనుక వాక్కును అదుపులో పెట్టుకునే నిమిత్తమై సాధనలు మనం సల్పాలి.
2: In order to curb this word, then we have to do sadhana.
1: ఈ వాక్కును బయట ప్రపంచ విషయములందు ఏమాత్రం కూడాను ప్రవేశింపచేయక అంతర్ముఖమైనటువంటి దివ్యత్వమైనటువంటి దైవత్వం లోపల దీనిని కొంతవరకును ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
2: This word should not be turned to the outside world. Rather, it should be turned within so that which is within you, this Atma Tattva, will be known to you.
1: అశుద్ధమైనటువంటి విషయాలు యందు
2: trying to indulge in
1: పరులను బాధించేటువంటి మాటలు ఎందు,
2: ఇన్ ఇంప్యూర్ వర్డ్స్ ఆర్ డీడ్స్ అండ్ హర్టింగ్ అదర్స్,
1: పరులను కష్టపెట్టేటువంటి చర్యలు ఎందు,
2: ఆర్ మేకింగ్ అదర్స్ కమ్ టు గ్రీఫ్,
1: ఈ వాక్కును ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశపెట్టరా.
2: యూ షుడ్ నాట్ యూజ్ ద వర్డ్ ఫర్ సచ్ పర్పసెస్.
1: వాక్కునందు మాధుర్యము,
2: ఇన్ యువర్ వర్డ్ దేర్ షుడ్ బి స్వీట్నెస్,
1: శాంతము
2: అండ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ పీస్.
1: ఈ పరతత్వం కూడా నువ్వు ఇందులో నిమిత్తమై ఉంటుండాలి.
2: అండ్ ది రియాలిటీ ప్రాపర్ షుడ్ బి కమ్యూనికేటెడ్ ఇన్ యువర్ వర్డ్స్ ఆల్సో.
1: కనుకనే మన జీవితము నిరంతరము పవిత్రమైనటువంటి జీవితంగా లేకపోయినప్పటికీ మాటలు ఎందైనా కూడా పవిత్రమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాలి.
2: సో ఇన్ అవర్ డే టు డే ఎగ్జిస్టెన్స్ వీ మే నాట్ బి దట్ ప్యూర్ అండ్ సేక్రెడ్ బట్ అట్లీస్ట్ అవర్ వర్డ్స్ కుడ్ బి ప్యూర్ అండ్ సేక్రెడ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ అన్నారు.
2: ఇట్స్ బీన్ సెడ్ దేర్ఫోర్ యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
1: కనుక ఈ వాక్కును మనస్సులో చేర్చాలి.
2: దిస్ వర్డ్ నౌ షుడ్ బి టేకెన్ టు ది పాయింట్ ఆఫ్ ద మైండ్.
1: అప్పుడు మనసు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది.
2: దెన్ ద మైండ్ వుడ్ బిగిన్ టు టాక్.
1: మనసును అదుపులో తెచ్చుకుని ఈ విషయవాసన యందు ప్రవేశింపచేయక సంకల్ప వికల్పములకు ఏమాత్రం కూడా నువ్వు గురికాక ఇది బుద్ధితో చేర్చడానికి ప్రయత్నించాలి.
2: దిస్ మైండ్ దెన్ షుడ్ నాట్ బి మేడ్ టు గో ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్, షుడ్ నాట్ గివ్ ప్లేస్ టు థాట్స్ అండ్ డిసొల్యూషన్ ఆఫ్ థాట్స్, రాదర్ ఇట్ షుడ్ గో ఆన్వర్డ్ టు ద ప్లేస్ ఆఫ్ ద ఇంటెలెక్ట్.
1: వాక్కు మనసులో మనసు బుద్ధితో చేర్చినప్పుడు ఇది కొంతవరకు ప్రశాంతి ఏర్పడుతుంది.
2: ద వర్డ్ విత్ ద మైండ్, ద మైండ్ విత్ ద ఇంటెలెక్ట్, దట్ ఈస్ గోయింగ్ టు సెక్యూర్ పీస్ ఫర్ యూ.
1: క్రమక్రమేణా బుద్ధికి కూడా బుద్ధి చెప్పి ఆత్మవైపును మరల్చడానికి ప్రయత్నించాలి.
2: దెన్ గ్రాడ్యువల్లీ యూ షుడ్ ఆల్సో ట్రై అండ్ టేమ్ యువర్ ఇంటెలెక్ట్ సో దట్ ఇట్ ఈస్ టర్న్ టువర్డ్స్ ద ఆత్మ.
1: కనుక వాక్కు మనస్సులో, మనస్సు బుద్ధిలో, బుద్ధి ఆత్మతో కూడినప్పుడే నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది మనకు శోభిస్తుంది.
2: So you will be able to understand the true purpose of life when your word becomes one with the mind in turn with the intellect, and the intellect in turn with the Atma.
1: Atma anantam.
2: Atma is limitless, boundless.
1: Satyamunu nirupinchetvantide Atma.
2: Atma is that which establishes the truth.
1: ఈ సత్యం అనేటువంటిది దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది.
2: దిస్ ట్రూత్ ఎటర్నల్ ఈస్ బియాండ్ టైమ్, సర్కమ్స్టాన్స్ అండ్
1: భూత భవిష్యత్ వర్తమానములకు మీరినటువంటిది.
2: ఇట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: కనుకనే ఆత్మకు జ్ఞానమునకు ఎట్టి భేదము లేదు.
2: దట్స్ వై దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్
1: జ్ఞానమునకు సత్యము కూడా ఎట్టి సారతమ్యం కూడా కనిపించదు.
2: లైక్ వైజ్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జ్ఞాన అండ్ ట్రూత్.
1: ఈ మూడు కూడా అవినాభావ సంబంధ స్వరూపాన్ని ధరించినటువంటి.
2: దీస్ త్రీ ఆర్ అగైన్ ఇన్సెపరబుల్ లింక్ విత్ వన్ అనదర్. యూ కెనాట్ డిస్టింగ్విష్ వన్ ఫ్రమ్ ది అదర్.
1: కనుక వాక్కు, జ్ఞానము, ఆత్మ ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మానవుడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ ద కమింగ్ టుగెదర్నెస్ ఆఫ్ హిస్ వర్డ్, జ్ఞాన అండ్ ఆత్మ.
1: దేవుడు ఎక్కడ ఉండినాడని మనం దేవలాడనక్కర్లేదు.
2: వీ నీడ్ నాట్ గో అరౌండ్ ఆస్కింగ్ వేర్ ఇస్ గాడ్.
1: దేవుడు నీవే.
2: You verily are God.
1: నీ హృదయమే దేవుని యొక్క నివాసము.
2: Your heart is the temple of God.
1: ఇతను సర్వాంతర్యామి.
2: He is omnipresent.
1: ఈశావాస్యం ఇదం సర్వం.
2: He is present in all beings.
1: ఈశ్వర సర్వభూతానాం.
2: And he is present all around you.
1: ఇలాంటి సత్యాన్ని మనము గట్టిగా విశ్వసించాలి.
2: Try to have conviction in this truth.
1: దేవుడనగా వేరు దేశమందున లేడు.
2: God is not one who could be found elsewhere.
1: దేవుడనగా తన దేహమంది.
2: గాడ్ ఈస్ వెరీలీ విత్ ఇన్ వన్స్ ఓన్ బాడీ.
1: పాపమనగా వేరు పరదేశము లేదు.
2: దేర్ ఈస్ నథింగ్ లైక్ ఎ సిన్ అరౌండ్ యూ.
1: తాను చేయు పనులు తగిలియుండు.
2: వాట్ ఎవర్ హీ డస్ దట్ ఈస్ వాట్ ఎస్టాబ్లిషెస్ వాట్.
1: కనుక మన పనులు ఎందు పాప పుణ్యములు అనేటువంటి ఇమిడి ఉంటున్నాయి.
2: సో ఇన్ యువర్ యాక్షన్స్ యూ హ్యావ్ సిన్ ఆర్ యువర్ ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
1: మంచి మనసుతో,
2: విత్ ఎ గుడ్ మైండ్,
1: మంచి మంచి కర్మలు చేసి,
2: డూ గుడ్ థింగ్స్,
1: మంచిని అనుభవించి,
2: ఎక్స్పీరియన్స్ గుడ్,
1: మాధవుణ్ణి చెందాలి.
2: Reach out to God.
1: నిజమైన మానవత్వం అనేటువంటిది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
2: హౌ కెన్ వీ రియలీ అండర్స్టాండ్ ది డివినిటీ కంటైన్ విత్ ఇన్ మ్యాన్.
1: మనలో అవ్యక్తమైనటువంటి యొక్క దివ్యశక్తి ఇమిడి ఉంటుండాలి.
2: వేర్ ఈస్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్? ఇట్స్ లేటెన్.
1: కానీ అవ్యక్తంగా ఉండినంత వరకు కూడా మనకు గుప్తం కానేరదు.
2: సో లాంగ్ యాజ్ ఇట్ ఈస్ లేటెన్ వీ కెనాట్ గ్రాస్ప్ ఇట్.
1: దీని సాధన చేతనే వ్యక్తిత్వం గావించుకోవాలి.
2: ఇట్ ఈస్ త్రూ ది మీడియం ఆఫ్ సాధన దట్ వీ కెన్ అండర్స్టాండ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఈ అగ్గిపెట్టెలో పుల్లలు ఉంటున్నాయి.
2: ఇన్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆర్ మ్యాచ్ స్టిక్స్.
1: కానీ అందులో కూడా అవ్యక్తంగానే ఉంటున్నది అగ్ని.
2: ఇన్ దీస్ ఆల్సో ఇస్ దిస్ లేటెంట్ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
1: అవ్యక్తంగా ఉండినంత వరకు మనకు ఎట్టి విధమైనటువంటి వెలుతురు కానీ లేక బాధలు కానీ అందించదు.
2: సో లాంగ్ యాజ్ ద ఫైర్ ఇస్ దస్ యూ కెనాట్ గివ్ లైట్ ఫ్రమ్ ఇట్, యూ కెనాట్ డూ ఎనీథింగ్.
1: కానీ ఆ పుల్లను తీసి పెట్టెతో గీచినప్పుడు,
2: బట్ దెన్ యూ స్ట్రైక్ ఎ స్టిక్ అగెయిన్స్ ద మ్యాచ్,
1: ఇందులో ఉండినటువంటి అగ్ని వ్యక్తం అవుతుంది.
2: ద ఫైర్ విదిన్ ఈస్ షోన్ అవుట్.
1: ఈ వ్యక్తమైనటువంటి అగ్ని ఎన్ని విధములైనా కూడా బాధలకు కానీ ఉపకారములకు కానీ ఉపయోగించుకోవచ్చును.
2: అండ్ దిస్ ఫైర్ ఇన్ టర్న్ కెన్ బి యూజ్ ఐదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్.
1: ఈ ప్రకాశవంతమైనటువంటి దివ్యత్వాన్ని మనము అన్ని రకములైనటువంటి ఆదర్శంగా తీసుకోవచ్చు.
2: అండ్ దిస్ ఫైర్ కెన్ ఇన్ టర్న్ బి యూస్ ఫర్ గుడ్ పర్పసెస్ కెన్ బి ఎ మోడల్ ఐడియల్
1: మన దేహమే ఒక అగ్గి పెట్టే వంటిది
2: నౌ ద బాడీ ఈజ్ లైక్ అ మ్యాచ్ బాక్స్
1: సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది ఈ అగ్గి పుల్లల వంటివి
2: దేర్ ఆర్ దీస్ మ్యాచ్ స్టిక్స్ ఆఫ్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ
1: ఇందులోనే దివ్యత్వం అనేటువంటి ఆత్మ ఇబిడి ఉంటుండాలి
2: విత్ ఇన్ దీస్ ఈజ్ దిస్ ఆత్మతత్వ లేటెంట్ ఇన్ దెమ్
1: ఇది దైవత్వంతో ఈ జీవతత్వం అనేటువంటి ఏకము గావించినప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి ప్రకాశము ఆవిర్భవిస్తుంది
2: వెన్ ద డివైన్ బికమ్స్ వన్ విత్ ద జీవ వైస్ వర్సా దెన్ దేర్ ఇస్ దిస్ పాత్ ఆఫ్ జ్ఞాన
1: కనుకని ఈ జ్ఞానమే జ్ఞానాదేవత కైవల్యం
2: ఇట్ ఈస్ దిస్ జ్ఞాన విచ్ కన్ఫర్స్ ఆన్ యూ లిబరేషన్
1: కనుక ఇట్టి జ్ఞానతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి
2: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ సచ్ జ్ఞాన
1: ఎవరిని కూడా మనం ద్వేషించరాదు
2: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్
1: ఎవరిని పరిహసించరాదు
2: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్
1: రిజెక్ట్ ఎవరిని పరాభవం చెందరాదు
2: వీ షుడ్ నాట్ ఇన్సల్ట్ ఎనీవన్
1: ఎవరిని బాధించరాదు
2: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్
1: కారణమేమనగా నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ ప్రేమతత్వం సర్వల యందు కూడాను ఉంటున్నది
2: ద రీజన్ బీయింగ్ ద వన్ యు ఆర్ లవింగ్ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అరౌండ్ యూ
1: కనుక నీవు ప్రేమించినటువంటి యొక్క శక్తిని నీవు ద్వేషించిన వాడవుతావు
2: సో ఇన్ దిస్ ప్రాసెస్ ద వన్ హూమ్ యు ఆర్ లవింగ్ యు ఆర్ వెరీ hurting him and
1: sarvajeev namaskaram kesavam pratigachyate
2: you do namaskar you pay your obeisances to all your
1: ఎవరికి చేసిన నమస్కారమైన కూడాను దైవానికి చెందుతుంది అని దీని యొక్క అర్థము
2: you are paying your obeisances to all verily you are paying obeisances to god
1: అదే విధముగానే sarvajeev tiraskaram kesavam pratigachyate ఎవరిని నీవు తిరస్కరించినప్పటికీ కేశవునికే చెందుతుంది
2: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ రిజెక్ట్ దోస్ అరౌండ్ యూ యు ఆర్ రిజెక్టింగ్ కేశవ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్
1: కానీ మంచిది కానీ చెడ్డది కానీ ఈ రెండు కూడా నువ్వు దైవానికి అర్పితమయ్యేటువంటివి
2: సో ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈస్ ఆఫర్డ్ టు గాడ్ ఇన్ వేరియస్ వేస్
1: కనుక దైవమునకు చెడ్డను అర్పితం చేసేదానికంటే ఉత్తమమైన పవిత్రమైన శుద్ధమైన నిత్యమైన సత్యమైనటువంటి ఒక భావాన్ని దైవత్వానికి అర్పితం గావించటము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం
2: సో రాదర్ దాన్ ఆఫర్ బ్యాడ్ టు గాడ్ ట్రై టు ఆఫర్ దాట్ విచ్ ఇస్ లాస్టింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ టు గాడ్ అండ్ దేర్ఇన్ లైస్ యువర్ శాంక్టిటీ
1: దీనిని ఆత్మతృప్తి అన్నారు
2: దిస్ ఈస్ కాల్డ్ కన్సెంట్మెంట్ ఆత్మతృప్తి
1: నీ అంతరాత్మను నీవు తృప్తిపరచుకున్నప్పుడే నీ జీవితం తృప్తి నందుతుంది
2: యూ హ్యావ్ సాటిస్ఫైడ్ యువర్ ఇన్నర్ ఆత్మ యువర్ సాటిస్ఫైయింగ్ యువర్
1: తనకు తాను తృప్తి పడనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా తృప్తిపరచగలరు
2: వన్ హూస్ నాట్ సాటిస్ఫైడ్ హిమ్సెల్ఫ్ హౌ కెన్ హీ సాటిస్ఫై అదర్స్
1: కనుక మొట్టమొదట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్
2: సో అట్ ద బిగినింగ్ కమ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్
1: ఆత్మతృప్తి అత్యవసరము
2: మీనింగ్ ద ఆత్మ ఈజ్ సాటిస్ఫైడ్ దట్స్ ఇంపార్టెంట్
1: ఈ ఆత్మతృప్తి కలిగినప్పుడే ఆత్మ త్యాగం కూడా కలుగుతుంది సాక్రిఫైజ్ అయిపోతుంది
2: వన్స్ యూ హ్యావ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆత్మ బీయింగ్ సాటిస్ఫైడ్ యూ కమ్అట్ విత్ సెల్ఫ్ సాక్రిఫైస్
1: ఎప్పుడు ఈ త్యాగమునకు మనం పూనుకుందుమో అప్పుడే సాక్షాత్కారం లభిస్తుంది
2: వన్స్ యూ హ్యావ్ కమ్అట్ విత్ దిస్ సాక్రిఫైస్ ఆన్ యువర్ పార్ట్ దెన్ దేర్ఇన్ కమ్స్ మోక్ష ఆర్ లిబరేషన్ ఫర్ యూ యూ హ్యావ్ దిస్ విజన్ ఆఫ్ ద లార్డ్ బిఫోర్ యూ బట్
1: నీవు మొట్టమొదట
2: బట్ అట్ ద వెరీ బిగినింగ్
1: తృప్తిగా ఉంటుండాలి
2: యూ షుడ్ బి కంటెంటెడ్
1: త్యాగము చేయాలి
2: యూ షుడ్ డూ సాక్రిఫైస్
1: ఆనాడే సాక్షాత్కారం అనుభవించగలవు
2: ఓన్లీ దెన్ విల్ యూ కమ్ ఫేస్ టు ఫేస్ విత్ ది విజన్
1: తృప్తికి త్యాగమునకు సాక్షాత్కారమునకు మూలాధారమైనటువంటిది నమ్మకము
2: సో దాట్ విచ్ ఈస్ అట్ ద బేసిస్ ఆఫ్ ది సాటిస్ఫాక్షన్ దిస్ సాక్రిఫైస్
1: ఈ నమ్మకమే లేకుండినా తృప్తియే కలుగదు
2: సాక్రిఫైస్ అండ్ సాక్షాత్కార్ ఈజ్ ఫెయిత్ వితౌట్ ఫెయిత్ యూ డోంట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్
1: ఈనాడు మనం భవనం నిర్మించుకున్నాం
2: టుడే వీ హ్యావ్ ఎరెక్టెడ్ ఎ మ్యాన్షన్
1: భవనములకు గోడలు కనిపిస్తున్నాయి మన యొక్క పైన ఉన్నటువంటి టాప్ కూడా కనిపిస్తుండాలి
2: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ యూఆర్ ఏబుల్ టు సైట్ ద వాల్స్ అండ్ ద సీలింగ్
1: కానీ కనిపించినటువంటి పునాదులు దీనికి ఆధారంగా ఉంటున్నాయి
2: బట్ దాట్ విచ్ హాస్ గివెన్ రైస్ టు ద మ్యాన్షన్ ద సపోర్ట్ ద బేసిస్ ఈజ్ నాట్ దట్ ఈస్ అట్ ద బేసిస్ ఆఫ్ ఇట్
1: ఆ ఆధారమే నమ్మకం
2: That foundation proper is your faith.
1: భవనం నిర్మించుకోరినటువంటి వాడు మొట్టమొదట పునాదులు యొక్క భద్రతను
2: One who wants to erect a mansion should try and make his foundation strong and secure.
1: Self confidence అదే పునాది.
2: Self confidence that is the foundation stone.
1: Self satisfaction అదే గోడ.
2: Self satisfaction is like the walls.
1: Self sacrifice అదే roof.
2: Self sacrifice is like the roof.
1: Self realization అదే life.
2: And self realization that is your life
1: kanuka mana self realization atma sakshatkaram anetundi mana hastamlonde untundadi
2: so this process of self realization is within your grasp
1: etti tindo atti trepu
2: the type of food you eat determines the belch that you get
1: etti pindo atti rotte
2: the type of flow that you have determines
1: etti bhavamo atti phalatamu
2: determine the taste of the bread
1: etti cheriyalo atti sthanam
2: the thought determines the action
1: కనుక మంచి చర్యలు నిండు మనం పాల్గొనడానికి ప్రయత్నించాలి.
2: సో ట్రై టు డూ గుడ్.
1: మానవునికి ప్రధానమైనటువంటిది కర్మ.
2: ఫర్ మ్యాన్ ద ప్రైమరీ థింగ్ ఈజ్ యాక్షన్.
1: ఈ కర్మాచరణ ద్వారానే ఉపాసన మనకు కలుగుతుంది.
2: త్రూ కర్మ యు హావ్ ఉపాసన.
1: ఉపాసన ద్వారానే జ్ఞానం ఏర్పడుతుంది.
2: అండ్ త్రూ ఉపాసన యు గెట్ జ్ఞాన.
1: జ్ఞానమే దైవత్వంతో ఏకీభావంగా విస్తుంది.
2: దిస్ జ్ఞాన విల్ టేక్ యు ఆన్ టు గాడ్.
1: కనుక కర్మలు యందు ప్రధానమైనటువంటి యొక్క త్యాగభావంతో కూడినటువంటి, సమత్వంతో కూడినటువంటి, యోగత్వంతో కూడినటువంటి, త్యాగభావంతో ఉన్నటువంటి చర్మలీయ చర్యలలో మనం పాల్గొనాలి.
2: వాట్ షుడ్ బి యువర్ యాక్షన్స్ లైక్? దే షుడ్ బి ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్. దే షుడ్ బి ఈక్వల్ మైండెడ్ పర్పస్ ఫ్రమ్ యువర్ సైడ్. దే షుడ్ బి వెకమెంటెడ్ యువర్ యోగా.
1: మన ఆశలను అదుపులో పెట్టుకోవాలి.
2: అట్ ద వెరీ బిగినింగ్ అగైన్ వి షుడ్ ట్రై అండ్ కర్బ్ అవర్ డిజైర్స్.
1: ఆశలు కలిగినటువంటి వానికి ఎవడు కూడాను ఏ నాటికి తృప్తి చేయలేడు.
2: వన్ హూ ఇస్ క్యారీడ్ అవే బై డిజైర్స్ కెన్ నెవర్ బి సాటిస్ఫైడ్.
1: త్యాగికి ఏ విధమైనటువంటి ఆశలు ఉండవు.
2: బట్ ఎ మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్ హాస్ నో ఆస్పిరేషన్స్ ఆర్ డిజైర్స్.
1: ఒకానొక సమయంలో,
2: వన్స్ అపాన్ ఎ టైమ్,
1: ఒక భక్తుడు,
2: వన్ డివోటీ,
1: బ్రహ్మను దర్శించి
2: సో హ్యాడ్ ద విజన్ ఆఫ్ బ్రహ్మ.
1: మహానుభావ, నీవు మేరు పర్వతాన్ని పుట్టించావు.
2: ఓ
1: అనగా బంగారు కొండను పుట్టించావు.
2: ఓ లార్డ్ యు హావ్ గివెన్ రైజ్ టు దిస్ మేరు, ద మౌంటైన్ మేరు, అండ్ థెరెబై గోల్డ్.
1: ఎవరి కోసం పుట్టించావు?
2: బట్ ఫర్ హూ సేక్ హావ్ యు గివెన్ రైజ్ టు దిస్ మౌంటైన్ ఆఫ్ మేరు ఆఫ్ గోల్డ్?
1: త్యాగికి దానితో పని లేదు.
2: A man of sacrifice has no place for it.
1: ఆశ కలిగినటువంటి వానికి ఇలాంటి పర్వతాలు ఇంకా వేయి సృష్టించినా వానికి ఆశ తీరదు.
2: అండ్ వన్ హూ హ్యాస్ ఎన్ ఐ ఆన్ దిస్, ఎనీ నెంబర్ ఆఫ్ సచ్ మౌంటైన్స్ వుడ్ నాట్ సాటిస్ఫై హిమ్.
1: కాబట్టి ఈ పర్వతాన్ని పుట్టించి ప్రయోజనం ఏమిటి అన్న?
2: సో వాట్స్ ద యూజ్ ఆఫ్ హావింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ దీస్ మౌంటైన్స్ ఆఫ్
1: మేరు? అనగా ఈనాడు ఆశలు అనేటువంటిది ఈ విధంగా మితిమీరి పోతున్నది.
2: వాట్ ఇట్ మీన్స్ ఇస్ టుడేస్ డిజైర్స్ అండ్ విషెస్ ఆర్ ఆన్ ద ఇంక్రీజ్.
1: ఆశలు అదుపులో పెట్టుకున్నప్పుడే మనము జీవితం అనేటువంటి దాన్ని శాంతి జీవితంగా గడపడానికి వీలవుతుంది.
2: ఓన్లీ వెన్ యు కర్బ్ యువర్ డిజైర్స్ కెన్ యూ హ్యావ్ పీస్. అండ్
1: ప్రేమ ప్రతి జీవితమునకు ఒక విధమైనటువంటి వేరు వంటిది.
2: లవ్ ఈజ్ లైక్ ద రూట్స్.
1: కేవలం ఇది వేరు మాత్రమే కాదు, జీవితమే ఒక ప్రేమ.
2: రాదర్ లవ్ ఈజ్ నాట్ మియర్లీ ద రూట్ ఆఫ్ వన్స్ లైఫ్, బట్ ఇట్ ఈస్ వెరీలీ ద రూట్ ఇట్ సెల్ఫ్, లైఫ్ ఇట్ సెల్ఫ్.
1: ఇట్టి ప్రేమనే లేకుండా జీవితమే వ్యర్థము.
2: వితౌట్ సచ్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ లైఫ్ ఈజ్ యూస్లెస్.
1: కష్టములు యందు మనము ఈ కష్టములను ధరించడానికి భరించడానికి దైవాన్ని ప్రేమించాలి.
2: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ ఆర్డర్ టు షోల్డర్ సచ్ డిఫికల్టీస్
1: మన బాధలు
2: వీ షుడ్ ప్రే
1: మన దుఃఖములు
2: అవర్ డిఫికల్టీస్
1: మన విచారములు
2: అవర్ వరీస్
1: తీరవనంటే ఈ ప్రేమ ద్వారానే మనం తీర్చుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఇఫ్ యూ హ్యావ్ టు ఫ్రీ ఆర్సెల్స్ ఫ్రమ్ దీస్, లవ్ ఈజ్ అ మీడియం ఫర్ దాట్.
1: దైవ ప్రేమను మనం అందుకున్నటువంటి సమయం నందే ఎట్టి బాధలు కూడా మనం బాధించవు.
2: వెన్ వీ సెక్యూర్ ద లవ్ ఆఫ్ గాడ్ నో డిఫికల్టీ కెన్ పాసిబ్లీ ట్రబుల్ అస్.
1: కనుక దైవాన్ని ప్రేమించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా సాధనలు చేయాలి.
2: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎ డెలిబరేట్ అటెంప్ట్ ఆఫ్ సాధన టు లవ్ గాడ్.
1: ఈ ప్రేమనే లేకుండా
2: Without this love,
1: తల్లిదండ్రులను మనం ప్రేమిస్తున్నాం.
2: Now we are loving our father and mother.
1: అన్నదమ్ములను ప్రేమిస్తున్నాం.
2: Our brothers.
1: ఇంకా అనేక బంధుమిత్రులను ప్రేమిస్తున్నాం.
2: And our relatives and others.
1: వస్తువులను ప్రేమిస్తున్నాము.
2: Our material things.
1: ఈ ప్రేమ వలనే మనకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యం ఏర్పడుతుండాలి.
2: It is through this love that we are able to have this bridge of understanding.
1: ప్రేమని లేకపోతే అమ్మా నాన్నలు అనేటువంటి సంబంధం కూడా మనకు లేదు.
2: Between ourselves and others, without this element of love, there is no relationship between father and mother.
1: ప్రేమని లేకుండా అన్న తమ్ముల అనేటువంటి సంబంధం కూడాను లేదు.
2: And without love again, there is no link between brothers and sisters.
1: ప్రేమని లేకుండా తన దేహాన్ని కూడాను తాను ఆశించడు.
2: Without love again, one does not look to one's body.
1: కనుక సర్వ సంబంధ బాంధవ్యములు కూడాను మూలాధారమైనటువంటి ప్రేమ.
2: సో ఫర్ ద కామన్ థింగ్ ఫర్ ఆల్ సచ్ లింక్స్ ఈజ్ లవ్.
1: కనుక ప్రేమతో జీవించాలి.
2: సో లివ్ విత్ లవ్.
1: ప్రేమతో చర్యం చేయాలి.
2: డూ ఎవ్రీథింగ్ పర్మియేటెడ్ బై లవ్.
1: ప్రేమతోనే దైవాన్ని పొందాలి.
2: అండ్ త్రూ ద మీనింగ్ ఆఫ్ లవ్ బికమ్ వన్ విత్ గాడ్.
1: కనుక సత్య ధర్మ ప్రేమ.
2: దట్ ఈస్ వై సత్య ధర్మ ప్రేమ.
1: ఈ శాంతి అనేటువంటిది మనము సహజ రీతిగా సాధించాలి.
2: And peace. We should try and secure these in a natural way.
1: శాంతి అనగా ఏమిటి?
2: What is this peace?
1: ఇంద్రియములను అదుపులో ఉంచుకోవటమే నిజమైన శాంతి.
2: Trying to put the senses under control is true shanti.
1: శాంతి అనగా కేవలము ఒక ఓపిక అని మనం భావిస్తున్నాము.
2: Now the common understanding of the word peace is patience.
1: ఇది కాదు నిజమైన శాంతి.
2: This is not the meaning of peace.
1: సమత్వమును వహించినప్పుడు వహించినప్పుడే శాంతికి సరి అయిన విలువ.
2: వెన్ యు హావ్ ది సెన్స్ ఆఫ్ ఈక్వానిమిటీ ఆఫ్ పర్పస్,
1: సుఖ దుఃఖముల యందు,
2: ఐదర్ ఇన్ డిఫికల్టీ
1: లాభ నష్టముల యందు,
2: జాయ్ ఆర్ సారో లాస్ ఆర్ గెయిన్,
1: విందాస్తుతుల యందు,
2: ఆర్ ఇన్ వెల్త్ అండ్ పార్టీ,
1: క్షమను వహించడమే శాంతి.
2: వేర్ యు హావ్ ఫోర్బేరెన్స్ దట్ ఈస్ ట్రూ శాంతి.
1: ఓర్పును వహించడమే శాంతి.
2: To being having fortitude, that is peace.
1: Samatvanu pondatame shanti.
2: Being having equanimity is peace.
1: Kanuka samatvam yogam ucchati annaru.
2: This equanimity is verily yoga.
1: Ee samatvam chetane manam yogamunu tyagamunu sadhinchavachchu.
2: Through this equanimity you have yoga, you have peace.
1: Kanuka manavunaku ప్రధానమైనటువంటి నాలుగు సూత్రములు ఈ సత్యధర్మ శాంతి ప్రేమలే.
2: సో ఫర్ ఎవ్రీ పర్సన్ ది సత్యధర్మ శాంతి అండ్ ప్రేమ ఆర్ ద ఫోర్ కార్డినల్ ప్రిన్సిపల్స్.
1: ఈ నాలుగు భవనములు సరి అయినటువంటి రీతిలో మనము ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటిది కొన్ని విధములైనటువంటి సాత్విక మార్గంలో ప్రవేశిస్తుంది.
2: ఇఫ్ దీస్ ఫోర్ ఆర్ ఇన్ ఆర్డర్ అవర్ లైఫ్ ఆల్సో హ్యాస్ ఎ సెన్స్ ఆఫ్
1: జీవిత భవనమునకు ఈ నాలుగు లే స్తంభములు.
2: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ దీస్ ఫోర్ ఆర్ ద ఫోర్ కార్నర్ పిల్లర్స్.
1: కనుక ఈ సౌధం అనేటువంటిది ఈ నాలుగు స్తంభములపైన ఆధారపడి ఉంటున్నదని సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
2: ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ మ్యాన్షన్ రెస్ట్ సెక్యూర్లీ ఆన్ దీస్ ఫోర్ పిల్లర్స్.
1: దీనులను మనం సేవించాలి.
2: ట్రై అండ్ సర్వ్ ద పువర్ అండ్ ద డౌన్ ట్రోడన్.
1: దిక్కులేని వారిని ప్రేమించాలి.
2: దోస్ హూ ద హోప్లెస్ కేసెస్ షుడ్ బి లుక్డ్ ఆఫ్టర్ బై అస్.
1: అక్కడ కూడా దరిద్ర నారాయణుడు ఈ స్వరూపంలో ఉన్నాడని విశ్వసించాలి.
2: దేర్ ఆల్సో ట్రై టు బిలీవ్ దట్ లార్డ్ రిసైడ్స్ ఇన్ దెమ్.
1: ఒక్కొక్క మార్గములో ఒక్కొక్క వ్యక్తి యందు ఒక్కొక్క దివ్యత్వాన్ని పొంది ఉంటుంటుంది ఆత్మతత్వం.
2: దిస్ ఆత్మతత్వ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇది ఆత్మకు పుట్టుక చావుక ఎప్పుడు కూడా లేదు.
2: దిస్ ఆత్మ హాస్ నో బర్త్ నో డెత్.
1: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
2: దట్ ఈస్ వన్ విచ్ హాస్ నో బర్త్ నో డెత్.
1: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
2: విచ్ హాస్ నో బిగినింగ్ నో ఎండ్.
1: తాను చావక పుట్టక చంపబడక.
2: హీ కెనాట్ బి కిల్ హీ డస్ నాట్ కిల్ అండ్ నథింగ్ కెన్ ఎక్స్టర్మినేట్ ఇట్.
1: తానే ఆత్మరూపుడై ఉంటుంటాడు.
2: హీఈస్ వెరీలీ ఆత్మ.
1: దేహము ప్రధానమైనటువంటిది కాదు.
2: బాడీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.
1: మరినపు కొంప.
2: బాడీ ఈజ్ ఎ ప్లేస్.
1: రోగముల మ్రగ్గడు సేవక గంప.
2: వే యూ హ్యావ్ ఫిల్త్ అండ్ వే యూ హ్యావ్ డిజీజ్.
1: జాత సంచలనము పొందు దుంప.
2: గివెన్ టు యాంగ్జైటీస్ అండ్ ఎజిటేషన్.
1: భవసాగర మీదకి లేని కంప.
2: కెనాట్ ట్రావెల్ త్రూ దిస్ ఓషన్ ఆఫ్
1: అంబుల పదలంబు మన మెప్పు దలంప.
2: ఇట్ ఈస్ ఎ షీట్ వేరింగ్ ప్రైజ్ అండ్ కాలమిటీ.
1: నే నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించండి.
2: ఓ మైండ్ డు నాట్ ట్రస్ట్ దిస్ బాడీ లుక్ ఆఫ్టర్.
1: కనుక దేహతత్వమునే మనము నిజత్వంగా మనం విశ్వసించి దీని నిమిత్తమై మనం కాలమును వ్యర్థము గావించరాదు.
2: ట్రై అండ్ సీక్ షెల్టర్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి ఓ మైండ్. డు నాట్ ట్రస్ట్ దట్ ద బాడీ ఈస్ పర్మనెంట్.
1: కాలమే పరమాత్మ స్వరూపము.
2: టైమ్ ఈస్ వెరీలీ గాడ్.
1: కాలమే సర్వస్వము.
2: గాడ్ ఈస్ టైమ్ ఈస్ ఎవ్రీథింగ్.
1: కనుక కాలమును మనం వ్యర్థము గావించరాదు.
2: సో వి షుడ్ నాట్ వేస్ట్ టైమ్.
1: కనుకనే ఉపాసన స్థానమునందు కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే ప్రధానము.
2: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈస్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్. గాడ్ ఈస్ బియాండ్ పాస్ట్ ప్రెసెంట్.
1: కాలమును సార్థకము చేసినటువంటి కాయమే నిజమైనటువంటి ధన్యము.
2: దట్ బాడీ విచ్ శాంక్టిఫైస్ టైమ్ ఈస్ రియలీ శాంక్టిఫైంగ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్.
1: పరోపకారార్థం ఇదం శరీరం.
2: దిస్ బాడీ ఈస్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ సర్వింగ్ అదర్స్.
1: ఈ విధమైనటువంటి సేవ చేసే నిమిత్తమై ఈ కాయం ధరించింది.
2: దిస్ బాడీ హాస్ బీన్ గివెన్ సో దట్ యూ కుడ్ డూ సర్వీస్.
1: ప్రకృతి యొక్క వైచిత్ర్యం లోపల అనేక రకములైనటువంటి కష్టములు నష్టములు దుఃఖములు సంభవిస్తుంటాయి.
2: వన్ ఆఫ్ ద మిస్టరీస్ ఆఫ్ క్రియేషన్ ఇస్ దట్ యూ హ్యావ్ దీస్ డిఫికల్టీస్.
1: ఈ జగత్తంతా ఇప్పుడు సుఖదుఃఖ సంకర్షణాత్మక మహత్వాల తరంగమైన సాగరము.
2: దిస్ వరల్డ్ దిస్ ఓషన్ ఈస్ ఫుల్ ఆఫ్ సచ్ ఆపోజిట్స్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్.
1: సుఖము దుఃఖము ప్రత్యేకంగా ఉండేటువంటిది కాదు.
2: దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జాయ్ అండ్ సారో.
1: ఇవి రెండు కూడాను నీడల వంటివి.
2: దే ఆర్ లైక్ షాడోస్ విత్ ఇన్
1: ఎండ నీడల వలె కూడాను వెంటాడుతుంటాయి.
2: దే ఆర్ లైక్ లైట్ అండ్ షాడో.
1: ఇవి రెండింటి ఎందు కూడాను అవినాభావ సంబంధం ఉంది.
2: దే టు ఆర్ లింక్డ్ అప్ ఇన్ సచ్ ఎ వే యూ కెనాట్ సెపరేట్ దెమ్.
1: బాహ్య జగత్తుకు
2: ద వరల్డ్ అవుట్ సైడ్
1: అంతర్ ప్రపంచమునకు
2: అండ్ ద వరల్డ్ విత్ ఇన్
1: ఏకత్వం అనేటువంటిది ఉంటుండాలి.
2: దేర్ ఈస్ ఎ లింక్ బిట్వీన్ దీస్.
1: ఒక్క విషయంలో మనం చక్కగా విచారించవచ్చు.
2: వి కెన్ అండర్స్టాండ్ దిస్ ఇన్ వన్ ఆస్పెక్ట్.
1: ఆహారాన్ని ఆస్వాదించేది,
2: ప్రాసెస్ ఆఫ్ ఈటింగ్ ఫుడ్,
1: ఇంద్రియాలతో ఆనందించేది,
2: వాట్ యు ఎక్స్పీరియన్స్ త్రూ యువర్ సెన్సెస్,
1: మన యొక్క వాసన చేత విజృంభించేటి,
2: అండ్ వాట్ ఎవర్ ఈస్ గివెన్ టు ప్లే ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ సెన్సరీ పర్సెప్షన్.
1: ఇది దేహమా ఆత్మనా?
2: ఈజ్ ఇట్ ద బాడీ ఆర్ ద ఆత్మ?
1: కాదు కాదు.
2: నో నో.
1: సర్వాత్మ అయినటువంటి ఆత్మనే.
2: ఇట్ ఈస్ ద ఆత్మ ప్రాపర్.
1: పరిమళాన్ని రుచి కేవలం పరితపించేటువంటిది ఆత్మనా దేహమా?
2: ఫ్రాగ్రెన్స్ విచ్ థ్రోస్ యూ ఇన్ టు డిలైట్ ఈజ్ ఇట్ ఆత్మ ఆర్ ద బాడీ?
1: కేవలం ముక్కు ఒక ఇంద్రియం మాత్రమే కానీ
2: The nose is merely a sensory part.
1: అనుభవించేదంతా అంతఃకరణమే.
2: But the one which experiences is that within it.
1: ఇవన్నీ కూడా కేవలం ఒక పనిముట్ల వంటివి.
2: These are all like instruments.
1: ఇవి కరణములు.
2: These are merely organs.
1: ఈ కరణముల ద్వారా ఏమాత్రం కూడా నువ్వు ఉపయోగించుకోవడానికి వినియోగం లేదు.
2: You cannot really tap that which is permanent to
1: you. మనయే మనుష్యానాం కారణం మందమోక్షయః.
2: That's why it's been said it's the mind which will lead you to bondage or to liberation.
1: Manase lekundani indriyulu emaatram kodano pani cheyalevu.
2: Without the mind the senses cannot perform.
1: Ee manase indrudu.
2: The mind is indra.
1: Indriyamunaku adhipati ainatundi vaadu kabatti indrudu ani peru.
2: This indra is the lord of these senses, so it's called indra.
1: కనుక ఈ అధిపతి అయినటువంటి మనస్సు యొక్క సంకల్పం లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడా నువ్వు కదలవు.
2: సో వితౌట్ ద మాస్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్ ద సెన్సరీ ఆర్గన్స్ హావ్ నో రోల్.
1: కనుక మనస్సును సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రారంభించడమే సాధనల యొక్క ప్రారంభం.
2: సో టర్నింగ్ ద మైండ్ టు డూయింగ్ గుడ్ అండ్ సీయింగ్ గుడ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సాధన.
1: ప్రతి ఒక్కరు కూడాను మనసును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ టు కీప్ ద మైండ్ అండర్ కంట్రోల్.
1: మనసుకు తోచినట్లంతా కూడా మనం ప్రవర్తించరాదు.
2: యు షుడ్ నాట్ ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ ద మైండ్.
1: మనసు ఒక పిచ్చికోతి వంటిది.
2: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: దేహం ఒక నీటి బుడగ వంటిది.
2: బాడీ ఈజ్ లైక్ ఎ బబుల్ ఆఫ్ వాటర్.
1: దేహాన్ని కానీ మనసును కానీ మనం ఏమాత్రం కూడా నువ్వు అనుసరించరాదు.
2: డోంట్ గో బై ద మైండ్ ఆర్ ద బాడీ.
1: హృదయాన్ని అనుసరించాలి.
2: ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: దీనిని అనేక విధములుగా కూడాను హృదయ సాక్షి అన్నారు.
2: దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద విట్నెస్ విథిన్ యు.
1: ఈ హృదయాన్ని పుట్టించడానికి అనుభవించడానికి లేక ఆచరించడానికి బుద్ధి ప్రధానము.
2: ఇట్ ఈస్ యువర్ కాన్షియన్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు డూ ఇట్ ద ఇంటెలెక్ట్ ఈస్ ఇంపార్టెంట్.
1: కనుక బుద్ధిని సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
2: సో దిస్ ఇంటెలెక్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ గార్డెడ్.
1: కనుకనే గాంధీ కూడా చెప్పేటువంటి వాడు సబ్కో సన్మతి దే భగవాన్ అన్నాడు.
2: దట్స్ వై గాంధీ ఆల్సో యూస్ టు సే ఓ లార్డ్ గివ్ ఎవ్రీవన్ ఎ నోబుల్ మైండ్.
1: సరి అయిన బుద్ధి ఉంటే తాను సరి అయిన జీవితాన్ని అనుభవిస్తాడు.
2: వన్ హూ హాస్ ఎ గుడ్ మైండ్ విల్ ఫాలో ఎ గుడ్ లైఫ్.
1: ఎప్పుడు కూడా నువ్వు పరుల తప్పులు మనం ఏనాడు కూడా పట్టరాదు.
2: వీ షుడ్ నాట్ గో అబౌట్ సీకింగ్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్.
1: పరుల తప్పులు వెతకరాదు.
2: షుడ్ నాట్ లుక్ ఫర్ దెమ్.
1: పరుల దోషములు ఏమాత్రం కూడా చూడరాదు.
2: డోంట్ లుక్ ఎట్ ద ఫాల్ట్.
1: తనలో ఉన్నటువంటి దోషములను
2: try to rectify the mistakes
1: tarano unna tappulanu
2: and the shortcomings within you.
1: Deeni taanu choochukoni sakka diddukodaniki tagina krushi cheyali.
2: Try to look at them and try to rectify them.
1: Tana tappulu taanu sarididdukunnatundi vaade sariyina margamlo praveshistadu.
2: One who can rectify his own shortcomings can follow the
1: nirantaramu paradoshamulle manam paatinchutu povatam cheta mana hrudayam kuda nu doshamayam aipothundi.
2: Can follow the good path. One who looks for the shortcomings in others, you are filling your heart itself with bad things.
1: Kanuka ఎవరిని కూడా మనం బాధించడానికి ప్రయత్నించకూడదు.
2: సో వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ ఎల్స్.
1: పరుల తప్పులు వెతికేటువంటిది ఎవరు?
2: హూ ఈజ్ ఇట్ దట్ లుక్స్ ఫర్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్?
1: కేవలం దుష్టుడే.
2: వన్ హూ ఇస్ ఈవిల్ మైండెడ్.
1: సజ్జన మార్గంలో ప్రవేశించినటువంటి వాడు పరదోషమును ఏమాత్రం కూడా వెతకడు.
2: వన్ హూ హాస్ టేకెన్ ద నోబుల్ పాత్ విల్ నెవర్ సీక్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్.
1: కనుకనే ఆంధ్రప్రదేశంలో అప్పుడప్పుడు చెప్తుంటారు,
2: దట్స్ వై
1: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టుడు తప్పులు వెతుకుతాడు అని.
2: That's why in Andhra Pradesh there is a saying which goes, the dog is after chappals and sandals and footwear, and the evil minded is after mistakes and shortcomings.
1: కనుక మనం నిరంతరం ఇతరుల దోషములే వెతుకుతున్నామంటే మనం కేవలం దుష్టులమనే చెప్పొచ్చు.
2: So if you are looking for shortcomings in others, you are an evil minded person.
1: తప్పులు లేనిటువంటి మానవుడు లోకంలో ఉండడు.
2: There is nobody who is beyond
1: these mistakes. ఏదో కొంత తప్పులు ఉంటుంటాయి.
2: Certainly there are certain amount of mistakes.
1: కానీ వాటి యందు మనం దృష్టిని ప్రసరించరాదు.
2: But we should not go by them.
1: అందరినీ చూచి ప్రేమించడానికి ప్రయత్నించాలి.
2: You try and love all the others around you.
1: తప్పులెన్ను వాడు తమ తప్పులు ఎరుగరు.
2: Now one who looks for faults in others cannot find his own faults.
1: Andar yendu sodarattamunu,
2: this brotherhood in everyone.
1: Andar yendu kudunu divyatvanni manam anubhavinchinappude,
2: and seek and experiencing the divinity in all,
1: daiva premaku neevu paatrudavutavu.
2: You will become deserving of the grace of God.
1: Evaru daivaniki paatrudu, evaru daivaniki sannihitulu ani manam prashninchukunnappudu, sarvulanu preminchinatundi vaade daivaniki sannihitudu.
2: Who's close to God, who has secured the grace of God, that person who has loved all beings
1: daivani prasannulu
2: gavinchina
1: samayamunande sarvasvanni kudano prasannulu gavinchina vaaru.
2: Once you have pleased God, you have pleased everybody, everything around you.
1: Prema swaroopulara,
2: embodiments of love,
1: kevalam dehamunaku puttina dinamanni,
2: that this body has a birthday,
1: ee bhautikamainatundi yokka కార్యములు ఎందు మనం జీవితాన్ని వ్యర్థం గావించుకోరాదు.
2: వీ షుడ్ నాట్ వేస్ట్ అవే అవర్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్లీ థింగ్స్.
1: ఏనాడు మన హృదయములో నిర్మలమైనటువంటి భావములు, నిశ్చలమైనటువంటి తత్వములు, నిస్వార్థమైనటువంటి యొక్క సేవకులు ఈ హృదయములో ప్రకటిస్తారో, ప్రభవిస్తారో, ఏనాడు దానిని అనుభవిస్తారో, ఆనాడే నిజమైనటువంటి నీ జన్మకు సార్థక దినము.
2: దట్ డే వేర్ సెరీన్ థాట్స్ పర్వేడ్ యువర్ మైండ్, వేర్ స్టెడీనెస్ ఆఫ్ పర్పస్ కమ్స్ ఇన్ టు బీయింగ్, వేర్ యు ఆర్ ఎట్ పీస్ విత్ యువర్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్సెస్, దట్ ఈస్ ద డే వేర్ యూ షుడ్ రిగార్డ్ ఇట్ యాజ్ ద డాన్ ఆఫ్ ఎ న్యూ డే.
1: సాధకులు కాబోయేటువంటి వారు,
2: దోస్ హూ ఆస్పైర్ టు బికమ్ సాధకులు,
1: సర్వేశ్వర అనుగ్రహాన్ని పొందదలిచినటువంటి వారు,
2: హూ వాంట్ టు సెక్యూర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్,
1: పల్లెల్లో ప్రవేశించి,
2: షుడ్ గో టు ద విలేజెస్.
1: ఈ బాధలతో కృంగిపోయేటువంటి వారికి,
2: వన్ హూ ఆర్ వెయిట్ డౌన్ విత్ దీస్ సారోస్,
1: తగిన సేవలు చేసి,
2: పెర్ఫార్మింగ్ సేవాస్ టు సచ్ పీపుల్,
1: ఆ జీవులను ఆనందపరచడానికి ప్రయత్నించాలి.
2: బై బ్రింగింగ్ రిలీఫ్ అండ్ జాయ్ టు సచ్ పీపుల్,
1: సేవనే ప్రధానమైనటువంటి యొక్క సాధన.
2: ఇట్ ఈస్ ది సర్వీస్ అండ్ సర్వీస్ ఈస్ ద ట్రూ సాధన.
1: ఈ సేవ అనేటువంటి దాన్ని వదిలి ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
2: లీవ్ అవుట్ సేవ, యూ డూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాధన, ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్.
1: శ్రవణం, కీర్తనం, విష్ణుస్వరణం, పాద సేవనం, ఈ సేవ అనేటువంటిది చాలా విష్ణుత్వానికి సమీపత్వాన్ని చేకూరుస్తుంది.
2: వన్ ఆఫ్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్, ఎ వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ సర్వీస్.
1: కనుక ఇప్పుడు ప్రకృతి వైచిత్యం చేతను, కొన్ని విధములైనటువంటి వికల్పం చేతను, అనేక ప్రాంతములలో ఈ యొక్క అతివృష్టి, అనావృష్టి అనేటువంటిది ప్రారంభించి, తద్వారా అనేక మంది బాధలు పడుతున్నారు.
2: ఇన్ టర్మ్స్ ఆఫ్ నెల్లూరు జిల్లాలో
1: అధిక వృష్టి ప్రారంభమై అనేక విధమైనటువంటి నష్ట కష్టములకు గురి అయిపోయారు.
2: ఓన్లీ రీసెంట్లీ దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై ది సైక్లోనిక్ స్టార్మ్.
1: సాధ్యమైనంత వరకు,
2: యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్,
1: మన ఖర్చులను కూడా తగ్గించుకుని,
2: బై ట్రైంగ్ టు పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ ఓన్ ఎక్స్పెండిచర్,
1: అట్టి బాధలలో గురి అయినటువంటి వారికి,
2: దోస్ హూ హావ్ బీన్ ఎఫ్లిక్టెడ్ దాస్,
1: అట్టి కష్టములకు చిక్కులుకున్నటువంటి వారిని,
2: దోస్ హూ ఆర్ సబ్జెక్టెడ్ టు సచ్ అన్కంఫర్టబుల్,
1: తగినటువంటి సేవలో మీరు పాల్గొనాలి.
2: ట్రైంగ్ టు బ్రింగ్ రిలీఫ్ టు సచ్ పీపుల్, డూ సమ్ సర్వీస్.
1: నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి సేవాదళ సభ్యులంతా కూడాను ఈ కార్యంలో రేపటి నుంచినే ప్రవేశించి తగినటువంటి సాయం చేయాలి.
2: Now those Sevadal members belonging to the Nellore district should plunge into such service activities from tomorrow itself.
1: Inte kaakunda parisar prantramul varainatundi Guntooru, Krishna, West Godavari, veerandaru kudanu andulo palgoni ee sevalo meeru jeevithanni saarthakam chesukondi.
2: Not only that, the neighboring districts in terms of Guntur, Krishna and West Godavari districts, they also should join this service activities and sanctify
1: yourself. Toti sodari sodari mandalanta kudanu baadala padutunte manamu ee vidhamainatundi chustu నిర్లక్ష్యంగా ఉండటము సరి అయినటువంటిది కాదు.
2: వెన్ యువర్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ సఫరింగ్ దస్, వీ షుడ్ నాట్ బి మియర్ ప్యాసివ్ స్పెక్టేటర్స్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ అవర్ పార్ట్.
1: బాధలు ఏనాడైనా ఎవరికైనా కూడా కలగవచ్చు.
2: సర్టన్లీ సఫరింగ్ వుడ్ కమ్ టు ఎవ్రీ పర్సన్.
1: కనుక ఈనాటి బాధలు పడేటువంటి వారిని మనం ఆదుకున్నప్పుడే రేపటి దినం మన బాధలను ఆదుకునేటువంటి వారు ఉంటారు.
2: వెన్ యూ గో టు ద హెల్ప్ ఆఫ్ ద సఫరింగ్ వన్స్ నౌ, టుమారో అదర్స్ విల్ కమ్ టు యువర్ మూమెంట్ ఇన్ యువర్ మూమెంట్ ఆఫ్ డిస్ట్రెస్.
1: ఒక విధమైనటువంటి అపేక్షతో కూడా మనం సేవలు చేయరాదు.
2: And again, we should not go for the sake of winning praise and acclaim.
1: Nirapekshato,
2: without having any
1: nishkama karmalu acharinchali,
2: indulging in selfless service.
1: Bhagavad Gita lo pradhanamainatundi yokka sukti adiye.
2: This is the first principle in the Bhagavad Gita.
1: Nishkama karma.
2: This selfless service.
1: Idhe sthita pragna lakshanam.
2: This is the hallmark of any
1: kanuka
2: person who has equanimity of purpose. Therefore,
1: inadu pradhanamainatundi aadeshamu.
2: Today the primary injunction being given to you is
1: sarva jeevunu preminchi,
2: love all living forms and beings,
1: daiva anugrahamunu pondutakai,
2: in order to secure the grace of God,
1: nitya prarthanalayandu,
2: in your daily worship,
1: loka samasta sukino bhavantu,
2: may all wherever they are enjoy peace, prosperity,
1: sarvulu kudanu chemanga untundali,
2: let all beings be safe,
1: sarva deshamulu kudanu chemanga untundali,
2: let all countries enjoy peace and prosperity.
1: Oka bharat desham anetvanti okka sankuchitamaina bhavamu unchukoraadu.
2: You should not have this narrow feeling that only India should prosper or benefit.
1: Vichara bhavamuto
2: have this broad mind, broad thoughts.
1: Meeru sevalu cheyataniki prayatninchali.
2: Do your service in the form of a broad vision.
1: Vichara hrudayame lekundina,
2: without this broad-mindedness,
1: sarva sadhanalu kudanu kevalamu oka vyaktam aipothayi,
2: all your service would become useless and fruitless.
1: Kanuka neti nundi,
2: therefore from today,
1: raboye 60th birthday, 60th samvatsaramulo birthday ani meeru anukuntunnaru,
2: and what is coming now around the corner is the 60th birthday, or that's how you look at it.
1: Ee lopala meeru sankalpinchukunnatundi 6000 gramamulu kudanu sampurna truptito meeru sevalu cheyali.
2: And before this deadline of the 60th birthday, the 6,000 villages which have been taken up by you, you must try and achieve the targets.
1: ఒక్కొక్క పల్లెకు కూడాను విద్యను అందించాలి.
2: Achieve the targets laid down.
1: విద్యా సంస్థను స్థాపించాలి.
2: In every village, have an education institution.
1: వైద్యమును ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
2: Bring the health care to these villages.
1: జలమును వారికి అందించాలి.
2: Give them drinking water.
1: రోడ్లను వేయాలి.
2: Lay down roads.
1: ఇవి ప్రధానమైనటువంటి యొక్క సాధనలు.
2: These are the main points of your sadhana.
1: అంతేకాని మనము ఏదో కొన్ని చిన్న చిన్న పనులంతా చేసి ఈ పల్లెను మనము దత్తత తీసుకున్నామనుకోవటము ఇది కేవలం సరి అయినటువంటి యొక్క దత్తత కానేరదు.
2: Instead of doing this, by saying that we have adopted a village, we indulge in activities which are nothing at all. This is not proper.
1: దీని నిమిత్తమే మీరు ధనమునకు ఏమాత్రం కూడాను కొరత పడనక్కర్లేదు.
2: And in order to execute these tasks, you need not bother about the finances. సాధ్యమైనంత
1: వరకు ఇది ధనముతో ఏమాత్రం సంబంధం లేకుండా హృదయముతో దేహంతో చేయవలసినటువంటివి చేయాలి.
2: As far as possible, dealing these activities from the element of finance, let your heart take the first leap. Let your mind be involved in it.
1: సేవ చేయడానికి కొంచెం ధనమును ప్రోగు చేసుకోవాలి.
2: Certainly, in order to do it, you need a little amount of money.
1: కనుకనే ceiling on desires అని నాలుగు రకమైనటువంటి మార్గాలు బోధించాం.
2: So therefore, we have this ceiling on desires, a fourfold way.
1: మనము తినేటువంటి తిండిని వ్యర్థము గావించరాదు.
2: We should not waste the food that we eat.
1: దుర్వినియోగం చేయరాదు.
2: Should not misuse it.
1: ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి.
2: Eat what you really need.
1: దానితో కొంతవరకును ఈ ధనమును ప్రోగు చేసుకోవచ్చు.
2: So thereby you must save up some money.
1: ఇంకా ఫుడ్ అనేటువంటిది అయిన తర్వాత మనము సరైన రీతి లోపల వస్తువులు కూడా కొంచెం దుర్వినియోగం చేయరాదు.
2: And in addition to this food, we also should not waste away the facilities available to us.
1: ఈ ధనమును ప్రోగు చేసుకునే నిమిత్తమై మన ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ దట్ వీ మైట్ మేక్ సమ్ సేవింగ్స్ ఆఫ్ మనీ, ట్రై టు కర్బ్ అవర్ ఎక్స్పెన్సెస్.
1: అనేక మంది శ్రీమంతులు పెండిండ్ల నిమిత్తమై ఇంకా కొన్ని కొన్ని వైభవాల నిమిత్తమై వేలు వేలకు ఖర్చు పెడుతుంటారు.
2: దేర్ ఆర్ మెనీ వెల్దీ పీపుల్ హూ ఆన్ ఒకేషన్స్ లైక్ మ్యారేజ్ అండ్ సో ఆన్ స్పెండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్.
1: ఈ ఉన్నవారికే పెట్టి వీరి పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడటం కంటే లేని వారికి పెట్టి వారి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నించాలి.
2: ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ డూ దే డూ? దే గివ్ టు దోస్ హూ దెమ్సెల్స్ ఆర్ వెల్దీ. రాదర్ దాన్ డూ ఇట్, గివ్ టు దోస్ హూ డూ నాట్ హ్యావ్ మనీ టు గో బై.
1: మిస్
2: యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ ఇట్స్ బీన్ సెడ్.
1: కనుక మనం డోంట్ వేస్ట్ ఫుడ్.
2: దేర్ఫోర్ డోంట్ వేస్ట్ ఫుడ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
2: Don't waste time.
1: Don't waste money.
2: Don't waste money.
1: Don't waste energy.
2: Don't waste energy.
1: ఈ నాలుగింటి ద్వారా మనం ఎంతైనా సేవలు చేయొచ్చు.
2: And once you have accomplished these, you can do any amount of seva.
1: కనుక ఈనాడు ఈ పల్లెల సేవలు చేసే నిమిత్తమై సత్యసాయి ట్రస్ట్ కొంత ప్రయాణాల కోసమని కొన్ని రకములైనటువంటి వారికి సదుపాయాల కోసమని కొంత ధనమును కూడా మీకు ఈనాడు అందిస్తున్నాడు.
2: So today, the Satsai Trust, in order that you might execute these tasks ahead of you in the villages and for your own convenience.
1: అనేక మంది వర్కర్స్ కు అనగా సేవకులకు సేవ చేయాలనే ఆశ ఉంటుంది, కానీ ఈ ప్రయాణములు చెల్పడానికి చేతిలో కాసు ఉంటుండదు.
2: The Satsai Trust is setting aside a certain amount of money today. There are many sevaks who want to do, but for want of money.
1: మీరు వచ్చి పోయేటువంటి ఖర్చుల కోసము
2: for want of money they are not able to do so.
1: ఈ ధనమును వినియోగించుకోవాల్సిందే కాని
2: this money is given now for you to undertake for undertaking journeys for your spots of service.
1: ఒక్కొక్క జిల్లా కూడాను ఇంతింత ధనమును మీకు అందిస్తున్నాము.
2: It should not be wasted. Therefore, for every village, we are giving a certain amount of money now.
1: ఇది నిజమైనటువంటి యొక్క పుట్టిన పండుగగా మీరు భావించుకుని ప్రేమ తత్వాన్ని మేము అందుకున్నామని ప్రజాసేవలో మీరు పాల్గొనడానికి కంకణం కట్టుకోవాలి.
2: You must regard this as you must regard this as the significance of today's celebration of birthday. It, that is this element of love.
1: నా ప్రేమపూర్వకంగా
2: and having received this love,
1: దయా ప్రేమల హృదయముతో
2: plunge into service activities.
1: 10 లక్షల రూపాయలు మీకు అందిస్తున్నాను.
2: Today I born out of with this feeling of love and compassion, I am giving you a sum of 10 lakh rupees.
1: డాక్టర్ సుబ్బారావు ఆంధ్రప్రదేశ్. గోగాయ్ అస్సాం. గుప్తా బీహార్. మాథూర్. Bihar, Mathur.
3: Next one is Bhardwaj from Delhi. Mr. R. S. Prasad from Haryana.
1: Gujarat?
4: Yes.
1: Mathur.
3: Himachal Pradesh, Mr.
1: Haryana,
3: Verma.
1: Haryana.
4: Yes.
3: Then Karnataka, Mr. A. Mohan Rao. Kerala, K. S. Menon. Madhya Pradesh, Mr. Hingorani. Maharashtra, Srikant Savan.
1: Madhya Pradesh.
3: Orissa, Mr. Pani.
1: Come on.
3: Madhya Pradesh.
1: Orissa.
3: Punjab, Mr. B. K. Soni. Rajasthan, K. S. Goel. Tamil Nadu, Dr. Poonam. Uttar Pradesh, Kamla Mal. West Bengal, Nitin Majmudar. These are all state Sevadal conveners. As you know, the Education and Human Values Program is being introduced in primary education in almost all the states of India. Last year, Bhagwan has graciously granted the sum of rupees 1 lakh for the use of the teachers for their transport and other expenses. Today, Bhagwan has graciously been donating rupees 50,000 to the said trust. Sri Manima, take it.
5: प्रेम मुदित मन से कर

0: Sridhara, God, is love. His form is love. Without knowing a fraction of the spirit of love, how do you expect happiness out of all this that you have around, the material and the various activity that goes on?
1: Prema. ఈనాటి మానవుడు ఉపయోగించేటువంటి యొక్క పదమునకు అనేక విధములైనటువంటి అర్థములు గుర్తించుకుంటూ వస్తున్నారు.
0: మ్యాన్ అండర్స్టాండ్స్ లవ్ టుడే ఇన్ వేరియస్ కనోటేషన్స్ అండ్ గివ్స్ వేరియస్ ఇంటర్ప్రిటేషన్స్.
1: పుట్టిన ప్రతి శిశువు కూడాను తానెవరో, తానెక్కడనున్నానో, తాను ఎందుకోసం పుట్టాను అనేటువంటి విషయములు ఏమాత్రము కూడాను తెలియనటువంటి ఆ శిశువు ప్రథమములో తల్లిని ప్రేమిస్తుంటాడు.
0: The child who does not know any sort of questions of this nature, who am I, why am I born, for whose sake, doesn't know anything at all, but finds delight on the lap of the mother.
1: ఇది ఏమి, ఎందుకు అనేటువంటి విషయం కంటే ప్రేమ చాలా ఉత్తమమైనటువంటిదని ఆ శిశువే జగత్తుకు ప్రబోధిస్తూ వస్తుంది.

0: It is the teaching of the child to the world that love does not know anything like why, where, when, and so on.
1: Prema prati manavuni hrudayamundi motta modata prerepinchetuvantidi.
0: It is the love that originates first in the heart.
1: ఈ ప్రేమ ప్రేరేపణ తర్వాతనే అన్ని సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
0: And this love prompts the thought process thereafter.
1: మానవుని హృదయము నుండి ఆవిర్భవించేటువంటి మొట్టమొదటి శబ్దము ప్రేమ.
0: The first sound that comes out of the heart is this love.
1: మానవ జీవితమునకు జీవితమనే వృక్షమునకు ఈ ప్రేమనే వేరు.
0: ఫార్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్ లవ్ ఈజ్ ద రూట్.
1: జ్ఞానమే దీని ఫలము.
0: విజ్డమ్ ఈజ్ ద ఫ్రూట్
1: అని ఉపనిషత్తులు చాటుతూ వచ్చాయి.
0: దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఉపనిషత్స్.
1: కానీ నా ఉద్దేశము ఒకటి వేరు, రెండవది ఫలము అని విభజించటము చాలా సరైనటువంటిది కాదు. మానవ జీవితమే ప్రేమమయం.
0: బట్ భగవాన్ opines దట్ వన్ cannot క్లాసిఫై డైవర్సిఫై లైక్ దట్ ద హోల్ ట్రీ ఆఫ్
1: జీవితమే ప్రేమ, ప్రేమనే జీవితము.
0: లైఫ్ ఇస్ లవ్, లవ్ ఇస్ లైఫ్.
1: ఒకానొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: ఒక భక్తుడు జీసస్ దగ్గరికి వచ్చి, ప్రభుజీ నన్ను నేను రక్షించుకోవడానికి ఏ పని చెయ్యాలి, ఏది నన్ను నన్ను రక్షించుకోవడానికి సహాయం చేస్తుంది అని ప్రశ్నించాడు.
0: A devotee approached Jesus Christ and has put this question, what is that I should do in order to protect myself?
1: పిచ్చివాడ, సర్వమును రక్షించేటువంటిది భగవంతుడే.
0: O madcap, it's God who protects all.
1: అట్టి ప్రేమమయమైనటువంటి భగవంతుని నీవు ప్రేమిస్తూ పోతే ఆ ప్రేమనే నిన్ను రక్షిస్తుంది అన్నాడు.
0: If you love that loving God, the very love will protect you.
1: అదే విషయమును భగవద్గీత యందు కూడాను అర్జునుడు ప్రశ్నించాడు. కృష్ణ, నీకు ఎవరిపైన అభిమానం అధికము, ఎవరంటే నీకు ప్రీతి అని ప్రశ్నిస్తాడు.
0: The same thing you find there in Gita, where Arjuna puts a question to Krishna, who is dearest to you, Lord?
1: Yavaru nannu nischalamuga nisvarthamuga drudamaina vishwasamto preminturo vare na sannihitudu annadu.
0: He said, the one with steady, selfless, strong faith is so close to me.
1: Atti prema tattvanni drishti yendunchukoni అందరి ఎందు ఉండినటువంటి యొక్క ప్రేమతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి సర్వులను ప్రేమిస్తూ ఉండేటువంటి వాడు నాకు అమితమైనటువంటి యొక్క అభిరుచి, అటువంటి వాడైనా ప్రియ శిష్యుడు అన్నాడు.
0: ఫర్దర్ హీ సెడ్, వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ యూనిఫామ్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్ అండ్ లవ్స్ ఎవ్రీబడి ఈక్వలీ ఇస్ డియరెస్ట్ టు మీ.
1: ప్రేమ సాధించలేనటువంటిది జగత్తులో ఏదీనూ లేదు.
0: There's nothing that the love cannot accomplish in this world.
1: కఠినమైన క్రోధాన్ని కూడా నువ్వు ప్రేమ సాధిస్తుంది.
0: The love even can it can
1: చల్లబరుస్తుంది,
0: anger pacify.
1: అసూయ, దంభము, క్రోధము ఇత్యాది క్రూర భావములు కూడా నువ్వు చల్లార్చేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే.
0: The wicked qualities like jealousy, pomp and anger are all pacified by love.
1: ప్రేమను అమృతమునకు ప్రక్కలో ఉంచినప్పుడు ఈ అమృతము ప్రేమ కంటే మధురమైనటువంటిదిగా కనిపించదు.
0: When you keep love and amrita, the nectar, side by side, the nectar is not sweeter than love.
1: బుద్ధుడు ప్రయాణం చేయుచున్న సమయమునందు ఒక రాక్షసుడు, అసూయాపరుడైనటువంటి రాక్షసుడు ఎదురొచ్చి, బుద్ధుడా ఈనాడు నీవు నాకు ఆహారంగా నీవు సిద్ధంగా ఉండు అని కత్తినెత్తాడు.
0: As Buddha was passing by, he came across a jealous demon who said, Buddha, be prepared to be my food. And he lifted his sword.
1: బుద్ధుడు పక్కున నవ్వి, ఓ అసూయ రాక్షసి, నిన్ను కూడాను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు.
0: Buddha smiled and said, "Oh, the demon full of jealousy, I love you too."
1: ఈ ప్రేమ అనేటువంటి పదము వినగానే ఆ అసూయ రాక్షసి కూడాను మార్పు చెంది శాంతికి చిహ్నంగా ఒక పావురము యొక్క ఆకారం ధరించి ఎగిరిపోయింది.
0: Listening to the very word of love, even the demon of jealousy transformed, got pacified, changed into pigeon and left the area.
1: ప్రేమ పదమును వినగానే ఇన్ని మార్పులు కలుగుతున్నప్పుడు, ప్రేమనే కలిగినప్పుడు ఇంకా ఎన్ని మార్పులు మనము కలిగించుకోవచ్చు.
0: On listening to the very word of love, when there is such a transformation, what more will be there if you practice it and possess it?
1: Kanuka ee jagattunandu denini manamu sadhinchavarannannu prema cheta sulabhanga mana vaanchalu nerveechukovachchu.
0: So in this world we can achieve anything, fulfill any desire with this love.
1: Daivanne sadhinchagalinaatundi ee prema shaktiki ee jagattunandu sadhinchaleinaatundi emiti unnadi.
0: We can even attain God with love. Then you can imagine what that cannot be achieved with it.
1: ఈ ప్రేమకు ఐదు పేర్లు ఉన్నవి.
0: Love has five names.
1: మొదటిది శాంతము.
0: The first peace, శాంతము.
1: రెండవది దాస్యము.
0: The second servitude, దాస్యము.
1: మూడవది వాత్సల్యము.
0: The third affection, వాత్సల్యము.
1: నాలుగవది సఖ్యము.
0: Fourth one, sakhya, friendship.
1: ఐదవది మాధుర్యము.
0: The fifth one is sweetness, మాధుర్యము.
1: ఇవన్నీ కూడాను ప్రేమకు పర్యాయ పదములే.
0: These are the synonyms of this word love.
1: శాంతము ప్రేమకు ఎట్లా పర్యాయ పదం అవుతుంది అని మనం విచారించవచ్చును.
0: We may question how peace can be a synonym to this word.
1: శాంతి అంటే ఏమిటి?
0: What do you mean by peace?
1: ఎవరన్నా ఎన్ని అన్నప్పటికీ బదులు చెప్పక, నోరెత్తక, కేవలము మౌనంగా ఉండటం శాంతమని భావిస్తున్నారు. అది కాదు శాంతం.
0: వీ కన్సిడర్ పీస్ మీన్స్ రిమైనింగ్ సైలెంట్, కీపింగ్ అవర్ మౌత్
1: మానవుని దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చర్యలు, దుర్భావములు, ఇలాంటి క్రూరమైనటువంటి భావములను ఏనాడు తన హృదయం నుండి వేరు చేయునో అట్టి స్థితికే శాంతము అంటారు.
0: పీస్ ఈజ్ ఎ స్టేట్ when we are free from all wicked thoughts, bad thinking and evil tendency and temperament.
1: Dvesham nirmoolam gaavinchukunna tarvata undeetundi oka hrudaya bhavamunike shantamu antaru.
0: Peace is a state when this hatred is totally annihilated.
1: Samattamu samaikyata sabravtutamu kaliginatundi oka hrudayamunike శాంతము అంటారు.
0: పీస్ ఈజ్ ఎ స్టేట్ వేర్ యూ ఎంజాయ్ ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, ఫ్రెటర్నిటీ.
1: అనగా ఈ దుర్గుణమును మనం దూరం గావించుకున్నప్పుడు మిగిలేది ఒక్కటే.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వెన్ వీ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్,
1: అది
0: ఓన్లీ వన్ రిమైన్స్,
1: దివ్యత్వమైనటువంటి దైవత్వము.
0: దట్ ఈస్ ద డివినిటీ.
1: దీనిని వేదాంత పరిభాషయందు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ వేరియడ్ వేస్ ఇన్ వేదాంతిక్ పార్ట్.
1: మానవుడు ఈ జగత్తునందు తెలుసుకోవలసినటువంటి విషయములు ఎన్నో ఉంటున్నవి.
0: There are lots of things to know in this world.
1: కానీ ఇన్నింటిని వదిలిపెట్టి వేదాంతము, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఇత్యాది మహాపవిత్రమైన గ్రంథములన్నీ కూడాను స్వమివర్శే వివేచ్ఛః స్వవిమర్శే మోక్షః అన్నాడు. తనను తాను గుర్తించుకున్నటువంటిదే మోక్షము అని బోధించింది.
0: Vedas, Upanishads and Brahma Sutras, sacred texts, left out all the material, so much of the things that we are supposed to know,
1: స్వవిమర్శి,
0: on the self inquiry.
1: స్వవిమర్శి, తనను తాను విమర్శించుకోవటము.
0: We should proceed on the path of self inquiry.
1: ఏమిటి నేనెవరు, నేనెవరు, నేనెవరు, నేనెవరు అనేటువంటి యొక్క ఈ విమర్శన భావమే మొట్టమొదట మనం తెలుసుకో, అదే మోక్షము అన్నాడు.
0: What we should know is, in the path of self inquiry, we have to put a question like this: who am I? That gives you liberation.
1: ప్రపంచంలో ఎన్నో పదార్థములు ఉన్నాయి తెలుసుకోవటానికి.
0: There's so many objects in the material world.
1: ఎన్నో విషయములు ఉన్నాయి తెలుసుకోవటానికి.
0: There are lots of things to know.
1: ఇన్నింటిని వదలి నిత్య జీవితంలో ఉపయోగించుకునేటువంటి నేను అనేటువంటి పదమును తెలుసుకోవటం ఏమంత గొప్పదా?
0: brushing aside all those many things, myriad things outside, what is it that you gain by knowing yourself?
1: యావత్ ప్రపంచమంతా కూడా బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంటుంది.
0: దిస్ వర్డ్ ఐ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
1: ఐ ఒకే అక్షరమే.
0: ఐ ఇస్ సింగిల్ లెటర్డ్ వన్.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. దీనికంటే రెండవది ఇంకోటి లేదు బ్రహ్మ.
0: ఇట్స్ ఓన్లీ వన్, నాట్ టూ. దిస్ ఇస్ డివినిటీ, నథింగ్.
1: కనుకనే సర్వము ఈ నేను అనేటువంటి ఒక పదమునందు మాత్రమే ఈవిడి ఉంటున్నది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విద్ ఇన్ ది సింగిల్ లెటర్డ్ ఐ.
1: భగవద్గీత యందు ప్రతి అడుగుడను మాం ఏకం అన్నాడు.
0: ఇన్ గీత ఇట్ ఇస్ రిపీటెడ్లీ సెడ్ ఐఎమ్ వన్.
1: ఆ ఏకత్వాన్ని శరణం, మామేకం శరణం వజ.
0: It told me, surrender yourself to that one.
1: Mocha ishyami ma sucha nenu annadu.
0: He said, I only confer you liberation.
1: Patti padamunandu kudanu nenu nenu nenu anetundi padamunu upayogistu vachadu.
0: At every stage, this single-lettered I is repeatedly stressed.
1: Ee nenu anetundi padamu inta goppa shaktivantamainatundi.
0: So, this single-lettered word I is mighty.
1: కోటీశ్వరుని మొదలు కూటిపేద వరకు, పండితుని మొదలు పామరుని వరకు, అజ్ఞాని మొదలు ప్రజ్ఞాని వరకు కూడాను తనను తాను ప్రకటించుకునే సమయం లోపల, తనను తాను చెప్పుకునేటువంటి సమయం లోపల నేను అనేటువంటి పదం రాకుండా రెండో పదం వాడు ఉపయోగించుకోలేడు.
0: రైట్ ఫ్రమ్ ద టాప్ మిలేనియా డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎ పాపర్, an illiterate, ignorant one, to the level of a scholar, everyone introduces one's own self with this word I.
1: Nenu vachanu.
0: He says, I have come.
1: Nenu potunnanu.
0: I am going.
1: Nenu chuchanu.
0: I have seen.
1: Nenu vinnanu.
0: I heard.
1: Nenu maatadutunnanu.
0: I speak.
1: ఈ అన్నింటి ఎందుకు కూడాను నేను అనేటువంటిది ఏకంగా ఉంటుండాలి.
0: ఇన్ ఆల్ దిస్ అటరెన్సెస్ దిస్ ఐ ఈస్ కామన్.
1: ఈ నేను అనేటువంటిది ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ దిస్ ఐ?
1: అది ఏ వేదాంతమునందు రెండే రెండు పదములు.
0: ఇన్ వేదాంత దెర్ ఆర్ ఓన్లీ టూ వర్డ్స్.
1: ఇది, నేను, ఈ రెండే ముఖ్యమైనటువంటివి.
0: వన్ ఈస్ ఇది దిస్ అండ్ అదర్ నేను ఐ.
1: ఇది ఏమి? ఖర్చీఫ్.
0: What is this? This is kerchief.
1: Idi yemi tumbler.
0: What is this? This tumbler.
1: Idi yemi table.
0: What is this? This is a table.
1: Itan evaru oka manushi.
0: Who is he? He is a human being.
1: Idi yemiti oka bhavanamu.
0: What is this? A mansion.
1: Anta idi idi idi aneetundi lekunda ye oka padarthani kodanu manamu charchinchutakkani chututakkani vicharinchutakkani veelu kaadu.
0: It's not possible either to inquire or to see or visualize and saying without using this word this.
1: ee drishyakalpitamaina jagat antai kodunu idi ante.
0: Therefore all this apparent world that you see,
1: maatalani pillavaadu kodunu amma tho cheyabattukoni velutunnappudu amma emiti idi emiti idi emiti idi ani idi idi ani upayogistu untadu.
0: The child who cannot even speak properly while holding the hand of the mother goes on questioning, what is this, what is this?
1: Amma idi enduku?
0: Mother, what for is this, why?
1: అంతా ఇది.
0: ఎవ్రీథింగ్ ఇస్ దిస్.
1: ఇది అనగా దృశ్యకల్పితమైనటువంటి జగత్తుకు ఇది అని పేరు.
0: దిస్ జగత్ ద వరల్డ్ విచ్ ఇస్ అపారెంట్ ఈస్ కాల్డ్ దిస్ ఇది.
1: ఇది దృశ్యము.
0: దిస్ ఈస్ ద సీన్.
1: ఈ దృశ్యమును చూచేటువంటి నేనే ద్రష్ట.
0: దిస్ సీన్ ఈస్ సీన్ బై మీ ద ఐ.
1: నేను అనేటువంటి వాడు ద్రష్ట.
0: దిస్ ఐ ఈస్ ద సీయర్.
1: జగత్తంతా దృశ్యమే.
0: ద హోల్ వరల్డ్ ఈస్ ద సీయర్.
1: దేనినైనా నీవు చూడు.
0: యు మే సీ ఎనీ.
1: దేనినైనా విను.
0: యు మే హియర్ ఎనీ.
1: దేనినైనా చదువు.
0: యు రీడ్ ఎనీ.
1: దేనినైనా పట్టు.
0: యు క్యాచ్ హోల్డ్ ఆఫ్
1: ఎనీ. దేనినైనా చెయ్యి.
0: యు డు ఎనీ.
1: అంతా ఇదే.
0: ఆల్ దిస్ ఇస్ దిస్ ఓన్లీ.
1: అయితే ఇక్కడ రెండు విధమైనటువంటి శాస్త్రములు ప్రబోధిస్తూ ఉన్నాయి.
0: హౌఎవర్ దేర్ ఆర్ టూ ఇంటర్ప్రిటేషన్స్.
1: భౌతికమైనటువంటి శాస్త్రము,
0: వన్ ద ఫిజికల్.
1: ఏమి?
0: వాట్?
1: ఆధ్యాత్మిక శాస్త్రము, ఎందుకు?
0: ద స్పిరిచువల్ క్వశ్చన్ ఇస్ దిస్ వై.
1: అయితే వేదాంత శాస్త్రము రెండింటి యొక్క చేరికనే ఉంటుండాలి.
0: బట్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ హ్యాస్ గాట్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్.
1: ఎందుకు అనేటువంటి ఒక ప్రశ్న కూడాను వేదాంతంలో వస్తుంది.
0: Here in Vedanta, we also think of this question, why? What refers to this apparent word?
1: What and why?
0: The worldly knowledge and the spiritual knowledge, both these deal these two questions, what and why.
1: The
0: worldly knowledge limits to what? Why the world revolves, earth revolves.
1: తిరుగుతున్నదని మాత్రమే చెప్తున్నాడు కానీ సైంటిస్ట్ దేనికోసం తిరుగుతుండాలి అని చెప్పలేడు.
0: The scientist merely says that the world, the whole earth rotates, revolves, but he doesn't say why. It revolves around the sun.
1: ఎందుకు తిరుగుతుండాలి?
0: Why?
1: No answer.
0: No answer.
1: రాత్రి వేళ చుక్కలు వెలుగుతున్నాయి.
0: We find the stars glittering in the night.
1: పగటి వేళ చుక్కలు వెలగటం లేదు.
0: In the daytime they do not.
1: చెప్పగలుగుతున్నా ఎందుకోసం వెలగటం లేదు?
0: Why not?
1: కనుకనే వై అనేటువంటిది ఎవ్వరు కూడా చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితి.
0: సో నో వన్ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వై.
1: ఇది ఒక్క ఆధ్యాత్మిక మాత్రమే సులభంగా దీన్ని తీర్చగలదు.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిచువల్ నాలెడ్జ్ దట్ కెన్ గివ్ ది ఆన్సర్.
1: అయితే ఈ వాట్ నందును వై ఎందును కూడాను ఉన్నది ఒక్కటే.
0: హవెవర్ ఇన్ దీస్ టూ బేసిక్ క్వశ్చన్స్ వాట్ అండ్ వై దేర్ ఇస్ వన్ థింగ్
1: ఉదాహరణము.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: రాములు అని పేరు కలిగినటువంటి వాడు రావణుడు అనేటువంటి వేషం వేసుకున్నాడు.
0: ఎ పర్సన్ బై నేమ్ రామ హస్ స్టార్టెడ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ రావణ.
1: కానీ ఈ ధరించినటువంటి వేషంతో కూడినటువంటి రావణుడు వేదిక పైన రావణుడు వలె యాక్ట్ చేస్తున్నాడు.
0: దిస్ పర్సన్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ విత్ డ్రెస్ ఆఫ్ రావణ స్టార్టింగ్ ప్లేయింగ్ హిస్ రోల్.
1: కానీ రావణుడు వలె యాక్ట్ చేస్తున్నప్పటికీ రాముడు సాక్షిపూతుడిగానే ఉన్నాడు.
0: Though he was playing the role of Ravana, the Rama stood as the witness.
1: Act chesedanta kudanu Ravanude.
0: All the acting refers to Ravana only.
1: Act chesinanta matrana Ramulu Ravanudu kaledu.
0: This action does not make Rama a Ravana.
1: Ravanudu yendu kudanu Ramulu unnadu kani Ramulu yendu Ravanudu ledu.
0: In Ravana there is Rama, but there is no Ravana in Rama.
1: Kanuka ee vishwa jagattunandu ee vishwa nataka rangamunandu జగత్తంతకుడును ఒక విధమైనటువంటి వేషము ధరించి అనేక విధమైనటువంటి యాక్ట్ చేస్తున్నది.
0: Therefore the entire universe is a drama which is going on eternally.
1: ఈ అన్నింటి యందుకును ఆత్మ అనేటువంటిది సాక్షిభూతంగానే ఉంటుండాలి.
0: In all the spirit remains as the witness.
1: ఈ రావణుడు చేసేటువంటి యొక్క చెడ్డ పనులకు కానీ లేక తపస్సంపన్నమైనటువంటి మంచి పనులకు కానీ ఇంకే విధమైనటువంటి పనులకు కానీ ఈ యొక్క రాముడు ఏమాత్రము సంబంధించినటువంటి వాడు కాదు.
0: While playing the role of Ravana, he does penance and indulges in some wicked activities. Rama has got nothing to do.
1: Oka natana chesetuvanti okka drishyamu.
0: All the life that we pass through is something like action.
1: Manavudu okata natana sutradhari.
0: Man plays the role of an actor.
1: Kani tane bhokta tane karta tane anni ani bhavistunnadu.
0: He considers that he is the director, that he is the doer, that he is the action.
1: కాని రాముడు నేను కర్త నేను భోక్త అనేటువంటిది ఏమాత్రం అక్కడ ఉచ్చరించడు.
0: But here the Rama doesn't say.
1: తాను సాక్షిభూతుడే.
0: He stands as a witness.
1: అదే విధముగానే ఈనాడు జగత్తులో మనం చూస్తున్నటువంటి సర్వము కూడాను ధరించిన వేషములే.
0: Therefore in this world what all we see is a vesture that is
1: ivanni kevalamu aadharamule.
0: That's all the one that you
1: deeniki aadharamulu jagattuku maatram aadharamu.
0: It is only for the world.
1: Kaani jagattuku edi aadharamu?
0: But what is the basis foundation for this world?
1: Adi aatma.
0: That is the spirit, the aatma.
1: Ee jagattanta kudanu kevalamu ఒక భౌతికమైన శాస్త్రంతో కూడినటువంటిది.
0: ది హోల్ వరల్డ్ పర్టైన్స్ టు మెటీరియల్ వరల్డ్ నాలెడ్జ్.
1: దీనికి సాక్షిభూతుడైనటువంటి ఆత్మస్వరూపుడే దీనికి ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి వాడు.
0: దేర్ఫోర్ ద ఎటర్నల్ విట్నెస్ ఆత్మ ఈజ్ స్పిరిచువల్.
1: ఇది ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ వన్ ఫ్యాక్టర్ హియర్ క్లియర్లీ.
1: ఈ ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది 25 తత్వములతో కూడినటువంటిది.
0: ద స్పిరిచువల్ నాలెడ్జ్ హ్యాస్ 25 ఆస్పెక్ట్స్.
1: ఏమిటి ఇవి?
0: వాట్ ఆర్ దే?
1: ఐదు కర్మేంద్రియములు,
0: ద ఫైవ్ సెన్సెస్,
1: ఐదు జ్ఞానేంద్రియములు,
0: ఫైవ్ సెన్సెస్,
1: ఐదు ప్రాణములు, ఐదు కోశములు,
0: ఫైవ్ లైఫ్ షీట్స్,
1: 20 అయిపోయినాయి.
0: దే మేక్ ఎ టోటల్ ఆఫ్ 25.
1: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి నాలుగైనాయి.
0: ద ఫోర్, ద మైండ్, ద ఇంటెలెక్ట్,
1: 24 అయిపోయింది.
0: అండ్
1: 24 ఎక్కడి నుంచి వచ్చాయి?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ 24?
1: జీవుడు కల్పించుకున్నటువంటివే.
0: దే ఆర్ ఆల్ ద మేకింగ్ ఆఫ్ ది ఇండివిజువల్ సో
1: మనస్సు కల్పించుకున్నటువంటివే.
0: ఇట్స్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
1: కనుకనే కల్పించుకున్నటువంటి జీవుడు 25వ వాడు.
0: Therefore, the individual soul, the creator, is the
1: 25th one. ఇది నేను కల్పించుకున్నటువంటివే, ఇది సత్యం కాదు అని గుర్తించుకొని ఏనాడు ఈ జీవుడు ఈ 24ను త్రోసివేస్తాడో అప్పుడే ఈ జీవుడు దేవునితో ఏకమైపోతాడు.
0: That day when the individual soul recognizes that all the 24 aspects of his own making, he stands apart as the only one.
1: Ah, 26th vaade devudu.
0: The 26th one is divine.
1: ఇంద్రియములంతా కూడాను కేవలము 24.
0: All the senses certainly
1: 24. భోగములంతా కూడాను మనసే కల్పించుకుంటుంది.
0: All these experiences are the making of the mind.
1: మనసే కల్పించుకుంటుంది.
0: It is the creation of the mind.
1: నీవు రాత్రి వెళ్లి నీవు నిద్రపోతున్నావు.
0: Night time you sleep.
1: ఈ నిద్రలో ఒక కల వచ్చింది.
0: There in the sleep you dream.
1: ఆ కలలో నీవే ఉన్నావు.
0: You are there in your dream.
1: నీ స్నేహితులంతా నీతో సినిమా చూస్తున్నారు.
0: Your friends also are watching cinema.
1: నీవు సినిమాతో కూడా పిల్లలతో కూడా చేరి నీవు ఒక పిక్నిక్ గా వెళ్ళావు.
0: You also went on a picnic along with friends.
1: కానీ ఈ స్వప్నం లోపల ఈ పిక్నిక్ ఏమిటి, ఈ స్నేహితులు ఏమిటి, ఈ యొక్క జడమేమిటి, ఇవన్నీ కూడా అనేక దృశ్యములంతా చూస్తున్నాడు.
0: There in a dream he enjoys the picnic, the friends and the water and the cinema.
1: ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
0: Where from have they come?
1: మనస్సే సంకల్పించుకుంది, మనస్సే సృష్టించుకుంది.
0: It is all the creation of the mind.
1: తాను చచ్చినట్టు తానే చూస్తున్నాడు ఆ స్వప్నంలో.
0: There in the dream he sees his own dead body.
1: ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: ఇది కూడా తానే కల్పించుకున్నాడు.
0: ఇట్స్ ఆల్సో హిజ్ ఓన్ క్రియేషన్.
1: కనుకనే కల్పితములన్నీ కూడాను దూరం చేసినప్పుడే,
0: సో వెన్ వన్స్ ఆల్ దిస్ క్రియేషన్ ఇస్ గాన్,
1: సాక్షిభూతుడైనటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: యూ విల్ హ్యావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ హూ ఇస్ ద విట్నెస్.
1: కనుక ఈ కల్పించుకున్నటువంటి జీవతత్వము అది ఏ వైబ్రేషన్.
0: ఆల్ దాట్ విచ్ ఇస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ ఇస్ ద ఇండివిజువల్.
1: ఈ వైబ్రేషన్ అనేటువంటిది ఈ మెటీరియలైజేషన్ తో ఏకమై ఉంటుండాలి.
0: దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెజెంట్ ఇన్ కాంబినేషన్ విత్ మెటీరియలైజేషన్.
1: అదే భూర్, ఇదే మెటీరియలైజేషన్.
0: దిస్ ఫస్ట్ వన్ భూర్ ఇస్ మెటీరియలైజేషన్.
1: భూవహ వైబ్రేషన్ ప్రాణము.
0: ద సెకండ్ భూవహ ఇస్ ద లైఫ్.
1: సువహ రేడియేషన్ జ్ఞానము.
0: సువహ ద విజ్డమ్ ఇస్ రేడియేషన్.
1: రేడియేషన్ అనేటువంటి జ్ఞానము సాక్షిభూతము.
0: దట్ రేడియేషన్ విజ్డమ్ ఇస్ ద విట్నెస్.
1: దీనిని వేదాంతము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: This Vedanta declares as Brahman wisdom.
1: ఇది అద్వైతము.
0: This is non-dual.
1: ఏమిటి ఈ కల్పించుకున్నటువంటి దానంతా కూడాను త్యజించి ఏది కల్పన కానటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి దానిని మనం నిరూపిస్తామో అది ఏ నిజమైన వేదాంతం.
0: That day when you give up everything of your own making and realize that eternal truth which is your own self, that is spirituality.
1: ఆనందం ఎక్కడ ఉంది?
0: Then where is bliss?
1: నీవే ఆనందము.
0: You are the embodiment of
1: truth. Truth ఎక్కడ ఉంది?
0: Where is truth?
1: నీవే truth.
0: You are the truth.
1: You are the embodiment of truth.
0: You are the embodiment of truth.
1: Speak the truth.
0: You always speak the truth.
1: నీవు ఎంబాడిమెంట్ ట్రూత్, కాబట్టి నీవు ట్రూత్ లోనే ఉండాలి.
0: సిన్స్ యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, యూ షుడ్
1: ఆల్వేస్ బి ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, బీ లవ్.
0: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, బీ ఇన్ లవ్.
1: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్,
0: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: నీవెప్పుడు శాంతిగానే ఉంటుండు.
0: యు బీ ఇన్ పీస్.
1: ఎందువల్ల?
0: వై?
1: నీవే శాంతి యొక్క స్వరూపము.
0: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: నీవే సత్యం యొక్క స్వరూపము.
0: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
1: నీవే ప్రేమ యొక్క స్వరూపము.
0: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: దీన్ని ప్రత్యేకంగా ఎక్కడ వెతకగలవు?
0: వై డు యూ సెర్చ్ ఫర్ దెమ్?
1: తానే ప్రేమ అయి తాను వెతుకుతున్నాడంటే ఇది కేవలం మూర్ఖత్వము.
0: యూ బీయింగ్ లవ్ యువర్ సెల్ఫ్, యూఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ లవ్ అవుట్ సైడ్.
1: ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక వ్యక్తి ఒక గదిలో ప్రవేశించి ఏమిటో అంతా వెతుకుతున్నాడు పాపం.
0: A person entered into a room and he was searching for something.
1: Anni kanipistunnayi ee vyaktiki.
0: This person is able to see all.
1: Yenadu chudanatvanti vanni kuda nu kanipistunnayi.
0: He saw many which he never saw before.
1: Kaani okkati kanipinchatam ledu.
0: But he is not able to see one.
1: Emiti adi?
0: What is that?
1: Tanam taanu telusukovatam ledu. Tanam taanu kanipinchatam ledu. Inga anni kanipistunnayi aa room lo.
0: There in the room he sees everything else but he does not see his own self.
1: Taanu tappa anni kanipistunnayi aa yokka room lo.
0: There in the room he finds everything excepting himself.
1: Adhe reetiga ee naati manavudu ee vishala prapanchamanandu ee drishya kalpitamaina prapanchamanandu annintini vetukutunnadu.
0: In this vast world, in this apparent physical world, man is such a everything. He finds everything that he seeks. But he doesn't find the seeker.
1: అదియే వేదాంతం యొక్క రహస్యం.
0: దిస్ ఇస్ సీక్రెట్ ఇన్ స్పిరిచువాలిటీ.
1: ఏది కావాలని వెతుకుతున్నాడో,
0: దట్ ఫర్ విచ్ హి ఇస్ సర్చింగ్,
1: సత్యాన్ని అన్వేషించుతున్నాడు.
0: హి ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
1: కానీ సత్యం ఉన్నది.
0: బట్ దేర్ ఇస్ ట్రూత్.
1: తానే సత్యము.
0: హి ఇస్ ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్.
1: కానీ సత్యమును బయట వెతుకుతున్నాడు.
0: బట్ హి ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ అవుట్
1: సైడ్. తనలో ఉండినటువంటి ఆనందాన్ని బయట వెతికితే మనకు లభ్యమవుతుందా?
0: వెన్ ది బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ, కెన్ యూ ఎవర్ గెట్ ఇట్ అవుట్ సైడ్?
1: తన మెడలో హారం వేసుకుని, నా హారం ఎక్కడ, హారం ఎక్కడని బయట వెతికితే హారం చిక్కుతుందా?
0: యు హ్యావ్ ద నెక్లెస్. వెన్ యూ సర్చ్ ఫర్ ఇట్ అవుట్ సైడ్, కెన్ యూ ఎవర్ గెట్ ఇట్?
1: తన ముక్కు పైన అద్దాలు పెట్టుకుని, నా అద్దాలు ఎక్కడ, అద్దాలు ఎక్కడ అని ఎక్కడ వెతికి చిక్కుతాయి?
0: యు హ్యావ్ పుట్ ఆన్ యువర్ గ్లాసెస్ ఆల్రెడీ సిటింగ్ ఆన్ ద నోస్, బట్ యూ సర్చ్ ఫర్ దెమ్ అవుట్ సైడ్.
1: అంతా తన యందే ఉంటుంది, తాను బయట వెతుకుతున్నాడు.
0: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్ యూ, బట్ యూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: దేహాత్మ బుద్ధియే దీనికి అన్నిటికీ ఇంత మూల కారణం.
0: ఇట్ ఇస్ ఓన్లీ బాడీ ఐడెంటిఫికేషన్ దట్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: ఈ దేహం పైన నేనే దేహము అనేటువంటి భావం చేతనే ఈ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు.
0: హి స్పెండ్స్ హిస్ లైఫ్ విత్ ద టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ.
1: అందువలననే సత్యమునకు దూరంగా ఉంటున్నాం మనం.
0: దేర్ఫోర్ వి ఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ట్రూత్.
1: అందువలననే శాంతమునకు అత్యంత దూరంగా ఉంటున్నాం.
0: దట్ రీజన్ వి ఆర్ డిస్టెంట్ ఫ్రమ్.
1: అందువలననే ప్రేమకు కూడాను మరింత దూరంగా ఉంటున్నాం.
0: దేర్ఫోర్ వి ఆర్ ఫార్ ఆఫ్, కట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ లవ్.
1: నాకు ప్రేమ ఉంది.
0: ఐ హావ్ లవ్.
1: నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను.
0: ఐ లవ్ మై పేరెంట్స్.
1: నా అక్కతమ్ముళ్ళను ప్రేమిస్తున్నాను.
0: ఐ లవ్ మై సిస్టర్స్.
1: ఈ ప్రేమ ప్రేమ కాదు.
0: దిస్ ఇస్ నాట్ లవ్.
1: తల్లి తండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అన్నా తమ్ముల ప్రేమ, అక్కా చెల్లెండ్రి ప్రేమ, ఇవన్నింటి ఎందుకును ఇంతో అంతో స్వార్థం అనేటువంటిది ఉంటుండాలి.
0: ద లవ్ ఇన్ పేరెంట్స్, ద లవ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేర్ ఈస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: కానీ స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఆత్మ ప్రేమ.
0: ద సెల్ఫ్లెస్ లవ్,
1: తనను తాను ప్రేమించుకునేటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
0: ద లవ్ ఆఫ్ ద సెల్ఫ్ is really self.
1: తానంటే ఎవరు? దేహం కాదు.
0: The self doesn't mean the body.
1: తానే.
0: This I is I only.
1: దీనికి ఒక్క ఆకారము లేదు.
0: It has no specific form.
1: అది ఏ మధురమైనటువంటిది.
0: That is nectarine.
1: ఆ మధురమైనటువంటి యొక్క తత్వమునే ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
0: And this nectarine spirit is called love.
1: ఇందులో షడ్విధములైనటువంటి ప్రేమ యందు,
0: in all these forms of love,
1: శాంత భక్తి, సఖ్యభక్తి, దాస్యభక్తి, అనురాగ భక్తి, వాత్సల్య భక్తి, మధుర భక్తి, ఆరు. ఈ ఆరింటి యందు కట్టకడపడది మధుర భక్తి.
0: అమంగ్ ది సిక్స్ ఫార్మ్స్ ద లాస్ట్ ఫైనల్ ఈ స్వీట్.
1: ఈ మధురమును గ్రోలే సమయం లోపల దేనికి కూడా తన శక్తినే తాను మర్చిపోతుంది.
0: యాజ్ హీ ఎంజాయ్స్ పాసెస్ త్రూ ద సిక్స్త్ స్టేజ్,
1: తుమ్మెద ఉంటుంది.
0: Here you find the bee.
1: Black bee.
0: Black bee.
1: అది కఠినమైనటువంటి వుడ్డును కూడా బాగా రంధ్రం చేసి లోపల ప్రవేశించుకుంటుంది.
0: ఇట్ కెన్ ఆల్సో కెన్ డ్రిల్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ద వుడ్ స్ట్రాంగ్ వుడ్.
1: ఇంత శక్తి ఉంటుండాలి ఈ బ్లాక్ బీ లో.
0: ది బ్లాక్ బీ ఇస్ సో పవర్ఫుల్.
1: కానీ అది పువ్వులో ఉన్నటువంటి తేనెను గోలే నిమిత్తమై పువ్వు లోపల పోయి ప్రవేశిస్తుంది.
0: ఇన్ ఆర్డర్ టు డ్రా హనీ ఫ్రమ్ ఎ ఫ్లవర్, ఇట్ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్.
1: ఆ పువ్వు యొక్క రేఖలు చాలా పల్చగా ఉంటుంటాయి.
0: ద పెటల్స్ ఆఫ్ ద ఫ్లవర్ ఆర్ సో టెండర్.
1: కానీ సాయంకాలం అయినప్పటికీ అది ముడుచుకుంటుంది ఆ రేఖలు.
0: ద పెటల్స్ క్లోజ్ బై ది ఈవినింగ్ టైమ్.
1: ఇంత కఠినమైనటువంటి చెక్కను కూడా తలుచుకుని లోపల పోయేటువంటి యొక్క ఈ శక్తి కలిగినటువంటి యొక్క తుమ్మెదకు చాలా పల్చనటువంటిది, మెత్తనైనటువంటిది, సులభమైనటువంటి ఈ రేఖలను మాత్రం తప్పించుకుని బయటకు రాలేకపోతుందని. దేనివల్ల?
0: దిస్ బ్లాక్ బీ విచ్ కెన్ బరో ఇన్ టు ద స్ట్రాంగ్ వుడ్ కెనాట్ గెట్ ఇన్ టు ద ఫ్లవర్, దో ఇట్ ఇస్ సరౌండెడ్ బై టెండర్ సాఫ్ట్ డెలికేట్.
1: తన శక్తిని తాను మర్చిపోయింది.
0: ఇట్ హెస్ ఫర్ గాటన్ ఇట్స్ ఓన్ పొటెన్షియాలిటీ, ద స్ట్రెంగ్.
1: అందువల్లనే బంధింపబడిపోయింది.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ బౌండ్.
1: ఈనాడు కూడాను ప్రతి మానవుడు కూడా అంతే.
0: దట్ ఈస్ ద సేమ్ ప్లైట్ ఆఫ్
1: తానెవరు? ఆత్మస్వరూపుడను.
0: Who is he? His embodiment of
1: the spirit. He has
0: forgotten his own truth.
1: He has forgotten his true form.
0: అందువల్లనే
1: జగత్తంతా దుఃఖమయంగా కనిపిస్తుండాలి.
0: Therefore we find misery all over.
1: జగమంతా కూడాను అశాంతిమయంగా కనిపిస్తుండాలి.
0: There is restlessness in this world.
1: జగత్తులో అశాంతి లేదు.
0: In fact there is nothing.
1: జగత్తులో దుఃఖము లేదు.
0: There is no sadness.
1: అన్ని నీ యందే ఉంటున్నాయి.
0: All these are within you.
1: నిన్ను నీవు మర్చిపోయి
0: forgetting your own sense.
1: దేహమే నేను అనుకోవటం చేతనే
0: ఈ
1: కష్టములకు నష్టములకు దుఃఖములకు వాంఛలకు ఇన్ని విధమైనటువంటి దీనికి గురి అయిపోతున్నావు.
0: You forget your own self and you identify the body. Therefore you pass through this sadness and the misery and the grief.
1: దేహమే నేనని భావిస్తున్నావు.
0: You consider yourself the body.
1: అది పెద్ద తప్పు.
0: It's a big mistake.
1: ఇది నా దేహం అని చెప్పు, తప్పు లేదు.
0: There's no mistake if you say this is my body.
1: కానీ దేహమే నేను మాత్రం చెప్పకూడదు. ఇది పరమ విరుద్ధమైనటువంటిది.
0: యు కెన్ నెవర్ సే దట్ ఐ యామ్ ద బాడీ.
1: కన్నులు మూసుకున్నప్పుడు
0: వెన్ యు క్లోజ్ యువర్ ఐస్
1: మంచి పవర్ఫుల్ బల్బులు పెట్టుకున్నప్పటికీ చీకటిగానే ఉంటారు.
0: దేర్ మే బి పవర్ఫుల్ బల్బ్స్ అరౌండ్ వెన్ యు క్లోజ్ యువర్ ఐస్ ఇట్ విల్ బి పిచ్ డార్క్.
1: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు.
0: ద సన్ ఇస్ షైనింగ్.
1: కానీ కన్నులు మూసుకుని సూర్యుని వైపును చూస్తే ఏమాత్రము మనకు వెలుతురు కనిపించదు.
0: వైల్ క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ లుక్ ఎట్ ద సన్ యు కెనాట్ సీ ద లైట్.
1: కారణం ఏమిటి?
0: వై
1: తన కన్నులు తాను మూసుకున్నాడు.
0: బికాజ్ యూ హావ్ క్లోజ్ యువర్ ఐస్.
1: అదే విధంగానే జగత్తంతా ఇప్పుడు నువ్వు దైవత్వం అనేటువంటి ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: ద డివినిటీ షైనింగ్ ఆల్ ఓవర్ ది
1: మాధుర్యమైనటువంటి శాంతిని జగత్తుకంతా ఇప్పుడు నువ్వు చాటుతూ ఉంటుండాలి.
0: అండ్ దిస్ పీస్ ఇస్ ప్రొపగేటెడ్ అండ్ పబ్లిసైజ్.
1: కానీ దీనిని వీడు గుర్తించడం లేదు.
0: బట్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ఇట్.
1: కారణం,
0: వాట్స్ ద రీజన్?
1: దేహాభిమానం అనేటువంటిది కప్పుకున్నాడు.
0: బికాస్ వీఆర్ కవర్డ్ ఇన్ కంపాస్ట్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక క్యాండిల్ పెట్టండి.
0: హియర్ యు హావ్ ఎ క్యాండిల్.
1: ఈ క్యాండిల్ పెట్టి
0: విత్ దిస్ క్యాండిల్
1: ఒక కుండకంతా కూడా 10 రంధ్రములు కొట్టి ఆ క్యాండిల్ పైన మూసి పెట్టండి.
0: అండ్ బ్రింగ్ ఎ పాట్, మేక్ 10 హోల్స్ అండ్ పుట్ ఇట్ ఓవర్ దిస్ candle.
1: Candle okkate jyoti.
0: Candle is one light.
1: Kaani kundaku 10 randramulu untam cheta 10 jyotulu vale kanipistundadi.
0: As the pot has 10 holes, it appears as if there are 10 candles inside.
1: Dani paina dattamainatundi oka towel kappandi.
0: And cover the pot with a thick
1: jyoti kanipinchadu.
0: You don't find any light.
1: Jyote ledane manu bhavistamu.
0: You think that there's no light at all.
1: Aa towel koncham teesinappudu
0: when you remove the towel,
1: no 10 jyotulu unnaye ani bhavistamu.
0: You will know that there are 10 candles.
1: Kaani 10 jyotulu kuda levu.
0: No, there are no 10.
1: Aa kundana pagalagottandi.
0: Break the pot.
1: Oke jyoti.
0: You find only one candle light.
1: Adhe vidhamgane ekaatma bhavam anetundi jyoti okkate untundadi.
0: There is only one light. That's the oneness unity.
1: వాటి రంధ్రములతో కూడినటువంటి ఈ దేహం అనేటువంటి ఒక కుండ కప్పినాము.
0: You cover it up, this single light, by means of a pot with 10 holes. The pot is the body.
1: దేహం అనేటువంటిది తోలుతిట్టిగా భావిస్తున్నాము, కుండ వలె భావిస్తున్నాము.
0: You consider the body as the pot.
1: ఎన్ని విధములుగా దీనిని పరిశుద్ధం చేసి ఎంత స్నోపు సోపు ఇంకా అన్ని కదా వేసి పౌడరు ఇంకా అనేక విధమైనటువంటి సుగంధాలు చల్లినప్పటికీ 9 చిల్లుల తోలు తిత్తియే కాని కాంతి కలిగిన వజ్రఘటము కాదు.
0: యు మే మేక్ యూజ్ ఆఫ్ ఆల్ కాస్మెటిక్స్ ద పౌడర్ అండ్ సెన్స్ వాట్ నాట్ but after all this body is like a pot with 10 holes.
1: Nimishamulaku nichururune kani punugu javvadilu puttabovu.
0: Minute to minute emits a foul smell but never the fragrance or aroma.
1: Idiya manamu,
0: we cannot enter.
1: Idiya daivamu,
0: are you the body?
1: Idiya atma,
0: is that this?
1: Idiya nenu, kaadu kaadu.
0: This is not the true I. No.
1: ఇదంతా ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛన చేత కప్పబడినటువంటివి.
0: ఆల్ దిస్ ఇస్ సంథింగ్ కవర్డ్ బై ద నెట్వర్క్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్.
1: కనుకనే తమో గుణం అనేటువంటి దట్టమైనటువంటి టవల్ ను మొట్టమొదటి తీసివేయి.
0: దేర్ఫోర్ రిమూవ్ దట్ స్ట్రాంగ్ థిక్ టవల్ ఆఫ్ బెస్టియల్ టెంపర్మెంట్.
1: తమో గుణం.
0: తమో గుణ.
1: రెండవది ఈ రజోగుణం అనేటువంటి కుండను మనం పగలగొట్టేసేయండి.
0: ద సెకండ్ థింగ్, వీ మస్ట్ బ్రేక్ ది పాట్ ఆఫ్ ఎమోషన్ ఆర్ రజస్.
1: అప్పుడు భిన్నత్వం పోయి ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది. ఏకం సత్య విప్రా బహుదా వదంతి, ఆత్మ ఒక్కటే అని కనిపిస్తుంది.
0: దెన్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ డైవర్సిటీ ఆర్ డూప్లిసిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
1: ఒకవైపున రజోగుణము, ఒకవైపున తమో గుణము, రెండింటినీ కప్పుకొని మనము ఏది జ్యోతి, జ్యోతి ఎక్కడ, జ్యోతి ఎక్కడ అని విచారిస్తున్నాము.
0: ఆన్ వన్ హ్యాండ్ వీఆర్ కవర్డ్ బై ద పాట్ ఆఫ్ రజస్ బై ది టవల్ ఆఫ్ తామసిక్ క్వాలిటీ. హౌ డు యూ ఫైండ్ ద లైట్?
1: కనుక
0: సో
1: తామసము విడుక తత్వము ఎటుగలుగు.
0: వితౌట్ గివింగ్ అప్ దిస్ డల్నెస్ తామసిక్ క్వాలిటీ, రాజసము
1: విడుక రాదు భక్తి.
0: వితౌట్ గివింగ్ అప్ దిస్ ఎమోషనల్ రాజసిక్, యు కెనాట్ హావ్ డివోషన్.
1: గొప్ప సాధనంబగునయ్యా,
0: దట్ పైయస్నెస్ సాత్విక్ క్వాలిటీ ఇస్ ది హైయెస్ట్.
1: భారతీయ వీరసుతుడా,
0: ఓ సన్స్ ఆఫ్ వాలర్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: తత్వం కావాలి, తత్వం కావాలని ఆశిస్తున్నావు. తామసము విడుక విడువక తత్వము ఎటుకుదురు.
0: You want spiritual knowledge without giving up this bestial
1: రాజసము విడుక
0: రాదు భక్తి. Without the giving up this emotional aspect, rajasic, you
1: rajasic
0: can't have
1: emotion.
0: When you fill your heart with rajasic qualities like anger, the envy and jealousy, how do you expect devotion? Devotion is so sweet. Devotion is pious. It is so soft. How do you expect it to be present in strong one? When a tiger is to enter into a cow herd there, cows around, do you think the cows would stand there? None would remain there.
1: ఈ రాజసికమైనటువంటి పులి వంటి యొక్క క్రూరములను ఇందులో ప్రవేశిస్తే క్రోధము ద్వేషము అసూయ దమ్మము ఇలాంటి క్రూరములను ప్రవేశిస్తే ఈ సాత్వికమైన గోవులు ఏమైపోతాయి.
0: Then there are so many tigers, each signifying the anger, the jealousy, the avarice and the hatred. How do you expect the sattvic quality, the cow, to enter? కనుక నీవు
1: దైవాన్ని పొందాలని గాఢమైన విశ్వాసము ఒక శ్రద్ధ ఉంటుంటే ప్రేమను పెంచుకో.
0: In order to attain God, in order to have this confidence, develop love, it's not possible to foster
1: and
0: develop. There is love. And this love is your breath. And your love is your life. And this love is God. We have to know this love. How?
1: ఆధ్యాత్మిక తత్వం ద్వారా తెలుసుకోవాలి.
0: We can know that only through spiritual
1: మనసు దేనిని కల్పించుకుంటుండదో ఆ కల్పించుకునేటువంటి దాన్ని దూరం చేయాలి.
0: We have to give up everything of our own making by the mind in particular.
1: ఇప్పుడు చూడండి, బక్కబడినటువంటి ఆవును అనేక విధములుగా దానికి తగినటువంటి భూసాగి శాంత అందిస్తుంటే కొంతకాలంలో పుష్టిగా వస్తుంది.
0: A weak cow, if you feed it continuously for long, it will go strong.
1: ఆ యొక్క గోవుకు మనము నిత్యము అందించవలసినటువంటి ఆహారం ఏమైనా మనం అందించకుండా పోతే అది బక్కబడిపోయి కింద పడిపోతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ డోంట్ ఫీడ్ ది కౌ విత్ ద ఫాడర్, ఇట్ బికమ్స్ వీక్.
1: అదే విధంగానే ఈ మనస్సు అనేటువంటిది అన్ని విధములుగా కూడాను మానవుణ్ణి ముంచి వేస్తుండాలి.
0: It's the mind that drowns, that ruins everybody.
1: ee manasuku manam ekku ghanatanu andistunnamu.
0: In fact, we attach all value to this mind.
1: ee manasunu ekkuga gauravistunnamu manam.
0: We respect this mind a lot.
1: ee manasuku kavalsinatvanti oka sadupayalu chestunnamu.
0: We provide all conveniences to the mind.
1: ee manaseyam ane daivam ani bhavinchi dani oka pedda hrudayasimhasana paina pratishtinchukuntunnamu.
0: We consider mind as the divine and
1: పెరిగిపోతుండాలి.
0: Therefore, mind has grown so strong.
1: బాగా బలిచిపోతుండాలి.
0: It is very strong and stronger.
1: దాన్ని అదుపులో పెట్టడానికి ఎవరికి సాధ్యం కాదు.
0: It is impossible for anybody to control such a mind.
1: దీనికి మనం అలంకారం చేసి ఉంటుంది.
0: Is that for that reason we are here?
1: కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి విరజాజి పూదండ విరవకేల. కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి టోపీ.
0: Why a monkey needs a cap of pearls?
1: ఈ యొక్క కోతిని తీసుకుని పోయి సింహాసనం పైన కూర్చోబెడితే అది ఊరుకుంటుందా?
0: If you keep the monkey and ask it to be there on the throne, will it keep quiet?
1: బుద్ధిలో పుట్టినిల్లు పెట్టిన పేరు.
0: Is the monkey is known for its wavering nature. It will spoil the very throne. So there is a proverb in Telugu language.
1: అనగా కులికేటువంటి వాడు ఒలుకుల్లో పోయినా గానీ కులకడం మానరు. ఈ విధంగా మంకీ, మ్యాడ్ మంకీ ఈ మైండ్.
0: మైండ్ ఈజ్ ద మ్యాడ్ మంకీ.
1: నిరంతరం కూడా మైండ్ మైండ్ మైండ్ మైండ్ అని దీన్ని చింతించడం చేత ఇది మరింత బలిచిపోతుంటుండాలి.
0: బై కాన్స్టెంట్లీ పాండరింగ్ ఓవర్ థింకింగ్ ఆఫ్ ద మైండ్, ఇట్ గ్రోస్
1: స్ట్రాంగర్. మనం చింతించకూడదు.
0: వి షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద మైండ్.
1: నీవు కావాల్సింటే దైవాన్ని చింతించు.
0: ఇఫ్ నెసరీ యూ థింక్ ఆఫ్ గాడ్.
1: లేకపోతే డిస్క్రిమినేషన్, బుద్ధిని చింతించు.
0: ఆర్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేటింగ్
1: మైండ్. ఏమాత్రం కూడా మనం చింతించకూడదు.
0: నెవర్ థింక్ ఆఫ్ యువర్ మైండ్.
1: దానిని చింతించడానికి దానికి అధికారమే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మైండ్ హ్యాస్ నో రైట్.
1: అధికారమైన వారిని చింతించిన ఒక ఫలితం ఉంది, కానీ ఇది ఏముంది? మనసుకు అధికారం.
0: యూ విల్ బి రివార్డెడ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద పర్సన్ ఇన్ అథారిటీ.
1: మైండ్,
0: ద మైండ్ ఇస్ సో
1: మీనమైనటువంటిది. మైండ్
0: ఇస్ సో మీన్ అండ్ లో.
1: కోరికలతో కూడినటువంటి మైండ్,
0: మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్,
1: వాంఛనతో చేరినటువంటి మైండ్,
0: ఫుల్ ఆఫ్ డిజైర్స్,
1: ఎప్పుడు కూడా పెడమార్గం పట్టించేటువంటి మైండ్,
0: ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ యు అలాంగ్ ద రాంగ్ పాత్,
1: మిస్లీడ్ చేస్తుంది,
0: ఇట్ ఆల్వేస్ మిస్లీడ్
1: బ్యాడ్ ఇంతకూడదు క్యారెక్టర్ డెవలప్ చేస్తుంది,
0: అండ్ ఇట్ డెవలప్స్ బ్యాడ్ క్యారెక్టర్.
1: కనుక మనస్సును మనం ఏమాత్రం కూడా గౌరవించకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ రెస్పెక్ట్ ద మైండ్.
1: కనుక మైండ్ ను రెస్పెక్ట్ కూడదు అంటే ఏ విధంగా చేయాలి?
0: హౌ షుడ్ వి ఫాలో దిస్ పాత్?
1: అది లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్,
0: లెస్ లగేజ్ మోర్,
1: కోరికలు తగ్గించుకోవాలి, సంకల్పాలు తగ్గించుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ పుట్ ఎ ఫుల్ స్టాప్.
1: సంకల్పాలు తగ్గించుకుంటే మనసు యొక్క స్వరూపమే పోతుంది.
0: ఇఫ్ యు రిడ్యూస్ యువర్ డిజైర్స్ ద మైండ్ విల్ లూజ్ ఇట్స్ ఫామ్.
1: చూడండి, ఇది బట్ట.
0: సీ దిస్ ఎ క్లాత్.
1: ఇది బట్ట, దారముల యొక్క చేరిక.
0: ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఈ దారం యొక్క చేరిక చేత ఇది బట్టగా మనకు కనిపిస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద యాన్ క్లోజ్లీ ఇంటర్వోవెన్ యు ఫైండ్ ద క్లాత్.
1: ఈ బట్ట మనకు ఒక్క అక్కర్లేదనుకున్నప్పుడు,
0: వెన్ యూ డోంట్ వాంట్ దిస్ క్లాత్,
1: దీన్ని ఎక్కడో తీసుకుని పోయి కాల్చేయని అక్కర్లేదు,
0: యూ డోంట్ నీడ్ టు బర్న్ ఇట్ ఎనీవేర్.
1: ఒక్కొక్క త్రాడు తీసివేసేయి.
0: Remove the threads, yarn separately.
1: Sulabhanga batta adrushyamaipothundi.
0: Easily this cloth would vanish.
1: Kalukane bundle of desires is mind.
0: Mind is a bundle of desires.
1: Ee desires okotokoti teeseste ee mind e undadu.
0: If you remove the desire one after the other, there would be no mind.
1: Deenine vedantic paribhashayandu vairagyamu ani cheptaru.
0: This in vedantic parlance is called renunciation.
1: వైరాగ్యం అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై రెనన్సియేషన్?
1: ఆస్తి ఆలి వీడి అడవికే గుట కాదు.
0: ఇట్స్ నాట్ రన్నింగ్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ ప్రాపర్టీ.
1: భావమందు దుష్టభావము వీడితే త్యాగమగును, అది యోగమగును.
0: సాక్రిఫైసింగ్ ద బ్యాడ్ క్వాలిటీస్, గివింగ్ అప్ వికెట్ టెంపరమెంట్ ఈజ్ రియల్ సాక్రిఫైస్.
1: కనుకనే మనసు లేకుండా మనం చేసుకోవాలనుకుంటే, మనసును గౌరవించకుండా చూసుకోవాలనుకుంటే కోరికలు తగ్గించుకోవాలి. ఇది అనేటువంటి అంతా కూడా జగత్ సంబంధమైనటువంటిది.
0: Therefore what all we refer to this, ఇది ఇది is the word. This is the scene.
1: మన దేహం కూడా మనకు ఒక దృశ్యమే.
0: You this body is also a scene.
1: ఈ దేహాన్ని నువ్వు చూసుకుంటున్నావు.
0: You see your own body.
1: కాబట్టి చూసేది ఎవరు?
0: Who is the seer?
1: చూసేటువంటి వాడే ద్రష్ట.
0: The seer is the one there.
1: చూడబడేటువంటి అంతా దృశ్యమే.
0: All that is seen is the scene only.
1: ఈ రూపనామంతో కూడినటువంటి యొక్క ఈ జగత్ అంతా కూడా దృశ్యమే.
0: ద హోల్ వరల్డ్ ఫుల్ ఆఫ్ నేమ్ అండ్ ఫామ్ ఈజ్ ద సీన్.
1: కనుక ద్రష్ట అనేటువంటిది అది ఆత్మతత్వము.
0: సో ది సియర్ ఈస్ ద స్పిరిట్ ఆర్
1: అది సాక్షిభూతము.
0: దట్ ఈస్ ద విట్నెస్.
1: అన్నింటి కూడా విట్నెస్ గా ఉంటుంది.
0: ఇట్ ఈస్ ద విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఎట్లా? రావణుడు ఎంత నాటకం ఆడుతున్నప్పటికీ నీ డ్రామా పైన.
0: Though there may be a lot of acting going on the stage in a drama.
1: Ramulu andulone unnadu.
0: There is Rama there.
1: Kaani sakshibhutudiga unnadu.
0: But he remains there as a witness.
1: Idduru kaadu mari veeru.
0: They are not two.
1: Okkade.
0: Only one.
1: Ramanudu Ramulu idduru okkate.
0: Ravana and Rama are one and the same.
1: Ramulu Ravanu vesham vesiyadanti.
0: Rama is playing the role of Ravana.
1: Aatma జీవాత్మ రెండు ఒక్కటే.
0: ది ఇండివిజువల్ సోల్ అండ్ ద సూపర్ సోల్ ఆర్ వన్.
1: ఆత్మనే జీవాత్మ వేషం వేసుకుని దృశ్యంగా కనిపిస్తుంది.
0: అండ్ ఇట్ ఈస్ ది సూపర్ సోల్ దట్ టేక్స్ ది రోల్ ఆఫ్ ఇండివిజువల్ సోల్ అండ్ అపియర్స్ యాజ్ ఎ సెపరేట్.
1: కనుకని ఈ జగన్నాటక రంగం నందు ఈ జీవుడు ఈ వేషమును వేసి అనేక విధములుగా కూడాను నటనను సరుపుతున్నాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఈస్ ద స్టేజ్ ఇన్ ద డ్రామా, ది ఇండివిజువల్ ఇస్ ప్లేయింగ్ ఎ రోల్ హియర్.
1: ఎన్ని విధంగా నటన జరిపినప్పటికీ
0: హి మే యాక్ట్ వెల్,
1: రాముడు సాక్షిభూతంగానే ఉన్నాడు.
0: బట్ రామా రిమైన్స్ యాజ్ ఎ విట్నెస్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: రాములు ధరించినటువంటి వేషమే ఈ రావణుడి వేషము.
0: దిస్ రావణ ఇస్ ద డ్రెస్ ఆర్ ద రోల్ టేకెన్ అప్ బై రామా హింసెల్ఫ్.
1: ఈ డ్రెస్ ను ఏనాడైనా మనం మొదలు పెట్టాల్సిందే.
0: వి ఆర్ బౌండ్ టు గివ్ అప్ దిస్ డ్రెస్ వన్ డే ఆర్ అదర్.
1: కానీ రాముడు రాముడుగానే ఉంటాడు.
0: బట్ రామా రిమైన్స్ యాజ్ రామా త్రూ అవుట్.
1: ఈ రావణుడిగా ఉన్నప్పుడు కానీ రాముడిగా ఉండినప్పుడు కానీ రాముడు ఏమాత్రమూ మారడు.
0: ఎయిదర్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ ఆర్ రామా హీ డస్ నాట్ చేంజ్.
1: వేషములు మాత్రం మారుతుంటాయి.
0: ఇట్స్ ఓన్లీ ది డ్రెస్ దట్ చేంజెస్.
1: ఇందుకలడు అందులేడన్న సందేహం వలదు.
0: నెవర్ డౌట్ దట్ ఈస్ హియర్ అండ్ దట్ ఈస్ నాట్ దేర్.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది ఒక్కటే.
0: డివినిటీ ఈస్ వన్.
1: అది ఏకం సత్.
0: దట్స్ ఓన్లీ వన్.
1: ఉన్నది ఒక్కటే.
0: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎక్స్.
1: కనిపించేది అనేకము.
0: బట్ యు ఫైండ్ ఇట్ మెనీ.
1: ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: వి హావ్ టు నో దిస్ యూనిట్ ఇన్ డైవర్సిటీ.
1: ఇది సర్వము చేస్తున్నటువంటి పని.
0: ఇట్స్ దిస్ దట్ డస్ ఎవ్రీథింగ్.
1: కనుకనే
0: సో
1: ఎందుకు అనేటువంటిది ఆన్సర్ చెప్పాలంటే ఆత్మనే ఎందుకు ఆన్సర్ అని చెప్తుంది.
0: సో ఇట్ ఇస్ ద సోల్ ద ఆత్మ దట్ రెస్పాండ్స్ టు దిస్ క్వశ్చన్.
1: ఏమిటి అనేటువంటి ఆన్సర్ చెప్పాలంటే భౌతికమైన శాస్త్రమే ఆన్సర్ చెప్తుంది.
0: ఇట్ ఇస్ ది వరల్డ్లీ నాలెడ్జ్ దట్ ఆన్సర్స్ దిస్ క్వశ్చన్. వాట్?
1: ఇది మైక్.
0: దిస్ ఇస్ ద మైక్.
1: ఇది ఎట్ట చేశారు?
0: హౌ ఇస్ ఇట్ మేడ్?
1: ఏ విధంగా చేశారు?
0: హౌ ఇస్ ఇట్
1: అని చెప్పగలడు.
0: వన్ కెన్ సే.
1: అయితే
0: హౌ ఎవర్
1: ఈ మైక్ కు ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది.
2: యు ఫైండ్ స్టెయిన్లెస్ స్టీల్ దేర్ మెటీరియల్.
1: ఈ స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఏ విధంగా చేశారు?
2: హౌ ఇస్ ఇట్ మేడ్?
1: దీనికి మూలాధారం అనేటువంటిది ఒకటి ఉంటుంది.
2: ఇట్ హాస్ గాట్ ఎ ప్రైమల్ బేసిస్.
1: మూలాధారం చేయకుండా ఈ జగత్తు ముందు ఏ సైంటిస్ట్ అయినా కూడాను ఏ పదార్థాన్ని కూడా నిర్మించలేడు.
2: వితౌట్ ది ప్రైమర్ బేసిస్ నో సైంటిస్ట్ కెన్ ఎవర్ మేక్ ఎనీథింగ్.
1: ఇప్పుడు చూడండి, ఆక్సిజన్ ఉంటుండాలి.
2: హియర్ ఇస్ ఆక్సిజన్.
1: హైడ్రోజన్ ఉంటుండాలి.
2: హైడ్రోజన్ దేర్.
1: ఏ సైంటిస్ట్ సృష్టించాడు?
2: విచ్ సైంటిస్ట్ క్రియేటెడ్ దిస్?
1: ఇది దైవం యొక్క సృష్టి.
2: ఇట్స్ ఆల్ గాడ్స్ క్రియేషన్.
1: ఈ వెలుతురునంతా కూడా ప్రకాశాన్ని దైవమే సృష్టించాడు.
2: ఆల్ ది లైట్
1: సూర్య చంద్రాలను దైవమే సృష్టించాడు.
2: ద సన్ అండ్ ద మూన్ ఆర్ క్రియేటెడ్ బై గాడ్.
1: ఈ గాలి వానలు దైవమే సృష్టించాడు.
2: ఇట్స్ ఆల్ ద విండ్ అండ్ ద రెయిన్ ఆఫ్
1: జలము ఆకాశము దైవమే సృష్టించాడు.
2: అండ్ ద స్పేస్ అండ్ ఎర్త్
1: ఫ్రీగా అందించినటువంటిది.
2: అండ్ దే ఆర్ ఆల్ గిఫ్టెడ్ టు us ఫ్రీలీ.
1: దీనికి ఏమాత్రం కూడా దైవం ఒక కాస్ట్ తీసుకోవటం లేదు.
2: గాడ్ డజంట్ కలెక్ట్ ఎనీ మనీ ఫ్రమ్ us.
1: కానీ దీని ద్వారా కల్పించుకున్నటువంటి పదార్థములకు మనం కొనుక్కోవలసి వస్తాం.
2: విత్ దీస్ థింగ్స్ వీ మేక్ సర్టన్ అదర్స్ విచ్ వీ బై.
1: ఇది టంబ్లర్.
2: దిస్ ఇస్ ద టంబ్లర్.
1: ఏమి టంబ్లర్ ఇది?
2: వాట్ సార్ట్ ఆఫ్ టంబ్లర్?
1: ఏంటి టంబ్లర్?
2: దిస్ సిల్వర్ టంబ్లర్.
1: టంబ్లర్ ను ఒకరు చేసినాడు కానీ
2: దిస్ వన్ దట్ మేడ్ దిస్
1: వెండిని ఎవడు చేయలేదు.
2: బట్ నోబడి మేడ్ సిల్వర్.
1: ప్లేట్ ను ఒకరు చేశాడు కానీ
2: ప్లేట్ ఈస్ మేడ్ బై వన్.
1: ఈ ప్లేట్ లో ఉన్నటువంటి వెండి ఆధారమైన పోతమే.
2: బట్ ద సిల్వర్ ఆఫ్ ద ప్లేట్ ఈస్ సెపరేట్.
1: పిల్లలకందరికీ చక్కగా అర్థమవుతుంది.
2: ఆల్ స్టూడెంట్స్ కెన్
1: అండర్స్టాండ్. ల్యాబొరేటరీలో పోతారు.
2: యూ గో టు ద ల్యాబొరేటరీ.
1: ల్యాబొరేటరీలో పోయినప్పుడు
2: దేర్
1: ఆక్సిజన్ తీసుకుంటారు.
2: యు కలెక్ట్ ఆక్సిజన్.
1: హైడ్రోజన్ తీసుకుంటారు.
2: ఆల్సో కలెక్ట్
1: రెండింటినీ చేరుస్తారు.
2: యు కంబైన్
1: వాటర్ గా చేస్తారు.
2: అండ్ యూ మేక్ వాటర్.
1: నేను వాటర్ చేశాను అనుకుంటున్నాడు.
2: హీ థింక్స్ దట్ ఐ హావ్ మ్యానుఫ్యాక్చర్డ్ వాటర్.
1: నీ మొహం, నువ్వేమిటి వాటర్ చేయటము?
2: వాట్ ఎ ఫూల్ యు ఆర్. యు ఆర్ మేకింగ్ వాటర్.
1: ఈ ఉన్నటువంటి మూలాధారమైనటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపినావే కానీ వాటర్ నువ్వు చేయలేదు.
2: యూ హావ్ ఓన్లీ కంబైన్డ్ ద హైడ్రోజన్ ఆక్సిజన్ విచ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్.
1: ఈ ఆధేయాన్ని నువ్వు చూపుతున్నావే కానీ ఆధారం ఎక్కడ?
2: యు ఆర్ ఓన్లీ షోయింగ్ దాట్ విచ్ యూ మేడ్. బట్ యు ఆర్ నాట్.
1: అదే విధంగా సర్వమునకు ఆధారము ఆత్మతత్వమే.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఆత్మ ద స్పిరిట్ విచ్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్.
1: ఉన్నది రెండే రెండు ఈ జగత్తునందు మనకు కనిపిస్తుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ ఓన్లీ
1: దృశ్యము దృక్కు.
2: One is the seen, other is the look.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే.
2: The unity of these two.
1: సాధన యొక్క ఫలితము.
2: Is the result of spiritual practice.
1: దృశ్యము దిక్కులో చేరిపోతుంది.
2: And the seen joins in that vision.
1: కానీ దృశ్యము దిక్కులో చేరుతుంది.
2: The seen also joins in.
1: దృశ్యము దిక్కులో చేరినా దిక్కు దృశ్యంలో చేరినా ఒక్కటే.
2: The scene may join in the looks or the vision may join in the scenario.
1: కారణం
2: ఏమిటి? What is the reason?
1: రెండుగా కనిపించేటువంటిది ఒక్కటే.
2: It's only one that appears as two.
1: ఒక విత్తనం ఉంది.
2: Here is the seed.
1: విత్తనమునకు రెండు బద్దలు ఉన్నాయి.
2: It has two cotyledons.
1: ఈ రెండు బద్దలు చేరినప్పుడే
2: when both the cotyledons are there
1: అది భూమిలో పెట్టినప్పుడు మొక్కగా వస్తుంది.
2: When you just plant it,
1: ఈ రెండు బద్దలను వేరు చేసి నీ భూమిలో పెట్టి మొక్క రాదు.
2: When you separate out they will never germinate.
1: ఇదే నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే లైట్ మనకు ప్రాప్తిస్తుంది.
2: దీస్ టూ కాటలెడన్స్ స్టాండ్ ఫర్ నెగిటివ్ అండ్ పాజిటివ్.
1: అయితే
2: హౌఎవర్
1: నెగిటివ్ ముఖ్యమా పాజిటివ్ ముఖ్యమా?
2: ఈజ్ ఇట్ దట్ నెగిటివ్ ఇంపార్టెంట్ ఆర్ ద పాజిటివ్?
1: పాజిటివ్ ఉంటేనే నెగిటివ్ ను మనం ప్రయత్నపూర్వకంగా సృష్టించుకుంటున్నాం.
2: విత్ ది ప్రెసెన్స్ ఆఫ్ ద పాజిటివ్.
1: కరెంట్ లేకపోతే ఈ బల్బులు ఎవడు సృష్టించాడు?
2: వితౌట్ ద కరెంట్ హూ ఇస్ గోయింగ్ టు?
1: కరెంట్ లేకపోతే ఫ్యాన్ ఎవడు సృష్టించాడు?
2: వితౌట్ ద కరెంట్ హూ విల్ జనరేట్?
1: లేకపోతే ఈ మైక్ ఎవడు సృష్టిస్తాడు?
2: వితౌట్ ద కరెంట్ హూ విల్ మ్యానుఫ్యాక్చర్?
1: కాబట్టి అన్నింటికీ ఆధారం కరెంటే. కరెంట్ ఉండటం వల్లే ఈ యొక్క ఆధేయములన్నీ కూడా సృష్టించబడుతున్నాయి.
2: ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద కరెంట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ద బల్బ్స్ అండ్ ద మైక్ అండ్ ద ఫ్యాన్.
1: కనుక
2: సో
1: ఆధారమైనటువంటి యొక్క ఆత్మతత్వం ఉండగానే ఈ అధేయమైనటువంటి దృష్టి కల్పితమైన జగత్ అంతా కూడా సృష్టింపబడుతుండాలి.
2: సో విత్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఆత్మ ద స్పిరిట్ యూ ఫైండ్ ఆల్ ద రెస్ట్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఆధారాన్ని మనం మొట్టమొదట తీసుకోవాలి.
2: యూ కన్సిడర్ దట్ ఫండమెంటల్ బేసిస్ ఫస్ట్.
1: ఈ యొక్క ఆధారం అనేటువంటిది మూలాధారం లేకపోతే దేనిని కూడా మనం సృష్టించలేము.
2: వితౌట్ దిస్ ఫండమెంటల్ బేసిస్ యూ కెన్నాట్ మేక్ ఎనీథింగ్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఆధారాన్ని విస్మరిస్తున్నాము.
2: బట్ టుడే వి ఆర్ ఫర్గెటింగ్ దిస్ ఇంపార్టెంట్.
1: ఆధేయాన్ని అత్యంత ముఖ్యంగా భావిస్తున్నాము.
2: బట్ వి కన్సిడర్ థింగ్స్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
1: ఇది ఏ మూర్ఖత్వము!
2: దిస్ ఇస్ ఫూలిష్.
1: ఇది ఏ అజ్ఞానము!
2: దిస్ ఇగ్నోరెన్స్.
1: చూచారా? కనుక ఈ ప్రపంచం యొక్క దీని ఎంతో జీవిత సత్యంబు తెలిపిది ఎందరో.
2: మెనీ పీపుల్ హ్యావ్ ఎక్స్ప్రెస్ ద మిస్టరీ ద ట్రూత్ ఆఫ్ లైఫ్.
1: ఎందుకు వింటం లేదు ఈ మానవుడు?
2: Why don't we hear, pay heed to their words? Why are you not able to pay heed to their teaching?
1: ఇది మరణమని ఎందరో బోధిస్తున్నారు.
2: Many teach that the body is dirty and polluted.
1: దీని దగ్గరికి పోవద్దురా అని బోధిస్తున్నారు.
2: They also tell you not to go.
1: కానీ ఎందుకు పోతున్నారు?
2: Then why do you bother yourself of the body?
1: అజ్ఞానమిది అని ప్రజ్ఞానమది అని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు వెర్రివాడా.
2: Oh foolish man, you never heard that. You never bother to hear when it is said, this is physical and ephemeral, that is permanent, the knowledge of the spirit, spiritual.
1: Samsara sagaramani bodhinchuchunnaru.
2: This life is an ocean, that's their teaching.
1: Vinipinchukolevede verrivada.
2: Oh foolish man, you never heard that.
1: Enduku meeru vinatam ledu?
2: Why don't you hear?
1: Karanam emiti?
2: What's the reason?
1: Kani ఇది సత్యము అనేటువంటి యొక్క దీన్ని తెలియకుండా పోవటం చేతనే వినిపించుకోవటం లేదు.
2: బికాస్ హీ డస్ నాట్ నో దట్ దిస్ ఇస్ ద ట్రూత్, హీ డజంట్ కేర్ టు లిసన్.
1: కనుక ప్రతి విషయాన్ని కూడా నువ్వు మనం చక్కగా గుర్తించాలి.
2: దేర్ఫోర్ హట్ రికగ్నైజ్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఆధ్యాత్మిక తత్వమునందు చక్కని పరివర్తన రావాలంటే మంచి అభ్యాసం రావాలి.
2: In spiritual field, if there is to be transformation, we should have good habits.
1: దురభ్యాసమును దూరం చేయాలి.
2: We should give up bad habits.
1: ఈ దురభ్యాసముల చేతనే మానవత్వము దానవత్వంగాను పశుత్వంగాను మార్చుకుంటున్నాం.
2: It's only because of the bad habits we become demonic and bestial in our nature.
1: కనుక మనం పశువులు కాదు.
2: We're not animals.
1: మనం రాక్షసులు కాదు.
2: We're not demons.
1: మనుష్య జన్మమెత్తినటువంటి యొక్క దైవత్వమే.
2: We're born as humans, fully divine.
1: అట్టి దైవత్వాన్ని ఇంత అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టటమా?
2: Why should we make this divinity latent within us unsacred?
1: నరసింహన్ చెప్పాడు.
2: The Narasimhan said,
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని.
2: You can get the wisdom only with sincerity.
1: ఆ శ్రద్ధను మన సంజయ్ సహాని చెప్పాడు. చేయిస్తన్నాడు.
2: Sanjay Sahani said, the Shraddha meant faith.
1: Shraddha faith kaadu, faith Shraddha kaadu.
2: Shraddha is not faith and faith is not
1: faith. Faith anaga nammakamu.
2: Faith is belief.
1: Shraddha anaga oka vidhamainatundi yokka utsahamu.
2: Shraddha means?
1: Shraddha.
2: Shraddha means sincerity. Earnestness.
1: Kanuka Shraddha. Shraddha anekundi daniki ఒక విధమైన విశ్వాసము అన్నారు.
2: సో ఇట్ ఇస్ సెడ్ ద శ్రద్ధ ఎర్నెస్నెస్
1: విశ్వాసం అనేటువంటిది నమ్మకము.
2: ఫెయిత్ ఇస్ ఫెయిత్.
1: శ్రద్ధ అనేటువంటిది ఇంట్రెస్ట్.
2: ది శ్రద్ధ మీన్స్ ఎర్నెస్నెస్ ఇంట్రెస్ట్.
1: కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది.
2: నో ఇంట్రెస్ట్ టుడే.
1: విశ్వాసము పోయింది.
2: నో ఫెయిత్
1: ఇన్ రెస్ట్.
2: బట్
1: తమో గుణంగా మనము కేవలం ఒక విధమైన పశువుల కంటే హీనమైపోతున్నాం.
2: హి ఆల్వేస్ రిమైన్స్ ఇన్ డల్నెస్. తమో గుణ వర్స్ దెన్ అనిమల్స్.
1: కాదు కాదు, మానవుడైనందుకు
2: being a human
1: మనం ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి నడకను నేర్పించాలి.
2: We should conduct ourselves in such a way as to set an ideal to us.
1: లేకపోతే మన దురభ్యాసమును చూచి అందరూ కూడా ఒక దూషిస్తారు, పరిహసిస్తారు.
2: Watching the bad habits within us, everybody will make fun of you.
1: మానవుల్లో వాడికి ఏమాత్రం కూడా చోటు లేకుండా బయటికి నెట్టివేస్తారు.
2: He will have no place in society. He will be asked to get out.
1: సొసైటీకి విరుద్ధమైనటువంటి చర్యలు మనం చేసుకోవటం చేత, దేహమునకు విరుద్ధమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశింపజేసుకోవటం చేత మానవత్వం అనేటువంటిది మాలిన్యమైపోతుంది.
2: యాజ్ వీ యాక్ట్ అగెన్స్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ, యాజ్ వీ యాక్ట్ అగెన్స్ ద నార్మ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, వీ ఫైండ్ నో ప్లేస్ ఎనీవేర్.
1: మాలిన్యం అనేటువంటి దాన్ని మనం దూరం గావించుకోవాలంటే మానవత్వం అనేటువంటి చింతన మనం చేయాలి.
2: సో ఇన్ ఆర్డర్ టు బి అవే ఫ్రమ్ దిస్ మాలిన్య ఆర్ పొల్యూషన్, వీ షుడ్ వర్షిప్ మాధవ ద డివినిటీ.
1: ఈ 25 తత్వములు కూడా మనం దూరం గావించుకున్నప్పుడే 26వది మనమే సాక్షాత్కరిస్తాడు.
2: వెన్ వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ దీస్ 25 ఆస్పెక్ట్స్, వీ నో ది 26th ప్రిన్సిపల్స్
1: చెప్పాడు.
2: సో రామదాస్ సే,
1: మాయాకులో నాయ, మాయాకు నీ నాయ, మాయా 25 మర్మము నాయ, మాయా 25 మర్మము తెలిసితే మాయా మాయా మాయా మరి బయలాయ.
2: ది హోల్ థింగ్ ఇస్
1: రామదాస.
2: It is the one composition of Ramadasa who said that there are 25 aspects of illusion. When once you know the illusion will vanish on its own.
1: Maya, maya, maya, 25 mantramalu.
2: We say this illusion has got 25.
1: Ee 25 tattamulu kudanu mayane.
2: All these 25 are illusive.
1: ఇలాంటి మాయతో కూడినటువంటి దాన్ని మనం ఎందుకు ఫాలో చేయాలి, ఎందుకు అనుసరించాలి?
2: వై షుడ్ వి ఫాలో దిస్ ఇల్యూషన్?
1: ఈనాడు అట్లా అనుసరిస్తున్నాము.
2: వి డూ దట్ టుడే.
1: అందువల్లనే అజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ఎక్కువగా కప్పుకుంటున్నాం.
2: దేర్ఫోర్ వి ఆర్ కవర్డ్ బై ఇగ్నోరెన్స్.
1: తెలుసును ప్రతి మానవునికి నేను చేసేది ఇది తప్పు అని తెలుసు.
2: ఎవ్రీవన్ నోస్ వాట్
1: నీ కాన్షియన్స్ నీకు తెలిసి కూడా నువ్వు చేయకుండా పోవటం వల్ల నీవు రాక్షసుల కంటే హీనమే.
2: వెన్ యూ డోంట్ ఫాలో ద డిక్టేషన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్ యువర్ ఈక్వల్ టు
1: నీ కాన్షియన్స్ ని నీవు విరుద్ధంగా చేసినప్పుడు ఇంకా బయట వారి గౌరవం నీకు ఎక్కడ ఉంది?
2: వెన్ యూ యాక్ట్ అగెన్స్ట్ యువర్ ఓన్ కాన్షియన్స్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్ బై
1: బయట వారు నిన్ను గౌరవించినప్పుడు నీవు జీవించే ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ హియర్ ఆన్ ఎర్త్ వెన్ యూ ఆర్ నాట్ రెస్పెక్టెడ్ బై పీపుల్?
1: కాదు, మనం సమాజంలో పుట్టాము,
2: వర్ బోర్న్ ఇన్ సొసైటీ,
1: సమాజంలో పెరుగుతున్నాము,
2: గ్రో ఇన్
1: సమాజం యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవాలి.
2: వి షుడ్ అప్హోల్డ్ అవర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ.
1: కేవలం సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్,
2: వి ఆర్ మెయిర్లీ సెల్ఫిష్ అండ్ అటర్లీ సెల్ఫిష్.
1: ఈ స్వార్థమే స్వార్థం అనేటువంటిది మహా పిచాచంగా మారిపోతుంది.
2: ఇట్ ఇస్ ఓన్లీ ది సెల్ఫిష్నెస్ దట్ రాబ్స్ లైక్ ఎ డెమన్.
1: కొంతవరకు త్యాగం మనలో బయలుదేరాలి.
2: వి షుడ్ కల్టివేట్ ది సాక్రిఫైస్.
1: దీనిని మనం చేయాలంటే అదే సత్యము.
2: అండ్ కల్టివేషన్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
1: సత్యం అనగా ఏంటి? స్నేహం కావాలి.
2: ఫ్రెండ్షిప్ ఈజ్ నీడెడ్.
1: ఎవరి స్నేహము?
2: విత్ హోమ్?
1: ఏదో వాడి స్నేహమో వీడి స్నేహమో ఈమె స్నేహమో ఆమె స్నేహం, ఇవి కాదు స్నేహాలు.
2: దీస్ ఆర్ నాట్ ఫ్రెండ్షిప్స్. జాయినింగ్ హ్యాండ్స్ విత్ అదర్స్,
1: అదే ఒక్కటి. దైవముతో స్నేహం కావాలి.
2: వీ షుడ్ బి ఫ్రెండ్. గాడ్ ఈజ్ ది ఓన్లీ ఫ్రెండ్.
1: అది ఏ సత్యము?
2: దాట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: ఆ సత్యం అనేటువంటి దాన్ని మనం సాధిస్తున్నా సౌఖ్యాన్నంతా సాధించిన వారం అయిపోతాం.
2: వెన్ వన్స్ యూ అకంప్లిష్ ది సఖ్య ద
1: ఫ్రెండ్షిప్ సర్వ సౌఖ్యములు కూడా నువ్వు సఖ్యం నుంచినే మనకు వస్తుండాలి.
2: ఆల్ సౌఖ్య ద ప్లెజర్
1: సఖ్యం లోపల నిజంగా సౌఖ్యం లేదు.
2: ఇన్ ది వరల్డ్లీ ఫ్రెండ్షిప్ దేర్ ఇస్ నో ప్లెజర్ ఆర్ కంఫర్ట్.
1: చూచావా, మీకు తెలుసును.
2: యు నో దిస్.
1: కుచేలుడు కృష్ణునితో సఖ్యం చేశాడు బాల్యమునందు.
2: కుచేల వాజ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ.
1: కానీ ఇతనికి అనేక, అదే ఒక్కటి, దైవముతో స్నేహం కావాలి.
2: వీ షుడ్ బి ఫ్రెండ్. గాడ్ ఈజ్ ది ఓన్లీ ఫ్రెండ్.
1: అది ఏ సత్యము?
2: దాట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: ఆ సత్యం అనేటువంటి దాన్ని మనం సాధిస్తున్నా సౌఖ్యాన్నంతా సాధించిన వారమే.

0: కుచేల వాజ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ.
1: కానీ ఇతనికి అనేక మంది బిడ్డలు కలగటం చేత సంసారంలో మునిగి అనేక బాధలకు గురి అవుతూ వచ్చాడు.
0: కుచేల సఫర్డ్ బికాస్ హీ హాడ్ మెనీ చిల్డ్రన్.
1: అయ్యో, ఈ పరిస్థితి యందు నన్ను గట్టుకు చేర్చేవారెవరు, నన్ను ఆదరించేవారెవరు, నా కష్టాలు తీర్చేవారెవరని చాలా విచారపడుతూ ఉన్నాడు.
0: హి ఫీల్స్ సో బ్యాడ్ అండ్ సో సాడ్ బికాస్ హీ ఇస్ వెరీ మచ్ వరీడ్ యాజ్ హూ వుడ్ కమ్ టు హిస్ రెస్క్యూ.
1: బాల్యమునందు కృష్ణుని యొక్క స్నేహము, గురుకులములో అతని యొక్క స్నేహం చేశాడు.
0: ఇన్ చైల్డ్హుడ్ హి వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ దేర్ ఇన్ గురుకుల.
1: చేయటం చేత భార్య జ్ఞాపకం చేసింది.
0: ఇస్ ఎ వైఫ్ హూ రిమైండెడ్ హిమ్ ఆఫ్ ది ఏజ్ ఓల్డ్ ఫ్రెండ్షిప్.
1: కృష్ణుడు భగవంతుడు కదా,
0: కృష్ణ ఇస్ గాడ్,
1: మీకు స్నేహితుడు కూడా కదా,
0: ఈజ్ యువర్ ఫ్రెండ్,
1: కనుక అతన్ని ఆశ్రయించకూడదా?
0: వై డోంట్ యూ అప్రోచ్ హిమ్?
1: నీ కష్టమంతా పరిహారం అవుతుంది అన్నాడు.
0: హి విల్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్.
1: కానీ ఈ కుచేలునికి డౌట్.
0: బట్
1: సంశయాత్మ వినశ్యతే, సంశయం, అతను నన్ను పలకరిస్తాడో లేడు, అతను నన్ను చూస్తాడో లేడు అనేటువంటి డౌట్ ఉంటాడు. ఈ డౌట్ ఉన్నటువంటి వానికి సందేహమే, సందేహం ఉన్నటువంటి వానికి అన్ని హీనమే జరుగుతుంటాయి.
0: Kuchela was full of doubts. He is very much bothered whether Krishna would talk to him, would see him. A doubting Thomas is bound to die, perish.
1: అన్ని విధాలు కూడా వినశమైపోతాడు.
0: And he will face the failure at every instance, at every step. We should not doubt.
1: కాదు కాదు, దైవము ఏ సామాన్యమైన మానవులు ఎవరైనా మర్చిపోవచ్చును, దైవం మరవడు అనేటువంటి అవిశ్వాసము, అదే శ్రద్ధ బాండవతేజ్ఞ. ఆ శ్రద్ధ ఉండాలి.
0: One should have that
1: avishwasam undali.
0: One should have that earnestness, that faith that God will never forget. The ordinary people may forget.
1: Avishwasanni balaparchukunnadu.
0: He strengthened that faith.
1: Velladu Krishna daggariki.
0: He approached Krishna.
1: Evaraina marustaru.
0: Other people may forget.
1: Ee yokka bichchagane vale poyinatundi kucheruni evaru aadaristaru.
0: Who will certainly come to his rescue? Nobody will allow him to the doorstep.
1: Kani.
0: But
1: కుచేరుడు వచ్చి ద్వారం దగ్గర నిలిచాడని వార్త విన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ హర్డ్ ద అరైవల్ ఆఫ్ కుచేరు.
1: పరుగెత్తిపోయాడు కృష్ణుడు.
0: కృష్ణ ర్యాన్ ఆల్ ద లాంగ్ డిస్టెన్స్.
1: కుచేరుని కౌగలించుకున్నాడు.
0: హి హగ్డ్ హిమ్.
1: ఓ మిత్రుడా, ఎంత కాలమైంది నిన్ను చూచి.
0: ఓ ఫ్రెండ్, ఇట్స్ లాంగ్ బ్యాక్.
1: ఎట్లా ఉన్నావు, ఏ విధంగా ఉన్నావని పలుకరించడానికి ఒక కారణం రావాలి కదా.
0: He found a plea to talk to him what happened to you all these days.
1: కలుగుని కష్టమునందే ఈ దైవత్వం అనేటువంటి జ్ఞాపకం వస్తుంది.
0: It's only in times of difficulties we'll think of God.
1: దీనికి ఒక చిన్న దృష్టాంతరము.
0: A small example, illustrations.
1: 13 సంవత్సరములను కూడా అరణ్యవాసం జరిగిన తర్వాత పాండవులు ఇంటికి వచ్చారు.
0: Completing the 13 years period of exile, Pandavas returned.
1: ఆనందంతో కుంతీదేవి కృష్ణునికి పోయి నమస్కారం చేసింది.
0: కుంతి paid her respects to Krishna because her sons could complete that period of 13 years of exile.
1: Neeku aanandamena inka em kavali koruko nenu isthanu annadu Krishnudu.
0: And Krishna said, are you happy? Whatever you want, I am ready to grant your boon.
1: Krishna, naake emi akkarledu.
0: She said, Krishna, I don't want any.
1: Nee yokka andadandalu, nee yokka aapyayata, nee yokka aadarshamu, నీ యొక్క సమీపత్వము నాకు కావాలనుకుంటే నీవు నాకు నిరంతరము కష్టములనే ప్రసాదించమని.
0: If I am to have your proximity, if I am to enjoy your support, let me face all the tragedies and difficulties in life.
1: అడవిలో కూడా పడరాని బాధలు పట్టడం చేతనే, తినరాని తిండులు తినిచేట చేతనే, కందమూరాదులు పుజించటం చేతనే అనేక కష్టములు గురి అయ్యారు. ఆ కష్టముల్లో నీవు నిరంతరం కూడాను వారికి వెంట జంట ఇంట ఉండి కాపాడుతూ వచ్చావు.
0: Krishna, you supported us. You are always with us. You came to our rescue many a time. At a time when we suffered so many troubles and turmoils, difficulties, there in the
1: forest.
0: If I am to enjoy this proximity, I am ready to face the problems and difficulties.
1: Satya Sai yokka charitra yandu oka chakkari ghattam evariki teliyadu.
0: This had happened in the life of Bhagavan. No one knows this.
1: సమ్మర్ క్లాసులు జరుగుతుండేటువంటి ప్రతి సంవత్సరము,
0: ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ సమ్మర్ క్లాసెస్.
1: బెంగళూరు లోపల కొత్తగా హాస్టల్ కల్పించాలి, పిల్లలు అధికమైపోతున్నారు, వాళ్లకు ఆధునికంగా తగినటువంటి అనుకూలాలు చేయాలని హాస్టల్ కట్టడానికి ప్రారంభించాము.
0: ఇట్ వాజ్ డిసైడెడ్ టు కన్స్ట్రక్ట్ ఎ హాస్టల్ టు అకామిడేట్ ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్.
1: ఆ సంవత్సరం లోపల పిల్లలందరినీ తీసుకుని నేను ఊటీకి వెళ్లాను సమ్మర్ క్లాస్ జరపడానికి.
0: దట్ ఇయర్ భగవాన్ our students and he went to Uti to conduct summer classes.
1: Summer classes Uti lo chakkaga anni vidhala saukaryanga sadupayanga jariginayi.
0: There summer classes were held successfully there in Uti.
1: Inka rendo dinam anta Bengaluru ki raavali.
0: And they had to return to Bangalore on the following day.
1: Pillalu nenu.
0: Bhagwan told boys.
1: Pillalu ఎట్లయినా మీరు ఊటీకి వచ్చారు.
0: You have come to Uti anyway.
1: చూడటానికి ఒక విధమైనటువంటి కన్నులు కూడా ఉన్నాయి కదా.
0: And you have eyes to see.
1: Sight scenes అంతా కూడా మీరు చూడవలసి వస్తుంది.
0: You may have to go around for sightseeing.
1: భగవంతుని యొక్క సృష్టి లోపల ఈ యొక్క సృష్టి ఎంత విచిత్ర

0: విధంగా కనిపిస్తుందో ఒకసారి మీరు చూసి రండి అని పంపించారు.
1: The creation, all the scenery around is so beautiful. Better you go for sightseeing.
0: మాకు అక్కర్లేదు, స్వామి కూడా రావాలన్నారు. మా పిల్లలు చాలా మొండి పిల్లలు.
1: Our students are so determined that they wanted Brahma to follow them.
0: Swami, meeru kuda raavali annaru.
1: Because of intense love, they said, Swami, you should follow us.
0: Variki natcha cheppanu, nayana, nenu ochindakante crowd anta vachi cheripothundi, akkada meeku em matram kuda sadupayam kuda undadu, drushyalu chuttaani kuda veelu kaadu, meere velli raandi annaru.
1: Bhagavan tried to convince them, if I also follow you, there will be huge crowds. You will not be able to see anything.
0: Pillaluku oka vidhamaina swartham anetundi untadi.
1: But the modern boys, they have selfishness anyway.
0: Swami kuda raavali, lekapothe meem పోమని కూర్చున్నారు.
1: They said, we are not prepared to go without you, Swami, they said.
0: సరే వెళ్ళండి అని బస్సులు అంతా అరేంజ్మెంట్ చేసి దొడ్డబెట్ట అనేటువంటిది ఒకటి ఉండాలి ఊటీ లోపల.
1: భగవాన్ అరేంజ్ బస్సెస్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ దర్ ఇస్ ఎ ప్లేస్ బై నేమ్ దొడ్డబెట్ట దేర్.
0: 8000 అడుగులు ఎత్తుగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ సో హై 8000
0: ఫీట్. ఊటీ లోపల చాలా ఎత్తైన ప్రదేశము.
1: ఇట్ ఇస్ ది హైయెస్ట్ ఆల్టిట్యూడ్.
0: కాబట్టి దొడ్డబెట్టకంతా మీరు వెళ్ళి రండి అన్నాను.
1: భగవాన్ సెడ్ బెటర్ యు గో టు దొడ్డబెట్ట.
0: సరే స్వామి రావాలి, అక్కడంతా ఫోటోలు తీసుకోవాలి, అవి ఇవి చాలా ఈ కాలం పిల్లల యొక్క అభిరుచులు అట్లా ఉంటాయి.
1: ద టేస్ట్ ఆఫ్ స్టూడెంట్స్, మోడర్న్ స్టూడెంట్స్, దే వాంట్ హావ్ ఇండివిజువల్ ఫోటోగ్రాఫ్స్ విత్ భగవాన్.
0: అందరూ పోండి, మీరు బస్సులు అంతా దిగి అక్కడంత ఫోటోస్ రెడీ అయ్యే లోపల నేను వస్తాను అన్నాను.
1: భగవాన్ సెడ్ ఆల్ బస్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్, యు బీ దేర్ రెడీ, ఐ విల్ కమ్ దేర్.
0: వారంతా పోయిన తర్వాత ఒక అరగంటకు నేను నందనవనం వచ్చి దొడ్డబెట్టకు పోతున్నాను.
1: ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ భగవాన్ స్టార్టెడ్ దేర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ నందనవనం.
0: ఎవరో ఇద్దరు పాపం యువకులు,
1: టూ యంగ్స్టర్స్,
0: నందనవనంకు పోయి స్వామిని చూడాలని పోయారు.
1: దే కేమ్ టు నందనవన టు సీ స్వామి.
0: అక్కడ నందనవనంలో లేడు, దొట్టబెట్టకు పోయాడు స్వామి అన్నారు.
1: దేర్ ది టూ యంగ్స్టర్స్ కేమ్ టు నో దట్ భగవాన్ లెఫ్ట్.
0: మోటార్ సైకిల్ పైన ఒకే స్పీడ్ గా వస్తున్న స్వామిని చూడాలి, స్వామిని చూడాలి, స్వామిని చూడాలి.
1: దే స్టార్టెడ్ ప్రొసీడింగ్ ఆన్ మోటార్ వెహికల్స్ టు సీ స్వామి.
0: ఈ విధంగా స్పీడ్ గా వస్తున్నారు
1: వెనక, హై స్పీడ్.
0: ఎవరు ఈ విధంగా వస్తున్నారు ఈ పిల్లలు?
1: హూ ఆర్ దీస్ బాయ్స్ ఫాలోయింగ్ మీ
0: అనుకునేటప్పటికీ కొంతమంది చెప్పారు, కాదు ఎవరో రౌడీ పిల్లలు ఉన్నారు.
1: Somebody said after all that some rowdies.
0: కాదు కాదు, తెలియకుండా అట్లా చెప్పకూడదు, వారు స్వామి దర్శనం కోసం వస్తున్నారు అన్నాను.
1: డోంట్ సే లైక్ దట్ వితౌట్ నోయింగ్ ది ట్రూత్, దే ఆర్ కమింగ్ టు సీ మీ.
0: ఒక టర్నింగ్ దగ్గరికి వెళ్లేటప్పటికి వాళ్ళు నా కారు సైడ్ కి వచ్చి నన్ను చూడాలని చెప్పి నన్ను ఆశచేత స్పీడ్ గా దగ్గరకు వచ్చేసారు.
1: There is one turning point. These two boys on motorcycles, they came there at high speed.
0: Motorcycle padipoyindi.
1: When they just approached the turning point, the motorcycles fell.
0: ఇద్దరు పిల్లలు కూడా మోటార్సైకిల్ పై నుంచి పడిపోయారు.
1: The two boys fell down.
0: తక్షణమే నేను కారు ఆపి,
1: భగవాన్ స్టాప్ హిస్ కార్.
0: నేను వారి దగ్గరికి పోయి,
1: భగవాన్ వెంట్ క్లోజ్ టు
0: వారికి అయినటువంటి మట్టినంతా తుడిచి,
1: హి వైప్డ్ అవుట్ ఆల్ ద
0: డస్ట్. నాయన, ఏమైనా దెబ్బ తగిలిందా? ఎందుకోసం ఇంత స్పీడ్ గా వచ్చారు? ఈ విధంగా రాకూడదు, చూడాలనుకుంటే నీవు నందనవనం రావచ్చును కాని అని వాళ్ళకి చెప్పవలసిన బోధనంతా చెప్పి వారితో సమాధానం చేసి నా కారులో ఉన్నటువంటి రెండు కమలా పండ్లు వాళ్ళకి ఒలిచి వాళ్ళకి ఇచ్చి దాహం తీర్చుకోండి అని చెప్పాను.
1: Bhagavan came there softly and wiped out all the dust over there. Told them, it's not the way to follow me like this at a high speed. You should not have done it, he said.
0: అప్పుడు ఆ పిల్లలు ఇద్దరు చెప్తున్నారు,
1: and offered them two college
0: పిల్లలు,
1: the two boys are college
0: Swami,
1: students.
0: Swami, మీ దర్శనం కావాలని మేము వచ్చాము.
1: Bhagavan, we have come here to see you.
0: నిజంగా ఈ కష్టం జరగటం చేతనే, మోటార్ సైకిల్ నుంచి పడిపోవడం చేతనే దర్శనమే కాదు, సంభాషణమే కాదు, స్పర్శమే కాదు, ప్రసాదం కూడా మాకు లభించిపోయింది.
1: The boys immediately said, Bhagavan, because of this difficulty, because of this accident, because we fell down from the motorcycles, we could see you, we could touch you, we could speak to you, we could receive prasadam.
0: మా దగ్గరికి వచ్చి మా తలని మిరి, మా వీపులంతా నిమిరి, ఎక్కడ దెబ్బ తగిలింది ఏమిటని ఇంత ఆప్యాయంగా పలకరించే వారు ఎవరున్నారు లోకంలో?
1: Without this, had not this accident happened, you would not have caressed and fondled us.
0: కనుక స్వామి, మీ దర్శనాన్ని మేము ఆశించాము, శ్రద్ధతో మేము వచ్చాము.
1: We wanted to see you, we came in all earnest.
0: Darshana sparsha sambhashana moodu jarigipoyinayi maaku.
1: We could see you, we could touch you, we could converse with you.
0: Kanaka ee moodu labhyamayyatundi ee rakamaina kashtamulu maaku ichina santoshame moodu maaku anugrahinchandi
1: anna. If we are to have this triple benefit, we are ready for any accident, for any difficulty.
0: Ee kunti korinatundi.
1: This is the prayer of Kunti.
0: Ee kashtallo bhagavantudu anta aapyayanga chuchenta sukhallo chudadu.
1: Naturally you'll think of God and God will think of you with all affection in times of
0: difficulty. కానీ సుఖములో కూడా చూచేటువంటి అవకాశాలు ఉంటున్నాయి.
1: Of course there's scope in times of pleasure.
0: కనుక భగవంతుని యొక్క చూపులకు కష్టమే సుఖమే అనేటువంటిది కాదు.
1: From the God stand point of view there's nothing like pleasure and pain.
0: ఆ కుచేలుడు పోయాడు.
1: కుచేల went there.
0: ఆ యొక్క భవనంలో చేరాడు.
2: దేర్ హి ఎంటర్డ్ ద
0: పాలస్. అడగవలసింది ఏదో అడగనే లేదు.
2: హి హస్ నాట్ ఆస్క్డ్ వాట్ హి రియల్లీ వాంటెడ్.
0: మనసరిగిన మానవులకు అడగవలసిన అక్కర్లేదు.
2: ద వన్ హూ నోస్ యువర్ మైండ్, యూ డోంట్ నీడ్ టు ఆస్క్ హిమ్.
0: తిరిగి అంతా భోజనం ఈజనం అంతా పెట్టి విశ్రాంతి అయిన తర్వాత కుచేరా నీవింక నీ ఇంటికి వెళ్ళు అని ఒక విధమైనటువంటి పల్లకీనిచ్చి పంపించాడు.
2: ద ఫుడ్ ఈజ్ సర్వ్డ్ అండ్ హి వాస్ ఆస్క్డ్ టు టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ హి వాస్ ఆస్క్డ్ టు గో ఇన్ ఎ పెల్లాంగ్.
0: కొంత దూరం వచ్చిన తర్వాత అయ్యో ఎంతని మూర్ఖుణ్ణి నేను, నా పిల్లలు ఏ విధమైనటువంటి ఆహారం లేకుండా అవస్థలు పడుతున్నారు, నేనేనో పంచపక్ష ప్రమాణాలంతా భుజించాను, కృష్ణుణ్ణి అడగలేకపోయానే అని పాపం చింతించాడు.
2: యాజ్ హి వాస్ రిటర్నింగ్ ట్రావెలింగ్ టు సమ్ డిస్టెన్స్ on his return journey, he started feeling like this. What happened to my children? What is they are facing all problems.
0: గొప్ప భవనం ఏర్పడిపోయింది.
2: బై ది టైమ్ హీ రీచ్డ్ ద స్పాట్ హీ కుడ్
0: సీ ఎ సర్వాలంకార సూత్రురాలైపోయి అన్ని ఆభరణాలు ధరించింది.
2: హీ సా హిస్ వైఫ్ ఫుల్ ఆఫ్ జ్యువెల్స్.
0: పెద్ద రాణి వలె వచ్చింది ఇతని సన్మానించడానికి.
2: వైఫ్ కేమ్ దేర్ టు రిసీవ్ హిమ్ లైక్ ఎ క్వీన్.
0: చూచాడు ఈమె ఎవరో శ్రీలక్ష్మినో లేకపోతే నా భార్యనా అని సందేహించాడు.
2: అండ్ కుచేలా డౌటెడ్ ఇఫ్ షీ ఈజ్ ద క్వీన్ ఆర్ మై వైఫ్.
0: ఆమె దగ్గరకు వచ్చి
2: అండ్ షీ కేమ్ క్లోజ్ టు హిమ్.
0: నాథా, కృష్ణుడు ఏమన్నాడు?
2: షీ వెంట్ ఆన్ ఆస్కింగ్ వాట్ డిడ్ కృష్ణ సే.
0: ఇతనికి ఏమీ తోచలేదు.
2: వెల్ హీ కుడ్ సే ఎనీథింగ్.
0: సతీ,

0: Having come to know of my arrival, he has sent his attendants to receive me there. The moment he came to know my arrival,
1: ದಿಕ್ಕುನ ಗದ್ದೆದಿಗಿ ನಗು ಮೋಮು ತೋಡ ನಾನು ಅಂಡಜಿಯಚ್ಚೇ.
0: ದ ಮೂಮೆಂಟ್ ಈ ಸ್ವಾಮಿ ಹಿ ಗಾಟ್ ಡೌನ್ ಫ್ರಮ್ ಇಸ್ ಥ್ರೋನ್ ಅಂಡ್ ಹಿ ಹಗ್ಡ್ ಮೀ.
1: ಮೋನರಿಂಚಿ ಮೋಮು ವಾಚಿನಟ್ಟು ಎಗ ದಿಗ ಸೂಚಿ ಕೌಟನ್ ಬಿಗುಚುಕೊನಿಯೇ.
0: ಹಿ ಸ್ಟಾರ್ಟೆಡ್ ಸ್ಟೇರಿಂಗ್ ಇಟ್ ಮೀ ಫ್ರಮ್ ಟಾಪ್ ಟು ಟೋ.
1: ದೇವಿ ಏ ಮಂದು ಆತನಿ ದೀನ ಪರತ.
0: What am I to say about his compassion?
1: Prema ye tanu tane prema.
0: He is love. He is personified love.
1: Veda kucheruni atukulutini pitikadutini bahula bhagyambu no sangu varu kalare.
0: Is there anyone in this world who give you all the plenty and prosperity?
1: Yavaristaru
0: taking fistful of wheat and rice.
1: Kuchikadu. అటుకులు తినేసి ఇంత భాగ్యాన్ని ఇస్తున్నాడా భగవంతుడు. ఆహా, ఇటువంటి భగవంతుని యొక్క శక్తిని ఎంత నేను గుర్తించుకోలేకపోయాను, ఎంత మూర్ఖుడను, ఎన్ని విధమైన అజ్ఞాని నేను అని తనను తాను నిందించుకొని ఆ గృహమునంతా చూచి కృష్ణ ఇది ఎంత నీ ప్రసాదమే అనుకున్నాడు.
0: కుచేలా స్టార్టెడ్ బ్లేమింగ్ హిమ్సెల్ఫ్. ఇస్ దేర్ ఎనీబడి హూ విల్ గివ్ యూ సో మచ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ ఆల్ ది రిచెస్ ఇన్ దిస్ వరల్డ్.
1: పూర్వకంగా భగవంతుని ప్రేమించినటువంటి వానికి ఎట్టి కొరత కూడా ఉండదు.
0: ఇంటెన్స్ లవ్ హోల్ హార్టెడ్లీ దేర్ విల్ బి నో డెత్ ఆర్ షార్టేజ్.
1: నమ్మక చెడిన వారలున్నారు కాని నమ్మి చెడినట్టి వారు ఒకన లేరు లేరు లేరు.
0: There are people who have ruined themselves for the lack of love. Having full faith, there are
1: kani,
0: who suffer.
1: Nammakunda chedipothunnaru chaala mandi.
0: But unfortunately, many ruin themselves because they have no faith. Because they have no faith, they fall down from the mountain top. They ruin themselves totally.
1: కానీ నమ్మినటువంటి వారు పాతాళ లోకము నుంచి కూడాను వైకుంఠానికి తీసుకుని పోతున్నాడు.
0: Those with full faith, right from the bottom, they rise to the very heaven itself.
1: Kanukane nammakam chala pradhanamu.
0: Therefore faith is very essential.
1: Vishwasam, faith.
0: Faith alone is very important.
1: కనుక దీనిని ఒక ప్రేమతోనే మనం సాధించాలి.
0: దిస్ యు కెన్ అచీవ్ త్రూ లవ్.
1: దృశ్యమంతా దృక్కైపోతుంది.
0: ఆల్ ద సీన్ విల్ బికమ్ ద విజన్.
1: కనుక ఈ దృశ్యమంతా కూడా దృక్కు నుంచి వచ్చినటువంటిది.
0: అండ్ ఆల్ ది సినారియో యు ఫైండ్ బికాజ్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ విజన్.
1: కనుక ఆ ప్రేమ చేతనే సాధించండి.
0: అండ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్ త్రూ లవ్.
1: గడిచిన 4 దినములు కూడాను పల్లెల ప్రజలు వచ్చి పల్లెలు వచ్చి ఇదంతా కూడా ఒక విధమైనటువంటి ఒక వైకుంఠంగా అనుభవించుకుంటూ పోయారు.
0: Villages from all over the state of Andhra Pradesh came to this center and enjoyed this place for the last 4 days and called it a heaven. The villagers are innocent.
1: వారంతా కూడా పవిత్రమైన హృదయం కలవారు.
0: They are sacred hearted.
1: ఒక దృఢమైనటువంటి విశ్వాసం కలవారు.
0: They have strong faith.
1: భారతీయ సంస్కృతి అనేటువంటిది ఇంకా పల్లెలు ఎందే అంతో ఇంతో ఉంటుండాలి.
0: The culture of Bharat is preserved there in villages.
1: నిజంగా వారు పడినటువంటి ఆనందము ఎంత ఆనందము ఇది అట్టిదని ఎవరు వర్ణించలేరు.
0: Their joy in the state of bliss is beyond all
1: known భక్తి
0: measure. That is true devotion.
1: ఈ ఆంధ్రలో నుంచి వచ్చినటువంటి యొక్క ఈ ప్రజల యొక్క ఆనందము అందరి హృదయాలు కూడా కరిగించి కదిలించి మెదిరించిపోయినాయి.
0: The bliss enjoyed by the people of Andhra Pradesh melted the hearts of everybody.
1: కనుకనే వారు నిరంతరమును సుక్షేమంగా ఆనందంగా దివ్యమైనటువంటి మార్గం లోపల దైవత్వాన్ని అనుభవిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను విరమిస్తున్నాను.
0: భగవాన్ బ్లెసెస్ ఆల్ దోస్ దట్ హావ్ కమ్ టు దిస్ ప్లేస్ ఫ్రమ్ విలేజెస్. లెట్ దే బి హ్యాపీ. Let they be blissful. Let they be spiritual throughout their lifetime. Blessing you all, Bhagwan brings his discourse to a close.

0: కర్మమునే వృద్ధి పొంది కర్మమునెచను. కర్మమే నరులకు దైవము, కర్మమే నిజ భక్తులకు కారణమిలో, కర్మమే నిజ భక్తులకు కారణమిలలో.
1: ద బీయింగ్ టేక్స్ బర్త్ బికాస్ ఆఫ్ యాక్షన్. ఇట్ ఈస్ యాక్షన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫార్ sustenance and the growth. It is action verily is divine, and it is the action that makes a devotee a true devotee indeed.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: In aadu lokamulo kottadi mandi chalutunnaru chalinaru.
1: In this world today you find crores and crores of educated people, and they are still through the process of education.
0: Kani veeri valla etti maarpu kuda nu ye maatram jaragaledu.
1: This education has not brought any transformation at all.
0: Ee naati varaku kuda nu vidyarthulu yokka manasu vidyarthulu paine untundadi kani ye maatram prajabhavan lopala cheraledu.
1: All the effects center around the student only. He doesn't think of the ambience, the surroundings and the position.
0: Kanukune ee vidya valla prayojanam emi ledu.
1: Therefore there is no use out of this education.
0: Kevalam udyoga nimittamu, pattakuti nimittamu, samsaramu poshinchukune nimittamu ee vidya panikostunde kani inka deeniki kudanu ఆధ్యాత్మికములో లౌకికములో ఏ మాత్రం కూడా పనికిరాదు.
1: దిస్ ఎడ్యుకేషన్ దట్ వీ అక్వైర్ ఈజ్ యూస్ఫుల్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్, టు గెట్ హౌస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ టు క్యారీ అవుట్ అవర్ ఫ్యామిలీ, బట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫ్రమ్ ద స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ నాట్ ఈవెన్ ఫ్రమ్ ద వర్ల్డ్లీ సెన్స్.
0: ముఖ్యంగా విద్యలో ప్రతి మానవులకు నాలుగు రకములైనటువంటి విద్యలు ఉన్నవి.
1: ఎవ్రీ వన్ విల్ నోటీస్ ద ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: అయితే ఈ నాలుగు మార్గములందు కూడాను ఏది మంచిది అనేటువంటి విషయము నీకు నీవు నిర్ణయం చేసుకోవాలి.
1: ఆఫ్ దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ టు డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ విచ్ వన్ సర్వ్స్ బెస్ట్.
0: అందరూ చదువుతున్నారు,
1: ఆల్ స్టడీ నో డౌట్,
0: గొప్ప గొప్ప డిగ్రీలు కూడా పొందుతున్నారు,
1: దే ఆల్సో అక్వైర్ వెరీ హై డిగ్రీస్,
0: అందులో పిహెచ్డీలు కూడా చేస్తున్నారు,
1: సమ్ ఆల్సో గెట్ దేర్ పిహెచ్డీ డిగ్రీస్.
0: కానీ పిహెచ్డీ అంటే ఏమిటి అర్థం?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ పిహెచ్డీ?
0: అదే విధంగానే ఈ చదువు అంటే ఏమిటి అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: అయ్యా మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించినప్పుడు చదువుకుంటున్నాడు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ దట్ యువర్ సన్ డూయింగ్, ది ఆన్సర్ ఈస్ హీ స్టడీయింగ్, చదువుకుంటున్నాడు.
0: అందరు కూడా చదువుకున్నారే,
1: ఆల్ స్టడీ, ఆల్ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్,
0: చదువుకున్నారే కానీ చదువు నేర్చలేదు.
1: దే హ్యావ్ బాట్ ఎడ్యుకేషన్, చదువుకున్నారు, దే బాట్ ఎడ్యుకేషన్, but they have not acquired education.
0: ఆ విధంగా అందుకున్నటువంటిది నిజమైన చదువు.
1: Therefore it is the true education that you acquire all by yourself.
0: ఏదో గ్రంథంలో రాసినటువంటి విషయాలను ఉపాధ్యాయుడు బోధిస్తే దానిని నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది ఈ విద్య అని బోధిస్తున్నారు.
1: Teachers gather information from these texts and teach in the classroom, and you consider these lessons as eternal truth.
0: Anta kulinave gani tan andukunnatundi kaadu.
1: All that is just stuffed in, but it has not been acquired in its originality.
0: Kanuka ఈనాడు మేము ఆ విధమైన చదువు చదువాము.
1: వీ డోంట్ వాంట్ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే.
0: మన ఎందున్నటువంటి యొక్క అంతర్వాణి యొక్క తత్వము మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ మస్ట్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు లిసన్ టు అవర్ ఇన్నర్ వాయిస్.
0: కనుక మనము ఏ చదువు చదవాలి?
1: సో వాట్ ఎడ్యుకేషన్ వీ షుడ్ అక్వైర్?
0: కేవలం అక్షరాలతో ప్రింటింగ్బడినటువంటి ఈ గ్రంథములు మాత్రమే చదివినంత మాత్రమే మనకు తెలివితేటలు కలగవు.
1: బై మియర్లీ లెర్నింగ్ ది ఆల్ఫబెట్స్ అండ్ బీయింగ్ ఏబుల్ టు రీడ్ ద బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దట్ విల్ నెవర్ మేక్ అస్ ఎడ్యుకేటెడ్.
0: కాన మనము ఈ చదువును మన లోపల నుంచి తేవాలి, కానీ బయట నుంచి కోరకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ స్టఫ్ ద నాలెడ్జ్ ఫ్రమ్ అవుట్ సైడ్, వీ షుడ్ బ్రింగ్ అవుట్ దట్ విచ్ ఇస్ లేటెంట్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అంతర్వాణి చదువు కాదు, బాహ్య చదువు కాదు.
1: ది ఇన్నర్ వాయిస్ ఈస్ ద ట్రూ ఎడ్యుకేషన్ అండ్ నాట్ ది ఎక్స్టర్నల్ నాలెడ్జ్.
0: అందువలన ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి పెద్దలు ఈనాడు విచారిస్తున్నారు.
1: ది ఎల్డర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ ఆఫ్ ఇట్స్ అబ్సెన్స్ టుడే.
0: చదువుతున్నాము, ఎగ్జామినేషన్ లో రాస్తున్నాము, పాస్ అవుతున్నాము, డిగ్రీలు పొందుతున్నాము.
1: వీ స్టడీ అట్ హోమ్, రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్, వీ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ అండ్ గెట్ ద డిగ్రీ.
0: అది ప్రతి ఒక్కరు చేస్తున్నటువంటి విషయమే.
1: దిస్ ఇస్ ది వన్ దట్ ఎవ్రీవన్ డస్.
0: అయితే మనం ఏ విధంగా చదవాలి? చదువు అందుకోవాలి, కానీ చదవలసినటువంటి అవసరం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ రిసీవ్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాట్ మియర్లీ గో త్రూ ద బుక్స్.
0: మన అంతర్వాణి నుంచి వచ్చేటువంటి ఒక చదువు నిజమైన చదువు.
1: The true education from within the inner voice is the true education and not the secular or formal one.
0: Satyamu, dharmamu, shanti, prema, ahimsa. Ee aidu kulanu panchabhutamule.
1: Truth, righteousness, peace, love, non-violence are the five elements.
0: ఈ ఐదు కూడా చేరినప్పుడే తాను పంచభూత స్వరూపుడు కాగలరు.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ ది యువర్ ఓన్ సెల్ఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ బై దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ ఈనాడు ఈ పేర్లు వింటున్నారు, కానీ చదవటం లేదు.
1: Today people mention their names, verbosity, but they don't go through in depth.
0: ఆ విన్నటువంటి యొక్క ఈ పంచవాచకములను కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: All that is heard should be put to practice.
0: మనం పెట్టనక్కర్లేదు, మన ఎందు ఈ పంచభూతములు కూడా ఉంటున్నవి.
1: We have not realized the five elements are within us.
0: సత్యము,
1: truth.
0: సత్యము అనేటువంటిది మనం ఎక్కడ చదివినాం?
1: ట్రూత్, వేర్ హ్యావ్ యూ లెర్న్ట్ ఇట్? వేర్ హ్యావ్ యూ స్టడీడ్ ఇట్?
0: మన ఎందే ఉంటున్నది ఆ సత్యము.
1: ద ట్రూత్ ఈజ్ విద్ ఇన్ యూ.
0: ధర్మము, ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ అక్వైర్డ్ ఇట్?
0: ఆ ధర్మం కూడా మన ఎందే ఇమిడి ఉన్నది.
1: ధర్మ, రైచియస్నెస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్,
0: నాట్ గాడ్ ఈజ్ ట్రూత్.
1: నాట్ గాడ్ ఈజ్ ట్రూత్.
0: ఈ ట్రూత్ అనేటువంటిది ఎవరి నుంచి వస్తున్నది? తమ యొక్క సంకల్పం నుంచినే తనకు వస్తున్నది.
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఫ్రమ్ విదిన్ ఓన్లీ.
0: కానీ తన నుంచి వచ్చినదని తనకు తెలియదు.
1: దో ఇట్ లైస్ విత్ ఇన్ అస్, వీ డు నాట్ కాగ్నైజ్ ఇట్.
0: అవి న్యాచురల్ గా వచ్చేటువంటివి.
1: ఇట్ ఈస్ జస్ట్ న్యాచురల్ మేనిఫెస్టేషన్.
0: కానీ ఈ సత్యము, ధర్మము, జాంతి, ప్రేమ, అహింసలు మనము పుస్తకాల నుంచి చదివినటువంటి పదములు.
1: ద ట్రూత్, రైటియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్, ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ దోస్ వీ స్టడీ ఇన్ బుక్స్.
0: ఈ సత్యమును మనం చెప్పవలనన్నా దీనికి అనేక రకమైనటువంటి కొన్ని నియమములు ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ట్రూత్ వీ షుడ్ ఫాలో సమ్ డిసిప్లిన్.
0: ట్రూత్ అనేటువంటిది కేవలము రెండు పదములు మాత్రమే ఉంటుండేది.
1: ట్రూత్ సత్య హ్యాస్ గాట్ టూ లెటర్స్ హియర్ సత్య
0: సత్య
1: సత్య
0: సత్య అనగా సత్య రెండు అక్షరాలు ఉంటున్నాయి.
1: హియర్ దర్ టూ లెటర్స్ సత్య.
0: ఈ రెండు అక్షరాలకు మనం ఎంత చదువుతుంది అన్న.
1: ఫర్ దీస్ టూ లెటర్స్ షుడ్ యు రీడ్ సో మచ్.
0: కానీ సత్యం అనేటువంటిది సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: ట్రూత్ యొక్క పదములే ధర్మము.
1: And the very expression of the truth is very dharma.
0: అది ఆచరించడమే ఇది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Translating truth into action is dharma righteousness, which is our duty.
0: మనం చెప్పిన దానిని చేసి చూపించడము.
1: Whatever that is said must be practiced.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: మనము చెప్పడము తలచడము చేయటము.
1: There are three aspects. One we say, the second we think, and third we do.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సత్యం.
1: The harmony of thought, word and deed is satya, truth.
0: ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా చెప్పాలి?
1: This truth, how is it to be spelt out, declared?
0: ఇది ఏ విధంగా తన లోపల పోయిందో ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి దాన్ని మనం కూడా లోపల వెళ్ళాలి.
1: As the truth is within us, we should also turn inward to know its origin.
0: సత్యం చెప్పడమే కాని చేయటం అనేటువంటిది కాదు.
1: Truth is said and it is not done.
0: సత్యం పలుకు.
1: Speak truth.
0: ధర్మం చేయి.
1: Act righteously.
0: కానీ ఈనాడు సత్యాన్ని చెప్తున్నారు.
1: But today, truth is just said.
0: ధర్మమును చేస్తున్నారు.
1: దే ఆల్సో ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: కనుక మనము చేసి చూపించడమే నిజమైనటువంటి ధర్మము.
1: ద ట్రూ ధర్మ లైస్ ఇన్ డిక్లరేషన్ విచ్ ఇస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ టోటో.
0: చెప్పి దానిని అనుసరించడమే నిజమైనటువంటి సత్యము.
1: ద ట్రూత్ ఆఫ్ దిస్ ట్రూత్ లైస్ ఇన్ వాట్ ఈస్ సెడ్ అండ్ పుటింగ్ ఇట్ టు ప్రాక్టీస్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏది సత్యము ఏది ధర్మము అనేటువంటిది కూడా మనం తెలుసుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రూత్ సత్య అండ్ రైచియస్నెస్ ధర్మ.
0: ఈనాడు మా పిల్లలందరూ కూడా కేవలం చెప్పడం మాత్రమే కాదు చేస్తూ ఉన్నారు.
1: టుడే అవర్ స్టూడెంట్స్ దే నాట్ నియర్లీ సే స్పీక్ అవుట్ బట్ దే ఆల్సో యాక్ట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఆ ప్రాక్టీస్ కూడా నువ్వు ఎట్లా చేస్తున్నారు?
1: హౌ ఆర్ దే ప్రాక్టీసింగ్ దిస్ ట్రూత్?
0: తమ యొక్క నాలుగు నుంచి వచ్చినటువంటి యొక్క పదములను
1: ద వర్డ్స్ దట్ దే స్పీక్ అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ ద టంగ్
0: దానిని మృంగివేసి
1: దే జస్ట్ స్వాలో ఇట్.
0: ఆ మృంగినటువంటి ఎసెన్స్ దాన్ని తిరిగి తన బయటకు తీయటము.
1: అండ్ దట్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్.
0: కానీ చేస్తున్నారే కానీ దాన్ని బయటకు తీయటం లేదు.
1: దే డూ ఇట్ దే ఫాలో బట్ దే డోంట్ పబ్లిసైజ్ ఇట్.
0: ఇది పబ్లిక్ చేసడం అనేటువంటి తాము చేసి చూపించినప్పుడే ఇది పబ్లిక్ అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ పబ్లిసిటీ ఇట్ ఈస్ నోన్ టు పబ్లిక్ ఇఫ్ ఓన్లీ యూ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ యూ సే.
0: సత్యం చెప్పు.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మం చేయి.
1: యాక్ట్ along the path of righteousness.
0: ఇవే రెండు మన భారతీయుల యొక్క సంస్కృతి యొక్క పదములు.
1: దీస్ టు రిఫ్లెక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఈ యొక్క పంచభూతముల యొక్క స్వరూపం లోపల ఉన్నటువంటి ఈ రెండు కూడాను మిగిలిన మూడు భూతములు కూడాను సృష్టిస్తుంది.
1: దీస్ టు ఎసెన్షియల్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బర్త్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ ది రిమైనింగ్ త్రీ.
0: సత్యమే లేకపోతే ధర్మం ఉండదు. ధర్మమే లేకపోతే శాంతి కలగదు. శాంతియే లేకపోతే ఆనందం మనకు లభించదు.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ దేర్ ఇస్ నో రైచియస్నెస్. వెన్ దేర్ ఇస్ నో రైచియస్నెస్ there is no peace. When there is no peace, there is no ananda or bliss.
0: Kaduka satyam nunchi dharmam ku povali.
1: Therefore, we have to travel from satya truth to dharma righteousness.
0: Ee dharmam ku velin tarvata,
1: having reached dharma,
0: manamu sariyainatvanti sthiti pondutamu.
1: We will attain the correct position.
0: Satya dharma rendu kudanu balance tu nunchinatvanti.
1: Satya dharma maintain perfect balance.
0: సరైనటువంటి బ్యాలెన్స్ ఉండాలంటే సత్యము ధర్మము రెండు కొన్ని సమానంగా మన ఉంటుండాలి.
1: టు మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సత్య అండ్ ధర్మ షుడ్ బి ఈక్వల్.
0: ఇవి రెండు ఉంటున్నప్పుడే మనలో ప్రేమ కలుగుతుంది.
1: వెన్ దీస్ టూ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేర్ బి ప్రేమ ఆర్ లవ్ విత్ ఇన్ అస్.
0: ప్రేమ కలిగినప్పుడే,
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్,
0: శాంతి లభిస్తుంది.
1: యూ విల్ ఎక్వైర్ పీస్, యూ విల్ బి పీస్ఫుల్.
0: కానీ ఈ పీస్ కలిగినప్పుడే,
1: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ పీస్,
0: త్యాగం వస్తుంది.
1: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ త్యాగ.
0: ఈ త్యాగమే మానవుని యొక్క వైరాగ్యము.
1: ద త్యాగ సాక్రిఫైస్ ఈస్ రెనన్సియేషన్ ఆర్ వైరాగ్య.
0: అన్ని త్యాగం చేస్తున్నాం మనము.
1: వి సాక్రిఫైస్ ఆల్.
0: త్యాగం చేయనటువంటి వస్తువు మన దగ్గర ఒక్కటి కూడా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ that we are not prepared to share or sacrifice.
0: Kani anni vintunnamu chadutunnamu.
1: We hear and we also read.
0: Dani yokka swaroopam yettideyanesvanti mere emana gurtinchara?
1: Have you realized its fundamental truth, its a true form? At any time
0: ee chesi chupinchali.
1: You should act, you should practice and then demonstrate.
0: మన నుండి లోపల నుంచి వచ్చేటువంటిదే కాదు సత్యము, బయట నుంచి కూరేటువంటిది కాదు.
1: ద ట్రూత్ ఈస్ ప్రెజెంట్ విత్ ఇన్ అస్, ఇట్ ఈస్ నాట్ టు బి స్టఫ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: సత్ అనేటువంటిది ఇది కేవలం ఒకే పదమే.
1: ద సత్ ఈస్ జస్ట్ వన్ వర్డ్.
0: సత్ గుణము,
1: సత్ గుణ
0: అంటే గుణం అనేటువంటిది ఏంటది, దానికి రూపము లేదే.
1: దిస్ క్వాలిటీ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదే సత్.
1: That is sat.
0: Dharma anetvanti emiti idi oka padame.
1: Dharma likewise is also a word.
0: Aa dharma anetvanti chestirvasindi.
1: Dharma must be practiced.
0: Shanti appude manaku shanti kalugutundi.
1: Then only you will be at peace within yourself.
0: Ee shanti kaliginappude santosham bayalderutundi.
1: Then once you are at peace, you will be happy.
0: Ee rendu lekunda matramu సంతోషం అనేది కలగదు మనకు.
1: వితౌట్ దీస్ టూ సత్య అండ్ ధర్మ యూ కెన్ నెవర్ బి ఎట్ పీస్, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: కనుక మొట్టమొదట మనం సత్యమే నేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ సత్య ట్రూత్.
0: జరిగింది జరిగినట్టుగా చెప్పడమే అది సత్యము.
1: టు సే వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఈజ్ ట్రూత్.
0: జరిగింది చెప్పకుండా ఏదో తనలో పెట్టుకుని సత్యము అని అంటే అది ఎట్లా తెలుస్తుంది?
1: Without telling what had actually happened, by hiding certain facts, how do you say it is truth?
0: Truth ante emtini?
1: What is truth?
0: Palakatamu.
1: Speaking out.
0: Tanalo unnatvanti yokka satyanni palakali.
1: What is within you must be spoken out, must be said.
0: Adi cheppinappude talaku dharmam erpadutundi.
1: By speaking out, what is within truly is dharma, righteousness.
0: ఈ సత్యధర్మం రెండు చేరినప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ అని నడుచుకుంటారు.
1: సత్యధర్మ ఆర్ సంథింగ్ లైక్ ఇన్ అవర్ వాకింగ్ స్టైల్ లెఫ్ట్ అండ్ రైట్ వీ కెన్ గో హెడ్.
0: ఈ రెండు నడిచినప్పుడే మనం చేరవలసిన స్థానం చేరుతాం.
1: దిస్ వాక్ వుడ్ బి పర్ఫెక్ట్ అండ్ ఇట్ వుడ్ టేక్ అస్ టు ది డెస్టినేషన్.
0: కనుక మనం సత్యధర్మం రెండింటినీ కూడా కలుపుకొని సరైనటువంటి అర్థం తెలుసుకుని మనం జీవితం జరిపేవారు.
1: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ సత్య అండ్ ధర్మ ఇన్ ద ట్రూ స్పిరిట్. ఇన్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ఈ మ్యాన్ కైండ్ అంటే ఏమిటది?
1: వాట్ ఈస్ దిస్ మ్యాన్ కైండ్?
0: అంటే కరుణతో చూడినటువంటిది.
1: మ్యాన్ కైండ్ ఈస్ ద వన్ విత్ కైండ్నెస్.
0: సత్యము ధర్మము రెండు చేసినప్పుడే ఇది కూడినట్టు అవుతుంది.
1: అండ్ ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ సత్య ద ట్రూత్ అండ్ ధర్మ రైచియస్నెస్.
0: ఈ రెండు చేసినప్పుడే,
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ యూనియన్,
0: మనం కోరినటువంటి యొక్క స్థానంలో మనం చేరగలము.
1: విల్ సర్టన్లీ రీచ్ దట్ పాయింట్ వేర్ వీ వుడ్ లైక్ టు రీచ్.
0: సత్యము ధర్మము రెండు కూడా మనం జరుపుకుంటా చేరవలసిన స్థానం చేరాలి అనుకుంటే అది ఎలా చేరగలరు?
1: Without this satya and dharma, you cannot reach your destination, the point where you want to go.
0: Karuka, satya dharma rendu kuda manam aadharam teeskoni,
1: basing on satya and dharma,
0: satyam anetuvanti danni mingi vesinappudu,
1: when once we keep within that truth within us,
0: dharmamulku aadharam emiti,
1: what is the foundation for dharma then?
0: Satyame oka foundation.
1: Truth, satya is the foundation.
0: ధర్మము అనేటువంటిది ఒక పునాది.
1: ధర్మ ఈజ్ వన్ దట్ ఈస్ ద బేస్ ఆన్ దిస్ ఫౌండేషన్.
0: రెండింటి యొక్క చేరికనే సత్య ధర్మము.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ, సత్య అండ్ ధర్మ, ఆర్ సఫైస్.
0: అప్పుడు పునాది మంచిగా ఉంటున్నప్పుడే గోడలు మనం ఎన్నైనా కట్టచ్చు.
1: వెన్ ది ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్, యూ కెన్ రేజ్ వాల్స్.
0: ఎంతటి మనం రూములు అయినా కూడా కల్పించవచ్చు.
1: అండ్ దెన్ దేర్ ఆఫ్టర్ వీ కెన్ మేక్ రూమ్స్ ఇన్ ద మ్యాన్షన్.
0: కనుక సత్యధర్మములు, శాంతి ప్రేమలు ఈ రెండు కూడా సత్యధర్మముల నుంచి చెప్పు బయలుదేరినవే.
1: దేర్ఫోర్ సత్యధర్మ ఆర్ ద బిగినింగ్, ద ఫౌండేషన్ ఫర్ శాంతి అండ్ ప్రేమ టు ఫాలో.
0: ఈ నాలుగు చేరినా అప్పుడు వారికి ఆనందము.
1: ఆల్ దీస్ ఫోర్ టుగెదర్ విల్ కన్ఫర్ బ్లిస్ టు ఎవ్రీవన్.
0: కనుక ఈ ఆనందమే మన జీవిత లక్ష్యము.
1: దేర్ఫోర్ దిస్ బ్లిస్ ఈజ్ ది ఎయిమ్ ఆఫ్ అవర్ లైఫ్, గోల్ ఆఫ్ అవర్ లైఫ్.
0: అయితే ఈ గోల్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనం ఏది అని అనుకుంటామంటే, ఏదో కొన్ని టాస్క్ పెట్టుకునేది, దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే దానివల్ల ఒకటి ఏర్పడుతుంది అని అనుకుంటారు.
1: వీ థింక్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్ సెంటర్స్ రౌండ్ ద కంటిన్యూటీ ఆఫ్ థాట్స్, థింకింగ్ ఓరియంటెడ్.
0: కనుక మనం రెండింటి గురించి ఏకప్ చేసినప్పుడే సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దేర్ఫోర్ వీ షుడ్ యూనిఫై సత్య అండ్ ధర్మ ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్.
0: రెండు పాదములు కూడా నచ్చినప్పుడే బ్యాలెన్స్ నిలుస్తుంది.
1: వెన్ వన్స్ యూ స్టార్ట్ వాకింగ్ ఆన్ బోత్ ద ఫీట్, యూ కెన్ మెయింటైన్ బ్యాలెన్స్.
0: కనుక ఆ బ్యాలెన్స్ నిలిచినప్పుడే మనం ఎన్ని భవములైనా కట్టవచ్చు.
1: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ బ్యాలెన్స్ దట్స్ క్వైట్ సేఫ్ అండ్ స్ట్రాంగ్, యూ కెన్ రైజ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టోరీస్ ద బిల్డింగ్.
0: ఈనాడు కొంతమంది అంటే విద్యావంతులే, లౌకిక విద్యను నేర్చినటువంటి వారే.
1: Today in this world, some people who acquired the secular knowledge,
0: bhautika management yokka karmalu veru,
1: the worldly actions are separate.
0: Dani action lo vachinatundi yokka abhirudhiye deeniki taginatundi dharmamu.
1: Therefore the worldly actions will give you the worldly progress, that is dharma.
0: Kanuka ee dharma anetundi chesi chupinchali.
1: Therefore dharma should be acted upon.
0: Satyam anetundi cheppi chupinchali.
1: And it should be said and also should be translated to action.
0: Kanuka no satya dharmam rendu kuda nu balance lo pettukunte prema shanti anetuvadi entaina manaku labhistundi.
1: Therefore when once we keep perfect balance between these two satya dharma, you can acquire shanti and prema.
0: Satya dharmam nu manam nadchukunnappude shanti manalo erpadutundi.
1: When once we proceed along satya and dharma, the peace will be installed there.
0: ఎవరైనా కూడా ఇంజనీర్స్ పోయి అయ్యా ఈ బిల్డింగ్ పైన ఇంకొక బిల్డింగ్ ఏమైనా కట్టచ్చునా అని అడిగినప్పుడు, అయ్యా దాని పునాది చూడాలప్ప అంటాడు.
1: ఇఫ్ ఎనీ ఇంజనీర్ పుట్స్ ఎ క్వశ్చన్, కెన్ యూ హ్యావ్ ఫ్యూ మోర్ ఫ్లోర్స్, ఫ్యూ మోర్ స్టోరీస్ టు దిస్ బిల్డింగ్, దే విల్ సే వీ మస్ట్ చెక్ ద ఫౌండేషన్.
0: ఆ ఫౌండేషన్ బట్టియే మన అభివృద్ధి పైకి వస్తుంది.
1: ది ఫర్దర్ కన్స్ట్రక్షన్ డిపెండ్స్ అపాన్ ద ఫౌండేషన్.
0: పునాది నుంచి మనం సరైనటువంటి పద్ధతిని మనం అనుసరించాలి.
1: We should follow the correct procedure right from the state of foundation.
0: Kanuka,
1: therefore,
0: motta motta satya dharmamulu manamu aadharam cheskovali.
1: Therefore we should base, rely on satya and dharma.
0: Satya and dharmam, satyam vadalakunda dharmam cheyakunda unte adi em mattram prayojanam undadu.
1: It is useless if we don't speak truth, if we do not follow the path of dharma.
0: Truth palukutaru chaala mandi.
1: Many speak. People speak truth.
0: Kani cheptare kani chesi chudaledu.
1: They say but they don't act according to what is said.
0: Kalugune chesi chupinchinappude adi sarainatvanti dharmam ga rupamavutundi.
1: So when one acts according to what is said, that is proper way.
0: Ee proper way ni manam pattukovali.
1: We should proceed along this proper way.
0: Shanti premalu koreetundi prati vyakti kudanu satya dharmamulu anusarinchali.
1: Those who want to have this peace and love must certainly be in possession of these two, satya and dharma.
0: ఈనాడు సత్యము చెప్తున్నారు అంతమంది.
1: Today many people speak truth.
0: అందులో ధర్మం ఏమాత్రము లేదు.
1: But there is no trace of dharma there.
0: కనుక సత్యం ఒకటి ఉండి ఈ ధర్మం లేకపోతే ఏమి ప్రయోజనము?
1: While you retain truth without dharma, it is useless.
0: కనుక సత్య ధర్మం రెండు కూడా మనం ఆధారం చేసుకోవాలి.
1: Therefore we should have satya and dharma as the main criteria.
0: Truth is permanent.
1: Truth is permanent.
0: Dharma also permanent.
1: Dharma is also permanent.
0: రెండు పర్మనెంట్ అంటే ప్లస్ ప్లస్ ప్లస్ అనుకున్నప్పుడు మంచి భద్రమైనటువంటి ఒక బలం వచ్చేస్తుంది.
1: Satya and dharma which are permanent and eternal would add on and ensure all the safety and strength.
0: సత్య ధర్మం రెండు లేకపోయినప్పుడు ఈ యొక్క ప్రేమకు ఏమాత్రము బలం ఉండదు.
1: Where there is no truth and dharma, there is no place for prema and love.
0: ఎక్కడైనా కోర్టుకు మనం వెళ్ళినప్పుడు కూడాను సత్యం ఏమిటి అని అందరూ అడుగుతారు.
1: If you go anywhere, people will ask you, what is the truth there? What is satya there?
0: సత్యం అంటే ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది అని చెప్పడం.
1: Here satya meant the narration, description of what all that had happened or transacted.
0: అది యాక్షన్ లేకుండా ఉంటున్నప్పుడు ఏ విధంగా చెప్పగలరు నీవు?
1: When it's not in the form of action, how is it possible to say about it?
0: సత్య ధర్మం రెండింటి కూడా ఏకం చేసినప్పుడే,
1: when you unify satya and dharma,
0: శాంతి మనకు ఏర్పడుతుంది.
1: Then you will attain peace.
0: ఈ శాంతి ఏర్పడినప్పుడే,
1: when once shanti is attained,
0: మనకు సౌఖ్యం కలుగుతుంది.
1: Then you will have all sukha.
0: సౌఖ్యం కలిగినప్పుడే,
1: happiness when once with that,
0: మనకు ఈ విద్య మనకు అభివృద్ధి కలుగుతుంది.
1: Then only you will advance progress in education.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దీన్ని ప్రాక్టికల్ లో పెట్టినప్పుడే,
1: వెన్ వన్స్ యూ పుట్ ఇట్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్,
0: అది నిజమైనటువంటి శాంతి ఏర్పడుతుంది.
1: యు విల్ ఎర్న్ ద ట్రూ పీస్.
0: కనుక మనం అన్ని కూడాను మన ఏందే ఉంటున్నాయి గాని సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటిది ఎక్కడో బయట నుంచి గ్రంథం నుంచి తీసుకొని రావటం లేదు, టీచర్స్ మనకు బోధించడం లేదు.
1: దేర్ఫోర్ ఆల్ దీస్ ఫండమెంటల్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ విత్ ఇన్ అస్, దే ఆర్ నాట్ టేకెన్ ఫ్రమ్ అవుట్ సైడ్. They are not merely taught by teachers.
0: ఈ టీచర్స్ కూడా బోధించినప్పుడు ఈ సత్యాన్ని లోకమైన లోక సంబంధమైన సత్యంగా భావిస్తారు.
1: టీచర్స్ వైస్ టీచింగ్ ట్రూత్ దే టేక్ ఇట్ ఇన్ ద వరల్డ్లీ ఫిజికల్ సెన్స్.
0: కానీ ఈ సత్యమైనటువంటి ప్రాపంచికమైనటువంటి భౌతిక లక్షణంగా తీసుకున్నప్పుడు ఇది పూర్తి అధర్మమే అవుతుంది.
1: When once you consider truth as physical and worldly ephemeral thing, it is adharma, unrighteous.
0: ఈ రెండు ప్రాక్టికల్ జరిగినప్పుడే దానికి మంచి అంతర్బలం ఏర్పడుతుంది, అంతర్బలము.
1: యూ విల్ హ్యావ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ వెన్ వన్స్ యూ యూనిఫై ట్రూత్ అండ్ ధర్మ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: కనుక అప్పుడే నీకు మంచి ధైర్యం కూడా కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్.
0: ఆ శక్తి వచ్చినప్పుడే ఇంకొకరు చెప్పనక్కర్లేదు.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ యూ డోంట్ నీడ్ టు బి స్పెషల్లీ టోల్డ్ ఆర్ రిమైండెడ్ బై ఎనీబడి.
0: కనుక మనము ఎవరిని అడగనక్కర్లేదంటే ఎవరిని మనం ఏమాత్రం వేడుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రన్ ఆఫ్టర్ పీపుల్ వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దీస్ టు సత్య అండ్ ధర్మ.
0: సత్య ధర్మం రెండింటి కూడా చేసుకునేప్పుడే,
1: వెన్ వన్స్ సత్య అండ్ ధర్మ ఆర్ టుగెదర్,
0: సత్యం యొక్క ప్రతిబింబమే ధర్మము.
1: అండ్ ఇట్ ది ధర్మ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సత్య ద ట్రూత్.
0: సత్య ధర్మం రెండు కూడా ఏకమైనప్పుడే,
1: వెన్ సత్య అండ్ ధర్మ ఆర్ వన్,
0: ఒక ఫార్మ్ ఏర్పడుతుంది.
1: దేర్ విల్ బి ఎ ఫార్మ్.
0: అప్పుడు అదే మనం శాంతి అనేటువంటి దాన్ని పెట్టుకున్నాం.
1: దట్ ఫార్మ్ ఈ శాంతి పీస్.
0: ఈ శాంతి అనేటువంటి మనలో చేసినప్పుడే,
1: వెన్ వన్స్ దిస్ పీస్ ఇస్ విత్ ఇన్ అస్,
0: సంతోషం అనేటువంటిది కలుగుతుంది.
1: విల్ బి హ్యాపీ ఇన్ సంతోష.
0: ఈనాడు మనం సంతోషంగా ఉండాలనుకుంటుంటే సత్య ధర్మం రెండింటినీ కూడా ఏకం చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ, వాట్ యూ షుడ్ డూ టుడే ఈస్ దట్ యూ షుడ్ కంబైన్ సత్య అండ్ ధర్మ.
0: కనుక ఈనాడు సత్యం వేరు ధర్మం వేరు ఉంటున్నప్పుడే రెండింటి యొక్క ఏకత్వము లేకపోవటం చేత అది మూడవది శాంతి అనేటువంటిది మనకు లభించటం లేదు.
1: టుడే వీఆర్ నాట్ యూనిఫైయింగ్ సత్య అండ్ ధర్మ, దేర్ ఫోర్ దేర్ ఇస్ నో శాంతి, దేర్ ఇస్ నో పీస్ ఎట్ ఆల్ ఇన్ ది మోడర్న్ వరల్డ్.
0: ఎవరినైనా మీరు ప్రశ్నించండి, అయ్యా నీవు సంతోషంగా ఉన్నావా?
1: యు ఆస్క్ ఎనీబడి, ఆర్ యూ హ్యాపీ?
0: ఎక్కడ నాకు పెద్ద సంసారం కట్టుకున్నాను, పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు, వీళ్ళకంతా మ్యారేజ్ చేయాలా, వీళ్ళకంతా చదువు చెప్పించాలా, అన్ని విధాల బాధ్యత నా పైన ఉంటుంటుంది, నేను ఏ విధంగా శాంతిగా ఉండగలను అంటాడు.
1: If you put this question, what happiness I have? I have a big family, I have many children. I have to bring them up, I have to get them married. I have many responsibilities to discharge.
0: ఈనాడు మానవుడు ఎందు బలం లేకుండా పోవటము బలహీనుడు కావడానికి కూడా మూల కారణం ఏమిటి? సత్య ధర్మములు వేరు వేరు చేస్తున్నారు.
1: టుడే దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ వీక్ బికాస్ వీఆర్ సెపరేటింగ్ సత్య అండ్ ధర్మ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: కనుక మీరు దీన్ని ఒకదాని ఒకటి సపరేట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ సపరేట్ సత్య అండ్ ధర్మ,
0: రెండింటిని ఏకం చేయాలి.
1: వీ షుడ్ కంబైన్ దెమ్.
0: కనుక అప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనం ట్రూ ఫ్రెండ్ అనేటువంటి కావాలంటే సత్యధర్మంతో కూడినటువంటి వ్యక్తి మనకు కావాలి. ఈ రెండు కూడా యూనిటీ అయినప్పుడే సరైనటువంటి విధి మనకు లభిస్తుంది.
1: వెన్ వన్ దీస్ టూ ఆర్ యూనిఫైడ్ యూ విల్ హ్యావ్ యువర్ ఎయిమ్ ఫుల్ఫిల్డ్, గోల్ రీచ్.
0: కానీ ఈ రెండింటిని మనం వేరు వేరు చేసినప్పుడు డివైడ్ అవుతుంది.
1: వెన్ వన్స్ యూ సెట్ దెమ్ అపార్ట్ you are dividing them.
0: ee divide ainappudu ivu etta vastundi satyam, etta vastundi dharmamu.
1: Where there is a division or duality, how do you expect truth, how do you expect dharma?
0: ee naadu puru satyulu chaduvarandaru kodanu dinni veru veru cheyatam chethare kainaatunte binna binna abhiprayamulu kaligi pedalu yerpadipindi koru kevalamu adai chesukuntunnaru.
1: Because people separated satya and dharma, there is a lot of argumentation. There's many, many difference of opinion among the many educated people. Therefore, this unity is essential in every aspect.
0: ఆధ్యాత్మికం అంటారు.
1: Spirituality, we say.
0: ఈ ఆధ్యాత్మికం అనగా ఏమిటి? లౌకికము, భౌతికము, ఈ ఆధ్యాత్మికము మూడింటి యొక్క ఏకత్వమే సరైనటువంటి ఆధ్యాత్మికం.
1: The spirituality means that which is ephemeral and that which is eternal. That which is mundane, which is permanent.
0: అప్పుడు మనకు సరైనటువంటి ఒక బలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనము మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ ఎసెన్షియల్.
0: నీవు ఒక సంకల్పం చేశావు.
1: యు హ్యావ్ వన్ థాట్.
0: ఆ సంకల్పమును నీవు నోటితో చెప్పినప్పుడే
1: దెన్ వన్స్ యూ ఎక్స్ప్రెస్ యువర్ థాట్
0: అప్పుడు ఇతరులకు బోధపడుతుంది.
1: అదర్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
0: బోధపడినప్పుడే
1: And once they understand,
0: దానికి అర్థం తెలుసుకుంటారు.
1: దే విల్ నో ఇట్స్ మీనింగ్ ఇన్ ది కరెక్ట్ స్పిరిట్.
0: ఇది కరెక్ట్ అయినప్పుడు దాంతో నీవు బలం సంపాదిస్తావు.
1: విత్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ దెన్ యూ విల్ హ్యావ్ ది ప్రాపర్ గుడ్ స్ట్రెంగ్త్.
0: మన దేహం ఉంది.
1: హియర్ ఇస్ ద బాడీ.
0: దేహం అనేటువంటిది అన్నిటితో కూడినటువంటిది దేహం.
1: బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద లింబ్స్.
0: కనుక ఈ బాడీ ఒకటి ప్రధానమైనటువంటిది.
1: బాడీ ఇస్ ద మెయిన్ థింగ్.
0: అయితే ఇది ఎందుకు ప్రధానము?
1: వై ఇస్ ఇట్ మెయిన్ థింగ్ ఇంపార్టెంట్?
0: దీనికి ప్రధానత ఇచ్చినప్పుడే
1: వెన్ వన్స్ వి టేక్ ఇట్ యాజ్ మెయిన్ థింగ్
0: మనోబుద్ధులకు మంచి బలం వస్తుంది.
1: బాడీ యాజ్ ద ఫండమెంటల్ బేసిస్ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ వుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
0: ఈనాడు మనము బలమును దేహానికి ఇవ్వటం లేదు.
1: దేర్ఫోర్ The strength is not merely confined to, limited to body alone.
0: కనుక మనము ఈనాడు బాడీని సరైనటువంటి భద్రంగా చూసుకోవాలి.
1: Therefore, to begin with, we should keep this body hale and healthy.
0: చూడండి, మనం భుజిస్తున్నాము.
1: We take food.
0: భుజించినప్పుడు దేహానికే భుజిస్తున్నామని అనుకోకూడదు.
1: Never consider that you are eating for the body.
0: కానీ మైండ్ కూడా కొంచెం భుజించాలి.
1: The food is necessary for the mind also.
0: ఈ మైండ్ ను కూడా కొంచెం ఆహారం ఇచ్చేటప్పుడే
1: then once the food is given to the mind,
0: బుద్ధిని డెవలప్ చేస్తుంది.
1: It develops buddhi or intellect.
0: ఈ మనోబుద్ధులు రెండు కూడా ఏకమైనప్పుడే
1: then once mind and intellect are one,
0: అప్పుడు మనము తగినటువంటి ఒక బలంతో ఎంతైనా బలం సాధించవచ్చు.
1: Then we will have the proper spirit, the proper strength to proceed ahead.
0: మీరు ఎవరైనా డాక్టర్ని అడగండి, మీరేమైనా దేహానికి భుజిస్తున్నారు చక్కగా.
1: యు ఆస్క్ ఎనీ డాక్టర్, వీఆర్ ఈటింగ్ వెల్ ఫర్ అవర్ బాడీ.
0: సార్, మా బాడీ కొంచెం బలంగా ఉందా అని అంటారు.
1: దే ఆస్క్, సార్, Do I have proper strength?
0: నాయనా బాడీ కొంచెం బలంగా ఉంది కానీ తెలివితేటలను గుర్తించడానికి మైండ్ కూడా చాలా అవసరం.
1: Your body is strong enough, but the mind is not that strong to be intelligent.
0: ఈ మైండ్ వీక్ గా ఉన్నప్పుడు బుద్ధి కూడా వీక్ గా ఉంటుంది.
1: When once the mind is weak, intellect also would be weak.
0: మనసు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణ అన్నిటి యందు కూడాను ఏకమైనటువంటి ఈ దేహం.
1: Therefore, body unifies all these, the mind, the intellect, and then the inner senses, antakkarana.
0: అన్నింటికీ అంతఃకరణ అత్యవసరం.
1: Inner senses, antakkarana, are most essential.
0: కానీ దానికి మాత్రం మనం ఏమాత్రం లక్ష్యం చేయకుండా ఏదో మనకు శరీర బలం బాగుంటుంటే చూస్తే చాలు, ఏమైనా చూస్తే అయ్యా చాలా బాగా బలంగా పుష్టిగా ఉంటున్నావు అని అంటారు.
1: We don't consider the antakarana, inner senses, but we just go by the physical view, the physical strength, and we think he is fine.
0: కాని ఈనాడు సరైనటువంటి బలము చూపటం లేదు.
1: But we don't have the proper strength in the true spirit.
0: కనుక మనం ఏ ఒక్కదాన్ని చూసినప్పటికీ అన్నింటి యొక్క ఏకత్వం చేయాలి.
1: Therefore, in every aspect, we should unify, we should combine, bring about harmony.
0: కనుక ఈనాడు కూడా యూనిటీ అనేటువంటి జరిగినప్పుడే ప్యూరిటీ అనేటువంటిది లభిస్తుంది.
1: Therefore, today what we have to do is this unity. Out of this unity, we can develop purity.
0: ప్యూరిటీ ఏర్పడినప్పుడే,
1: when once purity is established,
0: దానికి తగినటువంటి ఈ స్వరూపం ఏర్పడుతుంది.
1: Then only we will have the proper form of the divinity.
0: కనుక మనం ప్రతి ఒక్కదానికి కూడా ఒక స్వరూపాన్ని సృష్టించాలి.
1: Therefore, for every aspect, we should assume a specific form.
0: ఈ విధమైనటువంటి యొక్క సరైనటువంటి అర్థం తెలుసుకున్నటువంటి వాడు చక్కగా చదువుతాడు.
1: The one who understands it well will study properly in the correct way.
0: అది అండర్స్టాండింగ్ చేసుకోలేనప్పుడు ఎంత చదువు చదివినా కానీ వ్యర్థమే అవుతుంది.
1: Without proper understanding, you may read any length, any long hours, it's all useless.
0: కనుక మొట్టమొదటి అర్థం చేసుకోవాలి.
1: First, we have to understand perfectly.
0: Understanding chestunte dani yokka lotham lotta gurinchi telustundi.
1: When once we understand, we will know, notice its depth and profundity.
0: Kaluka unity anetundi annitiki ne chaala goppadi.
1: Therefore, unity is highest and noblest of all.
0: Kaluka prati manavudu kudanu kevalam,
1: the one who understands it well will study properly in the correct way.
0: అది అండర్స్టాండింగ్ చేసుకోలేనప్పుడు ఎంత చదువు చదివినా కానీ వ్యర్థమే అవుతుంది.
1: వితౌట్ ప్రాపర్

0: best of all.
1: కనుక ప్రతి మానవుడు కూడాను కేవలం దేహాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు, మనోబుద్ధులు రెండు కూడా ఏకం కావాలి.
0: Therefore, if every man considers the body is important, it is not enough. The mind and intellect should also unite.
1: Body and mind, rendu kuda ekamainappudu,
0: when one's body and mind are united,
1: ee buddhi anetundi tarantra tane vastundi veta.
0: Intellect follows automatically on its own.
1: Kaduka manam buddhiki prayatnam cheyanakkaledu.
0: You don't need to make special effort to direct the intellect.
1: మైండ్ మాత్రం మనం ప్రయత్నపూర్వకంగా సాధించండి, ఏమి సాధించాలని ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ స్పెషల్ ఎఫర్ట్ టు హ్యావ్ ద మైండ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్, ఆల్ అదర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్.
1: కనుక మనము మైండ్ తగ్గేటువంటి బలం ఇవ్వాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ద మైండ్.
1: మైండ్
0: మైండ్
1: ఈ మైండ్ బలం వచ్చినప్పుడే ఈ మైండ్ అన్నింటినీ సాధిస్తుంది.
0: దెన్ వన్స్ ద మైండ్ ఈజ్ స్ట్రాంగ్, it will be able to achieve everything.
1: Kanuka manasuku motti mottamota manam sthanam ivvali.
0: Therefore we should give proper place, correct importance to this mind.
1: Mind ante daniki oka roopame ledu.
0: Mind has no definite form.
1: Mind aniga sankalpam yokka chedikane.
0: Mind is the combination of thoughts.
1: Ee thoughts anipindi kurinappude jarigina balam vachesestundi.
0: Thoughts constitute the mind which is powerful and strong.
1: Chudandi, ee kerchief.
0: This is the kerchief.
1: Kerchief anetundi em cheyindi? Daram atu itu atu itu atu itu daram cheyipoyindi.
0: The kerchief is here because of the threads which are interwoven in cross directions.
1: Ee rendu yokka ekatvam kavatam chethane idi oka cloth ga tayarayindi.
0: Because the threads which are closely interwoven, you could find the kerchief here.
1: Kaluka manamu motta mota mind nu sharirapiti abhyasamlo pettali.
0: Therefore we should train the mind, control the mind to begin with.
1: Seyo hi gnana abhyasat jana dhyana visheshate kyanat karma paratyage tyagachanti anantaram.
0: It is only out of practice that man would be able to achieve everything. By practice only one can control the mind.
1: Appude manaku sharirapiti anandam kuda kalugutundi.
0: And then only we will be able to keep our memory retention much more than before.
1: Inte kaadu kevalam dani ekatvam cheyadam matrame kaakunda dani sarainatundi buddhipurvakamga dani buddhilo kodanu kalpalai.
0: Not merely combining the both body and the mind, we should also see the intellect also joins there.
1: Appudu naalugintey oka ekatvame manava yokka shariram.
0: Therefore the human body has got the combination of all these four, the body, the mind, intellect and inner senses.
1: అప్పుడు ఆ విధంగా చేర్చడానికి మనం ఏం ప్రయత్నం చేయాలి?
0: What effort should we make to combine all these four?
1: ఆర్గనైజేషన్ చాలా చక్కగా ఉండాలి.
0: There should be correct, perfect organization.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శ్రద్ధాభక్తి కూడా ఏర్పడుతుంది.
0: Then only you will have shraddha, the sincerity, steadfastness, bhakti and devotion.
1: కనుక శ్రద్ధాభక్తి మనకు ఏర్పడాలంటే మొట్టమొదటి ఒకటి ప్రాక్టీస్ చేయాలి.
0: ఫర్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ డివోషన్ వన్ షుడ్ ప్రాక్టీస్.
1: ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తే కొంతకాలం అదే సరిపోతుంది.
0: దెన్ వన్స్ యూ ప్రాక్టీస్ లైక్ దిస్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండ్ పర్ఫెక్ట్.
1: కనుక మీరు ప్రాక్టీస్ లోపల అన్నిటి కూడా సాధించవచ్చు.
0: ఎనీథింగ్ కెన్ బి అచీవ్డ్, అకంప్లిష్డ్ బై ప్రాక్టీస్ ఓన్లీ.
1: ఇది ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా మనం చేయలేము.
0: యూ కెనాట్ డూ ఎనీథింగ్ విదౌట్ ప్రాక్టీస్.
1: తటలో ఉన్నటువంటి అన్నము పొట్టలో చేరాలంటే నోటికి చేతికి పనిపెట్టాలి.
0: ద ఫుడ్ ఈజ్ దేర్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. ఇన్ ఆర్డర్ టు ఈట్ యూ షుడ్ గివ్ సమ్ స్పెసిఫిక్ వర్క్ టు యువర్ హ్యాండ్ టు పికప్ ఫుడ్ అండ్ ఈట్.
1: ఈ రెండింటికి ఏకత్వమే లేకపోతే అసలు బుద్ధి ఏమాత్రం పెరగదు.
0: వెన్ దీస్ టూ డు నాట్ యాక్ట్ టుగెదర్ ఇన్ యూనిసన్, యూ కెనాట్ ఈట్ అట్ ఆల్.
1: ప్రతిదానికి ద్వైతం అనేటువంటి లేకుండా అద్వైతం అనేది మనకు లభించదు.
0: వితౌట్ దిస్ డ్యువాలిటీ యూ కెనాట్ విజువలైజ్ నాన్ డ్యువాలిజం.
1: కనుక మీరు యూనిటీ అనేటువంటి దాన్ని పెంచుకోండి.
0: దేర్ఫోర్ ఫాస్టర్ డెవలప్ యూనిటీ మోర్ అండ్ మోర్.
1: యూనిటీ ఉండినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ విల్ గ్రో ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ దిస్ ప్యూరిటీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ది డివినిటీ.

0: కలుపుకున్నాం. డివినిటీ రావాలంటే మనం రెండింటినీ ఏకత్వం చేయాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ వీ షుడ్ యూనిఫై దీస్ టు యూనిటీ అండ్ ప్యూరిటీ.
0: ఈ యూనిటీ చేసినప్పుడే మనకు అన్ని కూడా ఏర్పడిపోతుంది.
1: విత్ దిస్ యూనిటీ ఎవ్రీథింగ్ వుడ్ బి సెట్ రైట్.
0: ఈనాడు యూనిటీకి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు.
1: టుడే నో వన్ ఈజ్ అటెంప్టింగ్ టు బ్రింగ్ ఇన్ దిస్ యూనిటీ.
0: యూనిటీ లేకుండా కేవలం ప్యూరిటీ మాత్రమే ఉంటుండాలంటే అది సాధ్యం కాదు.
1: వితౌట్ దిస్ యూనిటీ యూ కెనాట్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ప్యూరిటీ. ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కనుక ప్రతి ఒక్కరు కూడాను సేయోహి జ్ఞాన అభ్యాసార్థం.
1: Therefore, everyone must practice.
0: Jnana dhyanam visheshate.
1: And out of this practice, you will be able to acquire.
0: Jnanat karma paratyage.
1: And thereafter, you will be doing perfect action.
0: Paratyage means, are karma vimochana ayipindi.
1: And then you will be free from this karma or bondage.
0: Appude ee karma anetundi lekunda poyadam valla manavudu sulabhanga cheyipostunnadu.
1: When once you are freed from this karma or bondage, you will be attaining that immortal state automatically.
0: Kalpane ee kamma anetundi oka bandhanikinte chestundani meer anukuntaru. Bandhanikinte em athamu cheyadu.
1: You think that karma action is bondage? No,
0: the bondage kane kadu.
1: It is not at all bondage.
0: Ee bondage nunchine anni vidhalaku vimukti chendavasanu.
1: It is this bondage that takes you to liberation.
0: ఈ లిబరేషన్ అనేటువంటిది కేవలం ఊరికి రామ రామ రామ రామ అనేటువంటి వచ్చేటువంటిది కాదు. ఇది
1: లిబరేషన్ ఇస్ నాట్ ద స్టేట్ దట్ కుడ్ బి అటైన్డ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ్ రామ్.
0: చాలా మంది అడుగుతుంటారు, స్వామి మాకు ఎప్పుడు లిబరేషన్ వస్తుంది?
1: మెనీ పీపుల్ ఆస్క్ భగవాన్, స్వామి వెన్ ఆర్ వీ గోయింగ్ టు బి లిబరేటెడ్.
0: చేయవలసిన ధ్యానం చేసినప్పుడే కదా ఇక లిబరేషన్ కూడా కలుగుతుంది.
1: భగవాన్ రిప్లైస్, వెన్ వన్స్ యూ డూ, when once you sacrifice, follow procedure, then only you will find yourself liberated.
0: Kaluka meeru prathi okka dani kosam sadhana cheyandi.
1: Therefore you should undertake spiritual practice for every aspect.
0: Sadhana lekunda kuda nu sadhyam kaadu.
1: Without sadhana, spiritual practice, nothing can be attained.
0: Vidyarthulara, vidyarthinilara,
1: students, boys and girls,
0: meditation chestunnam emo antaru.
1: We say that we are meditating.
0: Meditation is empty.
1: What is meditation?
0: Manasu ekatvanga cheskovadam meditation.
1: One-pointedness, one-pointed attention of the mind is meditation.
0: Anni vaipula pravetistunnatundi oka manasunu oka margamlo pettali.
1: The mind which is wavering in all different directions will have to be one-pointed, single-mindedness.
0: Appude ee vaginatundi oka sooti ayinatundi oka gamyam chestundi.
1: Then only it's a straight method to reach the destination.
0: Indrakagalo manasu atu itu chestundi.
1: Mind goes on wavering hither and thither.
0: Ee chesapudu manam appe chaala jagrataga undali.
1: We should be cautious when mind starts wavering.
0: Kaduka ee mind anetundi cheyalekunda unde kadaliki enni prayatnamlo anni prayatnam chestunnaru meeru.
1: We make all attempts in order to see that mind does not waver, it does not move in different directions.
0: Kaduka mind nu motta motta mind nu drishti vedalakunda mind pai ne pettala.
1: So we should have concentrated attention, single pointed attention on this mind such that it would not waver.
0: Kani prapanchamlo ee chanchalinchatam anedi chaala sahajam ayipindi.
1: In this world the wavering nature has become quite natural.
0: కానీ అది న్యాచురల్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ అట్ ఆల్.
0: ఇది కేవలం మన ప్రాక్టీస్ వల్ల అది చెడిపోతుంది కానీ నిజంగా అది న్యాచురల్ కాదు.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్ యూ హ్యావ్ బికమ్ సో వేవర్డ్, బట్ ఇట్స్ నాట్ ఇట్స్ న్యాచురల్ క్వాలిటీ.
0: నువ్వు కారులో బయలుదేరుతున్నప్పుడు ఆఫీస్ కు నువ్వు అనుకుంటుంటావు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని. రామ్ అనేటువంటి పదములకు రామ్ అనేటువంటి రూపములకి కనెక్షన్ పెట్టి నువ్వు రామ్ రామ్ అని.
1: You go by your car to go to your office and go on chanting Rama's name, Ram Ram. It is not enough. Rama's name should be combined with, should be accompanied by the form of Rama, then only it is proper and correct. Therefore, as we repeat God's name, we should do it in the correct path.
0: Satyangatve nisragatvam, nisangatve nirmohatvam, nirmohatve nischaratvam, nischaratvam jivanmukti.
1: Therefore, it's only out of good company we'll be in the proper way of life. Then we'll develop a sort of detachment. And then we'll be free from this disillusionment. And then we'll be awakened finally. Therefore, to develop concentration, we should not allow our mind to waver. Many people do it in this way. In meditation, they close their eyes. You should not close your eyes completely. You should direct the focus, your attention, on the tip of the nose. Therefore, your view should be on the tip of the nose. In the process, they will be closed totally. And you should not fail even in this way. Nor you should open your eyes totally. It is ardhanimilita, half-closed eyes. When once your eyes are half-closed, you can direct it towards the tip of the nose.
0: అప్పుడు డైరెక్ట్ గా మనం చెందిపోతుంది.
1: అండ్ దెన్ యూ కెన్ రీచ్ డైరెక్ట్లీ.
0: కనుక మీరు ఈ విధమైనటువంటి యొక్క స్థితిని కూడా మీరు కనుక్కొని పెద్దలతో తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద కరెక్ట్ ప్రొసీజర్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఎల్డర్లీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అండ్ ప్రొసీడ్.
0: అప్పుడు దీనికి సరైనటువంటి స్థానం చిక్కుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ యూ విల్ హోల్డ్ ఆన్ టు ద కరెక్ట్ స్పిరిచువల్ పాత్.
0: ఏ విధమైనటువంటి భక్తి లేకపోయినప్పటికీ
1: యు మే నాట్ బి డూయింగ్ ఎనీథింగ్,
0: మనలో ఉన్నటువంటి యొక్క ఏకాగ్రతను చక్కగా పెట్టుకుంటే అదే అన్ని విధాలుగా భక్తి చేస్తుంది.
1: వెన్ వన్స్ దట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ విత్ ఇన్ యూ, యూ విల్ బి అచీవింగ్ అటైనింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ టు ఫాలో.
0: కనుక మీరు రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ విధంగా బయట వాళ్ళను తగినటువంటి ఒక స్థితిలో తెప్పించాలి.
1: Therefore, we should practice and also help others, all other people, to follow your example. It is not enough you and your family members are in peace. The entire neighborhood should be peaceful. When all are peaceful, you will remain in peace.
0: కనుక మనం ఎవరిని శాంతిగా లేకుండా తన మాత్రమే శాంతిగా ఉండాలంటే అది సెల్ఫిష్ అవుతుంది.
1: ఇఫ్ అదర్స్ ఆర్ నాట్ పీస్ఫుల్, ఇఫ్ ఆల్ అదర్స్ ఆర్ రెస్ట్లెస్, యూ కెన్ నెవర్ బీ ఇన్ పీస్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: నీవు సాధన చేస్తుంటుంటే నీ యొక్క దృష్టి మాత్రమే నీ మనసులో పెట్టుకుంటావు, కానీ మిగతా వారి యొక్క స్థితి ఎట్టుండేదో ఏమైందో అది ఎవరికి తెలియదు.
1: వైల్ ఫాలోయింగ్ ఎ స్పిరిచువల్ పాత్ యూ థింక్ ఆఫ్ యువర్ గోల్, యూ థింక్ ఆఫ్ యువర్ వెల్ఫేర్ అండ్ యూ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ అదర్స్.
0: కనుక మనం అందరి దృష్టిలో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీబడి.
0: అందుకోసమని ఇది ఒక విధమైనటువంటి ధ్యానం వంటిది.
1: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ధ్యాన మెడిటేషన్.
0: ఈ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా చేస్తుంటారు?
1: హౌ డు యూ మెడిటేట్?
0: కానీ చంచలంగా చేస్తుంటారు.
1: వీ డూ ఇట్ ఇన్ ఎ ఫసీ వే, ఇన్ ఎ వేవర్డ్ వే.
0: ఒక నామాన్ని మనం తీసుకున్నప్పుడు,
1: when once we take one chosen name of God, we should have one chosen name of God.
0: అంతే గాని పది నిమిషానికి మార్చకూడదు.
1: We should never change from one name to another.
0: ఆ విధంగా మనం ఏకాత్మ భావంతో ఉన్నప్పుడే అది డివినిటీ చేయబడుతుంది.
1: With this one pointed attention, holding on to one chosen name, we'll attain divinity.
0: కనుక ధ్యానం అనేటువంటిది కూడాను కేవలం మాటలతో చెప్పేటువంటిది కాదు.
1: దేర్ఫోర్ మెడిటేషన్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు ఎక్స్ప్రెషన్.
0: అది ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు.
1: నో వన్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్.
0: ఆ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా వస్తుందంటే తనమంతటా తామే రావాలి.
1: మెడిటేషన్ ఈజ్ ఎ హ్యాపెనింగ్ Meditation is not done. It happens on its own.
0: ఆ విధమైనటువంటి చూసుకుని మీరు తగినటువంటి యొక్క సాధన చేస్తే ఎంతైనా మీరు సాధిస్తారు.
1: విత్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ వ్యూ, ఇఫ్ వీ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ కెన్ రీచ్ ద గోల్.
0: కొంచెం మహమ్మడి చూసండి, వాడు ఏమి చేయరు.
1: యు జస్ట్ కన్సిడర్ మహమ్మడన్స్,
0: జపం చేయరు, తపం చేయరు, భజన చేయరు, ఏమి చేయరు.
1: దే డోంట్ డూ ఎనీ పెనన్స్, దే డోంట్ డూ ఎనీ భజన్, దే డోంట్ డూ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్.
0: ఒకటి మాత్రం వారు చేస్తుంటారు.
1: బట్ వన్ థింగ్ దే ఫాలో స్ట్రిక్ట్లీ,
0: అందరూ భగవంతుడు భగవంతుడు అని చెప్పి చెప్పుకుంటారు.
1: ఆల్ ప్రైజ్ ద లార్డ్, స్పీక్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: కాబట్టి నేను కూడా ఆ భగవంతుడి పేరు చెప్పుకుంటుంటాను.
1: ఐ ఆల్సో ప్రే టు గాడ్, సేమ్ గాడ్,
0: అంతే చాలు.
1: దట్ ఈస్ ఎనఫ్.
0: దాని ఒక జపం కింద కానీ తపం కింద కానీ తీసుకోకూడదు.
1: యు షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ పెనన్స్, యు షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ మియర్ రెపిటీషన్.
0: కనుక మనం నిరంతరం కూడా దైవం పేరు చెప్తుంటే చాలు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ ఐ థింక్ ఆఫ్ హిస్ మ్యాచ్లెస్ గ్లోరిఫైడ్ నేమ్.
0: మాకు ఒక్కడే ఉండేది, అల్లాహో అక్బర్.
1: ఓన్లీ వన్ గాడ్ ఎగ్జిస్ట్, అల్లాహో అక్బర్.
0: కనుక అతని కంటే గొప్పవారు ఎవరు లేరు.
1: దేర్ ఇస్ నో వన్ గ్రేటర్ దాన్ అల్లాహో అక్బర్.
0: ఆ ఒక్క నమ్మకం చేతనే వాడు గమ్యం చేరుతున్నారు.
1: విత్ ద టోటల్ ఫెయిత్ దే రీచ్ ది వేర్ గోల్.
0: కనుక మనం ఆ నమ్మకాన్ని ఒకటి పెట్టుకుని,
1: విత్ దట్ ఫెయిత్,
0: నమ్మకం రెండు నయనంబు లేని అందులో అవని అందు.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: కనుక మనము అంధకారంలో పడకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి ఇన్ డార్క్నెస్.
0: ఉన్నాడో లేదు,
1: వీ షుడ్ నెవర్ డౌట్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్.
0: అందరి ఎందుకు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అనేటువంటి సత్యం రావటం చేత ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి.
1: వీ షుడ్ హోల్డ్ ఆన్, క్లింగ్ ఆన్ టు ద ఫీలింగ్ ఆఫ్ ద ట్రూత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, దట్ గాడ్ ఎగ్జిస్ట్, దట్ గాడ్ డ్వెల్స్ విత్ ఇన్ అస్.
0: కనుక ఆ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకుని మనం నామస్మరణ చేస్తుంటే అంత తానే తీసుకుంటాడు.
1: విత్ దిస్ టోటల్ ఫెయిత్ ఇఫ్ యూ రిపీట్ గాడ్స్ నేమ్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్.
0: కనుకనే మనము సరైనటువంటి నమ్మకం లేకుండా ఊరికి మనం జపం చెప్పలు చేస్తుంటే ప్రయోజనం ఉండదు.
1: వితౌట్ ప్రాపర్ ఫెయిత్ దేర్ ఇస్ నో యూస్ ఇన్ మియర్ చాంటింగ్ ఆర్ టేకింగ్ టు పెనన్స్.
0: చాంటింగ్ చేస్తూ రావాలి.
1: యూ కెన్ చాంట్ రిపీట్ గాడ్స్ నేమ్,
0: కానీ చాంటింగ్ లోపల కూడా వెనుకో ముందు కూడా చూడకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ డూ ఇట్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు ఎంటర్టైన్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్.
0: అంతర్వాణి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ది ఇన్నర్ వాయిస్.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ట్రూ బ్లిస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలా మంది మా పిల్లలు కూడా ధ్యానంలో కూర్చుంటారు.
1: మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ సిట్ ఫర్ మెడిటేషన్.
0: కూర్చుంటారు కానీ ఏం చేస్తారో ఏమిటో అర్థం కాదు.
1: They sit and meditate. What they do, we don't understand.
0: Kani manaku understanding ayyadanti kustotamu kallu musukotamu.
1: What we understand by meditation is to simply sit with closed eyes.
0: Ee kuchunnatunti vaadu sariyainatunti manasutho kuchovali.
1: The one who sits for meditation should have concentrated mind.
0: Uttamota manam koralasindi okate.
1: What we should aspire for is only one.
0: Concentration chala avasaram.
1: Concentration is most essential.
0: Adi okati chakaga untunte mithavanni kuda saripothayi.
1: When once the concentration is total, all the rest of things will be perfect.
0: Kaluka meerandaru kuda sarainatuvanti sthitilo kurchovali.
1: Therefore we should sit for meditation in the correct posture.
0: Kani chala mandi padmasana vesukoni chakaga kurchuntaru.
1: Some sit in Padmasana in the correct posture.
0: Ari kurchuntaru gaani mind matram ishtam vachinattu telipthadu.
1: Though they sit in Padmasana, mind goes about everywhere.
0: Kaga mind ekkada kuda pampakoddu.
1: We should not allow our mind to go round.
0: Manasu eka sthanamlo pettinappude appudu niku ekagrata kalugutundi.
1: When once the mind has got this single pointed attention, you can certainly attain.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
1: వీ షుడ్ నో దిస్ ట్రూత్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: గాడ్ అనేటువంటి వాడు ట్రూత్ అవుతున్నాడు.
1: God is truth.
0: Truth is God.
1: Truth is God.
0: God is truth.
1: God is truth.
0: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా పెట్టుకోవాలి.
1: So we should understand clearly the unity of these two, truth is God and God is truth.
0: కనుక మీరు ఏ విధమైన చర్చలతో వారికి అవకాశం ఇవ్వకుండా అప్పుడప్పుడు మీరు కొంచెం ధ్యానం కూడా అంటే భగవంతుని యొక్క రూపాన్ని కూడా తలుచుకుంటుంటే చాలా మంచిది.
1: Never entertain any doubt. Never argue. Just have a kind of love for a specific form of your chosen deity.
0: కానీ మీరు తలుచుకుంటుంటే ప్రయోజనం లేదు.
1: It is not enough if you merely think.
0: ఆ విధంగా ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు పెంచుకోవాలి.
1: You should have total faith in the very existence of the divinity.
0: కానీ చాలా మంది నిత్య పూజ చేస్తుంటారు.
1: Many people worship every day.
0: కానీ పూజలు చేస్తుంటారు కానీ ఏం చేస్తుంటారో ఎవరికి తెలియదు.
1: Though they worship, they just do it mechanically. What they do not know themselves.
0: కేశవాయన మహా,
1: కేశవాయన
0: మహా, నారాయణ మహా అని అంటుంటారు. కేశవాయన మహా అంటే కేశవుణ్ణే తెచ్చుకోవాలి.
1: They repeat so many names. For example, when once they Keshavaya Namaha, they should think of Keshava only.
0: ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పే పదములకు తగినటువంటి అర్థం తెలుసుకోవాలి.
1: సో వాట్ ఎవర్ వీ సే, వీ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
0: మీరు తలుచుకుంటారు స్వామి ఏం చేస్తుంటాడు.
1: యు మే బి థింకింగ్ వాట్ ఈస్ దట్ స్వామి ఈస్ డూయింగ్.
0: ఇక్కడ లవ్ చేస్తే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మెర్లీ లవ్.
0: ఆ ప్రేమలో ఉన్నటువంటి ఒక ప్రాణతత్వాన్ని వారికి బోధించాలి.
1: యు షుడ్ టీచ్ the life of love clearly to everybody.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శక్తి కలుగుతుంది.
1: Then only you will have the correct energy, the proper strength.
0: కనుక మీరందరూ ఎక్కడ చూస్తున్నా కానీ దీపాలు ఇన్ని కనపడుతున్నాయి.
1: You find so many bulbs here.
0: ఇన్ని బల్బ్స్ ఉన్నాయి కానీ లైట్ ఏమో ఒకటే.
1: Though there are so many bulbs, light is one.
0: ఈ లైట్ ఉన్నప్పుడు ఏదైతే మనకి
1: when this light is one, there may be any number of bulbs.
0: Antarvani yokka sattvani motta motta gurtinchali.
1: Therefore that we should understand the inner current, that is inner voice, antarvani.
0: Kanuka ee antarvani yokka sambandhame matalu paatalu vijatalu.
1: Therefore it is the inner current, inner voice, which is the inner flow, undercurrent of all the words that said, of all the thoughts that have been thought over.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే ఎంతైనా బాగుపడుతుంది.
1: When once we know this truth, we can certainly progress and advance spiritually.
0: మీకు ఇష్టమొచ్చినటువంటి నామం తెచ్చుకోవచ్చు.
1: You can certainly mention, chant the name of the God of your choice.
0: అప్పుడే ఏకత్వం అయిపోతుంది.
1: Then only there will be unity.
0: కనుక మీరు ఏదో పెద్ద దూరంగా వెళ్లి సత్యమైనటువంటి ఎట్లుంటుందో చూస్తామని మీరు ప్రయత్నం చేయకండి.
1: Don't make an attempt to travel to long distances in search of truth.
0: Truth, truth.
1: Truth is truth.
0: ఎక్కడ చూసినా ఉంటుంది.
1: This truth is everywhere.
0: Truth is everywhere.
1: Truth is everywhere.
0: ఎక్కడ ఇక్కడ సత్యము.
1: Here is truth.
0: ఇదే సత్యము.
1: This is truth.
0: ఇదే సత్యము.
1: That is truth.
0: చెప్పుకుంటే అంతా సత్యమే.
1: Therefore, you find truth everywhere, all over.
0: కనుక భగవంతుడికి సత్యం లేనటువంటి ఒక రూపమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ దట్ ఈస్ డివైన్.
0: ఏ విధంగా చేసినా కానీ సరియే.
1: వాట్ ఎవర్ ఈస్ డన్ విత్ దిస్ అండర్స్టాండింగ్
0: మనం ఈ యొక్క దీన్ని గట్టి పట్టుకోవాలి.
1: అండ్ వీ షుడ్ హోల్డ్ ఆన్ టు దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ప్రాచీన ఋషులందరూ కూడాను,
1: ఆల్ ది ఏన్షియంట్ సేజెస్,
0: వారు ఎన్నో సాధనలు చేశారు.
1: They have undertaken many spiritual paths.
0: కాని కట్ట కనపడికి ఏం చేశారు, వాడికి ఏది నమ్మకం లేకుండా పోయింది.
1: Finally, they could not repose faith in any one of those.
0: తన యొక్క ప్రతిబింబమే తనకు కనిపిస్తూ వచ్చేసింది.
1: They see their own reflection in every direction.
0: తాను చేసేటువంటి అంతా కూడాను తన కృత్రిమమైనటువంటి.
1: Whatever they have done, all those are artificial.
0: Artificial చేస్తే ప్రయోజనం ఏమిటి?
1: What is the use by following these artificial methods? So we should never adopt these artificial procedures.
0: హృదయానికి సంపూర్ణంగా తృప్తి కలగాలి.
1: Therefore, we should have satisfaction to our heart.
0: Heart ante physical heart kadu.
1: Heart means not the physical heart anyway.
0: Heart ante physical heart kadu. Tanu anetundi ante igalla.
1: Heart here means the I-ness. That I-ness at that self.
0: Self prepare namakam pettukovali.
1: We should have total faith in this self.
0: అది పెట్టుకుని మీరు చేయండి, తప్పక మీకు లభిస్తుంది.
1: విత్ దిస్ ఫెయిత్ ఇన్ ది ఆన్ ద సెల్ఫ్ యూ కెన్ ప్రొసీడ్ ఇన్ ఎనీ డైరెక్షన్, యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: కానీ మీరు వింటుంటే ఏమి మీకు అర్థం కావటం లేదు, కానీ
1: యాజ్ యూ లిసన్ యూ మే నాట్ బి అండర్స్టాండింగ్.
0: వింటే కానీ అర్థం కాదు.
1: అన్లెస్ యూ ప్రాక్టీస్ యూ కెనాట్ అండర్స్టాండ్ టోటలీ.
0: కనుక మీరు వినటమే కాకుండా తినాలి.
1: నాట్ సింప్లీ లిసన్ అబౌట్ ఇట్, యూ షుడ్ ఆల్సో కన్స్యూమ్ అండ్ నో ద టేస్ట్.
0: ఈ విధంగా చేసుకుని ఒకదానికి ఒకటి తలుచుకొని కళాతోటి కన్ఫ్యూజన్ అయిపోయి డిప్రెషన్ అయిపోతుంటది.
1: బట్ వాట్ వీ డూ ఇస్ వీ గో ఆన్ మిక్సింగ్ అప్ థింగ్స్, మేకింగ్ ఎ మెస్ ఆఫ్ ఇట్ అండ్ ల్యాండ్ అప్ ఇన్ కన్ఫ్యూజన్.
0: అందులో ఈనాడు యువకులంతా కూడాను ఈ మెడిటేషన్ అనేటువంటిది చాలా చేస్తున్నారు.
1: మెనీ యంగ్స్టర్స్ ఆర్ ఫాలోయింగ్ మెడిటేషన్ టెక్నిక్స్.
0: మెడిటేషన్ అంటే ఏమిటి వాడికి అర్థం కాదు.
1: దే డోంట్ నో వాట్ మెడిటేషన్ ఈజ్.
0: ఏం చేస్తున్నాం మనము అనేటువంటిది అర్థం కాదు.
1: దే డోంట్ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్.
0: నేను చేస్తున్న పని ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ ఐఎమ్ డూయింగ్?
0: దీన్ని మెడిటేషన్ అంటారా?
1: కెన్ ఐ కాల్ ఇట్ మెడిటేషన్?
0: కాదు కాదు.
1: నో,
0: మెడిటేషన్ ఏమిటంటే ఒక్కదాన్ని తప్ప రెండవ దాన్ని మనం పట్టుకోకూడదు.
1: మెడిటేషన్ మీన్స్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, టోటల్ అటెన్షన్ ఓన్లీ ఆన్ వన్.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చక్కని ఆరోగ్యవంతులైపోయి ఆనందవంతులైపోయి దైవత్వాన్ని మీరు ఎంతైనా దివినీతిగా భావించి మీరు సాధన చేయండి.
1: భగవాన్ బ్లెస్సెస్ యూ దట్ షుడ్ బి హెయిల్ అండ్ హెల్దీ, దట్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్, దట్ యూ షుడ్ ప్రొసీడ్ స్పిరిచువల్ పాత్ అండ్ దట్ యుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇంతవరకు చేసినటువంటి అంత కొంచెం వ్యర్థం కాలేదు.
1: ఆల్ దట్ యూ హ్యావ్ డన్ టిల్ నౌ is not certainly not a waste.
0: కానీ అందరూ ఏదో కొంతదైనా,
1: బట్ హవెవర్ యు ఫైండ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ విత్ ఇన్ యూ.
0: ఇంతో అంతో లేకుండా మాత్రం పూర్తి పోదు.
1: సర్టన్లీ యు ఆర్ లెఫ్ట్ విత్ సమ్ రిజల్ట్, ఈజ్ నాట్ టోటల్లీ ఇన్ వెయిన్.
0: ఆ విధంగా కొంచెం ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకుని సాధన చేయండి.
1: సో వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, ఫుల్ ఫెయిత్ ఆన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ప్రొసీడ్ హెన్స్ ఫోర్త్.
0: కనుక మీరు ఫెయిత్ చాలా ఇంపార్టెంట్.
1: సో ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: నమ్మకం రెండు నయనమ్ములే లేని.
1: టుడే వీ హావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: అందులో అవని అందు.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్.
0: కంప్లీట్లీ బ్లైండ్ గా ఉంటుంటే కూడా మంచిదే.
1: వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్, ఇట్ ఈస్ గుడ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: కానీ కొద్ది సమయంలో అది బ్లైండ్ గా ఉంటుంది, కొద్ది సమయంలో అది దృశ్యంగా కనిపిస్తుంది.
1: సమ్ టైమ్స్ వీఆర్ బ్లైండ్, అట్ టైమ్స్ బ్లర్డ్ విజన్. దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్.
0: ఆ విధంగా మీరు షిఫ్టింగ్ కి పోకూడదు.
1: యూ షుడ్ నాట్ షిఫ్ట్ యువర్ విజన్ లైక్ దట్.
0: ఏకత్వంగా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి వన్ వన్నెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: కానీ ఇది ఆ వ్యక్తిని బట్టి చెప్పవచ్చు.
1: దిస్ కెన్ బి స్టేటెడ్ at the individual level.
0: Helki andarki oka suri poda pattaliki veedu kadu.
1: It is not make it, it is not possible to view it in a uniform way, in a uniform pattern.
0: Aa vyakti oka sadhana dinamu etta undi ani gurtinchukoni danni daigalichukoniga maarchukuntu pote tappa anni vidhala phalatham ledu.
1: If the individual cognizes the procedure, method and the technique that he adopts, he can bring about proper alteration, modification and rectify thereafter.
0: Kanuka sir yedi cheyagalante veel lekapothe oka namasmaran chesukuntukondi.
1: If it's not possible for you to do anything, at least do namasmarana, chant the glory of God.
0: Bhajan bina sukha shanti nahi.

0: పరిపాటైపోయెను దుష్కృతం బిలను. శ్రీపతి భక్తి పోయే వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమున తాపస లోక శరణ్యుడైన శ్రీపతి నామ చింతనమే చేకూర చేయు సుఖంబు మానవా, చేకూర చేయు సుఖంబు మానవా మానవా.
1: దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్, ద వికెడ్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్. దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ డివోషన్ టు explain exactly, you find people treading along the wrong path. There is only one refuge at the lotus feet of God. The repetition chanting the name of God will rescue us all.
0: Ujjogamulu cheya, ujjogamulu cheya, nuditalandaru pova, gruhakrutyamunu teerchu గృహిణులెవరు.
1: ఇఫ్ ఆల్ విమెన్ ఆర్ టు గో ఫర్ జాబ్, హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ వర్క్?
0: ఆలు మగలిరువురు ఆఫీసునకు పోగా పిల్లల పోషించు తల్లులెవరు?
1: ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ టు అటెండ్ దేర్ డైలీ ఆఫీస్ వర్క్, who will take care of children at home?

0: Truly speaking, working women have no trace of happiness or comfort.
1: Prema swarupulaina
0: embodiments of love.
1: Divyatma swarupulara
0: embodiments of divine atma.
1: స్త్రీలు చదవకూడదని కాదు నా ఉద్దేశం, చదవవలసినది.
0: ఇట్స్ నాట్ భగవాన్స్ వ్యూ దట్ విమెన్ షుడ్ నాట్ బి ఎడ్యుకేటెడ్, దే షుడ్ లెర్న్.
1: ఉద్యోగములు చేయవలసినదే,
0: దే షుడ్ ఆల్సో డూ జాబ్స్.
1: కానీ స్త్రీలు అందుకుంటున్నటువంటి యొక్క ఆ దివ్యమైనటువంటి యొక్క బిరుదులకు సార్థకతను అందించాలి.
0: బట్ యట్ దే హ్యావ్ టు స్టాండ్ అండ్ ఫుల్ఫిల్ దేర్ ఆబ్లిగేషన్స్, come up to the expectations of the titles they bear.
1: Mottamodati birudu grihalakshmi.
0: The first title of a woman is grihalakshmi.
1: Aa grihamunaku taginatvanti yokka saubhagyanni sausilyanni saujanyanni ekuchali.
0: She should see that there will be wealth and prosperity and the character maintained in the family.
1: Kani ime grihalakshmi kani office lakshmi kadu.
0: Woman is grihalakshmi but not office lakshmi.
1: Yemeke rendo birdu ardhangi.
0: She has second title ardhangi.
1: Yavariki ardhangi, patiki ardhangi gaani paniki ardhangi kaadu.
0: She is ardhangi half body to her husband and not to the work she does.
1: Yemeke moodava birdu illalu.
0: The third title of a woman is illa.
1: Intiki aali kaani office ku aali kaadu.
0: She is the housewife, servant to the family, not to the office.
1: Dharmapatni nalugovadi.
0: The fourth title dharmapatni.
1: Sarva dharmamulaku nilayamainatundi gruhamu.
0: The house is the center of all dharma or righteousness.
1: Prachina kalamu nundi Bharata desamunandu ప్రచార ప్రబోధన సలుగుతూ వచ్చినటువంటి యొక్క దివ్యమైన నవ్యమైన భవ్యమైన ధర్మములకు అది ఏ పుట్టినిల్లు.
0: ఫర్ ఆల్ ది నోవెల్ యునీక్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ రైచువస్నెస్ ఇట్ ద హౌస్ అట్ ద సెంటర్ ఆఫ్ యాక్టివిటీ.
1: మనం ఈనాడు కాపాడవలసినటువంటిది ధర్మమును సత్యమునే కాని దేశమును కాదు.
0: Today what we have to uphold and protect are these two, righteousness and truth, and not the country.
1: Satya dharmamunu manam kaapadinappudu aviye deshanni kaapadtayi.
0: When once the truth and righteousness are protected, they will protect the country in turn.
1: Kanuka mana grihamunandu dharmavibharana cheyali.
0: Therefore in our home we should see there will be dharma.
1: Grihamanaga kevalam samanyamainatundi kaadu.
0: A home is not an ordinary one.
1: Valadanna sadgrandha పఠన కష్టము లేక పలు శాస్త్రములు నేర్పు పాఠశాల.
0: A home is a school where there will be learning of sacred texts.
1: శ్రమ లేక తమయంత సర్వంపు సమకూర్చు ఆనందమొసగు విహార భూమి.
0: A home is the center of pleasure and comfort and conveniences where you'll have everything without any exertion.
1: Ajaharadulanaina aadimpagala bhavya mahima cheyakuchu sanmantra shala.
0: A home is so charismatic that it would make even Brahman turn and dance in delight.
1: Pati gruhambe satulaku paathashala.
0: It is the home where the husband stays is the school for the wife.
1: Mana grihamu oka aadarshavainatvanti oka paathashala.
0: Home is an ideal school for learning.
1: Desamunu uddharimpa chesetvanti oka dharmamunaku nilayamu.
0: It is the center of dharma that works for the emancipation of the country.
1: Lokanni samrakshinchetvanti oka satya deepamu veligetvantidi ee grihamu.
0: Home is the light of truth that will hold and protect the world.
1: Kanuka enni chaduvulu chadivinappatikini enta adhikaram cheyabattinappatikini mottamota tana gruhamunu sarididdukovatam streela yokka pratyekamaina kartavyam.
0: Therefore women should understand, no matter of their education or the position of authority they occupy, they should protect the home first.
1: Aneka velu lakshalaku kottaku sambandhinchinatvanti vidyarthulaku లేక పసిపాపలకు మాతృమూర్తి అయినటువంటిది ఈ తల్లి.
0: For all the thousands and lakhs of the children that go to schools, is the mother who is the first teacher.
1: పుట్టిన ప్రతి బిడ్డకు కూడాను తల్లియే ప్రథమ గురువు.
0: Is the mother who is the first teacher to every child.
1: అట్టి గురువు తమ బిడ్డలను వదలి పర బిడ్డలకు బోధించడానికి వెళ్ళినప్పుడు ఇది తమ గృహం ఏ గతి కాగలదు.
0: If mother, the first teacher, is to leave her home and teach other children, who will take care of her own children?
1: భారతీయ స్త్రీకి ప్రధాన కర్తవ్యము, ముఖ్యమైన ఆదర్శము, లక్ష్యము తమ గృహమును తాను చక్కదిద్దుకోవటమే.
0: The first and the foremost, the responsibility and the ideal for everyone is to set right one's own family.
1: యావత్ ప్రపంచమునప్పుడును గృహమునే ఆధారభూతమును.
0: It is the home which is the foundation for the entire world.
1: ఇల్లు బాగుపడితే జగత్తంతా బాగుపడుతుంది.
0: If the home is set right, the whole world would be perfect.
1: ఈ దుష్టకల్పితమైన జగత్తునందు ఎన్ని సౌభాగ్యములు, ఎన్ని సంతోషములు, ఎన్ని ఆహ్లాదములు, ఎన్ని ఆనందములు అనుభవించినప్పటికీ ఇంటిలో ఆనందమే లేకపోతే అది ఒక పెద్ద నరకం వలె తోస్తుంది.
0: There might be present a lot of comfort and joy and pleasure in the outer world. If there is no happiness at home, it is a very hell.
1: కనుకనే ఇల్లే స్వర్గము.
0: Therefore the home is the very heaven.
1: మన గృహమే కైవల్యము.
0: It is the very paradise.
1: ఇలాంటి ఇందును మొట్టమొదట సర్దిద్దుకోవటము స్త్రీల యొక్క ప్రధాన కర్తవ్యం.
0: సో ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఉమెన్ టు సెట్ హర్ హోమ్ రైట్.
1: అందువల్లనే మన భారతీయుల్లో ఆంధ్రులు చెప్పుకుంటారు ఇల్లు గెలిచి రచ్చగలచమన్నారు.
0: Therefore in Andhra they also say this, that one has to be well at home and then think of the rest later.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలందరి కూడాను గృహలక్ష్మి వల్లనే ఇవి అభివృద్ధి కాంచినాయి.
0: Since ancient times, the glory and the prestige of the country depends on the woman.
1: Gata jeevudagu patin bratikintiyemu gelche savitri bharata sadvikare.
0: Savitri, who brought her dead husband back to life, she is the woman of the sacred land.
1: Tana satya mahima che దామాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ కాదే.
0: బికాస్ ఆఫ్ ద మిస్టర్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ద వన్ దట్ హూ కుడ్ ప్యాసిఫై ది ఎంటైర్ ఫ్లేమ్ చంద్రమతి బిలాంగ్స్ టు భారత్.
1: కుల సతీత్వము అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధర జాతగాదే.
0: Sita, who could prove to the entire world her character by passing through the test of fire, belongs to this Bharat.
1: Kinisi durmada kiratiyu bhutigavinche damayanti bharata ramanigade.
0: Damayanti, who could set all her enemies down, who could kill, also belongs to this country Bharat.
1: Satta sagara veshti tasmatalamuna bharata dhati pativrata prabhava bhava సంపన్నతకు గానే పంట భూమి.
0: ఫర్ ఆల్ ద ప్రెస్టీజ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ కంట్రీ ఇస్ ద భారత్ ఇస్ ద సెంటర్.
1: అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే.
0: ఫర్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్
1: ఉపాధ్యాయి కాదే.
0: ఫర్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్ భారత్ ఈజ్ ద టీచర్.
1: ఇంతటి గొప్ప కీర్తిని సాధించినటువంటి పవిత్రమైనటువంటి భారతదేశం నందు ఆవిర్భవించినటువంటి యొక్క స్త్రీల యొక్క జన్మమే జన్మము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఉమెన్ దట్స్ రియల్లీ రిడీమ్డ్ హూ మెయింటైన్స్ ద సాంక్టిటీ అండ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: పవిత్రమూర్తి చిరకాలమునందు కూడాను శాశ్వత కీర్తిని సాధించినటువంటి యొక్క గంగానది మాతృభూతి కాదా?
0: ద సీక్రెట్ Ganges is a very mother.
1: Gomata, Bhumata, Vedamata, ee matalu yokka nilayamu Bharat desham kada?
0: Is not the Bharat which is the center or the mother of the cow mother and also mother of this mother earth?
1: Itti pavitramainatundi matramurtulaku nilayamainatundi ee Bharat desham nandu ee naadu streelu kevalamu tama kartavyanni visvarinchi తాను అనేక విధమైనటువంటి బయట ప్రపంచం యొక్క విషయాలు విశ్వసించి తన యొక్క దివ్యత్వాన్ని తాను కోల్పోవటము ఇది సరి అయినటువంటి కాదని గుర్తించాలి.
0: ఎవ్రీ ఉమెన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ ద మదర్ ల్యాండ్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ హర్ గ్లోరీ అండ్ ద శాంక్టిటీ. షీ ఫర్గెట్స్ హర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆబ్లిగేషన్ టు ద ఫ్యామిలీ. ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్.
1: పరమ పావనమైన భారతావని యందు పరమ పావనమైన భారతావని యందు సహనమన్నదే మనకు సత్వగుణము.
0: ఇన్ దిస్ మోస్ట్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ద ఫర్బేరెన్స్ విచ్ ఇస్ ద బ్యూటీ.
1: మధుర భావం వేది మన దేశమందన్న మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్ది.
0: What is that nectarine feeling, the divine feeling in this country? There is no other thought which is beyond the feeling towards a mother, which is most sacred in this land.
1: Manammu kantenu pranambe ghanamanu pranammu kantenu manambe ghanamanu mana desa neetini mantagalpi.
0: Here in this country, it is the character which is more important than the life. Such a noble principle.
1: అనాది కాలము నుండి కూడాను భారతదేశము అన్ని దేశముల కూడాను ఆధ్యాత్మిక ప్రభావ తత్వము చేత శాశ్వత కీర్తిని సంపాదించి అందించినటువంటిది ఈ భారతదేశము.
0: ఇట్ ఈస్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ దట్ హెస్ పాస్డ్ ఆన్ హ్యాండెడ్ ఓవర్ ద సీక్రెట్ టీచింగ్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: నాటి మొదలు నేటి వరకు కూడాను లోక సమస్త సుఖినోభవంతు అన్నది హైందవ సాంప్రదాయము.
0: ఇట్ ఈస్ ద ట్రెడిషన్ ఆఫ్ ది సీక్రెట్ ల్యాండ్ వేర్ సిన్స్ దెన్ అండ్ నౌ వి ప్రే ఫర్ ద వెల్ఫేర్.
1: ఈ సాంప్రదాయమును శాశ్వతంగా నిలబెట్టగై అనేక మంది ఆనాటి రాజులు ఆనాటి పతివ్రతామ తల్లులు ఈ యొక్క స్త్రీలు కూడాను దీనికి అనేక విధమైన త్యాగములు చేస్తూ వచ్చారు.
0: Such a sacred tradition is maintained all over the generations down this day by kings and women of this land.
1: Itti anadi apramanamainatvanti yokka pramanamulanu taamu viswasinchi divyamainatvanti navyapayanamainatvanti ee bharatadeshamlo stree dharmanni ee naadu manamu uddarinchutakai kankana kattukovadaniki prayatninchali.
0: The nobility and the sacred traits of women are beyond all comparison, beyond all measure, which is divine and unique.
1: Chaduvulu chadivinanta maatrame na chaladu.
0: It's not enough if you are educated.
1: Chaduvulanniyu chadivi chaala viveki ayi magidi tannerugadu mandamatudu.
0: With all high education and knowledge, a foolish man does not know himself.
1: Yanta chaduvu chadivi ye neeti unnanu heenuni gunambu manaledu.
0: With all high learning, a mean man would never give up his habit or temperament.
1: Tarachi chaduvu chaduva tarkavadame kani purna gnanam bepudu pondaledu.
0: After all this education will entertain argumentation, but you will never have the total wisdom.
1: Chaduvu chaduvi chadivi chavanganetiki chavuleni chaduvu chaduvavalayu.
0: After all, we study and die ultimately. We should study and learn in order to be immortal.
1: అది ఆధ్యాత్మిక చదువు.
0: That is the spiritual learning.
1: మానవుడు ఈ మనస్సుతో సన్నిహిత సంబంధం ఉండినంత కాలం కూడాను ఈ ఆధ్యాత్మికమనేటువంటిది అతనికి హృదయాన్ని హత్తుకోదు.
0: So long the activity is linked with the mind, one cannot comprehend spirituality.
1: మనస్సు చమత్కారమైనటువంటిది.
0: Mind is mysterious.
1: దీని రూపము మరింత విశిష్టమైనటువంటిది.
0: Its form is specially significant.
1: దీని నిలయము మహాకీలకమైనటువంటిది.
0: And it has got all the hidden secret principle behind it.
1: దీని రూపము గుర్తించటకు వీలు కానటువంటిది.
0: No one can recognize its form.
1: అన్ని రూపములు తానే.
0: It assumes all forms.
1: తాను లేనటువంటి రూపం లేదు.
0: There's no form without it.
1: యావత్ ప్రపంచమంతయు కూడాను ఈ మనసు పైననే ఆధారపడి ఉంటున్నది.
0: In fact, the whole world depends on the mind.
1: ఇట్టి మనస్తత్వాన్ని మానవుడు ఏనాడు గుర్తించునో ఆనాడే దివ్యత్వాన్ని కూడాను గుర్తించిన వాడవుతాడు.
0: That day when man understands the mind, he will be understanding the divinity.
1: మనస్సుకు రూపం లేదు.
0: Mind has no form.
1: అయితే దేనిని తాను ఆశ్రయించునో ఆ స్వరూపాన్ని పొందుతుంది.
0: However, that which it associates, it will assume that form.
1: ఈ మనసు నందు అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణములు సద్గుణములు కూడాను మిళితమై ఉంటున్నాయి.
0: There in the mind, there is a combination, mixture of good and bad.
1: పుణ్యము ఇదే అందిస్తుంది, పాపమును ఇదే చేయిస్తుంది.
0: It is responsible for the merit and the sin.
1: ఆనందమును అందిస్తుంది, దుఃఖమును చేకూరుస్తుంది.
0: It makes you blissful and grief stricken.
1: కన్నీరు తప్పించు, కన్నీరు తెప్పించు.
0: It will wipe out the tear and make you shed a tear.
1: Jogi bogi ga jeyu, bogi jogi ga jeyu.
0: It will make a pauper a millionaire and a millionaire a pauper.
1: Pichulu battinchu pichivo ottunu.
0: It will make you mad and also cure your madness.
1: Ee cheyyanatvanti pani ledu.
0: There's nothing that it cannot accomplish.
1: Ee manasu anni parulu chestundi.
0: Your mind does everything.
1: Aithe దీనిని ఉపయోగించుకునేటువంటి విధానంలో ఉంటుండాలి ఈ మంచి చెడ్డలు.
0: హౌఎవర్ ద గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్స్ అపాన్ ద వే యూ మేక్ యూజ్ ఆఫ్ యువర్ మైండ్.
1: ఈ మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించడానికి విద్యలు కాదు ఆధారము.
0: ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ దట్ విల్ హెల్ప్ యూ టు నో ద ట్రెండ్ ఆఫ్ ద మైండ్.
1: సంపదలు కాదు ఆధారము.
0: ఇట్ నాట్ ది ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ దట్ ద ఫౌండేషన్.
1: పదవి కీర్తులు కాదు దీనికి ఆధారము.
0: ఇట్ ఈస్ నాట్ ద నేమ్ అండ్ ఫేమ్ దట్ హెల్ప్ యూ.
1: అయితే ఎన్నో చెడ్డ గుణములు ఉంటున్నాయి మానవుని ఎందనుకుంటున్నాం.
0: వీ థింక్ దట్ మ్యాన్ హ్యాస్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్.
1: ఎన్నో చెడ్డ గుణములు లేవు, ఉన్నది ఒక్కటే.
0: దెర్ ఆర్ నో మెనీ బ్యాడ్ క్వాలిటీస్, ఇన్ ఫ్యాక్ట్ దెర్ ఇస్ ఓన్లీ వన్.
1: అది ఏ? ఎంత శ్రీమంతున్నైనా కూడాను ఒక్కతూరి తనకు అనేక విధమైన విపత్తులు కలిగిస్తుంది.
0: The very same factor is responsible for a millionaire to face all problems.
1: ఎంత తపశక్తి సంపన్నుడైనప్పటికీ అతన్ని ఒక్క పర్యాయం లోపల మార్చివేస్తుంది.
0: He may be one of deep penance, but he will change in a moment of time.
1: సర్వశక్తి సంపన్నుడైనటువంటి వాడిని కూడాను ఒక్క క్షణం లోపల తాను కిందికి త్రొగవేస్తుంది.
0: A man with all the capacities and potentialities will ruin
1: himself. ప్రతి భారతుని యొక్క ఇంటి యందు నిత్య సత్యములుగా ప్రకాశించేటువంటి రామాయణ భారత భాగవతమునందు ఉండేటువంటి యొక్క ప్రమాణములు ప్రతి ఒక్కరు కూడా వెనుకకు తిరిగి చూడాలి.
0: ఎవ్రీ వన్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ సర్టన్లీ గో త్రూ ద పేజెస్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ లైక్ రామాయణ భారత అండ్ భాగవత.
1: రావణుని యొక్క శక్తి ఇట్టిది అట్టిదని ఎవరు కూడా నువ్వు గుర్తించే వీలు కాదు.
0: ది కెపాసిటీ ఆఫ్ రావణ నో వన్ కెన్ ఎస్టిమేట్.
1: 64 విద్యలు నేర్చినటువంటి వాడు రావణుడు.
0: రావణ ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ 16
1: మహాశక్తి సంపన్నుడు రావణుడు.
0: ఈజ్ మైటీ వన్.
1: తన సోదరుడైనటువంటి యొక్క కుబేరుని యొక్క రథమును కూడా నువ్వు లాక్కొని అతన్ని ఓడించినటువంటి వాడు.
0: హీ కుడ్ గ్రాప్ ద చారియట్ ఆఫ్ కుబేర్ అండ్ కాంకర్ హిమ్.
1: మహాతపస్సు సంపన్నుడు.
0: ఈజ్ ద వన్ ఆఫ్ డీప్ ఎనర్జీ.
1: కానీ అట్టి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి యొక్క రావణుని కూడాను ఒక్క క్షణం లోపల అధోగతికి తొక్కివేసింది.
0: సచ్ ఎ మైటీ కింగ్ రావణ హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్ ఇన్ ఎ మోమెంట్.
1: ఏది అది?
0: వాట్ ఈస్ దాట్?
1: ప్రలోపము అనగా దురాశ.
0: ఇట్స్ ఓన్లీ మీనింగ్ టూ మచ్ ఆఫ్ డిజైర్, ఎక్సెసివ్ డిజైర్.
1: ఇన్ని ఉండినప్పటికీ ఈ రావణుడికి ఏమి తక్కువ?
0: He has everything. What is that he runs short of?
1: Korani korikalu enduku koravalsi vachindi?
0: Why should he desire which he should not?
1: Itani gnanam ekkada poyindi?
0: What happened to his wisdom?
1: Itani tapasakti ekkada poyindi?
0: What happened to his penance?
1: Kani ee pralobamu ee durasa undatam chetane adanu atappatanam ayipoyadu.
0: It's only because of this excessive desire he has ruined
1: himself. Atanu matrame padanam kavatame kaakunda atanu rajyanni kuda nu bhasram gaavinchukunnadu.
0: In fact, the whole kingdom is put to flames.
1: ఇంకా హిరణ్యకశిపుడు.
0: దెన్ హిరణ్యకశిపు.
1: ఇతనిలో లేనటువంటి శక్తి మరొకటి ఏమీ లేదు.
0: దేర్ నో అదర్ కెపాసిటీ విచ్ ఇస్ మిస్సింగ్. మా
1: గొప్ప సైంటిస్ట్
0: హిరణ్యకశిపు ఇస్ ఎ వెరీ గ్రేట్ సైంటిస్ట్.
1: ఈనాటి విజ్ఞాన శాస్త్రజ్ఞులందరూ కూడాను అతని లోపల 1000 ఒక భాగమైన కూడాను తెలుసుకోలేనటువంటి వారు.
0: ఆల్ ద మోడర్న్ సైంటిస్ట్ ఆర్ నాట్ ఈవెన్ 1000th ఆఫ్ హిరణ్యకశిపు.
1: పంచభూతములను హస్తగతం గావించుకుని ఆటలాడించుకున్నాడు.
0: హీ కుడ్ కాంకర్ ఆల్ ద 5 ఎలిమెంట్స్ అండ్ ప్లే విత్ దెం.
1: అలాంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి హిరణ్యకశిపుడు కట్టగడపటికి ఈ ప్రలోపం చేతనే తాను కూడాను పతనమైపోయాడు.
0: Such a capable Hiranyakashipu has ruined himself because of the desire.
1: Goppa rajani telusukunnatundi vaadu Duryodhanudu.
0: Duryodhana knows the political administration.
1: Adaniki bhujabalamu buddhibalamu dhanabalamu kavalsinta untundali.
0: He has got all the physical strength and all the strength of the wealth.
1: Inni undi prayojanam emiti?
0: What is the use of all these?
1: Ee pralobame adaniki atapatanam chesindi.
0: It is only the desire that has ruined him.
1: Kaniki ee pavitramaina charitralanni kudunu manavuniki em bodhisthunnayi?
0: What is the teaching of the sacred history?
1: Durasa manchidi kaadu ani prabodhisthu unnai.
0: It teaches you that one should not entertain.
1: Asalu undavalsinade.
0: Yes, you should have.
1: Anubhavinchavalsinade.
0: You should experience.
1: Aanandinchavalsinade.
0: You should be happy.
1: Kaani mitimirin aasa matihani kalputundi.
0: But if it is too much, it will turn you mad.
1: Kanuka itti mitimirin aasa kaliginatundi yokka patrulanu sariyaina margamlo praveshapetti variki sariyaina bodhana chesi వారిని సరైనటువంటి మానవులుగా తీర్చిదిద్దటానికి అనేక మంది స్త్రీలు ఎంతో ప్రయత్నం జరిపారు.
0: హస్బెండ్స్ హూ హ్యావ్ డిజైర్స్ బియాండ్ ఆల్ లిమిట్స్ ఆర్ పుట్ అండర్ చెక్ అండ్ కంట్రోల్ బై విమెన్.
1: భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ
0: వెన్ హస్బెండ్ ఈస్ బ్యాడ్ and turns to wicked activity.
1: Mantri ettula melkiillu manavijesi.
0: Like a minister, she teaches him
1: advice. Patiki hitamunu gadapuga paratulepudu arayavalayu mandodari ettu bhuvini.
0: Every woman,
1: aa patiki enni hitamulu bodhinchindi enni vidhamulu.
0: Who have desires beyond all limits are put under check and control by women.
1: Bhakta

0: విత్తములు బోధించింది, ఎన్ని విధములుగా సుబోధం చేసింది, కానీ అతను వినిపించుకోలేదు.
1: మండోదరి టాట్ ఆల్ గుడ్ థింగ్స్ టు రావణ, బట్ రావణ డిడ్ నాట్ పే హీడ్ టు హర్.
0: ఆమె సుబోధన వల్లనే అతను 10 నెలలు బ్రతకగలిగాడు.
1: బికాస్ ఆఫ్ హర్ గుడ్ టీచింగ్ రావణ కుడ్ సర్వైవ్ ఫర్ 10 మంత్స్.
0: కనుక ఈ విధంగా ప్రాచీన కాలం నుండి కూడాను భారతీయ నారీ మండలు ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాలను నిరూపించి అందించి దేశాన్ని కాపాడుతూ వచ్చారు.
1: Since ancient times, women have set a sacred ideal and they have been protecting this country.
0: Divyatma swarupulaina nari manulara,
1: women, the embodiments of divine soul and spirit.
0: Meeru ee naati nunde aina kodanu mana gruhamulo sariyainatundi marganni abhivruddhi parichi aa divyattam aneetundi yokka mokkanu naati pavitram aneetundi yokka margamulo praveshapettadaniki prayatninchali.
1: Right from this day, you see that you plant the sapling of divinity and see that it grows in your home.
0: ఈ మనసు యొక్క ప్రభావాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి.
1: Know the trend and the nature of the mind and conduct yourselves.
0: మానవుని ఒక్క క్షణం లోపల దానవునిగా మారుస్తుంది.
1: It's the mind that makes the man change into a demon.
0: దానవుని ఒక్క క్షణం లోపల పశువుగా మారుస్తుంది.
1: It makes a demon turn into an animal.
0: పశువును ఒక్క క్షణము లోపల పశుపతిగా మారుస్తుంది.
1: ది వెరీ యానిమల్ పశువు బికమ్స్ పశుపతి ద లార్డ్.
0: ఇన్ని విధమైనటువంటి శక్తి సామర్థ్యంతో సర్వల హృదయమునందు కూడాను సంచరించుచున్నటువంటి మనస్సు ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: ఇట్ ఇస్ ద ఓన్లీ మైండ్, సింగిల్ మైండ్ దట్ మూవ్స్ అబౌట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: ఇట్టి మనస్సు యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి.
1: వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ సీ దట్ ఇట్ వర్క్స్ అలాంగ్ ద ప్రాపర్ లైన్.
0: హే మనసా,
1: ఓ మైండ్,
0: నీవు తలచినట్టుగా నీవు వర్తించకూడదు.
1: డోంట్ బిహేవ్ యాజ్ యు థింక్.
0: నీవు ఎవరు?
1: హూ ఆర్ యు?
0: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు.
1: యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
0: నీవు ఇంద్రుడు.
1: యువర్ నేమ్ ఇస్ ఇంద్ర, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
0: మన చరిత్ర యందు ఇంద్రుని అనేక విధంగా మనం వర్ణిస్తున్నాము.
1: వీ డిస్క్రైబ్ ఇంద్ర ఆయన.
0: ఇంద్రుడు అంటే ఏ లోకంలోనో లేడు. మన ఇంద్రియములకంతా అధిపతి అయినటువంటి మనసే ఇంద్రుడు.
1: Indra is not present in a separate world. Indra is the master of the senses.
0: Kanukane vedamunandu chandrama manaso jata chaksho suryo ajayata mukha indrascha agnascha. Mana yokka indratvam anetundidi mana yokka gunamunande untunnadi.
1: The position of Indra lies in our character and the quality.
0: Kanukane indriyamulaku adhipati ayinatundi ee manasunu మన స్వాధీనం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ హావ్ ఎ కంట్రోల్ ఓవర్ దిస్ మైండ్.
0: ఈ ఇంద్రుడు బుద్ధికి స్వాధీనుడై ఉంటున్నాడు.
1: అండ్ ఇంద్ర ద మైండ్ షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఇంటెలెక్ట్.
0: బుద్ధి ఆత్మకు స్వాధీనుడై ఉంటున్నాడు.
1: ఇంటెలెక్ట్ బుద్ధి ఇస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆత్మ ద సోల్.
0: కనుకనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్ని కూడాను ఒక ఆత్మభావంతో అన్ని కూడాను మనకు వశమైపోతాయి.
1: విత్ ద ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ యు విల్ హావ్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు దేశము ఏ విధమైన పరిస్థితిలో ఉంటున్నదని చిన్న పిల్లవాడికి కూడా తెలుసు.
1: టుడే ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ వెరీ వెల్ నోన్ టు టైనీ
0: చిల్డ్రన్. ఎక్కడ విన్నప్పటికీ భయంకరమైనటువంటి దృశ్యములే మనకు గోచరిస్తున్నాయి, వినిపిస్తున్నాయి.
1: వేర్ ఎవర్ యు గో, వాట్ ఎవర్ యు లిసన్ టు, యు సర్టెన్లీ కమ్ అక్రాస్. దీనికంతా
0: మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద మెయిన్ కాజ్?
0: మూలాధారం ఏమిటి?
1: వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ దిస్?
0: కేవలము మనలో ఉండినటువంటి మన ప్రభావాన్ని మనం గుర్తించుకోలేకపోవటమే.
1: The absence of the knowledge of the nature of the mind is the main cause.
0: Mitimirina asalu perigipovatame.
1: Too many desires are responsible.
0: Deeniki taginattuga swarthamu saprayojanamu chala adhikamaipoyindi.
1: Above all, selfishness and self interest are on the rise.
0: Annintikini moola kaaranam aatmavishwasanni kolipovatame.
1: The main cause that one has lost to self confidence.
0: Aatmavishwasam atyavasaramu.
1: Self confidence is most essential.
0: అట్టి ఆత్మవిశ్వాసమే లేకపోయినప్పుడు అన్ని మనకు అపశకునములే.
1: Without self confidence you will face failures.
0: అన్ని మనకు అశాంతులే.
1: You will be in restlessness.
0: అశాంతితో మునిగినటువంటి వానికి ఏది కావాలి? ఇంకా ప్రపంచమే వానికి అక్కర్లేదు.
1: The one who is restless is not bothered of the world.
0: శాంతి సంతోషంతో ఉండినటువంటి వానికి ఈ ప్రపంచం కావాలి.
1: The one in peace and happiness needs this world.
0: ఏ మానవుని యందు వెతికినప్పటికీ ఏ కించిట్టైనా కూడాను శాంతి కనిపించడం లేదు.
1: You think of any man, he has no peace at all.
0: ఈ శాంతి కోసమే పోయి చాలా మంది భూమిని వదిలిపెట్టి చంద్రమండలానికి వెళ్తున్నారు.
1: To have peace, people leave this earth and try to travel to the moon.
0: చంద్రమండలం వెళ్ళినప్పటికీ శరీరం చల్లబడుతుంది కానీ మనసు వేడెక్కుతుంది.
1: Even if they reach land on the moon, the body is cool but the mind is hot.

0: రమున అణు బాంబునుంచుక.
1: They have atom bomb on hand.
0: అరచుచుందురు శాంతి శాంతని.
1: Yet they shout peace, peace.
0: ఏమిటిది? ఎక్కడి నుంచి వచ్చింది శాంతి? ఎక్కడి నుంచి వస్తుంది?
1: Where from you get peace?
0: చేతిలో ఉన్నది బాంబు.
1: You have atom bomb on hand.
0: అలాంటి బాంబు పట్టుకున్నటువంటి వాడికి శాంతి వస్తుందా? అశాంతితో భయంకరమైనటువంటి దీంతో కురిగిపోతాడా?
1: With the atom bomb on hand, will you be in peace or restless?
0: ఈనాడు కలియుగమునందు అనేక విధములైనటువంటి యొక్క మార్గం లోపల ఈ భయంకరమైనటువంటి దృశ్యములు మనకు గోచరిస్తున్నాయి.
1: ఆల్ దిస్ వికెడ్ హారిబుల్ సినారియో ఈజ్ ఆల్ అరౌండ్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్
0: దివ్యాత్మ స్వరూపులారా, అందరి ఎందు ఉండనటువంటిది ఆత్మ ఒక్కటే.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ స్పిరిట్ ఈజ్ ఓన్లీ సేమ్.
0: తన ఆత్మను తాను నమ్మి జీవించడానికి ప్రయత్నించండి.
1: యూ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ లీడ్ యువర్ లైఫ్.
0: తనను తాను నమ్మలేకపోతున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ హిమ్సెల్ఫ్.
0: ఇలాంటి పరిస్థితుల లోపలే ఈ విధమైనటువంటి యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు మనకు సంభవిస్తున్నాయి.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఓన్లీ హీ ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ సెంటిమెంట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: కనుక మనకు ఆధారమైనటువంటి ఒక్క భగవత్ నామమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద నేమ్ ఆఫ్ ద గాడ్ విచ్ షుడ్ బి ద ఫౌండేషన్.
0: నామము కూడా గృహము నుండి ఆవిర్భవించాలి.
1: The name of the Lord should emanate, originate out of the family.
0: మన ఇంటి నుండి కూడా అది బయలుదేరాలి.
1: ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ హోమ్స్.
0: అప్పుడే మన పిల్లల యందు కూడాను ఈ దివ్యమైనటువంటి భావములు ఏర్పడుతుంటాయి.
1: దెన్ చిల్డ్రన్ ఆల్సో విల్ హ్యావ్ డివైన్ థాట్స్.
0: ఈ పిల్లలే భారతోద్ధారకులు.
1: చిల్డ్రన్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుక మన బిడ్డలను మనం సరైనటువంటి మార్గంలో పెంచడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఇన్ ప్రాపర్ వే.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి తల్లులు, శ్రీమంతులైనటువంటి వారు తమ బిడ్డలను కూడా తాము చూసుకోవటం లేదు.
1: అన్ఫార్చునేట్లీ మదర్స్ టుడే అండ్ రిచ్ పీపుల్ ఇన్ పర్టికులర్ ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్
0: ఆయా చేతికి అప్పచెప్పుతున్నారు, హాయిగా కూర్చుంటున్నారు.
1: దే పాస్ ఆన్ దేర్ చిల్డ్రన్ టు ద సర్వెంట్ మెయిడ్ అండ్ జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ టు హర్.
0: కట్టగడపడికి ఏమైపోతుండాలి?
1: వాట్ హ్యాపెన్స్ అట్ ది ఎండ్?
0: ఈ పుట్టిన బిడ్డలు ఆయా చేతిలో పెరగటం చేత ఆయా చస్తేనైనా ఏడుస్తారు, కానీ అమ్మ చస్తే ఏడ్చరు.
1: ద చైల్డ్ హూ ఇస్ ఫాస్టర్డ్ by the servant maid will cry when the servant maid dies, but she will never cry when her brother dies.
0: Karanamemiti talliki parichayame ledi ee bidda.
1: Because she has no knowledge of the mother.
0: Kalukune prathina kalam nundi talli palato తాను పెరిగి తల్లి స్పర్శతో తాను అభివృద్ధి గాల్చినటువంటి పిల్లడు మహా గుణవంతులుగా మారుతుంటారు.
1: దేర్ఫోర్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద చిల్డ్రన్ ఆర్ ఫెడ్ బై ద మదర్ అండ్ బ్రాట్ అప్ బై ద వెరీ మదర్. దేర్ఫోర్ దే కుడ్ బికమ్ గుడ్ అండ్ ఐడి.
0: కరవైపోయినది.
1: టుడే వాట్ హ్యాపెండ్?
0: తల్లి పాలే కరవైపోయినది, టిన్ని పాలు అధికమైపోయినవి.
1: టుడే ది బేబీస్ ఆర్ నాట్ ఫెడ్ బై ద మదర్, దే ఆర్ జస్ట్ ఫెడ్ బై ద టిన్ మిల్క్.
0: కనుకనే ఈనాటి పిల్లలకంతా కూడా టిన్ను బుద్ధులే వస్తున్నాయి.
1: దేర్ఫోర్ చిల్డ్రన్ హ్యావ్ ద టెంపరమెంట్ ఆఫ్ ది టిన్స్.
0: ఇలాంటి బుద్ధులు రాకుండా తల్లిని చూసుకోవడానికి తగిన జాగ్రత్త పడాలి.
1: సో మదర్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్.
0: ఈ విధమైనటువంటి గృహాన్ని మనం కాపాడుకుంటే దేశమనే కాపాడిన వారం అవుతాం.
1: ఇఫ్ యూ సేఫ్ గార్డ్ యువర్ ఫ్యామిలీ, యూ విల్ బి ప్రొటెక్టింగ్ ద కంట్రీ.
0: కనుక దేశాని కోసమని నీవు పాటుపడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ద కంట్రీ.
0: సత్యమును పలికే రీతిగా పిల్లలకు బోధించు.
1: Teach your children to speak truth.
0: Dharmam ante emto pillalu bodhinchu.
1: Teach them what dharma is.
0: Mana dharmam emto pillalu bodhinchu.
1: Tell them our own dharma.
0: Mahaneeyulaku charitralanta kuda chakkaga shravanam cheyinchu.
1: Tell them all the sacred stories of noble souls.
0: Chinna pillala time nunchi kuda prachinulainatundi musulmanu vaalu aa pillalku manchi kathalu cheptu undetundi vaaru.
1: In good old days the elderly people taught good stories to the children.
0: Yeri naati peddalu.
1: Where are such elders?
0: ఆనాటి పెద్దలను చూస్తే ఈనాటి వారంతా కూడా వారిని పరిహసిస్తారు.
1: Modern people will make fun of such elders.
0: కాదు కాదు.
1: Not so.
0: ఆనాటి పెద్దలు చేసినటువంటి నాటినటువంటి విత్తనములే ఈనాడు ఇంకా ఎంతో ఎంతో పల్లెలు ఎందు అభివృద్ధి అవుతున్నాయి.
1: Seeds sown by elders of those days, we find the fruits today in villages.
0: కనుక మన భారతీయ సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి స్త్రీలే దీనికి సరైనటువంటి యొక్క ఆధారభూతుడు.
1: The culture of Bharat can be upheld, can be rejuvenated by women only.
0: Kanuka maha viluvainatundi mana prachina samskruti.
1: Our Bharat culture of Bharat is highly valuable.
0: Tellavaru lechina modale bhagavat yokka naamamto prarambhamainatundi.
1: We begin our day by thinking of God.
0: Meekandariki telusunu,
1: you all know,
0: kaashi kshetramnandu kudanu maraninche samaya lopala sri rama rama rameti rame rame manorame ani chevullo palukutu untaru.
1: There in that kaashi, the Benares, at the time of death they chant the name of God.
0: స్మరణ అంత్యకాలంలో ఆదరణ కోసమని.
1: It only means if the God's name is chanted at the end, it will help.
0: అంత్యకాలంలో దేనిని మనం ఆధారంగా తీసుకుని స్మరిస్తామో అది ఏ పునర్జన్మమునకు పునాది.
1: Whatever we think at the end will be the foundation for the next life.
0: కనుక మనము మన పిల్లలకు ఏ పిచ్చి పిచ్చి మాటలో ఏ పిచ్చి పిచ్చి పలుకులో ఏ పిచ్చి పిచ్చి పద్యాలో చెప్పకుండా పవిత్రమైనటువంటి యొక్క దైవ చింతను వారికి బోధించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ నెవర్ టీచ్ అవర్ చిల్డ్రన్ సిల్లీ స్టోరీస్ అండ్ సిల్లీ సాంగ్స్. టీచ్ దెమ్ ద డివైన్ స్టోరీస్.
0: పూర్వకాలంలో అక్షర శ్రీకారం చేసే సమయంలో ఓం నమస్తివాయ పంచాక్షర నామాన్ని బోధించేవారు.
1: ఇన్ గుడ్ ఓల్డ్ డేస్ ద లెటరింగ్ స్కూలింగ్ బిగిన్స్ బై రైటింగ్
0: ఓం నమో నారాయణాయ అని అష్టాక్షర నామాన్ని స్మరింపజేసేటువంటి.
1: ఆర్ దే మేక్ దెమ్ లెర్న్ ఓం నమో నారాయణాయ.
0: ఇప్పుడు పిల్లలకి ఏమిటి అక్షరాభ్యాసములు?
1: టుడే హౌ వి స్టార్ట్ లెర్నింగ్?
0: అక్షరాభ్యాసములే లేవు.
1: దేర్ ఇస్ నో ఫార్మల్ బిగినింగ్ ఆఫ్ లెర్నింగ్.
0: దే బ్లాక్ షీప్.
1: They start this bab black sheep.
0: Yem kiva mana pillalu cheppetundi.
1: Is that what we should teach?
0: Ding dong bell pushes in the bell ani. Ilanti vanni pillalu cheptunnam manamu.
1: We teach a silly things.
0: Idi kaadu mana pillalu hrudayallo natavalsinatundi. Rama Krishna Govinda Narayana ilanti pavitra naamanni manam prabodhinchali.
1: We should implant and imprint sacred names of Rama Krishna on their hearts.
0: చైతన్యుడు చెప్పేటువంటి వాడు
1: చైతన్య
0: జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతం జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతం ఓ రుచి ఎదిగినటువంటి నాలుక
1: ఓ టంగ్ ఓ నౌస్
0: ఓ పవిత్రమైనటువంటి నాలుక
1: ఓ సీక్రెట్ టంగ్
0: నీవు స్మరించవలసినటువంటిది ఈ ప్రాకృత సంబంధమైనటువంటి పలుకులు కాదు.
1: వాట్ యూ షుడ్ అటర్ ఈజ్ నాట్ ఆఫ్ ద వరల్డ్లీ థింగ్స్.
0: మధుర ప్రియేతం ఆవర్ణయేత మధురాక్షరాణి మధురమైనటువంటి అక్షరాలు నీవు ప్రబోధించాలి.
1: యూ షుడ్ ఓన్లీ అటర్ దట్ నెక్టరైన్ వర్డ్.
0: ఏమిటి ఆ మధురమైనటువంటిది?
1: వాట్ ఆర్ దే?
0: ఏది ఆ మధురమైనటువంటి పలుకులు?
1: What are those sweet words?
0: Govinda Damodara Madhaveti.
1: That's the sweet words that you should utter, or Govinda and Damodara.
0: Ee naati bhaktulu yokka kannula drishti ye vidhanga untundali?
1: What should be our looks, particularly for devotees?
0: Chandru yokka drishti vale untundali.
1: It should be like that of the moon.
0: Venna vanti palukula vale untundali.
1: Our words should be like that of butter.
0: Tene vanti hrudayanga untundali.
1: Our heart should be like a nectar.
0: Idi ee naati manavuniki atyavasaramu.
1: This most essential today.
0: Palukulu chuste chaala kathinamainatundi palukulu.
1: Today our words are harsh.
0: Kaadu kaadu.
1: No.
0: వెన్న వంటి పలుకులుగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి సో సాఫ్ట్ లైక్ బటర్.
0: అది మధురమైనటువంటిది గాను
1: ఇట్ షుడ్ బి స్వీట్.
0: ఒక సున్నితమైనటువంటిది గాను
1: ఇట్ షుడ్ బి సాఫ్ట్.
0: ఇలాంటి పలుకులు మనం పలకాలి.
1: వీ షుడ్ స్పీక్ సచ్ వర్డ్స్.
0: ఇంకా కన్నులతో చూచే దృష్టి ఏమిటి?
1: హౌ షుడ్ బి అవర్ లుక్స్?
0: వికారమైనటువంటి దృష్టిలంతా మనం చూస్తున్నాము.
1: We always have bad looks and watch bad things.
0: వినోదములైనటువంటి దృష్టిని చూస్తున్నాము.
1: We also watch entertainment.
0: విజ్ఞాన సంబంధమైనటువంటి దృష్టిని మనం చూడటం లేదు.
1: We don't have the sacred look in particular.
0: కనుకనే కన్నుల నుంచినది ఎందుకు తెలుసా?
1: You know why eyes are gifted?
0: చూచేటందుక.
1: Only to see everything?
0: కాదు కాదు కాదు.
1: No.
0: కైలాసవాసు నీ కన్నులారా చూచేందుకురా?
1: Eyes are gifted to see God.
0: నిన్ను శిడి నేడు పత్రి ఉన్నవాడని పేరు కానే.
1: It's own
0: nushiridi needu patri unnavadani pere kani tannu bhavana cheyu bhaktula kannulande melagunanna.
1: It is only said for name's sake.
0: Kannu vippi chudaro ranna ee sai devuni ennaga endaina karadanna.
1: It is only said for name's sake that he was there then in Shirdi and now in Parthi. But actually speaking, he is present in the very eye of those that yearn and pine for God.
0: Kanukane maniyoka bhavamlanta kudanu oka divyamainatundi bhavamuga daiva sambandhamainatundi bhavamuga mana hrudayamlo chitrinchukovali.
1: Therefore we should have divine feelings and godly thoughts.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈనాటి మానవుడి యొక్క విశ్వాసం ఎంతవరకు దిగజారిందంటే దేవుడు తిరుపతిలో ఉంటున్నాడు, భద్రాచలంలో ఉంటున్నాడు, లేక బద్రీలో ఉంటున్నాడు, కేదార్నాథ్లో ఉంటున్నాడు, అమర్నాథ్లో ఉంటున్నాడు అని చెప్తే మన ప్రయాణాలకంతా మూటా ముండు కట్టి మనం ప్రయాణం చేస్తున్నాం.
1: లెట్ అస్ అండర్స్టాండ్ ద ఫెయిత్ టుడే థింకింగ్ దట్ గాడ్ ఈస్ దేర్ ఇన్ భద్రాచల బదర్ ఇన్ కేదార్
0: మనసు యొక్క సంకల్పం యొక్క చేస్తలే.
1: దట్ ఆర్ ఆల్ ది యాక్షన్స్ బికాస్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద మైండ్.
0: కానీ నాయన దేవుడు అక్కడ ఇక్కడ లేదు, నీ హృదయమందే ఉంటున్నాడు అని చెప్తే ఎవరూ విశ్వసించరు.
1: Nobody will believe if you are to say God is present in your heart.
0: Anta samipamlo undinatvanti daivanni vishwasincharu.
1: He has no faith in God. He is
0: ekkado unnadante dabbunu kharchu pettukoni prayanam ayipoyi shramala padeyina chestaru.
1: But if we say God is somewhere, he exerts and strains to travel.
0: Kanukane bayata unnadu anukotamu adi brahma.
1: It is only an illusion to think God is
0: outside. Mana ende untunnadu, mana hrudayam nante untunnadu anipindi adi satyam.
1: The truth of truths is God is in you.
0: కనుకనే అతనే సర్వ విధమైనటువంటి యొక్క గైడెన్స్ ఇస్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ గైడ్స్ యూ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: అట్టి సత్యాన్ని ఈనాడు మనం విస్మరించాము.
1: వి హావ్ ఫర్గాటన్ సచ్ ట్రూత్.
0: కనుకనే బయట ప్రపంచంలో ఏమీ లేదు.
1: ఇన్ ది ఎక్స్టర్నల్ ఔటర్ వరల్డ్
0: ఉన్నదంతా మన యందు ఉన్నటువంటిదే ప్రతిబింబిస్తుండాలి.
1: దట్ ఎవ్రీథింగ్ ఇన్ యూ ఇట్స్ రిఫ్లెక్ట్స్.
0: ఏది చేస్తే దానికి ప్రతిఫలం అందిస్తున్నారు.
1: God will give you all the consequences to your actions.
0: కనుకని ప్రతి మానవుడు కూడాను మంచిని చేసి, మంచిని చూచి, మంచిని తలచి మంచిగా జీవించాలి.
1: Therefore everyone should do good, see good, listen to good, act good and do everything good.
0: ఇది ఏ నిజమైనటువంటి వేదాంతము.
1: This is true philosophy.
0: భగవంతుడు ఎక్కడనో లేడు.
1: God is not present separate from you.
0: నీ హృదయమునందే ఉంటున్నాడు.
1: God is present within you.
0: కనుకనే అట్టి హృదయ స్థాయి అయినటువంటి దైవత్వాన్ని పరిపూర్ణమైనటువంటి దీంతో విశ్వసించాలి.
1: Have full faith in God who resides in you.
0: భగవంతుడు పరిపూర్ణుడు కనుకనే మనం కూడాను పరిపూర్ణమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
1: God is total and whole and full. You should develop full love.
0: కనుకనే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్మునముదచ్చితే అతను పూర్ణుడే, మనము పూర్ణుడే.
1: God is total and full also you.
0: ఇలాంటి విశ్వాసం మనలో అభివృద్ధి కావాలి.
1: We should develop such a faith.
0: పూర్ణ స్వరూపుడైనటువంటి భగవంతుని మనం అపూర్ణంగా మనం ప్రాప్తిస్తే మన పరిస్థితి ఏమాత్రమూ కాదు.
1: God who is whole and total, you cannot realize him with this fragmented look.
0: పరిపూర్ణ స్వరూపుడైన భగవంతుని పరిపూర్ణమైనటువంటి హృదయంతో ప్రార్థించాలి.
1: God who is the embodiment of totality can be worshipped with the total faith and love.
0: కనుక ప్రతి మానవుని ఎందుకూడను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండేటువంటిది ప్రేమ ఒక్కటే.
1: So everyone, that which is ready every time is
0: love. రావచ్చు పోవచ్చు.
1: Anger may come and
0: go. అహంకారం రావచ్చు పోవచ్చు.
1: Ego may come and
0: go. అసూయ రావచ్చు పోవచ్చు.
1: Jealousy may come and go.
0: అభిమానం రావచ్చు పోవచ్చు.
1: Attachment may come and go.
0: ఎప్పటికీ రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి శాశ్వత శక్తి ప్రేమ ఒక్కటే.
1: దట్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్ ఇస్ దట్ ఎవర్ గ్రీన్ నోబెల్ యూనిక్
0: ప్రేమ సర్వుడు ఎందు ఉంటున్నది.
1: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
0: కనుకనే ప్రేమ చేత మన జీవితాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లీడ్ అవర్ లైవ్స్ విత్ లవ్.
0: ఆ ప్రేమకు స్త్రీలే పుట్టినిల్లు.
1: ఎ వుమన్ ఇస్ ద సెంటర్ ఆఫ్ లవ్.
0: దానినే భక్తి అన్నారు. భక్తి,
1: దట్ ఇస్ కాల్డ్ భక్తి డివోషన్.
0: జ్ఞానమును పురుషుడు అన్నారు.
1: మ్యాన్ ఇస్ విజ్డమ్.
0: భక్తి అనేటువంటి యొక్క స్త్రీ ఎందు అంతఃపురంలో కూడా ప్రవేశముంటుంటారు. కనుక ఇట్టి భక్తి ప్రపత్తులకంతా కూడా మూలాధారమైనటువంటి ఆధారము స్త్రీలే.
1: ఇట్స్ ఓన్లీ ఉమెన్ హూ ఇస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్.
0: వేరుగా భావించండి,
1: ఈనాడు
0: ఇక్కడికి వచ్చినటువంటి పురుషులందరికీ కూడా మొట్టమొదటి స్త్రీల యొక్క ప్రబోధన చేతనే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు.
1: All men here, or they are here because of the women who taught them to be here.
0: వారే అట్టి పవిత్రమైనటువంటి భావం చేత పతులను లాక్కొని వస్తున్నారు.
1: విమెన్ టాట్ దెమ్ ఇన్ ఏ సీక్రెట్ వే అండ్ డ్రాగ్ దెమ్.
0: వారు చేసే పని చాలా పవిత్రమైన పనియే కానీ మరొకటి కాదు.
1: వాట్ ఆల్ దట్ విమెన్ డూ ఇస్ సీక్రెట్ థింగ్ ఓన్లీ.
0: తాము తరించాలి, తమ పతులు తరించాలి.
1: And her life should be redeemed, so also her husband.
0: అనేటువంటి ఉత్తమమైనటువంటి భావం చేత, విశాలమైన భావం చేత ఈ భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ వచ్చారు.
1: Therefore women have that noble exalted feelings and thoughts.
0: కనుక స్త్రీలంటే కేవలంగా మనం భావించరాదు.
1: We should not consider an ordinary
0: మహాశక్తివంతులు.
1: Highly powerful.
0: అందువల్లనే భగవద్గీతలో కూడాను స్త్రీల లోపల ఏడు శక్తులు ఉంటున్నాయి.
1: Therefore భగవద్గీత says that a woman has seven powers.
0: మగవాణి యందు మూడు శక్తులు మాత్రమే ఉంటున్నాయి.
1: Man has only three powers.
0: ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు స్త్రీలు.
1: విమెన్ ఆర్ సో పవర్ఫుల్.
0: అలాంటి వారిని మనం కేవలంగా చూచి, వారి హాస్యాస్పదంగా చూచి, వారి తుచ్చమైనటువంటి జీవితంగా భావిస్తున్నాము. చాలా పొరపాటు, అదే పెద్ద పాపం.
1: It's the worst of the sins to consider women rather cheap or neglect them.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: A small example.
0: పతులను బ్రతికించుకున్నటువంటి సతులు అనేక మంది ఉంటున్నారు.
1: There are many women who brought their husbands back to life.
0: వాళ్ళకి బ్రతకపోయినప్పటికీ వాళ్ళకి శాంతిని అందించడానికి తగినటువంటి ప్రయత్నాలు చేశారు.
1: Though the husbands are no more, yet they pray for their husbands.
0: సతులను బ్రతికించుకున్నటువంటి పురుషులు ఒక్కడున్నాడా?
1: Is there any one husband who prays for his wife?
0: పోతే పోయిందని రెండో వివాహానికి సిద్ధమవుతాడు.
1: If the wife dies, the husband is ready for the second marriage.
0: ఇలాంటి ప్రాచీన సంస్కృతి యందు మన భారతదేశము పుట్టి పెరిగి అభివృద్ధి గాంచినటువంటిది.
1: భారత్ హెస్ గ్రోన్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్.
0: కనుక స్త్రీలను మనము కేవలంగా చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ విమెన్ ఇన్ ద ఆర్డినరీ వే.
0: ఎక్కడ స్త్రీలను గౌరవిస్తామో ఆ ఇంటి యందు సర్వ సౌఖ్యములు కూడా అభివృద్ధి పొందుతాయి.
1: వేర్ ఎవర్ విమెన్ ఆర్ హైలీ
0: సర్వ కళ్యాణములు కూడా చేకూరుతాయి.
1: దట్ హోమ్ విల్ బి ఆస్పిషియస్ and it will prosper and
0: కనుక స్త్రీలను మనం ఏమాత్రం కూడా దూషించరాదు, విమర్శించరాదు, హింసించరాదు.
1: Therefore we should never criticize. We should not consider them ordinary or
0: cheap. కలహంటి కలకంటి కంటి కన్నీరులకిన స్త్రీ ఇంట నుండరదు అన్నారు.
1: If the woman said this here,
0: కంటి నీరేగిన వచ్చినట్టి ఇంకా ఇంటిలో స్త్రీ సంపదలు ఉండవు.
1: If a woman said this here, there will be no prosperity, there will be no wealth in that family.
0: కనుక ఇట్లాంటి సాంప్రదాయంతో కూడి ఉన్నటువంటిది మన పవిత్రమైన భారతదేశం.
1: The sacred Bharat has got such a rich tradition.
0: కనుక ఏ సమయం చిక్కినప్పటికీ భగవత్ నామాన్ని స్మరించి భగవత్ యొక్క చింతన చేత కాలాన్ని సార్థకంగా గావించుకోవాలి.
1: Therefore sanctify any time that is left to you, chanting the name, singing the name of God.
0: ప్రేమ ముదిత మనసు కో

భవసముద్ర సుఖద నావ ఏక రామనా పరమశాంతి.

0: माता पिता बंधु सख सबकी राम माता पिता बंधु सख सबकी राम
1: भक्त

0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, సర్వం కల్విదం బ్రహ్మ, విశ్వం విష్ణు స్వరూపం. ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు అండ్ గాడ్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్. భాస్కర బింబే దీప్తం దైవం, సూర్యుని యొక్క కిరణముల యొక్క ముందు ప్రకాశించేటువంటి వాడు, ప్రకటించేటువంటి వాడు దైవమే.
1: గాడ్ ఈజ్ ద వన్ హూ షైన్స్ అండ్ డిక్లర్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద రేస్ ఆఫ్ సన్.
0: లోచన మధ్య సుప్తం దైవం, ప్రతి మానవుని యొక్క నేత్రముల మధ్య జగత్తును చూపించి, ప్రకటింపజేసి, వికసింపజేసి, ప్రకాశింపజేసేటువంటి వాడు దైవం.
1: గాడ్ ఈజ్ ద వన్ హూ మేక్స్ ద ఐ ఫంక్షన్ అండ్ సీ అండ్ ఎంజాయ్ ది మేనిఫెస్టెడ్ ఫార్మ్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ఈస్ ద వరల్డ్.
0: చితకర మండల గుప్తం దైవం, చంద్రుని మధ్య ఉన్నటువంటి యొక్క చల్లదనము, తెల్లదనము, లోక శాంతిని అందించేటువంటి యొక్క దివ్యత్వము దైవమే.
1: ద కూల్నెస్, ద వైట్నెస్ అండ్ ద ఇమెన్స్ పీస్ విచ్ మూన్ కన్ఫర్స్ ఆన్ ద వరల్డ్ ఈజ్ ఆల్సో గాడ్.
0: త్రిగుణిత భవన వ్యాప్తం దైవం, త్రికాలాత్మకమైనటువంటి ఈ జగత్తునందు, త్రిమూర్తాత్మకమైనటువంటి ఈ జగత్తునందు త్రిగుణ స్వరూపములో ప్రకటించేటువంటి యొక్క దివ్యత్వం భగవంతమే.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ టైమ్స్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అండ్ త్రీ మూర్తిస్ ట్రినిటీ, ఇట్ ఈస్ గాడ్ హూ ఎక్స్ప్రెసెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ క్వాలిటీస్.
0: ప్రకృతి యొక్క చిత్రము మహావిచిత్రము.
1: ద నేచర్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ రాదర్ వండర్ఫుల్.
0: ఎవరూ దీనిని గుర్తించలేరు.
1: నో వన్ క్యాన్ రియలైజ్ దిస్.
0: ముంచిన, తేల్చిన, అనుగ్రహించిన, ఆగ్రహించిన ప్రకృతి.
1: ఇట్ ఈస్ ది నేచర్ విచ్ కెన్ గివ్ యూ, కన్ఫర్ ఆన్ యూ గ్రేస్ or which can show its own anger, which can confer everything on the man.
0: Jeeva koti paina adhipathyam prakrutide.
1: Nature exercises its own mastery over man.
0: Ee prakruti trigunatmakamainatundi.
1: This nature and creation consists of three qualities.
0: Ee trigunatmakamainatundi prapanchame త్రిమూర్తి స్వరూపం.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ క్వాలిటీస్ ఈజ్ ఆల్సో ది ఫార్మ్ ఆఫ్ ట్రినిటీ.
0: ఇవి ఏ సృష్టి స్థితి లయమునకు త్రిగుణములే మూల కారణం.
1: ఫర్ ది క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిసొల్యూషన్ ఇట్ ఈస్ దీస్ త్రీ క్వాలిటీస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: త్రిగుణముల యొక్క స్వరూప స్వభావాలతో
1: the form and the nature of these three qualities,
0: vishesha vikaralato
1: the special features and the way that they function,
0: sarasa sallapalato
1: the joy and the sorrow they are capable of conferring,
0: lokaralo prakashinchetundi prakatimpa chesetundi trigunam.
1: It is these three very qualities which fill the world with all these things and which make the creation express itself in all this variety.
0: Manavudu digga jeevitam kosam kaadu aashinchavalsinadi, divya jeevitam kosam aashinchali.
1: What man should aspire for is not for a long life but for divine life.
0: Divyamainatunte ee prakruti yandu divyamainatunte manavattamu divyattanni pondatame pradhana kartavyam.
1: The most important duty of humanity is to see that they become divine as they are living in the divine nature.
2: సృష్టి యొక్క రహస్యము సృష్టికర్తకు తప్ప అన్యులకు అర్థం కాదు.
1: The secret of creation is known to the creator alone, to none else.
2: సృష్టి యొక్క రహస్యమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి వారే ఈ సైంటిస్ట్.
1: The scientists are those who try to understand the secrets of nature.
2: ఈ సృష్టి యొక్క రహస్యమును కూడాను పరిపూర్ణంగా ఎవరు కూడాను గుర్తించలేరు.
1: No person would be able to understand the secrets and the mystery of nature in all its fullness.
2: ఈ వైజ్ఞానమునందు ఈనాటి పరిశోధన రేపటికి పాతదైపోతుంది.
1: In science, today's research becomes outdated tomorrow.
2: రేపటి దినము యొక్క పరిశీలన ఎల్లుండికి పాతదైపోతుంది.
1: And tomorrow's research get exploded.
2: కాని ఈ వైజ్ఞానిక వ్యక్తి యందు పాతదంతా రోతదిగా భావించుకుంటూ పోతుంటాడు.
1: In the science, what happens is everything old is considered as out of fashion.
2: కనుక సృష్టి అంతయి కూడాను కేవలము క్షణ క్షణములకు మార్పు చెందినటువంటిది.
1: సృష్టి, ది క్రియేషన్ అండర్గోస్ కంటిన్యూస్ చేంజ్.
2: ఇది నిత్యమైనది సత్యమైనటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ అండ్ దిస్ ఇస్ నాట్ ఎటర్నల్.
2: నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క తత్వము సృష్టికర్తనే.
1: ఇట్ ఈస్ ది క్రియేటర్ హూ ఈస్ పర్మనెంట్, హూ ఈస్ ఎటర్నల్ అండ్ హూ ఈస్ ట్రూత్.
2: సృష్టికర్తని పరిశీలన చేసి పరిశోధన చేసి సృష్టికర్తను పొందేటువంటిదే ఆధ్యాత్మిక మార్గం.
1: స్పిరిచువాలిటీ ఈజ్ దట్ పాత్ విచ్ మేక్స్ యూ ఫస్ట్ ఇన్వెస్టిగేట్ ఇన్ టు ద క్రియేటర్ అండ్ అండర్స్టాండ్ క్రియేటర్ అండ్ దెన్ గో ఫర్ క్రియేషన్.
2: ఈ చరాచర ప్రపంచమంతా కూడాను కేవలం త్రిగుణాత్మకమై ఉన్నటువంటిది.
1: ద ఎంటైర్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అలోన్.
2: కనుక గుణాతీతమైనటువంటి తత్వాన్ని గుర్తించేటువంటి వ్యక్తిత్వమే నిజమైనటువంటి మానవత్వం.
1: ద రియల్ హ్యూమానిటీ కన్సిస్ట్ ఆఫ్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ట్రాన్సెండెంటల్ ట్రూత్ రాదర్ దాన్ ద ట్రూత్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు చేంజెస్.
2: భగవంతుడు ఆత్మస్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
2: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అని బ్రహ్మమన్నా సత్యమన్నా అనంతమన్నా ఆత్మ అన్నా భగవంతుడన్నా దేవుడన్నా ఇవి అన్ని కేవలము ఒక్క పదము యొక్క పర్యాయములే.
1: ట్రూత్, విజ్డమ్, ఇన్ఫినిటీ, డివినిటీ, ఆల్ దీస్ ఆర్ ఆల్ సినోనిమ్స్.
2: కనుక మొట్టమొదట ఆత్మ నుండి పంచభూతములు ఆవిర్భవించాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ టేకన్ దేర్ బర్త్ ఫ్రమ్ ఆత్మ.
2: అయితే పంచభూతముల యందు పంచతత్వముల యొక్క తత్వాన్ని ఇముడ్చుకుని ఉంటున్నాయి.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యావ్ ఇంబెడెడ్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్ ద ఫైవ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపుల్స్.
2: ఈ పంచభూతముల నుండి కూడాను పంచీకృతము ఆరంభమైంది.
1: పంచీకృత హ్యాస్ ఎమనేటెడ్ ఫ్రమ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
2: ఈ పంచీకృత భావము నుండి ఆవిర్భవించినటువంటివే ఈ త్రిగుణములు.
1: దీస్ త్రీ క్వాలిటీస్ హ్యావ్ టేకన్ దేర్ బర్త్ ఫ్రమ్ దిస్ పంచీకృత.
2: ఈ త్రిగుణముల యొక్క ఆకారమే ఈ విశ్వము.
1: దిస్ వరల్డ్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్.
2: ఈ విశ్వమునందు సత్వ, రజో, తమో గుణములు అనేటువంటి త్రిగుణాత్మక స్వరూపము నిండి ఉంటున్నది.
1: దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అలూన్, సత్వ, రజ అండ్ తమ.
2: ఈ సత్వ సృష్టి యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ ది క్వాలిటీ ఆఫ్ సత్వ.
2: సత్వ సృష్టి యొక్క సమస్తి యొక్క సత్యాంశమే అంతఃకరణ.
1: అంతఃకరణ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది కలెక్టివిటీ ఆఫ్ ది క్రియేషన్.
2: పంచభూతముల యొక్క సమష్టి సత్వాంశమే ఈ అంతఃకరణ.
1: దిస్ అంతఃకరణ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సత్వ అసోసియేటెడ్ విత్ 5 ఎలిమెంట్స్.
2: అయితే ఈ ఆకాశము నుండి కూడాను సప్త సృష్టి అయినటువంటి యొక్క ఇది వ్యష్టి సత్తాన్ని అనుభవిస్తూ వచ్చింది.
1: ఫ్రమ్ దిస్ ఈథర్ స్కై వాట్ హాస్ ఎమినేటెడ్ యాజ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రియేషన్ హ్యాస్ ఎంజాయ్డ్ ఆల్వేస్ దిస్ సత్వ క్వాలిటీ ఇట్సెల్ఫ్.
2: ఈ పంచభూతములో ఆకాశము మొదటిది.
1: అమంగ్ ద 5 ఎలిమెంట్స్ ఈథర్ ఇస్ ద ఫస్ట్ వన్.
2: ఈ ఆకాశం యొక్క వ్యష్టితత్వం నుండి కూడాను శుద్ధ సత్వం అనేటువంటి యొక్క అంశం ఒకటి బయలుదేరింది.
1: ద ప్యూర్ సత్వ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఆకాశ ఆర్ స్కై.
2: ఇదియే మానవ ఆకారమునకు ప్రథమ స్థానం.
1: దిస్ ఈస్ ది బేసిస్ ఆఫ్ ద హ్యూమన్ ఫార్మ్స్ ఇన్ ది వెరీ
2: మానవత్వమునకు ఈ విధమైన అంశముల యొక్క ప్రభావము ప్రసక్తి పరిపూర్ణతను ప్రారంభం కావటం.
1: ది ఫుల్నెస్ అండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది హ్యూమన్ ఆస్పెక్ట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ దిస్ అలోన్.
2: కనుక ఆకాశం యొక్క వ్యష్టి సత్వము నుండి కూడాను చెవి అనేటువంటిది పుట్టింది.